0: అని చెడ్డ మాట చెప్పింది.
1: He spoke in a very bad way, telling, if Rama is to be lost, that you want to have me.
0: ఈ మాటలు వినలేక తాను వెళ్ళిపోయాడు.
1: Lakshmana could not bear these words and he left that spot immediately. And then before leaving, he just made a line there.
0: తల్లి, నీవు నన్ను తిట్టితే తిట్టివి, కానీ ఈ గీతను దాటి నువ్వు బయట పోవద్దు అన్నాడు.
1: He said, mother, here is a line. I don't want you to step, cross this line.
0: ఈ రాక్షసులు కానీ ఏ విధమైన క్రిమికీటకాదులు కానీ దీన్ని దాటి రావడానికి వీల్లేదు.
1: It is impossible for any demons or any words or beasts to cross this line.
0: కనుకనే ఈనాటికి కూడాను చాలా మంది బజారు అమ్ముతుంటారు లక్ష్మణ గీత అని.
1: And this Lakshmana Gita, that which cannot be crossed.
0: దాన్ని గీస్తే ఏ క్రిమికీటకాదులు కూడా దాటి రాలేవు.
1: And once Lakshmana Gita, if you draw it there, no insect or anything whatsoever can cross.
0: కాని రావణుడు రావడానికి వీల్లేకపోయింది.
1: So it was not possible for Ravana to come there.
0: కాని బిచ్చం బిచ్చం బిచ్చం బిచ్చం అని ఏడుస్తున్నాడు ఈ రావణుడు.
1: But Ravana went on shouting, I want arms, I want one arms.
0: అప్పుడు ఆమె, అయ్యో పాపం, బిచ్చగాని ఈ విధంగా బాధ పెట్టడం న్యాయం కాదని దాటి వచ్చింది.
1: She took pity upon him that she doesn't want Ravana to suffer like that out of hunger. She stepped out of that line drawn.
0: గీటు దాటిన తక్షణమే ఎత్తుకొని పోయాడు.
1: The moment she crossed that border, she was kidnapped.
0: తర్వాత వచ్చి రామలక్ష్మణుడు విచారణ చేస్తే ఈ విధమైనటువంటి కథ తెలిసింది.
1: Later, Rama Lakshmana could know what all that had happened.
0: సీతమ్మ వారు చెప్పినటువంటి మాటలు లక్ష్మణుడు వినలేదు.
1: Lakshmana didn't pay heed to words of Sita.
0: అప్పుడు లంకలో వెళ్ళిన తర్వాత తాను చెప్పుకుంటుండాలి.
1: And there in Lanka she went on.
0: ఈ చెరలో నుంచి వెళ్ళేనా నే ఇక రాముల కనుల చూచేనా, ఈ చెరలో నుంచి వెళ్ళేనా నే ఇక రాముల కనుల.
1: Am I to leave this spot? Am I to see Ramachandra with my eyes there?
0: నాము దుమరది ఓ లక్ష్మణ, నిన్ను తామాషాలాడితే దుర్గుణ.
1: Because of the agony of separation from Ramachandra, I accuse you, I blamed you, Lakshmana.
0: Noti matalu ento maati vachitinani tunitiva nannittu punishment chestiva.
1: Oh Lakshmana, were you humiliated? Did you feel insulted because of my harsh words? Is this result of all that I said, that I had to face this punishment?
0: Lakshmanudiki ni kashtamulu kaliginchatamu navalane ani tanu chaala baadha.
1: And she felt so bad because Lakshmana were in difficulties because of her words only.
0: ఈ విధంగా బాధపడి తాను అనేక రకములుగా కష్టములు పడుతుండగా 10 నెలలు గడిచినది.
1: She was feeling so sad and 10 months passed by.
0: ఈ 10 నెలలు కూడాను ఒక్క నాడైనా గానీ అని రావణుడి ముఖం చూడలేదు.
1: These 10 months she never faced Ravana any time.
0: వాడు ఎన్ని రకములైనటువంటి ఒక వేషములు వేసుకుని వచ్చినా, ఎన్ని రకములైనటువంటి ప్రామిసులు చేసినా ఏమాత్రము తాను లొంగలేదు.
1: She did not submit herself to all the plan, the devices of Ravana. He changed so many forms and dresses. She didn't yield.
0: చి, నీవెంత, ఈ కాలి గోరెంత అని కాలు గోరెని గిల్లి బయట పడేసింది ఆమె.
1: She just considered him as a speck and she has brushed him out.
0: ఇలాంటి హీనుడవు నీవు,
1: you're so mean.
0: రాముడు నిందిస్తావా?
1: How dare you accuse Rama?
0: Ramachandrudu heenudu ani cheppi nivu cheptunnavu.
1: You say that Rama is so mean.
0: Kaadu kaadu.
1: Oh no, no.
0: Atha mahadheerudu.
1: He is a dheera.
0: Gambheerudu.
1: He is a dheera and gambheera, the one of valor and courage.
0: Alanti Ramuni ivanta ninichandi ik arhata ledu annindi.
1: You have no right to blame him or accuse him.
0: Cheppi aa vidhanga dandinchinappudu vaadu cheppadu, నీకు 10 దినములు మాత్రమే టైం ఇస్తున్నాను.
1: Ultimately, Ravana said, I am giving you only 10 days time.
0: కానీ ఈమె చెప్పింది, నా మనసులో ఉన్నటువంటి సాక్షి నాకు సాక్షిగా ఉంటుండాలి. మనసుకు మనం సాక్షి, దేహకు గుణం సాక్షి, సర్వంకు స్వామి సాక్షి, ముఠాడికి మూర్ఖం సాక్షి అని.
1: And Sita said, understand this. It is only foolishness which is the witness to a fool. It is only the mind which is witness to the entire behavior and the character that is the witness to the body.
0: Karuka,
1: Swami is the eternal witness.
0: Evvaru cheyaledu.
1: Nobody could do anything.
0: ఈ విధంగా తాను విచారించుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చుండింది.
1: So feeling so bad, she was crying all the time.
0: Kani Shakini Dhakini ani iddaru unnaru.
1: But there are two, Shakini and Dhakini.
0: Veellidru evarante Vibhishanudu biddalu.
1: These two are the daughters of Vibhishana.
0: Shakini Dhakini iddaru kudanu anu kavenni uncharu.
1: Shakini Dhakini, they were kept there as watch guards.
0: Shakini Dhakini cheppindi, amma talli ratri naaku swapnam vachindi. అంది
1: Shakini said, "Mother, I had a dream last night."
0: ఆ కల లోపల రావణుడు రావటము, లంకను కాల్చటము, కేవలము రావణుడు వచ్చటము, నిన్ను తీసుకుని పోవటము నా కల వచ్చింది అని.
1: There in the dream I dreamt that Ravana was killed and Rama came here and then he took care of you and both of you returned back to Ayodhya. That was my dream.
0: Dhakini చెప్పింది.
1: Dhakini said,
0: ఇది నిజమమ్మా, నాకు కూడా అదే స్వప్నమే వచ్చింది.
1: She said, "The same dream I had, it is true."
0: కనుక మీరేమాత్రము బాధపడనక్కర్లేదు.
1: So don't feel sad anymore.
0: వారి ఇరువురు కూడా సీత పైన చాలా విశ్వాసము.
1: Both of them had full faith.
0: ఎందుకంటే విభీషణుడు,
1: విభీషణ ఇస్ ఆన్ దేర్ సైడ్.
0: విభీషణ రామభక్తుడు.
1: విభీషణ ఇస్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ రామ.
0: కాబట్టి రామభక్తుడైన విభీషణ బిడ్డలు ఆ భక్తిని నిరూపించారు.
1: Being the children of the devotee of Rama, they had to develop devotion in them.
0: ఈ విధంగా కొంచెం గడుస్తుండగానే 10 దినములైంది.
1: The time went on, passed on like that for 10 long months.
0: ఒక్క దినము ఎక్కడ చూసినా పెద్ద అల్లకల్లోలంగా ఉంటుండాలి.
1: One day there was lot of disturbance around.
0: ఏమిటని విచారిస్తే ఇంత రామ రావణ యుద్ధం అని.
1: It was a war, Rama Ravana.
0: మరి కొన్ని దినముల లోపలనే రావణుడు హతమారినాడు.
1: అండ్ ఆఫ్టర్ కపుల్ ఆఫ్ డేస్ రావణ వాస్ కిల్
0: అని వార్త వచ్చింది.
1: దట్ మెసేజ్ వాస్ బ్రాట్.
0: దానికి సంతోషించింది సీత.
1: అండ్ సీత వాస్ హ్యాపీ అబౌట్
0: రాముల విజయానికి ఆనందించింది.
1: అండ్ షీ వాస్ వెరీ హ్యాపీ అబౌట్ ద విక్టరీ.
0: అయితే ఒకటి మాత్రం ఉండాలి.
1: హౌఎవర్ దిస్ వన్ పాయింట్ హియర్ బట్ హౌ ఆమ్ ఐ టు రిటర్న్.
0: ఈ సమయం లోపలనే రాములే వార్తను పంపించాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ రామా సెండ్ ద మెసేజ్.
0: సీతను రమ్మని చెప్పని పిలిపించాడు.
1: అండ్ హీ వాంటెడ్ సీత టు గో ఓవర్ దేర్.
0: వానరులంతా వచ్చాడు. సీతను చూడాలా చూడాలి చూడాలి ఆశతో ఒకరిపైన ఒకరు ఒకరిపైన ఒకరు దుమికి దుమికి వచ్చేశారు.
1: ఎంటైర్ బెటాలియన్ ఆఫ్ మంకీస్ వాంటెడ్ టు సీ సీత. దే స్టార్టెడ్ కమింగ్ క్లోజ్ జంపింగ్ వన్ ఓవర్ ద అదర్.
0: మంకీస్ చెప్పనక్కర్లేదు కదా.
1: మంకీస్ కొత్తది
0: సీత చూడాలి చూడాలి చూడాలి అది.
1: ఈచ్ మంకీ వెరీ యాంగ్షియస్ టు సీ సీత.
0: అందరూ వచ్చారు.
1: ఆల్ అసెంబ్ల్డ్
0: సీతను చూచారు.
1: సీత
0: హృదయానందాన్ని పొందారు.
1: దే ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: సీతను తీసుకుని వెళ్లారు.
1: అండ్ దే ఆర్ టేకింగ్ సీత అలాంగ్ విత్ దెం.
0: కానీ అప్పటికి రాముడు తల వంచుకుని ఉన్నాడు.
1: అట్ దట్ టైమ్ Rama was there with his head bent.
0: Kani Ramulu cheyadaniki veer kaledu.
1: But it was not possible for her to come close by.
0: Ramulu oka aagna vesadu.
1: But there is one command given by Ram.
0: Karal dechi veer oka idi kattandi. Karal dechi mantapam kattandi.
1: Let Rama said, let all the firewood be brought over there. Let it be burned.
0: Dani paina Sitanu kurchobetti kalchandi.
1: Let Sita sit there over the pile of the firewood. And let it be burned.
0: ఆమె యొక్క సత్యాన్ని గుర్తించాలి.
1: Let the truth of Sita be known to the world.
0: సీత యొక్క గుణము రామునికి తెలుసును.
1: Rama knows fully well the chastity of Sita.
0: తెలిసి కూడాను తాను జగత్తునకు జవాబు చెప్పాలి.
1: But however, he felt that the whole world should know.
0: 10 నెలలు రావణ దగ్గర ఉన్నటువంటి సీతను తీసుకున్నాడా అని ఏ చాకలైనా కూడా చెప్పవచ్చు.
1: That any washerman may question tomorrow, how is it that Rama could accept his wife who stayed there for 10 long months?
0: Kanuka mantapam metti daniki nippu pettadu.
1: Therefore the entire firewood was kept to flames.
0: Deeniki 3 pradakshinalu chesi dantlo dumukumani cheppadu.
1: And Sita went round the fireplace thrice and she jumped into the fire.
0: Ame tana yokka satyanni gurtinchi tanu satyanni talchukuntu 3 pradakshinalu chesi aa yokka agnilo dumukindi.
1: She could know the truth. She wanted to demonstrate the truth to the entire world. She circumambulated around the fire.
0: అప్పుడు అగ్నిదేవుడు, రామ ఈమె మహాపతివ్రత.
1: Then the fire god started telling Rama, she is a pious lady, she is one of honest chastity, is not proper on your part to do like this.
0: కనుక ఈమెను అంగీకరించమన్నాడు.
1: And he said, better you accept.
0: రావణుని సోదరుడు అయినటువంటి వాడు,
1: the brother of Ravana,
0: అతని దగ్గర ఒక ప్లేన్ ఉంది.
1: And he has got a plane with him.
0: ఆ ప్లేన్ తీసుకుని వచ్చి,
1: the plane was brought there.
0: రామ లక్ష్మణ సీత ముగ్గురిని ఎక్కించుకుని,
1: all the three, Rama Lakshmana Sita, got on the plane.
0: అయోధ్యకు వచ్చి చేరారు.
1: And they reached Ayodhya.
0: అప్పుడే సీత యొక్క ప్రతిష్ట, సీత యొక్క ప్రమాణము అందరికీ ప్రతిష్టగా మారిపోయింది.
1: Then only the whole world could know the greatness, the chest in the character of Sita.
0: కనుక ఈ విధంగా సీత యొక్క సత్యమును, సీత యొక్క ప్రమాణమును, సీత యొక్క హృదయ సాక్షిని ప్రపంచానికి చాటింది.
1: It was then she has proved to the entire world that what her truth is, the truth she followed, the truth she symbolizes.
0: Kanuka.
1: Therefore,
0: Parama Sadbhimani ainatvanti oka Sita yokka satyamunu lokaniki chaatinatvantidi Sitani.
1: It was Sita herself who has publicized, who made the world know the truth, her integrity.
0: Appudu Ayodhya teesukoni velli,
1: having been taken to Ayodhya,
0: kottaga pattabhishekam chesi,
1: and started spending some time there,
0: tarvata Ayodhyalo tamu sukhanga jeevitam gadutu vacharu,
1: and they spent happy time there in Ayodhya.
0: Ee vidhanga Ramayana yokka kathanu,
1: greatness of Ramayana,
0: vaari yokka pativrata dharmame vaarini rakshistu vachindi.
1: Their own conduct, their own behavior protected them.
0: ఆ పతివ్రత ధర్మం అనేటువంటిది ఒక భారతదేశమే మాత్రమే పరిమితమైంది.
1: దిస్ కాండక్ట్, దిస్ ఐడియల్ బిహేవియర్, ధర్మ ఈజ్ నోటీస్డ్ హియర్ ఇన్ భారత్.
0: ఏ దేశంలో కూడా లేరు
1: దిస్ కైండ్ ఆఫ్ పతివ్రత ధర్మ. ద కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆఫ్ ఎ వుమన్ ఆఫ్ చాస్టిటీ ఈజ్ నాట్ నోటీస్డ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
0: ఆడవారిని చూసేటప్పటికీ మగవారు తల వచ్చుకొనిపోయేవారు.
1: The men used to pass by with their heads bent when they come across women.
0: కాని ఇప్పుడు చూస్తామంటే ఒకరికొకరు బజార్ లోపల మాట్లాడుతుంటారు.
1: But in modern times, you find them talking to each other.
0: అప్పుడే చెప్పాడు ధర్మజుడు.
1: And it was Dharmaja said long back.
0: పిల్లలు తమ తమ సోదరులను పిలిచి,
1: calling his brothers close
0: by, భీమ అర్జున నకుల సహదేవుల రండి అన్నారు.
1: He said, Arjuna, Nakula Sahadeva, come close to me.
0: Kaliyugam prarambhamainadi.
1: Kaliyuga is ready to begin, commence.
0: Ninna dinam nenu viharam chestuntunte bazar lopala oka stree vachi oka purushunto maatladutundadi.
1: Yesterday I noticed one thing. I saw a woman talking to a man on the street.
0: Kabatti nenu chudalenu.
1: I can't bear that sight.
0: Inkoka dinam vachi Arjunudu cheppadu.
1: Next day Arjuna said,
0: ఒకరు పంటలో ఉన్నటువంటి మడక దున్నేటువంటిది అన్ని తలపైన వేసుకుని ఇంటికి వెళ్లిపోతున్నాడు సాయంకాలం.
1: A person was carrying the sickle and the plow on his arms and returning home from the field.
0: ఎందుకయ్యా నీవు అక్కడే వదిలిపెట్టి రాకూడదా అని ఎవరు అడిగితే,
1: when someone asked, why didn't you leave this equipment there in the field?
0: అయ్యో లేవు స్వామి, అక్కడ పంటలో పెట్టేస్తే ఎవరు దొంగలు ఎత్తుకుని పోతున్నారు, అందుకోసం నేను ఇంటికి తెచ్చుతున్నాను అన్నాడు.
1: The farmer said, if I am to leave all this equipment with me there in the field, it may be stolen by someone else. Therefore, I want to treasure it at my home.
0: కలియుగం ప్రారంభించినది.
1: కలియుగా స్టార్టెడ్.
0: కనుక ఈ దుర్లక్షణములన్నీ కూడా నువ్వు కనిపిస్తున్నవి.
1: Therefore, we find all bad qualities associated with the commencement of Kaliyuga.
0: ఇంకొకరంతా కూడా ఒక ఇంటికి తాళం వేసుకుని పోతున్నారు.
1: And another day it was noticed, houses were kept under lock.
0: Indukamma taalam veyatamu?
1: Why do you need lock here?
0: Yo, taalam veyakapothe lopa duri samantha teesukoni pothunnaru evaro.
1: If the houses are not locked, someone may get in and rob the whole thing.
0: Kada ramakaram lopala intiki taalam veyatame kaani.
1: In ancient times, houses were not locked.
0: పంటల్లో ఉన్నటువంటి యొక్క సామాగ్రిని మోసుకొని ఇంటికి రావటం కానీ,
1: అండ్ ఆల్ ద గ్రెయిన్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఈజ్ నాట్ బ్రాట్ హోమ్,
0: ఇక ఆడ మగ ఇద్దరు చేరి మాట్లాడటం కానీ,
1: ఆర్ మ్యాన్ అండ్ ఉమెన్ టాకింగ్ టుగెదర్
0: ఏవి ఉండేటువంటివి కాదు.
1: నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ హ్యాడ్ టేకెన్ ప్లేస్.
0: అతి పవిత్రమైనటువంటి కాలంలో ఇలాంటివంత ప్రారంభమవుతున్నాయి.
1: అండ్ బికాస్ ఆఫ్ ది కలి ఏజ్ హస్ ఎఫెక్ట్స్ వీ ఫైండ్ కాంట్రరీ థింగ్స్ హ్యాపెనింగ్.
0: కలి కాలం ప్రారంభమైంది కనుక మేమందరం ఇంకా వెళ్ళిపోతాము.
1: As Kali Age commences, let us go back.
0: అందరూ ఒక తర్వాత ఒకరు ధర్మజుడు, భీముడు, అర్జునుడు, సహదేవుడు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వైకుంఠానికి వెళ్లారు.
1: అండ్ ఆల్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ రిటర్నింగ్ అండ్ ధర్మజా వాస్ ఫాలోడ్ బై భీమ, అర్జున, నకుల, సహదేవ.
0: కనుక ఆ పాండవులంతా కూడాను పవిత్రమైన జీవితాన్ని గడిపినటువంటి వాడు.
1: ఆల్ పాండవస్ లెడ్ సీక్రెట్ లైఫ్.
0: ఆనాడే ఈ దేశమునకు పవిత్రమైన దేశం అని పేరు వచ్చింది.
1: అండ్ బికాస్ ఆఫ్ దిస్ దిస్ ల్యాండ్ ఈజ్ అ సీక్రెట్ ల్యాండ్.
0: కానీ ఈనాడు అట్టి పవిత్రము ఎక్కడా కనిపించడం లేదు.
1: We don't find that standard of sanctity or sacredness today.
0: కాని పవిత్రం ఉన్నది.
1: However, it does exist.
0: కాని అందరికీ కనిపించేటట్టుగా లేదు.
1: But it's not very apparent to everyone.
0: కనుక పవిత్ర ధర్మం అనేటువంటిది అందరినీ రక్షిస్తుంది.
1: And it's your own dharma that protects you.
0: కనుక పవిత్ర ధర్మం అనేటువంటిది మానవుడు ప్రతి వారు కూడాను మగ ఆడ ఇరువురు కూడాను కాపాడుకోవాలి.
1: Therefore, men and women should uphold their pavitra dharma, the sacred code of conduct.
0: మగవాడు కూడాను తన యొక్క నిశ్చయమైనటువంటి చిత్తమును నిలుపుకోవాలి.
1: The men should maintain their steady mind.
0: స్టడీ మైండ్ కాకుండా కంఫర్ట్ మైండ్ కూడా పెట్టుకోవాలి.
1: The mind should be kept in a state of comfort.
0: పిచ్చి పిచ్చి థాట్స్ కంటే చోటు ఇవ్వకూడదు.
1: You should not entertain mad thoughts.
0: గత జీవుడకు పతిని బ్రతికించి ఎముగల్చే సావిత్రి భారత సాధ్వికాది.
1: సావిత్రి బిలాంగ్స్ టు ది సీక్రెట్ ల్యాండ్ బికాస్ షీ కుడ్ బ్రింగ్ బ్యాక్ టు హర్ లైఫ్ హర్ డెడ్ హస్బెండ్.
0: జనది సేతువు కట్టే అలనాటి శ్రీరాముడు ఇప్పుడు ఊరిపోయి ఉన్నవాడా?
1: దట్ బ్రిడ్జ్ వాస్ బిల్ట్ బై శ్రీరామచంద్ర. దోస్ డేస్ డు యూ ఫైండ్ హిమ్ టుడే?
0: అహల్య.
1: అహల్య
0: ఎటువంటి గుణమంతురాలో ఏం తెలుసును, అయినప్పటికీ భర్త శాపములకు గురి అయిపోయింది.
1: యు నో వాట్ సార్ట్ ఆఫ్ ఎ లేడీ అహల్య ఈస్, బట్ షీ హ్యాడ్ టు ఫేస్ ది కర్స్ ఆఫ్ హర్ హస్బెండ్.
0: కానీ ఆ సమాధిపై వచ్చి రాముని కూర్చున్న తక్షణమే ఆమె స్త్రీగా మారిపోయింది.
1: ద మూమెంట్ రామ్ స్టెప్డ్ హిస్ ఫుట్ ఆన్ అహల్య హూ వాస్ లయింగ్ డౌన్ యాజ్ ది ఫార్మ్ ఆఫ్
0: కాబట్టి అపవిత్రమైన పవిత్రం గావిస్తాడు భగవంతుడు.
1: దేర్ఫోర్ గాడ్ విల్ మేక్ యూ సేక్రెడ్ ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్.
0: మాలిన్యములు కూడా పరిశుద్ధం గావిస్తాడు భగవంతుడు.
1: ఈవెన్ ద పొల్యూషన్ వుడ్ బి క్లెన్స్.
0: కనుక మనసులో ఎన్ని చెడ్డ భావములు వచ్చినప్పటికీ భగవంతుని తలుచుకుంటే మాలిన్యం అంతా మారిపోతుంది.
1: దేర్ మే బి మెనీ బ్యాడ్ థాట్స్ ఇన్ ద మైండ్. ద మూమెంట్ యూ థింక్ ఆఫ్ గాడ్ ఇట్ విల్ బి క్లెన్స్ పర్ఫెక్ట్లీ.
0: కనుక భగవంతుని యొక్క దీన్ని మార్చడానికి మన యొక్క మనసే కారణము.
1: దేర్ఫోర్ ఫర్ ఆల్ అవర్ టాక్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: స్త్రీలు గాని పురుషులు గాని పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ సీక్రెట్ థాట్స్ ఆల్వేస్.
0: ఆ విధంగా పెంచుకున్నప్పుడు మానవత్వము మానవత్వంగా నిలుస్తుంది.
1: విత్ ది సీక్రెట్ థాట్స్ ఓన్లీ వీ కెన్ బి ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ విత్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: లేకపోతే దానవత్వంగా మారిపోతుంది.
1: ఆర్ ఎల్స్ మానవ ద హ్యూమన్ బీయింగ్ బికమ్స్
0: రాక్షసత్వంగా మారిపోతుంది.
1: ఆర్ రాక్షస ద డెమన్.
0: కనుక మన హృదయాలను మలినం లేకుండా పరిశుద్ధంగా పవిత్రంగా శుద్ధమైన భావములతో మనం జీవితాన్ని గడపాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కీప్ అవర్ హార్ట్స్ ఆల్వేస్ ప్యూర్ అండ్ సీక్రెట్ విత్ ప్యూర్ థాట్స్.
2: రామ రామ రామ సీత రామ రామ రామ రామ సీత.
0: ఇంత సైన్స్ అండ్ టెక్నాలజికల్ చదివినప్పటికీ
1: in spite of all your knowledge in science and technology,
0: dani valla meeku manas shanti kalagadu.
1: You will never have peace of mind.
0: Inte kaakunda jeevithamlo aanandam anedi chikadu.
1: You can never experience bliss in your life.
0: Oka daiva naamame sarva vidhamulaga kudanu aanandana cheekur.
1: It is only daiva nama, God's name, singing his glory that confers bliss.
0: Kanukane వాల్మీకి అనేటువంటి వాడు కూడాను హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అన్నాడు.
1: వాల్మీకి ఆల్సో సెడ్ హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: కనుక ఆ హ్యాపీనెస్ అనేటువంటిది ఒక భగవంతునితో చేరినటువంటిది కానీ ఇంకొకటి కాదు.
1: True happiness one would experience only in union with God.
0: Happiness, eh? Not true with God.
1: In union with God. Happiness lies in union with God.
0: కనుక మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటిది దైవం ఒక్కడే కానీ మరొకరు కాదు.
1: ఇస్ ఓన్లీ గాడ్ హూ కన్ఫర్స్ బ్లిస్, నన్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఏదో కొంతవరకు మీకు ప్రాపంచిక శాంతిని చేకూర్చవచ్చు, కానీ ఈ లౌకిక విషయాలు నిజంగా శాంతిని అందించలేవు.
1: The worldly things may give you joy and happiness, a fraction, but not in totality.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 10th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 12th ఆగస్ట్ 1984. In this discourse, Bhagavan equips us with weapons that can be used against the two worst inner enemies of a true spiritual aspirant, Kama and Krodha, that is, desire and anger. Sai Bhagavan Uvacha.
1: Krodhamu Kama Mundi Avipavichandi.
2: Anger takes its birth in desire.
1: Kamamu sankalpamu nundi puttutundi.
2: Desire originates itself from thoughts.
1: Yetavata ee kamakrodhamulaku sankalpamule moola karanamani Geeta cheppodu.
2: The sum and substance of it is that thoughts are responsible for desire and anger.
1: దారము లేక వస్త్రము ఏ విధముగా కాదు, కామము లేక క్రోధము ఆ విధముగా రూపొందదు.
2: జస్ట్ యాస్ యూ కెనాట్ గెట్ క్లోత్ వితౌట్ థ్రెడ్స్, సో ఆల్సో యూ విల్ నాట్ గెట్ యాంగర్ వితౌట్ డిజైర్.
1: కనుక కామ క్రోధములకు గీతాచార్యుడు అనలం అని ఒక నూతన పేరును పెట్టారు.
2: గీతాచార్య హ్యాస్ గివన్ a new name to the desire and anger by the word analam.
1: Analam anaga agni.
2: Analam literally means fire.
1: Deeniki dahinchabadetundi shakti untundali, dahinchetundi shakti untundali.
2: This has got the capacity to burn.
1: Agni duram nandu undi kudanu ప్రమాదం కల్పించేటువంటి అవకాశం ఉంటుంటుంది.
2: దెర్ ఈస్ రూమ్ ఫర్ గెటింగ్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఫ్రమ్ ఫైర్ ఈవెన్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్.
1: అలాంటి అగ్ని మన ఎందే, మన అంతఃకరణ ఎందే ఉండినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మెలగాలి, జీవితాన్ని ఎన్ని విధమైనటువంటి జాగ్రత్తలో ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.
2: సచ్ బీయింగ్ ద కేస్ దెన్ fire is within your own heart and within yourself, how much more careful you should be and how much of care you should exercise in living a life, students must remember and recognize this.
1: ఈ అగ్ని యొక్క తత్వము అనేక విధములుగా మానవత్వముని నిర్మూలముగా ఉంచి దివ్యత్వమును అణగదొక్కి దానవత్వంలో ప్రవేశింప చేయడానికి తగినటువంటి కృషి కలుపుతుంది.
2: Fire has an extraordinary capacity of destroying the qualities of humanity itself and suppressing the qualities of divinity and leading you on to the qualities of demonic nature.
1: ee kaamamunaku oka vidhamainatundi yokka trupti anetundi telu.
2: This desire does not have any end or any contentment at all.
1: Analam anaga maroka artham kuda untundali.
2: Analam has another meaning also.
1: Chaladu ani oka artham.
2: It is endless and it is impossible to satisfy it. That is the meaning.
1: Agniki enni vidhamulainatundi yokka tailamu posina karralu vesina idi chaladu aneetundi trupti yokka sthitiki raadu.
2: Whatever fuel you give to fire by way of oil or by way of the wood etc., there is it will never be quenched, it will never be satisfied.
1: Alam anaga trupti ani.
2: Alam refers to contentment.
1: Alamu kaanatuvantade analam anaga trupti kaanatuvantade ee yokka asantrupti.
2: Analam refers to the one which does not have any contentment at all.
1: Jagattulo aneka vidhamulainatundi mantalu untunnavi.
2: In the world there are different types of fire.
1: ఈ మంటలకు ఒక విధమైనటువంటి హద్దులు ఉంటున్నవి.
2: ఫర్ ది టైప్స్ ఆఫ్ ఫ్లేమ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ సర్టెన్ లిమిట్స్.
1: కొన్ని మంటలు కొన్ని గంటలలో ఆరిపోతుంది.
2: సర్టన్ టైప్స్ ఆఫ్ ఫ్లేమ్ గెట్ ఎగ్జాస్టెడ్ అండ్ ఎక్స్టింగ్విష్ ఇన్ ఎ ఫ్యూ అవర్స్.
1: మరికొన్ని మంటలు కొన్ని దినముల వరకు ఉంటుంది.
2: సర్టన్ అదర్ టైప్స్ ఆఫ్ ఫైర్ మే లాస్ట్ ఫర్ ఎ ఫ్యూ డేస్.
1: అంతకంటే అధికంగా ఇవి ఉండుటకు వీలు కాదు.
2: దే విల్ నాట్ లాస్ట్ లాంగర్ దాన్ దాట్.
1: కారణం ఏమనగా నశ్వేయు నియమం విన ప్రతి పదార్థములకు దుష్టకల్పితమైనటువంటి ఈ యొక్క జగత్తునకు ఒక నియమము అనేటువంటిది ఉంటుండాలి.
2: ది రీజన్ ఈస్ దట్ ఇన్ ద ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సర్టన్ లిమిట్.
1: అలాంటి నియమంతో కూడినటువంటి ఈ వస్తువులకు నియమాతీతమైనటువంటి ఒక స్థితిని పొందేటువంటి అధికారం లేదు.
2: ది ఆబ్జెక్ట్స్ విచ్ హ్యావ్ సర్టన్ లిమిట్స్ సెట్ ఫర్ దెమ్సెల్వ్స్ కెనాట్ దెమ్సెల్వ్స్ రీచ్ ది అన్లిమిటెడ్ వన్.
1: వస్తువులు కానీ వ్యక్తులు కానీ ఈ కర్మ ప్రవాహంలో నిరంతరము కొట్టుకుని పోయేటువంటి యొక్క పదార్థములే.
2: బీట్ థింగ్స్ ఆర్ బీట్ పీపుల్ దిస్ ఆర్ ఆల్ థింగ్స్ విచ్ ఆర్ వాష్డ్ ఆఫ్ ఇన్ ది ఫ్లడ్ ఆఫ్ టైమ్.
1: ఒకదానిని ఒకటి రక్షించేటువంటి అధికారం కూడా లేదు.
2: వన్ కెనాట్ సేవ్ ది అదర్, ఇట్ డజంట్ హ్యావ్ ది పవర్ టు సేవ్ ది అదర్.
1: తానే కొట్టుకుని పోయేటువంటి స్థితిలో ఉండినప్పుడు కొట్టుకుని పోయేటువంటి మరొక పదార్థమును రక్షించేటువంటి అధికారము ఈ కొట్టుకుని పోయేటువంటి పదార్థములకు ఉండదు.
2: ఏ థింగ్ విచ్ ఇస్ వాష్డ్ అవే, విచ్ ఇస్ బీయింగ్ వాష్డ్ అవే బై ఇట్ సెల్ఫ్, హౌ కెన్ ఇట్ బికమ్ ఏ థింగ్ టు సేవ్ అదర్స్.
1: అదే విధముగానే ఈ అగ్ని యొక్క వేడికి గాని తమ యొక్క శక్తికి గాని ఒక హద్దును ఉంటుండది.
2: జస్ట్ యాజ్ అదర్ థింగ్స్ హ్యావ్ లిమిట్స్ ఇన్ ద వరల్డ్, ఫైర్ ఆల్సో హ్యాస్ సర్టన్ లిమిట్స్ అండ్ సర్టన్ బౌండరీస్ సెట్ ఫర్ ఇట్ సెల్ఫ్.
1: అయితే కామక్రోధములనేటువంటి అగ్నికి ఏమాత్రము ఒక హద్దు కాని ఒక నియమం కాని ఒక గమ్యము కాని లేదు.
2: బట్ ఫార్ ద ఫైర్ ఆఫ్ డిజైర్ అండ్ యాంగర్ దెర్ ఇస్ నో లిమిట్ వాట్స్ ఎవర్, నో బౌండరీస్ అండ్ నో గోల్ ఆల్సో.
1: ఎన్ని విధములు అనుభవించినప్పటికీ ఇంకా అనుభవించాలనేటువంటి ఒక భ్రాంతి కలుగుతూ వస్తుంటాయి.
2: ఇన్ అ నంబర్ ఆఫ్ వేస్ డిజైర్ అండ్ యాంగర్ మే ఎంజాయ్ ది ఆబ్జెక్ట్స్, బట్ స్టిల్ దెర్ విల్ బి నో లిమిట్.
1: వీటిని సాధించేటువంటి మార్గం ఏమిటి, వీటిని జయించేటువంటి ఉపాయం ఏమిటి?
2: దెన్ వాట్ ఇస్ ది వే టు కంట్రోల్ దెమ్ అండ్ వాట్ ఇస్ ది వే టు కౌంటర్ దెమ్?
1: వీటికి ఉపాయములు కానీ మార్గములు కానీ లేకపోలేదు.
2: దేర్ ఆర్ వేస్ అండ్ మెథడ్స్ టు కాంకర్ దెమ్.
1: గీతాచార్యుల యొక్క ప్రబోధయందు ప్రేమతో క్రోధమును జయించు.
2: ఇన్ ది టీచింగ్స్ ఆఫ్ గీతా అండ్ గీతాచార్య హి సేస్ కాంకర్ యాంగర్ త్రూ లవ్.
1: వైరాగ్యం చే కామమును జయించు.
2: త్రూ రినౌన్సియేషన్ అండ్ సాక్రిఫైస్ కాంకర్.
1: ప్రేమ ఉన్న చోట ద్వేషము ఉండదు.
2: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో యాంగర్.
1: ద్వేషము లేనప్పుడు క్రోధం అనేటువంటిది ప్రవేశించదు.
2: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో హేట్రెడ్, వేర్ దెర్ ఇస్ నో హేట్రెడ్ దెర్ ఇస్ నో యాంగర్.
1: కనుకనే ప్రేమను మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు ద్వేషమునికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: ఇఫ్ యూ డెవలప్ లవ్ దెర్ విల్ బి నో రూమ్ ఫర్ హేట్రెడ్.
1: సాధకుడైనటువంటి వారికి ప్రేమను హృదయ స్థాయి ఎందు ప్రతిష్ఠింప చేసుకోవాలి.
2: A sadhaka has to make every effort to establish love in his own heart.
1: Kaunta pariyayana cheptanu mana hrudayamu oka single sofa, double sofa kaadu, rendu chedulato kudinatundi kaadu.
2: Swami has said a number of times that our heart is like a single sofa bed.
1: Aithe ee yokka sthanamulu kudanu evariku okariki maatrame idi sadhira parichukunnataku ఒక అధికారం ఉండదు. కానీ అందరికీ ఇందులో ప్రవేశించటకు అధికారం ఉండదు.
2: దెర్ ఇస్ నో రూమ్ ఫర్ మెనీ థింగ్స్ టు ఆక్యుపై దెమ్సెల్వ్స్ ఇన్ దిస్ పర్టికులర్ సింగిల్ సోఫా బెడ్ అండ్ దట్ ఇస్ ద హార్ట్.
1: ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్కరిని కూడా అందులో ప్రవేశింప చేసుకోవడానికి కూడా సాధ్యం కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అలౌ వన్ అట్ ఎ టైమ్ ఇన్ టు దట్ ప్లేస్.
1: మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. తిష్టామి, ఆ కుర్చీ పైన ఒకరు కూర్చున్న తర్వాత మరొకరు ఇందులో కూర్చోవడానికి సాధ్యం కాదు కదా. ఇది తిష్టామి, ఇది వశామి కాదు, నివసించడం మాత్రమే కాదు, ఇదిలో ప్రతిష్ట అయిపోతుంది.
2: వన్స్ ఎ పర్సన్ ఆక్యుపైస్ కంప్లీట్లీ ద హార్ట్, దెర్ ఇస్ నాట్ ద రూమ్ ఫర్ అనదర్ వన్. ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ వన్ ఇస్ లివింగ్ దేర్. వన్ ఆక్యుపైస్ కంప్లీట్లీ దట్ పర్టికులర్ థింగ్, గివింగ్ నో రూమ్ ఫర్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఆర్ పర్సన్ టు ఆక్యుపై.
1: కనుక సాధకులైనటువంటి వారు హృదయ స్థాయిలో ఒక్క శక్తికి, ఒక్క తత్వమునకు, ఒక్క భావమునకు, ఒక్క ప్రేమతత్వమున మాత్రమే ఇందులో ప్రవేశమివ్వాలి.
2: దేర్ఫోర్ సాధకాసు హ్యావ్ టు మేక్ రూమ్ ఓన్లీ ఫర్ వన్ థింగ్ ఇన్ హిస్ హార్ట్, ఓన్లీ వన్ ప్రిన్సిపల్ అండ్ వన్ పాయింట్, అండ్ దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఇది మ్యూజికల్ చైర్ కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: We have to recognize that our heart is not something like a musical chair.
1: Kanuka ee yokka prema chetane kodamunu sadhinchalanukunnappudu premaku oka vidhamainatundi pradhana sthanam nunchi idi oka shashvathamainatundi reetiga roopandimpa chesukovali.
2: If we want to conquer anger through love, then we have to just develop our love in a magnificent way.
1: Prema enni doshamulaina, enni కొన్ని తప్పులనైనా సవరించుకుని క్షమించుకుని దాన్ని అనుగ్రహించడానికి ఒక విధమైన అవకాశం ఉంటుండాలి.
2: లవ్ ఈజ్ ప్రిపేర్డ్ టు బైపాస్ అండ్ ఓవర్లుక్ మెనీ డిఫెక్ట్స్ అండ్ మెనీ వీక్నెసెస్ అండ్ ప్రిపేర్ టు షవర్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమలో యుక్తి యొక్క గుణం ఉంటుండాలి.
2: లవ్ హ్యావ్ దిస్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ.
1: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
2: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
1: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్. అని ఎక్కడ ప్రేమ ఉంటున్నదో అక్కడ స్వార్థం ఉండదు, ఎక్కడ స్వార్థం ఉన్నదో అక్కడ ప్రేమ ఉండదు.
2: ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ వేర్ దర్ ఇస్ లవ్ దర్ ఇస్ నో రూమ్ ఫర్ సెల్ఫిష్నెస్, వేర్ దర్ ఇస్ సెల్ఫిష్నెస్ దర్ ఇస్ నో రూమ్ ఫర్ లవ్.
1: ప్రేమ చేత సాధించలేనటువంటి యొక్క ఇది ఈ జగత్తు నందు ఏమాత్రం కూడా లేదు.
2: ఇన్ ద వరల్డ్ దర్ ఇస్ నథింగ్ అబ్సల్యూట్లీ విచ్ కెనాట్ బి కాంకర్డ్ అండ్ అచీవ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ లవ్.
1: ప్రేమతో ఏమైనా కూడా సాధించవచ్చు.
2: విత్ లవ్ వన్ కెన్ కాంకర్ అండ్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక మనం క్రోధమును సాధించవాలన్నా ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
2: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు కాంకర్ అవర్ యాంగర్ యు హావ్ టు డెవలప్ లవ్.
1: దీనికి మరొక ఉపాయం కూడా లేకపోలేదు.
2: దేర్ ఇస్ వన్ మోర్ మెథడ్ అండ్ ప్రొసీజర్.
1: ఎవరు నీ హృదయ స్థాయి అయి, ఎవరు నీ హృదయాంతరాయి అయి ఉంటున్నాడో అదే హృదయేశ్వరుడు సర్వుని యొక్క హృదయం నందు కూడా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు అర్థం చేసుకుంటే ఇతరును ద్వేషించుటకు కానీ ఇతరులపైన కోపంను సాధించుటకు కానీ అవకాశం ఉండదు.
2: ఇఫ్ యు రికగ్నైజ్ దట్ ది ఇన్సెలర్ ఆఫ్ అవర్ హార్ట్ ఈజ్ ది ఇన్సెలర్ ఆఫ్ ఎవ్రీ అదర్ హార్ట్ అండ్ యువర్ లవింగ్ గాడ్ హూ రిసైడింగ్ ఇన్ యువర్ హార్ట్ ఈజ్ ఆల్సో రిసైడింగ్ ఇన్ ఎవ్రీ అదర్ హార్ట్ దెన్ దర్ ఇస్ నో రూమ్ ఫర్ హేటింగ్ ఆర్ బికమింగ్ యాంగ్రీ విత్ ఎనీ అదర్ పర్సన్ ఇన్ ద వరల్డ్.
1: నీ హృదయవాసి కరువుల యొక్క హృదయవాసిగా కూడా ఉంటాను.
2: The dweller of your own heart is the dweller of every other heart.
1: Isha vasyam idam sarvam. అందరి హృదయం నందు వాసం చేసేటువంటి వాడు ఒక్కడే అయినప్పుడు మరణం ద్వేషించడానికి కానీ లేక వారిని తిరస్కరించడానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: When the same Lord is dwelling in your heart and in every other heart, there will be no room for hating or looking down with contempt any other person as such.
1: కనుకని ప్రప్రథమంలో మనము ప్రేమను సాధించాలి.
2: Therefore, in the very first instance and first stage, we have to develop and conquer and achieve love itself.
1: నిన్నటి దినం చెప్తాను, ప్రేమ మన ఆలోచనలో చేరినప్పుడు అది సత్యం అవుతుంది.
2: The other day, Swami has just said that when love is associated with our thoughts, it becomes truth.
1: ఈ ప్రేమని మన ఆచరణలో ప్రవేశించినప్పుడు ధర్మం అవుతుంది.
2: When we introduce love in our action, it becomes dharma or righteousness.
1: అదే ప్రేమ అర్థం చేసుకున్నప్పుడు శాంతిని పొందుతుంది.
2: When we understand and recognize the nature of love, it becomes automatically peace, supreme.
1: ఈ ప్రేమని మనము తలంపులలో పెట్టినప్పుడు ఇది అహింసగా మారుతుంది.
2: When we allow this love to enter into our thoughts, it becomes non-violence.
1: Kanukani premani satyam, premani shanti, premani dharmamu, premani ahimsa.
2: Therefore,
1: ee naligunti yandu antarpravahanga undetundi prema okkati maatrame.
2: Therefore, love is truth, love is righteousness, love is peace, love is non-violence. It is the undercurrent in all these things.
1: Kanuka అన్నింటి ఎందు కూడాను ప్రధానమైనటువంటి ప్రమాణమైనటువంటి యొక్క తత్వము ప్రేమ తత్వం. కనుకని ప్రతి సాధకుడు కాని మానవుడు కాని ప్రేమను అభివృద్ధి పరచుకున్నట్టు తగిన కృషి చేయాలి.
2: దేర్ ఫోర్ రికగ్నైజింగ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ అండ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్ ట్రూత్, ఎవ్రీ మ్యాన్ అండ్ ఎవ్రీ సాధక హ్యాస్ టు డెవలప్ లవ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్.
1: ప్రేమనే లేకుండా సత్యమే లేదు, ప్రేమనే లేకుండా శాంతియే కలగదు, ప్రేమనే లేకుండా ధర్మ ప్రవృత్తియే అభివృద్ధి కాదు.
2: ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ దెర్ ఇస్ నో ట్రూత్, ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ ఇన్ యాక్షన్ దెర్ ఇస్ నో ధర్మ ఆర్ రైచియస్నెస్ అస్ దెర్ ఇస్ నో స్వీస్ ఆల్సో.
1: అనేక పర్యాయములు పిల్లలకు చెప్తుంటాను. మనము భుజించేటువంటి యొక్క మధుర పదార్థంలో మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, చీరు ఇత్యాదిని అనేక పదార్థములు మనం వండుకుంటుంటాం. ఇందులో ప్రధానమైనటువంటిది చక్కెర మాత్రమే. అన్నింటి అందు ఉన్నటువంటి మధుర పదార్థం చక్కెర మాత్రమే. అదే విధంగాని ప్రేమ అనేటువంటి మధుర పదార్థము సర్వక్రియలు ఎందుకును, సర్వ పదములు ఎందుకును, అది అంతర్వాసినిగా ఉంటుండాలి, అంతర్శక్తిగా ఉంటుండాలి.
2: సోమే స్టోన్ ఇన్ ద పాస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ that the sweet content of any of the sweets like Mysore Pak, Jalebi, Gulab Jamun, Doodh Peda, any one of these things is basically sugar itself. So also in all these things like truth, dharma, there is love which is the essence of it, which is
1: the nijamaina twanti divyase.
2: This is the divine principle, divine power.
1: Idi daiva shakti.
2: This is divine power.
1: Kanukani, love is God, live in love.
2: Therefore it is said love is God and live in love.
1: ఈ యొక్క ప్రేమ చేత మన క్రోధమును సులభంగా సాధించటకు సాధ్యమవుతుంది.
2: By this process of love we can easily conquer hatred and anger.
1: క్రోధము ఎన్ని విధములైనటువంటి బాధలనైనా కలిగిస్తుంది.
2: Anger can inflict a number of difficulties.
1: ఎన్ని విధములైనటువంటి కష్టములకైనా గురి చేస్తుంది.
2: ఇట్ కెన్ ఎక్స్పోజ్ యూ ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
1: దాని యొక్క గౌరవ మర్యాదలను కూడా మంట కలుపుకుంటుంది.
2: ఇట్ డిస్ట్రాయ్స్ ఆల్ ది ఆనర్ దట్ వన్ హ్యాస్.
1: మానవత్వాన్ని విస్మరిస్తుంది.
2: ఇట్ ఓవర్లుక్స్ అండ్ బైపాసెస్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ.
1: చాలాగా సూక్ష్మ స్వరూపంలో మనలో ప్రవేశిస్తుంది.
2: ఇట్ ఎంటర్స్ ఇన్ టు అస్ ఇన్ ఎ వెరీ సర్టన్ ఫామ్.
1: అది క్రమక్రమేణా జీవితానంతా ఆవరి.
2: But gradually it becomes all pervasive of the life itself.
1: ఇది ప్రవేశించే సమయంలో కూర్చోటానికి చోటు ఇవ్వమని ప్రార్థిస్తుంది.
2: While entering into us, it will be asking only for a small place and room in ourselves.
1: Give me room to sit down. I can make room to lie down. అంటుంది. మీరు మొట్టమొదటి కూర్చోటానికి చోటు ఇచ్చేస్తే సమగ్రమైన పండుకోవటానికి నేనే చూసుకుంటాను.
2: It says, give me room to sit down, then I'll make room for lying down.
1: Kanuka manamu ilanti durmargamainatundi mana jeevithamunike pramadam kaliginchetundi ilanti shaktulu kaani ilanti vyaktulu kaani preemulo sthanam ivvaku.
2: Therefore for such harmful and bad either persons or thoughts or principles we should not give room in our own heart.
1: Ee krodhamunaku సామాన్యంగా ఒక్కతూరి మనం ప్రవేశపెట్టి మా ఇది తిరిగి వదిలించుకోవటం చాలా కష్టం.
2: వన్స్ వీ అలౌ దిస్ యాంగర్ ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్ ఇట్ విల్ బి ఇంపాసిబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ యాంగర్.
1: 50 పైసా ఇచ్చి దీనితో మనం స్నేహం చేస్తే 40 వేలు ఇచ్చినా కూడా దీంతో వదులుకోవటానికి వీలు కాదు.
2: యూ విల్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ దిస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ 50 పైసే. Even if you 40,000 rupees, you would not be able to get rid of it.
1: Kanuka, ilanti daniki manam em maatram kudunu avakasam okku. Krodhamu prarambhamayyetundi paristhiti lopala kaaru nilchiyemu.
2: Either persons or thoughts or principles, we should not give room in our own heart.
1: Ee krodhamunaku samanyamga okka thoru manam pravesh pettidima idi tirigi vadinchukovatam chaala kashtam.

0: అనగా ఎరుపు కలర్ నిస్తుంటాయి.
1: Now this anger, which is rather dangerous, should not be given any room. For example, in a car, when before the car comes to a stop, the red light flickers.
0: అది విధంగాని క్రోధం వచ్చేకు పూర్వము మన కన్నులు కొంచెం ఎర్రబడతాయి.
1: In the same way, before we become angry, our eyes will become red.
0: రెడ్డుములు అదురుతాయి.
1: Lips will shiver.
0: దేహమంతా వేడెక్కుతుంది.
1: The entire body becomes hot.
0: ఈ పరిస్థితిని మొదలే గుర్తించి క్రమక్రమేణ ఆ స్థానమును వదిలి నీవు ఏకాంతంగా కూర్చో.
1: The moment you come to get any one of these symptoms, you have to just leave that place, go to a lonely place, in a solitary place, and sit in peace.
0: నిన్ను చెప్పినట్టుగా తక్షణమే నీవు చల్లని స్నానమైనా చేయి.
1: As was told yesterday, if need be, you can take a cold water bath immediately.
0: కారణమేమనగా ఈ క్రోధము వాక్రూపములో ప్రవేశించినప్పుడు ఇది ఎన్ని విధములైన ప్రమాదములకైనా ఇది సిద్ధమవుతుంది.
1: Once this anger takes the form of words, it may bring about a lot of other complications and problems.
0: కనుకని అనుద్వేగకరం వాక్యం సత్యం తీసి హిత విషయస్తున్నాయి. సత్యమును కూడాను ఒక విధమైనటువంటి హితముగాను ప్రీతిగాను నిరుద్వేగిగాను ఉంటుండాలి. ఉద్వేగంగా ఉండకూడదు, అప్రీతిగా ఉంటుండకూడదు, అహితంగా ఉంటుండకూడదు. అదే విధంగాని ఇతరులు మనము అహితం చేయటం గాని అప్రీతితో వాళ్ళను అనుభవించటం కానీ ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు.
1: Therefore it is said, even when you have to tell the truth in a sweet way, in an acceptable way, in a dear way, not in a hurting way.
0: కనుక మొట్టమొదట మనము ఈ క్రోధమును సాధ్యమైనంత వరకు స్వాధీనంలో ఉంచుకున్నటకు ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, in the very first instance, in order to have a control over anger, we should develop love in us.
0: రెండవది కామం.
1: The second one is desire.
0: ఈ కామమును జయించాలనుకున్నప్పుడు వైరాగ్యం కూనాలి.
1: If you want to develop and if you want to conquer desire, you must develop sacrificing nature, renunciation.
0: వైరాగ్యం అనగా ఆలు బిడ్డలను వదలి అనన్యము చేరటం కాదు.
1: Renunciation doesn't mean that you have to give up your family and go to forest.
0: ఆస్తి పాస్తులు వదలి మనం సన్యాసిత్వం స్వీకరించటం కాదు.
1: It doesn't even mean that you have to give up your property and accept the సన్యాసత్వ.
0: వస్తువు యొక్క దోషమును గుర్తింపజేసినప్పుడు ఆ వస్తువును సహజంగా మనం విసర్జిస్తాం.
1: వన్స్ వీ నో ద డిఫెక్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్టికల్ అండ్ ది హార్మ్ఫుల్నెస్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్టికల్
0: ఆటోమేటిక్గానే ఉంటుంది. ఈ సాంసారిక జీవితమును అనుభవిస్తూ ప్రాపంచకమైనటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ మనము ప్రతి పదార్థమునందు ఉండినటువంటి యొక్క దోషమును గుర్తించి దానిని స్వీకరించకుండా ఉండటమే ఇది నిజమైన వైరాగ్యం.
1: ఈవెన్ యాజ్ వీ లివ్ అండ్ రిమైన్ యాజ్ ఫ్యామిలీ మెన్ ఆఫ్టర్ నోయింగ్ ఆఫ్టర్ లివింగ్ ఎ వర్ల్డ్లీ లైఫ్, ఈవెన్ దెన్ వీ హావ్ టు రికగ్నైజ్ ది డిఫెక్ట్స్ అండ్ ది వీక్నెసెస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్ అండ్ దెన్ లివ్ విత్ దెం.
0: మనకు ప్రీతికరమైనటువంటి కొన్ని
1: ఐటమ్స్ ఆఫ్ విచ్ వి లైక్ మోస్ట్
0: పంచదక్ష పరమాన్నమును కూడా మన తట్టలో ఒట్టించుకుని భుజించటకు సిద్ధంగా ఉంటున్నాం.
1: డిఫరెంట్ డెలీషియస్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్ వి మే హావ్ ఇన్ అవర్ ప్లేట్ అండ్ వి రెడీ టు ఈట్.
0: అయితే ఈ పదార్థములు మనకు చాలా ఇష్టమైనటువంటివి.
1: వి లైక్ దట్ ఫుడ్ వెరీ మచ్.
0: తక్షణమే వంటవాడు వచ్చి అయ్యా భుజించకండి, ఈ పదార్థములో తెలియకుండా ఏదో ఒక పురుగు పడి చచ్చిపోయింది, దీనివల్ల మీరు భుజించకండి అంటారు అన్న తక్షణమే ఎంత ఇష్టమైన పదార్థము లేదా కూడాను తాను విసర్జిస్తాడు.
1: The cook comes and just announces that sir, don't take it, don't eat it, because some small insect has fallen and it has died in that and it is
0: పదార్థం యొక్క దోషమును గుర్తించిన తర్వాత ఎట్టి పదార్థమైనా వాడు స్వీకరించటకు ముందుకు రాదు.
1: The moment a person realizes the defects and the harmful nature of a particular food, you immediately give it up, you will never come forward.
0: ఈ విధముగానే ఈ జగత్ అంటేను అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య ప్రజస్వామ. ఈ జగత్తు నందు ప్రతి ఒక్కటి కూడాను మార్పు చెందినది, శిథిలమై ఉన్నది, క్షీణించినది అనేటువంటి దోషములు మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు ఈ యొక్క అనిత్యమైనటువంటి దోషమితమైనటువంటి ఈ యొక్క జీవితం మనకు ఏమాత్రం కూడాను మనము ముందంజ వేయం.
1: ఇన్ ద సేమ్ వే టు రికగ్నైజ్ ద నేచర్ ఆఫ్ థింగ్.

0: in the world, which are ever changing, which come to a ruin, which have a death in themselves. Once we know these things, we'll have a very enthusiastic to enjoy.
1: రోగ నివారణకై విధించేటువంటి ఆహారంలో నేను భోగములు కానేరు.
0: What which is only a medicine for a disease of hunger cannot become an object of enjoyment.
1: ఆకలి రోగానికి అనుభవించేటువంటి అన్నం ఇంకా భోగమవుతుందా?
0: What which is only a medicine for the disease of hunger can it become really a luxury?
1: ఇది కేవలం ఒక రోగములకు సంబంధించినటువంటి ఔషధమే.
0: This is only a medicine for the disease.
1: అయితే కొంతమంది ఔషధాన్ని మనము మధురమైన ఔషధాన్ని సేవించాలని
0: ఆశిస్తుంటారు.
1: అదే విధంగానే ఈ ఆకలి అనేటువంటి రోగానికి రుచికరమైన యొక్క మందు అనేటువంటి అన్నం కావాలని
0: ఆశిస్తుంటారు. కనుక
1: జగత్తులో మనం అనుభవించేటువంటి ప్రతి విషయం కానీ ప్రతి భోగము కానీ మన యొక్క రోగ నివారణకై చేతించేటువంటి మందులు మాత్రంగానే
0: భావించాలి.
1: ఈ జగత్తునందు మనం అనేక విధములుగా సుఖశాంతులతో భోగ భాగ్యములతో జీవించుకున్నట్టుగా మనం భావిస్తుంటాం.
0: In the world we feel and we think that we are enjoying all types of joy and all types of delight and we are living a very happy life.
1: కానీ ఇది మనం భోగములుగా విశ్వసిస్తుంటాం.
0: We think that these are all things of joy and enjoyment.
1: కానీ ఇది నిజముగా భోగములు కానే.
0: But these are all not really the
1: really of the ప్రతిఫలమైనటువంటి ముందుగా ఎన్నికలు.
0: With a number of plants and flowers and fruits, it will be looking very grand and very attractive.
1: ఉన్నట్టు ఉండి ఒక దినము లోపల చెట్టంతా వాడిపోతుంది, పూలు రాలిపోతాయి.
0: Such a big tree, on a suddenly on a particular day, it starts growing up, the flowers start falling.
1: దీనికి నీరు తక్కువయ్యా? కాదు.
0: Is it because that there is a shortage of water?
1: ఏక ఎరువు తక్కువయ్యా? కాదు.
0: Shortage of menu?
1: No. ఈ వేరులో వేరు పురుగు చేరి కొట్టింది.
0: In the roots, there is some kind of pest which is destroying the very root system.
1: వేరు పురుగు చేరి వృక్షము చెడగొట్టు, చీడ పురుగు చేరి చెట్టు చెడచు.
0: The pest may destroy a tree or a plant by entering into the roots and eating them up.
1: అదే విధంగానే మనకు కామక్రోధం అనేటువంటిది వేరు పురుగు లోపల చేరినప్పటికీ, మనం ఎన్ని భోగ భాగ్యములలో ఉండినప్పటికి ఒకనొక దినములకు ఇల్లు కోల్పోతాం.
0: ఇన్ ది సేమ్ వే, వన్స్ వీ అలౌ దిస్ ప్రెస్ ఆఫ్ యాంగర్ అండ్ డిజైర్ ఇన్ సైడ్ అవర్ హార్ట్, వన్ డే ఆర్ ది అదర్ విల్ సడన్లీ కమ్ టు రూయిన్ ఇన్ ది సర్కిల్.
1: ప్రపంచములో ధనవంతుడు చాలా గొప్పవాడుగా మనం భావిస్తున్నాం.
0: In the world we think that rich man is a very big man.
1: Kani aadhyatmika margamulo dhanamu goppadi kaadu.
0: But in the world of spirituality, wealth is not a very important thing.
1: Dhanamu kante daaname goppadi annaru.
0: Charity is considered to be greater than having wealth.
1: Daaname cheyakundina dhanamunaku viluve ledu annaru.
0: If there is no charity, wealth doesn't get its value at all.
1: Dhanamunaku naalugu vidhamulaitundi vaarasulu untaru.
0: There are four types of people who claim the wealth.
1: Mottamoditi varasudu dharmamu.
0: The first one which is likely to inherit it is charity.
1: Rendu varasudu prabhutvamu.
0: The second one is government.
1: Moodu varasudu donga.
0: The third one is thief.
1: Nalugu varasudu agni.
0: The fourth one is fire.
1: Mottamoditi anni vidhamula adhikari ainatunti yokka modati puttulu ainatunti ధర్మమనే వారసులకు ఈ ధనమును అందించినప్పుడు ఈ ముగ్గురు కూడాను ఏమాత్రం కూడాను దీనికి విరుద్ధులు కారు.
0: Among the people who are trying to inherit these things, if you were to hand over wealth to the first son and that is charity itself, the others will not get any share in it.
1: ధర్మము చేసేటువంటి వ్యక్తిని చూచి దొంగలు కూడాను ఆనందిస్తారు.
0: When thieves were to have a look at the person who indulges in charity, even they will have reverence.
1: Dharmamu cheseetundi yokka prabhuvunu chusi prabhutvam kudanu income tax exemption istundi.
0: Even the government gives income tax exemption for people who give charity.
1: ధర్మము చేసేటువంటి వ్యక్తిని చూచి అగ్ని కూడాను భయపడుతుంది.
0: ఈవెన్ ఫైర్ జస్ట్ ఎ లిటిల్ ఫ్రైటెన్స్ వెన్ ఇట్ సీస్ ఎ పర్సన్ హూ ఇస్.
1: కనుక ధర్మం అనేటువంటి వారసులకు దానం చేసినప్పుడు ఈ మూవురు కూడాను దానికి అంగీకరించి ఏ విధమైనటువంటి ఒక తొందరలు చేయకుండా దీనిని కాపాడుకుంటూ వస్తారు.
0: Therefore, if one gives in charity, the other three persons who are likely to inherit will not look down. On the other hand, they will enjoy the
1: dhanam undi kudanu dhanam cheyinatundi vaani chuchi donganiki dongaku kudanu deeni paina kannu padutundi prabhutvamunaku veeri paina oka vidhamainatundi edo vidhamainatundi deeniki raid chesi annanta laakkovalani chustaru.
0: In case that the person has wealth, he doesn't give charity, the thief will have an eye on such a person. Even the government would like to just conduct some raid and catch hold of him and recover the entire wealth as tax.
1: Inka edi ee iruvuru kudunu marchipoyinarante adaina edo oka akasmaatuga vachi deenantha pasana chestundi.
0: In case that these two persons what ignore and do not take note of it, fire will come one day and despoil.
1: Kanuka dhanamu goppadi kaadu, dhanamunaku dhanamunakante తాననే గొప్పది అని నిర్ణయించింది గీత.
0: గీత దేర్ఫోర్ హ్యాస్ కన్క్లూడెడ్ దాట్ ఇట్ ఇస్ నాట్ వెల్త్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఇట్ ఇస్ చారిటీ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వెల్త్.
1: రెండవది వాక్.
0: ద సెకండ్ వన్ ఇస్ వాక్.
1: ఈ వాక్ కంటే వృత్తం చాలా గొప్పది అని నిర్ణయించింది.
0: వృత్తం ఇస్ కన్సిడర్డ్ టు బి
1: ట్రూత్.
0: ట్రూత్ ఇస్ కన్సిడర్డ్ టు బి మోర్ ఇంపార్టెంట్ దాన్ మియర్ టాక్.
1: వాక్ ఉండవచ్చు కానీ అందులో సత్యమే లేకపోతే ఆ వ్యక్తికి విలువ కూడా ఉండదు.
0: వన్ మే టాక్ బట్ ఇఫ్ దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ద టాక్, ద టాక్ విల్ నాట్ క్యారీ ఎనీ వాల్యూ.
1: కనుక వాక్ ఉండి కూడాను వ్యక్తికి విలువ లేదు.
0: వన్ ఏ పర్సన్ మే బి ఏబుల్ టు టాక్ బట్ ఇట్ విల్ నాట్ క్యారీ ఎనీ వాల్యూ.
1: సత్యమును మాత్రమే వినియోగపరిచినప్పుడు, సత్య ప్రవర్తమైనటువంటి ఒక వాక్కులే మనం నుడివినప్పుడు ఈ యొక్క వ్యక్తికి కూడాను విలువ ఎక్కుతుంది.
0: If the utterances are based on truth, then it will take a value.
1: Kanuka vaakku kante satyam chaala viluvainadanni kudanu ninnayinchindi Geeta.
0: Therefore, truth is declared as more valuable than mere talk.
1: Inka aayuvu kantenu keerthi chaala goppadi annadu.
0: Geeta has also said that fame and name are more important than life itself.
1: కీర్తి లేనిటువంటి ఆయువు వ్యర్థము.
0: లైఫ్ డివైడ్ ఆఫ్ ఎ గుడ్ నేమ్ అండ్ ఫేమ్ ఈజ్ యూజ్లెస్.
1: ఇలాంటి వారి వల్ల తిండికి చేటు భూమికి బరువు.
0: విత్ సచ్ పీపుల్ దెర్ ఇస్ నో యూజ్ వాట్స్ ఎవర్.
1: సత్కీర్తిని ఆర్జించాలి.
0: వన్ హ్యాస్ టు ఎర్న్ ఎ గుడ్ నేమ్.
1: అప్పుడే మానవత్వములకు ఒక శోభ.
0: దెన్ ఓన్లీ ది హ్యూమానిటీ ది ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ
1: మంచి పేరును పొందాలి.
0: One has to get a good name.
1: మంచిగా ఉండి మంచి పనులు చేసి మంచి తలంపులతోట మంచి దృష్టితోట మంచిగా జీవించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్నారు.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఇస్ టు హ్యావ్ గుడ్ థాట్స్, టు హ్యావ్ గుడ్ బిహేవియర్, టు హ్యావ్ గుడ్ వర్డ్స్, టు హ్యావ్ ఎ గుడ్ లైఫ్ ఇట్సెల్ఫ్.
1: కనుక చెడ్డ పేరులకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: వన్ షుడ్ నెవర్ గివ్ రూమ్ ఫర్ ఎర్నింగ్ బ్యాడ్ నేమ్.
1: కాకి ఒకచ్చు కలకాలము తిరుగక హంసమై చలని ఆడుమురా అన్న. మనము మంచి పేరుతో మంచి కీర్తితో మనము 2 నిమిషములు హంసవలే ఉండినా కూడా చాలు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ ది లైఫ్ ఆఫ్ ఎ క్రో ఫర్ 100 ఇయర్స్, ఇట్ ఇస్ బెటర్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఫ్యూ మొమెంట్స్ లైక్ ఎ స్వాన్, హావింగ్ గుడ్ నేమ్ గుడ్ ఫేమ్.
1: అతని పరమహంసగా భావిస్తూ వస్తుంది గీత.
0: గీత హాస్ డిక్లర్డ్ దట్ పర్సన్ యాజ్ పరమహంస ఇట్సెల్ఫ్ హింసెల్ఫ్.
1: ఇంకా దేహం.
0: Then body.
1: ఈ దేహము కంటే సత్కర్మలు చాలా అవసరం అన్నాడు.
0: గుడ్ యాక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మియర్లీ హ్యావింగ్ ఫిజికల్ ఫేమ్.
1: పరోపకారము చేయనటువంటి దేహము ప్రయోజనము కానటువంటి జీవచ్చేయము అన్నారు.
0: ఎ బాడీ విచ్ డస్ నాట్ యూజ్ ఇట్ సెల్ఫ్ ఫార్ సర్వింగ్ అదర్స్ ఈజ్ అబ్సల్యూట్లీ డెడ్ బాడీ.
1: పరోపకారార్థం ఇదం శరీరం అని. ఈ శరీరం పరోపకారార్థ నిమిత్తమై వచ్చినటువంటిదే కానీ స్వార్థము కోసం వచ్చినటువంటిది కాదు.
0: బాడీ ఇస్ గివన్ టు సర్వ్ పీపుల్ రాదర్ దాన్ టు సాటిస్ఫై వన్ సెల్ఫిష్ నీడ్స్.
1: ఈనాడు స్వార్థము మానవుని తన హస్తంలో చేర్చుకుని కీలు బొమ్మ వలె ఆడిస్తూ ఉంటుండాలి.
0: సెల్ఫిష్నెస్ హ్యాస్ మేడ్ ఎ మ్యాన్ ఎ డాగ్ ఇట్స్ హ్యాండ్స్.
1: మానవుడు ఏది చేసినా, ఏది చూచినా, ఏది తలిచినా, ఏది చెప్పినా దీని వెనుక స్వార్థం అనేటువంటి కదులుతూనే ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ మ్యాన్ థింక్స్ టాక్స్ డస్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ బిహైండ్ ఆల్ దీస్ థాట్స్ స్పీచ్ అండ్ వర్డ్స్.
1: కనుక ఈ స్వార్థమును దూరం నిట్టే నిమిత్తమై పరాత్మైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి పరోపకారంలో మనం ప్రవేశ కావాలి.
0: In order that we may be able to overcome the selfishness, we'll have to develop the principle of service and doing some service to others.
1: అప్పుడే మానవత్వము సార్థకత్వం నొందుతుంది.
0: Only then humanity gets some sanctity.
1: మానవ జీవితము జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
0: It is impossible or it is very difficult to get the life of a man.
1: అయితే మనము ఈ కామక్రోధములను, ఈ సదభ్యాసములను ఏ రీతిగా మనము పెంచుకున్నాం, ఏ రీతిగా మనం దానిని దూరం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం విచారం చేయాలి.
0: We have to also spend a little time thinking over how to overcome these weaknesses like desire and anger and how to develop good habits.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: There is a small example for this.
1: మన ఇంటి ముందు ఒకనాడు ఒక అందమైనటువంటి కుక్క వచ్చింది.
0: On a particular day, one dog, which is beautiful, happened to come to our house.
1: కాని ఆ కుక్కను కట్టివేసుకోవడానికి కొంచెం భయమైంది. ఎవరి కుక్కను ఏమో, ఎవరి వస్తువును మనం ఏ రీతిగా అపహరించడము అనేటువంటి ఉద్దేశంతో ఆ అందమును ఆధారం చేసుకుని దానికి కొంచెం ఆహారం అందించాం.
0: As it was not known to whom this particular dog belongs, it was a little. One was afraid of tying it down and therefore in order to enjoy that beauty of the particular dog and to satisfy.
1: ఒకనాడు మనం అన్నం పెట్టడం చేత రెండవ దినం అదే సమయానికి ఆ కుక్క మన ఇంటి దగ్గరకు వచ్చింది.
0: On that day a little food was given to it and second day also proper time it came.
1: తిరిగి ఆ అన్నం పైన ఉన్నటువంటి యొక్క అభిలాష చేత రెండవ దినం కూడా ఇంత అన్నం పెట్టాము.
0: Because he liked the dog, even the second day a little food was given to him.
1: Kramakramina ee ragam perigindi.
0: Gradually over a period of time attachment increased.
1: Ee kukka ku intiki raavadam alavata ayipoyindi.
0: This dog developed the habit of coming in the proper time to the house.
1: Kattakarapudiki konni dinamulu ee vidhamga jarigetappudiki aa kukka mana illunu vadali povatam ledu.
0: After a few days the dog is not prepared to leave the house and go.
1: ఈ అందము కాని ఆనందము కాని తాత్కాలికం మానవులకు.
0: బ్యూటీ అండ్ ది హ్యాపీనెస్ ఆర్ టెంపరీ ఫర్ ది మ్యాన్.
1: అందము లేని ఆనందం, ఆనందము లేని అందము నిరుపయోగం అన్నాడు.
0: జాయ్ వితౌట్ బ్యూటీ అండ్ బ్యూటీ వితౌట్ జాయ్ దే ఆర్ యూజ్లెస్ ఇట్ ఇస్ సెడ్.
1: కనుక ఈ అందము కాని ఆనందము కాని లౌకికమైనటువంటి జగత్తునకు ఇవి శాశ్వతమైనవి కాదు.
0: బ్యూటీ అండ్ జాయ్ దేర్ఫోర్ ఆర్ నాట్ పర్మనెంట్ ఎంటిటీస్ ఫర్ దిస్ వరల్డ్.
1: కొన్ని దినములు ఈ విధంగా పెట్టేటప్పటికి ఈ అందం విసిగెత్తింది ఈ ఇంటి ఇంటి యజమానులకు.
0: ఫర్ ది మాస్టర్ ఆఫ్ దిస్ హౌస్ ఆఫ్టర్ సమ్ టైమ్ హి గాట్ ఎ లిటిల్ డిస్టేస్ట్ అండ్ డిస్గస్ట్.
1: ఈ కుక్కను ఇంటి నుంచి తెరవటం ఏ మార్గం, ఏ విధంగా ఉపయోగపెట్టాలి.
0: దెన్ హి బిగాన్ జస్ట్ థింకింగ్ హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ డాగ్.
1: ఈ ఉపాయమునకై తాను అనేక విధములుగా యోచించాడు.
0: హి వాంటెడ్ టు జస్ట్ ప్లాన్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ డాగ్.
1: ఇది లోపల రావడానికి ఏమి కారణం, ఏది కారణం?
0: దెన్ హి బిగాన్ థింకింగ్ వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డాగ్ టు కమింగ్ టు ద హౌస్.
1: తన యొక్క అభ్యాసమే కారణం.
0: ఇట్ ఈస్ ది ప్రాక్టీస్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్.
1: కనుక దీనిని బయట పంపుటకు కూడా ఒక విధమైన అభ్యాసాన్ని కొంచెం కనిపెట్టాలి.
0: దెన్ హి కన్క్లూడెడ్ దట్ హి హస్ టు ఫైండ్ అవుట్ ఏ ప్రాక్టీస్ బై విచ్ he can drive it out.
1: Konni dinamulu taanaku annam pettakunda tannu gamaninchukokunda taana yokka drushtini veru maratchukunnappudu kramakramina idi aa illu nodalu vellipothundi.
0: For a few days if no food is given and if one exhibits that amount of indifference to it, one doesn't take note of it, it will automatically go away.
1: Ee vidhamaina abhyasamtho manam pravesham chesukunnamo అదే విధమైన అభ్యాసంతోనే దీన్ని విసర్జన కూడా చేయడానికి అవకాశం ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ మెథడ్ వాజ్ యూజ్డ్ అండ్ ప్రాక్టీస్ వాజ్ యూజ్డ్ టు అట్రాక్ట్ ఇట్ అండ్ టు మేక్ ఇట్ డియర్, బై ది సేమ్ ప్రాసెస్ బై రివర్సింగ్ ఇట్ యు కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్.
1: కనుకొని భగవద్గీత శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్ కర్మఫల త్యాగ త్యాగశాంతి అనంతరం. మనకు శాంతి కలగాలంటే ఈ అభ్యాసం నుంచి మనము జ్ఞానమునకు, జ్ఞానం నుంచి జ్ఞానమునకు, జ్ఞానం వరకు వచ్చినటువంటి దాన్ని త్యాగం చేసినప్పుడే ఈ త్యాగేయనికి అమృతత్వ మానసు. ఈ త్యాగం నుండి ఒక విధమైనటువంటి క్షేమం ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది గీత.
0: Therefore, Bhagavad-gita has said that practice is the starting point and the first point. Through practice, you'll be able to get knowledge. Through knowledge, meditation. And through meditation, you'll be able to develop sacrifice. And only when you sacrifice, you get peace of mind.
1: Aneka janmala nundi, manam ee kamakrodhamulanu, ee yokka andachandamulanu, ee yokka aanandamulaku mudichipoyi, daniki manam aneka vidhamuluga avakashalanu ichcham.
0: For a number of births, swear by this beauty and desire, we have become slaves of that for a period of time.
1: ఈ హృదయ కుహరం లోపల చాలా లోతుగా ఈ యొక్క అభ్యాసము నాటుకుని పోయింది.
0: దిస్ ప్రాక్టీస్ హస్ స్ట్రక్ డీప్ రూట్స్ ఇన్ ది హార్ట్.
1: జన్మ జన్మముల నుంచి కూడాను మనలో పాతుకొని పోయినటువంటివి ఈ కామక్రోధములు.
0: This desire and anger have left their roots over a period of a number of births.
1: ఇవి మాటలతో పోయేటువంటివి కాదు.
0: By mere words, you will not be able to get rid of them.
1: వేర్లు పెరిగినప్పటికీ ఏదో కొంతైనా కూడా తిరిగి చిగురు వేయడానికి ప్రయత్నిస్తుంది.
0: Once there are strong roots, they start sprouting again and again.
1: కనుక ఏ విధమైనటువంటి యొక్క ప్రీతితో, అభిలాషతో దానిని ఇష్టపడి మనలో ప్రవేశపెట్టుకున్నామో అదే విధమైనటువంటి దీంతో దాన్ని విరక్తితో, వైరాగ్యంతో దానిని వెనుకకు నెట్టడానికి కొన్ని అభ్యాసములు కూడా చేయాలి.
0: By certain amount of love and attachment we have developed them and they have become a part of us. By renunciation and by the reversing process we will have to get rid of them, remove them from our heart.
1: Kaamu manavulaku prathamamulo chaala ishtanga untuntadi.
0: Desire in the very first instance will be very very attractive.
1: Ati maduranga untuntadi.
0: It will be extremely sweet.
1: Kaani idi kramakramina oka vegutunu teppistundi.
0: But over a period of time one will develop a sort of disgust for it, distaste for it.
1: అప్పుడు దీనిని మనం దూరం చేయాలనుకున్నప్పుడు ఇది సాధ్యం కాదు.
0: Then if we want to get rid of it, it is very difficult, impossible.
1: మనం ప్రారంభం నుంచి దీనికి తగినటువంటి యొక్క అధిక స్థానం ఇవ్వకుండా కొన్ని విధమైనటువంటి యొక్క వైరాగ్యంతో దీన్ని కొంతవరకు దూరం చేయడానికి ప్రయత్నించాలి.
0: Therefore, right from the beginning itself, we should not give such a place of importance to desire. We will have to develop a certain amount of sacrificing nature and renunciation and then get rid of it.
1: ఈ కామక్రోధములు రెండును చేరి ఒక్కొక్క సమయంలో మానవుని ఎదిరిస్తుంటాయి.
0: Desire and anger together start threatening the man sometimes.
1: కనుకని ఈ కోపమును కామమును మొట్టమొదట మానవుడు అదుపులో నుంచుకోవాలి.
0: Therefore, in the very first instance, desire and anger must be kept under strict control by the man.
1: ఆ నిగ్రహ శక్తియ మన దగ్గర లేకుండినప్పుడు అనుగ్రహానికి మనం పాత్రలు కాలేము.
0: If we don't have that capacity to resist and control, we will not be able to be ready to earn grace of the Lord.
1: కాడి కిందికి రాని ఎత్తు, కళ్ళం లేని గుర్రము,
0: a knot which cannot come under control and a horse similarly,
1: brakeulu leni karu, indi nigraham leni ante jeevitamu chaala pramadamu unnadu.
0: A car without brakes and a life which does not believe in control of senses is rather dangerous and harmful.
1: Kanukani indri nigrahamu chaala avasaram.
0: Control of senses therefore is very important.
1: Deenine Patanjali yogaha chitta vritti nirodhakaha annadu. మనం చిట్టు వృత్తులను విచ్చలవిడిగా మనం మొదలుపెట్టగా సాధ్యమైనంత వరకు మనకు ఎంత అవసరమో అంతవరకు దాన్ని వినియోగించుకోవాలి.
0: Patanjali has therefore said that these tendencies of the mind should not be allowed to go scot-free. We will have to keep them under check and control.
1: మితిమీరినటువంటి యొక్క హాయి కూడాను మతి చెడుపుతుంది.
0: Even happiness which exceeds certain limits is likely to lead to
1: దేనికైనా ఒక విధమైనటువంటి హద్దు ఉంటుండాలి.
0: For everything there should be a limit.
1: కారణం ఏమనగా ఒక చిన్న ఉదాహరణ.
0: The reason is it can be given with the help of an illustration.
1: మనలో టెంపరేచర్ వేడి ఉంటుండాలి.
0: In the physical body there is temperature, there is a particular
1: 98.6 అని ఉండాలి.
0: The heat is 98.4 when it is measured.
1: 0.6 sir.
0: 0.6.
1: ఈ 99 అనేటువంటిది వచ్చిన జ్వరం రోగం ప్రారంభమైంది.
0: వన్స్ ఇట్ రీచెస్ 99 ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
1: కాబట్టి దానికి ఉండవలసినంత ఉండినప్పుడే ఇది ఆరోగ్యం. దీనికి మితిమీరిపోతే ఇది రోగం.
0: ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఇన్ అప్రోప్రియేట్ లెవెల్ దెన్ ఇట్ బికమ్స్ హెల్తీ బాడీ. అదర్వైజ్
1: మన బ్లడ్ ప్రెషర్ 120/80 అని ఉంటుండాలి. ఇది పర్ఫెక్ట్ నార్మల్.
0: అవర్ బ్లడ్ ప్రెషర్ ఈస్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఈస్ 120/80.
1: 90/150 అంటే ఇది బ్లడ్ ప్రెషర్ ప్రారంభమైంది.
0: ఇఫ్ ఇట్ ఈస్ బై 90/100
1: రోగంగా రూపొందింది.
0: If it is 90/150, then blood pressure has increased, it has become a disease.
1: Manu yokka, kunda yokka, anaga heart beats, manaku 72, 75 varaku undali.
0: Our heart beats similarly, maybe 75.
1: Kaani, idi antakante adhikam ayipothe, idi edo lopala pramadam ayinatundi jabbu praveshinchindi.
0: Suppose the heart beats number increases, then there must be some...
1: మన కన్నుడు కూడాను ఎంత వెళ్తున్నో అంత వెళ్తున్నే చూడగలదు, కానీ అమితమైనటువంటి వెళ్తున్న చూసేపటికి లోపల ఆ యొక్క రీతిన కారిపోతుంది.
0: Even our eyes, a light which is not too effulgent can be just seen by eyes. If it exceeds that limit, if it is too bright, it will harm retina.
1: మన ear drums కూడాను అంతే, ఎంత శబ్దమునో అంత శబ్దం ఉంటుంది. అధిక శబ్దం వినేటప్పటికి ఒక విధమైన ప్లెయిన్ లో పోయే వారికి తెలుసును, దానికోసమే ప్రతి పెట్టుకుంటారు కూడా ఈ శబ్దం కొంతవరకు కంట్రోల్ చేయడానికి.
0: ద సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ అవర్ ఇయర్స్ అండ్ ది సౌండ్. అండ్ వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ అ ప్లేన్ ఇట్ ఈస్ యూజువలీ సమ్
1: కనుక మన లైఫ్ అంతా ఏ విధంగా ఉందంటే లిమిటెడ్ కంపెనీగా ఉంటుండాలి.
0: దేర్ ఫోర్ అవర్ లైఫ్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లిమిటెడ్ కంపెనీ.
1: ఇలాంటి లిమిటెడ్ కంపెనీగా ఉండేటువంటి ఒక జీవితాన్ని మనము ఏదో మితిమీరిపోయినటువంటి ఒక వ్యాపారంగా మనం ప్రయత్నం చేయాలంటే ఇది ఎక్కడో ప్రమాదం జరుగుతుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు క్యారీ ఆన్ అన్లిమిటెడ్ బిజినెస్ విత్ దిస్ లైఫ్ ఆఫ్ లిమిటెడ్ కంపెనీ, దెన్ యు విల్ బి ఎంటరింగ్ ఇన్ టు
1: కనుక దేనికైనప్పుడు ఒక హద్దును మనం నియమించుకొని మనం జీవితాన్ని గడుపుకోవడానికి ప్రయత్నించాలి.
0: దేర్ఫోర్ వి హావ్ టు ఇంపోజ్ సర్టెన్ రెస్ట్రిక్షన్స్ అండ్ లిమిటేషన్స్ ఆన్ అవర్ ఓన్ సెల్ఫ్ అండ్ స్పెండ్ అవర్ లైఫ్.
1: దీనిని క్రమశిక్షణ డిసిప్లిన్ అని కూడా చెప్తూ వచ్చారు.
0: ద సేమ్ థింగ్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ డిసిప్లిన్.
1: ఈ డిసిప్లిన్ ఏంటంటే మానవుడు ఎంతైనా కూడా అభివృద్ధి గావించడానికి అవకాశం ఉంది.
0: డిసిప్లిన్ గోస్ ఎ లాంగ్ వే ఇన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్.
1: డిసిప్లిన్ లేనప్పుడు వీడు కేవలము కొంత మృగంగా మారిపోవడానికి కూడా అవకాశంగా ఉంది.
0: ఏ పర్సన్ హూ ఈస్ డివైడ్ ఆఫ్ డిసిప్లిన్ ఈస్ లైక్లీ టు బికమ్ ఎన్ ఎనిమల్.
1: ఈ డిసిప్లిన్ కూడా ఒక విధమైనటువంటి ఒక అదుపులో పెట్టుకునే దీన్ని అనుభవిస్తూ రావాలి.
0: ఈవెన్ దిస్ డిసిప్లిన్ మస్ట్ బి విదిన్ సర్టన్ లిమిట్ అండ్ దట్స్ వి విల్ హావ్ టు ఎంజాయ్ ద లైఫ్.
1: నియమానికి కూడా ఒక నియమం ఉండాలి.
0: దేర్ ఈస్ ఎ నీడ్ ఫర్ డిసిప్లిన్ ఫర్ డిసిప్లిన్ ఇట్సెల్ఫ్.
1: కనుక యువకులైనటువంటి మీరు జీవితంలో మొట్టమొదట గీతావాక్యమునందు అన్నింటికంటే కూడాను ఈ కామక్రోధము అనేటువంటి యొక్క పరమ శత్రువులను మొట్టమొదట మనము ధిక్కరించి వారిని వశం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: దేర్ఫోర్ యూస్ యాజ్ యు ఆర్ యుల్ హావ్ టు జస్ట్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ టేక్ నోట్ ఆఫ్ దిస్ డ్రెడ్ఫుల్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ డిజైర్ అండ్ యాంగర్. ట్రై టు హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్
1: ఈ శత్రువులు. బయట వైపున కనిపించేటువంటి వారు కాదు మనకు.
0: దీస్ ఎనిమీస్ అండ్ ఫోర్స్ ఆర్ నాట్ ఎక్స్టర్నల్ టు యూ.
1: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపులు నెట్ల పట్టగలడు?
0: ఏ పర్సన్
1: లోపల శక్తులకే, లోపల యొక్క విరోధులకే, శత్రువులకే తాను లొంగిపోయినప్పుడు బయట వారిని ఏ రీతిగా పట్టేటువంటి అధికారం ఉంది?
0: ఏ పర్సన్ హూ ఈస్ డిఫీటెడ్ బై ది ఇన్నర్ ఎనిమీస్ హౌ కెన్ హీ కాంకర్ ది ఎక్స్టర్నల్ ఎనిమీస్ టు హిమ్.
1: కనుక లోని శత్రువులు మొట్టమొదట లొంగ తీసుకో.
0: దేర్ఫోర్ కీప్ అండర్ కంట్రోల్ ది ఇన్నర్ ఫోర్స్.
1: బయట శత్రువులు సులభంగా నువ్వు సాధించడానికి వీలవుతుంది.
0: ది ఎక్స్టర్నల్ ఎనిమీస్ యు ఏబుల్ టు జస్ట్ కాంకర్ జస్ట్ లైక్ దట్.
1: కనుక భగవద్గీత యందు ఈ కామక్రోధములు మోక్షమునకు ప్రధానమైన శత్రువులు అని కూడా నియమించింది, బోధించింది.
0: దేర్ఫోర్ భగవద్గీత హాస్ టాట్ దట్ దిస్ డిజైర్ అండ్ యాంగర్ ఆర్ ప్రైమరీ ఎనిమీస్ ఆఫ్ ది లిబరేషన్ ఆల్సో.
1: లోభ అసూయల సంగతి రేపటి దినం మాట్లాడుకుందాం.
0: టుమారో విల్ థింక్ ఆఫ్ miserliness and jealousy.
2: That was the 10th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which Bhagavan delivered on 12th August 1984, Bhagavan equips us with weapons that can be used against the two worst inner enemies of a spiritual aspirant, Kama and Krodha, that is desire and anger.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: Quran says the three main ideals to be practiced in life are fear of sin, love for God, and morality in society. In today's discourse, Bhagwan Baba talks about the true meaning of morality in different contexts. Let us now listen to the divine discourse delivered by Bhagwan Baba on 20th October 2001 during the Dasara celebrations in Prashanti Nilayam.
1: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన, మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన, చెడ్డ మాటలకే చెవికి చేర్తురు. ఇట్టివారు దైవమెరుగంగా నేర్తురా, ఇట్టివారు దైవమెరుగంగా నేర్తురా. ఉన్నమాట తెలుపుచున్నమాట, ఉన్నమాట తెలుపుచున్నమాట.
2: Though it is said with all the heart and concern, the good words are not listened to. Whereas all bad things, the gossip, get into our ears. Such people would ever come to know the divine. This is the truth, what is said.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Yuvatulu. Yuvakulu. ఈనాడు పోషించవలసినటువంటిది నిత్య సత్యమైన నైతిక విలువలు.
2: యంగ్ మెన్ అండ్ విమెన్, వాట్ దే హ్యావ్ టు ఫాస్టర్ అండ్ డెవలప్ ఆర్ ద మారల్ వాల్యూస్.
1: నైతిక విలువలను కాపాడుకోవటం ప్రధానమైన కర్తవ్యం.
2: టు అప్హోల్డ్ ద ఎథికల్ వాల్యూస్ ఈజ్ వన్స్ ఓన్ రెస్పాన్సిబిలిటీ.
1: ఈనాడు నైతికమంటే ఏమిటో, విలువంటే ఏమిటో యువకులకు యువతులకు ఏమాత్రమో అర్థం కావటం లేదు.
2: Today the young men and women have no idea what morality is, what values are, how to develop the moral values.
1: మానవుడు ఈనాడు ఈ నైతిక విలువలను కాపాడుకోలేకపోవటం చేతనే చిన్న వయస్సు నుండి పడరాని బాధలు పడుతున్నారు యువకులు యువతులు.
2: Many young people, men and women, suffer a lot at an young age because they are not able to protect and maintain the moral values.
1: యువత అనేటువంటి పదము, యువకులు అనేటువంటి పదము దీనికి సరైన అర్థాన్ని అందించలేకపోతున్నది.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ కనోట్స్ నో మీనింగ్ టు దిస్ వర్డ్ యూత్ ఆర్ ఎన్ యంగ్స్టర్.
1: నైతికం అన్నటువంటిది సామాన్యమైనటువంటి పదము కాదు.
2: మొరాలిటీ ఈజ్ నో ఆర్డినరీ వర్డ్.
1: చాలా విలువైనటువంటిది.
2: ఇట్ ఈస్ హైలీ వాల్యుబుల్.
1: చాలా ఫలితమైనటువంటిది.
2: ఇట్స్ హైలీ సీక్రెట్.
1: చాలా గొప్పది.
2: It's mighty.
1: Ilanti pavitra.

0: సత్యమైన నిత్య సత్యమైన నైతికమనే మనము కాపాడుకోలేకుండా మానవత్వం ఏ రీతిగా కాపాడుకోగలరు?
1: If we cannot protect and maintain the eternal truthful morality, how can we be the true humans?
0: మానవత్వం అనగా కేవలము నైతిక విలువతో కూడినటువంటి ఒక జీవితమే.
1: Human life is one that exists in combination with morality.
0: ఈనాటి యువకులు తమ యొక్క జీవితం ఏమిటో, తమ యొక్క గమ్యం ఏమిటో, తమ యొక్క మార్గం ఏమిటో, తమ యొక్క లక్ష్యం ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు.
1: The modern youth have no idea what life is, the aim of life, the path of life, nor the goal of life.
0: ఈ నైతికమైనటువంటి విధిని ఆంగ్ల భాష లోపల మరొక రీతిగా చెప్తూ వచ్చారు.
1: This morality could also be said in a different way in English.
0: ఈ నైతికమునకు సంస్కృతం మరొక రీతిగా బోధిస్తూ వచ్చింది.
1: The Sanskrit explains in a different way.
0: సంస్కృత పదమునందు నైతికమైనటువంటి పదమునకు పౌరుషము అని చెప్పింది.
1: నైతిక మొరాలిటీ ఇన్ సంస్కృత్ ఈజ్ కాల్డ్ పౌరుష ద వేళ.
0: ఇంగ్లీష్ పదమునందు దీనికి మొరాలిటీ అని చెప్తూ వచ్చింది.
1: ఇన్ ఇంగ్లీష్ నైతిక ఈజ్ కాల్డ్ మొరాలిటీ.
0: మొరాలిటీ అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ మొరాలిటీ?
0: పూర్వము జీసస్ క్రైస్తు రోమన్ దేశం లోపల దేశ నాయకుడిగా ఉన్నటువంటి రాజులకు బోధించి రాజులు దీనిని సరి అయినటువంటి రీతిగా అర్థం చేసుకుని ఈ యొక్క రాజ్యములకు దైవరాజ్యము అని పేరు పెట్టుకున్నారు, జీసస్ పేరు పెట్టుకున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఎర్లియర్ బై జీసస్ ఇన్ రోమ్ what it is, the meaning of morality, and it is called God's kingdom and named after Jesus.
0: Morality anaga manavattvam nundu daivattvam aavibhavinchi divyattvanni jagattunaku bodhinchadame nijamaina naitikamunaku arthamu.
1: The true meaning of morality is to cognize the divinity in humanity and to share the same with others.
0: ఇంగ్లీష్ నందు పర్సనాలిటీ అన్నారు.
1: ఇన్ ఇంగ్లీష్ దేర్ ఇస్ ఎ వర్డ్ పర్సనాలిటీ.
0: కానీ ఈ రోమన్ దేశం వారు జీసస్ నుండి ఒక దివ్యమైనటువంటి ఒక కళలు శక్తులు ఆవిర్భవిస్తూ అందరినీ ఆకర్షిస్తూ వచ్చున్నది అనేటువంటి ఉద్దేశంతో పర్సోనా అని పేరు పెట్టారు.
1: But Romans, having noticed the fine arts and the mighty powers in Jesus, they named it persona.
0: Persona anaga prati manavuni yandu kudanu daivattvam anetundi antarbhutanga unnadaneetundi satyanni nirupistu vacharu.
1: Persona meant that divinity is an undercurrent in humanity.
0: Deenine telugunandu neeti annaru.
1: In Telugu, it is called Neeti.
0: Anaga, manaku artham kaakunda, agamyamainatvanti neetiyo, gopyanga undinatvanti oka divyatvanni, vyaktikarimpajesetvanti shakti, prati vyakti endukudanu unnadi, anetvanti satyanni nirupistu vachindi.
1: It means incomprehensible, non-apparent, divinity lies in secret, not in a hidden way, that manifests later, that is conveyed by this word Neeti in Telugu.
0: Neeti leni jati kotikante paadu annaru.
1: That community without morality is much worse than a monkey.
0: Neeti chaala viluvainatundi.
1: Morality is highly valuable.
0: దీనిని ఇంగ్లీష్ లోపల చెప్పారు కదా పర్సనాలిటీ అని, దీన్ని రోమన్ లాంగ్వేజ్ లోపల పర్సోనా అన్నారు.
1: వాట్ పర్సనాలిటీ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ పర్సోనా ఇన్ రోమన్.
0: అనగా ప్రతి వ్యక్తి ఎందుకు కూడాను గోప్యంగా గుప్తంగా హృదయస్థాయి ఎందుండి సర్వులకును సమక్షము చేసేటువంటి యొక్క దివ్య శక్తికే ఈ యొక్క పర్సోనా అన్నారు.
1: పర్సోనా మెంట్ దట్ విచ్ ఇస్ నాన్ అపరెంట్ విచ్ ఇస్ హిడెన్ ఎట్ ద ఆల్టర్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ టు అదర్స్.
0: కనుక ఈనాటి మానవుడు తన యందు గుప్తంగా గోప్యంగా కనిపించలేని స్థితిలో ఉండినటువంటి యొక్క ఈ యొక్క దివ్యశక్తిని తాను వ్యక్తము గావించాలి.
1: సో మ్యాన్ హ్యాస్ టు ఎక్స్ప్రెస్ ద హిడెన్ ద లేటెంట్ డివినిటీ విద్ ఇన్ హిమ్.
0: ఆ విధంగా వ్యక్తము గావించినటువంటి వ్యక్తిని మాత్రమే దీనిని మానవత్వము అని చెప్పవచ్చు.
1: We can call that individual a manava, the human being, if he can express the latent divinity within.
0: Vyakti anaga kodanu idhe arthamu.
1: This is the true meaning of vyakti, who
0: avyaktamainatundi shaktini vyakti krimpa chesetundi manavunike vyakti ani peru.
1: That which is hidden avyakta is expressed vyakta, then he is individual or vyakti.
0: Kani atti vyaktam cheyinatundi okka manavunni vyakti ani pilchatam kodanu సరి అయినటువంటి పదం కాదు.
1: వి కెనాట్ కాల్ హిమ్ ఎన్ ఇండివిజువల్ ఆర్ వ్యక్తి ఇఫ్ హి డస్ నాట్ ఎక్స్ప్రెస్ ద డివినిటీ.
0: ఈ విధముగా ప్రాచీన కాలం నుండి అనేక విధమైనటువంటి రహస్యములను హృదయములందు దాచుకొని దివ్యత్వాన్ని తాను ప్రకటించలేక దైవత్వాన్ని దర్శించుకోలేక మానవత్వాన్ని మరచి కేవలము దీనత్వాన్ని అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: Man has kept himself all the divinity without expressing and sharing with others, and he's just considering himself a human, thus considers himself so weak.
0: 250 సంవత్సరములకు పూర్వము భారతదేశము అనేక రకములైనటువంటి యొక్క రాజులతో పరిపాలిస్తూ వచ్చింది.
1: 250 years ago the Bharat was in the control of several kings.
0: Kristuku puramu aneka vela samvatsamulaku pokunda Sri Ramachandrudu avatarinchi chakravarti aneetundi perunu ganchadu.
1: Before Christ Sri Ramachandra ruled this country and he was an emperor.
0: 225 samvatsamulaku Shivaji chakravartiga maaradu.
1: 225 years ago we also know Shivaji
0: akbar kudanu chakravartiga vachadu.
1: Akbar also was an emperor.
0: Veerandaru kudanu mahammedanta ainappatikini
1: though they were mahammedans
0: kaani tama endunnatundi vyaktitvanni prati manavuniki kudanu arthamayyatittiga vyaktam cheyalaneetundi sankalpam cheta sariyinatundi aadhyatmika margamulo praveshincharu.
1: They followed the spiritual path expressing the divinity present within them.
0: Kanuka ee naati manavudu tana endunnatundi goodhamainatundi vyaktitvanni avyaktam cheyali.
1: Therefore every man has to express manifest the innate immanent divinity.
0: Ee naati manavunaku vyakti ante emito kodanu artham kaakunda untunnadi.
1: The modern man has no concept of vyakti or individual.
0: తన వ్యక్తిత్వాన్ని మార్చాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ టు ఫర్గెట్ హిస్ ఇండివిడ్యువాలిటీ.
0: దివ్యత్వాన్ని స్మరించాలి.
1: హి హస్ టు థింక్ ఆఫ్ డివినిటీ.
0: పవిత్రమైన భావం పెంచుకోవాలి.
1: ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
0: అనంతమైనటువంటి యొక్క ఆస్తిక తత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
1: హి షుడ్ ఆల్సో డెవలప్ అండ్ ఫాస్టర్ ఇన్ఫినిట్ థియస్టిక్ వాల్యూస్.
0: ఆస్తికత్వం అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై థియస్?
0: ఆధ్యాత్మికమనగా ఏమిటి?
1: వాట్ ఇస్ స్పిరిచువాలిటీ?
0: అనగా ఆధ్యాత్మికమనగా మానవత్వాన్ని మరచి మానవత్వం నుండి ఆవిర్భవించేటువంటి పశుత్వాన్ని దూరం గావించి దివ్యత్వాన్ని ప్రకటింపజేయటమే ఆధ్యాత్మికము.
1: స్పిరిచువాలిటీ మెంట్ వన్ షుడ్ గివ్ అప్ ది ఎనిమల్ ఆర్ బీస్టియల్ క్వాలిటీ, ఫర్గెట్ ది హ్యూమన్నెస్, ట్రాన్సెండ్ ది హ్యూమన్ లైఫ్ అండ్ ఎక్స్ప్రెస్ ది డివినిటీ.
0: కానీ ఈనాటి మానవుడు చదువులు అధికమయ్యే కొలది తమ యొక్క దివ్యత్వాన్ని మరచి పశుత్వాన్ని అభివృద్ధిపరిచి కేవలము ప్రచార ప్రబోధములో ప్రయాణమవుతున్నారు.
1: బట్ ఇస్ ఇంక్రీజింగ్ ఎడ్యుకేషన్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ ది డివినిటీ we find the animality or the bestial temperament on the rise.
0: Manavatvame artham kaakunda pothundadi.
1: The very meaning of humanness has lost its value.
0: Kanukane 15 samvatsaram nunchi kudanu manavata viluvulu penchukovalani pracharam chestu vastunnaru.
1: And henceforth the human values have been propagated since last 15 years.
0: Emiti ee human value?
1: What is this human value?
0: Emiti ee manushi yokka viluva?
1: Where does this human value lie?
0: Manushi yokka viluva idi adi ani cheppudiki evariki sadhyam kaadu.
1: It's not possible for anybody to decide.
0: Satyam ani kondaru, dharmam ani kondaru, shanti ani kondaru, ahimsa ani kondaru, vaari vaariki tochinattuga dinni prabodhistu vastunnaru.
1: People started interpreting in different styles as truth, righteousness, peace, love, non-violence, and so on.
0: నిజమైనటువంటి మానవత్వం అనగా ఏమిటి?
1: What is a true humanness?
0: అసత్వాన్ని పూర్తిగా మరచి,
1: one has to forget the animal quality,
0: దివ్యత్వాన్ని చింతించి,
1: always think of divinity,
0: మానవత్వాన్ని ప్రకటింపజేయటమే నిజమైనటువంటి యొక్క శక్తి.
1: And expressing the human quality in the true sense is the correct power.
0: కనుక ఈనాడు మానవుడనగా చాలా మంచివాడు అని అర్థము.
1: మానవ వర్డ్ మెంట్ ఎ గుడ్ మ్యాన్.
0: అన్ని ఉపనిషత్తులు కూడాను మానవత్వం అనగా పవిత్రమైనటువంటి వ్యక్తి అని పేరు.
1: Upanishads also declares a human being as a sacred individual.
0: మంచి మనసు కలవాడే మానవుడు.
1: Manava the human meant the one with good mind.
0: కనుకనే మనసు ఉండటం చేతనే మనిషి అని పేరు వచ్చింది.
1: He has got manas, the mind, so he is manishi, human.
0: కనుక మంచి మనసు కలవాడే మానవుడు.
1: So Manava the human is the one with good mind.
0: మంచి మనసు అనగా ఏమిటి?
1: What is meant by good mind?
0: 10 మందికి పవిత్రమైనటువంటి యొక్క మార్గమును నిరూపించి,
1: demonstrating the sacred path,
0: ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవింపజేసి,
1: making others experience the ideal life,
0: ఆత్మతత్వాన్ని ప్రకటించి,
1: expressing the inner divinity,
0: అనంతమైన ఆనందమును అందించటమే ఇది నిజమైన మంచితనము.
1: And to share the infinite bliss with others is the true human quality.
0: ఇట్టి పవిత్రమైనటువంటి ఆనందమును అనుభవించడానికి ఏ మానవుడు సిద్ధంగా ఉన్నాడు?
1: Who is ready to experience this sacred bliss?
0: మంచి మనసు అనేటువంటిదే కనిపించటం లేదు.
1: We don't find a good mind today.
0: కనుకనే మంచి మనసే ఈనాడు కనిపించటం లేదు.
1: Therefore, good man is not seen.
0: Man అనగా ఏమిటి?
1: What's meant by man?
0: M-A-N, man అన్నారు.
1: M-A-N is man.
0: M అనగా మాయను మర్చిపోవాలి.
1: M means forget maya, illusion.
0: ఏ ఆత్మను దర్శించాలి.
1: ఏ ఆత్మ సెల్ఫ్ విజువలైజ్ ద
0: సెల్ఫ్ నిర్వాణం పొందాలి.
1: M నిర్వాణ, attain liberation.
0: మాయను మరచి,
1: forgetting
0: ఆత్మను
1: illusion,
0: దర్శించి నిర్వాణమును పొందటమే నిజమైనటువంటి మనిషి.
1: The true human is the one who forgets the illusion, visualizes the self, and attains liberation.
0: ఈనాడు ప్రతి మానవుడు కూడాను మాయలో మునిగి ఉంటున్నాడు.
1: Everyone today is drowned in delusion.
0: ఆత్మతత్వాన్ని మర్చి ఉంటున్నాడు.
1: He has forgotten the self.
0: నిర్వాణం ఇంకెక్కడ ప్రాప్తిస్తుంది?
1: How is it possible to attain liberation?
0: కనుక మొట్టమొదట మాయను మర్చాలి.
1: So first we have to forget this illusion.
0: మాయను వదలాలి.
1: We have to give it up totally.
0: మాయనగా ఏమిటి? లేని దాన్ని ఉందని భావించుకోవటమే మాయ.
1: Maya or illusion meant thinking of that which is non-existent.
0: లేని దాన్ని చింతించి,
1: we think of that which is not there.
0: ఉన్నదాన్ని మర్చిపోయి,
1: we forget what is there actually.
0: చేరవలసిన మార్గాన్ని చేరలేకపోతున్నాడు మానవుడు.
1: Man is not able to reach the goal he has to reach.
0: కనుకనే ఈ మానవుడు ఈనాడు అనేక కష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాడు.
1: Therefore man is put to anxieties, worries, troubles and problems.
0: కనుక నవరాత్రులు అనగా ఏమిటి?
1: What do you mean by నవరాత్రి?
0: 9 రాత్రులు.
1: 9 nights.
0: ఈ 9 రాత్రుల లోపల కూడాను
1: throughout this
0: దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని,
1: during these 9 nights,
0: మహాదుర్గా, మహాకాళి, మహాసరస్వతి అనే పేర్లతో చింతించాలి అని పూర్వీకులు దీనికి ఒక నియమం నియమించారు.
1: The earlier people have prescribed, stipulated the worship of goddess. in the names of Mahadurga, Mahakali, Mahasaraswati during this period of 9 nights.
0: Durga ga emiti?
1: Who is Durga?
0: Durga anaga sarva shaktulato kodinatundi.
1: Durga has got all mighty powers.
0: Samasta mano shaktulu, buddhi shaktulu, aatma shaktulu, moodinti yokka ekatvamune Durga antaru.
1: Durga represents the combination of the physical power, the intellectual potential and the mental capacities.
0: Inka Mahakali.
1: Then comes Mahakali.
0: Anaga emti mooditi yokka ekatvanni prakatinchi dushta samharam cheyatame Kali.
1: Kali expresses the combination of these three and kills the wicked
0: and
1: the evil.
0: Ekkado oka Kali unnadi, ekkado oka Durgam unnadi ani cheptaru.
1: Who is Durga?
0: Durga anaga sarva shaktulato kodinatundi.
1: Durga has got all mighty powers.
0: Samasta mano shaktulu,

0: ఇది కనిపిస్తూనే ఉంటున్నది.
1: దుర్గా అండ్ కాళీ ఆర్ నాట్ ప్రెసెంట్ ఎట్ సెపరేట్ ప్లేసెస్.
0: మనసు నుండి ఆవిర్భవించేటువంటి ఒక దుర్గుణములే,
1: ద బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ యూ.
0: ఈ దుర్గుణములు బుద్ధిని అనుసరించక,
1: and they do not follow the intellect,
0: indriyamulanu anusarinchadam cheta,
1: because they are after senses,
0: durabhyasamula cheta,
1: because of bad habits,
0: durmargamulaku lobadi,
1: and submits to wickedness,
0: dushta shakti ga roopantutu vachindi,
1: and shapes itself a very cruel,
0: kanukane itti dushta shakti ni dinumaadi divyatvaina aatma tattvanni darshimpa cheseke ee oka durga aneetvanti oka tattvamunu prabodhisthu vacharu.
1: Durga represents the killing, annihilation of cruelty and wickedness and bringing forth the divinity in pristine form.
0: ee tammil dinamulu kudanu aneka rakamulaina yokka durgunamulanu duracharamulanu durmargamulanu dinumaadi divyatvanni pavitramtanu abhiruddhi poshinchukotame ee yokka 10 dinamulu yokka sahaja lakshanam.
1: The main purpose of the celebration of nine nights lies in expressing the divinity, developing the sacred quality, removing all wicked qualities, bad practices.
0: ee naadu manam chadivedantha kudunu durgunale.
1: What all we read today are all about bad qualities.
0: Vinedantha durgunale.
1: We listen to bad.
0: Chesedantha durgunamale.
1: All that we do are bad deeds.
0: Ikka manchitanam ekkada nunchi vastundi?
1: Then how do you expect to be good?
0: మంచితనం మానవుడు ఎందే కనిపించటం లేదు.
1: గుడ్నెస్ ఇస్ నాట్ ట్రేసిబుల్ ఇన్ మ్యాన్.
0: ఏదో నేను మంచిగా నడుస్తున్నానని భావిస్తున్నాడే కానీ భ్రమించటమే అది.
1: హీ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ గుడ్, బట్ ఇట్ ఇస్ ఆల్ ఇమాజినేషన్.
0: ఆ భ్రమ మానవుని ఎందు ఉండినంత వరకు కూడాను బ్రహ్మ శూన్యం, కనిపించడు.
1: సో లాంగ్ దిస్ భ్రమ ఇమాజినేషన్ ఇస్ దేర్, యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ బ్రహ్మ ద డివైన్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు ఇమిడి ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ప్రకటించాలి.
1: Therefore, the divinity has got to be manifested, expressed by everybody.
0: ఆ దివ్యత్వము తన యందే ఆవిర్భవిస్తుంది.
1: In fact, it is in you.
0: ఎక్కడి నుంచి పోయి ఒక కాపరు, పిత్తాళి, వెండి ఇలాంటివంటే గనుల నుంచి తీవటం కాదు.
1: It is nothing like extraction of copper, silver and so on out of the mine.
0: ప్రతి మానవుని ఎందు కూడాను ఈ దివ్యత్వం అనేటువంటి గని నుండి ఆవిర్భవిస్తుంది.
1: There is mine of divinity in every person.
0: ఇదే ఒక మానవునికి ఒక పెద్ద గని.
1: In fact, there is a very big mighty mine.
0: ఈ మైం నుంచి కూడా మనం అనేక రకమైనటువంటి ఒక పవిత్రతను మనం ఆవిర్భవింప చేసుకోవాలి.
1: మచ్ ఆఫ్ ది సీక్రెట్ క్వాలిటీ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ అవుట్ ఆఫ్ దిస్ మైటీ మైన్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి పనులు ఈనాడు మానవుడు ఎవడు చేపట్టడం లేదు.
1: మెన్ టుడే ఆర్ నాట్ టేకింగ్ అప్ ద సీక్రెట్ యాక్టివిటీస్.
0: పెద్దలను దర్శించినప్పటికీ,
1: దో దే మే సీ నోబుల్ పీపుల్,
0: అక్కడ నుంచి వచ్చేటువంటి జవాబులు మనకి ఏమాత్రమూ సరైనటువంటివి కాదు.
1: ద రిప్లై దే గెట్ ఫ్రమ్ దెమ్ ఇస్ నాట్ సాటిస్ఫాక్టరీ.
0: కానీ తనకే తృప్తి అయినప్పుడు బరులకేం బోధించగలడు.
1: వెన్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హిస్ ఓన్ ఆన్సర్, వాట్ ఈస్ దట్ హీ వుడ్ స్పీక్ టు అదర్స్.
0: కనుక మొట్టమొదట జీసస్ రోమన్ దేశానికి వచ్చినప్పుడు ఆనాడు రోమన్ పాపులు అంతా కూడా గుర్తించడము ఒక పర్సోనా, దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవుని ఎందుకు కూడా గోప్యంగా ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించారు.
1: వెన్ జీసస్ విజిటెడ్ ద రోమన్స్, హీ ఫస్ట్ రికగ్నైజ్డ్ the divinity persona is latent in everyone.
0: Kanuka atti divyattam anetundi sarvatra vyapinchi unnadi.
1: That divinity is present all over.
0: Danine divya shakti annaru, chaitanyam antu cheptu vacharu.
1: That is called chaitanya or divine power.
0: Ee chaitanya shakti sarvatra unnatundi.
1: This chaitanya shakti consciousness is present everywhere.
0: Chaitanya shakti leni sthaname kanipinchadu.
1: There is no place where there is no consciousness.
0: కానీ మానవుడు తన కంటికి కనిపించడం లేదని చైతన్యం ఉన్నట్టుగా భావించడం లేదు.
1: బికాస్ ద కాన్షియస్నెస్ ఇస్ నాన్ అపేరెంట్, కెనాట్ బి సీన్ విత్ ఫిజికల్ ఐ, హీ డినైస్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్.
0: మంచి చెడ్డలు ఎంత ఇప్పుడు దివ్యత్వం యొక్క ప్రభావం.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ డివినిటీ.
0: అన్నిటి ఎందు దివ్యత్వం ఉన్నది అనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
1: వన్ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్ డివినిటీ విచ్ ఇస్ లేటెంట్ ఇన్ ఆల్.
0: ఈనాడు మానవుడు తనను తానే మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ హాస్ ఫర్గాటన్ హిమ్సెల్ఫ్ టుడే.
0: తనను తానే మర్చిపోతున్నాడు.
1: హీఈస్ ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్.
0: లోకంలో జరిగేటువంటి అన్నింటిని కూడా ప్రింట్ చేసుకుంటున్నాడు హృదయంలో.
1: ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ ఈస్ ఇంప్రింటెడ్ ఇన్ హిస్ హార్ట్.
0: మనస్సు అనేటువంటిది కేవలం తెల్లని వస్త్రం వంటిది కాదు.
1: మైండ్ ఈస్ నాట్ లైక్ ఎ వైట్ క్లాత్.
0: అనేక జన్మముల యొక్క రహస్యములు, అనేక జన్మముల యొక్క కర్మలు అన్ని దాని

0: ప్రింట్ అయి ఉంటుంటాయి.
1: ద మైండ్ క్యారీస్ విత్ ఇట్ ఇన్ ఇంప్రింటెడ్ ఆన్ ఇట్ ఎఫెక్ట్స్ అండ్ యాక్ట్స్ ఆఫ్ ద ప్రీవియస్ లైఫ్.
0: కనుక మనస్సు అనేటువంటిది అనేక కలతలతో కూడినటువంటిది.
1: మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎజిటేషన్,
0: అనేక కల్లోలములతో కూడినటువంటిది.
1: ఫుల్ ఆఫ్ డిస్టర్బెన్స్,
0: అనేక కలహములతో కూడినటువంటిది.
1: ఫుల్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్,
0: అనేక కాంక్షలతో కూడినటువంటిది.
1: అండ్ ఆఫ్ మెనీ డిజైర్స్,
0: ఈ కాంక్షల చేతనే మానవత్వమును కేవలము మర్చిపోతున్నాడు.
1: డిజైర్స్ మేక్ మ్యాన్ ఫర్గెట్ హిస్ ట్రూ నేచర్.
0: మానవత్వాన్ని మర్చినటువంటి వాడు మానవుడే కాదు.
1: ఇఫ్ మ్యాన్ ఫర్గెట్స్ హిస్ ట్రూ నేచర్ ఇస్ నో మ్యాన్ అట్ ఆల్.
0: కనుక ఈనాడు మానవత్వాన్ని దృష్టిగా పెట్టుకోవాలి.
1: టుడే వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద ట్రూ మ్యాన్హుడ్.
0: మానవుని మర్చిన తర్వాత నీవు జ్ఞాపకం నందు ఉంచుకునేది ఏమిటి?
1: ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ ట్రూ నేచర్ వాట్ ఇస్ దట్ యు రిమెంబర్?
0: నీ చిత్తం నందు ఉంచుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ ఇస్ దట్ యు షుడ్ కీప్ విత్ యువర్ సెల్ఫ్?
0: మనసును పవిత్రం గావించుకోవటమే ప్రధానమైన సాధన.
1: ద మెయిన్ స్పిరిచువల్ ప్రాక్టీస్ కన్సిస్ట్స్ ఆఫ్ ప్యూరిఫైయింగ్ యువర్ హార్ట్.
0: మంచి మనసు కలిగినటువంటి మానవుడుగా నీవు తయారు కావాలి.
1: యూ షుడ్ బి ఎ మ్యాన్ విత్ ఎ గుడ్ మైండ్.
0: అప్పుడే నీవు మానవుడు అని చెప్పుకోవడానికి అర్హత ఉంటుంటాయి.
1: దెన్ యూ హావ్ ఎలిజిబిలిటీ టు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: కనుక నీ మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన.
1: యూ డోంట్ లిసన్ పే హీట్ టు ద వర్డ్స్ దో దే ఆర్ సెట్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: ఎంత ప్రేమ చేతనో, ఎంత దయచేతనో, ఎంత కరుణ చేతనో మనసిచ్చి చెప్పినటువంటి మాటలు మానవుడు ఏమాత్రం కూడాను వినటం లేదు.
1: అవుట్ ఆఫ్ ఇన్ఫినిట్ లవ్, మెర్సీ అండ్ కంపాషన్, దో గుడ్ వర్డ్స్ ఆర్ టోల్డ్, యూ డోంట్ పే హీట్ టు దెమ్.
0: మనసు లేకుండా కేవలము మాయా మనసుకులైపోయి కొన్ని ప్రబోధనలు చేస్తుంటే ఆ దుర్గుణములంతా కూడాను చాలా సులభంగా వింటుంటారు.
1: Without any psychological involvement, with full of imagination and delusion, those things that are said, they are believed.
0: ఇవి వినడానికి కాదు చెవులిచ్చిండేది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఇయర్స్ ఆర్ నాట్ గివెన్ టు యూ టు లిసన్ టు ఆల్ దట్.
0: ఒక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదురే కడు శ్రద్ధతోడ.
1: యు ఆర్ రెడీ, క్వైట్ రెడీ, బీ ప్రిపేర్డ్ టు లిసన్ టు ఆల్ గాసిప్ అండ్ ద వెయిన్ టాక్.
0: ముద్దు ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పివేడ వద్దికలు నుండలేరా ఓ చెవులా.
1: ఓ ఇయర్స్, యు ఆర్ నాట్ రెడీ టు లిసన్ టు ద స్టోరీస్ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: ఈ మంచి మాటలకు రెండు చెవులు వద్దిక చేరవు.
1: The 2 ears are not ready to listen to good words.
0: Chedda maatalaku inka naalugu chevulu pettukoni vintaru.
1: To listen to bad words we'll have additional ears also.
0: Idi kevalamu oka chedda kaalam praaptinchinappude ilanti buddhulanta vastuntayi.
1: It is the fate or the destiny or approach of the bad time.
0: దీనినే వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు.
1: దిస్ కైండ్ ఆఫ్ టెంపరమెంట్ వుడ్ సెటిల్ ఆన్ అస్ ఇన్ బ్యాడ్ టైమ్స్.
0: కనుక మనం వినవలసినటువంటిది మంచి మాటలే.
1: సో వాట్ వీ హావ్ టు లిసన్ టు ఇస్ ఓన్లీ టు గుడ్
0: థింగ్స్. ఏది మంచి మాటలు?
1: వాట్ ఆర్ గుడ్ వర్డ్స్?
0: పరలోకు అపకారం కలగని,
1: those that won't harm others,
0: నాకు దుఃఖం అందించని,
1: those that won't make others sad,
0: నాకు ఏ విధమైనటువంటి బాధను చేకూర్చని,
1: those that won't hurt anybody,
0: దివ్యత్వాన్ని అందించి,
1: that hands over the divinity,
0: దైవత్వాన్ని ప్రబోధించి,
1: teaching about God,
0: దీనత్వాన్ని దూరం చేయటమే నిజమైనటువంటి ఒక మాట.
1: And to distance you from this weakness is the true good word.
0: కనుక ఈనాటి మానవుడు ప్రథమ దినమైనటువంటి ఈ యొక్క వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞమునందు,
1: the first day of Vedapurusha Saptaha Jnana Yajna,
0: దీన్ని సరైనటువంటి మార్గంలో మనము నడుచుకోవాలి.
1: Wants us to conduct ourselves in the right path.
0: Vedapurusha Saptaha Jnana Yajnam అని దీనికి పేరు.
1: This is named as this way, Veda Purusha Saptaha Jnana.
0: Veda Purusha.
1: Veda Purusha.
0: Purusha అనేటువంటిది నిజమైనటువంటి సంస్కృత పదము.
1: పురుష ఇస్ ఎ సాంస్క్రిట్ వర్డ్.
0: పురుషులనగా కేవలం ప్యాంటు షర్ట్ వేసుకుని ఉండేటువంటి వాడు కాదు.
1: పురుష ఇస్ నాట్ మియర్లీ ది వన్ విత్ ఎ ప్యాంట్ అండ్ షర్ట్.
0: డ్రెస్ గా ఉంటుంటారు, కానీ నిజమైనటువంటి పురుషుడు అనేటువంటి వాడు దివ్యత్వంతో కూడినటువంటి దైవమే.
1: పురుష ఇస్ నాట్ ద వన్ విత్ ది డ్రెస్, ప్యాంట్ అండ్ షర్ట్. పురుష రిప్రజెంట్స్ ది డివినిటీ.
0: దీనినే పౌరుషత్వము అని చెప్పి కూడాను హిందీలో చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ పౌరుష, ద వేల.
0: కనుక దివ్యత్వం అనేటువంటి యొక్క దైవత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుని,
1: వీ హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ ద డివినిటీ.
0: ఈ బయట భావాలంతా కూడా ప్రాకృతమైనటువంటివన్నీ తలంచి,
1: అండ్ వీ షుడ్ ఆల్సో కన్సిడర్ ఔటర్ ఐడియాస్ ఆర్ వరల్డ్లీ.
0: ఇదంతా కేవలము నెగిటివ్స్ మాత్రమే.
1: And know full well that they are all negative.
0: నిజమైన పాజిటివ్ అనేటువంటిది తన యందే ఉంటున్నది.
1: The true positive is within you.
0: ఈ పాజిటివ్ ఎవరిచ్చినారని పోయేటువంటిది కాదు.
1: It will never leave you any time.
0: ఏమి చేసినా కానీ కదిలేటువంటిది కాదు.
1: It will never waver nor change.
0: కదలక మెదలక ఉండేటువంటి ఒక దివ్యత్వమే ఈ పౌరుషత్వము.
1: It never moves nor gets shaken.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: ఈనాటి విద్యార్థులు
1: మోడర్న్ స్టూడెంట్
0: నైతిక విద్యలన్నీ ఏమాత్రము నేర్చుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: దే ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో మోరల్ వాల్యూస్.
0: నైతికం అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
1: మొరాలిటీ ఈస్ హైలీ వాల్యుబుల్.
0: ఈ మొరాలిటీ లేకున్నటువంటి మానవుడు నిజమైనటువంటి మానవుడే కాదు.
1: హీ కెనాట్ బి ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీస్ నాట్ మోరల్.
0: ఈ మొరాలిటీని మనం పెంచుకోవటమే నిజమైనటువంటి చదువు.
1: True education wants you to develop the moral values.
0: ఈ మొరాలిటీని పెంచుకోకుండ ఎన్ని పెంచుకొని ప్రయోజనం ఏమిటి?
1: Without developing morality, what for is the rest of the education?
0: గొప్ప ధనమును సంపాదించాము.
1: You may earn money.
0: గొప్ప భవనములు కట్టాము.
1: You constructed
0: గొప్ప ఉద్యోగములు చేశాము.
1: You have undertaken high jobs.
0: కానీ ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
1: What for all this?
0: మొరాలిటీ లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే.
1: Without morality they would all be in vain.
0: కనుకనే అది ఏ నిజాయితీ?
1: నిజాయితీ ఇది ఇంటెగ్రిటీ.
0: అది ఏ నీతి?
1: దట్ ఈస్ మొరాలిటీ.
0: అటువంటి నీతిని మనం ఈనాడు మనము గుప్తంగా ఉండేటువంటి హృదయం నుంచి మనము ఆవిర్భావం చేసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ మొరాలిటీ నీతి ఎమనేట్స్ ఫ్రమ్ అవర్ హార్ట్.
0: ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: కానీ దాని నిమిత్తమై మానవుడు ప్రయత్నం చేయటం లేదు.
1: బట్ మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు బ్రింగ్ ఇట్ ఫోర్.
0: చూచినవి, అనుభవించినవి, చెప్పినవి ఇత్యాది ప్రాకృతమైనటువంటి యొక్క విషయంలో మాత్రమే ఆవిర్భావం చేసుకుంటున్నాడు.
1: హీ ఓన్లీ బ్రింగ్స్ ఫోర్త్ ఆల్ దట్ హీ హియర్స్, ఆల్ దట్ హీ వాచెస్, ఆల్ దట్ హీ లిసన్స్ టు.
0: చెడ్డ భావములే అతనికి చాలా చాలా తీపిగా ఉంటుంటాయి.
1: ఇన్ఫాక్ట్ హీ రిలిషియస్ ఆల్ బ్యాడ్ ఐడియాస్.
0: కనుక మొట్టమొదట మనము హృదయం నుంచి ఆవిర్భవం చేసేటువంటి సత్య స్వరూపాన్ని మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు గో బై ద ట్రూ ఫామ్ విచ్ లైస్ ఇన్ అవర్ హార్ట్.
0: భగవంతుణ్ణి ఏ విధంగా కూడా మనం అందుకోవడానికి వీలు కాదు.
1: It is not possible to have God.
0: Dhanamunaku chikkeetunti vaadu kaadu.
1: You cannot buy him with money.
0: Padavulaku dakkeetunti vaadu kaadu.
1: You cannot have him by position.
0: అధికారములకు చిక్కేటువంటి వాడు కాదు.
1: అథారిటీ విల్ నెవర్ హెల్ప్ యూ టు.
0: కానీ సత్య నీతికి మాత్రమే తాను సంకల్పించుకుంటాడు.
1: యూ కెన్ హ్యావ్ గాడ్ అటైన్ హిమ్ త్రూ ఓన్లీ ది టూ.
0: దానిని నీతి నిజాయితీ అన్నారు.
1: దిస్ టూ ఆర్ నీతి నిజాయితీ. ది
0: మొరాలిటీ మాత్రమే తాను చిక్కగలడు దక్కగలడు. కానీ
1: యూ కెన్ అటైన్ గాడ్ హ్యావ్ హిమ్ విత్ దీస్ టూ.
0: మరొక దేనికి ఏమాత్రం కూడా భగవంతుడు చిక్కడు దక్కడు.
1: యూ కెన్ నెవర్ హ్యావ్ హిమ్ బై ఎనీ అదర్ మీన్స్.
0: కనుక ఈనాటి యువకులంతా యువతలంతా కూడాను తమ యొక్క జీవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని పెంచుకోవాలి.
1: ద మోడర్న్ యూత్ మెన్ అండ్ విమెన్ షుడ్ డెవలప్ దిస్ డివైన్ డివినిటీ, ద డివైన్ హ్యూమన్ లైఫ్.
0: కనుకనే ఇది ఏ మొట్టమొదట మూడు మాటలతో చెప్పాను.
1: దిస్ భగవాన్ సెడ్ ఎర్లియర్ ఇన్ త్రీ వర్డ్స్.
0: దైవ ప్రీతి కలగాలి.
1: You should have love for God.
0: Daiva preeti kaliginappude paapa bheeti yerpadutundi.
1: When once you love God, you have fear of sin.
0: ఈ పాప భీతి ఏర్పడినప్పుడే మొరాలిటీలో మనకు గౌరవం ఏర్పడుతుంది.
1: When there is fear of sin, you will respect morality.
0: ఈ మొరాలిటీ మనకు రావడానికి ఈ విధమైనటువంటి పాప భీతి కావాలి.
1: Therefore, to respect morality,
0: ఈనాడు పాపం అంటే ఏమో భీతే లేదు.
1: Today, no one has any fear for sin.
0: పాప ప్రీతి
1: దే లవ్ సిన్.
0: ద్వేషం ఈ రెండింటిని పెంచుకుంటున్నారు.
1: పాప ప్రీతి దే లవ్ సిన్ అండ్ దైవ ద్వేష దే హేట్.
0: పాపం కాదు పాప భీతి. ఇది పాపం కాదు. ఇది
1: అండ్ ఇట్ ఈస్ పాప భీతి.
0: మహాఘోరమైనటువంటి పాపము.
1: ఇట్ ఈస్ వర్స్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది సిన్.
0: కనుకనే మనం సంపాదించుకోవాల్సినటువంటి పాప భీతి కావాలి.
1: దేర్ఫోర్ వాట్ వీ హావ్ టు కల్టివేట్ టుడే ఇస్ ఫియర్ ఆఫ్ సిన్.
0: అందరి యందు నిజమైనటువంటి ప్రేమను ప్రకటించాలి.
1: ఇన్ఫాక్ట్ ఎవ్రీవన్ షుడ్ ఎక్స్ప్రెస్ లవ్.
0: ఈ ప్రేమ తన యందు ఉన్నటువంటి ప్రేమనే సర్వుల యందు ఉన్నదనే సత్యాన్ని గుర్తించాలి.
1: యు హావ్ టు నో ద ఫండమెంటల్ బేసిక్ ట్రూత్ ద లవ్ ఇస్ ఇన్ యూ.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ
1: ఇస్ ఓన్లీ వన్ ప్రిన్సిపల్ ఆఫ్ ది సెల్ఫ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: కనుక నాకు వేరే ప్రేమ, నీకు వేరే ప్రేమ కాదు.
1: లవ్ ఇన్ మీ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద లవ్ ఇన్ యు. లవ్ ఇస్ వన్.
0: కానీ ఈ ప్రేమ తత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
1: వి ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని జీవితము,
1: లైఫ్ వితౌట్ లవ్,
0: ప్రాణం లేని శ్మశానమే.
1: అండ్ ఇట్స్ సంథింగ్ లైక్ ఎ డెడ్ బాడీ వితౌట్ లైఫ్.
0: కనుక మనము ఈ ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే లేకుండా మనకు ప్రాణమే ఉండదు.
1: Without love, we are lifeless.
0: Prema muditamavu nijamainatti yokka tattvanni manam sampayinchukovali.
1: With love you can have understand your true nature.
0: Ee naadu lokamulo ధనం ఏ రీతిగా సంపాదిస్తున్నారు?
1: టుడే యు నో హౌ ద పీపుల్ ఎర్న్ మనీ.
0: ఉద్యోగం చేసో లేక వ్యాపారం చేసో ధనాన్ని అభివృద్ధి పరచుకుంటున్నారు.
1: దే ఎర్న్ మనీ బై అండర్ టేకింగ్ ఎ జాబ్ ఆర్ బిజినెస్.
0: కనుకనే ఈ విధంగా ధనమును అభ్యాసం చేసుకుని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గంలో కూడాను నీతి నిజాయితీ అనేటువంటి వ్యాపారం చేసి ఈ యొక్క దివ్యమైన ప్రేమను పెంచుకోవాలి.
1: జస్ట్ యాజ్ యు గాట్ యువర్ ఓన్ వేస్ టు ఎర్న్ మనీ, యూ కెన్ ఆల్సో ప్రోగ్రెస్ ఇన్ స్పిరిచువల్ పాత్ by cultivating these two, neeti morality nijayiti
0: navahincheti nadalu anakattalu katti pantalu ye vidhanga pandinchukuntamo.
1: Just as you build anicuts and for cultivation,
0: adhe vidhangane manavattu ishtansaranga pravartinchuntundi.
1: Man cannot act in a wayward way,
0: daniki indriya nigraham anetundi dani control chesi
1: man's life has to
0: adhe vidhanga anakatta.
1: And it is the proper anchor
0: across. His prema tattvanni samajam yokka samcheemaniki upayoginchukovali.
1: And his love should be used for the welfare of the humanity.
0: Kalukane ee naati yuvakulu,
1: the youngsters today,
0: samajam yokka samcheemani drushti endinchukovali.
1: To keep in view the welfare of the society.
0: Samajam chayanga undinappude nee cheemam kuda andulo undi untadi.
1: When the society is happy, there lies your happiness.
0: కనుకని సమాజం యొక్క క్షేమాన్ని నీవు కోరుకుంటున్నప్పుడు నీ యొక్క ప్రయత్నములన్నీ ప్రయోజనం ఏమిటి?
1: విదౌట్ ఎక్స్పైరింగ్ ఫార్ డిజైరింగ్ ఫార్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద సొసైటీ, హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ టు బి హ్యాపీ?
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఈనాటి ప్రథమ దినం కనుకనే,
1: దిస్ బీయింగ్ ద ఫస్ట్ డే,
0: మీరు మున్ముందు జరగవలసినటువంటివన్నీ కూడా కొంచెం సింపుల్ గా ఈనాడు చెప్తూ వచ్చారు.
1: వాట్ ఆల్ దట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్ ఇస్ కన్వేడ్ ఇన్ ఎ సింపుల్.
0: ముఖ్యంగా మనం జీవితంలో సాధించవలసినటువంటిది మొరాలిటీ.
1: వాట్ యు హావ్ టు అచీవ్ ఇన్ లైఫ్ ఇస్ మొరాలిటీ.
0: మైండ్ అనేటువంటి దాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: వి షుడ్ మేక్ అవర్ మైండ్ థ్రెడ్ అలాంగ్ ద సీక్రెట్ పాత్.
0: మనసు చాలా పవిత్రమైనటువంటిది.
1: మైండ్ ఇస్ వెరీ సీక్రెట్.
0: కానీ దానికి అనేక విధమైనటువంటి దుర్గుణాలంతా కూడా చేరుస్తున్నాం.
1: బట్ బ్యాడ్ క్వాలిటీస్ గెట్ మిక్స్డ్ అప్ దేర్.
0: దానిని సరైన రీతిలో పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం అనేటువంటి దీంతో పవిత్రం గావించాలి.
1: రిపెంటెన్స్ అండ్ అటోన్మెంట్ వుడ్ బి ద సొల్యూషన్ టు మేక్ ద మైండ్ సీక్రెట్.
0: తెలిసో తెలియకునో ఎన్నో పాపములు చేస్తుంటారు.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ యూ మైట్ హావ్ కమిటెడ్ సిన్స్.
0: కానీ తెలుసుకున్న తర్వాత దాన్ని పరిహారార్థమై పశ్చాత్తాప పడాలి.
1: వెన్ వన్స్ వీ హావ్ రియలైజ్డ్ ద మిస్టేక్ వీ హావ్ టు రిపెంట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీ యొక్క జీవితమే చాలా పవిత్రమైనటువంటిది.
1: యువర్ లైఫ్ ఇస్ ట్రూలీ సీక్రెట్.
0: నిజంగా మీరు చాలా ధన్యులు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ రిడీమ్డ్.
0: ఈ ధన్యులు కాబట్టి ఈ రకమైనటువంటి మార్గంలో మీరు ప్రవేశిస్తూ ఉన్నారు.
1: ఇట్ ఇస్ ఓన్లీ దట్ మేడ్ యు గెట్ ఇన్ టు ది స్పిరిచువల్ పాత్.
0: కానీ ఒకరినొకరు చూచి పెడమార్గం పట్టి కొంతవరకు నువ్వు దీన్ని అపవిత్రం గావించుకుంటున్నారు.
1: యు ఆర్ మేకింగ్ ఇట్ అన్సీక్రెట్, proceeding in a wrong direction, watching others.
0: కనుక మనం సంఘం కూడాను సరైన సంఘంగా పెట్టుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ గుడ్ అసోసియేషన్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. నీవు ఎలాంటి కంపెనీతో ఉంటావో నీ యొక్క చర్యలన్నీ కూడా ఆ కంపెనీతో చేరి ఉంటాయి.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో యూ బికమ్.
0: కనుక ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను
1: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్,
0: మానవ యొక్క ప్రవర్తనలపైన ఆధారపడి ఉంటుంది.
1: బేస్డ్ ఆన్ ద కాండక్ట్ ఆఫ్ మ్యాన్,
0: ఈ ప్రవర్తనలన్నీ కూడాను
1: all this behavior
0: sankalpam paina aadharapadi untundi,
1: or based on thought,
0: ee sankalpamlanni kudanu
1: all thoughts
0: manavuni yokka desires paina aadharapadi untuntadi,
1: or based on the human desire,
0: ee desires anta kudanu
1: all desires
0: mani yokka sangam paina aadharapadi untuntadi,
1: they depend on our society.
0: Sarigane sangam yokka pravartanalu sarayina reetiga manam teechididdali.
1: Therefore we have to shape the conduct, the behavior of the society.
0: Appude mana sankalpamlu satya sankalpamluga maartayi.
1: Then we'll have truthful thoughts.
0: ఈ సత్య సంకల్పములే మన సత్య మార్గములకు మా సరైనటువంటి రాజబాట.
1: ద ట్రూత్ఫుల్ పాత్, దట్ ఐడియస్ ఇస్ ద రాయల్ పాత్ టు అవర్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఈనాడు మొరాలిటీ.
1: Today what you have to learn today is about morality.
0: నీతి అనేటువంటి దాన్ని మనం చక్కగా మనం గుర్తించి వర్తించాలి.
1: We have to recognize it and act accordingly.
0: ఈ నీతి లేకుండా గనిపోతే మానవత్వం ఏమాత్రము పనికిరాదు.
1: Without morality, నీతి, human life is a waste.
0: కనుకనే నీతిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: We have to keep in view the morality always.
0: ఆ నీతి ఒక్కటి ఉంటుంటే సర్వము మనం సాధించవచ్చును.
1: With morality you can accomplish anything.
0: రేపటి దినము,
1: టుమారో,
0: ఈ నీతికి సంబంధించినటువంటి నిజాయితీని కూడా మనం విచారిస్తాము.
1: We'll also get into the details of నీతి and నిజాయితి.
0: కనుక నీతి మొట్టమొదటిది.
1: నీతి మొరాలిటీ ద ఫస్ట్.
0: అటువంటి నీతి కలిగినటువంటి మానవాడే నిజమైన జాతిగా రూపొందుతాడు.
1: ద మ్యాన్ విత్ దిస్ నీతి మొరాలిటీ బికమ్స్ ద ట్రూ రేస్ ఆఫ్ ద జాతి. ఇట్ ఇస్ ద హ్యూమన్ రేస్.
0: ఈ మానవ జాతికి సర్వం కూడా ఒక్కడే తండ్రి.
1: In fact, we have only one father for the humanity.
0: అతనే దైవము.
1: The Father is God.
0: He is Father, Father, Father annaru.
1: Jesus said, Father, Father.
0: Jesus kuda cheppadu.
1: Same thing is stated by him.
0: Father,
1: Father,
0: give me enough help.
1: He prayed to the Father to give him help.
0: ఎందుకోసం నన్ను ఇంత బాధ పెడుతున్నావు?
1: Why do you make me suffer?
0: నీవు అందరికీ తండ్రే కదా.
1: You are father to everyone.
0: కానీ నేను ఏ పాపం చేశాను?
1: What sin I committed?
0: అన్నాడు.
1: He said so.
0: తర్వాత తనకు ఒక విధమైనటువంటి అశరీర వాణి వినిపించింది.
1: Then he heard the ethereal voice.
0: My dear son. ఎందుకు వరి చేస్తున్నావు?
1: Why are you worried?
0: వరి చేయవద్దు.
1: Do not worry.
0: అందరూ నీ సోదరులే.
1: All are your brothers.
0: నీ సోదరులైనటువంటి వారు నీకు అపకీర్తి తెచ్చినారు, అన్యాయం చెప్పినారు అని నువ్వు అనుకుంటున్నావు. ఏది అన్యాయం కాదు.
1: యూ థింక్ దట్ ఆల్ యువర్ బ్రదర్స్ బ్రాట్ యూ ద బ్యాడ్.
0: జరిగినదంతా కూడా మన మంచి కోసమని.
1: వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఇస్ ఫర్ అవర్ గుడ్.
0: కనుకనే నువ్వు సంతోషంగా దీన్ని స్వీకరించు అన్నాడు.
1: హీ సెడ్ బీ హ్యాపీ అండ్ యాక్సెప్ట్ ఇట్.
0: అప్పుడే జీసస్ క్వైట్ గా కన్నులు మూసుకున్నాడు.
1: దెన్ జీసస్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద ట్రాంక్విలిటీ.
0: దట్ ఈస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: Then he declared, death is the dress of life.
0: ఎందుకంటే ఈ డెత్ అనేటువంటిది డ్రెస్ ను మార్చినట్టుగా కొన్ని దేహాలు మారుతూ ఉంటాయి.
1: Death is the dress of life, like that we change our bodies.
0: కనుక ఇదంతా కూడా నేను బాడీని చేంజ్ చేసుకోవటమే కానీ నాకు ఇది డెత్ కాదు అన్నాడు.
1: జస్ట్ ఐఎమ్ చేంజింగ్ మై బాడీ బట్ ఈస్ నాట్ ట్రూ.
0: మానవునికి డెత్ లేదు.
1: దట్ మ్యాన్ ఇస్ డెత్ లెస్.
0: దేహాలు మార్కం జరుగుతుంటది కానీ
1: బాడీస్ చేంజ్.
0: ఆత్మ ఎప్పటికీ ఇమ్మార్టాలిటీ.
1: ద సెల్ఫ్ ఇస్ ఇమ్మార్టల్.
0: ఇది అమృతమయమైనటువంటిది.
1: ఇట్ ఇస్ నెక్టరైన్.
0: ఆనందమయమైనటువంటిది.
1: ఇట్ ఇస్ బ్లిస్ఫుల్.
0: కానీ దీన్ని అనృతంగా భావించుకోవటం చేతనే
1: బికాజ్ వీ కన్సిడర్ ఇట్ అనృత ద
0: అమరత్వాన్ని మర్చిపోతున్నారు.
1: వీ హావ్ ఫర్గాటన్ ది ఇమ్మార్టల్ నేచర్.
0: అమరత్వాన్ని మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
1: వీ షుడ్ నో ది ఇమ్మార్టల్ నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: అదియే చెప్పాడు. అమరా నిజ్జరా దేవ తిరిజా విభుదాసురహ సుపర్వాణ సుమనస త్రిదివేశాది అవకాశ ఆదిత్యయ భవిష్యత్తు అమృతాంజన అన్నాడు. అమరా నిర్జరా దేవ నీవెప్పుడు కూడా నువ్వు జీవించినటువంటి వాడవే.
1: యువర్ ఎటర్నల్.
0: నీవేనాటికి మారేటువంటి వాడు కాదు.
1: యు నెవర్ చేంజ్.
0: దేహం మారుతుండాలి.
1: బాడీ మైట్ చేంజ్.
0: కాలం మారుతుండాలి. మనసు మారుతుండాలి. కాబట్టి నీవు మనసు కాదు.
1: యువర్ నాట్ ద మైండ్.
0: దేహం కాదు.
1: యువర్ నాట్ ద బాడీ.
0: బుద్ధి కాదు. చిత్తం కాదు.
1: యువర్ నాట్ ద మైండ్
0: కాదు.
1: యువర్ నాట్ ద ఇంటెలెక్ట్. యువర్ నాట్ ద సెన్స్.
0: ఆత్మవే.
1: యు ఆర్ ద ట్రూ సెల్ఫ్ ఇన్ ద స్పిరిట్.
0: ఆత్మ అనగా ఏమిటి?
1: బాడీ మీన్ బై ఆత్మ.
0: దీనికి స్వరూపం లేదు.
1: ఇట్ హస్ నో ఫామ్.
0: దీనికి చైతన్య శక్తి అన్నారు.
1: ఇట్ ఈస్ కాల్డ్ చైతన్య శక్తి ఆర్ కాన్షియస్నెస్.
0: అనగా పంచభూతముల యొక్క స్వరూపమే ఆత్మ.
1: The combination of the five elements is Atma or consciousness.
0: కనుకొని ఇలాంటి పవిత్రమైనటువంటి అమృతత్వాన్ని అనృతత్వాన్ని దూరం చేసి అమృతత్వాన్ని పెంచుకోవాలి.
1: We have to distance ourselves from this anruta, the falsehood, and understand the amruta, the eternal principle. We should always keep it in view.
0: అది నిజమైనటువంటి మానవత్వము.
1: There lies the true humanhood.
0: కానీ ఈనాటి యుగం లోపల కేవలం భ్రాంతులు భ్రాంతులు భ్రమలు ఈ కోరికల చేతనే జీవితము కొల్లబోతుంటుండ.
1: The modern life is full of భ్రాంతి imagination and desires.
0: కాబట్టి ఈ డిజైర్స్ ను చాలా వరకు తగ్గించుకోవాలి.
1: We have to reduce, cut short our desires.
0: Less luggage, more comfort.
1: Less luggage, more comfort.
0: ఈ యొక్క లగేజ్ ని తగ్గించుకుంటే మనం ఎంతగానో శాంతిగా ఉంటాం.
1: ఇఫ్ యూ హ్యావ్ లెస్ లగేజ్ యూ విల్ బి మోర్ పీస్ఫుల్.
0: ఇవన్నీ మనం పెంచుకునేటువంటివే కానీ పెంచుకునేటువంటివి కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ వీ గ్యాదర్ అమాస్ పెంచుట.
0: పుట్టినప్పుడు ఏమి తెచ్చాము?
1: వాట్ ఇస్ ఇట్ యు బ్రాట్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్?
0: ఇచ్చినప్పుడు ఏమి తీసుకుని పోతాము?
1: వాట్ ఇస్ ఇట్ యు టేక్ బ్యాక్ విత్ యు?
0: తెచ్చింది లేదు, తీసుకుని పోయేది లేదు.
1: యు హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్, నార్ యు క్యారీ టువర్డ్ ది ఎండ్.
0: ఎక్కడ వదిలిపోవాల్సింది.
1: యు హావ్ టు డ్రాప్ ద థింగ్స్ ఆన్ ద వే.
0: కనుక అట్టి సత్యాన్ని మొట్టమొదటి గుర్తించుకోవాలి.
1: యు హావ్ టు నో దట్ ట్రూత్ ఫస్ట్.
0: తెచ్చింది లేదు, కొనిపోయేది లేదు.
1: యు హావ్ నాట్ బ్రాట్ ఎనీథింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్, నార్ వుడ్ క్యారీ.
0: అన్ని పాసింగ్ క్లౌడ్స్ మాది కదిలిపోతున్నాయి.
1: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్, దే కమ్ అండ్ గో.
0: దేహం మార్పు చెందింది.
1: బాడీ హస్ చేంజ్డ్.
0: మనసు మార్పు చెందుతూనే ఉంది.
1: మైండ్ ఆల్సో గోస్ ఆన్ చేంజ్.
0: కానీ మార్పు చెందేటువంటివి నీవు కాదు.
1: దీస్ ఆర్ థింగ్స్ దట్ చేంజ్.
0: మార్పు చెందనటువంటి వారే నీవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ద ట్రూ సెన్స్ యు ఆర్ చేంజ్లెస్.
0: కనుక దేహం పుట్టినప్పుడు చైల్డ్ అన్నారు.
1: At the time of birth, you were a child.
0: 10 సంవత్సరాలు బాయ్ అన్నారు.
1: At the age of 10, you are a boy.
0: 30 years man అన్నారు.
1: 30 years man.
0: 75 years grand father అన్నారు.
1: At the age of 75, you are a grandfather.
0: పేర్లు మారాయి కానీ తాను ఒక్కడే.
1: Names have changed, but you are one and the same.
0: కనుక ఇవన్నీ దేహాలతో కలిగేటువంటి మార్పులు.
1: These are the changes that are the source of the body.
0: లక్షణాలే.
1: They are the qualities of the nature.
0: కానీ ఇందులో ఉండినటువంటి ఒక నివృత్తి అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా ఒక్కటిగానే ఉంటుంది.
1: In fact, the true identity, the true nature remains the same, change చేంజ్లెస్ మారినది
0: కాదు.
1: ఇట్ విల్ నెవర్ చేంజ్ ఎనీ టైం.
0: ఆత్మతత్వమే నిజమైనటువంటి తత్వం.
1: The true self, the nature of the self,
0: ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి.
1: వన్ షుడ్ హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆత్మవిశ్వాసం కలిగి ఉండినప్పుడే అంతా మనకు చేకూరుతుంది జయము.
1: విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ విల్ బి ట్రయంఫెంట్, యూ విల్ బి సక్సెస్.
0: ప్రతి మానవుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: ఎవ్రీవన్ రిక్వైర్స్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆత్మ అంటే తనపైన తనకు నమ్మకం కావాలి.
1: మీనింగ్ యూ షుడ్ హావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: తనను తాను నమ్మాలి.
1: యూ షుడ్ హావ్ ఫెయిత్.
0: తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మలేడు.
1: If you have no faith in yourself, you cannot have faith in God.
0: అనేక గ్రంథాలు చదువుతున్నారు.
1: Many read books.
0: కానీ చదివి ఏం ప్రయోజనము?
1: What is the use?
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదవలేదు.
1: After all we read and reread and ultimately die. We should read to be immortal.
0: మన జీవితంలో ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు మనం ఉపకారం చేయాలి.
1: To the extent possible we should render service to others.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
1: దట్స్ ది మెరిట్ లైజ్ ఇన్ హెల్పింగ్ అదర్స్.
0: మనం ఎప్పుడు హెల్ప్ చేయాలి.
1: వీ షుడ్ హెల్ప్ కంటిన్యూస్లీ.
0: హస్తములంతా కూడా హెల్ప్ చేయాలి.
1: ది హ్యాండ్స్ ఆర్ గిఫ్టెడ్ టు హెల్ప్ అదర్స్.
0: కంఠమంతా సత్యాన్ని పలకాలి.
1: అండ్ వీ షుడ్ స్పీక్ ట్రూత్.
0: చెవులంతా మంచినే వినాలి.
1: ఇయర్స్ షుడ్ లిసన్ టు గుడ్ వర్డ్స్.
0: హృదయమంతా మంచినే అనుభవించాలి.
1: హార్ట్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఆల్
0: ద హృదయం యస్య భాషితం తస్య భూషితం. సదయం హృదయం యస్య భాషితం సత్య భూషితం.
1: Therefore that should compassion the heart and the truth that you speak and also that of charity.
0: ఇలాంటి మానవత్వాన్ని మొట్టమొదట మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop that human quality.
0: కానీ ఈనాడు మానవత్వం అనేటువంటిది మరుగుపడిపోయింది.
1: Today the true human nature is
0: ఎప్పుడు చూసినా లౌకికమైన భ్రాంతులు లౌకికమైన ఆస్తులు లౌకికమైన ప్రపంచం యొక్క సంభోషణ చేస్తున్నాం.
1: We are carried away by the fleeting momentary worldly joys and pleasures and properties.
0: ఇవంతా ఏ నాటికైనా కానీ కదిలిపోయేటువంటివి.
1: వన్ డే ఆర్ అదర్ దే ఆర్ బౌండ్.
0: నీవు వదలినా కూడా అది నిన్ను వదలదు.
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ గివ్ ఇట్ అప్ దే విల్ నెవర్ లీవ్ యూ.
0: కనుక ఎప్పటికీ నీ వెంటనే వస్తుంటది.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఫాలో యూ.
0: కనుక ఇలాంటి చింతలంతా మేము మానాలి.
1: డోంట్ హ్యావ్ ఎనీ సచ్ థాట్స్.
0: అన్ని చింతల కంటే కూడా గొప్ప చింత దైవ చింతన చేయాలి.
1: అబ్ ఆల్ దీస్ థాట్స్ చింత ద బెస్ట్ చింత థాట్ ఈస్ దట్ ఆఫ్ గాడ్.
0: చింతన చేతనే సర్వ చింతలు పరిహారం అవుతాయి.
1: విత్ దిస్ థాట్ ఆఫ్ గాడ్ చింత ఆల్ చింతాస్ వరీస్ ఆర్ గాన్.
0: చింత
1: బట్
0: భూమి నుండి చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్
0: చావు చింత.
1: డెత్
0: బాల్యమంతా చింత.
1: బాయ్హుడ్
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్
0: వార్ధక్యం ఒక చింత. సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్
0: వింత చింత.
1: యెస్టర్డే దిస్ ఆర్ ఆల్ డిఫరెంట్
0: సర్వ చింతల బాపడి సర్వేశ్వ స్మరణ.
1: ఆల్ ద వరీస్
0: ఇప్పుడైనా మీరు దీన్ని చేసి
1: అట్లీస్ట్ డూ ఇట్ నౌ.
0: దివ్యమైనటువంటి దైవత్వాన్ని పొందండి.
1: అటైన్ ద డివినిటీ.
0: మీరే దైవ స్వరూపులు.
1: యువర్ ఎంబాడిమెంట్.
0: మీకంటే దైవం ప్రత్యేకంగా లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్.
0: ఈనాటి మానవుడు తనకంటే దైవం ప్రత్యేకంగా ఉన్నాడని భ్రమించి ఆ దైవం కోసము అన్ని రకమైన సాధనలు చేస్తున్నారు.
1: మ్యాన్ టుడే థింగ్స్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్సెవర్.
0: తనకంటే ప్రత్యేకమైనటువంటి గాడ్ లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: తానే దైవము.
1: యూఆర్ గాడ్.
0: తానే సర్వము.
1: యూఆర్ ఎవ్రీథింగ్.
0: ఆ సత్యాన్ని మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ హాస్ ఫర్గాటన్ దిస్ ట్రూత్.
0: కనుక ఐఆమ్ గాడ్ ఐఆమ్ గాడ్ ఐఆమ్ దీన్ని స్మరించండి.
1: Therefore we should constantly think I am God.
0: ఎప్పుడు ఆనందంగా ఉంటుండండి.
1: Be blissful always.
0: ఎందుకు మీరు విచారం చేస్తుంటారు?
1: Why are you worried?
0: ఏదో పరీక్షలు వస్తున్నాయంటే విచారం చేస్తారు.
1: You can worry at the time of examination.
0: మీ అమ్మ నాన్నలకు ఒళ్ళు సరిలేదంటే విచారం చేస్తారు.
1: Your parents are sick, you can worry.
0: ఎందుకు విచారం చేసి ఇవన్నీ తగ్గిపోతున్నాయా?
1: Why worry is not solution.
0: తగ్గిపోతున్నాయా? తప్పిపోవు.
1: Worry is not a solution.
0: జరుగుతాయి, చేయవలసింది చేస్తారు.
1: Things will certainly happen.
0: ఈ చింతలు ఏమాత్రం కూడా చేయకూడదు.
1: నెవర్ వరి.
0: ఎప్పుడు ఆనందంగా ఉంటుండండి.
1: బీ హ్యాపీ ఆల్వేస్.
0: ఆ హ్యాపీగా ఉండినప్పుడే నిజమైనటువంటిది లభిస్తుంది.
1: వెన్ యూఆర్ హ్యాపీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఈ హ్యాపీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది?
1: హౌ కెన్ యూ బి హ్యాపీ?
0: దైవం నుంచినే ప్రాప్తిస్తుంది.
1: హ్యాపీనెస్ లైస్ ఇన్ ది యూనియన్ విత్ గాడ్.
0: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: ద ట్రూ హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: ఆ దైవంతో కూడినప్పుడే ఈ ఆనందం లభిస్తుంది.
1: వెన్ యూఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్ యూ విల్ బి హ్యాపీ.
0: దైవాన్ని వేరు చేసి
1: సెపరేటింగ్ గాడ్
0: నీవు ఆనందాన్ని అనుభవించాలంటే అసాధ్యము.
1: Keeping God elsewhere, thinking separate from you, you can never be happy.
0: కొరకది ప్రేమ స్వరూపులార.
1: Embodiments of love.
0: కాలం చిక్కినప్పుడు దైవాన్ని చింతించండి.
1: Whenever it's possible and you find time, think of
0: God. మంచి విషయాలు తలంచండి.
1: Listen to good things.
0: పవిత్రమైన మార్గాన్ని వెతకండి.
1: Find out the sacred path.
0: ఈ తుచ్చమైన అల్పమైనటువంటి భ్రమలకు మీరు లోబడకండి.
1: Never give scope for these mean, low ideas.
0: భజన బినా సుఖ శాంతి నహీ.

0: whether one is a yogi or whether he is a bhogi given to luxury, whether he has renounced everything and is a sannyasi, or whether he is still living in the family and enjoying the aspects of the family, peace and truth are the two things which can alone give him sufficient ananda or bliss. The bliss, ananda, is contained in getting both peace and realizing truth.
1: Vidyarthi vidyarthini lara, భజ గోవిందమునందు అనేక మంది శంకరుల వారి శిష్యులు ఒక్కొక్క శ్లోకంను ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అర్థమునందు ప్రయోగించి చేసినప్పుడు నిత్యానందమనేటువంటి ఒక ప్రథమ శిష్యుడు ఈ శ్లోకమునందు ఒక విశిష్టతను ఇమిడ్చాడు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్, వెన్ శంకర అండ్ హిస్ డిసైపుల్స్ హావ్ గివెన్ ది సెవెరల్ వర్సెస్ in the list called the Bhaja Govinda, each disciple was giving one verse. A principal disciple by name Nityananda has given a distinctive message in this particular verse.
1: Indulo yogi aina bhogi aina leka tyagi aina sanga vajjitudaina sanga sahitudaina okka turi ee brahma chittamunu taanu chavichuchina tarvata ఎట్టి స్థితి ఎందు ఉండినప్పటికీ తాను బ్రహ్మనిష్ఠుడే కాగలడు కాని బ్రహ్మ విరుద్ధమైనటువంటి యొక్క బంధ సహితుడు కానేరడని ఈ శ్లోకం యొక్క అంతరార్థం.
0: ది మీనింగ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ వర్డ్స్ ఈస్ డజంట్ మ్యాటర్ వెదర్ అన్ ఇండివిజువల్ ఈస్ ఎ యోగి ఆర్ వెదర్ హీఈస్ గివెన్ టు లగ్జూరియస్ లైఫ్ అండ్ హీఈస్ ఎ భోగి ఆర్ వెదర్ హీ హాస్ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ or whether he is still attached to the society and living in a family, or whether he has renounced everything and become a sannyasi. Once he has seen the greatness of the Brahman or the aspect of the divine, then he will be a divine person and nothing else will attract him away from this divine aspect.
1: Anaga idi ekku sampraptamagunani manam sandehinchavachunu. Paatalu paadutu నాటకం ఆడుతూ అభినయం సలుపుతూ తలపైనున్నటువంటి యొక్క ద్వీపను లేక ఒక పాత్రను తాను ఏ విధముగా లక్ష్యం నందుంచుకొని నర్తకి తన నృత్యమును ఏ రీతిగా సలుపుతుంటాదో అదే విధముగాని తాను కొన్ని బాధ్యతలకు గురి అయి సంసార సంబంధమైనటువంటి విషయవాసనలు ఎందు తాను ఉండినట్టుగా నటించుచు తన యొక్క చిత్తము భగవత్ తత్వం పైన అంకితమునంచినట్టుగా చేయనట్టి ఒక్క వ్యక్తి ఇట్టి పరిస్థితికి మాత్రమే అర్హుడని కూడాను ఆ శిష్యుడు బోధించాడు.
0: యు మే ఆస్క్ ది క్వశ్చన్, హౌ కెన్ దిస్ బి పాసిబుల్? ఎస్, యు నో ది వెల్ నోన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డాన్సర్ ఆర్ ఎన్ యాక్టర్ వైల్ సింగింగ్ ఆర్ వైల్ ఎనాక్టింగ్ ఇన్ ఎ డ్రామా టేకింగ్ ఎ పర్టిక్యులర్ పార్ట్, దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అపియరింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ పార్ట్ is born very well. At the same time, the dancer or the actor is not led away by what he or she is doing. So also, this yogi, this individual who is living in a family, undertaking all the responsibilities of a family, yet he is not attracted or taken away by those responsibilities and families.
1: భౌతికమైనటువంటి సంబంధములను మాత్రమే మనము పరికించటం చేత యోగి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: బికాస్ వీఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ది ఎక్స్టర్నల్ అపియరెన్సెస్ విచ్ రిలేట్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్, వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూ స్పిరిట్ ఇన్ విచ్ ఎ యోగి ఫంక్షన్స్.
1: దీనికి మరి ఒక చిన్న ఉదాహరణము.
0: దేర్ ఇస్ అనదర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భారతీయ సంస్థ యందు భారతీయ ఒక సాంప్రదాయములందు ఒక భర్తకు ఇద్దరు భార్యలుగా ఉండినప్పుడు భార్య ఘటించిన తరువాత ఒక భార్య గర్భవతిగా ఉండటం చేత ఆమె విధవత్వానికి ఏమాత్రం కూడాను అంగీకరించక తిరిగి ఆ ప్రసవమైన తదుపరి ఆ విధవత్వాన్ని పొందటం మన భారతీయ సంస్కృతిలో ఇది ఒక సాంప్రదాయంగా నిలుస్తూ వచ్చింది.
0: అకార్డింగ్ టు ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ యాజ్ అన్ యాక్సెప్టెడ్ ప్రాక్టీస్ ఇన్ ఇండియన్ కల్చర్, ఇఫ్ వన్ హస్బెండ్ హ్యాస్ టూ వైవ్స్ and if one of those wives is pregnant at the time when the husband dies, it is an accepted tradition that that wife does not acquire the widowhood on the death of the husband. She would only after delivering the child would acquire the widowhood. This is our practice.
1: కానీ ఈ విధవత్వాన్ని పొందనటువంటి స్త్రీని ప్రకృతి చూచి ఈమె సుమంగళి అనే భావిస్తుంది, కాని విధవని మాత్రం ఎవరికీ తెలియదు. కానీ నేను విధవనని మాత్రము ఆమెకు మాత్రమే తెలుస్తుంది.
0: ఇన్ దిస్ కాంటెక్స్ట్ లుకింగ్ ఎట్ దిస్ ఉమెన్ హూ ఈజ్ ప్రెగ్నెంట్ అండ్ హూ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ విడో, ది వరల్డ్ డస్ నాట్ రికగ్నైజ్ హర్ యాజ్ సచ్. The world thinks that she is a Sumangali. It is only she that knows the fact and that she is a widow.
1: Purushuniki pravrutti nivrutti aneetundi iruvuru bharyalu undatam cheta ee yokka paratattvam aneetundi yokka shaktini taanu andukunnatundi purushatattvam nandu ee pravrutti takshaname tyagamunaku poonukuntundi kaani nivrutti loka kalyana nimittamai taanu oka sumangaliga undinattuga నటిస్తుంది. కాని తాను తన యొక్క పురుషునితో ఏకమైనటువంటి యొక్క సంబంధమునే తాను అనుభవిస్తుంది, కాని ప్రత్యేకమైనటువంటి యొక్క వికారమును తాను ఏమాత్రము ప్రదర్శించదు.
0: పురుష, ది నేమ్ ఫర్ ది ఒరిజినేటర్ ఆఫ్ ది యూనివర్స్, హ్యాస్ టూ వైవ్స్, వన్ ప్రవృత్తి, ది అదర్ నివృత్తి. యాజ్ ఇన్ ది స్టోరీ దట్ హ్యాస్ జస్ట్ బీన్ గివెన్ టు యూ, వైల్ ప్రవృత్తి హ్యాస్ వన్ నేచర్, Nivrutti, on the other hand, keeps up her appearance of a Sumangali for the prosperity of the world and has a very special type of relationship to Purusha, the husband.
1: In Dhirini, Mundakoparishatnu, Shavunakudanetvanti Shishudu, Angirasulanetvanti Mahajnani anetvanti Guruvunu prasnistu vachadu.
0: It is about this, in the Mundakoparishat, a disciple who is very clever, Chaunaka, he has been asking question about this to the Guru Angirasa.
1: Aite ee Mundakopanishattu paravidya aparavidya rendu vidyalu yokka tattvani taanu prabodhistu kevalam swarabaddhamainatundi yokka rugvedamunani kaani inka samavedam kaani anaga gaanamunaku sambandhinchinatundi samavedam kaani mantramunaku sambandhinchinatundi yokka adarvana vedam kaani ee yokka yajurvedam kaani ఈ సర్వ వేదముల యొక్క సారమైనటువంటి యొక్క ఉపనిషత్తుల యొక్క భావమును కూడాను ఇది పరవిద్య కింద చెప్పక అపర విద్యల కిందనే తాను ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ఇన్ దిస్ ముండకోపనిషత్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ టాట్ హ్యాస్ నాట్ బీన్ కుడ్ హ్యావ్ బీన్ టాట్ ఇన్ టూ వేస్, దట్ ఈస్ పరవిద్య అండ్ అపర విద్య. వెదర్ ఇట్ ఈస్ ది రిగ్వేద విచ్ ఈస్ బౌండ్ అప్ విత్ వేరియస్ యాక్సెంట్స్, or the Samaveda, which is bound up with different kinds of songs, or the Atharvana Veda, or the Yajurveda. These four Vedas have their special characteristics. It has not been taught in these four Vedas, but in the Upanishads, this particular aspect has been taught not as Paravidya, but as Aparavidya.
1: Intiye kaka, indulo Vyakaranamu, Ruktamu, Jyotishyamu, Angirasamu, ఇలాంటి యొక్క శాస్త్ర సంబంధమైనటువంటి వీటిని కూడాను అపర విద్యలు ఎందు మాత్రమే ప్రబోధిస్తూ వచ్చాడు.
0: నాట్ ఓన్లీ దట్, అంగీరస హెడ్ టాట్ వేరియస్ థింగ్స్ లైక్ గ్రామర్, ప్రాసిడీ, ఎస్ట్రాలజీ అండ్ సో ఆన్ యాజ్ పార్ట్స్ ఆఫ్ అపర విద్య.
1: కానీ పరవిద్య తత్వమునందు వచ్చినప్పుడు సర్వత పాణిపాదం తత్సర్వతోచి శిరోముఖం సర్వత శృతిమల్లోకి అని ఈ గీతలో చెప్పినట్టుగా ఈ శ్రవణమునకు కాని మననమునకు కాని ఏక శ్రోత్రము కాని నేత్రము కాని ఈ యొక్క పాదములు కాని ఎట్టి వీటికి సంబంధం లేనటువంటి యొక్క సర్వవ్యాపకత్వము సర్వభూత తత్వము సర్వజ్ఞత్వము అనేటువంటి యొక్క తత్వము మాత్రమే పరవిద్య కింద ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, వెన్ ఇట్ కేమ్ టు ది క్వశ్చన్ ఆఫ్ టీచింగ్ పరవిద్య, దెన్ whether it is to listen or whether it is to understand or whether it is to turn over in your mind, all this had been taught only in respect of paravidya as something which is abstract and which relates to the divinity.
1: Anaga mana chittamunu దైవత్వమునందు అంకితము చేసినప్పుడు ఈ దేహము ఎన్ని వృత్తులయందు పాల్గొనినప్పటికీ ఇది కేవలము అపరవిద్య కాక పరవిద్య కిందనే దీన్ని లెక్కింతూ వచ్చాడు.
0: The meaning of this in this context is, once you are able to
2: turn your mind towards understanding the divine aspects, then whatever this body does, whatever is performed as a function of this body, that is no longer paravidya, that is no longer aparavidya, but is paravidya.
1: Aithe janakudu kudanu tana yokka kartavya karmalanu nirvartinchutu rajya paripalana salaputu tana yokka chittamu దైవ తత్వమునందు మాత్రమే ఇమిడ్చడము ఆ యొక్క జనక మహారాజు మాత్రమే చేయగలిగాడు.
2: వి నో దట్ కింగ్ జనక ఈవెన్ వైల్ పెర్ఫార్మింగ్ హిస్ డ్యూటీస్ ఆర్డినరీ వరల్డ్లీ డ్యూటీస్ సచ్ యాజ్ రూలింగ్ ఓవర్ ఎ కింగ్డమ్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ ది నీడ్స్ ఆఫ్ ది కింగ్డమ్ యట్ ఇట్ వాస్ పాసిబుల్ ఫర్ హిమ్ టు హ్యావ్ హిస్ మైండ్ కంప్లీట్లీ అటాచ్డ్ టు ది డివైన్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి రాజయోగమును అనుభవించుచు దివ్యత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వమునందు తన యొక్క జీవితమును అంకితం చేసి జగత్ కళ్యాణ నిమిత్తమై భగవత్ యొక్క కైంకర్యంగా కూడాను సర్వకర్మలు కూడాను ఆచరించుతూ వచ్చాడు జనకుడు.
2: జనక ఎంజాయిడ్ దిస్ గ్రేట్ రాజయోగ. హీ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఎంటైర్లీ టు ది డివైన్ అండ్ యట్ during his life he has been performing various ordinary functions, various karmas without being attached to them at all.
1: దీనికి అతని యొక్క ఏకత్వమునకు ఒట్టి చిన్న ఉదాహరణము.
2: For this and for his ability to recognize the oneness there is a small example.
1: సుఖమహర్షుల వారు ఈ మిథిలాపురమునకు సమీపమునందే అరణ్యమునందు కొంతమంది శిష్యులను చేర్చుకొని కొన్ని రకములైనటువంటి జ్ఞానోపదేశములు సలుపుతూ వచ్చాడు.
2: ది గ్రేట్ రిషి సుఖ అట్ వన్ టైమ్ ఇన్ ఎ ఫారెస్ట్ క్వైట్ క్లోజ్ టు మిథిలాపుర ది సిటీ హీ వాస్ టీచింగ్ సెవరల్ థింగ్స్ టు మెనీ గుడ్ డిసైపుల్స్.
1: కానీ ఇట్టి సువార్త జనకుడు కొంతవరకును తెలుసుకుని తాను కూడాను ఆ శిష్యకోటిలో చేరి సుఖమహర్షుల వారి యొక్క ప్రబోధలు తాను ఆలకించాలని భ్రమించాడు.
2: ది కింగ్ ఆఫ్ మిథిలాపుర జనక came to know that Sukha was teaching to his disciples and he wanted himself to become one of the disciples and go and listen to what Sukha has been teaching.
1: Okanadu aranyamunaku velli sukunaku namaskarinchi swami nannu kudanu nee shishyakotilo okkariga cherchukoni nenu prati nityamu kudanu ikkadiki vachinappudu tama yokka classulu yendu tamaku anumati ivvali ani prarthinchadu.
2: Janaka went to the forest and made an obeisance to the Rishi Sukha, asked him, please take me as one of the numerous devotees which you have and permit me to come and join the class whenever I come into the forest and listen to what you teach.
1: Anati nundiyu aa yokka shishyulato janakudu kudanu cheri ee yokka prabodhalanu aalakistu vastunnadu kaani okanaadu sukula varu జనకుడు రాక కొంత ఆలస్యం కావటం చేత శుకుడు మిగిలినటువంటి యొక్క విద్యార్థులకు తన ప్రబోధలు సలపక జనకుడు వచ్చినంత వరకును వేచి ఉండడానికి తాను ఒప్పుకొని ఈ యొక్క శిష్యులను కొంతసేపు వేచి ఉండమని చెప్పాడు.
2: ఫ్రమ్ దట్ డే జనక వాజ్ జాయినింగ్ ది క్లాస్ వాజ్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ ఆఫ్ ది సెవరల్ డిసైపుల్స్ అండ్ లిసనింగ్ టు వాట్ శుకా వాజ్ టీచింగ్. One day, however, it became late and Janaka did not arrive. Sukha then told the others, let us wait for the arrival of Janaka. We shall not start the class until he comes.
1: Kani, aa migilinatvanti vidyarthulu emiti? Sukamaharshulu varu sarvasanga parityagulani memu aashinchamu, viswasinchamu. Kani, maharajainatvanti yokka janakudu, dhanavantudugano, maharajugano undatam cheta, అతనికి ఈ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి శుకుడు కూడాను లొంగిపోతున్నాడు. ధనమునకు అధికారమునకు లొంగినటువంటి గురువు సరి అయినటువంటి గురువు కాబోడు. కనుకనే ఆనాటి నుండి ఆ గురువు పైన కొంత అవిశ్వాసం ఏర్పడి జనకుని పైన కొంత ఓర్వలేనటువంటి బుద్ధి కూడాను ఈ యొక్క విద్యార్థులకు కలిగింది.
2: వెన్ ది రిషి told the other disciples to wait until Janaka has arrived, the other disciples began to grumble and murmur amongst themselves and tell themselves, we joined this great rishi of Sukha, thinking that he is a great sage and that he does not attach any importance to kings and powerful people. How is it? He is asking us to wait. He seems to give great respect to Janaka's wealth and Janaka's power. This is something wrong. And from that day, the disciples started developing some kind of weakness in their faith in the rishi Sukha. Not only this, they also started becoming envious of the king Janaka.
1: Ittidi yuga yugamulandu kudanu okka karma baddulainatvanti okka vyaktulaku orvalainatvanti buddhulu raavatam sahajam.
2: This is something which has been known from time immemorial.
1: Adrushtavantaranu chanta cherchi edo variki sariyainatvanti prabodhalu salputunnappudu కేవలము వారు అట్టి అదృష్టములకు నోచుకోలేనటువంటి దురదృష్టవంతులు అయినప్పటికీ అదృష్టవంతులను చూచి ఓర్వలేనటువంటి యొక్క బుద్ధి, ఇది మహాపాప బుద్ధిగా కూడాను కొంతమందికి అభివృద్ధి అవుతుంటుంటుంది.
2: వెన్ దేర్ ఆర్ డిజర్వింగ్ పీపుల్, పీపుల్ హూ ఆర్ ఫార్చునేట్, సచ్ పీపుల్ ఆర్ టేకన్ నియర్ గ్రేట్ రిషీస్ అండ్ వెన్ సమ్ teachings are given to them, there are others who are not able to understand this and who become envious. They themselves do not deserve to get any consideration from the rishis, but they develop envy and they become jealous about the people who deserve to be taught.
1: ఎవరెవరి ప్రాప్తము ఏ ఏ స్థానమునందు ఏ ఏ కాలములో ఏ ఏ దిశనందు పరిపక్వ స్థితికి వస్తుందో చెప్పడానికి సాధ్యం కాదు.
2: It's not possible to say who gets some good luck and who deserves such grace and who does not deserve such grace. At what time such grace comes, it's not possible to say for us.
1: కొంతమందికి ఇట్టి అదృష్టం కూడాను ప్రాప్తించి కూడాను చీనే పుణ్యే మధ్యలోకం విశంతి అని, తిరిగి వారి పుణ్యఫలము క్షీణించిన తక్షణమే ఆ పుణ్యఫలముకు తగినటువంటి పుణ్యకార్యములు చేయకపోవటం చేత తిరిగి వారు అధపతనం అనేటువంటి యొక్క స్థానములు కూడాను చేరిపోతుంటారు.
2: Some people, even if they had attained great good in their births and they have done a lot of punya, the moment that punya is over, some of them are again reborn into this world and they lose whatever they have acquired.
1: Manaku punya phalamu praptinchinatvanti samayamunandu marinta punyamunu cheyataniki manam poonukovatam cheta వారు ఉత్తమమైనటువంటి స్థితిని కూడా అందుకోవటానికి అవకాశం ఉంటుంటుంది. పుణ్య సమయము ప్రాప్తించినది కదా అని ఆ సమయమును అలక్ష్యము చేసి తిరిగి దానిని అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించడం చేయటం వల్ల ఉన్నటువంటి పుణ్యము కూడాను పోయటమే కాకుండా వాడు మరింత హీనుడుగా కూడాను మారడానికి కూడాను అవకాశం ఉంటుంటుంది.
2: వెన్ వన్స్ ది ఫ్రూట్ అండ్ ది గ్రేస్ ఆఫ్ వాట్ ఎవర్ గుడ్ దట్ యు మే హావ్ డన్ ఇన్ యువర్ ఎర్లియర్ బర్త్స్ డాన్స్ ఆన్ యూ, provided you recognize that and you do more good and take advantage of that opportunity, then you will rise higher and higher. On the other hand, on the auspicious occasion when such good has come to you, if you feel that since you have got the good, thereafter you need not do any more good and you begin to do bad acts, you will lose everything that you have earned. The moment Sukha saw such envy and such jealousy in these young disciples, Sukha decided that he will teach them a lesson.
1: Maruchanamunande midilapuri antai kudunu mandipovutunnattuga kanipinchindi ee yokka vidyarthulaku.
2: The next moment all these disciples saw that the entire city Mithilapura was in flames.
1: Appudu ఈ మిగిలినటువంటి యొక్క శిష్యులందరూ కూడాను అయ్యో మిథిలాపురి మండిపోతున్నది, మిథిలాపురిలో ఉన్నటువంటి మా తల్లిదండ్రుల యొక్క గతి ఏమవుతుందో, మా గృహములు ఏ రీతిగా భస్మమైపోతాదో, కనుక మేము వెళ్లి వస్తువులైనా కూడాను మేము కాపాడుకోవటానికి తగిన సహాయం చేయాలని పిల్లలు ఎవరి వారి చాప వారు చంకలో పెట్టుకుని ఇంటికి పరివెత్తుతూ బయలుదేరాడు.
2: All the other disciples, as soon as they saw that the city Mithilapura was in flames, each one of them began to say, what is happening to our parents? What is happening to our houses? What is happening to our property? We should go and protect these things. The city is burning. So each one took charge of the seat which he has, put it under his hand and began to run to the city.
1: Kani Janakudu kattu kadalaledu, chettu chedaraledu.
2: But Janaka did not stir. He did not move from the place where he was sitting.
1: Tirigi Sukudu cheppadu, Janaka antapuramunu kudanu mantalu prakinavi, neevu velli nee antapravasamunu kaapadukovadaniki taginatuvanti prayatnam salpu annadu.
2: Sukha told Janaka, it appears that the flames have spread even to the royal palace. why don't you go and protect the inmates of your palace?
1: జనకుడు అందుకు కూడాను ఏమాత్రం కూడాను అంగీకరించక చిరునవ్వులు నవ్వాడు.
2: జనకా డిడ్ నాట్ అగ్రీ ఈవెన్ ఫర్ దట్ సజెషన్. హీ వాస్ ఓన్లీ స్మైలింగ్.
1: దైవేచ్ఛ ఏ రీతిగా జరుగునో ఆ రీతిగా జరగవచ్చును, కానీ ఒకరు దీనిని అడ్డం చేయవారు లేరు, కనుక సర్వము ఈశ్వర సంకల్పమని కూడాను తాను నిర్ణయించుకుని స్థిర నిశ్చిత్తుడై కూర్చున్నాడు.
2: హీ డిసైడెడ్ దట్ గాడ్స్ విల్ షాల్ బి డన్. Nobody can go and change something that is happening according to God's will. This is Ishvara's desire. He just stuck to the place where he was sitting.
1: Intalone gramamunaku parigetti poyinatvanti ee yokka oorvalainatvanti shishyulu unnaru chudu tirigi vachi swami ఊరంతా కారెంటుగా కనిపించింది, కాని అక్కడికి వెళ్లితే ఏమాత్రం కూడాను అగ్ని లేదు, కాని జనకుడు ఇక్కడే కూర్చున్నాడు, ఇతని ఎంత స్థిరచిత్తుడు అని ఆ శిష్యులు ఈ గురువునికి చెప్పడానికి పూనుకున్నారు.
2: These envious students who had run to the city, when they went there, they found that there was no flames at all. They came back to Sukha and they told him that we ran there because we thought that the city was burning. But when we went there, we found that there were no flames. So we have come back. But how steady Janaka's mind is, that Janaka has been sitting here unperturbed throughout this time. That is what they were telling Sukha at this juncture.
1: అప్పుడు శుకులు వారు చెప్పారు, నాయన ఈ చపల చిత్తులైనటువంటి వారికి ఎన్ని గంటలు బోధించకూడదు ప్రయోజనం లేదు. స్థిరచిత్తుడైనటువంటి వాడు ఒక్కడు చిక్కినా చాలు, అతని నిమిత్తమై నేను ఈ కాలమును కాచుకుని ఉంటున్నాను, కనుక ఈనాడైనా అతని యొక్క స్థిరచిత్తం మీరు గమనించితరా అని ఆ ఓర్వలేని.
2: దే ఫౌండ్ దట్ దేర్ వాస్ నో ఫ్లేమ్స్ ఎట్ ఆల్. దే కేమ్ బ్యాక్ టు సుఖ అండ్ దే టోల్డ్ హిమ్ దట్ వీ రాన్ దేర్ బికాస్ వీ థాట్ దట్ ది సిటీ వాస్ బర్నింగ్. బట్ వెన్ వీ వెంట్ దేర్ వీ

0: And he told them, look here, what is the use of my teaching for so many months and days to such wavering minds as you people have? Even if I teach for a short while to a steady mind like the one which Janaka has, there is some purpose in doing so.
1: Kanuka, స్థిరచిత్తులైనటువంటి వారు ఒక్కరు చిక్కినా కూడాను చాలు. చపల చిత్తులైనటువంటి వారు ఎన్ని వేల మంది ఉండినా కూడాను అది ప్రయోజనం ఉండదు లోకమునకు. కనుకనే ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస కూడాను పవిత్రమైనటువంటి వాక్యములు వెదజల్లుతున్నటువంటి సమయంలో రాణి రాసమణి అక్కడ కూర్చొని వింటూ ఉండినట్టుగా నటించింది. తక్షణమే ప్రబోధిస్తున్నటువంటి రామకృష్ణుడు వెళ్లి ఈ రాణు రాసమణికి చెంపకు రెండు అందించాడు, అనగా కొట్టినాడు.
0: Therefore, it is useful to have one steady mind to whom you could convey the lesson. What is the use of having 1,000 wavering minds to whom you can convey a lesson? It's quite useless. There is no use for the world if you teach to 1,000 wavering minds. In fact, there is another story with regard to Ramakrishna Paramahamsa. When he was conveying some lesson, he found that a disciple by name Rani Rasamani was pretending to listen to the lesson. He went there and he gave her 2 slaps.
1: Kani akkada koodinatunte varandai kudanu ee rani kada stree. కాని ఆనందంగా కూడాను ఈ సమావేశంలో పాల్గొని స్వామి యొక్క వాక్యములంతా శ్రవణం చేయుచున్నటువంటి సమయంలో ఏమి ఈ స్వామికి ఈ విధమైనటువంటి బుద్ధి పుట్టింది, ఆమెను ఇంతమందిలో అగౌరవపరిచినాడే అని, ఇతనికి ఏదైనా కొంత మతిభ్రమణ ఉన్నదా అని కూడాను వారు ఊహించారు.
0: Others who were looking at this event felt that here was a Rani, here was an affluent person and a woman. She was sitting in the audience, listening to the teachings of the Guru with pleasure. Under those conditions, why did he go and cause hurt to her? Is he got his mind disturbed? Is he mentally disturbed? This is the way in which they were asking questions.
1: కానీ రాసుమణి కూడాను తాను ఏమీ తెలియనటువంటి రీతిగా నాలో ఏమి తప్పున్నది, నన్ను ఎందుకోసం ఈ రీతిగా అవమానపరిచినాడు అని కూడాను తాను కూడాను తన తప్పును తెలుసుకునలేక తాను అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయింది.
0: రాసమణి ఆల్సో వాజ్ థింకింగ్, వాట్ హాస్ హ్యాపెన్ టు మీ? వై డిడ్ ది గురు కమ్ అండ్ డిస్రెస్పెక్ట్ మీ లైక్ దిస్? అండ్ ఇస్ దేర్ ఎనీథింగ్ రాంగ్ విత్ మీ? దిస్ ఇస్ హౌ షీ హాస్ బీన్ ఆస్కింగ్ హర్ సెల్ఫ్ సెవరల్ క్వశ్చన్స్.
1: కానీ నిజంగా ఎవరి తప్పు వారు తెలుసుకుంటే తప్పులే చెయ్యరు. కనుక అదే విధంగానే ఈ రాణి రాసుమణి కూడాను తానేది తప్పు చేయనట్టుగా తాను ఊహించుతూ వచ్చింది. తక్షణమే దానిని గమనించి రామకృష్ణుడు, నీవు ఇక్కడ కూర్చోట నా ప్రబోధన శ్రవణం చేయటానిక లేక కోర్టు వ్యవహారములంతా చింతించడానికి ఇక్కడ కూర్చున్నావా? నీవు కోర్టు వ్యవహారములు చింతించేటట్టుగా ఉంటే ఇంటికి పోయి చింతించు, ఈ సమావేశంలో కూర్చోనక్కర్లేదు. కాలమును అపవిత్రం చేసేటువంటి యొక్క కాయమును నేనేమాత్రం కూడాను క్షమించనని కూడాను గట్టిగా మందలించాడు.
0: ట్రూలీ, if one knows one's own faults, one will not commit those faults. In fact, because Rasamani did not know what her fault was, she was not able to realize what is wrong with her. As soon as the Guru, Ramakrishna Paramahamsa, went there, he told her, look, you have come here to listen to the discourse, or have you come here to think of various litigations that you are involved in? If you want to think of the litigations that you are involved in, you better stay at home. Only you should come here if you want to listen to my teachings.
1: Adevidamgane. మనము శ్రవణం చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి వారిలో అశ్వత్థ వృక్షం మాదిరి కదిలేటువంటి యొక్క మూర్ఖులు కొంతమంది, ఇంకా ఇటువైపున అటువైపున కాకుల వలె చూచేటువంటి యొక్క వ్యక్తులు కొంతమంది, చెప్పుతున్నటువంటి వాటిని ఏదో అలక్ష్యంగా వినటం కొంతమంది, కూర్చోవటం కూడాను చేతగానటువంటి వికార స్వరూపులు కొంతమంది, ఇలాంటి వ్యక్తులు ఈ సమావేశంలో కూడటం వల్ల కూడాను ఇతరులకు కూడాను కొంత దుర్బోధలు, కొన్ని దురభ్యాసములు కూడాను నేర్పినటువంటి వారిగా అవుతుంటారు. కనుక మనం ఇట్టి సమావేశంలో కలిగినప్పుడు స్థిరచిత్తులు కావడం కోసమని మనం తగినటువంటి ప్రయత్నం చెయ్యాలి. అట్టి స్థిరచిత్తుల యొక్క తత్వము ఎట్టి అవస్థల ఎందు ఉండినప్పటికీ ఆత్మతత్వమునందే తాను అంకితమై ఉంటున్నట్టుగా భావించుకోవటం
0: In the same manner, some people who come and sit here to listen to what is being said here are wavering like the leaves of the Ashwatha tree which waver when there is the smallest breeze. They move about as if they are crows. They are not able to sit steadily. They look this side and that side with a vision that is only known for the crow to possess. They are unconcerned.

0: దే కెనాట్ ఈవెన్ సిట్ ఇన్ అ ప్రాపర్ మేనర్ దే ఆర్ కాన్స్టెంట్లీ మూవింగ్ సచ్ పీపుల్ ఇన్ ఎ గ్యాదరింగ్ ఆఫ్ దిస్ కైండ్ డూ నాట్ డెవలప్ ఎ స్టడీ మైండ్ దే ఆర్ సింప్లీ వేవరింగ్ ఆల్ ది టైమ్ అన్లెస్ యూ హ్యావ్ ఎ స్టడీ మైండ్ యూ కెనాట్ అండర్స్టాండ్ మ్యాటర్స్ రిలేటింగ్ టు ది ఆత్మ
1: కనుక చపల చిత్తులైనటువంటి వారు ఎట్టి యాగములు చేసినప్పటికీ ఎట్టి యోగి అయినప్పటికీ లోక దృశ్యములకు వాడు కొంతవరకును ఆ యొక్క స్వరూపంగా గోచరించవచ్చునే కాని ఆత్మ లక్ష్యమునందు మాత్రము ఈ అంతర్లక్ష్యమునందు మాత్రము వారు నిజమైనటువంటి యోగి కాని నిజమైన సాధకుడు కాని నిజమైనటువంటి యొక్క శ్రవణము చేసేటువంటి యొక్క వ్యక్తి కాని కానేరడు.
0: దేర్ఫోర్ పీపుల్ హూ హ్యావ్ ఎ వేవరింగ్ మైండ్ ఈవెన్ ఇఫ్ ఫర్ సమ్ ఎక్స్టర్నల్ అపియరెన్సెస్ దే మే పాస్ ఆఫ్ ఫర్ యోగీస్ దే మే పాస్ ఆఫ్ యాజ్ ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ కాన్సన్ట్రేషన్ దే కెన్ నెవర్ విత్ దర్ వేవరింగ్ మైండ్స్ బికమ్ సాధకాస్ ఇన్ రిగార్డ్ టు మ్యాటర్స్ రిలేటింగ్ టు ఆత్మ.
1: ఇట్టి యొక్క పరిస్థితిని పురస్కరించుకుని శంకరుల యొక్క శిష్యుడైనటువంటి యొక్క నిత్యానందుల వారు ఈ శ్లోకమును లిఖిస్తూ వచ్చాడు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ సచ్ థింగ్స్ ఇన్ హిస్ మైండ్ దిస్ డిసైపుల్ ఆఫ్ శంకర నేమ్లీ నిత్యానంద హీ రోట్ అవుట్ దిస్ పర్టికులర్ వర్స్.
1: సంగరతోవా అనగా సంగముతో చేరి కాని సంగమును వదలి కాని మరికొంతమంది సాధనలు చేస్తుంటుంటారు. సంగముతో ఉండి త్యాగరాజు పోతన ఇలాంటి మహావేమన మహాపురుషులందరి కూడాను జయదేవ గౌరాంగద తుకారాము రామకృష్ణ పరమహంస కబీరు రామదాసు ఇలాంటి మహాపవిత్రమైనటువంటి వ్యక్తులందరి కూడాను సంగములో చేరి నామస్మరణ చేత సర్వులకు కూడాను ఈ పవిత్రమైనటువంటి ఆనందాన్ని అందిస్తూ వచ్చి వారు ఆత్మతత్వం లోపల అంకితమైనటువంటి వారు కూడా ఉంటున్నారు.
0: In this verse, Sangaratova, that is, even if you are connected with the society and appear externally as if you are involved in matters relating to the world, yet you can certainly do many things and understand the Atma Tattva. There have been such people like Tyagaraja, like Potana, like Vemana, like Jayadeva, like Kabir, like Ramadas. So many people were involved in the society and yet they did so many things by which they could understand the spirit of the Atma.
1: Kani sangamunaku dooramai ఏ కొండ గుహలయందో ఏ ఏకాంతమైనటువంటి ప్రదేశములందో ఏ హిమాచలమునందో వారు భగవత్ చింతన చేయొచ్చు వారి యొక్క దివ్య చిత్తమునకు తగినటువంటి యొక్క పవిత్రతను కూడాను అభివృద్ది పరచుకుంటూ ఈ బ్రహ్మ లక్ష్యమునందు మాత్రమే వారి జీవితమును అంకితం చేసేటువంటి వారు కొంతమంది ఉంటుంటారు.
0: There are others who move themselves away, become distant from the society. They go into a forest, they go onto a hill, they retire to the Himalayas, they concentrate their mind and they are able that way to realize the Atma Tattva.
1: Mari kontha mandi sangam lopala mahabhaktula vale natinchutu konni rakamulainatvanti yokka veshamulu veyichu ekkada 10 mandi cherutuntaro 10 మంది చూచుతుంటారో అట్టి ప్రదేశమునందు కూర్చొని ధ్యానం చేసినట్టుగా నటిస్తూ కూర్చుంటారు.
0: దేర్ ఆర్ అదర్స్ హూ ఆర్ ఇన్ ది సొసైటీ హూ ప్రిటెండ్ టు బి గ్రేట్ పీపుల్ వైల్ రిమైనింగ్ ఇన్ ది సొసైటీ దే ఆల్వేస్ మూవ్ టు ప్లేసెస్ వేర్ దర్ ఇస్ ఎ గ్యాదరింగ్ ఆఫ్ డివోటీస్ అండ్ దే ప్రిటెండ్ టు బి వెరీ గ్రేట్ డివోటీస్ రిమైనింగ్ ఇన్ ది సొసైటీ.
1: ఇట్టివి ఏమాత్రం కూడాను ఆధ్యాత్మిక మార్గమునకు సరి అయినటువంటి యొక్క కృత్యములు కానేరవు.
0: Such actions and such pretensions can never be the appropriate paths for the attainment of the adhyatmic spirit.
1: విలువైనటువంటి రత్నములను భద్రమైనటువంటి పెట్టెలలో పెట్టి ఎవరు దానిని కొనగలరో అట్టివారికి మాత్రమే వారు చూపగలరు కాని ఏదో బజారు లోపల చేపల మార్కెట్ మాదిరి పెట్టి వజ్రాలు అప్పుడు కూడా అమ్మరు.
0: Valuable jewels or valuable gems are kept in good strong boxes and the seller can show them only to people who can buy, who have the capacity to buy. They cannot take these valuable gems and jewels into a market street or into a fish market and show them to everyone irrespective of his ability to purchase those jewels.
1: జపము ధ్యానము ఇలాంటివంతా కూడాను పవిత్రమైనటువంటి మణుల వంటివి వజ్రముల వంటివి అవి ఏకాంతమైనటువంటి స్థానమునందు స్థిరచిత్తులై అందులో బ్రహ్మతత్వమును గురించి వారు విచారించవలసినటువంటివి కాని 10 మంది చూచినట్టుగా కూడాను ఎగ్జిబిషన్ మాదిరి వచ్చి కూర్చోవటం కాని ఏదో చేతులకు త్రిప్పుకుంటూ ఉండటం కాని ఇవి సరి అయినటువంటి విలువైనటువంటివి కాదు. ఇది కేవలము దుర్వాసనలు కొట్టేటువంటి చేపల వంటివే కాని వజ్రములు విలువైన వజ్రముల వంటివి కాదు.
0: జప ధ్యాన and such other sadhanas are like valuable jewels and gems. దే కెన్ ఓన్లీ బి గివెన్ అండ్ షోన్ టు పీపుల్ హూ హ్యావ్ అన్వేవరింగ్ మైండ్స్. దే కెనాట్ బి గివెన్ టు ఆల్ పీపుల్, పర్టికులర్లీ దోస్ పీపుల్ హూస్ మైండ్స్ గో ఆన్ వేవరింగ్ ఆల్ ది టైమ్. దీస్ ఆర్ నాట్ ఇంటెండెడ్ టు బి గివెన్ యాజ్ అన్ ఎగ్జిబిషనిస్ట్ మ్యాటర్ టు పీపుల్ హూ కమ్ అండ్ హూ డూ నాట్ ఈవెన్ నో హౌ టు కాన్సన్ట్రేట్ దేర్ మైండ్స్. దే కెనాట్ కండక్ట్ దెమ్సెల్వ్స్ యాజ్ అ ఫిష్ మార్కెట్ ఇఫ్ దే వాంట్ టు సీ సచ్ జెమ్స్.
1: చిరచిత్తులు కావడానికి మూడు రకములైనటువంటి సాధనలు చెప్పారు, మీన సాధన, మృగ సాధన, మర్కట సాధన, కూర్మ సాధన. నాట్ మర్కట.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎన్ అన్వేవరింగ్ మైండ్ దేర్ ఆర్ త్రీ కైండ్స్ ఆఫ్ సాధనాస్. వన్ సాధన ది మీన సాధన లైక్ ది ఫిష్, ది అదర్ లైక్ ది యానిమల్ అండ్ ఎ థర్డ్ వన్ లైక్ ది టార్టాయిస్.
1: మీన సాధన అనగా తాను జలములో ఉంటే మాత్రమే తాను జీవించగలదు, కాని జలమును క్షణము దూరం చేసుకుంటే తాను జీవించడానికి ఏమాత్రం కూడాను జీవించడానికి వీలు కాదు. అదే విధంగానే ఏకాంతంగా సాధన చేస్తేనే తప్ప పది మందిలో సాధన చేయడానికి చేతగానటువంటిది ఈ మీన సాధన అని.
0: మీన సాధన కెన్ బి ఎక్స్ప్లెయిన్ బై రిఫరింగ్ టు ది ఫ్యాక్ట్ దట్ ది ఫిష్ కెన్ ఓన్లీ సర్వైవ్ ఇన్ వాటర్. ది మోమెంట్ ఇట్ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ ఇట్స్ సరౌండింగ్స్ ఆఫ్ వాటర్ ది ఫిష్ కెనాట్ సర్వైవ్. In this manner, meena sadhana for persons can be explained as one which can be done only in solitude. If, however, you go and sit in company with 10 other people, your sadhana will not survive. That is meena sadhana.
1: Padimandi lopala ekagrata kudaraka, tanu ekaki ayinatvanti sthiti endu maatrame ekagratanu abhivruddhi parchukovatam meena sadhana ani artham.
0: To be unable to have concentration in mixed up, when he is mixed up with 10 other people, and to be able to acquire that concentration in solitude, this is called meena sadhana.
1: Inka mruga sadhana anaga adi kevalam bhoomi paina maatrame sancharistundi kaani jalamulo taanu jeevinchadaniki e maatram kudunu uppukodu. కదుకుని పది మంది లోపల మాత్రమే సాధన చేయడం కొంతమందికి వాడకవుతుంది, కానీ ఏకాంతంలో పోయిందంటే లేని సంసార బాధ్యతలంతా తలలో చేరి ఉంటాయి.
0: ది మృగ సాధన ఆర్ ది వన్ లైక్ ది యానిమల్, దిస్ ఈస్ లైక్ బీయింగ్ ఏబుల్ టు అక్వైర్ ది కాన్సన్ట్రేషన్ ఆన్ ది ఎర్త్ ఓన్లీ. యూ కెనాట్ గో అవుట్ సైడ్ ది ఎర్త్ అండ్ డూ ఇట్. In other words, there are some people who can acquire the concentration only when they are sitting in company with 10 others. When they sit alone in solitude, they begin to think of their family troubles, they begin to think of various attachments, they can never do their sadhana in solitude. This is the mruga sadhana.
1: Inka kurma sadhana anaga ఏకాంతంలో ఉండని, జలములో ఉండినా గట్టు నుండినా తాను జీవించడానికి సంసిద్ధమై ఉంటుంటాది. రెండింటి రెండు స్థానముల యందు కూడాను తాను సుఖజీవనం జరుపుతూ ఉంటుంటాది. కనుకనే గుంపుల యందు కాని ఏకాకి యందు కాని తన యొక్క చిత్తము స్థిరత్వమును పూనుకోవటము ఇది సరి అయినటువంటి సాధన కనుక దీనిని కుర్మ సాధన అని కూడాను దీనిని పేరు పొందుతున్నారు.
0: Either in water or on the surface of the earth. It can do both. So when we talk of sadhana in terms of the tortoise, it means you are able to acquire concentration either alone or also while sitting in company with 10 other people. If you are able to do both, this is referred to as the sadhana relating to the kurma or the tortoise.
1: Atti samachittamunu manam abhivruddhi parchukoni tadupari స్థిరచిత్తమునకు మనం బయలుదేరటానికి పూనుకోవాలి. కానీ ఈనాడు సమచిత్తము ఏమాత్రం కూడా లేదు, కాని సంఘచిత్తమునే మనం అభివృద్ధి పరచుకుంటూ పోతున్నాం.
0: ఇన్ దట్ వే ఇట్స్ ఓన్లీ వెన్ వీఆర్ ఏబుల్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ దెన్ వీ కెన్ ఆఫ్టర్ దట్ డెవలప్ అన్వేవరింగ్ మైండ్. బట్ టుడే దేర్ ఈస్ నో ఫస్ట్ స్టెప్. యు ఆర్ నాట్ డెవలపింగ్ ఈక్వల్ మైండెడ్నెస్. యు ఆర్ ఓన్లీ డెవలపింగ్ వాట్ యూ క్యాన్ ఇన్ ది సంఘ ఆర్ ఇన్ ది సొసైటీ.
1: కనుకనే మనము ఈ యొక్క వయసునందు పవిత్రమైనటువంటి యొక్క ఏకాగ్రతకు మనం తగినటువంటి ప్రయత్నం సల్పాలి. ఈ చిత్తమును ఈ వయసునందే అరికట్టకున్నా వృద్ధాప్యమునందు అరికట్టడం అసాధ్యమవుతుంది. కనుక శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు మహాపుష్టివంతంగా ఉండేటువంటి ఈ సమయమునందు ఈ యొక్క ఇంద్రియములను అరికట్టుకునేటువంటి విధానమునకు మీరు తగినటువంటి ప్రయత్నం చేయాలి. ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క వృత్తులకు ఈ చపల చిత్తములకు మీరు ఏమాత్రం కూడాను గురి కాకూడదు. ఈనాడు మీరు చపల చిత్తులుగా మీరు బయలుదేరితేరా మీరు తప్పక ఈ యొక్క జీవితమునే వ్యర్థం చేసుకున్నటువంటి వారవుతారు.
0: In this age of yours, the age of youth, it is possible for you to attain what is called the sacred concentration. You must control your mind. While your body is strong, while your mind is strong, while your spirit is strong, you must control your organs. If you do not do that, you will have a wavering mind. If you have a wavering mind, you will be wasting your life and it becomes unsacred.
1: నీ భావములకు విరుద్ధమో లేక నీ ఇచ్ఛకు విరుద్ధమో నీ యొక్క సంకల్పమునకు విరుద్ధమో జరిగినప్పుడు లోపల నుంచి ఉప్పొంగేటువంటి ఉద్రేకములకు నీవు వశుడు కాకూడదు. వచ్చేటువంటి ఉద్రేకములను నీవు అరికట్టుకునేటువంటి శక్తివంతుడుగా నీవు నిలిచినప్పుడే నీవు భగవత్ అనుగ్రహానికి నీవు పాత్రుడు కావటానికి ఎట్టి సందేహము ఉండదు.
0: ఇఫ్ థింగ్స్ టర్న్ అవుట్ ఇన్ సచ్ ఎ వే దట్ సంథింగ్ హ్యాపెన్స్ కాంట్రరీ టు యువర్ ఐడియాస్ or something happens contrary to your wish, or something happens contrary to your own desire, then there will be excitement coming from within yourself. You should not become subservient to that excitement. You should control the excitement and get the upper hand over the excitement that comes from within you under such circumstances. It's only then that you will be entitled to God's grace.
1: ఈనాడు మనము సంఘముతో చేరినప్పటికీ, సంఘసేవ సలిపినప్పటికీ, సంఘ జీవులు అయినప్పటికీ, మన చిత్తమును ఏ యొక్క విశ్వాసముతో మనం అర్పితం చేశామో ఆ విశ్వాసమును మనం ఏమాత్రం కూడా చెలించినటువంటి స్థితిలో దానిని కాపాడుకోవాలి.
0: టుడే ఈవెన్ ఇఫ్ యూ జాయిన్ ది సొసైటీ, ఈవెన్ ఇఫ్ యూ బికమ్ వన్ ఇన్ ది సొసైటీ అండ్ ట్రై టు సర్వ్ ది సొసైటీ, యూ మస్ట్ బి కేర్ఫుల్ టు సీ దట్ ది ఫెయిత్ విత్ విచ్ యూ హ్యావ్ గివెన్ యువర్ మైండ్ టు దిస్ వర్క్ విల్ రిమైన్ అన్ అన్వేవరింగ్ ఫెయిత్.
1: నీ నమ్మకం చెదిరింపజేసుకుంటేవా నీ జీవితమే చెదిరిపోతుంది.
0: ఇఫ్ యువర్ ఫెయిత్ షేక్స్ దెన్ యువర్ లైఫ్ విల్ బికమ్ ఎ షేకెన్ లైఫ్.
1: కనుక నీ యొక్క చిత్తమును చెలించినటువంటి స్థితిలో నీవు కాపాడుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటం లోపలనే నీవు మహాధన్యుడు కాగలవు. నీవు మానవ జన్మం ఎత్తినందుకు గాని, నీవు ఈ ప్రపంచంలో నీవు సృష్టింపబడినప్పటికీ నీ యొక్క సార్థకమైనటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకున్నటువంటి వాడుకును కాగలవు.
0: If your mind can be controlled and if you can develop a mind which is unwavering, then all your attempts will be successful. Your life can then be said to be fruitful and you will be doing something which has a value in your life.
1: Kana, vidyarthulara, meer mukhyanga ee nela dinamunu kudanu anubhavagulainatundi peddalu andincheetundi vishayamulu meer enta shravanam cheyuchunnaro, ఎన్ని రకములైనటువంటి భావములను మీ హృదయంలో మార్పు చెందించుకునిచున్నారో ఇవన్నీ కూడాను ఒక్క భాగము. కాని ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది మరొక భాగము. ఈ ఇంద్రియ నిగ్రహం లేక ఎన్ని మీరు శ్రవణము చేసినప్పటికీ, పెద్దలైనటువంటి అనుభవజ్ఞులు ఎన్ని రకములుగా శ్రమించి మీకు బోధించినప్పటికీ వారి బోధనలు వ్యర్థమైపోతుంది. మీరు ఈ నెల కాలము ఇక్కడంతా కూడా ఉండి శ్రవణం చేసినటువంటి యొక్క కాలము వ్యర్థమైపోతుంది. ఈ రెండింటినీ వ్యర్థము కాని ఒక సార్థకంగా గావించుకునేటువంటి ప్రయత్నానికి మీరు గట్టి ప్రయత్నం చేయాలని కూడా నేను ఆశిస్తున్నాను.
0: స్టూడెంట్స్, డ్యూరింగ్ దిస్ వన్ మంత్ ఆఫ్ యువర్ స్టే హియర్ యూ విల్ బి లిసనింగ్ టు మెనీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. వాట్ ఎవర్ యూ లిసన్ టు దెమ్ and the changes that may come about in you as a result of listening to what these elders say, all that is on one side. On the other hand, control of your organs and your senses is on another footing. Unless you are able to take these teachings which you are listening to from these experienced people for the purpose of controlling your senses and organs, the entire teaching will become a waste. The month which you have spent here will become a waste. I want to urge on you that you should make every effort not to waste this time and make good use of your stay during the month here.
1: బాహ్య దృష్టితో నెల దినములు ఇక్కడ చేరినామని, ఇంతమంది మహనీయులైనటువంటి పెద్దలంతా కూడా ఇంతవరకు ప్రబోధించారని, దీనిని కేవలము కొన్ని గంధరూపకంగా మనం తీసుకుని కొన్ని నోట్బుక్స్ లో మాత్రమే రాసుకుని దానిని ఒక చెంత పెట్టుకున్నంత మాత్రమున ఇవి మీరు శ్రవణం చేసినట్టుగా ఏమాత్రం కూడా అర్థం కాదు. మీ హృదయమునందు మీ హృదయ స్థానములో ఏవి భద్రముగా నిలబెట్టుకుంటారో అవి మాత్రమే మీకు భద్రమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులుగా మీకు నిలుచుతుంటుంటాయి.
0: లుకింగ్ ఎట్ ఇట్ ఇన్ అన్ అవుట్వర్డ్ ఆస్పెక్ట్ అండ్ టు ఫీల్ దట్ యు హావ్ స్పెంట్ ఎ హోల్ మంత్ హియర్ and to have a notebook in which you have taken down all the notes from what the teachers have said is not going to be of much purpose for you. Only that portion of it which you have taken into your heart and which you can carefully preserve even after leaving this place, that alone will be of standing value to you.
1: చాకలి ఇంటి లోపల కొన్ని నూర్ల బుష్ కోట్లు ఉంటుంటాయి, కొన్ని నూర్ల ప్యాంట్లు ఉంటుంటాయి, ఇంకా కొన్ని వందల పంచులంతా ఉంటుంటాయి. కావలసిన కలర్స్ గాను కావలసిన రకమైనటువంటి యొక్క దుస్తులు చాకలి ఇంటిలో ఉండవచ్చును, కానీ అవి ఎంతకాలం తన ఇంటిలో ఉంటుంటాయి? రెండు మూడు దినములు మాత్రమే ఉండి తదుపరి దానిని చక్కగా ఇస్త్రీ చేసి ఎవరి వస్త్రములు వారికి ఇచ్చేసేస్తాడు. తాను కుట్టించుకున్నటువంటి ఒక్క వస్త్రం మాత్రమే ఆ చాకలి ఇంటిలో స్థిరంగా ఉంటుంటాయి.
0: In a washerman's house, there may be at a time 100 bush coats, there may be 100 trousers, there may be 100 dhotis, and all these dresses may have very attractive colors, and they may be robes of very special value. But how long will they stay there? He is going to wash them, iron them, give them away to the owners, and nothing will remain in his house. Only such of those which he has got made for himself by spending his money will remain with him.
1: Ade vidhamgane mana yokka burra oka chakali illu antidi andari prabodhalaneetundi rakarakamainaatundi yokka shastramu upanishattu kalalu inka ityadi aineatundi vishayamulanta kudanu మన యొక్క ఇంటిలో ఉంటుంటాది, కానీ ఎంతవరకు అవి ఉంటుంటాయి? మనం ఏది ఆచరణలో పెడతామో అది మాత్రమే మనకు స్థిరంగా నిలిచి మిగిలినవన్నీ గాలికి ఎగిరిపోతుంటాయి.
0: ఇన్ ది సేమ్ మేనర్ అవర్ హెడ్ ఈజ్ లైక్ ది హౌస్ ఆఫ్ ఎ వాషర్మన్. ది టీచింగ్స్ విచ్ ఆర్ బీయింగ్ గివెన్ టు యూ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఉపనిషత్స్, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ శాస్త్రస్, ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేరియస్ టీచింగ్స్, దీస్ థింగ్స్ గో ఇన్ టు యువర్ హౌస్ ఆఫ్ యువర్ హెడ్ యాజ్ సో మెనీ డిఫరెంట్ క్లోత్స్. How long will they remain in your head? They will remain only in as much as you put these things into practice. All others will simply fly away from your head.
1: Oka garata anni paatrala yendu kudanu sancharistuntuntadi, sambar lo cheripothundi, rasam lo cheripothundi, madhyaga lo cheripothundi, paayasam lo cheripothundi, anninti yendu idi sancharistha undi kani deni yokka ruchi kudanu aa yokka garataku teliyadu.
0: If you take a spoon or a ladle, it goes and moves in big vessels containing sambar, containing buttermilk, containing various eatables like that. But this particular spoon will not know the taste of either the sambar or the payasam or any of these things.
1: కనుక మన బుద్ధి ఒక స్పూన్ వలె అందరూ ఇచ్చేటువంటి లెక్చర్ లోపల సంచరించినంత మాత్రం ప్రయోజనం లేదు. మనము దానిని ఆ స్పూను ఆధారంగా చేసుకుని మనము ఆరగించేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి. అదే ఆచరణ.
0: There is no use. Our intelligence, like a spoon, go on moving about in all the lectures and the good things that are being told to us by various lecturers. It is only when we are able to take something and put it into practice that you will know the taste of those things.
1: కాన యువకులైనటువంటి మీరు ఈ పవిత్రమైనటువంటి సుసమయం మీకు ప్రాప్తించటం చేత ఈ సమయమును మీరు దుర్వినియోగపరచక పెద్దలు ఇచ్చినటువంటి యొక్క ప్రబోధలను, అనేక రకములైనటువంటి అనుభవములను మీ యొక్క జీవితమునకు ఆధారమైనటువంటి యొక్క భద్రమైనటువంటి యొక్క వస్తువులుగా మీరు హృదయస్థానమునందు చిత్రించుకుని దానిని భద్రపరుచుకుని అప్పుడప్పుడు సమయ స్ఫూర్తిగా కాల కర్మ కారణ కర్తవ్యములను పురస్కరించుకుని దేశ కాల పాత్రను అనుసరించి మీరు వీటిని మీ యొక్క నిత్య జీవితమునందు ఉపయోగపెట్టుకుని ధన్యులవుతారని కూడా నేను ఆశిస్తున్నాను.
0: యంగ్ స్టూడెంట్స్, రిమెంబర్ దాట్ యు ఆర్ హ్యావింగ్ వెరీ సేక్రెడ్ ఆపర్చునిటీ. Do not waste this sacred opportunity. Take all the experiences which people are telling you in their lectures as the very basis of your life. Secure those good things in your heart. Use them later on, according to the time, according to the circumstances, according to the environment, and according to the country and place where you live. Make your life worthy of it. This is my hope.
1: Bharatamunandu meeru oka chinna katha vini untuntaru.
0: There is a small story in Bharata which you may have heard of.
1: Krishnuni vasamu chesukune nimittamai Satyabhama Narada daggariki velli edaina oka mantramo leka yantramo leka tantramo edo oka upadesham cheyamani swarthuralainatundi Satya Naradunni prarthinchindi.
0: With a view to get Krishna on her side, సత్యభామ, ఎ వెరీ సెల్ఫిష్ ఉమెన్, వెంట్ టు నారద అండ్ ప్రేయ్డ్ టు నారద, టెల్ మీ సమ్ ట్రిక్, టెల్ మీ సమ్ మంత్ర, ఆర్ టెల్ మీ సమ్ షార్ట్ కట్ బై విచ్ ఐ కెన్ గెట్ కృష్ణ ఆన్ మై సైడ్.
1: ఈమెకు తగినటువంటి యొక్క పాఠము నేర్పాలని నారదుడు సంకల్పించి, ఓహో ఇంత స్వార్థమనేటువంటిది దైవం దగ్గర ఏమాత్రం కూడాను పని చెయ్యదని, ఈ స్వార్థులకంతా కూడాను తగినటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పని నారదుడు సంకల్పించి, అమ్మా ఒక పతివ్రతము అనేటువంటి దానిని నీవు చేసి ఆ వ్రతమునందు పతిని ఒకరికి దానమిచ్చి తిరిగి పతి ఎత్తు ధనమును వారికి ఇచ్చి ఆ పతిని నీవు పొందితే ఆ పతి నిరంతరము సర్వదా సర్వకాలేషు సర్వత్రా నీ చెంతనే ఉంటుంటాడని కూడాను ఆ నారదుడు ప్రబోధించాడు.
0: నారద found that Satyabhama was a very selfish lady. And Narada thought that such selfishness will never work in regard to matters relating to God. So Narada wanted to teach a lesson to Satyabhama. And Narada said, yes, I know a process by which you can get Krishna completely and on all occasions on your side. And this is a vrata. This is a kind of devotional practice which you have to take. And that consists of giving away your husband as a gift to someone in the first instance and then buy him back for yourself by paying money and wealth which is of the same weight as that of your husband. Then when you have purchased him back, he will be yours at all times and under all circumstances.
1: Daivatattvamu teliyinatvanti yokka satya, దైవశక్తి సామర్థ్యమును గుర్తించలేనటువంటి సత్య, స్వార్థమునకు లోనవటం చేతనే ఇది సులభమైన మార్గం కదా అనుకుని అందులకు ఒప్పుకుంది. ఒప్పుకుని వ్రతము చేసింది. ఆ యొక్క వ్రతము లోపల ఆ కృష్ణుని నారదునికే దానమిచ్చింది. ఆ నారదునికి దానమిచ్చిన తర్వాత నారదుడు ఈమెకు ఇవ్వటం కోసమని ఆ యొక్క కృష్ణుని తూకం వేయటానికి ప్రయత్నం చేశాడు.
0: సత్యభామ did not understand God's ways. She had no idea of the strength of God. Satyabhama was intensely selfish. She was lured into this plan which Narada had put before her. Therefore, she had undertaken this vrata or the diksha. And in this vrata, what she did was to gift away her husband, Krishna, to Narada himself. After gifting away, she started wanting to get him back to weigh Krishna in terms of money.
1: ఒక వైపున కృష్ణుని కూర్చోబెట్టి రెండవ వైపున అంతా తన చెంత ఉన్నటువంటి ధనమునంతా తెచ్చివేసింది. కానీ కృష్ణుడు ఏమాత్రం కూడా కదలలేదు.
0: In one pan of the balance, she made Krishna to sit. In the other pan, she has been putting all her wealth, whatever she has by way of riches, but Krishna would not move up at all.
1: ఈ సమయంను పురస్కరించుకుని నారదునికి చక్కని అవకాశం చిక్కింది. అమ్మా సత్యభామ, నీ యొక్క భర్త ఎత్తు ధర్మ నాకు ఇవ్వలేకుండా పోతున్నావు కనుక నేటి నుంచి నీ భర్త నావాడు కనుక నేను తీసుకుని వెళుతున్నానని చెప్పని సంసిద్ధుడయ్యాడు.
0: నారద saw an excellent opportunity in this situation. Narada told Satyabhama, look, you are not able to give me wealth and money which is of the same weight as your husband. In this context, your husband from today belongs to me. He is mine. I am taking him away with me.
1: ఈ యొక్క అవస్థను ఆలోచించి, అయ్యో ఈ సమయమునందు నాకు అడ్డు వచ్చేటువంటి వారు ఎవరున్నారు అని విచారించుకుని రుక్మిణి దగ్గరికి వెళితే ఏమైనా సహాయం చేస్తుందో ఏమో అని రుక్మిణి దగ్గరికి వెళ్లింది. ఆమె ఆ సమయమునందు తులసి పూజ చేసుకుంటూ నిల్చుకునింది.
0: Satyabhama was very much perturbed in this situation and she thought, now I must find someone who will come to my help. She thought of Rukmini and she ran to Rukmini and found that she was then engaged in Tulasi Puja.
1: Ayaka avasthana chuchi Rukmini chellala neevu yochinchana akkaraledu tachana vastunnanani cheppi aa tulasi dalamunu koncha chethilo unchukoni kannulaku addukoni aa chethilende unchukoni Satyabhama venta Krishnudu daggariki vellindi.
0: Rukmini saw this confused state of Satyabhama and said, sister, you don't have to worry. I am coming with you. She took a small leaf of tulasi into her hands and she followed Satyabhama.
1: Kani akkada Krishnudu Naradudu unnatvanti yokka paristhitini చిత్తశుద్ది కలిగినటువంటిది కనుక రుక్మిణి గమనించింది. గమనించి ఆమె కూడా చిరునవ్వు నవ్వి, అయ్యో భగవంతుణ్ణి ధనముతో కొనేటువంటి ప్రయత్నానికి ఈ సత్య ప్రయత్నం చేసింది. ఇది కేవలం తప్పు మార్గం కనుకనే ఈ అవస్థలకు గురి అయిపోయింది అని తాను దగ్గరికి వెళ్లి, నారద, నా కృష్ణుడికి తగినటువంటి తూకము రూపమునకు నామమే సరి అయిన తూకమని కృష్ణ అని అనింది. కానీ నారదుడు అందులోకి ఒప్పుకునలేదు. సాకారమైన కృష్ణునకు నిరాకారమైన నామము నాకు అందిస్తే నేను ఏమాత్రం కూడా అంగీకరించను, నీవు సాకారమునకు సాకారమే అందించాలని నారదుడు పట్టుబట్టాడు.
0: When Rukmini went there and saw the situation in which Krishna and Narada were found, she was astonished. She found that Satyabhama was trying to outweigh God with the help of money. This is never possible. And she addressed Narada and said, money is not going to be equal to Krishna, but I will utter a name, and that is Krishna, and that should be equal to God, Krishna. Then Narada did not accept it. Narada said, Krishna, as you see him, is a sakara. He has a form. You can see him. But in return to him, you cannot give me a nirakara name. You are just saying Krishna. I won't accept the equivalence of this.
1: అప్పుడు తాను కృష్ణునే చింతించి

0: శ్లోక.
1: పత్రమో పుష్పమో ఫలమో తోయమో కృష్ణ, నీవు భక్తి కలిగినటువంటి వానికి వశుడవుట సత్యమనేటువంటిది నీవు నిరూపణ చేసినట్లయినా నీవు ఈ తులసీదళమునకై తూగుతావని కృష్ణుడికి నమస్కరించి కృష్ణ అని తులసీదళం వేసింది. ఆ కృష్ణనామము కృష్ణునికి సమానమైనటువంటి తూకంగా వచ్చింది. తులసీదళము ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది.
0: సిన్స్ రుక్మిణి హ్యాడ్ ఎ ప్యూర్ మైండ్, ఇమీడియట్లీ షీ సా ది సిచ్యువేషన్ అండ్ షీ టోల్డ్ హర్ సెల్ఫ్ వెదర్ ఇట్ ఈస్ ఎ లీఫ్ ఆర్ ఎ ఫ్లవర్ ఆర్ ఎ ఫ్రూట్ or even a spoon of water, if there is any truth in the belief of people that to devotion you will become subservient, then here I am making the test. She simply addressed him as Krishna and put a small leaf of tulasi into the pan. Krishna, the name, became exactly equal to the weight of Krishna, the person, and the extra tulasi became excess weight in the balance.
1: కనుక భగవంతుడు ప్రేమతో ఆరాధన సెలిపేటువంటి యొక్క చిత్తమునకే దక్కుతాడు కాని కేవలం యుక్తులతో కుయుక్తులతో భగవంతుణ్ణి అర్థము చేసుకున్నట్టుగా నటించి అతన్ని వశములోపల చిక్కించుకోవటానికి ప్రయత్నం చేయటము ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. నీవు ఏ రీతిగా నక్కయుక్తులను పన్నుతావో అంతకు 1000 రెట్లు నక్కయుక్తులుగా పన్ని నిన్ను కుక్కగా చేసి పెట్టడానికి కూడాను భగవంతుడు సంసిద్ధుడై ఉంటుంటాడు.
0: It is only with pure love, it is only with affection and a pure mind that you can get round God. But if you want to adopt tricks, if you want to adopt shortcuts, if you want to be foxy and try and get round God, God knows much more than that. He can be equally foxy and turn you into a dog.
1: Kanuka, neevu chittasuddhudai ప్రేమతో భగవంతుణ్ణి పొందడానికి నీవు ప్రయత్నం చేసుకో. అంతేకాని నీవు పై పై నటనల చేత నీవు చెప్పినటువంటి విషయములను మీరి పెడమార్గము పట్టిటివా, నీకు అట్టి పరమాత్ముడు దక్కడు చిక్కడు అని కూడాను నీవు స్థిర నిశ్చిత్తుడై ఉండాలి.
0: Therefore, make up your mind and understand fully that it is only by your pure mind that you can reach God. Your pretensions and you are doing things which you are not asked to do, such things will never take you to God. You can be quite clear about it.
1: Anduvalane yogaratova bhogaratova sangaratova sangavijjita etti margamlo undinatunte vaanikaina kudanu taanu chitta shuddhi kaligi taanu premato paramaatmanu chintinchina vaadu brahmavit brahmaiva bhavati. Aa brahma tattvamunu telisetunte vaadu brahmagaane maaripothuntadu.
0: That is why whether one is a yogi or whether one is a bhogi, whether you work in the society or whether you work in solitude and outside the society, provided you do this with a clean mind, then love will take you to God. Brahmavit brahmaiva bhavati. You will then understand God and will become yourself God. This is what is said in this verse.

నాస్తిక బుద్ధి ఎచ్చే గురువన్నను భక్తి పోయే.

0: నాస్తిక బుద్ధి ఏచ్చే గురువన్నను భక్తి పోయే భక్తికి శక్తి సనాతన ప్రభకు స్వస్తి వహించడి కాలమయ్యే నిస్తుల గౌరవాదరణ నేలకు కోలకు వచ్చే నేటికి నిస్తుల గౌరవం ఆదరణ గోలకు నేలకు వచ్చే నేటికి
1: థీస్టిక్ టెంపర్మెంట్ ఇస్ గాన్ దేర్ ఇస్ నో కాండక్ట్ ఆర్ మొరాల్ ఇన్ ద సొసైటీ ఎథీస్టిక్ టెండెన్సీస్ ఆర్ ఆన్ ద రైజ్ దేర్ ఇస్ నో డివోషన్ టు వన్స్ ఓన్ టీచర్ There is no devotion which has been the hallmark of the ancient times is ending, and noble souls are no longer respected and held in esteem. That is the present plight today.
0: Nedu pavitramaina parvadinam.
1: Today is the holy festival day.
0: Ganapati Chaturdashi.
1: It is Ganapati Chaturdashi.
0: Ga anaga vidya.
1: Ga symbolizes vidya, knowledge.
0: Na anaga vijnanam.
1: Na, the spiritual knowledge, vijnana.
0: Buddhi vijnanamanaku adipati Ganapati.
1: Ganapati is the master of intellect and spiritual knowledge.
0: Ganalaku adipati ainatuvanti vade Ganapati.
1: Ganapati is the master of ganas.
0: Aneka ganamalu jagattunu poshistu untai.
1: The whole universe is sustained by ganas.
0: Atti ganamulakanta kudunu naathudainatunte vaade Ganapati.
1: Ganapati is the master of all the ganas that maintain the cosmos.
0: Andariki oka master untadu guru untadu. కాని గణపతికి ఎట్టి గురువు లేడు తనకు తానే గురువు
1: ఎవ్రీవన్ హ్యాజ్ ఎ మాస్టర్ ఎ బాస్ ఓవర్ హిమ్ బట్ గణపతి హ్యాజ్ నో మాస్టర్ ఓవర్ హిమ్
0: అట్టి మాస్టర్ రహితమైనటువంటి యొక్క గురువు ఈనాడు జన్మించినటువంటి దినము
1: దిస్ ఈస్ ద బర్త్ డే ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ హూ హ్యాజ్ నన్ అబౌవ్ హిమ్
0: ఇంతియే కాక గణపతికి మూషిక వాహనుడు అని పేరు
1: గణపతి హ్యాస్ అనదర్ నేమ్ మూషిక వాహన హూ హ్యాస్ మూషిక అనగా చారియట్
0: రాత్రికి చిహ్నము
1: మూషిక సింబలైజెస్ డార్క్ నైట్
0: ఈ చీకటి ఎందే ఈ మూషికము సంచరిస్తూ ఉంటుంది
1: ద ర్యాట్స్ ఆఫ్ ద మౌస్ మూవ్ ఇన్ డార్క్నెస్
0: చీకటి అనగా అజ్ఞాన అంధకారమే
1: డార్క్నెస్ స్టాండ్స్ ఫార్ ఇగ్నోరెన్స్
0: అజ్ఞాన అజ్ఞకారమునందు సంచరించేటువంటిదే మూషికము
1: ఇట్ ఈస్ ద ర్యాట్ దట్ మూవ్స్ అబౌట్ ఇన్ డార్క్నెస్
0: మొదలు వినాయకుని యొక్క స్వరూపాన్ని వినాయకుని యొక్క గుణగణములను చక్కగా గుర్తించినప్పుడే వినాయకుని యొక్క ఫలితం కూడాను మనకు చక్కగా గుర్తించుటకు వీలవుతుంది
1: ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ద వర్షిప్ ఆఫ్ వినాయక వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద నేచర్ ఆఫ్ వినాయక
0: సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ ఇది భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము
1: ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవద్గీత ఎంఫసైజెస్ యు సరెండర్ అన్ టు మీ గివింగ్ అప్ ఆల్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ వాట్స్ ఎవర్ యు డూ అండ్ ఐ కన్ఫర్ లిబరేషన్ అన్ టు యూ
0: దేహాభిమానం ఉండినటువంటి వానికి సమస్త చిక్కులు సమస్త దుఃఖములు సమస్త విచారములు వెంటాడుతూ ఉంటాయి.
1: ద వన్ విత్ బాడీ అటాచ్మెంట్ విల్ బి ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ, వరీ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఈ దేహం ద్వారానే సమస్త సంకల్పములు ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద థాట్ ఒరిజినేట్స్ ఇన్ దిస్ బాడీ.
0: కనుకనే సర్వధర్మాం పరిత్యజ్య, ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క వాసనలను త్యజించమని కృష్ణుడు కోరాడు.
1: కృష్ణ వాంటెడ్ అస్ టు గివ్ అప్ ఆల్ దిస్ బాడీ ఆర్ ఫిజికల్ అటాచ్మెంట్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే దీని యొక్క అంతరార్థము.
1: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ లైస్ హియర్ ఇస్ టు ఎక్స్పీరియన్స్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: వ్యష్టి లేక సమష్టి చిక్కడు.
1: Without vyashti, the individual, you cannot think of samashti, the community.
0: Samashti leka srushti ye jaragadu.
1: Without samashti, community, there cannot be srushti, creation.
0: Kanukane motta mota vyashti ni manam gurtinchali.
1: So we have to recognize the role of individual, vyashti.
0: Ee vyashti dwarane samashti ni manamu gurtinchadaku veelavutundi.
1: Through realization of the nature of the vyashti individual, you can know the society, samashti.
0: ఈ సమష్టి వల్లనే సృష్టి మనకు అర్థమవుతుంది.
1: త్రూ ది కాంప్రిహెన్షన్ ఆఫ్ ది సమష్టి సొసైటీ యూ కెన్ అండర్స్టాండ్ సృష్టి ది క్రియేషన్.
0: సృష్టిని అర్థం చేసుకునేటువంటి వాడే పరమేష్టి.
1: ద వన్ హు అండర్స్టాండ్స్ ది సృష్టి క్రియేషన్ ఈజ్ పరమేష్టి, డివైన్ హిమ్సెల్ఫ్.
0: కనుక సృష్టి, సమష్టి, వ్యష్టి, పరమేష్టి, ఈ నాలుగింటి యొక్క తత్వము వ్యష్టి అంది ఇమిడి ఉంటున్నది.
1: And hence srishti, creation, samishti, society, vyashti, the individual, parameshti, the divinity, are all present within the vyashti, the individual.
0: కనుక మొట్టమొదటి మనము వ్యష్టి అనేటువంటి తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: To begin with, we have to understand the individual, vyashti.
0: వ్యష్టి జీవుడు, సమష్టి దేవుడు.
1: Vyashti is the individual, samishti is deva, the divine.
0: కనుక దేవునకు జీవునకు ఎక్కువ భేదం కనిపించదు.
1: దేర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ద కాస్మిక్ స్పిరిట్.
0: వ్యష్టిగా ఉండినప్పుడు తన జీవిత తత్వము వ్యష్టిత్వంగానే జరిగిపోతుంది.
1: ఇండివిజువల్ క్యారీస్ ఆన్ హిస్ లైఫ్ సోజర్న్ బేసింగ్ ఆన్ హిస్ ఇండివిజువల్ నేచర్.
0: సమష్టిగా వచ్చినప్పుడే సర్వలోకమును కూడాను మనం అర్థం చేసుకోవటానికి వీలవుతుంది.
1: వెన్ వన్స్ వీ నో ద నేచర్ ఆఫ్ సమష్టి ద సొసైటీ, we'll be able to know the entire universe.
0: Kanuka vinayakudu cheppinatvanti vishti motta mota vesti.
1: So the message of vinayaka is to know the nature of vesti, individual.
0: Idi nijamainatvanti buddhi.
1: This reflects the true intellect.
0: Idi ga anetvanti padamanaku vachina artame ee yokka prani.
1: Therefore, this is the true meaning of the first syllable, ga.
0: Idi ye buddhi.
1: This is the intellect.
0: Na anetvantide vijnanamu.
1: Na stands for vijnana, wisdom.
0: Buddhi vijnanamulu yokka tattvame vinayakuni yokka pradhanamainatvanti lakshyamu.
1: The chief aim, the message of vinayaka, lies in these two, the intellect and wisdom.
0: Ee naati lokamulo వినాయకుని పూజ చేస్తున్నారు, కానీ వినాయకత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: టుడే వి వర్షిప్ వినాయక, బట్ వి డు నాట్ నో ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
0: అన్నింటికీ నాయకత్వాన్ని పూజ పూరినటువంటి వాడే వినాయకుడు.
1: వినాయక సింబలైజెస్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ట్రూ లీడర్.
0: మిగితే నాయకే విత్ వినాయక, అనగా ఇతరికి నాయకుడే లేడు.
1: He has no master above him.
0: Lokamulo vinayakunni poojinchetuvanti varu unnaru, kaani vinayakudu marokarini poojinchadam ekkada jaragatam ledhu.
1: In this world there are many that worship vinayaka, but you don't come across vinayaka worshiping anyone else.
0: Eeshwarudu kudanu tana kumarudainu vinayakunni poojistadu, kaani vinayakudu eeshwarunni poojinchadu.
1: We find Ishwara, the very father, worshipping the son Vinayaka, and you don't find Vinayaka worshipping anybody.
0: Kanuka sarvulakunu nayakudainatundi vade vinayakudu.
1: సో వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
0: ఈనాటి లోకంలో వ్యష్టి సమష్టి చూసుకుంటున్నారు.
1: ద హోల్ వరల్డ్ సెంటర్స్ అరౌండ్ దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్, ద ఇండివిజువల్ వ్యష్టి.
0: ఈ అన్నింటినీ సృష్టియే మూల కారణమని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: దే ఆర్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ద ప్రైమార్డియల్ గవర్నింగ్ ప్రిన్సిపల్ బిహైండ్.
0: ఈ యొక్క సమష్టి అయినటువంటి ఒక తత్వమును సృష్టి చేసేటువంటి యొక్క పరమేష్టి సర్వులకును ప్రధానమైనటువంటి నాయకుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ పరమేష్టి గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ దిస్ సృష్టి క్రియేషన్ ఫుల్ ఆఫ్ సమిష్టి ద సొసైటీ.
0: లోకములో ఎన్నియో కార్యములు జరుగుతున్నవి.
1: వి ఫైండ్ సో మెనీ టాస్క్స్ అండర్టేకన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎన్నియో మంచి చెడ్డలు జరుగుతున్నవి.
1: గుడ్ అండ్ బ్యాడ్ డూ హ్యాపన్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ మంచి చెడ్డలకు మూల కారణమేమో కేవలము మానవుల యొక్క సంకల్పమే.
1: ఇట్ ఈస్ ద థాట్ ఆఫ్ ద మ్యాన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ టు ఫాలో.
0: చెడ్డ సంకల్పముల చేత చెడ్డ భావములు ఏర్పడతాయి.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ విత్ ఇన్ వి ఫైండ్ బ్యాడ్ థాట్స్.
0: మంచి సంకల్పముల చేత మంచి ఫలితం జరుగుతూ ఉంటుంది.
1: గుడ్ సెంటిమెంట్స్ గుడ్ ఫీలింగ్స్ విల్ గివ్ రైజ్ టు గుడ్ థాట్స్.
0: కనుక మానవుడు సంకల్ప వికల్పాత్మక స్వరూపము.
1: మ్యాన్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క సంకల్ప వికల్పములను మనం సమంగా చేసుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
1: ద చీఫ్ స్పిరిచువల్ పాత్ మీన్స్ మెయింటెనెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ మనం సక్రమైనటువంటి రీతిగా చూసుకోవాలి.
1: We should see there is perfect balance in these two.
0: ఒక్కొక్క పర్యాయము మానవులకు చెడుగు జరుగుతుంటుంది.
1: Sometimes bad happens.
0: మానవునికి చింతలేనటువంటి ఒక సమయమే చిక్కదు.
1: There is no time when we are free from worry or anxiety.
0: ప్రతి కార్యమునకు చింతించాలి.
1: We have to think over every task.
0: ఇది 12 చింతలతో కూడినటువంటిది ఈ మానవత్వం.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ 12 వరీస్.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్.
0: భూమి నుండి చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: చింత చింత.
1: అండ్ ఆల్సో ఫెయిల్యూర్ ద వరీ.
0: ఈ అన్నింటికీ మూల కారణము చింతనే.
1: దిస్ వరీ ఈజ్ మెయిన్ థింగ్ కవరింగ్ ఆల్ దీస్ 12 ఫ్యాసెట్స్.
0: మానవులకు చింతనే లేకుండా సంతసమే లభించదు.
1: వితౌట్ చింత ద వరీ దేర్ కెనాట్ బి సంతస హ్యాపీనెస్.
0: కనుక ఈ చింతల చేతనే మానవుడు సంతోషాన్ని పొందగలుగుతున్నాడు.
1: అవుట్ ఆఫ్ దీస్ చింతా డిఫికల్టీ యు విల్ హావ్ సంతోష హ్యాపీనెస్.
0: ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
1: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: రెండు బాధల మధ్య లోపలే ఒక ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: దేర్ లైస్ ద ప్లెజర్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: బాధలే లేకుండా ఆనందం లభించాలంటే ఇది ఏనాటికి సాధ్యం కాదు.
1: It is not possible to experience happiness without passing through difficulties.
0: మానవత్వం లోపల ఎంతయో దివ్యత్వం ఉంటుండాలి.
1: In human life there is lot of divinity.
0: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి ఏ దైవం నందు కూడా కనిపించదు.
1: The latent power in man cannot be seen anywhere else.
0: అంతటి దివ్య శక్తి ఉండి కూడాను తాను దానిని ఉపయోగించుకోలేకపోతున్నాడు.
1: Man is not able to utilize, comprehend the immanent divinity.
0: ఈ బుద్ధి యొక్క శక్తి ఎంతయో గొప్పది.
1: The capacity of the intellect is far reaching.
0: ఈ విజ్ఞానము దానికంటే ఎంతో గొప్పది.
1: Wisdom is much more than the intellect.
0: ఈ బుద్ధి విజ్ఞానము యొక్క తత్వము మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand these two, the intellect and wisdom.
0: కనుకనే ఈ వినాయక చవితి రోజు భగవంతునకు కొన్ని విచిత్రమైనటువంటి యొక్క నైవేద్యములు పెడుతుంటారు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి వి హావ్ స్పెషల్ ఆఫరింగ్స్ టు గాడ్.
0: ఈ వినాయకులకు ఉడికినటువంటి యొక్క పదార్థములు, అగ్ని సంస్కారంతో కూడినటువంటి పదార్థములు, ఆయిల్ సంస్కారంతో కూడినటువంటి పదార్థములు ఎప్పుడు కూడాను ఎవరు కూడాను పెట్టరు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి నో ఆఫరింగ్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ ఆయిల్.
0: ఈ యొక్క పదార్థములు అగ్ని సంస్కారం లేకుండా, ఆయిల్ సంస్కారం లేకుండా ఏ రీతిగా పెట్టగలరు?
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ యూసేజ్ ఆఫ్ ఆయిల్ ఆర్ ఫ్రైయింగ్ ఇన్ మేకింగ్ ద సాక్రిఫిషియల్ ఆఫరింగ్ ఫుడ్ టు గాడ్.
0: నువ్వులు రుబ్బి,
1: ద తిల్ సీడ్స్ ఆర్ గ్రైండెడ్,
0: ఇంట్లో బెల్లం కలిపి,
1: జాగరీ ఇస్ మిక్స్డ్,
0: బియ్యం పిండిని తీసి,
1: రైస్ ఫ్లోర్
0: దాని ఆవిరితో ఉడికించి,
1: అండ్ ఇస్ బాయిల్ ఇన్ స్టీమ్,
0: ఆ ఆవిరి లోపల పెట్టి,
1: అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్,
0: దాని కుడుములు ఉండ్రాళ్ళు అనేటువంటి పేరుతో నైవేద్యం ఇస్తుంటారు వినాయకునకు.
1: ఎ స్పెషల్ ఆఫరింగ్ సాక్రిఫిషియల్ ఫుడ్ బై నేమ్ కుడుములు అండ్ ఉండ్రాళ్ళు ఆర్ మేడ్ ఆన్ ది స్పెషల్ డే.
0: ఈ ఆయిల్ అగ్ని సంస్కారము చేరకుండా పోవటం చేతనే మానవులకు నిత్య ఆరోగ్యం అనుభవిస్తాడు.
1: సిన్స్ ది ఆఫరింగ్ ప్రిపరేషన్ హ్యాస్ నో ఆయిల్ దేర్, మ్యాన్ విల్ బి హెల్తీ.
0: అట్టి ఆహారం భుజించేవాడు కనుకనే వినాయకునకు ఎట్టి బాధలు కూడాను శారీరకమైనటువంటివి సంభవించలేదు.
1: సిన్స్ వినాయక్ హ్యాస్ పార్టేకిన్ సచ్ ఫుడ్ ఫ్రీ ఫ్రమ్ టోటల్ ఆయిల్ ఈజ్ హెల్దీ.
0: ఈ నువ్వుల వల్ల, ఆవిరి వల్ల కంటిలో ఉన్నటువంటి జబ్బు నివారణ అవుతుంది.
1: ది స్టీమ్ అండ్ ది తిల్ సీడ్స్ విల్ బి క్యూరేటివ్ ఫర్ ఐ ఎయిల్మెంట్స్.
0: ఈ ఆవిరి చేత పండింపబడినటువంటి యొక్క పదార్థము స్టమక్ లోపల అన్ని విధాలు కూడాను మంచిని చేకూరుస్తుంది.
1: ద స్టీమ్ విల్ హెల్ప్ ఫర్ ప్రాపర్ డైజెషన్ అండ్ అసిమిలేషన్ ఆఫ్ ద ఫుడ్ పార్టేకర్.
0: ఈ ఆవిరితో ఉడికినటువంటి పదార్థం వల్ల ఎట్టి బ్లడ్ ప్రెషర్ కానీ, ఎట్టి బ్లడ్ షుగర్ కానీ లభించడం వీలు లేదు.
1: థింగ్స్ దట్ ఆర్ బాయిల్డ్ అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్ విల్ బి క్యూరేటివ్ ఫర్ బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ షుగర్.
0: ఈ ఆయిల్ వల్లను, ఈ అగ్ని సంస్కారం వల్లను మానవత్వంలో ఒక జఠరాగ్నిలో ఉన్నటువంటి జబ్బు నివారణ అవుతుంది.
1: ది స్టీమ్ అండ్ ది తిల్ సీడ్స్ విల్ బి క్యూరేటివ్ ఫర్ ఐ ఎయిల్మెంట్స్.
0: ఈ ఆవిరి చేత

0: ఆయిల్ కంటెంట్ దేర్ విల్ బి టెరిఫిక్ హీట్ ఇన్ ది స్టమక్ పార్ట్.
1: ఈ జఠరాకు చేత సమస్త రోగములు కూడాను సంభవిస్తుంటాయి.
0: అవుట్ ఆఫ్ దిస్ హీట్ వీ సఫర్ ఫ్రమ్ సో మెనీ టైప్స్ ఆఫ్ డిజీజెస్.
1: కనుకనే ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనము అగ్ని సంస్కారము, ఒక విధమైన ఆయిల్ సంస్కారమును తగ్గించాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు బి హెల్దీ వన్ షుడ్ కట్ షార్ట్, రిడ్యూస్ ది ఆయిల్ కంటెంట్ అండ్ ఫ్రైయింగ్ ప్రిపరేషన్.
1: ఇది చిరంజీవి తత్వమునకు మూల ఆధారం.
0: దిస్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఫర్ లాంగ్ లైఫ్.
1: కనుక ఇట్టి ఆహారంను భుజించేటువంటి వినాయకుడు కనుకనే అతడు ఎంత భుజించినప్పటికీ పొట్ట పెరుగుతుంది కానీ రోగములు పెరగవు.
0: వినాయక పార్టేక్ సచ్ ఫుడ్. హీ హాస్ గాట్ వెరీ బిగ్ బ్రాడ్ స్టమక్ బట్ యట్ హీ ఈస్ వెరీ హెల్దీ.
1: ఇట్టి ఆహారం భుజించేటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక ఈట్స్ సచ్ ఫుడ్.
1: ఇంతే కాదు, ఇతనికి విఘ్నేశ్వరుడు అని పేరు.
0: హీ హాస్ అనదర్ నేమ్ విఘ్నేశ్వర.
1: ఎట్టి బాధలకు కానీ, ఎట్టి సుఖములకు కానీ, ఎట్టి సంతోషములకు కానీ విఘ్నములు సంభవించవు.
0: There will be no obstacles. There will be no problems in between on his way to bliss and happiness.
1: Vignayaka pujana valla sarva vigramulu kudanu dooram aipothuntai.
0: By praying to Vinayaka, you will be free from all obstacles.
1: Ee Vinayakuni valla konni rakamulaina yokka melu chekurutuntadi prakrutamainatuvi.
0: Praying to Vinayaka, you will also have the fulfillment, success, achievement in the world.
1: ప్రవృత్తి, నివృత్తి అని రెండు లక్షణములు భగవంతునికున్నవి.
0: గాడ్ మేనిఫెస్ట్ ఇన్ టూ వేస్, ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్.
1: ప్రవృత్తి అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటివి.
0: ది అవుట్వర్డ్ మేనిఫెస్టేషన్ ఈస్ ద బాడీ.
1: నివృత్తి అనేటువంటిది బుద్ధికి సంబంధించినవి.
0: ది ఇన్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఈస్ ది ఇంటెలెక్ట్.
1: కనుక బుద్ధికి సంబంధించినటువంటివి ఎప్పటికీ మార్పు చెందవు.
0: That which is related to intellect is changeless.
1: దేహమునకు సంబంధించినటువంటివి నిరంతరము మార్పు చెందుతూ ఉంటాయి.
0: The physical changes happen quite often.
1: కనుక మనము ఈ దేహాభిమానమును క్రమక్రమేణా కొంచెం ఆహార విహారం చేత తగ్గించుకుంటూ రావాలి.
0: Through our food and other habits, we should make every effort to reduce the body attack.
1: ఈ ఆహార విహారముల చేత దేహము ఎక్కువ బలమైపోతుంది.
0: The weight is because of the food and habits.
1: ఈ యొక్క దేహమునకు బలమైనటువంటి దాన్ని, ఈ గుండె అనేటువంటిది పూర్తి దానికి రక్తాన్ని సప్లై చేయలేదు.
0: And when you have overweight, the heart will not be in a position to pump.
1: మన దేహము లోపల ఒక్కొక్క తూరి గుండె కొట్టుకున్నప్పుడంతా కూడాను 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
0: Whenever the heart beats, pumps the blood, it would reach 12,000 miles.
1: ఈ 12,000 మైళ్ళ దూరము ఈ రక్తము ప్రయాణమయ్యేటప్పటికీ దేహము అలసిపోతుంది.
0: ద బాడీ గెట్స్ టైర్డ్ సప్లైయింగ్ బ్లడ్ టు 12,000 మైల్స్ ఆఫ్ డిస్టెన్స్.
1: దేహము బలమయ్యే కొలది దీనికి సప్లై కూడాను ఎక్కువ చేయవలసి వస్తుంది.
0: విత్ ఇంక్రీజింగ్ ఒబెసిటీ ద సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ బికమ్స్ ఎ ప్రాబ్లం.
1: కనుకనే ఈ సప్లై చేసే దాంట్లోపల హార్ట్ వీక్ అవుతుంది.
0: ఒబెసిటీ మేక్స్ ది హార్ట్ వీక్.
1: కానీ ఏడు పర్యాయములు ఇది కొట్టవలసినటువంటి ఒక గుండె అనేక పర్యాయములు కొడుతుంది.
0: ది హార్ట్ బీట్ ఇంక్రీజెస్ బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్.
1: కానీ ఒక్కొక్క పర్యాయం గుండె కొట్టినప్పుడు 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
0: ఈచ్ ది హార్ట్ బీట్స్ వుడ్ సప్లై బ్లడ్ దట్ వుడ్ ఎక్స్టెండ్ టు ద డిస్టెన్స్ ఆఫ్ 12,000 మైల్స్.
1: కనుక దేహాన్ని కూడా రక్షించుకోవడానికి ఈ యొక్క గుండెకు ఇంత పని పెట్టకుండా మనం చూసుకోవాలి.
0: We should see that heart is not put to overwork.
1: Vinayakudu chese pani adiye.
0: That is the job of Vinayaka.
1: Anni bhujistuntadu.
0: We eat all.
1: Kaani tanike ematram kudanu badala kaligavu.
0: But Vinayaka has no problems.
1: Anaga ee dehamuku sambandhinchinatvanti oka vishayamlo Vinayakudu chesetvanti panulu chaala sookshmamainatvantivi.
0: The actions of Vinayaka has got these subtleties. Relating to maintenance of health.
1: ఈ ఆహారం లోపల ఉండేటువంటి యొక్క మార్పే ఈ ఆరోగ్యంకు మూల కారణము.
0: The main cause, principle behind the health is a kind of change in our food habits.
1: కనుక మనము ఫుడ్ను కొంచెం కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
0: So we should exercise control over our food habits.
1: ఇంతే కాకుండా
0: not only this.
1: మూషికం ఒకటి ఉంటుండాలి.
0: We also have this rat.
1: ఈ మూషికం అనగా ఎలుక అని మనం అంటుంటాము. ఇది ఎలుకకు సంబంధించి

0: కాదు.
1: వి జస్ట్ టేక్ ఇట్ ఎస్ ఫ్యాక్ట్ ఇన్ ద లిటరల్ సెన్స్, బట్ ఇట్స్ నాట్ సో.
0: అజ్ఞానమునకు చీకటికి సంబంధించినటువంటిది ఈ మూషికము.
1: దిస్ ర్యాట్ సింబలైజెస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: తనకు అధికమైనటువంటిదంతా కూడా మూషికానికి మొదలు పెడుతుంటాడు.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ ఎక్సెస్ లెఫ్ట్ ఓవర్ ఈస్ గివెన్ టు ర్యాట్.
0: కనుక ఈ మూషికం కూడాను వినాయకుడికి ఎంతో సహాయం చేస్తుంటాది.
1: ఈవెన్ దిస్ ర్యాట్ ఆల్సో కోఆపరేట్స్ హెల్ప్స్ వినాయక.
0: మూషికము చాలా చిన్నది.
1: It is so small.
0: వినాయకుడు చాలా గొప్పవాడు.
1: వినాయక ఇస్ మైటీ.
0: ఇంత గొప్ప దేహమును అంత చిన్న వినాయకుడి పైన మూషికం పైన ఏ రీతిగా సవారు చేయగలడు?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ దట్ బిగ్ బాడీడ్ వినాయక టు హ్యావ్ దిస్ ర్యాట్ యాజ్ ఎ చారియట్?
0: మూషికం అనగా ఎలుక కాదు.
1: సో ఇట్స్ నాట్ సింపుల్ ర్యాట్.
0: అజ్ఞానం అనేటువంటి చీకటికి అంత బరువు అయినటువంటిదిగా ఉంటుంది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ విల్ క్యారీ సచ్ హెవీ హెడ్ లోడ్.
0: కనుక మనకు విజ్ఞాయకుడు వినాయకుడు అనగా చీకటియే.
1: సో ఇట్ ఈస్ డార్క్నెస్ ఓన్లీ.
0: చీకటికి ఇంత బరువు అనేటువంటిది తెలియదు.
1: వీ డు నాట్ నో ద వెయిట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఇలాంటి బరువు అయినటువంటి యొక్క చీకటిని ఎంత కాలమైనా కూడా మోస్తుంటుంది.
1: దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ సో హెవీ విచ్ వుడ్ లాస్ట్ ఫర్ లాంగ్ టైమ్.
0: వినాయక చవితి ఎందున్నటువంటి అంతరార్థములు ఎన్నియో ఉంటున్నవి.
1: దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్స్ బిహైండ్ ద సెలబ్రేషన్.
0: ఈనాడు వినాయకునికి గరగపోచతో పూజ చేస్తుంటారు.
1: అండ్ టుడే దేర్ ఇస్ ఎ స్పెషల్ వర్షిప్ మేకింగ్ యూజ్ ఆఫ్ గ్రాస్ గరిక.
0: ఇది ఏ విధంగా వచ్చింది?
1: వాట్ ఈస్ ఇట్స్ ఆరిజిన్?
0: ఒకనొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు పాచికలాడుతూ వచ్చారు.
1: అట్ వన్ టైమ్ పార్వతి అండ్ పరమేశ్వర వర్ ప్లేయింగ్ డైస్.
0: ఎవరు ఓడిపోను ఎవరు గెలుస్తారు అనేటువంటి దానికి దీనికి విట్నెస్ గా ఒక విధమైన నందిని పెట్టుకున్నారు.
1: యాజ్ ఎన్ ఎంపైర్ నంది వాజ్ నామినేటెడ్.
0: అప్పుడు ప్రతి ఒక్క పర్యాయం కూడాను ఈశ్వరుడే జయించినట్టుగా నంది తల ఊపుతుంది.
1: అంపైర్ నంది వాజ్ డిక్లేరింగ్ ఈశ్వర వన్ ఇన్ ద గేమ్ ఆఫ్ డైస్.
0: కానీ ఓడిపోయినటువంటి పార్వతికి కోపం అధికమవుతుంది.
1: బట్ పార్వతి హూ లాస్ట్ వాజ్ వెరీ ఫ్యూరియస్.
0: ఇది కేవలము వంచన చేస్తుందాది నంది.
1: అండ్ హి థాట్ ద అంపైర్ నంది ఈజ్ చీటింగ్.
0: అప్పుడు ఆ నందికి శాపం ఇచ్చింది పార్వతి.
1: అండ్ మదర్ పార్వతి కర్స్డ్ నంది.
0: నీవు కుష్టి రోగంతో చీలించిపోవుగాక.
1: లెట్ యూ సఫర్ ఫ్రమ్ ఇండైజెషన్.
0: అప్పుడు నంది ప్రార్థిస్తాడు, తల్లి ఇది నేను కుచితంతో చేసినటువంటిది కాదు, కుట్రతో చేసినటువంటిది కాదు, న్యాయంతో చేసినటువంటిది.
1: Nandi went on to pray like this, Mother, it's not any cheating or any deceit like that.
0: Ishwari yokka sankalpamu chaala vajja sankalpamu.
1: The will of God is so strong.
0: Kanuka athane vajja sankalpame sthiramainatundi sankalpamu.
1: God's will happen.
0: Aa sankalpaparam chetane vijayanni sadhisthu vachadu.
1: It is the will of God that's behind the victory.
0: Kanuka nannu kshaminchamani kortadi.
1: So Nandi said, pardon me.
0: Appudu cheptadu.
1: Then he said,
0: Parvati, Bhadrapada Chaturdashi dinamu,
1: on the fourth day of this month, Bhadrapada,
0: neeku garakata poojisturu gaaka, aa garaka yokka deeni valla nee rogam nivarana avudu gaaka ani cheppindi.
1: You will be worshipped on the fourth day of Bhadrapada and this garika grass will be offered to you.
0: Ee grass aneetundi jeernaniki paniki vastundi.
1: This garika grass will give a relief from indigestion.
0: మీరు చాలా మందికి తెలుసును.
1: మెనీ ఆఫ్ యూ నో దిస్.
0: కుక్కలు పెంచేటువంటి వారికి లాన్లో విడిచినప్పుడు ప్రతి వారం కూడా దాన్ని లాన్లో వదులుతుంటారు.
1: అండ్ యు నో దోస్ దట్ మెయింటైన్ డాగ్స్ ఎట్ ద రెసిడెన్సెస్ విల్ గెట్ దెం ఫ్రీ టు మూవ్ అలాంగ్ ద లాన్.
0: గ్రాస్ ఒకటి ఉంటుంది గరక.
1: అండ్ దీస్ డాగ్స్ విల్ క్యాచ్ వన్ ఆఫ్ ద వైట్ గ్రాస్.
0: ఆ తెల్లని గరకను తినేటప్పటికి తన జీర్ణమైపోతుంది.
1: యాజ్ ద డాగ్ స్టార్ట్స్ ఈటింగ్ ద వైట్ గ్రాస్ ఇట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ కాన్స్టిపేషన్.
0: కనుకనే ఇది ఆరోగ్యమునకుడు ఎంతో క్షేమము.
1: సో దిస్ ఎన్ష్యూర్స్ హెల్త్.
0: ఈ విధమైనటువంటి యొక్క వినాయక చవితి ఆరోగ్యమునకు మహాభాగ్యమునకు ఆస్కారమైనటువంటిది ఈ వినాయక చవితి.
1: వినాయక చవితి కన్ఫర్స్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
0: ఈ హెల్త్ అంటే ఆస్తికి చాలా భద్రం కాపాడేటువంటిది.
1: ది హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ హెల్త్ ఇన్ సెక్యూరిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వినాయక.
0: ఇట్టి వినాయక చవితిని ఈ భాద్రపద చతుర్దశి దినము
1: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ భాద్రపద మంత్
0: మనం పూజించడం చేత
1: యాజ్ వి వర్షిప్
0: వినాయకుని యొక్క అనుగ్రహము ఎంతైనా దండిగా నిండుగా మనకు లభిస్తుందనేటువంటి విశ్వాసము. ఆనాటి నుంచి నేటి వరకు ప్రజల్లో పెరుగుతూ వచ్చింది.
1: బై ఆఫరింగ్ స్పెషల్ వర్షిప్ టు వినాయక ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద విల్ బి రిసిపియంట్స్ ఆఫ్ ది మునిఫిసెంట్ గ్రేస్ ఆఫ్ వినాయక.
0: ముఖ్యంగా మానవుని యందు స్థితి, మతి, గతి, సంపత్తి,
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మ్యాన్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. స్థితి ద పొజిషన్, మతి ద మైండ్, గతి ద డెస్టినేషన్, సంపత్తి ద ప్రాస్పెరిటీ ఆఫ్ లైఫ్.
0: ఈ నాలుగింటిని కూడా మనము దుర్వినియోగం చేసుకుంటున్నాము ఈనాడు.
1: వీఆర్ మిస్యూజింగ్ ఆల్ దీస్ త్రీ ఫ్యాసెట్స్.
0: ఈ దుర్వినియోగం చేసుకోవటం చేతనే మానవుని అందున్నటువంటి ఎనర్జీ క్రమక్రమేణా క్షీణించిపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ ది మిస్యూజ్ వీఆర్ లూజింగ్ ఎనర్జీ బై అండ్ లార్జ్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క గుణములు కూడా నాలుగున్నాయి.
1: In fact, there are certain divine qualities within us.
0: ఈ కామ క్రోధ లోభములు.
1: And we do have other qualities like the desire.
0: ఈ నాలుగు గుణములు కూడాను మనము అమితంగా పెంచుకొని మనం అమితంగా దుఃఖములకు గురి అవుతున్నారు.
1: Because of the evil traits such as anger, lust and greed, we suffer.
0: వాంఛలకు ఒక విధమైన మితియే లేదు.
1: Desires have no bounds.
0: ఒక వాంఛ తీరిన తక్షణమే రెండో వాంఛకు ప్రయత్నిస్తుంటాడు.
1: When one desire is fulfilled, we move on to the next.
0: దీనికి అంత్యమే లేదు.
1: It has no end.
0: కనుకనే ఇది కామం.
1: This is
0: క్రోధము.
1: Then anger.
0: క్రోధము అనేటువంటిది చాలా చెడ్డది.
1: And this is very bad.
0: ఇది తనను, తన బంధువులను, తన మిత్రులను, తనకు తోడైనటువంటి వారిని అందరినీ కూడాను క్షీణింపజేస్తుంది.
1: In fact, anger will make you away from your relations, your friends, your near and dear.
0: కోపము కలిగిన వారికి,
1: the one who is angry,
0: ఏ పనియు ఫలింపకుండు,
1: will never be successful.
0: ఎగ్గును గలుగును,
1: he'll have difficulties.
0: పాపపు పనులను చేయుచు,
1: he'll be committing sinful acts.
0: పొమ్మని పించుకునుట చేకూరుచుమే,
1: and he'll be put to all insults and humiliation.
0: తన కోపము తన శత్రువు,
1: his anger is his enemy.
0: తన కోపము తనకు రచ్చ.
1: And in fact, then happiness gives you protection. And your compassion is your
0: relation.
1: The very happiness is the hell. And your misery is the hell. Therefore, anger will lead to the decline and the ruin. And hatred. And hatred is more devilish.
0: ఎవరిని మనం ద్వేషించకూడదు.
1: వీ షుడ్ నాట్ హేట్ ఎనీబడీ.
0: ఈ ద్వేషం వల్ల తరతరముల నుంచి కూడా వెంటాడుతుంటాది మానవునికి దుర్గుణములు.
1: అండ్ బికాస్ ఆఫ్ ది హేట్రిడ్ ఇట్ విల్ ఫాలో యూ ఫర్ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్.
0: ఈ దుర్గుణములు వెంట రావటం చేత మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము క్షీణించిపోతుంటాది.
1: బికాస్ ఆఫ్ ది ఈవిల్ టెండెన్సీస్ ది డివినిటీ కెనాట్ బి ఎక్స్పీరియన్స్డ్.
0: ముఖ్యంగా ఈనాడు మానవునికి జీవితం తరిగిపోవడానికి ఇవే మూల కారణములు.
1: The life span today is cut short because of these evil traits.
0: 100 samvatsaramu betakavalsinatundi manishi oka 30 samvatsaramu 40 samvatsaramuke cheenchipothunnadu.
1: Man who is supposed to live for 100 long years, his life span is cut short to 30 and 40
0: because
1: of his bad habits.
0: Ee kamakrodha deshamulo vallane thana yokka aayushanu kodanu arimpa chestundadi.
1: The main reason is because of these three reasons, the anger, the desire and hatred.
0: ఈ మూడు గుణములను మనము పుష్టిగా సంతుష్టిగా పెట్టుకున్నప్పుడు మనకు ఆయుష్ ఏమాత్రము క్షీణించదు.
1: When these three things are totally removed,
0: ఎట్టి ప్రమాదములు జరిగినప్పటికీ, ఎట్టి యాక్సిడెంట్ జరిగినప్పటికీ ప్రాణం మాత్రం పోదు.
1: We may be met with any accident in future, but we'll never lose our life.
0: మన దుర్గుణములే ఈ రిఫ్లెక్షన్, రియాక్షన్, రీజౌట్స్ గా వచ్చి మనల్ని బాధిస్తూ ఉంటున్నాయి.
1: We are put to suffering because of the bad qualities that would come back to us by your reaction, reflection,
0: design. ఈ కామక్రోధ ద్వేషములను మొట్టమొదట మనము తరిగింపు చేసుకుంటూ రావాలి.
1: Therefore, we should kill these three evil traits, the anger, the desire, and hatred.
0: ఇది నా యొక్క గుణములు కావు.
1: Even if they come, you should know that they are not my nature. They are animal qualities.
0: ఈ పశుగుణములు నాలో ప్రవేశిస్తే నేను కూడా పశువైపోతాను.
1: If these animal qualities find a place in me, I to become an animal.
0: నేను పశువు కాదు.
1: I am not animal.
0: నేను మనిషి.
1: I am a human being.
0: అని ఆ మనిషి అనేటువంటి తత్వాన్ని మనసులో ఉంచుకున్నప్పుడే ఈ పశు లక్షణాల మనలో ప్రవేశించడానికి వీలుండదు.
1: When once we hold on to the principle that I am man, I am not animal, we can maintain human
0: quality. కానీ ఈ లేత వయస్సు లోపలే పిల్లలు చాలా ఈ యొక్క గుణములను పెంచుకుంటున్నారు.
1: We develop desires grow more of more in this
0: ఈ వాంఛనను పెంచుకోవడం చేతనే క్రమక్రమేణ మన భవిష్యత్తు క్షీణించిపోతుంటాయి.
1: ది ఎక్సెసివ్ డిజైర్ విల్ స్పాయిల్ అవర్ ఫ్యూచర్.
0: మానవుని యొక్క జీవితము నాలుగంతస్తుల మేర.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎ ఫోర్ స్టోరీడ్ మ్యాన్షన్.
0: మొట్టమొదటిది బ్రహ్మచర్యం.
1: ద ఫస్ట్ వన్ ఇస్ సెలిబసీ.
0: రెండవది గృహస్థము.
1: హౌస్ హోల్డర్.
0: మూడవది వానప్రస్థము.
1: రిక్లూజ్.
0: నాలుగవది సన్యాసం.
1: ఫోర్త్ వన్ రినన్షియంట్.
0: ఈ నాలుగంతస్తుల మేరకు మొట్టమొదటి పునాది చాలా భద్రంగా ఉండాలి.
1: For this mansion of life, a four-storied building, the foundation should be strong.
0: ఈ ఫౌండేషన్ ఏ బ్రహ్మచర్యం.
1: The foundation is the state of celibacy.
0: ఈ యువకులు యందు ఈ భద్రత చాలా బలంగా ఉండాలి.
1: This should be safe and so strong.
0: దీన్ని సరైనటువంటి స్థితిలో మనం కాపాడుకున్నప్పుడు గృహస్థ వానప్రస్థములు కూడా క్షేమంగా ఉంటాయి.
1: This foundation is properly laid and ensured its strength, the rest of the three states.
0: ఈ బ్రహ్మచర్యమునందు ఈ నాటి బాలురు ముక్కాలు భాగం లైఫ్ అంతా కూడా నాశనం చేసుకుంటున్నారు.
1: 3/4 of life is ruined because this foundation is not strong.
0: దైవాన్ని ప్రార్థించమంటే మా కాలం చిక్కదు.
1: We say we have no time to pray to God.
0: దైవాన్ని 5 నిమిషాలు చింతించమంటే మాకు సమయం చిక్కదు.
1: I have no time to think of God for 5 minutes.
0: కానీ ఈ దుర్భావముల చేత, దుశ్చింతన చేత, దురభ్యాసముల చేత ఎంత కాలంలోనైనా వ్యర్థం చేస్తారు.
1: బట్ వీ వేస్ట్ అవర్ టైం ఇండల్జింగ్ ఇన్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
0: దీనికి వేస్ట్ చేసినంత మంచి దానికి ఉపయోగించరు.
1: వీ డోంట్ మేక్ యూస్ ఆఫ్ ద టైం ఫర్ ప్రాపర్ థింగ్స్.
0: కనుకనే ఈనాటి విద్యార్థులు, యువకులైనటువంటి వారు మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రంగా చేసుకోవాలి.
1: స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ should have this strong foundation.
0: అది ఏ బ్రహ్మచర్యము.
1: That is the state of celibacy.
0: బ్రహ్మచర్యం అనగా బ్రహ్మలో చరించటమే బ్రహ్మచర్యము.
1: Celibate, brahmacharya means the one who moves about brahma.
0: వివాహం ఆడకుండా ఉండటం కాదు బ్రహ్మచర్యము.
1: Not merely remaining unmarried.
0: నిరంతరము బ్రహ్మ యందే చరించటము.
1: Constant contemplation of the divine.
0: ఈ మనోభావం నిరంతరం కూడాను బ్రహ్మతో స్మరించటము.
1: The constant thought of God.
0: కనుక ఆ యొక్క బ్రహ్మచర్యం అనేటువంటిది ఇలాంటి పవిత్రమైన అర్థమును కూడి ఉన్నది.
1: దిస్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ బ్రహ్మచర్య, ద సిలబసీ.
0: ఇలాంటి బ్రహ్మతో మనం కూడినటువంటి తంతమే నిజమైనటువంటి బ్రహ్మచర్యం.
1: బ్రహ్మచర్య ఇట్స్ ట్రూ సెన్స్ లైజ్ ఇన్ కాంటెంప్లేషన్, కాన్స్టెంట్ కాంటెంప్లేషన్.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడా నీవు దైవత్వాన్ని స్మరించు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
0: దివ్యత్వాన్ని స్మరించు.
1: We should think of God, chant his name.
0: పవిత్రతను నీవు అనుభవించు.
1: Experience the sacredness of life.
0: ప్రేమతత్వంలో నీ యొక్క జీవితమును అంకితం చేయి.
1: End your life in love.
0: ఇది ఏ నిజమైనటువంటి యొక్క పునాదుల యొక్క భద్రత.
1: This ensures the safety and the strength of the foundation.
0: యువకులారా,
1: యంగ్స్టర్స్,
0: గోడలు కనిపిస్తాయి.
1: You see the wall.
0: భవనం కనిపిస్తుంది.
1: You see the building.
0: భవనం యొక్క అందచందములు కనిపిస్తాయి.
1: You see the beauty and elevation.
0: కానీ పునాది అనేటువంటి దీంట్లో ఏ అందచందము కనిపించదు మనకు.
1: బట్ ఫౌండేషన్ యూ డూ నాట్ సీ.
0: అది భూమిలో పడిపోతుంది.
1: బికాస్ ఇట్స్ లైస్ ఇన్ ద గ్రౌండ్.
0: మనకు కనిపించకుండా భూమిలో మరుగుపడినటువంటిది మనకు అన్ని విధాల శక్తిని అందించేది.
1: దట్ విచ్ ఇస్ హిడెన్, దట్ విచ్ ఇస్ నాట్ సీన్, విల్ గివ్ ద గ్యారంటీ ఆఫ్ ది సేఫ్టీ.
0: అది కనిపించినటువంటి యొక్క పునాదియే కనిపించే భవనమునకు ఆధారమైనటువంటిది.
1: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ ద బేసిస్ ఫర్ ద బిల్డింగ్ విచ్ ఇస్ సీన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: కనుక దానికి అందచందములు చేరినటువంటి అవసరం లేదు.
1: ద ఫౌండేషన్ డస్ నాట్ నీడ్ ఎనీ
0: డెకరేషన్. గోడలకు ఒక రాళ్లంతా కూడా డ్రెస్ చేస్తారు.
1: ద వాల్స్ అండ్ ది ఎలివేషన్ ఆర్ సో బ్యూటిఫుల్.
0: కానీ భూమిలో వేసేటువంటి ఒక ఫౌండేషన్ కు దీనికి అందచందములు ఏమాత్రం ఇష్టం లేదు.
1: ద ఫౌండేషన్ ఇన్ ద గ్రౌండ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ బ్యూటిఫుల్.
0: కానీ భవనం యొక్క భారమంతా కూడా మోసేది ఇదియే.
1: బట్ ద హోల్ బర్డెన్ అండ్ ద వెయిట్ ఆఫ్ ది మ్యాన్షన్ ఈస్ టేకెన్ ఓవర్ బై ద ఫౌండేషన్.
0: కనుక భవనం యొక్క భారం అంతా మోసేటువంటి ఒక పునాది మనం బద్ధం చేసుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ లే ద స్ట్రాంగ్ ఫౌండేషన్.
0: ఈనాడు ఆ పునాది యొక్క భవనంను ఏమాత్రము యోచించడం లేదు.
1: Today we are not thinking of this strong foundation.
0: పైన అందచందముతో ఉండేటువంటి యొక్క దీనిని మనం మాత్రమే ఈనాడు వర్ణిస్తున్నాము.
1: We go by the outer beauty, the external elevation.
0: కనుక మొట్టమొదట ఈ బ్రహ్మచర్యం.
1: The first to begin with is celibacy.
0: నిరంతరం కొన్ని దైవత్వాన్ని స్మరించటము.
1: We should always think of God.
0: చర్యమనగా ఏమి? నడుచుకోవటము.
1: చర్య means conducting one's own self.
0: నీవు బ్రహ్మచర్యాన్ని నడిచించి చూపించాలి.
1: You have to conduct yourself accordingly.
0: అందుకోసం ఈనాటి గురువులంతా కూడా చెప్తుంటుంటారు.
1: Preceptors say today.
0: ఆచార్యుడు ఉంటాడు.
1: ఎ ప్రిసెప్టర్ ఇస్
0: ఆచార్యుడు అనగా ఏమిటి? ఆచరించి అందించేటువంటి వాడు ఆచార్యుడు.
1: ఆచార్య మీన్స్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ టీచెస్.
0: ఆచరించకుండా ఊరికి అందించేటువంటి వాడు ఉపాధ్యాయుడు.
1: ద వన్ హూ డస్ నాట్ ప్రాక్టీస్ అండ్ సింప్లీ ప్రాపగేట్.
0: కాబట్టి ఉపాధ్యాయుడు కేవలం పాఠములు మాత్రమే నేర్పగలడు, కానీ
1: టీచర్ కెన్ టీచ్ లెసన్స్.
0: ఈ మనో నిగ్రహానికి ఏమాత్రము తోడ్పడడు.
1: హీ విల్ నాట్ హీ కెనాట్ బి ఆఫ్ ఎనీ హెల్ప్ టు యూ.
0: ఆచార్యుడైనటువంటి వాడు మనో నిగ్రహానికి సంపూర్ణంగా తోడ్పడతాడు.
1: ఇట్రూ ఆచార్య ప్రిసెప్టర్ will help you to control your mind.
0: అందుకోసం ఇంత మంది గురువుల లోపల ఇద్దరు మాత్రమే ఆచార్యులు దిగారు.
1: Among so many gurus we have got two important acharyas.
0: ఆ ఇద్దరు ఆచార్యులు మాత్రం ఎవరు?
1: ద్రోణాచార్య. ద్రోణాచార్య.
0: భీష్మాచార్య.
1: భీష్మాచార్య.
0: ఈ భీష్మాచార్య ద్రోణాచార్యులు ఇద్దరు మాత్రమే ఆచార్యులు.
1: We have two acharyas, ద్రోణాచార్య and భీష్మాచార్య.
0: ద్రోణాచార్య పాండవులకంతా గురువు అయ్యాడు.
1: ద్రోణాచార్య ఇస్ ద ప్రిసెప్టర్ ఆఫ్ ఆల్ పాండవస్.
0: ఇది కేవలము దేహ విద్యలంతా కూడా నేర్పించాడు.
1: హీ టాట్ దెమ్ ఆల్ ఎక్స్పర్ట్ ఇస్ ఇన్ ఆర్చరీ.
0: భీష్మాచార్యుడు హృదయానికి మాత్రమే గురువు అయ్యాడు.
1: భీష్మాచార్య వాజ్ ద మాస్టర్ ఆఫ్ దేర్
0: హృదయ సంకల్పములంతా కూడా పవిత్రము గావిస్తుంటూ వచ్చాడు.
1: హీ శాంక్టిఫైడ్ ఆల్ ద థాట్స్.
0: కనుకనే తల్లి మాటను జవదాటకుండా
1: హీ ఒబేయ్డ్ ది కమాండ్ ఆఫ్ ద మదర్.
0: మాతృమూర్తి యొక్క ఆజ్ఞను శిరసావహించి
1: ఫాలోయింగ్ ద కమాండ్ ఆర్డర్స్ ఆఫ్ ద మదర్
0: ఆ మాతృమూర్తి ప్రేమకు పాత్రుడైతూ వచ్చాడు భీష్మాచార్య.
1: And he was the recipient of the grace of the mother.
0: కనుకనే అతను గొప్ప జ్ఞాని.
1: As he obeyed his parents, he was one of wisdom.
0: జ్ఞానంగా ఏమిటి?
1: What is wisdom?
0: కేవలం గొప్ప గొప్ప గ్రంథములంతా చదవటం కాదు జ్ఞానం.
1: It's not textual knowledge or information.
0: అద్వైత దర్శనం జ్ఞానం.
1: The vision of non-dualism is
0: wisdom. ఒక్క దైవత్వం తప్ప అన్యము స్మరించకూడదు.
1: One should not think of anything other than దైవత్వానికి
0: మన దేహమును అర్పితం చేయాలి.
1: One should dedicate himself to the divine.
0: దైవత్వానికి మన మనసును అర్పితం చేయాలి.
1: The mind should surrender to God.
0: దైవత్వానికి మన బుద్ధిని అర్పితం చేయాలి.
1: The intellect must accept God.
0: సర్వకర్మన్ భవత్ ప్రీత్యర్థం.
1: All accepts should be satisfying to God.
0: నీ ప్రీత్యర్థ కోసం నీవు పాటుపడకూడదు.
1: యూ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ యువర్ పర్సనల్ సాటిస్ఫాక్షన్.
0: దైవ ప్రీత్యర్థంగానే శ్రమపడాలి.
1: అవర్ యాక్షన్ షుడ్ ప్లీజ్ గాడ్.
0: కనుకనే భీష్మాచారి అనాది కాలం నుంచి కూడాను ఆ యొక్క ఆత్మతృప్తి నిమిత్తమై చేసేస్తూ వచ్చాడు.
1: భీష్మాచార్య స్టూడ్ ఫర్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ టు ప్లీజ్ గాడ్.
0: తల్లితోనే చేరుతూ రావాలి అని కోరాడు.
1: అండ్ అల్టిమేట్లీ హీ వాంటెడ్ టు జాయిన్ హిస్ మదర్.
0: శతల్పం పైన పరుండినాడు.
1: He was lying on the bed of arrows.
0: 58 dinavaru
1: for 58 days.
0: Dehamanta kudanu ambulu jaatukoni unnadu.
1: And there arrows all over, pointed arrows.
0: Kani
1: yet
0: oka neeraina kudu gutikichi taagaledu.
1: He didn't drink even a drop of water.
0: Kani talli premaku paathru kavali.
1: But he wants to receive the grace of mother.
0: Talli anugrahaniki taanu guri kavali.
1: He should certainly enjoy the love of mother.
0: Kattagadaku poye munduga
1: before leaving the body
0: అర్జున్ని పిలిచాడు.
1: ఈ సమండ్ అర్జున.
0: అర్జున అర్జున్ అంటే ఏమని అర్థం? ఒక పేరు పెట్టం కాదు. అర్జున అనగా నిర్మలమైన చిత్తం గలవాడు.
1: అర్జున ఇస్ నాట్ మియర్లీ ఎ నేమ్. హీ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
0: ఇతనికి అనేక బిరుదులతో ఉన్నాయి.
1: అర్జున హ్యాస్ మెనీ టైటిల్స్.
0: అర్జున, పాల్గుణ, పార్థివ, కీర్తి, సేతువాన, బీభిత్య, జయకృష్ణ, సవిశాచి, ధనుంజయ.
1: దీస్ ఆర్ ఆల్ ది టైటిల్స్ అండ్ నేమ్స్ ఆఫ్ అర్జున.
0: కనుక ఇతను ధనుంజయుడు.
1: ఇస్ ధనుంజయ.
0: అర్జున అర్జునుడిగా నిర్మలమైనటువంటి చిత్తం గలవాడు.
1: అర్జున ద ప్యూర్ హార్టెడ్.
0: కనుక అర్జున,
1: అర్జున
0: నీ యొక్క అంబులే నన్ను నేలం పాలు చేసింది.
1: అండ్ యువర్ ఆరోస్ మేడ్ ద బెడ్ ఫర్ మీ.
0: తాతగారు, యుద్ధ సమయం లోపల ఎన్నో జరుగుతూ ఉంటాయి.
1: ఇన్ వార్ఫేర్ మెనీ థింగ్స్ హ్యాపెన్.
0: ఈ యుద్ధ సమయంలో అపకార ఉపకారములని ఏమాత్రం కూడా పాటించరాదు.
1: In the battlefield, we don't observe the harm. In fact, you shot arrows at me, so I did.
0: నీవు వేసినటువంటి అంబులు నిరపరాధైనటువంటి కృష్ణుని కూడా కొట్టినాయి.
1: And in fact, the arrows that you shot,
0: కృష్ణుని దేహమంతా రక్తమయమైపోయింది.
1: And therefore, the whole body was bleeding.
0: కానీ దీనికి మీరేమైనా వగుస్తున్నారా?
1: Are you suffering because of that reason?
0: ఇది యుద్ధ సమయము.
1: It is battle time.
0: మంచి చెడ్డలకు అవకాశమే లేదు ఇక్కడ.
1: During war there is no
0: జయాపజయములకు మాత్రమే ఉంటుండాలి.
1: It is only the triumph, victory that matters.
0: కాబట్టి నా దోషమును క్షమించండి.
1: Pardon my mistakes.
0: మీకు ఏం కావాలో కోరితే తప్పక నేను ఇస్తానన్నాడు.
1: Whatever you want, whatever boon you want me, I will grant now.
0: భీష్ముడు ఒక్కటి కోరినాడు.
1: భీష్మ వాంటెడ్ వన్,
0: నాయన నాకు దాహము, ఇది అంత్య సమయము.
1: This is the last moment. I'm thirsty.
0: 58th dinam pranam modalutunnanu.
1: 58th day I'm leaving this body.
0: Kanukane na tallini techina notlu poyamannadu.
1: See that my mother shower water.
0: Talli Ganga Devi.
1: Mother of Bhishma is Ganges, Ganga Devi.
0: Aa tallini techina yokka notlu poyamannu cheppadu.
1: See that Ganga water is brought to me.
0: Tachame ammunu chusi భీష్ముడు ఉన్నటువంటి తలకి ప్రక్కల ఒక భూమి నొప్పు కొట్టాడు.
1: ఇమ్మీడియట్లీ అర్జున షాట్ అన్ ఆరో టువర్డ్స్ ద గ్రౌండ్ క్వైట్ క్లోజ్.
0: భూమి నుంచి గంగ స్ప్రింగ్ గా వచ్చేసేసింది.
1: దెన్ గంగెస్ జస్ట్ కేమ్ అప్ లైక్ ఎ ఫౌంటెన్.
0: స్ప్రింగ్ గా వచ్చినటువంటి జలము భీష్ముడి నోట్లో పడ్డాది.
1: అండ్ ద వాటర్ ఇట్ వాస్ జస్ట్ అలౌడ్ బై భీష్మా దేవ్.
0: అటువంటి పుణ్యాత్ముడు భీష్ముడు.
1: భీష్మ ఇస్ ఎ లిబరేటెడ్
0: జ్ఞాని. భీష్ముడు
1: the one of wisdom.
0: Bhishmudu sarvajnana sampannudu.
1: He is the very personification of all forms
0: Sarva
1: of knowledge.
0: Sarvavedi sampannudu.
1: He has got all fluent.
0: Samasta sadhamalu chesinatunti vaadu.
1: He did everything.
0: Evvariki apakaram kooradu.
1: He didn't harm anybody.
0: Kanukane aa talli yokka jalamunu tana notlo posin tarchame Bhishmudu tana yokka kannulu moosadu.
1: After drinking the water he ended his life.
0: Adiye అర్జున్ వల్ల జరిగినటువంటి ప్రమాదము అర్జున్ తో దీని సమాప్తి కూడా జరిగింది.
1: As he was put to that situation by Arjuna, the relief also was given to him by Arjuna.
0: అర్జున అనేటువంటి పదములు ఎంతో మంది పెట్టుకుంటారు.
1: Many people have this name Arjuna.
0: కానీ అర్థం తెలిసి ప్రవర్తించరు.
1: But their conduct is not in accordance to the meaning of the name.
0: శ్రీశైలం లోపల కూడాను
1: అర్జున
0: మల్లికార్జున బ్రహ్మరాంబ అని ఉంటుండాలి.
1: And we have names బ్రహ్మరాంబ మల్లికార్జున శ్రీశైల
0: మల్లికార్జున బ్రహ్మరాంబ
1: మల్లికార్జున బ్రహ్మరాంబ.
0: ఈ మల్లికార్జున అంటే ఏమిటిది?
1: హూ ఇస్ మల్లికార్జున?
0: మల్లి అనగా జాస్మిన్.
1: మల్లి ఇస్ జాస్మిన్ ఫ్లవర్.
0: అది చాలా ప్యూర్ గా ఉంటుంది, తెల్లటి పుష్పంగా ఉంటుంది.
1: ఇట్ ఇస్ ప్యూర్ వైట్ ఇన్ కలర్.
0: అందులో మధురమైనటువంటి పదార్థం ఉంటుంటుంది.
1: అండ్ ఇట్ హస్ గాట్ నెక్టర్ విద్ ఇన్.
0: కనుక మల్లికార్జున అనగానే ప్యూర్ తో కూడినటువంటి, తెలుపుతో కూడినటువంటి అర్జునుడు మల్లికార్జునుడు.
1: మల్లికార్జున మీనింగ్ ప్యూర్ వైట్ ఫ్లవర్ విత్ నెక్టర్.
0: భ్రమరాంబ
1: భ్రమరాంబ.
0: అంబ అనగా తల్లి.
1: అంబ ఇస్ మదర్.
0: భ్రమర అనగా తుమ్మెద.
1: భ్రమర ఇస్ హనీ బీ.
0: ఆ తెల్లని తుమ్మెద
1: హనీ బీ
0: ఈ యొక్క భ్రమరంలో అనగా అర్జునుడు యొక్క పుష్పంలో చేరిపోతుంది.
1: ది హనీ బీ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్ ద జాస్మిన్ విత్ నెక్టర్.
0: అర్జున అనేటువంటి తెల్లటి పుష్పంలో చేరి దానిలో ఉన్న మకరందాన్ని తిని
1: as the honeybee gets into the flower of Arjuna it sucks the nectar
0: చేసుకుంది.
1: And then gets its life redeemed.
0: కనుకనే అర్జునత్వం చాలా అనేక అర్థాలకంత కూడా మూల కారణము.
1: Arjuna has got so many interpretations and meanings.
0: కనుక అర్జునుడు చాలా గొప్పవాడు.
1: Arjuna is a great soul.
0: ఉన్నటువంటి బ్రదర్స్ లోపల అర్జునుడు మాత్రమే వర్ణించడానికి మూల కారణం ఏమిటి?
1: What is the reason that Arjuna is extolled?
0: Yavari paina kodunu nishkaranamga tane villinu prayoga pettina vatti vaadu kaadu.
1: In fact he didn't fight with anybody without any reason.
0: Edo yuddhamlo cheyavalsi vachinappudu chesadu.
1: He had to fight in war times.
0: Kaani krishnudu kudanu
1: krishna
0: arjuna rayabaraniki pamputunnaru meeru nenu evarto maatadali annadu.
1: You are sending me as an emissary. Whom should I
0: call? Jarakkoddu యుద్ధం జరగకూడదు.
1: వార్ షుడ్ నాట్ హ్యాపన్.
0: కృష్ణుడు నేను కత్తి పట్టను అని పట్టాడు.
1: అండ్ దట్ వాస్ ది డిటర్మినేషన్.
0: రథాన్ని మాత్రమే రథం చేయగలరు కానీ ఎవరిపైన కూడా తన యొక్క అస్త్రమును వినియోగించడు.
1: కృష్ణ డిసైడెడ్ టు బీ ద చారిటర్ అండ్ నాట్ టు ఫైట్.
0: కనుకనే నీవు ఏం చేయమంటావు అర్జున అని చెప్పి అడిగాడు.
1: అండ్ హీ ఆస్క్డ్ అర్జున వాట్ షల్ ఐ డూ.
0: బావగారు మీకు సర్వము తెలిసినటువంటి సర్వజ్ఞుడు, అలాంటి మీకు నేను చెప్పనక్కర్లేదు, మొట్టమొట్ట యుద్ధమే లేకుండా చూడండి అన్నాడు.
1: యువర్ ఆమ్నిషియంట్ ఆమ్నిపోటెంట్ యు నో ఎవ్రీథింగ్ సీ దట్ ద వార్ ఈస్ ప్రివెంటెడ్.
0: యుద్ధం లేకుండా చేయమంటే ఏమని?
1: ధృతరాష్ట్రంతో
0: మాట్లాడమనే.
1: ఇస్ ఇట్ మీన్ టు కన్సల్ట్ ధృతరాష్ట్రం?
0: ధృతరాష్ట్రుడు గుడ్డివాడు.
1: ధృతరాష్ట్ర ఇస్ బ్లైండ్ కింగ్.
0: కానీ బుద్ధి లేదు.
1: బట్ హి హస్ నో ఇంటెలిజెన్స్.
0: పుత్రాభిమానం అధికంగా ఉంటుండాలి.
1: హి హస్ గాట్ అటాచ్మెంట్ టు
0: హిస్ సన్. పుత్రాభిమానంతో పుత్రులు చెప్పినట్టుగా నడుచుకుంటాడు కానీ తాను చెప్పినట్టుగా పుత్రులు ఎవరు నడుచుకోరు.
1: బికాజ్ ఆఫ్ హిస్ అటాచ్మెంట్ టు హిస్ సన్స్ హి విల్ ఫాలో దెం బట్ హి విల్ నాట్ ఫాలో హిస్ ఇంటెలిజెన్స్.
0: అలాంటి దుష్పుత్రులంతా ఉంటుండి ధృతరాష్ట్రుని యొక్క ఆజ్ఞ మనకెందుకు?
1: వై షుడ్ వి థింక్ ఆఫ్ ధృతరాష్ట్ర హూ ఫాలోస్ ది డిక్టేట్స్ ఆఫ్ హిస్ సన్స్?
0: కనుకనే ధృతరాష్ట్ర యొక్క దీన్ని మనం ఏమాత్రమూ పాటించరాదు.
1: సో వీ డోంట్ నీడ్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర
0: అని చెప్పేటప్పటికీ సరే ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్ళాడు. అన్ని విధాలా మాట్లాడిచ్చాడు కృష్ణుడు. ఈ యుద్ధమునకు సమ్మతి పడలేదు.
1: హి డిస్కస్డ్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు వార్, బట్ హౌఎవర్ ఇట్ కుడ్ నాట్ బి సెటిల్డ్.
0: ఇంకా యుద్ధం సిద్ధమని భావించుకుని వచ్చాడు.
1: ద వార్ వాస్ బౌండ్ టు టేక్ ప్లేస్.
0: అర్జున్ దగ్గరికి మొదలొచ్చాడు.
1: అండ్ దెన్ అర్జున కే
0: అర్జున
1: అర్జున
0: నేను పోయినటువంటి పని ఫలించలేదు.
1: I was not fruitful in my attempt.
0: విఫలమైపోయింది.
1: I was a failure.
0: కనుక యుద్ధం సిద్ధమైనాను.
1: So be ready to fight.
0: అప్పుడు అర్జునుడు కొంచెం భయపడ్డాడు.
1: Then Arjuna was afraid of this
0: situation. అనగా ఈ యుద్ధంలో ఎన్ని అస్త్రములు ఉపయోగపెట్టవచ్చునో,
1: in this during
0: war, ఎవరికి ఎవరికి ప్రమాదం జరుగుతుందో, ఏ నిరపరాధులను కొడతామో.
1: During war, many people are going to be killed. Those who are not in
0: Krishna chakkan sukshmamainatundi vishayam cheppadu,
1: who are not on the wrong side are going to be killed. Krishna said,
0: Arjuna,
1: Arjuna,
0: yuddhamulaku vachinatundi varu yuddhamuku chestare kaani yuddhamulaku raanatundi vaadu ee yokka group lo cheraru.
1: Those who are ready to fight will be there on the battle front, not others.
0: Kalukane yuddhamulo పూర్తి ప్రాణం వదలడానికి కానీ వదం తీయడానికి కానీ వచ్చినటువంటి వారే కానీ ఈ యుద్ధం ఊరికి చూడటానికి వచ్చినటువంటి వారు కాదు.
1: ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వన్ ఈజ్ రెడీ టు గివ్ లైఫ్ ఆర్ టేక్ లైఫ్.
0: కనుక నిరపరాధులు ఎవరు కూడా ఇందులో లేరు.
1: దేర్ ఆర్ నన్ హూ ఆర్ నాట్ గిల్టీ.
0: ఇందులో అందరు కూడా అపరాధులే వస్తున్నారు.
1: ఆల్ ఆర్ గిల్టీ.
0: కనుక నీవు యుద్ధం సిద్ధమని మనం.
1: సో బీ రెడీ టు ఫైట్
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హీ సెడ్,
0: కానీ
1: కృష్ణ,
0: వీడు ఈ విధంగా యుద్ధానికి ఒప్పుకోవటంలో చాలా అన్యాయంగా ఉంది.
1: It's gross injustice because they are accepting to fight.
0: ఈ కౌరవులు ఏ మాత్రం కూడాను సరైన స్థితిలో ఉండేటువంటి వారు కాదు.
1: Kauravas were never proper at any time.
0: కనుక దీనికి ఒప్పుకున్నారు, ఇంకా అయిపోయింది.
1: They accepted to fight.
0: అన్నగారికి వినయం చేయమన్నాడు.
1: And they prayed to their brother.
0: ధర్మజాన దగ్గరికి పోయాడు.
1: They went to Dharmaja.
0: ధర్మజాకు యుద్ధం అంటే అసలు గిట్టదు.
1: Dharmaja does not like any war or fight.
0: సరే అతను కూడాను ఇంకా ఒప్పుకోక తప్పదు.
1: He too had to concede.
0: నకులు సహదేవులు చాలా గుణవంతులు.
1: నకుల సహదేవ ఆర్ నోబుల్ పీపుల్.
0: చిన్నవారైనప్పటికీ వారికి ఉన్నటువంటి గుణము అర్జునికి ధర్మజునికి కూడా లేదు.
1: దో దే ఆర్ వెరీ యంగ్, దేర్ క్వాలిటీస్ ఆర్ సో గ్రేట్ దట్ మోర్ దాన్ దట్ ధర్మజ అండ్ అర్జున.
0: ఒక్కటే వాడు కోరాడు.
1: దే వాంటెడ్ వన్.
0: కృష్ణ,
1: కృష్ణ,
0: యుద్ధము సిద్ధమనక కాలహరణ మీకేలా?
1: వీఆర్ రెడీ టు ఫైట్, వై డిలే?
0: నీవు యుద్ధం సిద్ధమని చెప్పించావు.
1: యూ సెడ్ దట్ వీ షుడ్ బి ప్రిపేర్.
0: కానీ
1: బట్
0: మా బావగారు క్షేమంగా వచ్చారు.
1: ద బ్రదర్ ఇన్ లా కృష్ణ రిటర్న్ సేఫ్.
0: ఈ యొక్క వార్తను అందించడానికి వెళ్లారు.
1: హీ సేఫ్ రిటర్న్ వాస్ కన్వేయ్డ్.
0: నాకు బావగారు క్షేమంగా రావటమే మా యొక్క ఆనందం అన్నారు.
1: ద రిటర్న్ ఆఫ్ కృష్ణ ఇన్ ఆల్ సేఫ్టీ మేడ్ అస్ ఆల్ హ్యాపీ.
0: ఇదే మా ఆనందం అన్నాడు.
1: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ అవర్ హ్యాపీనెస్.
0: ఇట్టి ఆనందాన్ని అనుభవించినటువంటి వాళ్ళు నకుల సహదేవులు మాత్రమే.
1: నకుల సహదేవ ఎక్స్పీరియన్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ నోటీసింగ్ ద సేఫ్ రిటర్న్.
0: కృష్ణుని యొక్క క్షేమాన్ని కోరినటువంటి వాడు నకుల సహదేవులే.
1: నకుల సహదేవ వాంటెడ్ ద సేఫ్టీ ఆఫ్ కృష్ణ.
0: అర్జునుడు కోరాడు.
1: అర్జున్ ఆల్సో డిజైర్.
0: కానీ
1: బట్
0: తన స్వార్థం కూడా ఉపయోగ పెట్టుకుంటూ వచ్చాడు.
1: బట్ హీ హ్యాడ్ గాట్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
0: కాలకూటమున విషయములు జరిగించబేలా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ పాయిజన్?
0: కాలకూటమున
1: ఇన్ పాయిజన్
0: విషమును జల్ల వీలా?
1: అండ్ ఈజ్ ఇట్ ప్రాపర్ టు
0: బయట దావాగ్నిలో మల్లె పూల విజదళ్ళు లీలా?
1: ఈజ్ ఇట్ పాసిబుల్ టు త్రో ఫ్లవర్స్ ఆన్ ఫైర్?
0: ముష్కరుని బ్రోలా
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈ
0: వికెట్ మేలా?
1: విత్ ద లిసన్ టు గుడ్ వర్డ్
0: జాల ఏల ఈ సంధి మాటలిక గోపాల?
1: Why this role of an ambassador, O Gopala? Because people are ready to fight.
0: ఇంకా మన కొద్ది గోపాల.
1: No more of speaking anymore.
0: అని చెప్పాడు.
1: He said so.
0: సిద్ధమయ్యారు.
1: They are ready to fight.
0: అక్కడికి యుద్ధంలోకి వెళ్లేటప్పటికీ,
1: when they were proceeding ahead,
0: అర్జునుడికి ఒక విధమైన భయం వేసింది.
1: అర్జున was fear stricken.
0: యుద్ధము చేస్తానో చేయనో అని భయం కాదు, ఈ నిరపరాధులు ఎంతమంది పోతారో ఏమో.
1: Not that he can't fight, but
0: గుణవంతులందరికీ ఇదే పెద్ద భయం.
1: It is a factor that created fear because good people also may be
0: చంపుతామో ఏమో.
1: Who are going to be killed, he doesn't
0: know. పుత్రులు పోగొట్టుకున్నట్టు తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
1: The parents will certainly feel miserable.
0: చిన్న పిల్లలు పుత్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
1: Many people will feel very bad about
0: ఈ బాధంతా కూడా వాళ్ళు అనుభవిస్తూ వస్తుంటారు.
1: They will certainly face all these difficulties in succession.
0: కనుకని అర్జునుడు ఆ విధంగా బాధపడుతూ వచ్చాడు.
1: That was the feeling of Arjuna.
0: కృష్ణ,
1: కృష్ణ,
0: ఇంకా వద్దాం,
1: లెట్స్
0: ఇంటికి వెళదామన్నాడు.
1: లెట్స్ గో బ్యాక్.
0: కృష్ణ, ఈ యుద్ధమును నేను భరించలేను.
1: ఐ కాంట్ బేర్ దిస్ సఫరింగ్
0: ఇంటికి వెళ్దామన్నాడు.
1: లెట్స్ ఇట్ గో బ్యాక్.
0: కృష్ణుడి కోపం వచ్చింది.
1: కృష్ణ వాజ్ యాంగ్రీ.
0: ఊరుకో ఉన్నటువంటి నన్ను పురికొల్పి యుద్ధం యుద్ధం యుద్ధం అని యుద్ధం తీసుకుని వచ్చి ఇప్పుడు భయపడిపోతున్నావే.
1: యూ ప్రవోక్డ్ మీ టు ఫైట్ అండ్ హావింగ్ కమ్ హియర్ యూ వాంటెడ్ మీ టు రిటర్న్.
0: ఇలాంటి భయం కోసం నీవు యుద్ధానికి ఎందుకు రావాలి?
1: వై షుడ్ యూ కమ్ హియర్ వెన్ యూఆర్ ఫియర్ స్ట్రికెన్ అఫ్రైడ్?
0: ఇందరి బంధుపుత్ర గురుపుత్రులను చంపి భరించుటెట్టును.
1: You say that you cannot bear the death of your near and dear.
0: Krishna, Krishna, indari bandhu mitru guruputrulu sampi bharinchutettilo.
1: How can I bear the death of the children of my gurus, of my preceptors?
0: Naa kallulu tiruguchunnavika.
1: My head is reeling.
0: Kaalamu gadupu kadalam intiki innannadu.
1: Let us return, turn back this chariot.
0: Indikosam vachava neevu
1: Arjuna
0: piriki panda అన్నాడు కృష్ణుడు.
1: కృష్ణా సెడ్ హావ్ యు కమ్ ఫర్ దిస్ పర్పస్ వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్ యువర్
0: కమింగ్ ఇంత మాత్రమునకై నీవెందుకు రావాలి?
1: వై షుడ్ యు కమ్ నౌ
0: అని చెప్పాడు.
1: హి సెడ్ సో.
0: అప్పుడు ఆ కృష్ణుని యొక్క బోధ క్రమక్రమేణా లోపల పోయి అది మంచి బలమును అందించింది.
1: ద టీచింగ్ ఆఫ్ కృష్ణ హస్ గాన్ టు ద హెడ్ ఆఫ్ అర్జున అండ్
0: సిద్ధమయ్యాడు యుద్ధమునకు.
1: హి వాస్ రెడీ టు ఫైట్ నౌ
0: కానీ తాను చేయలేకపోయాడు.
1: బట్ యెట్ హి కుడ్ నాట్ పిక్ అప్ స్ట్రెంగ్త్.
0: అప్పుడు అర్జునికి బలం అందించాలనే ఉద్దేశంతో కృష్ణుడు దుమికాడు.
1: అండ్ కృష్ణ జంప్డ్ టు ది చారియట్.
0: నేను యుద్ధం చేస్తాను అన్నాడు.
1: ఐఎమ్ రెడీ టు ఫైట్ హి సెడ్.
0: యుద్ధం చేయనని చెప్పావు.
1: ఇన్ ద బిగినింగ్
0: మీరు యుద్ధం చేస్తే మీ మాటలు ఓడిపోయినట్టు అవుతుంది కృష్ణ. మీరు ఓడిపోవచ్చును కానీ మీ మాటలు మాత్రం ఓడిపోకూడదు.
1: కృష్ణ యూ సెడ్ దట్ యూ విల్ నెవర్ ఫైట్. నౌ యూఆర్ రెడీ టు ఫైట్ నౌ కృష్ణ. యూ షుడ్ నెవర్ గో బ్యాక్ ద ప్రామిస్ గివెన్.
0: నీవు పోకూడదు. అక్కడ భీష్ముడు చూస్తున్నాడు కృష్ణుడు వచ్చేటువంటిది.
1: భీష్మ ఈజ్ వాచింగ్ ది కృష్ణ అప్రోచింగ్.
0: ఎగచిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల కప్పికొలగాయి.
1: ద ఇయర్ రింగ్స్ వర్ జస్ట్ షైనింగ్ లైక్ ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్ ది స్కై.
0: ఊరికిన ఒక ఉర్వంలో ఉండే పైన పచ్చని పటము జారే తాను ఎన్ని విధాల వర్ణిస్తూ నేడు భీష్ముని చంపదు నిన్ను కాతు విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి చరలికి తనుజించు దేవుండి దిక్కు నాకు అన్నాడు.
1: God who is approaching me to kill me should only come to my rescue and relief. No one can save me.
0: Needu Bhishmani champudu.
1: I'm ready to kill
0: ninnu kaatu.
1: I'll protect you Arjuna.
0: Needu Arjuna anchu mad viskavasti.
1: Arjuna leave me, I'm prepared to kill Bhishma.
0: Kerali chalanchu devunde dikku naaku annadu.
1: Therefore God only should come to my refuge.
0: Evaro naaku dikku kaadu. నన్ను చంపుదామని వచ్చేటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుడే నాకు దిక్కు అన్నాడు.
1: కృష్ణ హూ ఇస్ ప్రిపేర్డ్ టు కిల్ మీ నౌ కెన్ ఓన్లీ ప్రొటెక్ట్ మీ.
0: చూచారా ఎవరు చంపడానికి వస్తున్నారో అతనే నాకు దిక్కు అన్నాడు.
1: ద కిల్లర్ విల్ బీ ద ప్రొటెక్టర్.
0: అట్టి భీష్ముడు ద్వేషులకు కూడాను దుర్మార్గులకు కూడాను తనకు ప్రియమైనటువంటి వాడు.
1: భీష్మ వాస్ వెరీ మచ్ అడోర్డ్ బై ఆల్ దోస్ పీపుల్ హూ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్.
0: ఇలాంటి జ్ఞానం గురించినటువంటి వాడే భీష్మాచార్యుడు.
1: భీష్మాచార్య ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: భీష్ముడికి పూర్తి జ్ఞానమే.
1: భీష్మ రిప్రజెంట్ ద టోటాలిటీ ఆఫ్ విజ్డమ్.
0: కనుక అట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి భీష్ముడు
1: భీష్మ ద వైజ్
0: కట్టకడకు తన అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై
1: టు ఫుల్ఫిల్ హిస్ డిజైర్
0: తల్లిని తనలో తిరిగి చేర్చుకున్నాడు.
1: అండ్ హీ డ్రాంక్ ద వాటర్ ద గిఫ్ట్ ఆఫ్ హిస్ మదర్.
0: తల్లిని తనలో చేర్చుకుని శాంతి పొందాడు.
1: And then got himself pacified, remained peaceful.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Mukhyanga mana pavitramaina charitralanni kudanu.
1: The history which is sacred.
0: Enniyo antaratmanto kudinatundi pavitratalanta unnai.
1: Has got so many subtle secrets behind.
0: Kaani pillalu evaru ye charitralu kuda chadavaru.
1: But the students do not read the history.
0: Ee novels kathalanta chadukuntu kurchuntaru.
1: But they read novels and stories.
0: Ee kathallo ye matram kudanu meaning undadu.
1: The novel stories are meaningless.
0: ఈ కథలు చదవటమంతా వ్యతనే.
1: ఇట్ ఈస్ ఆల్ వ్యథ ద మిజరీ.
0: దివ్యమైనటువంటి యొక్క మార్గదర్శకును బోధించేటువంటిదంతా కూడా చరిత్రలు.
1: ది హిస్టరీ షోస్ యూ ద డివైన్ పాత్.
0: ఏమిటి ఆ హిస్టరీ?
1: వాట్ ఈస్ ది హిస్టరీ?
0: హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
1: హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
0: కనుక దైవం యొక్క స్టోరీ అది హిస్టరీ.
1: ఇట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ గాడ్.
0: దాన్ని మనం చదవాలి.
1: వీ షుడ్ రీడ్ దాట్.
0: మిగతా అన్ని చదివి ప్రయోజనం లేదు.
1: దట్ ఇస్ యూస్లెస్ టు రీడ్ రిమైనింగ్.
0: కనుక నేను మహాభారతము భాగవతము రామాయణము ఇలాంటి దాంట్లో అంతా కూడా ఎంత పవిత్రమైన చరిత్రలు ఉంటున్నాయి.
1: భాగవత రామాయణ భారత ఆర్ సీక్రెట్ ఎపిక్స్.
0: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి చరిత్రలు కూడినటువంటిది వినాయక చరిత్ర.
1: వినాయక చవితి హ్యాస్ గాట్ ద మెసేజ్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఎపిక్స్.
0: వినాయకుడు గొప్ప జ్ఞాని.
1: వినాయక ఈజ్ వెరీ వైజ్.
0: అతనికి ఉండినటువంటి జ్ఞానం మరొక వేరు.
1: నన్ కెన్ ఎక్సెల్ హిమ్ ఇన్ విజ్డమ్.
0: కనుకనే సర్వ దేవతలు కూడాను వినాయకుడిని ఆరాధిస్తూ వచ్చారు.
1: సో ఆల్ దేటీస్ దేవతాస్ వర్షిప్ హిమ్.
0: అందరికి పూజనీయుడు వినాయకుడు.
1: ఆల్ వర్షిప్ వినాయక.
0: అట్టి వినాయక చతుర్దశి దినము
1: ఆన్ దిస్ డే ఆఫ్ వినాయక చతుర్థి మనం
0: కాలంను వ్యర్థం చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
0: చాలా మంది విద్యార్థులందరూ కూడాను గ్రంథములంతా కూడాను వినాయకుడి దగ్గర పెడతారు.
1: మెనీ స్టూడెంట్స్ కీప్ దేర్ టెక్స్ట్ బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
0: వినాయక అర్పితం చేసి వాటిని తిరిగి స్వీకరిస్తారు.
1: దే మేక్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ దెన్ పార్టే.
0: అనగా భగవంతుడు స్వీకరించినటువంటి ఒక జ్ఞానము మాకు బోధించాలి.
1: మీనింగ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ షుడ్ బి గివెన్ టు అస్.
0: అందువల్ల ఈనాడు చాలా విద్యార్థులు చాలా వినాయకుడిని పూజించడం అత్యవసరం.
1: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ ద స్టూడెంట్స్ వర్షిప్ వినాయక.
0: ఈ వినాయకుని ఎందున్నటువంటి యొక్క విశిష్టత చాలా గొప్పది.
1: దిస్ ఇస్ ది గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వినాయక.
0: వినాయకుడు ఏ వాంఛలు కోరడు.
1: వినాయక హ్యాస్ నో డిజైర్.
0: దేనిని ఆశించడు.
1: హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఆశించిన వారికి అంత అనుగ్రహించేటువంటి వాడు వినాయకుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫుల్ఫిల్స్ ఆల్ యువర్ డిజైర్స్.
0: కనుకనే అనుగ్రహించేటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి కానీ
1: we have to worship God who confers grace.
0: అగ్రహించి దేవుణ్ణి ఆరాధించరాదు.
1: అనుగ్రహ గ్రేస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అగ్రహ ద యాంగర్.
0: కనుకనే పవిత్రమైనటువంటి ఈ వినాయక చవితి రోజు
1: ఆన్ ది సెక్రెట్ డే ఆఫ్ వినాయక చవితి
0: అనేక మంది భారతీయులే కాదు అందరూ కూడా దీన్ని ఆరాధన చేస్తుంటారు.
1: నాట్ ఓన్లీ భారతీయస్ మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ల్యాండ్స్ వర్షిప్ హిమ్.
0: వినాయకుడు బోధించేటువంటి సర్వజ్ఞానం కూడాను ఒక్కొక్క అక్షరం కూడాను పవిత్రమైనటువంటివి.
1: ద టీచింగ్స్ ఆఫ్ వినాయక ఎవ్రీ లెటర్ ఈజ్ సో గ్రేట్ అండ్ సీక్రెట్.
0: భజన వినాశిక శాంతి నది హరి భజన వినాశిక శాంతి నది.

0: బుద్ధి పొంది కర్మము నెసను. కర్మమే నరునకు దైవము, కర్మమే నిజ భక్తులకును. కర్మము ఈలలో కర్మము, కర్మం అనగా ఏమిటి? చేసే పని.
1: కర్మ, వాట్ ఈస్ దాట్? ఇట్ ఇస్ ది యాక్షన్ దట్ వి డూ.
0: ఈ యాక్షన్ వల్లనే మానవుడు జన్మిస్తున్నాడు.
1: The human life is the result of action.
0: కర్మమునే వృద్ధి పొందుతున్నాడు.
1: And he grows by action.
0: కానీ పుట్టుక చావులు రెండు కూడాను కర్మము చేతనే జరుగుతున్నది.
1: Birth and death happen because of action.
0: కర్మమే చేయకుండా మానవత్వమే నిలవదు.
1: When there's no action, there's no humanity, there's no human life at all.
0: మానవుడు కేవలం కర్మమే ఆధారము.
1: For human life, it is the action that is the basis.
0: ఈనాడు యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా కర్మల యొక్క ప్రతిఫలములే.
1: యజ్ఞయాగ, the spiritual activity going on, are the results of action.
0: ఈ కర్మలే జరగకూడిన జగత్తు యొక్క కళ్యాణమే జరగదు.
1: Without this action, spiritual, the world cannot live in peace and progress.
0: కనుక కర్మమునే ఈ జగత్తంతా ఇక్కడను ఆధారపడి ఉన్నది.
1: Therefore, the whole world rests on this action.
0: కనుక ప్రతి మానవుడు కూడాను కర్మను ఆచరించాలి.
1: Therefore, every human being must undertake action.
0: తమ తమ కర్తవ్య కర్మలను తాము ఆచరిస్తూ తమ యొక్క దివ్యత్వంను తాను దర్శించాలి.
1: Each one should undertake one's own action, the duty and responsibility, and realize the innate divinity.
0: ఈ కర్మల యొక్క ఫలితము ఎట్టి కర్మలో అట్టి ఫలితము.
1: As is the action, so is the result.
0: కనుక కర్మ ఫలితము ఎవరైనా అనుభవించక తప్పదు.
1: No one can escape from the consequences and the results of action.
0: ప్రతి మానవుడు కూడాను కర్మలు ఆచరించాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ పర్ఫార్మ్ యాక్షన్.
0: కర్మలుగా కేవలము అంగముల చేత కాదు, ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా కర్మని.
1: కర్మ, యాక్షన్ డస్ నాట్ మీన్ దట్ వాట్ వీ డూ విత్ ద సెన్సెస్. ఈవెన్ బ్రీతింగ్ ప్రాసెస్ ఈస్ యాక్షన్.
0: తినటము, త్రాగటము, తరచటము, ఉండటము, కూర్చోటము అన్ని కూడాను కర్మని.
1: ఈటింగ్, డ్రింకింగ్, వాకింగ్, sitting, these are all actions.
0: ఈ కర్మలు ఎలాంటి కర్మలు మనం మొట్టమొదట విచారించాలి.
1: Therefore, we must investigate, inquire clearly what kind of actions that we do.
0: నేను మానవుడను.
1: I am a human being.
0: మానవుడు చేయవలసిన కర్మలా ఇది కాదా అని విచారించాలి.
1: Is this action activity befitting to me as a human being? One must inquire.
0: అట్లు విచారించకుండా కేవలం కర్మను ఆచరించినా దానిలో ఏమాత్రము ఫలితం ఉండదు.
1: Without proper inquiry, if you involve in actions, you will not have results.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: కర్మమే దైవము.
1: In fact, the reaction karma is verily God.
0: దైవం అనగా వేరే ప్రత్యేకంగా లేదు.
1: God is not separate, apart from you.
0: తాము చేసే ప్రతి కర్మ యందు కూడాను దైవము సూక్ష్మస్వరూపుడై ఉన్నాడు.
1: ఇన్ ఎవ్రీ యాక్టివిటీ దట్ వీ అండర్టేక్ దేర్ ఇస్ గాడ్ హిడెన్.
0: ప్రతి అణువునందు కూడాను కర్మ ఉన్నది.
1: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇన్ ఎ మైక్రోకాస్మిక్ వే గాడ్ ఇస్ ప్రెసెంట్.
0: అణువు మొదలు ఘనం వరకు కూడాను కర్మ ఉన్నది.
1: అండ్ దేర్ ఇస్ దిస్ యాక్షన్ రైట్ ఫ్రమ్ మైక్రోకాస్మ్ టు మాక్రోకాస్మ్.
0: కనుకని అణువు రణీయాన్ మాతో మహీయాన్.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఫ్రమ్ మైక్రోకాస్మ్ టు మాక్రోకాస్మ్.
0: ప్రతి మానవుడు కూడాను ఏదో దినము నిత్యము కర్మలు ఆచరించాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ అండర్టేక్ యాక్షన్.
0: కానీ ప్రతి కర్మ కూడాను భగవత్ అర్పితంగా భావించాలి.
1: ఎవ్రీ యాక్షన్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: సర్వకర్మలను భగవత్ ప్రత్యర్థం అనేటువంటి రీతిగా చేయాలి.
1: ఆల్ యాక్షన్స్ మస్ట్ ఆఫర్డ్ టు గాడ్ సో యాస్ టు ప్లీజ్ హిమ్.
0: ఆ విధముగా చేసినప్పుడు కర్మ యొక్క ఫలితం ఏమాత్రము మనకు అంటదు.
1: ఇన్ దాట్ కేస్ you will not be affected by the consequences of your actions.
0: Ishvara sarva bhutanam, Ishvara sarva bhutamulu yendu unnadu.
1: God dwells in all of the beings.
0: పాము యందు కూడాను ఉన్నాడు.
1: There is God in his snake.
0: దేవుని యందును ఉన్నాడు.
1: Present in scorpion.
0: మానవుని యందు కూడా ఉన్నాడు.
1: God is present in man.
0: కానీ ఎవరి యందు ఉండేటప్పటికీ ఆ దేహానికి తగినటువంటి కర్మలు ఆచరించాలి.
1: However, he acts according to the vestia, the body taken upon himself.
0: కానీ అనవసరమైనటువంటి భావంతో మనసును పాడు చేసుకోకూడదు.
1: One should not spoil one's own mind with unnecessary thought.
0: తనకు తెలియనటువంటి విషయంలో ప్రవేశించకూడదు.
1: One should not get into unknown area.
0: తెలిసినప్పుడే దానిలో ప్రవేశించాలి.
1: When once you know clearly, then only you step in.
0: కానీ ఈనాటి మానవుడు తెలిసి తెలియక అన్నిటి ఎందుకునో ప్రవేశిస్తున్నాడు.
1: But man today with half knowledge is getting into every field of activity.
0: కనుకనే మానవుడు అనేక రకములైనటువంటి బాధలకు గురి అవుతున్నాడు.
1: That's the reason why the man has to face so many troubles.
0: స్త్రీలకు తగినటువంటి స్త్రీలు, పురుషులకు తగినటువంటి పురుషులు, వారి వారి కర్మలను వారు ఆచరిస్తూ రావాలి.
1: Therefore, when men and women should involve in actions very well known to them.
0: బాల్యమునందున పలువురితో కూడి ఆటపాటలయందు ఐక్యుడవుడు.
1: It is in childhood that the child in the company of other children spends the time playing and singing.
0: యవ్వనమ్మర్దంచ కామినీరుండై కారుడుచుట.
1: In youth, he spends his time being attracted by the opposite gender.
0: మధ్య వయస్సులో ద్రవ్యమార్జించుటం ద్రవ్యుండు.
1: The middle age is totally spent to earn money.
0: వార్ధక్యమందున అది ఇది లేదని ఆరటించు.
1: In old age, they've gone regretting, repenting for all that they are not having.
0: ఈ విధముగా కాలమును మట్టి కలుపుతున్నాడు.
1: That's why he is simply spoiling the time.
0: కానీ అది కాదు. పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడా మానవుడు మానవుడుగానే బ్రతకాలి.
1: But one has to remain a human being, right from the beginning till the end, birth to death.
0: కనుక మానవత్వం అనగా కేవలం దివ్యత్వంతో కూడినటువంటి దైవత్వమే.
1: Therefore, human being is no one other than the divine in human body.
0: కానీ నేడు మనము పౌరోహితులుగా ఉండవచ్చు.
1: Today we may be పురోహిత.
0: మనము రేపటి దినము స్టూడెంట్ గా రావచ్చు.
1: Tomorrow we may be a student.
0: తర్వాత గృహస్థుడిగా ఉండవచ్చు.
1: And we may be householder.
0: కానీ ఉదయం వచ్చిన తర్వాత మురహరిది నమ్మక అది ఇది లేదని ఆరాధించు.
1: But in old age we lose faith in God and we go on feeling so sad for those that we do not have comforts and convenience.
0: అప్పుడు విచారించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of getting worried at that age?
0: దీన్ని మొదలే మనం కొంతవరకు.
1: And the divine in human body.
0: కానీ నేడు మనము పౌరోహితులుగా ఉండవచ్చు.
1: Today we may be పురోహిత.
0: మనము

0: ఎక్స్ప్లోర్ ఇన్వెస్టిగేట్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్.
1: కానీ ఈనాడు యువకుడైనటువంటి యొక్క వినయ్ కుమార్ చాలా ప్రార్థిస్తూ వచ్చాడు.
0: యంగ్ మ్యాన్ వినయ్ హి వెంట్ ఆన్ ప్రేయింగ్ టు భగవాన్.
1: యువకుడు చేయవలసినటువంటి పని ఏమిటి?
0: హి ఆస్క్డ్ స్వామి వాట్ ఈస్ దట్ వి యంగ్స్టర్స్ షుడ్ డూ.
1: యువకులు యువకులుగానే ఉండాలి.
0: యూత్ షుడ్ రిమైన్ యాజ్ యూత్.
1: వారు ఎప్పటికీ కూడాను వృద్ధులు కాకూడదు.
0: దే షుడ్ నెవర్ గ్రో ఓల్డ్.
1: ఎప్పుడు మన ఇంద్రియముల యొక్క శక్తిని మనం పాడు చేసుకుంటామో అప్పుడే మనం వృద్ధులవుతాము.
0: ద డే వెన్ యూ స్పాయిల్ యువర్ ఎనర్జీ యువర్ పవర్ యూ ఏజ్ యూ అడ్వాన్స్ ఇన్ ఏజ్.
1: ఆ ఎనర్జీని మనం కాపాడుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ మెయింటైన్ సేఫ్ గార్డ్ ది ఎనర్జీ.
1: ఇప్పుడు నన్ను చూస్తే మీరు ఎవరైనా కూడాను ఎంత వయసు అనుకుంటారు మీరు?
0: As you watch Swami, can you say his age?
1: నా రూపం చూస్తే మీరు ఎంతవరకు ఉంటారు?
0: Seeing his form, what would be his age now, roughly?
1: ఈ దేహమునకు 81 years.
0: Bhagavan is 81 year old.
1: కానీ 81 year గా నేను కనిపించడం లేదు.
0: Bhagavan doesn't look so 81 years.
1: దేహం కావాల్సింటే కొంతవరకు సరిపోదు.
0: To some extent, body may show.
1: నాకు దేహంలోకి ఎట్టి రోగములు లేవు.
0: In fact, the body has no complaints whatsoever.
1: కానీ పిల్లలు వచ్చి నన్ను ఖర్చుకోవటం చేత కింద పడిపోయి కాలు విరిగింది.
0: Because of the boys that came in his way, he fell down and got the leg fractured.
1: అది ఫ్రాక్చర్ అయిపోయినప్పుడు డాక్టర్స్ వచ్చి నన్ను ఇది చేశారు.
0: And the doctors treated him as he sustained fracture.
1: అది నాకు తెలియకుండా చేశారు.
0: ఇట్ హెడ్ హ్యాపెండ్ వితౌట్ ద నోటీస్ ఆఫ్ భగవాన్.
1: కనుక ఒక కాలకు ఒక కాలకు ఒక ఇంచ్ డిఫరెన్స్ ఉంది.
0: దేర్ ఫోర్ దేర్ వన్ ఇంచ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ లెగ్స్.
1: అందువల్లనే నేను ఆ విధంగా నడుస్తున్నాను.
0: దట్స్ రీజన్ వై హీఈస్ వాకింగ్ లైక్ దాట్.
1: నేను ఇంటిలో ఎప్పుడు కూడా తిరుగుతున్నాను.
0: స్వామి గోస్ ఆన్ మూవింగ్ హిదర్ అండ్ దేర్ అట్ ద రెసిడెన్స్.
1: కానీ బయటకు వచ్చినప్పుడు డాక్టర్స్ ఒక సలహా.
0: But the moment Swami steps out, doctors advise him.
1: Swami, meeru janamlo tiriyetappudu vantariga tiriyakandi evarnaina okarni pattukoni tiriyandi annaru.
0: They said, Swami, when you move among the crowds, don't walk all alone. Take the support of one or two by your side.
1: Andari yokka aagnanu meeru paripalinchali.
0: Bhagavan certainly pays heed to the advices of everybody.
1: Vaara triptini kuda nenu pettali.
0: Bhagavan wants to satisfy everybody.
1: Kanukane vaara tripti nimittamai nenu okarni pattukoni vastunnanu.
0: So as to satisfy doctors, Bhagavan is taking the help of
1: one. Evariki teliyadu nenu cheptuntanu nannu pattukovaddu pattukovaddu pattukovaddu cheptuntanu.
0: You do not know, Bhagavan still tells these boys, don't hold me like that, don't catch me like that.
1: ఈ విధంగా ప్రతి విషయం కూడా నేను అతి సూక్ష్మంగా నేను నడుస్తుంటాను.
0: భగవాన్ యాక్ట్స్ ఇన్ ఏ సటిల్ వే ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ లైఫ్.
1: నా యొక్క తత్వము ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదు.
0: నో వన్ కెన్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ భగవాన్.
1: నాకు ఒక జ్వరమని కానీ తలనొప్పి అని కానీ లేక ఇంకేమైనా కోల్డ్ అని కానీ ఇలాంటి ఎప్పుడు నాకు రాలేదు.
0: భగవాన్ నెవర్ హ్యాడ్ ఎనీ ఫీవర్, any cold, any headache whatsoever, physical ailment.
1: నేను ఎప్పుడు కూడా హెల్తీగానే ఉంటాను.
0: భగవాన్ ఈజ్ హెల్తీ ఆల్వేస్.
1: హెల్తీ కాదు, నేను వెల్తీగా కూడా ఉంటాను.
0: భగవాన్ ఈజ్ నాట్ ఓన్లీ హెల్తీ బట్ ఈజ్ ఆల్సో వెల్తీ.
1: ప్రతి విషయంలో కూడాను నేను గుర్తిస్తూ వస్తుంటాను.
0: భగవాన్ రికగ్నైజెస్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఎవ్రీ పాయింట్.
1: పండితులు కూడాను కొంతమంది ఋత్వికులు కొంత మాట్లాడుతూ ఉంటారు.
0: At times the ritviks converse in between the course of the process.
1: ఒకరిద్దరు చేరి మాట్లాడుతూ ఉంటుంటారు.
0: One or two join and talk.
1: ఈ పిల్లవాడు ఎర్రటి పిల్లవాడు.
0: And this boy and the other boy at the other end.
1: ఇవన్నీ కూడా నేను వింటూనే ఉంటుంటాను.
0: All your conversations and dialogue is heard by Bhagavan.
1: మంచి కానీ చెడ్డ కానీ నాకు రెండు సమానమే.
0: But to Bhagavan, good and bad are same.
1: నాకు బ్యాడ్ అనేది ఎక్కడ జగత్తులో కనిపించదు.
0: ఫర్ భగవాన్ దేర్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ నేచర్.
1: నాకు అన్ని గుడ్డే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ గుడ్ గుడ్ టు భగవాన్.
1: ఎవరు ఏది చెప్పినను
0: ఎట్ ఎనీవన్ సే ఎనీథింగ్
1: అది రైట్.
0: ఇట్ ఇస్ రైట్.
1: ఎందుకంటే అప్పటికది రైట్.
0: బికాజ్ ఇట్ ఇస్ రైట్ అట్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్.

0: అని విచారణ చేసినప్పుడు అది రాంగ్ గా మారిపోతుంది.
1: బట్ యాజ్ యు ఇంక్వైర్ ఇట్ టర్న్స్ ఇంటూ రాంగ్.
0: ది ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ద ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ఈనాడు మనము మంచిగా ఉండవచ్చు.
1: టుడే వి మే బి గుడ్.
0: టుడే మనం మంచి భోజనం చేయవచ్చు.
1: టుడే వి మే హావ్ డెలీషియస్ ఫుడ్.
0: గొప్ప ఫుడ్, మంచి స్వీట్, మంచి పెరుగు, మంచి అన్నము మంచిగా భోజించవచ్చు.
1: టుడే వి మే హావ్ ఎ బ్యాంక్వెట్, గుడ్ కర్డ్, గుడ్ స్వీట్స్, వాట్ నాట్, ఆల్ ఇంట్రెస్టింగ్ ఐటమ్స్.
0: కానీ ఎంతవరకు అది గుడ్?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: టుమారో మార్నింగ్ వేరుగా మారిపోతుంది.
1: టుమారో మార్నింగ్ ఇట్ టర్న్స్ ఇంటూ డిఫరెంట్ మ్యాటర్.
0: కనుక మంచి చెడ్డ రెండు కూడా ఒక పదార్థం యొక్క డిఫరెన్స్ ఆఫ్ టైమ్స్.
1: దేర్ఫోర్ ద గుడ్ అండ్ బ్యాడ్ లైస్ ఇన్ ద డిఫరెన్స్ ఆఫ్ టైమ్.
0: కనుక మనం ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు ఇంక్వైర్ క్లియర్లీ ఎవ్రీ పాయింట్ ఆఫ్ లైఫ్.
0: మహాభారత యుద్ధ సమయమునందు,
1: at the time of Mahabharat war,
0: Duryodhanudu, Dushyasanudu, iddaru cheri Pandavula paina yuddhaniki vayaledaru.
1: Duryodhana and Dushyasana together raged war with Pandavas.
0: Pandavula paina yuddhanto ye matram yuddham cheyalekapoyaru.
1: But finally at the end they could not fight with them.
0: Karanam?
1: Why?
0: Vaari vaipana Krishnudu vaari unnadu.
1: Because Krishna was by the side of Pandavas.
0: Kanuka em cheyalekapovatam valla అర్జునుడి యొక్క కుమారుడైనటువంటి యొక్క అభిమన్యునికి ఒంటరిగా ఉన్నటువంటి చూచి,
1: as they were helpless they could catch hold of Abhimanyu, the son of Arjuna, all alone,
0: వాణ్ణి పద్మవ్యూహం పెట్టి,
1: and they devised the Padmavyuha,
0: ఆ పద్మవ్యూహంలో ప్రవేశించమని చెప్పి పలికారు,
1: and they forced him to get into Padmavyuha.
0: అప్పుడు ఆ అబ్బాయి యోజన చేశాడు.
1: The boy thought over.
0: ఎలాంటి పిల్లవాడు?
1: వాట్ కైండ్ ఆఫ్ ఎ బాయ్ ఇస్ హి?
0: చాలా యంగ్ బాయ్,
1: వెరీ యంగ్ బాయ్,
0: 16 సంవత్సరముల పిల్లవాడు.
1: జస్ట్ ఏజ్ 16.
0: తండ్రి ఒక్కడు లేడు వెంట,
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫాదర్ ఇస్ నాట్ బై హిస్ సైడ్.
0: ఒక్కనే ఉన్నాడు ధర్మజుడు.
1: ఓన్లీ ధర్మజా వాస్ దేర్.
0: ధర్మజ దగ్గర పోయి, తెలు తండ్రి, నేను పదవ్యూహములకు వెళ్ళవచ్చునా అన్నారు.
1: హీ సాట్ ది పర్మిషన్ ఆఫ్ ధర్మజా, మే ఐ గెట్ ఇన్ టు పద్మవ్యూహ.
0: అప్పుడు ధర్మజుడు చెప్పాడు,
1: ధర్మజా రిప్లై,
0: పద్మవ్యూహం సామాన్యమైనటువంటిది కాదు.
1: పద్మవ్యూహ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
0: తామర మొగ్గరంబు,
1: అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ది లోటస్.
0: పరదర్భిత శాస్త్రం గర్భభంజన దామవరుడు కుంభజుడు,
1: అండ్ ద వన్ డివైస్ బై దట్ ఈస్ కుంభజ ద్రోణ.
0: దానిని పన్నెడు వాడు భీష్మ సంగ్రామము,
1: అండ్ ద వన్ ద హోల్ థింగ్ ఇస్ ద టెక్నిక్ ఆఫ్ ది భీష్మ హింసెల్ఫ్.
0: ఇట్టి దాన్ని నీవు జయించుటకు సాధ్యం కాదు నాయన.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు విన్ ఆర్ టు కాంకర్.
0: సరే, తల్లి దగ్గరికి పోయాడు.
1: దెన్ హీ అప్రోచ్ హిస్ మదర్.
0: సుభద్ర దగ్గరికి వెళ్ళి
1: అప్రోచ్ సుభద్ర.
0: తల్లి ఎప్పుడు కూడా గౌరవించి ఫిర్యాదించి విజయాన్ని కోరేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మదర్ ఆల్వేస్ బ్లెసెస్, షీ విషెస్ ద ప్రోగ్రెస్ అండ్ ద విక్టరీ ఆఫ్ ద సన్.
0: అప్పుడు పోయి, అమ్మా నేను పద్మవ్యూహంలోకి వెళ్తున్నాను, నాకు అనుగ్రహిమ్మని కోరాడు.
1: When you went to the mother and prayed to her, mother bless me, I am getting into Padma Vyuha now.
0: Naina, idi sariyinatundi kaadu.
1: And the mother said, this is not proper on your part, not right time.
0: Ee Padma Vyuha managa subha samayam kavali, subha samayam.
1: To get into Padma Vyuha, auspicious moment is very much necessary.
0: Nee bharya garbhavati.
1: And your wife is in the family way.
0: కాలం ఎట్లుంటుందో చెప్పలేము.
1: యు కెనాట్ సే వాట్ వుడ్ హ్యాపెన్ ఇన్ ఫ్యూచర్.
0: కృష్ణుడు అర్జునుడు ఇద్దరు లేరు.
1: కృష్ణ అండ్ అర్జున ఆర్ నాట్ దేర్ బై యువర్ సైడ్.
0: మానవుని నీ తల్లి పెంక పుత్రక,
1: అండ్ గివ్ అప్ దిస్ అటెంప్ట్ మై సన్.
0: చెప్పేటప్పటికి వానికి చాలా కోపం వచ్చింది.
1: అండ్ అభిమన్యు వాస్ వెరీ యాంగ్రీ విత్ హిస్ మదర్.
0: నేను కుమారుడై పుట్టి కూడాను అర్జునుకి నా తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి అవుతాను.
1: హావ్ బీన్ బోర్న్ ఏ సన్ ఆఫ్ అర్జున, ఐ షల్ నాట్ disobey his command and
0: nee pote potu kaani nee yuddhamku velle teeradi.
1: I may die in the battlefield but I must get into the warfare
0: ani gattiga parikeyinchu vaadu.
1: And he spoke with strong faith and conviction.
0: Kalukuna tandri aagnam nenu ullanginchalu.
1: I will never disobey the command of my father.
0: Tamara muggarambu jeinchutuku tappa saadhyam avutundi.
1: And he was quite convinced of the fact that he will be successfully get into the Padmavyuha.
0: Naya, varadu, varadu, varadu.
1: Mother said, no, no, don't do that.
0: అప్పుడు చెప్తున్నాడు.
1: Then Arjuna went on telling.
0: బలదర్పిత శాస్త్ర గర్భభజన ఉద్దాము వరుడు కుంభజుడు.
1: కుంభజ ద్రోణ ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ.
0: దానిని పన్నెండు వాడు.
1: అండ్ హీ వాజ్ ద వన్ హూ డివైస్ ద హోల్ థింగ్.
0: కుంపు లోపల పులి వలె పరిగెత్తి నీవు చేరి చండఖండ నికరున్నతి వారన్నట్టే అల్లి నల్లిసలు బలుచు గెలిచి రమ్ముచు భద్రం నీకు.
1: Oh mother, you should have blessed me that I should get into Padmavyuha like a ferocious tiger, kill all the enemies all around, that I should get out of it successfully, victoriously.
0: Palakaka, ee teraguna poku poku mani tivratanagrinjanga padiya.
1: Is it justified on your part to say not to get into Padmavyuha?
0: Thalli avidanga palakatam manyayama.
1: Is it proper or are you justified in speaking like that?
0: Appudu thalli manasu karigi.
1: And the heart of the mother melted.
0: పాదములకు పాదరాయణం రాసి.
1: And then she smeared the turmeric on the feet of Abhimanyu.
0: ఆశీర్వదించింది.
1: Then she blessed him.
0: తారకాఖ్యాసుర దూర్దర్ప మడుచు వేడ గౌరి తండ్రి వీరరచ్చ.
1: The blessing of Gauri to his son when he was about to kill Tarakakhya.
0: గౌరి తనయునికిడ్డ వీరరచ్చ.
1: And that kind of blessing conferred by Gauri to her son.
0: జనకు యాగము కావా అన్నానికి రేకడి వేళ తల్లి రఘువునికిడ్డ ధన్యరచ్చ.
1: అండ్ దట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ కన్ఫర్డ్ బై రామ కన్ఫర్డ్ టు రామ బై హిస్ మదర్ యాజ్ హి వెంట్ టు ద కోర్ట్ ఆఫ్ జనక.
0: అట్టి ఘనరచ్చ శ్రీరచ్చ ఎంగరచ్చ.
1: అండ్ దట్ కైండ్ ఆఫ్ ఎవర్ ప్రొటెక్టింగ్ బ్లెస్సింగ్ దట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ విచ్ ఇస్ రియల్లీ రివార్డింగ్ అండ్ ఫుల్ఫిలింగ్.
0: ఘనమగు శ్రీరామరచ్చ.
1: అండ్ దట్ ఈస్ దట్ ప్రొటెక్ట్స్ ద డివైన్ నేమ్.
0: నిన్ను రక్షించుగాక.
1: And that divine blessings stand by you.
0: And chippi.
1: So say.
0: Pampinchindi.
1: And she sent him.
0: Kani.
1: But.
0: Ayokka kumarudu. Talli agrin tisukoni. Namaskarinchi. Padmavyuhamlo praveshinchadu.
1: Receiving blessings from mother. The boy got into that Padmavyuha.
0: Kani Padmavyuhamlo praveshinchadu matramu. Tanaku telustunu.
1: He knows the technique has to get into Padmavyuha.
0: Arjunudu. తపస్సుకు పోయినప్పుడు నారదుడు ఈ యొక్క సుభద్రకు పద్మవ్యూహాన్ని గురించి చెప్తూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ నారద హూ టాట్ దిస్ టెక్నిక్ టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ టు సుభద్ర వెన్ షీ వాస్ క్యారింగ్ అభిమన్యు.
0: కానీ పద్మవ్యూహంలో పోయేటువంటి విషయము సుభద్ర ఊకొడుతూ వచ్చింది.
1: అండ్ సుభద్ర వెంట్ ఆన్ నాటింగ్ యాజ్ షీ వాస్ లిజనింగ్ టు.
0: అప్పుడు అభిమన్యు తన గర్భంలో ఉన్నాడు.
1: అండ్ అభిమన్యు వాస్ దేర్ ఇన్ ద మదర్స్ వూంబ్.
0: అంతలోపలనే తిరిగి వచ్చాడు అర్జునుడు.
1: అండ్ ఇన్ ది మీన్ టైమ్ అర్జున రిటర్న్డ్.
0: సుభద్ర ఏమి నువ్వు చేస్తున్నావు?
1: అండ్ హి సెడ్ సుభద్ర వాట్ ఆర్ యు డూయింగ్.
0: నీవు కాదు వినేది.
1: యు ఆర్ నాట్ వన్ హూ ఇస్ లిసనింగ్.
0: నీ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ వింటున్నాడు.
1: ద చైల్డ్ ఇన్ యువర్ వూమ్ ఇస్ లిసనింగ్ టు ఆల్ దిస్.
0: కాబట్టి నీవు ఈ పద్మవ్యూహాన్ని గురించి నువ్వు మాట్లాడవద్దు అన్నాడు.
1: బెటర్ యు స్టాప్ ఎట్ దిస్ స్టేజ్ స్పీకింగ్ అబౌట్ పద్మవ్యూహ.
0: అందువలన ఈ పద్మవ్యూహాన్ని ప్రవేశించడం మాత్రమే తెలుస్తుంది.
1: దేర్ఫోర్ అభిమన్యు నోస్ హౌ టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ.
0: కానీ బయటికి రావటం తెలియదు.
1: బట్ హి డజంట్ నో ఎగ్జిట్ ద వే టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే కౌరవుల చేత చిక్కబడి.
1: దేర్ఫోర్ హి వాస్ కట్ బై కౌరవస్.
0: తాను బంధితుడైపోయి ప్రాణం విడిచాడు.
1: హి వాస్ బౌండ్ దేర్ అండ్ హి డైడ్ దేర్ అల్టిమేట్లీ.
0: ఈ విధంగా పెద్దల యొక్క మాటలు ఎప్పుడు కూడా నువ్వు పెడచెవిన పెట్టకూడదు.
1: దేర్ఫోర్ వి షుడ్ నెవర్ బి నెగ్లిజెంట్. వి షుడ్ నెవర్ బి కేర్లెస్ టు ది వర్డ్స్ అడ్వైస్ ఆఫ్ ఎల్డర్.
0: తల్లి తండ్రులు చెప్పినటువంటి మాటలు మనం ఎప్పుడు కూడా చెబుతూ వినాలి.
1: వి హావ్ టు హియర్ సిన్సియర్లీ వాట్ ఆల్ ది పేరెంట్స్
0: మనసులో కరిగించాలి.
1: అండ్ వి షుడ్ ప్లీజ్ దెం హోల్ హార్టెడ్లీ.
0: ఈ మనసులో కరిగినటువంటి రక్తాన్ని దేహానికంతా కూడా సప్లై చేయాలి.
1: అండ్ ఆల్ దట్ యు డు ది ఎక్స్‌పీరియన్స్ దట్ యు హావ్ షుడ్ పర్కులేట్ షుడ్ గో అరౌండ్ ఆల్ యువర్ బాడీ.
0: కనుక మాతృదేవో భవ పితృదేవో భవ అని ప్రమాణం జరిగింది.
1: దేర్ఫోర్ ఇట్ వాస్ సెట్ ఇన్ ద డిక్టమ్ దట్ మదర్ ఇస్ గాడ్ ఫాదర్ ఇస్ గాడ్.
0: కనుకనే వారి మాటలు మనము ఏనాడు కూడా మనము పెడచెవిన పెట్టకూడదు.
1: వి షుడ్ నెవర్ బి నెగ్లిజెంట్ టు దేర్ అడ్వైజర్స్.
0: ఎట్టి విషయమైనను ఎట్టి స్థానమైనందైనా కూడా ఆజ్ఞను తిరసావహించాలి.
1: అట్ ఎనీ టైమ్ ఇన్ ఎనీ ఇష్యూ ఎనీవేర్ వి షుడ్ ఫాలో దేర్ అడ్వైస్.
0: ఆ విధంగా ఆ తల్లి యొక్క ప్రమాణం తీసుకుని పోయి అభిమన్యుడు ప్రాణం ఇచ్చి వచ్చాడు.
1: దట్స్ హౌ వాట్ ఆల్ హ్యాపెన్ టు ది లైఫ్ ఆఫ్ అభిమన్యు హూ హాడ్ టు అల్టిమేట్లీ డై.
0: కానీ అర్జునుడు బాధపడుతున్నాడు.
1: అర్జున వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: నారాక ఎదిగినంతని వేగరమ్మంది ద్వారపాలకుడి చేత ఆజ్ఞ పంపు.
1: ద మూమెంట్ హీ కమ్స్ టు నో ఆఫ్ మై అరైవల్ హీల్ సెండ్ హిస్ ఎమిసరీస్ టు రిసీవ్ మీ.
0: నారాక ఎదిగినంతని
1: ద మూమెంట్ హీ నోస్ దట్ ఐఎమ్ కమింగ్
0: నన్ను కౌకిటం చేయొచ్చు.
1: హీ రన్స్ టువర్డ్స్ మీ అండ్ హగ్స్ మీ.
0: అట్టి కుమారుడు నాకే ఉన్నాడు లేడు.
1: హీ ఈస్ నాట్ దేర్. వాట్ హ్యాపెన్ టు హిమ్?
0: కృష్ణుడు చెప్పాడు.
1: Then he said,
0: Arjuna, నీవు బలహీనుడు కావద్దు.
1: అర్జున డోంట్ బి వీక్.
0: ఏదో జరిగింది అది.
1: దట్ హ్యాపెన్ సో.
0: కానీ జరిగినటువంటిది ఈ కౌరవుల వల్ల అనేక రకమైనటువంటి యొక్క మోసములు జరిగినాయి.
1: కౌరవర్స్ హూ చీటెడ్ ఇన్ సెవెరల్ వేస్.
0: దీని వల్ల నీ కుమారుడు మరణించినాడు.
1: బికాస్ ఆఫ్ దేర్ చీటింగ్ యూ లాస్ట్ యువర్ సన్.
0: అప్పుడు కృష్ణుడికి చాలా కోపం వచ్చింది.
1: కృష్ణ వాస్ వెరీ యాంగ్రీ.
0: అర్జున నా కుమారుడు మరణించినటువంటి విషయము నాకు ముందే చెప్పకూడదా?
1: వై డిడ్ నాట్ టెల్ మీ దట్ యు లాస్ట్ యువర్ సన్?
0: నీవు ఎంత ద్రోహుడవు.
1: యు ఆర్ ఎ ట్రైటర్, బిట్రేయర్.
0: నువ్వు నాకు చీట్ చేశావు.
1: యు హావ్ చీటెడ్ మీ.
0: కానీ ఈ చీటింగ్ నీవు తిరిగి అనుభవిస్తావు.
1: అండ్ యు ఆర్ బౌండ్ టు సఫర్ ద రియాక్షన్
0: అన్నాడు. సరే అని సంతోషించాడు. కృష్ణుడు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండేవాడు.
1: కృష్ణ వాస్ స్మైలింగ్ ఆల్ ద టైమ్ కంటిన్యూస్.
0: తర్వాత ఇంటికి పోయి చేరాడు.
1: అండ్ హీ రిటర్న్ హోమ్.
0: అభిమన్యుడి భార్య ఉత్తర ప్రసవించింది.
1: ద వైఫ్ ఆఫ్ అభిమన్యు ఉత్తర షీ డెలివర్డ్.
0: కానీ మరణించిన కుమారుడు పుట్టాడు.
1: బట్ ద సన్ హూ ఇస్ నో మోర్ హీ ఇస్ బోర్న్ అగైన్.
0: శబ్ద బ్రహ్మంతో చేరినటువంటి యొక్క అసలును విడిచేటప్పటికీ రూపరిని గర్భంలోనే మరణించాడు.
1: అండ్ ద మూమెంట్ బికాస్ ఇట్ హస్ గాన్ ఇన్ టు దట్ arena of sound,
0: andaru baadhapaddaru.
1: All felt very sad.
0: Pandavulandaru oka room lo kurtunnaru.
1: All Pandavas sat there.
0: Unnadi iddare.
1: Only two remained,
0: Draupadi, Subhadra.
1: And the two remained there, Draupadi and Subhadra.
0: Draupadi kumarulu 6 mandini champinaru.
1: And the sons of Draupadi were killed long ago.
0: Inka oka Subhadra koduku maatrame undedi.
1: And only the son of
0: Subhadra kumarulu kodanu maraninchadu.
1: And he too died.
0: ఆ కుమారునికి పుట్టినటువంటి పిడ్డి కూడాను మరణించినది.
1: అండ్ ది గ్రాండ్ సన్ ఇస్ ఆల్సో నో మోర్.
0: పాండవులకే ఇంక వంశం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నన్ లెఫ్ట్ ఇన్ ద క్లాన్.
0: వంశం లేనటువంటి యొక్క జీవితంగా మా పాండవులను గడిపితివా అని అందరూ కృష్ణుని నిందించారు.
1: ఆల్ వెంట్ ఆన్ బ్లేమింగ్ కృష్ణ బికాజ్ దేర్ నన్ లెఫ్ట్ బిహైండ్ ఇన్ ది ఎంటైర్ క్లాన్.
0: కానీ కృష్ణుడు ఎప్పుడూ నవ్వుతూనే వచ్చాడు.
1: బట్ కృష్ణ కంటిన్యూ టు స్మైల్.
0: పాండవులు
1: Pandavas,
0: మీరు తొందర పెడకండి.
1: డోంట్ బీ ఇన్ ఎ హరీ.
0: హేస్ట్ మేక్స్ వేస్ట్.
1: హేస్ట్ మేక్స్ వేస్ట్.
0: వేస్ట్ మేక్స్ వరీ.
1: వేస్ట్ మేక్స్ వరీ.
0: వరీ మేక్స్ దుఃఖము.
1: అండ్ వరీ కాజెస్ మిజరీ.
0: కనుక మీరేం తొందర పెడకండి.
1: సో డోంట్ బీ ఇన్ ఎ హరీ.
0: కొంచెంసేపు నిదానం చేయండి.
1: బీ కామ్ అండ్ కూల్
0: అని వారి మధ్యలోనే కూర్చున్నాడు కృష్ణుడు.
1: అండ్ కృష్ణ సాట్ ఇన్ దేర్ మిడ్స్ట్.
0: ఆ బిడ్డను తీసుకుని రామని చెప్పని ద్రౌపదికి ఆజ్ఞ చేశాడు.
1: అండ్ హీ కమాండెడ్ ద్రౌపది దట్ ది child be brought there.
0: ఆ మరణించినటువంటి బిడ్డను ఒక చిన్న తట్టలో పెట్టుకుని ద్రౌపది వచ్చింది.
1: ద్రౌపది కేమ్ దేర్ బ్రింగింగ్ ద చైల్డ్ ఇన్ ఎ ప్లేట్.
0: అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, ఆ అంత అభిమన్యుడి రూపమే.
1: కృష్ణ స్టార్టెడ్ టెల్లింగ్ ఎగ్జాక్ట్లీ రెప్లికా ఆఫ్ అభిమన్యు.
0: ఆ ముక్కు చూడు, ఆ చెవులు చూడు, ఆ నోరు చూడు, అంత అభిమన్యుడి యొక్క రూపమే.
1: వాచ్ ది నోస్, వాచ్ ది ఇయర్స్, వాచ్ ద ఫేస్. ఎగ్జాక్ట్లీ
0: ఈ విధంగా వర్ణిస్తూ వచ్చాడు.
1: Even John praising, describing the bear.
0: కాని వీళ్లకు చాలా కోపం వస్తుండది.
1: బట్ దే వర్ వెరీ వెరీ యాంగ్రీ.
0: మరణించిన వారిని గురించి వర్ణించుతున్నాడే గాని నాకు ఉన్నటువంటి వారిని గురించి ఏమాత్రమో వర్ణించడం లేదు.
1: యు ఆర్ డిస్క్రైబింగ్ ది వన్ హూ ఇస్ నో మోర్ విత్ అస్ అండ్ యు ఆర్ నాట్ బాదర్డ్ హూ ఆర్ అలైవ్ హియర్.
0: తక్షణమే ద్రౌపది చేతి నుంచి తీసుకున్నాడు.
1: ఇమ్మీడియట్లీ కృష్ణ పిక్డ్ అప్ ది చైల్డ్.
0: పిల్లలపైన బొజ్జ పైన కొట్టాడు.
1: అండ్ ట్యాప్డ్ ఆన్ ద థైస్ అండ్ ఆన్ ద స్టమక్.
0: కొంతసేపటికి కెవ్వుని ఏడ్చాడు పిల్లలు.
1: అండ్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్ ద బేబీ స్టార్టెడ్ క్రైయింగ్.
0: కనుకనే
1: సో
0: ఆ పిల్లవానికి కృష్ణుడు పరీక్షించి ప్రాణం ఇచ్చినటువంటి వాడు. కనుకనే అతని పేరు పరీక్షితుడు అని పేరు పెట్టాడు.
1: సిన్స్ ద బాయ్ ఇస్ థరోలీ ఎగ్జామిన్డ్ బై కృష్ణ హింసెల్ఫ్ పరీక్ష అండ్ సో అప్రోప్రియేట్లీ ఈజ్ నేమ్డ్ యాజ్ పరీక్షిత్.
0: పరీక్ష లేకుండా పాస్ ఎవరు కారు.
1: No one can secure pass without టేకింగ్ పరీక్ష ఆర్ టెస్ట్.
0: కనుక భగవంతుడు పరీక్ష చేస్తూనే ఉంటుంటాడు.
1: గాడ్ టెస్ట్.
0: ఆ టెస్ట్ మనం టెస్ట్ అనుకోకూడదు. మనకు టెస్ట్ నా టెస్ట్.
1: వీ షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ మియర్ టెస్ట్. టేక్ ది టెస్ట్ యాజ్ ద టెస్ట్ సేస్ భగవాన్.
0: కనుక భగవంతుని పరీక్షలు అన్ని కూడా కేవలము ఒక విధమైనటువంటి టెస్ట్ తో కూడినటువంటివి.
1: సో ఎవ్రీ టెస్ట్ ఆఫ్ భగవాన్ షుడ్ బి ఎ టెస్ట్ టు ఎవ్రీబడి.
0: కనుక అతని పేరు పరీక్షితుడు అని పేరు పెట్టాడు.
1: బికాస్ హి వాస్ టెస్టెడ్ హిస్ నేమ్ ఇస్ పరీక్షిత్.
0: ఆ పరీక్షితుడే
1: దట్ వెరీ పరీక్షిత్
0: కట్టగడపటికి రాజు అయిపోయాడు.
1: ఫైనల్లీ హి కుడ్ బికమ్ ది కింగ్.
0: అటువంటి రాజును ఎన్ని విధములుగా కాపాడుతూ వచ్చాడు కృష్ణుడు.
1: And that Parikshit king was protected by several ways by Krishna.
0: Parikshitri pattabhishekam katti
1: and Parikshit was coronated.
0: Idi evariki ee desham nandukudu ee rajyam nandukudu vettidaru.
1: Such a thing never happened in any country in any kingdom.
0: Arjuna vachadu.
1: Arjuna came.
0: Nayana Krishnudu bagunnada ani adigindi Kunti Devi.
1: Just Kunti who asked, son, is Krishna fine?
0: Appudiki Krishnudu kuda poyadu.
1: By that time Krishna already left.
0: Krishnudu ledu.
1: Krishna is no more.
0: Appudu vaadu chaala baadhapadi
1: they were crying.
0: Krishnude maa yokka pranamu.
1: Krishna is our life.
0: Krishnude maa yokka dhairyamu.
1: Krishna is our courage.
0: Krishnude jeevithamu maa pandavulaku enduku yattamu.
1: Pandava's life is useless without Krishna.
0: Kanukane tammulaku cheppadu Dharmajudu.
1: Dharmaja told his brothers.
0: Marinchinatvanti tallini తొడపై పండు పెట్టుకున్నాడు.
1: అండ్ హీ మేడ్ ద బాడీ ఆఫ్ ద మదర్ ద హెడ్ లై ఆన్ ద ల్యాప్.
0: భీముడికి చెప్పాడు.
1: అండ్ హీ టోల్డ్ భీమ
0: నీవు కర్మకాండం అంతా ప్రయత్నం చేయి.
1: మేక్ ఆల్ ప్రిపరేషన్ ఫర్ ద లాస్ట్ రైట్.
0: దేనికోసం?
1: వాట్ ఫర్?
0: మేమందరం కూడా ఒక రెండు ఇమికిపోతాం.
1: వీ వుడ్ ఆల్సో ఎండ్ అవర్ లైఫ్.
0: అర్జున,
1: అర్జున
0: నీవు ఈ గ్రామం అంతా కూడా చూసుకో.
1: టేక్ కేర్ ఆఫ్ ది హోల్ ఆఫ్ ది ఏరియా.
0: నకులు సహదేవులకు చెప్పాడు.
1: ఇటువంటి నకులు సహదేవ
0: మీరు ఇద్దరు కూడా వెంట పోండి.
1: యు ఆల్సో ఫాలో హిమ్.
0: ధర్మజుడు లేచాడు.
1: ధర్మజ ఘాటం
0: ముందు నడిచాడు.
1: హి వాస్ ఇన్ ద ఫ్రంట్.
0: అతని వెంట ద్రౌపది నడిచింది.
1: అండ్ ద్రౌపది ఫాలోడ్ హిమ్.
0: తర్వాత భీముడు నడిచాడు.
1: దెన్ భీమ.
0: అర్జునుడు కూడా బయలుదేరాడు.
1: అండ్ అర్జున వాచింగ్ దిస్ హీ టు ఫాలోడ్ దెమ్.
0: నకులు సహదేవులు కూడా వెళ్ళారు.
1: నేచురల్లీ నకుల సహదేవ ఆల్సో వాక్ అలాంగ్ విత్ హిమ్.
0: కానీ
1: బట్
0: ఎవరు చేసిన కర్మ బాలనుభవింపక ఏరికైన తప్పునన్నా ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు అనుభవించుట సిద్ధమన్నా.
1: నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద డెస్టినీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ ఓన్ కర్మ. నన్ కెన్ ఎస్కేప్. హూ కెన్ డిసైడ్? హూ కెన్ ఎస్టిమేట్ వాట్ లైస్ ఇన్ ఫ్యూచర్?
0: ధర్మజుడు ముందు పోతున్నాడు.
1: ధర్మజా వాస్ ప్రొసీడింగ్ అహెడ్ ఇన్ ద ఫ్రంట్.
0: కానీ స్వర్గద్వారం తెరిచినాయి.
1: The gates of heaven were open.
0: అతను ఏనాడు అసత్యం ఆడినటువంటి వాడు కాదు.
1: He never uttered a lie.
0: కానీ ఒకానొక సమయం లోపల
1: at one time
0: ద్రోణుణ్ణి కొంతవరకు చంపే నిమిత్తమై అశ్వత్థామ అతకుంజర అన్నాడు.
1: When Drona was killed, he had to utter a lie. అశ్వత్థామ అతకుంజర.
0: అశ్వత్థామ అతకుంజర. కుంజర చాలా మెల్లగా చెప్పాడు.
1: అశ్వత్థామహత, హీ సెడ్ లౌడ్లీ. కుంజర సాఫ్ట్లీ.
0: అనగా ఏమి గుర్రం చచ్చింది అని చెప్పి చెప్పలేదు. అశ్వత్థామనే చచ్చాడు అన్నాడు.
1: అండ్ హీ డిడ్ నాట్ మెన్షన్ దట్ ఇట్ ఈస్ హార్స్ దట్ డైడ్ బట్ హీ మెన్షన్ ద నేమ్ ఆఫ్ అశ్వత్థామ లౌడ్లీ.
0: ఆ అశ్వత్థామ చచ్చినాడని చెప్పి ఈ ద్రోణుని ప్రాణం పోవటం వల్ల ఈ పాపము తిరిగి వడిగట్టింది.
1: బికాస్ ద్రోణ డైడ్ ఇన్స్టెంట్లీ ఆన్ లిజనింగ్ టు ది డెత్ ఆఫ్ అశ్వత్థామ. And that is the sin committed by Dharmaja.
0: Kani konchi kalamu atanu aa narakamlone unnadu.
1: Therefore he had to stay there in hell for some time.
0: Inta dharmamunu anusarinchinatundi oka dharmajudiki narakama prapti ani lokulu anukuntaru.
1: People feel, is it justifiable that Dharmaja had to spend some time in hell following path of righteousness throughout?
0: Kanuka thanu anubhavinchaka tappadu.
1: He had to experience that.
0: Atanu undinanta varaku Draupadi, భీముడు, అర్జునుడు, నకుల సహదేవుడు అందరూ కూడా ఆ జైల్లోనే ఉన్నారు.
1: సిమిలర్లీ ది అదర్స్ ఆల్సో ఫాలోడ్ ద సేమ్ స్టేట్ ఆఫ్ ది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ హెల్ అలాంగ్ విత్ ధర్మ.
0: వారందరూ ఆ జైల్లో ఉన్నంతకు జైల్లో ఉన్నటువంటి యొక్క ఈ జైలర్స్ అంతా కూడా చాలా సుఖపడ్డారు.
1: సో లాంగ్ పాండవర్స్ వర్ దేర్ ఇన్ ది ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ హెల్ ఆల్ పీపుల్ వర్ హ్యాపీ విత్
0: పాండవుడు. పంచప్రాణముడు
1: And the five Pandavas are the five life.
0: పంచ పాండవులు వారు వెంట ఉండినప్పుడు వారికి ఏం భయం?
1: And the five life principles breaths with you. You don't need to be afraid of anything.
0: తర్వాత ధర్మజుడు వెళ్లిపోయారు.
1: Later Dharmaja left.
0: అతనితో పాటు ద్రౌపది అర్జున సహదేవులంతా కూడా వెళ్లారు.
1: And he was followed by Draupadi, Bhima, Arjuna, Nakula, Sahadeva.
0: ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి తప్పింది కాదు.
1: So no one could escape from the sequence of
0: the క్షణము అసత్యం చెప్పడం చేత ధర్మజుడికి జైలు కూడా పడింది.
1: Because he uttered a lie, just a lie, he had to experience this hell.
0: కనుక ప్రతి మానవుడు కూడా కర్మలో ఉండు అనేక రకములైన దోషములు ఏర్పడుతుంటాయి.
1: In the field of action, there are bound to be defections and mistakes.
0: ఏ దోషం ఏర్పడినప్పటికీ దాని యొక్క ప్రతిఫలము తప్పింది కాదు.
1: Whatever defect, its magnitude, you cannot escape from its consequence.
0: కనుక ఆ విధంగా భయపడి చాలా అందరు కూడా నిశ్శబ్దంగా ఉన్నారు.
1: There was total silence because they were very much frightened.
0: కానీ జైల్లో ఉండిన వారందరూ పోయి ధర్మజునికి పాదాలు పైన పడ్డారు.
1: But all those present around in the hell fell at the feet of Dharmaja.
0: మీరు ఇంకా కొంతకాలం మా జైల్లో ఉంటే మాకెంతో సుఖంగా ఉండేది అన్నారు.
1: All others said, if you were to stay with us for some more time, we would have been more happy in your company.
0: కనుక మీరు కూడా మాతో పాటు జైల్లో ఉండండి.
1: So better you also stay with us here for some more time.
0: నాన్న నేను ఉండడానికి వీలు లేదు.
1: And he said, it's not possible for me to continue to be
0: here. మీ జైలుకు అధికారులు నన్ను పంపుతున్నారు.
1: The authorities of hell will drive me out of this now.
0: కనుక నేను ఉండటకు వీలు కాదన్నారు.
1: So it's not possible for me to continue.
0: అటువంటిది పంచ పాండవులకే ఈ కర్మం తప్పలేదు.
1: పంచ పాండవాస్ themselves could not be free from the consequences.
0: ధర్మస్వరూపులు, న్యాయస్వరూపులు, పుణ్యస్వరూపులు.
1: They are the very embodiments of justice, the very personification of merit, righteousness. They could not be free from consequences.
0: ద్రౌపది చూస్తాం అంటే చాలా గొప్ప పతివ్రత.
1: ద్రౌపది is a very high level of chastity.
0: చెప్పారు అందరూ కూడా ఎవరు గొప్పవారు ఈ లోకంలో పతివ్రత ఎవరు ఉన్నారు.
1: This was a question to the whole world. Who are the women of chaste?
0: ఒకరు చెప్పారు లక్ష్మి పతివ్రత అన్నారు.
1: Somebody said Lakshmi is పతివ్రత.
0: ఇంకోరు చెప్పారు పార్వతి పతివ్రత అన్నారు.
1: Somebody said పార్వతి is పతివ్రత.
0: కాదు కాదు సరస్వతి పతివ్రత అన్నారు.
1: No, సరస్వతి is పతివ్రత.
0: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
1: Then Krishna said,
0: వీరెవ్వరు కూడా కాదు.
1: None of these people.
0: పతుల పలమాటలకు ఎదురు చెప్పకపోదు.
1: There is one who will never oppose to anything that is said by husband.
0: తనకు నున్నత ఆల్చే తృప్తి గనుచునుండు.
1: The one who gets satisfied with the lot on hand.
0: వారి సేవలు చేయగా తీరదలదు.
1: You never say that she has no time to serve them.
0: అట్టి ద్రౌపది ఏ పతివ్రత అన్నారు.
1: That Draupadi is the highest order of chastity.
0: అట్టి ద్రౌపది ఏ ఇన్ని అవస్థలకు గురి అయిపోయింది.
1: And yet she had to suffer. Face difficulties.
0: పతుల పరమాటకు ఎదురు చెప్పకపోదు.
1: She never said no to her husband.
0: ఒక్క పతి ఉంటే భార్య అతని మాటలు వినటమే చాలా కష్టము.
1: With one husband it is very difficult to manage for the housewife.
0: కానీ ఐదు మంది వ్యక్తులు ఉండి కూడాను ఐదు మాటలు కూడాను తాను చక్కగా నడుచుకుంటూ వచ్చింది.
1: She has five of them. She obeyed the command of all of them.
0: వారు సేవ చేస్తూనే ఉన్నది.
1: She served them throughout.
0: తనకు నున్నదానిచే తృప్తి గనుచునుండు.
1: She is satisfied with whatever she has.
0: భర్తకు 100 రూపాయలు ఇస్తుంటే నాకు 200 రూపాయలు చీర కావాలి మొండి కొట్టేటువంటి ఒక ఆడవాళ్ళు కూడా ఉంటారు.
1: There are women who want the saree costlier than what they can afford.
0: కానీ ఆమెకు అట్టాటి లేదు.
1: But that temperament is not there in Draupadi.
0: కనుక ఈ మూడు గుణముల చేత ఆమె గొప్ప పతివ్రత అన్నారు.
1: Because of these three noble qualities, she is of the highest order.
0: ఆ పతివ్రతత్వమును గుర్తించి వర్తించినటువంటి వారి పాండవులు.
1: Pandavas could understand the qualities of Draupadi and acted accordingly.
0: ఆనాటి నుండి నేటి వరకును పాండవుల యొక్క గౌరవము చాలా చిరకీర్తిని పొందింది.
1: Therefore the name and the fame of Pandavas remained since then forever and ever.
0: ఇట్టి మానవుల యొక్క చిన్న చిన్న పనులు ఎందుకు కూడాను మన గౌరవం ఎంతో నిలుస్తూ ఉంటుండాలి.
1: In these small actions and simple actions, our prestige and dignity and respect are upheld.
0: కనుక మగవారి కూడాను అంతే.
1: Men also should be like that.
0: సత్యమునెప్పుడు ధర్మముగా నించు పాండవులారా.
1: Pandavas, you always speak truth. You always follow the path of dharma.
0: అటువంటి సత్యాన్ని నీవు పరికి ధర్మాన్ని నీవు నడుచుకొని ప్రేమను నీవు చూపి దయతో నీవు పాలించేదే నీ యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ యువర్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ టు స్పీక్ ట్రూత్, ఫాలో ధర్మ అండ్ రూల్ పీపుల్ విత్ ఆల్ లవ్.
0: సత్య ధర్మము లేక, దయవు శాంతి లేక, ప్రేమయు లేకుండా మానవుడు ప్రాణమే కాదు.
1: Without truth, righteousness, compassion, peace, and love, man will certainly lose his very life.
0: కనుకనే అతని యొక్క ధర్మము ఆ ఐదింటిని ప్రాణములుగా తీసుకుంది.
1: Therefore, these are the five life breaths of every individual.
0: ఈ పంచ ప్రాణములే మానవుని యొక్క ప్రాణములు.
1: And that is the very life composed of these five.
0: ఈ పంచేంద్రియములే మానవుని యొక్క ప్రాణములు.
1: And these five senses constitute the whole life.
0: ఈ ఫైవ్ సెన్సెస్ ను మనం ప్రాణంగా తీసుకోవాలి.
1: We should consider these five life breaths as very
0: essential. సమాజకైనా కూడా మనం అసత్యం ఆడకూడదు.
1: Under any circumstances,
0: ఎవరిని మనం గేలి చేయకూడదు.
1: We should not make fun of anybody.
0: ఎవరిని కూడా మనము ఒక విధమైన దూషించకూడదు.
1: We should not criticize anybody.
0: దూషణ మహాపాపము.
1: Criticism is the worst of the sins.
0: పరులను దూషించుట కంటే పాపమున్నే.
1: Can there be greater sin than criticizing others?
0: కనుక మనం ఎవరిని కూడా చెడ్డవారైనా కూడా వారిని దూషించకూడదు. అందరినీ ప్రేమించాలి. ప్రేమనే దైవము.
1: Love is God.
0: దైవమే ప్రేమ.
1: And God is love.
0: ఈ ప్రేమకే నిజమైనటువంటి ప్రాణమని పెట్టారు.
1: And this love is life.
0: ఈ ప్రేమకు ఒక రీజన్ కానీ సీజన్ కానీ ఏమాత్రము లేదు.
1: లవ్ హ్యాస్ నో రీజన్, ఇట్ హ్యాస్ నో సీజన్.
0: కనుక ప్రేమ ఎప్పటికీ ప్రేమనే.
1: లవ్ ఈజ్ లవ్.
0: ఆ ప్రేమను మీరు పెంచుకోండి.
1: డెవలప్ దట్ సార్ట్ ఆఫ్ లవ్.
0: ఎక్కడ పోయినప్పుడు,
1: వేరెవర్ యు గో,
0: అడవులు ఎందున్నా,
1: యు ఇన్ ద ఫారెస్ట్,
0: ఆకాశమునున్నా,
1: ఆర్ ఇన్ స్పేస్,
0: పట్టణమునున్నా,
1: ఎనీ సిటీ,
0: పల్లెనున్నా,
1: ఆర్ విలేజ్,
0: నీటి ఎందున్నా,
1: ఇన్ వాటర్,
0: నట్టేటి పడి ఉన్నా,
1: డీప్ సీ,
0: దిక్కులేని వాని ప్రేమనేము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఓన్లీ యువర్ లవ్ విచ్ ఇస్ ద ఓన్లీ రిఫ్యూజ్.
0: దీన్ని, ఈ ప్రేమను మాత్రం పెంచుకుని
1: డెవలప్ దిస్ లవ్.
0: మనం అన్ని విధాలా రక్షణ చేసుకుంటూ రావాలి.
1: అండ్ వీ హావ్ టు ప్రొటెక్ట్ అవర్ లైఫ్ దట్ వే.
0: ఎవరి చూసినా, నీ దేశాన్ని చూసినా గానీ నువ్వు అతన్ని ప్రేమించు.
1: ఈవెన్ ఇఫ్ యూ కమ్ అక్రాస్ యువర్ ఎనిమీ, యూ స్టిల్ కంటిన్యూ టు లవ్ హిమ్.
0: నీకు ఎవరో ఎనిమీ వస్తున్నాడు చెప్పి వాడిని చూసి మొహం తిప్పుకోవద్దు.
1: డోంట్ టర్న్ యువర్ ఫేస్, టర్న్ అవే వెన్ యూ మీట్.
0: హలో బ్రదర్, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ,
1: జస్ట్ సే హౌ ఆర్ యూ.
0: ఆ విధంగా మనం ప్రకటించు, ప్రేమతో, ఉత్సాహంతో, మనం ధైర్యంతో వారిని ఎదుర్కోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ ఫేస్ అవర్ ఎనిమీస్ విత్ లవ్, స్మైల్, ఎంథూజియాజం.
0: అప్పుడే మానవత్వం దివ్యత్వంగా మారుతుంది.
1: దెన్ ఓన్లీ ది హ్యూమన్ కెన్ బికమ్ డివైన్.
0: కనుక ఇలాంటి ప్రేమను పెంచుకోమని మనం అందరికీ చాటాలి.
1: వీ షుడ్ పబ్లిసైజ్ దట్ వీ షుడ్ డెవలప్ ఫాస్టర్, గ్రో మోర్ ఆఫ్ లవ్.
0: వినయ్ కుమార్,
1: వినయ్ కుమార్,
0: నీవు కర్ణాటక స్టేట్ కు ప్రెసిడెంట్ గా ఉన్నావు.
1: యు ఆర్ ది ప్రెసిడెంట్ ఆఫ్ కర్ణాటక స్టేట్.
0: మిగతా స్టేట్స్ కంటే కూడా నీవు దీన్ని చక్కగా పంచాలి.
1: యూ షుడ్ షేర్ దిస్ విత్ అదర్ నైబరింగ్ స్టేట్స్ యాజ్ వెల్.
0: మొట్టమొదటి నీవు నీ ఇంటిని నువ్వు చూసుకో.
1: ఫస్ట్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ రెసిడెంట్.
0: తర్వాత నీ సమాజం నువ్వు చూసుకో.
1: దెన్ టేక్ కేర్ ఆఫ్ ద కమ్యూనిటీ, సొసైటీ.
0: తర్వాత నీవు సొసైటీకి పో.
1: దెన్ గో టు ద సొసైటీ.
0: అప్పుడే నీవు సరి అయినటువంటి ఒక సార్థక నామాన్ని నిర్పించుకునే వాడు అవుతావు.
1: దెన్ ఓన్లీ యూ గెట్ ఎ నేమ్, యూ లివ్ అప్ టు యువర్ నేమ్.
0: అది నేను ఈనాడు బోధించేటువంటి యొక్క ప్రథమ బోధ.
1: దట్ ఈస్ ద మెయిన్ టీచింగ్ ఆఫ్ భగవాన్ టుడే.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 15th of August 2006 in Prashanti Nilayam during the Atirudra Mahayagnam. Baba explained that misuse of our senses makes us lose energy and thereby grow prematurely old and weak. By being pure in thought, word and deed, we can remain ever youthful and energetic. Thank you and Sai Ram.

0: Sairam, dear listeners. Shirdi Baba spoke of Shraddha or earnestness as one of the two important attributes that a spiritual aspirant should always have. In today's discourse, Bhagwan Shri Satya Sai Baba describes why it is important for everyone to cultivate this value. Let us now listen to a divine discourse that Bhagwan Baba delivered on his 77th birthday on the 23rd of November 2002 in Prashanti Nilayam.
1: క్రమముదప్పక మింట చిలనావు చంద్రుడు క్రమముదప్పక మింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు శాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల అనిశంభు కళకళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళము ప్రవహించు చందమేలా ప్రకృతిలో ఎందు చూచిన ప్రాణులందు ధన విభవం జాతి మత భేదంబులేలా ధన విభవ శాంతి మత భేదంబులేలా ఎవరి ఆజ్ఞకు బద్ధులో ఎవరు ప్రభువో అతని ఆజ్ఞ

0: అతని ఆజ్ఞను పాలింప నరయరండు. క్రమము దప్పక మింట ప్రతిదినంబును మేరు ఉదయాస్తమయముల నొందనీల.
1: డెఫినెట్లీ ఇన్ ఎగ్జాక్ట్ ప్రిసిషన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ సన్ రైజ్ అండ్ సన్సెట్.
0: గగనంబునకు శాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల.
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద స్టార్స్ దట్ హైడ్ దెమ్సెల్వ్స్ దో దే గ్లిటర్ ఇన్ ద నైట్.
0: అనశంబు కళకళ ధ్వనులు నవ్వుచు నదులు సలిలములు ప్రవహించు చందమేల.
1: ఇట్స్ సో బ్యూటిఫుల్ దట్ ద రన్నింగ్ బ్రూక్స్ డౌన్ ద వ్యాలీస్ ఫ్లో ఇన్సెసెంట్లీ విత్ సౌండ్స్.
0: క్షణమైన విశ్రాంతి కనకతా పవనుండు జీవకోటిని బ్రోవ వీవదేల.
1: We find the tireless wind that blows continuously, sustaining the living beings.
0: Prakritilo yendu chuchina pranulandu dana vibhava mata vedambulela.
1: In this nature, among mankind, why should there be differences on grounds of wealth, caste, community and religion?
0: ఎవని ఆజ్ఞకు బద్ధులో ఎవరు ప్రభువో.

0: know who is the commander, know who is the master, whose command and order you should obey and follow. To know that, inquire for yourself.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రతి ప్రాణి కూడాను, ప్రతి మానవుడు కూడాను సుఖశాంతులు కావాలని ఆశిస్తుంటాడు.
0: ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ మ్యాన్ ఎస్పైర్స్ ఫర్ హ్యాపీనెస్, పీస్ అండ్ బ్లెస్.
1: కానీ ప్రకృతి యొక్క తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Yet he is not able to know the nature.
1: ప్రకృతిలో ప్రతి జీవి జీవిత పరమావధిని గుర్తించాలని ప్రయత్నిస్తుంటాడు.
0: In this nature, everyone wants to know the objective, the goal of life.
1: కానీ ఎవరు ఇట్టి పరమావధిని గుర్తించడానికి పూనుకున్నప్పటికీ పలించటం లేదు.
0: Though firmly determined, no one yet has found out the goal of life.
1: ఏ నూటికొక్కరో కోటికొక్కరో దీనిని సాధించడానికి పూనుకొని విడ్చుకుండా ఉంటారు.
0: One in thousand, one in million would continue in this pursuit without dropping in the
1: సామాన్య ప్రజలు ఈ పరమావధిని గుర్తించడానికి సాధ్యం కాదని గుర్తించి నిరంతరము తమ యొక్క జీవితమును భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థ ప్రభావం నందు కాలంను గడుపుతుంటారు.
0: ది ఆర్డినరీ పీపుల్ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ టు నో ద గోల్ ఆఫ్ లైఫ్, సో దే ఆర్ డ్రౌన్డ్ ఇన్ ఫ్లీటింగ్ మొమెంటరీ ఫిజికల్ వరల్డ్లీ ప్లెజర్.
1: కడుపు నిండుకు తిండి, కంటి నిండుకు నిద్ర, ఒంటి నిండుకు వస్త్రము, ఇంటి నిండుకు పిల్లలు, కలకలలాడే కలత్రయములతో, కిలకిలలాడే ఇంద్రులతో ఇదియే ప్రకృతి యొక్క వైభవం అని భావించుతూ తృప్తి పొందుతుంటారు.
0: పీపుల్ ఆర్ డెల్యూటెడ్, దే ఆర్ మిస్టేకెన్ దట్ ద లైఫ్ సెంటర్స్ అరౌండ్ ఫుడ్, రేమెంట్, షెల్టర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద వైఫ్ అండ్ రిలేషన్స్.
1: కానీ ఇంతకంటే గొప్ప పరమావధి అధికంగా ఉంటున్నది.
0: బట్ దేర్ లైస్ ద సుప్రీం గోల్ అబౌ దెమ్.
1: నిత్య సత్యమైనటువంటి ఆనందమును, పవిత్రమైన జీవితాన్ని గడిపే నిమిత్తమై ప్రాణులు అనేక మంది అనేక సాధనలు సలుపుతుంటారు.
0: ఇన్ దిస్ నేచర్ పీపుల్ ప్రొసీడ్ డిఫరెంట్ స్పిరిచువల్ పాత్స్ టు ఎంజాయ్ దట్ ఎటర్నల్ బ్లిస్ అండ్ ఎ సీక్రెట్ లైఫ్.
1: ఉపనిషత్తులు యందు ఈ శాశ్వత ఆనందాన్ని పొందే నిమిత్తమై తైత్తరీయ ఉపనిషత్తు ఈ యొక్క దీనిని ఒక పక్షిగా పోల్చుకున్నది.
0: ఉపనిషత్స్, ద తైత్తరీయ ఉపనిషత్ ఇన్ పర్టికులర్ డిస్క్రైబ్స్ ద బర్డ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్.
1: దీనికి తల శ్రద్ధ అని పేరు పెట్టింది.
0: ది హెడ్ సింబలైజెస్ శ్రద్ధ ఆర్ సిన్సెరిటీ.
1: ఈ పక్షి యొక్క కుడి భాగము ఋతం అని పిలుచుతూ వచ్చారు.
0: ద రైట్ సైడ్ ఆఫ్ దిస్ బర్డ్ ఈస్ కాల్డ్ ఋతం.
1: ఎడమ భాగము రెక్క సత్యం అని పిలుచుతూ వచ్చారు.
0: ద లెఫ్ట్ వింగ్ ఈస్ కాల్డ్ సత్యం.
1: ఋతం, సత్యం ఇవి రెండు కూడాను ఆ పక్షి యొక్క వింగములు అనగా రెక్కలు.
0: Rutam and Satyam are the two wings of the bird.
1: దానికి తోక ఉంటుంది.
0: It has a tail too.
1: ఆ తోక యొక్క తత్వము మూలాధారం.
0: The tail represents the primordial principle.
1: మధ్య భాగము యొక్క దేహము మహత్తరము.
0: And the body is mahat mysterious.
1: ఈ ఉపనిషత్తు యొక్క పచ్చి యొక్క అంగములు శ్రద్ధ, రుతం, సత్యం, మహత్తత్వం, యోగము ఈ ఐదు అంగముల చేత ఇది ప్రతిబింబించి వస్తున్నది.
0: దిస్ బర్డ్ హ్యాస్ గాట్ ద పార్ట్స్ ఆఫ్ సిన్సియరిటీ, శ్రద్ధ, ద రుతం, ద సత్యం అండ్ మహత్ ప్రైమార్డియల్.
1: రుతం అనగా కేవలము ఒక రెక్క మాత్రమే మనం భావించరాదు.
0: రుతం ఈజ్ నాట్ మియర్లీ ఎ వింగ్.
1: త్రికాల భాజ్యం రుతం అన్నారు.
0: రుతం ఈజ్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ద
1: ఎట్టి కాలములు ఎందుకు మూడు కాలములు ఎందు మార్పు చెందినటువంటిదే ఈ రుతం.
0: Rutam does not change at any point of time.
1: Satyam idi kaalanugunyanga kontha varaku maarpu chendetvantidi.
0: Satyam changes with the passage of time.
1: Bhuta bhavishyattu vartamana kaalamulu yendu idi kontha varaku maarpu chendutundi kaani satyam maatramu vadaladu.
0: It may change in the three times, the past, present and future.
1: Deenni satyamu annaru.
0: This is called satyam.
1: Inka kantham untundadi.
0: నెక్.
1: ఈ కంఠమునకు సరి అయినటువంటి పేరు శ్రద్ధ.
0: ది నెక్ స్టాండ్స్ ఫర్ శ్రద్ధ, స్టెడ్ఫాస్ట్నెస్.
1: ఈ శ్రద్ధ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: ది స్టెడ్ఫాస్ట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
0: వన్ ఎక్వైర్స్ విజ్డమ్ అవుట్ ఆఫ్ ది సిన్సెరిటీ.
1: శ్రద్ధ ప్రతి జీవి కూడాను ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
0: ది సిన్సెరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ బీయింగ్.
1: తుతం హితం అనేటువంటి రెండు పదములు చేరి శ్రద్ధ అనేటువంటి ఒక పదం ఏర్పడుతున్నది.
0: శ్రద్ధ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ రుతం అండ్ హితం.
1: ఈ రెండు పదములు చేరినప్పుడే శ్రద్ధ అనే పదం ఏర్పడుతున్నది.
0: శ్రద్ధ రిప్రజెంట్స్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ వర్డ్స్.
1: గీత యందు కూడాను శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, నేను శ్రద్ధ చేతనే లభ్యమవుతాను అని పలికాడు.
0: గీత ఆల్సో క్లియర్లీ డిక్లేర్స్ దట్ విల్ ఎంజాయ్ ది మేనిఫెస్టేషన్ అవుట్ ఆఫ్ సిన్సెరిటీ.
1: కేవలము ఇంత మాత్రమే కాకుండా కృష్ణుడు చెప్పాడు, శ్రద్ధ స్వరూపుని నేనేను అన్నాడు.
0: కృష్ణ ఫర్దర్ డిక్లేర్డ్ దట్ ఈస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్నెస్.
1: ఏ కార్యము చేయవలసిన, ఏ యొక్క కర్మను ఆచరించవలనన్నను శ్రద్ధ అత్యవసరము.
0: టు అకాంప్లిష్ ఎనీ టాస్క్ స్టెడ్ఫాస్ట్నెస్ ఇస్ ఎసెన్షియల్.
1: కనుక శ్రద్ధ లేనటువంటి మానవుడు ఏ చిన్న కార్యం కూడాను సాధించలేడు.
0: మ్యాన్ విదౌట్ సిన్సెరిటీ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
1: అందులో ఆధ్యాత్మిక తత్వం నందు శ్రద్ధ అత్యవసరమైనటువంటిది.
0: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ శ్రద్ధ సిన్సెరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: శ్రద్ధ అనగా దీనికి మరొక పేరు వాంఛలను బలవత్తం చేసినటువంటిది, అనగా బలవంతరమైనటువంటి ఆచరణ శ్రద్ధ.
0: శ్రద్ధ ఇస్ మీనింగ్ ద స్ట్రెంగ్తనింగ్ ఆఫ్ వన్స్ ఓన్ అంబిషన్.
1: దృఢమైనటువంటి విశ్వాసమే శ్రద్ధ.
0: స్ట్రాంగ్ ఫెయిత్ ఇస్ శ్రద్ధ.
1: శాశ్వతమైనటువంటి విశ్వాసమే శ్రద్ధ.
0: పర్మనెంట్ ఫెయిత్ ఇస్ శ్రద్ధ.
1: చెల్లింపలేనటువంటిది శ్రద్ధ.
0: అన్వేవరింగ్ ఫెయిత్ ఇస్ శ్రద్ధ.
1: ఈ జ్ఞానమునే ఉపనిషత్తులు అనేక విధములుగా ప్రబోధిస్తూ వచ్చాయి.
0: దిస్ విజ్డమ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వేరీడ్ వేస్ ఇన్ ఉపనిషత్.
1: శ్రద్ధతో కూడినటువంటి యొక్క జ్ఞానము ఇది చాలా తారకము అని పిలుస్తూ వచ్చారు.
0: దట్ విజ్డమ్ అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ శ్రద్ధ ఈజ్ తారకం ఆర్ లిబరేషన్.
1: ఈ శ్రద్ధ యందు కొంచెం శ్రద్ధారహితమైనటువంటి జ్ఞానము కొంత వేరు పేరుగా పిలుస్తూ వచ్చారు, తారకము అన్నారు.
0: అండ్ దిస్ జ్ఞాన విజ్డమ్ వితౌట్ శ్రద్ధ ఈజ్ క్వైట్ డిఫరెంట్.
1: ఈ శ్రద్ధతో కూడినటువంటి తారకము,
0: దట్ విత్ సిన్సెరిటీ ఈజ్ తారకం.
1: శ్రద్ధ కొంచెం వదిలినటువంటిది మారకము.
0: అండ్ దట్ వితౌట్ సిన్సెరిటీ ఈజ్ మారక, చేంజబుల్.
1: కనుక తారకము మారకము ఈ రెండింటి యొక్క జ్ఞానమునే ఈనాడు మానవుడు పొందవలసినటువంటిది.
0: మ్యాన్ షుడ్ అక్వైర్ దిస్ విజ్డమ్ విచ్ ఈస్ చేంజబుల్ అండ్ విచ్ ఈస్ చేంజ్లెస్.
1: శ్రద్ధారహితమైనటువంటిది మారకము.
0: దట్ విత్ శ్రద్ధ విదౌట్ ఇట్ ఈస్ మారకము.
1: శ్రద్ధతో కూడినటువంటిదే తారకము.
0: దట్ విత్ శ్రద్ధ ఈజ్ తారకం.
1: ఇది తారక మంత్రమనే మనము నిరంతరము ప్రబోధిస్తూ ఉండాలి, ప్రచారం చేస్తూ ఉండాలి.
0: దిస్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ తారక మస్ట్ బి ప్రాక్టీస్డ్ అండ్ ఇన్వెస్టిగేటెడ్.
1: తైత్తిరీయ ఉపనిషత్తు నందు ప్రధానమైనటువంటి సూత్రము.
0: దిస్ ద మెయిన్ ప్రిన్సిపల్ అకార్డింగ్ టు తైత్తిరీయ ఉపనిషత్.
1: ఇది చాలా మంది దీన్ని సరైనటువంటి రీతిలో గుర్తించడానికి ప్రయత్నించడం.
0: మెనీ హ్యావ్ నాట్ ఎక్స్ప్లోర్డ్ ద డీటెయిల్ ఇన్ డెప్త్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ తైత్తిరీయ ఉపనిషత్తునందున్నటువంటి జ్ఞానస్వరూపము చాలా పవిత్రమైనటువంటిది.
0: ద వే హౌ తైత్తిరీయోపనిషత్ స్పీక్స్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ హైలీ సేక్రెడ్.
1: ప్రతి మానవుడు కూడాను లౌకికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అన్నింటి ఎందుకు శ్రద్ధ అత్యవసరమని ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఇట్ హెస్ క్లియర్లీ ఎంఫసైజ్డ్ ఆన్ ద నెసెసిటీ ఆఫ్ సిన్సెరిటీ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్, బీ దట్ ఎథికల్ ఆర్ సైంటిఫిక్ ఆర్ వరల్డ్లీ ఆర్ ఫిజికల్.
1: ముఖ్యంగా ఆధ్యాత్మిక తత్వం నందు ఈ శ్రద్ధ తారక మంత్రంగా ప్రబోధిస్తుంది.
0: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ ది సిన్సెరిటీ ఈజ్ ఆల్మోస్ట్ ఎ మంత్ర.
1: కనుక తారక మంత్రం అని చెప్పేదంటే శ్రద్ధ కలిగినటువంటిదే ఈ తారకము.
0: దేర్ఫోర్ తారక స్పీక్స్ ఆఫ్ దిస్ మంత్ర.
1: శ్రద్ధ రహితమైనటువంటి ఒకదే మారకము.
0: Without this sincerity, it is maraka, changeable.
1: Marakam anetundi shraddha undadi kaani idi continue ga prayatninchajeyandi.
0: In maraka the changeable there is no sincerity.
1: Kaani nirantaramu sarvakala sarvavasthali endukodanu trikalamlu endukodanu shashtanga satyanga nityanga undeetundi ee taraka mantramu.
0: Therefore taraka remains eternal, immortal, changeless in all the three periods of time.
1: ఈ ఐదు అంగములను కూడాను సార్థకం గావించుకొని మాలిన్య రహితం చేసుకున్నప్పుడే మానవునికి నిజమైన జ్ఞానం లభిస్తుంది.
0: Man would acquire wisdom if he finds fulfillment of these five limbs of the body.
1: రుతం, సత్యం, మహత్తరము, ముత్తం ఈ మూడింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: we have to recognize in the first instance the significance of rutam, satyam and foundational principle mahat.
1: ee moodinti yokka saarame nijamainatvanti gnanam.
0: The essence of these three is true wisdom.
1: Kanaka gnanam anaga kevalamu edo oka vidhamaina grantha parichayam kaadu.
0: Wisdom is not textual knowledge.
1: Advaita darshanam gnanam ani cheppetvanti kaadu.
0: It is not merely the experience of non-dualism.
1: Dvaitamunandu kunnu advaitam emidi untunnadi.
0: Even in dualism there is non-duality.
1: Ilanti parama satyanni prabodhinchinatvanti taittiriya upanishattu.
0: Taittiriya upanishad speaks of this supreme principle of truth.
1: దీనికి మరొక సమయం నందు శంకరుల వారు జయయాత్ర చేస్తున్నప్పుడు అన్ని వైపుల కూడా ప్రయాణం సల్పుతూ వచ్చారు.
0: శంకర వెంట్ రౌండ్ ద కంట్రీ సెలబ్రేటింగ్ హిస్ విక్టరీ.
1: భారతదేశమంతా కూడా నలుమూలలా తిరిగి వచ్చారు.
0: హీ వెంట్ రౌండ్ ఆల్ ద ఫోర్ కార్నర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కానీ ఉత్తర దేశంలోకి వెళ్ళినప్పుడు
0: వెన్ హీ వాజ్ ఇన్ ద నార్త్
1: అక్కడ ఒక మహా పెద్ద గురుంతో ఉండినటువంటి ఒక ఋషిని తాను కలుపుకున్నాడు.
0: హీ కుడ్ కమ్ అక్రాస్ a sage of nobility and excellence.
1: Atanu kevalam oka rishi kaadu grihasthasamlo unnatunti vaade.
0: He is not merely a celibate but he is a householder.
1: Atani pere mandalikudu.
0: His name is Mandalika.
1: Atani patni Ubhaya Bharati.
0: His wife is Ubhaya Bharati.
1: Aa Ubhaya Bharati sarva sampannalu koodinatuntidi.
0: Ubhaya Bharati is full of plenty and prosperity.
1: Rutam satyam mutam moodinti kudunu gurtinchinatuntidi.
0: She is prosperous in terms of wisdom, rutam, satyam and mark.
1: Atanito Shankara varu vaadam cheyadaniki poonukunnaru.
0: Shankara was ready to argue with him.
1: ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఎవరు విజయాన్ని సాధించారు అనేటువంటి సాక్ష్యాన్ని వ్యబోధించే నిమిత్తమై శంకర వారు ఉభయ భారతిని ఎన్నుకున్నాడు.
0: శంకర హాస్ చోజన్ ఉభయ భారతి యాజ్ ద జడ్జ్.
1: ఉభయ భారతి మండనమిస్తుని భార్య.
0: ఉభయ భారతి ఇస్ ది వైఫ్ ఆఫ్ మండనమిస్తు.
1: అతను ఓడినాడా గెలిచినాడా అనేటువంటి చెప్పడం లోపల ఆమెకి ఎట్టి సందేహం లేదు.
0: She has no doubt with regard to the winner in this argument.
1: సర్వజ్ఞానము సంపన్నుడైనటువంటిది ఆ ఉభయ భారతి.
0: Ubhaya Bharati knows all the details of
1: Shankara varu mandana mishrudu vaadinche samay lopala taanu eka deekshato pooni ee rutani poonukundi.
0: When there was argument between Shankara and Mandana Mishra, here is
1: kadapatiki
0: Ubhaya Bharati determination.
1: Tana bhartha odipoyinadani gurtinchindi.
0: Finally she declared that her husband lost in the argument.
1: హజ్బెండ్ ఓడిపోవటం చేత శంకర వారు విజయాన్ని సాధించారు.
0: బికాస్ ఆఫ్ దిస్ రీజన్ శంకర ఈజ్ ద విన్నర్.
1: అందువల్ల ఈ వాగ్వాదనకు పురుకునే ముందుగా ఒక విధమైనటువంటి యొక్క ప్రమేయం చేసి వచ్చాడు.
0: ఇన్ దీస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏ పాయింట్ వాజ్ పుట్ ఫోర్త్.
1: కనుకనే ఆ సిద్ధ ప్రకారము అతను సన్యాసం స్వీకరించాడు.
0: And as per the agreement he has accepted celibacy.
1: Pati an sanyasam swikarinchin tarvata sati kudanu addangi kanuka aami kudanu swikarinchindi.
0: The wife being the half body of the husband followed the same path.
1: Ee vidhanga iruvulu kudunu sanyasasam swikarinchi
0: both of them have renounced the whole
1: jagatunandu gnana prabodhana salipetvanti margamunu prabodhisthu vacharu.
0: They have chosen the path of propagating wisdom in this world.
1: జ్ఞానం లేకుండా మానవత్వమే క్షీణించిపోతుంది.
0: Without wisdom human life has no value.
1: చిన్నదాని మొదలుకొని పెద్దదాని వరకును విచారణ శక్తి చెలపవలసి వస్తుంది.
0: One has to think from the smallest to the biggest.
1: కట్టగలపడికి ఈ ఉభయ భారతి చెప్పింది.
0: Finally ఉభయ భారతి said
1: ఈ పవిత్రమైనటువంటి ఒక జ్ఞానం మనకు లభించాలంటే మూడు మార్గములు మనం ప్రవేశించాలి అన్నది.
0: To acquire this sacred wisdom we should follow three paths.
1: అది నిజమైనటువంటి జ్ఞానం అనింది.
0: That is the true wisdom she said.
1: అతను కేవలము తన పత్ని వియోగం చేతనే అనగా అపజయం చేతనే తాను ఏమాత్రము విచారం చేయలేదు.
0: The husband was not bothered, worried because of his being lost in this argument.
1: కనుక దీనికి కారణము తన యొక్క నిజమైనటువంటి శక్తిని పూర్తి గుర్తించుకోలేకపోయాడు.
0: He could not know the real value of the wisdom he acquired.
1: రుతం యొక్క రూపాన్ని తాను తెలుసుకోలేకపోయాడు.
0: He could not know the true form of rutam.
1: అప్పుడు భోంచేసే సమయం లోపల
0: while dining
1: annam brahma ani cheppali.
0: One has to say food is god. Annam brahma
1: raso vishnu
0: raso vishnu
1: ee rasame vishnu swarupamu.
0: ది ఎసెన్స్ ఆఫ్ ఫుడ్ ఇస్ విష్ణు.
1: అన్నమే బ్రహ్మ.
0: ఫుడ్ ఇస్ గాడ్.
1: అన్నము దేహములో ప్రవేశించి సర్వాంగముల యందు కూడాను సారాన్ని ప్రబోధిస్తుంది, అనగా అందిస్తుంది.
0: ద ఫుడ్ పార్టేకెన్ విల్ హ్యావ్ ఇట్స్ ఎసెన్స్ దట్ ఇస్ సప్లైడ్ టు ద హోల్ బాడీ.
1: ఈ శక్తియే కాకుండా రక్తమునుగా మార్చి ఆ రక్తమును శక్తిగా రూపొందింపజేస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ బ్లడ్ అండ్ ఎనర్జీ.
1: భోక్తో దేవో మహేశ్వర అన్నది తిరిగి.
0: And it is also said, the one who can takes food is God again.
1: ఆ బలమే జగత్తును కంటకును జ్ఞానమును ప్రబోధిస్తుంది అని.
0: And this principle teaches wisdom to the whole world.
1: అన్నం బ్రహ్మ.
0: Food is God.
1: రసం విష్ణుః.
0: Essence is Vishnu.
1: భక్తో దేవో మహేశ్వరః.
0: And the one who partakes food is Maheshwara.
1: మూడు గుణములు ఉంటున్నాయి.
0: These are the three attributes.
1: ఈ మూడు గుణములు కూడాను ఏకం చేయటమే నిజమైనటువంటి ఋతము అన్నారు.
0: ఋతం is unifying these three points.
1: మూడు గుణములు కూడాను ఏకం భావించాలి.
0: The three attributes must be unified.
1: దేహము, మనసు, క్రియ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఋతం.
0: ఋతం meant the perfect harmony of thought, word and deed.
1: మనసు ఏకం, వచస్ ఏకం, కర్మన్ ఏకం, మహాత్మనం.
0: It's only noble soul who will have unity in thought, word and deed.
1: కనుకనే మనో వాక్ కర్మలు ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క సత్యము.
0: Therefore the oneness of thought, word and deed.
1: మూడు గుణములుగా ఉంటున్నాయి.
0: These are the three attributes.
1: ఈ మూడు గుణములు కూడాను ఏకం చేయటమే నిజమైనటువంటి ఋతము అన్నారు.
0: ఋతం is unifying these three points.

0: రిప్రజెంట్ బ్రహ్మ విష్ణు అండ్ మహేశ్వర.
1: ఎవడైనా సరే, ఏ కాలంలోనైనా సరే, ఈ మూడింటి యొక్క తత్వాన్ని పవిత్రము గావించుకోనన్న ఈ మూడింటి యొక్క మంత్రమును ప్రవేశపెట్టాలి.
0: లెట్ హిమ్ బి ఎనీ వన్ ఆఫ్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ షుడ్ నో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ త్రీ.
1: ఇప్పుడు ఒక బల్బ్ ఉంటుండాలి,
0: హియర్ ఇస్ ఎ బల్బ్,
1: లేక లైట్ ఒక గ్లాస్ ఉంటుండాలి,
0: అండ్ యూ ఫైండ్ ఏ గ్లాస్ దేర్,
1: లైట్ ప్రకాశంగానే ఉంటుండాలి కానీ మోయబడినటువంటి గ్లాస్ కొంతవరకు మాలిన్యం చేరటం వల్ల ప్రకాశం తగ్గిపోతుంది.
0: Because of the glass which is dirty surrounding here in the bulb, you get dim light only.
1: పొగ చేరుకొని పోవటం చేత,
0: because of the smoke around,
1: ఈ జీవిత లైట్ ప్రకాశవంతంగా ఉండదు.
0: The light of life doesn't shine.
1: దానిని పూర్తిగా తుడిచివేసినప్పుడే,
0: when you clean the glass,
1: జ్యోతి స్పష్టంగా కనిపిస్తుంది.
0: You can see the light clearly.
1: అది ఈనాడు మనము చేయవలసినటువంటి పని.
0: That's what we should do today.
1: ఆ పొగనే అహం అన్నారు.
0: And the smoke around is aham.
1: మన మనసు యొక్క చుట్టూ చేరినటువంటిది ఈ పొగనే.
0: It is a smoke of illusion around the mind.
1: అహంకారం అనేటువంటిది చేరటం చేతనే దివ్య జ్యోతి జ్ఞాన జ్యోతి అనేటువంటిది ప్రకాశించడానికి వీలు లేదు.
0: It is ego that is responsible for the dim light.
1: ఈ అహంకారం అనేటువంటిది దేని ఎందుకు ప్రవేశిస్తుంది?
0: Ego, where does it get in?
1: మనం ప్రవేశించేటువంటి యొక్క సత్యనిత్యమైనటువంటి మార్గమును వదిలిపెట్టినప్పుడే అహంకారం చేరుతుంది.
0: When we give up this eternal truthful path of life, we are egoistic.
1: తన సత్యాన్ని తాను గుర్తించుకోలేనప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
0: When you don't know your true nature, you become egoistic.
1: భావాలు అభివృద్ధి అయినప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
0: The worldly thoughts lead to ego.
1: ప్రాకృతమైనటువంటి సంకల్పము చేరినప్పుడే తనలో అహం వచ్చి ప్రవేశిస్తుంది.
0: The worldly thoughts will make you egoistic.
1: అధికార స్థానాన్ని ప్రవేశించినప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
0: One is full of ego because of authority and position.
1: ఇవన్నింటినీ కొంతవరకు నిర్మూలన చేయాలి.
0: One has to kill all these.
1: అప్పుడే ఈ అహంకు ప్రవేశం ఉండదు.
0: Then there will be no aham ego.
1: అహమును తుడిచివేయకుండా నాని మాత్రం కాదు.
0: Without wiping out ego, you cannot have wisdom.
1: Pavitra jyotini taanu telusukoledu.
0: You cannot know the sanctity of
1: prakashinchetunte pavitra jyotini manam choodalanukunte ee jyotiki chuttu unnatunte ee masini tulchiveyali.
0: To see the light of life, one has to clean the glass around.
1: ఈ యొక్క ప్రబోధనే ఉభయ భారతి ప్రబోధించింది.
0: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ఉభయ భారతి.
1: ఒకనొక సమయం లోపల తాను గంగానది తీరంలో ఆశ్రమం నిర్మించుకుని అందులో నివాసం చేస్తుండాలి.
0: ఎట్ వన్ టైమ్ షీ బిల్ట్ ఎ హెర్మిటేజ్ అలాంగ్ ద షోర్స్ ఆఫ్ గ్యాంజెస్ అండ్ స్టార్ట్.
1: ఆమెతో అనేక మంది శిష్యురాలంతా చేరి జ్ఞాన ప్రబోధనలు వింటున్నారు.
0: దేర్ మెనీ డిసైపుల్స్ అరౌండ్ హర్ లిజనింగ్ టు హర్ టీచింగ్.
1: ప్రతి తెల్లవారి కూడాను గంగానదికి పోయి స్నానం ఆచరించి వచ్చేటువంటి వారు వీరందరూ.
0: దే గో ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ టు హ్యావ్ ఎ డిప్ అండ్ బాత్.
1: ఆ మార్గంలోనే బ్రహ్మజ్ఞాని అని ఒక సన్యాసి ఉంటున్నాడు.
0: దే కుడ్ ఫౌండ్ ఎ రినన్షియంట్ ఆఫ్ విజ్డమ్.
1: అతను పోతూ పోతూ ఉండేటప్పుడు ఈ ఉభయభారతి కండి ఆమె పడింది.
0: And then Ubhayabharati could notice the presence of this renunciant.
1: అతను సర్వసంగ పరిత్యాగైపోయినాడు.
0: Yes, totally sacrificed.
1: అతను నిజంగా జ్ఞానియే.
0: Is one of his
1: కాని అందులో చిన్న దోషాన్ని గుర్తించింది ఉభయభారతి.
0: Ubhayabharati found out a small mistake here.
1: తన నీరు త్రాగేటువంటి ఒక దురను కొంచెం తలకింద పెట్టుకుని పండుకున్నాడు.
0: He was resting, keeping that earthen pot as a pillow.
1: అప్పుడు ఈమె పోతు కూడాను, ఆహా, ఇతనేమో బ్రహ్మజ్ఞానే నిజమే.
0: హీ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్ నో డౌట్.
1: కానీ ఇతని లోపల ఒక చిన్న లోపం ఉంటుండే.
0: హియర్ దేర్ సమ్ ఫాల్ట్ ఇన్ హిమ్.
1: అది అతనికి వినేటట్లుగా చెప్పింది గట్టిగా.
0: అండ్ షీ డిక్లేర్డ్ లౌడ్లీ.
1: ఏమని చెప్పింది?
0: వాట్ డిడ్ షీ సే?
1: ఏమిటమ్మా అతని లోపం అని అడిగారు శిష్యురాళ్ళు.
0: అండ్ డిసైపుల్స్ ఆస్క్డ్ హర్ వాట్ ఈస్ ద ఫాల్ట్ హియర్.
1: అమ్మా, సర్వసంగ పరిత్యాగైపోయి సర్వమును త్యాగం చేసి సర్వ సన్యాసం పొంది కడకడబడికి ఇక్కడ వచ్చి తన తల క్రింద బుర్ర, నీటి బుర్ర ఎవరెత్తుకుని పోతారో ఏమో అనేటువంటి అభిమానం చేత అతను తల కిందనే పెట్టుకున్నాడు.
0: హావింగ్ రినౌన్స్ ద హోల్ లాట్ ఆఫ్ దిస్ వరల్డ్, హీ వాంటెడ్ టు సేఫ్ గార్డ్ హిజ్ అర్థన్ పాట్ ఆఫ్ వాటర్ కీపింగ్ ఇట్ యాజ్ హిజ్ పిల్లో.
1: అది విన్నాడు ఆ సన్యాసం.
0: దిస్ సెలబ్రేట్ హర్డ్ దిస్.
1: తక్షణమే అతను ఆమె తిరిగి వచ్చే సమయంలో ఆ బుర్రను తీసి ఆమె పాదాల దగ్గర విసిరాడు.
0: వాచింగ్ హర్ రిటర్నింగ్ హీ త్రూ ఇట్ అవే దిస్ అర్థన్ పాట్.
1: అప్పుడు దానిని చూచి ఉభయభారతి చెప్పింది,
0: ఉభయభారతి
1: ఒక్కటే వదిలినాడు అనుకున్నాను, ఒక్కటే దోషం ఉన్నది అనుకున్నాను, ఇప్పుడు రెండు దోషములున్నవే అనేది.
0: షీ సెడ్, ఐ థాట్ హీ హాస్ వన్ మిస్టేక్, హీ హాస్ టూ మిస్టేక్స్ నౌ.
1: ఏమిటి ఇది?
0: వాట్ ఈస్ ఇట్?
1: ఈ యొక్క ఉభయభారతి ఈ విధంగా చెప్పింది అని అభిమానం చేత దాన్ని పారవేశాడు.
0: దిస్ రినన్షియంట్ హాస్ థ్రోన్ ఇట్ ఆఫ్ ద అర్థన్ పాట్ బికాస్ ఆఫ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఈగో.
1: దీన్ని ఎవరైనా ఎత్తుకుని పోతారో ఏమో అని భయం చేత దాచుకోవటం అహం.
0: అహం ఇస్

0: టు కీప్ ఇట్ ఇన్ సేఫ్టీ అండ్ ఇన్ హిస్ కస్టడీ.
1: ఆమె ఈ విధంగా చెప్పింది, ఈ యొక్క భావం నాలో ఉండకూడదు అనే అభిమానం చేత దాన్ని రెండవ దినికి పారవేశాడు.
0: బికాస్ హిస్ ఈగో ఈజ్ హర్ట్ హీ త్రూ ఇట్ ఆఫ్.
1: అహంకార అభిమానం రెండు ఉండటం చేత అతను జ్ఞాని కాడు అని.
0: He cannot be the one of wisdom if he has this ego and possessiveness.
1: ఈ విధంగా ప్రపంచ సంచారం చేస్తూ జ్ఞానాజ్ఞానము వర్ణించుతూ జ్ఞానాజ్ఞానం నిర్ణయం చేస్తూ సంచారం చేసి సద్బోధన చేస్తూ వచ్చింది ఉభయభారతి.
0: ఉభయభారతి వెంట్ ఆన్ బ్రింగింగ్ ఎ కైండ్ ఆఫ్ డిస్టింక్షన్ బిట్వీన్ విజ్డమ్ అండ్ ఇన్నోసెన్స్ అండ్ ప్రొపగేటెడ్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
1: ఈ కలి ప్రభావం చేత స్త్రీలకు చాలా మనము విలువ ఇవ్వటం లేదు.
0: యాజ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కలి విమెన్ ఆర్ నాట్ వాల్యూ.
1: వారిలో ఉన్నటువంటి యొక్క ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానం అంతా కూడా అతీతమైనటువంటివిగా ఉన్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గాట్ దట్ స్పిరిచువాలిటీ అండ్ నాలెడ్జ్ ఆర్ ట్రాన్సెండెంటల్.
1: ఎవరికి ప్రత్యక్షంగా గోచరం కానటువంటి గుణములు కూడాను వాళ్ళలో ఉన్నాయి.
0: Women have certain qualities which are not apparent to men.
1: Okay, స్త్రీలు కదా అని వారిని మనం అలక్ష్యం చేయకూడదు.
0: Because they are women, you cannot neglect them.
1: వారు ప్రత్యక్ష ప్రబల స్వరూపులు.
0: In fact, they are very forms of energy.
1: ప్రత్యక్ష జ్ఞాన స్వరూపులు.
0: They are the embodiments of wisdom.
1: కనుకని అట్టి జ్ఞాన స్వరూపులైనటువంటి స్త్రీలను మనము కొంతవరకు గౌరవించుతూ రావాలి.
0: We have to respect women who are the personification of wisdom.
1: ఆమె ఒకానొక సమయం లోపల చెప్పింది.
0: She said at one time,
1: ఉద్యోగములు చేయ నృతులందరూ పోవా గృహకృత్యములు తీర్చి గృహిణి లేరి.
0: ఇఫ్ ఆల్ విమెన్ స్టార్ట్ అటెండింగ్ ఆఫీసెస్ హూ విల్ అటెండ్ టు హౌస్ హోల్డ్ వర్క్.
1: ఆలు మగలు ఇరువురు ఆఫీసులకు పోవా ఇల్లును పోషించు పిల్లు లేరి.
0: ఇఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ గో టు ద ఆఫీసెస్ హూ విల్ మెయింటైన్ ద ఫ్యామిలీ.
1: పుస్తకాలు చేపట్టి పురుషుల వలె పోగా వంట ఇంటిని దిద్దు వంతలేరి.
0: If women also go along with their files to the offices, who will take care of the kitchen?
1: Parabalulaku nerpa paathasalalakega tamabalulaku nerpu taluleri.
0: If they go to schools and colleges to teach, who will teach their own children?
1: Dharam valla kalugu ibbandi teerina intiloni korathalu entha undu.
0: There may be a kind of solution to the financial problem. But there will be so many problems at home.
1: Dharam valla korathalu teerutundi kani intilo unnatundi baadalu enniyo untuntai.
0: The financial demands may be met with, but there will be many house problems.
1: Kanukane vaari anni baadalu kuda ochukoni
0: they could bear all the suffering.
1: Annitini sahinchukoni
0: they could bear all the suffering.
1: Labhinchetvanti dukkamulu kashtamulanta kuda tattukoni nettukoni munduku saagipoyetvanti dheerulu gambheerulu vaallu.
0: Women are so mighty and powerful, they could resist all the obstacles and the difficulties on the way of life.
1: Gruhamaryadalanu kaapadukuntu
0: they uphold the
1: gruhini aneetvanti keethini nilabettukuntu
0: they uphold the courtesy and the prestige of the
1: family. Pracharam prabhachyankata chaatutu vachindi ubhayabharati.
0: Ubhayabharati propagated this idealism.
1: Kanuka ప్రపంచం లోపల ఏ వ్యక్తి ఎందుకును ఏ విధమైన శక్తి సామర్థ్యం ఉన్నావో ఎవరు గుర్తించుకోలేరు.
0: Nobody can know the actual potential of every person.
1: కనుక మానవుడు జ్ఞానస్వరూపుడు కావాలనుకుంటే ఈ విధమైన మూడు మార్గములు అవలంబించాలి.
0: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు బి ద వన్ ఆఫ్ విజ్డమ్ హి షుడ్ నో ద త్రీ ఫోల్డ్ పాత్.
1: సత్యం బ్రూజాత్.
0: స్పీక్ ట్రూత్.
1: ప్రియం బ్రూజాత్.
0: ఇన్ అక్సెప్టబుల్
1: బ్రూజాత్. సత్యం అప్రియం.
0: నెవర్ సే ట్రూత్ ఇన్ ఎ హార్ష్ వే.
1: సత్యం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి నైతిక విధిని కాపాడుతుంది.
0: సత్య ఇస్ ద మోరల్ వాల్యూ.
1: ప్రియం బ్రూజాత్ ఇది కేవలము ధార్మిక గుణమును కాపాడుతుంది.
0: ది ట్రూత్ హ్యాస్ టు బి సెడ్ ఇన్ ఎ గుడ్ వే పాలటబుల్ వే.
1: బ్రూజాత్ సత్యం అప్రియం ఇది ఆధ్యాత్మిక గుణమును కాపాడుతుంది.
0: నెవర్ సే ఇట్ ఇన్ ఎ హార్ష్ వే దట్ ఇస్ స్పిరిచువల్.
1: అన్నియు సత్యంలోనే ఇమిడి ఉంటున్నవి.
0: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ సత్య.
1: సత్యమే ప్రత్యక్ష దైవం ప్రతి మానవునకు.
0: ట్రూత్ ఇస్ గాడ్ టు ఎవ్రీవన్.
1: ఏ దేవాలయము పోనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు గో.
1: సత్యం సర్వత్రా ఉంటుండాలి.
0: ట్రూత్ ఇస్ ఎవ్రీవేర్.
1: సత్యమే సర్వ సంపదలను కూడాను కోల్పోతున్నట్టుగా వారికి కూడాను కాపాడుతుంది.
0: అండ్ ట్రూత్ విల్ కన్ఫర్ ఆల్ ద plenty and prosperity to everybody.
1: Prema swarupulara
0: embodiments of love.
1: Satya margamunu avalambinchandi.
0: Follow the path of truth.
1: Dharmamunu poshinchandi.
0: Sustain dharma.
1: Jeevita margam lopala nijamainatvanti gnanamunu anubhuddhi cheskondi.
0: In the path of life acquire wisdom.
1: Ee gnanamivruddhi nimittamai
0: improve upon wisdom.
1: Manamu annam bhujat. అన్నం సరైన సదువైన దీంట్లో చదువు తీసుకుంటూ రావాలి.
0: వి బిగిన్ విత్ ఫుడ్ విచ్ వీ హావ్ టు టేక్ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే.
1: ప్రియం అన్నం ప్రియంగా ఉంటుండాలి.
0: ద ఫుడ్ షుడ్ బి టేస్ట్ఫుల్.
1: ఈ ప్రియంగా ఉన్నటువంటి అన్నం కూడాను దైవ చింతన చేత దోషం నిర్మూలన కావించాలి.
0: యాజ్ వి ప్రే టు గాడ్ ద మిస్టేక్స్ ద డిఫెక్ట్స్ ఆఫ్ ద ఫుడ్
1: అన్నం బ్రహ్మ కలుగునే దాన్ని బ్రహ్మగా భావించుకోవాలి.
0: కన్సిడర్ ఫుడ్ యాజ్ గాడ్.
1: ఇంకా మనం తెలుసుకోవచ్చు విష్ణువు.
0: Then Vishnu.
1: Rasomai Vishnu.
0: The essence of food is
1: annam tina tarvata rasaswarupamai mana dehamlo sancharistuntuntadi.
0: The essence of food is supplied to the whole body.
1: Adi Vishnu swarupamu.
0: That is Vishnu vastness.
1: Brahmo devo maheshwarah.
0: Brahma
1: ఈ బ్రహ్మేశ్వరుడి భక్తో దేవో మహేశ్వర.
0: ద వన్ హూ పార్టేక్స్ ఫుడ్ ఇస్ మహేశ్వర.
1: ఈ రెండింటి యొక్క శక్తి చేతనే మానవుడు బ్రహ్మస్వరూపాన్ని ధరిస్తుంటాడు.
0: మ్యాన్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ క్రియేటర్ బ్రహ్మ,
1: శివస్వరూపాన్ని ధరిస్తుంటాడు.
0: అండ్ హీ టేక్స్ అపాన్ హింసెల్ఫ్ ద ఫార్మ్ ఆఫ్ శివ.
1: శివస్వరూపమనగా ఏమిటి?
0: వాట్ ఈస్ శివ?
1: అన్ని విధాలా త్యాగమైనటువంటివాడు.
0: హీ సింబలైజెస్ సాక్రిఫైస్.
1: ఏ విధంగా త్యాగం చేసుకున్నాడు?
0: హౌ డస్ హీ సాక్రిఫైస్?
1: అన్నింటి కూడాను, ఒక్కటి కూడా తన దేహం కూడాను తాను త్యాగం చేసుకునేటువంటి వాడు శివుడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ శివ సాక్రిఫైసెస్ హిస్ బాడీ.
1: ఈ బాడీని ఏ విధంగా త్యాగం చేశాడు?
0: How did he do it?
1: Prapanchamlo prati manavudu kudanu dehanni amitanga premistuntadu.
0: In this world every man is attached to the body.
1: Kani itti dehabhimanam kudanu athaku teliyadu.
0: Shiva has no body attachment.
1: Ee dehabhimanam purti tejinchi
0: he has given up the body attachment.
1: Atmaabhimanam nunde tane aatmana imarchi
0: he remained in the state of the self atma.
1: దినదిన మురువురు తిరుపమిత్తుడు గాని కంటి ఇంటి పట్టిన కీటి కురివలేదే అని పార్వతి బోధించింది.
0: పార్వతి టోల్ హిమ్ యూ గో రౌండ్ ద హోల్ ఆఫ్ ది సిటీ విజిటింగ్ హౌస్ ఆఫ్టర్ అదర్ హౌస్.
1: ఒక ఇల్లు కూడా లేదే.
0: యూ డోంట్ హ్యావ్ రెసిడెన్స్.
1: ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫార్?
1: దినదిన మురువురు తిరుపమిత్తుడు గాని ఇంటి పట్టిన కూటి కిరివలేదే.
0: యూ గో రౌండ్ హౌస్ టు హౌస్ బెగ్గింగ్ ఫుడ్.
1: యూ దాచుకున్న దోశడు కంపలేదే.
0: యూ హ్యావ్ నో షెల్టర్.
1: ఇంటి కాపురము నేను ఎట్లు చేతు అనింది.
0: హౌ కెన్ ఐ బీ ఇన్ దిస్ ఫ్యామిలీ షీ సెడ్.
1: పరమ శాంతంతో శివుడు బోధించాడు.
0: శివ పాసిఫై
1: పార్వతి, ఇల్లు కట్టిన మాత్రాన ఏమి అయ్యే?
0: వాట్ హ్యాపన్స్ ఈవెన్ ఇఫ్ యు హావ్ బిగ్ హౌస్?
1: ఎలుకలు మనకన్నా ముందే చేరు.
0: అండ్ ది రాట్స్ విల్ గెట్ ఇన్ ఈవెన్ బిఫోర్ వి గో.
1: ఎలుకలు రాగడి ఏకనే ఒక పిల్లి.
0: అండ్ దెన్ దేర్ విల్ బి క్యాట్ ఆల్సో ఫాలోయింగ్ రాట్.
1: పిల్లి బాలకు ఒక పెయ్యవలయో.
0: అండ్ యూ హ్యావ్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: సంసారం ఇది, దీన్ని మీరు ఏమాత్రం ఆశించకూడదు అని చెప్పాడు పార్వతికి.
0: అండ్ హీ టోల్డ్ పార్వతి దిస్ వే డోంట్ ఎక్స్పెక్ట్ దీస్ థింగ్స్.
1: అటువంటి సర్వసంగ పరిత్యాగైనటువంటి వాడు ఈశ్వరుడు.
0: ఈశ్వర ఇస్ ఎ టోటల్ రినన్షియంట్.
1: మౌళి గుడికెళ్ళి చంద్ర మర్ఖండ కడతోడ బెడదారు గుంపెడు జడతోడ.
0: అండ్ హిస్ గాట్ ద ఫోర్ లాక్స్ విచ్ ఆర్ ఇంటర్ ఓవన్.
1: జడలో ప్రవహించు చెదరేటి చిగుతోడ.
0: అండ్ విత్ ఆల్ ద షైనింగ్ light over there.
1: Dambaina palanetrammu thoda.
0: With the forehead which is so big.
1: Nalla regidi vanti nallani medu thoda.
0: With the dark neck.
1: Karamalu naga kankanamu theda.
0: And with all the ankle there.
1: Nadumulu chuttina naga charmam thoda.
0: And there you find the skin.
1: Mainina nalla bhasmam thoda.
0: And with bhasma vibhutena.
1: Dorta kunkuma puttuto.
0: And the kunkum on the forehead.
1: Tamula raga darambu thoda. Tarhayama mayavajra taatankamulu thoda. విక్షాస్త్రమధ్యయా వృష్టి తోడ. నల్ల కులవులు దునుమాడ కొల్లలాగుడు మెరుగు చామన చాయన మేని తోడ.
0: విత్ ఆల్ ది షైన్ విత్ ఆల్ ద లైట్ అండ్ ద స్కిన్ అరౌండ్ ద వెయిస్ట్ అండ్ ద కుంకుమ ఆన్ ద ఫోర్హెడ్ దేహాన్ని ఆవిగా
1: తేజిస్తూ వచ్చాడు.
0: అండ్ శివ
1: మౌళి గుడికని చంద్ర మఖండ కడతోడ.
0: విత్ ఆల్ ద షైనింగ్ లైట్ ఆఫ్ ద మూన్
1: బెడదారు గుంపెడు జడ తోడ.
0: విత్ ఆల్ ద ఫోర్ లాక్స్ ఇన్ రో
1: జడలో ప్రవహించు చెదరేటి తిగుతోడ.
0: అండ్ దేర్ ఇస్ ఫైన్ ది ఫైన్ ది రెస్ప్లెండెంట్
1: దంబైన పాల నేత్రము తోడ.
0: విత్ ద వైట్ ఫోర్హెడ్
1: ఇలాంటి వేషాన్ని ధరించి
0: విత్ దట్ అపారల్
1: సర్వసంగ పరిత్యాగై
0: హీ సాక్రిఫైస్డ్ ఆల్
1: కేవలము ప్రపంచమునకు జ్ఞానబోధన సల్పుతూ వచ్చాడు.
0: హీ టాట్ ద లెసన్స్ ఆఫ్ విజ్డమ్ టు ద వరల్డ్.
1: ఈ జ్ఞానం అంటే ఏమిటని చెప్పారు.
0: వాట్ ఈస్ విజ్డమ్?
1: త్రికరణ శుద్ధి ఏ జ్ఞానము అన్నాడు కట్టగలపటికి.
0: Jnana meant the purity of heart is jnana.
1: Mana dehamunu parishuddham cheskovali.
0: We have to keep our body pure.
1: Mana manasunu parishuddham cheskovali.
0: Mind must be purified.
1: Mana karmanu mana parishuddham cheskovali.
0: Our actions must be pure.
1: Kalukune deenini the proper study of mankind is man ani.
0: This what is said, the proper study of mankind is man.
1: Anta ఏమిటి ఆ మ్యాన్ కైండ్?
0: వాట్ ఈస్ మ్యాన్ కైండ్?
1: శరీర మనసు కర్మల యొక్క ఏకత్వమే మ్యాన్ కైండ్.
0: ఇట్ ఓన్లీ మీన్స్ యూనిఫైయింగ్ థాట్ వర్డ్ అండ్
1: ఇట్లా దాన్ని మనం ఈనాడు చేస్తున్నామా?
0: ఆర్ వి డూయింగ్ లైక్ దిస్?
1: పెద్ద శ్రమ పడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు
1: కష్టపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్.
1: మన శరీర శుద్ధత
0: చెక్ చెక్ ది
1: గంగా నదికి సజ్జలోనే ఉంటుంటారు.
0: అండ్ ఈస్ దేర్ వెరీ క్లోజ్.
1: కానీ స్నానం చెయ్యరు.
0: దో రివర్ ఇస్ సో క్లోజ్ యూ డోంట్ టేక్ బాత్.
1: ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: కనుకనే అన్ని ఉండి కూడాను వారు పరిశుద్ధతకు పూనుకోవటం లేదు.
0: దో వీ హ్యావ్ ఆల్ వీఆర్ నాట్ ప్యూర్.
1: దీనిని అశుద్ధతో కూడినటువంటి వాడు.
0: హీఈస్ ఫుల్ ఆఫ్ డర్ట్ టుడే.
1: అన్ని అనుకూలములు ఉండి కూడాను మనం ఈ అనుకూలాన్ని సద్వినియోగం చేసుకోలేకుండా పోతున్నాం.
0: దో వీ హ్యావ్ ఆల్ కన్వీనియన్సెస్ వీఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దెమ్.
1: అది సోమరితనం అన్నారు.
0: ఇట్ ఈస్ ఆల్ లేజినెస్.
1: ఈ సోమరత్వం ఉన్నటువంటి వాడు తమో గుణంతో విద్దుతుంటాడు.
0: ద వన్ హూ ఇస్ లేజీ ఈస్ ఫుల్ ఆఫ్ అనిమల్ క్వాలిటీ తమో గుణ.
1: ఈ అనిమల్ క్వాలిటీని పూర్తి నిర్మూలం గావించి
0: వన్ హ్యాస్ టు కిల్ అనిమల్ క్వాలిటీ.
1: మానవత్వాన్ని పెంచుకుని
0: డెవలప్ హ్యూమన్ క్వాలిటీ.
1: దాన్ని దైవత్వంగా మార్చుకోవాలి.
0: అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు డివైన్ క్వాలిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడీమెంట్స్ ఆఫ్ లవ్.
1: ముఖ్యంగా ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది,
0: వాట్ యు హావ్ టు నో టుడే ఇస్,
1: చిత్తశుద్ధి కోసం మీరు ప్రాకులాడాలి.
0: స్ట్రగుల్ హార్ట్ ఫర్ ప్యూరిటీ ఆఫ్ ద హార్ట్.
1: చిత్తశుద్ధి ఒకటి ఉంటే నా సర్వము సిద్ధి కలుగుతుంది.
0: విత్ ది ప్యూరిటీ ఇన్ హార్ట్ యు విల్ హావ్ ఎవ్రీథింగ్.
1: చిత్తశుద్ధికి మనం తినే అన్నము,
0: ఫర్ ద ఫుడ్ యు టేక్,
1: తినే భావము,
0: ద ఫీలింగ్,
1: అనుభవించే ఆనందము, ఈ మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
0: ద ఫుడ్ దట్ వి టేక్ అండ్ ద ఫీలింగ్ విత్ విచ్ వి టేక్ అండ్ ద ఎంజాయ్మెంట్ వి హావ్
1: వండేటువంటి సమయం లోపల వంటను పరిశుద్ధంగా మనం వండాలి.
0: అండ్ వైల్ కుకింగ్ ఇట్ షుడ్ బి ప్యూర్.
1: పూర్వకాలం నందు
0: ఎర్లియర్
1: ఆచార బ్రాహ్మణులైనటువంటి వారందరూ కూడాను
0: పీపుల్ ఆఫ్ ట్రెడిషన్
1: తాను భుజించేటువంటి ఆహారము తన పత్నే వండాలి కానీ ఇతరులు వండడానికి వీలు కాదన్నాడు.
0: దే ఇన్సిస్టెడ్ దట్ ద వైఫ్ హాస్ టు కుక్ ఫర్ హిమ్.
1: అనగా ఆ యొక్క పత్ని సర్వుల యొక్క గృహంలో ఉన్నటువంటి వారి సుక్షేమాన్ని మనసులో తలుచుకొని వండుతుంది.
0: బికాస్ వైఫ్ కుక్స్ కీపింగ్ ఇన్ వ్యూ ద హెల్త్ ఆఫ్ ది హౌస్ హోల్డర్.
1: ఈ కుక్స్ మనం పెట్టుకుంటే వాడు ఏ చింతతో చేస్తారో ఏమో.
0: If the cook is there, what
1: feeling
0: you have? What thought you
1: will be entertaining?
0: All the thoughts of the cook will get into the food, turns into a poison.
1: కనుక ఏ విధంగా కూడా ఇతరులను ప్రవేశించపెట్టలేదు.
0: So they didn't entertain anybody.
1: కనుక అన్నం బ్రహ్మ.
0: Food is God.
1: అది పూర్తి పవిత్రమైన బ్రహ్మగా రూపొందుతుంది.
0: And then the food is God in full.
1: రసో విష్ణు.
0: ఎసెన్స్
1: అది ఫుడ్ వల్ల రసంగా మారినటువంటిది, అది కూడా పవిత్రంగా ఉంటుంటాయి.
0: అండ్ ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ బౌండ్ టు బి సీక్రెట్.
1: కేవలం శరీర శుభ్రతే మాత్రమే కాదు,
0: నాట్ మియర్లీ ఫర్ ద బాడీ,
1: మానసిక పరిశుద్ధం కూడా ఉండాలి.
0: ద మైండ్ షుడ్ బి ప్యూర్.
1: ఆ వండే సమయం లోపల పదార్థం యొక్క విషయాన్ని చక్కగా విచారించి వండాలి.
0: వైల్ కుకింగ్ వన్ షుడ్ నో ద మెటీరియల్ దట్ ఈస్ కుక్డ్.
1: భర్త తెచ్చాడు ఈ కూరగాయలు,
0: హస్బెండ్ బ్రాట్ వెజిటబుల్.
1: ఈ కూరగాయలు ఏ విధంగా తెచ్చాడు, ఏమిటో,
0: హౌ హాస్ హి బ్రాట్ దెమ్.
1: వాళ్ళు ఏమైనా అధికార దీంతో వాళ్ళ భయపెట్టి ఆ కూరగాయలు తెచ్చాడా, ఏమిటో.
0: బికాస్ ఆఫ్ పొజిషన్ అథారిటీ మైట్ హావ్ బ్రాట్ ద వెజిటబుల్స్ టోటలీ.
1: అదే కాకుండా వారికి ఏ విధంగా కూడా కొంత దొంగతనంగా లభించినటువంటిది కూరగాయలు తెచ్చాడు, ఏమిటో.
0: ఆర్ ద వెజిటబుల్స్ మైట్ హావ్ బీన్ స్టోలెన్ ఫ్రమ్ ద మార్కెట్.
1: ఈ విధమైనటువంటి చర్యల చేత ఆ పదార్థములు మాలిన్యమైపోతుంటాయి.
0: దీస్ యాక్షన్స్ మేక్ ద ఫుడ్ పొల్యూటెడ్.
1: కనుక ఆ పొల్యూషన్ చేత మనిషికి పాయిజన్ గా మారిపోతుంది.
0: అండ్ ద వెరీ పొల్యూటెడ్ ఫుడ్ ఈజ్ ఎ పాయిజన్.
1: ఎవరు మీరు గుర్తించలేరు.
0: మెనీ పీపుల్ కెనాట్ నో.
1: నిత్య జీవితంలో మనం తినేటువంటి తిండి వల్ల ఎన్నియో మనం కర్మలు ఆచరిస్తున్నాము.
0: అవుట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వి టేక్ వి డు సో మెనీ యాక్షన్స్.
1: ఎన్నియో దోషములను మనం పొందుతున్నాము.
0: దట్ సో మెనీ మిస్టేక్స్ దట్ వి డు.
1: స్వరూపులారా, కాలం కొంచెం అధికంగా అయినప్పటికీ మీరు చక్కగా ప్రార్థించి భుజించండి.
0: హ్యావ్ యువర్ ఫుడ్ ఓన్లీ ఆఫ్టర్ ప్రేయర్.
1: అప్పుడే ఈ పన్నీ పరిశుద్ధమైపోతాయి.
0: దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ప్యూర్.
1: పరిశుద్ధమైనప్పుడు శుద్ధ జ్ఞానం మనకు లభించుతుంది.
0: అండ్ అవుట్ ఆఫ్ ప్యూర్ ఫుడ్ యూ విల్ హావ్ ప్యూర్ నాలెడ్జ్.
1: ఒకానొక సమయం లోపల ఋషికేశ్ లోపల శివానంద ఆశ్రమం ప్రక్క లోపల ఒక ఆశ్రమం ఉండేటువంటిది.
0: అట్ వన్ టైమ్ ఇన్ ఋషికేశ్, వెరీ క్లోజ్ టు శివానంద ఆశ్రమ, దేర్ ఇస్ అనదర్ హెర్మిటేజ్.
1: అక్కడ అందరూ చాలా వరకు సన్యాసులు చేరేవారే. వారు వచ్చిన వారికి అందరికీ ఫ్రీ చపాతీలు ఇచ్చేటువంటి వారు.
0: దేర్ నంబర్ ఆఫ్ సెలబ్రేట్స్ దేర్ అండ్ ఆల్ చపాతీస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రీలీ.
1: ఆశ్రమ వాసులు కూడా దాన్ని భుజించేటువంటి వారు.
0: ద ఇన్మేట్స్ ఆల్సో హ్యాడ్ ద సేమ్ ఫుడ్.
1: కానీ నిత్య జీవితంలో గడిపేటువంటి పవిత్రమైనటువంటి జీవి ఒక సన్యాసి ఉంటున్నాడు.
0: దేర్ లైస్ ఏ సేక్రెడ్ నోబుల్ సోల్.
1: ఆ ముందు రోజు ఒక సేతి వారు ఉన్నారు. సేత్
0: వన్ డే ఏ సేత్ ఏ రిచ్ మ్యాన్.
1: అతనికి ఓ భార్య మరణించడం చేత ఒక దినం 11వ దినము సమారాధన చేస్తూ వచ్చాడు.
0: దట్ రిచ్ మ్యాన్ లాస్ట్ హిస్ వైఫ్ అండ్ ఆన్ 11th డే ఫుడ్ వాజ్ సర్వ్ టు మెనీ పీపుల్.
1: ఆ ఫుడ్ లోపల చాలా పాయిజన్ గా ఉంటుంది.
0: అండ్ ద ఫుడ్ వాజ్ కంప్లీట్ పాయిజన్.
1: ఏమిటది పాయిజన్?
0: వాట్ ఇస్ ద పాయిజన్?
1: ఆ బిడ్డ అనగా ఆ యొక్క వైఫ్ ఏ విధంగా మరణించింది?
0: హౌ డి షీ డై, ద వైఫ్ ఆఫ్ దిస్ రిచ్ మ్యాన్.
1: చూచాడు,
0: యూ నో,
1: ఆ యొక్క సేతి చాలా వృద్ధుడు.
0: That said, rich man is old person.
1: Ganasi cheta okani bhramimpu chesi young girl ni pendi chesukunnadu.
0: Because of his money he could marry a young girl.
1: Aa bidda nirantaramu yedustu undetundi.
0: That young girl was shedding
1: tears. Na tandri naa jeevithanni ee vidhanga paadu chesi pettade.
0: And she was so sad because of her father.
1: Chaala baadha padutu undetundi.
0: She was feeling very sad.
1: కనుకని ఆ బాధపడుతూ ఒకనాడు ఏం చేసింది, గ్యాంజెస్ లో పోయి పడిపోయింది.
0: వన్ డే వాట్ షీ డు, షీ జంప్డ్ ఇన్ టు గ్యాంజెస్.
1: ఆ మరణించినటువంటి ఆమెకు ఈ శ్రాద్ధం చేస్తూ వచ్చాడు ఈ భర్త.
0: అండ్ హీ వాస్ డూయింగ్ ఆబిచ్యూరీ రైట్స్ ఆన్ ద 11th డే.
1: ఆ శ్రాద్ధం చేసినటువంటి భోజనము ప్రతి ఆశ్రమానికి కూడా పంపించాడు.
0: అండ్ ద ఫుడ్ ఈజ్ సప్లై టు ఆల్ ఆశ్రమ్స్ హెర్మిటేజెస్.
1: ఆ యొక్క ఆశ్రమాల లోపల ఒక పద్ధతి ఉంటుండాలి, వీరు వండి పంపించలేదు, ఇంత డబ్బును ఇచ్చేస్తే ఆశ్రమ వాసులే వండుకొని తింటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ కుక్డ్ ఫుడ్ ఈజ్ నాట్ సెంట్ టు ఆల్ దీస్ ఆశ్రమ్స్, ఓన్లీ ప్రొవిజన్స్ ఆర్ గివెన్.
1: ఆశ్రమ లోపల ఫుడ్ చేశారు.
0: The food is made.
1: ఇదందరూ భుజించారు.
0: All had partaken.
1: ఈ సత్యమార్గంలో ప్రవేశించినటువంటి సన్యాసి దీన్ని భుజించినటువంటి తక్షణమే రాత్రికి నిద్రపట్టలేదు.
0: The man of truth, the noble soul, could not sleep that night.
1: చాలా బాధపడుతూ వచ్చాడు.
0: He was miserable.
1: ఒక యంగ్ గర్ల్ కనిపించుకుంటూ వచ్చింది.
0: And he could visualize young girl.
1: ఏమిటి, నాకు ఎప్పుడు కూడా ఈ చింత లేదే.
0: I don't have any thought of a woman.
1: నేను ఎప్పుడు విషయవాసనలో నేను వాసించనే.
0: I don't have any sensual pleasure.
1: నాకు ఎందుకు ఈ స్త్రీ స్వప్నంలో రావటం?
0: How is that I dream of a
1: woman? ధ్యానంలో కూర్చునేటప్పటికే అందులో ఆమె కనిపించటము.
0: The moment he sat for meditation, he saw that young lady.
1: చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది.
0: It is a very miserable thing.
1: నేను తలంచినటువంటి విషయము నాకు స్వప్నంగా రూపొందుతుంది అది.
0: In fact, what I thought appears in
1: meditation. సచ్చిదానందమైనటువంటి గురువు దగ్గరికి పోయి ప్రశ్నించాడు.
0: And he questioned his guru, Sachidananda.
1: స్వామి, నాకు ఎందుకు ఈ దృశ్యం ఈ విధంగా కనిపిస్తుంది?
0: He said, Swami, why do I dream like this?
1: నాయన యోచన పడవద్దు.
0: Don't worry.
1: నేను విచారిస్తానని రెండవ దినము ఆ సేతి వాళ్ళ కుటుంబాన్ని పిలిపించి విచారించాడు. ఎందుకోసం ఈ తద్దనం చేశారు?
0: The guru said, I will investigate. He called for this rich man. Why the obituary rites performed on the 11th day?
1: ఈమె యువతి అనగా చాలా యంగ్ గర్ల్, ఈమె ఆత్మహత్య చేసుకుంది.
0: Then he could know that young girl committed suicide.
1: కనుకనే ఆ సూసైడ్ చేసుకున్నందుకు ఏ విధంగా చచ్చిందో ఏ విధంగా పోయిందో అది ఎవరు గుర్తించరు.
0: Nobody knows how she committed suicide.
1: 12వ దినము తద్దినం మాత్రం చేసుకుంటారు.
0: It is only 11th day which is a rite for form.
1: ఈ విధంగా జరిగిన చరిత్రనంతా కూడాను ప్రబోధించాడు.
0: And he could know what all had happened.
1: రెండవ దినము ఆ సచ్చిదానందం వచ్చి ఇతనికి సన్యాసికి చెప్పాడు, నాయన ఈ విధంగా మరణించింది తన వైఫ్.
0: The Sachidananda guru told his disciple this, how she committed suicide.
1: దానివల్ల ఈ యొక్క భోజనం లోపల ఆ యొక్క దుర్ప్రభావం అనేటువంటి యొక్క సిచ్యుయల్ సోల్ ఈమె కనిపిస్తూ వచ్చింది.
0: Because of these effects of the departed soul, the food is poison and you could see her in your vision.
1: భావం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి మార్గాన్ని నిర్మూలన చేసి అపవిత్రమైనటువంటి దృశ్యాలంతా కనిపింపజేస్తుంది.
0: The feeling also, if it is impure, it shows all impurities in vision.
1: ఆ సన్యాసి భోజనం కూడా మానివేశాడు.
0: That day renunciant has given up taking food.
1: Kalam dilatamu kalam gadapatam.
0: He had partaken only fruits.
1: Edo inta palu tagatam kalam gadapatam.
0: And he just took
1: dehaniki edo undali kada.
0: Something is required for the body.
1: Vichanam deharachatram dehani kaapadukune nimittamu kontha aaharam undali.
0: Food is essential for the maintenance of the body.
1: Enta sadakudainappudigini కొత్త కార్ అయినప్పటికీ పెట్రోల్ వేయాలి కదా.
0: ఇట్ మే బి ఎ స్పెరెంట్ ఆర్ ఇట్ మే బి ఎ న్యూ కార్. ఇట్
1: పెట్రోల్ వేయని కార్ రన్ కాదు.
0: వితౌట్ పెట్రోల్ ఇట్ వోంట్ రన్.
1: కాబట్టి దేహం అనేటువంటి కారుకు ఈ పెట్రోల్ అనేటువంటి భుజం భుజించకపోతే ఏమీ జరగదు.
0: బాడీ ఇస్ ద కార్ దట్ రిక్వైర్స్ ద పెట్రోల్ ఆఫ్ ఫుడ్ టు రన్.
1: కనుక ఏదో ఒకటి భుజించాలి.
0: వన్ హ్యాస్ టు ఈట్ సంథింగ్ ఆర్ అదర్.
1: కాలం గడుపుతూ వచ్చాడు.
0: సో స్పెండింగ్ టైమ్ లైక్ దాట్.
1: అప్పటి నుంచి అతనికి ఈ దృశ్యం కనిపించడం లేదు.
0: అండ్ సిన్స్ దెన్ దిస్ డ్రీమింగ్
1: స్టాప్డ్. ఎన్నో దృశ్యములు మన స్వప్నంలో కనిపించకుండా ఉండవలసినటువంటి అన్ని కనిపిస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ సో మెనీ సీన్స్ అపియర్ ఇన్ అవర్ డ్రీమ్స్.
1: స్వప్నమునందు మాత్రమే కాదు జ్ఞానమునందు కూడా ఇవన్నీ ప్రత్యక్షం అవుతుంటాయి.
0: యు ఆల్సో కమ్ అక్రాస్ దోస్ సీన్స్ వైల్ ఇన్ మెడిటేషన్.
1: ఇవి కేవలం ఆహారం నుంచి ఏర్పడేటువంటి దోషం లేదు.
0: దే ఆర్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఫుడ్.
1: ఆహారం నుంచి, ఆహారం సంపాదించినటువంటి వ్యక్తి నుంచి మనకి ఈ దోషములు ఏర్పడుతుంటాయి.
0: ద ఫుడ్ and the one who brought the food and his feelings are responsible for this.
1: కనుకనే ఆ ప్రాచీన కాలం నందు స్వయం పాకం.
0: So in ancient days they all cooked for themselves.
1: ఎక్కడైనా మార్కెట్ కి పోయినప్పుడు కూరగాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడగాలి.
0: If any provisions are brought home, you should ask where from you got it.
1: అనగా ఇవేమైనా దొంగతనం తీసుకుని వచ్చారా, లేక మరేమైనా ఉత్తో తీసుకున్నారా అని బోధిస్తారు.
0: Have you stolen them or accepted as bribe? You should question.
1: కనుక దోషరహితమైనటువంటి వస్తువులే మనం భుజించాలి.
0: వీ హావ్ టు ఈట్ ఓన్లీ డిఫెక్ట్లెస్ ఫుడ్.
1: ఆ విధంగా దోషాన్ని పరిశీలించడం చాలా కష్టమవుతుంది.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇన్వెస్టిగేట్ ద మిస్టేక్.
1: కనుక భుజించడానికి పూర్వము,
0: బిఫోర్ యూ ఈట్ ఫుడ్,
1: బ్రహ్మార్పణం, బ్రహ్మహవిన్, బ్రహ్మాగ్నో, బ్రహ్మనాహృతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన, ఈ ప్రమాణం చేత మనం భుజించాలి.
0: ప్రే టు గాడ్, ఆఫర్ ఫుడ్ టు గాడ్ ఇన్ ఫుల్ అవేర్నెస్. ద వన్ హూ టేక్స్ యాక్సెప్ట్ ఫుడ్
1: అది మీరు కాలేజీలో ఎప్పుడు ఎప్పుడు భోజన టైంలో అంతా మీరు స్మరిస్తుంటారు.
0: దిస్ ఈజ్ యువర్ ప్రేయర్ ఎట్ ద టైమ్ ఆఫ్ డైనింగ్.
1: అది పరిశుద్ధమైనటువంటి భావంతో నీవు ప్రార్థిస్తే ఆ అన్నం పరిశుద్ధంగా మారిపోతుంది.
0: విత్ సీక్రెట్ థాట్ ఇఫ్ యూ ప్రే, ద ఫుడ్ విల్ బి ప్యూర్.
1: ఎవరు ఏ దోషం చేసినప్పటికీ
0: ఎనీ మిస్టేక్ మే బి కమిటెడ్ బై ఎనీ, ద దట్ మిస్టేక్ వుడ్ నాట్ గెట్ ఇన్ టు ద
1: కనుకనే ఈ ఉభయ భారతి ఈ విధమైనటువంటి ప్రబోధలు ప్రపంచానికి చేస్తూ వచ్చింది.
0: దిస్ హెస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ ఉభయ భారతి ఆల్ రౌండ్ ద వరల్డ్.
1: కనుకనే ఆమె పరిపూర్ణ జ్ఞానరాలు అయిపోయింది.
0: సో షీఈ్ వన్ ఆఫ్ టోటల్ విజ్డమ్.
1: అట్టి జ్ఞానం మనం సంపాదించాలంటే ఈ విధమైనటువంటి పరిశుద్ధమైన హృదయం కావాలి.
0: To acquire that pure knowledge, we should have sacred heart.
1: ఒకానొక సమయంలో విక్రమాదిత్యుడు పెద్ద సభ జరిపాడు.
0: At one time, Vikramaditya convened a big conference.
1: ఆ సభయందు ఏమని చెప్పాడు? బుద్ధి గొప్పదా, మేధస్సు గొప్పదా?
0: He questioned this way: is the intellect that is great or the mind, intelligence?
1: మేధస్సు.
0: మేధస్.
1: తెలివితేటలు.
0: The intelligence.
1: అది ఏది గొప్పది అని చేశాడు.
0: He questioned what is great.
1: సమావేశమైనటువంటి పండితులందరూ కూడాను మేధస్సే గొప్పది అన్నారు.
0: In the conference, everybody said that it's intelligence that is great.
1: Vikramaditya danni angikarinchaledu.
0: Vikramaditya did not accept.
1: Annintikante buddhi chaala goppadi annadu.
0: Buddhi is superior to the mind.
1: Yedesu lopala konni konni marpulu chendutu undochunu.
0: Mind may have changes.
1: Vyaktigatamainatvanti marpulu chendutu undochunu.
0: There may be individual changes.
1: Pravartana sambandhinchinatvanti marpulu chendutu undochunu.
0: Changes based on the conduct.
1: Kaani buddhi chaala parishuddhamainatvantidi.
0: But intellect is pure.
1: కనుకనే బుద్ధి కంటే మించినటువంటి తెలియదు అన్నాడు.
0: సో దేర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ది ఇంటెలెక్ట్.
1: కనుకనే బుద్ధి గ్రాహ్య మతేంద్రియం అని ప్రబోధించాడు.
0: దేర్ ఫోర్ హీ సెడ్ దిస్ ఇంటెలెక్ట్ బుద్ధి ఇస్ ట్రాన్సెండెంటల్.
1: దీనికి మించినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ విజ్డమ్.
1: మనం ఆశించేటువంటి ఆత్మ జ్ఞానం అంతా బుద్ధి అందే ఇమిడి ఉంటున్నది.
0: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ ఇన్ ది ఇంటెలెక్ట్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: లవ్, అందరూ కూడాను ఈనాటి నుంచి కూడాను భుజించే సమయం లోపల పవిత్రమైన మంత్రాన్ని నిశ్చయించుకుని భుజించండి.
0: ఫ్రమ్ దిస్ డే బిఫోర్ యూ పార్టేక్ యువర్ ఫుడ్,
1: దోషములు కూడా హృదయంలో ప్రవేశించవు.
0: అండ్ దెన్ నో మిస్టేక్ విల్ గెట్ ఇన్ యువర్ హార్ట్.
1: బ్రహ్మ.
0: ఫుడ్ ఈస్ గాడ్.
1: రసో విష్ణు.
0: ది ఎసెన్స్ ఇస్ విష్ణు.
1: భోక్తో దేవో మహేశ్వర.
0: ద వన్ హూ ఈట్స్ ఈస్ మహేశ్వర.
1: మానవుని యొక్క భూలోకాలు కూడా చేరుస్తుంది.
0: ద ట్రినిటీ ఈజ్ ఈక్వల్ టు ద త్రీ వరల్డ్స్.
1: ఈ త్రికరణ శుద్ధియే నిజమైన పవిత్ర జ్ఞానం అనుకుంటున్నాను.
0: ద ప్యూరిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ విజ్డమ్.
1: ఏ సాధనలు చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫాలో ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఏదో చేస్తుంటాం మనం సాధనలో.
0: వి డూ సర్టన్
1: సాధనలు. ప్రధానంగా సాధనలు కేవలం తాత్కాలిక తృప్తి కోసం మాత్రమే.
0: దీ స్పిరిచువల్ పాత్స్ గివ్ యూ టెంపరీ హ్యాపీనెస్.
1: అది కాదు, ఇది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
0: యూ నీడ్ ఎటర్నల్ బ్లిస్.
1: ఇలాంటి ఆనందాన్ని మనం పొందే నిమిత్తమై
0: టు అక్వైర్ దిస్ బ్లిస్.
1: అన్నం బ్రహ్మ.
0: We should begin with food.
1: Vishnu.
0: Food is God.
1: Bhakto Devo Maheshwara.
0: Essence is Vishnu.
1: Manam tine baharamu, raktamu, dani sancharinchetundi yangamulu anni kudunu parishuddham aipothayi.
0: Therefore, the food, the essence and the blood, they all be sanctified.
1: Prema swarupulara.
0: Embodiments of
1: love. Ilanti mantramulu sarina reetiga shubham cheyataniki manaku motta motta. Rutam Satyam.
0: రుతం సత్యం టు బిగిన్ విత్.
1: అనగా రుతం చాలా గొప్పది.
0: రుతం ఇస్ గ్రేటెస్ట్.
1: రుతం అనగా త్రికాల బాధ్యమైనటువంటి రుతం.
0: రుతం ఇస్ చేంజ్లెస్.
1: పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటి యొక్క ఏకత్వాన్ని గడిచినటువంటి రుతం.
0: ఇట్ రిమైన్స్ ఆల్ ద సేమ్ ఇన్ ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
1: అది నిజమైన జ్ఞానము.
0: దట్ ఈస్ ట్రూ విజ్డమ్.
1: సత్యంలో కూడా కొన్ని కాలాన్ని పరిగణంగా కొంచెం మార్పు చెందవచ్చును.
0: సత్య మే షో సర్టన్ చేంజెస్ విత్ ద పాసేజ్ ఆఫ్
1: టైం. కాలంగా మార్పు చెందేటువంటి అంత కూడాను మారకమన్నారు.
0: And that which is changeable is marakam.
1: ఎట్టి సమయమునందు కూడాను కాలమును వాస్తవము చేయకుండా పవిత్రమైనటువంటి దీని లోపల శాశ్వతంగా నిలిచేటువంటిది సరైనటువంటి మార్గము ఒక్కటే.
0: Therefore, the changeless, immortal, eternal path is tarakam only one.
1: ఇది తారకం కాదు, ఇది మారకం. మారకంలో మార్పు చెందుతుండాలి, తారకంలో ఉంటుండాలి సర్వము.
0: All the changes are there in only in మారకము, but not in తారకం.
1: ఇది తారక మంత్రము అని ప్రబోధిస్తూ వచ్చారు రామదత్తులు.
0: And this is తారక మంత్ర.
1: తారక మంత్రం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ తారక మంత్రం?
1: మూడు కాలములు ఎందుకు మార్పు చెందినటువంటిది తారకము.
0: తారకము మీన్స్ దట్ విచ్ డస్ నాట్ చేంజ్.
1: తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతమ్యము తెలుసుకునమన్నా.
0: చాంట్ తారక మంత్ర. గో టు యువర్ ప్రిసెప్టర్.
1: ఎరుకు మన పండకుండా జాగ్రత్త అనే తమకు స్వప్నాశ శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవన్న.
0: నో తారక మంత్ర టు నో ది రియాలిటీ ద విట్నెస్ విచ్ ఎగ్జిస్ట్.
1: ఎప్పటికీ అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం.
0: దేర్ ఫోర్ ద తారక స్పీక్స్ ఆఫ్ ది ఎటర్నల్ విట్నెస్ విచ్ ఈస్ సేమ్.
1: ఏ మతం వారైనా కానీ, ఏ కులం వారైనా కానీ తారక మంత్రాన్ని తెచ్చుకోవాలి.
0: పీపుల్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ.
1: కానీ ఇప్పుడు భక్తులు భక్తులు భక్తులు అనుకుంటుంటారు.
0: కెన్ రిపీట్ తారక మంత్ర. వి కాల్
1: భక్తులు సాధన చేస్తున్నారే కానీ
0: వి అడాప్ట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
1: అడుగు పెట్టిందంతా అసత్యమే.
0: ఎవ్రీ స్టెప్ వి అటర్ లైస్.
1: మాట పలికిందంతా అసత్యమే.
0: వాట్ ఎవర్ వి సే ఇస్ అన్ట్రూత్.
1: కాలు పెట్టినంతా అధర్మమే.
0: ఎవ్రీ స్టెప్ ఇస్ అధార్మిక్, అన్రైచ్యూస్. అండ్ వాట్ ఆల్ వి స్పీక్ ఇస్ అన్ట్రూత్.
1: ప్రేమ అనేటువంటి దాంట్లో ఏమాత్రం కొంతవరకు నేను కానీ సరైనటువంటి పరిశుద్ధం లేదు.
0: దేర్ ఇస్ నో ప్యూర్ లవ్ at any time.
1: స్వార్థ సప్రయోజనాలతో నిండి ఉంటుండాలి.
0: We are full of selfishness and self interest.
1: ఇలాంటి ఒక వ్యక్తిత్వాన్ని మనం ఏమాత్రం భావించకూడదు.
0: We should not consider these traits.
1: భక్తులు భక్తులు అనుకొని ప్రపంచమంతా సంచరిస్తూ ఎంత దుర్మార్గమైనటువంటి పనులు చేస్తుంటారు.
0: Calling ourselves devotees, we commit all wicked deeds.
1: ఇలాంటి పాపానికి గురి అయినటువంటి వాడు మహా పాపి.
0: And he is the worst of the sinner.
1: అలాంటి పాపిని ముఖం కూడా చూడకూడదు.
0: వి షుడ్ నాట్ సీ ది ఫేస్ ఆఫ్ సచ్ సిన్నర్స్.
1: బయటకు చూస్తే మంచి అందచందములు కనిపిస్తారు.
0: ఎక్స్టర్నల్లీ దే ఆర్ హ్యాండ్సమ్.
1: కానీ లోపల చూస్తే అంతా మాలిన్యమే.
0: విదిన్ దేర్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
1: అలాంటి మాలిన్యాలకు మనం చేర్చుకోకూడదు.
0: వి షుడ్ నాట్ హ్యావ్ సచ్ పొల్యూషన్ విదిన్.
1: ధనం కోసమని తన జీవితాన్ని అంతా నాశనం చేసుకుంటాడు.
0: పీపుల్ రూయిన్ దేర్ లైఫ్ ఫర్ మనీ.
1: ధనం కంపాదించవచ్చును.
0: మనీ యూ కెన్ హ్యావ్.
1: కొంతమంది నేను చెప్పారు, స్వామి స్వామి యొక్క బర్త్డేకి రావాలనుకుంటుంటే కొంతవరకు నువ్వు లీవ్ చిక్కటం లేదు.
0: Some say, Swami, we don't have leave to attend Bhagwan's birthday.
1: Sick leave
0: birthday. They said they will apply sick leave and come here.
1: నేను చెప్పాను సిక్ లీవ్ కూడా మంచిది కాదు.
0: స్వామి సెడ్ యూ కెనాట్ అప్లై.
1: నువ్వు అసత్యం చెప్పి వచ్చినట్టు, నువ్వు రాకపోయినా మంచిదే కానీ నువ్వు అసత్యం చెప్పద్దు.
0: డస్ నాట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ కమ్, నెవర్ అటర్ ఎ లై.
1: సత్యవ్రతాన్ని ఆచరించండి.
0: అండ్ ప్రాక్టీస్ ట్రూత్.
1: ఆ సత్యం చేతనే మీకు సర్వేశ్వరుడు మీకు సాక్షాత్కరిస్తాడు.
0: అండ్ ది ట్రూత్ విల్ టేక్ యూ టు గాడ్.
1: కనుక సత్యం చేతనే మనం దైవత్వాన్ని పొందాలి.
0: And it's only truth you can, that gives you manifestation of divinity.
1: మనం పవిత్రతను పొందాలి.
0: And then you can have that sacred quality.
1: నిజమైన జ్ఞానతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలంటే నిజమైనటువంటి ప్రార్థనే చాలా అవసరం.
0: The true wisdom could be acquired by sincere prayer.
1: అది అన్నం బ్రహ్మ.
0: That is food is God.
1: సో విష్ణు.
0: And essence is Vishnu.
1: భక్తో దేవో మహేశ్వరః.
0: And the indweller is Maheshwara.
1: ఇంతకంటే ఏం కావాలి?
0: What more is required?
1: ఈ ప్రార్థన పెద్ద శ్రమ పడవలసిన అవసరం లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ టు ఆఫర్ దిస్ ప్రేయర్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద సేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: ఆర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్విట్యూడ్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: మనం దైవంతో స్నేహం చేయాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్
1: గాడ్. అతని స్నేహం ఒకటి ఉంటుంటే ప్రపంచం అంతా మన హస్తగతం అయిపోతుంది.
0: ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, ద హోల్ వరల్డ్ విల్ కమ్ టు యూ.
1: కానీ ఆ ఉన్న స్నేహాన్ని కూడా ఊడగొట్టుకుంటున్నారు ఈనాటి కర్మజీవులు.
0: అండ్ టుడే వీ లూజ్ అవర్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
1: స్నేహం ఆత్మనివేదనకు ముందుగా స్నేహమే లభిస్తుంది.
0: బిఫోర్ సెల్ఫ్ సరెండర్ ఫ్రెండ్షిప్ ఈజ్ దేర్.
1: ఆ ఫ్రెండ్షిప్ అనేటువంటిది సామాన్యంతో లభించేటువంటిది కాదు.
0: ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
1: దానిని మనం సంపాదించుకోవాలి.
0: దట్ వీ షుడ్ హ్యావ్.
1: సంపాదించుకున్నటువంటి దాన్ని సార్థకం చేసుకోవాలి.
0: అండ్ దట్ ఫ్రెండ్షిప్ కల్టివేట్.
1: సార్థకం చేసుకున్నటువంటి దాన్ని సాధనలో నింపాలి.
0: షుడ్ ఫైండ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ సాధన.
1: కేవలం మాటలతో మనం కాలం వ్యర్థం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: ఇలాంటి ప్రత్యేకంగా మీరు గుర్తించవలసినటువంటి సత్యం పలకాలి.
0: వాట్ యూ షుడ్ నో టుడే ఈస్ యూ షుడ్ స్పీక్ ట్రూత్.
1: సత్యమే మన జీవితానికి ఆధారము.
0: ట్రూత్ ఈస్ ది
1: సత్యమే మన ప్రత్యక్షమైనటువంటి పరమాత్ముడు.
0: ట్రూత్ ఈస్ గాడ్.
1: ఆ సత్యాన్ని మనం ఉల్లంఘించకుండా సాధ్యమైనంత వరకు అనుచరణలో పెట్టుకుంటాం.
0: అండ్ వీ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ టు ది ఎక్స్టెంట్
1: పాసిబుల్. ఆహారం చాలా ప్రధానమైనటువంటిది.
0: ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ ఫుడ్ లోపల కూడా ఈ మూడు మార్గంలో అవలంబించాలి.
0: వీ షుడ్ ఫాలో దీస్ త్రీ పాత్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫుడ్.
1: అన్నం బ్రహ్మ.
0: ఫుడ్ ఈజ్ బ్రహ్మ.
1: ఇంతకంటే ఏం కావాలి?
0: వాట్ మోర్ యూ ఇస్ నీడెడ్.
1: రసో విష్ణు.
0: రస ఎసెన్స్.
1: భక్తో దేవో మహేశ్వర.
0: అండ్ ది ఇండ్వెల్లర్ ఇస్ మహేశ్వర.
1: ఈ త్రికాలం ఎందుకు పవిత్రం గావించేటువంటి ఈ మూడే ప్రార్థనలు.
0: దీస్ త్రీ ప్రేయర్స్ విల్ నేచురల్లీ గివ్ యూ లిబరేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ముఖ్యంగా మీరు జీవితం లోపల ఇలాంటి విద్యార్థులుగా వచ్చి ఈ ప్రదేశంలో ప్రవేశించి ఈ విధమైనటువంటి యొక్క సంభాషణలు విని కొంతవరకు అప్పుడో ఇప్పుడో కూడా కొంచెం మార్పు చేసుకోవటం చాలా అవసరము.
0: Being students here, spending time in this place, sanctum sanctorum, it gives you chance for transformation.
1: పరిగెత్తి వస్తుంటారు.
0: Many people from distant places come.
1: సమయం చిక్కితే ఛాలెంజ్ కాచుకొని ఉంటారు.
0: They are waiting for a chance to be
1: here. ఛాన్స్ అంతా కూడా ఈనాడు దక్కినటువంటిది చిక్కినటువంటిది సార్థకం చేసుకోవాలి.
0: See, make you proper use of the chances given to you.
1: ఏ సవకరమైనటువంటి పదం కూడా మీరు ఉపయోగపెట్టకండి.
0: And never use any harsh words any time.
1: ఎలాంటి పరిస్థితుల్లో అసత్యం ఆడవద్దు.
0: Never speak untruth at any time.
1: ఏదైనా అసత్యం ఆడవలసి వస్తే సత్యమో వద్దు అసత్యం వద్దు మౌనం వహించు.
0: If there is necessity to speak anything, just గివ్ అప్ స్పీకింగ్ ఇట్ ఆల్ డో అబ్జర్వ్ సైలెన్స్
1: ఈ మౌనం చేతనే సర్వకార్యము సిద్ధిస్తుంది
0: బై అబ్జర్వింగ్ సైలెన్స్ యూ కెన్ అచీవ్
1: సత్యం చెప్తే వివిధులకు అపకారం అవుతుందో ఏమో అని భయపడవద్దు
0: బై టెలింగ్ ట్రూత్ యూ మే బి అఫ్రైడ్ ఆఫ్ హార్మింగ్
1: సంబడి నేను పాపినైపోతానేమో అని భయపడవద్దు
0: బై అటరింగ్ ఫాల్స్ హుడ్ యూ మే సీ దట్ యూ మే సీ
1: నక్కర్లేదు సత్యమునకు విలువనక్కర్లేదు
0: యూ డోంట్ నీడ్ టు ఫియర్ టు స్పీక్ ట్రూత్
1: అలాంటి పరిస్థితుల్లోపల మౌనం వహించు
0: అండర్ దోస్ సర్కమ్స్టాన్సెస్ అబ్జర్వ్
1: సైలెన్స్ సత్యములకు రెండింటికి అతీతంగా నీవు ఉంటుండు
0: యూ షుడ్ బి బియాండ్ ద ట్రూత్ అండ్ అంటు
1: సాధ్యమైనంత వరకు జీవితాన్ని సత్య మార్గంలో ప్రవేశపెట్టండి
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్
1: యువకులైనటువంటి వారు కాబట్టి స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ
0: యాజ్ యువర్ యంగ్స్టర్స్ యూ షుడ్ నో స్టార్ట్ అర్లీ డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ
1: ఈ యంగ్ ఏజ్ లోపల మీరు స్టార్ట్ చేయాలి
0: యూ షుడ్ స్టార్ట్ వైల్ యు ఆర్ యంగ్
1: తర్వాత మీ యొక్క జీవితం చాలా సార్థకమవుతుంది
0: ద హోల్ లైఫ్ వుడ్ బి కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్ దేర్ ఆఫ్టర్
1: ఈ విధంగా సార్థకం గావించుకునే మార్గాన్ని ఈనాడు గుర్తించుకుని వర్తించడం అత్యవసరము
0: ఇట్ ఇస్ నెసెసరీ టు లీడ్ ద లైఫ్ టు అటైన్ ద గోల్ ఆఫ్ లైఫ్
1: నా పుట్టిన పండుగ నా పుట్టిన పండుగకు నేను ఎప్పుడు ఆశించలేదు
0: భగవాన్ డస్ నాట్ వాంట్ సెలబ్రేషన్
1: ఎప్పుడు పుట్టిన పండుగ ఆశించాలని నాకు ఆశ లేదు
0: భగవాన్ డజంట్ డిజైర్ ద సెలబ్రేషన్
1: ఎన్ని ప్రోగ్రాంలు వచ్చినాయి కానీ వాటిని ఉల్లంఘించాను
0: మెనీ ప్రోగ్రామ్స్ హి హస్ నాట్ పర్మిటెడ్ దెం
1: జనాలు వచ్చినారు కాబట్టి ఈ యొక్క కర్మలు కూడా ఆచరించవలసి వచ్చింది
0: బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ హియర్ దిస్ హాస్ టు బి సెలబ్రేటెడ్
1: లేకపోతే నాకు ఈ ఉత్సాహమే లేదు
0: భగవాన్ డజన్ వాంట్
1: ఈ పండుగలు చేసుకోవాలని ఆశనే లేదు
0: హి డజన్ వాంట్ ఎనీ
1: సెలబ్రేషన్ నిత్యము పండుగే
0: ఎవ్రీ డే ఇస్ ఎ ఫెస్టివల్
1: నేను
0: భగవాన్ ఇస్ ఆఫ్ ఎటర్నల్ బ్లెస్
1: ఎట్టి ఆనందము ఇతరులు ఇచ్చేటువంటిది కాదు నాకు
0: భగవాన్ బ్లెస్ ఇస్ నాట్ ఫ్రమ్ ఎనీ
1: ఇతరుల ఆనందం కోసం నేను కాచుకోను
0: హి డజన్ వెయిట్ ఫర్
1: నా ఆనందం నా నుండి ఉండేది
0: దట్ బ్లెస్ ఇస్ వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్లెస్
1: ఆనందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి
0: ద బ్లెస్ ఆఫ్ భగవాన్ ఇస్ ఎటర్నల్ బ్లెస్
1: ద్వంద్వాతీతం కలిగిన సత్యం తత్వశాది లక్ష్యం
0: ఇట్ ఈస్ నాన్ డ్యూవల్ సుప్రీం అండ్ స్పిరిచువల్
1: ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం
0: ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్ అన్పొల్యూటెడ్ అన్బ్లెమిష్డ్ ఇట్ ఈస్
1: భావాతీతం త్రిగుణరహితం
0: ఇట్ ఈస్ ట్రాన్సెండెంటల్ అట్రిబ్యూట్లెస్
1: నాకెట్టి గుణములు లేవు
0: నో అట్రిబ్యూట్
1: నమ్మినా నమ్మకపోయినప్పటికి నా యొక్క దీనికి నేనే ఆనందం
0: బిలీవ్ ఇట్ ఆర్ నాట్ భగవాన్ ఈస్ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్లెస్
1: ఆ లోపంలంతా మీలో ఉద్భవిస్తుంటాయి కానీ నాలో రావు
0: ఆల్ డిఫెక్ట్స్ ఆర్ ఇన్ యూ
1: ఏది నేను చేసినా మీ నిమిత్తమే
0: వాట్ ఎవర్ హీ భగవాన్
1: మీ క్షేమం కోసమని
0: ఫర్ యువర్ వెల్ఫేర్
1: మీ పవిత్రత కోసమని
0: ఫర్ యువర్ ఓన్
1: మీ ఆనందం కోసమని
0: ఫర్ యువర్ హ్యాపీనెస్
1: మీరు నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండండి
0: భగవాన్
1: దోషరహితులై జీవించండి
0: భగవాన్ వాంట్స్ యూ టు బి ప్యూర్ అండ్ డిఫెక్ట్లెస్
1: దోషరహితులై జీవించడం అదే నాకు ముఖ్యమైనటువంటిది
0: ఇఫ్ యు ఆర్ బ్లెమిష్లెస్ స్వామి
1: ఎలాంటి సంఘము చేరినప్పటికి
0: యు మే బి ఇన్ ఎనీ కంపెనీ
1: ఆ సంఘము ద్వారా మీ దోషాన్ని పెంచుకోకూడదు
0: అండ్ డోంట్ డెవలప్ కల్టివేట్ బ్యాడ్ హ్యాబిట్స్
1: అలాంటి దోషరహితులై మీరు జీవించడమే నాకు చాలా ఆనందము
0: భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఎ స్పాట్లెస్ లైఫ్
1: నాకు ఎప్పుడు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి యొక్క బాధలు నాకు కలగవు
0: భగవాన్ హ్యాస్ నో సఫరింగ్ ఎట్ ఎనీ టైం
1: నాకు ఏ విధమైనటువంటి విచారము లేదు
0: నో వరీ ఎట్ ఆల్
1: ఎలాంటి చింతన నాకు లేదు
0: నో థాట్స్ వాట్స్ ఎవర్
1: ఇవన్నీ నాకెందుకు అన్నీ నాకు కావాల్సినట్టు ఉన్నాయి నాకేది ఆశ లేదు
0: భగవాన్ హ్యాస్ ఆల్ ఇన్ హిమ్ విత్ హిమ్
1: ఏది చేసినా మీ నిమిత్తమే
0: వాట్ ఎవర్ హీ డస్ ఇట్ ఇస్ ఫర్ యూ
1: ఏది చెప్పినా మీ నిమిత్తమే
0: ఎవ్రీథింగ్ వాట్ ఎవర్
1: ఐ టెల్ వాట్ ఎవర్ ఐ డు గుడ్ ఫర్ యూ గుడ్ ఫర్ యూ గుడ్ ఫర్ యూ
0: వాట్ ఎవర్ భగవాన్ డస్ వాట్ ఎవర్ భగవాన్ సేస్ ఇట్ ఇస్ గుడ్ ఫర్ యూ గుడ్ ఫర్ యూ
1: నాట్ ఫర్ మీ
0: ఇస్ నాట్ ఫర్ భగవాన్
1: నేనే మీకోసం ఉన్నాను
0: భగవాన్ ఈస్ హియర్ ఫర్ యూ
1: నా కోసం నాకెందుకు
0: అండ్ వాట్ ఈస్ దట్ హీ వాంట్స్
1: కాబట్టి నన్నే ఉపయోగ పెట్టుకోండి
0: మేక్ ఫుల్ యూజ్ ఆఫ్ భగవాన్
1: నేను ఎప్పుడూ సిద్ధమే
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ
1: కానీ పవిత్రమైనటువంటి భావాన్ని మీరు పెంచుకోండి
0: బట్ యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ థాట్స్
1: దివ్యమైన జీవితాన్ని పెంచుకోండి
0: అండ్ హ్యావ్ డివైన్ లైఫ్
1: ఇది ఏ ముఖ్యమైన ఏ తప్పులు జరిగినా మీలో వచ్చేటువంటి భావం లే దోషములు
0: ఆల్ ది మిస్టేక్స్ ఆర్ ద ఫీలింగ్స్
1: నేను ఒక సమయం లోపల మౌనం వహిస్తాను
0: అండ్ భగవాన్ ఈజ్ ఓన్లీ విట్నెస్
1: ఓ స్వామి ఏదో మా దోషం చూసుకుని స్వామి మాతో మాట్లాడటం లేదే మౌనం వహించాడే అనుకుంటారు
0: యూ థింక్ వీ కమిటెడ్ సమ్ మిస్టేక్ సో స్వామి ఈజ్ సో సైలెంట్ నాట్
1: నేను ఎప్పుడు దోషాన్ని వెతికేటువంటి స్వభావమే నాకు లేదు
0: భగవాన్ హ్యాస్ నో నేచర్ టు ఫైండ్ ఫాల్ట్ విత్
1: నా నేత్రం ఎప్పుడు పరిశుద్ధమైనటువంటివి
0: భగవాన్ ఐస్ ఆర్ ప్యూర్
1: నేను ఎప్పుడు శుద్ధంనే చూస్తుంటాను కానీ అశుద్ధం పక్కన ఉన్నప్పటికీ నేను చూడను
0: హీ ఆల్వేస్ వాచెస్ గుడ్ ఇన్ యూ నాట్ ఎనీథింగ్ ఫాల్ట్ ఆర్ డిఫెక్ట్
1: ఆ బ్యాడ్ అనేటువంటి మీ యొక్క ఇమాజినేషన్
0: ఆల్ ద బ్యాడ్ ఈజ్ యువర్ ఓన్
1: మీలో ఉంది కాబట్టి అది మీకు ఇమాజినేషన్ గా వస్తుంటుంది
0: యాజ్ ఇట్ ఈస్ విత్ ఇన్ యూ ఇట్ కమ్స్ ఫోర్త్ యాజ్ ఇమాజినేషన్
1: లేదు కాబట్టి బ్యాట్ కూడా గుడ్గా కనిపిస్తుంది నాకు
0: బికాస్ నో డిఫెక్ట్ ఇన్ భగవాన్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్
1: కనుక మీరు ఎప్పుడు కూడా స్వామి విషయంలో డౌట్స్ కి అవకాశం ఇవ్వకూడదు
0: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్స్ ఇన్
1: సంశయాత్మ వినశ్యతే
0: దోస్ ద డౌట్ ఆర్ షూర్ టు పెరిష్
1: సంశయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు
0: నెవర్ గివ్ స్కోప్
1: నిస్సంశయుడిగా ఉంటుండాలి
0: బి డౌట్లెస్
1: దృఢత్వ స్వరూపుడై ఉంటుండాలి
0: హావ్ స్ట్రాంగ్ ఫెయిత్
1: దృఢమైన ఆత్మస్వరూపాన్ని ధరించాలి.
0: అండ్ ఆల్సో థింక్ ఆఫ్ ది సెల్ఫ్ విచ్ ఇస్ సో
1: స్ట్రాంగ్. మీకు అందరికీ తెలుసు, ఎవరైనా మన గృహానికి వచ్చినా మనం వారిని చూసినా వాళ్ళని గౌరవించండి.
0: రెస్పెక్ట్, ఎక్స్టెండ్ ఆల్ హాస్పిటాలిటీ, కర్టెసీ టు విజిటర్స్.
1: మన ప్రేమను పంచండి.
0: షేర్ ద లవ్ విత్ ఎవ్రీబడీ.
1: మీరు తినే తిండిలో కొంత భాగమైన వారికి పెట్టండి.
0: సర్వ్ ఫుడ్ టు ది గెస్ట్.
1: అప్పుడే నీకు శరీరం మాద శాంతి జరుగుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ద మెంటల్ పీస్.
1: ఇది నిజమైన జ్ఞానము.
0: దిస్ ఇస్ ట్రూ విజ్డమ్.
1: ఇలాంటి కంటే జ్ఞానం కంటే ఇంకేం కావాలి?
0: వాట్ ఎల్స్, వాట్ మోర్ ఇస్ విజ్డమ్.
1: కనుక జ్ఞానం అంటే ప్రత్యేకం ఇచ్చేటువంటిది కాదు.
0: విజ్డమ్ ఇస్ నాట్ సెపరేట్.
1: త్రికరణ శుద్ధి కావాలి.
0: ద ప్యూరిటీ,
1: ఋతాన్ని మనం అనుసరించాలి.
0: అండ్ యూ షుడ్ ఫాలో ఋతం.
1: ఋతం అనగా దేహరీతిగా, మనస్సు రీతిగా, కర్మరీతిగా, మూడింటి ఎందుకు మనం ఋతాన్ని అనుసరించాలి.
0: యూ షుడ్ ఫాలో అడాప్ట్ ఋతం బై యూనిఫైయింగ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: తారకంగా మీరు రూపొందండి, మారకంగా మాత్రం వద్దు.
0: ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు చేంజ్లెస్ తారక, నాట్ ఎవర్ చేంజింగ్
1: మార్క. మధ్య మధ్య మార్పు చెందుతుంటుంటే అంతకంటే దురదృష్టవంతుడు మరొక లేడు.
0: ఇఫ్ యూ గో ఆన్ చేంజింగ్ మూమెంట్ టు మూమెంట్ యు ఆర్ వెరీ అన్లక్కీ.
1: అది మంకీ మైండ్.
0: ఇట్ ఇస్ మంకీ మైండ్.
1: మ్యాన్ కైండ్.
0: బట్ యు బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
1: ఇది తారకం మ్యాన్ కైండ్.
0: తారకం ఇస్ మ్యాన్ కైండ్.
1: చెలించేటువంటి మైండ్ మ్యాన్ కైండ్.
0: మారకం ఇస్ మ్యాన్ కైండ్.
1: కానీ మంకీ మైండ్.
0: ఇట్ ఇస్ మంకీ మైండ్.
1: కనుక అలాంటి దానికి మనం పోకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ గో
1: మంకీ కాదు.
0: యూఆర్ నాట్ ఎ మంకీ.
1: ఇలాంటి మానవుడై పుట్టి దీనికి మనం ప్రవేశించకూడదు.
0: యూఆర్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్. యూ కెనాట్ గో అలాంగ్ ద మంకీ పాత్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు పుట్టిన దినం అనేది మీరు కొత్తగా నేర్చుకోవాల్సినటువంటి ఒకటే ఒకటి.
0: యూ హావ్ టు లెర్న్ టుడే ఆన్ దిస్ బర్త్డే ఒకేషన్.
1: పవిత్రమైన వాక్యంను వృధా చేయొద్దండి.
0: నెవర్ వేస్ట్ యువర్ వర్డ్స్ దట్ ఆర్ సీక్రెట్.
1: వేస్ట్ చేసినటువంటి వైద్యుని కాలం మనం సంపాదించుకోలేము.
0: ద టైమ్ లాస్ట్ కెనాట్ బి రీగెయిన్డ్.
1: పుడమిలో ప్రవహించినటువంటి ప్రతి మానవునికి ప్రత్యక్ష పరమాత్మ సత్యమే.
0: ఎవ్రీ మ్యాన్ ఆన్ అర్త్ కెన్ సీ గాడ్ యాజ్ ట్రూత్.
1: ఆ సత్యాన్ని నీవు అనుసరించుతున్నారా?
0: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: దానికి ప్రక్కనే ఉన్నటువంటి ధర్మాన్ని కూడా నీవు అనుసరిస్తున్నారా?
0: రైట్ సైడ్ ఇస్ రైచో.
1: సత్యం నాస్తి పరో ధర్మ.
0: దేర్ ఇస్ నో ధర్మ రైచో.
1: సత్య ధర్మం రెండు కూడా మీరు అనుసరిస్తూ పోవాలి.
0: ఫాలో సత్య అండ్ ధర్మ.
1: సత్య ధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య జీవన యాత్ర సాగించు. సత్య ధర్మము శాంతి ప్రేమలతో సత్య ధర్మము శాంతి ప్రేమ

0: ప్రేమ
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఈనాటి ప్రపంచం యొక్క పరిస్థితులు మీకు తెలియనివి కాదు.
1: The present condition, the position of the world is very well known to you.
0: దైవాన్ని గురించి చెప్పుటకు ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: There is no scope to speak of the divine.
0: ధనమే దైవం బయ్యే.
1: Money is viewed as God.
0: మానవుని యందు ధర్మం అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది?
1: Where can you expect righteousness to prevail?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవము ఒక్క ప్రేమకు తప్ప అన్య మార్గములలో తనకు గోచరించడు.
1: యూ విల్ నాట్ బి ఏబుల్ టు ఫైండ్ గాడ్ బై ఎనీ అదర్ పాత్ అదర్ దాన్ లవ్.
0: ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: లవ్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ లవ్.
0: అయితే ఈ ప్రేమ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుండాలి?
1: హౌ ఇస్ లవ్ యాజ్ యూ ఫైండ్ ఇట్?
0: ప్రేమ అనగా ఏదో ప్రాపంచికమైనటువంటి విషయాల్లో, భౌతికమైన లౌకికమైన విషయాల్లో ప్రవేశించి దానిని ప్రేమించి వాటిని దాచుకోవటము, ఇది ప్రేమగా భావిస్తున్నారు.
1: వి కన్సిడర్ లవ్ ఇన్ రిలేషన్ టు వరల్డ్లీ, ఎఫిమరల్, ట్రాన్సియంట్, మొమెంటరీ ఆబ్జెక్ట్స్ అండ్ ద మెటీరియల్.
0: విద్యానామ నరస్వరూపం అధికం, ప్రచ్ఛన్న గుప్తం ధనం. ఈనాడు ప్రతి మానవుని ఎందుకూడను గుప్తమైనటువంటి ధనం ఉంటుండాలి. అది ఏమిటి? జ్ఞానమే ధనం.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ లైస్ హిడెన్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇట్టి పరిస్థితులు ఎందు దేనిని దైవమని, దేనిని ప్రకృతి అని, దేనిని విభజించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ ఈజ్ నాట్ ఏబుల్ టు పాసిబుల్ టు బైఫర్కేట్ డిఫరెన్షియేట్ ద డివైన్ అండ్ ద నేచర్.
0: ఈ వ్యక్తి చూసినప్పటికీ తాను ప్రేమించేటువంటి యొక్క ప్రేమ కేవలం ఒక వస్తువుని గురించి కాదు, ఒక విషయాన్ని గురించి కాదు, కేవలం తన యొక్క స్వార్థాన్ని గురించి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ లవ్స్ ఎనీ అదర్ పర్సన్ ఆర్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ మెటీరియల్ ఫర్ దట్ మ్యాటర్. హీ లవ్స్ హిజ్ ఓన్ సెల్ఫ్, ద సెల్ఫిష్నెస్.
0: ఇటు స్వార్థపరమైనటువంటి యొక్క ప్రేమ దైవానికి ఏ రీతిగా మనం బోధించడానికి వీలవుతుంది?
1: When the love is totally selfish, how is it possible to teach about God?
0: కానీ నిజంగా విచారణ చేస్తే selfless love, అది నిజమైనటువంటి దైవత్వం.
1: Therefore, true divinity is reflected in the form of selfless love.
0: ఈ selfish love అనేటువంటిది పాపం మొదలుకొని పరమహంస వరకు కూడాను ఒకటిగానే కనిపిస్తుండాలి.
1: Love that is selfish is quite common right from the snake to the noblest person.
0: ఇట్టి పరిస్థితులు యందు ప్రేమను ఏ విధంగా భావించడానికి వీలవుతుంది?
1: How is it possible to teach and speak about love under these circumstances?
0: నేను ఎల్లప్పుడూ కూడాను ప్రేమను గురించి బోధిస్తుంటాను.
1: Bhagavan always speaks about love.
0: నాకు ఆ ప్రేమ తప్ప అన్య మార్గములు ఏవి నాకు తెలియదు.
1: Bhagavan is not aware of any other path other than love.
0: ఈ ప్రేమ కలిగినటువంటి మానవునకు ఏదైనా కూడా తాను ప్రేమించినటువంటి ఒక వస్తువే పరమాత్మ తత్వం అని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: Therefore, the man with love will be able to visualize love on objects in a different perception dimension altogether.
0: ఇట్టి పరిస్థితుల యందు ప్రేమను గురించి ఏ విధంగా బోధించాలి?
1: Under these conditions, how are we to learn about love?
0: ప్రతి మానవుడు కూడాను దేన్నో ఒకదాన్ని ప్రేమిస్తూనే ఉంటున్నాడు.
1: Everyone, in fact, loves one or other.
0: అయితే ఇది ప్రేమించ తగినది, ఇది ప్రేమించదగినది అనేటువంటి నిర్ణయం చేసేటువంటి అధికారం ఎవరికి లేదు.
1: No one has any authority to decide that one deserves love, the other one does not deserve.
0: ఇట్టి పరిస్థితుల్లో యందు ప్రేమతత్వాన్ని ఏ విధంగా విపరీతం చేయడానికి వీలవుతుంది?
1: The nature of love, how is it possible to comprehend and assimilate?
0: ఒక పిల్లవాడిని అడిగినప్పుడు నీకెవరిపైన ప్రేమ నాయన అని అడిగితే మా అవగారిపైన ప్రేమ అంటారు.
1: If you ask a boy, whom do you love? He will say, I love my grandmother.
0: అయితే ఈ గ్రాండ్మదర్ ను దేనికోసం ప్రేమిస్తున్నాడు?
1: How is it why he loves his grandmother?
0: ప్రపంచంలో ఎన్నో పదార్థాలు ఉన్నావు కదా, అందులోన ఒక గ్రాండ్ మదర్ ని ఎందుకు ప్రేమించటం?
1: The world is full of plenty and prosperity. Why is it this boy loves his grandmother?
0: సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతమంలోకి సర్వమా ఉత్తిష్ఠతి.
1: God is present all over the universe. All his feet and hands and heads, ears are spread all over the cosmos.
0: అలాంటి పరిస్థితి లోపల దీన్ని ప్రేమించదగినది, దీన్ని ప్రేమించదగనిది అనేటువంటి నిర్ణయించేటువంటి అధికారం ఎవరికి లేదు.
1: Therefore, no one has any authority to say that this is deserving and the one is undeserving for love.
0: కనుక ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: Therefore, love is God, God is love.
0: ఈ గాడ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నది అనేటువంటిది విచారిస్తే గాడ్ అనేది పేరు మాత్రమే ఉన్నది కానీ రూపం కనిపించదు.
1: God we know verbally in a name, but no one can see the form.
0: అయితే దీన్ని పట్టి ప్రేమించినప్పుడు, సాధించడానికి పొందుకున్నప్పుడు ప్రేమ అనేటువంటిది ఒక స్వరూపాన్ని పొందుతుంది.
1: However, with determination and intense effort, one will be able to visualize love in a specific form.
0: Sarvata panipadam tat sarvata vachi shiromukam sarvata sutamalloki sarvama uttishtati.
1: God is present all over the universe, all over the cosmos, with all hands are his, all legs are his, all ears are his, all eyes are his.
0: అన్నింటి ఎందుకును ప్రేమ అనేటువంటిది సమత్వంగా ఉండినప్పుడు దేనిని వదలటము, దేనిని ప్రీతించడం?
1: When there is love as an underlying current, how can you deny anyone?
0: ఇది ఒక ప్రేమకు సరైనటువంటి అర్థం కాదు.
1: Therefore, this sort of an attitude as to demarcate is not proper.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: You are all embodiments of love.
0: మీ అందరి యందు ప్రేమ ఉన్నది.
1: There is love latent in you.
0: కానీ ఈ ప్రేమను ఏ విధంగా మీరు పొందగలుగుతున్నారు?
1: But how are you experiencing this love?
0: ఈ ప్రేమను వాక్యంతో చెప్పడం వీలు కాదు.
1: Love cannot be explained by word or verbally.
0: ఈ ప్రేమను మనం ఒక పరిస్థితిలో యందు అనుభవించి ఆనందం పొంది ఈ ఆనందం యొక్క స్వరూపమే ప్రేమ అని మనం చెప్పవచ్చు.
1: Therefore, love can be experienced under certain special situations, conditions, and the bliss that one derives thereby.
0: కానీ ఈ ప్రేమతత్వము ఎటువంటిది?
1: What is the nature of love?
0: ఈ ప్రేమ ప్రతి మానవుని యందు కూడాను ఉంటున్నది.
1: This love is immanent in everyone.
0: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాన్ని ధరించి దాన్ని ప్రేమగా భావిస్తున్నారు.
1: But each one will begin to assume a specific form and experience.
0: తాను నిర్ణయించినటువంటి స్వరూపమే ప్రేమ యొక్క స్వరూపమని భావిస్తున్నారు.
1: He considers that love in totality is represented in the form of his thought.
0: అయితే ఈ విధమైనటువంటి యొక్క ప్రేమను మనం ఏ విధంగానూ ఆలోచించలేకపోతున్నాం.
1: This sort of approach to love in a specific form will never help us to know the holistic view of love.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Prapanchamulo ప్రేమ అనేటువంటిది ఒక్కటి తప్ప ఇంకా చెల్లించినటువంటిది ఏ ఒక్కటి కూడా మాకు కనిపించడం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దాన్ లవ్ విచ్ ఇస్ అన్షేకబుల్.
0: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి యొక్క మార్గము.
1: దిస్ ఇస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్, ఎ పర్మనెంట్ పాత్.
0: ఏ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు కూడాను ఇది మెదలటానికి వీలు కాదు.
1: ఇన్ నో సిచ్యువేషన్ కెన్ యూ చేంజ్ ఇట్ ఆర్ మూవ్ ఇట్.
0: ఇది కేవలం ఒక మానవత్వం అయినటువంటి ఒక ప్రేమతత్వంకు మాత్రమే ఇది చిక్కుతూ ఉండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది హ్యూమన్నెస్, హ్యూమన్ క్వాలిటీ.
0: ఇంకా చెల్లించినటువంటిది ఏ ఒక్కటి కూడా మాకు కనిపించడం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దాన్ లవ్ విచ్ ఇస్ అన్షేకబుల్.

0: కేవలము ఒక ప్రేమతత్వాన్ని కేవలం ఒక డివైన్ గా భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ ద నేచర్ ఆఫ్ లవ్ యాజ్ ద వెరీ అట్రిబ్యూట్ ఆఫ్ డివినిటీ.
0: ఈ డివినిటీ అనేటువంటిది ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఇస్ డివినిటీ?
0: మానవుని యొక్క అంగమైన ఏకత్వాన్ని పొందినప్పుడు ఇందులో మనకు గోచరం అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డివినిటీ పర్కొలేట్స్ ఆల్ ఓవర్ ద హ్యూమన్ బాడీ సచ్ దట్ లిమ్స్ వర్క్ ఇన్ పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ అండ్ హార్మనీ.
0: ఈ యొక్క ఏకత్వం నందు ఈ డివినిటీ కనిపిస్తుంది.
1: ఇన్ దిస్ కోఆర్డినేషన్ వన్నెస్ యు ఫైండ్ డివినిటీ.
0: ఈ ఒకటాని ఎందు మాత్రమే ఒకటి కనిపించుతూ ఉన్నప్పుడు ఈ డివినిటీ అనేటువంటిది ఏమిటి?
1: ఇఫ్ యు జస్ట్ లోకలైజ్ నారో ఇట్ డౌన్ టు ఎ స్పెసిఫిక్ ఫార్మ్ హౌ కెన్ యూ కాల్ ఇట్ డివినిటీ?
0: కానీ డివినిటీ అనేటువంటిది మనం ఒక పేరును పెట్టుకుని మనం భావించి ఆనందిస్తున్నామే కానీ ఈ డివినిటీకి ఒక విధమైనటువంటి రూపం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ ఎంజాయ్ ది డివైన్ బై గివింగ్ ఎ నేమ్ అండ్ ఎ ఫార్మ్. ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈస్ నేమ్లెస్ అండ్ ఫార్మ్లెస్.
0: కనుక మనం ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కటిగా నిర్ణయం చేసుకుంటే మనకి ఎక్కడ చూసినప్పటికీ ఉన్నది ప్రేమ ఒక్కటే.
1: దేర్ఫోర్ ఆన్ ఎంక్వైరీ వీ విల్ నో దట్ ద సేమ్ లవ్ ఇస్ యూనిఫామ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్.
0: ఇది మానవత్వంలోనూ తప్ప ప్రతి జీవతత్వమునందు కూడా ఉన్నది.
1: నాట్ ఓన్లీ ఇన్ హ్యుమానిటీ, ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ద వెరీ లైఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎవ్రీ ఆర్గానిక్ బీయింగ్.
0: ప్రతి ప్రాణి ఎందు కూడాను ఈ డివినిటీ నిరంతరము ఉంటుండాలి.
1: ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ యు ఫైండ్ లవ్ ఎగ్జిస్టింగ్.
0: కానీ ఈ డివినిటీలోనే ఎనిమిటీ కూడా ఉంటుండాలి.
1: బట్ వీ ఆల్సో థింక్ ఆఫ్ ది ఎనిమిటీ ఎట్ టైమ్స్.
0: ఈ ఎనిమిటీ లోపలనే డివినిటీ లోపల ఒక విధమైనటువంటి ఒక ప్రేమతత్వం ఇమిడి ఉంటున్నది.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ వీ పుట్ అండర్ దిస్ ఎనిమిటీ అండర్ చెక్ విల్ బి ఏబుల్ టు నో లవ్ ఇన్ ఫుల్.
0: కానీ ఈ ప్రేమతత్వం లోపల అన్నింటికంటే గొప్పది చాలా దివ్యత్వమైనటువంటి ఒక భావము.
1: బట్ ఇన్ ది నేచర్ ఆఫ్ లవ్ ద సుప్రీం థింగ్ ఈస్ ద డివైన్ లవ్.
0: దీనిని మనం ఏ రీతిగా చూపగలము?
1: హౌ డు యూ డెమోన్స్ట్రేట్ సుప్రీం డివైన్ లవ్?
0: మనం అనుభవించి ఆనందించి దీన్ని అందరికీ అనుభవించేయాలి.
1: దిస్ డివైన్ సుప్రీం లవ్ కెన్ ఓన్లీ బి ఎక్స్పీరియన్స్డ్ షేర్డ్ బ్లిస్ఫుల్లీ.
0: ఈ డివైన్ సుప్రీం లవ్ అనేటువంటిది కేవలం సుప్రీం అనేటువంటిది అందుకనే ఇది చేరుతూ ఉంటుండాలి.
1: Therefore, the divine love is utmost, topmost, ultimate, supreme.
0: దీనిని అనేక రకములుగా భగవద్గీత ఎందుకు కూడాను అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: భగవద్గీత ఆల్సో రిఫర్ టు దిస్ లవ్ ఇన్ వేరియస్ డైమెన్షన్స్.
0: సర్వత పాణిపాదం తత్సర్వతం వచ్చి శిరోముఖం సర్వత శృతిమల్లోకి సర్వమా ఉత్తిష్ఠతి.
1: That the divinity is present in everyone as all hands, the feet, ears and eyes are his.
0: అయితే దీనిని మనం ఏ విధంగా పేరు పెట్టాలంటే అందరికీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి పేర్లు ఉంటున్నాయి.
1: How are we to name it? Each one of us has a name in fact.
0: పేర్లు ఎన్ని పెట్టినప్పటికీ పదార్థం మాత్రం ఎప్పటికీ మారదు.
1: Nomenclature might vary but the material will never change.
0: నగలు ఎన్ని చేసుకున్నప్పటికీ బంగారం ఎప్పటికీ ఒకటిగానే ఉంటుంది.
1: Jewels may be many, but gold is one.
0: ఈ గోల్డ్ అనేటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
1: Where from you got this gold?
0: ఇది అన్ని కూడా భూమి నుండే పుట్టినవి.
1: In fact, you all get them from the Mother Earth.
0: కనుకనే దైవం కూడాను ఈ మానవత్వాన్నందరినీ పుట్టినాడు.
1: Therefore, God is in human form.
0: దైవం మనుష్య రూపేణ.
1: God takes a human form.
0: ఇది మనం ఎట్ట చూపించాలంటే ఎవరు చూసినా కూడాను దైవమే.
1: Therefore, in reality, everyone is divine.
0: ఈ అన్ని శిరస్సులు కూడాను దైవం యొక్క శిరస్సులే.
1: All heads are his.
0: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద.
1: Therefore, God is described as multifaceted, multi-dimensional cosmic personality.
0: దీన్ని మనము సరైనటువంటి రీతిలో చూపించాలంటే ట్రాన్సెండెంటల్ అనేటువంటి దీంట్లో ఒక విధమైనటువంటి ప్రేమ ఒకటి ఇమిడి ఉంటుండాలి.
1: Therefore, divine is transcendental. The transcendental love speaks of divinity.
0: ఆ డివినిటీని మనం ఎట్ట అనుభవించాలంటే కేవలము ఒక నిశ్శబ్దంతో ఏకాంతమైనటువంటి భావంతో మనం అనుభవించాలి.
1: Therefore, the divine supreme

0: supreme love can be experienced in solitude, in aloneness, in total silence.
1: కాని ఈ టోటల్ సైలెన్స్ లోపల చాలా పవిత్రమైనటువంటి ఒక శక్తి ఇమిడి ఉంటున్నది.
0: దేర్ ఇస్ సీక్రెట్ పవర్ హిడెన్ ఇన్ ది డెప్త్ ఆఫ్ సైలెన్స్.
1: దానికోసమని మనము నోరు ఇచ్చినటువంటిది మాట్లాడటం కోసం కాదు.
0: ద మౌత్ ఇస్ గిఫ్టెడ్ నాట్ మియర్లీ ఫర్ స్పీకింగ్.
1: ఈ మాట్లాడ కోసం ఇచ్చినటువంటి నోరును మనం అనేక రకములుగా ఉపయోగపెడుతున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ ది టంగ్ ఇస్ యూటిలైజ్డ్ ఫర్ గాసిప్ అండ్ ది టాల్ టాక్.
1: కానా మనము సైలెంట్ గా ఉంటుండాలి.
0: దేర్ఫోర్ వీ నీడ్ టు మెయింటైన్ సైలెన్స్.
1: పూర్వపు ఋషులందరూ కూడాను మౌనము అని పెట్టారు.
0: ఏన్షియంట్ సేజెస్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
1: ఈ మౌనం అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ సైలెన్స్?
1: వాగ్బంధన చేయటము.
0: రిఫ్రైనింగ్ ఫ్రమ్ టాక్ ఇస్ సైలెన్స్.
1: కానీ ఈ వాక్ లోపల ఏమాత్రము లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ నాట్ సో.
1: ఈ వాక్కు మించినటువంటిది మరొకటి ఉంటుండాలి.
0: బియాండ్ దిస్ there is a higher level of silence.
1: Transcendental అనేటువంటి పదములకు అనేక అర్థములు కూడా ఉంటున్నాయి.
0: When once we say it is transcendental, it has got different meanings and interpretations.
1: ఈ ట్రాన్సెండెంట్ ప్రతి మానవుని యందు కూడా ఉంటుంది.
0: This transcendental supreme love is present in everybody.
1: అది ఏ రీతిగా నీవు గమనించగలవు?
0: How can you observe this?
1: అది కేవలము నీ మౌనం ద్వారా, నీ యొక్క ఏకాంతమైనటువంటి ఒక ప్రేమ ద్వారా దీన్ని రియలైజ్ చేసుకోవచ్చును.
0: ద ట్రాన్సెండెంటల్ డివినిటీ కెన్ బి అబ్జర్వ్డ్ ఓన్లీ ఇన్ సాలిట్యూడ్ అండ్ అటర్ సైలెన్స్.
1: దీనికి ఒక విధమైనటువంటి వర్ణన లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ డజంట్ నీడ్ ఎనీ నరేషన్.
1: ఏ వర్ణన కూడా లేనటువంటిది అవార్డు అని అలాంటి పరిస్థితి లోపల దీన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Therefore, divinity is beyond comprehension, narration, description or verbal expression.
1: నీ ఒక పదార్థాన్ని తీసుకుంటే ఇది ఏ విధంగా ఉండాలని చెప్తే దానికి ఆ విధంగా రూపం వస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్ కెన్ బి వ్యూడ్ ఇన్ ఎ డెఫినెట్ ఫార్మ్.
1: మెటీరియల్ ఆబ్జెక్షన్ కేవలం ఒక విధమైనటువంటి ఒక మన మనోభావం నుంచి రూపొందుతుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ద థాట్ that will give a definite form and a name to the material objects.
1: Kani idi annintiki sambandham avutundi.
0: We will also find a unifying factor in all these.
1: Kanuka manam nijamga manam bhavandam tattvanni gurtinchukovalante mounamlone gurtinchali.
0: To experience God, it is possible only in the depth of silence.
1: Ee silence lopana kodanu sarinaatvanti tattvamu manam gurtinchali.
0: We should know the true nature, the proper way of observance of silence.
1: True nature ante emi? Deeniki inkokati untruth untunda?
0: When once we say it is true nature, is there anything like untruth?
1: Kaabatti it is true nature.
0: Therefore, it is truth of truth.
1: Chuchina anta kuda no truth.
0: So what all that you say is truth.
1: Ekkada chuchinappudiki ee truth e manaku kanipistuntundadi.
0: Therefore, it is only truth that exists.
1: Kaani kanipinchetuvanti oka padarthamanu manamu నమ్మలేకపోతున్నాము.
0: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు బిలీవ్ ఆల్ దట్ వీ సీ.
1: దానిని సైలెన్స్ తో కన్నులు మూసుకుని విచారం చేస్తే అందులో మనకు అర్థమవుతుంది.
0: విత్ ఐస్ క్లోజ్డ్ విత్ థరో ఎంక్వైరీ ఇన్ సాలిట్యూడ్ అండ్ సైలెన్స్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ డెప్త్.
1: దీన్ని మనం సరైనటువంటి పదంతో వినియోగించుకోవడానికి వీలు లేదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ప్రెస్ వెర్బలీ బై ఎనీ వర్డ్స్.
1: కనుక మనం పరమాత్మ తత్వాన్ని మనం తోడి తోడి కనిపించడానికి వీలు కాదు.
0: దేర్ఫోర్ మియర్ ఎక్స్ప్రెషన్ విల్ నెవర్ హెల్ప్ అస్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
1: సూచన అంతా కూడా పరమాత్ముడే.
0: దేర్ఫోర్ వాట్ ఆల్ దట్ యు సీ ఇస్
1: డివైన్. విన్నదంతయు పరమాత్ముడే.
0: ఆల్ దట్ ఇస్ హర్డ్ ఇస్ డివైన్.
1: ఉన్నదంతయు పరమాత్ముడే.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ దట్ ఎగ్జిస్ట్.
1: దానికి ఏ పేరు పెట్టవచ్చును, ఏ రూపం తిద్దవచ్చును.
0: వాట్ నేమ్ యూ గివ్ హిమ్, వాట్ ఫార్మ్ యూ కెన్ థింక్ ఆఫ్.
1: కనుక మన ఒక రూపనామాన్ని పెట్టడానికి మనకి ఏమాత్రం అధికారం లేదు.
0: దేర్ఫోర్ వి కెనాట్ గివ్ ఎ స్పెసిఫిక్ నేమ్ అండ్ ఎ ఫార్మ్ టు గాడ్.
1: కనుక గాడ్ అనేటువంటిది కేవలం ఒక విధమైనటువంటి పదం మాత్రమే మించింది, కానీ రూపం కనిపించడం లేదు.
0: దేర్ఫోర్ గాడ్ ఈజ్ ఎ టర్మ్ హియర్, ఎ వర్డ్, బట్ యూ డోంట్ సీ ఎనీ ఫార్మ్.
1: దీన్ని మనము ఆనందంలో ఉంచినప్పుడు ఈ ఆనందం అనేటువంటిది ఒక గాడ్ గా కనిపిస్తుంది.
0: Therefore, in a blissful state, we will experience that God is bliss.
1: Kalukuni nityanandam parama sukham kevalam gnanamuttim dvandvatitam ganatattam tattvamasyadi lakshyam ekam nityam vimalam achalam sarvadi. సాక్షిభూతం.
0: Therefore, divinity is non-dual, ethereal, the ultimate objective of life, the only existence, the sustaining principle, unpolluted, blemishless.
1: ఇందులో దేంట్లో మనం ప్రవేశించినప్పటికీ దాని యొక్క రూపం మనకు కనిపిస్తుంటే,
0: దేర్ఫోర్ ఇన్ ఎనీ ఫార్మ్ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: దీన్ని గుర్తించడానికి మనం ప్రయత్నించడం చాలా పొరపాటు.
0: నో ఎఫర్ట్ విల్ హెల్ప్ అస్ టు నో ది డివినిటీ. ఇట్స్ ఎ మిస్టేక్ టు థింక్ సో.
1: మనం నిశ్శబ్దముగా దాన్ని ప్రవేశించి దాన్ని ఆనందంగా అనుభవించాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ సైలెన్స్ దట్ విల్ హెల్ప్ అస్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ బ్లిస్ఫుల్లీ.
1: కనుకని సైలెన్స్ ఈజ్ గోల్డ్ అన్నారు.
0: సో ఇట్ ఈస్ సెడ్ సైలెన్స్ ఈజ్ గోల్డ్.
1: గోల్డ్ ఈజ్ గాడ్ అన్నాడు.
0: అండ్ దిస్ వెరీ గోల్డ్ ఈజ్ గాడ్.
1: కనుక ఈ గాడ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుండాలంటే అన్ని రూపాల్లోనే ఉంటుండాలి.
0: గాడ్ టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ ఆల్ ఫార్మ్స్.
1: అన్ని రూపములు కూడాను దైవమే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: వేదం అన్ని విధాలా బోధిస్తూ వచ్చింది.
0: వేదం టీచెస్ ద సేమ్ ప్రిన్సిపల్.
1: సహస్రశీచ పురుష అన్ని కూడా సహస్రమైనటువంటివి.
0: హి సేస్ దట్ గాడ్ ఇస్ మల్టీ డైమెన్షనల్, హ్యాస్ సో మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్.
1: ఒక్క బంగారంతో ఎన్నో నగలు చేసినట్టుగా,
0: జస్ట్ యాజ్ యూ మేక్ సో మెనీ జ్యువెల్స్ అవుట్ ఆఫ్ ది సేమ్ గాడ్.
1: ఒక దైవమే అన్ని రూపంలో పొందుతున్నది.
0: ద సేమ్ గాడ్ టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ మెనీ ఫార్మ్స్.
1: కనుక దైవాన్ని విశ్వసించేటం లేకపోయినప్పటికీ దైవం అనేది ఒకటి ఉన్నది అనేటువంటి ఒక నమ్మకమైన మన కలగాలి.
0: Therefore, we should see that we have faith in God.
1: Aithe manamu dani chuttaniki prayatninchalipothe tappa kanipistundi.
0: If you inquire, investigate, you'll be able to see him.
1: Enniyo mandi aneka mandi sadhana chesi aneka sadhanalo praveshinchi tadwara aa divyatmanaitunte oka monottvanni tappaka darshincharu.
0: Aspirants and seekers in the past could experience the divinity in the depth of silence.
1: ee silence lopalle innobilmentu oka roopalu kanipistuntai.
0: In silence you will be experiencing the multi dimensional aspect of divinity.
1: Chudu akkada edo kanipistu untundadi.
0: You see a different form at a distance from here.
1: Dani roopam etta undi?
0: What is its form now?
1: Kevalam diamond roopamlo untundadi.
0: It has the form of a diamond.
1: కానీ డైమండ్ అనేటువంటిది ఏమిటని వజ్రము అంటున్నారు.
0: సే ఇట్ ఈస్ ద డైమండ్ యాజ్ యు నో.
1: దానిని సంస్కృతం లోపల ఇంగ్లీష్ లోపల కూడా డైమండ్ అన్నారు.
0: డైమండ్ షుడ్ బి ఎక్స్ప్లెయిన్డ్.
1: మనసును నాశనం చేయాలి.
0: దేర్ఫోర్ ద మైండ్ హ్యాస్ గాట్ టు బి చేంజ్.
1: మనసు ఉండినంత వరకు కూడాను ఏ స్వరూపము కానరాదు.
0: దేర్ఫోర్ ద విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్ విల్ హెల్ప్ అస్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
1: మనసు అనేటువంటిది అన్ని చోట్ల అందరి ఎందుకు కూడా ఉంటున్నది.
0: మైండ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్ ఎవ్రీవేర్.
1: మనస్ ప్రారంభ అనగా మనస్సు అనేటువంటిది ఒక స్వరూపం కాదు.
0: మైండ్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: అటువంటి మైండ్ కు మనం ఎంత డైమండ్ అన్నా ఇది సరైనటువంటి అర్థం కాదు.
0: దేర్ఫోర్ యూ కెనాట్ కాల్ దిస్ మైండ్ ఏ డైమండ్.
1: ప్రపంచం లోపల మనం ప్రతి విషయాన్ని కూడాను విచారణ చేస్తున్నాము.
0: We research and investigate every material object in this world.
1: నా ఉద్దేశం లోపల దీన్ని విచారణ చేస్తే మనకు లభ్యం కాదు.
0: భగవాన్ సేస్ మియర్ ఇన్వెస్టిగేషన్ విల్ నాట్ హెల్ప్ యూ టు ఎక్స్పీరియన్స్.
1: ఒక స్వరూపాన్ని నీవు కలిగించుకో.
0: హ్యావ్ వన్ స్పెసిఫిక్ ఫార్మ్ ఆఫ్ యువర్ చాయిస్.
1: ఆ స్వరూపంలోనే నీ మనసును నియమించుకో.
0: And see that your mind merges in the form of your taste.
1: అప్పుడు మనసంతా కూడాను ఆ యొక్క స్వరూపాన్ని పొందిపోతుంది.
0: Therefore the form will completely encompass the whole range of your mind.
1: ఆ మైండ్ ఏ స్వరూపాన్ని పొందుతుందో అదే దైవత్వంగా భావించు.
0: And the mind vanishes reflecting the form of your choice and the taste.
1: క్షణంలో మారేటువంటిది మనసు కాదు.
0: Therefore the mind should not change moment to moment.
1: కానీ మనసు ఈనాటికి అన్ని విధాలా చలిస్తూనే ఉంటుండాలి.
0: బట్ టుడే ద మైండ్ ఈజ్ వేవరింగ్.
1: ఇలాంటి చలించేటువంటి మనసును మనం ఆధారం తీసుకోకూడదు.
0: వీ కెనాట్ రిలై ఆన్ దిస్ వేవరింగ్ మైండ్.
1: చలించినటువంటి ఒక దానిని మనం దృఢంగా నమ్మాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ హ్యావ్ ఎ కాన్సన్ట్రేటెడ్ స్టడీ మైండ్.
1: చూడు అది అక్కడ కనిపిస్తుండాలి. ఆ కనిపించేటువంటి దాన్ని నువ్వు ఏమాత్రము మార్చుకోక కన్నులు మూసుకొని దాన్ని నీవు స్మరిస్తురా.
0: As you see a form at a distance, close your eyes, ponder over it, ruminate upon the form.
1: అది చూడు ఎక్కడెక్కడో పోతుందో అది.
0: యు ఫైండ్ ఇట్ మూవింగ్ టు డిస్టెన్సెస్.
1: ఎక్కడ తిరిగినప్పటికీ తిరిగి అక్కడికే వస్తుంది అది.
0: ఇట్ మైట్ మూవ్ ఎనీవేర్ బట్ ఇట్ కమ్స్ టు ఇట్స్ ఒరిజినల్ ప్లేస్.
1: కానీ ప్లేస్ ను మాత్రం మార్చడం లేదు.
0: బట్ ఇట్ డజంట్ చేంజ్ ఇట్స్ నేమ్ ఐడెంటిటీ.
1: అది నిజమైనటువంటి దైవత్వము.
0: దట్ ఈస్ ది ట్రూ డివినిటీ.
1: ఈ డివినిటీ అనేటువంటి దాన్ని పేరు పెట్టుకున్నాను కానీ ఇంగ్లీష్ లో దానికి ఏమాత్రం కూడా అర్థం కనిపించడం లేదు.
0: దో వీ గివ్ ద నేమ్ డివినిటీ బట్ వీ డోంట్ అండర్స్టాండ్ ఇట్స్ మీనింగ్.
1: కానీ డివినిటీ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ డివినిటీ దెన్?
1: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
0: ద ఓన్లీ వన్ వితౌట్ ద సెకండ్ ఈస్ బ్రహ్మ.
1: ఏకాత్మ బ్రహ్మ.
0: ఇట్ ఈస్ ఓన్లీ గాడ్ హూ ఇస్ వన్.
1: ఒక్కటే మనకు ఉండేది.
0: ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్.
1: దీనికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా కానీ అది కాదని చెప్పదు.
0: యూ మే గివ్ ఎనీ నంబర్ ఆఫ్ నేమ్స్ ఇట్ విల్ నెవర్ డిజోన్ ఆర్ డినై.
1: చూడు అక్కడ కనిపిస్తుండాలి.
0: యూ ఫైండ్ ఇట్ దేర్.
1: అనేక శిరస్సులు ఉంటున్నాయి.
0: సో మెనీ హెడ్స్ ఆర్ హియర్.
1: అనేక హస్తములు ఉంటున్నాయి.
0: సో మెనీ హ్యాండ్స్.
1: అనేక నేత్రములు ఉంటున్నాయి.
0: సో మెనీ ఐస్.
1: అన్ని నేత్రములతో చూసేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది మీకు?
0: వెల్ వెన్ యూ హావ్ గాట్ సో మెనీ ఐస్ అండ్ ఫార్మ్స్ వెల్ హౌ డు యూ నో ది యూనిటీ వన్?
1: కనుకనే సహస్రశేష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ ఆల్ హెడ్స్ ఆర్ హిస్, హ్యాండ్స్ ఆర్ హిస్, ఐస్ ఆర్ హిస్, ఫీట్ ఆర్ హిస్.
1: ఎక్కడ చూసినప్పటికీ కనిపించేది ఒక్కటే ఒకటి.
0: యు మే సీ ఎనీవేర్, ఇట్స్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్.
1: దానిని మీరు ఒకే మనసుతో పట్టుకోండి.
0: కాన్సన్ట్రేటెడ్ ఆన్ ఇన్ ఫుల్ అటెన్షన్.
1: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మనము ఏదో ఇన్ ఇంగ్లీష్ పదములు పెట్టుకుంటున్నాం కానీ దీనికి అది సరైనటువంటి పదం కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద కాన్సన్ట్రేషన్ ఈస్ ద యూజువల్ టర్మ్ దట్ వీ అప్లై బట్ ఇట్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ఇట్స్ ట్రూ మీనింగ్.
1: కనుక ఇది అన్నింటికీ గొప్పది ఒకటే ఒకటి.
0: There's one great primordial principle above all these.
1: Nirgunam, Niranjanam, Sanadhanam, Niketanam, Nitya Suddha Buddha Mukta, Nirmala Swarupinam.
0: That is attributeless, the nameless, the spotless, immortal, nectarine, non-dual.
1: Kaluga alante vidhi tattvanu nee cheti ende untunnadi.
0: And that very nature is right now in your grip.
1: Nee cheti endu nee chudukolekunda ekkadekkado poi vetukutunnavu.
0: When that is your very true nature, you are in search of it elsewhere.
1: నీ మనసునందున్నటువంటి ఒక తత్వమే నీకు బహిర్ముఖంగా కనిపిస్తుండాలి.
0: It is only your feelings that are reflected in front of you.
1: దీన్ని ఇమాజినేషన్ అంటారు.
0: This what is called imagination.
1: నీ ఎందున్నటువంటి దాన్ని నీవు ఇమాజినేషన్ చేసుకోకుండా దాన్ని చుట్టూ పో.
0: You cannot go by your reflections, by way of imagination. Go on investigating.
1: Reflection, reaction, resound.
0: The whole world is full of these three, reaction, reflection.
1: ఈ మూడు కలిసి ఒక్కటే.
0: In fact, all the three are one.
1: ఆ రియాక్షన్ అనేటువంటిది దీని యొక్క ప్రభావమే.
0: And the reaction is the effect of the action.
1: కానీ ఈ రియాక్షన్ అనేటువంటిది దీని యొక్క ప్రభావం చేతనే రిఫ్లెక్షన్ గా మారుతుండాలి.
0: And this reaction will also take you to other state of reflection of the object.
1: ఆ రియాక్షన్ రెండు కూడా చూడకోకుండా నీవు రియాలిటీని నువ్వు మనసులో పెట్టుకో.
0: Therefore, keep that reality, the divinity, in your attention, in your view, beyond reaction, reflection, and desire.
1: Kanuka idi okka nimshamlo meeku gocharam avutundi.
0: In a moment of time you can experience the divinity.
1: Kani itti danani meeru angikarinchatam ledhu.
0: But you are not prepared to accept this one.
1: Manaku kavalsindi okkate okati.
0: In fact, what we need is only one.
1: Adi e daivam.
0: That is God himself.
1: Ekkada chusina kanipinchedi adi okate.
0: Only God who is present everywhere.
1: కనుక అటు ఏకత్వమైనటువంటి యొక్క తత్వాన్ని మనం హృదయంలో పెంచుకోండి.
0: దట్ యూనిటీ, దట్ వన్నెస్ ఆఫ్ ద డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్స్ హార్ట్.
1: ఆ ఏకత్వం అనేది లేకపోతే ఈ అనేకత్వం అనేటువంటిది మనకు అర్థమే కాదు.
0: వితౌట్ దిస్ అండర్లైయింగ్ యూనిటీ వన్నెస్ యూ కెనాట్ నో ద మల్టిప్లిసిటీ, ది ప్లూరాలిటీ ఆఫ్ నేచర్.
1: కనుక నేచర్ అనేటువంటిది కేవలం ఒక క్రీచర్.
0: ద నేచర్ ఈస్ ఫుల్ ఆఫ్ క్రీచర్స్.
1: క్రీచర్
0: Preacher. Nature. I'm sorry, I stand corrected. Nature is the preacher.
1: ఈ ప్రీచర్ అనేటువంటిది దానినే మనం ప్రీతిగా అనుభవించాలి.
0: Let us have this preacher, the nature, in our attention.
1: కనుకనే అట్టి ప్రీచర్ అనేటువంటిది మన హృదయం నందే పుట్టుండాలి.
0: Therefore, the nature of the preacher is present in one's own heart.
1: మన యందే పుట్టి, మన యందే పెరిగి, మన యందే లీనమైపోతుండాలి.
0: The preacher, the nature, is born right from the beginning, grows over a period of time within us.
1: అది ఎక్కడ కూడా మరి పారిపోదు.
0: It will never run away from you.
1: అట్టి ప్రీచర్ ను మనం ఎప్పుడు కూడా హృదయంలో అందించుకోవాలి.
0: ద ప్రీచర్ హూ ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ యూ హాస్ గాట్ టు బి లుక్డ్ ఆఫ్టర్ విత్ ఇన్.
1: ఆ ప్రీచర్ కు సంస్కృతం లోపల అనేక పేర్లు ఉంటున్నాయి.
0: ఇన్ సంస్కృత్ ద ప్రీచర్ హాస్ సెవెన్ నేమ్స్.
1: ఈ ప్రీచర్ అనేటువంటిది ప్రీతిలో కనిపిస్తుంది.
0: అండ్ దిస్ ప్రీచర్ యూ విల్ బి ఫైండింగ్ ఇన్ ద నేచర్.
1: ప్రీతిలో కనిపిస్తుంది
0: దిస్ ప్రీచర్ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ విత్ ప్రీతి ఆర్ లవ్.
1: ఈ ప్రేమతత్వాన్ని మనం ఎంతవరకు పెంచుకుంటే మనం అంత త్వరగా దైవత్వానికి చూడగలము.
0: ద మోర్ ఆఫ్ ప్రీతి ఆర్ లవ్ యూ హ్యావ్ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
1: ఒక్క క్షణం లోపల కూడాను దాన్ని మనం గుర్తించవచ్చు.
0: ఇన్ ఎ మూమెంట్ యూ కెన్ రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: చూడు, మధ్య లోపల కనిపిస్తూనే ఉంటుండాలి.
0: దేర్ ఇన్ ద మిడ్స్ట్ అట్ ఎ డిస్టెన్స్ యూ ఫైండ్ ఇట్.
1: కన్నులు కనిపిస్తున్నాయి.
0: యు సీ ది ఐస్.
1: హస్తములు కనిపిస్తున్నాయి.
0: హ్యాండ్స్ ఆర్ సీన్.
1: నడిచేటువంటి పాదములు కనిపిస్తున్నాయి.
0: దట్ వాక్ ఆర్ సీన్.
1: అన్ని కనిపిస్తూనే ఉన్నాయి.
0: ఆల్ ఆర్ సీన్ ఫ్రమ్ హియర్.
1: దాన్ని నీవు తప్పక పట్టినప్పుడు తప్ప అది నీ హృదయంలో ప్రవేశిస్తుంది.
0: వెన్ వన్స్ యూ గ్రాస్ప్ యూ కెన్ కంటైన్ దెమ్ ఆల్ ఇన్ యువర్ హార్ట్.
1: నీ దేహమునందు ఉన్నటువంటి భేదములు పూర్తి నిర్మూలన చేసుకో.
0: సీ దట్ దేర్ విల్ బి నో డిఫరెన్సెస్ ఇన్ యూ.
1: కానీ ఆ డిఫరెన్స్ ను నువ్వు వేరు చేయకుండా పోయినప్పటికీ ఇది నీకేమాత్రము కనిపించదు.
0: ఇఫ్ యూ డు నాట్ గివ్ అప్ ద డిఫరెన్సెస్ వేరియేషన్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద యూనిటీ.
1: కనుక మనం ఒకదాన్ని పెట్టుకున్నప్పుడు అనేకం వచ్చినప్పటికీ ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
0: దెర్ఫోర్ ద హోల్ వరల్డ్ యూనివర్స్ మే బి ఆఫ్ మల్టిప్లిసిటీ బట్ వీ షుడ్ నో ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుక మీరు ఒక క్షణం లోపల దైవాన్ని చూడాలంటే ఒక క్షణం లోపలనే కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ సీ హిమ్ ఇన్ ఎ మూమెంట్.
1: కానీ ఆ కనిపించేటువంటి దైవత్వం అనేటువంటిది మీకు అర్థం కావటం లేదు.
0: బట్ యూఆర్ నాట్ ఏబుల్ టు నో దట్ యూ సీ ద డివైన్ గాడ్ ఓన్లీ.
1: కానీ దీన్ని అర్థం చేసుకోవాలంటే నీకు లోపల ఉన్నటువంటి భావాన్ని పూర్తి మార్చుకోవాలి.
0: To know, to experience this, you have to change your thoughts.
1: మనం కంటి అద్దాలు వేసుకున్నప్పుడు ఆ అద్దాల రంగును బట్టి అన్ని మనకు కనిపిస్తుంటాయి.
0: As is the color of the glass, so will be the color of the scene that you see.
1: కనుక నీవు ఆ కలర్ ఆఫ్ గ్లాసెస్ ను మార్చేసేసి.
0: Therefore, change the colored glasses.
1: ఏ అద్దాలు కూడా లేకుండా నీకు రియల్ అలాగే సాక్షాత్ ప్రతిబింబమైనటువంటి ఒక రూపాన్ని నువ్వు చూసుకో.
0: Without wearing colored glasses, see the reality all by yourself.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ ప్రేమను ఒకదాని నువ్వు గట్టిగా పట్టుకో.
0: క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ లవ్ ఫర్మ్లీ.
1: ఆ ప్రేమ చేతని సర్వము నువ్వు చూడగలవు.
0: విత్ దిస్ లవ్ యూ విల్ బి ఏబుల్ టు సీ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: సర్వ ప్రదేశములందు కూడా ప్రయాణం చేయగలవు.
0: యూ విల్ బి ఏబుల్ టు ట్రావెల్ రీచ్ అక్రాస్.
1: నీతో పాటు అది కూడా నువ్వు ప్రతిబింబంగా వస్తుంటాది.
0: అండ్ ది లవ్ విల్ ఫాలో యూ లైక్ షాడో ద రిఫ్లెక్షన్.
1: కనుక ఇది కేవలం ఒక రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ కాదు.
0: ఇట్స్ నాట్ మియర్లీ లిమిటెడ్ టు రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
1: ఇది రియాలిటీ.
0: This love is the reality.
1: మనం చూస్తూ ఉంటే ఎంత కాలమైనా కూడా చూస్తూనే ఉండొచ్చు.
0: You can, if you are watchful of this love, you can continue to witness it.
1: కనుక మీరు మొట్టమొదట స్థిరత్వాన్ని పెంచుకోండి.
0: So develop this stability first.
1: ఈ స్థిరత్వాన్ని పెంచుకుంటే అన్ని కూడా మీలో పెరిగిపోతాయి.
0: If you are steady, you'll be able to accomplish the rest.
1: ఈ స్టడీ అనేటువంటిది ఎట్ట మీరు చేయాలి?
0: How can you be steady?
1: ఒక్క మాటను ఒక్క బాటను ఒక్క విధమైనటువంటి రూపంతో స్థిరం చేసుకోవచ్చు.
0: బీ స్టడీ ఇన్ యువర్ ఓన్ పాత్ ఇన్ యువర్ ఓన్ చోజన్ ఫార్మ్. సో
1: ఈ జన్మ చచ్చువులకంతా కనిపించేదంతా కూడాను ఏదో కనిపిస్తుండదు అనుకుంటున్నాం.
0: వీ జస్ట్ డిస్మిస్ ఇట్ బికాస్ థింగ్స్ ఆర్ సీన్ విత్ ది ఫిజికల్ నేకెడ్ ఐ.
1: ఈ జన్మ చచ్చువులు కాదు మనకు కావాల్సింది.
0: ఇట్స్ నాట్ ది ఫిజికల్ నేకెడ్
1: జ్ఞాన చచ్చువులు కావాలి.
0: ఇట్ ఈస్ ది విజ్డమ్ ఐ దట్స్ ఇంపార్టెంట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ఎదురుగా కనిపించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను మీకు దైవంగా భావించండి.
0: కన్సిడర్ ఎవ్రీవన్ యాజ్ డివైన్ హూసోఎవర్.
1: అందరూ దైవ స్వరూపులే అని భావించు.
0: ఫీల్ దట్ ఆల్ ఆర్ డివైన్.
1: మీ తల్లి, తండ్రి, సిస్టర్, బ్రదర్ అందరూ కూడా దైవ స్వరూపులుగా భావించు.
0: యువర్ మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్స్ ఆల్ ఆర్ డివైన్.
1: అందుకోసమని త్వమేవ మోదాచ పితాస్వమేవ త్వమేవ బంధుస్య సకత్వమేవ త్వమేవ గర్వం మమ దేవ దేవాలి.
0: Therefore we say, O God, you are my mother, you are my father, you are my teacher, you are my brother, you are my sister, you are my friend.
1: అన్ని కూడాను ఒకరిగానే భావించుకో.
0: So all are divine, have this feeling.
1: దేనిపైన కూడా నువ్వు డౌట్ నీవు పెట్టుకోవద్దు.
0: Do not doubt any.
1: ఈ డౌట్ అనేటువంటి రావటం చేతనే అనేక విధాల మనకు మనసు అయోమయమైపోతుండాలి.
0: Because of so many doubts we are confused.
1: ఈ డౌట్స్ కు అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గివ్ ది స్కోప్ ఫర్ డౌట్స్.
1: నిజంగా నన్ను అడుగుతూ ఉంటారు చాలా మంది.
0: మెనీ అప్రోచ్ భగవాన్ అండ్ ఆస్క్ హిమ్.
1: కానీ నేను చెప్పేది ఒకటే, నీ యొక్క నమ్మకమైనటువంటి ఒక దానిపైన ఉంచుకో.
0: భగవాన్ ఆల్వేస్ టెల్స్ హిమ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఆన్ వన్.
1: అప్పుడు ఏది నీకు కనిపిస్తుంది అది ఒక్కటే కనిపిస్తుంది.
0: యూ విల్ సీ దాట్ ఆన్ విచ్ యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్.
1: కనుక మీరు ఒకే దృష్టిని పెంచుకోండి.
0: హ్యావ్ ఓన్లీ వన్ పాత్ వన్ విజన్.
1: ఈ విధమైనటువంటి యొక్క సాధన మనం సరిపడినటువంటి తప్పక దైవత్వం గోచరిస్తాడు.
0: ఫాలోయింగ్ దిస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇన్ డెప్త్ ఇన్ రియాలిటీ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ది డివినిటీ.
1: కనుక ఏదైనా ఒక రూపాన్ని నువ్వు నిర్ణయం చేసుకో.
0: సో హ్యావ్ ఎ చోజన్ ఫామ్.
1: దీన్ని మనం దాన్ని హృదయంలో నింపుకో.
0: ఇన్స్టాల్ ఇట్ ఫిల్ ఇట్ ఇన్ యువర్ హార్ట్.
1: ఆ నింపుకున్నటువంటి దాన్ని కదలు నింపుకుండా చూసుకో.
0: అండ్ సీ దట్ ద ఫామ్ ఈ స్టడీ ఇన్ యువర్ హార్ట్.
1: అది ఏది యొక్క ధ్యానము.
0: దట్ ఈస్ యువర్ మెడిటేషన్.
1: మెడిటేషన్ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మెడిటేషన్?
1: ఏదో కన్నులు మూసుకొని ఏదో విధాన్ని చూస్తుంటే అది ఏదో కనిపిస్తుంది అనుకుంటారు.
0: మెడిటేషన్ డస్ నాట్ మీన్ మియర్లీ క్లోజింగ్ ది ఐస్ అండ్ ఇమాజినింగ్ సో మెనీ ఫామ్స్.
1: ఈ కన్నులు మూసుకున్నంత మాత్రం మెడిటేషన్ కాదు అది.
0: Mere closing your eyes does not amount to meditation.
1: Kani dani sthiramainatuvanti roopanga ga teechukovali.
0: And the form should be steady. It should be installed.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: Premaku minchinatuvanti sadharam anukunte
0: ledu. There is no other spiritual practice beyond love.
1: Aa prema tattvam ye kolukuntai tappaku nenu cheppagalanu.
0: And how do you acquire this love? You should be able to know.
1: Ee prema tattvanni okka margamlo manam praveshapettali.
0: And this love should flow in one direction.
1: దానికి అనేక మార్గాలుగా చూపించకూడదు.
0: It should not be diverted in different ways.
1: తప్పక ఆ యొక్క స్ట్రెయిట్ గా పోయినప్పుడే ఆ ప్రేమ స్వరూపమే మీకు గోచరిస్తుంది.
0: Let the love flow in a single direction so that you will experience.
1: కానీ ఆ డైరెక్షన్ అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది?
0: But where can you get this direction?
1: ఈ డైరెక్షన్ అంతా మనం చేసే డైరెక్షనే.
0: It is the direction of your own making.
1: కానీ అది చేయటం లేదు.
0: That you are not doing.
1: అది ఏమాత్రమో మనకు గోచరించడం లేదు.
0: You are not able to see this.
1: కానీ నీవు దాన్ని డైరెక్షన్ గా అంటుంటే దానిపైన మనసును స్థిరపరచుకోవాలి.
0: If you want a direction, you should have a steady mind, concentrated mind.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈ మనసును స్థిరంగా ఉంచుకో.
0: Make your minds steady.
1: ఈనాడు ప్రతిదానికి కూడా మనసే మనసే మనసే.
0: In every aspect you find the mind that acts.
1: Mind anetundi okka dani valane sarvamu manu gocharistundali.
0: It is only the mind that will help you to comprehend, to visualize.
1: Ee mind ku aneka margam levu.
0: In fact mind is only one.
1: Kani maname manu danni pamputunnamu gaani daniki ekkadiki povadaniki cheta kaadu.
0: In fact mind does not move on its own. It is only we direct it, divert it in different ways.
1: Adi kadaladaniki veelledu.
0: It cannot change, it cannot move.
1: నీవన్నిటినీ ఆ యొక్క దీనిని నీ మనసులో స్థిరం చేసుకో.
0: దేర్ఫోర్ మేక్ ది మైండ్ స్టడీ.
1: అప్పుడే నీకు సర్వ విధమైనటువంటి స్వరూపము నీకు గోచరిస్తుంది.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ ఆల్ మేనిఫెస్టేషన్.
1: చూడు కనిపిస్తుంటుండది.
0: Now here you see that there.
1: ఎంత హాయిగా కనిపిస్తుండది.
0: How blissful it is.
1: చక్కగా ఒక విధమైనటువంటి ఒక తేజస్వరూపంగా కనిపిస్తుండది.
0: It is brilliant, shining brilliantly with all radiance.
1: కనుకనే ఈ యొక్క బ్రిలియన్స్ అనేటువంటిది చాలా తృప్తికరమైనటువంటిది.
0: దిస్ బ్రిలియన్స్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ గ్రాటిఫికేషన్.
1: అది ఎక్కడ చూసినా కనిపిస్తుంది.
0: దిస్ రేడియన్స్ ఈజ్ ఎవ్రీవేర్.
1: కానీ మీరు ఉన్నది లేదు అని ఈ డౌట్స్ కు మధ్యలో చేరినారు కనుకనే అది ఎక్కడ పోయినా కనిపించలేదు.
0: బికాస్ వీ డౌట్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ అండ్ వీ ఆల్సో సే ఇట్స్ నాన్ ఎగ్జిస్టెన్స్ దేర్ ఫోర్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్.
1: కనుక నీ యొక్క భావాన్ని ఒక స్థిరంగా పెట్టుకో. అదే నీకు సర్వ విధంగా తోడ్పడి ఉంటుంది.
0: మేక్ యువర్ ఫీలింగ్ స్టడీ. దట్ స్టడీ ఫీలింగ్ విల్ టేక్ యూ టు ది డెస్టినేషన్.
1: దానిని నీవు బానిసగా చేసుకోవాలి.
0: అండ్ సీ దట్ ఫీలింగ్ విల్ ఫాలో యూ యాజ్ యువర్ ఫాలోవర్. లెట్ ఇట్ బి ఎ స్లేవ్.
1: దాన్ని ఒక స్లేవ్గా మనం భావించుకోవాలి.
0: ఆల్ ద ఫీలింగ్స్ బి స్లేవ్స్ టు ఫాలో యూ.
1: అది మనం అందరినీ ఒక విధమైనటువంటి ఒక సవారు చేస్తుండే అని భావిస్తున్నారు.
0: బట్ వీ థింక్ దట్ వీఆర్ క్యారీడ్ అవే. Ride over by thoughts.
1: కనుక నీవు దాన్ని ఫాలో చేయకుండా చూసుకో.
0: Do not follow them.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ధ్యానం ధ్యానం అంటే చాలా సులభమైనటువంటి మార్గం ఇది.
0: People speak of meditation, but in fact it is so simple.
1: ఈ మెడిటేషన్ అనేటువంటిది కేవలం కాన్సన్ట్రేషన్ కింద కాదు.
0: Meditation is not mere concentration.
1: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మెడిటేషన్ కాదు.
0: Concentration can never be meditation.
1: కనుక మెడిటేషన్ అనేటువంటిది మెడిటేషన్.
0: మెడిటేషన్ ఈజ్ మెడిటేషన్.
1: కదలనటువంటి యొక్క స్థలము, మార్పు చెందినటువంటి యొక్క భావము,
0: దట్ ఫీలింగ్ విచ్ ఈస్ చేంజ్లెస్ విచ్ డస్ నాట్ చేంజ్,
1: అది నీలో చేంజ్ అయినప్పుడే బయట నీకు చేంజ్ అయినట్టు కనిపిస్తుంది, కానీ నీకు చేంజ్ కాకపోతే అది బయట చేంజ్ అయినట్టుగా కనిపించదు.
0: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఇన్నర్ చేంజ్ దట్ మేక్స్ యూ ఫీల్ ద చేంజ్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: అన్ని నీలోనే మార్పులు ఉంటున్నాయి.
0: ఇన్ఫాక్ట్ ఆల్ చేంజెస్ ఆర్ విత్ ఇన్ యూ.
1: ఈనాటి మానవులకు ఏమిటో కానీ నాకు అర్థం కావటం లేదు. ప్రతి క్షణం కూడా మార్పు చెందటం, మార్పు చెందటం.
0: భగవాన్ ఈజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు ఫైండ్ కాన్స్టెంట్ చేంజెస్ ఇన్ ఎవ్రీవన్.
1: మనసు ఎందుకు మారుతుండాలి?
0: వై షుడ్ మైండ్ చేంజ్?
1: మారడానికి వీలు లేదు.
0: ఇట్స్ నాట్ పాసిబుల్.
1: దానికి ఆ శక్తి లేదు.
0: ఇట్ హస్ నో పవర్ ఆన్ ఇట్స్ ఓన్.
1: మనసు మనసుగానే ఉంటుండాలి.
0: మైండ్ రిమైన్స్.
1: ఆ మనసే మనిషిగా మారిపోవాలి.
0: అండ్ దిస్ మైండ్ షుడ్ మేనిఫెస్ట్.
1: కనుక మనిషి మనసు రెండు కలిసి ఒకటి అయిపోవాలి.
0: మనిషి ద మ్యాన్, మనసు ద మైండ్ షుడ్ బి వన్.
1: ఈ రెండు కలిసి ఒకటిగా అయినప్పుడే నీవు ఏకత్వాన్ని పొందగలుగుతావు.
0: When both are made into one, you will be able to experience that unity.
1: కాని ఈ రెండు దినములు గడిచిన తర్వాత మూడో దినం మీరు నన్ను కలవండి, తప్పక మీరు అప్పటికప్పటికే మీకు అది గోచరం అవుతుంది.
0: After 2 days, Bhagavan will certainly help you to see the manifestation of the divinity.
1: అనగా ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈ యొక్క దివ్యమైనటువంటి తత్వాన్ని మీరు తప్పక పట్టాలి.
0: Be strong enough to experience the divinity.
1: మానవత్వం రావడానికి దేనికోసమని?
0: Why the human life is gifted?
1: తిండి తీర్థాలతో కాలం వ్యర్థం చేయటం కోసమన్న?
0: Not to waste time for food, raiment and shelter.
1: కాదు కాదు.
0: No.
1: మనకి ఇచ్చింది 5 senses, 5 marks, 5 vastus. దీని అన్నింటినీ చేరి ఏకత్వంగా మనం చేయాలి.
0: Therefore 5 senses of cognition, 5 senses of action, 5 life sheets are given.
1: శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఈ 5 కూడా చేరి ఏకత్వంగా మనం పట్టాలి.
0: All the 5 senses have got the underlying same principle.
1: ఈ విధంగా మనము ప్రయత్నం చేస్తే చాలా సులభంగా మనకు ఏకత్వం కలుగుతుంది.
0: If you make a sincere effort, you can know this underlying unity.
1: ఏకత్వం అనేటువంటిది కేవలం మానవుల కొరకు ఒకటికి మాత్రమే కలిగింది, కానీ ఇంకా ఏ పశుపక్షి మృగాదులకు కూడా ఏకత్వం కలగలేదు.
0: This oneness unity can be experienced by man only, by no other birds or beasts.
1: Kanuka meer ekatvam kosamane meer puttaru.
0: That you are born to experience this unity.
1: Anekatvamlo sancharinchadaniki kaadu.
0: Not to go by diversity.
1: Ekatvamlone nee jeevithanni oka antyam kaavinchukovali.
0: We have to end our lives by experience this oneness or unity.
1: Appude manaku janma saarthakam avutundi.
0: Then only our lives are redeemed.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమకు మించినటువంటి ఒకటి మరొకటి జగత్తులో కానరాదు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఎల్స్ మోర్ దాన్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కదో.

పాపకటే దుఃఖమిటే ఏతరామనామ. భవ సముద్ర సుఖద నావ ఏక రామ నామ. భవ సముద్ర సుఖద నావ.

0: అన్ని రంగాల్లో కూడాను తాను ఒక నిజమైనటువంటి మొట్టమొదటి క్లాస్ తీసుకొచ్చింది అని ఇప్పుడు ఒక బాలికకు నేనేదో ఇచ్చాను.
1: ఎ గర్ల్ రిసీవ్డ్ ఆల్ రౌండ్ గోల్డ్ మెడల్. భగవాన్ ప్రెజెంటెడ్ హర్ ద గోల్డ్ మెడల్ దిస్ ఆఫ్టర్నూన్.
0: ఆ అమ్మాయి పుట్టినప్పటి నుంచి కూడాను దేహంలో రక్తంలో పూర్తి డయాబెటిక్స్.
1: రైట్ ఫ్రమ్ బర్త్ షీ ఇస్ హైలీ డయాబెటిక్.
0: కానీ ఆ డయాబెటిక్స్ కు తల్లి తండ్రులు డాక్టర్స్ ఎన్నో విధమైనటువంటి మందులంతా ఇస్తూ వచ్చారు.
1: ద పేరెంట్స్ ఆల్సో అండ్ ఆల్సో డాక్టర్స్ గేవ్ హర్ మెనీ మెడిసిన్స్ ఫర్ క్యూర్.
0: ఆ యొక్క అమ్మాయికి తప్పక ఒకే మనసు.
1: He has got one concentrated mind.
0: ఏమి చేయలేదు.
1: In fact, it is so steady, it won't do.
0: ఇప్పటికే బాగా 16 సంవత్సరాలు అయిపోయింది.
1: He has been here for the last 16 years.
0: ఆ అమ్మాయి ఇప్పుడు అనంతపురంలో చదువుతూ ఉండాలి.
1: She is now studying there in Anantapur campus.
0: ఎక్కడ పోయినప్పటికీ తనకి ఏ మాత్రం కూడా బాధ కలగటం లేదు.
1: Wherever she may go, she will not have any kind of
0: problem. తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు కానీ ఆ అమ్మాయికి బాధ లేదు.
1: Parents feel sad, but she has no sadness whatsoever.
0: Father, mother, don't worry. God is with me. God is with me. అని ధైర్యం చెప్తుంటాది.
1: She always tells her parents, Father, mother, God is always with me. Don't worry. Don't worry.
0: ఇది మెడిసిన్స్ తో పనికొచ్చేటువంటిది కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెడిసిన్స్ గివ్ నో క్యూర్.
0: ఒక విధమైనటువంటి యొక్క స్థిరత్వంతో అది పనిచేస్తుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ హర్ ఫెయిత్ కాన్సన్ట్రేషన్ కుడ్ హెల్ప్ హర్.
0: ఆ అమ్మాయికి స్వామి గట్టిగా చెప్పాడు.
1: స్వామి టోల్డ్ హర్
0: నీకు ఈ జబ్బు ఏమి చేయలేదు.
1: దిస్ డయాబెటీస్ విల్ డూ నో హార్మ్ టు యూ.
0: నీవు దైవత్వాన్ని పూర్తి నమ్ముకో.
1: అండ్ సర్టన్లీ యూ విల్ రియలైజ్ ఎక్స్పీరియన్స్.
0: ఎవరి మాటలు నీవు చెవికి చేర్చుకోకు.
1: Don't go by any other words.
0: ఆ మాటపైన తాను స్థిరంగా ఉంటుండాలి.
1: అండ్ షీ ఫాలోడ్ భగవాన్స్ టీచింగ్స్.
0: అందువల్లనే తాను ఇంత పెద్దగా అవుతుంటుండాలి. అమ్మాయి ఇంకా పైకి చదవగలదు.
1: Now she has come up to this stage. She will still continue to grow more and more in future.
0: పట్టిన పట్టేదో పట్టనే పట్టుతిరి. పట్టునెక్కేదాకా అట్టె ఉండు.
1: Having determined, do not leave it until you achieve it.
0: కోరినదేదియో కోరనే కోరితిరి. కోరిక తీరుడాకా పోవకుండు.
1: Having wished, never go until you get it.
0: Adiginadedi you adagane adigithe adiginadiraka vidukundu.
1: Having asked once, don't go until it is given to you.
0: Poru padaleka neneena povaliyo.
1: God should bless you out of disgust.
0: Padaleka neevaina adigavu.
1: Or else you should get lost or forget yourself.
0: Antiye kani tirigi povuta bhaktulu teechakadu anni.
1: And to give up is not the quality of a true devotee.
2: You are listening to excerpts from the Divine Benedictory Address delivered by Bhagwan Baba, the Divine Chancellor of the Sri Satya Sai University during the 23rd Convocation on 22nd November 2004 in Prashanti Nilayam. By quoting the real-life example of one of his students, Baba explained how a steady mind focused on God can help us tackle any problem in life.

0: ఘృష్టం ఘృష్టం పునరపి పునః చందనం చారుగంధం. ప్రేమస్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: చందనమును రగిలించిన కొలది దాని ఇమిడి ఉన్నటువంటి ఒక సుగంధము బయటపడుతుంది.
1: As you grind the sandalwood, you will experience its fragrance more and more.

0: చెరకును నమిలిన కొలది దాని ఎందున్నటువంటి మాధుర్య రసము మనకెంతయో ఆనందమును చేకూరుస్తుంది.
1: As you chew the sugar cane more and more, you will enjoy its sweetness.
0: దగ్ధం దగ్ధం పునరపి పునః కాంచనం కాంతివర్ణం. బంగారును మనం కరిగించుకున్నది, మూసపోసుకున్నది పవిత్రమై కాంతివర్ణమైనటువంటి యొక్క కనకంగా తయారవుతుంది.
1: As gold is heated and melted, it shines brilliantly.
0: అటులనే ప్రతి మానవుడు కూడాను జీవులను ప్రేమించుకున్నది తన ఎందున్నటువంటి ఆనందము బహిర్ముఖమవుతుంది.
1: Similarly, as man starts loving the fellow beings more and more, he will be blissful more and more.
0: జీవులను ఎంత అధికంగా మీరు ప్రేమించరో మీ ఆనందం కూడాను అంత అధికంగా పెంపొందుతుంది.
1: Your bliss increases as you love your fellow beings more.
0: కనుక ఆనందమును అభివృద్ధి గావించుకున్న వాళ్ళని కోరేవారు అందరినీ కూడాను ప్రేమించాలి.
1: If you want to be blissful, you must love all.
0: అది భగవత్ సన్నిధిని చేర్చేటువంటి ఒక రాయల మార్గము.
1: This is the royal path that takes you to the proximity
0: to the divine. The best way to love God is to love all, serve all.
1: The best way to God is to love all and serve all.
0: ఇది బుద్ధుడు బోధించినటువంటి యొక్క రహస్యం.
1: This is the secret in the teachings of Buddha.
0: బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం చరణం గచ్చామి. మొట్టమొదట మనం బుద్ధిని అభివృద్ధి పరచుకోవాలి.
1: అవుట్ ఆఫ్ ది త్రీ మ్యాక్సిమ్స్ ద ఫస్ట్ వన్ బుద్ధం శరణం గచ్చామి, వి హావ్ టు ఇంక్రీజ్ అవర్ ఇంటెలెక్ట్.
0: ఆ బుద్ధిని సంఘ మార్గమునందు అభివృద్ధి పరచుకోవాలి.
1: ద ఇంటెలెక్ట్ హ్యాస్ గాట్ టు బి డెవలప్డ్ ఇన్ సొసైటీ.
0: ఈ సంఘమును ధర్మంతో కూర్చి ఆనందించాలి.
1: In society, we can enjoy the bliss in a righteous way.
0: ఏ ప్రాణిని కూడాను మనం బాధ పెట్టకూడదు.
1: We should not hurt any living creature.
0: Hurt never, help ever.
1: Hurt never, help ever.
0: ఇది బుద్ధుని యొక్క ప్రధానమైన అహింస పరమో ధర్మం.
1: This is the main teaching of Buddha, which says that principle of non-violence.
0: ఎవరిని కూడాను మానసికంగా శారీరకంగా వాక్రీతిగా కూడాను బలహీనం చేయకూడదు, బాధ పెట్టకూడదు.
1: We should never weaken anybody. We should never hurt anybody by thought, word and deed.
0: కానీ ఇది సాధ్యమా అని మీరు సంకల్పించవచ్చును. సాధ్యమే.
1: You may say, is it possible? Yes, it is possible.
0: దృఢ సంకల్పంతో చేయాలని అనుకున్నప్పుడు ఎటువంటి ఘనకార్యమైన కూడాను మనం సులభంగా సాధించవచ్చు.
1: ఇఫ్ యు హావ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్, యు కెన్ సర్టన్లీ అచీవ్ ఎనీ మైటీ టాస్క్.
0: అందరియందు ఉన్నటువంటి ఒక దైవత్వము ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు ఇట్టి దీనికి ఏమాత్రము భయపడనక్కర్లేదు.
1: వెన్ వన్స్ యు నో గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎవ్రీ వన్, యు డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ వన్.
0: నారాయణుని ఆశ్రయించినటువంటి వాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద సరెండర్డ్ హింసెల్ఫ్ టు గాడ్ నారాయణ.
0: నామరూపములను ఆశ్రయించినటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు వాజ్ ఆఫ్టర్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: నామరూపములు ఏనాటికైనా కూడా అశాశ్వతమే.
1: ద నేమ్ అండ్ ఫార్మ్ ఎట్ ఎనీ టైమ్ ఇస్ టెంపరరీ.
0: నారాయణుడు నిరంతరము సత్యస్వరూపుడే.
1: నారాయణ ఇస్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్.
0: భగవంతునికి గల అనేక నామములు ఏందు సచ్చిత్ ఆనందం అనేటువంటిది పరమోత్తమైనటువంటి నామం.
1: Of all the names of God, the highest and the noblest of God name is this Satchit Ananda.
0: Sat anaga trikala bhagyamainatvantidi.
1: Sat means which is indivisible,
0: bhavishyattu vartamanamulu yandu kudanu marpu kalaganatvantidi sat.
1: Sat is that which is changeless in all the three periods of time.
0: Atti marpu chendinatvanti sattunu satya margamunande ee sattunu manam anubhavinchali.
1: Sat can be experienced along the path of truth.
0: Chitti,
1: the chit,
0: paripurna gnanamu,
1: total awareness.
0: ఈ పరిపూర్ణ జ్ఞానం చేతనే మనం పరిపూర్ణ స్వరూపుణ్ణి దర్శించాలి.
1: Out of this total awareness, you can experience the manifestation of the totality of the divinity.
0: ఇంకా ఈ రెండింటిని మనం అనుభవించిన తర్వాత ఆనందము మన నుండి ఆవిర్భవిస్తుంది.
1: When once you experience these two, naturally you'll find the bliss.
0: కనుక సత్తును సత్తుతోనా, చిత్తును చిత్తుతోనా, ఆనందమును ఆనందంతోనా మనం అనుభవించినప్పుడే సత్ ఆనంద స్వరూపుడు సాక్షాత్కరిస్తాడు.
1: When once we worship God along the path of truth, sat, in totality of awareness, chit, naturally will experience bliss, ananda.
0: ప్రతి మానవుడు కూడాను ఆనందమును ఆశిస్తున్నాడు.
1: Every man wants to be blissful.
0: ఈ ఆనందం ఎక్కడ నుంచి ఉన్నది?
1: Where from you get it?
0: మనం పుట్టినదే ఆనందం నుంచి పుట్టాము.
1: In fact, we are born in bliss.
0: జీవించుతున్నదే ఆనందంలో జీవిస్తున్నాము.
1: We live in bliss.
0: అంత్యము కూడా నువ్వు ఆనందం నందే అంత్యమవుతున్నాము.
1: వి ఎండ్ ఇన్ బ్లెస్.
0: కనుక మన జీవితమే ఆనందమయము.
1: ఇన్ ఫ్యాక్ట్ అవర్ లైఫ్ ఈజ్ ఆఫ్ బ్లెస్.
0: మన జీవిత గమ్యాన్ని మనం గుర్తించుకోవటము కష్టం కాదు.
1: ఇట్స్ నాట్ డిఫికల్ట్ టు నో ద గోల్ ఆఫ్ లైఫ్.
0: జీవిత గమ్యమును ఎవరు కూడా నువ్వు మరవలేరు.
1: నో వన్ కెన్ ఫర్గెట్ ద డెస్టినేషన్ ఆఫ్ లైఫ్.
0: కనుక ఆనందమునే మనం ఆశించాలి, ఆనందమునే అనుభవించాలి, ఆనందం నందే లీనం కావాలి.
1: Therefore, we should strive for bliss, we should experience bliss and end in bliss.
0: Manavunaku deham ashashtam.
1: The body is temporary.
0: Ilanti ashashtamaina deham tho manam shashtamaina anandanni pondalemu.
1: With this body that is temporary, you cannot have permanent bliss.
0: Ee satyanni gurtinchukune nimittamai buddhudu grahamunu veedadu.
1: To know this truth, Buddha left his home.
0: మరణించిన దేహాన్ని చూచాడు.
1: హీ సా ద డెడ్ బాడీ.
0: రోగిని చూచాడు.
1: హీ సా ఎ సిక్ మ్యాన్.
0: వృద్ధుణ్ణి చూచాడు.
1: హీ కేమ్ అక్రాస్ ఎన్ ఓల్డ్ పర్సన్.
0: ఈ వృద్ధత్వం రాకుండా ఉండడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అవాయిడ్ ఓల్డ్.
0: దేహం యొక్క సహజం అది.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్.
0: బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము,
1: ఆల్ ద స్టేజెస్ లైక్ ద చైల్డ్హుడ్, ద యూత్ అండ్ ద ఓల్డ్ ఏజ్ ఆర్ క్వైట్ న్యాచురల్ ఇన్ హ్యూమన్ లైఫ్.
0: కనుక ఇవన్నీ కూడా ప్రాకృతమైనటువంటి యొక్క మార్పులే.
1: దే ఆర్ ది ఫిజికల్ చేంజెస్.
0: భౌతికమైనటువంటి మార్పులే.
1: దే ఆర్ ఎక్స్టర్నల్ ట్రాన్స్ఫర్మేషన్స్.
0: ఇలాంటి మార్పుల చేత మనం ఏమాత్రం కూడా విచారించకూడదు.
1: వీ షుడ్ నాట్ బి కన్సర్న్డ్ ఆర్ బాదర్డ్ ఆఫ్ దీస్ ఫిజికల్ ఎక్స్టర్నల్ చేంజెస్.
0: కనుక ఈ దేహమును శాశ్వతమైనటువంటిగా జీవించాలి.
1: You want that the body should be permanent.
0: ఈ మరణమును కారణం ఏమిటి?
1: What are the cause for death?
0: ఈ వృద్ధాప్యమును కారణం ఏమిటి?
1: What are the reason for advanced
0: age? జన్మమును కారణం ఏమిటి?
1: What is the reason for sickness?
0: ఈ రోగమును కారణం ఏమిటి?
1: Why disease?
0: అనే సత్యాన్ని పరిశోధన చేస్తూ పరిశీలిస్తూ వచ్చాడు బుద్ధుడు.
1: Buddha went on investigating, experimenting, researching on these aspects.
0: కట్టకడపటికి
1: finally
0: దేహం అనేటువంటిది కేవలం వాటర్ బబుల్.
1: Finally he could know that body is like a water bubble.
0: ఈ దేహమునకు రోగమును తెప్పించేటువంటిదంతా కూడాను మనస్సే.
1: The body falls sick because of the mind.
0: మనో సంకల్పముల చేతనే దేహము అనారోగ్యమును పొందుతూ ఉండాలి.
1: Only the thoughts of the mind that make the body fall sick.
0: దీనిని సైకలాజికల్ అన్నారు.
1: We call it psychological.
0: ఈ మానసిక సైకలాజికల్ వలనే శారీరం యొక్క తత్వము మార్పు చెందుతూ ఉండాలి.
1: ఇట్ ఇస్ ద సైకాలజీ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద చేంజెస్ ఇన్ ద బాడీ.
0: కనుకనే ఈ మనస్సు అనేటువంటిది కేవలము ఒక క్లాత్ వంటిది.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ క్లాత్.
0: కానీ మొన్న చెప్పాను మనసే విష్ణువు అని.
1: ద అదర్ డే భగవాన్ సెడ్ మైండ్ ఈజ్ విష్ణు.
0: ఈ మనస్సు అనేటువంటి విష్ణువు సర్వత్రా వ్యాపించినటువంటి వాడే.
1: మైండ్ ద విష్ణు ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: కనుక ఈ దేహతత్వాన్ని మనం ఏమాత్రం కూడాను లెక్క చేయకూడదు.
1: అండ్ వీ షుడ్ నాట్ బి టూ మచ్ కన్సర్న్ అబౌట్ దిస్ బాడీ
0: దేహం ఉన్నంతలోనే దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి
1: వైల్ అలైవ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ వీ హ్యావ్ టు రికగ్నైజ్ ద డివినిటీ
0: కనుక తప్పప్పులు అనేటువంటిది మానవులకి సహజంగా జరుగుతూ ఉంటాయి
1: ద గుడ్ అండ్ బ్యాడ్ న్యాచురలీ హ్యాపన్
0: కానీ మానవుడు సర్వజీవుడు ఎందు ఉన్నటువంటి యొక్క దైవత్వాన్ని గుర్తించుకోలేక ఎన్నిన్ని రాగములో ఎన్నిన్ని యజ్ఞములో చేస్తూ ఉంటారు
1: మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు నో ద డివినిటీ ఇన్ ది ఎంటైర్ క్రియేషన్ బట్ హీ అండర్టేక్స్ రిచువల్
0: ధర్మం ప్రచార సమయమునందు బుద్ధుడు గ్రామ గ్రామం కూడా సంచారం చేస్తూ వచ్చాడు
1: వైల్ ప్రాపగేటింగ్ ధర్మ బుద్ధ వెంట్ ఆన్ మూవింగ్ ప్లేస్ టు ప్లేస్
0: ఒక గ్రామం లోపల
1: ఇన్ ఎ విలేజ్
0: యజ్ఞం ప్రారంభం చేస్తున్నారు
1: దేర్ సీక్రెట్ రిచువల్ యజ్ఞ
0: ఆ యజ్ఞం లోపల జీవులను బలి ఇవ్వాలి అని ప్రయత్నించారు
1: దేర్ ఇన్ ద సీక్రెట్ రిచువల్ దేర్ షుడ్ బి అన్ ఆఫరింగ్ సాక్రిఫైస్ ఆఫ్ అనిమల్స్
0: బుద్ధుడు అడ్డం పోయాడు
1: బుద్ధ అబ్జెక్టెడ్
0: ఇది జరగకూడదు
1: ఇట్ షుడ్ నాట్ హ్యాపన్
0: సర్వజీవులు వాసు సర్వేశ్వరుడు
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ బీయింగ్స్
0: ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ బీయింగ్స్
0: ఇది నేను నేర్చుకున్నటువంటి విద్య
1: దిస్ ఈస్ ద ఎడ్యుకేషన్ ఐ హావ్ లెర్న్
0: ప్రతి జీవి ఎందుకు భగవంతుడున్నాడు
1: ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ దేర్ ఇస్ గాడ్
0: జీవుడే దేవుడు దేవుడే జీవుడు
1: ది ఇండివిజువల్ ఈస్ గాడ్ గాడ్ ఈస్ ది ఇండివిజువల్
0: కాబట్టి దీన్ని ఈ విధంగా బలి ఇవ్వడానికి వీలు కాదన్నాడు
1: హి సెడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఎనీ లాంగర్ టు సాక్రిఫై
0: ఆ యజ్ఞ యజమాని
1: ద మాస్టర్ ఆఫ్ దిస్ సెరిమనీ
0: ఆయన అడ్డు తిరిగి
1: హీ జస్ట్ కేమ్ అవుట్
0: దానికి మేము మోక్షమినిస్తున్నాను
1: హీ సెడ్ we are helping this animal to be sacrificed to attain liberation
0: aa liberation istunnam ane tappatiki buddhuniki chaala haasyam esindi
1: buddha made fun of this statement
0: korani jantuvuku neevu mochchaanni istunnavu
1: you are conferring liberation to the animal that has not requested
0: manavuku mochchaanni andinchukudda
1: why don't you liberate man who wants liberation
0: kanuka ee korani jantuvuku neevu mochchaanni andinchamu idi nenu nammanu annadu
1: I am not going to believe you when you say that you are going yes, to give an animal that doesn't desire.
0: ఏ వేదము బోధించింది ఇందులో ఏమాత్రము సత్యం లేదు.
1: Such kind of sacrifices has not been prescribed by any Veda, by any other standard.
0: ఒక ప్రాణిని హత్య చేస్తే మోక్షం లభిస్తుందా దానికి?
1: Can you think of liberation when one creature is sacrificed?
0: కాదు కాదు.
1: No.
0: ఇది అసత్యము.
1: It is false.
0: కోరని జంతువుకు నీవు మోక్షాన్ని ఇస్తున్నావు
1: యు ఆర్ కన్ఫరింగ్ లిబరేషన్ టు ద అనిమల్ దట్ హస్ నాట్ రిక్వెస్టెడ్
0: మానవుడికి మోక్షాన్ని అందించకూడదా
1: వై డోంట్ యు లిబరేట్ మ్యాన్

0: ఆరాధిస్తున్నామంటే దీనికి ఒక ఉదాహరణ ఉంది.
1: ఇఫ్ యు డూ ఇట్ ఇన్ ఫుల్ ఫెయిత్ అండ్ స్టిల్ వర్షిప్, హియర్ ఇస్ అన్ ఇలస్ట్రేషన్ ఫర్ యూ.
0: ఈ జంతువులు మోక్షాన్ని ఆశించడం లేదు.
1: This animal doesn't want liberation.
0: నీ తల్లి మోక్షాన్ని ఆశిస్తుండాలి.
1: Your mother wants to be liberated.
0: నీ తండ్రి మోక్షాన్ని ఆశిస్తున్నాడు.
1: Your father wants liberation.
0: నీ భార్య మోక్షాన్ని ఆశిస్తుండాలి.
1: So also your wife.
0: నీ కుమారుడు మోక్షాన్ని ఆశిస్తున్నాడు.
1: And your son too.
0: వీళ్ళకి ఎందుకు బలి ఇచ్చి ఆ మోక్షం అందించకూడదు?
1: Why don't you kill these members and confer liberation?
0: కనుక ఇందులో మోక్షమే గిని ఉంటుంటే నీ యొక్క స్వయం విషయం లోపల నీవెందుకు ప్రారంభించకూడదు?
1: ఇఫ్ దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లిబరేషన్, వై డోంట్ యూ అబ్జర్వ్ ఎట్ యువర్ లెవెల్? ఇండివిజువల్
0: జంతువులకు మోక్షం ఇస్తున్నావు కానీ కోరేటువంటి మానవులకు ఎందుకు మోక్షం అందించకూడదు?
1: అనిమల్ దట్ ఈస్ దట్ హాస్ నో డిజైర్ ఫర్ లిబరేషన్, యు ఆర్ ప్రిపేర్డ్ టు గివ్ ఇట్?
0: చేత మోక్షం ఏనాటికి లభ్యం కాదు.
1: బై సాక్రిఫైసింగ్ అనిమల్ యూ కెన్ నాట్ హ్యావ్ లిబరేషన్.
0: ఇది మహాపాపం ప్రారంభమవుతుంది.
1: హి సెడ్ ఇట్ ఇస్ వర్స్ టు ది సిన్స్.
0: కాబట్టి హింస చేయకూడదని దాన్ని అడ్డు చేశాడు.
1: అండ్ హి సెడ్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ వయలెన్స్ అండ్ హి అబ్జెక్టెడ్ ది సాక్రిఫైస్.
0: ఈ విధంగా కొన్ని కొన్ని హింసలను చాలా నిర్మూలం గావించి,
1: సో హి అబ్జెక్టెడ్
0: అహింస పరమో ధర్మ అని అహింసను ప్రారంభం చేసుకుంటూ వచ్చి
1: అబ్జెక్టెడ్ టు సర్టన్ యాక్ట్స్ ఆఫ్ వయలెన్స్ అండ్ టాట్ ది స్పిరిట్ ఆఫ్ నాన్ వయలెన్స్.
0: మానవుడు ఏ ప్రేమ ఉన్నదో, పశుపక్షి మృగాదులు ఎందుకు ఆ ప్రేమ ఉన్నది?
1: ద లవ్ ఇన్ మ్యాన్ ఈజ్ ఈక్వలీ ప్రెసెంట్ ఇన్ బీస్ట్ అండ్ బర్డ్స్.
0: కనుకనే ఈ మానవుని ఎందున్నటువంటి ప్రేమను పశుపక్షి మృగాదులు కూడా సమానంగా పంచు.
1: Therefore, loving you has got to be shared with birds and beasts around.
0: మానవునికి కూడా ఈ ప్రేమను నీవు పంచు.
1: And share your love with a fellow man.
0: ప్రతి జీవికి ఈ ప్రేమను నీవు పంచు.
1: Share your love with all living creatures.
0: నిజమైనటువంటి యొక్క ప్రేమ తత్వము.
1: This is the true principle of love.
0: ఇది నిజమైనటువంటి లిబరేషన్.
1: This is the true liberation.
0: లిబరేషన్ అంటే ఏమిటి?
1: What is liberation?
0: ఏదో మోక్షము, ఎక్కడో పోవటం, ఎక్కడో నివసించడం అనుకుంటున్నారు.
1: Liberation is not presented in this
0: కాదు కాదు.
1: No.
0: పరిపూర్ణమైనటువంటి ప్రేమను సాధించినప్పుడే ఇదే మోక్షము.
1: When once you achieve total love, full love, holistic, that is liberation.
0: ఈ పరిపూర్ణ ప్రేమను మనం సాధించడానికి ప్రయత్నించాలి.
1: Make every effort to attain this total love.
0: అప్పుడే మనకు మోక్షం ప్రారంభమవుతుంది.
1: There lies the beginning of liberation.
0: ఈ నాడు మోక్షము మోక్షమని అనేక రకములైన సాధనలు చేస్తున్నారు.
1: In the name of moksha liberation we follow many spiritual paths.
0: ఈ సాధనల చేత మనకు లభించేటువంటి తాత్కాలిక శాంతి మాత్రమే.
1: Any spiritual path confers temporary peace.
0: కానీ నవవిధ మార్గములను బోధిస్తూ వచ్చారు పెద్దలు.
1: Elders taught 9 paths of devotion.
0: శ్రవణం,
1: listening,
0: కీర్తనం,
1: singing,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద

0: ఆత్మనివేదనం
1: సరెండర్.
0: ఈ నవవిధ మార్గములు ఎందుకు కూడాను కేవలము మనకు లభించేటువంటి ఫలితము తాత్కాలిక ఆనందమే.
1: బై ఫాలోయింగ్ దిస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్ యు విల్ హావ్ టెంపరరీ బ్లిస్.
0: ఈ నవవిధ మార్గములు ఎందుకు కూడాను ప్రేమ ప్రవాహాన్ని మనము అందులో ప్రవహింప చేయాలి.
1: అండ్ యూ షుడ్ సీ దట్ లవ్ ఇస్ అండర్ కరెంట్ అలాంగ్ ద ఆల్ ద 9 పాత్స్ ఆఫ్ డివోషన్.
0: ప్రేమ అంతర్వాహినిగా ప్రవహించాలి.
1: ఇన్ ఆల్ స్పిరిచువల్ ఎండెవర్స్ లవ్ ఇస్ ది అండర్ కరెంట్.
0: అది నిజమైనటువంటి భక్తి.
1: దాట్ ఈస్ ద ట్రూ డివోషన్.
0: భక్తి అనగా కేవలం భజన చేయటము, పూజలు చేయటము, మంత్రాలు చెప్పటము, వేదమును పఠించటము ఇవి మాత్రమే కాదు భక్తి.
1: డివోషన్ డస్ నాట్ మీన్ సింగింగ్ హిస్ గ్లోరీ, ఆఫరింగ్ వర్షిప్.
0: అంగములు మాత్రమే.
1: దే ఆర్ ఓన్లీ పార్ట్స్ ఆఫ్ డివోషన్.
0: భక్తి అనగా నీ నుండి ఆవిర్భవించేటువంటి ప్రేమను డైరెక్ట్ గా భగవంతుని పైన పంపటమే.
1: భక్తి యాక్చువల్లీ మీన్ sending forth the innate immanent love in you towards God.
0: మన నిస్తర నిస్వార్థమైనటువంటి దీంతో ప్రేమించటమే నిజమైన భక్తి.
1: To love God selflessly, unconditionally is devotion.
0: వాంఛారహితమైనటువంటి యొక్క విషయముల చేత మనం భగవంతుని ఆరాధించాలి.
1: You should worship God without any desires.
0: ఏ సాధన చేసినప్పటికీ అందులో అంతో ఇంతో స్వార్థం అనేది ఇమిడి ఉంటుంది.
1: Any spiritual pursuit will carry with it some trace of selfishness.
0: స్వార్థరహితమైన,
1: selfless,
0: స్వప్రయోజన రహితమైన,
1: without self interest,
0: ప్రేమను భగవంతునికి మనం అందించాలి.
1: Such love is to be offered to God.
0: అది నిజమైనటువంటి లిబరేషన్.
1: That is true liberation.
0: అది నిజమైనటువంటి మోక్షము.
1: That is true moksha.
0: అట్టి మోహాన్ని క్షయం చేసుకోవటమే మోక్షము.
1: And to cut off such attachment is liberation.
0: కనుక ఇది కేవలం గ్రంథముల నుంచి మనకు లభించేటువంటిది కాదు.
1: యూ డోంట్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ అకాడమిక్ నాలెడ్జ్.
0: పౌలు యొక్క బోధన నుంచి మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: యూ కాన్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ అదర్స్ టీచింగ్.
0: ఉపదేశాల నుంచి మనకు ఆవిర్భవించేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ యూ గెట్ అవుట్ ఆఫ్ ది టీచింగ్ బై అదర్స్.
0: అంతర్భావం నుంచి

0: వెలువడాలి.
1: ఇట్ హాస్ టు ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ది ఇన్నర్ ఫీలింగ్.
0: మన యందే ఉంటున్నది ఆ మోక్షము.
1: ద వెరీ లిబరేషన్ ఇస్ ఇన్ యూ.
0: మన యందే ఉంటున్నది ఆ ఆనందము.
1: ద బ్లిస్ ఇస్ ఇన్ యూ.
0: ఆనందమునకు నీవే నిలయము.
1: యు ఆర్ ద సెంటర్ ఆఫ్ బ్లిస్.
0: నీ హృదయమే నిలయము.
1: యువర్ హార్ట్ ఇస్ ద సెంటర్ ఆఫ్ బ్లిస్.
0: కనుకనే అట్టి హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ప్రేమతత్వాన్ని మనం భగవంతునికి అర్పితం చేయాలి.
1: లవ్ దట్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ ద హార్ట్ హాస్ గాట్ టు బి ఆఫర్డ్ టు గాడ్.
0: నేను మొన్న కూడా చెప్పాను.
1: భగవాన్ సెడ్ ది అదర్ డే,
0: దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన.
1: Body is the temple of God. Indweller is God himself.
0: ఈ దేహమే ఒక టెంపుల్, మందిరము.
1: Body is the temple.
0: ఈ మందిరము లోపల జీవుడే దేవుడు.
1: The individual, the soul is God himself.
0: నీ జీవుని నీవు ఎంత ప్రేమిస్తున్నావో పరదేహములు ఎందు ఉన్నటువంటి ఒక జీవుని కూడా నీవు అంతగా ప్రేమించాలి.
1: Just as you love yourself, you need to love others too.
0: అది టెంపులే, ఇది టెంపులే.
1: The other body is equally a temple as yours.
0: ఇది జీవుడే.
1: And there you find the soul and also in you. In fact, the soul
0: దేవుడు
1: is one.
0: ఒక్కడే.
1: God is one.
0: టెంపుల్స్ అనేకంగా ఉండవచ్చు.
1: There are many temples, in fact.
0: అదే రీతిగాని ఒక్క వ్యక్తిని,
1: one person,
0: కుమారుడు వచ్చి నాన్న నాన్న అని పిలుస్తాడు.
1: Is addressed by his son as father.
0: కోడలు వస్తుంది మామా మామా అని పిలుస్తుంది.
1: Daughter in law calls him as uncle.
0: బ్రదర్ వస్తాడు అన్న అన్న అని పిలుస్తాడు.
1: Younger brother calls him brother.
0: మనుమడు వస్తాడు తాత తాత అని పిలుస్తాడు.
1: గ్రాండ్ సన్ అడ్రెసెస్ హిమ్ యాజ్ గ్రాండ్పా.
0: ఉన్న ఒకే వ్యక్తిని అనేక మంది అనేక పేర్లతో ఇతన్ని ఆరాధిస్తున్నారు.
1: ద సేమ్ పర్సన్ ఈస్ అడ్రెస్డ్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: అనేక పేర్లతో అతన్ని అనుభవిస్తున్నారు.
1: అండ్ ఎక్స్పీరియన్స్ హిమ్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: అనుభవించడం వేరు వేరు కానీ
1: ఎక్స్పీరియన్స్ మే బి డిఫరెంట్.
0: ఉన్నది ఒకే వ్యక్తి.
1: ఓన్లీ వన్.
0: తాత తానే.
1: ఈజ్ గ్రాండ్
0: అన్న తానే.
1: ఈజ్ ద గ్రాండ్ ఫాదర్. హీజ్ ద బ్రదర్.
0: కొడుకు తానే.
1: ఈజ్ ద సన్.
0: కోడలు తానే.
1: అండ్ ఆల్సో ద హస్బెండ్.
0: అదే రీతిగాని ప్రతి ఒక్క మతమునందు కూడాను ఒకరు అల్లా అని, ఒకరు జీసస్ అని, ఒకరు జోరాస్ట్రియం అని, ఒకరు హిందూ అని, ఒకరు రామ అని, ఒకరు కృష్ణుడని, ఒకరు బుద్ధుడని, ఈ విధంగా ఒక్కొక్క రీతిగా భగవంతుణ్ణి అనుభవిస్తూ వస్తున్నారు.
1: పీపుల్ ఎక్స్పీరియన్స్ గాడ్ బై ఎక్స్టోలింగ్ హిమ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ సచ్ యాజ్ అల్లా, జీసస్, జొరాస్ట్ర, రామ, కృష్ణ.
0: దేహ సంబంధమైనటువంటి బాంధవ్యం యొక్క కర్తవ్యంలే.
1: దట్స్ ఆల్ బేస్డ్ ఆన్ అవర్ బాడీ రిలేషన్షిప్.
0: కానీ దేవుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఎట్టి భేదమును కూడా మనం పెట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్.
0: కనుక బుద్ధుడు అనుకునే వారు బుద్ధునిగా ఆరాధించేసుకుని,
1: ఇఫ్ యు వాంట్ బుద్ధ, వర్షిప్ హిమ్ ఇన్ దట్ నేమ్.
0: ఈశ్వర అనుకున్న వాటిని ఈశ్వరుని ఆరాధనగా చేసుకుని,
1: ఇఫ్ యూ లైక్ ఈశ్వర, వర్షిప్ గాడ్ యాజ్ ఈశ్వర.
0: అల్లా అనుకున్నటువంటి వాడు అల్లానే ఆరాధన చేయని.
1: యూ మే వర్షిప్ గాడ్ యాజ్ అల్లా టూ.
0: జీసస్ అన్నవాడు జీసస్ ని ఆరాధన చేయని.
1: ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్ గాడ్, యూ కెన్ వర్షిప్ జీసస్.
0: ఈ యొక్క పేరును మనం పిలిచినప్పటికీ భగవంతునికి అందేది ఒక్కటే.
1: ఎనీ నేమ్ యూ మే గివ్, బట్ ఓన్లీ వన్ గోస్ టు గాడ్.
0: కనుక గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్.
1: గోల్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ వన్.
0: కనుక దైవత్వం లోపల ఎట్టి భేదములు మనం పెట్టుకోకూడదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరికి చేసిన నమస్కారము అతనికే ఆరాధనకే పోచేరుతుంది.
1: హూమ్ సో ఎవర్ యూ రెస్పెక్ట్ అండ్ సాల్యూట్, ఇట్ అమౌంట్స్ టు సాల్యూటేషన్స్ టు గాడ్.
0: కనుక
1: సో
0: ఎట్టి మతమైనా కానీ, ఎట్టి కులమైనా కానీ భేదాలు పెట్టుకోకూడదు.
1: Don't have any differences on grounds of religion and community.
0: The minister cheppadu.
1: The minister said the caste of humanity.
0: Language of the heart.
1: The language of the heart.
0: Omnipresent God.
1: God is omnipresent.
0: ఈ ఒక్కడే గాడ్.
1: God is one.
0: కానీ అతనికి ఏ పేరునైనా పెట్టుకోవచ్చును.
1: You can give any name to him.
0: ఇవన్నీ పెట్టిన పేర్లే కానీ,
1: that the names you give.
0: God కి ఏ పేరు లేదు.
1: God is nameless.
0: అతనే ఒక శక్తి స్వరూపుడు.
1: అండ్ హీస్ ఆల్ పవర్ ఎనర్జీ.
0: ఈ శక్తిని మనము సద్వినియోగం చేసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద డివైన్ ఎనర్జీ.
0: ఈ ప్రేమయందు అనేక రకమైనటువంటి యొక్క గుణములు చేరి,
1: బికాస్ ఆఫ్ సో మెనీ అట్రిబ్యూట్స్ క్వాలిటీస్ దట్ జాయిన్ లవ్,
0: ఆహార విహారం చేత కామక్రోధ లోభ మోహ మదమాత్సల్యమైనటువంటివి విహారమైపోతున్నాయి.
1: ఇట్ గెట్స్ పొల్యూటెడ్ బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
0: ఈ ఆహార విహారం చేతనే మనకి ఇన్ని రకమైనటువంటి గుణములు ప్రారంభమవుతున్నాయి.
1: వి హావ్ గాట్ సో మెనీ క్వాలిటీస్ బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
0: మన ఆహారాన్ని కూడాను సాత్విక ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు పార్టేక్ సాత్విక్ ఫుడ్.
0: ఈ సాత్విక ఆహారం చేతనే మనకు సాత్విక గుణం కూడా కలుగుతుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ సాత్విక్ ఫుడ్ యూ విల్ హావ్ పైయస్ మైండ్, సాత్విక మైండ్.
0: బుద్ధ పూర్ణిమ,
1: బుద్ధ పూర్ణిమ
0: అనగా అతను సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ పార్టేకింగ్ సాత్విక్ ఫుడ్.
0: కనుకనే అక్కడ పూర్ణమైనటువంటి బుద్ధిగా రూపొందింది.
1: Therefore, he could have the intellect in all its fullness.
0: Buddham saranam gacchami anindi.
1: Buddham saranam gacchami.
0: Anaga.
1: Meaning?
0: Manasika sambandhamaina tattvam lopala vedam nandu kuda dinni varnichu vachindi.
1: So far as the realm of the mind.
0: Chandrama manaso jataha chakshu suryo ajayata.
1: Mind is the, moon is the presiding deity of the mind. Sun is the presiding deity of the vision.
0: సూర్యుని యొక్క ప్రకాశం చేతనే చంద్రుడు పెరుగుతున్నాడు.
1: అండ్ ద మూన్ హ్యాస్ గాట్ ద లైట్ బికాస్ ఆఫ్ ద సన్.
0: కానీ చంద్రుడి యందు సూర్యుని యందు ఉన్నటువంటి వెలుగు ఒక్కటే.
1: ఇట్ ద సేమ్ లైట్ ఇన్ సన్ అండ్ ద మూన్ టూ.
0: కానీ చంద్రుని వెలుగు చల్లగా హాయినిస్తుంది.
1: బట్ ద లైట్ ఆఫ్ ద మూన్ ఇస్ సో కూల్ అండ్ కంఫర్టింగ్.
0: సూర్యుని వెలుగు ప్రకాశంగా జ్ఞానాన్ని అందిస్తుంది.
1: ద సన్ లైట్ కన్ఫర్స్ విజ్డమ్.
0: కనుక ఒకటి జ్ఞానాన్ని బోధించేటువంటిది, ఒకటి ప్రేమను బోధించేటువంటిది.
1: One teaches the principle of wisdom, the other teaches the principle of
0: love. ప్రేమనే లేకుండా జ్ఞానం అభివృద్ధి కాదు.
1: Without love, wisdom will never improve.
0: మొట్టమొదట చిన్న పువ్వు పుట్టుతుంది.
1: The beginning a bud.
0: తరువాత చిన్న కాయగా రూపొందుతుంది.
1: It grows into unripe fruit.
0: తరువాత అది ఫ్రూట్ గా తయారవుతుంది.
1: Unripe fruit grows into mature.
0: ఈ ఫ్రూట్ ఎక్కడి నుంచి వచ్చింది? కాయ నుంచినే వచ్చింది.
1: The ripe fruit up to day is out of unripe fruit.
0: ఈ కాయ ఎక్కడి నుంచి వచ్చింది? పుష్పం నుంచినే వచ్చింది.
1: And this one is the result of the
0: పుష్పము కాయ ఫలము మూడు ఒకటే.
1: In fact the three stages belong to the same tree.
0: కనుక భగవత్ యొక్క తత్వములు,
1: the nature of God,
0: కర్మ భక్తి జ్ఞానములు మూడింటి యందు కూడాను ఏకత్వమే ఉండేది.
1: You find the principle of unity, oneness in all the three paths, the path of action, path of devotion and path of wisdom. Or everything is contained within the principle of love.
0: కనుక ప్రేమతత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దిస్ నేచర్ ఆఫ్ లవ్.
0: దివ్యమైన భవ్యమైన భావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ద నోబుల్ ద డివైన్ ఫీలింగ్స్ మోర్ అండ్ మోర్.
0: ఒకరిని ఒకరు మనం విమర్శించకూడదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఈచ్ అదర్.
0: ఒకరిని ఒకరు మనం తిరస్కరించకూడదు.
1: వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ఎనీవన్.
0: బుద్ధుడు ధర్మ ప్రచారంలో సంచరించి కొంచెం దేహంగా అలసట చెందినాడు.
1: బుద్ధ వెంట్ రౌండ్ ఎవ్రీవేర్ ప్రాపగేటింగ్ ధర్మ అండ్ వాస్ టైర్డ్ ఎట్ వన్ టైమ్.
0: కానీ ఒక గ్రామం వచ్చి చేరిన తర్వాత కొంత విశ్రాంతి తీసుకోవడానికి ఆయన లోపల వెళ్లాడు.
1: టు టేక్ రెస్ట్ హీ హాస్ రిటైర్డ్ ఇన్ పర్టికులర్ వన్ విలేజ్.
0: తన యొక్క యువకుడైనటువంటి ఒక బాలుని పిలిచి
1: హీ కాల్డ్ వన్ యంగ్స్టర్
0: శిష్య,
1: ఓ డిసైపుల్,
0: నీవు ఈనాడు ఉపన్యాసం చేత ప్రజలను ఆనందపరచు.
1: He called one disciple close by and he wanted him to give a lecture.
0: నేను విశ్రాంతి తీసుకోవాలి అన్నాడు.
1: Today I want to take rest.
0: ఆ యొక్క శిష్యుడు చాలా ఆనందించాడు.
1: The disciple was ecstatic. ఇది
0: మహాభాగ్యం నాకు అందించినాడు కదా అని ప్రారంభించాడు ఉపన్యాసం.
1: Because of the good fortune given to him by his preceptor, the disciple started lecturing.
0: జయమయుడైనటువంటి బుద్ధుడు,
1: బుద్ధావన్ ఆఫ్ కంపాషన్,
0: జ్ఞానమయుడైనటువంటి బుద్ధుడు,
1: బుద్ధావన్ ఆఫ్ విజ్డమ్,
0: ప్రేమమయుడైనటువంటి బుద్ధుడు,
1: వన్ ఆఫ్ లా,
0: కర్మయోగి,
1: వన్ ఆఫ్ యాక్షన్,
0: జ్ఞాన యోగి,
1: అండ్ ద పాత్ ఆఫ్ విజ్డమ్,
0: సిద్ధుడు అతను,
1: ఓ ద వన్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్.
0: అలాంటి బుద్ధుడు,
1: సచ్ బుద్ధ,
0: ఇంతకు ముందు పుట్టలేదు.
1: సచ్ ఎ పర్సన్ వాజ్ నెవర్ బోర్న్ బిఫోర్.
0: ఇంకా ముందు పుట్టబోడు.
1: నార్ ఇన్ ఫ్యూచర్
0: అని చెప్పేటప్పటికి చేరిన భక్తులందరూ క్లాప్స్ కొట్టారు.
1: వెన్ ద డిసైపుల్ స్పోక్ లైక్ దాట్ హీ వాజ్ అప్లాడెడ్, క్లాప్.
0: ఈ క్లాప్స్ కొట్టేటప్పటికి లోపల విశ్రమిస్తున్నటువంటి బుద్ధునికి వినిపించింది.
1: ఆల్ దిస్ క్లాప్స్ వర్ హర్డ్ బై బుద్ధ హూ వాస్ రెస్టింగ్.
0: తక్షణమే సమాజంలోకి వచ్చేసాడు.
1: ఇమీడియట్లీ గాట్ అప్ అండ్ కేమ్ టు ది అసెంబ్లీ.
0: చెప్పి మాట్లాడుతున్నటువంటి శిష్యుని నిలబెట్టాడు.
1: అండ్ హీ వాంటెడ్ ది డిసైపుల్ టు స్టాప్ లెక్చరింగ్.
0: నాయన,
1: మై డియర్ సన్,
0: నీకెంత వయసు?
1: వాట్ ఇస్ యువర్ ఏజ్?
0: స్వామి, నాకు 25 సంవత్సరంలో ఉన్నాడు.
1: హి సేడ్, స్వామి, మై ఏజ్ ఇస్ 25.
0: నీవు ఏ ఏ దేశాన్ని దర్శించావు అన్నాడు.
1: వాట్ ఆర్ ద ప్లేసెస్ యూ విజిటెడ్?
0: కురుదేశము, పాంచాల దేశము, వీటంతా దర్శించినాను అన్నాడు.
1: హి మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ హి విజిటెడ్.
0: కేవలం రెండు మూడు గ్రామాలు మాత్రమే నీవు దర్శించావు.
1: యు హాడ్ బీన్ టు 2 ఆర్ 3 ప్లేసెస్.
0: నీ వయసు చూస్తే 25 సంవత్సరంలో.
1: యువర్ ఏజ్ ఇస్ ఓన్లీ 25.
0: ఈ చిన్న వయసులో ఏం అనుభవం నీ పొందినావు?
1: వాట్ ఎక్స్పీరియన్స్ యు హావ్?
0: ఇలాంటి బుద్ధుడు ఇంకా ముందు పుట్టలేదు.
1: యు సెడ్ a person of the type of Buddha was never born
0: before,
1: nor in future.
0: ఇది నీకు ఎలా తెలుస్తుంది?
1: How do you know that?
0: పుట్టలేదని నీవు పాస్ట్ నీవేమి గుర్తించుకోలేవు.
1: You cannot know the past.
0: పుట్టబోడు అనేటువంటి ఫ్యూచర్ నీవు గుర్తించుకోలేవు.
1: నార్ కెన్ యూ డిసైడ్ ద ఫ్యూచర్.
0: కేవలం ప్రజెంట్ లో మాత్రమే ఉంటున్నావు.
1: యు ఆర్ ఇన్ ద ప్రెజెంట్.
0: ప్రెజెంట్ లో కూడా పూర్తి నీవు గుర్తించుకోలేని వాడిగా ఉన్నావు.
1: ఈవెన్ ద ప్రెజెంట్ ఇన్ ఫుల్ యూ డు నాట్ నో.
0: అలాంటి నీవు పాస్ట్ ఫ్యూచర్ నువ్వు ఏ రీతిగా చెప్పగలవు?
1: ఇన్ దట్ పొజిషన్ హౌ డు యూ స్పీక్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ఫ్యూచర్?
0: కేవలం అజ్ఞానమే.
1: ఇట్ ఈస్ జస్ట్ ఇగ్నోరెన్స్.
0: నీవు ఇంక పైన ఈ విధంగా ఉపన్యాసం చేయకూడదని అతన్ని ఖండించాడు.
1: అండ్ Buddha reprimanded him, you cannot lecture like that.
0: Kandinchi tarvata buddhude cheppadu.
1: Later Buddha got up and said,
0: endaro mahanubhavulu andariki anaga intaku purum endaro puttinaru goppavaru.
1: Earlier many people, noble souls were born.
0: Inka mundukudunu endaro great people anta puttaru.
1: In future great people are going to
0: take birth. Prapanchananta hastakatam gavinchukunetundi mahaneelu kuda puttunnaru.
1: There will be very noblest souls who will catch hold of the whole world.
0: Control ani పుట్టలేదు అని నీవు చెప్పడానికి అధికారం లేదు.
1: సో యూ హ్యావ్ నో అథారిటీ టు సే దట్
0: ఆ విధంగా ఆడంబరాలనంతా అడగొడుతుకుతూ వచ్చాడు.
1: అండ్ హీ కండెమ్డ్ దిస్ పాంప్ అండ్ షో.
0: బుద్ధుడు నిరాడంబరుడు.
1: బుద్ధ హ్యాస్ నో పాంప్ అండ్ షో.
0: ఎప్పుడు కూడా నిర్మల నిశ్చలంతో ఉండేటువంటి వాడు.
1: హి వాస్ సో ప్యూర్ అండ్ స్టడీ.
0: చాలా వినయ విధేయతను ప్రకటించేటువంటి వాడు.
1: హి హస్ గాట్ ఆల్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
0: ప్రేమతత్వంతోనే తాను ప్రవర్తించేటువంటి వాడు.
1: హి కండక్ట్ హింసెల్ఫ్ విత్ లా.
0: కనుక ఈ బుద్ధుని యొక్క తత్వాన్ని తెలుసుకోవటమే ఒక పెద్ద కష్టము.
1: ఇట్ సో డిఫికల్ట్ టు నో ద నేచర్ ఆఫ్ లార్డ్ బుద్ధ హింసెల్ఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: అందరు కూడాను బుద్ధుడు పుట్టిన పండుగ అని ఈ బుద్ధ పౌర్ణమి రోజు మాత్రమే మనం ఆనందాన్ని అనుభవిస్తే ప్రయోజనం కాదు.
1: It's not of big use if you experience Buddha on this day of birthday of Buddha.
0: బుద్ధుడు బోధించినటువంటి ఆదర్శాలను మనం ఆచరణలో పెట్టి నిరూపించాలి.
1: We have to prove in our practical life by experiencing, practicing the teaching of Buddha.
0: Platform speeches no heroes. Platform lo heroes, practical lo zeros.
1: We are all heroes on platform, but in reality we are zeros.
0: కనుకనే మనము ప్రాక్టికల్ లోపల మనము ప్రాక్టీస్ చేసి ఈ బుద్ధుని యొక్క ఉపదేశాలంతా కూడా మనం అనుభవించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు పుట్ ట్రాన్స్లేట్ ఇన్ టు యాక్షన్ ద టీచింగ్స్ ఆఫ్ బుద్ధ అండ్ ఎక్స్పీరియన్స్ ద జాయ్.
0: అది బుద్ధునికి ఇవ్వవలసినటువంటి నిజమైన గౌరవం.
1: దట్ ఈస్ ద ప్రాపర్ రెస్పెక్ట్ దట్ వి కెన్ గివ్ హిమ్.
0: బుద్ధ భక్తులందరూ కూడాను,
1: ఆల్ ద డివోటీస్ ఆఫ్ బుద్ధ,
0: బుద్ధుని ఉపదేశాలంతా కూడా ఆదర్శవంతమైన ఉపదేశాలు.
1: ఆల్ ద టీచింగ్స్ ఆఫ్ బుద్ధ ఆర్ ఐడియల్.
0: ఆచరించవలసినటువంటి ఉపదేశాలు.
1: దే హావ్ గాట్ టు బి ప్రాక్టీస్డ్.
0: అత్యుత్తమమైనటువంటి ఉపదేశాలు.
1: దే ఆర్ నోబ్లెస్ట్.
0: పవిత్రమైనటువంటి బోధనలు.
1: అండ్ ఆర్ మోస్ట్ సీక్రెట్.
0: అన్నింటికంటే ప్రధానమైనటువంటిది అహింస ప్రథమో ధర్మ.
1: ఆఫ్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ద సుప్రీమ్ వన్ ఇస్ అహింస ప్రథమో ధర్మ.
0: ఇతనే మొట్టమొదటి నుంచి ప్రబోధం సల్పుతూ వచ్చాడు.
1: దట్ హాస్ బీన్ హిస్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఫ్రమ్ ద బిగినింగ్.
0: దృష్టిని పవిత్రం చేసుకోండి.
1: మేక్ యువర్ విజన్ సీక్రెట్.
0: ఈ పవిత్రమైనటువంటి దృష్టిని నీవు అభివృద్ధి పరచుకున్నప్పుడే నీ పవిత్రమైన జీవితాన్ని నీవు పొందగలవు.
1: వెన్ యూ హ్యావ్ గుడ్ విజన్ గుడ్ లుక్స్ యూ విల్ హ్యావ్ సీక్రెట్ లైఫ్.
0: నీవు దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి.
1: అండ్ డెవలప్ ప్రాపర్
0: దోషరహితమైనటువంటి దృష్టిని నీవు అభివృద్ధి పరచుకోవాలి.
1: ద విజన్ విచ్ ఇస్ నాన్ డిఫెక్టివ్.
0: దృష్టి,
1: గుడ్ లుక్స్,
0: సమ్యక్ శ్రవణము,
1: గుడ్ లిసనింగ్,
0: సమ్యక్ భావము,
1: గుడ్ ఫీలింగ్,
0: సమ్యక్ తలపు,
1: గుడ్ థాట్,
0: సమ్యక్ జీవనము,
1: గుడ్ లైఫ్,
0: సమ్యక్ యోగనము. ఇది అతను బోధించినటువంటిది.
1: దాట్ వాస్ ది టీచింగ్ ఆఫ్
0: సమ్యక్ సమ్యక్ సమ్యక్.
1: Everything needs to be good and good.
0: పవిత్రమైనటువంటి దృష్టిని పెంచుకోండి.
1: Develop sacred vision.
0: పవిత్రమైన దృష్టిని పెంచుకున్నప్పుడే పవిత్రమైన భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: With the sacred sight you will have sacred thoughts.
0: పవిత్రమైన భావములు ఆవిర్భవించినప్పుడే పవిత్రమైన పనులు మనం చేస్తాము.
1: Sacred thoughts lead to sacred deeds.
0: ఒక బావిలో ఒక చిన్న రాయిని తీసి వేసినప్పుడు,
1: if you pelt a stone into the well,
0: ఆ బావిలో ఒక పెద్ద అల ప్రారంభమవుతుంది.
1: There we find so many ripples out of it.
0: ఆ అల ఎంతవరకు పోతుంది?
1: To how far they reach.
0: బావి ఎంత ఉందో అంతవరకు పోతుంది ఈ అల.
1: అండ్ దీస్ రిపుల్స్ వుడ్ స్ప్రెడ్ టు ది ఎక్స్టెంట్ ద వెల్ ఈజ్.
0: అదే విధంగానే మంచి రాయిని వేస్తే మంచి అల పడుతుంది.
1: అండ్ వన్స్ వెన్ వన్స్ దిస్ గుడ్ స్టోన్ పెల్టెడ్ ఇన్ టు దాట్ యూ విల్ హావ్ గుడ్.
0: విండి రాయిని వేస్తే అల అక్కడే నిలిచిపోతుంది.
1: అండ్ ఇఫ్ దేర్ ఇస్ హెవీ వన్ ఇట్ స్టాప్స్ దేర్.
0: కనుకనే గుడ్ థాట్స్ అనేటువంటి రాయిని మన మానస సరోవరంలో వేయాలి.
1: లెట్ ది స్టోన్ ఆఫ్ గుడ్ థాట్ బి థ్రోన్ ఇన్ టు దిస్ రివర్ ఆఫ్ ద మైండ్.
0: ఈ మానస సరోవరం నందు ఒక రాయిని మనం వేస్తున్నా మంచిగా తలంపని అది అంత ప్రారంభమై మన దేహం సర్వత్రా కూడా వ్యాపించిపోతుంది.
1: వెరీ గుడ్ థాట్ లైక్ ఎ స్టోన్ ఇస్ పెల్టెడ్ ఇన్ టు ద రివర్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్. ఆ అలనే
0: ఆ కన్నుల్లో పోయి చేరుతుంది.
1: అండ్ ఆల్ దీస్ రిపుల్స్ విల్ గెట్ ఇన్ ద
0: కన్ను ద్వారా మంచి దృష్టిని చూస్తాము.
1: అండ్ దెన్ యు విల్ హావ్ గుడ్ సైట్.
0: ఆ అలనే చెవుల్లో పోయి చేరిపోతుంది.
1: ద సేమ్ వేవ్స్ గెట్ ఇన్ టు ద ఇయర్.
0: చెవుల నుంచి మంచి శ్రవణం చేస్తాము.
1: అట్లీస్ట్ గుడ్ ఆడిషన్.
0: నోటిలో పోయి చేరిపోతుంది.
1: గెట్స్ ఇన్ టు
0: మంచి వాక్ వస్తుంది.
1: అండ్ యూల్ అట్టర్ గుడ్ వర్డ్స్.
0: చేతుల్లో పోయి చేరిపోతుంది.
1: గెట్స్ ఇన్ హ్యాండ్.
0: మంచి పనులు చేస్తాయి.
1: ఇట్ లీస్ట్ గుడ్ యాక్షన్.
0: కాళ్ళలో పోయి చేరిపోతుంది. మంచి ప్రదేశములకు నడుస్తాము.
1: అండ్ యూ ట్రెడ్ ఆన్ ద రైట్ పాత్.
0: ఈ దేహం అనేటువంటి భావి అంతా కూడాను సర్వత్రా ఈ అలతో నిండిపోతుంది.
1: బాడీ ఈజ్ ఎ వెల్. ఇట్స్ ఫుల్ ఆఫ్ ద రిపుల్స్ ఆర్ ద వేవ్స్ సచ్.
0: కనుక ఈ వేవ్స్ అనేటువంటిది నకసిక పర్యంతం కూడా నువ్వు సంచరిస్తుంటాయి.
1: వేవ్స్ మూవ్ అబౌట్ ఫ్రమ్ టాప్ టు టౌన్.
0: ఎక్కడెక్కడ ఈ వేవ్స్ పోయిందో అక్కడక్కడంతా కూడా ఈ పవిత్రత ఉంటుంటుంది.
1: వేరెవర్ దీస్ వేవ్స్ గో దేర్ యూ ఫైండ్ శాంక్టిటీ.
0: కనుకనే సమ్యక్ దృష్టి,
1: గుడ్ సైట్.
0: నీవు మంచి దృష్టిని పెంచుకోవాలి.
1: హ్యావ్ గుడ్ విజన్.
0: మంచి తలంపును పెంచుకోమన్నాడు.
1: డెవలప్ గుడ్ థాట్స్, హీ సెడ్.
0: ఈ విధంగా చేయవలసినటువంటి బోధనలు మనం ఏం చేస్తున్నాం?
1: Of all the teachings, what is that we are adopting?
0: గ్రంథాలు చదువుతున్నాము.
1: We read books.
0: కానీ చదివిన అంతసేపు మాత్రమే మనసులో ఉంటుంది, తర్వాత వెళ్లిపోతుంది.
1: Things remain so long we read, later we forget.
0: ప్రతి దానికి కూడా మనము గంధపు చెక్కను రిక్కినట్టుగా తిక్కుతూ తిక్కుతూ ఉంటుంటే ఆ సుగంధం బయలుదేరినట్టుగా నీవు ఆచరణలో పెడుతూ పెడుతూ వచ్చే కొద్ది నీ యందు ఆ ఆచరణ పూర్తిగా నీ యందు ఆవిర్భవించింది.
1: జస్ట్ యాజ్ ది అరోమా ఆర్ ద ఫ్రాగ్రెన్స్ కమ్స్ అవుట్ ఆఫ్ ద శాండల్ వుడ్ ఇఫ్ ఇట్ ఇస్ రిపీటెడ్లీ గ్రైండెడ్ లైక్ దట్ బై రిపీటెడ్ ప్రాక్టీస్ యు హావ్ దట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్.
0: వచ్చేటప్పటికి అందులోని మాధుర్యం మనకు నోటి నిండుకు ఎంత ఆనందం ఇస్తుందో.
1: సో ఆల్సో ద షుగర్ కేన్ యాజ్ ఇట్ చూడ్ అగైన్ యు కెన్
0: ఆ ప్రబోధనంతా మనము ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తూ రాగా దాని ఎందున్నటువంటి మాధుర్యము మనకెంతో ఆనందాన్ని
1: చెక్కాలి. ద టీచింగ్స్ ఆర్ రిపీటెడ్ టైమ్ అండ్ అగైన్ అండ్ ప్రాక్టీస్ you will experience the sweetness of it.
0: కనుక సజ్జనుడైనటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ రకమైనటువంటి ఒక ఆచరణలో మనం ప్రవేశపెట్టాలి.
1: ఎవ్రీ నోబుల్ పర్సన్ హాస్ గాట్ టు ప్రాక్టీస్ దిస్.
0: ఏ గ్రేట్ మ్యాన్ కూడాను చేసినటువంటి ఒక పవిత్రమైన కార్యాలంతా మనం ఆచరణలో పెట్టుకోవాలి.
1: ఎనీ గ్రేట్ మ్యాన్ మే టీచ్ బట్ వి హావ్ టు ప్రాక్టీస్ దెమ్.
0: ఎందరో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.
1: Many have done good
0: deeds. ఎందరో ఆదర్శ కార్యములను నియమించారు.
1: Many people have done ideal actions.
0: ఆదర్శ బోధనలు చేశారు.
1: They gave us ideal teaching.
0: కానీ చేసిన విధం ఒక్కటి రెండైనా మనం ఆచరణలో పెడితే చాలు.
1: It is enough if we practice one or two.
0: మనం కాలం ఎంత ఇచ్చారు భగవంతుడు?
1: God has given time.
0: ఎంత వేస్ట్ చేస్తున్నారు మానవులు?
1: How much of time we are wasting?
0: Time waste is life waste.
1: Time is life
0: God. Waste. Don't waste time.
1: Time is God. Don't waste time.
0: కనుక కాలాన్ని మనము మూడు భాగములంతా అపవిత్రం చేస్తున్నాం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ త్రీ పార్ట్స్ ఆఫ్ ద టైమ్ ఇస్ మిస్యూజ్ వేస్ట్.
0: ఏదో ఉన్నటువంటి చిన్న కాలం కూడా టీవీలతోనా టెలివిజన్ తోనా దీంతో దాంతో కాలాన్ని గడుపుతున్నాము.
1: ద లిటిల్ టైమ్ అవైలబుల్ ఇస్ స్పెండ్ టు వాచ్ ద టీవీ.
0: ఇదంతా ఎంత యూజ్లెస్.
1: వాట్ యూస్లెస్ థింగ్ ఇట్ ఈస్.
0: పవిత్రమైనటువంటి దానికి నీవు ఎందుకు ప్రవేశపెట్టకూడదు?
1: వై డోంట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ది టైమ్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: కార్యములకు దీనిని ఉపయోగపెట్టు.
1: వై నాట్ ఇన్వాల్వ్ ఇన్
0: దానము ధర్మము అనేటువంటిది అభివృద్ధి గావించుకో.
1: వై డోంట్ యూ అండర్టేక్ ది యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: బుద్ధుడు అదే చేస్తూ వచ్చాడు.
1: దట్స్ వాట్ బుద్ధ డిడ్.
0: కట్టకడపడి ప్రాణం విడిచే సమయం లోపల అతని దగ్గర ఒక దమ్మిడి ఉండినది.
1: The last moment when he was about to leave the body, he was having dammidi.
0: దమ్మిడిని చిన్నగా ఒక బట్టలో మూట కట్టుకొని పెట్టుకున్నాడు.
1: అండ్ హీ జస్ట్ కెప్ట్ ఇట్ ఇన్ ఎ క్లాత్.
0: గొప్పది కాదు అతనికి.
1: ఇస్ నాట్ ది
0: పవిత్రమైంది కావాలి.
1: హీ వాంట్స్ సీక్రెట్ థింగ్.
0: అందరూ పెద్ద పెద్దలంతా రాజులంతా పోయి గొప్ప గొప్ప ఆశ్రమాలు కట్టిస్తూ వచ్చారు.
1: అండ్ మెనీ కింగ్స్ ద రిచ్ పీపుల్
0: నియమిస్తూ వచ్చారు. ఇవన్నీ తాను ఆనందించలేదు.
1: హీ వాజ్ నాట్ హ్యాపీ అబౌట్ దెమ్.
0: ఒక బిచ్చగాడు,
1: ఏ బెగ్గర్,
0: ఒక ముసలి తల్లి,
1: ఏ ఓల్డ్ లేడీ,
0: ఆమె ఎక్కడో సంపాదించింది ఒక దమ్మిడి.
1: ద స్మాలెస్ట్ కాయిన్ మెజర్ దమ్మిడి పైసా వాస్ బ్రాట్ బై ద ఓల్డ్ లేడీ.
0: నాయన బుద్ధ ఇదే నా యొక్క ఆస్తి, ఇదిగో నీవు తీసుకో అన్నాడు.
1: ద ఓల్డ్ లేడీ సెడ్ దిస్ ఇస్ మై ప్రాపర్టీ. హీ గేవ్ దట్ పైసా టు హిమ్.
0: రెండు చేతులతోనో తీసుకున్నాడు ఆ దమ్మిడిని.
1: అండ్ హీ కలెక్టెడ్ దిస్ పైసా విత్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్.
0: దానిని ఒక బట్టలో మూట కట్టుకున్నాడు, అది తనలో చెక్కులుకున్నాడు.
1: అండ్ హీ కెప్ట్ ఇట్ ఇన్ ఎ క్లాత్ అండ్ కెప్ట్ ఇట్ క్లోజ్ టు హిస్ వెయిస్ట్.
0: కనుక గొప్పగా గొప్ప ఇచ్చినటువంటిది కాదు, ఆడంబరాలతో ఇచ్చినవి కాదు గొప్పది.
1: ఇస్ నాట్ దట్ విచ్ ఇస్ ఆఫర్డ్ విత్ అందించినటువంటి
0: దమ్మిడినే గొప్పది.
1: ఇఫ్ యూ జస్ట్ ఆఫర్ విత్ లవ్ ఈవెన్ ద పైస్
0: ఆఫ్ డాంకీ మిల్క్.
1: వై బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
0: వన్ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ ఈజ్ యూస్ఫుల్.
1: వన్ టీ స్పూన్ ఆఫ్ కౌ మిల్క్ ఈజ్ యూస్ఫుల్.
0: ఆ ఒక్కటే చాలు.
1: దాట్ ఈజ్ ఎనఫ్.
0: పవిత్రమైన హృదయంతో ఒక నయా పైసా ఇచ్చినా కూడా అదే కోట్టకు.
1: వి సేక్రెడ్ with sacred heart, even if you offer the single paisa, it amounts to crores of money.
0: Buddhudu ekantanga kurchunnadu oka adavi lopala.
1: Then one in forest Buddha sat all alone.
0: Appudu kruramainatundi oka rakshasi vachindi.
1: And then it came, a wild demon came.
0: Aa rakshasi vachi itun daggara maatadindi.
1: Having come there, it started speaking.
0: Buddha,
1: Buddha,
0: naaku aakalu avutunda adi. నీ దేహాన్ని నాకు ఆహారంగా ఇస్తావా అని అడిగింది.
1: The demon said, I am very hungry. Are you prepared to offer yourself, your body to me?
0: Ready.
1: Buddha said, ready.
0: ఎప్పటికైనా మరణం ఒక్కటే.
1: Death happens once.
0: ఈనాడు కాకపోయినా రేపైనా ఇది మరణించేటువంటిదే.
1: Now or later you are bound to die.
0: కొరకు ఈనాడు నీకు ఆకలి అయితున్నప్పుడు నీ ఆకలిని తీర్చుకోవడానికి నా దేహం ఇస్తానని నవ్వుతూ చెప్పాడు.
1: And when the demon said, I am ready to eat you, he offered himself readily.
0: దేహ మార్పుల కోసమని దేహ చావుల కోసమని మనం భయపడనక్కర్లేదు.
1: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
0: డెత్ ఎప్పుడైనా ఒక్కటే.
1: డెత్ విల్ హ్యాపెన్ వన్ టైమ్ ఆర్ అదర్.
0: కనుక వీటికి ఇప్పుడు అవసరమైంది ఆకలి.
1: నౌ దిస్ డెమన్ ఇస్ హంగ్రీ.
0: భుజించు అని తీసుకోమన్నాడు.
1: హి సెడ్ కమ్ ఆన్ ఈట్ మీ హి సెడ్.
0: నవ్వుతూ బుద్ధుడు ఆ మాట చెప్పేటప్పటికి
1: బుద్ధా సెడ్ స్మైలింగ్
0: తక్షణమే ఆ రాక్షసి పావురంగా మారిపోయింది.
1: అండ్ ద డెమన్ గాట్ ఇట్ సెల్ఫ్ చేంజ్డ్ ఇంటు ఎ పారట్.
0: మారిపోయి బుద్ధా
1: said,
0: నీ ఆనంద త్యాగమే ప్రపంచానికి నేను చాటుతాను.
1: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ అవుట్ ఆఫ్ బ్లిస్ విచ్ ఐ విల్ ప్రాపగేట్ షేర్ విత్ ఎవరీబడీ.
0: ఎవరికి వస్తుంది ప్రాణం పోతుందంటే అందరూ భయపడుతుంటారు.
1: వెల్ ఎవ్రీవన్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ డెత్.
0: ప్రాణం పోక తప్పదు.
1: వన్ ఈస్ బౌండ్ టు డై.
0: కాబట్టి ఎప్పుడో పోయేటువంటిది ఆకలి ఉన్నటువంటి వాడికి అందించి ప్రాణం తీసుకుందాం.
1: దెన్ వి ఆర్ గోయింగ్ టు డై సమ్ టైమ్ ఆర్ అదర్. వై డోంట్ యు ఆఫర్ అవర్ సెల్ఫ్ రైట్ నౌ.
0: ఎవరికి వస్తుంది?
1: Yes, who will have such a good fortune?
0: తర్క బుద్ధా నేను రాక్షసుని కాదు.
1: Well, I am not a demon. నేను
0: పరీక్షించే నిమిత్తమే ఈ విధంగా వచ్చాను.
1: I have come down in this form to test you.
0: పావురమును.
1: I am just here as a pitcher.
0: పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన పావురమును.
1: I am a pure one.
0: నేను ఇంకా నీ దీన్ని చాటుతూ పోతాను జగత్తుకు.
1: I will propagate this your love to everybody.
0: కనుక నీ బుద్ధుని యొక్క మహావాక్యములంతా కూడా నువ్వు పక్షులు కూడా చాటుతూ వచ్చాయి.
1: And Buddha's teachings were propagated by birds also.
0: అనగా ఏమిటి? ప్రేమ తత్వమే బుద్ధుని యొక్క తత్వము.
1: It means Buddha's teaching, main principle, cardinal principle is love.
0: సాయి యొక్క తత్వము.
1: Love is the principle of Sai.
0: కనుక ప్రేమనే అన్ని అవతారములు కూడా మూలాధారంగా తీసుకుంటాయి.
1: లవ్ ఇస్ ద ఫౌండేషన్ బేసిస్ ఫర్ ఆల్ ఇన్కర్నేషన్.
0: కనుక ఆ మూలాధారమైన తత్వాన్ని మనం ఎవరు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం.
1: దట్ ఫౌండేషన్ ఇస్ నాట్ రియలైజ్డ్ బై ఎనీబడీ.
0: నాట్ ఫౌండేషన్, ఫండమెంటల్ ట్రూత్.
1: ద ఫండమెంటల్ ట్రూత్ లవ్ ఇస్ నాట్ రియలైజ్డ్. దట్ నెసెసరీ.
0: ఆ ప్రేమను మనము పెంచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ దట్ లవ్.
0: ప్రేమను పెంచుకుంటే ప్రపంచమంతా మన స్వాధీనం అయిపోతుంది.
1: దెన్ వన్స్ వి డెవలప్ లవ్ ద హోల్ వరల్డ్ విల్ బి అండర్ యువర్ కంట్రోల్.
0: అలాంటి ప్రేమతత్వంలో ఉండేటువంటి శక్తిని ఎవరు వివరించలేరు.
1: Nobody can describe the power of love.
0: ఎవరు వివరించడానికి వీలు కాదు.
1: It's not possible to describe.
0: అమృతమయమైనటువంటిది.
1: One has to experience.
0: ఆనందమయమైనటువంటిది.
1: It confers bliss.
0: కానీ అమృతానికైనా కొంతవరకు విలువ ఉందేమో కానీ
1: అమృత, ద నెక్టర్ హ్యాస్ గాట్ సమ్ లిమిటేషన్.
0: ఇంకా విలువగానేటువంటిది ఇది.
1: బట్ దిస్ ఇస్ బియాండ్ ఆల్ మెజర్.
0: అమృతానికైనా ఒక రుచి ఉండవచ్చును.
1: అండ్ అమృత నెక్టర్
0: కానీ ఈ ప్రేమ రుచికి ఇట్టిది అట్టిదని ఎవరు వర్ణించలేరు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ ఆర్ డిసైడ్ ద టేస్ట్ ఆఫ్ లవ్.
0: కనుక ప్రేమమయమైనటువంటి యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వి హావ్ టు డెవలప్ ద ప్యూర్ స్పిరిట్, ద నేచర్ ఆఫ్ లవ్.
0: బుద్ధుడు చాటినది ప్రేమని.
1: What Buddha taught was love.
0: అనుభవించినది ప్రేమని.
1: He experienced love.
0: ఆనందించినది ప్రేమని.
1: He also
0: అంతమైనది ప్రేమని.
1: Was blissful about his love and he shared his love.
0: ప్రేమయందే పుట్టి ప్రేమయందే పెరిగి ప్రేమయందు అనుగినటువంటి ఒక తత్వము బుద్ధ తత్వము.
1: The nature of Buddha lies in this principle. He was born in love, he has grown in love and ended in love. Love and God are not separate.
0: జలమునందు పుట్టి,
1: I have been born in water.
0: జలమునందు పెరిగి,
1: I have grown in water.
0: జలమునందు అణుంగు నేటి బుడుగా,
1: and ultimately merge in water. That what happens to water bubble.
0: నరుడు బుద్బుదంబుజు,
1: and man is water bubble.
0: నారాయణుడు నీరు,
1: God is water.
0: నరుడు బుద్బుదంబు,
1: and human being is water bubble.
0: నరుడు కూడాను ఆ నారాయణ యొక్క జలం నుంచి వచ్చినటువంటి వాడే.
1: So the human being, the water bubble, is a product out of this water divine.
0: జీవుడే దేవుడు, దేవుడే జీవుడు.
1: The individual is God, God is individual.
0: కాబట్టి జీవుడు ప్రత్యేకంగా లేడు.
1: The soul is not separate.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiment of love.
0: అందరూ దైవ స్వరూపంగా మీరు భావించుకోండి.
1: Consider everyone as the personification of God.
0: దీనికి ఏదో కొన్ని పేర్లు పెట్టింటారు తల్లిదండ్రులు.
1: Parents have given you names.
0: ఈ పేరుతో ప్రపంచంలో నీవు వినియోగించుకో.
1: You can introduce yourself.
0: పరమాత్మ దగ్గర మాత్రం ఈ ఒక్క విజిటింగ్ కార్డు మాత్రమే ఇవ్వాల్సింది, ప్రేమ ప్రేమ ప్రేమ అని.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ యూ హావ్ టు సెండ్ ఫోర్ దిస్ విజిటింగ్ కార్డ్.
0: ఇవ్వాల్సింటే నీకు నీ పేరును పెట్టుకుని ఒక విజిటింగ్ కార్డు ఇవ్వచ్చు.
1: టు అదర్స్ యూ కెన్ గివ్ యువర్ విజిటింగ్ కార్డ్ బేరింగ్ యువర్ నేమ్.
0: ఎందుకని వారు అర్థం చేసుకోలేరు.
1: బికాజ్ దే కెనాట్ ఫాలో యూ, నో యూ.
0: భగవంతునికి ఒక్కటే పేరు, లవ్ లవ్.
1: No. God has only one name, love, love.
0: Love is God, live in love.
1: Love is God, live in love.
0: Start the day with love.
1: Start the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: End the day with love.
1: End the day with love.
0: This is the way to God.
1: This is the way to God.
0: Kanuka.
1: So.
0: ప్రేమ తత్వానికి ఈ యొక్క బుద్ధ పౌర్ణమి నుంచి కూడాను అందరూ కూడా అభివృద్ధి పరచుకోవాలి.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ హస్ గాట్ టు బి ఇంక్రీస్డ్ డే బై డే. రైట్,
0: ప్రేమనే మీరు ప్రచారంగా తీసుకోవాలి.
1: దట్ దిస్ లవ్ బి షేర్డ్ అండ్ పబ్లిసైజ్.
0: ఇంతకంటే గొప్ప ప్రచారం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ ప్రొపగేషన్ దాన్ దిస్.
0: ఎన్ని ఉపనిషత్తులు ఇవన్నీ చదివినప్పటికీ వాడు ఒక పండితుడు కావచ్చును.
1: యు మే బి ఏ స్కాలర్ బై గోయింగ్ త్రూ సేక్రెడ్ టెక్స్ట్.
0: పండితుడు అనే ఎట్లాంటి వాడు?
1: పండిత
0: సమదర్శన, ఆ సమదర్శనం కలిగిన వాడే పండితుడు.
1: ఈక్వల్ మైండెడ్నెస్ ఇస్ హాల్ మార్క్ ఆఫ్ ఎ స్కాలర్.
0: ఏమి సమదర్శనం లేదు.
1: దేర్ ఇస్ నో ఈక్వానిమిటీ.
0: పుస్తకాలు తిప్పేస్తున్నాడు.
1: దే రీడ్ ద బుక్స్.
0: దీన్ని చదువుతున్నాడు.
1: దే గో త్రూ.
0: నేను గొప్ప పండితుడు నేను అనుకుంటున్నాడు.
1: కన్సిడర్స్ హింసెల్ఫ్
0: ఏ పెద్ద అహంకారము.
1: ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ బిగ్ ఈగో.
0: అహంకారం చేతనే మానవుడు అతపతనం అయిపోతుంది.
1: మ్యాన్ రూయిన్స్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ ఈగో.
0: ఇంత చదువులు చదివాడు.
1: ఎస్,
0: ఒక్కటైనా ఆచరణలో పెడుతున్నాడా?
1: ఎస్, గాన్ త్రూ సో మెనీ బుక్స్ హ్యాస్ హి ప్రాక్టీస్ వన్.
0: ఆచరణ లేదు.
1: నో నథింగ్.
0: కాబట్టి మనం రక్షించేది దివ్యమైన ప్రేమనే.
1: The one that protects you is divine love.
0: దివ్యమైన ప్రేమనే.
1: The one that punishes you is this love.
0: అన్ని విధాల ఉన్నతమైన స్థానానికి తీసుకుని పోయేది ప్రేమనే.
1: It is the love that takes you to exalted level.
0: ప్రేమ తప్ప మరొక మార్గమే లేదు మనకు.
1: There is only one path, the path
0: of love. One way traffic.
1: Path of love is only one way traffic.
0: ప్రేమనే పోవటం, ప్రేమనే రావటం.
1: It's love that moves forward and returns.
0: ఇలాంటి one way traffic లోపల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి.
1: In this one way traffic of love we have got to be utmost careful.
0: ఇలాంటి పవిత్ర దీంట్లో ఏమాత్రం కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ ఇంకో బ్రేకర్స్ కానీ ఏమి లేవు.
1: ఇన్ దిస్ వన్ వే ట్రాఫిక్ ఆఫ్ లవ్ దేర్ ఆర్ నో స్పీడ్ బ్రేకర్స్.
0: ఎంత స్పీడ్ గానైనా వెళ్ళొచ్చును.
1: యూ కెన్ గో విత్ ఏ హై స్పీడ్.
0: దైవం దగ్గర స్పీడ్ గా పోవచ్చును.
1: టువర్డ్స్ గాడ్ యూ కెన్ గో విత్ ఏ హై స్పీడ్.
0: ఈ ప్రేమతత్వాన్ని నదులు మనకు బోధిస్తూ వచ్చాయి.
1: అండ్ దిస్ స్పిరిట్ ఆఫ్ లవ్ ఇస్ టాట్ బై రివర్స్.
0: నదులు ఎంతనో వేగంగా వస్తుంటాయి. గంగా, గోదావరి, కృష్ణ, ఇవంతా కావేరి.
1: రివర్స్ లైక్ గంగా, కావేరి ఫ్లో ఇన్సెసెంట్లీ అట్ ఎ టెరిఫిక్ స్పీడ్.
0: ఎక్కడికి పోవాలని వస్తున్నాయి?
1: వేర్ డు దే గో?
0: తన నాథుడైనటువంటి ఒక సముద్రాన్ని చేరడానికని వస్తున్నాయి.
1: రివర్స్ ఫ్లో కంటిన్యూస్లీ స్ప్లిట్ అప్ అండ్ యట్ కంటిన్యూ టు ఫ్లో.
0: చిన్న చిన్న గుట్టలుగా వస్తే దాన్ని కూడా చీలిక చేసుకుని ప్రవహిస్తుంటుండాలి.
1: వెన్ దర్ హీప్స్ ఆఫ్ ద స్టోన్స్ బట్ యట్ దే స్ప్లిట్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్.
0: ఏది వచ్చినా కానీ తను ఆగదు.
1: ఇట్ విల్ నెవర్ స్టాప్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: కొరకునే మన జీవిత ప్రవాహం అనేటువంటిది,
1: ద ఫ్లో ఆఫ్ లైఫ్,
0: కేవలము దైవము అనేటువంటి ఒక సాగరంలో చేరడానికి ప్రయత్నించాలి.
1: ద ఫ్లో ఆఫ్ లైఫ్ షుడ్ కంటిన్యూ ఫార్వర్డ్ అంటిల్ మర్జెస్ ఇట్ మర్జెస్ ఇన్ గాడ్.
0: ఈ ప్రవాహానికి ఏది కూడా అడ్డు రాదు.
1: దిస్ ఫ్లో ఆఫ్ లైఫ్ కెన్ నాట్ బి
0: అడ్డు. అడ్డు వచ్చిందా దాన్ని నెట్టుకుని పో.
1: దేర్ ఆర్ ఎనీ అబ్స్ట్రక్షన్స్ యెట్ గో ఫార్వర్డ్.
0: అది నీ యొక్క ప్రయత్నము.
1: దాట్ షుడ్ బి యువర్ రియల్ ఎఫర్ట్.
0: మానవుని యొక్క ప్రయత్నంలో ఎట్టి అప్రయత్నము లేకుండా చూసుకోవాలి.
1: బి సిన్సియర్ ఇన్ యువర్ ఎఫర్ట్స్.
0: ఎలాంటి దానికి మన వీక్నెస్ బయలుదేరకూడదు.
1: డోంట్ షో ఎనీ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ గుడ్
0: సమ్యక్ దృష్టి, సమ్యక్ భావం, సమ్యక్ శ్రవణం, సమ్యక్ థాట్.
1: సో గుడ్ విజన్, గుడ్ థాట్, గుడ్ ఆడిషన్, గుడ్ డీడ్ ఆర్ ఇంపార్టెంట్.
0: ఇది మనం అన్నింటినీ మంచిగా మన ప్రయత్నం చేసుకుంటే,
1: వెన్ వీ మేక్ ఆల్ గుడ్,
0: అంతా మనకు గుడ్డే వస్తుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: దైవాన్ని పొందడానికి ఎక్కడో మనం పోనక్కర్లేదు. అక్కడికక్కడికే మనకు వస్తుంటా దైవం.
1: యు అటైన్ గాడ్, యు డోంట్ నీడ్ టు గో దట్ ఫార్.
0: కొన్ని దేవాలయములు, చర్చిలు, మసీదులు ఇవి కాదు మనకు దేవాలయములు.
1: ద టెంపుల్స్ అండ్ మాస్ ఆర్ నాట్ అబౌట్ ద గాడ్.
0: మానవుడు కట్టినటువంటి దేవాలయములు.
1: అండ్ ఆర్ బిల్ట్ బై మ్యాన్.
0: మానవుడు కట్టిన దేవాలయంలో ఆశిస్తే అనిత్యమైపోతుంటాయి.
1: ఆల్ ద టెంపుల్స్ బిల్ట్ బై మ్యాన్ ఆర్ టెంపరీ.
0: దేహములు భగవంతుడు నియమించినటువంటి దేహము.
1: Body is the temple built by God.
0: ఈ టెంపుల్ నడిచే దేహము.
1: This is a moving temple.
0: ఈ టెంపుల్ మాట్లాడే టెంపుల్.
1: This temple converses.
0: ఈ టెంపుల్ ఉన్నటువంటి పవర్ ఎక్కడా లేదు.
1: This body which is the temple.
0: ఏ సిమెంట్ తీసుకురాలేదు.
1: No engineer constructed.
0: ఏ స్టోన్స్ తీసుకుని రాలేదు.
1: Nothing whatsoever.
0: ఏ కంకర కాంక్రీట్ వేయలేదు.
1: Nothing like gravel or stone or cement for this.
0: ఏది లేకుండా భగవంతుడు సంకల్పం చేత సృష్టించాడు.
1: This body, the temple, is just built by the will of God.
0: This is
1: the gift that is brought forward by the will of God.
0: Such a
1: sacred gift, the body has got to be
0: treasured. We have
1: to follow the command of God in the proper
0: way.
1: Make proper
0: use. And
1: we should also teach the principle
0: of Atma.
1: And the body is given to
0: understand.
1: We should make use of it in the right way.
0: దాని కోసమని ఈ దేహం ఇచ్చిండేది.
1: For that purpose body is gifted.
0: తిండి తీర్థాదిని పెంచుకోవటం కోసం కాదు.
1: Not merely for food and drink and growing
0: weight. ఆహారానికి ఫుడ్ ఉండాలి.
1: The food is necessary to some extent.
0: విచ్ఛానం దేహరక్షాత్వం.
1: And food is only to protect the body.
0: వస్త్రం శీత నివారణం.
1: And the cloth to ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ అగైన్స్ ది కోల్డ్ అండ్ వింటర్.
0: దేహరక్షణ కోసం ఫుడ్ కూడా ఉండవలసిందే.
1: ఫుడ్ ఇస్ నెసెసరీ టు సస్టైన్ లైఫ్.
0: ఫుడ్ ఎండ్ గానే మీరు చూసుకుంటూ పోతే వాట్ అబౌట్ గాడ్?
1: ఇఫ్ యూ థింక్ ఆఫ్ ది ఫుడ్ అండ్ హెడ్ హౌ అబౌట్ గాడ్?
0: ఫుడ్ హెడ్ గాడ్ ఈ మూడింటిని ఏకత్వంగా చేసుకో.
1: దేర్ ఆర్ త్రీ స్టెప్స్ నౌ, పర్ఫెక్ట్ కాంబినేషన్ యూనిసన్ టు బి దేర్, ఫుడ్ హెడ్ అండ్ గాడ్.
0: ఈ ఫుడ్ ఈ హెడ్ కూడా గాడ్ కోసం అని చెప్పి భావించాలి.
1: సో కన్సిడర్ ద ఫుడ్ అండ్ హెడ్ ఫర్ గాడ్.
0: ఒక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: అశోక చక్రవర్తి,
1: ఎంపరర్ అశోక,
0: అరణ్యం లోపల సంచారం చేయడానికి పోతున్నాడు.
1: హి వాస్ పాసింగ్ బై ఎ ఫారెస్ట్.
0: ఒక బుద్ధ సన్యాసి నడుచుకుంటూ వస్తున్నాడు.
1: హి కేమ్ అక్రాస్ మంక్, బుద్ధిస్ట్ మంక్.
0: అశోక చక్రవర్తి గుర్రం నుంచి దిగాడు.
1: ఎంపరర్ అశోక గాట్ డౌన్ ఫ్రమ్ ద బ్యాక్ ఆఫ్ ద హార్స్.
0: ఆ బుద్ధిస్ట్ గురువును తన పాదముల పైన పెట్టి నమస్కారం.
1: అండ్ హి కెప్ట్ హిస్ ఫోర్ హెడ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ దట్ బుద్ధిస్ట్ మాంక్ అండ్ పెయిడ్ హిస్ రెస్పెక్ట్.
0: చూచాడు మంత్రి.
1: ద మినిస్టర్ వాచ్డ్ బై హిస్ సన్.
0: మహారాజు దేహం ఏమిటి?
1: ఎంపరర్ వాట్ సార్ట్?
0: మహారాజు పదవి ఏమిటి?
1: వాట్ ఇస్ పొజిషన్?
0: మహారాజు యొక్క గ్రేట్నెస్ ఏమిటి?
1: ద గ్రేట్నెస్ ఆఫ్ ఎంపరర్.
0: గొప్పవాడు ఆ యొక్క బుద్ధుడు యొక్క దీని తల పాదముల పైన తన శిరస్సు పెట్టాడే.
1: How is that such a mighty king, powerful king, kept his head at the feet of Buddhist
0: monk?
1: He felt so sad about this deed. But it was not right time to question. When they returned home,
0: అశోకుడు చాలా ఆనందంగా ఉన్న సమయం లోపల,
1: అశోక వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ,
0: అప్పుడు మెత్తగా హెచ్చరించాడు.
1: ద మినిస్టర్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ హిమ్ సాఫ్ట్లీ.
0: మీ తల ఎంత గొప్పది?
1: ఓ ఎంపరర్, హౌ గ్రేట్ ఈస్ యువర్ హెడ్.
0: మీ తెలివితేటలు ఎంత గొప్పవి?
1: హౌ ఇంటెలిజెంట్ యు ఆర్.
0: మీ విద్య ఎంత గొప్పది?
1: వాట్ నాలెడ్జ్ యు హావ్.
0: మీ దేహం ఎంత గొప్పది?
1: యువర్ బాడీ ఇస్ మైటీ.
0: మీ గౌరవాన్ని ఎంత పొందుతుండాలి?
1: యువర్ హైలీ ఎస్టీమ్డ్.
0: ఇలాంటి గౌరవాన్ని పొందేటువంటి ఈ దేహము,
1: సచ్ ఎస్టీమ్డ్ రెస్పెక్టెడ్ బాడీ,
0: బుద్ధుని యొక్క శిష్యునికి పాదముల పైన తలపెట్టటమా?
1: వై షుడ్ ఇట్ బి అట్ ద ఫీట్ ఆఫ్ ది బుద్ధిస్టిక్ మాంగ్
0: అని చెప్పేటప్పటికీ,
1: వెన్ హి సెడ్,
0: సరే నవ్వుకున్నాడు.
1: హిస్ ఎంపరర్ స్మైల్.
0: కొన్ని దినములు అయిన తర్వాత,
1: ఆఫ్టర్
0: మంత్రిని పిలిచాడు.
1: హీ కాల్డ్ ద మినిస్టర్.
0: మంత్రి,
1: మినిస్టర్,
0: నాకు ఒక షీప్ హెడ్ కావాలి.
1: ఐ వాంట్ ది హెడ్ ఆఫ్ ఎ షీప్.
0: గోట్ హెడ్ కావాలి.
1: ఐ వాంట్ ది హెడ్ ఆఫ్ ఎ గోట్.
0: మనిషి హెడ్ కావాలి.
1: అండ్ ఆల్సో ది హెడ్ ఆఫ్ ఎ మ్యాన్.
0: మంత్రిని తీసుకుని రామన్నాడు.
1: బ్రింగ్ దీస్ త్రీ హెడ్స్.
0: తీసుకుని వచ్చాడు.
1: హీ బ్రాట్ అకార్డింగ్లీ.
0: రాజు తెలిస్తే ఆయుసు కొద్దువా, ఈ మంత్రి ఏమైనా చేస్తాడు.
1: దెన్ కింగ్ కమాండ్స్, ఎనీథింగ్ కెన్ బి అటెండెడ్ టు.
0: తర్వాత తెచ్చిన తర్వాత
1: దే బ్రాట్,
0: ఈ మూడింటిని మార్కెట్ కు తీసుకుపోయి అమ్ముకుని రా అన్నాడు.
1: హి సెడ్ లెట్ దీస్ త్రీ హెడ్స్ బి సోల్డ్ ఇన్ ద మార్కెట్.
0: మార్కెట్ లో పెట్టిన తక్షణమే గోట్ హెడ్ ని తీసుకున్నారు.
1: ద మూమెంట్ ఇట్ ఇస్ కెప్ట్ దేర్ ఇన్ ద మార్కెట్, ది గోట్ హెడ్ వాస్ పర్చేస్డ్ ఆల్సో ద షీప్ హెడ్.
0: వద్దు తీసుకుని పోమన్నారు.
1: ద మ్యాన్స్ హెడ్ వాస్ జస్ట్ రిజెక్టెడ్, థ్రోన్ అవుట్ ఇన్ డిస్గస్ట్.
0: సరే రాజా, ఎవరు దీన్ని అంగీకరించలేదు అన్నాడు.
1: ఓ ఎంపరర్, నో వన్ యాక్సెప్టెడ్ ది హ్యూమన్ హెడ్.
0: పోనీ దీనికి వెలువెలు ఇవ్వకపోతే ఊరికే ఇచ్చేసి రాపోమన్నాడు.
1: ఇఫ్ నో వన్ అటాచెస్ వాల్యూ, అట్లీస్ట్ గిఫ్ట్ ఇట్ ఫ్రీలీ.
0: ఫ్రీగా కూడా తీసుకోలేదని వెనక్కు తెచ్చాడు.
1: నో వన్ ఇస్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ దిస్ ఫ్రీ గిఫ్ట్.
0: అప్పుడు చెప్పాడు అశోకుడు.
1: దెన్ అశోక సెడ్,
0: జ్ఞాపకం ఉందా, నేను ఒకనొక సమయం లోపల బుద్ధుని యొక్క ప్రీతి తల పాదముల పైన నా శిరస్సును పెట్టినప్పుడు నీవెంతో బాధపడ్డావు.
1: మినిస్టర్, డూ యూ రిమెంబర్ వాట్ హెడ్ హ్యాపెన్డ్ కపుల్ ఆఫ్ డేస్ అగో? యూ ఫెల్ట్ సో సాడ్ వెన్ ఐ కెప్ట్ మై హెడ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ ది బుద్ధిస్టిక్ మాంక్.
0: ఎల్లుండు నా హెడ్ కూడా ఈ విధంగా అయిపోయేటువంటిది.
1: అండ్ దట్ సిమిలర్ విల్ హ్యాపెన్ టు మై హెడ్ ఆల్సో.
0: హెడ్ శాశ్వతాలు కాదు.
1: హెడ్ ఈస్ నాట్ పర్మనెంట్.
0: ఈ విలువలేనిటువంటి హెడ్ కోసం నీవు ఇంత బాకులాటావు.
1: ది హెడ్ హ్యాస్ నో వాల్యూ అట్ ఆల్, వై డూ వరీ అబౌట్ ఇట్?
0: కానీ పాదములు పెట్టినటువంటి యొక్క ప్రాప్త ఫలితము నాలో చేరిపోయింది.
1: బట్ ద రివార్డ్, ద కాన్సిక్వెన్స్ ఆఫ్ మై ప్రేయర్ బై కీపింగ్ హెడ్ ఎట్ ద ఫీట్ హస్ గాన్ ఇన్ టు మీ అండ్ ఇట్ ఇస్ హైయెస్ట్ నోబ్లెస్ట్.
0: స్పర్శనం పాపనాశనం.
1: అండ్ వెన్ యూ టచ్ యూ విల్ బి రిలీవ్డ్ ఆఫ్ ఆల్ అటోన్ ద సిన్స్.
0: దర్శనం కర్మ విమోచనం.
1: అండ్ వెన్ వన్స్ యూ సీ గాడ్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ద బాండ్స్ ఆఫ్ కర్మ.
0: విమోచనం అవుతుంది.
1: యు ఆర్ రిలీవ్డ్ ఫ్రమ్ ఆల్ దట్. దర్శనం
0: పాపనాశనం అయిపోతుంది.
1: అండ్ ఆల్ అటోన్ యువర్ సిన్స్.
0: కాబట్టి వారి పాదములు స్పర్శించడమే నాకు పాపనాశనం అయిపోయింది.
1: ద మూమెంట్ ఐ టచ్ ది ఫీట్ ఆఫ్ ది బుద్ధిస్టిక్ మాంక్, ఐ అటోన్ మై సిన్.
0: ఎవరిస్తారు విలువ?
1: హూ విల్ అటాచ్ దిస్ వాల్యూ దెన్?
0: ఎవరు వీవరు.
1: నో వన్ విల్ అటాచ్ వాల్యూ.
0: చెప్పేటప్పటికి మంత్రికి కొంత జ్ఞానోదయం జరిగింది.
1: దెన్ మినిస్టర్ కుడ్ హ్యావ్ దిస్ విజ్డమ్ దెన్.
0: ప్రాణం ఉన్నంతలో దీన్ని పొందవలయు.
1: వి హావ్ టు రియలైజ్ దిస్ అలైవ్.
0: మన జీవితం ఉండేదాంట్లో ఈ పవిత్రమైన దర్శన స్పర్శన సంభాషణాన్ని మనం అనుభవించాలి.
1: ఇన్ దిస్ లైఫ్ ఇట్సెల్ఫ్ వి హావ్ టు రియలైజ్ ద వాల్యూ ఆఫ్ ద కన్వర్సేషన్ టచింగ్ ద ఫీట్ ఆఫ్ గాడ్.
0: కావాలంటే మనకు లభ్యమవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ సో ఈజీ?
0: కావాలంటే మనకు చిక్కుతుందా?
1: కెన్ యూ గెట్ ఇట్?
0: కాదు.
1: ఇంపాసిబుల్.
0: కావాలంటే త్రోవే లేదా, కావాలంటే కరుణే రాదా? ఒక దైవానికి మాత్రమే.
1: In fact, it's only God who will find an appropriate time, appropriate path to reach.
0: మిగతా ప్రాప్తమైనటువంటి వస్తువులు కావాలంటే చిక్కవు.
1: The worldly things, if you want, you can't get.
0: పొందాలంటే లభ్యం కావు.
1: You cannot acquire.
0: కానీ దైవం చేత ఏదైనా లభ్యం అవుతుంది.
1: But with God you can achieve anything.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: మీరందరూ కూడా ఎంతో భయభక్తులతో మీరు ఇక్కడ వచ్చి చేరారు.
1: All of you have assembled here full of devotion.
0: మీ భక్తులు చాలా ఉత్తమమైనటువంటి.
1: Your sincere devotion is highest.
0: కనుకని ఈ బుద్ధ బోధనంతా కూడా మీరు చక్కగా ఆచరణలో పెట్టి అనుసరించండి.
1: ప్రాక్టీస్ ఆల్ ద టీచింగ్స్ ఆఫ్ లార్డ్ బుద్ధ.
0: బుద్ధుడు చాలా ఉత్తముడు.
1: బుద్ధ ఇస్ హైలీ నోబుల్.
0: అయినప్పటికీ తాను కొన్ని కొన్ని రకమైనటువంటి బాల్యం లోపల అనేక రకమైనటువంటి యొక్క దోషములు జరుగుతూ వచ్చినాయి.
1: దేర్ వర్ సర్టన్ మిస్టేక్స్ ఇన్ హిస్ లైఫ్ ఇన్ హిస్ చైల్డ్హుడ్.
0: దాని వల్లనే తాను పరితపిస్తూ వచ్చాడు.
1: సో హీ ఫెల్ వెరీ సాడ్ లేటర్.
0: పరితపిస్తూ వచ్చి దానికి పరిహారార్థమై
1: to solve this
0: bhavat arpitam gavinchukunnadu
1: to atone all his sins he has offered himself to God
0: katre atane aacharanalanni kudanu atane bodhanalanni kudanu aacharanalo petti anubhavinchandi
1: all his practices all his teachings have got to be translated in our daily life
0: nijamenti buddha pournima
1: today is buddha pournima
0: buddha pournima ni naadu maatrame aanandanni anubhavinchukunte prayojanam kaadu
1: the happiness cannot be limited to this day
0: ee aanandanni appudappudu pasuvu gaddi tintundi తిరిగి తన ఘాటికి పోతుంది.
1: జస్ట్ ఎస్ ద కౌ బ్రింగ్స్ ఫార్వర్డ్ ఆల్ దట్ ఈస్ ఈటన్ ఆల్రెడీ అగైన్ మాస్టిగేటెడ్
0: తన ఘాటికి పోయిన తర్వాత తిరిగి దాన్ని వెనుకకు తీసుకుని నమిలి బాగా మృంగుతుంది.
1: ఇట్ బ్రింగ్స్ బ్యాక్ ఆల్ ద పార్టేకన్ ఫుడ్ స్టార్ట్స్ మాస్టిగేటింగ్ సెకండ్ టైం.
0: ఆ అనిమల్ ఆ విధంగా చేసినప్పుడు మీరు హ్యూమన్ బీయింగ్ ఎందుకు చేయకూడదు?
1: వెల్ అనిమల్ ఈస్ నాట్ ఈస్ ఏబుల్ టు రికాల్ వై నాట్ మ్యాన్.
0: మీరు తిరిగి మీ స్వస్థానానికి పోయిన తర్వాత
1: బై టైమ్ యూ గో హోమ్
0: ఇక్కడ అనుభవించినటువంటి అన్ని కూడా తీసుకుని
1: ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ హావ్ గాట్ టు బి రికాల్డ్
0: మననం చేసి దాన్ని జీర్ణం చేసుకోవాలి.
1: రికాల్ రికలెక్ట్ అండ్ ఎంజాయ్
0: అది ఏమి వచ్చినందుకు తగిన ఫలితము.
1: దట్ ఈస్ ద ట్రూ రిజల్ట్ ఆఫ్ యువర్ ట్రిప్.
0: ఇక్కడ విన్నటువంటిది అక్కడ పోయేటప్పటికి మర్చిపోకూడదు.
1: యూ షుడ్ నాట్ ఫర్గెట్ బై ది టైమ్ యూ లీవ్ దిస్ ప్లేస్.
0: బ్లడ్ లోపల అది మర్చి కావాలి.
1: All the teachings you have heard here must merge in your blood.
0: ఈ బ్లడ్ లోపల ఏ విధంగా దీనికి సార రక్తంగా చేరుతుందో
1: జస్ట్ యాజ్ ఇట్ గెట్స్ ఇన్ యువర్ బ్లడ్ యాజ్ ఎన్ ఎసెన్స్
0: దీనిని రసో వైసహ అన్నారు.
1: దిస్ ఇస్ వాట్ ఈస్ మెంట్ బై రసో వైసహ.
0: మనం విన్నటువంటి పవిత్రమైన భావాలంతా రసస్వరూపమై నిర్మారి.
1: ఆల్ ది సీక్రెట్ టీచింగ్స్ దట్ వి హర్డ్ హియర్ టుడే రసస్వరూపుడు ఇన్ ద ఫామ్ ఆఫ్ ఎసెన్స్
0: భగవంతుడు.
1: అండ్ దట్ ఎసెన్స్ ఇస్ గాడ్.
0: ఆ రసస్వరూపుడైన భగవంతుడు అంగములందు ప్రతి అంగములందు చేరినప్పుడు ఇతన్ని అంగీరసుడు అని పేరు పెట్టారు.
1: ది ఎసెన్స్ ద డివినిటీ ఇస్ ప్రెజెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఇన్ ఆల్ ద లింబ్స్ అంగీరస.
0: కాబట్టి దేహమునందు ఉన్నటువంటి పరమాత్ముడి పేరు అంగీరసుడు.
1: గాడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈస్ కాల్డ్ అంగీరస.
0: బయట ఉన్నటువంటి భగవంతుడి పేరు భగవంతుడే.
1: అండ్ ఔటర్ వీ కాల్ హిమ్ గాడ్.
0: మన యందు రసస్వరూపుడై ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి.
1: వి షుడ్ స్ట్రెంగ్థెన్ ద ఫెయిత్ దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ అస్ ఇన్ ద నేమ్ ఆఫ్ అంగీరస.
0: కనుకనే
1: సో
0: మన దేహాన్ని రక్షించేటువంటిది వాడు నిద్రాసమస్థ ఎందుకని తన్మయత్న సమస్య ఎందుకని భగవంతుడే దీన్ని కాపాడుతూ ఉంటాడు.
1: ద ప్రొటెక్టర్ ఆఫ్ అవర్ లైఫ్ ఇన్ ద వేకింగ్ స్టేట్ స్లీపింగ్ స్టేట్ డ్రీమింగ్ స్టేట్ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్.
0: జాగ్రత్త అవస్థ ఎందుకు నిన్ను నీవు కాపాడుకుంటున్నావు అనుకుంటావు.
1: యూ థింక్ దట్ యువర్ సేఫ్ గార్డింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: కానీ స్వప్నావస్థ యందు సుషుప్తి యందు నిన్ను నీవేం కాపాడుకుంటావు?
1: ఇన్ ద డ్రీమింగ్ స్టేట్ ఇన్ ద డీప్ స్లీప్ స్టేట్ హూ ఇస్ ప్రొటెక్టింగ్ యూ?
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హయ్యే నిన్ను కాపాడుతూ ఉంటాడు.
1: ఎవ్రీ టైమ్ ఎవ్రీవేర్ అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ గాడ్ ప్రొటెక్ట్స్.
0: కనుక భగవంతుడు ఎప్పుడు ఒక్కడే సర్వులను రక్షిస్తుంటాడు.
1: గాడ్ ఈస్ వన్ హూ ప్రొటెక్ట్స్.
0: ఎలాంటి బాధలకు ఎలాంటి కష్టములకు ఎలాంటి దుఃఖములకు మనం భయపడకూడదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్స్ వరీస్ అండ్ యాంగ్జైటీస్.
0: అవన్నీ వస్తుంటాయి పోతుంటాయి పాసింగ్ క్లౌడ్స్.
1: దే కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ
1: బట్
0: మన యొక్క భగవంతుడే ఎప్పుడు పర్మనెంట్ క్లౌడ్.
1: But God is only one permanent cloud.
0: అతన్ని ఆధారంగా తీసుకుని
1: we have take him as the basis.
0: అతన్ని మీరు ఒక మననం చేసుకుంటూ
1: and we have to think of him repeatedly.
0: సర్వావస్థలో ఎందుకు అతన్ని చింతన చేస్తూ రావాలి.
1: All the time we have to think of him, chant him.
0: అది మీరు ఇక్కడికి వచ్చినందుకు కొత్తగా మీరు నేర్చుకోవాల్సినటువంటి విద్యం.
1: That is the thing that you have to learn today having been here.
0: వాహే గురువ.

0: On 28th April 1998, Bhagawan Baba, out of his infinite compassion, gave some divine guidelines to spiritual aspirants about keeping up purity of heart, without which the spiritual practices remain an endless struggle. Radio Sai brings you now that compassionate divine discourse.
1: మంచి కాలము పదవులు మంచి బ్రతుకు, మంచి కాలము పదవులు మంచి బ్రతుకు.

దాచి నడత కొరబోరు మంచి బుద్ధులు జ్ఞానంబు మంచి నడత. ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరతు సాధు సద్గుణగణ్యులౌ.

0: The entire humanity wants to have very good time, good positions and good living. But yet none of us desire for the wisdom, good behavior and good intellect. What else is to be communicated to this august assembly of noble and pious souls?
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: ఈనాటి మానవుడు ప్రపంచమునందంతయును అనేక విధమైనటువంటి యొక్క స్వరూపమును చూస్తున్నాడు.
0: మ్యాన్ టుడే సీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ద వెరైటీ ఆఫ్ ఫార్మ్స్ అరౌండ్.
1: అనేక విధమైనటువంటి యొక్క పదార్థములను చూస్తున్నాడు.
0: మ్యాన్ ఆల్సో వాచెస్ ద మెటీరియల్ ఆఫ్ వేరీడ్ నేచర్.
1: అనేక విధమైనటువంటి యొక్క పరిస్థితులను గుర్తిస్తున్నాడు.
0: He also recognizes the varied situations and conditions.
1: ఇంకా పరిశోధనలు యందు ఏ విధమైనటువంటి తక్కువ లేదు.
0: There is no shortage in research and experimental
1: process. అన్నింటినీ పరిశోధనలు సల్పుతున్నాడు.
0: In fact, he experiments everything.
1: పరిశోధనలు లేనటువంటి ఒక పదార్థం ఈ జగత్తునందు కానరాదు.
0: There is no matter which cannot be investigated and experimented. But
1: అన్నింటినీ చూడగలిగినటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశోధించవలసినటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశీలించవలసినటువంటి వ్యక్తి తానెవరో తనను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: Here is an individual who can see all, who can experiment, who can investigate anything in this world, but he does not know who he is.
1: ఒకానొక సమయమునందు
0: at one time
1: బ్రిటిష్ ప్రెసిడెంట్ అయినటువంటి చర్చిల్,
0: ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చర్చిల్,
1: అన్నింటినీ పరిశోధనలు సలిపి
0: ఇన్వెస్టిగేటెడ్ ఆల్,
1: ఒక విషయాన్ని మాత్రము జగత్తునకు చాటుతూ వచ్చాడు.
0: స్టార్టెడ్ ప్రాపగేటింగ్ వన్ పాయింట్,
1: మ్యాన్ హ్యాస్ కాంకర్డ్ ఆల్.
0: Man has conquered all.
1: But he has not conquered himself.
0: But he has not conquered himself.
1: ఈనాటి మానవుడు అన్నింటినీ చూడగలుగుతున్నాడు.
0: Man today.
1: తానెవరో తనను తెలుసుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
0: Man today is able to see everything all around, but he is not making an attempt to know his own self.
1: తానెవరో తనకు తెలియకుండా అన్నింటినీ పరిశీలించేసి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యు డోంట్ నో హూ యు ఆర్, వాట్ ఇస్ ద యూజ్ బై ఇన్వెస్టిగేటింగ్ అండ్ నోయింగ్ ఎవ్రీథింగ్?
1: యావత్ ప్రపంచమును కూడా నువ్వు గుర్తించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ద యూజ్ ఇన్ నోయింగ్ ద హోల్ వరల్డ్?
1: ఒక వ్యక్తి ఒక రూములో ఏదో ఒక పదార్థమును వెతుకుతూ ఉన్నాడు.
0: ఎ పర్సన్ వాజ్ సర్చింగ్ ఫర్ సమ్ ఆబ్జెక్ట్ ఇన్ ఎ రూమ్.
1: కానీ ఆ రూమ్ నుండి సమస్త పదార్థములు తాను చూడగలుగుతున్నాడు.
0: హీ ఈస్ ఏబుల్ టు సీ ఆల్ ద ఆబ్జెక్ట్స్ ఇన్ దట్ రూమ్.
1: కానీ ఒక్కదానిని మాత్రం తాను చూడలేకపోతున్నాడు.
0: వన్ హీ ఈస్ నాట్ ఏబుల్ టు సీ.
1: ఏది అది?
0: వాట్స్ దాట్?
1: ఎవరు ఏ పదార్థములు వెతుకుతున్నాడో ఆ వ్యక్తిని మాత్రం చూడలేకపోతున్నాడు.
0: ద పర్సన్ హూ సీజ్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ హిమ్సెల్ఫ్.
1: కనుక తనను తాను చూడక ఎన్ని పదార్థములు చూచినప్పటికీ వచ్చినటువంటి లాభం ఏమిటి, ఫలితం ఏమిటి?
0: If one does not know one's own self, what is the result, what is the reward by knowing everything else all around in this world?
1: ఈనాటి ప్రపంచమునందు
0: in this modern world
1: పవిత్రమైన జీవితాన్ని ధరించి తాను చూడగలుగుతున్నాడు.
0: He is able to see all the objects in that room.
1: కానీ ఒక్కదానిని మాత్రం తాను చూడలేకపోతున్నాడు.
0: One he is not able to see.
1: ఏది అది?
0: What's that?

0: మానవత్వాన్ని వహించి
1: హావింగ్ టేకెన్ ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్
0: పవిత్రమైన హృదయాన్ని తాను పోషించుకొనక
1: if he doesn't sustain the sacred heart
0: ee hrudayamulandu evi nivasistunnavi aneetuvanti vishayanni gurtinchaga
1: if he doesn't recognize the divinity within the human heart
0: kaani prakrutamaina bhautikamaina jeevithamulo tana yokka satyanni gurtinchukolekapothunnadu
1: he is not able to recognize his own truth the true self in this fleeting ephemeral temporal world
0: సాధు జంతువులనగా గోవులు నివసించేటువంటి గృహమునందు
1: ఎట్ ఎ ప్లేస్ వేర్ పైస్ కౌస్ లివ్
0: పులులు తోడేళ్లు ప్రవేశిస్తే ఆ పశువులు ఏమైపోతాయి
1: వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ టైగర్స్ అండ్ వుల్వ్స్ ఆర్ టు స్టెప్ ఇన్ దేర్ జకాల్స్ స్టెప్ ఇన్ దేర్
0: కనుక మానవుని హృదయమునందు పవిత్రమైనటువంటి సాత్వికమైనటువంటి ఒక సత్యము ధర్మము శాంతి ప్రేమ సహనము సానుభూతి ఇలాంటి గోవులు నివసించేటువంటి ఒక ప్రదేశం లోపల
1: ఇన్ ఎ హ్యూమన్ హార్ట్ విచ్ హెస్ గాట్ ద ప్లేస్ ఫార్ పాయస్ కౌస్ సచ్ ఎస్ ద ట్రూత్ రైచియస్నెస్ పీస్ లవ్ ఫర్ బ్యారన్స్ సాక్రిఫైస్ అండ్ సో ఆన్
0: పులులు వంటి కోపములు తోడేళ్ల వంటి ద్వేషములు ఇందులో ప్రవేశిస్తే ఈ సాత్వికమైనటువంటి పశువులు ఏ గతి అవుతాయి
1: What will happen if the tiger of anger ends in there? If a jackal of jealousy steps in there, what will happen to these pious cows?
0: Kanuka ee naati manavudu ee durgunamulanu duschintulanu lopara praveshinchukoni tana saatvikamainatunti okka bhavamunu kolipothunnadu.
1: Because of these wicked thoughts, and wicked feelings and sentiments within he has lost all the pious qualities
0: manavudu tana yokka saatvikamainatunti gunamulanu pochinchukonavallanna kaapadukonavallanna ee durmargamainatunti yokka bhavamunu lopara praveshimpa cheyakoodadu
1: in order to grow more and more pious he should give up the wicked thoughts and wicked feelings immediately
0: ee naati manavuni yandu అసూయ అహంకార ద్వేషములు అమితంగా నించిపోయినవి
1: ఇన్ మ్యాన్ టుడే వీ ఫైండ్ ద జెలసీ ఈగో అండ్ హేట్రెడ్ ఎవర్ ఆన్ ద రైజ్
0: ఇట్టి హృదయమునందు పవిత్రమైనటువంటి గుణములు ఏ రీతిగా నిలిచగలవు
1: ఇన్ సచ్ ఎ హ్యూమన్ హార్ట్ హౌ డు ఎక్స్పెక్ట్ ద సీక్రెట్ క్వాలిటీస్ టు లివ్ ఇన్
0: ఒకడు ఒక గృహము నిర్మించుకున్నాడు
1: ఎ పర్సన్ హ్యాస్ బిల్ట్ ఎ హోమ్ ఫర్ హిమ్
0: ఆ గృహమునకు సింహద్వారాన్ని కూడా ఉంచుకున్నాడు
1: He has the main door also for his
0: home. ఈ సింహద్వారం ఏ నిమిత్తమై నియమించాడు?
1: Why the main door is kept?
0: తాను తనకి ఇష్టమైనటువంటి వారు తన బంధువులు తన కుటుంబీకులు అందులో ప్రవేశించడానికి ఈ డోర్ నియమించుకున్నాడు.
1: The main door is meant so that he would get in, his friends and relations would find a place to get into the
0: కానీ బజారులో పోయేటువంటి కుక్కలు నక్కలు కోతుల నుండి విడవడానికి వీలు కాదు.
1: The main door is not meant for the street dogs and monkeys to get into the home.
0: కానీ అదే విధంగానే ఈ దేహము దేవాలయ ప్రక్తో జీవో దేవస్థాన తరహా దేహం అనేటువంటి ఒక గృహమునందు
1: in this body a home
0: అనేక విధమైనటువంటి ఒక ద్వారములు నిర్మించుకున్నాడు.
1: He has many doors.
0: కానీ ఈ డోర్లు నిర్మించుకున్నానని బజార్లో పోయేటువంటి వాటినంతా కూడాను లోపల ప్రవేశపెట్టాడు.
1: For the simple reason the doors are there, he would not allow any wayside animals to get in.
0: Aithe ee naati manavudu
1: man today
0: konni vidhamainatunte anavasaramainatunte vaatinantha kuda lopala pravesha pettukuntunnadu.
1: He is permitting all unwanted unnecessary stuff.
0: Ee dveshamu asuya ahankaramu lopala praveshisthe andulo nivu jeevinchetunte okka sadgunamulu sadaacharamulu ye gati padtayi.
1: When hatred jealousy ego ought to find a place in our heart what will happen to truth righteousness peace and love the pious qualities
0: manavudu moodu vidhamainatvanti sadhanalo jeevithanni gadaputunnadu
1: man lives on earth proceed along three fold path of spiritual practice
0: swartha prema okati
1: one is selfish love
0: samasti prema okati
1: love of the community social
0: parama prema marokati
1: third supreme love
0: ఈ మూడింటి యొక్క గుణముల చేతనే భగవంతుని ప్రేమిస్తున్నాడు.
1: మ్యాన్ లవ్స్ గాడ్ ఇన్ దీస్ త్రీ లైన్స్.
0: స్వార్థ ప్రేమ అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై సెల్ఫిష్ లవ్?

0: తన యొక్క సుఖము, తన యొక్క ఆనందము, తన యొక్క కంఫర్టు తాను మాత్రమే చూసుకుంటున్నాడు.
1: సెల్ఫిష్ లవ్ ఈజ్ టు థింక్ ఆఫ్ వన్స్ ఓన్ హ్యాపీనెస్, టు థింక్ ఆఫ్ వన్స్ ఓన్ ప్లెజర్, టు థింక్ ఆఫ్ వన్స్ ఓన్ కన్వీనియన్సెస్.
0: కానీ అన్యోన్య ప్రేమ అనేటువంటిది తాను, తన వారు, తన బంధువులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆశిస్తూ జీవిస్తున్నాడు.
1: But the next one is mutual love, anyonya prema, where he thinks of his own welfare, the members of the family and all his relations.
0: Parapta premanaga loka samasta sugino bhavantu, sarvulu chemanga undalanetundi vishalamaitundi bhavamto bhagavantuni premistunnadu.
1: The spiritual love is the love that wants everyone of us to pray to God such that everybody would be happy and live in peace.
0: Ee swartha prema anetundi,
1: this selfish love,
0: ఒక రూమ్ లో నిర్మించుకున్నటువంటి లైట్ వంటిది,
1: ఇస్ లైక్ ఎ లైట్ ఇన్ ఎ రూమ్.
0: కానీ ఆ రూమ్ లో నిర్మించుకున్నటువంటి లైట్ ఆ రూమ్ కు మాత్రమే ప్రకాశం అందించగలదు.
1: లైట్ ఇన్ ఎ రూమ్ వుడ్ బి ఏబుల్ టు బర్న్ ద లైట్ ఇన్ విత్ ఇన్ ద రూమ్.
0: మరొక రూమ్ కు మరొక గదికి ఏమాత్రము ప్రకాశాన్ని అందించదు.
1: అండ్ ఎ బల్బ్ ఇన్ ఎ రూమ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు షెడ్ లైట్ టు ద నైబరింగ్ రూమ్స్.
0: అన్యోన్య ప్రేమ అనేటువంటిది చంద్రుని కాంతి వంటిది.
1: బట్ అన్యోన్య ప్రేమ, ద మ్యూచువల్ లవ్, ఈజ్ సంథింగ్ లైక్ మూన్ లైట్.
0: ఈ మూన్ లైట్ అన్ని వైపులా కూడా కనిపిస్తుంది.
1: మూన్ లైట్ ఈజ్ సీన్ ఇన్ ఆల్ డైరెక్షన్,
0: కానీ స్పష్టంగా కనిపించదు.
1: యట్ ఇట్ ఈస్ నాట్ వెరీ క్లియర్.
0: కొన్ని విధమైనటువంటి ఒక డౌట్స్ కు అవకాశం ఇస్తుంది.
1: దేర్ ఇస్ వైడ్ స్కోప్ ఫర్ డౌట్స్.
0: త్రాడును చూచి పామని భావిస్తుంది.
1: A rope is mistaken as a serpent.
0: Oka moddunu chuchi manushani bhavistundi.
1: A wood is mistaken as a human.
0: Light undi kani
1: there is
0: prakashavantamainatundi light kadu.
1: Light is there, is not that shining.
0: Idi e anyonya prema.
1: This is anyonya or mutual.
0: Paratta prema anetundi sunlight.
1: The spiritual love is the sunlight.
0: Idi అన్ని వైపులా అన్ని ప్రాంతములందు అన్ని విధమైనటువంటి ఒక స్వరూపాన్ని సుస్పష్టంగా గోచరం గావిస్తుంది.
1: ది సన్ లైట్ విల్ మేక్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్ వెరీ క్లియర్ అండ్ అపారెంట్.
0: ఇట్టి పరాత్త ప్రేమను మనం పొందినప్పుడే ఈ స్వార్థ అన్యోన్య ప్రేమల చేత మనం ఏమాత్రం బాధపడనక్కరండదు.
1: When once you develop this spiritual love, you are not bound by the effects of the mutual love and selfish love.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి ప్రేమ స్వార్థ ప్రేమగా రూపొందుతూ వచ్చింది.
1: మోస్ట్ అన్ఫార్చునేట్లీ ద మోడర్న్ లవ్ ఈజ్ అట్టర్లీ సెల్ఫిష్.
0: తాను తప్ప, తన సుఖము తప్ప, తన యొక్క క్షేమం తప్ప ఇతరుల యొక్క క్షేమాన్ని ఏమాత్రం ఆశించటం లేదు.
1: దిస్ లవ్ సింప్లీ లిమిటెడ్ టు ఐ అండ్ మైన్, దట్స్ ఆల్, నన్ ఎల్స్.
0: ఇట్టి ప్రేమ చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క కష్టములకు నష్టములకు గురి అవుతున్నాడు.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్ లవ్ మ్యాన్ సఫర్స్ బికాస్ ఆఫ్ మెనీ వరీస్, ఎంగ్జైటీస్, లాసెస్ అండ్ డిఫికల్టీస్.
0: ఇంకా అన్యోన్య ప్రేమలో ఉండేటువంటి యొక్క ఆనందం ఏమిటి?
1: వాట్ ఇస్ హ్యాపీనెస్ ఇన్ దిస్ మ్యూచువల్ లవ్?
0: తాను, తన కుటుంబము, తన బంధువులకు మాత్రమే పరిమితం గావించుకుంటున్నాడు.
1: ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు ద పర్సన్, ద ఫ్యామిలీ అండ్ రిలేషన్స్.
0: ఎవరు బంధువులు?
1: హూ ఆర్ అవర్ రిలేషన్స్?
0: ఎవరు తనవారు?
1: Who belong to
0: అని విచారణ చేస్తే అందరూ తన వారే.
1: Really speaking, if you inquire,
0: అందరూ బంధువులే.
1: All our are our relations.
0: కానీ అందరి ఎందుకు ఏకాత్మ తత్వం ఉంటుండాలి?
1: There is the principle of oneness in everyone.
0: కనుక ఈ ఆత్మతత్వాన్ని మనం గుర్తించుకుంటే అందరూ మన బంధువులే.
1: When once you understand the atmic principle, you will be convinced that all are our relations.
0: కానీ ఆత్మిక్ ప్రిన్సిపల్ మనం ఏమాత్రం గుర్తించుకోనక,
1: but we are not recognizing this atmic principle.
0: Kevalamu taanu tanavaru anetunte oka dehaabhimanamulaku lobadi pothunnaru.
1: He submits himself to I and mind body feeling.
0: Neeku oka chinna udaharanam untundali.
1: For this a small example.
0: Sarvamu bhagavantuni yokka prerana chetani, bhagavantuni yokka aagna chetani, bhagavantuni yokka sankalpam chetani jarugutu undadi.
1: Everything happens as per the divine will, as per the divine command.
0: Oka పెద్ద వ్యక్తి తన బిడ్డలను తీసుకుని రైల్లో ప్రయాణమైపోతున్నాడు.
1: An elderly person was traveling in a train along with his children.
0: కానీ పిల్లలకు చెప్పాడు.
1: He told his children,
0: మీ టికెట్స్ అంతా కూడాను నేను తీసుకున్నాను, నా దగ్గర ఉంచుకున్నాను.
1: I have with me all your tickets.
0: మీరు ఎక్కడ ఏ స్టేషన్ వస్తే అక్కడంతా మీరు దిగకూడదు.
1: Don't get down anywhere at any station.
0: నేను దిగిన దగ్గర మాత్రమే మీరు దిగండి.
1: ఓ చిల్డ్రన్ యూ షుడ్ గెట్ డౌన్ వేర్ ఐ గెట్ డౌన్,
0: దీనిని జాగ్రత్తగా ఉంచుకోండి.
1: అండ్ బీ కేర్ఫుల్ హీ సెడ్
0: అని చెప్పి రైల్లో ప్రయాణమైపోతున్నారు.
1: సో సేయింగ్ హీ వాజ్ జర్నీయింగ్ ప్రొసీడింగ్.
0: కానీ ఈ పిల్లలంతా స్టేషన్ వచ్చిన దగ్గర అంతా చూస్తున్నారు, అందుకు అనిపించేటువంటి తిండి యొక్క ఫలములు పదార్థములు చూస్తున్నారు.
1: చిల్డ్రన్ వర్ వాచింగ్ త్రూ ద విండోస్ ఎట్ ఎవ్రీ స్టేషన్ ఆల్ ద ఈటబుల్స్ లైక్ ఫ్రూట్స్ అండ్ సో ఆన్.
0: అయ్యో దిగితే అవన్నీ తీసుకోవచ్చును కదా, భుజించవచ్చును కదా అని ఆశిస్తున్నారు.
1: దే రియల్లీ వాంటెడ్ టు గెట్ డౌన్ ఎట్ ఎవ్రీ స్టేషన్ అండ్ బై ఆల్ ద ఈటబుల్స్.
0: కానీ తండ్రి చెప్పినటువంటి దీన్ని పాటిస్తూ ఎవరు దిగలేదు.
1: బట్ నన్ ఆఫ్ ది చిల్డ్రన్ గాట్ డౌన్ ఇన్ స్ట్రిక్ట్ అడిహరెన్స్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద ఫాదర్.
0: ఎంతసేపు అయినప్పటికీ తండ్రి దిగలేదు, పిల్లలు విసుగు పొందారు.
1: ద ఫాదర్ డిడ్ గెట్ డౌన్ ఫర్ లాంగ్ అండ్ చిల్డ్రన్ వర్ డిస్గస్టెడ్.
0: కానీ కొన్ని స్టేషన్లు దిగడానికి ప్రయత్నం చేశారు.
1: దే మేడ్ హౌఎవర్ సమ్ అటెంప్ట్ టు గెట్ డౌన్ ఎట్ సర్టెన్ ప్లేసెస్.
0: అందులో పెద్దవాడైనటువంటి వ్యక్తి చెప్పాడు,
1: ది ఎల్డెస్ట్ చైల్డ్ సెడ్,
0: నాన్న ఆజ్ఞ ప్రకారము అతను దిగుకోకుండా మనం దిగడానికి వీలు కాదన్నారు.
1: యాజ్ పర్ ఫాదర్స్ కమాండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు గెట్ డౌన్ అన్లెస్ ఫాదర్ గెట్స్ డౌన్.
0: టికెట్ అన్న దగ్గర ఉంటుండాలి,
1: బికాస్ టికెట్స్ ఆర్ విత్ హిమ్.
0: మన దగ్గర టికెట్ లేకుండా దిగినట్టు మనం చాలా కష్టంకి గురి అవుతాము.
1: ఇఫ్ వీ గెట్ డౌన్ వితౌట్ ఎ టికెట్ విల్ బి ఇన్ హాట్ వాటర్స్.
0: కనుక మనం దిగకూడదు అని వారిని నివారించాడు.
1: సో హీ ప్రివెంటెడ్ అదర్ చిల్డ్రన్ ఫ్రమ్ గెటింగ్ డౌన్ దేర్.
0: అనగా ఏమిటి దీనిలోని అర్థము?
1: వాట్ ఈస్ ది మీనింగ్ హియర్?
0: భగవంతుడే తండ్రి,
1: గాడ్ ఈస్ ద ఫాదర్.
0: ప్రతి మానవుడు అతని బిడ్డలే.
1: ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ హిస్ హ్యూమన్ బీయింగ్.
0: జీవితం అనేటువంటి రైల్లో ప్రయాణం అవుతున్నారు.
1: దిస్ ఈజ్ ఎ జర్నీ ఆఫ్ ఎ ట్రైన్ జర్నీ.
0: భగవంతుడు చెప్పాడు, తండ్రి ఎవరు మీరు ఇష్టం వచ్చిన దగ్గరంతా మీరు దిగకూడదు.
1: గాడ్ ద ఫాదర్ సెడ్, డోంట్ గెట్ డౌన్ యాజ్ యూ లైక్.
0: నా ఆజ్ఞ ప్రకారం నేను దిగిన దగ్గరే మాత్రమే మీరు దిగాలి.
1: యాజ్ పర్ మై కమాండ్ యూ హ్యావ్ టు ఫాలో మీ, యూ హ్యావ్ టు గెట్ డౌన్.
0: శాసించాడు.
1: That was the command.
0: కాని ఈ శాసన ఎవరు కూడా ను శిరసావహించటం లేదు.
1: But no one is following his command.
0: వారు ఇష్టానుసారం వారు ప్రవర్తిస్తున్నారు.
1: They are behaving as per whims and fancies.
0: కానీ టికెట్ తన దగ్గర ఉంచుకున్నాడు కనుకనే మనకు అనేక కష్టములు కలుగుతున్నాయి.
1: As the ticket is with our Father God, we are facing all the problems as we get down everywhere.
0: కొన్ని రకములైనటువంటి ఒక ట్రైన్ ట్రావెల్స్ అంతా ఉంటుంటాయి.
1: దర్ ఆర్ సర్టన్ ట్రైన్ ట్రావెల్స్ జర్నీ.
0: గూడ్స్ పెట్టెలంతా కూడా అనేకంగా వస్తూ ఉంటాయి.
1: వి ఆల్సో ఫైండ్ సెవెరల్ గూడ్స్ కంపార్ట్మెంట్.
0: గూడ్స్ పెట్టెలు కూడాను రిటర్న్ అని డేట్ వేసింటారు.
1: ఎవ్రీ గూడ్స్ కంపార్ట్మెంట్ విల్ క్యారీ ఏ ట్యాగ్ రిటర్న్.
0: కానీ ఆ కాలం వచ్చేటప్పటికి, ఆ దినం వచ్చేటప్పటికి, ఆ డేట్ వచ్చేటప్పటికి ఆ యొక్క గూడ్స్ పెట్టెలంతా వెనక్కి తిరుగుతూ ఉంటాయి.
1: ఆన్ ద అపాయింటెడ్ డే దీస్ గూడ్స్ కంపార్ట్మెంట్స్ విల్ హ్యావ్ టు నెసెసర్లీ రిటర్న్.
0: మన జీవితాలు కూడా గూడ్స్ పెట్టెల వంటివే.
1: అవర్ లైవ్స్ ఆర్ ఆల్సో లైక్ గూడ్స్ కంపార్ట్మెంట్.
0: దీంట్లో రిటర్న్ అనేటువంటిది రాశారు.
1: Return is written there.
0: కాని రాసినటువంటి రిటర్న్ అనేటువంటి డేట్ ఎవరికి తెలుస్తుంది? స్టేషన్ మాస్టర్ మాత్రమే తెలుస్తుంది.
1: బట్ ది డేట్ ఆఫ్ రిటర్న్ రిటర్న్ ఆన్ ది కంపార్ట్మెంట్స్ ఆఫ్ అవర్ లైవ్స్ ఈజ్ నోన్ టు ది స్టేషన్ మాస్టర్ ఓన్లీ.
0: స్టేషన్ మాస్టర్ ఈజ్ గాడ్.
1: దిస్ స్టేషన్ మాస్టర్ ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
0: కనుక ఆ రిటర్న్ డేట్ అనేటువంటిది అతనికి మాత్రమే తెలుస్తుంది, కానీ ఎవరికి తెలియదు.
1: సో ద డేట్ ఆఫ్ రిటర్న్ ఈజ్ నోన్ టు ద స్టేషన్ మాస్టర్ గాడ్ హింసెల్ఫ్ అండ్ నన్ ఎల్స్.
0: అతను మాత్రమే ఈ రిటర్న్ చేస్తున్నాడు.
1: హీ ఓన్లీ రిస్పాన్సిబుల్ ఫర్.
0: కానీ మనం దానికి విచారం చేస్తున్నాము.
1: బట్ వీ వరీ అబౌట్ ఇట్.
0: దేనికోసము?
1: వై?
0: అజ్ఞానం చేత.
1: ఇట్స్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: అధికారి ఎవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోవడం చేత.
1: ఇట్స్ అవర్ వీక్నెస్ దట్ వీ డోంట్ నో హూ హాస్ ది అథారిటీ టు డూ దాట్.
0: కనుక దైవమే దీనికి అన్నింటికీ గొప్ప, దైవమే దీని అన్నింటికీ పెద్ద అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: వీ అండర్స్టాండ్ దట్ గాడ్ ఈజ్ ది సుప్రీం అథారిటీ. హీఈస్ ద వన్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్.
0: ఒక్కటి కూడా అతని ఆజ్ఞ ప్రకారమే జరుగుతూ ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు డివైన్ విల్.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక.
1: Man is not able to
0: దేహాభిమానం కలిగినటువంటి మానవుడు.
1: Man with body attachment.
0: నేను చేశాను, నేను చూసినాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి అహంకారానికి స్థానమిచ్చి
1: gives scope for ego, feeling that I have done it, I have seen it.
0: కానీ అనేక రకమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
1: అండ్ సో హీస్ పుట్ టు ట్రబుల్స్.
0: కనుక మనం ఈనాడు గుర్తించవలసింది ఒక్కటి.
1: What we have to know today.
0: ఏది జరిగినా,
1: whatever happens,
0: ఏది చూచినా,
1: whatever that is
0: seen, ఏది అనుభవించినా,
1: whatever is experienced,
0: భగవంతుని యొక్క నిర్ణయాలు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వాట్ ఎవర్ ఈజ్ సీన్, వాట్ ఎవర్ ఈజ్ హర్డ్, వాట్ ఎవర్ ఈజ్ డన్ ఈజ్ ఇన్ స్ట్రిక్ట్ అకార్డెన్స్ టు గాడ్స్.
0: ప్రతి ఒక్కటి కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా జరగడానికి వీలు కాదు.
1: నథింగ్ కెన్ హ్యాపన్ విదౌట్ గాడ్స్ విల్.
0: కానీ అందరూ ఈ యొక్క సత్యాన్ని నమ్మటం లేదు.
1: ఆల్ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ దిస్.
0: కానీ నమ్మని వారి గతి అంతే.
1: That will be the plight of those non-believers.
0: నమ్మిన వారి గతి ఎంతో హాయిగా అనిపిస్తుంది.
1: Those in full faith will find their life full of
0: జగత్తునందు,
1: in this world.
0: ఏ చిన్న విషయమునందు కూడాను దైవం యొక్క ఆజ్ఞ లేకుండా ఏ చిన్న విషయము జరగదు.
1: Any tiniest, simplest thing cannot happen without God's will.
0: కదలదు నీదు సంకల్పము లేనిదే గడ్డిపోచేయు.
1: Oh God, even grass blade cannot move without your will.
0: అది ఇనుత ననగనేలగా.
1: Why that and this?
0: విపిలకారి బ్రహ్మ పర్యంతము నీవి.
1: Right from ant to the cosmic Brahman, you are pervading.
0: అది ఎరుంగరు.
1: That is not known.
0: మది గలంగరు.
1: They don't understand.
0: ముదము జందరు.
1: They are not happy.
0: భూమిని కొందరు.
1: Some people don't understand.
0: వివేకములో పట్టించదని కడు విర్రవీగిదురు కాని కడకి ఏవతి ఎప్పుడూ కలుగును.
1: They are egoistic of their intellect and their mental comprehension. What is going to happen to them?
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను భగవత్ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంటది.
1: Everything happens as per God's will.
0: దీనిని విశ్వసించినటువంటి వారే ధన్యులు.
1: Those that have full understanding of this,
0: దీనిని అనుసరించినటువంటి వారే పుణ్యులు.
1: They are really meritorious persons.
0: దీనిని ఉల్లంఘించినటువంటి వారే పాపులు.
1: And those that transcend disobey are the sinners. And those that disobey are
0: సుఖము దుఃఖము అనేటువంటిది మన యొక్క ప్రవర్తన పైన ఆధారపడి ఉన్నది కానీ భగవంతుని యొక్క సంకల్పము పైన కాదు.
1: Pleasure and pain depend on our actions and nothing to do with God's will.
0: కనుకనే మన యొక్క ప్రవర్తనలు మన యొక్క నడతలు సక్రమమైనటువంటివిగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: Therefore, we have to mold our behavior and conduct in the right direction.
0: దుర్మార్గమైనటువంటి భావాలను మన హృదయంలో ప్రవేశపెట్టకూడదు.
1: We should not permit wicked thoughts to get into our heart.
0: కారణం ఏమనగా,
1: why?
0: అందులో జీవిస్తున్నటువంటి యొక్క సద్భావములు సచ్చింతనలు సదాలోచనలు సచ్చర్యలు ఇవన్నీ కూడాను మరణించడానికి అవకాశం ఉంటుండాలి.
1: When wicked thoughts enter, there is every scope for the good sentiments, sacred feelings to vanish.
0: ఈ దుష్టగుణములు అన్ని కూడాను కేవలం క్రూర మృగముల వంటివి.
1: All wicked thoughts are wild animals.
0: ఇట్టి క్రూర మృగముల చేత ఈ సాత్వికమైనటువంటి యొక్క animals చిక్కితే ఏ గతి పడతాయి?
1: Because of these wild, cruel animals, what will happen to the pious cows?
0: కనుక ఇట్టి దుర్మార్గమైనటువంటి భావములు వచ్చినప్పటికీ దాన్ని ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.
1: In spite of the fact that wicked thoughts do enter, we should take every care as not to permit them. We have to drive them out immediately.
0: కాలమును వ్యర్థం చేయకూడదు.
1: We shouldn't waste time.
0: ఆలస్యం చేయకూడదు.
1: We should not delay.
0: ఆలస్యం అమృతం విషం అన్నారు.
1: And if you delay, even nectar becomes a poison.
0: కనుక ఆలస్యం అనేటువంటిది ఇందులో ఏమాత్రము పనికిరాదు.
1: We should never delay in these matters.
0: ఎప్పుడు దుష్టభావన మనలో సంకల్పం ప్రారంభమైందో,
1: the moment the wicked thought arises,
0: తక్షణమే దాన్ని ఇది సరైనటువంటిది కాదు,
1: immediately understand,
0: ఈ లోపల ప్రవేశిస్తే నా సద్భావములు సద్గుణములు సచ్చింతనలు భస్మమైపోతాయి.
1: If wicked thought gets into me, all pious qualities would get them burnt into ashes.
0: కనుక నీ హృదయంలో ప్రవేశపెట్టవలసినటువంటిది సద్భావములు సచ్చింతనలు సదాలోచనలు సత్కర్మలు.
1: Therefore, good feelings, good thoughts, good emotions, good sentiments have got to be in your heart. What is this sat?
0: Sat anaga trikala bhajyam sat.
1: Sat, which is same in all the three periods of time.
0: Moodu kaalamulu yendu kudunu maarpu chendinatvante sat.
1: Sat is that which is changeless in all the three periods of time.
0: Atti bhavamulu pravesh pettali.
1: We should have such feelings within us.
0: Idi e nijamainatvanti sadhana.
1: This is true spiritual practice.
0: Sadhanalu maatram chestu,
1: we do practice.
0: హృదయంలో ఈ క్రూర మృగములు ప్రవేశపెడుతుంటే ఇంకా సాధన చేసే ప్రయోజనం ఏమి?
1: వైల్ డూయింగ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇఫ్ వీ హ్యావ్ ఇన్ అవర్ హార్ట్ ఆల్ దీస్ వికెడ్ వైల్డ్ యానిమల్స్ వాట్ విల్ హ్యాపెన్?
0: ఒక్కటిగా కాదు అన్ని కూడా ఒకతూరి నిర్మూలమైపోతాయి.
1: ఆల్ అవర్ స్పిరిచువల్ పాత్స్ ఎండీవర్స్ పర్సూట్స్ విల్ బి టోటలీ రూయిన్డ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక దారంను మనం చెండు కడుతున్నాము.
1: యు ఆర్ జస్ట్ వైండింగ్ ఎ థ్రెడ్.
0: కానీ ఒక్కొక్క తూరి ఒక్కొక్క రౌండ్ చిరుగుతుండాలి.
1: యూ హావ్ బీన్ వైండింగ్ వన్ ఆఫ్టర్ అనదర్.
0: కానీ ఈ బంతిని చాలా గట్టిగా పట్టుకోవాలి.
1: బట్ యూ హావ్ టు హోల్డ్ ది సెంట్రల్ స్టిక్ టైట్.
0: ఈ విధంగా పట్టుకుని దారం చుడుతూ ఉంటే,
1: యాజ్ యూ వైండ్ వన్ ఆఫ్టర్ అనదర్ ద థ్రెడ్,
0: క్రమక్రమేణ ఆ దారపు చెండు పెద్దదవుతుంది.
1: అండ్ దిస్ వుడ్ బి గ్రోయింగ్ బిగర్ అండ్ బిగర్.
0: మనం ఏమైనా అలక్ష్యం చేసి ఆ దారపు చెండు చేయి నుంచి వదిలిపోతే ఎన్నో చుట్టినటువంటి రౌండ్ తగ్గిపోతాయి.
1: బట్ బై నెగ్లెక్ట్, if you drop this bundle of threads, they will drop down and spread hither and thither.
0: Aneka vidhamaitmenti oka deentlo loose aipothayi.
1: And all the thread windings which you have been doing, they get loose.
0: ఒక్కటే చుట్టేది.
1: బట్ వైండింగ్ ఇస్ వన్ అండ్ ది సేమ్.
0: మన చేయి జారిపోయిందటువంటి అనేక చుట్లంతా కూడా వ్యర్థమైపోతుంది.
1: బట్ వెన్ వన్స్ యూ డ్రాప్ దే విల్ బి స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కనుకనే మనం చేసేటువంటి సాధనలు చాలా తక్కువది.
1: వాట్ స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ డూ ఇస్ లెస్.
0: కానీ దానిని మనము అలక్ష్యం చేసిందంటే అనేక జన్మముల యొక్క స్పిరిచువల్ బాధలంతా కూడా కోల్పోతాం.
1: When once you neglect your spiritual practice today, all the merit of the past lives are going to be ruined and totally lost.
0: చెప్పడికని సుఖదుఃఖీ సమయ కృత్వ లాభో లాభజయ ఈ రెండు కూడాను సమత్వంగా భావించుకుని మనం జీవించడానికి ప్రయత్నించాలి.
1: వాట్ ఎవర్ దట్ మైట్ బి డన్ వీ హ్యావ్ టు డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ యాజ్ టు కన్సిడర్ ప్రాఫిట్ అండ్ లాస్ విక్టరీ అండ్ డిఫీట్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఫలితం కూడా దక్కుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ రివార్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు నిజంగా సాధన చేయవలసినటువంటిది ప్రేమమయమైనటువంటి యొక్క దైవభక్తి, త్యాగమయమైనటువంటి రాజశక్తి. ఈ రెండింటి వల్లనే దేశం ఉద్దారమవుతుంది.
1: ఇన్ఫాక్ట్ ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ విచ్ వీ హావ్ టు అడాప్ట్ టుడే ఈస్ దిస్ డివోషన్ అండ్ సాక్రిఫైస్ ఫర్ విచ్ ద హోల్ కంట్రీ వుడ్ డెవలప్ అండ్ ప్రాస్పర్.
0: ఈనాడు త్యాగమయమైనటువంటి యొక్క రాజకీయం కనిపించడం లేదు.
1: Today we find the politics without any sacrifice.
0: ప్రేమమయమైనటువంటి భక్తి ఎక్కడా కనిపించడం లేదు.
1: And we don't find devotion with full of love.
0: ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య.
1: In order to be happy in this world, the secular knowledge. In order to be happy in the other world, the spiritual knowledge.
0: ప్రేమమయమైనటువంటి ఒక సాధన చాలా ప్రధానమైనటువంటిది.
1: A spiritual endeavor with full of love is advisable.
0: హృదయానికి అది చాలా ఉత్తేజం చేసేటువంటిది.
1: It encourages the human spirit.
0: కానీ త్యాగమయమైనటువంటి రాజకీయము జగత్తు కోసము.
1: And the politics with sacrifice is needed for the world.
0: జగత్తును బాగు చేయాలంటే
1: to correct the world,
0: త్యాగమయమైనటువంటి జీవితంతో ఈ జగత్తులో ప్రవేశించాలి.
1: We should step in with the spirit of sacrifice.
0: జీవితాన్ని ధన్యం కావించాలంటే ప్రేమమైన జీవితంలో మనం ప్రవేశించాలి.
1: In order to work for liberation, we should have this devotion full of love.
0: త్యాగమే నిజమైన యోగము.
1: త్యాగ సాక్రిఫైస్ ఈజ్ యోగా, స్పిరిచువల్
0: ఈ యోగమును మనం అనుభవించినప్పుడే ప్రేమమయమైనటువంటి జీవితం మనకు ప్రకాశిస్తుంది.
1: వెన్ వన్స్ వీ ప్రాక్టీస్ దిస్ యోగా ఆఫ్ త్యాగ ఆర్ సాక్రిఫైస్ వీల్ డెవలప్ లవ్.
0: యోగ చిత్తవృత్తి నిరోధక.
1: Yoga helps for self control.
0: Sukarma kausalam.
1: Yoga is nothing but discharging the duty with all excellence.
0: కనుక ఈనాటి మానవుడు తనను తాను మొదలు గుర్తించి ఇతరులను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: So man today should know himself first and know the rest next.
0: తనను తాను తెలుసుకొనక
1: without knowing one's own
0: self. దైవం అనేటువంటి వాడిని వెతకడుకుంటుంటే దైవం ఏ రీతిగా లభ్యమవుతాడు?
1: How do you expect him to know God and attain, reach God?
0: ఒకానొక సమయంలో అనిబిసెంట్ కూడా చెప్పింది.
1: At one time అనిబిసెంట్ also said same.
0: ఏమని?
1: What did he say?
0: ప్రతి సాధకుడు కూడా దైవాన్ని వెతుకుతున్నాడు, దైవాన్ని వెతుకుతున్నాడు అని అనుకుంటున్నారు.
1: అనిబిసెంట్ said like this, every seeker is searching for God, searching for God.
0: కాదు కాదు.
1: No.
0: సాధకుడు దైవాన్ని వెతకటం లేదు.
1: Seeker is not in search of God.
0: ఎందుకనగా ఎక్కడ చూసినా దైవమే ఉంది.
1: Why?
0: సర్వము దైవమయంగానే ఉంటుండాలి. నువ్వు వెతికేది ఎక్కడ?
1: Why? Because God is all pervasive. God is everywhere. Where is the need to search for him?
0: But దైవమే సరైనటువంటి వాడిని వెతుకుతున్నాడు, సరైన భక్తుడిని.
1: In fact, God is in search of a good devotee.
0: కాబట్టి ఆ గుడ్ డివోటీ అంటే ఎవరు?
1: హూ ఇస్ ఏ గుడ్ డివోటీ?
0: సద్భావములు కలిగినటువంటి వాడే.
1: ద వన్ విత్ గుడ్
0: సదాచార సంపన్నుడే.
1: గుడ్ ప్రాక్టీస్,
0: సచ్చింతంలో అభివృద్ధి పొందినటువంటి వాడే.
1: గుడ్ థాట్స్,
0: ఇలాంటి గుణములు కలిగినటువంటి వాడే భగవంతుడు వెతుకుతున్నాడు.
1: సో ఎ డివోటీ విత్ గుడ్ థాట్స్, విత్ గుడ్ సెంటిమెంట్స్, గుడ్ ఫీలింగ్స్ ఈజ్ సర్చ్డ్ బై గాడ్.
0: భక్తుడు భక్తుడు అంటే కేవలం భజన చేసిన వాడు మాత్రమే భక్తుడు కాదు.
1: డివోటీ ఈజ్ నాట్ మియర్లీ ద వన్ హూ చాన్స్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: టేప్ రికార్డు కూడా భజన చేస్తుండాలి.
1: వి ఫైండ్ ద టేప్ రికార్డ్ ఆల్సో సింగింగ్ ద గ్లోరీ.
0: ప్లేట్ కూడా భజన చేస్తుండాలి.
1: సో ఆల్సో గ్రామోఫోన్ ప్లేట్.
0: కానీ ఇవి రెండు కూడా లైఫ్ లెస్, చైతన్యమయమైనటువంటిది కాదు.
1: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైఫ్ లెస్.
0: కానీ చైతన్యమయుడైనటువంటి మానవుడు భజన చేసినప్పుడు హృదయపూర్వకంగా భజన చేయాలి.
1: బట్ ద మ్యాన్ ఆఫ్ విత్ లైఫ్ అండ్ అవేర్నెస్,
0: ప్రతి పదం కూడా హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: ఎవ్రీ వర్డ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: హృదయం నుండి ప్రేమమయమైనటువంటి యొక్క రూపం ఉంటుండాలి.
1: అండ్ దేర్ ఇన్ ద హార్ట్ వీ ఫైండ్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
0: ప్రేమ నుండి బయటపడుతున్నాయి.
1: అండ్ ఆల్ థింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ లవ్ ఓన్లీ.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: ఈ ప్రేమకి ఆత్మ అని పేరు.
1: This love is
0: ఈ ప్రేమకి బ్రహ్మ అని పేరు.
1: లవ్ ఇస్ బ్రహ్మ.
0: సర్వము బ్రహ్మమయంగా మారుతుంటాది.
1: The whole cosmos is Brahman.
0: బ్రహ్మను వెతుకుతున్నారు చాలా మంది.
1: మెనీ ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్రహ్మ.
0: ఎక్కడ ఉన్నాడు బ్రహ్మ?
1: వేర్ ఇస్ బ్రహ్మ?
0: తన యందే ఉన్నాడు.
1: హీస్ విత్ ఇన్.
0: తన యందు ఉన్నటువంటి బ్రహ్మను బయట వెతికితే ఎలా చిక్కుతాడు?
1: వెన్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ, యూ వాంట్ టు సర్చ్ ఫర్ హిమ్ అవుట్ సైడ్.
0: కనుక నీటి యందే పుట్టి,
1: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ వాటర్,
0: నీటి యందే నిలిచి,
1: స్టాండింగ్ ఇన్ వాటర్,
0: నీటి యందు అణంగు నీటి బుడగ,
1: ద వాటర్ బబుల్ సబ్సైడ్స్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు వాటర్.
0: నరుడు బుద్బుదంబు,
1: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బబుల్,
0: నారాయణుడు నీరు,
1: గాడ్ ఈస్ వాటర్.
0: కనుకని మనం మొట్టమొదట నిన్నటి దినం పిల్లలు చెప్పాను, గొప్పవారు కావాలి, గొప్పవారు కావాలి అనేటువంటి భావాన్ని మనలో పూర్తి దూరం చేసుకోండి.
1: భగవాన్ వాజ్ టాకింగ్ టు బాయ్స్ యెస్టర్డే, డోంట్ ట్రై టు బి గ్రేట్, డోంట్ ట్రై టు బి గ్రేట్.
0: మంచివారు కావాలని విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ వర్క్ టు బి గుడ్ మ్యాన్.
0: మీరు మంచివారైనప్పుడే మంచి లోప సర్వము మనకు లభ్యమవుతుంది.
1: వెన్ వన్స్ యు ఆర్ గుడ్ ద రెస్ట్ విల్ ఫాలో ఆటోమేటిక్.
0: గొప్పవారైపోతే గొప్పతనం లోపల మంచితనం ఉండదు.
1: A great man need not necessarily be good.
0: మంచితనాన్ని పెంచుకున్నప్పుడు మంచితనంలో కూడా గొప్పతనం ఉంటుంటుంది.
1: If you are good, there lies greatness.
0: అయితే ఎట్టివాడు గొప్పవాడు, ఎట్టివాడు మంచివాడు?
1: And who is great and who is good?
0: దీంతో ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ప్రతి జీవి యందు కూడాను,
1: In every human being,
0: దైవత్వాన్ని చూచినటువంటి వాడు మంచివాడు.
1: The one who finds divinity in every living creature is a good person.
0: దైవత్వంలో కూడాను మానవత్వాన్ని చూచినటువంటి వాడు గొప్పవాడు.
1: In fact, the one who finds the human quality in God is a great man.
0: మానవాకారం ధరించినటువంటి రాముని చూచి,
1: watching Rama who is
0: taking human form, మానవుడు మానవుడని గుర్తిస్తూ వచ్చాడు రావణుడు.
1: రావణ హ్యాస్ అండర్స్టూడ్ రామ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అనగా దైవంలో కూడాను నారాయణలో కూడాను నరుణ్ణి చూస్తూ వచ్చాడు ఈ యొక్క రావణుడు.
1: రావణ హ్యాస్ సీన్ ఎ హ్యూమన్ ఫార్మ్ ఇన్ గాడ్ రామచంద్ర.
0: కానీ నారాయణుడు అట్ట కాదు.
1: బట్ నారాయణ ఇస్ నాట్ లైక్.
0: సర్వజీవులు ఎందుకు నువ్వు నారాయణ చూస్తూ వచ్చాడు?
1: ఇన్ ఫ్యాక్ట్ రామ హ్యాస్ బీన్ సీయింగ్ నారాయణ.
0: సర్వజీవులు మిర్రర్ వంటివి, ఒక అద్దం వంటివి.
1: ఆల్ క్రీచర్స్ ఆర్ లైక్ ఎ మిర్రర్.
0: అద్దంనే ప్రకృతి అని పిలుస్తున్నారు.
1: దిస్ మిర్రర్ ఆఫ్ నేచర్.
0: అద్దంలో కనిపించేటువంటి ప్రతి బింబం కూడాను తన యొక్క ఆకారమే కానీ మరొకటి కాదు.
1: ఎవ్రీ రిఫ్లెక్షన్ ఇన్ ఎ మిర్రర్ ఇస్ డివైన్, నథింగ్ ఎల్స్.
0: కనుకనే భగవంతుడు,
1: సో గాడ్,
0: ప్రకృతి అనేటువంటి అద్దాన్ని మానవునికి అందించాడు.
1: హ్యాస్ గివెన్ హ్యుమానిటీ ద మిర్రర్ ఆఫ్ నేచర్.
0: అద్దం దేనికోసం అందించాడు?
1: వై ద మిర్రర్ ఆఫ్ నేచర్ ఇస్ గివెన్?
0: చూసుకొని అందులో ఉన్నటువంటి దోషమును తుడుచుకోమని చెప్పించాడు.
1: ద మిర్రర్ ఇస్ గివెన్ సో యాజ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ వాచింగ్ యువర్ రిఫ్లెక్షన్.
0: కానీ ఈనాటి మానవుడు తన ముఖాన్ని తాను చూసుకోవటం లేదు అద్దంలో.
1: మ్యాన్ టుడే ఈస్ నాట్ వాచింగ్ హిస్ ఫేస్ ఇన్ ద మిర్రర్.
0: ఇంకొకరి ముఖం ముందు పెడుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీస్ కీపింగ్ ద మిర్రర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనదర్ పర్సన్.
0: కనుక వారి ముఖం కనపడుతుంది కానీ నీ ముఖం నీకు కనిపించదు.
1: దేర్ ఫోర్ యూ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద అదర్ మ్యాన్ అండ్ నాట్ యూ.
0: కనుకనే అద్దమైన రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: అండ్ దిస్ మిర్రర్ ఇస్ ద రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: ఒకానొక అమాయకుడు,
1: అన్ ఇన్నోసెంట్ పర్సన్,
0: కొండలకు గోవును తోసుకుని పోయాడు.
1: వాజ్ రేరింగ్ కౌస్ నియర్ ద మౌంటైన్.
0: కానీ ఒక రెండు కొండల మధ్య లోపల తన యొక్క గోవులు మేపుకుంటూ ఉన్నాడు.
1: హీ వాజ్ రేరింగ్ కౌస్ ఎట్ ఎ ప్లేస్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ టూ మౌంటైన్స్. హీ సాట్ ఆన్ ఎ బౌల్డర్.
0: పిల్లంగోయ్ ఊదుతూ ఉన్నాడు.
1: హీ వాజ్ ప్లేయింగ్ ఆన్ హిస్ ఫ్లూట్.
0: ఈ పిల్లంగోయ్ ఊదటం చేత,
1: as he was playing on the flute,
0: ఎక్కడి నుంచి తిరిగి ఇంకొక పిల్లంగోయి వినిపిస్తుండాలి.
1: హీ వాజ్ లిసనింగ్ టు సమ్ సౌండ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్.
0: ఏమిట్రా, నేను ఊదినటువంటి పిల్లంగోయి ఇంకోటి ఊదుతున్నాడు, వాడు ఎక్కడున్నాడు అని విచారణ చేశాడు.
1: దిస్ ఇన్నోసెంట్ బాయ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్, ఐఎమ్ ప్లేయింగ్ ఆన్ ద ఫ్లూట్, విల్ ఐ ఫైండ్ సమ్వన్ ఎల్స్ ప్లేయింగ్ ఆన్ దిస్ ఫ్లూట్.
0: ఆ పిల్లంగోయి పక్కన పెట్టాడు.
1: హీ కెప్ట్ హిస్ ఫ్లూట్ అసైడ్.
0: ఎవర్రా నీవు అని ప్రశ్నించాడు.
1: హీ సెడ్ హూ ఆర్ యూ.
0: తిరిగి ఎవర్రా నీవు అనేటువంటి శబ్దం వచ్చింది.
1: దెన్ హీ హెర్డ్ ద సౌండ్ హూ ఆర్ యూ.
0: ఓ, వాడు నాతో పోట్లాడుతున్నాడా?
1: దెన్ హీ థాట్, ఓ, హీ ఇస్ ద అదర్ పర్సన్ ఫైటింగ్ విత్ మీ.
0: తిట్టాడు.
1: అండ్ దెన్ హీ స్టార్టెడ్ అక్యూజింగ్ హిమ్.
0: తిరిగి వాడు కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు.
1: ద అదర్ పర్సన్ ఆల్సో అక్యూజ్డ్ హిమ్.
0: విసుగు పొందాడు, గోవును తీసుకున్నాడు, ఇంటికి వచ్చాడు.
1: అవుట్ ఆఫ్ అట్టర్ డిస్గస్ట్ హీ బ్రాట్ హోమ్ ఆల్ ద కౌస్.
0: అమ్మ దగ్గరికి వచ్చి ఏడ్చాడు.
1: హీ క్రైడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ మదర్.
0: అమ్మ, ఎవరో ఆ కొండ లోపల ఇంకొకరు నావలే నదే గొంతుతోనే మాట్లాడుతున్నాడు.
1: హీ కంప్లైంట్ హిస్ మదర్, మదర్ దేర్ సమ్ అదర్ పర్సన్.
0: ఏ మాట మాట్లాడినప్పుడు తిరిగి అదే మాటనే ఇస్తున్నాడు.
1: వాట్ ఎవర్ ఐ సే హీ స్టార్టెడ్ రిపీటింగ్.
0: నేను ఏ విధంగా విమర్శిస్తే అదే రీతిగానే విమర్శిస్తున్నాడు.
1: వాట్ ఎవర్ స్కోల్డింగ్ ఐ డిడ్ ది అదర్ పర్సన్ ఆల్సో డిడ్.
0: అతను పెద్దవాడు కాదు.
1: ఈజ్ నాట్ ఎ బిగ్ మ్యాన్.
0: బహుశా నా వయసు వాడిగా ఉంటుంటాడు.
1: ప్రాబబ్లీ
0: నుంచి విమర్శించడానికి ఏం అధికారం ఉంటుండాలి?
1: వాట్ రైట్ హ్యాస్ హీ టు స్కోల్డ్ మీ
0: అని చెప్పేటప్పటికి వాడిని ఎట్టయినా నీవు దండించాలి అని తల్లితో చెప్పాడు.
1: అండ్ హీ టోల్డ్ హిస్ మదర్, యు మస్ట్ సర్టన్లీ బీట్ హిమ్ ఎనీవే.
0: రేపటి దినం నీ వెంట నేను వస్తాను నాయన, వాడెవరో నేను పరీక్షిస్తాను అన్నది.
1: ద మదర్ ప్రామిస్ టుమారో ఐ విల్ ఫాలో యూ అండ్ ఫైండ్ అవుట్ హూ ద అదర్ మ్యాన్ ఇస్.
0: పిల్లవాడితో తల్లి వెళ్ళింది రెండవ దినము.
1: మదర్ ఫాలోడ్ ద చైల్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డే.
0: మొట్టమొదట పిల్లంగు ఊదాడు.
1: ఫస్ట్ ద బాయ్ ప్లేడ్ ఆన్ ద ఫ్లూట్.
0: తిరిగి పిల్లంగు ఈస ఉండొచ్చింది.
1: అండ్ దేర్ హీ లిసన్ టు ద సేమ్ సౌండ్.
0: చూడు వాడు తిరిగి నావలనే ఊతున్నాడు.
1: ద బాయ్ సెడ్ మదర్ సీ దట్ అదర్ బాయ్ ఇస్ ఆల్సో ప్లేయింగ్ ద ఫ్లూట్.
0: మరి వీడు కేక వేశాడు.
1: దెన్ ద బాయ్ షౌటెడ్.
0: తిరిగి మరొక కేక వినిపించింది.
1: అగైన్ హీ హెర్డ్ ద షౌటింగ్ బ్యాక్.
0: అప్పుడు చూడమ్మా వీడే నన్ను ఈ విధంగా అవమానం చేస్తున్నాడు.
1: సీ మదర్ సీ ది అదర్ ఫెలో ఈస్ పుట్టింగ్ మీ టు షేమ్ బై షౌటింగ్ ఎట్ మీ.
0: తల్లి అంతా గుర్తించింది.
1: మదర్ రికగ్నైజ్ ద హోల్ డ్రామా.
0: ఇది వేరు కాదు.
1: ఇస్ నాట్ సెపరేట్.
0: ఇది ఈ ఒక్క కొండ లోపల పలుకురాయి ఉంటుండాలి. పలుకురాయి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ స్టోన్ దట్ ప్రొడ్యూసెస్ రిసౌండ్.
0: కనుక అంతే తప్ప మరొక వ్యక్తి లేడు ఇక్కడ.
1: దేర్ ఇస్ నో సెకండ్ పర్సన్ దేర్.
0: కొండంతా కూడా రాయిమయమే.
1: యు ఫైండ్ ద హోల్ మౌంటైన్
0: సముద్రం అంతా జలమయమే.
1: ద ఓషన్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: అంతా కష్టమయమే.
1: అండ్ ద హోల్ ఫారెస్ట్ ఆఫ్ వుడ్
0: మృమయమే.
1: అండ్ ఎర్త్ ఇస్ ఆఫ్ క్లే.
0: దేహం అంతా మాంసమయమే.
1: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్లెష్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తుకుంటున్నప్పుడు మరొక వ్యక్తి మనకి ఏమాత్రం కూడా విమర్శించడు.
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దట్ వీ హావ్ ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్సెస్.
0: కనుక ఎవరో విమర్శిస్తున్నా అంటే ఎవరో కాదు.
1: నో వన్ అక్యూజింగ్ యూ. నో
0: ఈ ప్రకృతికి రీసౌండ్ రిఫ్లెక్షన్ రియాక్షన్ ఉంటుండాలి.
1: దిస్ నేచర్ హెస్ గాట్ విత్ ఇట్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: కనుక ప్రకృతి యొక్క ప్రభావమే ఈ యొక్క రెండింటికి మూల కారణం కానీ మరొకరు కాదు.
1: ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది నేచర్ దట్ ద కాజ్ ఫర్ దిస్.
0: అలాంటి ప్రకృతిని వశం చేసుకో.
1: And have a control on this nature.
0: ఈ ప్రకృతికి నీవు వశం కాకూడదు.
1: And don't submit yourself a victim.
0: అప్పుడే నీవు జయించిన వాడు అవుతావు అని.
1: Then you will be able to conquer.
0: మనం ఈనాడు మన దేహమే ప్రకృతి.
1: Our body is nature. ప్రకృతి.
0: దేహానికి మనం వశం కాకూడదు.
1: We shouldn't submit ourselves to the body.
0: ఈ యొక్క దేహాన్ని మనము స్వాధీనం చేసుకోవాలి.
1: We have to exercise full control on the body.
0: దేహాన్ని మన యొక్క కంట్రోల్ చేసుకున్నప్పుడు
1: when you control the body
0: మనసు కూడా కంట్రోల్ అవుతుంది.
1: The mind also will come under control.
0: అప్పుడు ఆత్మస్వరూపం గోచరిస్తుంది.
1: When mind is also under control you will find ఆత్మా there.
0: ఆత్మను మనసును విసర్జించి కేవలం దేహమును మాత్రమే దృష్టి అందించుకున్నప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి రాక్షసత్వం అయిపోతుంది.
1: We have forgotten ఆత్మ. We have forgotten the mind. We are following just the body, which is a demonic.
0: ఆత్మను విసర్జించి మనస్సు దేహాన్ని మాత్రమే ఉంచుకున్నప్పుడు ఇది అనిమల్ గా రూపొందుతుంది.
1: On the other hand, we forget atma, we go by the body and the mind. That is animal quality.
0: దేహము మనస్సు ఆత్మ మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్చినప్పుడు మానవత్వంగా రూపొందుతుంది.
1: On the other hand, if we have these three, the body, mind and atma, you are a human being.
0: త్యజించినప్పుడు అది దైవత్వంగా మారుతుంది.
1: And in fact, once you sacrifice the mind and the body, it is divinity.
0: కేవలం ఒక ఆత్మతత్వమే చాలు.
1: టు రీచ్ అటైన్ డివినిటీ ఆత్మ ఈజ్ ఎనఫ్.
0: దేహము మనస్సుతో కూడినటువంటి ఆత్మను విసర్జించినప్పుడు ఇది కేవలము ఒక పశుత్వంగా మారుతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఫర్గెట్ ఆత్మ గో బై ద బాడీ అండ్ ద మైండ్ ఇట్ ఈస్ బీస్టియల్ టెంపర్మెంట్.
0: దేహాన్ని విసర్జించి కేవలం ఒక మనసుకో ఉన్నప్పుడు ఇది రాక్షసత్వంగా రూపొంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఫర్గెట్ ఆత్మ అండ్ ద బాడీ ఫాలో ద మైండ్ ఇట్ ఈస్ డెమోనిక్.
0: రాక్షసత్వము పశుత్వము మానవత్వము దివ్యత్వము మూడు కూడా ఒక మానవుని యొక్క హృదయ తత్వం అందే ఉంటుంది.
1: దేర్ ఫోర్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ we find all the three, the demonic, the bestial and the human temperaments.
0: కనుక మొట్టమొదట మన మానవుడిగా ఉండాలంటే దేహము మనసు ఆత్మ మూడింటి యొక్క ఏకత్వంతో మనం జీవించాలి.
1: Therefore, as a human being, to have the human quality, we should have the unity, understanding of these three, body, mind and
0: atma. ఆత్మతత్వం ఉంచుకుని దేహతత్వాన్ని విసర్జించాలి.
1: Slowly, we have to give up this body feeling, develop the mind and atma.
0: అప్పుడే మన నుంచి అనిమల్ తత్వం దూరం అయిపోతుంది.
1: Then, the animal traits would run away from you.
0: ఈ మనస్సును ఆత్మను దేహాన్ని రెండింటినీ విసర్జించి ఆత్మతత్వాన్ని మాత్రమే ఉంచుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు కీప్ ఓన్లీ ఆత్మిక్ ఫీలింగ్ గివింగ్ అప్ ద మైండ్ అండ్ ద బాడీ.
0: దివ్యత్వంగా రూపొందుతాము.
1: దెన్ యూ బికమ్ వెరీ డివైన్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా దైవం యొక్క నిర్ణయం జరుగుతుండదు కానీ దీనికంటే భిన్నంగా జరగటం లేదు.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ అండ్ నథింగ్ బియాండ్.
0: ఏది జరిగినప్పటికీ
1: whatever might happen
0: anta daivagnani
1: it's all god's
0: daiva sankalpame
1: it's god's
0: daiva ninnayame
1: it's
0: aneetundi drudha sankalpamto manam undinappude sarvamunu manam sadinchagalam.
1: When we have got this strong feeling that everything happens according to
0: life
1: god's command and divine will, we'll be able to face everything. Life is a challenge, meet it.
0: Life is a game. play it.
1: Life is a game, play it.
0: Life is love, enjoy it.
1: Life is love, enjoy
0: it. Life is a dream, realize it.
1: Life is a dream, realize it.
0: ఈ యొక్క దీని లోపల మనం దైఫ్ను అనుభవిస్తూ పోవాలి.
1: It is in this process we have to experience our life.
0: అన్నిటిని ఛాలెంజ్ని మనం మీట్ చేయాలి.
1: We should be prepared to meet the challenges of life.
0: ఎలాంటి కష్టం వచ్చినప్పటికీ మనం ఎదుర్కోకూడదు.
1: We should never be afraid of it. We should never waver.
0: ధైర్యంగా దానిని ఎదుర్కోవడానికి పూనుకున్నప్పుడే దీన్ని మనం పూర్తి దివ్యత్వాన్ని పొందగలము.
1: When we resist with all the courage, all the challenges of life, you can attain divinity.
0: అక్కడ డౌట్స్ కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: Never give scope for doubts there.
0: డౌట్స్ వచ్చినా మనం కన్ఫ్యూజన్ అయిపోతాం.
1: When once doubts are there, you'll be utterly confused.
0: కన్ఫ్యూజన్ వచ్చినా
1: when once confusion comes, when once there is confusion, the fuse of the heart is gone.
0: కనుక ఈ కన్ఫ్యూజన్ కి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: సో నెవర్ గివ్ ఎ స్కోప్ ఫర్ కన్ఫ్యూజన్.
0: ఎక్కడ డౌట్ వస్తుంది?
1: వేర్ డూ యూ డౌట్?
0: సత్యాన్ని గుర్తించుకోలేనప్పుడు డౌట్స్ వస్తుంది.
1: యూ డౌట్ వెన్ యూ డోంట్ నో ద ట్రూత్.
0: సత్యాన్ని గుర్తించుకుంటే డౌట్ కు అవకాశమే లేదు.
1: వెన్ యూ నో ద ట్రూత్ యూ నెవర్ డౌట్.
0: పలాని వాడు అనిల్ కుమార్ అనుకుని గుర్తించుకున్న తర్వాత డౌట్ కి ఎందుకు అవకాశం ఇస్తుంది?
1: వెన్ వన్స్ యూ నో దట్ సో అండ్ సో ఇస్ అనిల్ కుమార్, వై డూ యూ డౌట్?
0: అనిల్ కుమార్ ను గుర్తించుకోలేకపోయిన సమయంలోనే డౌట్స్ వస్తుంది. ఇది అనిల్ కుమారా లేక ఇంకొక ప్రొఫెసరా?
1: As you cannot, you have not known him completely, you doubt whether he is Anil Kumar or someone else.
0: కనుకనే ఈ డౌట్స్ కంత సరైనటువంటి యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటమే.
1: We are not able to know the correct meaning behind all this doubt.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అన్ని విధమైనటువంటి యొక్క మీనింగ్లు, అన్ని విధమైనటువంటి యొక్క సారములు, అన్ని విధమైనటువంటి యొక్క తత్వములు ఒక్క ప్రేమ తత్వమునందు మాత్రమే ఉంటున్నది.
1: The meaning of all great things, the essence of all wonderful things lies in this central cardinal principle of law. This essence of all sacred texts.
0: Sarva margamulu yokka gamyamu.
1: It is the goal of all spiritual
0: paths. Sarva rasamulu yokka rasamu.
1: It is the essence of all juices.
0: Adi ye prema rasamu.
1: That is the juice of love.
0: Ee prema rasanni manam pondinamante
1: then once you enjoy the essence of love,
0: anumanamulaku sandehamulaku avakasam undadu.
1: There will be no doubt and there will be no questioning either.
0: Kanaka prema chetaney mana jeevitham sahatham gavinchukovali.
1: In fact we can redeem our lives.
0: Prema chetaney mana yokka jeevitham gamyanni varaku prayatam cheyali.
1: By love we can reach the destination.
0: కనుక మన హృదయం లోపల దుర్భావములు, దుశ్చింతలను సాధ్యమైనంత వరకు లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ సెంటిమెంట్స్ ఇన్ అవర్ హార్ట్.
0: దుర్భావములు, దుశ్చింతలు అనేటువంటిది కేవలం మృగముల లక్షణంతో కూడినటువంటివి.
1: బికాస్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ యానిమల్ క్వాలిటీస్.
0: కనుకని సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
1: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్, హియర్ వాట్
0: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
0: No evil, think what is good.
1: Think no evil, think what is good.
0: Do no evil, do what is good.
1: Do no evil, do what is good. This is the way to God.
0: కనుక ఈ పంచ ఇంద్రియములను కూడా పవిత్రం గావించుకోవడానికి తగినటువంటి ప్రయత్నమే నిజమైన సాధన.
1: The true effort to make the five senses sacred is the real spiritual practice sadhana.
0: నమ్మకాన్ని మొట్టమొట్ట బలపరచుకోవాలి.
1: We have to strengthen this faith.
0: నమ్మినటువంటి వారికి ఏనాటికి నష్టం లేదు, కష్టం లేదు.
1: The one of full of faith, strong faith will never be put to loss.
0: ఈ కష్టములు, దుఃఖములు, విచారములు.
1: ద ఫెయిత్లెస్ పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ అండ్ ట్రబుల్స్.
0: నమ్మి చెడినట్టి వారి లోకాన లేరు, లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ ఆర్ స్పాయిల్డ్.
0: నమ్మక చెడిన వారు ఉన్నారు, కానీ
1: దేర్ ఆర్ పీపుల్ ఆర్ రూయిన్డ్ హూ ఆర్ ఫెయిత్లెస్.
0: నమ్మక చెడిపోయినటువంటి వారు ఉన్నారు
1: వితౌట్ ఫెయిత్.
0: నమ్మి చెడినట్టి వారి వారు ఎక్కడా లేరు.
1: దేర్ ఆర్ పీపుల్ హూ హావ్ రూయిన్డ్ దెమ్సెల్వ్స్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్, బట్ దేర్ ఆర్ నన్ హూ స్పాయిల్డ్ విత్
0: కాన్ఫిడెన్స్. సరైనటువంటి నమ్మకం మానవుని యందు అభివృద్ధి కావాలి.
1: మ్యాన్ షుడ్ డెవలప్ ది కరెక్ట్ ఫెయిత్ విదిన్ హిమ్సెల్ఫ్.
0: ఏది జరిగినప్పటికి ఇది నా మంచి కోసమే.
1: వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్, ఇట్ ఇస్ ఫర్ మై ఓన్ గుడ్.
0: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్.
1: ఇట్స్ ఫర్ మై ఓన్ గుడ్.
0: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్.
1: ఇట్స్ ఫర్ మై ఓన్
0: గుడ్. ఇట్ ఈస్ మై ఓన్ గుడ్ అనేటువంటి ఒక చింతను బలపరచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్, కాన్స్టెంట్ ఫీలింగ్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్, ఇట్స్ ఫర్ మై ఓన్ గుడ్, ఫర్ మై ఓన్ గుడ్.
0: భయానికి కూడా అవకాశం ఉండదు.
1: దెన్ దెర్ విల్ బి నో ఫియర్.

0: To cross the ocean of samsara, neither tapa nor dhyana nor the reading of shastras will be of any avail. The only avenue of crossing the samsara is seva.
1: Pavitratna Turuplena Seva Karyakartalar
0: Pavitratna Swarupas.
1: ఈ ఐదు దినముల నుండి అన్ని రాష్ట్రాల నుండి గుమిగూడినటువంటి యొక్క సేవాదళ కార్యకర్తలతో కార్యమును ఆనందంగా గడుపుకునే నిమిత్తమై గుమిగూడినామనేటువంటి సత్యాన్ని మనము నెత్తి అందించుకోనాలి.
0: పవిత్రాత్మ స్వరూపస్ అండ్ వర్కర్స్ ఇన్ సోషల్ సర్వీస్, ఫర్ ది లాస్ట్ 5 డేస్ we have been discussing and carrying on deliberations relating to the programs of service.
1: Kevalamu vivida rashtramana nundi yetinchinatvanti yokka sevadala yokka karyakartalanu snehamu chesukune nimittamai loka sambandhamainatvanti vishayamlo charchinchukune nimittamai okarikokaru kontha kalamunu vyartham parchukune nimittamai manam ee karyakramamlo cheraledu అనేటువంటి సత్యాన్ని కూడాను మరొక వైపున జ్ఞప్తి అందించుకోనాలి.
0: వి మస్ట్ ఆల్సో రిమెంబర్ ది ఫ్యాక్ట్ దట్ వి హావ్ నాట్ గ్యాదర్డ్ హియర్ టు ప్రమోట్ సోషల్ కాంటాక్ట్స్ అండ్ టు ఇండల్జ్ ఇన్ కన్వర్సేషన్స్ విచ్ ప్రమోట్ సోషల్ అండ్ పర్సనల్ కాంటాక్ట్స్.
1: కానీ మనకు తెలియనటువంటి విషయాలను ఆదర్శవంతమైనటువంటి సేవలను అనుష్ఠించవలసినటువంటి యొక్క పవిత్ర కార్యములను మనం కొంతవరకును గుర్తించి దానిని చక్కగా ఆచరణయందు పెట్టేటువంటి యొక్క ఆశయ నిమిత్తమై మనం ఈ సమావేశంలో చేరినాము అనేటువంటి సత్యాన్ని కూడాను మరొక వైపున నప్తి అందించుకోనాలి.
0: వి షుడ్ ఆల్సో బేర్ ఇన్ మైండ్ దట్ వి హావ్ గ్యాదర్డ్ హియర్ టు నో వాట్ వి డు నాట్ నో and to know about the ideals which must guide us in our path, the ideals which we must practice and translate into action.
1: Inadu sevadala sabhyulandaru kudanu anushtana priyulu kavali aacharana kusuluga tayaru kavali.
0: The members of the sevadal must become experts in practice and experts in action.
1: అన్ని రంగముల యందు కూడాను అనగా సత్యసాయి సంస్థల యొక్క అనేక భాగముల యందు కూడాను సేవాదలముల వారు కామన్ గా ఒక విధమైనటువంటి యొక్క అధికారాన్ని తీసుకునేటువంటి యొక్క స్థాయి కలదు.
0: సేవాదల్ మెంబర్స్ మస్ట్ బి కామన్ ఫ్యాక్టర్స్ ప్లేయింగ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద వేరియస్ వింగ్స్ ఆఫ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్.
1: ఒక సత్యసాయి సమితికి కొన్ని రకములైనటువంటి బాధ్యతలు మాత్రమే ఉంటుంటాయి. సత్యసాయి భజన మండలికి కొన్ని రకమైనటువంటి బాధ్యతలు మాత్రమే ఉంటుంటాయి. బాల వికాస్ కు కొన్ని రకమైనటువంటి బాధ్యతలు మాత్రమే ఉంటుంటాయి. ట్రస్ట్ కు కొన్ని రకమైన బాధ్యతలు మాత్రమే ఉంటుంటాయి. కానీ సేవాదల వారికి అన్ని రకముల యందు కూడాను తాము పాల్గొనేటువంటి బాధ్యత సమంగా ఉంటుండాలి.
0: The responsibilities of the samiti, of the bal vikas, of the bhajan mandali, of the mahila mandali and the trust, they may be specific and limited, but the scope of the sevadal activity is all embracing.
1: Oka bhajan jarugutundi ante akkada aa bhajan yokka samrakshana nimittamai aa bhajan yokka నిర్వర్తించుకునేటువంటి కార్యంలో ఎట్టి ఆటంకములు కూడా జరగకుండా ఉండే చూచుకునే నిమిత్తమై ఈ సేవాదళం అక్కడ కూడా ప్రవేశించవలసి వస్తుంది.
0: సేవాదళం విల్ హ్యావ్ టు హెల్ప్ ది భజన్ మండలి టు సీ దట్ ది భజన్ గోస్ ఆన్ విదౌట్ ఎనీ ఇంటరప్షన్ ఆర్ డిస్టర్బెన్స్.
1: అదే విధముగానే మహిళా విభాగం ఎక్కడైనా కార్యక్రమాన్ని కొనుక్కున్నప్పుడు ఆ కార్యక్రమమునకు తగినటువంటి ఆటకం చలుగుకుండా కాపాడే నిమిత్తమై ఈ సేవాదంలో అక్కడ కూడా పాల్గొనవలసి వస్తుంది.
0: వెన్ మహిళా మండలి అండర్టేక్స్ ఎనీ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది సేవాదల్ టు హెల్ప్ టు సీ దట్ దేర్ ఇస్ నో ఇంటరప్షన్ ఇన్ ది యాక్టివిటీ.
1: కనుక ఏ యొక్క రంగం నందైన కూడాను మనం పాల్గొనేటువంటి సమానమైనటువంటి అధికారం కలిగి ఉండటం చేత మనం ప్రత్యేకించినటువంటి విశిష్టతను, ప్రత్యేకించినటువంటి యొక్క తరబీదును కూడాను మనం అందుకోవలసి వస్తుంది.
0: బికాస్ వీ హ్యావ్ టు ప్లే రోల్ ఇన్ ద డిఫరెంట్ వింగ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, వీ షుడ్ acquire a special training which enables us to play our role satisfactorily.
1: Aithe manamu ee samaveshamlo aneka nootana vishayalanu manam ninnayinchukuntu vacham.
0: In this conference we have arrived at many new conclusions.
1: Manamu munnundu cheyapettavalsinatundi yokka nootana karyakramalanu kudanu manam ninnayinchukunnam.
0: We have chalked out a program ఫర్ ద ఫ్యూచర్.
1: అన్నీ మనం నిర్ణయించుకోవటంలోనే సరిపోతున్నది, కానీ దీన్ని ఆచరించటంలో మాత్రము మనం యొక్క శక్తి సామర్థ్యం ఎంతవరకు అందులో ప్రవేశపెడుతున్నాము అనేటువంటి యొక్క దీనిని ఎవరికి వారే ఆత్మ పరిశీలన చేయాలి.
0: ఎవ్రీవన్ మస్ట్ సబ్జెక్ట్ హిమ్సెల్ఫ్ టు ఇంట్రాస్పెక్షన్ టు వాట్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు క్యారీ అవుట్ దీస్ ప్రోగ్రామ్స్ విచ్ వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ అండ్ విచ్ వీ హ్యావ్ బీన్ జస్ట్ deliberating at the conference.
1: Cheppavachu koti cheyyaru okkati ani aneka paryayam nenu cheptuntanu. Manamu anni nirnayalu kudanu chaala aanandanga talalooputu ee vidhamaitte samaveshallo ee vidhanga cheyali aa vidhanga cheyalani manam nirnayalu chestu vastunname, kaani nirnayala prakaramu manam anusaristunnama, deeni anushtistunnama, andistunnama aneetvanti daniki evariki vaare saakshi.
0: We may say a million things, but it is difficult to put into practice even a single thing. Therefore, we must examine to what extent we are able to put into practice the decisions, the conclusions that we are arriving at these conferences.
1: All India conference lopala kudanu manam aneka vidhamaina enti nirnayalanu teeskunnam.
0: At the All India Conference also, we have taken several resolutions.
1: Gadatina samvatsaramu All India Seva Dalamu lopala kudanu aneka vidhamainatundi ninnayalanu karyakramalanu manam chepattalani ninnayinchukunnam.
0: At the previous conference of the Seva Dal, we have arrived at several conclusions and we have passed several resolutions for the future action.
1: Kani aneka mandi కార్యకర్తలైనటువంటి వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు కనుక ఆ నిర్ణయాలను మనం ఎంతవరకు మనం నిర్వర్తిస్తూ ఉన్నాము, ఎంతవరకు మనం ఆచరించాము, ఎంతవరకు దానిని అనుసరించాము అనేటువంటిది మీలో ఎవరైనా ఒక్కరైనా కూడాను ధైర్య సాహసాలతో చెప్పడానికి అవకాశం లేదు.
0: బికాస్ సెవెరల్ వర్కర్స్ ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ కాన్ఫరెన్స్ ఇట్ ఈస్ బట్ న్యాచురల్ that even one cannot say that I have implemented all the items of the program that we have chalked out, that we have decided upon, that we concluded at the previous sessions.
1: Kanuka manamu pavitramaina kalamu teeskoni ento pradesham nunchi ikkada prayanamle manam vachi ee 5-6 dinamulanta kuda ee pavitramainatundi sannidhi endu pennidiga bhavinchukoni ento సుఖశాంతులతో మనం ఈ యొక్క దీనిలో పాల్గొన్నందుకు ఏ కించిత్తైనా కూడాను మనము కొంత ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయకుండా ఈ సమావేశాలు ఎందుకు, ఈ యొక్క కాలంలో వ్యర్థపరచడం ఎందుకు, మన యొక్క ఈ సన్నిధి ఎందుకు కూడాను ఈ యొక్క కాలమును అపవిత్రంగా ఉంచడం కూడాను ఒక విధమైనటువంటి యొక్క దుర్మార్గమైన కూడాను మనం చెప్పుకోవటంలో ఎట్టి సందేహం ఉండదు.
0: హ్యావింగ్ స్పెంట్ 5 days of the sacred time in the holy presence, which is an inexhaustible treasure, a pennidhi, a treasure which cannot be exhausted, it may be considered a waste of time if the programs that are adumbrated here are not enforced, are not translated into terms of action.
1: Waste of money, waste of time. Ee rendu kudunu time waste is life waste annaru.
0: Waste of money is evil.
1: కనుక మనము నేటికైన కూడాను కొంత సత్యాన్ని గుర్తించి ఈనాడు మనం నిర్ణయించుకున్నటువంటి యొక్క కొన్ని నిర్ణయాలలో కార్యరూపంలో నిరూపించేటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని ఈనాడు మనము ప్రకటించాలి.
0: టుడే at least we must declare our individual determination to carry out into action some of the programs that are enumerated here and some of the truths that are spelled out here.
1: Aneka mandi karyakartalu itti samaveshamullo palgoni tirigi vellina tarvata ee sevadala sabhyulu kudanu ee karyakramam lopala ee nirnayalu teeskunnaru ఏ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటి యొక్క విషయాన్ని కూడా చక్కగా అందించలేకపోతున్నారు.
0: సమ్ ఆఫ్ దోస్ హూ టేక్ పార్ట్ ఇన్ దీస్ కాన్ఫరెన్సెస్ వెన్ దే గో బ్యాక్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ టు ది రెస్పెక్టివ్ వర్కర్స్ ఇన్ ది ఆర్గనైజేషన్ ది డెలిబరేషన్స్ దట్ హ్యావ్ బీన్ గోయింగ్ ఆన్ హియర్ అండ్ ది రిజల్యూషన్స్ దట్ హ్యావ్ బీన్ అడాప్టెడ్ హియర్.
1: అలాంటి కార్యకర్తల వల్ల మన యొక్క కర్తవ్యమైనటువంటి కర్మలకు కూడాను కొంతవరకు కూడాను అపజయం జరగడానికి అవకాశం ఏర్పడుతుండాలి.
0: బికాస్ ది ప్రెసెన్స్ ఆఫ్ సచ్ వర్కర్స్ ది ప్రోగ్రామ్ ఇట్ సెల్ఫ్ విల్ సఫర్ ఏ డిఫీట్. సచ్ లీడర్స్ ది ప్రోగ్రామ్ బికాస్ ఆఫ్ సచ్ లీడర్స్ హు ఆ
1: విషయాన్ని కూడాను చక్కగా అందించలేకపోతున్నారు.
0: సమ్ ఆఫ్ దోస్ హు టేక్ పార్ట్ ఇన్ దీస్ కాన్ఫరెన్సెస్ వెన్ దే గో బ్యాక్ they are not able to communicate.

0: ఆఫ్ దీస్ కాన్ఫరెన్స్.
1: కారణం ఏమనగా ఇక్కడ కార్యకర్తలు మాత్రమే ప్రవేశించారు తప్ప మిగిలినటువంటి యొక్క వర్కర్స్ సేవకులు ఇందులో పాల్గొనలేదు.
0: ఇన్ దిస్ కాన్ఫరెన్స్ ది లీడర్స్ ది కన్వీనర్స్ హ్యావ్ టేకెన్ పార్ట్ బట్ నాట్ ది ర్యాంక్ అండ్ ఫైల్ ఆఫ్ ది వర్కర్స్.
1: కనుక ఈ డిస్ట్రిక్ట్ కన్వీనర్స్ స్టేట్ కన్వీనర్స్ ఇక్కడ నుంచి వెళ్లిన తక్షణమే మొట్టమొదటి చేయవలసినటువంటి కర్తవ్యం ఏమనగా కొన్ని మీటింగులు పెట్టుకుని సేవాదల మీటింగులు పెట్టుకుని ఆయా జిల్లాల వారీగా వారితో ఈ సమావేశంలో నిర్ణయించినటువంటి యొక్క నిర్ణయాలను మనం తీసుకున్నటువంటి యొక్క ముందు జరపవలసినటువంటి యొక్క కార్యాలను వారికి సుస్పష్టంగా విడివిడిగా వివరించి వారికి చెప్పి ఆ కార్యాలని ఆచరణలో పెట్టడానికి తగినటువంటి కృషి సల్పాలి.
0: సో దోస్ హూ హావ్ టేకెన్ పార్ట్ హియర్ ద లీడర్స్ అండ్ ది కన్వీనర్స్ when they go back they should hold meetings and communicate individually to the workers concerned all the deliberations that have gone here
1: every district
0: and every unit they should communicate to the workers all the resolutions that have been adopted here.
1: ee naatu nundi aina kudanu mana karyakramulo oka vidhamainatundi yokka gatti pattudalanu patti తద్వారా కార్యదీక్షణకై కంకణం కట్టుకోవటానికి తగినటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహాన్ని వారిలో కల్పించాలి.
0: వి మస్ట్ ఇన్స్పైర్ దట్ రిజాల్వ్ దట్ డిటర్మినేషన్ టు ఎంబార్క్ అపాన్ యాక్టివిటీస్ విత్ గ్రేట్ డివోషన్ అండ్ డెడికేషన్ అండ్ దే మస్ట్ ప్లేజ్ దెమ్ సెల్స్ టు క్యారీ అవుట్ ది ప్రోగ్రామ్ దట్ హ్యాస్ బీన్ ఎడంబరేటెడ్ హియర్.
1: అట్టి ఉత్సాహ ప్రోత్సాహంలో పాల్గొన్నటువంటి యొక్క వ్యక్తులను తక్షణమే తీసివేయటానికి కూడా ప్రయత్నించాలి.
0: People who are not able to take part with enthusiasm in these activities, they must be weeded out.
1: ee naadu atti varini teesiveyaleinatunte yokka duravasthallo manam untunnamante manamu sariyainatunte yokka pattadallo sariyainatunte yokka aadarshavantamainatunte deentlo manamu sariyainat leadership pondatam ledu kanukane atti varini teeseyatamlo manaku oka vidhamainatunte adheyam ventaadutu vastundadi.
0: Because we do not have that idealism, we do not have that strength of resolution and determination, we feel weak, we are not able to weed out such undesirable elements from the organization.
1: Manam andariki kudunu seva tattvani ee rakanga cheyali aa rakanga cheyali ee vidhanga undali aa vidhanga undalani aadeshistunname tappa aa aadeshanusaranga manam aacharistunnama aneetundidi motta mota mana hrudayanni manam parisilam chesukovali.
0: First, we must subject ourselves to introspection. We are just advising people how to do service, how to serve, but to what extent we are able to put into practice those ideals.
1: Adhikari ainatundi vyakti aadarshavantamainatundi karmalu aacharistu vinay vidheyatalato pravartinchali.
0: People who are leaders, they must set an example by ideal behavior and they must show the way to the followers.
1: Adhikariki vinayame simhasanamu.
0: For the leaders, humility is the throne.
1: Kani kevalam somaripotuku ahankarame oka simhasanam.
0: For the idle man, for the lazy man, ego is the throne.
1: Kanuka manam aadarshavantamainatundi oka jeevuluga మనం సేవా బాధ్యతను గుర్తించినటువంటి వ్యక్తులుగా మనం నిర్వర్తించాలంటే మనకు హంబుల్ వినయ విధేయతలతో మన యొక్క కార్యక్రమాన్ని వారికి అందించడానికి పూనుకోవాలి.
0: సో ఇఫ్ వీ వాంట్ టు బి ఐడియల్ లీడర్స్ వీ మస్ట్ డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ కంప్లీట్ హ్యూమిలిటీ అండ్ ఇన్ దట్ స్పిరిట్ ఆఫ్ హ్యూమిలిటీ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్.
1: మంచి మాటను కూడా మనం ప్రవేశపెట్టాలి.
0: వీ మస్ట్ ఆల్సో learn how to speak in a good manner.
1: ee naati yokka vidyarthulu kaani yuvakulu kaani mana yokka seva yokka dalamulalo cherchukovadaniki prayatninchatamlo varini aneka vidhamulaga kudanu variki premato vinayamto videyatato aapyayamto aanandamato varini antiruku cherchukovadaniki prayatnam cheyali.
0: We should try to attract the youth, the students in particular, with the soft, loving, tender, encouraging, affectionate words. By using such words, we will be able to attract
1: the youth. అప్పుడు యువకులు ఈ సేవాధర్మంలో చేరడానికి కూడాను ఒక ఉత్సాహవంతాన్ని నిరూపిస్తారు.
0: Only then the youth will show enthusiasm to join this organization and

0: ఫార్వర్డ్.
1: మన యొక్క ప్రవర్తన, మన యొక్క మాటలు, సేవాదలు వారికి ప్రధానమైనటువంటి యొక్క ప్రమాణములు.
0: అవర్ కాండక్ట్ అండ్ అవర్ వర్డ్స్, దీస్ ఆర్ ది క్రైటీరియా విచ్ డిటర్మిన్ ది ఎన్థూజియాజం అండ్ విచ్ ఎన్థూస్ పీపుల్ టు జాయిన్ ది ఆర్గనైజేషన్.
1: ఇందులో మరొక విషయం కూడా మీరు చక్కగా గుర్తించాలి.
0: యు మస్ట్ ఆల్సో రికగ్నైజ్ అనదర్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్.
1: మన సేవాదల సభ్యులు కాని, కార్యకర్తలు కాని, లేక సమితి సభ్యులు కాని, ఇంకే విధమైనటువంటి భజన మండలి వారు కాని, మన సేవా ఆర్గనైజేషన్స్ అనేటువంటి యొక్క అన్ని రంగములు ఎంత ఉన్నటువంటి వారు కూడాను ఇది గుర్తించవలసినటువంటి విషయము.
0: ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, వేరియస్ వింగ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, సేవా సమితి ఆర్ సేవాదళ్, దే మస్ట్ బేర్ దిస్ ఇన్ మైండ్.
1: ఎందుకనగా ఆధ్యాత్మికమునకు కేవలం ఒక్క మార్గమే, ఒక్క గమ్యమే, ఒక్క భావమే అత్యవసరము.
0: ఫర్ స్పిరిచువల్ మ్యాటర్స్ ఓన్లీ వన్ పాత్ అండ్ ఓన్లీ వన్ డెస్టినేషన్ విల్ బి దేర్.
1: అనేకత్వాన్ని ఏకత్వంగా కూర్చుకునేటువంటి ప్రయత్నమే ఆధ్యాత్మికము ముఖ్య లక్షణము.
0: ది మెయిన్ ఫీచర్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ టు ఫైండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కానీ ఏకత్వాన్ని అనేకత్వంగా భావించుకోవటం ఇది అజ్ఞానం యొక్క మూల కారణం.
0: ఇట్ ఈజ్ ది రిజల్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు మిస్టేక్ వాట్ ఈజ్ వన్ టు బి మెనీ.
1: దీనిని మీకు అనేక పర్యాయం చెప్పాను. ఏకం సత్తు ప్రావహుదా వదంతి, ఉన్నది ఒక్కదానిని అనేక మంది అనేక రూపములతో అనేక భావములతో భావించుకోవటం చేతని ఈ భారతదేశము ఈ విధమైనటువంటి ఆధ్యాత్మికానికి కొంతవరకు కుంటుపరచవలసిన అవసరం ఏర్పడింది.
0: I have told on several occasions that there is a setback in the spiritual progress of India because of the ignorance, because what is one is mistaken to be several and many.
1: ఈ విషయంలో సత్యసాయి సేవాదళం వారు అనేక విధములైనటువంటి ప్రబోధ ప్రచారములు కూడాను చేయటంలో కూడాను తప్పు ఉండదు.
0: And it is but proper that the సత్యసాయి సేవాదళ goes on propagating this attitude of finding unity in diversity.
1: Anaga mottamota manam aacharinchi tadupari prachara prapodam cheyatamlo oka vidhamaina aadarsham kuda yerpadutundi.
0: We set an example by our behavior, by first implementing the program and then trying to speak about the program to others.
1: Ippudu sevadanam varilo kaani సమస్తలు ఎందుకు కాని సత్యసాయి అనేటువంటి ఒక విశ్వాసం చేత, ఒక విధమైనటువంటి యొక్క ఆదర్శం చేత, ఒక విధమైనటువంటి ప్రేమ చేత దీనిని మనం అనుసరిస్తూ ఉంటున్నాం.
0: అండ్ ది మెంబర్స్ దే ఆర్ ఇన్స్పైర్డ్ బై ఫెయిత్ ఇన్ సత్యసాయి, బై అన్స్వర్వింగ్ ఫెయిత్ అండ్ డివోషన్ టు సత్యసాయి.
1: అయితే కొంతమంది మరి వేరు వేరు కొన్ని కొన్ని రకమైనటువంటి వ్యక్తులు మహనీయులు వచ్చినప్పుడు దీని విషయం లోపల కొంతవరకు అశ్రద్ధ చూపుతూ మరొక మార్గంలో ప్రవేశిస్తూ మరొక మార్గంలో ప్రవేశిస్తూ ఈ విధమైనటువంటి యొక్క బంప్స్ జంప్స్ ఈ యొక్క మార్గాన్ని అవలంబించడం చేత సత్యసాయి యొక్క సంస్థల్లో ఒక విధమైనటువంటి యొక్క బలహీనత కూడా ఏర్పడుతూ వస్తుండాలి.
0: సమ్ టైమ్స్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ వీక్నెస్ ఎంటర్స్ దీస్ ఆర్గనైజేషన్స్ బికాస్ the leaders themselves, their minds are drawn towards other men, other god men or other great men, and therefore there are bumps and jumps in the spiritual progress.
1: Deeniki Ramakrishna Paramahamsa kudanu chakkani oka kada cheptu vachadu.
0: Ramakrishna Paramahamsa gave a beautiful story to illustrate this.
1: Oka raitu tana yokka polamulo neeti nimittamai baavini dovvadaniki prayatnam chesadu.
0: A farmer began to dig a well in his field for the sake of water.
1: Oka pradeshamulo aa baavini dovvutaku prayatninchinappudu oka 10 gajamulu poyina tachaname oka pedda raaku vachindi.
0: When he began to dig at one place, when he went up to the depth of 10 yards, there was a big rock which came as an impediment.
1: Sari ఇక్కడ రాయి వచ్చింది కదా అని అక్కడ మానివేశాడు. మరొక ప్రదేశంలో వెళ్లి తిరిగి ఆ బావిని త్రవ్వడానికి ప్రయత్నించాడు.
0: బికాస్ ఆఫ్ ది ఇంపెడిమెంట్ పోస్డ్ బై ది రాక్ he deserted that spot and he began to dig at another spot.
1: Akkada 5 gajamulu trovetappudike pedda banda vachindi, kathinamaina banda.
0: When he began to dig there, at a depth of 5 yards itself, there was another big impediment of a rock.
1: Mari inkoka pradeshamloku vellaadu. Akkada 3 gajamulu baavini dovadaniki koodukunnadu.
0: He went to another spot and he began to dig up to a depth of 3 yards.
1: అక్కడ పోతానే అక్కడ ఏదో మరొకటి అడ్డం వచ్చింది.
0: దేర్ హీ వాస్ కన్ఫ్రాంటెడ్ విత్ అనదర్ ఇంపెడిమెంట్.
1: మరొక ప్రదేశంలోకి వెళ్లి 2 గజములు మాత్రమే తవ్వాడు, సమృద్ధిగా నీరు వచ్చింది.
0: హీ వెంట్ టు అనదర్ స్పాట్ అండ్ హీ డగ్ ఓన్లీ ఫర్ ఎ డెప్త్ ఆఫ్ 2 యార్డ్స్ అండ్ దేర్ హీ ఫౌండ్ స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ ఇన్ అబండెన్స్.
1: అతను ఆనందిస్తున్నాడు, 2 గజముల యొక్క లోతులోపలనే నీరు సమృద్ధిగా చిక్కింది అని తాను ఆనందం పడుతున్నాడు.
0: He began to rejoice over the fact that he was able to get water by digging only to the depth of 2 yards.
1: కానీ 2 గజముల్లో నీరు చిక్కినటువంటి ఒక ఆనందం మాత్రమే అతనికి అనేక ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించింది. కానీ ఈ భూమి ఇంతవరకు పాడు చేసుకున్నటువంటి గుంతలుగా తయారైనటువంటి ఒక ఈ నష్టాన్ని తాను గుర్తించలేదు.
0: He felt happy over the fact that he could tap water at a depth of 2 yards, but he did not take into consideration the loss caused to the field by digging at several places to a depth of 10 yards.
1: ఇక్కడ 10, అక్కడ 5, అక్కడ 3, ఇక్కడ 2, 20 గజాలు ఒకే దగ్గర తోగింటే ఎందుకు నీరు వచ్చిండదు?
0: Instead of digging to a depth of 10 yards and 5 yards and 3 yards at different places, if he persisted in digging at one spot to a depth of 20 yards, he would certainly have got a spring of
1: water. అదేవిధంగానే కొన్ని దినములు సాయి బాబా, మరికొన్ని దినములు ఇంకొక బాబా, మరికొన్ని దినములు ఇంకొక బాబా, ఈ విధంగా ఒకరిపైన ఒకరు జంప్స్ బంప్స్ వేసుకుంటూ పోతుంటే మన జీవితము, మన హృదయం అనేటువంటి క్షేత్రం లోపల ఎంత గాయములు జరుగుతున్నావో, ఎంత నిరాశకు గురి అయిపోతున్నావో, ఎంత నిరుత్సాహములకు గురి అయిపోతున్నావో, మన కాలాన్ని, మన యొక్క హృదయాన్ని ఎంత వ్యర్థం గావిస్తుంటున్నామో ఇది మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
0: You are not able to recognize how much time is wasted, how much despair and disgust and disappointment are caused by running after this Baba and that Baba.
1: కనుకనే అనేక మంది సేవాధర్మ సభ్యుల లోపల కూడాను కొంతమంది స్వామి నా యొక్క దీంట్లో ప్రవేశించాడని, లేక స్వామి యొక్క ఆజ్ఞ చేతనే నేను జరుపుతున్నానని కొన్ని కొన్ని రకములైనటువంటి విచిత్రములు చేసేటప్పటికీ మన సేవాధర్మ సభ్యులే వారిని మరింత ప్రోత్సాహపరుస్తూ ఆ విధమైన మార్గాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.
0: At some places, some people claim that they are possessed by Baba and they perform several acts which are wonderful, and members, the leaders themselves, they are misled by such acts and they are giving propagation, giving publicity to such stunts.
1: Nijamuga pratyakshamainatundi swamiye neeku untundaga ee duplicate swamulanu daggaranta neeku polvalsina avasaram emtundi?
0: When you have Swami himself, the genuine Swami right in front of you, why do you care for the duplicates?
1: కనుకని ఈ విధమైనటువంటి దీంట్లో కూడాను సంస్థల వారు కొన్ని రకమైనటువంటి అయోమయ స్థితి లోపల అవస్థలకు పాలవుతున్నారు.
0: సమ్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్, అటర్ కన్ఫ్యూజన్ ఇన్ సమ్ ప్లేసెస్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్.
1: దీనిని గోపికలు కూడాను ఉద్ధవునికి మరొక పర్యాయ ఒక సమయమునందు ప్రశ్నిస్తూ వచ్చారు.
0: ఇన్ వన్ కాంటెక్స్ట్ ద గోపి క్వశ్చన్డ్ ఉద్ధవ.
1: ఉద్ధవుడు వెళ్లి, గోపికలారా, మీకు యోగ సంబంధమైనటువంటి యొక్క మార్గాన్ని, సాధనను మీకు బోధిస్తాను అని పిలిచాడు.
0: ఉద్ధవ సమన్ ది గోపికాస్ అండ్ టోల్డ్ దెమ్, కమ్ లిసన్ టు మీ, ఐ ప్రీచ్ యూ స్పిరిచువాలిటీ.
1: గోపికలు కేవలము అక్షర శూన్యులుగా ఉంటున్నారు. ఏ వేదము, ఏ శాస్త్రము, ఏ ఉపనిషత్తు, ఏ పురాణము, ఏది కూడా తెలియనటువంటి అమాయకులుగా ఉంటున్నారు. కనుక మీకు యోగ శాస్త్రాన్ని మీకు ఉపదేశిస్తాను. ఆ యోగ శక్తి చేత సాక్షాత్తు శ్రీకృష్ణుడే సర్వాంతర్యామే శ్రీకృష్ణుణ్ణి మీరు సర్వత్రా దర్శించుకునవచ్చును, మీ దుఃఖమును నిర్మూలన చేసుకునవచ్చును అని అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు.
0: ఉద్ధవ బిగాన్ టు టెల్ దెమ్, You have not studied the Vedas or the Shastras, therefore I shall initiate you into yoga and I shall give you the capacity to recognize the omnipresence of the Lord Krishna.
1: Appudu gopikalu cheptunnaru, Uddhava, maaku unnadi okka manasu.
0: Then the gopis said, O Uddhava, we have only one mind.
1: నీవు చెప్పునట్టుగా యోగాభ్యాసం నేర్చుకుంటకు మాకు రెండో మనసు లేదు.
0: We do not have another mind to devote to yogabhyasa.
1: ఇంకే విధమైనటువంటి యోగ శక్తిని సాధించుటగా మూడవ మనసు లేదు.
0: And to acquire other powers, we do not have the third mind.
1: మరి నాలుగో మనసు ఏమైనా ఉంటుంటే మేము సంసారం చేసి భర్తలను అత్తలను సంతోష పెట్టడానికి పూనుకుందుము. ఆ నాలుగో మనసు కూడా మాకు లేదు.
0: We do not have the fourth mind which enables us to please our husband, our mother-in-law and our members of the family.
1: కనుక మాకు అనేక మనసులే ఉంటుంటే ఒక మనసు యోగాభ్యాసానికి, ఇంకొక మనసు సంసారానికి, ఇంకొక మనసు వ్యవహారానికి, ఇంకొక మనసు ప్రాపంచిక సంబంధమైన విషయాలకు ఈ విధంగా ఉపయోగపెట్టి ఏదో ఒక మనసుతో మేము కృష్ణుని ధ్యానించుకునేటువంటి వాళ్ళం. మాకు ఉన్నది ఒకే మనసు. ఆ మనసు కూడాను కృష్ణుడికి అర్పితం గావించుకున్నాం. కనుక నీ యోగాభ్యాసములు మేము అభ్యాసం చేయడానికి మాకు రెండవ మనసు లేదు. వచ్చిన దారిని పట్టుకుని వెళ్ళండి.
0: If we had manifold minds, we would have given one to yoga, another to family life, like that. But we have only one mind, and that one mind is completely given, completely surrendered to Krishna.
1: కనుక ఆ యొక్క మార్గము ఎంత చక్కనైనటువంటి మార్గము. మనం ఒక్క మనసుతో ఉంటుండాలి. రెండు మూడు మనసులు మనం పెట్టుకోకూడదు. ఒక్క మనసుతో ఉంటుండే మనం ఇన్ని అవస్థలకు గురి అయిపోతున్నాం. ఇన్ని అనేక మనసులు మనం అభివృద్ధి గావించుకుంటే ఇంక ఎన్ని అవస్థలకు గురి అయిపోతామో చెప్పుటకు వీలు కాదు.
0: ది బెస్ట్ పాత్ ఈజ్ సింగిల్ మైండెడ్ డివోషన్ అండ్ having only one mind, sometimes we land ourselves into many troubles. If we have manifold minds, our troubles will be endless.
1: Okanadu anantapuram lopala vere college lopala sports ani petti daniki swami ni bahumatulu andinchavan chepparu.
0: Once in Anantapur, on one occasion, on the sports day, they invited Swami to distribute the bahumatis or the prizes.
1: అప్పుడు నేను చెప్పాను, అయ్యా ఉన్న ఒక మతితోనే అవస్థలు పడిపోతున్నారు, ఇంకా బహుమతులు నేను ప్రసాదించడం లేటువంటిది, నేను దీంట్లో నేను పాల్గొన్ను అన్నాను.
0: Then Swami said, with one mind we are undergoing several troubles. If you have bahumatis, pun on the word, if you have given many minds, your troubles would be endless.
1: కనుక మనం ఏక మనస్సుకు అయి ఈ ఏక మనస్సుతో మనము ఏకారాధన చేసి ఏకాత్మస్వరూపుడైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. కానీ అనేక మనసులుగా మనం మార్చుకోవటానికి ఇది ఏమాత్రం కూడా మనం పూనుకోకూడదు.
0: విత్ ద సింగిల్ మైండెడ్ డివోషన్ వీ షుడ్ అడోర్ గాడ్, గాడ్ హూ ఈజ్ వన్, అండ్ దట్ ఈస్ ది ఓన్లీ వే.
1: ఏదో పిచ్చి గడ్డి పండించాలంటే దానిని దున్ననక్కర్లేదు, దుక్కు చేయనక్కర్లేదు, నీరు పెట్టనక్కర్లేదు. కానీ మంచి పంట పండించాలంటే దీనికి అనేక విధమైనటువంటి కలుపులు, దున్ని దుక్కు చేసి ఎరువులు, నీరు సకాలంలో దానికి తగినటువంటి పోషణలు అన్ని కూడా చేయాలి.
0: ఇఫ్ వీ వాంట్ టు గ్రో వైల్డ్ గ్రాస్, నో లేబర్ ఈజ్ నెసెసరీ, ది ఫీల్డ్ నీడ్ నాట్ బి టిల్డ్ అండ్ ది నో మెన్యూర్ ఈజ్ నెసెసరీ. It need not be watered, but when we want to rear a good crop, we must water the field, we must till the field, and we must undertake all the labor necessary.
1: అనేకత్వాన్ని మనం ప్రయత్నం చేసుకోవడానికి ఏ విధమైన సాధనలు అవసరం లేదు.
0: Therefore, for realizing diversity, అనేకత్వ, no sadhana or no practice is necessary.
1: ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోవడానికి దీనికి అనేక ప్రయత్నములు చేయాలి.
0: Many attempts are necessary to acquire this single-pointed, single-minded vision.
1: దీనినే సాధనని, దీనినే తాపమని, దీనినే ప్రపత్తి అని అనేక విధములుగా చెప్తూ వచ్చారు.
0: This is described as sadhana or tapa or prapatti.
1: ఈ విధమైనటువంటి ఏకత్వానికి మనం పోయేటువంటి ప్రయత్నం లోపల సేవ ప్రధానమైనటువంటి యొక్క మార్గము.
0: Seva is the most important path which enables us to recognize the principle of oneness.
1: కష్టపడేటువంటి వారకు, దిక్కులేనిటువంటి వారకు, దీనులైనటువంటి వారకు, దురవస్థల్లో ఉన్నటువంటి వారకు మనము భగవత్ సేవగా భావించి అనేక విధములుగా వారికి సేవలు చేయడానికి పూనుకోవాలి.
0: we should undertake to help those who are in trouble, those who are in distress, those who are forlorn and helpless. And thereby, we should cultivate the attitude of worshiping to service.
1: ఆదర్శవంతమైనటువంటి మహనీయులు అనేక విధమైనటువంటి ఇలాంటి సేవా మార్గం లోపల భగవంతు యొక్క తత్వాన్ని అనుగ్రహాన్ని అందిస్తూ పోయారు.
0: సెవెరల్ గ్రేట్ సేజెస్ అండ్ పర్సనేజెస్ ఆఫ్ ఇండియా హ్యావ్ షోన్ దిస్ ఐడియల్ ఆఫ్ సర్వీస్, ఐడియల్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్ త్రూ సర్వీస్.
1: ఏకనాథుని యొక్క కథ అందరికీ తెలిసినటువంటి విషయమే.
0: ద స్టోరీ ఆఫ్ ఏకనాథ్ ఈజ్ వెల్ నోన్.
1: కాశీకి వెళ్లి విశ్వేశ్వరుని దర్శించి కాశీతీర్థమును ఒక బిందెలో పోసుకుని కావిడిలో పెట్టుకుని తన శిష్యులతో వస్తున్నాడు.
0: హావింగ్ గాన్ టు బెనారస్ హీ క్యారీడ్ ది వాటర్ ద హోలీ వాటర్ ఫ్రమ్ గ్యాంజెస్ ఇన్ ఎ వెసల్ అండ్ క్యారీయింగ్ దట్ వెసల్ హీ వాజ్ ప్రొసీడింగ్ అలాంగ్ ద వే.
1: కాశీలో తీసుకున్నటువంటి యొక్క జలము రామేశ్వరంలో కలపటం అనేటువంటిది కొంత మన ప్రాచీన భారతీయుల సంస్కృతిలో కొంత అలవాటుగా వస్తుండది.
0: ఇట్ ఈస్ ఏ కస్టమ్ ఆనర్డ్ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ కల్చర్ దట్ ది వాటర్ విచ్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ గ్యాంజెస్ ఇట్ షుడ్ బి మెర్జ్డ్ ఇన్ రామేశ్వరం.
1: ఈ రామేశ్వరమునకు తీసుకుని వెళ్లే నిమిత్తమై ఈ యొక్క కావిడిలో పెట్టుకుని శిష్యులతో బయలుదేరి వస్తుండగా మధ్య మార్గము లోపల ఈ తాపమునకు ఈ యొక్క వేడికి భరించుకునలేక ఒక గార్ధవము చాలా నోరు తెచ్చుకుని పడి ఇంకా ప్రాణం విడిచేటువంటి పరిస్థితిలో ఉంటుండాలి.
0: వైల్ హీ వాజ్ దస్ క్యారీయింగ్ ది వాటర్ అండ్ వైల్ ది డిసైపుల్స్ ఫాలోడ్ హిమ్ ఆన్ ద వే దే ఫౌండ్ ఏ డాంకీ విచ్ వాజ్ థర్స్టీ విచ్ వాజ్ ఇన్ అన్ అట్టర్ హెల్ప్లెస్ ఫ్లైట్.
1: ఆ దృశ్యాన్ని ఏకనాథుడు చూచాడు.
0: ఏకనాథ్ హ్యాస్ looked at that situation.
1: తక్షణమే భరించుకోలేకపోయాడు.
0: He was unable to bear the sight.
1: ఆ కావిడిలో ఉన్నటువంటి బిందెలో తీసుకుని వెళ్లి ఆ బిందెడి నీరు దాని నోటిలో పోశాడు.
0: So he immediately took the vessel and carried the water and poured the water into the mouth.
1: ఆ గార్ధము యొక్క తాపము తీరి చాలా ఉల్లాసంగా కొంచెం ప్రాణం వచ్చినట్టుగా లేచి నిల్చుకుని ఆనందంగా తన యొక్క స్వాదను పీల్చుకుంటూ ప్రయత్నించింది.
0: Then the donkey, after drinking the water, was revived and felt happy and stood up.
1: Aa samayamulandu venta unnatunte shishyulandaru kudanu swami pavitramainatunte ganga jalamunu kaasi nindi techinatunte ganga jalamunu rameshwarunlo kalupukokunda rameshwaruniki abhishekam cheyakunda ee gardhavaniki vinyogam chestire deeni yokka antarartham emiti annaru.
0: Then the disciples who accompanied Eknath questioned him, O Swami, instead of offering the water, the holy water of Ganga as an oblation at Rameshwara, why have you wasted it? Why have you poured it into the mouth of the donkey? What is the point here?
1: Shishulara, idi waste kaadu, durviniyogam kaadu, idi sariyaina sadviniyogam.
0: Eknath replied, No, my disciples, the holy water is not wasted. No, it is used in the proper way.
1: ఈ దృష్టిలో గార్ధము వలె తోస్తుంటుండాలి.
0: ఇట్ మే అపియర్ టు బి ఎ డాంకీ ఫ్రమ్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ.
1: ఆ రామేశ్వరుడే నాకు దాహిమమ్మని ఈ మధ్య మార్గంలో ఈ యొక్క గార్ధవ రూపంలో నన్ను అనుసరిస్తూ వస్తున్నాడు.
0: ఇన్ మై వ్యూ ఐ ఫైండ్ రామేశ్వర హింసెల్ఫ్ ఎంబాడీడ్ ఇన్ దిస్ డాంకీ. It looks as though he is asking me, give me water, I am thirsty.
1: అవసరమైనటువంటి సమయంలో దీనిని వినియోగించకుండా అనవసరమైనటువంటి రీతిగా వినియోగించడమే దుర్వినియోగం అన్నాడు.
0: Instead of using it in the proper way at the proper moment, if you do not use it is just using it in the wrong way, abusing it.
1: భగవంతునికి కాశీ జలమేమిటి, ప్రయాగ జలమేమిటి, రామేశ్వర జలమేమిటి, సర్వము ఏక స్వరూపుడైన భగవంతుడే.
0: For the Lord, there is no distinction between the water from Ganges, the water in Rameshwaram. Everything is one. All is one in the eyes of God.
1: Aithe, ee vidhamainatundi seva tattvam lopala, sarva jeevulaku, sarva pranulaku, sahayam cheyatam anetundidi, idi Ishwara sevaga bhavinchukune nimittamai, ee Ekanathudu, ee vidhamainatundi kathana kalpinchi, lokaniki pracharam chestu vachadu.
0: In order to propagate the great truth that the Lord dwells in all and helping such creatures in distress, people in trouble, we are serving God himself through the ideal of service.
1: Manamu cheppatam ishavasya vidam sarvam, anni jeevulu yendu kudanu ishudu aneetuvanti vaadu untunnadu ani cheppatam maatram jarugutunnamu. చేసే విషయం వచ్చేటప్పటికి ఇది గార్ధవము, ఇది లింగము, ఇది మనిషి, ఇది ఈ విధమైంది, ఆ విధమైంది, కొన్ని విధమైన తారతమ్యానికి మనం ప్రయత్నం చేస్తున్నాము.
0: విత్ అవర్ మౌత్ వీ డిక్లేర్ దట్ ఈశ్వర ఈజ్ ఆమ్నిప్రెసెంట్, దట్ హీ ఎన్వెలప్స్ ఆల్, బట్ ఇన్ యాక్షన్ వెన్ ఇట్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ ప్రూవింగ్ ఇట్, వీఆర్ మేకింగ్ డిస్టింక్షన్స్ బిట్వీన్.
1: త్యాగరాజుడు చెప్పాడు, చీమలు బ్రహ్మలు శివకీశవాదవులలో ప్రేమ మీర వెలసి ఉండి బిరుదు వహించిన రామనన్ను బ్రోవరా అన్నాడు.
0: త్యాగరాజ హ్యాస్ ఏ బ్యూటిఫుల్ లైన్. హీ సెడ్, ఓ రామ, యు ఆర్ ప్రెసెంట్ ఇన్ ది టైనీ యాంట్, ఇన్ ది మైటీ బ్రహ్మ, యు ఆర్ ప్రెసెంట్ ఇన్ శివ అండ్ కేశవ. ఓ రామ, లెట్ మీ నో యువర్ రియల్ ఐడెంటిటీ.
1: కానీ చెప్పుతున్నాం, బ్రహ్మగా వచ్చి చతుర్ముఖమైనటువంటి బ్రహ్మగా వచ్చి నిల్చుకున్నప్పుడు, ఆహా నా అదృష్టము అని నమస్కారం చేస్తూ తన్మయుడైపోయి తనను తాను మర్చిపోతున్నాడు.
0: వెన్ బ్రహ్మ మేనిఫెస్ట్ హింసెల్ఫ్ విత్ ది ఫోర్ ఫేసెస్, ది డివోటీ లుక్స్ ఎట్ ది మేనిఫెస్టేషన్ అండ్ గెట్స్ అబ్జార్బ్డ్ అండ్ లాస్ట్ ఇన్ కాంటెంప్లేషన్.
1: కానీ అదే సమయమునందు ఒక్క చిన్న చీమ వీపు పైన ఏమైనా రాలిందంటే తక్షణమే దాన్ని కొట్టి నడిపివేస్తున్నాం.
0: బట్ ఇఫ్ ఎ లిటిల్ యాంట్ బిగిన్స్ టు క్రాల్ ఆన్ ది బ్యాక్ రైట్, వి స్వాచ్ ఇట్ విత్ అవర్ పామ్.
1: ఈ యొక్క మాటకు ఈ యొక్క క్రియకు ఎంత భిన్న భేదంగా కనిపిస్తుంటుందో యోచన చేసుకోండి.
0: దెర్ ఈస్ ఎ గ్రేట్ డైవర్జెన్స్, ఎ గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రొఫెషన్ అండ్ ప్రాక్టీస్.
1: పోనీ ఆ విశ్వాసం ఉండినటువంటి సమయంలో నిన్ను బాధిస్తుండదని కొంచెం తుడిచివేయచ్చును, కానీ దాన్ని తెలిసి నలిపివేయటానికి ప్రయత్నం ఎందుకు చేయాలి?
0: వెన్ యూ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఈవెన్ ఇన్ ది యాంట్, వెన్ యూ ఫీల్ దట్ ది యాంట్ ఈస్ గివింగ్ యూ ట్రబుల్, యూ కెన్ బ్రష్ ఇట్ అసైడ్, బట్ వై షుడ్ యూ కిల్ ఇట్?
1: అదేవిధంగా క్రమక్రమేణ మన యొక్క సాధనను కొంత మార్గంగా ఒక్క పర్యాయం పోవాలంటే అది వీలు కాదు. క్రమక్రమేణ దానిని అభివృద్ధి పరచుకోవటానికి ఈ విధమైనటువంటి సులభ మార్గాలను మనం అవలంబించటం అత్యవసరం.
0: ఇట్ ఈస్ నెసెసరీ దట్ వీ షుడ్ ఫాలో దీస్ పాత్స్ ఇన్ లిటిల్ థింగ్స్. వీ మస్ట్ లెర్న్ టు షో అండ్ వీ మస్ట్ లెర్న్ టు రియలైజ్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్.
1: పూర్వీకులు ఈ విధమైనటువంటి పవిత్ర సేవ నిమిత్తమై అనేక మంది అనేక విధమైనటువంటి యొక్క ఆదర్శవంత మార్గాలను నిరూపిస్తూ వచ్చారు.
0: ది ఏన్షియంట్ పీపుల్ హ్యావ్ డెమోన్స్ట్రేటెడ్ సెవెరల్ మెథడ్స్ విచ్ ప్రూవ్ ద గ్రేట్ ట్రూత్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: ఏ స్మాల్ ఇల్లస్ట్రేషన్.
1: పూర్వకాలం నందు స్త్రీలు వెలుపల వచ్చేటువంటి వారు కాదు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ విమెన్ నెవర్ స్టర్డ్ అవుట్ ఆఫ్ దియర్ హోమ్స్.
1: వీరు ఇంక ఈ విధమైనటువంటి సేవలు కానీ ఈ విధమైనటువంటి సమాజం యొక్క వృత్తులు కానీ వారు ఆచరించుటకు అవకాశం ఉండేటువంటివి కాదు.
0: దే డిడ్ నాట్ హ్యావ్ ఆపర్చునిటీస్ టు కమ్ అవుట్ ఆఫ్ దేర్ హోమ్స్ అండ్ టు టేక్ పార్ట్ ఇన్ సర్వీస్ యాక్టివిటీస్.
1: కనుక ఏదో ఒక విధంగా భూత ప్రీతి భూత సేవలు ఆచరించాలనేటువంటి ఒక సంకల్పము వారిలో గాఢంగా ఉండేటువంటివి.
0: దేర్ వాజ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ విమెన్ కన్ఫైన్ టు దేర్ హోమ్స్ to render service to creatures and to satisfy these creatures.
1: అప్పుడు వారు ఒక విధమైనటువంటి యొక్క చక్కని ఆదర్శమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
0: Then they adopted a very beautiful ideal manner.
1: బియ్యమును పౌడర్ గా నూకొని పిండిగా కొట్టుకొని దానిని ఇంటి ముందు అందముగాను ఆనందముగాను ఒక విధమైనటువంటి ఆదర్శవంతమైన సేవగాను ఉండే నిమిత్తమై ఇంటి ముందు ముగ్గులు వేసుకునేటువంటి వారు.
0: They used to powder the rice and in the courtyard of their houses, they used to decorate patterns with that powdered rice.
1: Oka vaipuna, idi intiki andamu, mangalanga undadaniki, adu shubha suchana.
0: These patterns beautified the courtyards of the houses. That is the one purpose.
1: Maroka vaipuna, చీమలు దోమలు ఆ యొక్క బియ్యపు పిండిని తిని ఆ భూత తృప్తిని పొందేటువంటిలో మరొక తృప్తి.
0: The secondary purpose is that little ants and other creatures used to consume these tiny grains of rice which are powdered.
1: ఇది చీమలు మాత్రమే కాదు, కొన్ని పక్షులు కూడాను ఆ యొక్క బియ్యపు పిండిని వచ్చి ఆరగించి సంతృప్తి పడిపోయేటువంటివి.
0: నాట్ ఓన్లీ యాంట్స్ బట్ సమ్ బర్డ్స్ ఆల్సో యూస్ టు కమ్ అండ్ పెక్ ఎట్ దీస్ గ్రెయిన్స్ ఆఫ్ రైస్ అండ్ దే యూస్ టు ఫీల్ సాటిస్ఫైడ్.
1: ఉత్తర దక్షిణాయనం అనేటువంటిది ఈ యొక్క సంక్రాంతి సంక్రమణ వచ్చేటప్పటికి బజారంతా ముగ్గులు పెట్టేటువంటి వారు స్త్రీలు.
0: ఎట్ ది టైమ్ ఆఫ్ సంక్రాంతి, ఎట్ ది టైమ్ ఆఫ్ దక్షిణాయన, విమెన్ used to fill the streets with these beautiful
1: anaga dakshinayanam anaga mochamulaku ati sameepamainatundi kalamunu ava oka praveshinchinattuga bhavinchukune varu.
0: They used to consider dakshinayana as the period, as the time which is very propitious, very auspicious for the attainment of
1: aa roddanta kudanu kaakulu pachulu povaralu ilanti vanta kudanu bhujinchi aa nelalanta kudanu aanandanga anubhavincheetundivi.
0: Crows, pigeons and other birds used to consume these grains of rice and they felt happy and satisfied.
1: ఈ ముగ్గులలో ఉన్నటువంటి ఒక అంతరార్థాలు.
0: This is the inner significance of these white and colored patterns.
1: కానీ ఈనాడు కూడాను మన వాళ్ళు ఆధునికమైనటువంటి స్త్రీలు ముగ్గులు వేసుకుంటున్నారు ఇంటి ముందు.
0: Today modern women also they decorate their homes with this kind of muggu pattern.
1: ఈ ముగ్గులు దేంతో వేస్తున్నారు? చున్నంతో వేస్తున్నారు. ఏ పక్షులు కూడా దగ్గరికి రావు.
0: But they are using for these patterns not the powdered rice but lime which is of no use, which is not consumed by any creature.
1: Kevalam alankaram maatrame kanipistundali kaani oka vidhamaitundi sevaga kaani hrudaya triptiga kaani tyaga jeevitamaitundi yokka idiga kaani andulo ye maatramu gocharinchatam ledu.
0: It is only a pattern which appears beautiful but it does not afford any opportunity to satisfy any bird or any creature.
1: Prachina kalamu nundi kudanu mana bharata desamu tega tyaga bhavam chetanu seva bhavam chetanu aadartavantamainatundi yokka dinini anni desamulu kudanu andistu vachindi.
0: From time immemorial India has taught to the world at large the great ideals of sacrifice and service.
1: దీనిని వేదం నందు కూడాను నకర్మణ నప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు, మన త్యాగమే మన సేవని అమృతత్వమైన ఆనందాన్ని అందిస్తుంది అని కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
0: ది వేద హ్యాస్ టాట్ ఇన్ అన్మిస్టేకబుల్ టర్మ్స్ దట్ ఓన్లీ త్రూ ది అవెన్యూ ఆఫ్ సర్వీస్ వీ కెన్ అటైన్ అమృతత్వ ఆర్ ఇమ్మోర్టాలిటీ.
1: కాన మొట్టమొదట మనము జపధ్యానములు చేయుటకు అవకాశం చిక్కినా తప్పక చేయటంలో ఎట్టి అభ్యంతరము లేదు. కానీ అట్టి అవకాశం ఏమైనా ఏర్పడకుండినా మనం సేవయంది ఇదే జపము ఇదే ధ్యానము అని మనము కాలమును సార్థకం చేసుకోవటం అత్యవసరము.
0: ఇఫ్ వన్ హ్యాస్ టైమ్ వన్ మే అండర్టేక్ జప ఆర్ ధ్యాన బట్ వెన్ ది ఆపర్చునిటీ ఈజ్ నాట్ అవైలబుల్ ఇట్ ఈస్ బెటర్ టు అండర్టేక్ ద పాత్ ఆఫ్ సర్వీస్.
1: ఇందులో మీరు వేరుగా భావించకూడదు. 200 మంది సేవా కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ప్రతి దినము జప ధ్యానం చేసేవారు ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఎవ్వరు లేరు.
0: డోంట్ టేక్ ఇట్ ఎమిస్ అబౌట్ 200 పీపుల్ హ్యావ్ టేకెన్ పార్ట్ ఇన్ దీస్ డెలిబరేషన్స్. హౌ మెనీ ఆఫ్ యూ డైలీ అండర్ టేక్ జప ఆర్ ధ్యాన?
1: ఏ యొక్క డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినా ఏ స్టేట్ ప్రెసిడెంట్ అయినా ఏ కన్వీనర్ అయినా చేస్తున్నారా ఒకటి గట్టిగా మీరు చెప్పండి.
0: Let any state president or district president or convener, let him tell me whether he is every day undertaking japa or dhyana.
1: Ilanti samayam mundu manamu sevadala sabhyulaku cheppetundi adhikaram manlo ekkada undi.
0: When we ourselves do not practice, what right do we have, what authority or sanction do we have to ask the workers?
1: కేవలము ఏదో మనకు సబ్జెక్ట్ ఒకటి అందించినారు కదా అని ఆ సబ్జెక్ట్ లో మనం ఏదో ఒకటి నూతనమైన దాన్ని చెప్పాలనేటువంటి ఒక ఉర్రూతలతో మనం చెప్పుతున్నామే కానీ హృదయపూర్వకంగా మనం చెప్పుతున్నామా? నీకు నీవే సాక్షిగా ఉంటుండాలి.
0: బికాస్ ఎ ప్రోగ్రామ్ ఈస్ చాక్డ్ అవుట్ పీపుల్ మే గో ఆన్ ప్రీచింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ జప ఆర్ ధ్యాన బట్ ఇఫ్ వన్ సబ్జెక్ట్స్ వన్ సెల్ఫ్ టు సిన్సియర్ ఇంట్రాస్పెక్షన్ విత్ గ్రేట్ ఎర్నెస్నెస్ వన్ షుడ్ ఫైండ్ అవుట్ ఆర్ వీ రియల్లీ సిన్సియర్ అబౌట్.
1: కానీ ఒకరు చెప్పినా చెప్పకపోయినప్పటికీ మన సేవాదలము యందు సేవతో పాటు సాధన కూడాను అత్యవసరం.
0: వెదర్ వన్ preaches it or not, along with seva, in our organizations, sadhana or practice also must be
1: coexistent. Sadhana, oka vidhamainatundi negative antadi.
0: Individual sadhana may be compared to the negative pole.
1: ఈ యొక్క సమస్త స్వరూపమైనటువంటి సేవ పాజిటివ్ వంటిది.
0: ది యూనివర్సల్ సర్వీస్, ది ఐడియల్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ది పాజిటివ్ ఫోర్.
1: ఈ పాజిటివ్ తో ఈ నెగిటివ్ కలిసినప్పుడు ఎంతైనా కొంతవరకు మనము లోక సంబంధమైనటువంటి యొక్క విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది.
0: విత్ ది కంజంక్షన్ ఆఫ్ ది పాజిటివ్ అండ్ ది నెగటివ్ విల్ బి ఏబుల్ టు గెయిన్ సక్సెస్ అండ్ ప్రాస్పెరిటీ.
1: చూడండి, అక్కడ నుంచి వైర్ అంతా వచ్చింది, ఎలక్ట్రిక్ వైర్.
0: The electric wire has been spread from that wing to this.
1: Kani akkada ekkada chuchina manaku light velagatam ledu.
0: But the light is not illumined there in that corner.
1: Kani akkada kuda nu current undi.
0: But the current is also present there.
1: Kani ekkada manamu bulb tagilinchamo akkada maatrame swasrupanga kanipistundadi.
0: Where we install the bulb, there only we find the illumination.
1: Aithe mana ee negative aneetti mind, ఈ మైండ్ ను ఒక పవర్ఫుల్ బల్బ్ గా మాత్రమే మనం అభివృద్ధి చేసుకోవాలి.
0: ద మైండ్ మస్ట్ బి డెవలప్డ్ ఇన్ టు ఏ పవర్ఫుల్ బల్బ్.
1: ఇప్పుడు ఆ వైరు, ఈ వైర్ లోపల పైన ప్లాస్టిక్ వైర్ ఉంటుండాలి, లోపల కాపర్ వైర్ ఉంటుండాలి.
0: ఇన్ ది ఎలక్ట్రిక్ వైర్ ది కాపర్ వైర్ ఈస్ దేర్ ఇన్ సైడ్ అండ్ ది ఔటర్ కవరింగ్ ఈస్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్.
1: కానీ ప్లాస్టిక్ వైర్ రెండు కలిపితే ఏమాత్రము కరెంట్ ప్రసరించడం లేదు.
0: But when we join one plastic wire with another, the current does not flow.
1: Kani aa plastic wire lo unnatundi okka current, oka copper wire danini cut chesi copper wire rendu connection chesthe connection avutundadi current.
0: When we join one copper wire with another copper wire, then the current begins to flow.
1: Kanuka ikkada divyattamu anetundi current prati vyakti endu untundadi.
0: The current of divinity is present in every individual.
1: మన దేహము ఒక ప్లాస్టిక్ వైర్.
0: అవర్ బాడీ మే బి కంపేర్డ్ టు ది ప్లాస్టిక్ వైర్.
1: ప్లాస్టిక్ వైర్ సమావేశం కలిస్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
0: నథింగ్ విల్ కమ్అట్ ఇఫ్ వన్ ప్లాస్టిక్ వైర్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ అనదర్.
1: కానీ ఈ ప్లాస్టిక్ వైర్ లో ఉన్నటువంటి యొక్క మైండ్ అనేటువంటి కాపర్ వైర్ మైండ్ కి మైండ్ కనెక్షన్ చేసినప్పుడు ఈ దివ్యత్వము అనేటువంటి కరెంట్ సర్వత్రా ప్రసరిస్తుంది.
0: When the mind which is like the copper wire inside the plastic wire, when this mind comes into contact with another mind, then the real current is generated.
1: Kanuka manam ee naadu itharulato ye vidhanga kalapalante mottamoti copper wire tho paatu ee plastic wire kuda velutundi.
0: In the beginning, along with the copper wire, the plastic cover also may go.
1: Kanuka ee plastic wire paina kalapadutundi ee current nu prasarimpajeseetuvanti oka shakti lokala kanipistundi. అదే మనసు.
0: ది ప్లాస్టిక్ వైర్ ఈజ్ ఎక్స్టర్నల్, వేర్ యాజ్ ది కాపర్ వైర్ ఈజ్ వితిన్.
1: దేహంతో మనం సేవ చేస్తూ ఈ మానసిక సంబంధమైనటువంటి ప్రీతితో వారిని చేరడానికి ప్రయత్నించాలి.
0: దస్ విత్ ది బాడీ వీ సర్వ్ అండ్ విత్ ద మైండ్ వీ షుడ్ ట్రై టు అప్రోచ్ అండ్ వీ షుడ్ ట్రై టు గెయిన్ ది లవ్ ఆఫ్ అదర్స్.
1: కనుక ఈనాడు మనము ప్లాస్టిక్ వైర్ దేహంతో మనం ధ్యానంలో కూర్చుంటున్నాము.
0: Today, with the body which is like the plastic wire, we sit in dhyana.
1: Kani otti deham matram kurchunnanta matram prayojanam ledu, ee manasu daniki connection cheyali.
0: It is not enough if the body sits in dhyana, it is the manas that must come into play.
1: Ee manasulaku konni vidhamainatundi taribidulu manam chestu raavali.
0: Certain types of training are necessary for the mind.
1: Deeniki oka chinna katha cheppina deergha prasangani viramistanu.
0: With a little illustration for this, I shall conclude the discourse.
1: Oka gruhasthudu srimantudainatundi vaadu jeevistundeatundi vaadu.
0: There was a householder who was a rich and prosperous man.
1: Ataniki oka vidhamainatundi daya premalu mendu.
0: His heart was full of tenderness and love for others.
1: Oka naadu taanu bhujinche samayam lopala oka kukka tana inti daggariki vachindi aakalito.
0: One day while he was having his food, a dog came near the place.
1: ఆకలితో బాధపడేటువంటి సునకమును చూచి లోపలికి వెళ్లి కొంత అన్నం తెచ్చి వేశాడు.
0: When he looked at the hungry dog, he felt pity. He brought some rice and gave it to the dog.
1: సరే, ఆనాటితో తీరిపోయింది. రెండవ దినం తిరిగి ఆ కుక్క దాని ఇంటికే వచ్చింది.
0: That day ది డాగ్ వెంట్ అవే బట్ ది నెక్స్ట్ డే ఆల్సో ది డాగ్ కేమ్.
1: సరే, ఈ విధంగా దిన్నము కుక్క రావటము, యజమానుడు అన్నం పెట్టడము, ఈ విధంగా కొన్ని సంవత్సరం జరిగింది. 2-3 సంవత్సరములు
0: ఇట్ వెంట్ ఆన్ లైక్ దిస్, ది డాగ్ కమింగ్ అండ్ ది మాస్టర్ ఆఫ్ ది హౌస్ ఫీడింగ్ ది డాగ్ విత్ ఫుడ్. దిస్ వెంట్ ఆన్ ఫర్ ఇయర్స్.
1: ఈ విధంగా రావటం చేత ఇతనికి కొన్ని దినములు అయిన తర్వాత చాలా విసుగు పుట్టింది.
0: He got fed up with the dog because it persisted in coming and he got vexed with it.
1: దీనిని ఏ రీతిగా తరం కొట్టడం,
0: హౌ టు గెట్ రీడ్ ఆఫ్ ఇట్.
1: ఇది ఎంత కొట్టినా ఎంత దీనిని చేసినా గానీ అది పోవటం లేదు.
0: దో హీ యూస్ టు బీట్ ఇట్ స్టిల్ ద డాగ్ డిడ్ నాట్ గో అవే.
1: అది వెనుకకు పోవాలంటే ఏమి చెయ్యాలి?
0: వాట్ షుడ్ వీ డూ టు డ్రైవ్ అవే ది డాగ్?
1: అది మన ఇంటికి రావడానికి ఏ యొక్క ప్రాక్టీస్ మనం చేసి దానిని రప్పించుకున్నామో ఆ ప్రాక్టీస్ లోనే కొంత మార్పు చేస్తే తిరిగి అది మన ఇంటికి రాకుండా పోతుంది.
0: ఇఫ్ వీ ఆల్టర్ ది ప్రాక్టీస్ విచ్ బ్రాట్ ది డాగ్ టు అవర్ డోర్, ఇఫ్ వీ అమెండ్ ఇట్, ఇఫ్ వీ చేంజ్ ఇట్, దెన్ ది డాగ్ వుడ్ గో అవే.
1: నీవు కొన్ని సంవత్సరంలో అన్నం పెట్టడం వల్ల ఆ కుక్క మన దగ్గరికి వస్తూ ఉంటుండాలి. నీవు కొన్ని దినములు అన్నం పెట్టుకోకుండా పోతే ఆ కుక్క మన ఇంటి నుంచి వెళ్లిపోతుంది.
0: బికాస్ you have been giving food for the dog continues to come. If you stop giving it food, the dog would stop coming.
1: Ade vidhamgane aneka janma janmala nundi kudanu mana yokka atma anetunte yajamanu intiki ee yokka vishesha sambandhamainatunte vyamoham anetunte yokka aakalito ee mind anetunte dog mana intiki praveshistu vastundadi.
0: The mind which is comparable to the dog has been coming to the house because of the worldly tendencies that it has acquired from births.
1: Ayokka dog ku aa manasu anetunte dog ku manam ee vishayamasanalu andistu chakkaga alavaadu chestunnam.
0: We have been feeding that hungry dog, namely the mind, with the worldly tendencies, the vishayavasanas.
1: Kanuka adi manamannu vadali petti polekunda untundali.
0: Therefore it is not in a position to leave us.
1: నీవు సామాన్యంగా బజార్లో తిరిగే సమయంలో కానీ సామాన్యంగా వేరే పనులు చేసుకునేటప్పుడు కానీ ఈ మనసు కొంతవరకు క్వైట్ గా ఉంటుంటుంది.
0: వెన్ యు గో అబౌట్ ఇన్ ది మార్కెట్ ఆర్ వెన్ యూ అటెండ్ టు అవర్ యువర్ డ్యూటీస్ దెన్ ది మైండ్ మే బి క్వైట్.
1: కానీ ధ్యానంలో కూర్చుందామా అని కూర్చునేటప్పటికీ దీనికి ఎక్కడ లేని పని అంతా చిక్కుతుంది, అనవసరంగా అన్ని వైపులా పరిగెత్తుంది.
0: బట్ వెన్ యూ సిట్ in a mood of dhyana, then the mind becomes extra active and tries to go this way.
1: Karu ee naati dhyanam kante kevalam samanyamaina parulu chesukoti oka pedda dhyananga yochinchavachchu.
0: Instead of undertaking this kind of dhyana with a wavering mind, it is better to undertake other types of work.
1: Kanuka deenito matram nirutsaha padanakkarledu.
0: You need not get discouraged on this score.
1: Kanuka ee vidhamaitundi vishayavasanalu andinchi ఈ మనసు ఈ విధమైనటువంటి చాంచల్యానికి పూనుకోవటం చేత కొంతకాలము ఈ విషయవాసనలు అందించకుండా దీని ప్రశాంతమైనటువంటి ఆత్మతత్వంలో ప్రవేశింపచేయడానికి కొన్ని విరుద్ధమైన సాధనలు మనం చేయాలి.
0: ది మైండ్ బికమ్స్ ఫికిల్ బికాస్ వీ ఫీడ్ ఇట్ విత్ వరల్డ్లీ టెండెన్సీస్ బట్ ఇఫ్ వీ అండర్టేక్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రొటీన్ దెన్ ది మైండ్ విల్ గెట్ స్ట్రెంగ్తెన్డ్.
1: ఇది ఏ విధమైనటువంటి రీతిగా మనం చేయాలి?
0: What is the method we should adopt?
1: Anaga manasulaku teerikaleni pani manam andinchinappudu ee manasu yokka baadha manaku e maatram undakunda pothundi.
0: When we give a work which keeps the mind ever busy, then the mind doesn't trouble us.
1: Kontha mandi meeru chusi untaru kotulu patteetunte vaadu aa kotiki eppudu kudunu ekkatam digatam ee chanchalattam daniki swabhavam.
0: Sometimes people catch hold of monkeys and it is the tendency of the monkey to go up and down the tree, to go down and up the tree.
1: ఊరికి ఒక దగ్గర కూర్చోబెట్టుకుంటే ఏదో ఒక విధమైనటువంటి దాని కోతి చేష్టలంతా చూడండి, ఆ చేష్టలంతా చేస్తూ కూర్చుంటుంది.
0: If we keep the monkey at one place, it goes on performing monkey tricks.
1: అందువల్ల ఒక్కొక్క ఇంటికి తీసుకుని పోయేది ఒక కర్రను పెట్టేది ఎక్కరా తిమ్మన్నా దిగరా తిమ్మన్నా అని దానికి ఆట పెట్టిస్తుంటాడు, దీంతో వాడికి ఒక బిచ్చం చేరుతుంటది.
0: Therefore this beggar takes the monkey to every house and keeps a stick in front of the monkey and says, "Oh Timanna, oh monkey, go up the stick and go down the stick."
1: Adhe vidhamgane ee yokka mind oka mad monkey.
0: In the same manner the mind is a mad monkey.
1: Ee monkey ni kontha varaku kontha pani teevramaina pani daniki andinchali.
0: Therefore this monkey must be entrusted with an absorbing work.
1: మొట్టమొదటి మనం ధ్యానం కూర్చుంటే ఈ మంకీ మన యొక్క స్వాధీనం కాదు.
0: ఇఫ్ వి సిట్ ఇన్ ధ్యాన యాజ్ ది ఫస్ట్ స్టెప్, దెన్ ది మంకీ విల్ నాట్ బి వితిన్ అవర్ కంట్రోల్.
1: కనుక మొట్టమొదట మనం కూర్చొని ఈ మంకీ మైండ్ ను ఒక వాచ్మ్యాన్ పని ఇవ్వాలి, ఇక్కడ పెట్టాలి.
0: సో వీ మస్ట్ సిట్ ఇన్ ధ్యాన అండ్ వీ మస్ట్ గివ్ ద డ్యూటీ ఆఫ్ ఎ వాచ్మన్ టు ది మంకీ, నేమ్లీ ది మైండ్.
1: ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయట వస్తున్నారు, ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు. సో లోపల పోతున్నాడు, బయట వస్తున్నాడు. కనుక పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం, పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం. ఈ సోహం సోహం సోహం అనేటువంటి దీన్ని పోయేటువంటిది వచ్చేటువంటిది వాచ్మ్యాన్ పని పెట్టేటప్పటికీ ఆ మనసు పోయేవాడు సో, వచ్చేవాడు హం, పోయేవాడు సో, వచ్చేవాడు హం అని దానిని వాచ్ చేస్తూ వాచ్ చేస్తూ 5 నిమిషాల లోపల మనసు ఒక విధమైనటువంటి యొక్క స్వాధీనానికి వస్తుంది.
0: ఇఫ్ వీ ఎంట్రస్ట్ ది డ్యూటీ ఆఫ్ ఎ వాచ్మన్ టు ది మైండ్ అండ్ దిస్ మంకీ సిట్స్ దేర్ ఎట్ ది టిప్ ఆఫ్ ది నోస్ అండ్ గోస్ ఆన్ వాచింగ్, ద బ్రెత్ దట్ గోస్ ఇన్ ఇస్ సో అండ్ ది బ్రెత్ దట్ కమ్స్ అవుట్ ఇస్ హమ్. దిస్ ప్రాసెస్ గోస్ ఆన్ సో హమ్ అండ్ ది మంకీ ఈజ్ కెప్ట్ బిజీ వాచింగ్ దిస్ కమింగ్ ఇన్ అండ్ గోయింగ్ అవుట్.
1: ఈ విధంగా చేసిన తర్వాత 5 నిమిషాలు అయిన తర్వాత నీకు ప్రీతి అయినటువంటి ఒక చిత్రాన్ని నీవు ముందు పెట్టుకో.
0: After 5 minutes, after keeping the mind busy for 5 minutes like this, have a picture which is dear to your heart.
1: Leka oka jyotini nu eduruga pettuko.
0: Or have a flame in front of you.
1: Aa jyotini nu kannulu terchi chakkaga choodu.
0: Look at that flame with your eyes wide open.
1: Ee yokka jyotini nu bahirmukhamainatundi jagatlo nu chustivo danini kramakramina కన్నులు మూసుకొని ఆ జ్యోతి నీలో ప్రవేశించినట్టుగా ఇమేజ్ చేయి.
0: ఇమాజిన్ దట్ ఫ్లేమ్ విచ్ యు హ్యావ్ బిహెల్డ్ విత్ యువర్ ఐస్ వైడ్ ఓపెన్. ఆఫ్టర్ క్లోజింగ్ ది ఐస్ యు ఇమాజిన్ దట్ దట్ ఫ్లేమ్ ఈజ్ కిండిల్డ్ విత్ ఇన్ యూ.
1: కేవలము అక్కడ కూడాను మనసుకు ఒక తీవ్రమైన పని పెట్టాలి.
0: దేర్ ఆల్సో ద మైండ్ మస్ట్ బి గివెన్ ఎ బిజీ యాక్టివిటీ.
1: ఏ మైండ్, ఆ జ్యోతిని తీసుకుని వచ్చి నీవు నా హృదయంలో తీసుకుని రా అని ఆ మనస్తో ఆ జ్యోతిని హృదయంలోకి తీసుకుని పోవాలి.
0: వి మస్ట్ మేక్ ది మైండ్ బ్రింగ్ దట్ ఫ్లేమ్ అండ్ డిపాజిట్ దట్ ఫ్లేమ్ విత్ ఇన్ ద రీసెసెస్ ఆఫ్ అవర్ హార్ట్.
1: అక్కడ హృదయ కమలం లోపల జ్యోతి వెలుగుతున్నట్టుగా చింతించాలి.
0: ఇన్ ద లోటస్ ఆఫ్ ది హార్ట్ వీ మస్ట్ ఇమాజిన్ దట్ దిస్ ఫ్లేమ్ ఈజ్ ఎ బ్లేజ్.
1: అక్కడ నుంచి ఆ జ్యోతిని సర్వాంగములలో ప్రయాణం చేయాలి. ఈ చేతిలో చేయాలి, ఈ చేతిలో చేయాలి, కడుపులో చేయాలి, కాళ్ళల్లో చేయాలి, కన్నుల్లో చేయాలి, నోటితో చేయాలి, చెవులు అంత దేహంలో ఉన్నటువంటి సర్వాంగములకు కూడాను ఈ జ్యోతిని ప్రయాణం తలుపుతూ రావాలి.
0: దెన్ దిస్ ఫ్లేమ్ మస్ట్ ట్రావెల్ ఆల్ ఓవర్ ద బాడీ, త్రూ ద లిమ్స్, త్రూ ద స్టమక్, త్రూ ద ఐస్ అండ్ త్రూ ఎవ్రీ పోర్షన్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ.
1: ఈ దేహం అంతా సంచారం చేసిన తర్వాత ఆ దేహం నుంచి తిరిగి బయటకు తెప్పించాలి.
0: After this flame moves all over the body, then this flame must be brought out of the body.
1: ఆ జ్యోతిని నీ కుటుంబంలో ఉన్నటువంటి సర్వులు యందు ఉండినట్టుగా నీవు భావించాలి.
0: You must imagine that that flame is burning bright in all the members of your family.
1: అక్కడి నుంచి నీ ప్రక్కింటి వారు, నీ బజారులో వారు, నీ మిత్రులు, ఈ అందరి యందు కూడాను ఈ జ్యోతి ఉండినట్టుగా భావించాలి.
0: Then you must realize that this same flame is burning bright in your neighbors, in the people of your locality, in your friends and relations.
1: అంతే కాదు, తదుపరి నీ శత్రువులపై కూడా ఈ జ్యోతి ఉంటుందని నీవు నిరూపించాలి.
0: At a later stage, you must prove that you are able to realize that this flame is burning bright even in your enemies.
1: అప్పుడు ఈశావాస్యం ఇదం సర్వం.
0: Then everything, every object is enveloped by Ishwara.
1: Kanuka nee yokka jyoti nee kannullo poi cherinadu kanuka bad drushti undakoddu endukati tamasoma jyotirgamaya ekka jyoti untuntado akkada cheekati undadu.
0: Because the flame is burning bright in the eyes, there should be no darkness.
1: Kanuka nee chedda drushtiki nee vematramo avakasam nandinchavu.
0: Therefore you should not look at bad objects.
1: నీ యొక్క చెవులకు ఈ జ్యోతి చేరటం చేత ఇక్కడ చెడ్డవి విషయాలనేటువంటిది వినడానికి వీలు లేదు.
0: బికాస్ ది ఫ్లేమ్ హ్యాస్ జాయిన్ యువర్ ఇయర్స్, యూ షుడ్ నాట్ హియర్ ఎనీథింగ్ దట్ ఈస్ బ్యాడ్.
1: ఆ జ్యోతి నీ యొక్క నాలుక పైన రావటం చేత అక్కడ చెడ్డ మాటలు మాట్లాడడానికి అవకాశం ఉండదు.
0: Because the flame is burning bright on your tongue, there is no scope to utter
1: ni padamullo ee jyoti cheratam valla chadda pradeshaniki idi prayanam cheyadaniki em matram angikarinchadu.
0: Because this flame is bright in your limbs, your feet should not go to bad places.
1: Ni chetrulo aa jyoti cheratam cheta chadda panulu cheyadaniki em matram mundanje veyyavu chetru.
0: Because the flame is there in the arms, your hands do not undertake any bad work.
1: Kanuka ee ek jyotini aneka vidhamulaitvanti yokka prayanamulu salipi sarvatra unnatvanti yokka paramatma jyoti parabrahma jyoti okkate aneetvanti yokka satyanni manamu gurtinchukotamlo ee dhyanam aneetundidi entaina manaku sahayakariga untadi.
0: So this one flame travels to several objects and it enables us to realize that the same reality is all pervading.
1: మీరు దీపావళి పండుగ రోజు మీరు కొంతవరకు గమనించి ఉంటుంటారు, అనేక క్యాండిల్స్ అంతా పెట్టి ఒక క్యాండిల్ తీసుకుపోయి ఒక్కొక్క క్యాండిల్ తో ఒక్కొక్క క్యాండిల్ తో మనం అంటిస్తూ వస్తుంటాం.
0: ఆన్ ది దీపావళి డే,
1: ఉత్తరప్రదేశ్ దివాళి,
0: ఆన్ ది దివాళి డే విచ్ వి కాల్ దీపావళి, రో ఆఫ్ ల్యాంప్స్, వీ కీప్ ఏ రో ఆఫ్ క్రిసెట్స్, అర్జెంట్ క్రిసెట్స్, అండ్ విత్ వన్ ఫ్లేమ్ వీ కిండిల్ ఆల్ ద ఫ్లేమ్స్.
1: కానీ ఒక్క జ్యోతి నుంచి అనేక జ్యోతులు మనం అంటిస్తూ వస్తుంటాం.
0: విత్ వన్ ఫ్లేమ్ వీఆర్ ఏబుల్ టు కిండిల్ మీరియడ్ ఫ్లేమ్స్.
1: అంటించిన జ్యోతి పరబ్రహ్మ జ్యోతి, అంటింపబడిన జ్యోతులు జీవన జ్యోతులు.
0: ద జ్యోతి విచ్ కిండిల్స్ ఈస్ ది పరబ్రహ్మ జ్యోతి, ది ఎటర్నల్ ఫ్లేమ్, అండ్ ది others which are kindled by that flame, they are the jeevana jyoti.
1: కట్టగడపటికి అంటించిన జ్యోతి అంటింపబడిన జ్యోతి రెండు కూడాను ఒకటిగానే కనిపిస్తుంటాయి.
0: At last, the flame that kindles and the flame that is kindled, they are identical.
1: కనుకని ఈ పరబ్రహ్మ జ్యోతి జీవన జ్యోతి రెండు కూడాను ఏకం కావటం చేతని బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి, అది ఇది రెండు ఒకటి, బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మగానే రూపొందుతాడు.
0: బికాస్ దీస్ టూ ఫ్లేమ్స్ బికమ్ ఐడెంటికల్ వన్ అండ్ ది సేమ్, ఇట్ ఈస్ సెడ్ దట్ వన్ హూ నోస్ బ్రహ్మ బ్రహ్మ విత్, హీ విల్ అల్టిమేట్లీ బికమ్ బ్రహ్మ హింసెల్ఫ్.
1: కనుక జ్యోతి మెడిటేషన్ చాలా ఉత్తమమైనటువంటిది.
0: సో మెడిటేటింగ్ అపాన్ ద ఫ్లేమ్ ఈజ్ ది హైయెస్ట్ టైప్.
1: కారణం ఏమనగా, దేహమే ఉన్నదనుకో, ఈ దేహము క్రమక్రమేణ మార్పు చెందుతూ ఉంటుంది.
0: బికాస్ దిస్ బాడీ టేక్ ఇట్ ఫర్ ఇన్స్టెన్స్ ఇట్ గోస్ ఆన్ చేంజింగ్.
1: కనుక ఈ జ్యోతి మార్పు చెందడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: బట్ దిస్ ఫ్లేమ్ డజంట్ అండర్ గో చేంజ్.
1: ఎట్లనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము,
0: ఏ లిటిల్ ఇలస్ట్రేషన్ టు ప్రూవ్ దిస్.
1: ఒక చిన్న తొట్టిలో నీరు పోసి పెట్టాం,
0: యూ కీప్ ఏ టబ్ ఆఫ్ వాటర్.
1: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క టంబ్లర్ నీరు తీసుకుని పోతే ఆ టబ్ లో వాటర్ తగ్గిపోతుంది, క్షీణమైపోతుంది.
0: ఇఫ్ ఈచ్ వన్ డ్రాస్ ఏ టంబ్లర్ అవుట్ ఆఫ్ ది టబ్ ఫుల్ ఆఫ్ వాటర్, అట్ ఏ స్టేజ్ దెర్ విల్ బి నో వాటర్ ఇన్ ది టబ్.
1: ఒక ప్రదేశంలో ఒక లారీ ఇసుకు తెచ్చి పోసాము.
0: అట్ వన్ ప్లేస్ వీ హ్యావ్ డిపాజిటెడ్ ఏ లారీ లోడ్ ఆఫ్ శాండ్.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క బుట్టడు ఈ యొక్క ఇసుకును తీసుకుని పోతే అక్కడ ఆ ఇసుకు కూడా క్షీణించిపోతుంది.
0: If each one carries away a basket full of sand, all the sand would be exhausted.
1: Kani okkadi oka jyoti ekkadaina mantinchinamante aa jyoti nunchi laksha mandi jyotulu antinchukoni poni ee jyoti taggipothu.
0: But out of one flame one may kindle million flames, but this primordial original flame remains.
1: Kanukani ee jyoti ki cheeney punniye matya lokam visanti aneetvanti oka dasha undadu.
0: So there is no phase of diminution or destruction for this great flame.
1: Kanuka jyotini neevu meditation lo unchukoni tadupari neekemaina aaradhana roopam neeku okati ishtam unte aa jyoti lopalni nee aaradhana aa roopanni kudanu neevu sthapinchuko leka nilabettuko.
0: So focusing your attention upon the flame, if you have any form which you like, any form which is after your heart, you keep that form in that flame and meditate.
1: కనుక నా ఆరాధన దైవము ఈ యొక్క జ్యోతిలోనే ఉన్నాడు, పరబ్రహ్మ జ్యోతి నుంచినే అన్ని జ్యోతులు కూడా వచ్చినాయి అనేటువంటి యొక్క ఏకత్వ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవటం, ఇది చాలా సార్థకమైనటువంటి యొక్క మెడిటేషన్.
0: ఇట్ ఈస్ ది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్ టు థింక్ దట్ ది ఫామ్ విచ్ ఐ అడోర్ ఈజ్ ఇన్ ద జ్యోతి, ఇన్ ద ఫ్లేమ్, అండ్ దట్ ఫ్లేమ్ ఈజ్ ఇన్ ఆల్.
1: కానీ ఈనాడు అనేక రకములైనటువంటి మెడిటేషన్లు చాలా విరివిగా పెరిగిపోతూ వచ్చినాయి.
0: అండ్ టుడే దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్ దట్ ఆర్ ప్రొపగేటెడ్.
1: కానీ చెప్తూ ఉన్నారు కానీ దాన్ని అనుభవించిన వారు ఎక్కడా కనిపించడం లేదు.
0: దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ అబౌట్ ఇట్ బట్ వీ డు నాట్ కమ్ అక్రాస్ పీపుల్.
1: ఇవన్నీ కూడా కేవలము ఆర్టిఫిషియల్ మెడిటేషన్స్ అని చెప్పవచ్చు.
0: దీస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ మెడిటేషన్స్.
1: ఇంత సులభంగా ఒక్కతూరి కూర్చుని తట్టడమే ట్రాన్సెండెంటల్, పైకి పోతాడు పోతాడు పోతాడు ఎక్కడ పోతున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికీ అర్థం కాదు. ఈ విధమైనటువంటి యొక్క సులభమైనటువంటి దీంట్లోనే ఈ సాక్షాత్కారం పొందుతుంటే ఆనాటి మహనీయులు సప్తఋషులు వీరందరూ కూడాను ఇంత సులభమైన మార్గాన్ని వాళ్ళు తెలియకుండా పోయారా?
0: ఇఫ్ ఇట్ ఈజ్ సో ఈజీ టు సిట్ ఇన్ మెడిటేషన్ అండ్ దెన్ ట్రాన్సెండ్ ది బాడీ, ఈజ్ ఇట్ ఫర్ నథింగ్ దట్ ది సెవెన్ రిషీస్ ఆఫ్ ఓల్డ్ స్పెండ్ సో మెనీ ఇయర్స్ టు ట్రాన్సెండ్ ది లిమిటేషన్స్ ఆఫ్ ది బాడీ?
1: ఇంత సులభంగా వీరు ఆధ్యాత్మిక తత్వంలో ప్రవేశిస్తే వీరు చెప్పడం ఏమిటి, తన్మయత్వంగా మారిపోతారు. ఒక్క కొన్ని నిమిషాల లోపల వాళ్ళకు దేహం యొక్క భ్రాంతి ఏమాత్రము ఉండదు, ఇదే మెడిటేషన్ అని అంటున్నారు.
0: దే సే దట్ విత్ ఇన్ ఎ ఫ్యూ మినిట్స్ ది బాడీ కాన్షియస్నెస్ ఇస్ ఫర్ గాటెన్ అండ్ దెన్ దే రీచ్ ఎ స్టేజ్ ఆఫ్ ట్రాన్స్.
1: బాడీ కాన్షియస్నెస్ పోయినంత మాత్రమే ఇది మెడిటేషన్ అవుతుందా?
0: సింప్లీ బికాస్ బాడీ కాన్షియస్నెస్ ఇస్ లాస్ట్, we cannot describe that state as meditation.
1: Baaga rendu bottle taageseste adi kuda body consciousness.
0: If one drinks two bottles of wine then also he loses body consciousness.
1: Idi kuda oka meditation ena?
0: Is it a type of meditation?
1: Kaani adi kaadu. Body consciousness povali, atma consciousness, super consciousness raavali.
0: So meditation must first of all make us forget the body consciousness and it must also enable us to experience the super consciousness.
1: ee western country vallu ee material life lopala vaadantha kaali dip oka depression kaavatam cheta ee body consciousness povadaniki deenini aneka rakalaga upayog pettukuntu pracharam chestu vacharu.
0: People in the west, because of the frustration and depression they feel in their lives, they are propagating this type of meditation which grants them the forgetting of the body consciousness.
1: Kani bharatiya sanskruti yandu idi dini dhyanam ani cheppadaniki veelu kaadu, endukanaga mana dhyanam ante kontha mandi concentration antunnaru.
0: But according to Indian tradition this cannot be called dhyana, but some people describe dhyana as meditation.
1: This is concentration.
0: This is concentration.
1: కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు నేను ఒక పేపర్ పట్టుకున్నాను.
0: ఐఎమ్ హోల్డింగ్ ఏ పేపర్ ఇన్ మై హ్యాండ్.
1: ఇక్కడ నేను ఒక పేపర్ లో విషయం ఉన్నటువంటి చదువుతున్నాను.
0: ఐఎమ్ రీడింగ్ వాట్ ఈస్ దేర్ ఆన్ ద పేపర్.
1: డిస్ట్రిక్ట్ సేవాధల్ కాన్ఫరెన్స్ అని పెట్టుకున్నాము.
0: దేర్ ఐ ఫైండ్ ది వర్డ్స్ డిస్ట్రిక్ట్ సేవాధల్ కాన్ఫరెన్స్.
1: ఈ సేవాధల్ కాన్ఫరెన్స్ అనేటువంటి చదవడానికి నా కన్నులు అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి.
0: ఇన్ ఆర్డర్ టు రీడ్ what is printed on the paper, my eyes must be focused at the letters.
1: ee cheyi ikkada dinini pattukovali
0: and I must hold the paper in my hand.
1: Manasu yochinchali
0: and I must think with my mind.
1: Buddhi vicharinchali
0: and the intelligence must inquire.
1: Buddhi manasu cheyi kannulu ivanni kuda nu okka concentrate cheyinappudu dinini chadavadaniki veel avutundi.
0: Intelligence, mind, hand and the eyes, they must all work in conjunction. Only then it is possible to
1: anaga below sense indriyamulu yokka sammilatame ee yokka chadavadaniki veel avutundi.
0: So only with the coordination of all the senses it is possible for us to read.
1: Kabatti ee reading kanta kudano oka concentration undali.
0: Therefore concentration is necessary for reading.
1: Writing ku oka concentration undali.
0: Another type of concentration is necessary for writing.
1: Walking ku concentration undali.
0: Another type of concentration is necessary for walking.
1: Plate lopala pettinatundi padarthamu idi appalama idi bajja idi lekapothe chapati idi putina idi potato ane ee concentration lekapothe tinadaniki veelu kaadu.
0: It is not possible for us to eat if we do not have the concentration to discriminate whether this item is appalam ఆర్ వెదర్ దిస్ ఐటమ్ ఈజ్ ఎ స్వీట్.
1: ఒక డ్రైవింగ్ చేయాలంటే చక్కగా కాన్సన్ట్రేషన్ ఉండాలి.
0: టు డ్రైవ్ ఎ మోటార్ కార్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఎసెన్షియల్.
1: కనుక ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది బిలో సెన్స్ డైలీ లైఫ్ లో ఇది నేచురల్ ఇదిగా ఉంటుండాలి.
0: దిస్ కాన్సన్ట్రేషన్ బికమ్స్ ఎ రొటీన్, ఇట్ ఈస్ ఎ డైలీ హ్యాబిట్.
1: ఈ కాన్సన్ట్రేషన్ మనం డెవలప్ చేసుకునే నిమిత్తమై పెద్ద ధ్యానం ఎందుకు మనకు చేయాలి?
0: ఇన్ ఆర్డర్ టు గెట్ దిస్ కాన్సన్ట్రేషన్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు అండర్టేక్ ధ్యాన.
1: కనుక కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ధ్యానం కాదు.
0: దేర్ఫోర్ కాన్సన్ట్రేషన్ కెనాట్ బి ఈక్వేటెడ్ టు ధ్యాన.
1: కాన్సన్ట్రేషన్ బిలో సెన్స్.
0: కాన్సన్ట్రేషన్ ఈస్ బిలో సెన్స్.
1: మెడిటేషన్ బియాండ్ సెన్స్.
0: మెడిటేషన్ ఈజ్ బియాండ్ సెన్స్.
1: ఈ బియాండ్ సెన్స్ కు మనము ఈ యొక్క బిలో సెన్స్ నుంచి మనం ప్రయాణం చేయాలి.
0: We must travel, undertake the journey from below sense to what is beyond sense.
1: ఈ బిలో సెన్స్ అనేటువంటి దాంట్లో స్టార్ట్ అయిపోయి క్రమక్రమేణా ప్రారంభించుకున్నప్పుడు అక్కడ ఈ కాన్సన్ట్రేషన్ నుంచి కాంటెంప్లేషన్ అని ఒక బార్డర్ వస్తుంది.
0: So when we set out from what is below sense, through concentration we reach the stage of contemplation.
1: ఈ కాంటెంప్లేషన్ అనే క్లాస్ ను మనం హద్దును దాటినప్పటికీ మెడిటేషన్ వస్తుంది.
0: అండ్ వెన్ వీ క్రాస్ ది లిమిట్స్ ఆఫ్ కాంటెంప్లేషన్
1: మెడిటేషన్ బియాండ్ సెన్స్.
0: మెడిటేషన్ ఈజ్ బియాండ్ సెన్స్.
1: ఈ బియాండ్ సెన్స్ కు మనము ఈ యొక్క బిలో సెన్స్ నుంచి మనం ప్రయాణం చేయాలి.
0: వీ మస్ట్ ట్రావెల్ అండర్టేక్ ది

0: కాంటెంప్లేషన్, మెడిటేషన్, ఈ మూడు స్థాయిలు ఎట్లా ఉంటున్నాయంటే ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
1: సో దేర్ ఆర్ త్రీ స్టేజెస్, కాన్సన్ట్రేషన్, కాంటెంప్లేషన్ అండ్ మెడిటేషన్. కాన్సన్ట్రేషన్ మే బి కంపేర్డ్ టు ది వన్ యూ థింక్ యు ఆర్.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ కాంటెంప్లేషన్.
1: కాంటెంప్లేషన్ ఈజ్ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: ఇంకా మెడిటేషన్ అనేటువంటిది ది వన్ యు రియలీ ఆర్.
1: And meditation enables us to recognize the one you really are.
0: Kanuka, you are not one person.
1: Therefore, you are not one person.
0: Kanuka, ee moodinti sthayi lopala manamu ee prayanam cheyali. Kanukane, dehamuto indriya nigraham kavali, manastho aatmaabhiruddhi chendali, inga aatmato, soulto aatmanandanni anubhavinchali.
1: So, we must carry on our journey on these three planes. On the body plane, we must cultivate control of the senses. And on the mental plane, we must carry on the process of meditation. And we must attain the higher altitude.
0: Kanukane, ee naadu sevadala sabhyulandaru kodanu, work is worship. Kanuka, motta motta dehamto work cheyali, manastho worship cheyali, hrudayamto wisdom lo cheripovali.
1: So, sevadala workers must cultivate these three ideals. Work, worship and wisdom.
0: ఈ విధంగా దేహంతో పనిచేస్తూ మనస్తో భగవత్ చింతన చేస్తూ హృదయంతో ఆనందాన్నిలో లీనం కావాలి.
1: Working with the body and worshiping God, we must attain the state of ananda.
0: అయితే వర్క్ చేయకుండా వర్షిప్ అనేటువంటిది మాత్రం చేరడానికి వీలు కాదు.
1: But without work, it is not possible to worship.
0: Work oka flower vanti.
1: Work is comparable to a flower.
0: Ee flower nu manam develop cheskuntu protection cheskuntu gina pothe kamakramina aa flower lo unnatunte rekalu rali poi kamakramina oka pinde aneetunte oka idiga tayar avutundi.
1: By developing this
0: kaayiga tayar avutundi.
1: By developing this flower, in course of time the petals drop off and the tender fruit develops.
0: ఈ ఫ్రూట్ ను కూడా మనం అభివృద్ధి చేసుకుంటూ పోతే అదే ఒక విధమైనటువంటి పెద్ద ఫలంగా తయారవుతుంది, కాయనే ఫలంగా అవుతుంది.
1: సో దిస్ టెండర్ అన్రైప్ ఫ్రూట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ బికమ్స్ మెలోడింగ్ టు ఏ జ్యూసీ ఫ్రూట్.
0: ఇక్కడ ఫ్లవర్, కాయ, ఫలము ఈ మూడు కూడాను ఫ్లవర్ లేకుండా కాయ కాలేదు, కాయ లేకుండా పండు కాదు.
1: సో విదౌట్ ది ఫ్లవర్ యూ డు నాట్ హ్యావ్ ది టెండర్ ఫ్రూట్ అండ్ విదౌట్ ది టెండర్ ఫ్రూట్ we do not have the mellowed fruit.
0: Kanukane, work flower.
1: Therefore, work is the flower.
0: Worship kai.
1: Worship is the fruit.
0: Wisdom is fruit.
1: Wisdom is the mellowed ultimate fruit.
0: Kanuka ee moodinti sthayi nunchi kudano manamu moodu sevalu manam chestu raavali.
1: From the three planes we must carry on the three avenues of activity.
0: Samaja seva,
1: social service,
0: వ్యక్తిగత సాధన,
1: ఇండివిజువల్ ప్రాక్టీస్,
0: విశ్వ ప్రేమ,
1: యూనివర్సల్ లవ్.
0: ఈ మూడింటి ద్వారా మన సత్యసాయి సంస్థలను చాలా విరివిగా పెంచుకుంటూ పోవాలి.
1: త్రూ దీస్ త్రీ ఎవెన్యూస్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ మస్ట్ బి ఎక్స్పాండెడ్.
0: దీనిని ఇంకొక ఎగ్జాంపుల్ గా మీరు చెప్తాను. కారణం ఏమనగా అక్కడికి వెళ్లి మీ సేవాదలం వారికి ఈ విధమైనటువంటి ఆదర్శాలంతా చెప్తే మరింత ఉత్సాహంగా వారి కార్యంలో పాల్గొనడానికి వీలవుతుంది.
1: ఐ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్ బికాస్ వెన్ యూ గో బ్యాక్ యూ మస్ట్ బి ఏబుల్ టు ఇన్ఫ్యూజ్ ఇంట్రెస్ట్.
0: ఈ వర్క్, వర్షిప్, విజ్డమ్ ఈ మూడు కూడాను ఒకే గమ్యాన్ని చేరుస్తుంది.
1: దీస్ త్రీ, వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్, దీస్ త్రీ హ్యావ్ ఓన్లీ వన్ డెస్టినేషన్.
0: గోల్ ఇస్
1: వన్ గోల్.
0: ఎట్టిందంటే ఇప్పుడు మనము చాలా మంది ప్రయాణం అయిపోతుంటున్నాము.
1: సెవెరల్ ఆఫ్ అస్ అండర్టేక్ ఎ జర్నీ.
0: ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ చేస్తున్నాము.
1: వీఆర్ ట్రావెలింగ్ బై అన్ ఆర్డినరీ ట్రైన్.
0: దీనిలో ఏమైపోతుందంటే ఈ ట్రైన్ ఒక్క స్టేషన్ పోతుంది, అక్కడ నిలిచిపోతుంది, అక్కడ నుంచి మరి ఇంకొక ట్రైన్ కోసం మనం క్యాచ్ చేయాలి, అక్కడ వెయిట్ చేయాలి.
1: దిస్ ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్స్ అప్ టు ఎ స్టేషన్ అండ్ దేర్ ఇట్ స్టాప్స్ అండ్ దెన్ వీ మస్ట్ క్యాచ్ అనదర్ ట్రైన్.
0: అక్కడ కొంత సమయం పొందాల్సి వస్తుంది.
1: అండ్ వీల్ బి పుట్ టు సమ్ ట్రబుల్ దేర్.
0: కనుక ఈ ఆర్డినరీ ట్రైన్ లోపల కొన్ని విధమైనటువంటి కాలము అధికంగా గడిచిపోవటము, కొన్ని శ్రమలకు గురి కావటము జరుగుతుంటది.
1: వెన్ వీ ట్రావెల్ బై ఆర్డినరీ ట్రైన్ దేర్ విల్ బి ఎ లాస్ ఆఫ్ టైమ్ అండ్ దేర్ విల్ బి అదర్ టైప్స్ ఆఫ్.
0: కానీ ఆర్డినరీ

0: ట్రైన్ కూడాను అన్ని స్టేషన్లు సమానమైన స్టేషన్లోనే పోతుంటాయి.
1: అండ్ దిస్ ఆర్డినరీ ట్రైన్ స్టాప్స్ అట్ ఆల్ స్టేషన్ ఈక్వలీ.
0: ఈ ఆర్డినరీ ట్రైన్ కును తర్వాత ఈ ట్రైన్ లోపల త్రూ క్యారేజ్ ఒకటి తగిలిస్తారు.
1: ఇన్ ది ఆర్డినరీ ట్రైన్ సమ్ టైమ్స్ దేర్ విల్ బి ఎ త్రూ క్యారేజ్.
0: ఈ త్రూ క్యారేజ్ తగిలించడం వల్ల స్టేషన్ లో ఆ ట్రైన్ నిలిచిపోయినా మనం కూర్చున్న క్యారేజీ మరి ఇంకొక ట్రైన్ కు తగిలిస్తుంది.
1: సో దిస్ త్రూ క్యారేజ్ విల్ బి అటాచ్ టు అనదర్ ట్రైన్, therefore we need not get down from the through carriage.
0: మూడవది through train ఉంటుంటది.
1: And the third is a train which runs through.
0: ఇతరులను ఉద్ధరించాలనుకున్నప్పుడు, ఇతరులకు సహాయం కావాలనుకున్నప్పుడు, ఇతరుల యొక్క దుఃఖంలో ఒక నివారణ చేయాలనుకున్నప్పుడు కొంతవరకు మనం కర్మ మార్గంలోనే ప్రవేశించాలి.
1: In order to alleviate the suffering and the distress of others, in order to comfort others, we must undertake this karma marga.
0: ఒక విధమైనటువంటి యొక్క దుర్మార్గాన్ని మనం పట్టాలనుకున్నా, ఒక విధమైనటువంటి అన్యాయ అక్రమ అనాచార అసత్యములను మనం కొంతవరకు పట్టి సాధించాలనుకున్నా, వారి మార్గమును కొంతవరకు మనం వెళ్లవలసి వస్తుంది.
1: ఇన్ ఆర్డర్ టు అరెస్ట్ టెండెన్సీస్ విచ్ ఆర్ అన్ఫెయిర్, విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ ఇంజస్టిస్, సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు అడాప్ట్ దట్ పాత్.
0: ఎట్లనగా, మన ఇంటిలో దొంగలు పడ్డారు రాత్రి.
1: సపోజ్ ద థీవ్స్ హ్యావ్ ఎంటర్డ్ ది హౌస్ ఎట్ నైట్.
0: మనం కనుక్కున్నాం,
1: వీ ఆర్ అవేక్.
0: కనుక్కున్న తక్షణమే దొంగలు ఏదో ముండ్ల రోడ్ లోపల పరిగెత్తిపోతున్నారు.
1: అండ్ యాజ్ సూన్ యాజ్ వీఆర్ అవేక్ ది రాబర్స్ ట్రై టు రన్ అవే టు థార్నీ బుషెస్.
0: అయితే వాడు ఈ ముండ రోడ్ లో పోతున్నాడు కదా అని మనం తార్ రోడ్ లో కారు వేసుకుని పోదాం వాడిని పట్టడానికైతే వాడు చిక్కడు.
1: ఇఫ్ వి గో అలాంగ్ ది తార్ రోడ్ ఆర్ ది టాప్ రోడ్ ఇన్ అవర్ కార్, we cannot catch the thief. The thief who runs away,
0: ఆ thief ను పట్టాలనుకున్నప్పుడు thief పోయిన మార్గంలోనే మనం పరిగెత్తాలి.
1: In order to catch the thief, we must pursue the path which the thief had followed.
0: అదే విధంగానే కష్టజీవులను మనం ఉద్ధరించాలనుకున్నప్పుడు మనం కష్టంలోనే దిగాలి.
1: So when we want to help people who are in distress, we must also be prepared to undergo that distress.
0: కనుక మొట్టమొదట మనము వర్క్, ఈ వర్క్ మార్గంలో మనం ప్రవేశించి ఆ వర్క్ ద్వారా మనము పవిత్రం గావించాలి.
1: దేర్ఫోర్ వి మస్ట్ ఫస్ట్ ఎంటర్ ది ఫీల్డ్ ఆఫ్ వర్క్ అండ్ త్రూ దట్ వర్క్ వి మస్ట్ అటైన్.
0: ఈనాడు లోకములో దుష్కర్మలు మనం దూరం చేయాలనుకున్నప్పుడు మనము ఆ కర్మల ద్వారానే మనం ఆ కర్మలను దూరం చేయాలి.
1: వెన్ వి వాంట్ టు పుట్ ఎన్ ఎండ్ టు ఈవిల్ ప్రాక్టీసెస్, ఓన్లీ త్రూ సచ్ పాత్ వి కెన్ సెట్ దెం రైట్.
0: కాలిలో విరిగినటువంటి ముళ్ళును ముళ్ళుతోనే తీయడానికి ప్రయత్నం చేయాలి.
1: ఇఫ్ ఎ థార్న్ రన్స్ త్రూ ది ఫుట్ ఓన్లీ విత్ ఎ షార్ప్ నీడిల్ విచ్ ఇస్ లైక్ ఎ థార్న్,
0: మన బట్టకైనటువంటి మట్టిని మనం పోగొట్టుకోవాలంటే తిరిగి మట్టితోనే కడగాలి.
1: ది డర్ట్ ఆన్ ది క్లాత్ మస్ట్ బి రిమూవ్డ్ విత్ డర్ట్.
0: దీనినే పూర్వకాలము చౌడు అని చెప్పేటువంటి వారు. ఈనాడు సోపులు, సన్లైట్ సోపులు, ఇంకా సోపులు కావాల్సిన వచ్చినాయి. కానీ పూర్వము మట్టితోనే మన యొక్క వస్త్రముల యొక్క దీని మట్టిని పోగొట్టడానికి ప్రయత్నించేటువంటి వారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే యూస్ టు మేక్ యూజ్ ఆఫ్ వాట్ ఈస్ ఎ మెటీరియల్ కాల్డ్ చౌడు, విచ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ సాయిల్. అండ్ విత్ దిస్ సాయిల్ దే యూస్ టు ప్యూరిఫై ది క్లాత్ బై రిమూవింగ్ ది టెయింట్ ఆన్ ది క్లాత్.
0: కనుక అదే విధంగానే వజ్రాన్ని కోయాలనుకున్నప్పుడు వజ్రంతోనే దాన్ని వజ్రాన్ని కోయాలి.
1: ఇఫ్ యు వాంట్ టు కట్ ఏ డైమండ్, యు కెన్ కట్ ఇట్ విత్ అనదర్ డైమండ్.
0: అదే విధంగానే కర్మను కర్మతోనే మనం సాధించాలి.
1: దేర్ఫోర్ వీ మస్ట్ త్రూ కర్మ వీ మస్ట్ అటైన్ కర్మ.
0: కనుక సేవాదళము వారికి అందరికీ ఈ కర్మ మార్గము చాలా పవిత్రమైనటువంటి మార్గము, ఇది ఆదర్శవంతమైనటువంటి మార్గము.
1: సో ఫర్ మెంబర్స్ ఆఫ్ ది సేవాదళ, this marga of karma, this path of karma is the most sacred and most urgent.
0: Prema swaroopulara, ee gadichipoyinaatundi yokka samaveshamula kante kudanu ee samaveshanni marinta pavitramaina oka saarthakamaina yokka samaveshanga meeru bhavinchi ee samavesham nunchi nenna kudanu meeru mai ee samaveshamlo nirnayinchinaatundi konni nirnayalanu aacharanalo pettatamu పెట్టించటము చేయటము చేయించటం కూడా జరిపించి మన సంస్థల యొక్క అభివృద్ధిని విరివిగా పెంచి దేశానికి సరియైనటువంటి యొక్క నాయకులుగా ఆదర్శంగా నిరూపిస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: పవిత్రాత్మ స్వరూపా, ఐ బ్రింగ్ మై డిస్కోర్స్ టు క్లోజ్ దట్ యు విల్ regard this conference as something different, as more sacred, more significant, and you make a resolution that you should implement all the conclusions that you have arrived at this conference, and thereby expand the organization, and in that hope and with blessing, I conclude this course.
2: That was an eye-opener discourse delivered by Bhagwan Baba during the Central District Sevadal Conveners Training Camp held in Brindavan on the 25th of May 1979. In this discourse, Bhagwan urged the participants to have faith only in one name and one form. He also explained the importance and role of being a Sevadal in the Satya Sai organizations, and then went on to explain about the best way of doing meditation and the right royal path one should tread during one's life sojourn. Thank you and Sai Ram.

0: One may be an expert and a scholar in all the epic sacred texts, Vedas and Vedangas. One may be one of penance and may achieve many of the heights in spiritual field. One may be one of sacrifice, but yet none would ever equal a devotee. What else is to be convened to the members of this august assembly?
1: Vidyarthulara.
0: Students.
1: Prachina kalamundi భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని అనేక మంది అనేక విధములైన మార్గములతో భగవంతుని చేరుటకు అనేక ప్రయత్నములు సలుపుతూ వచ్చారు.
0: బేసింగ్ ఆన్ ద ప్రొపగేషన్ అండ్ ద టీచింగ్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్ పర్స్యూయింగ్ వేరియస్ పాత్స్ ఇన్ స్పిరిచువాలిటీ.
1: ఇందులో వైదిక మార్గమునందు నాలుగు విధములైనటువంటి యొక్క మార్గములు ఏర్పరచుకున్నారు.
0: As per the Vedic doctrine, there are four paths.
1: Modatidi Satyavati Aradhana.
0: The first one is form of worship called Satyavati.
1: Rendavadi Angavati.
0: The second form Angavati.
1: Moodavadi Nidanavati.
0: Third one Nidanavati.
1: Nalugode Pradhanavati.
0: The fourth one Pradhanavati.
1: Indulo mottamodati Satyavati Aradhana.
0: The first form of worship is Satyavati.
1: ఈ సత్యవతి ఆరాధనగా భగవంతుడు సర్వత్రా ఉన్నటువంటి వాడనియు పాలలో వెన్న ఏ విధంగా సర్వత్రా కణం కణంనందు కూడా ఉన్నదో అదే విధంగానే భగవంతుడు సర్వత్రా ఉన్నాడని విశ్వసించి ఆరాధించటం.
0: The first form of worship called Satyavati wants us to believe that God is everywhere like butter spread all over the milk and it is present in every cell, in every drop.
1: Nuvvulalo noonu undinattuga karralo nippundinattuga bhagavantudu ee sarvatra drishyakalpitamainatti ee jagattante ikkunu nindinadi bhagavantude aneetundi satyanni gurtinchi vaaru aaradhana salipetundi vaaru.
0: The Satyavati form of worship will also tell you that just as you find oil in till seeds, just as you find the fire in the wood, in the entire apparent world, you find the divinity.
1: Vishwam Vishnumayam Jagat.
0: The entire universe is filled with Vishnu alone.
1: Kanukane Jagat Tantayikudanu Vishnumayamayanikuntiraniyu Jagat Karyaswarupamaniyu Vishnu Karanaswarupani Vishasinchi Aradhana Salaptu Vachar.
0: This mode of worship considers divine as the cause and the universe its effect.
1: Rendavadi Angavati.
0: The second form of worship is Angavati.
1: Dinni marinta sukshmamainatundi margamlo dinni praveshimpa chesaru.
0: It explains in a subtler way.
1: Indulo panchabhutamulu shabda sparsha roopa rasa gandhamu aakashamu vayuvu jalamu bhoomi shabdamu annittu cheri ee panchabhuta swaroopame paramaatmudani vishwasinchi ఒక్కొక్క భూతమును కూడా ప్రత్యేకించి ఆరాధన సల్పుతూ వచ్చారు.
0: హియర్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ డివైన్ అండ్ ఈచ్ ఆఫ్ ది ఎలిమెంట్ ఈజ్ వర్షిప్డ్. యు ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ద స్పేస్ అండ్ ద ఎర్త్ ద విండ్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఎవ్రీ వన్ ఈజ్ వర్షిప్డ్ ఇండివిజువలీ.
1: ఈనాటికి కూడాను గంగ మహాతాయి మహాతల్లి గంగా మాత అని కూడాను నేటికి కూడాను గంగను పూజిస్తూ వస్తున్నారు.
0: ఈవెన్ టుడే Ganges, Ganga is worshipped as the divine mother.
1: Agnihotrudu ani yajna yagadi samayamlandu agnini kudanu aaradhistu vastunnaru.
0: Fire is worshipped as God where all offerings are made.
1: Varuna devudu ani ee yokka gali vaananu kudanu aaradhistu vacharu.
0: Rain is considered as rain god and worshipped.
1: Kanukani ee vidhanga panchabhutamulu kudanu pratyana sanskrutini puraskarinchukoni bharatiyulu aaradhanalu salpitu vacharu.
0: Bharatiyas worshipped all the five elements as per the tradition of the ancient culture.
1: Veerile rendu tagainatundi angavati aaradhana.
0: This is the second form of worship called angavati.
1: Anyavati.
0: Third one anyavati.
1: Idi kevalamu okkoka aakaramunaku okkoka chinnamu matrame teeskoni aaradhana salputu palana devata swaroopamani aa chinnamunu puraskarinchukoni nirupinchutu vacharu.
0: In this anyavati form of worship there is a specific form and a specific sign. And if we worship basing on that form of our own imagination.
1: Kodandapani ante Ramulu ani oka artham.
0: Kodandapani means Rama.
1: Jatajhutamulu dharinchi gangana sirasu pai ninchukunnatunte vaadunte idanu Ishwarudu ani oka artham.
0: The one with the four locks and Ganga, the Ganges above, is Lord Shiva.
1: Chakra gada padmamulu dharinchinatunte vaadu Vishnu ani.
0: The one with conch, the mace and wheel is Vishnu.
1: Sikapinchamulu dharinchinatunte vaadu murulanu chepattinatunte vaadu Krishnudu ani.
0: The one with peacock feather and flute is Lord Krishna.
1: Veena vaani aneetundi Saraswati ani.
0: Saraswati has veena.
1: ఈ విధంగా ఒక్కొక్కరి వారి యొక్క చిహ్నమును పురస్కరించుకుని ఆరాధనను సల్పుతూ వచ్చేటువంటి వారు.
0: ఆల్ ది డిఫరెంట్ డైటీస్ ఆర్ వర్షిప్ బేసింగ్ ఆన్ ది ఇన్సిగ్నియా దే హావ్.
1: ఈ విధంగా కొన్ని చిహ్నములు మాత్రమే ధరించి తద్వారా దైవాన్ని ఆరాధిస్తూ వచ్చారు.
0: దే వర్షిప్ ఆల్ ది సైన్స్ విచ్ గో టు ది డివైన్ యాజ్ పర్ దేర్ ఓన్ ఐడియా.
1: ఒకటి రూపమని రెండవది నామమని.
0: One is the form, the other is the name.
1: ఈ రూపనామం ఆధారం చేసుకుని ఆరాధిస్తూ వచ్చారు.
0: They worship basing on these two.
1: ఈ రూపనామం రెండు కూడాను ఒకదానితో ఒకటి చేరినప్పుడే దివ్యత్వం అనేది ఆవిర్భవిస్తుంది.
0: Unless there is perfect combination of the name and form, you don't find the divinity originating there.
1: ఇది చూడండి, ఇది ఒక మ్యాచ్ బాక్స్.
0: This is a match box.
1: ఈ మ్యాచ్ బాక్స్ లోపల ఇది మ్యాచ్ స్టిక్.
0: యూ హ్యావ్ ఇన్ సైడ్ దిస్ మ్యాచ్ స్టిక్.
1: ఈ మ్యాచ్ బాక్స్ లో ఉన్నది ఒకే శక్తే, మ్యాచ్ స్టిక్ లో ఉండేటువంటిది ఒకే శక్తే.
0: ద మ్యాచ్ బాక్స్ అండ్ ద మ్యాచ్ స్టిక్ కంటైన్ ద సేమ్ పవర్.
1: ఇది రూపము, ఇది నామము.
0: దిస్ ఇస్ ద ఫార్మ్ అండ్ ఇస్ ద
1: నేమ్. రూపనామం రెండు చేరేటప్పటికే నిప్పు వచ్చేసింది.
0: సో యూ మస్ట్ స్ట్రైక్ వన్ అగేన్స్ట్ ది అదర్.
1: అనగా ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మన జ్ఞానం అనేటువంటి ఇది ప్రాబలమవుతుంది.
0: When you strike both the name and form, you get the light of wisdom.
1: జ్ఞానాగ్ని అన్నారు.
0: This is the fire of wisdom.
1: అనగా దైవ రూపమును దైవ నామమును కూడాను రెండింటిని సమ్మిళితం చేసినప్పుడే ఈ జ్ఞానాగ్ని అనేటువంటిది మన నుండి ఆవిర్భవిస్తుంది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద కాంబినేషన్ ద నేమ్ అండ్ ఫార్మ్ ప్రొడ్యూసింగ్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
1: రెండింటి యందు ఉన్నటువంటిది ఒకే శక్తియే.
0: ద సేమ్ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ బోత్.
1: ఈ రూపమునందు ఉన్నది నామంనందున్నది కూడా ఒకే శక్తియే.
0: ద పవర్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఇస్ వెరీ మచ్ సేమ్ ఇన్ ద నేమ్ ఆల్సో.
1: కనుక నామము రూపాన్ని స్మరింపజేస్తుంది.
0: దేర్ఫోర్ ద నేమ్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్ ద ఫార్మ్.
1: రూపము నామాన్ని స్మరింపజేస్తుంది.
0: అండ్ ద ఫార్మ్ విల్ మేక్ యూ
1: నామము రూపాన్ని నిర్మింపజేస్తుంది.
0: అండ్ దేర్ఫోర్ ఇస్ ద నేమ్ దట్ విల్ మేక్ యూ ఇమాజిన్ ద ఫార్మ్.
1: కనుక రెండు కూడాను ఏకత్వంతో కూడినటువంటివి.
0: బోత్ ఆర్ వన్.
1: రూపనామములు రెండు కూడాను ఒకే దివ్యత్వంతో కూడినటువంటివి.
0: నేమ్ అండ్ ఫార్మ్ రిఫ్లెక్ట్ ది సేమ్ డివైన్ ప్రిన్సిపల్.
1: నిదానవతి అనేటువంటిది మరొకటి.
0: ద నెక్స్ట్ వన్ ఇస్ నిదానవతి.
1: ఈ నిదానవతి అనేటువంటిదాన్ని ఒక విధమైనటువంటి యొక్క సాధనల కింద మార్చుకుంటూ వచ్చారు.
0: నిదానవతి ఇస్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన అండర్టేకింగ్.
1: అది ఏ అష్ట విధమైనటువంటి సాధనలు చెప్పారు.
0: దర్ ఎయిట్ పార్ట్స్ ఆఫ్
1: నవవిధ మార్గములు అని కూడా బోధించారు.
0: ఆల్సో నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: ఈ విధమైన మార్గముల చేతనే భగవంతుని చింతిస్తూ స్మరిస్తూ వారు గమ్యాన్ని చేరుకుంటూ వచ్చారు.
0: Following these nine paths of devotion, they think of God, they think of Him, and then
1: upasana
0: attain liberation.
1: Yemiti. Upasana anaga yemiti.
0: What do you mean by upasana?
1: Anaga tana gamyani tanu cherukotame upasana yokka shakti.
0: Upasana worship means that which takes you
1: tana
0: to the goal.
1: Tana lakshyani tanu sadhinchatame upasana yokka shakti.
0: To achieve the aim is the power of worship.
1: కనుకనే లక్ష్యాన్ని ఏనాటి కూడా నువ్వు మరవకూడదు. మార్పు కావించుకోకూడదు. ఇలాంటి మార్పు కలిగినటువంటి యొక్క లక్ష్యాన్ని మనం సాధిస్తూ రావాలి. ప్రాచీన కాలం నుండి ఈ వేద విహితమైనటువంటి మార్గం పురస్కరించుకుని దైవాన్ని ఆరాధిస్తూ దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు ఆనాటి సాధకులు.
0: Aspirants then followed the culture of Bharat, adhered to all the procedure laid out in Veda and could attain divinity.
1: కానీ దేశకాల పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని నేటి యువకులు యందు ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సాధనలు విస్మరిస్తూ వచ్చారు.
0: With the passage of time, as an effect of the modern times, these spiritual practices are not known to modern youth.
1: ఏమిటి, రాళ్ళు దేవుళ్ళు అవుతారా?
0: How do you consider a stone a god?
1: చెట్టు దేవుళ్ళు అవుతారా?
0: How do you consider a tree a
1: god? దేవుళ్ళు అవుతారా?
0: How do you consider ant hill divine?
1: పశువులు దేవుళ్ళు అవుతారా?
0: How can you consider animal god?
1: ఈ ప్రశ్నలు వేస్తూ వచ్చారు.
0: They put such sort of questions.
1: ఇది కేవలము సంకుచితమైనటువంటి భావములే.
0: It's narrow minded feeling.
1: ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance when we say that God is present in all?
1: సర్వభూతముల యందు కూడా ఉంటుండాలి.
0: God is present in all.
1: దీనిని సైన్స్ లోపల కూడాను ప్రతి పదార్థం యందు కూడాను అటమంటుండాలి.
0: This science declares that matter is made up of atoms.
1: ఈ అణుశక్తి అనేటువంటిది లేకుండా ఏ పదార్థం కూడాను ఆవిర్భవించదు.
0: Without this latent atomic power, you don't expect any matter.
1: కనుక మట్టిలో ఉంటుండాలి, చెట్టులో ఉండాలి, పుట్టలో ఉంది, గుత్తలో ఉంది.
0: Therefore you find present divinity in an ant hill, on the mountain top.
1: ఈ శక్తి మాత్రం అన్నిటిందు ఉండదని మీరు వాదించినప్పుడు ఈ దివ్య శక్తి ఎందుకు అన్నిటిందు ఉండదు?
0: When you say that there is atomic power everywhere, why not the divine power?
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను అంతారామమయం, ఈ జగమంతారామమయం అని ప్రచారం చేస్తూ వచ్చారు.
0: Since ancient times it was widely propagated that Rama is present everywhere, all over the universe.
1: యువకులు యందు అంతా సైన్స్ మయం, ఈ జగమంతా సైన్స్ మయం అన్నారు.
0: But modern youth consider that the whole universe is filled with science.
1: ఏమిటి సైన్స్ అంటే?
0: What is this science?
1: ఈ సైన్స్ లో ఉన్నంత అమాయకత్వము అజ్ఞానము మరొక దాని యందు లేదు.
0: The science is full of ignorance and innocence.
1: ఈ సైన్స్ అనేటువంటిది ఎక్కువ డెవలప్ చేసుకున్నామని, విజ్ఞానం అనేటువంటి దాన్ని అవి అమితంగా పెంచుకున్నామని, సాంకేతిక విజ్ఞాన శాస్త్రాన్ని విరివిగిరిగా పెంచినామని అనుకుంటున్నారు. కానీ దీంతో పాటు అజ్ఞానం కూడా పెరుగుతూ వస్తున్నదనేటువంటి సత్యాన్ని మరవకుండా చూసుకోవాలి.
0: You think that science has progressed, technology has improved, but at the same time never forget there is a rise of ignorance also.
1: కనుకనే ఈ ప్రజ్ఞాన విజ్ఞాన అజ్ఞానములు కూడాను జంట పట్టుల వలె ఒకదానికోటి వెంట పడుతుంటాయి.
0: దేర్ఫోర్ వీ ఫైండ్ ది త్రీ బర్డ్స్, వన్ ఆఫ్ ది సైన్స్ అండ్ వన్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ వన్ ఆఫ్ అవేర్నెస్, దే ఫాలో.
1: ఈ రియాలిటీకి ఒక షాడో అనేటువంటిది వెంటాడుతుంటాది.
0: ది రియాలిటీ విల్ ఆల్వేస్ బి అకంపనీడ్ బై ఎ షాడో.
1: కనుక ఈ విధమైన విరోధ భావములే లేకుండా విశ్వాసం అనేది అభివృద్ధి కావడానికి అవకాశం ఉండదు.
0: విత్ దీస్ కాంట్రడిక్టరీ ఐడియాస్ ద ఫెయిత్ డెవలప్స్.
1: కనుకని ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటుంది.
0: సో ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ఇప్పుడు ఒక బాయ్ చెప్పాడు, స్వామి మాకు దృఢమైనటువంటి విశ్వాసం అనుగ్రహించి ఈ విశ్వాసాన్ని పెంచాలి అని ప్రార్థించాడు.
0: ఏ బాయ్ జస్ట్ నౌ ప్రే టు భగవాన్, గాడ్ బ్లెసెస్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: ఇది చాలా అమాయకత్వం.
0: It's one of innocence.
1: విశ్వాసం ఒకరు పెంచేటువంటిది కాదు.
0: Faith cannot be developed by anyone.
1: పుట్టినప్పటి నుంచి ఆ విశ్వాసం తన నుండి ఆవిర్భవిస్తుంది.
0: You find the faith along with your birth.
1: ఎందుకనగా సత్యాన్ని గుర్తించినప్పుడు విశ్వాసం తమంతస్తామే అభివృద్ధి అవుతుంది.
0: When once you know the truth, the faith automatically develops.
1: ఈమె నా తల్లి అనేటువంటిది రావాలనుకుంటే నీకు ఆ విశ్వాసమే.
0: If you say so and so is your mother, you say that in full faith.
1: విశ్వాసమే లేకపోతే షీ ఇస్ మై మదర్ అని ఎవరు చెప్పలే.
0: If you have no faith, you can't declare so and so is your mother.
1: అదే విధంగానే ఇతను నా గాడ్ నా దైవము అనేటువంటిది పూర్తి నమ్మకం ఉంటే దానిపైన విశ్వాసం పెరుగుతుంది.
0: If you got full faith, he is my God. Naturally you love him more and declare.
1: Faith in yourself and faith in God.
0: Therefore faith in yourself, faith in God.
1: This is the secret of greatness.
0: This is the secret of greatness.
1: మొట్టమొదట నిన్ను నీవు నమ్మాలి.
0: First have faith in yourself.
1: తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మలేడు.
0: The one who has no faith in one's own self will not develop faith in God.
1: దైవాన్ని నమ్మనటువంటి వాడు ఎవరంటే తనం తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మదు.
0: The one who has no faith in one's own self will not be able to repose faith in God.
1: తనం తాను నమ్మినటువంటి వానికి దైవం పైన సంపూర్ణ నమ్మకం వస్తుంది.
0: If you have full faith in yourself, naturally you will have total faith in God.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని పురస్కరించుకొని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి, రెండు పూర్ణమే.
0: Basing on this it is said that is total and this is equally total.
1: కనుకనే ఈ రెండింటి యందు ఉన్నది కూడాను ఒకే దివ్య తత్వమే.
0: So it is the divinity very much same in both.
1: మన వేద కాలం నుండి కూడాను ఇలాంటి ప్రాచీన సాంప్రదాయములు అనేకంగా జరుగుతూనే వస్తున్నాయి. దాని ఫలితములు కూడా వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు.
0: Since ancient times, as per Vedic injunctions and teachings, we have so many traditions.
1: ప్రతి దాని యందు కూడాను వారు విశ్వాసం అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
0: We have full faith in every ritual and tradition.
1: దైవము కాని వస్తువు కాని దైవనామము కానిటువంటి యొక్క పేర్లు కాని ఈ జగత్తులో దేవుని విశ్వసించారు.
0: They had full faith that there is no material, there is no object in this world, there is no name in this world without anything. నామము
1: ఎక్కడైనా ఉంటుందా?
0: Do you find any name without a form?
1: ఇప్పుడు గాడ్ అనేటువంటి నామం ఉంది.
0: Now here is a name, God.
1: ఈ గాడ్ అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది? రూపమే లేకపోతే గాడ్ అనే పేరు రాదే.
0: Where from you got this name? Without a form you don't get the name either.
1: కానీ కొంతమంది వాదోపవాదంలో కూడాను కొంత దీన్ని పురస్కరించుకుని అభివృద్ధి పరుస్తుంటారు.
0: However some argue.
1: గగన పుష్పములు అంటారు.
0: They say గగన పుష్ప, the flower.
1: గగనము లోపల పుష్పం ఉందా?
0: Do you find a flower there in the sky?
1: దీనికి రూపం లేనప్పుడు నామం ఎట్ట వచ్చింది?
0: Where it has no form, how do you get the name?
1: ఇది చాలా పొరపాటు. అది నామం కాదు.
0: It's not a name.
1: సమాసము. గగనం పుష్పం రెండు వస్తువులు ఉన్నాయి ఇక్కడ.
0: It is samasa, combination of two words, not single name.
1: అదే విధంగా ఇక్కడ గాడ్ అనేటువంటిది సింగిల్ వర్డ్, నాట్ రెండు.
0: God is a single word but not combination of two words.
1: ఈ రూపమే లేకపోతే పేరు ఎట్ట వచ్చింది?
0: When there is no form, how do you get the name?
1: కనుక నీ రూప నామములు రెండు కూడాను అవినాభావ సంబంధంగా అనాది కాలం నుండి ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
0: సో నేమ్ అండ్ ఫామ్ ఆర్ ఇంటర్రిలేటెడ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
1: కాని దీనిని కాదనడానికి వీలు కాదు.
0: యు కెనాట్ డినై దిస్ ఫ్యాక్ట్.
1: కేవలము దృశ్యకల్పితమైన ఈ జగత్తు నందు అనేక రూపనామములు మనం గోచరించవచ్చును.
0: ఇన్ దిస్ అపేరెంట్ ట్రాన్సెంట్ వరల్డ్ యూ మే ఫైండ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫామ్.
1: అయితే ఏక ప్రభువుకు అనేక నామ.
0: బట్ వన్ గాడ్ హ్యాస్ మెనీ నేమ్స్.
1: ఏకోహం భవస్యాం.
0: One manifests into me.
1: తనకు తానే సంకల్పించుకుని అనేక రూపంలో తిని కనిపిస్తూ వస్తున్నాడు.
0: God wills in such a way that he would manifest into many.
1: ఒక్కటిగా ఉన్నటువంటిది అనేకంగా సృష్టించుకుని
0: One manifests into me.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని ప్రజలకు బోధించే నిమిత్తమై కర్మోపాసన జ్ఞానము అని మూడు మార్గములు ఏర్పరుస్తూ వచ్చారు.
0: To teach the principle of unity in diversity. These three paths, the path of action, the path of worship, and path of wisdom are taught. The work of worship and wisdom are given.
1: ఈ మార్గముల చేత ఏకత్వమైనటువంటి అనేకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేశారు.
0: These paths will help us to recognize the unity and diversity.
1: కానీ ఉన్నది ఒక్కటే.
0: But only one.
1: ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: Truth is one. It is referred to many by many.
1: ఇది కేవలం అనేకత్వం అనేటువంటి ఏకత్వం నుంచినే ప్రారంభమైనాయి.
0: And this multiplicity is out of unity alone.
1: ఇది వన్, ఒకటి.
0: దిస్ ఇస్ వన్.
1: ఇది నైన్.
0: దిస్ ఇస్ నైన్.
1: ఏ నంబర్ పెద్దదని ఏ పిల్లవాడిని అడిగినప్పటికీ నైన్ అనేటువంటి నంబర్ పెద్దది అంటాడు.
0: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ బాయ్ విచ్ నంబర్ ఇస్ బిగ్ నంబర్, హీ విల్ సే నైన్.
1: కాదు కాదు, ఒకటే పెద్ద నంబర్.
0: నో, వన్ ఇస్ బిగ్ నంబర్.
1: వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ నైన్ అయిపోయింది.
0: Therefore, 1 plus 1 plus 1 plus 1 will make a total of 9.
1: One ne lekapothe 9 ekkadi nunchi vachindi?
0: Without one, how do you get 9?
1: Kabatti, ee one is hero. This world is zero.
0: One is hero. This world is zero.
1: Hero becomes zero if he forgets God annaru.
0: So hero becomes zero if he forgets God.
1: Kanuka daivanni marchinchadam ekatvame, ade daivam.
0: God is the hero, that's one.
1: Daanni marchipoyinamante inkanta prapanchame emi ledu.
0: If you forget God, well, there is no existence.
1: ఇది భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని అనాది కాలం నుండి కూడా ప్రచార ప్రబోధలు సల్పుతూ వచ్చినటువంటిది ఇదియే.
0: This principle of oneness, the principle of unity, is the teaching of Vedas since ancient times.
1: కనుకని ఏకత్వాన్ని మనం బలపరుచుకుంటూ రావాలి.
0: So we have to develop the principle of unity.
1: ఏని ఎందు చూసినప్పటికీ ఉన్నది ఒక్కటే.
0: You may see anything, but only one thing that exists.
1: అది ఏ దైవము.
0: That is God.
1: ఈ దైవత్వాన్ని గుర్తించడానికి కొన్ని మార్గములు కూడా కావాలి.
0: We need certain paths to know God.
1: కొన్ని రకమైనటువంటి చర్యలు కూడా మనం ఆచరించాలి.
0: We should take to certain actions.
1: కొంత సాధనను కూడా సలపాలి.
0: We should proceed along
1: సాధనమున పనులు సమకూరు ధరలోన.
0: It's only with spiritual practices naturally can
1: accomplish. పాడుతూ పాడుతూ ఉంటే ఒక పాట వస్తుంది.
0: As you repeatedly sing, you can sing well a song.
1: తింటూ తింటూ వచ్చేస్తే వేపకాయనే చీపు అయిపోతుంది.
0: If you go on chewing, start eating, even the fruit of a neem tree would be sweet.
1: స్మరిస్తూ స్మరిస్తూ స్మరిస్తూరా, తప్పక నీ యొక్క దివ్యత్వం దానిలో అర్థమవుతుంది.
0: If you go on chanting repeatedly, you naturally experience divinity.
1: కాన మనము దైవ చింతన మాత్రము నిరంతరము చేస్తూ ఉండాలి.
0: Therefore, we should think of God continuously.
1: భారతదేశమునందు ఎక్కడ చూసినప్పటికీ దైవత్వం యొక్క చింతన తప్ప మరొకటి లేదు.
0: All over Bharat, wherever you may go and see, you find people thinking of God.
1: ప్రారంభం కావటం చేతనే ఈ దైవత్వం యొక్క విరోధం అధికమైపోతూ వచ్చింది.
0: Because it's an effect of modern times, will you find just the opposite?
1: దేనిని నమ్ముతున్నారు వీరు?
0: What is that you believe?
1: మూర్ఖత్వాన్ని నమ్ముతున్నారు.
0: You believe foolishness.
1: మూర్తి తత్వాన్ని నమ్మటం లేదు.
0: You don't believe the divinity.
1: కానీ వాళ్ళు చెప్తారు ఈ మూర్తులు అనేటువంటి మూర్ఖత్వము అంటున్నారు.
0: దే కన్సిడర్ ఐడోలాట్రీ యాజ్ ఎ సైన్ ఆఫ్ ఫుల్నెస్.
1: ఎవరిది మూర్ఖత్వమో ఎవరిది ఎవరో వారి కాన్షియన్స్ కే వారికి తెలుసు.
0: యువర్ కాన్షియన్స్ విల్ టెల్ యూ విచ్ వన్ ఇస్ ఫూలిష్నెస్.
1: అన్నింటియందు దైవం ఉన్నాడని పశుపక్షి మృగాదులు ఎందుకు కూడా ఏకత్వాన్ని భావించుకోవటం అనేటువంటి ఇది సోషల్ సెక్యూరిటీ.
0: To get the divinity in birds and animals everywhere as per the culture of Bharat is a sign of social security.
1: ఈ సోషల్ సెక్యూరిటీ అని భారతదేశంలో ఉన్నటువంటిది మరి ఏ దేశంలో కూడా లేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఇస్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ భారత్.
1: చెట్టును చూస్తే అది కూడా భగవంతుడే.
0: ఇఫ్ యూ సీ ఎ ట్రీ ఇస్ గాడ్.
1: ఒక పుట్టను చూస్తే అది భగవంతుడే.
0: అండ్ హిల్ ఇస్ గాడ్.
1: ఏదో కొండ లోపల ఏ విధమైనటువంటి పనికిరానిటువంటి ఒక రాయి పడి ఉంటుంది.
0: Mountain, you may find boulders.
1: కానీ శిల్పిదాన్ని అనేక రకములుగా తీర్చిదిద్దుతాడు.
0: But the sculptor chisels it.
1: తీర్చిదిద్ది ఒక రామ విగ్రహంగా తయారు చేస్తాడు.
0: He carves it and makes into an idol.
1: కొండలో పడి ఉన్నటువంటి గుండును శిల్పి దీనిని ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక రాములుగా తయారు చేశాడు.
0: A boulder of the mountain is made into an idol by the sculptor.
1: ఈ యొక్క గుండును ఆ యొక్క శిల్పి రాములుగా చేశాడా లేకపోతే ముందుగానే ఈ గుండులో రాయంలో ఉన్నాడా?
0: Now the question is, has the sculptor made the boulder a Rama idol or has Rama been there even before?
1: Mundugane Ramudu unnadu.
0: Rama was there even before.
1: Ee yokka shilpi aa pack nanta baaga clean ga teesesadu pack lo.
0: It was only sculptor who brought into beautiful mold by chiseling.
1: Ee pack teesesapadiki Ramu swachchakarichadu.
0: As the true form is taken out now, you find the manifestation.
1: Kanukane anninti endukodunu unnadi oka divyattam anetundi.
0: Divinity is present in all.
1: Aithe
0: however
1: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ.
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ రామ విగ్రహాన్ని మాత్రం ఒక మందిరంలో పెట్టి మనం ఆరాధన సల్పుతున్నాం.
0: యు ఇన్స్టాల్ దిస్ ఐడల్ ఆఫ్ రామ అండ్ వర్షిప్ ఇన్ మందిర్.
1: సాక్షాత్ రామచంద్రమూర్తి అంటావు.
0: యు కన్సిడర్ ఐడల్ యాజ్ రామ.
1: ఆ రామ విగ్రహంలో చేసినటువంటి గుండెలో ఉన్నటువంటి చిన్న చిన్న ముక్కలంతా ఆ యొక్క అడవిలోనే పడిపోతాయి లేక ఒక కుట్టలో పడిపోతాయి.
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఐడల్ మెనీ ఆఫ్ ది పీసెస్ ఫాల్ ఆన్ ద గ్రౌండ్ ది ఆర్ లెఫ్ట్ అవుట్.
1: కానీ ఆ రాతి ముక్కల్ని ఎవరు కూడా ఆరాధన చేయరు.
0: నో వన్ వుడ్ ఎవర్ వర్షిప్ ది పీసెస్.
1: కారణం ఏంటి?
0: వై?
1: అందులో ఆకారం లేదు.
0: దేర్ ఇస్ నో ఫార్మ్ దేర్.
1: లేకపోయినప్పటికీ
0: అది వై?
1: ఆ పీసెస్ చెప్తుంటుంది.
0: ద పీసెస్ స్టార్ట్ టెలింగ్.
1: తత్ త్వం అసి అది మేము రెండు ఒక్కటే అని అన్నాడు.
0: The pieces start declaring that idol we the pieces here are one in the same.
1: Kani silpi vaadu vachi mammalu veeru chesinaadu ante kani adi idi rendu okate meemu.
0: It is only the sculptor who brought us this kind of separation.
1: This
0: is tattvam asi.
1: Aham brahmasmi meemu ade.
0: Aham brahmasmi we are that.
1: Kani maname maname ee prapanchikamainatundi yokka vruttulu chetanu ఈ ప్రాకృతమైన ఆకర్షణ చేతను ఒకదానికి భిన్నంగా మనం విశ్వసిస్తున్నాము విభజిస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ వరల్డ్లీ ఫీలింగ్ వి క్లాసిఫై వి ఫ్రాగ్మెంట్ వి డివైడ్.
1: ఇది కేవలం వ్యక్తిత్వం యొక్క దోషమే కానీ శక్తిత్వం యొక్క దోషం కాదు.
0: ఇట్ డిఫరెన్సెస్ మిస్టేక్స్ లైస్ ఇన్ వ్యక్తిత్వ దోష ఇండివిజువల్ మిస్టేక్స్
1: ఎక్కడ చూసినప్పటికీ ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఇలాంటి దైవత్వాన్ని మనం తప్పక విశ్వసించాలి.
0: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: త్యాగరాజు రామ విగ్రహం తన సోదరుడైనటువంటి రామన్న తీసుకుని పోయి కావేరిలో వేశాడు.
0: హిస్ బ్రదర్ త్యాగరాజస్ బ్రదర్ హస్ థ్రోన్ అవుట్ ద ఐడల్ ఆఫ్ రామ.
1: దీనికి ఒక కారణం ఉంది.
0: దేర్ ఇస్ వన్ రీజన్ బిహైండ్.
1: తంజావూరు రాజా అనేక ఆభరణముల చేత తినుబండారం అంతా అంపించినప్పుడు త్యాగయ్య నిధి చాలా సుఖమా ఈశ్వర సన్నిధి చాలా సుఖమా నిజముకు తెలుపు మనసా అని ఆ ఇచ్చినటువంటి వస్తువులంతా వెనుకకు పంపించాడు.
0: At one time, the king of Tanjore sent as presentation so many of the jewels and also eatables to Chagaraja. And Chagaraja said, is it the proximity that is precious or this wealth? And rejected them all.
1: Chuchadu mantapamlo ekkada kanipinchaledu Ramulu.
0: And he didn't see Rama's idol there in mantap.
1: Manasu karigipoyindi.
0: And really he was touched.
1: Bayal deradu.
0: He started.

0: ఓ రామ, వేర్ షల్ ఐ సర్చ్ ఫర్ యు?
1: ఎక్కడ పోయి నేను వెతికేది?
0: వేర్ షల్ ఐ సర్చ్?
1: ఎందున్నావని వెతికేది?
0: వేర్ షల్ ఐ సర్చ్?
1: అని అంతా చుట్టాడు చుట్టాడు చుట్టాడు.
0: హి వెంట్ రౌండ్ అండ్ రౌండ్.
1: కట్టగా అలసిపోయి
0: ఈ
1: కావేరిలో స్నానం చేద్దామని జలం తీసుకున్నాడు. కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, ఈ విధంగా సంకల్పం చేసుకుంటూ తీశాడు.
0: హి వెంట్ టు కావేరి టు హ్యావ్ హిస్ డే బాత్ దేర్ ఆన్ దట్ డే అండ్ హి వాస్ కలెక్టింగ్ వాటర్ చాంటింగ్ మంత్రాస్.
1: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి ఆ చేతుల్లో రామ విగ్రహం వచ్చి పడింది.
0: దేర్ ఇన్ హిస్ హ్యాండ్స్ ఇన్ బౌత్ ఆఫ్ హిస్ పామ్స్ హి కుడ్ నోటీస్ ద ఐడల్ ఆఫ్ రామ దేర్.
1: అటువంటి విశ్వాసం కలిగినటువంటి దాంట్లోపల ఏకత్వమే వస్తుంది కానీ భిన్నత్వం రాదు.
0: When one has that faith, there will be principle of unity, not one of diversity.
1: Friend evadaina vachetappike hey rara antamu.
0: If any friend comes, you will say come on.
1: Old friend
0: you'll ask him come on.
1: New friend vaste dayacheyandi antamu.
0: If a new friend comes, please come in.
1: Vaalike manu goppa maryadana manistamu new friends ku.
0: You extend extra courtesies to new friends.
1: Vaaniki sofa istamu, vaaniki coffee cup istamu, anni vaanto gauravistamu.
0: You make him seated on sofa.
1: Old friend vaste vaani alachyanga manu maatladtam.
0: If old friend comes,
1: you like chestunnam enduku vachavu ani ee vidhanga manu maatladtam.
0: You go on question.
1: Ekattam akkada vishwasam aneetundi gaani gauravam aneetundi padamulu akkada undavu.
0: When your old friend comes, you say, what are you doing? Why have you come here?
1: Ikkada Tyagaraju adhe sannidham ayipoyindi.
0: This is the kind of relationship that Tyagaraja had.
1: Tyagaraju Ramulu old friend.
0: Rama is an old friend of Tyagaraja.
1: Kanukane rama intidaka.
0: Therefore he sang, come home.
1: Rama intidaka.
0: He said, come along to my residence.
1: Sukumarane mrokeda. Rama intidaka.
0: I offer my salutations, O Bisans. Please come home.

0: ఓ సన్ ఆఫ్ దశరథ, ఐ కెనాట్ బేర్ ద ప్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్, కమ్ హోమ్, ఫాలో మీ.
1: రారా రారా రారా అని పిలిచాడు. సర్వెంట్ కూడా పిలిచమట్లాడు.
0: ఈ ఆశిం కమ్ హోమ్, హి అడ్రెస్ హిమ్ సింగులర్ నంబర్.
1: ఈ పదములు ఎందే ఆ దైవత్వమైనటువంటిది అంత పాత మిత్రుడిగా కనిపిస్తాడు.
0: ఈవెన్ హిస్ అడ్రెస్ యు విల్ అండర్స్టాండ్ దట్ హి హస్ గాట్ ఇంటిమసీ.
1: నేనెందు పెదకుదురా, అక్కడ కూడా రానే.
0: There, in another song, him also he said, where shall I search for you?
1: Brochutaku yavarunnaru, nannu brochutaku yavarunnaru.
0: Who are there to protect me?
1: Neekante naaku evarunnara?
0: More than you, who else I am?
1: Inta swechchaga ee oka Tyagaraju ఆ రామును అంత అనుభవించుకుంటూ వచ్చాడు.
0: త్యాగరాజ్ ఎక్స్‌పీరియన్స్ ఎంజాయింగ్ బాస్కింగ్ ఇన్ ద
1: అనగా ఏంటి, ఇతను ఓల్డ్ ఫ్రెండ్.
0: హీ ట్రీటెడ్ హిమ్ యాస్ ఎన్ ఓల్డ్ ఫ్రెండ్.
1: ఈ జన్మమునికే కాదు,
0: నాట్ దిస్
1: లైఫ్, ఈ జన్మల నుంచి కూడా మనం కూడా వస్తున్నామని మీరు భావించాలి.
0: యు షుడ్ కన్సిడర్ దట్ వి హావ్ బీన్ ఓవర్ హియర్ టుగెదర్.
1: కనుకనే దీనికి మానవ అని పేరు వచ్చింది. మానవ.
0: సో ద టైటిల్ మానవ కే
1: మా కాదు,
0: మా నో
1: నవ కొత్తది కాదు,
0: నవ న్యూ.
1: నేను కొత్త వాడిని కాదు, పాత వాడిని, నీకు ఓల్డ్ ఫ్రెండ్ ని.
0: ఐఎమ్ నాట్ న్యూ, ఐఎమ్ యువర్ ఓల్డ్ ఫ్రెండ్.
1: కనుక ఈ విధంగా భగవంతుని మనం కొత్త వాడిగా మనం తీసుకోకూడదు.
0: వి షుడ్ నాట్ టేక్ గాడ్
1: న్యూ. అనాది అనంతము అప్రమేయము అనేటువంటిదంతా భగవంతుని యొక్క పేర్లు.
0: గాడ్ ఈజ్ ఏన్షియంట్. He is one of the olden times. None can ever equal him. He is beyond all known measure.
1: అప్రమేయుడు, ఎట్టి ప్రమాణములకు చిక్కనటువంటి వాడు.
0: ఇస్ బియాండ్ ఆల్ మెజర్, అప్రమే.
1: కానీ లోకం లోపల ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఒక శాస్త్ర ప్రమాణము.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ హావ్ గాట్ ది ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ పర్సెప్షన్, ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ ది సేక్రెడ్. ఇక్కడ
1: అన్ని ప్రమాణములకు ఏ ప్రమాణములకు చిక్కనటువంటి వాడు భగవంతుడు.
0: బట్ గాడ్ ఇస్ బియాండ్, ట్రాన్సెండెంటల్, అబౌట్ ఆల్ ఎవిడెన్స్.
1: అప్రమేయుడు అన్నారు.
0: దేర్ఫోర్ హి ఇస్ బియాండ్ నోన్ నార్మ్స్ ఆఫ్ మెజర్.
1: కనుక భగవంతుని యొక్క తత్వాన్ని మనం ఎంత తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంటాయి.
0: హౌ మచ్ యు మే నో, బట్ స్టిల్ యు హావ్ గాట్ టు నో మచ్ మోర్.
1: ఎవరు ఇంతవరకు ఈ భగవంతుని గుర్తించి తెలుసుకున్నటువంటి వారు ఎవరు లేరు.
0: దేర్ ఆర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హూ హాస్ నోన్ ది డివినిటీ ఇన్ ఫుల్.
1: ఒకానొక తపస్వి,
0: వన్ ఆఫ్ పెనెన్స్,
1: భగవంతుని తెలుసుకోవాలని కన్నులు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాడు.
0: ఇన్ ఆర్డర్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్, హీ
1: సాక్షాత్ భగవంతుడే వచ్చాడు.
0: God manifested in front.
1: ఒక చిన్న పిల్లవాడి రూపంలో వచ్చాడు.
0: He came in the form of a boy, young boy.
1: ఏం తాతగారు ఏం చేస్తున్నారు అన్నాడు.
0: Yes, grandfather, what are you doing?
1: నాయన, భగవంతుని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా అన్నాడు.
0: I am making an effort to know God.
1: మరి తెలుసుకున్నావా అన్నారు.
0: The boy asked, have you know?
1: ఇంకా తెలుసుకోలేదు అన్నాడు.
0: Not yet, he said.
1: అయితే పోయినాడు.
0: So he returned.
1: వచ్చింది భగవంతుడే.
0: In fact, God came.
1: ఈ భావం అంతా ఏదో ఒక అరూపం పైన ఉంటుండాలి.
0: He is concentrating on the formlessness.
1: అలక్ష్యం చేశారు.
0: He just neglected the
1: పరోక్షాన్ని ఆశిస్తూ వస్తున్నారు.
0: But he wanted that indirect manifestation.
1: సరే, ఒక నెల అయిన తర్వాత తిరిగి వచ్చాడు ఈ పిల్లవాడు.
0: This boy returned, came back after a month.
1: అప్పటికి అర్ధ నేత్రములు తెరిచాడు ఈ సన్యాసి.
0: This celibate opened his eyes.
1: ఏం తాతగారు తెలుసుకున్నారా అన్నాడు.
0: అండ్ ఆస్ ఓ గ్రాండ్ ఫాదర్ హావ్ యు నోన్?
1: ఆ తెలుసుకున్నాను ఆయన.
0: Yes, I have known.
1: నా కన్నులు ఎంతవరకు తెరిచానో అంతవరకు తెలుసుకున్నాను, అర్థం తెలుసుకున్నాను అన్నాడు.
0: He said, I have known half to the extent I opened my eyes.
1: సరే, పూర్తి తెలుసుకోమని మరి వెళ్ళాడు.
0: He said, no in full, and he returned, went back.
1: మరి ఒక నెల అయిన తర్వాత మరి వచ్చాడు.
0: After a month he reappeared.
1: పూర్తి తెలుసుకున్నాడు ఈ సన్యాసి.
0: And the sannyasi opened his eyes completely.
1: అప్పుడు మరి అడిగాడు, తాతగారు తెలుసుకున్నారా అని.
0: He said, oh grand father, have you known?
1: తెలుసుకున్నానున్నారు.
0: Yes, I have known.
1: ఏమని తెలుసుకున్నారున్నారు?
0: What is that you have known?
1: తెలుసుకోవడానికి వీలు కాదని తెలుసుకున్నానున్నాడు.
0: I have known that it cannot be known. That's what I have known.
1: భగవంతుని తెలుసుకోవడానికి వీలే కాదని తెలుసుకున్నానున్నాడు.
0: It's not possible to know God.
1: ఎట్ట తెలుసుకోగలడు?
0: How do you know?
1: సాక్షాత్ భగవంతుడే వచ్చినప్పుడు ఏ రూపమని భగవంతుడికి నిర్ణయించేదేవుడు.
0: What form can you decide?
1: అదే కూడా చెప్పాడు.

0: In what way am I to decide? Are you
1: Shiva
0: or Madhava?
1: కనుక ఎవరైనా సామాన్య మానవుడిగా వస్తాడు, భగవంతుడే కూడా వస్తాడు. కానీ భగవంతుడికి ఏ రూపమని?
0: గాడ్ మే కమ్ ఇన్ ఎనీ ఫార్మ్. హౌ డు యు డిసైడ్? హౌ డు యు స్పెసిఫై?
1: సర్వరూప నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నారు.
0: దేర్ఫోర్ హూమ్ సో ఎవర్ యు సాల్యూట్ ఇట్ గోస్ టు గాడ్. ఎవరికి
1: నీవు నమస్కారం చేసినా కేశవునికే పోయినాయి.
0: హూమ్ సో ఎవర్ యు ఆఫర్ యువర్ రెస్పెక్ట్స్ ఇట్ గోస్ టు గాడ్.
1: అదే విధంగానే సర్వజీవనం తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరు నీవు తిరస్కరించినా అది కూడా నువ్వు దైవానికే చెందుతుంది.
0: హూమ్ సో ఎవర్ యు రిజెక్ట్ ఆర్ డినై, ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ ది డివినిటీ.
1: అనగా ఏమిటి? సర్వభూతములు ఎందుకు నువ్వు భగవంతుడు ఉన్నాడు.
0: ఇట్ మీన్స్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: సర్వ రూపములు కూడా నువ్వు భగవంతుని స్వరూపములే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: దైవం మానుష రూపేణ.
0: గాడ్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు నో దిస్ ట్రూత్ ఫస్ట్.
1: భగవంతుడు విశ్వ విరాట స్వరూపుడు అన్నారు.
0: గాడ్ ఈజ్ ఎ కాస్మిక్ ఫామ్.
1: అంటే ఏమి? ఇదంతా ఈ తలలన్నీ భగవంతుడి తలలే.
0: ఆల్ దీస్ హెడ్స్ ఆర్ డివైన్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: ఆల్ దీస్ హెడ్స్ ఆర్ హిస్. ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్. ఆల్ ఫీట్ ఆర్ హిస్.
1: అన్ని నేత్రములు, అన్ని శత్రములు, అన్ని శిరస్సులు అతనివి.
0: ఆల్ హెడ్స్ ఆర్ హిస్.
1: తంది కాని కృదేవు ఏదుంది?
0: What is that he does not
1: కనుక భగవంతుడు అంత విశ్వాసం గాఢమైనటువంటిది పెట్టుకోవాలి. కానీ ఒకరి ఇచ్చేది కాని పుచ్చుకునేది కాని కాదు ఇది.
0: We should have such a strong faith. It cannot be gifted nor
1: received. Swami, maaka faith ni ivandi antaru kontha mandi.
0: We pray, Swami, give us that grant.
1: Ye vaddi vyaparam gadi ichi pucchukovadaniki.
0: It is not any business transaction has to be given in our.
1: Nive pinchukovali danni.
0: You have to develop yourself.
1: Ni aakaliki nive tinali kada.
0: You have to eat for to satisfy your hunger.
1: నీవే ఔషధం సేవించాలి కదా.
0: You have to take medicine for your disease.
1: అదే నీ ప్రేమతోనే నీవు దాన్ని పెంచుకో.
0: Therefore, with love, you develop your faith.
1: ఈ ప్రేమ ఒకటి గిఫ్ట్ అనేటువంటిది కాదు.
0: Love is not a gift.
1: కానీ ఆ ప్రేమను పెంచుకున్నప్పుడు అదే పెద్దదైపోతుంది.
0: When once you start developing it, it grows automatically.
1: చిన్న మొక్కను నాటి దానికి నీరు పోసి ఎరువు వేస్తుంటే ఆ మొక్కనే వృక్షంగా మారిపోతుంది.
0: If you plant a small sapling over there, water and manure it, it grows into a gigantic tree.
1: నిత్యము దానికి ప్రేమ అనేటువంటి వాటర్ వేయాలి.
0: You have to water every day with the water.
1: విశ్వాసమనే ఎరువు వేయాలి.
0: And you have to manure.
1: అప్పుడే మొక్క చెట్టుగా రూపొందుతుంది.
0: Then this plant grows into a tree.
1: అంతేగాని మొక్క చెట్టు కావాలని దిన్నము దాన్ని తీర్చు తీర్చుంటే పులిగిపోతుంది చెట్టు.
0: But you cannot pull it every day expecting it to grow into a tree.
1: కనుక ఇది ఒకరి చేత జరిగేటువంటిది కాదు. ఎవరికి వారే పెంచుకోవాలి.
0: ఈచ్ వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్
1: సెల్ఫ్. తనయందు ప్రేమ ఉంది,
0: తనయందు
1: విశ్వాసం ఉంది,
0: కానీ
1: ఆ విశ్వాసం దైవం వైపు మరల్చాలి.
0: బట్ యు హావ్ టు డైరెక్ట్ దట్ ఫెయిత్
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
0: దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్.
1: నువ్వు చేసినప్పటికీ ఇది భగవంతుని యొక్క పనిగా చేసుకోవాలి.
0: వాట్ ఆర్ వర్క్ యూ మే డూ కన్సిడర్ యాస్ డివైన్.
1: ఏ రూపాన్ని చూసినా ఇది భగవంతుని యొక్క రూపం అనుకోవాలి.
0: యు మే సీ ఎనీ ఫార్మ్, ఇట్స్ గాడ్స్ ఫార్మ్.
1: భగవంతుడికి ఎన్నో రూపములు ఉంటున్నాయి.
0: గాడ్ హ్యాస్ సో మెనీ
1: ఫార్మ్. అంటే ఇది కూడా ఒక రూపమే.
0: దిస్ ఇస్ వన్ సచ్.
1: కానీ ఒక్క రూపాన్ని మాత్రము శాశ్వతంగా హృదయంలో స్థిరం చేసుకోవాలి.
0: బట్ యూ షుడ్ మేక్ వన్ ఫార్మ్ permanent.
1: అది అదే సర్వరూపములు కూడా నిరూపిస్తుంది.
0: ద వెరీ ఫార్మ్ దట్ యూ ఇంప్రింట్ ఇన్ యువర్ హార్ట్ విల్ టేక్ మెనీ అదర్ ఫార్మ్స్ ఇన్ టర్న్.
1: కనుక దైవాన్ని ప్రాచీన మహర్షులు, ప్రాచీన వైదికులంతా కూడా ఈ నాలుగు విధమైన మార్గం లోపల ఆరాధన సల్పుతూ వారు తరిస్తూ పోయారు.
0: ద ఏన్షియంట్ సెయింట్స్, సీయర్స్, ఆస్పిరెంట్స్ వర్క్ లైక్ దిస్ ఇన్ ఆర్డర్ టు అటైన్ లిబరేషన్.
1: ప్రాచీనులు కేవలం మూర్ఖులు కాదు.
0: Our ancients are not fools.
1: వాళ్ళు పరిశోధన సల్పి, పరిశీలన సల్పి, ఆనందాన్ని అనుభవించి అందరికి అందించిపోయారు.
0: They investigated, they explored, they researched, they did research.
1: కానీ ఈనాటి మూర్ఖులే, చదువుకున్నటువంటి మూర్ఖులే ఇది కాదని వాదిస్తున్నారు.
0: Only modern educated fools criticize them.
1: కానీ దైవత్వాన్ని ఎవరు కూడా ఇట్టిది అట్టిది నిర్ణయించడానికి వీలు కాదు.
0: But none can decide the divinity in a specific way.
1: ఒకరు మీ దగ్గరికి వస్తారు.
0: One comes to you.
1: దేవుడు దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు.
0: యూ థింక్ ఆఫ్ గాడ్, యూ సే సో.
1: నీ ఎదుటి వ్యక్తి వస్తాడు, నీ ఫ్రెండ్.
0: అనదర్ ఫ్రెండ్ కమ్స్.
1: నో గాడ్ అంటాడు.
0: హి సేస్ నో గాడ్.
1: నీవు అంటావు గాడ్ ఈస్ దేర్.
0: యూ సే గాడ్ ఈస్ దేర్.
1: గాడ్ ఈస్ నో వేర్.
0: అండ్ గాడ్ ఈస్ నో వేర్
1: అన్నప్పుడు నీవేమని అడగాలి? అంత పూర్ణ విశ్వాసం ఏముంటేంటి?
0: ఇఫ్ యూ హావ్ టోటల్ ఫెయిత్, వాట్ షుడ్ యూ సే నౌ?
1: ఒరే, నీ దేవుడు నీకు లేడని చెప్పడానికి నీకు అధికారం ఉంటుండాలి.
0: యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు డినై యువర్ గాడ్.
1: కానీ నా దేవుడు లేదంటానికి హూ ఆర్ యూ?
0: Who are you to question my God? How can you deny my God?
1: కాబట్టి నా దేవుడు నాకున్నాడు.
0: I have my God.
1: అంత గాఢమైన విశ్వాసంతో ఉన్నప్పుడే ఈ జగత్తులో ఎంతైనా కూడా సాధించవచ్చు.
0: When once you have such a strong faith,
1: ఎవరు ఏమి చెప్పినా కానీ దీన్ని విశ్వసించటము, అటు ఇటు తిరగటము, ఈ విధంగా ఉంటుంటే ఇది ప్రయోజనం ఉండదు.
0: You should not be carried away by what all that is said by outside.
1: దానిని determination, ఒక విధమైన పట్టుదల కావాలి.
0: You need determination.
1: అదే పూర్వం చెప్పాను, PPP.
0: That's what Bhagavan refers to, three P's.
1: First purity.
0: First purity.
1: రెండవది పేషెన్స్.
0: Second patience.
1: మూడవది perseverance.
0: Third one, perseverance.
1: ఈ మూడింటి యందు కూడా ఉండినప్పుడే మనం విజయాన్ని సాధించగలం.
0: When once you have all the three, you'll certainly win.
1: కనుక నీవు మొట్టమొదట పట్టుదల నీవు సాధించాలి.
0: First you should have determination.
1: దేనిపైన పట్టుదల?
0: On what is it?
1: మంచిదీనిపైన పట్టుదల.
0: You should determine to accomplish good.
1: చెడ్డదీనిపైన కాదు మంచి పట్టుదల.
0: Not bad.
1: చెడ్డదీనిపైన పట్టుదల పడితే అది పట్టుదల అంటారు, మూర్ఖత్వం అంటారు.
0: If you concentrate, determine on bad things, it is foolishness.
1: మంచిదీనిపైన పట్టుదల కావాలి.
0: You need determination. You may leave life.
1: ప్రహ్లాదుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా నారాయణ నారాయణ నారాయణ అని వర్ణిస్తూ వచ్చాడు.
0: ప్రహ్లాద chanted God's name under all circumstances and situations.
1: కానీ అతనికి భయమే లేదు.
0: But he was not afraid of anything.
1: కానీ తండ్రి విరోధంగా జరుగుతున్నది.
0: The father turned into an enemy.
1: తండ్రి అనేక హింసలు పెడుతున్నాడు.
0: Father had put him suffering.
1: దేన్ని లెక్క చేయలేదు.
0: But he was not mindful.
1: విశ్వాసము.
0: He had full faith.
1: ఆ విశ్వాసమే అతన్ని రక్షిస్తూ వచ్చేసింది.
0: The very faith protected him.
1: కట్టకలపటికి తండ్రిని శిక్షిస్తూ వచ్చింది.
0: Ultimately father was punished.
1: కాన మనము దేని ఎందైనా కూడాను దైవ విషయం లోపల మాత్రం ఒక పట్టుదలతో మనం సాధిస్తూ రావాలి.
0: Therefore in respect of God and spiritual path.
1: ఏదో బజారులో పోయి వాళ్ళంతా చెప్తే దాని అంతా నమ్ముకోవటము.
0: We should not go by all that is said by those fellows that walk along the street.
1: ఏదో ఒక విధమైనటువంటి ఒక ఎల్లయ్య మల్లయ్య అని చెప్పినంటే దాన్నంతా మనం నమ్మటము.
0: యూ షుడ్ నాట్ బిలీవ్ వాట్ ఆల్ దట్ ఈస్ సెడ్ బై టామ్ డిక్ అండ్ హ్యారీ.
1: ఇలాంటి దీన్నంతా మనం అనుసరించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫాలో దాట్.
1: ఈనాడు చూడండి, దైవం అంటే ఎవరు నమ్మరు.
0: No one will believe God now.
1: ఈ పిచ్చి పిచ్చి నావల్స్ అంతా రాస్తుంటారు, దీన్ని నమ్ముతారు.
0: They read all mad novels, dirty novels.
1: ఈ అంతే కాదు, ఈ వారపత్రికలంతా నమ్ముతుంటాము.
0: They believe newspapers.
1: ఏదో ఒకరు పిచ్చివాడు వచ్చేసరికి జ్యోతిష్యం అంటే దాన్ని అంతా నమ్ముతుంటాము.
0: If an astrologer tells you something, you'll believe.
1: ఇంకా కొంతమంది తయారవుతున్నారు ఇప్పుడు.
0: There are some more fellows now.
1: సాయిబాబు మాకంత శక్తినిచ్చాడని నామాదిని తలపెట్టుకోవటము, గౌరవం వేసుకోవటము, ఈ విధంగా కూడా కొంచెం నటన చేస్తూ వస్తున్నారు.
0: There are some useless fellows who take upon the form and grow the hair, put on the dress like Baba. Foolish fellows, number one type.
1: Sai Baba icche shaktulu kaadu puchukune shaktulu kaadu.
0: The power of Sai Baba cannot be given.
1: Ilanti vaatinanta kudunu nammi aneka mandi chaala mosapothunnaru.
0: Many people believe such things and are deceived and betrayed.
1: Ilanti daniki pokoddu.
0: We should not go in this
1: way. Idi oka icchedi puchukuneetundi kaadu.
0: It's neither given or accepted.
1: Mee yokka vishwasamto meer saadhinchali.
0: You should achieve with your faith.
1: కనుక నిజమైనటువంటి భక్తి ప్రపత్తులు అంటే తమ యొక్క విశ్వాసం ఒకే మానసిగా ఒకే రీతిగా అంత్యం వరకు సాధిస్తూ రావాలి.
0: ట్రూ ఫెయిత్ రిక్వైర్స్ యూ టు హ్యావ్ వన్ పాయింటెడ్ అటెన్షన్, ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: అది ఏ నిజమైనటువంటి స్థిర భక్తి, అనన్య భక్తి.
0: దట్ ఈస్ ద స్టేబుల్ డివోషన్, ద డివోషన్ విచ్ ఇస్ స్టెడీ.
1: అప్పుడే చలించని మనసు, భ్రమించని దృష్టి మనలో ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ దట్ అన్వేవరింగ్ మైండ్ అండ్ స్టడీ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్.
1: దైవ విషయంలో చాలా అవసరం.
0: ఇట్స్ వెరీ ఎసెన్షియల్.
1: దైవం ఎన్నో బాధలు పెడుతుంటాడు.
0: గాడ్ విల్
1: దైవం పెట్టడం కాదు, అది నువ్వు భావిస్తున్నావు.
0: గాడ్ విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్. యూ థింక్
1: దైవం ఏది అనుగ్రహించడు.
0: గాడ్ విల్ నెవర్ డూ ఎనీథింగ్.
1: అన్నిటికీ నీ సాక్షిభూతుడై ఉంటుంటాడు.
0: గాడ్ ఇస్ ఓన్లీ విట్నెస్.
1: నీ కర్మలే నీకు కష్టములుగా రూపొందుతున్నాయి.
0: యువర్ ఓన్ యువర్ యాక్షన్స్ విల్ గివ్ యూ సఫరింగ్.
1: కనుక దానికి కూడా నువ్వు ఏమాత్రం కూడా జంకగా కుంకగా దాటుకుని పోవాలి.
0: యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. యూ షుడ్ రెసిస్ట్.
1: ఏదొచ్చినా నా మంచి కోసమే. ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: ఎనీథింగ్ మే హ్యాపెన్ ఇట్స్ గుడ్ ఫర్ మీ. యూ షుడ్ ఫీల్
1: అన్ని నా మంచి కోసమే, నా మంచి కోసమే నిర్ధారించాలి.
0: వాట్ ఎవర్ మే హ్యాపెన్, ఎవ్రీథింగ్ షుడ్ బి వ్యూ ఇన్ ఫర్ యువర్ గుడ్.
1: గాడ్ విశ్వాసంతో ఉండినప్పుడే మనం అన్నిటినీ సాధిస్తాం.
0: ఇఫ్ యు హావ్ టోటల్ ఫెయిత్, యు విల్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇక్కడ అక్కడ అక్కడ అక్కడ ఊరికి తిరిగి తిరిగి కాలమును కర్మను కార్యమును వ్యక్తం చేసుకోవటం, కట్టగలిపటికి ధనాన్ని కూడా వ్యక్తం చేసుకోవటం.
0: ఇఫ్ యు గో ఆన్ మూవింగ్ హిదర్ అండ్ థిదర్, you will be wasting your energy, you will be wasting your time, you will be wasting your money and the body.
1: Correct. Okke bhavamtone manam devanni sadhistu raavali.
0: You should have single pointed attention, unwavering faith.
1: Sai prabodha okkate bhajanalu bhajanalu bhajanalu.
0: Sai teaching is only one, bhajan, singing
1: bhagavat namasmaran chesthe chalu.
0: Just sing the glory of
1: premato cheyali.
0: Sing his glory with love.
1: ఆ ప్రేమతో చేస్తే ఎక్కడ ఉన్నట్టు దాన్ని సాధించగలవు.
0: ఇఫ్ యు సింగ్ హిస్ గ్లోరీ విత్ లవ్, యు కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. వేర్ ఎవర్ యు

అట్టి పరవిద్య నేర్పెడి అతడే గురుడు. అట్టి పరవిద్య నేర్పెడి అతడే గురుడు.

0: by knowing that little bit that has to be known in order to get to know everything. That little bit, if one gets to know, by means of which one gets to know everything, one who confers on you that supreme vidya, that supreme knowledge, he indeed is the true guru. And this path of truth is shown by the word of Sai.
1: Divyatma Swarupulara.
0: Embodiments of the divine Atma.
2: Kalamuche Maraka, Charitrache Mayaka, ప్రళయం వచ్చినను తరుగక, సృష్టిచే పెరుగక ఏ సత్యమైతే ఉన్నదో అది ఏ పవిత్రమైన భారతీయ సంస్కృతి.
0: దట్ ట్రూత్ విచ్ హ్యాస్ లాస్టెడ్ ద రావేజెస్ ఆఫ్ టైమ్, విచ్ హ్యాస్ ఓవర్కమ్ ద ఈవెంట్స్ ఆఫ్ హిస్టరీ అండ్ విచ్ హ్యాస్ విత్స్టూడ్ ఇట్సెల్ఫ్ అగెయిన్స్ట్ డెల్యూజన్, which has held its own against the process of creation by not growing up, by not diminishing. That truth indeed is this ancient Indian culture and tradition.
2: ఈ సత్యమునకు అంతరాత్మగా ఉన్నటువంటిది సనాతన ధర్మము.
0: And at the very core, sustaining and nourishing this truth is this sanatana dharma.
2: వజ్రము ఏ విధంగా అనేక ముఖముల కాంతితో విరజిమ్ముతూ ప్రకాశించుచుండును, అదే విధముగానే సర్వతోముఖమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతి సహస్ర దళముల వలె వికసించేటువంటి పద్మం వంటిదని, ఈ పద్మము ద్వారా జ్ఞాన పరిమళమును దిశ దశల లేక దశ దిశల కూడాను వ్యాపింపచేసేటువంటిదని కూడాను ప్రాచీనుల యొక్క విశ్వాసం.
0: It has been the firm belief and conviction right from ancient times of people that just as the many splendored brilliance and splendor of the diamond is there for all to see, so also has this culture been thriving and flourishing and sparking in all its brilliance. And it has also been compared to the many petaled lotus which in its full bloom state radiates fragrance of this supreme knowledge.
2: Sanatana dharmamunaku neeti seelamule punadulu.
0: For this sanatana dharma, morality, ethics are the supports.
2: Adhyatmikame ayu pattu.
0: And the spirituality is the very life breath.
2: Premani jeevitamunaku aaradhanayaniyu.
0: It is love which gives you this sense of longing.
2: Satyame pranamunaku swaseniyu.
0: And truth is like your life breath.
2: Vishwasinchinatvanti vyaktule bharatiya pravaktalu.
0: And all the supreme ones of this ancient country are verily those who have held high such notions and ideas.
2: Itti aneka pravartanalu kannatvanti desame bharata desamu.
0: And all that is that you see that manifests itself as a result of such ideas is this country Bharat.
2: Naati nundi neeti varaku kudanu ee divya subodhananu prapanchamunaku andinchi aacharana roopamainatunte pracharamulu kalpinchi Bharat deshamunaku deedipyamanamainatunte oka jyotulu veliginchinatunte varu ee yokka pravaktalu.
0: These great personages and personalities right from those times till now have been holding high these lofty ideals as a beacon light so that the entire humanity could be benefited.
2: ఈ ప్రవక్తల యొక్క అంతరాత్మనే భగవంతుడని విశ్వసించినటువంటి వారు.
0: These people also have the firmly rooted conviction in God.
2: కాని ఈనాడు భగవంతుని విస్మరించి లౌకికమైనటువంటి యొక్క సుఖ సౌఖ్యములే భోగ భాగ్యములే ఆధారము ప్రధానమని విశ్వసించి వాటి నిమిత్తమై మానవత్వాన్ని అంకితం గావిస్తూ వస్తున్నారు.
0: బట్ టుడే వన్ ఫర్గెట్స్ గాడ్. One goes by what goes on in this material world in terms of luxury, comfort and convenience, and losing in the process the main goal and aim of life.
2: భగవంతుని విస్మరించటం అనగా తాను హృదయరహితుడు కావటం అనే అర్థం.
0: By forgetting God, one is verily losing one's own heart and what goes with it.
2: ఇలాంటి హృదయరహితులైనటువంటి యొక్క మానవులు ఎన్ని విధములైనటువంటి ప్రయత్నములు సలిపినప్పటికీ ఇవి కేవలము నిరర్థకములు. ఇది స్వార్థములు.
0: A human being devoid of this element of heart, whatever be his endeavors, will always be fruitless and will have an aimless, and we can say that he is selfish to the extreme.
2: ఈనాడు ప్రపంచములో ఎచ్చట చూచినప్పటికీ నవసమాజ స్థాపనకై అనేక రకములైనటువంటి ప్రయత్నములు సల్పుచున్నారు.
0: Wherever you look around you today, you find ideas centered on building a new society.
2: ఆపోహలు ఆశలు మాత్రమే కనిపించుచున్నవి, కానీ ఆచరణలు ఏ మాత్రం కూడా కనిపించుటలేదు.
0: There are these ideas and ideals, no doubt, but things to put these into practice are not easy to see.
2: నిత్య జీవిత అవసరాలు,
0: all your day to day conveniences and requirements,
2: భోగ భాగ్యములు,
0: your comforts and luxury,
2: ఆర్థిక సంపత్తి,
0: material possessions,
2: ఇవన్నీ కూడాను ప్రతి మానవునికి కూడాను సమానంగా పంచవలననియే ఈ యొక్క నవ సమాజం యొక్క ఆశయాలు.
0: All these should be shared equally by all. This is the new slogan ruling the lives of the present day world.
2: ఇవి మంచిది.
0: Certainly this is laudable.
2: కానీ ఆ విధంగా సల్పటం సాధ్యమా?
0: But is it possible to bring about such a state of affairs?
2: ఆస్తి పాస్తులు, భోగ భాగ్యములు అందరికీ సమానంగా పంచినా పంచవచ్చునే కాము, కానీ ఆశలను మాత్రం ఎవరూ సమానంగా పంచలేరు.
0: ఇట్ మైట్ బి పాసిబుల్ దో టు షేర్ అండ్ డిస్ట్రిబ్యూట్ యోర్ వెల్త్, యోర్ మెటీరియల్ పొజిషన్స్, యోర్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీ, బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు షేర్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఈక్వలీ యోర్ హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్?
2: ఆశలను సమానంగా పంచలేనటువంటి యొక్క ఆశయాలు ఇవి కేవలము నిరాశ కిందికే దిగజారుతాయి.
0: సో దీస్ స్లోగన్స్ విచ్ కెనాట్ ఫుల్ఫిల్ యువర్ ఓన్ హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్ విల్ లీడ్ యూ టు ఎ స్టేట్ ఆఫ్ డిస్పాండెన్సీ అండ్ డిస్పాక్ట్.
2: సమాజ వాదన ముఖ్యమైనటువంటిది, కానీ ఈ సమాజ వాదనతో పాటు భగవంతుని ఉనికిని కూడాను గుర్తించడం అత్యవసరం.
0: ఇట్ ఈస్ సర్టన్లీ నెసెసరీ అండ్ మేబీ ఆల్సో లాడబుల్ దట్ యూ లుక్ టు ద సొసైటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బెనిఫిటింగ్ దెమ్, బట్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ గాడ్.
2: కారణమేమనగా మానవుని యొక్క తిండి తీర్థములు,
0: ద రీజన్ ఇస్ దట్ మ్యాన్స్ రిక్వైర్మెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్
2: ఎక్కడ నుండి పుట్టుచున్నవో,
0: వేర్ ఆర్ దే కమింగ్ ఫ్రమ్,
2: సర్వజీవులు ఎక్కడ నుండి ఆవిర్భవించుచున్నవో,
0: వేర్ ఆర్ ఆల్ దీస్ డిఫరెంట్ లైఫ్ ఫార్మ్స్ ఎమినేటింగ్ ఫ్రమ్,
2: సమస్త పదార్థములకు ఏది మూలాధారమో,
0: వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్,
2: ఆ శక్తిని భగవంతుడు అని విశ్వసిస్తూ వచ్చారు.
0: దట్ primordial entity through which everything manifests, which sustains and governs, that is God.
2: అతి ఆధారమైనటువంటి భగవంతుని విస్మరించటం చేతనే ఈనాడు కరువులు, కాటకాలు, యుద్ధములు, అల్లకల్లోలములు, అనేక విధమైనటువంటి అశాంతులకు గురి కావలసి వచ్చింది మానవత్వం.
0: You have forgotten such a God, the giver and protector. So it is that today man is up against scarcity, wars, chaos, agitations, trouble and what not.
2: నిజముగా మానవుడు అనుభవించేటువంటి యొక్క నిత్య జీవిత సామగ్రి కాని, నిత్య జీవిత సదుపాయములు కాని, నిత్య జీవిత ఆనందములు కాని మానవుని యొక్క కల్పన లేక దైవం యొక్క సృష్టి అనేటువంటి సత్యాన్ని లోతుగా విచారించవలసిన అవసరం.
0: ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ అస్ టు గో డీప్ ఇన్ టు దిస్ క్వశ్చన్. ఆల్ దీస్ మెటీరియల్ పొజిషన్స్, ఆల్ దీస్ కంఫర్ట్స్, ఆల్ దీస్ జాయ్స్ అండ్ మూమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్ దట్ మ్యాన్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ ఎంజాయింగ్, వాట్ ఈస్ ది కాజ్, వాట్ ఈస్ ది రూట్, and what is the nature of these?
2: Manavudu nelanu kalpinchukunnada?
0: Is man able to create and bring to the fore this earth?
2: Jalamunu sutippagalugutunnada?
0: Can he create water?
2: Galini pattagalugutunnada?
0: Can he hold wind?
2: Intiye kaadu karayandu ugni kudanu agni karana kalchakunda nilpagalugutunnada?
0: There is this fire very much latent in wood.
2: మానవుడు భుజించినటువంటి ఆహారమును రక్తంగా మార్చగలుగుతున్నాడా?
0: And can he bring this fire to the foe? What you eat, can he convert
2: it to blood? కేవలము ఒక దైవముతో కలగవలసినటువంటివే కాని, దైవంతో మార్పు చెందవలసినటువంటివే కాని, దైవంతో సృష్టింపబడినటువంటివే కాని అన్యము కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు మానవుడు గుర్తించాలి.
0: Today man should recognize the truth that it is beyond him to bring fire to the foe to digest this food into blood. They are beyond him and it is somebody else who
2: సర్వము కూడాను భగవంతుని యొక్క సృష్టియే.
0: Everything is God's creation.
2: ఇట్టి సృష్టిని ఏ వ్యక్తి గుర్తించునో అటువంటి వాడే వ్యక్తి అని చెప్పడానికి అర్హుడవుతాడు.
0: One who recognizes this truth behind this creation, he can be classified as a true being.
2: పురందరదాసుకుడను వీధి వీధికుడను తిరుగుతూ సమస్తము దైవం యొక్క సృష్టి అని చాటుతూ వచ్చాడు.
0: పురందరదాస would go to every street, to every nook and corner of this town and sing that everything is God.

0: ఏ కొండపైన పుట్టినటువంటి వృక్షమునకు పాదిగట్టి నీరు పెట్టి రక్షించినటువంటి వారెవరు?
1: This tree which takes its birth and which grows in the midst of rocks and stone, who is it that is protecting it? Who is it that is giving it water?

0: నెమలికి అనేక విధములైనటువంటి రంగులు దానికి అమర్చినటువంటి వారు ఎవరు? ఏ వ్యక్తి ఈ రంగులనంతా కలిపాడు? చిలుకకు, పచ్చని రంగుతో ఉండేటువంటి చిలుకకు ఎర్రని ముక్కును సృష్టించినటువంటి వారెవరు?
1: Who's it that has provided the peacock with this wonderful display of colored feathers? Who's it that has given the parrot, which is green, a beak which is red in color?
0: ఈ విధముగా భగవంతునికే సరైనటువంటి కాంబినేషన్ తెలుస్తుంది, కానీ మానవులకి ఇది సాధ్యం కాదు.
1: It is God alone who knows the perfect combination of this nature. It is not possible for man.
0: ఇలాంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Man should try to understand this fundamental truth.
0: కనుక మనం ఈనాడు మానవత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని కూడా కొంత గుర్తించాలి.
1: We should also try to find this sense of unity that is very much there in all humanity.
0: విశ్వశ్రేయస్సును కోరేటువంటిదే మన సనాతన ధర్మం అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: We should also recognize at the very outset the fundamental truth of that in this Sanatana Dharma, welfare of all, that is the primary idea.
0: మనం విశ్వశ్రేయస్సును ఎందుకు కోరాలి?
1: Why do we go for this? Well, let everyone be happy.
0: కారణం, అందరూ ఒక్క తల్లి బిడ్డలం.
1: The reason is all are children of the same mother.
0: భుజబలములు, బుద్ధిబలములు భేదములు ఉండవచ్చు.
1: In terms of physical prowess and might, and in terms of forms, there could be differences.
0: సిద్ధాంతములలో భేదములు ఉండవచ్చును.
1: There could be differences of opinion also.
0: తెలివితేటలలో భేదములు ఉండవచ్చును.
1: In degrees of intelligence, there could be differentiation.
0: గుణములు యందు కూడాను భేదములు ఉండవచ్చును.
1: In terms of the qualities that one has, also a
0: కానీ
1: difference maybe.
0: ఒక్కదాని యందు మాత్రము ఎట్టి భేదములు లేదు.
1: But in respect of one thing, there is no distinction.
0: సృష్టి విధానము మాత్రము సర్వులకు ఒక్కటే.
1: This process of creation is common to all.
0: దీనిని బట్టి అందరు కూడాను సమానం అనేటువంటి సత్యాన్ని మనము విశ్వసించాలి.
1: సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ వి షుడ్ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ ఆల్ ఆర్ వన్, ఆల్ ఆర్ సేమ్.
0: ఈ విధమైనటువంటి సమతత్వాన్ని మనం విశ్వసించినప్పుడే నవ సమాజం యొక్క అర్థమును మనము గుర్తించినటువంటి వారం అవుతాం.
1: వెన్ వి గెట్ టు నో దిస్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ బీయింగ్స్, వి కెన్ రియల్లీ బిల్డ్ ఎ న్యూ సొసైటీ అండ్ అండర్స్టాండ్ ద మీనింగ్ బిహైండ్ ఇట్.
0: నేను ప్రప్రథమంలో మిమ్మల్ని సంబోధించే సమయం నందు దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధిస్తాను.
1: At the very beginning of any discourse of mine, I address you all as embodiments of the divine atma.
0: భగవద్గీత ఎందుకని, మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అని, సర్వభూతములు ఎందుకూడను ప్రాణికోటి ఎందుకూడను సనాతనుడైనటువంటి నాయంశమే నిలిచి ఉన్నదని దీని యొక్క అర్థము.
1: Either in the Bhagavata or in the Bhagavad Gita, it has been stated emphatically that in all living beings, in all living forms, it is I who manifests as the Ancient One.
0: Mamaivamsu, andariyandu undinatvadi daivamsame.
1: In every being, it is the spark of divinity that is present.
0: ఈ సత్యాన్ని మనము గుర్తించినప్పుడే దివ్యాత్మ స్వరూపులారా అనేటువంటి పదమునకు సరైన అర్థాన్ని మనము తీసుకోగలుగుతాం.
1: When you understand this truth, you will understand why you are being addressed as embodiments of the divine atma.
0: అయితే మానవత్వములో భుజబలమును, బుద్ధిబలమును పురస్కరించుకొని భేదములుగా మనం భావించి దీనికి తగినటువంటి యొక్క ద్వేషములు కూడా పెంచుకుంటున్నాం.
1: Now, in terms of one's physical might and intellectual abilities, we tend to differentiate one being from another and also give rise to things like anger and hatred. అలాంటి పరిస్థితులు
0: జగత్తులో ఏర్పడినప్పుడు కొన్ని విధమైనటువంటి అంశములు అధికముగా చేకూర్చుకొని దీనిని అరికట్టే నిమిత్తమై కొంత చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.
1: When this mutual hatred between one and another is on the rise, then someone has to come with a greater degree of abilities and skills.
0: మహాభారతం నందు కొన్ని ఘట్టములు మనం తీసుకున్నప్పుడు మనకు చక్కగా అర్థమవుతుంది.
1: Now we can understand this when we look into a few incidents in the Mahabharata.
0: నిరంకుశులు, సమాజ ద్రోహులు అయినటువంటి యొక్క రాజకీయ నాయకులను ప్రక్కకు నెట్టి అనేక విధములుగా కూడాను వారిని తరిగినటువంటి యొక్క బుద్ధులు నేర్పి సత్యవంతుడు, ధర్మవంతుడు, న్యాయవంతుడు అయినటువంటి యొక్క ధర్మరాజునకు దీన్ని పట్టం కట్టుతూ వచ్చాడు కృష్ణుడు.
1: What Krishna did was, he set aside people who were petty, who did not have any interest of their own subjects at heart, who nevertheless had a claim to the throne. But Krishna put aside these people, set them aside, and rather installed Dharmaja on the throne.
0: రాజ్యములు చేతికి చిక్కినవి కదా అని కృష్ణుడు దానిని పరిపాలించుటకు పూనుకొనలేదు.
1: Just because he had the kingdom, Krishna did not aspire to rule on his own.
0: రాజ్య పరిపాలనకు కూడాను కొంత అర్హతలు ఉంటున్నాయి.
1: Because there are few things that had to be attended to.
0: అట్టి అర్హతలు కలిగినటువంటి వ్యక్తులకే దీనిని పాలనాశక్తిని అందిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: A few people are only qualified for this job, and Krishna handed over these to such people.
0: ఇదియే ధర్మ సంస్థాపనలో ఉండినటువంటి ఒక రహస్యం.
1: This is the secret of this statement of dharma samsthapana, upholding of dharma.
0: కనుక సమాజం యొక్క క్షేమాన్ని కాని దేశం యొక్క కళ్యాణమును కాని కోరేటువంటి వ్యక్తి తన యొక్క శక్తి సామర్థ్యములు కూడాను మొట్టమొదట గుర్తించుకోవాలి.
1: So one who looks to the well-being of his people, one who wants to do something for others, should also take a look at himself, his own capabilities.
0: Manamu ee naadu guru purnima aneetunti yokka peruto ee naadu aanandanni anubhavistunnam.
1: Today on this day of guru purnima we are experiencing a great joy.
0: Yedi nijamuga guru purnima,
1: what is this? Which can be called a true guru,
0: guru purnima anga emiti deeni artham?
1: What is the significance and meaning of this guru purnima?
0: Kevalam ashada suddha purnima matrame guru purnima aniya?
1: Is it the purnima which comes in a particular month?
0: Idi kevalam laukikam entity yokka vyavaharamunaku sambandhinchinatvantidi.
1: This idea is only what goes as far the world is concerned.
0: Deeniki aneka arthamlu kodano mahaneelu kalpistu vacharu.
1: And great people down the ages have given different interpretations to this.
0: Vyasula varu ee naade brahma sutramunu rayutaku modalu pettinatvanti dinam ani kodanu deeniki oka artham.
1: It is felt by some that on this day Vyasa embarked on his writing of the brahma sutras.
0: Buddhudu kodanu satyamlu gurtinchina tarvata sarvam dukkham dukkham sarvam chanikam chanikam సర్వం శూన్యం శూన్యం అని తాను అర్థం చేసుకుని తన యొక్క శిష్యులకు బోధించడానికి ప్రయత్నించినటువంటి ప్రథమ దినం.
1: Others regard this as the day of enlightenment of Buddha, after which he started pronouncing everything is sorrow, everything is fleeting, everything is nothing. He was teaching his disciples thus.
0: భారతీయ సంస్కృతం అంతా ఇక్కడను బ్రహ్మసూత్రములో ఇమిడి ఉండటం చేత ఈ బ్రహ్మసూత్రమును మానవులకు అందించటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క మానవ జాతికి ఒక గురుత్వాన్ని బోధించినటువంటి దినం కనుకనే ఈనాడు గురు దినము అని కూడాను చెప్తూ వచ్చారు.
1: All the cultural traditions and all the codes of conduct and all that is going to be beneficial to mankind is contained in the Brahma Sutras. So much so that the Brahma Sutras are really the guiding star for people at large. So this day is celebrated on that account also.
0: Manavatvaniki samskrutini chekuchinatvanti yokka mahaneedu vyasudu kanaka vyasa purnima ani kudanu din peru.
1: This day is also called Vyasa Purnima in honor of Vyasa, who was the first one to have given mankind the secret truth, hidden truths.
0: Aithe ikkada guru elanti vaadiga untundali, shishyudu elanti vaadiga untundali.
1: Now here, what should be the guru like, what should be the shishya or the pupil like?
0: Bhagavad Gita yandali guru shishyulu yokka vishayanni manamu gurtinchukunte manamu shishyulama leka ee sthayiki chendinattunte varamani manaku maname nirnayam chesukovachu.
1: If we look at the understanding of these two terms in the Bhagavad Gita, each one can see for himself or herself whether we are qualifying for these.
0: Bhagavad Gita lo unnatundi shishyudu narottamudu.
1: In the Bhagavad Gita the shishya is narottama.
0: Bhagavad Gita lo unnatundi guruvu purushottamudu.
1: And in the Bhagavad Gita the guru is the purushottama.
0: Inka Bhagavad Gita lo unnatundi shishyudu mahatmudu.
1: And the shishya in the Bhagavad Gita is a mahatma.
0: Guruvu paramatmudu.
1: And the guru is paramatma.
0: Bhagavad Gita lo unnatundi shishyudu adarsha prayudu, adarsha murti.
1: And the shishya in the Bhagavad Gita is an ideal person, ideal in
0: guru
1: every way.
0: Guru avatara murti.
1: And the guru is the very avatar himself.
0: Shishyudu patradharudu.
1: The shishya in the Bhagavad Gita is one who is holding.
0: Guru sutradharudu.
1: He's just the instrument and guru is the one who initiates everything.
0: Dhanuddharudu.
1: The Shishya is the one who's holding the bow.
0: Guruvu Yogishwarudu.
1: And the guru is the Yogishwara.
0: Ilanti guru shishyudu yokka sambandhame sari ainatundi gurutvanni nirupistundi.
1: It is this combination of guru and shishya which illustrates to the best what a guru and shishya should be like.
0: Kanukane aanati shishyudu నాకు మానవత్వం అనేటువంటి ఒక కర్తవ్యం ఉన్నదని వెర్రవీగలేదు.
1: సో ఇన్ దోస్ డేస్ దిస్ శిష్య నెవర్ బికేమ్ ఆరోగెంట్ దట్ ఐ హావ్ ఎ రోల్ టు ప్లే.
0: కరిష్యే వచనం తవా అన్నాడు. నీ ఆజ్ఞ నేను శిరసావహిస్తాను అన్నాడు.
1: ఐ షల్ ఒబే యువర్ కమాండ్, దిస్ ఇస్ వాట్ ది శిష్య సెడ్
0: అని తన గాంధీవం అనేటువంటి ధైర్యాన్ని ఒక అహంకారాన్ని దూరం వేశాడు.
1: సో ఇన్ దిస్ వే there was a symbolic gesture on his part when he threw away his bow.
0: Ahankaram undinanta varaku kudanu guru chikkadu.
1: This bow is indicative of one's ego. So long as you have it, your guru won't be yours.
0: Guru chikkina ahankaram undadu.
1: Once you get your guru, there is no place for ego in you.
0: Kani duradrishtavashattu ee naadu alanti guru shishyulu manaku labhyam kavatam ledu.
1: Unfortunately today we can't come across such gurus and such shishyas.
0: Lobhi guruvulu somara shishyulu adhikamaipothunnaru.
1: What we have is these gurus are misers and the shishyas are the lazy ones, lazy logs.
0: Kevalamu chevulo mantramu chetulo dabbu.
1: It is like giving a mantra in the ear, holding out the palm.
0: Idi kaadu gurutvaniki sariyinatundi arthamu.
1: This is not the true meaning of guru.
0: Gurutvam anaga గోకాకు చెప్పినట్టుగా అజ్ఞానం అనేటువంటి అంధకారమును దూరం చేసి ప్రజ్ఞానం అనేటువంటి యొక్క ప్రశాంతిని ప్రకాశింపచేసేటువంటి వాడు గురువు.
1: గురు ఇస్ వన్ హూ రిమూవ్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అండ్ ఫిల్స్ యూ విత్ ద స్ప్లెండర్ ఆఫ్ ఎన్లైటన్మెంట్.
0: కానీ ఈనాటి గురువులు అజ్ఞానమును అధికం చేస్తున్నారు.
1: బట్ టుడేస్ గురుస్ దే టెండ్ టు ఇంక్రీజ్ యువర్ ఇగ్నోరెన్స్.
0: ఆశలను పెంచుతున్నారు.
1: దే టెండ్ టు ఇంక్రీజ్ యువర్ డిజైర్స్.
0: అహంకారమును విజృంపజేస్తున్నారు.
1: అండ్ దే ప్లే టు యువర్ సెన్స్ ఆఫ్ ఈగో అండ్ ఆరోగెన్స్.
0: తద్వారా మానవత్వమునే కోల్పోతున్నారు శిష్యులు.
1: యాజ్ అ రిజల్ట్ ద శిష్యాస్ ఆర్ లూజింగ్ వాట్ లిటిల్ దే హ్యావ్ ఆఫ్ దిస్ హ్యూమన్ నేచర్.
0: ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో అవిశ్వాసం అభివృద్ధి అవుతుండాలి.
1: ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ దేర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ డిస్బిలీఫ్.
0: ఆధ్యాత్మిక సంపద క్షణక్షణములకును అంకుశమైపోతుండాలి, అనగా ఒక విధమైనటువంటి అతపతనమైపోతుండాలి.
1: ది స్పిరిచువల్ వెల్త్ డే బై డే ఇస్ డిమినిషింగ్.
0: హాస్యాస్పదం కూడా అవుతుండాలి.
1: ఇట్ ఈస్ ఆల్సో బికమింగ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ డెరిజన్.
0: ఇలాంటి పరిస్థితుల్లో శిష్యుల యొక్క ప్రవర్తనను గురువు యొక్క బాధ్యతను గుర్తించడం అత్యవసరం.
1: సో ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ వి షుడ్ ట్రై టు సీ వాట్ ద శిష్య ఇస్ డూయింగ్ అండ్ వాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గురు ఇస్.
0: ఒక సాధకుడు యాత్రకై ప్రయాణం ప్రారంభించాడు.
1: వన్ సాధక వన్స్ సెట్ అపాన్ ఎ జర్నీ.
0: మార్గ మధ్యంలో ఒక నదిని దాటవలసి వచ్చింది.
1: ఆన్ ద వే హీ హ్యాడ్ టు క్రాస్ ఎ రివర్.
0: అతనికి ఆ నది యొక్క లోతుపాతలు తెలియదు కనుక క్రొత్త వాడవుట చేత తెలిసినటువంటి వారి కోసమై అటు ఇటు చూచాడు.
1: హీ వాజ్ ఎన్ స్ట్రేంజర్ టు దీస్ పార్ట్స్. హీ డిడ్ నాట్ నో ద డెప్త్ ఆఫ్ దిస్ రివర్. సో హీ స్టార్టెడ్ లుకింగ్ హియర్ అండ్ దేర్ ఫర్ సమ్ హెల్ప్ ఫ్రమ్ సంబడీ.
0: ఒక వృక్షం కింద ఇద్దరు వ్యక్తులు కనిపించారు.
1: Under a tree he spotted two individuals.
0: Akkadiki velli chuchinappudu okadu gruddi vaadu okadu kunti vaadu.
1: When he went closer and saw these two people, he found one was a lame person, the other was a blind person.
0: Vaari iddari yokka abhiprayanni teeskoni nadin daatutakai prayatninchadamu chaala pramaadam.
1: Now if he goes according to what they have to say, it could be extremely risky to cross this river.
0: Karanam em anaga kunti vaadu nadina daatutaku saadhyam kaadu.
1: The reason is as simple as this: the lame person cannot cross the river, a blind man is out of the question.
0: Asalu nadine chudaledu.
1: And as for the blind man is concerned, he can't even see the river.
0: Deeni yokka antaratham em anaga shastra gnanam lenatunti vaadu కుంటివాడు.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ ఎనీ స్కాలర్షిప్ ఆఫ్ ఎనీ సార్ట్, హీఈస్ లైక్ దిస్ లేమ్ మ్యాన్.
0: అనుభవ జ్ఞానం లేనిటువంటి వాడు గుడ్డివాడు.
1: అండ్ వన్ హూ హ్యాస్ నో సెన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎనీథింగ్ ఈజ్ దిస్ బ్లైండ్ పర్సన్.
0: కనుక ఈ గుడ్డివాడు చెప్పినటువంటి విషయాన్ని ఆధారం చేసుకుంటున్నా మనము ఈ సంసారం అనేటువంటి నదిని మనం దాటలేము.
1: సో ఇఫ్ వీ గో బై వాట్ ద లేమ్ మ్యాన్ హ్యాస్ టు సే, వీ కాంట్ క్రాస్ దిస్ రివర్ ఆఫ్ దిస్ సంసారం.
0: ఇక్కడ శాస్త్రము అనుభవము రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి ఒక స్వరూపమును మనము ఆశ్రయించినప్పుడే మన యొక్క బాధలను నివారణ చేసుకోగలము, ఈ సాగరాన్ని మనం దాటగలము.
1: సో ఇఫ్ యూ మేక్ ఎక్వైంటెన్స్ విత్ వన్ హూ హ్యాస్ బోత్ దీస్ స్కాలర్షిప్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్, దేర్ ఇస్ హోప్ ఫర్ అస్ దట్ వీ షల్ క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ డిఫికల్టీస్.
0: శాస్త్రము తెలిసి అనుభవం లేకుండా ప్రయోజనం లేదు.
1: వన్ మే
0: అనుభవం ఉండి కూడాను శాస్త్రం తెలియకుండా ప్రయోజనం లేదు. ఇవి అసంపూర్ణమైనటువంటివిగా ఉంటుంటాయి.
1: వన్ మే హ్యావ్ స్కాలర్షిప్ బట్ నో ఎక్స్పీరియన్స్, వన్ మే హ్యావ్ ఎక్స్పీరియన్స్ బట్ నో స్కాలర్షిప్. ఇన్ ఐదర్ కేస్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి బెనిఫిటింగ్ యూ.
0: కనుక శాస్త్ర జ్ఞానము కలిగి అనుభవ జ్ఞానంతో కూడినటువంటి యొక్క వ్యక్తి పరిపూర్ణుడు కావటం చేత అట్టి పరిపూర్ణత్వం కలిగినటువంటి యొక్క తత్వం అనే గురుత్వము అని చెబుతూ వచ్చారు.
1: దీస్ పీపుల్ ఆర్ ఫ్రాక్షనల్ ఇండివిజువల్స్. సో వన్ హూ హ్యాస్ ది స్కాలర్షిప్, వన్ హూ హ్యాస్ ది ఎక్స్పీరియన్స్ హ్యాస్ ఇన్ హిమ్ దిస్ టోటాలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ హీ ఈస్ ద ట్రూ గురు అకార్డింగ్ టు వన్ డెఫినేషన్.
0: అలాంటి పవిత్రమైనటువంటి ఒక పరిపూర్ణత్వం మనకు లభించవరనన్నా మొట్టమొదట మనం అహంకారమును స్వార్థమును దూరం చేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు సెక్యూర్ ద అసిస్టెన్స్ ఆఫ్ సచ్ ఎ హోల్, సచ్ ఎ టోటాలిటీ ఆఫ్ ఎ పర్సన్, దెన్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ దిస్ ట్రేసెస్ ఆఫ్ ఈగో.
0: ఎన్ని విధమైనటువంటి శాస్త్ర జ్ఞానం తెలిసినప్పటికీ అహంకారం అనేటువంటిది మన ఆవరించి ఉన్నటువంటి కాలము మనము ఈ ఆనందాన్ని మనం అనుభవించలేము.
1: వీ మైట్ హ్యావ్ స్కాలర్షిప్ ఆల్ రైట్, but with this ego firmly in us we cannot really hope to know anything worthwhile.
0: Guru vaagnanu sirasa vahinchali.
1: We should obey the command of the guru.
0: Guru aneetunte vaadu kevalamu oka alaram time piece vatti vaadu.
1: Guru is like the alarm time piece.
0: Adi jagrataga ajnanam nundi lepi tana yokka kartavyanni nirvartinchukuneetunte yokka jagratana andistundi.
1: This time piece wakes you from your state of sleep, your ignorance, and awakens you into your responsibilities and duties.
0: Guru kevalam margamunu chupagaradu maatrame kaani nadachavalsinatundi shishyuni yokka baadhyata.
1: Likewise, the guru may at best show you the way, but the one who has to walk the way is the shishya.
0: Ee naati guruvulanuga kevalamu edo oka vidhamainatundi kaashaya vastramulu dharinchi mantramulu upadeshinchi edo konni grandhamulanu బోధింప చేయటానికి ప్రయత్నించినటువంటి వారంతా గురువులు కాదు.
1: టుడే యు హావ్ గురుస్ హూ డాన్ ఎ సాఫ్రన్ రోబ్, హూ చాంట్ ఎ ఫ్యూ మంత్రస్, హూ కోట్ ఫ్రమ్ సమ్ బుక్స్. దీస్ పీపుల్ కెనాట్ బి కాల్డ్ ట్రూ గురుస్.
0: శిష్యుణ్ణి పూర్తిగా తమ యొక్క స్థాయికి తీసుకుని పోవాలి.
1: ది ట్రూ గురు షుడ్ టేక్ ద శిష్య, ఎలివేట్ హిమ్ టు హిస్ ఓన్ స్టేటస్.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని గురువు స్థాయికి శిష్యుణ్ణి తీసుకుని పోయేటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు నిజమైనటువంటి గురువుగా మనం ఎన్నుకోవాలి.
1: సో ఎ ట్రూ గురు ఇస్ వన్ హూ కెన్ రైజ్ ఎ శిష్య ఫ్రమ్ ద లెవెల్ హీ ఈస్ టు ద లెవెల్ వేర్ ద గురు హింసెల్ఫ్ ఈస్.
0: గురువునందు కొన్ని విధమైనటువంటి లక్షణములు కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ ఆర్ ఆల్సో ఎ ఫ్యూ థింగ్స్ వీ షుడ్ లుక్ ఫర్ ఇన్ ఎ గురు.
0: గురువు విశాల హృదయుడై ఉండాలి.
1: ది గురు షుడ్ బి a broad minded person.
0: స్వార్థరహితుడై ఉంటుండాలి.
1: He should be a selfless person.
0: పవిత్ర ప్రవర్తనను కలిగి ఉంటుండాలి.
1: He should be one of purity himself in his conduct.
0: ఈ లోభితనం అనేటువంటిది ఏమాత్రము ఉండరాదు.
1: He should not have any petty mindedness or miserliness.
0: అతని యందు అసూయ భావములు ఏమాత్రము అంకురించరాదు.
1: In him there can't be any traces of jealousy.
0: సర్వుల యందు ఉండినటువంటి ఒక సమత్వాన్ని తాను తెలిసి వర్తించాలి.
1: He should have this equanimity of purpose.
0: అసూయ అనగా ఇతరుల యొక్క మంచిని చూచి తాను ఓర్వలేకుండా పోవటం మాత్రమే అసూయ కాదు.
1: What does the word jealousy mean? Jealousy does not just mean that you can't tolerate what the other one is having.
0: ఇతరులు యందు దోషములను వెతికేటువంటి యొక్క వ్యక్తియే అసూయాపరుడని చెప్పవచ్చు.
1: A true jealous, a person whose jealousy is one who looks for shortcomings in others.
0: అందువలన భగవద్గీత యందు అర్జున నీవు దోషములను వెతికేటువంటి మార్గంలో నువ్వు ప్రయత్నించద్దు.
1: ఇన్ ద భగవద్గీత కృష్ణ సేస్, అర్జున డోంట్ స్టార్ట్ లుకింగ్ అట్ ద షార్ట్ కమింగ్స్ ఆఫ్ అదర్స్.
0: నీవు అనసూయుడు కమ్ము కానీ అసూయుడు మాత్రం కారాదు.
1: యూ కెనాట్ బి దిస్ జెలస్ పర్సన్, యు ఆర్ వన్ హూస్ డివైడ్ ఆఫ్ జెలసీ.
0: సామాన్యమైన మానవులు యందు దోషములు కనిపెట్టడానికి ప్రయత్నించినటువంటి వాడే అసూయుడైనప్పుడు దైవము యందు కూడా నువ్వు దోషములను వెతకడానికి ప్రయత్నించేటువంటి వాడు ఇంకెలాంటి వాడో మీరు గుర్తించాలి.
1: Now among ordinary mortals, a person who starts looking at shortcomings of other individuals is called a jealousy person. Now what do you make of these people who try to look for shortcomings in God himself?
0: Manavuni yokka samasta dukkhamulaku moola karanam asoyani.
1: సో హియర్ ది ప్రైమరీ కాజ్ ఫర్ ఆల్ ఈజ్ దిస్ అసూయ ఆర్ జెలసీ.
0: ఈ అసూయను మనం ఏనాడు దూరం చేసుకుందామో ఆనాడే మనం అనుగ్రహానికి పాత్రులమవుతాం.
1: రిమూవ్ దిస్ జెలసీ ఇన్ యూ, యూ విల్ సెక్యూర్ గ్రేస్.
0: మానవుని యందు ఉండినటువంటి యొక్క సర్వాంగములకు సమత్వమైనటువంటి ఏకత్వాన్ని బోధించి దివ్యత్వానికి ప్రయాణం సల్పాలి.
1: You should try and see the oneness of purpose, the unity that is prevailing in this diversity, and make a journey towards that.
0: లౌకిక దృష్టితో చూచి అన్యాయ అక్రమ అనాచార అసత్యములకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎన్నో సుఖ సంతోషములను అనుభవిస్తున్నారు.
1: Now in the worldly stage that's around you, when you look around, you'll notice that a person who takes the wrong path, who indulges in teaching,
0: ధర్మము ప్రేమ అనేటువంటి యొక్క దివ్యమైనటువంటి గుణములతో వర్తించేటువంటి వారు అనేక బాధలకు గురి అవుతున్నారు.
1: సచ్ పీపుల్ హూ డూ ఎవ్రీథింగ్ అగెన్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్స్ దే ఆర్ ప్రాస్పరింగ్, దోస్ హూ ఆర్ అప్హోల్డింగ్ దిస్ ధర్మ న్యాయ దే ఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ మిజరీ.
0: కన్ను మిన్ను కానని వానికి జీవితం అంతా పన్నీరా.
1: వన్ హూ డస్ నాట్ ఈవెన్ లుక్ అట్ ది మినిమమ్ థింగ్స్ ఇన్ లైఫ్ హీ బికమ్స్ ఆరగెంట్, హీ ఈస్ వెరీ ప్రౌడ్. Can such a person be said to have a life of happiness forever?
0: Anyam punyam erugani vaniki kalamanta kannira.
1: Likewise, one who has no food, one who is in a state of misery, can you say that it's an eternal misery and sorrow for him?
0: Ee vidhamainatunte sandehamulu prati manavulaku kalugutune untuntayi.
1: Such doubts are what assail a man of today.
0: Kani tatkalikamainatunte oka palatavulu maatrame manam aadharam chesukoni daiva bhakti yandu deenini సమన్వయం చేసుకోరాదు.
1: Now we should not go by what transpires in a world thus. We should not confuse this with what is in a higher state of affairs.
0: అది ఆ కాలకర్మ కారణ కర్తవ్యమునకు మాత్రమే సంబంధించినటువంటిది కాని దైవత్వమునకు ఏమాత్రం కూడాను సంబంధించినటువంటివి కాదు.
1: These things as you see around them are purely circumstantial for the present. You cannot link it to God in any way.
0: మన కర్తవ్యాన్ని మన యొక్క ప్రవర్తనను సక్రమమైనటువంటి వాటిగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: అవర్ ఓన్ కాండక్ట్, అవర్ ఓన్ థాట్స్, అవర్ ఓన్ ఐడియాస్, దీస్ వీ షుడ్ ట్రై అండ్ చెక్ అండ్ అండర్స్టాండ్ ప్రాపర్లీ.
0: దీనికే గురువు అనేటువంటి వాడు హెచ్చరిస్తూ వస్తుంటాడు.
1: సో గురు ఇస్ వన్ హూ కాషన్స్ యూ.
0: శిష్యునకు, శిష్య కన్నులనిచ్చినది ఎందుకు తెలుసా?
1: హీ ఆస్క్ ద శిష్య, డూ యూ నో వై ద ఐస్ హ్యావ్ బీన్ గివెన్?
0: అన్నీ చూచేటందుక
1: is has they been given so that you may see everything?
0: Kaadu kaadu,
1: no.
0: Devadi devudau kailasuni choochi endukura?
1: They have been given so that you could see for yourself the very God whom you talk about.
0: Ponduga paadamulu ichinadu enduko sandulu gondulu tirugutaka?
1: Why have you been given these feet? Is it to be roaming about in streets and narrow lanes and by lanes?
0: Kaadu kaadu,
1: no no.
0: భగవంతుని సన్నిధికి చేరేటువంటి నిమిత్తమై ఇచ్చాడు.
1: దే హావ్ బీన్ గివెన్ సో దట్ యు కుడ్ వాక్ టువర్డ్స్ ది ప్రాక్సిమిటీ ఆఫ్ గాడ్.
0: తెలివినది ఇచ్చినది ఎందుకు తెలుసా? కలిమిని సంపాదించుటక.
1: వై హావ్ యు బీన్ గివెన్ దిస్ డిగ్రీ ఆఫ్ బీయింగ్ క్లెవర్ ఆర్ ఇంటెలిజెంట్? ఈజ్ ఇట్ ఫర్ వెల్త్, దట్ యు మే గెట్ వెల్త్?
0: కాదు కాదు,
1: నో నో.
0: నగ్న సత్యం ఎరిగేందుకురా?
1: It's been given so that you could understand the basic truth.
0: దైవము యొక్క తత్వాన్ని మనం గుర్తించే కోసమని ఈ తెలివినిచ్చిండేది.
1: To understand the truth of God, that is why it's been given to you.
0: చదువు విద్యలనిచ్చినది ఎందుకు తెలుసా?
1: Do you know why these studies and skills in education have
0: been given to you? పద్యము పాడుటక లేక చదువుటక?
1: Is it for attaining scholarship? Is it for singing and composing?
0: గుణశీలుడవై స్వార్థము తీసి సంఘసేవలు చేయుటకోయ్?
1: దే హావ్ బీన్ గివెన్ సో దాట్ యు మే బిల్డ్ అప్ యువర్ క్యారెక్టర్, యు మే త్రో అవే యువర్ సెల్ఫిష్నెస్ అండ్ యు మే సర్వ్ అదర్స్.
0: నిజముగా విద్యల యొక్క రహస్యమును కాని మన యొక్క ప్రవర్తన యొక్క రహస్యాన్ని కాని చక్కగా మనం గుర్తించుకుంటే మనకు ఈ బాధలు ఏమాత్రం కూడాను మనల్ని బాధించవు.
1: If you really understand the meaning and scope of what we call education and these skills, we won't come across the difficulties that we are encountering today.
0: Mana yokka matalanu sarinekuntiga manamu upayoga pettali.
1: Our words should be utilized properly.
0: Daivam yokka gunaganamalanu varninchadaniki prayatninchali.
1: We should try and sing the glory and attributes of God properly.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రతి చర్యను కూడాను సరైన మార్గంలో మనం ఉపయోగించినప్పుడు మనకు గురువే అవసరం లేదు.
1: ఇన్ దిస్ వే ఎవ్రీ ఫ్యాకల్టీ గివెన్ టు అస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఇట్ హస్ బీన్ గివెన్ అండ్ దెన్ వి డోంట్ నీడ్ ద గురు.
0: మర్మం ఎరిగిన మరునిమిషంలో మనసే వారికి గురుడండి అన్నారు.
1: వన్ హూ హాస్ అండర్స్టుడ్ దిస్ సీక్రెట్ ఫర్ హిమ్ హిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఇస్ ద గురు ఇట్ హస్ బీన్ సెట్.
0: త్యాగరాజు కూడా చెప్పాడు.
1: త్యాగరాజా హ్యాడ్ దిస్ టు సే,

0: భగవంతుని యొక్క గుణగణములను కాని, భగవంతుని యొక్క సౌందర్యాన్ని కాని చూడని కన్నులు, వినని చెవులు ఏమి ప్రయోజనం అన్నాడు.
1: త్యాగరాజ సెడ్, ద ఐస్ విచ్ కెనాట్ బిహోల్డ్ ద బ్యూటీ ఆఫ్ గాడ్, వాట్ యూజ్ ఆఫ్ దిస్ ఐస్? ద ఇయర్స్ విచ్ కెనాట్ లిసన్ టు ద గ్లోరీ బీయింగ్ సంగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్, వాట్ యూజ్ ఆఫ్ దీస్ ఇయర్స్?
0: దీనినే బొమ్మెర పోతన,

0: ఇలాంటి వారి పుట్టి ప్రయోజనం ఎందుకు అని పోతనామాచ్యుడు వర్ణించాడు.
1: Bhamara Potana, another poet said, the hands which cannot worship God, the mouth which cannot sing the glory of God, what use of the existence of such people?
0: Mana janmamu, mana karmamu, mana punyamu, sarvam kudanu, daivadhinamainatundi.
1: So all that has been coming to us in the form of our karma, this life, they've all been
0: given. Atti daivatvanne eenadu marachi manamu. ఏదో లౌకికమైనటువంటి యొక్క భోగభాగ్యములు ఎందే దృష్టిని ఉంచుకోవటం చేత మనం అనేక విధమైనటువంటి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి కావాల్సి వస్తుంది.
1: They have been vouchsafed to us so that we may realize the divine. This we have forgotten. As a result, we are experiencing distress and sorrow and grief.
0: వ్యావహారికమునందు కూడాను పారమార్థికాన్ని అందించుకోవాలి.
1: In the everyday life of ours, try to look for the one which is beyond.
0: మనం ఏమి చేసినప్పటికీ దైవం యొక్క భావనగా మనము భావించాలి.
1: వాట్ ఎవర్ వి డూ ఆర్ సే, లెట్ ఇట్ బి సెంటర్డ్ అరౌండ్ గాడ్.
0: కాశీలో పురపాలక సంఘం ఉండేటువంటిది.
1: ఇన్ కాశీ దేర్ వాస్ ఎ కమిటీ ఆఫ్ ఇండివిజువల్స్ గవర్నింగ్ ది టౌన్,
0: మున్సిపాలిటీ,
1: ది మున్సిపాలిటీ.
0: ఈ పురపాలక సంఘం వారు వీధి జ్యోతులు వెలిగించడానికి కొంతమందిని వ్యక్తులను నియమించేటువంటి వారు.
1: నౌ దిస్ మున్సిపాలిటీ లేడ్ డౌన్ as a responsibility of a few individuals to light the lamps in the streets.
0: Andulo oka sadakudu tana kushumba poshanaattamai veru margamu leka ee oka deepamulu veliginchetunte vruttilo taanu aadhinudayyadu.
1: There was one sadaka who, for the sake of taking care of himself and his worldly needs, enrolled himself as one of these individuals to light the lamp in the streets.
0: Anadu vidyut deepamulu levu kanuka kevalam tailamto antinchi daniki chuttu oka vidhamainatundi glass nu pettetundi varu galiki ee vidhamainatundi oka tondarlu kalakunda undalani.
1: In those days there were no electric lamps. What we had were these oil lamps with the wick, and they had to be a glass shield to guard it from
0: అతను ప్రతి జ్యోతి దగ్గరికి వెళ్లేది. జానకి జీవన రామ్ కరోంగి తుమారికాం, జానకి జీవన రామ్ కరోంగి తుమారికాం. ఒక్కొక్క జ్యోతిని తుడుస్తూ తుడుస్తూ, నీ పనే నేను చేస్తున్నా, నీ పనే నేను చేస్తున్నా అని ఆ జ్యోతులంతా పరిశుద్ధపరిచేటువంటి వాడు.
1: Now this sadhaka, every time he would go to one particular lamp by way of cleaning it and lighting it, even as he would clean it and rub it clean, he would keep singing, oh janaki jeevan ram, I am doing your work, I am doing your work.
0: Aneka vidhulu lopala ee vyakti ek jyotini entistunnado aa vidhi maatrame chaara prakashavantanga velugutu undetundi.
1: Now that particular street which was being illumined by this sadhaka used to radiate as compared to other streets.
0: ఈ సత్యాన్ని పురపాలక సంఘం వారు గుర్తించారు.
1: Now this truth the municipality people got to know. They realized this. They saw
0: అన్ని దీపములు కూడాను మనం సమానమైన రీతిగానే సృష్టింపబడినటువంటివి, కానీ ఈ యొక్క వీధిలో ఈ ప్రకాశమునకు కారణం ఏమిటని వారు కొంతవరకును పరిశోధనలు చేస్తూ వచ్చారు.
1: All the lamps have been made in the same way. What then is the reason for this extra light that is coming in this
0: street? Parama bhaktudu tana kartavyanni bhagavat prityarthanga chestu vachadu kanakane ikkada jyotulu kudanu deedipyamananga velugutu vachayi.
1: The simple reason is he was a true devotee who was doing every little bit as an offering to God, as if it were God's own work. That's the reason for this.
0: Yesavata adiyu kantaraartham emtanaga sarvakarma bhagavat prityartham anetunte reetiga manamu ఆచరించినప్పుడు ప్రతి కర్మల యందు కూడాను ఎన్ని విధమైనటువంటి ఫలితములన్నీను, సుఖములనైనా ఆనందాన్నైనా మనం పొందడానికి అవకాశం ఉంటుండాలి.
1: సో ఆల్ సెడ్ అండ్ డన్ ద ట్రూత్ ఇస్ దట్ వన్స్ వి డూ ఎవ్రీథింగ్ బై వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ ఫార్ సర్వింగ్ గాడ్ ఎవ్రీథింగ్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ ఇట్స్ ఓన్ వే ఇన్ టు ఎ ఫార్మ్ ఆఫ్ వర్షిప్.
0: కనుక మనము కేవలము జప ధ్యానములు మాత్రమే ఉదన సాధనగా మనం భావించి వాటి ఎందు మాత్రమే శ్రద్ధను మనం అభివృద్ధి పరచుకోవటం, ఇది సరి అయినటువంటి సాధన కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎ ట్రూ సాధక్స్ ఐడియా ఆఫ్ డూయింగ్ జప అండ్ ధ్యాన యాజ్ ద ఓన్లీ మీన్స్ ఆఫ్ వర్షిప్.
0: ఏది చేసినా, ఏది చూసినా, ఏది విన్నా, ఏది తలచినా సర్వము కూడాను భగవత్ అర్పితమైనటువంటి భావములతోనే మనం ఆచరించడం మంచిది.
1: వాట్ ఎవర్ యు సీ, వాట్ ఎవర్ యు సే, వాట్ ఎవర్ యు డూ, ఎవ్రీథింగ్ ఇస్ యానిమేటెడ్ బై గాడ్. దట్ షుడ్ బి యువర్ ఐడియా.
0: అప్పుడు హృదయం పరిశుద్ధముగా మారుతుంది.
1: దెన్ యువర్ హార్ట్ గెట్స్ ప్యూరిఫైడ్.
0: పరిశుద్ధముగా ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: it is not enough if the heart gets purified.
0: Purity ni mana goka kudanu ee purity ni gurinchi chakkaga cheppadu.
1: Now you talk about this purity. Even now Gokak was talking about this purity.
0: Parishuddhamu parishuddhamu parishuddham undinanta matram manaku phaltamu phalistunda.
1: Now just by having this purity to the extreme, can we really be, do we say that we have achieved
0: something? Addamu parishuddhangane untundali.
1: Here is a mirror which is clean.
0: Aa addamu lopala mana pratibimbamu parishuddhanga kanipinchavachchu.
1: In that mirror our image also could be clean and neat.
0: Parishuddhamuto paatu sthiratvam kuda untundali.
1: In addition to being pure and clean, there should be this steadiness associated.
0: Addamu parishuddhamuga untundi aadutu unte mana pratibimbam kuda aadutundi.
1: The mirror might be clean, but if it is shaking, your image also shakes.
0: పరిశుద్ధముతో పాటు స్థిరత్వం కూడా ఉండినప్పుడే మన ప్రతిబింబం సుస్పష్టంగా మనకు గోచరమవుతుంది.
1: సో ఇన్ అడిషన్ టు బీయింగ్ క్లీన్ దే షుడ్ ఆల్సో బి ది స్టెడీనెస్ దెన్ యువర్ ఇమేజ్ ఆల్సో విల్ బి స్టెడీ.
0: కనుకనే స్లో అండ్ స్టెడీ విన్ ది రేస్ అన్నారు. అని హార్స్ రేస్ కాదు, మన లైఫ్ రేస్. స్థిరంగాను ఉంటుండాలి, స్టడీగా ఉంటుండాలి.
1: దిస్ షుడ్ బి ప్యూర్, దిస్ షుడ్ ఆల్సో బి స్టడీ.
0: కనుక అనేక మంది నా హృదయం చాలా పవిత్రంగా ఉంటుండాలి అని మాత్రమే కొంత పిచ్చి పిచ్చిగా భావిస్తూ ఉంటారు.
1: There are many who say that my heart is pure and they start building on that.
0: పరిశుద్ధంగా ఉండవచ్చును కానీ చంచలంగా కూడా ఉంటుండాలి.
1: Your heart might be pure.
0: ఆ చంచలత్వాన్ని కూడా నువ్వు లేకుండా చూసుకోవాలి.
1: Your heart might be pure, all right, but
0: ఇది కాన్ఫిడెన్స్. ఈ స్థిరత్వం అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం పెంచుకోవాలి.
1: It should also be steady. And this will be possible if you have your confidence. This is the
0: భక్తి నిరంతరం కూడా నువ్వు చంచలముగా ఉంటున్నప్పుడు మనం సరి అయినటువంటి యొక్క ఆనందాన్ని మనం పొందలేము.
1: Now we may have this devotion all right, but if you're not steady, we cannot get the ananda which is in the normal course.
0: ప్రతి వ్యక్తి కూడాను కొన్ని విధమైనటువంటి కొన్ని నిర్ణయాలను తాను కలిగి ఉండాలి.
1: Now every individual should have for himself a set of ideas and ideas, decisions.
0: అట్టి నిర్ణయాలను మనం ఏనాటూ నిర్మించుకోలేకపోయినప్పుడు మనం ఏ మాత్రం కూడాను ముందంజ వేయలేము.
1: If we can't have something definite thus, we cannot proceed further.
0: అవతార పురుషులు కూడాను కొన్ని నిర్ణయాలను తాను నిర్ణయించుకొని వస్తుంటారు.
1: Even an avatar has a certain decisions made in tune with them.
0: కొన్ని హద్దులను కూడాను నియమించుకొని ఉంటుంటారు.
1: He also has his own limits and limitations.
0: కృష్ణుడు వచ్చాడు. దేనికోసం వచ్చాడంటే మూడు ప్రతిజ్ఞలు పట్టుకొని వచ్చాడు.
1: Krishna had come. Why? For the sake of three things.
0: Dharma samsthapanaptaya sambhavami yuge yuge.
1: The first resolve is for the sake of upholding dharma.
0: Mottrishyami masucha.
1: To confer liberation and all.
0: ఈ విధమైనటువంటి యొక్క నిర్ణయాలు వారు పూర్వమే దాన్ని కొంతవరకు ప్రతిష్ఠ చేసుకుని రావటం చేతనే దాని నిర్ణయాలకు విరుద్ధమైనటువంటి మార్గమును వాడు అవలంబించకుండా పోతుంటారు.
1: దే కమ్ దస్ ఇన్ ఎ ప్రీ ఆర్డైన్డ్ వే. దే వుడ్ హావ్ రిజాల్వ్డ్ ఆల్రెడీ వాట్ దే షుడ్ బి డూయింగ్. ఆఫ్టర్ దే కమ్ దే ఫాల్ ఇన్ ట్యూన్ విత్ దీస్ రిజల్యూషన్స్.
0: యోగక్షేమం వహామ్యహం.
1: ఐ షల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్.
0: అందరి యొక్క యోగక్షేమము నేను చూడడానికి, ధర్మమును స్థాపించడానికి, మోక్షమును ఇవ్వడానికి నేను వస్తున్నానని మూడు విధమైనటువంటి ప్రతిజ్ఞలతో వచ్చాడు.
1: దీస్ ఆర్ ద త్రీ రిజాల్వ్స్ ఆఫ్ కృష్ణ. టు అప్హోల్డ్ ధర్మ, టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ అండ్ టు కన్ఫర్ లిబరేషన్.
0: రాముని కూడాను ఏక పత్ని.
1: సో ఆల్సో రామ వన్ వైఫ్.
0: ఏక విల్లు, ఆ ఏక అంబు,
1: వన్ యారో.
0: అంతేకాదు తాను నీవాడని ఒక పరి అన ఏవాడైనను నేను ఏలుదువాని. స్వామి నేను నీవాడు అని ఎవరు చెప్తారో అలాంటి వాడిని ఎవడైనా సరే నేను వాడిని ఏలుతాను అన్నాడు.
1: అండ్ ది థర్డ్ వన్ ఇస్ ఇఫ్ సంబడి వర్ టు కమ్ అండ్ సే స్వామి ఐ యామ్ యువర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ హీ ఈజ్ ఆర్ వాట్ హీ వాస్ ఐ షల్ సర్టన్లీ టేక్ కేర్ ఆఫ్ హిమ్.
0: దీనినే కృష్ణుడు కూడా ఉపయోగించాడు. ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. ఏ జనాం, ఏ జనుడైనా పర్వాలేదన్నాడు.
1: This is what also Krishna said. It doesn't matter who the person is. I shall take care of everyone and all.
0: Atani prati okka divyamainatunte shakti swaroopulu kudanu aa vidhamainatunte konni pratignalatu teeskoni vastuntaru.
1: So
0: vaaru danini maatrame ee vidhanga kudanu maarpulu cheyakunda chuchukuntuntaru.
1: In this way all divine beings come down with a certain set of resolutions and they would not stray from these.
0: Swami okka prema tattvam kudanu alantide.
1: So also is this love, the nature of love of Swamis.
0: Swami yokka prema నిస్వార్థమైనటువంటిది, నిర్మలమైనటువంటిది.
1: స్వామీస్ లవ్ ఈజ్ అన్సలీడ్, ఇట్స్ ప్యూర్, ఇట్ ఈస్ సెల్ఫ్లెస్.
0: స్వామికి ఇచ్చుకునేటువంటిది తప్ప పుచ్చుకునేటువంటిది ఎరుగడు.
1: స్వామి నోస్ ఓన్లీ హౌ టు గివ్, హీ నెవర్ నోస్ హౌ టు టేక్ ఎనీథింగ్.
0: స్వామి చేయి ఎప్పుడు ఇట్లా పోతుంది కానీ ఈ విధంగా ఏనాడు కూడా పోలేదు.
1: స్వామీస్ హ్యాండ్ ఈజ్ ఆల్వేస్ అబౌవ్, నెవర్ బిలో టు రిసీవ్ ఎనీథింగ్.
0: ఇంతేకాదు, నీవు నావాడవు అని నేను చెప్పిన తర్వాత వాడు నాకు ఎన్ని విధంలో విరుద్ధమైన మార్గమును అవలంబించినప్పటికీ వారిని నేను వదలను.
1: అండ్ ఆల్సో వన్స్ ఎ పర్సన్ సేస్ స్వామి ఐఎమ్ యువర్స్, ఐ షల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ ఫర్ ఎవర్ ఇర్రెస్పెక్టివ్ వాట్ హీ బికమ్స్ ఆఫ్టర్ దాట్ ఆర్ వాట్ హీ డస్ ఈవెన్ అగెయిన్స్ట్ మై ఓన్ ఇంట్రెస్ట్.
0: అయితే స్వామి నావాడు అని విశ్వసించినటువంటి వారు కొన్ని కష్టములకు, కొన్ని దుఃఖములకు, కొన్ని విచారములకు గురి అవుతుంటారు కదా. ఇవి స్వామివారు అనుకున్నప్పుడు వారికి కష్టములు ఎందుకు సంభవించాలి అని కూడా కొంత ప్రశ్న రావచ్చు.
1: నౌ దే మైట్ బి ఎ క్వశ్చన్, వన్స్ ఐ హావ్ సెడ్ ఐఎమ్ స్వామీస్, వై షుడ్ ఎక్స్పీరియన్స్ దీస్ డిఫికల్టీస్, దీస్ సారోస్, దీస్ మూమెంట్స్ ఆఫ్ గ్రీఫ్? వన్ స్వామి ఇస్ మైన్ అండ్ ఐఎమ్ స్వామీస్, వై షుడ్ ఎక్స్పీరియన్స్ దీస్?
0: ఇవి తాము చేసుకునేటువంటి యొక్క కర్మల యొక్క ఫలితంగా వస్తున్నాయి.
1: బట్ వాట్ యూ షుడ్ నో ఇస్ these moments of difficulties and sorrows are a result of your own actions.
0: తమ యొక్క ప్రవర్తనను కూడాను సరైనటువంటిదిగా కూడాను ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: You should also make an effort to know how you should conduct and behave yourself. నాయనా,
0: నీకు 100 సంవత్సరములు ఆయువునిచ్చాను అని భగవంతుడు చెప్పిన తర్వాత నాకు 100 సంవత్సరములు ఆయువు ఉన్నది కదా అని గర్వంగా తాను చెట్టునెక్కి కిందికి దుంకితే ఆయువు ఉండవచ్చును, కాలైనా ఎరిగి బాధపడవచ్చును కదా.
1: Now let us say that God gives a blessing, live for 100 years. Now just because you have received this gift from God that you are going to live for 100 years, out of arrogance and pride you jump from a tree. You might live for 100 years, but you will be lame forever.
0: కనుక ఆయుష్ యొక్క ప్రమాణమును పురస్కరించుకొని తన ప్రవర్తన కూడాను సక్రమమైనటువంటిదిగా తీర్చిదిద్దుకోవాలి.
1: So in tune with what has been given to you by God, you should also conduct and behave accordingly so that you fulfill that.
0: కనుక నేను మొట్టమొదట ఒక మాట ఇచ్చిన తర్వాత వారు నాకు ద్వేషులు కాని నేను అనే వారిని ద్వేషించను.
1: వన్స్ దే గివ్ మీ దే వర్డ్ దట్ ఐ యామ్ దట్ దే ఆర్ మైన్, దే మైట్ హేట్ మీ ఆఫ్టర్వర్డ్స్ బట్ ఐ విల్ నెవర్ హేట్ దెమ్.
0: వారు నన్ను పరిహసించినప్పటికీ వారిని నేను ప్రేమిస్తూనే ఉంటాను.
1: దే మే రిడిక్యూల్ మీ బట్ ఐ షల్ కంటిన్యూ టు లవ్ దెమ్.
0: నా మాట నేను కట్ట కడపటి వరకు కూడాను నేను పోషించుకుంటూ వస్తాను.
1: I shall fulfill and uphold my commitment and my word till the last.
0: ఏనాటికైనా వారు గుర్తించి ఈ మార్గంలో ప్రవేశించడానికి పుంజుకుంటారు.
1: And one day or the other they are soon going to realize this truth and come round.
0: కాలకర్మ కర్తవ్యాల చేత కొన్ని విధమైనటువంటి మార్పులు జరగవచ్చును.
1: Due to the force of circumstance and time and place, a few changes might come about.
0: కానీ అవి శాశ్వతాలు కాదు.
1: But these changes are fleeting, they are not permanent.
0: కనుక నేను ఆ యొక్క ప్రవర్తనను పురస్కరించుకొని నా మనసు కూడా నన్ను మారుస్తూ నేను పోను.
1: సో ఐ డోంట్ గో బై దిస్ చేంజింగ్ యాటిట్యూడ్స్ ఆన్ యువర్ పార్ట్. ఐ డోంట్ చేంజ్ మై ఓన్.
0: రెండో ప్రతిజ్ఞ.
1: దిస్ ఈజ్ మై సెకండ్ రిజాల్వ్.
0: ఇంకా మూడవది ఏమిటంటే, ఇది మంచిది, ఇది దేశ కళ్యాణమునకు సంబంధించినటువంటిది, ఇది సమాజం యొక్క క్షేమానికి పురస్కరించుకున్నటువంటిది అనేటువంటి విశ్వాసము గాఢంగా ఉండినప్పుడు, ఎట్టి ఇక్కట్లు జరిగినప్పటికీ, ఎన్ని అడ్డములు చేసినప్పటికీ నేను దానిని వదలను.
1: ద థర్డ్ రిజాల్వ్ ఈస్, వన్స్ ఐ ఎంబార్క్ అపాన్ ఎ సర్టన్ వెంచర్ నోయింగ్ ఫుల్ వెల్ దట్ ఇట్ ఈస్ ఫర్ ద గుడ్ ఆఫ్ ఆల్, ఇట్ ఈస్ ఆఫ్ ఇమెన్స్ బెనిఫిట్ టు ఆల్, టు ద సొసైటీ అండ్ టు ద కంట్రీ ఎట్ లార్జ్.
0: ప్రపంచమంతా దీనిని విమర్శించినప్పటికీ నా కాలు వెనుకకు రాదు, ముందుకే పోతుంది.
1: Whatever may be the hurdles and obstacles, I shall go forward. I never so much as take a step backward. I shall always move onwards.
0: ఈ మూడు నా ప్రతిజ్ఞలు.
1: These are the three resolutions.
0: ముందుకు వేసిన కాలు వెనుకకు రాదు.
1: A step that is taken forward will never come back.
0: ఇచ్చిన వాగ్దానం నేను తీసుకోను.
1: Once I give a certain commitment, I don't take it back.
0: నాది ఇచ్చుకోవటమే గాని పుచ్చుకోవటం లేదు.
1: And the third thing is, I only give, never take anything.
0: ఈ మూడు ప్రతిజ్ఞలను నేను పూర్తి నేను దీన్ని ఫలింప చేసుకునేంత వరకు మాత్రము ఈ యొక్క దీక్షను నేను సాగిస్తూ పోతుంటాను.
1: దీస్ ఆర్ ద రిజాల్వ్స్ దట్ ఐ హావ్, అండ్ టిల్ ఐ ఫుల్ఫిల్ అండ్ సాటిస్ఫై మై సెల్ఫ్ ఆన్ దీస్, ఐ షల్ నెవర్ లెట్ గో ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని కూడా నువ్వు కొంతవరకును, ఇతరులు అందుకొని వారు కూడా తగినటువంటి మార్గాన్ని అవలంబించడానికి ప్రయత్నిస్తారు.
1: ఓన్లీ దెన్ విల్ దిస్ బి ఎన్ ఐడియల్ కమిట్మెంట్ అండ్ అదర్స్ ఆల్సో విల్ బి ఇన్స్పైర్డ్ టు మోడల్ దెమ్సెల్వ్స్ ఆఫ్టర్ సచ్ ఎన్ ఐడియల్.
0: ఆదర్శమే ఈ దేశానికి ప్రధానమైనటువంటిది కానీ ఆశలు మాత్రం కాదు.
1: It is the ideal which is necessary for the country at the moment in the world, not hopes and holding out ideas.
0: ఉండవచ్చును, రేపు మారవచ్చును.
1: Your hopes and aspirations may be there today, may disappear
0: tomorrow. ఆశయాలు జీవితాలు పోయినప్పటికీ ఆశయాలు మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
1: But these ideals remain forever and ever, who may come, who may not be around,
0: but may go. ప్రతి వ్యక్తి కూడాను ఆశయాలను కొంతవరకును పలింపచేసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: సో ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ ట్రై టు ఫుల్ఫిల్ హిస్ సెట్ ఆఫ్ ఐడియల్స్.
0: ఆదర్శ పురుషులు కావాలి.
1: వన్ షుడ్ బికమ్ ఎన్ ఐడియల్ పర్సన్ ఇన్ ద
0: ప్రాసెస్. అనుష్ఠాన వ్యక్తులు కావాలి.
1: దే షుడ్ ట్రై టు బికమ్ నోబుల్ సోల్స్.
0: ఆనందాన్ని ఆశించాలి.
1: దే షుడ్ ఆల్సో ట్రై టు లుక్
0: ఫర్ ఆనందం. ఒక దైవత్వం ఉంది తప్ప అన్య మార్గంలో మనకు లభించదు.
1: దిస్ సుప్రీం హ్యాపీనెస్ దట్ యు సీక్ కెన్ బి గాట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్. దిస్ బ్లెస్ కెన్ బి గాట్ ఓన్లీ ఫ్రమ్ గాడ్, ఫ్రమ్ నోవేర్ ఎల్స్.
0: కనుక మనము ఈనాడు గురు పూర్ణిమ అనేటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క అర్థాన్ని గుర్తించుకోవాలనుకున్నప్పుడు మన మనసును పూర్ణత్వంగా మనం మార్చుకోవాలి.
1: సో ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ డే ఆఫ్ గురు పూర్ణిమ, ట్రై టు మేక్ యువర్ మైండ్ ఫుల్.
0: నిశ్చలమైన నిర్మలమైనటువంటి యొక్క హృదయంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: అవర్ హార్ట్ షుడ్ బికమ్ ప్యూర్ అండ్ స్టడీ.
0: అప్పుడే ఈ పూర్ణత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: ఓన్లీ దెన్ కెన్ వి హ్యావ్ దిస్ హోల్నెస్ ఆఫ్ అవర్ ఓన్ పర్సనాలిటీ.
0: ఎక్కడ చూసినా పూర్ణత్వం ఉంటుండాలి. ఇది పూర్ణము, అది పూర్ణము, పూర్ణమున ఉదయించి పూర్ణము.
1: దిస్ ఈజ్ హోల్, దట్ ఈజ్ హోల్, విథిన్ దాట్, విథిన్ దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ హోల్.
0: పూర్ణమున పూర్ణము తీసిన పూర్ణమే మిగిలి ఉండును.
1: ఇఫ్ యూ రిమూవ్
0: పూర్ణిమ అనేటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క అర్థాన్ని గుర్తించుకోవాలనుకున్నప్పుడు మన మనసును పూర్ణత్వంగా మనం మార్చుకోవాలి.
1: So if you want to understand the significance of this day of Guru Purnima,

0: ఎవ్రీథింగ్ ఈజ్ దిస్ హోల్సమ్నెస్.
1: కానీ మన యొక్క దృష్టి ఇంత పవిత్రంగా లేకపోవటం చేత సర్వము శూన్యంగా కనిపిస్తుండాలి.
0: Because we do not have this broad vision and outlook, everything looks
1: shunyam anetundi jagatlo ekkada ledu,
0: everything looks aimless and purposeless. Actually speaking,
1: purname purname purname,
0: actually there is nothing in the world that you can say is nothing. Everything is full, everything is everything.
1: Kanuka manam manavattam anetundi roopamlo divyatvanni manam prakatimpa cheyali.
0: So in this form of a human being, try to show the divine spark that's in you.
1: Manavudu pavitrudu, పవిత్రుడు.
0: మ్యాన్ ఈజ్ అ సేక్రెడ్ ఎంటిటీ.
1: ఈ పవిత్రము అనేటువంటిది పదము లాటిన్ భాషలో నుంచి ప్రారంభమైంది.
0: నౌ ది ఆరిజిన్ ఆఫ్ దిస్ వర్డ్ పవిత్ర ఈజ్ టు బి ట్రేస్డ్ టు దిస్ లాటిన్ లాంగ్వేజ్.
1: ఈ లాటిన్ భాష లోపల విర్ర అనేటువంటి ఒక పదము నుండి పవిత్రం బయలుదేరింది.
0: ఇన్ దిస్ లాటిన్ లాంగ్వేజ్ దిస్ వర్డ్ విర్ హాస్ గివెన్ రైజ్ టు దిస్ పవిత్ర.
1: విర్ర అనగా మానవుడు అనే అర్థం కూడా.
0: ఇన్ దిస్ లాటిన్ విర్ మీన్స్ మ్యాన్.
1: విర్రనగా మానవుడు, మానవత్వం పవిత్రము,
0: అండ్ విర్
1: మీన్స్ పవిత్రము దాని యొక్క గుణం.
0: విర్ మీన్స్ మ్యాన్ అండ్ ది నేచర్ ఆఫ్ దిస్ మ్యాన్ ఇస్ సేక్రెడ్నెస్.
1: మానవుడిగా ఉండి మానవత్వం లేకపోతే ప్రయోజనం లేదు.
0: బీయింగ్ ఎ మ్యాన్ ఇఫ్ యు డు నాట్ హ్యావ్ దిస్ మ్యాన్లీనెస్.
1: మానవుని కంటే మానవత్వం చాలా ప్రధానమైనటువంటిది.
0: యూ షుడ్ బి ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్. వితౌట్ దాట్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ యువర్ బీయింగ్.
1: ఈ మానవత్వం ఏమిటంటే పవిత్రము అని.
0: So what is this hallmark of one's existence? It is this purity.
1: ఈ పవిత్రం ఎట్టిగా ఉండాలి. మనము చేసే పనుల్లో పవిత్రము, తలచే తలుపుల్లో పవిత్రము, చూచే చూపుల్లో పవిత్రము, చెప్పే మాటల్లో పవిత్రము, అంతా పవిత్రంగానే ఉంటుండాలి.
0: This sacredness of purity should be shown up in every word of ours, in every thought of ours, in every deed of ours.
1: దేహం ఒక పాత్ర.
0: This body is like a vessel.
1: ఇంద్రియములు దీంట్లో రంధ్రములు.
0: All these limbs, the senses are like the holes.
1: ఈ పాత్రలో మానవత్వం అనేటువంటి యొక్క పవిత్రతను మనం నింపినప్పుడు ఈ యొక్క రంధ్రములు అన్నింటి యందు కూడాను పవిత్రమే రావాలి.
0: In this vessel you are filling this quantity called sacredness, and through these holes of the limbs they tend to drain away.
1: ఒక పాత్రలో పాయసం నింపితే ఎక్కడ రంధ్రం కొట్టినా ఆ పాయసమే రావాలి, కానీ మరొక పదార్థం రావడానికి వీల్లేదు.
0: Like you have a sweet juice, this payasa, in a vessel. You drill a hole somewhere, you must get payasa out of that hole.
1: మొట్టమొదట మానవత్వం అంటే ఏమిటంటే పవిత్రము అనేటువంటి సత్యాన్ని మనం ఈనాడు గుర్తించాలి.
0: So the fundamental truth that you must recognize today is man means sacredness.
1: ఏ చర్యలు ఎందుకని అపవిత్రము రాకూడదు.
0: There should be no trace of impurity in any work, any action of yours.
1: అదే నిజమైనటువంటి మానవత్వం.
0: If you can do that, then you are truly
1: man. అట్టి మానవత్వాన్ని మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే దివ్యాత్మ స్వరూపులం అయిపోతాం.
0: Once you become pure thus, then you can really be called embodiments of the divine atma.
1: అప్పుడు సర్వము ఒకటి అయిపోతుంది.
0: Then everything becomes one.
1: వ్యావహారికం పారమార్థికం అనేటువంటి భేదమే ఉండదు.
0: There will be no distinction between the worldly and beyond the worldly.
1: ప్రవృత్తి నివృత్తి అనేటువంటి భేదం కూడా ఉంటుండదు.
0: There will be nothing like that and this.
1: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్చితి పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వచితి.
0: Everything become that is whole, this is whole. From the whole only a whole can be derived. Everything is whole and everything is full.
1: అప్పుడు మనం నిజమైనటువంటి యొక్క పూర్ణమైనటువంటి దివ్యత్వాన్ని అనుభవిస్తాం. అది నిజమైన గురు పూర్ణిమ.
0: Only then will we experience the joy of this totality of our own perception.
1: గురు, గు అనగా అంధకారం, రు అనగా తన్నివారణ, గురు అనగా అజ్ఞాన అంధకారమును రూపుమాపేటి ఒక ఆనంద సంపూర్ణమైనటువంటి దినమే గురు పూర్ణిమ అని.
0: దట్ ఈస్ ద ట్రూ గురు పూర్ణిమ డే. సో గురు పూర్ణిమ ఈస్ దాట్ స్టేట్ వేర్ యూ హ్యావ్ నో ట్రేస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. దెర్ ఇస్ నో డార్క్నెస్ ఇన్ యూ. ఎవ్రీథింగ్ ఈస్ బ్రిలియన్స్, ఎవ్రీథింగ్ ఈస్ స్ప్లెండర్. స్ప్లెండర్ ఇన్ ద నేచర్ ఆఫ్ యువర్ హ్యావింగ్ అండర్స్టూడ్ యువర్ సేక్రెడ్నెస్ ఆఫ్ పర్పస్ అండ్ థాట్.
1: ఏదో మంత్రాన్ని ఇచ్చినటువంటి గురువులకు పాదపూజలు, ఈ దక్షిణాలు, ప్రదక్షిణాలు ఇవన్నీ చేయటం కాదు గురు పూర్ణిమ యొక్క అంతరార్థం.
0: The significance of a day like Guru Purnima does not consist in trying to do Pada Puja of those people who give you a mantra for something or trying to worship them.
1: Mana yokka hrudaya tattvanni purnatvanga manam marchukodaniki prayatninchali.
0: You should try to unfold the heart of yours, try to broaden it.
1: Kana ee pavitramainatvanti yokka Guru Purnima dinamu manamu divyatvanni kontha varakunu chintinchi మన పవిత్రతను పెంచుకొని మనము ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: సో ఆన్ దిస్ సేక్రెడ్ డే ఆఫ్ గురు పూర్ణిమ వీ షుడ్ ట్రై టు రికగ్నైజ్ అవర్ ఓన్ డివినిటీ, ట్రై టు ఫర్దర్ అవర్ ఓన్ ప్యూరిటీ అండ్ ట్రై టు రీచ్ అవుట్ టు ది ఆత్మ.
1: ఇంకా కొన్ని విషయాలు మనము సహజంగా నిత్య జీవితంలో గుర్తించవలసిన ఉన్నాయి.

0: మనం భక్తులము భక్తులమని భావిస్తున్నాం.
1: Now there are other things that do come to us in our day to day existence.
0: భక్తికి ఏమైనటువంటి గుర్తులు ఏమిటి?
1: Now we keep saying that we are bhaktas, we are devotees.
0: జపములు చేయటమా? కాదు.
1: What is the hallmark of a devotee? Is it doing japa?
0: ధ్యానము చేయటమా? కాదు.
1: Is it doing dhyana? No.
0: భజనలు చేయటమా? కాదు.
1: Doing bhajan? No.
0: ఇంకే విధమైనటువంటి యొక్క సత్కార్యములు చేయటమా? కాదు.
1: ఆర్ డూయింగ్ గుడ్ డీడ్స్? నో.
0: షోడశోపచారములంతా ఉంటుంటాయి, ఇవన్నీ కూడా నువ్వు భక్తి చిహ్నములు కాదు.
1: ఆర్ ట్రైంగ్ టు సర్వ్ అదర్స్ అండ్ ఎల్డర్స్, ఇస్ ఇట్ దాట్? నో.
0: ఇవన్నీ పవిత్రమైన కర్మలని చెప్పవచ్చు.
1: దీస్ నో డౌట్ ఆర్ సేక్రెడ్
0: చర్యలని చెప్పవచ్చు.
1: దేర్ ఆర్ సేక్రెడ్ యాక్షన్స్ నో డౌట్.
0: అయితే భగవంతుని పైనటువంటి కలిగినటువంటి పూర్ణ ప్రేమ తత్వం మనకే నిజమైన భక్తి అని పేరు.
1: The true definition of bhakti, on the other hand, is you have the totality of love towards God.
0: లౌకిక వాంఛనను మనసులో నింపుకొని ఆ వాంఛన ఫలసిద్ధి నిమిత్తమై మనం ఆచరించేటువంటి యొక్క సత్కర్మలన్నీ కూడా నువ్వు భక్తికి సంబంధం కాదు.
1: Now you have some worldly desires in you. By way of fulfilling your worldly needs, you start doing some of these things. It can't be true bhakti.
0: నీవే శాస్త్రం కాదు. నీవు ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలితం ఏ విధంగా శాశ్వతం అవుతాయి?
1: యూ యువర్ సెల్ఫ్ ఆర్ నాట్ పర్మనెంట్, దెన్ ద థింగ్స్ దట్ యు ఆర్ డూయింగ్ హౌ పర్మనెంట్ కెన్ దే బి?
0: ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలు తాత్కాలికంగా మనం పొందినప్పటికీ అవి కొంతకాలం ఉండేటువంటివి కానీ అవి శాశ్వతములు కాదు.
1: దీస్ జాయ్స్ అండ్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీ దట్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్, హౌ పర్మనెంట్ ఆర్ దే? దే ఆర్ ఫ్లీటింగ్.
0: భగవంతుని దగ్గర నుంచి మనం పొందవలసినటువంటిది నిత్య సత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి విషయాలను మనం పొందాలి.
1: సో ఫ్రమ్ గాడ్ యూ షుడ్ ట్రై టు సీక్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ లాస్టింగ్.
0: తాను శాశ్వతమైనటువంటి వాడు కనుక తన ఫలితం కూడా శాశ్వతమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: హీఈస్ ఎ లాస్టింగ్ నెవర్ చేంజింగ్ ఎంటిటీ, హీ కెన్ కన్ఫర్ ఆన్ యూ ద సేమ్ థింగ్.
0: అతను సత్యస్వరూపుడు కనుక మనము సత్య మార్గమునే అవలంబించాలి.
1: హీ ఈజ్ ద వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ ట్రూత్, సో వీ షల్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ లేడ్ డౌన్ బై హిమ్.
0: త్యాగరాజు కూడా అదే చెప్పాడు. అతడేరా దైవము,
1: హీ ఈజ్ వెరీలీ గాడ్. త్యాగరాజు సెడ్,
0: ఎలాంటి వాడు దైవముంటే ఆడిన మాటను తప్పని వాడు.
1: హూ ఈజ్ దిస్? The one who does as he says.
0: ఆచంద్రార్కముగా ఉండి కీర్తిని పొందినటువంటి వాడు.
1: One who has secured lasting fame and name.
0: ఆచంద్రార్కంగా కీర్తిని పొందినటువంటి వాడు. అలాంటి యొక్క కీర్తిని మనం కూడా ఆచంద్రార్కంగా ఉండాలి.
1: సో సచ్ ఎ ఫేమ్ అండ్ నేమ్ వి ఆల్సో షుడ్ ట్రై టు యాస్
0: ఆడిన మాట తప్పనిటువంటి వాడుగా ఉంటుండాలి.
1: He does not put aside what he has said. We should become like.
0: పవిత్రుడు అన్నాడు.
1: Such a man has been said to be sacred or pure.
0: ఇంకా కొన్ని విషయాలు మనం యోచన చేసుకుంటే దీనికి ఆరోగ్యము అన్నారు.
1: నౌ దేర్ ఆర్ అదర్ థింగ్స్ లైక్ హెల్త్.
0: ఈ ఆరోగ్యం అనేటువంటిది ఆనందానికి ఒక లక్షణం.
1: హెల్త్ ఈజ్ అన్ ఇండెక్స్ టు యువర్ హ్యాపీనెస్.
0: ఈ ఆనందం అనేటువంటిది ఆరోగ్యమునకు ఏమి సంబంధం ఉంటుండాలి?
1: నౌ వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ హెల్త్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ హ్యాపీనెస్ ఆన్ ద అదర్?
0: ఆంగ్లో సక్సన్ అనేటువంటి ఒక పదం ఇది వచ్చిండేటువంటిది ఆరోగ్యం.
1: Now this word arogya again has its own origin
0: Anglo-Saxon.
1: In the Anglo-Saxon language.
0: దీనికి హేగిన్ అనేటువంటి పదం నుంచి వచ్చిందని ఈ ఆరోగ్యం.
1: This word arogya is derived from
0: హేగిన్.
1: హేగిన్
0: హేగిన్ అనగా ఏమిటంటే పరిపూర్ణత అని పవిత్రము అని రెండు అర్థములు.
1: Now this word హేగిన్ means totality or whole and sacredness.
0: ఏది ఆరోగ్యం పరిపూర్ణతగా ఉంటుండాలంటే చేతులు కాళ్ళు పరిపూర్ణతగా ఉండాలా? కాదు కాదు, సర్వం కూడాను దేహము మనసు ఆత్మ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే మానవత్వం.
1: నౌ వాట్ ఈస్ ఇట్ దట్ షుడ్ బి హోల్ అండ్ ఫుల్? ఇస్ ఇట్ ద లిమ్స్ బై దెమ్సెల్వ్స్? నో, ద మైండ్, ది బాడీ అండ్ ఆల్ యువర్ సెన్సరీ పర్సెప్షన్స్ అండ్ ద ఆత్మ. ద మైండ్, బాడీ అండ్ ద ఆత్మ షుడ్ బి లింక్డ్.
0: పరిపూర్ణంగా ఉంటుండాలి.
1: All these should be in their fullness.
0: శరీరము లోపల ఏ విధమైనటువంటి అంగహీనం కానీ ఏ విధమైనటువంటి యొక్క రోగములకు కానీ అవకాశం ఉండకూడదు.
1: In this body, there should not be any shortcoming in terms of health or in terms of the functioning of any of these faculties.
0: కనుక శరీరం కూడాను పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి.
1: So this body also should have this degree of health.
0: మనసు కూడాను పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి.
1: The mind also likewise should be healthy.
0: ఏ విచారములు కానీ ఏ దుఃఖములు కానీ ఏ విధమైన కష్టములు కానీ ఇందులో అవకాశం అందించరాదు.
1: There is no place for sorrows or grief for this mind to entertain.
0: ఎందుకనగా అన్ని కూడాను కదిలిపోయేటువంటివే కానీ శాశ్వతమైనటువంటివి కాదు.
1: Because all these come and go, they do not remain permanent. They are like passing clouds.
0: ఏ దుఃఖం వచ్చిందన్నా కూడాను కొంతసేపు ఉండవచ్చును, లేక కొన్ని దినములు ఉండొచ్చును, తదుపరి అది అంతర్ధానం అయిపోతుంది.
1: A sorrow, for instance, certainly you may be experiencing it, but today it will come, after a few days it might go, it's not going to remain with you forever.
0: ఏవి కూడాను శాశ్వతం కాదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఏ కష్టానికి మనం లొంగము, ఏ దుఃఖానికి మనం ఏ మాత్రము లక్ష్యం చేయము.
1: So once you have grasped this truth that nothing is permanent, you will never succumb to these sorrows and griefs.
0: Chandrama manaso jata chakshu suryo ajata annaru vedamunandu. చంద్రమా మనసోజాత అనగా ఏమిటి, ఈ మనస్సుకు చంద్రునికి ఒక సన్నిహితి సంబంధం ఉంటుండాలి.
1: ఇన్ ద వేదస్ ఎ లింక్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ హస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ద మైండ్ అండ్ ద మూన్.
0: ఈ యొక్క ప్రకాశించేటువంటి యొక్క చంద్రునకు మధ్యలో ఎన్నో క్లౌడ్స్ మేఘములు వస్తుంటాయి.
1: దిస్ మూన్ దట్ షైన్స్ ఇన్ ఇట్స్ ఓన్ వే, దేర్ ఆర్ దీస్ క్లౌడ్స్.
0: ఈ మేఘములంతా వచ్చిపోయేటువంటివి కానీ చంద్రునికి ఏమాత్రమో సంబంధం లేదు.
1: దీస్ క్లౌడ్స్ కమ్ అండ్ గో, దే డు నాట్ హ్యావ్ ఎనీ లింక్ విత్ ద మూన్ ఇట్సెల్ఫ్.
0: అదే విధంగా మన మనసు లోపల కలిగేటువంటి కలతలకు కానీ కల్లోలములకు కానీ మేఘములుగా మనం భావించి దీనికి వచ్చిపోతుంటాయనేటువంటి ఒక సంకల్పాన్ని దృఢం చేసుకోవాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ వీ షుడ్ హ్యావ్ దిస్ ఫర్మ్ బిలీవ్ దట్ దీస్ సారోస్ అండ్ ఎజిటేషన్స్ అండ్ దీస్ థాట్స్ దే ఆర్ ఓన్లీ మొమెంటరీ, దే విల్ కమ్ అండ్ గో, దే వోంట్ రిమైన్ విత్ అస్ ఫర్ఎవర్.
0: ఇది ఎప్పటికి కూడాను మార్పు చెందనటువంటిది.
1: Then we come to the third component, the Atma, which is a lasting entity.
0: దీన్ని మనం పరిశుద్ధం చేసుకోవటానికి కానీ ఇంకే విధమైన ప్రయత్నపూర్వకంగా దీన్ని పూర్ణత్వం గావించుకోవటానికి కానీ చేసుకునేటువంటిది కాదు.
1: It is not something wherein you can make it pure, you can render it sacred.
0: ఇది ఎప్పుడు పరిపూర్ణంగానే ఉంటుండాలి,
1: because
0: ఎప్పుడు ప్రకాశవంతంగానే ఉంటుండాలి, ఎప్పుడు చైతన్యవంతంగానే ఉంటుండాలి.
1: It is in its nature to be pure, it is in its nature to be full and whole, it is in its nature to be radiant.
0: కనుక ఈ యొక్క హేగిన్ అనేటువంటి యొక్క పదమునకు ఉండినటువంటి అర్థం ఏంటి, పరిపూర్ణత.
1: సో దిస్ వర్డ్ హేగిన్ మీన్స్ హోల్, బీయింగ్ ఫుల్.
0: ఈ పరిపూర్ణుడైనటువంటి వాడు మానవుడు కనుక వాడు నిరంతరం కూడాను పరిపూర్ణత్వాన్ని అనుభవించాలి.
1: సో మ్యాన్ ఇస్ వన్ హూ ఇస్ సచ్ ఎ ఫుల్, సచ్ ఎ హోల్ ఎంటిటీ, అండ్ హీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ ఇన్ హిస్ లైఫ్.
0: పరిపూర్ణత్వంతో మనము పవిత్రమైనటువంటి రీతిగా మనం ఉండినప్పుడే మానవత్వం అనేటువంటి విలువ మనకు రాణిస్తుంది.
1: విత్ దీస్ థాట్స్ వి షుడ్ లీడ్ అవర్ లైఫ్స్ ఇన్ ఎ మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ఫుల్ వే.
0: కనుక మానవుని యందు మానవత్వాన్ని వికసింపజేసుకుని ప్రకటింపజేసుకుని ప్రకాశింపజేసుకోవటమే ఈనాటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరాత్మని మనం గుర్తించాలి.
1: సో వి షుడ్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఆన్ దిస్ సేక్రెడ్ డే దట్ ఇట్ ఈస్ ఫర్ అస్ టు రికగ్నైజ్ అండ్ రియలైజ్ వాట్ అవర్ నేచర్ ఈస్ అండ్ ట్రై టు బ్రింగ్ ఇట్ అవుట్ టు ది outside and let it radiate and be a splendid one.
0: Mamai vamso jeevaloke jeevabhuta sanatanahani andare endukudanu bhagavantuni yokka amsame unnadaneetunte vishwasanni dridham cheskoni evvarini badinchakunda evvarini kudanu noppinchakunda chusukotaniki tagina krushi cheyali.
1: Being firmly having this belief that in every being God resides, they are but fragments of the one and the same God. It is the divine spark that is latent in every being. See to it that you don't hurt others, you don't injure others.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రవర్తనలు మనం కలిగినప్పుడే భక్తులము అని చెప్పుకోవడానికి అర్హులమవుతాం.
1: Once we can put such ideas into our daily lives, then we can call ourselves bhaktas.
0: కానీ ఈనాడు మన యొక్క శాంతము, ఈనాడు సత్యము ఒక పూజ రూమునకు మాత్రమే హద్దులో నిలిచిపోతుంటుండాలి.
1: బట్ టుడే వాట్ వి సీ ఇస్ దిస్ స్టేట్ ఆఫ్ పీస్ ఆర్ దిస్ ఐడియా ఆఫ్ ట్రూత్, సో లాంగ్ యాజ్ వి ఆర్ ఇన్ ద పూజ రూమ్ దే ఆర్ వెరీ మచ్
0: ఆబ్వియస్. మందిరంలో ఉండినంత వరకు, పూజ రూమ్ లో ఉండినంత వరకు ఏదో ప్రశాంతంగా ఉండినట్టుగా, చిరునవ్వు చిందులు దొక్కుతూ ఉండినట్టుగా మనం నటన చేస్తాము. బయట వస్తానే ఇంకా దుర్వాసన క్షేత్రములు, దుర్వాసన యొక్క ఒక పనులు మనం ప్రకటిస్తూ వస్తుంటాము.
1: When we sit for dhyana, when we are doing our puja, when we are inside the puja room, we sport a smile of contentment and bliss and joy. The moment we come out of the puja room, we become durvasas,
0: Bhagavad Gita
1: another form of anger.
0: Cheppinattuga eppudu kudanu satatam yoginaha nirantaramu manamu ee oka yogi gaane manam prayatninchali.
1: It should not be like this. Wherever we are, whatever we are doing, we should be yogis.
0: యోగి అనగా ఏమిటి, ఎప్పుడు శాంతంగానే ఉంటుండాలి. మనం ఓంకారం చెప్పిన తర్వాత, కొన్ని భజనలు చేసిన తర్వాత శాంతి శాంతి శాంతి అంటున్నాం. ఎందుకు మూడు పర్యాయము శాంతి చెప్తున్నాం? రెండు పర్యాయము చెప్పొచ్చును కదా, లేక నాలుగు పర్యాయము చెప్పొచ్చును కదా, మూడు పర్యాయములు ఎందుకు మనం చెప్పవలసి వచ్చింది?
1: A yogi is one who continuously experiences this state of peace. Now, every time after we do bhajan or after dhyana, we end up by saying shanti shanti shanti three times. వై ఓన్లీ 3 times? వై నాట్ 4 or 5 or less?
0: ఆదిభౌతికము, ఆదిదైవికము, ఆధ్యాత్మికంగా శాంతి, శారీరకంగా శాంతి, మానసికంగా శాంతి, ఆత్మరీతిగా శాంతి. ఈ మూడు కూడా శాంతంగా ఉండినప్పుడే మనం సరైనటువంటి పూర్ణత్వాన్ని పొందగలిగినట్టు అర్థమవుతాం.
1: ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సేయింగ్ శాంతి 3 times ఈస్ పీస్ ద బాడీలీ పీస్, పీస్ ద మైండ్ పీస్, అండ్ పీస్ టు ది ఆత్మ. పీస్ రీనింగ్ ఇన్ ఆల్ దీస్ 3 levels ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్, బాడీ, మైండ్, అండ్ ఆత్మ.
0: మనం ప్రశాంత చిత్తులై ఉంటుండాలి.
1: సో ఇన్ ఆల్ దీస్ 3 components వీ షుడ్ బి పీస్ఫుల్.
0: శరీరము మార్పు చెందేది,
1: బాడీ సంథింగ్ విచ్ చేంజెస్,
0: జీర్ణించేటువంటిది,
1: విచ్ ఆల్సో డీకే,
0: దహించేటువంటిది,
1: అండ్ విచ్ గెట్ బి బర్న్డ్.
0: ఇలాంటి దీనికోసమై మనం కలిగినటువంటి కష్టములకు నష్టములకు మనం విచారించనక్కర్లేదు.
1: సో ఫర్ సచ్ ఎ బాడీ, వాట్ ఎవర్ మే బి ఇట్స్ డిఫికల్టీస్, వి నీడ్ నాట్
0: బలమైనటువంటి వారో మనం ఇంత మాత్రమేనా నిగ్రహించుకునేటువంటి శక్తిని సాధించుకోకుండా పోతే ఇంకా దేనిని మనం సాధించగలం?
1: వి నీడ్ నాట్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్ దీస్. వి క్లెయిమ్ ఆర్సెల్వ్స్ టు బి భక్తాస్, కాంట్ వి కంట్రోల్ దీస్ మొమెంటరీ
0: thoughts of difficulty
1: and sorrow? One who has this resolve that these are all momentary and transient, he will secure the grace of God.
0: మన హృదయాన్ని భగవంతునికి సూటిగా పెట్టాలి.
1: Our heart should be directed straight towards God.
0: కుంభవర్షం కురుస్తా ఉంది.
1: Now there is this heavy downpour outside.
0: వర్షములో కుండను పెట్టాము.
1: And we have put these earthen pots.
0: కాని ఆ మూతిని వర్షానికి సూటిగా పెట్టినప్పుడే ఆ వర్ష బిందువులు కొన్నైనా ఆ పాత్రలో చేరుతాయి.
1: When these earthen pots are turned upwards with the mouths open, the water will be collected in them.
0: వర్షం కూచినా కుండను బోల్డించి పెట్టేస్తే ఒక్క చుక్కైనా మనకు లభించదు.
1: There may be a heavy downpour, all right, but you put these pots upside down, not even one drop will get into them.
0: ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినప్పటికీ ఆ ప్రార్థన సాధన అనేటువంటి వర్షంలో మన హృదయాన్ని సూటిగా పెట్టినప్పుడే అందులో అనుగ్రహం అనేటువంటి బిందువులైనా కొన్ని మనకు లభిస్తాయి.
1: ఇన్ ద సేమ్ మేనర్ వీ మే బి డూయింగ్ సాధనాస్, వీ మే బి డూయింగ్ ప్రేయర్స్, బట్ అన్లెస్ వీఆర్ పిన్ పాయింటింగ్ అవర్ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ ఇన్ గాడ్ విత్ థాట్ సెంటర్డ్ అరౌండ్ గాడ్ ఆల్ దిస్ విల్ బి ఫ్యూటైల్.
0: అట్లు కాకుండా చిత్తం శివుని పైన, భక్తి చెప్పుల పైన అని దానిపైన పెట్టుకుంటే మనకి ఏ రీతిగా ఫలితం వస్తుంది?
1: Rather than this, you have your thoughts on God. You talk about God, but your mind is on your slippers. Your mind is on your chappals outside. What form of devotion is this? Try to concentrate totally on God.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రవర్తనను కొంత మార్పు చేసుకోవటానికి కృషి చేయటము సాధకుల యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: సో ట్రూ సాధక్స్ ఆర్ దోస్ హూ విల్ ట్రై టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్ ఇన్ ద ప్రాపర్ వే అండ్ ట్రై టు పుట్ దెమ్ ఇన్ టు దేర్ ఓన్ డైలీ సాధన.
0: మానవుడు అంటే కేవలం శరీరం కాదు, మనసే.
1: మ్యాన్ డస్ నాట్ ఈస్ నాట్ టు బి ఈక్వేటెడ్ విత్ ద బాడీ.
0: మనసు అంటే ఏమిటి? కేవలం ఆలోచనల యొక్క చేరికని.
1: Rather, man is verily the mind. What is the mind? A conglomeration of thoughts.
0: ఆలోచనలు అంటే ఏమిటి? మన ప్రవర్తనల యొక్క ఫలితములే.
1: What are these thoughts? They are results of our actions.
0: కనుక ప్రవర్తనలు చక్కగా ఉండినప్పుడే మానవత్వం సార్థకం అవుతుంది.
1: So if your actions are proper, then everything is in order.
0: ఈనాడు దేశం ఉండవలసిన రీతిగా లేదనుకుంటే కారణం ఏమిటి? మానవుడు ఉండవలసినటువంటి రీతిగా లేడు.
1: Today you bemoan the fact that the country and the world is not what it ought to be. The reason, man is not what he should be.
0: Manavuni pravartana manchiga untunte desham undavalsina reethigane untundi.
1: If the actions of man were perfect and in order, everything would have been all right.
0: Kanuka motta mota mana pravartanu mana nadatanu mana aacharanni sakramaina reethiga manam teechididdukovali.
1: So first and foremost, try to rectify and correct our own thoughts, our own actions.
0: Ee vidhamainatvanti oka cheryalu sakramainatiga undi సాత్వికమైనట్టుగా ఉండి సన్మార్గమైనట్టుగా ఉంటుండి సరైన మార్గంలో మనం నడపాలంటే దైవ చింతనను మనము అభివృద్ధి గావించుకోవాలి. నిరంతరము దైవ చింతన మనం చెయ్యాలి.
1: సో ఇఫ్ అవర్ థాట్స్, ఇఫ్ అవర్ వర్డ్స్, ఇఫ్ అవర్ డీడ్స్ ఆర్ టు బి సాత్విక్, ఇఫ్ దే ఆర్ టు బి ప్యూర్ అండ్ ఇఫ్ దే ఆర్ టు బి గివింగ్ అస్ ఎ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్, దెన్ వి షుడ్ ట్రై అండ్ సెంటర్ అవర్ థాట్స్ ఆన్ గాడ్. Try to do everything with God at the center of things.
0: నోటితో పాటు హృదయాన్ని కూడాను చేర్చి మనము దైవ చింతన చేయాలి.
1: While we sing the glory of the Lord, then our heart also should be very much centered on God.
0: మనం పాడుతున్న సమయంలో తపల ఒకవైపున, శృతి ఒకవైపున, హార్మోని ఒకవైపున పెట్టుకొని మూడింటిని ఏకం చేసి మనం పాట పాడుతున్నాం.
1: Now when we sing a song, we have the tabla being played on the one hand, the shruti, and then the harmony. We try to make a combination of these three in the proper way.
0: Adhe vidhangane notito paata,
1: in the same manner the song from your lips,
0: hrudayamto bhavamo,
1: and the thoughts from your hearts,
0: aatmato aanandamo, moodintini ekam chesinappude triputi ayipothundi,
1: and the bliss from your atma. Bring these three together, that's the three pointed point.
0: Moodintini ekam chesi manam bhajan cheyali.
1: Try to bring them together, then do your bhajans.
0: Ante kaani tapala sariga vestunnara leda మన స్థుతి సరిగా ఉందే లేదా అని పాట పాడుకుంటూ స్థుతి వైపున మనసు పెట్టుకుని ఉంటారు. ఈ విధంగా పాడితే ప్రయోజనం లేదు, మూడు ఏకమైపోవాలి.
1: బట్ రాదర్ దాన్ డూ దాట్ యూ ట్రై టు బి సింగింగ్ ఆల్ రైట్ బట్ యూ హ్యావ్ ఎన్ ఐ ఆన్ ద తబలిస్ట్ వెదర్ హీ ఇస్ ప్లేయింగ్ ద తబలా వెల్ ఆర్ నాట్.
0: భజన అని చెప్తూ వచ్చారు.
1: యూ షుడ్ నాట్ డివైడ్ యువర్ అటెన్షన్ దస్ వే. టోటలీ
0: ఇమర్స్ ఇది హి సంకీర్తనం అన్నారు. సంకీర్తన అనగా ఏమిటి? ఏకాంతంగా హృదయాన్ని విప్పి స్వేచ్ఛగా దైవాన్ని స్తుతించటమే.
1: Bhajan is sankirtan. What does this mean? In solitude, you open out your heart to the God and sing His glory.
0: And appude mad bhaktaha yatra gayanti tatishtami naradana evaru nannu gurinchi gaanam chestuntado akkada nenu pratishtayipothuntanannadu.
1: When you sing thus, the Lord said, O Narada, I shall go and install myself therein.
0: Kanuka manamu bhavanni parishuddham chesukoni మాటను భావాన్ని హృదయాన్ని చేర్చుకుని దైవ ప్రార్థన చేయడానికి పూనుకోండి.
1: సో ప్యూరిఫై యువర్ థాట్స్, బికమ్ సేక్రెడ్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై విత్ దిస్ ఫీలింగ్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం జయ శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం జయ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం ఓం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం సుబ్ర

0: మన జీవితంలో ధనమును కోల్పోతున్నాం, కానీ తిరిగి దానిని పొందుటకు అవకాశం ఉన్నది.
1: We lose the money in our life and it can be recovered, gained again.
0: పునర్మిత్రం, మిత్రులను కూడాను మనం కోల్పోతున్నాం. కానీ దానికంటే ఉత్తమమైనటువంటి మిత్రులు కూడాను మనకు లభ్యమవుతారు.
1: We also lose our friends, but it is possible to have better friends later.
0: పునర్పత్ని, పునర్మహి, భార్యను కోల్పోతున్నాం కానీ రెండవ వివాహం చేసి తిరిగి భార్యను పొందగలుగుతున్నారు.
1: The wife is lost, one can get married again.
0: పునర్మహి, భూములు కోల్పోతున్నాం కానీ తిరిగి ఏదో ఒక విధంగా శ్రమించి ఆ భూమిని పొందగలుగుతున్నాం.
1: We lose our land property, but however, we can buy it later, putting in effort.
0: సర్వం పునర్లభ్యం, ఇవన్నీ కూడాను తిరిగి ఏదో ఒక విధంగా మనకు లభ్యమవుతున్నాయి.
1: By one way or other, all these can be regained and recovered.
0: కాని నా శరీరం పునఃపునః పునఃపునః, శరీరమును మనం కోల్పోయినా తిరిగి ఇది మనకు లభ్యం కాదు.
1: When once the body is gone, you cannot get it back.
0: కనుక శరీరము ఉండినప్పుడే మనం పొందవలసినటువంటి ఆనందములు, చెందవలసినటువంటి సుఖ సౌఖ్యములు, అనుభవించినటువంటి ఆనందములను మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should make every attempt while in this life itself to experience the state of bliss, the happiness and pleasure.
0: మన ప్రాచీనులు అనేక విధములైనటువంటి కష్టములకు లోబడి ఎన్నియో బాధలను అనుభవించి ఈ శరీరమును కాపాడుకుంటూ వచ్చారు.
1: Ancients could bear all the suffering and the difficulties, however they maintained their body.
0: అయినప్పటికీ దీన్ని శాశ్వతంగా నిలుపుకోలేకపోతున్నారు.
1: But yet they could not keep their body permanent or eternal.
0: శరీరమును నిలుపుకోలేకపోయినప్పటికీ శరీరం ద్వారా పొందవలసినటువంటి యొక్క ప్రాప్తులను మనం పొందుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Though the body is not everlasting, while alive in this body, we should acquire that state of bliss.
0: పవిత్ర భారతదేశము అనాది కాలం నుండి అన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి యొక్క ప్రదేశం.
1: భారత్ హ్యాపన్స్ టు బి ది సెంటర్ ఆఫ్ సీట్ ఆఫ్ లెర్నింగ్.
0: విద్యలన్నీ కూడాను భారతదేశం నుండియే లభ్యమైనటువంటివి.
1: All knowledge was disseminated from the center Bharat.
0: 1, 2, 3 అనేటువంటి సంఖ్య శాస్త్రం కూడాను భారతదేశం నుండి ఆవిర్భవించినటువంటిది.
1: In fact, Bharat has been the birthplace for numerology.
0: ఈ వ్యాకరణం కూడాను ఈ భారతదేశం నుండి ఆవిర్భవించినటువంటిది.
1: Grammar had its birthplace this Bharat.
0: ఇలాంటి సమస్త విద్యలు కూడాను సంగీత సాహిత్యములు కూడాను ఈ భారతదేశం నుండి లభ్యమైనటువంటివి.
1: In fact, Bharat has been the center of learning of music and literature.
0: భారతదేశం నుండి లభ్యం కానటువంటిది ఎక్కడ కూడాను మనకు లభ్యం కాదు.
1: That which is not available in Bharat is not present anywhere in the world.
0: కనుకనే ఎన్న భారతే తన్న భారత అన్నారు. భారతంలో లేనటువంటిది ఇంక ఎక్కడ కూడాను మనం పొందలేము.
1: That's why it is said, everything is present over here. If it is not available, you don't get it anywhere.
0: గత జీవుడగు పతిని బ్రతికించి ఎముగల్చి సావిత్రి భారత సాధ్వికాది.
1: Savitri belongs to this holy land because she could have her husband back to life after death.
0: ఇలాంటి మరణించినటువంటి ఒక వ్యక్తిని కూడాను పోషించి ప్రార్థించి దైవాన్ని అంగీకరింపజేసి తద్వారా పొందగలిగినటువంటి సాధ్వీమణులు కూడాను ఈ భారతదేశంలో పుట్టినటువంటి వారే.
1: There are many noble souls, women in particular, who could have their resurrection of their husbands, pleasing God, worshipping God.
0: తన సత్య మహిమ చే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయగాదే.
1: చంద్రమతి హు పాసిఫైడ్ ఎక్స్టింగ్విష్డ్ ద ఫ్లేమ్స్ ఆర్ ద ఫైర్ బిలాంగ్స్ టు దిస్ ల్యాండ్.
0: కుల సతీత్వము అగ్నిగుండాన ప్రకటించి సీత భారత ధరాజాతగాదే.
1: సీత బిలాంగ్స్ టు దిస్ ల్యాండ్ బికాస్ షీ అలౌడ్ హర్ సెల్ఫ్ టు పాస్ త్రూ ద టెస్ట్ ఆఫ్ ద ఫైర్ టు డెమోన్స్ట్రేట్ ప్రూవ్ హర్ క్యారెక్టర్.
0: కినిసి దుర్మార్గుని తినీతుని గీతిగా వించి దమయంతి భారత రమణిగాదే.
1: Damayanti belongs to this land and was successful to see the annihilation of all the wicked people.
0: Satva sagara vesti tachmatalamuna dharata bharata dhati pativrata prabhava bhava sampannataku gade pantabhumi.
1: For all that has been the benefit of all the harvest and the crop, which is most important, it is all the effort of many of the noble souls.
0: Akhila deshalakidi upadhyayikade.
1: Bharat is the teacher, the master, preceptor to the entire world.
0: Kani ee naati murkhulu Bharat deshamlo lenetvanti videshamlo pondagalugutamani pichito aneka rakamulainatvanti manasulu bhranti chesukoni videshalaku parigetutunnaru.
1: The modern foolish man wants to get acquire certain of the things abroad, not knowing that they are available well even here.
0: Itti samasta shastramulaku samasta karmalaku samasta phalamulaku samasta praptulaku alavalamainatti Bharatadesham nandu edi manaku labhyam kadu.
1: What is it that you cannot get in this holy land of sacred knowledge, the land of action, the land that confers deservedness on everyone?
0: Manam pattu patti sadhinchalekapothunname kaani pattu padite sadhinchinatvanti Bharatadeshamlo okkati kuda nu ledu.
1: We are not able to accomplish for want of determination. If you are determined, you can achieve anything.
0: Vidya vidhanam nandu Bharatiyulu ఎన్ని విధములైనటువంటి యొక్క సేవలకో ఓర్చి తమ యొక్క మేధావిని ఉపయోగపెట్టి నూతనమైనటువంటి మార్గాన్ని కనిపెడుతూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద న్యూ సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్, ద మోడర్న్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ బిన్ ఇంట్రడ్యూస్డ్ బికాస్ ఆఫ్ ది ఎగ్జర్షన్స్ అండ్ ద స్ట్రెయిన్ అండ్ ద లేబర్ స్పేర్డ్ బై మెనీ ఎడ్యుకేటర్స్.
0: యూనివర్సిటీ లోపల కూడాను ఒక్కొక్క ప్రధానమైనటువంటి యొక్క భావంగా బాధ్యగా అంగీకరించి దీన్ని నిలబెడుతూ వచ్చారు.
1: ఈచ్ వన్ హ్యాస్ మాస్టర్డ్ ఎ పర్టికులర్ స్కూల్ ఆఫ్ విజ్డమ్, పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ అండ్ మాస్టర్డ్ ఇట్.
0: కాశీ క్షేత్రమునందు
1: దేర్ ఇన్ కాశీ
0: వ్యాకరణ శాస్త్రం అనేటువంటిది అభిమాన శాస్త్రంగా ఎన్నుకొని దానిని ప్రపంచమునకంత చాటుతూ వచ్చారు.
1: కాశీ హ్యాస్ బీన్ ద సెంటర్ ఆఫ్ లెర్నింగ్ వేర్ పీపుల్ హ్యావ్ మాస్టర్డ్ గ్రామర్ వ్యాకరణ.
0: కాశ్మీర్ దేశమునందు అలంకార శాస్త్రం అనేటువంటి దాన్ని ప్రధానంగా ఎన్నుకొని ఈ అలంకార శాస్త్రమును అన్ని దేశములకు పంచుతూ వచ్చారు.
1: కాశ్మీర్ హ్యాస్ స్పెషలైజ్డ్ దిస్ నాలెడ్జ్ అలంకార శాస్త్ర.
0: ఉజ్జయిని దేశమునందు ఉజ్జయిని యూనివర్సిటీ యందు
1: ఇన్ ది యూనివర్సిటీ ఆఫ్ ఉజ్జయిని
0: ప్రధానంగా న్యాయశాస్త్రమును వారు అంగీకరించి దాన్ని ప్రచరిస్తూ వచ్చారు.
1: దే స్పెషలైజ్డ్ లా అండ్ ప్రాపగేటెడ్ ఇట్.
0: ఈ విధముగా ఒక్కొక్క యూనివర్సిటీ అని ఒక్కొక్క శాస్త్రమును మాత్రమే ప్రత్యేకంగా విభజించి దానిని పోషిస్తూ వచ్చారు.
1: లైక్ దిస్ ఈచ్ ఆఫ్ ది యూనివర్సిటీస్ హావ్ టేకెన్ అప్ ఎ స్పెషలైజేషన్ ఎ స్పెషాలిటీ అండ్ హావ్ డెవలప్డ్ ఇట్.
0: రాముని సోదరుడైనటువంటి భరతుడు ఏలినటువంటి రాజ్యములో
1: and the kingdom ruled by Bharata, who happens to brother of
0: pradhanamainatvanti vidya arogya shastramu,
1: the main branch that has
0: panini granamu panini gramam,
1: and that is the knowledge panini grama.
0: దీనిని చరకుడు అనేటువంటి గొప్ప పండితుడు దీన్ని స్థాపించుతూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వాజ్ ఫౌండెడ్ బై ఏ గ్రేట్ స్కాలర్ బై నేమ్ చరకుడు.
0: కానీ ఇది ప్రాచీనమైనటువంటి యూనివర్సిటీ.
1: ఇట్ వాజ్ క్వైట్ అన్ ఓల్డ్ యూనివర్సిటీ.
0: ఈ విశ్వవిద్యాలయము ఎక్కడ కూడా ఇప్పటి వరకు కనరాదు.
1: దట్ సార్ట్ ఆఫ్ యూనివర్సిటీ హ్యాస్ నాట్ బీన్ సీన్ టిల్ దిస్ డేట్.
0: అలాంటి పేరుగాంచినటువంటి యొక్క విద్యా సంస్థలు మన భారతం నందు ఎన్నో ఉన్నవి.
1: Such reputed universities are quite in good number in this country, Bharat.
0: Aithe ee university anetunti goppa goppa bhavanalato goppa goppa anukoolalato yerparchinatunti kaadu.
1: The universities are not composed of mansions of architectural beauty.
0: Guru nivasinchetunti gruhame oka university.
1: The home or the residence of the teacher itself happens to be the university.
0: విద్యార్థుల సంఖ్య కూడాను చాలా మితముగా ఉండేటువంటిది.
1: The number of the students also was very much limited.
0: విద్యార్థుల సంఖ్య మితము, బోధనా శక్తి అమితము.
1: Students number is very less, but the ability of communication teaching was of high standard.
0: ఆనాటి విద్యా విధానములో చిన్న పిల్లలకు కూడాను అర్థమయ్యే రీతిగా కూడాను పెద్ద శాస్త్రాలను ప్రబోధిస్తూ వచ్చారు.
1: The teachers taught in such a way as to be understood by tiny tots, the young children.
0: ఏ వృక్షం కింద కూర్చున్నప్పటికీ ఆ వృక్షమే వారికి భవనము.
1: They may sit under any tree and that place happens to be the classroom.
0: గురువు చెప్పేటువంటి మెల్లని వాక్యముల్లో ఉన్నటువంటి అంతరార్థమును మధురమైనటువంటి రీతిగా రోలుతూ వచ్చారు విద్యార్థులు.
1: ద స్టూడెంట్స్ ఆల్వేస్ రిసీవ్డ్ ద సాఫ్ట్ ద టెండర్ ద నెక్టరైన్ టీచింగ్స్ ఫ్రమ్ ద టీచర్.
0: ఇలాంటి విద్యా సంస్థలు అనాది కాలం నుండి భారతదేశం నందు అభివృద్ధి గాంచుతూ వచ్చాయి.
1: సచ్ యూనివర్సిటీస్ వర్ ఆన్ ద రైజ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ.
0: 400-500 సంవత్సరాల కిందట బ్రిటిష్ వారు ప్రవేశించి దీనికి తగినటువంటి యొక్క ఉపాయం ఏమిటి, ఇంత గొప్పలు విద్యలు ఈ భారతీయులు గడపడానికి ఏ విధమైనటువంటి యొక్క ఉపాయం కలుగుంది అని విచారిస్తూ వచ్చారు.
1: బ్రిటిషర్స్ ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ బిహైండ్ ద ఇండియన్ యూనివర్సిటీస్ ఆఫ్ హై స్టాండర్డ్స్ అండ్ ప్రెస్టీజ్.
0: కానీ వారు గుర్తించుకోలేకపోయారు.
1: దే కుడ్ నాట్ నో ద రీజన్.
0: భారతీయులు కేవలం అక్షరస్వీకారం చేసేటువంటి వారు కాదు.
1: Bharatiyas have not limited themselves to mere lettering.
0: Vaar di sabda pramaname nijamainte aadharam.
1: They go by the evidence of the sound.
0: Sound nu maatrame teeskoni vaadu ee vidyalu abhyasistu vacharu.
1: They go by the proof of the sound and have learned.
0: Oka slate paina kaani leka notebook paina kaani raaseetunte alavate ledu vaariki.
1: They didn't have this practice of writing on paper or on a slate either.
0: Guru vakyam nunchi raavatamu శిష్యుని యొక్క కర్ణము నుంచి చేరటము, ఈ విధమైనటువంటి రెండింటి సంబంధ బాంధవ్యమే ఈ విద్యలు ఇంత అభివృద్ధికి రావడానికి మూల కారణం.
1: ద మెయిన్ రీజన్ ఫార్ ద రైజింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ ఇన్ దిస్ కంట్రీ హ్యాపెన్ టు బి ఓన్లీ దిస్, దట్ వాట్ ఈస్ సెడ్ బై ద టీచర్ ఈస్ డైరెక్ట్లీ రిసీవ్డ్ బై ది స్టూడెంట్.
0: అంతా కూడా వాక్యం చేతనే, శబ్ద ప్రమాణం చేతనే వారిని విద్యలు అభ్యసిస్తూ పోషించుకుంటూ వచ్చారు.
1: ద కమ్యూనికేషన్ వాజ్ వోకల్, ఓరల్, వెర్బల్ బై వర్డ్.
0: వారికి ఒక టైం టేబుల్ అనేటువంటిది లేదు.
1: దే డిడ్ంట్ హ్యావ్ ఎనీ టైం టేబుల్.
0: ఏ టైం టేబుల్ ఏ యొక్క వాక్యము ఏ యొక్క శాస్త్రము ఉచ్చరించాలి అనేటువంటి నిర్ణయాలు ఏమి లేవు.
1: దే డిడ్ంట్ హ్యావ్ ఎనీ టైట్ షెడ్యూల్ ఆర్ టైం టేబుల్.
0: పిల్లలకు ఏ శాస్త్రం ఇష్టమో దానిని ప్రబోధిస్తూ వచ్చేటువంటి వారు.
1: టీచర్స్ థాట్ వాట్ ఈస్ లైక్డ్ బై స్టూడెంట్స్.
0: ప్రభుత్వం యొక్క నిబంధనలు కూడా దీనిపైన ఏమాత్రం కూడా పనిచేయలేదు.
1: దేర్ వాస్ నో గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్.
0: కనుక ఈ పిల్లల యొక్క విద్యలు ఆనాటి నుంచి హృదయం నుంచి హృదయానికి, హార్ట్ టు హార్ట్.
1: దేర్ఫోర్ ద టీచింగ్ కమ్యూనికేషన్ హ్యాపెన్ టు బి హార్ట్ టు హార్ట్ కనెక్షన్.
0: విద్యార్థులు హృదయం తెరుచుకుని ఉండేటువంటి వారు.
1: స్టూడెంట్స్ ఓపెన్ దే హార్ట్స్.
0: గురువులు దానిని నింపడానికి తగినటువంటి సిద్ధంగా ఉండేటువంటి వారు.
1: అండ్ టీచర్స్ వర్ రెడీ టు ఫిల్ దేర్ హార్ట్స్.
0: రాత్రి రాత్రి తెల్లవారుజామున తెల్లవారుజామని ఏ టైం పడితే అనే టైంలో లేచినప్పుడు అంతా కూడా వాళ్ళకు బోధిస్తూ ఉండేటువంటి వారు.
1: ద టీచర్ వాజ్ రెడీ టు టీచ్. బి దట్ ద డాన్ ఆర్ ద డస్క్ ఆర్ ద నైట్ వాట్ ఎవర్ మే బి.
0: ఆనాటి నుండి నేటి వరకు విద్యా సంస్థలు ఎందు ఎట్టి నయా పైసా కూడా పుచ్చుకునేటువంటి వారు కాదు.
1: They did not accept or receive any fees from students.
0: ఆ గురువుల యొక్క హృదయాలు అంత పవిత్రంగా ఉండేటువంటివి.
1: That was the sacred hearts of the student in those days.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయములు హృదయానికి తోడుగా నిలిచి
1: and a heart to heart connection
0: ఈ జగత్తుకు ఇన్ని గొప్ప విద్యలంతా కూడాను అందిస్తూ వచ్చారు.
1: Help the world to receive knowledge infinite.
0: కనుక భారతీయుల యొక్క విద్యా విధానం అనేటువంటిది చాలా గోప్యమైనటువంటిది, ఆనందమైనటువంటిది, అతిమూల్యమైనటువంటిది.
1: The education system of Bharat is highly valuable. It is always latent. It is kept as a top secret.
0: ఇలాంటి గోప్యమైన, ఇలాంటి అమితమైన, ఆనందమయమైనటువంటి యొక్క విద్యలను ఈనాడు కోల్పోతూ ఉన్నారు భారతీయులు.
1: Bharatiyas have totally forgotten this kind of knowledge which is blissful, which is hidden.
0: ఇది కోల్పోతే తిరిగి మనము లభ్యం చేసుకోవడం చాలా కష్టం.
1: When once it is lost, it is difficult to regain it.
0: ఈ పరిస్థితి లోపల ఈనాడు మనము విద్యను ఏమాత్రం కూడాను కోల్పోకూడదు.
1: We should not miss this kind of knowledge.
0: మనం హృదయాన్ని ఎప్పుడు కూడాను పవిత్రము గావించుకోవడానికి తగినటువంటి సిద్ధంగా ఉండాలి.
1: We should always be ready to keep our hearts sacred.
0: ఆ గురువుల యొక్క పోషణ కూడాను ప్రజలపైనే ఆధారపడి ఉండేటువంటిది.
1: In fact, the maintenance of the teachers rests on the shoulders of the citizens.
0: వారి స్థితిగతులను పురస్కరించుకుని ప్రజలే వారికి తగినటువంటి ఆనందంగా అనుకూలాలు అందించుకుంటూ వచ్చేటువంటి వారు.
1: The society helped for the maintenance of the livelihood of the teacher by providing all conveniences.
0: ఒక నయా పైసా కూడా పుచ్చుకునేటువంటి వారు కాదు.
1: And the teachers never received any fee from students.
0: ఆనాటి విద్యార్థుల యొక్క ప్రధమ కర్తవ్యం ఏమిటి?
1: What was the main duty of the students in those days?
0: లేచినది మొదలుకొని స్నాన సంధ్యాదులు ఆచరించి భగవత్ ప్రార్థనలు అంగీకరించి తదుపరి ఇంటింటికి వెళ్లి బిచ్చమెత్తేటువంటి వారు.
1: What did they did in those days? The moment they get up, they attend to their daily routine and go after house to house begging.
0: బిచ్చమును
1: and out of the food collected like that
0: గురువులకు అందించి
1: they also shared with the
0: వారు
1: teacher.
0: భుజించిన తర్వాత ఆ ప్రసాదమును ఈ యొక్క పిల్లలు కూడాను ఆరగించేటువంటి వారు.
1: And the students had their food after the teacher received his food.
0: ఈ విధమైన పద్ధతిలో ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు అనేక శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు కూడాను ప్రబోధిస్తూ ప్రచారం చల్పుతూ వచ్చారు.
1: Under these circumstances, Bharat propagated the sacred knowledge of great epics and sacred texts.
0: కనుక భారతీయ విద్యలనగా మహా విలువైనటువంటివి, ఘనమైనటువంటివి, సులభమైనటువంటివి.
1: Therefore, the knowledge of Bharat is highly sacred, highly valuable, the noblest of all.
0: అమృతమయమైనటువంటి యొక్క ఈ విద్యను ఈనాడు మనము అమృతంగా మార్చుకుంటున్నాము.
1: That అమృత విద్య, immortal knowledge, is just transformed into అమృత.
0: ఉజ్జయిని యూనివర్సిటీ యందు న్యాయశాస్త్రమును ప్రబోధిస్తూ వచ్చారు.
1: The law also was taught
0: ఉజ్జయిని
1: in Ujjaini University.
0: అక్కడ ఈ న్యాయశాస్త్రమునకు ఏమాత్రం కూడాను కించిత్ కళంకం లేకుండా చూసుకుంటూ వచ్చారు.
1: The law was taught there in Ujjaini University flawless.
0: ఈనాటి న్యాయములంతా కూడాను అన్యాయములుగా మారిపోతున్నాయి.
1: You know how law today is unlawful.
0: ఆ ఉజ్జయిని యూనివర్సిటీ యందు అన్యాయం కూడాను న్యాయంగా మారుతూ వచ్చింది.
1: Ujjaini University made every effort to transform injustice.
0: అన్యాయములకు కూడాను అవకాశం ఇచ్చేటువంటి వారు కాదు.
1: There was no chance or scope for injustice.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క విద్యార్థులు, ఇట్టి పవిత్రమైనటువంటి విద్యా ప్రబోధనలు అనాది కాలం నుండి కూడాను భారతదేశం కలుపుతూ వచ్చారు.
1: In fact, the students of high standards of sacredness, the teachers were there more and more in those days.
0: దీనికి అవధులు కూడాను ఎలాంటివి? దీనికి నివాస స్థానములు ఎట్లా ఉండేటువంటివి?
1: What was the dwelling place?
0: బుద్ధుని యొక్క స్థితి నుంచి అజంతా ఎల్లోరాలు వాళ్ళ యొక్క నివాస స్థానములుగా ఉండేటువంటివి.
1: దేర్ ప్లేసెస్ లైక్ అజంతా అండ్ ఎల్లోరా.
0: అజంతా లోపల అనేక మంది పిల్లలు చేరిపోయేటువంటి వారు.
1: మెనీ స్టూడెంట్స్ గ్యాదర్ దేర్ ఇన్ అజంతా.
0: వాళ్ళ నివాస స్థానం అలాంటిది.
1: దాట్ వాస్ దేర్ ప్లేస్ ఆఫ్ లైఫ్.
0: ఎల్లోరా లోపల వాళ్ళ భోజనశాలలు.
1: And Ellora happened to be the seat of learning.
0: Ajanta Elloralu varaku nivas sthanamulu bhojana sthanamulu.
1: Ajanta and Ellora were the places where they stayed and learned.
0: Guruvulu kodanu swartharhitamaitunti varu.
1: The teachers were totally selfless.
0: వారి హృదయంలో ఆవిర్భవించినటువంటి యొక్క ప్రతి మధురమైనటువంటి వాక్యము ఆనందంగా పిల్లలకు అందించేటువంటి వారు.
1: The teacher shared all the knowledge that came out of their hearts in a sweet acceptable way.
0: ఏనాడు ఈ భోజనములు ఈ చదువులు విక్రయాలుగా మారిపోయినో ఆనాటి నుంచి మనుషుల యొక్క బుద్ధులంతా వికారముగా మారి అలాంటిదే.
1: That was their place of life.
0: ఎల్లోరా లోపలను వాళ్ళ భోజనశాలలు.
1: And Ellora happened to be the seat of learning.
0: Ajanta Elloralu varaku nivasa sthanamulu.

0: స్టాండర్డ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ ఆల్ అవర్ మైండ్స్ హావ్ బీన్ పర్వర్టెడ్.
1: ఏనాడు కూడా భోజనం కానీ భజనలు కానీ లేక ఏ విధమైనటువంటి యొక్క తిండి పదార్థములు కానీ విక్రయాలు జరిగేటువంటివి కాదు.
0: నెవర్ ఫుడ్ వాజ్ సోల్డ్, నెవర్ ఎడ్యుకేషన్ వాజ్ సోల్డ్.
1: విద్య పరిపూర్ణమైనటువంటి యొక్క స్వేచ్ఛగా నడిచేటువంటిది.
0: ఎడ్యుకేషన్ వాజ్ ఆఫర్ టోటల్లీ ఫ్రీ.
1: సరస్వతి ఎవరి పోయిన కూడా బంధించేటువంటిది కాదు.
0: సరస్వతి ది గాడెస్ ఆఫ్ నాలెడ్జ్
1: స్వేచ్ఛాభిహారం సల్పుతూ వచ్చింది.
0: ఇస్ నెవర్ ఆఫ్టర్ మనీ.
1: అలాంటి స్వేచ్ఛతో ఉండినటువంటి యొక్క ఈ సరస్వతిని ఈనాడు బంధించి అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్టుకు గురి చేస్తూ వచ్చారు.
0: టుడే ది గాడెస్ సరస్వతి ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ చైన్డ్ నౌ.
1: ఆమె పేరు మహాభారతి.
0: మహాభారతి
1: ఈ భారతదేశమును అనేక రకములుగా పోషించి పెంపించి విద్యను భరిపించి చాలా ఆనందాన్ని అనుభవించినటువంటిది భారతి.
0: భారతి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది స్ప్రెడింగ్ ఆఫ్ ద నాలెడ్జ్, ద డిస్సిమినేషన్ ఆఫ్ నాలెడ్జ్ టు ఎవ్రీబడి.
1: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కలిష్యామి వద్యుద్వేసిన పద్మ పచ్చి విచారాచ్మి పద్మకేశరవర్ణని నిత్యం పద్మ లయం పద్మ సామం పాతు సరస్వతి అని ప్రార్థించేటువంటి వారు.
0: డైలీ ప్రేయర్ వాజ్ ఆఫర్డ్ టు గాడెస్ సరస్వతి ఎవ్రీడే.
1: సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాలన.
0: సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాలన
1: ఇవన్నీ కూడాను ఈ సరస్వతి యొక్క వర్ణనలు.
0: దట్స్ ఆల్ ద నరేషన్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద గాడెస్ సరస్వతి.
1: అలాంటి సరస్వతి యొక్క నామము ఈనాడు ఉచ్చరించడానికి కూడాను మానవులకు అర్హత లేనట్టుగా ఈ ప్రభుత్వం బోధిస్తూ ఉంటుంది.
0: టుడే ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ సచ్ దట్ యు హావ్ నో ఛాన్స్ ఈవెన్ టు ప్రే టు గాడెస్ సరస్వతి.
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను ఈ సరస్వతి ప్రజలను ఎన్నో విధంగా కూడాను కాపాడుకుంటూ వాక్యములు కూడాను పవిత్రమైన వాక్యములుగా ఉచ్చరిస్తూ వచ్చింది.
0: ఇన్ఫాక్ట్ గాడ్ ఇస్ సరస్వతి ప్రొటెక్టెడ్ ది ఎంటైర్ కంట్రీ అండ్ మేడ్ అవర్ అటరెన్స్
1: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కలిష్యామి విద్యుత్పోత ఉతవేసిన పద్మ పద్మాది చాలాచ్చి పద్మకేశర వర్ణని నిత్యం పద్మ లయం పద్మ సామం పాతు సరస్వతి అన్నారు. కనుక సరస్వతిని ఇన్ని విధములుగా కూడా వర్ణిస్తూ వచ్చారు.
0: దాట్ వాస్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ గాడ్ ఎస్ సరస్వతి.
1: తర్వాత ఈమెకు తగినటువంటి ఒక లక్ష్మి ఇందిర.
0: దెన్ కమ్స్ లక్ష్మి
1: ఇందిర లోకమాతామ రమామంగళ దేవత భార్గవి లోకజనని క్షీరసాగర కన్యక.
0: సో ఆల్సో గాడ్ ఎస్ లక్ష్మి వాస్ ఎక్స్టోల్డ్.
1: ఇలాంటి భగవత్ స్వరూపాలంతా కూడాను ఈ లోకము లోపల మనుష్య స్వరూపంగా ఆవిర్భవించుతూ వచ్చాయి.
0: It is in this land that God has taken up human form.
1: దైవమనగా ఏదో అగోచరమైనటువంటి యొక్క స్వరూపాలు కాదు.
0: లెట్స్ నాట్ కన్సిడర్ దట్ గాడ్ ఇస్ నాన్ అపారెంట్ ఆర్ హిడెన్.
1: సగోచరమైనటువంటి యొక్క స్వరూపాలు.
0: గాడ్ అస్యూమ్స్ హ్యూమన్ ఫామ్.
1: దైవం మానుష రూపేణ మనుష్య స్వరూపంతో ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: గాడ్ ఇన్కార్నేట్స్ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ మూవ్స్ అమిడ్స్ట్ అస్.
1: కానీ ఈనాటి మనుష్య ఆకారమును ఏమాత్రం కూడా అంగీకరించడం లేదు.
0: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ దిస్ వ్యూ దట్ గాడ్ టేక్స్ హ్యూమన్ ఫామ్.
1: కనుక భగవద్ విషయంలో కూడాను మన కర్మలు ఎందు కూడాను జ్ఞానం నందు కూడాను ఉపాసన ఎందు కూడాను మనం ఎన్నియో విధములు కోరుకున్నాము దీన్ని ఆరాధన సలుపుతూ వచ్చాయి.
0: Therefore we have been worshipping God in every one of our actions, in our acquisition of the knowledge.
1: యే సజ్ఞానాదయాసిందో ప్రగాదస్య నగాగుణః సేవితావచ్చయో ధీరో శస్త్రియైత్యామృతాయచ. అమరా నిర్జలాదేవ త్రిసా విభుజాసుర సుపర్వాణ సుమనస త్రినివేశాది ఒకోష ఆదిత్యో దివితో ఆదిత్యనందన ఆదిత్య భవస్వప్న అమృతాంజన అన్నాడు. కనుక భగవతత్వాన్ని ఇన్ని రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ ద డివినిటీ ద డివైన్ ప్రిన్సిపల్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వేరియడ్ ఫార్మ్స్.
1: కనుక అన్ని రాష్ట్రములు ఎందుకు కూడాను విద్యా విధానం అనేటువంటిది ఉచితంగా బోధిస్తూ వచ్చారు.
0: Therefore, all the sacred knowledge was offered totally free.
1: శ్రీమంతులైనటువంటి వారి గృహం నుంచి ఇంత అన్నం తీసుకుని వచ్చి ప్రతి బిడ్డకు పెట్టేటువంటి వారు.
0: In fact, the food that was received from those people who can afford to share was distributed.
1: దానిని అమృతంగా భావించుకుని వారు ఆరగించి తదుపరి ఈ విద్యను అభ్యసించేటువంటి వారు.
0: They considered that food received that way as sacrificial food and shared with
1: others. జాతి మత భేదములు ఏమాత్రం కూడాను ఆనాడు కనిపించేటువంటివి కాదు.
0: And there were no differences whatsoever in those days.
1: సర్వము ఒకటే.
0: All are one.
1: అన్ని విధములైనటువంటి యొక్క మార్గము

0: ప్రబోధిస్తూ వచ్చారు.
1: దట్ వాజ్ ది టీచింగ్ ఆఫర్డ్ టు
0: సంగీత సాహిత్య నృత్య సత్య ఇలాంటి మార్గములంతా ప్రబోధిస్తూ వచ్చారు.
1: దేర్ ఆర్ వెరీ మెనీ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ లైక్ మ్యూజిక్,
0: హిందీయే కమ్మరి కుమ్మరి దొమ్మరి మిమ్మరి వీరందరూ కూడా ఈ విద్యలు అంటే గర్భతో వచ్చారు.
1: ఇన్ అడిషన్ టు దట్ వి హావ్ గాట్ ది కార్పెంటరీ అండ్ ది పాటరీ అండ్ ది బ్లాక్ స్మిత్ ఆల్సో గివెన్ నాలెడ్జ్.
0: ఇలాంటి కమ్మరి కొమ్మరి తొమ్మరి అందరినీ కూడా ఈ విద్యల చేతనే వాళ్ళను అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
1: ఆల్ కుడ్ ఎక్వైర్ దిస్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ కమ్అప్ ఇన్ లైఫ్.
0: ప్రతి విద్యార్థి కూడా గురువు చేత అందుకున్నటువంటివి.
1: ఎవ్రీ స్టూడెంట్ రిసీవ్ డైరెక్ట్లీ ఫ్రమ్ టీచర్.
0: గురువే లేకపోతే వీరికి విద్యలే రాదు.
1: వితౌట్ ద టీచర్ యూ కెనాట్ లెర్న్.
0: కానీ ఈనాటి గురువులు గురు చూపేటువంటి వారిగా ఉండాలి.
1: ద మోడర్న్ టీచర్ needs to show, needs to demonstrate.
0: ఆనాటి గురువులు ఎట్టి విద్యలను అభ్యసించినటువంటి వారు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ వాస్ నాట్ ది సిచ్యువేషన్.
0: చరకుడు అనేటువంటి ఒక విద్యావంతుడు గొప్పవాడు.
1: ద టీచర్ ఇన్ దోస్ డేస్ వాస్ ఎ నోబుల్ వన్.
0: మెడికల్ అనేటువంటి ఈ ఆరోగ్య శాస్త్రాన్ని తప్పక తాను తరిదిద్దుతూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీ ఆథర్డ్ దిస్ ఇంపార్టెంట్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ మెడిసిన్.
0: ఆనాడు ఈ చరకుడు అనేటువంటి పేరు చాలా గొప్ప ప్రఖ్యాతి గాంచినటువంటిది.
1: అండ్ హీ వాస్ హైలీ రెప్యూటెడ్ వన్ ఇన్ దోస్ డేస్.
0: హార్ట్, ఈనాడు హార్ట్ జబ్బులోని వచ్చితే దీనికంతా కూడా హార్ట్ రంగ మిషన్ పెట్టి దీన్ని ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థతో దీన్ని ఆపరేషన్ చేస్తూ వచ్చారు.
1: అండ్ టుడే యు నో ఆఫ్ ది హార్ట్ కంప్లైంట్స్ విత్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది హార్ట్ రంగ మిషన్. ది కార్డియోలజీ
0: మిషన్ కూడా ఉపయోగించేటువంటి వారు కాదు.
1: అండ్ దట్ వాస్ నాట్ ది సిచ్యువేషన్ ఇన్ దోస్ డేస్.
0: చరకుడు భగవత్ మంత్రాన్ని చెప్పుకుంటూ హార్ట్ పైన చేయి పెట్టి తన్మయత్తునిగా మర్చిపోయేటువంటి వాడు.
1: ద సర్జన్ కండక్టెడ్ ది ఆపరేషన్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: తదుపరి ఆ హార్ట్ జబ్బే ఉండేటువంటిది కాదు.
1: అండ్ ద హార్ట్ కంప్లైంట్ నేచురలీ గోస్.
0: ప్రతి రోగమునకు కూడాను భగవత్ యొక్క ఆనంద రాగమే ప్రధానమైనటువంటిది.
1: దేర్ఫోర్ గాడ్స్ నేమ్ ఈస్ రిసీవ్డ్ ఈస్ చాంటెడ్ అగైన్ వై ట్రీటింగ్ ఎనీ పేషెంట్.
0: శారీరక మానసిక ఆధ్యాత్మిక బలములన్నీ కూడా ఆనందమైనటువంటి ఒక భగవత్ నామం చేతనే ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: మ్యాన్ కెన్ బి బ్లిస్ఫుల్ బై చాంటింగ్ బై సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యొక్క అనుగ్రహము లేకుండా ఏ చింతితేన కూడా మనం అడుగు పెట్టలేము.
1: వితౌట్ గాడ్స్ గ్రేస్ యూ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ ఈవెన్ ఎ స్టెప్.
0: ఈనాటి మానవుడు అడుగు పెట్టినంతా అన్యాయమే అధర్మమే.
1: Wherever we go, wherever we put our step, it's
0: towards injustice.
1: All our mind is full of desires.
0: చూచే దృష్టి అంతా కూడా ప్రేమమయమైన కాకుండా ప్రేమరహితమైన పూర్తిగా ఉంటుండాలి.
1: We don't have looks of love, but they're full of hatred.
0: అభ్యున్నత స్థితిని అడుగంటిపోయింది.
1: And there's no progress at all.
0: ప్రతి మానవుని ఎందుకు ప్రేమతత్వము పండించుకోవాల్సింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ రియలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ లవ్.
0: చెరకుని యొక్క బోధ ఇవియే.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ దట్ సర్జన్.
0: భగవంతుడు ఎక్కడో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్.
0: దేవుడు అనగా వేరు, దేశమంతుడు లేడు, దేవుడు తన దేహమంది.
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్, గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ యూ.
0: కనుక భగవంతుడు అనేటువంటి వాడు ఎక్కడో పరదేశంలో లేడు.
1: God is not separate from you.
0: Tana hrudayamunande untunnadu.
1: He is installed in you.
0: Tana tone unnadu.
1: He is
0: tana ventane unnadu. Tana jantane unnadu.
1: He is with you, in you, above you, below you, around you.
0: Alanti sulabhamainatti margani ee naadu visparinchi.
1: We have forgotten that easy path.
0: Kashtamainatti margamni avalambinchi.
1: We want to follow the tough path.
0: Aneka samalaku guri avutunnadu manavudu.
1: We strain ourselves.
0: మానవునికి వచ్చినటువంటి బాధలను ఎలాంటివైనా కూడా క్షణంలోపల నివారణ గావించుకునేటువంటి వారు.
1: ఆల్ అవర్ సఫరింగ్ కెన్ వానిష్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: ఇవన్నీ కూడా భగవత్ నామస్మరణ చేతనే.
1: దిస్ ఈస్ పాసిబుల్ బై సింగింగ్ హిస్ గ్లోరీ.
0: కనుకనే కలియుగం లోపల హరే నామ హరే నామ హరే నామ ఇవ కేవలం కలవు నాస్తేవ నాస్తేవ గతినిందట. ఈ దీనికంటే ముఖ్యమైనటువంటి మరొక మార్గం లేదు.
1: అండ్ దేర్ఫోర్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ఇట్ వాస్ సెడ్ the God's name is only the refuge to cross the all the difficulties and obstacles.
0: నామం కంటె మించినటువంటి శక్తి మరొకటి కనరాదు.
1: There is nothing greater mightier than God's name.
0: ఒక్కతూరి నామం తలిస్తే పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: The moment you chant his glory, sing his name, you will attain bliss.
0: ఆ నామం యొక్క శక్తిని ఎవరు కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: None can comprehend the power of name of God.
0: కృతజ్ఞత ధ్యానము,
1: మెడిటేషన్,
0: త్రేతాయుగ యజ్ఞము,
1: అండ్ ద సీక్రెట్ రిచువల్,
0: ద్వాపర యుగ అర్జనము,
1: ద్వాపర ద వర్షిప్,
0: కలియుగ నామస్మరణ,
1: అండ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి
0: కలుగునే నాలుగు నామస్మరణ నుంచి కూడాను ఎన్నో విధములైనటువంటి మార్గంలో భగవత్ నామాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు.
1: దట్స్ రీజన్ వై the sanctity and the greatness of namasmarana is spread all the world over.
0: Vidyarthulara,
1: students,
0: meeru sarinaatundi arthaanni prabodhinchukunte mee nunchi lenatundi yokka shakti ikkada nunchino labhyam avutundi.
1: So you know the truth, that which is not in you is not present anywhere.
0: Ayaskanta shakti మానవుని ఎందు ఉన్నటువంటి శక్తి ఇంకెక్కడ కూడా కనిపించదు.
1: ద మ్యాగ్నెటిక్ పవర్ ఈస్ ప్రెసెంట్ టు ద మాక్సిమం ఇన్
0: ఈ ప్రపంచంలో ఎన్ని శక్తులు ఉంటున్నావో అన్ని శక్తులు కూడా ఒక మానవుని ఎందే నుంచి ఉన్నవి.
1: ఆల్ ద కెపాసిటీస్ అండ్ పొటెన్షియాలిటీస్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ లేటెంట్ ఇన్ యూ.
0: అంతటి అధికమైనటువంటి మానవుడు ఈనాడు అల్పునిగా భావించుకుని కృంగిపోతున్నాం మనం.
1: దట్ మైటీ మ్యాన్ ఈస్ కన్సిడర్డ్ హిమ్సెల్ఫ్ ఏ వీక్లింగ్ టుడే.
0: కనుక మీరందరూ కూడా దైవాత్మ స్వరూపులు.
1: యు ఆర్ ఎసెన్షియలీ డివైన్.
0: దైవం ప్రత్యేకంగా మీకంటే వేరుగా లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: మీ హృదయంలోందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్.
0: దేవుణ్ణి చూడాలనుకుంటే మీ కన్నులు మూసుకుంటే ఆనందంగా మీకు కనిపిస్తాడు.
1: ద వన్స్ యూ క్లోజ్ యువర్ ఐస్ యూ కెన్ సీ గాడ్ విత్ ఇన్ యూ.
0: ఇలాంటి విశ్వాసం మీరు కోల్పోవడం చేతనే మీకు కనిపించడం లేదు.
1: బికాస్ ద ఫెయిత్ ఈజ్ లాస్ట్ యూఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ గాడ్.
0: ఉజ్జయిని,
1: ఉజ్జయిని,
0: కాశీ,
1: కాశీ,
0: ఈ అలంకార శాస్త్రమైనటువంటి యొక్క కాశ్మీరు,
1: కాశ్మీర్,
0: ఇవన్నీ కూడా గొప్ప భారతీయుల యొక్క మహత్తరమైనటువంటి శక్తులతో కూడినటువంటి స్థానములు.
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ పవర్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ భారత్.
0: నవద్వీపపురం లోపల న్యాయశాస్త్రము ప్రభావితం చేసుకుంటూ వచ్చారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ లా వాజ్ ప్రాక్టీస్డ్ అండ్ ప్రొపగేటెడ్.
0: నవద్వారపురం అనేటువంటిది న్యాయమైన దీని స్థానము.
1: And it's most important that law has been accepted.
0: ఎక్కడికొనను తేలినటువంటి న్యాయము అక్కడ వచ్చి తేలుతుంది.
1: And in fact the problem which has not been solved anywhere is solved there.
0: ఇలాంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి భారతదేశమును మనం విస్మరించి,
1: we have forgotten the glory grandeur of Bharat.
0: ఏదో విదేశమునందు ఈ శక్తులు కలవని మనం ప్రయాణం చేస్తున్నాము.
1: Imagining that this power is present abroad,
0: చాలా
1: move away from this country. It is a mistaken view.
0: కనుకని మనం ఈ అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలి.
1: సో వీ షుడ్ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్.
0: అజ్ఞాన ప్రకాశాన్ని మనం వెలిగించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దిస్ అవేర్నెస్, ది ప్రాపర్ అండర్స్టాండింగ్.
0: అప్పుడే మనకు దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఇన్ యువర్ హార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ యొక్క విద్యా సంస్థల యొక్క ప్రభావములు,
1: ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్,
0: మున్ముందంతా నేను చెప్తాను.
1: Bhagwan will tell us.
0: కానీ ఈనాడు మీకు కావలసినటువంటిది,
1: వాట్ వీ నీడ్ టు
0: నో, శక్తులు కూడాను ఒక భారతదేశంలోందే ఉన్నవి.
1: వాట్ వీ నీడ్ టు నో టుడే ఇస్ దట్ ఎవ్రీథింగ్
0: సమస్త ప్రభావములు కూడాను ఒక భారతీయుల నుండి ఆవిర్భవిస్తున్నవి.
1: అండ్ ఎవ్రీథింగ్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సీక్రెట్ ల్యాండ్ ఓన్లీ.
0: ఒక సంగీత సాహిత్య విద్యలంతా కూడాను భారతీయులే దీనికి ప్రధానమైన సూత్రధారులు.
1: భారత్ హాస్ బీన్ ద సెంటర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ లిటరేచర్.
0: కనుకని ఇలాంటి పవిత్రమైన మన దేశమును ఎందుకు మనం విస్మరిస్తున్నాం?
1: వై షుడ్ వి ఫర్గెట్ దిస్ సీక్రెట్ ల్యాండ్?
0: ఇది ఏ పెద్ద అజ్ఞానం.
1: దిస్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈనాటి విద్యార్థులు సత్యాన్ని గుర్తించగలలేక,
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు నో,
0: ఏదో భౌతికమైనటువంటి యొక్క ఆనందముల కోసమని ప్రాకులాడుతున్నారు.
1: దే హావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఫర్ వరల్డ్లీ ప్లెజర్స్.
0: ఇదంతా కూడా మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: యూ కెనాట్ హ్యావ్ బ్లిస్ అవుట్ ఆఫ్
0: లభ్యమైన కూడా ఇవి మనకు శాశ్వతంగా నిలిచేటువంటిది కాదు.
1: దే విల్ నెవర్ స్టే విత్ యూ వన్స్ ఫర్ ఆల్.
0: కనుకని మనం ఈ యొక్క తోలుబొమ్మలోనే సర్వము చీరి ఉంటున్నది.
1: దేర్ఫోర్ విత్ ఇన్ దిస్ బాడీ ఎవ్రీథింగ్ ఈస్ కంటైన్డ్.
0: ఒకానొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: పూర్వము రెండవ భారత యుద్ధం నందు, మహాయుద్ధం నందు,
1: అండ్ ఇన్ దట్ బ్యాటిల్
0: రష్యన్స్ అంతా వచ్చి,
1: మెనీ పీపుల్ కేమ్,
0: జైనీస్ అంతా వచ్చి,
1: చైనీస్ రష్యన్స్ కే,
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్ దిస్,
0: ఈ యొక్క ఇతర దేశీయులందరూ కూడాను ఈ దేశం పైన పడి,
1: ద ఫారినర్స్ వాంటెడ్ టు ఇన్వేడ్ దిస్ కంట్రీ.
0: జర్మన్ దేశం నుంచి కూడా హిట్లర్ బయలుదేరాడు.
1: హిట్లర్ స్టార్టెడ్ ఫ్రమ్ ద జర్మనీ.
0: అప్పుడు నేను చిన్నవాడు.
1: భగవాన్ వాజ్ సో యంగ్ అట్ దట్ టైమ్.
0: ఒక కమ్యూనిస్ట్ లీడర్ వచ్చి, బాబు నువ్వేమో చాలా బాగా కవిత్వం కడతావట, మా యొక్క లీడర్ దీనిపైన ఒక కవిత్వం కట్టి పాడండి అన్నారు.
1: One person approached Bhagavan when he was so young and he said that you are an excellent composer, why don't you compose a poem on our leader?
0: అప్పుడు నేను చెప్పాను, ఒక తొట్టె తీసుకుని రామన్నాను.
1: And he wanted a small,
0: చిన్న పిల్లలు ఊపేటువంటిది.
1: Oh, he wanted a swing to be brought, cradle to be brought.
0: అప్పుడు నేను ఒక పాట అప్పుడే చేశాను.
1: Bhagavan composed then and there itself.

0: ఇట్ వాజ్ ఎ ఫైనెస్ట్ పీస్ ఆఫ్ లలబే. ఓ మై డియర్ చైల్డ్, డోంట్ క్రై. ఇఫ్ యూ క్రై, యూ కెనాట్ బి ఎ వారియర్ ఎవర్ ది సిటిజన్ ఆఫ్ భారత్.
1: ఏడువకు పసిబాల, ఏడువకు తండ్రి, ఏడిస్తే నిన్ను భర్త వీరుడనరయ్యా. జో జో హంతకుడు హిట్టరు అమర రష్యాపై దండెత్తి వచ్చినని జడిసి ఏడ్చితివా. జో జో హిట్టరును చంపుటకు ఎర్ర సైన్యంబు వీరుడవు స్థాళీలు కలరు ఏడువకు. జో జో ఐక్యతగా ప్రజలంతా చేరి పోరాడి స్వాతంత్రమును పొందగలరు ఏడువకు. జోజో ఈ విధమైనటువంటి యొక్క పాటలు రాసి ప్రజల లోపల కూడాను మంచి ఆనందకరమైనటువంటి యొక్క లాలిపాటలుగా అందరికీ ప్రచారం చేసేవాడిని.
0: ద కంపోజిషన్స్ ఆఫ్ భగవాన్, దే వర్ రిసీవ్డ్ వెరీ వెల్ బై ద హోల్ పబ్లిక్. దే వర్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ కంపోజిషన్.
1: ఈ హీతరు ఈ అంతకు వీళ్ళందరూ సాయిబాబాకి ఎట్ట తెలుసును, చాలా చిన్నపిల్లవాడే అని చాలా ఆశ్చర్యపడేటువంటి వారు.
0: పీపుల్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్
1: ఈ స్టాలిన్ వస్తున్నాడని చెప్తున్నారే, ఏ వీరికి తెలియనటువంటి పేర్లే, ఎట్ట తెలుసు ఈ పిల్లవాడికి.
0: హౌ ఇస్ దట్ యంగ్ Baba know the names of Hitler and Stalin?
1: Sai ki telinetunte vilevu.
0: There is nothing that Sai does not know.
1: Kani telinattu gaane nenu natan chestuntanu.
0: He pretends as if he does not know.
1: Eppudu charandi meeru ani nenu prashnistanu.
0: Bhagavan puts a question, when did you come?
1: Ayyo nenu ochindi telida Sai Baba ku.
0: Does he not know when I came?
1: Telusu.
0: He knows.
1: Ninnu santosha pette nimittamai ninnu prashnistunnanu.
0: But he puts that question to make you happy.
1: Eppudu ochara nadite nannu palakrinchadu swami potane ani aanandistaru.
0: Then once Bhagavan puts this question, when did you come? You are so happy that you can do.
1: Ninnu prashninchadu kani nenu veellu sandehistara, naaku telusna teliyadani ee vidhanga anuvanistara ani ee bhavam naake enadu raledu.
0: Bhagavan never thinks that he doubts you. Never thinks that he that you feel that whether he knows when you came here or not.
1: Tarvata konni dinamla ayin tarvata school pillalu vacharu.
0: A couple of days school children gathered.
1: Pillalu vachi
0: they came.
1: Babu nannu pilicheetunte varu satya satya ani pilicheetunte varu.
0: They all addressed Bhagavan as satya.
1: Satya neevu mem oka drama vestunnamu.
0: We want to enact a play.
1: Ee drama lo unnatundi neenta oka katha madri raasi.
0: We want you to compose.
1: దాన్నే ఒక పాట మాదిరి కట్టి.
0: We also include a song.
1: ఈ ప్రపంచానికి ప్రబోధం సాధించాలి, మీరు మాకు సహాయం చేయాలి అన్నారు.
0: And this has to be publicized and propagated. We want your help.
1: అప్పుడు నేను చెప్పాను.
0: Then Bhagavan said,
1: సరే సిద్ధంగా ఉండండి, ఇద్దరు పిల్లలు నాకు ఇవ్వండి అన్నాను.
0: He said, be ready, I want two boys.
1: ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చాను.
0: Two boys came.
1: వాళ్ళకు నేను నేర్పిస్తూ వచ్చాను.
0: And Bhagavan taught them.
1: ఏమిటని?
0: What is it?
1: ఆ పిల్లలకి ఈ పాటలు నేర్పించి పబ్లిక్ లో పోయి పాడాలి.
0: దీస్ టూ బాయ్స్ షుడ్ సింగ్ ఇన్ పబ్లిక్.
1: ఏమి కాలంబు వచ్చెను ఓ జనులారా, ఏమి కాలంబు వచ్చెను.
0: ఓ పీపుల్ వాట్ టైమ్స్ ఆర్ అహెడ్ ఆఫ్ అస్, వాట్ టైమ్స్ వీఆర్ ఇన్.
1: ఫేస్ పౌడర్ అంతరించి మోసగించి పసుపు పోయే, ఏమి కాలంబు వచ్చెను.
0: What are the times that we are in? In the name of face powder, we have given up that habit of applying turmeric.
1: Kanni poye mosaginche cheyinlu vache, emi kalambu vachenu.
0: And we have got artificial jewelry here in the place of genuine.
1: Ee vidhanga జైనాలకంత కూడా తగినటువంటి వంత కూడా చక్కగా బోధిస్తూ వచ్చేటువంటి వాడిని.
0: భగవాన్ టాట్ ఎవ్రీబడి ఇన్ అప్రోప్రియేట్ వే ఇన్ దోస్ డేస్.
1: ఎడమ చేతి కడాన ఎందు తెల తెల బిల్ల, తోలు పట్టిడి గట్టి ఆరాడగడతారు, ఏటి ఏషాలప్ప ఇవి.
0: వాట్ ఎ కైండ్ ఆఫ్ డేస్ వీఆర్. వీ హావ్ గాట్ దిస్ రిస్ట్ వాచ్ విత్ ద లెదర్
1: స్క్రాప్. అవతారాలు ఏటి ఏషాలప్ప ఇవి.
0: వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ మోడర్న్ ఫ్యాషన్.
1: ఎడమ చేతి కడాన ఎందు తెల తెల బిల్ల, తోలు పట్టిడి గట్టి ఆరాడగడతా గడియారం అప్పుడు వచ్చింది కొత్తగా.
0: ఇట్ వాజ్ రిస్ట్ వాచ్ దట్ వాజ్ న్యూలీ ఇంట్రొడ్యూస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
1: పొడుగాటి మీసములు కొరికి కత్తిరించి నాసికాముల దగ్గర నాలుగుంచుకుంటారు, ఏటి ఏషాలప్ప ఇవి.
0: ద లాంగ్ ముస్టాష్ హ్యాస్ బీన్ మేడ్ కట్ షార్ట్ ఎ ఫ్రెంచ్ కట్.
1: ఈ విధంగా పిల్లల లోపల కొన్ని ఆధునికమైనటువంటి భావాలంతా పోగొట్టి ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క భావాలు ఉద్భవించేది కోసమని నేను ఈ విధంగా పాటలు రాస్తూ పిల్లలకు బోధిస్తూ వచ్చాను.
0: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ భగవాన్. హి మేడ్ ఫన్ ఆఫ్ ది మాల్ దట్ ఈస్ మోడర్న్ సో దట్ పీపుల్ కెన్ థింక్ ఆఫ్ ద పాస్ట్ ది ఏన్షియంట్ గ్లోరీ.
1: కరణం సుబ్బమ్మ చాలా గొప్ప గుణవంతుడు అని.
0: కరణం సుబ్బమ్మ వాజ్ ఎ చెస్ట్ వన్.
1: ఆమె ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చేది సత్య సత్య సత్య అని.
0: He always used to approach Bhagwan, calling him Satya.
1: నేను అప్పుడు 7వ సంవత్సరము.
0: Bhagwan was aged 7.
1: ఆమె పిలుస్తానే ఇంటికి పోయేటువంటిది కాదు నా గుణము.
0: He never responded immediately.
1: మా ఇంటికి ఎందుకు రాకూడదు బాబు?
0: They said, why don't you visit us today?
1: నేను ఇంకొకరి ఇంటికి రావడానికి నేను బిచ్చవాణి కాదే.
0: I am not a beggar to be at your doorstep.
1: మీరు పిలిస్తే వస్తాను కానీ పిలవండి నేను రాను.
0: I only come to you only after invitation.
1: అప్పుడు ఆమె చెప్పేటువంటిది.
0: Then she said,
1: నాయన మా భర్త కొంత చెడు పదార్థం లోపల చెడు ప్రాక్టీస్ లోపల ఉండి చాలా చెడిపోతున్నాడు, అతన్ని కొంచెం చక్క చేయండి.
0: అండ్ షీ ప్రేడ్, లుక్ హియర్ మై హస్బెండ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆల్ వైసెస్, ఐ ప్రే టు యూ టు కరెక్ట్ హిమ్.
1: చెప్పాను అతనిపైన కఠినమైన చర్య తీసుకుంటాను. నీవేమాత్రము బాధపడకూడదు.
0: డోంట్ ఫీల్ సాడ్.
1: కనుక ఆ విధంగా ఉంటే నేను చిన్నపిల్లలతో తెలియకుండా ఆయన ఎదురుగా పాటలు పాడిస్తూ ఉంటాను.
0: అండ్ భగవాన్ మేడ్ ఆల్ యంగ్ బాయ్ సింగ్ సాంగ్స్ అట్ హిస్ రెసిడెన్స్.
1: ఆయనకి ఏమైనా కోపం వస్తుందో ఏమో అన్నది.
0: అండ్ షీ సెడ్, ది హస్బెండ్ మే బి యాంగ్రీ విత్ యు.
1: ఎవరి కోపం వారికే శత్రువు.
0: వెల్ యువర్ యాంగర్ ఇస్ యువర్ ఎనిమీ.
1: నన్ను ఏమీ చేయలేదు.
0: నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ
1: అని నేను పాటలు రాసేది చిన్న పిల్లల్ని పంపించేటువంటిది.
0: హావింగ్ కంపోజ్డ్ ది సాంగ్ స్వామి మేడ్ బాయ్ సింగ్.
1: ఏ విధంగా అతనికి బుద్ధి వచ్చేటట్టుగానే.
0: ది రీజన్ ఇస్ ది మోటివ్ ఇస్ టు కరెక్ట్ దట్ మ్యాన్.
1: అతనికి సరైనటువంటి ఒక చిన్న మాటలతో వస్తే అది వచ్చేటువంటిది కాదు.
0: ఇఫ్ ఇట్ సెట్ సాఫ్ట్లీ,
1: కొంచెం కఠినమైనటువంటి మాటల చేతనే అతని గుండెపైన నొప్పి వేయాలి.
0: బై యూజింగ్ హార్ష్ వర్డ్స్ ఓన్లీ హీ కెన్ బి కరెక్టెడ్.
1: చెప్పి రెండు పాటలు రాపించి పిల్లల్ని పాడుకుంటూ పోమన్నాను.
0: భగవాన్ కంపోజ్ టూ సాంగ్స్ అండ్ వాంటెడ్.
1: కానీ పిల్లలు భయపడుతూ వచ్చారు.
0: బట్ చిల్డ్రన్ వర్ అఫ్రైడ్.
1: నేను వెంట ఉంటాను, నీకేం భయం లేదు, పోమని చెప్పని చెప్పి
0: భగవాన్ గేవ్ హిమ్ గేవ్ దెమ్ ఆల్ అష్యూరెన్స్ దట్ నథింగ్ వుడ్ హ్యాపెన్ టు దెమ్.
1: ఆయన కర్ణం పేరు నారాయణ రావు.
0: నారాయణ
1: నారాయణ రావు.
0: ద నేమ్ ఆఫ్ కర్ణం ఇస్ నారాయణ రావు.
1: అతను చెడు మార్గంలో ప్రవేశిస్తూ వచ్చాడు.
0: హీ వాస్ లివింగ్ ఇన్ ఎ రాంగ్ వే.
1: అప్పుడు అతను చప్పుడు చెప్పాలి.
0: హీ షుడ్ బి టాట్ ఎ లెసన్.
1: కులము వారలు నిన్ను కుండముట్టానివరు.
0: యూ విల్ బి ఎన్ అవుట్ కాస్ట్ బై యువర్ ఓన్ కమ్యూనిటీ.
1: బంధువులు నిన్ను చూచి బయట వెళ్ళగొడతారు.
0: ఆల్ యువర్ రిలేషన్స్ విల్ కిక్ యూ అవుట్.
1: స్నేహితులు నిన్ను చూస్తే చెప్పుతో కొడతారు.
0: ఫ్రెండ్స్ ఆల్సో విల్ బీట్ యూ విత్ దేర్ స్టిక్.
1: ఇంత కఠినమైనటువంటి వేసి
0: సచ్ హార్ష్ వర్డ్స్.
1: నీ యొక్క ఆటలంతా మానివేయమని చెప్పని బోధిస్తూ వచ్చాను.
0: భగవాన్ వాంటెడ్ హిమ్ టు స్టాప్ ఆల్ హిస్ వైస్.
1: మంచి రాగమనే వేస్తూ వచ్చాను.
0: అండ్ హి స్టార్టెడ్ టీచింగ్ హిమ్ రైట్ ఫ్రమ్ ద
1: బిగినింగ్. దానితో అతను మంచి వాత పడిపోయింది, అన్ని నిలిపివేశాడు.
0: అండ్ దెన్ ఇట్సెల్ఫ్ హి స్టాప్డ్ ఆల్ దిస్.
1: సుబ్బమ్మ చాలా ఆనందపడి.
0: సుబ్బమ్మ వాస్ హ్యాపీ.
1: చిన్నవాణ్ణి నేను పోతుంటే పరిగెత్తి వచ్చి నా పాదాలపైన పడింది పాపం.
0: వైల్ భగవాన్ వాస్ ప్రొసీడ్ పాసింగ్ బై షీ ఫెల్ ఇట్ ఇస్.
1: రాజు నీవు చిన్నపిల్లవాడు కాదు.
0: రాజు
1: ఆకారం చిన్నదే కానీ గోపాల మహాశక్తి ఉంటున్నది.
0: రాజు యూఆర్ దో యూఆర్ సో స్మాల్ యూ హావ్ గాట్ మైటీ.
1: ఇంత ధైర్యంగా ఇంత సాహసంగా పెద్దలను ఎదిరించేటువంటి వాడు లోకంలో ఎక్కడా కనిపించడం లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ డోంట్ హ్యావ్ ఎనీబడీ హూ కెన్ టీచ్ ఎ లెసన్ టు ఎన్ ఎల్డర్లీ పర్సన్ లైక్ దిస్.
1: కులము వారం నిన్ను కుండముట్టాను ఇవరు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ పీపుల్ విల్ అవుట్ కాస్ట్ యూ.
1: స్నేహితుల నుండి చూస్తే చెప్పుతూ కొడతారంటే ఎవరైనా ఊరుకుంటారా?
0: విల్ ఎనీబడీ కీప్ క్వైట్ ఆన్ లిసనింగ్ టు ద స్టేట్మెంట్ దట్ యూ విల్ బి బీటెన్ బై స్లిప్.
1: ఈ విధమైన వ్యాసి అతనికి చేస్తే అప్పుడు ఆమె తెలుసుకుంది.
0: Then she could understand.
1: Venkappa grumabbayani pilchindi.
0: And she called, Venkappa,
1: ee pillavaadi nivemo chinna pillavaadi ga nee kumarudu ga nivu bhavistunnavu.
0: You consider that he is so young.
1: Chaala mosapadi pothunnavu.
0: You are totally deceived.
1: Kaadu kaadu.
0: No.
1: Goppa shaktivantudu.
0: He is highly powerful.
1: Inka mummundanta kuda lokaniki chaala aadarshanni nirupistu vastadu.
0: In future he is going to be an ideal to the entire world.
1: కనుక నీవేమాత్రం కూడా నువ్వు కుమార భావంతో పెట్టుకోవద్దు.
0: డోంట్ హ్యావ్ అటాచ్మెంట్ టువర్డ్స్ ద సన్.
1: నా ఇంటికి పంపించు అని.
0: అండ్ యూ సెండ్ హిమ్ టు మీ.
1: ఆయన చెప్పాడు.
0: హీ సెడ్,
1: మాకు ఈ దత్తత అనేటువంటిది ఎప్పుడు చెల్లేటువంటిది కాదు.
0: ఐ డోంట్ గివ్ మై సన్.
1: మాకున్నటువంటి శక్తితో మేమే పోషించుకుంటాము.
0: నో, ఐ విల్ బి ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఓన్.
1: కాబట్టి నేను ఇంకొక ఇంటికి పంపను అనేది.
0: ఐ యామ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ హిమ్.
1: ఈ విధంగా కూడా నువ్వు ఎవరి చేత కూడా నువ్వు చిక్కుకోకుండా.
0: Without being caught by anybody.
1: సాహస ధైర్యం చేత ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: With all the courage, He spent life in solitude. It is a truthful life.
1: Endukanuga doshamu em matramu levu.
0: Because there is no mistake whatsoever.
1: Dosharahitamainatuvanti variki bhayam enduku untadi?
0: When there is no mistake, why do you need fear? No fear.
1: Dhairyamto sahasamto mundu poyetuvanti vaadi.
0: With all the courage and valor he proceeded.
1: ఈ విధమైన దీంట్లో కొన్ని కొన్ని నాటకాలు కూడా రాస్తూ వచ్చేటువంటి వాడిని.
0: భగవాన్ కంపోజ్ డ్రామాస్ ఆల్సో.
1: చిన్న డ్రామాలు వేసేది.
0: హి హస్ రిటన్ స్మాల్ డ్రామాస్.
1: పిల్లలందరినీ తీసుకునేటువంటిది.
0: అండ్ కరెక్ట్ ఆల్సో.
1: చెప్పినట్టు చేస్తారా అనేటువంటిది వేసేది.
0: వన్ డ్రామా రిటన్ బై హిమ్ ఇస్ వుడ్ యు యాక్ట్ అకార్డింగ్ టు వాట్ యు సే.
1: ఇంట్లో అమ్మ,
0: మదర్ అట్ హోమ్,
1: తల్లి తండ్రి గురువు, ఈ ముగ్గురే చాలా ప్రధానమైనటువంటి వారు.
0: త్రీ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్, మదర్ ఫాదర్ అండ్ ది టీచర్.
1: తల్లి సాయంకాలము 10 మంది స్త్రీలను కూర్చోబెట్టుకుని వేదాంతాన్ని బోధించేటువంటిది.
0: ఇన్ ది ఈవినింగ్ టైమ్ మదర్ షేర్స్ హర్ నాలెడ్జ్ ఆన్ స్పిరిచువాలిటీ విత్ ఇన్ ది నైబర్హుడ్.
1: కూర్చునేటువంటి వాణ్ణి.
0: భగవాన్ యూజ్డ్ టు సిట్ దేర్.
1: అప్పుడు ఆమె చెప్తుంది,
0: దెన్
1: ఏమని పంచాంగము రామప్ప భార్య,
0: షీజ్ వైఫ్ ఆఫ్ పంచాంగం రామప్ప,
1: ఆమె పేరు కూడా కామేశ్వరి.
0: హర్ నేమ్ ఇస్ కామేశ్వరి.
1: ఆమె పుస్తకాన్ని చదివేటువంటిది.
0: షీ యూజ్డ్ టు రీడ్ ద బుక్.
1: ఏ పుస్తకాలు? గొప్ప వేదాంత పుస్తకాలు.
0: దర్ వేదాంతిక్ టెక్స్ట్.
1: ఈ వేదాంత పుస్తకాలు చదివితే ఆమెకి ఏమాత్రం అర్థమే రాదు.
0: బట్ దే కెనాట్ ఫాలో వాట్ ఈస్.
1: అక్షరాలు కూడా సరిగ్గా తెలియవు.
0: దే డోంట్ నో ఈవెన్ లెటర్స్ ఆల్సో.
1: ఏదో చెప్పేటువంటిది పాపం.
0: షీ యూజ్డ్ టు టీచ్ ఇన్ హర్ ఓన్ వే.
1: అయ్యో భగవంతుడు ఇలాంటి వాడు, అలాంటి వాడు, ధర్మసిద్ధుడు, భగవంతుడు మహా ప్రవీణుడు, చాలా సత్యవాత్ పరిపాలకుడు అని బోధించేటువంటిది.
0: షీ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ గాడ్ హుడ్ as most powerful one, the all knowing one, an expert in every field.
1: అప్పుడు
0: then
1: oka paata rasanu.
0: Bhagavan has written a song.
1: Emani?
0: What is it?
1: ఎరుపు మరపనకుండ జాగ్రత్త నిర్తముకు స్వప్నాశ శక్తులు అరమరం లేకుండా ఎప్పుడు తరచుకున్న జీవాత్మ చదివిడి తారకం అన్నాను. ఎరుకు మరుపు అనకుండా జాగ్రత్త నిరతముగ స్వప్నాశుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకొని జీవాత్మ చదివి తారకము సూటెరుగవలనన్న సద్గురుని కృపచే తారతమ్యము అనువన్న.
0: ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ రిమైన్స్ ఆల్ ద సేమ్ ఇన్ ద వేకింగ్ స్టేట్ ఇన్ ద డీప్ స్లీప్.
1: చెప్పేది ఆమె, దీనికి అర్థం చెప్పేది తారకం తారకము సూటు సూటు ఎరుగవలనన్న ఎరుగవలనన్న, ఇదే అర్థం.
0: షి యూజ్డ్ టు రిపీట్ ఇన్ వెర్బాటమ్ వాట్ ఆల్ దట్ ఈస్ రిటన్ బై భగవాన్.
1: ఈ విధంగా చెప్తుంటే నేను పోయేది రాత్రి సమయం చూసుకొని, అవగారు మీరు దీనికి తగినట్టుగా చెప్తే బాగుంటుంది కానీ తారకం తారకము సూటు సూటు ఎరుగవన్న నీవేం అర్థం చెప్పినట్టు అవుతుంది, సరైనటువంటి అర్థం చెప్పాలి అని.
0: భగవాన్ యూస్ టు టెల్ హర్ వై డోంట్ యూ ఎక్స్ప్లెయిన్ ప్రాపర్లీ, ఇఫ్ యూ రిపీట్ ది ఎగ్జాక్ట్ వర్డ్స్ పీపుల్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
1: కనుక మీరు తగినటువంటి రీతిగా పెద్దలకంత ఆడవాళ్ళకంతరికీ బోధించమని చెప్పి.
0: సో యూ టీచ్ ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్.
1: అలాంటి స్త్రీలకు చదువులు తక్కువ.
0: And we, most of the women were illiterate.
1: ఇలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఇంత కూడా స్త్రీలు చేరి సాయంకాల పూట ఏదో ఒక భగవత్ పారాయణం జరుపుతుండేటువంటి వారు.
0: Women in the neighborhood assemble at one place, go through a text.
1: ఈ విధమైనటువంటి సంస్థలు ఆనాటి నుండి కూడా నేను ప్రారంభం చేస్తూ వచ్చాను.
0: That was the beginning of the starting of the institution.
1: సంఘ ప్రభావము అని చెప్తూ వచ్చాను.
0: And it affects the good company.
1: పిల్లల్ని పిలిచాను, పండర భజన చేయండి.
0: And Bhagavan wanted boys to do pandari bhajan.
1: మంచి కాడకు గజ్జలు కట్టుకునేది.
0: అండ్ దే షుడ్ హ్యావ్ ఆల్ దట్ విచ్ ఇస్ నీడెడ్.
1: మంచి తాళం తీసుకునేది.
0: అండ్ దే ఆల్సో పిక్డ్ అప్ ది సింబల్స్.
1: మంచి ఎగురుతూ పోయి పిల్లలంతా కూడా బజారు బజారులు అన్నప్పుడు అందరిని నిద్రపోయేటువంటి వారు కూడా మేలుకొని పెట్టేది.
0: బాయ్స్ సింగ్ డాన్స్ అలాంగ్ ద స్ట్రీట్స్ వేకింగ్ అప్ ఎవ్రీబడి ఇన్ ద నైబర్హుడ్.
1: తెల్లవారు 7 గంటల వరకు లేచేటువంటి వారు కాదు ఆ గ్రామంలో.
0: That was the situation. People didn't get up at 7 o'clock in the morning. Kani,
1: nini, bhajan cheta, 5 gantalake lechi.
0: Because of this bhajan singing.
1: Snanam chesi, bhagavat prarthana jaripetuvanti vaallu.
0: Because of singing along the street, people woke up at 5 o'clock in the morning.
1: Karataalamulanu chebatti, dattilambiga jutti, కామక్రోధముల కొట్టి ఈ షిరిడి మార్గము బట్టి జై జై రంగా జై జై సాయి జై జై అనుచును రయమున రండి.
0: Taking symbols, we proceed towards the Shirdi. Come on, dance step after step, let us reach Shirdi. That was the song composed by him.
1: లేపినట్టుగా వాళ్ళు లేపించేది.
0: And that's the way people woke up.
1: అప్పుడు అందరూ లేచేటువంటి వాళ్ళు.
0: All people.
1: అదే నగర సంకీర్తన.
0: That was the mark of the beginning of నగర సంకీర్తన.
1: ఎప్పుడు నేను ప్రారంభించాను?
0: When was it was commenced?
1: ఈ శరీరమునకు 7వ సంవత్సరము.
0: Bhagavan started this movement of Nagar Sankirtan at the age of 7.
1: ఈ సుబ్బమ్మ పాపం రాత్రి పండుకునేటువంటి ఈ భజన లోపల నాకు చూస్తే ఏమంటాడో ఏమో అని నాకు తెలియకుండా వెనక వెనక వచ్చి ఆమె కూడా తాళాలు కొట్టుకుంటూ వచ్చేటువంటిది.
0: సుబ్బమ్మ ఆల్సో యూస్ టు జాయిన్ ద కోరస్ ఇన్ ఎ సైలెంట్ వే.
1: ఈ విధముగా కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఈ శరీరము ప్రచార ప్రబోధంలోనే కాలంలో కావించుకుంటూ వచ్చింది.
0: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ది అడ్వెంట్ ఆఫ్ భగవాన్ హ్యాస్ బిన్ సెంటర్డ్ రౌండ్ దిస్ యాక్టివిటీ ఆఫ్ డిసెమినేటింగ్ నాలెడ్జ్, పాసింగ్ ఆన్ ద సీక్రెట్ టీచింగ్ టు ద వరల్డ్.
1: ఈ పండర భజన చేస్తుంటే పల్లెల నుంచి వచ్చేటువంటి వాళ్ళు,
0: పీపుల్ ఫ్రమ్ ది నైబరింగ్ విలేజెస్ ఆల్సో అటెండెడ్ దిస్
1: ఈ పండర భజన లోపల అందరూ తన్మయత్తులైపోయేటువంటి వాళ్ళు.
0: ఆల్ హావ్ ఫర్గాటన్ దెంసెల్వ్స్ ఇన్ ఎక్స్టసీ.
1: పాపం సుబ్బమ్మ చాలా ఆనందపడేటువంటిది.
0: సుబ్బమ్మ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: ఆనాడు 2 రూపాయలు ఇచ్చేస్తే ఓ పెద్ద బరుగుల మూట వచ్చేటువంటిది.
0: విత్ 2 రూపీస్ యూ కెన్ హ్యావ్
1: బరుగుల మూటలు తెప్పించి అందరికి పంచేటువంటిది పాపం.
0: అండ్ ఆల్ దిస్ ప్రసాద్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎవ్రీబడి.
1: కనుక బాల్యం నుండియే ఈ యొక్క దివ్యమైనటువంటి భావాన్ని మనం అలవర్చుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ డివైన్ థాట్స్ రైట్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్.
1: నన్ను చదువు నిమిత్తమై కమలాపురం అని పంపారు.
0: భగవాన్ వాజ్ సెంట్ టు కమలాపూర్ ఫర్ స్టడీస్.
1: కడపకు సమీపంలోనే ఉంటుంటాది.
0: అండ్ ఇట్ ఇస్ సో క్లోజ్ టు కడప.
1: తాడిపత్రికి కడపకు మధ్యలో ఉంటుంటాది కమలాపురం.
0: ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ తాడిపత్రి అండ్ కడప.
1: ఆ కమలాపురంలో పోతే
0: దేర్ ఇన్ కమలాపురం
1: ఎట్ట తెలిసిపోయిందో ఏమిటో కొట్టే సుబ్బన్న అనేటువంటి వాడు పరిగెత్తొచ్చాడు నా దగ్గరికి.
0: ఏ పర్సన్ బై నేమ్ కొట్టే సుబ్బన్న కేమ్ రన్నింగ్ ఆల్ ద వే.
1: సత్యం రాజు మీరు చాలా మంచి కవిత్వం కడతారట.
0: He said, "Oh Raju, you are an excellent composer."
1: కవిని కాదయ్యా, నేను కవిత్వం కట్టటం లేదు, నాకు నోటుకు వచ్చినవన్నీ కవిత్వమే, నేను చెప్పినవన్నీ కవిత్వమే.
0: భగవాన్ సెడ్, "It's not composition. Whatever I say, it is poetry. Whatever I write, is literature."
1: చూడండి, మీకు ఒక జత నేను చొక్కా నిక్కరు గుచ్చాను.
0: I'll get it a pair.
1: చీ, అట్లాంటి మాటలు ఇక్కడ రావద్దు. నీ బిచ్చం కోసం నేను కాచుకున్నానా, అట్లయితే నేను నీతో మాట్లాడను అని చెప్పాను.
0: ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ ఆల్ యువర్ గిఫ్ట్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ టు యూ ఇఫ్ యూ కమ్ విత్ సచ్ ప్రపోజల్.
1: అప్పుడు ఆయన వచ్చి నాకు కొత్తది ఒక మందు వచ్చింది.
0: ఇట్ వాజ్ ఎ టైమ్ వెన్ ఎ న్యూ మెడిసిన్ వాజ్ ఇంట్రొడ్యూస్ ఇన్ ద మార్కెట్.
1: ఆ మందు యొక్క ఫలితములంతా రాసిచ్చాడు.
0: హీ నరేటెడ్ ఆల్ ద రిజల్ట్స్.
1: దాని పేరు బాలభాస్కర అని పేరు.
0: ద నేమ్ ఆఫ్ ద మెడిసిన్ హ్యాపెన్ టు బి బాలభాస్కర.
1: ఆ బాలభాస్కర్ అని పేరు పైన ఒక పాట రాసిచ్చి పిల్లల్ని ఇస్తాను నేను, ఆ పిల్లలతో బజారు బజారు పాడించండి.
0: హి వాంటెడ్ భగవాన్ టు రైట్ ఎ సాంగ్ ఆన్ బాలభాస్కర మెడిసిన్ విచ్ వుడ్ బి లెర్న్ బై బాయ్స్.
1: ఇంకో గంటకు రాపోమన్నాను, ఇంకో గంటకు రామన్నాను.
0: భగవాన్ వాంటెడ్ హిమ్ టు రిటర్న్ ఆఫ్టర్ అన్ అవర్.
1: క్లాసులు ఉన్నాయి, క్లాసులు జరుగుతున్నాయి.
0: అండ్ ఇట్ వాస్ ద టైమ్ ఇన్ క్లాసెస్ ఫర్
1: ఆ కొండప్ప చాలా కఠినమైన వాడు.
0: కొండప్ప ఈజ్ ఎ వెరీ స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్.
1: అబ్దుల్ ఖాదర్ చాలా మంచివాడు,
0: వెరీ గుడ్.
1: కనుక ఇలాంటి వీటితో నేను నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి.
0: సో ఐ షుడ్ డిశ్చార్జ్ మై డ్యూటీ.
1: ఇది గడిచిన తర్వాత నేను వస్తాను, మీరు రండి ఒక గంట అయిన తర్వాత అన్నాను.
0: బెటర్ యు కమ్ ఆఫ్టర్ అన్ అవర్.
1: మెట్టు వేశాను, పాట చెప్పాను.
0: అండ్ హీ జస్ట్
1: దొరికే బాల భాస్కర బాలకులారా, రండి బాలకులారా.
0: ఓ బాయ్స్ కమ్ హియర్, వీ కుడ్ హ్యావ్ దిస్ న్యూ మెడిసిన్ బాలభాస్కర.
1: కడుపు బురము కాళ్లవాపులు చేతి మోదులను చెడుగుణముండి అజాగరూక పోషణ నుండి అకృత్పిల్హ వ్యాధుల నుండి అజీర్ణ విరేచనముల నుండి అఖండ మగు బాగా పరిచేయండి బాలకులారా, రండి బాలకులారా.
0: ఓ బాయ్స్ కమ్ హియర్, టేక్ దిస్ బాలభాస్కర. ఇట్ విల్ గివ్ యు రిలీఫ్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పెయిన్ జాయింట్ పెయిన్.
1: అది ఎక్కడ అని అడిగేరన్నా,
0: ఇఫ్ యు ఆస్క్ వేర్ ఇట్ ఇస్ అవైలబుల్,
1: అదిగదిగో కొట్టే సుబ్బన్న,
0: దేర్ ఇస్ ద షాప్ ఆఫ్ కొట్టే సుబ్బన్న,
1: అంగడి ఎందే దొరుకును అన్నా,
0: ఇట్ ఇస్ అవైలబుల్ దేర్.
1: బాలకులారా,
0: ఓ బాయ్స్,
1: రండి బాలకులారా.
0: కమ్ అలాంగ్ హియర్ బాయ్స్.
1: ఈ విధంగా వాడికి రాస్తే వాడికి పండిత జీ గోపాలాచార్యుల పవనమైన టానిక్ కన్నా బాలకులారా, రండి బాలకులారా.
0: ఇట్ ఇస్ ఎన్ ఎక్సలెంట్ టానిక్ విచ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ బై గోపాలాచార్య.
1: ఇవన్నీ చెప్పేటప్పటికి ఆ కొట్టే సుబ్బన్నకు చాలా ఉల్లాసం అయిపోయింది.
0: కొట్టే సుబ్బన్ వాస్ వెరీ మచ్ ఎంకరేజ్డ్ బై
1: ద బుట్టడు. లడ్డు తీసుకొచ్చాడు.
0: అండ్ హీ బ్రాట్ లడ్డూస్.
1: నేను చెప్పాను నా దగ్గర తీసుకురాదు, అందరికి మొదలు పంచు అన్నాను.
0: హి సెడ్ డోంట్ బ్రింగ్ ఇట్ హియర్, డిస్ట్రిబ్యూట్ ఎవ్రీబడి.
1: నేను తీపి ముట్టను.
0: భగవాన్ నెవర్ టచ్ ది స్వీట్.
1: ఏ పుట్టినప్పటి నుంచి నేను ఆ తీపినే ముట్టలేదు.
0: రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ హి నెవర్ టచ్డ్ ఎనీ స్వీట్.
1: నా దగ్గర కావలసినంత తీపి ఉంది. నా మనసే తీపు, నా ప్రేమనే తీపు, ఇంక ఈ ప్రేమనెంత నాకంటే.
0: వై స్వీట్ ఈస్ నీడెడ్ హీస్ ఆల్ స్వీట్నెస్ హీస్ ఆల్ స్వీట్.
1: అందరికి పంచిచ్చాను.
0: And the sweets were distributed to all.
1: ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఏదో ఒక రీతిగా సహాయం చేసి వాళ్ళకు ఉత్సాహపరిచి వాళ్ళకి ఆనందపరిచేటువంటిది నా యొక్క ప్రధానమైన కర్తవ్యం.
0: భగవాన్ మేడ్ ఎవ్రీబడి హ్యాపీ, encouraged everybody and he has shown the correct path to everyone.
1: నిజంగా ఈ విద్యల యొక్క సంబంధంలో నాకు ఏమాత్రము తృప్తిగా ఉండటం లేదు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఇస్ నాట్ సాటిస్ఫైడ్.
1: విద్యను కావాల్సిన చదువుతున్నారు.
0: విత్ దిస్ ఎడ్యుకేషన్
1: చదివి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
1: ఈ ధనార్జన కోసం పరిగెత్తున్నారే కానీ గుణార్జన కోసం ఏమాత్రం ప్రయత్నించడం లేదు.
0: యూఆర్ ఆఫ్టర్ ధనార్జన టు ఎర్న్, నాట్ ఫర్ గుణార్జన.
1: ధనము కావాల్సినది,
0: మనీ ఇస్ నెసెసరీ ఎనీవే.
1: కానీ ధనమే ముఖ్యం కాదు,
0: ఇట్స్ నాట్
1: కూడా చాలా ముఖ్యము.
0: ఇట్స్ నాట్ ది బి ఆల్ అండ్ ఎండ్ ఆల్.
1: నేను ఎన్ని చదువులు చెప్పినప్పటి, ఎన్ని విద్యలు బోధించినప్పటికీ అవి మధ్యలో నిలిచిపోతున్నాయి.
0: ఆల్ దట్ యు లెర్న్ యు ఫర్గెట్ ఇన్ ద మిడిల్.
1: ఈనాడు అవసరమైన విద్య ఆధ్యాత్మిక విద్య.
0: వాట్ యు నీడ్ టుడే ఇస్ స్పిరిచువల్ నాలెడ్జ్.
1: విజ్ఞానం ఆధ్యాత్మిక విద్య విజ్ఞానం.
0: ఇట్ ఇస్ ఓన్లీ స్పిరిచువల్ నాలెడ్జ్ విచ్ ఇస్ ది కరెక్ట్.
1: దానిని హృదయానికి అందించాలి.
0: దట్ హ్యాస్ టు బి అక్సెప్టెడ్.
1: ఆ పవిత్రమైనటువంటి ఒక తారము ఒక రామాయణం నందే ఉన్నది.
0: And then comes Ramayana.
1: Ramayanamu maha puratamainatvanti grantham.
0: Ramayana is an ancient text.
1: ఎన్ని విధమైనటువంటి యొక్క దీంట్లో అవాంతరములు వచ్చినప్పటికీ దాన్ని సాధించి తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగినటువంటిది రామాయణం.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆబ్స్టకల్స్ ఆన్ ద వే రామాయణ కుడ్ సర్వైవ్.
1: ఆ రామాయణంలో ఉన్నటువంటి సూత్రములు ఎవరికి అర్థం కానటువంటివి కూడా ఉన్నాయని.
0: దేర్ ఆర్ మెనీ ప్రిన్సిపల్స్ ఇన్ రామాయణ దట్ వి డు నాట్ నో.
1: చిన్న చిన్న రూపములంతా కూడా తీసి
0: ఆల్ ది సటిలిటీస్
1: పెద్ద వృక్షంగా పెంచి
0: అండ్ ఇట్ హాడ్ గ్రోన్ ఇన్
1: ఆ వృక్షం నీడ లోపల మిమ్మల్ని అందరినీ చల్లగా ఆనందంగా విశ్రాంతి తీసుకోమని చెప్పే కోసమని నేను రేపటి నుంచి ప్రయత్నం చేస్తాను.
0: భగవాన్ విల్ మేక్ అస్ ఆల్ రెస్ట్ అండర్ దట్ హ్యూజ్ ట్రీ బై ఎక్స్ప్లెయినింగ్ ది సటిలిటీస్ ఆఫ్ రామాయణ.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నూనె యందు నూనె ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ యూ హ్యావ్ ద ఆయిల్ ఇన్ టిల్ సీడ్స్,
0: క్షీర మధ్యే యథా గృహం, పాలయందు నెయ్యి ఉండినట్టుగా,
1: యాజ్ ఘీ ఇస్ ప్రెసెంట్ ఇన్ మిల్క్,
0: పుష్ప మధ్యే యథా గంధం, పూనందు సుగంధం ఉండినట్టుగా,
1: జస్ట్ లైక్ ద ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్,
0: ఫల మధ్యే యథా రసం, ఫలమునందు మధురమైన రసం ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ ఎ స్వీట్ జ్యూస్ ఇన్ ఎ ఫ్రూట్,
0: కాష్టాగ్నివత్ ప్రకాశేన, కట్టెల యందు నిప్పు ఉండినట్టుగా,
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ వుడ్,
0: తల్లింగం

0: దృశ్యకల్పితమైన ఈ జగత్తంతా ఇక్కడను భగవంతుడు నిండి ఉంటున్నాడు.
1: యు ఫైండ్ గాడ్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్ విచ్ ఇస్ అపారెంట్ అండ్ ఫిజికల్.
0: ఇట్టి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుని గుర్తించవలనన్న మన జీవితంలో నిత్య జీవితంలో కూడాను మనం భగవంతుని యొక్క ఉనికిని మనం గుర్తించవచ్చు.
1: వీ కెన్ రికగ్నైజ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డివినిటీ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: కన్నుల యందు చూపు వచ్చినట్టుగా,
1: జస్ట్ యాజ్ దేర్ విజన్ ఇన్ అవర్ ఐ,
0: చెవుల యందు శబ్దం వచ్చినట్టుగా,
1: జస్ట్ యాజ్ యు లిసన్ టు ద సౌండ్,
0: దేహమునందు చైతన్య స్వరూపుడైన భగవంతుడు ప్రకటితమవుతున్నాడు.
1: గాడ్ మేనిఫెస్ట్ హింసెల్ఫ్ బై వే ఆఫ్ అవేర్నెస్ ఇన్ హ్యూమన్ బాడీ.
0: దైవం లేని స్థానం జగత్తునందు కానరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: కనుకనే దైవం సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి ఒక శక్తి.
1: The divine power is present all over the universe.
0: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకటనయే.
1: Creation means the manifestation of the divine.
0: అనగా ఈశ్వర స్వరూపమే.
1: It is the very form of God.
0: దీని పేరే ప్రకృతి.
1: The name is ప్రకృతి or nature.
0: ప్రకృతి నందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావములే ఆవిర్భవించాలి.
1: Everyone born in this nature should carry the divine qualities.
0: ఇట్టి చైతన్య స్వరూపుని వ్యక్తీకరణ చేసే నిమిత్తమై మానవుడు ఆవిర్భవించాడు.
1: Man is born to express in the manifest the divine quality.
0: విత్తు నుండి మొక్క అలువడి తద్వారా సుగంధాన్ని అందించేటువంటి పుష్పము రూపొందినట్టుగా,
1: జస్ట్ యాజ్ ద సీడ్ జర్మినేట్స్ ఇన్ ద ప్లాంట్ దట్ ప్రొడ్యూసెస్ ది ఫ్లవర్స్ విత్ ఫ్రాగ్రెన్స్,
0: పువ్వులు కొమ్మలు కాయలు అన్నీ కూడాను ఈ పుష్పమునకు ఆధారమైన పరిణామములే.
1: ఇట్స్ ఓన్లీ చేంజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫ్లవర్ దట్ గ్రోస్ ఇన్ టు ఎ టెండర్ ఫ్రూట్ అండ్ ద ఫ్రూట్ దేర్ ఆఫ్టర్.
0: ఈ సమస్త సృష్టికి కూడాను భగవంతుడు బీజం వంటివాడు.
1: ఫర్ ది ఎంటైర్ యూనివర్స్ గాడ్ ఈస్ ది సీడ్.
0: ప్రతి మానవుని యందు కూడాను ఈ సంకల్పం అనేటువంటి బీజము ఆవిర్భవించి తద్వారా కొమ్మలు రెమ్మలనేటువంటి గుణముల చేత, రాగద్వేషములనేటువంటి ముండ చేత పెంపొందింపబడి సచ్చిత్ ఆనందమనేటువంటి పుష్పముగా రూపొందుతున్నాడు భగవంతుడు.
1: It is a tiny seed that grows into a tree with all the branches and the flowers. Amidst this attachment and hatred, which are the thorns, with the truth and bliss and that awareness as fruits thereby.
0: దీనికి వేదము ప్రత్యేకమైనటువంటి ప్రమాణములను బోధిస్తూ వచ్చింది.
1: The Veda speaks about it.
0: సత్యం భూయాత్. సత్యమనే చెప్పు.
1: Speak truth.
0: ఇది నైతికమైనటువంటి విలువ.
1: It's a moral value.
0: ప్రియం బ్రూయాత్. ఈ సత్యము కూడాను ప్రియమైనటువంటి సత్యముగా నీవు ఉచ్చరించు.
1: ది స్పీక్ షుడ్ బి స్పోకన్ ఇన్ అన్ అక్సెప్టబుల్ వే.
0: ఇది ధార్మికమైనటువంటి యొక్క మానవత్వము.
1: ఇట్స్ ఎ రైచియస్ వే ఇన్ హ్యూమన్ లైఫ్.
0: బ్రూయాత్ సత్యం అప్రియం. అతనికి ప్రియం కదా అని అసత్యాన్ని చెప్పకూడదు.
1: జస్ట్ యాజ్ ఇట్ ఇస్ రిలీజ్డ్ నెవర్ అటర్ ఎ లై.
0: సత్యమనేటువంటిది ప్రియము చేతను, ఒక విధమైనటువంటి ఆకర్షణ చేతను, ఆనందము చేతను సత్యము ఆవిర్భవించింది.
1: ద ట్రూత్ హ్యాస్ గాట్ ఆల్ దట్ అక్సెప్టబిలిటీ అట్రాక్షన్ అండ్ ప్లేస్.
0: కనుకనే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేత్తే. నైతికము ధార్మికము ఆధ్యాత్మికము మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవుడు.
1: మ్యాన్ ఈజ్ ద కాంబినేషన్ of these three aspects, morality, righteousness and spirituality.
0: Atti pavitramaina manavudu ee naadu naitikamnu kolpoyi dharmikamnu visvarinchi aadhyatmikamnu ye maatram kudunu manasunandu talanchatam ledu.
1: Such a sacred man has forgotten today the morality and has lost all the righteous conduct and there's no trace of spirituality.
0: Manavattamanaga ఎంతటి పవిత్రమైనటువంటిదో విచారించినప్పుడు మానవులకు చాలా సిగ్గేస్తుంది.
1: In fact, when we inquire and find out how sacred the human life, it is shameful as we find today.
0: ఈశ్వర సంకల్పంతో కూడినటువంటి యొక్క సచ్చిత్ ఆనందం అనేటువంటి స్వరూపమే మానవుడు.
1: మ్యాన్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
0: ఈనాటి మానవుడు తన మానవత్వాన్ని కూడా విస్మరించి కేవలం పశుత్వాన్ని వరించి దానవత్వాన్ని ప్రకటిస్తున్నాడు.
1: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గోటన్ హిస్ హ్యూమన్ క్వాలిటీ, ఈస్ ఫాలోయింగ్ ద బీస్టియల్ టెంపర్మెంట్ అండ్ యాక్టింగ్ లైక్ ఎ డెమన్.
0: ఈనాటి పెద్దల యొక్క వాక్యములు కాని ఉపదేశములు కాని ఏమాత్రం కూడాను గౌరవించటం లేదు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ రెస్పెక్టింగ్ ద టీచింగ్స్ ఆఫ్ ద నోబుల్ సోల్స్ ఎల్డర్స్.
0: ఈనాటి పెద్దల యొక్క పేర్లు అనేటువంటిది షేర్ మార్కెట్ గా పెట్టి విక్రయిస్తున్నారు.
1: ద టీచింగ్స్ ఆఫ్ ద ఎల్డర్స్ ఈజ్ సోల్డ్ యాజ్ ఇన్ ఎ షేర్ మార్కెట్.
0: ఇది ఈనాటి మానవుని యొక్క ఫ్యాషన్.
1: దిస్ ఈజ్ ది మోడర్న్ ఫ్యాషన్ ఆఫ్ ద మోడర్న్ మ్యాన్.
0: మానవుని గౌరవించినప్పుడే మానవత్వం అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
1: వెన్ మ్యాన్ ఇస్ రెస్పెక్టెడ్, ద హ్యుమానిటీ ఇస్ రెస్పెక్టెడ్ బై అండ్ లార్జ్.
0: కానీ ఈనాటి పెద్దల వాక్యములను ఏమాత్రం కూడా గౌరవించటం లేదు.
1: టుడే నో వన్ ఇస్ రెస్పెక్టింగ్ ద టీచింగ్స్ ఆఫ్ ఎల్డర్స్.
0: ఇదియే ఈనాటి మానవుని యొక్క ప్రధాన ధర్మం.
1: దిస్ ఈస్ ద మెయిన్ క్వాలిటీ దట్ మ్యాన్ షుడ్ కల్టివేట్.
0: సత్యము, ప్రేమ, సహనము, దయ, సానుభూతి ఇత్యాది గుణములతే వర్ధిల్లించినటువంటి యొక్క ఈ భారతదేశమునందు,
1: ఇన్ దిస్ భారత్ వేర్ దేర్ ఇస్ ట్రూత్ లవ్ ఫర్బేరెన్స్ కంపాషన్ అండ్ టాలరెన్స్,
0: నిర్దయ స్వార్థము కఠినము మానవత్వం అనేటువంటిది ఏమాత్రం కూడా లేకుండా ప్రవర్తిస్తుండాలి ఈనాటి భారతదేశం.
1: టుడే వీ ఫైండ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ దోస్ వాల్యూస్ యు ఫైండ్ ద క్రూయల్టీ, ద సెల్ఫిష్నెస్, అబ్సెన్స్ ఆఫ్ కంపాషన్ ఆల్ ఓవర్.
0: ప్రేమ అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: దేర్ ఇస్ నో లవ్ ఎనీవేర్.
0: ప్రేమ ఉండినట్టుగా నటిస్తున్నామే కానీ అది ప్రేమ కాదు.
1: వీ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ లవ్ అండ్ ఇట్స్ నాట్ ట్రూ లవ్ అట్ ఆల్.
0: స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగించేటువంటి యొక్క కుచితమైనటువంటి యొక్క సంకుచిత భావం.
1: ఇట్ ఇస్ ఎ నారో మైండెడ్నెస్, నారో వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈనాడు ప్రపంచంలో మహనీయుల యొక్క విగ్రహములను ప్రతిష్ఠిస్తున్నారు.
1: టుడే వీ ఇన్స్టాల్ ద స్టాచ్యూస్ ఆఫ్ నోబుల్ పీపుల్.
0: విగ్రహాలను ప్రతిష్ఠ చేస్తున్నారే కానీ ఆ మహనీయులు చెప్పినటువంటి వాక్యములను భూమిలో బూడ్చిపెడుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ ఇన్స్టాలేషన్ ఆఫ్ స్టాచ్యూస్ ఇస్ టేకింగ్ ప్లేస్ బట్ దేర్ మెసేజ్ ఇస్ బరీడ్.
0: ఎందుకు ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరమైనటువంటి యొక్క నాటకం?
1: వై దిస్ పాంప్ అండ్ షో, ద హోల్ డ్రామా?
0: విగ్రహములను పూజించటము, కేవలం వాక్యములను విస్మరించటము, ఇది మానవునికి సహజం కాదు.
1: ఇట్స్ నాట్ నేచురల్ టు మ్యాన్ కైండ్ టు వర్షిప్ ది స్టాచ్యూ అండ్ ఫర్గెట్ ద టీచింగ్.
0: మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడమే నిజమైన మానవత్వం.
1: ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరని పిలుపుతుందాం.
1: వీ స్పీక్ ఆఫ్ ది ట్రినిటీ, బ్రహ్మ విష్ణు మహేశ్వర.
0: ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వారిని, ఆకార రూపులైనటువంటి వారిని ఈ జగత్తులో ఎవ్వరు కూడా చూడలేదు.
1: We cannot see anyone without a form.
0: Aithe ee Brahma Vishnu Maheshwara yokku upadhulu emiti?
1: What is the vesture, the form of the Trinity?
0: Prathi manavuni endukodanu undinatvanti yokka sattva rajo tamo gunamule ee Brahma Vishnu Maheshwara yokku upadhulu.
1: The Trinity, the Brahma Vishnu Maheshwara are the very three qualities, the attributes present in mankind.
0: Ishwarudanaga evaru?
1: Who is Ishwara?
0: Anaga deenine vedamulu ఆత్మ అని వర్ణిస్తూ వచ్చింది.
1: వేద రిఫర్స్ టు ఈశ్వర యాజ్ ది సోల్ ఆర్ ఆత్మ.
0: హృదయమునే ఆత్మ అని ప్రకటిస్తూ వచ్చింది.
1: హృదయ ఎక్స్ప్రెసెస్ ఆత్మ.
0: ఈ హృదయం అనేటువంటిదే ఈశ్వర స్వరూపము.
1: హృదయ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ఈశ్వర.
0: ఇటువంటి ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు ఎందుకు ఉన్నటువంటిది ఈ ఈశ్వరత్వమే.
1: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: అనగా హృదయమునకే ఈశ్వరుడు అని పేరు.
1: హృదయ ఇస్ కాల్డ్ ఈశ్వర.
0: కనుకనే అతనికి హృదయేశ్వర అన్నారు.
1: దేర్ఫోర్ గాడ్ ఇస్ కాల్డ్ హృదయేశ్వర.
0: ఈ హృదయం యొక్క సంకల్పమే మనసు.
1: అండ్ ద మైండ్ ఇస్ ద రిఫ్లెక్షన్.
0: ఈ మనసే విష్ణు స్వరూపుడు అన్నాడు.
1: మైండ్ స్టాండ్స్ ఫర్ విష్ణు.
0: విష్ణు అనగా సర్వవ్యాపకుడు అని దీని అర్థం.
1: విష్ణు మీన్స్ దాట్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
0: కనుకనే మనస్సు కూడాను సర్వత్రా ఉంటుండాలి.
1: మైండ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: మనోమూలం మిథం జగత్, జగత్ అంతా మనసు యొక్క మయమే.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ మైండ్.
0: ఈ మనస్సు నుంచి వచ్చేటువంటి సంకల్పములే ఈశ్వరత్వము.
1: ద థాట్స్ దట్ ఒరిజినేట్ ఆఫ్ ద మైండ్ స్పీక్స్ ఆఫ్ ఈశ్వర.
0: అది ఏ వాక్,
1: దట్ ఈస్ ద స్పీచ్ ఫ్యాకల్టీ ఆర్ టాక్.
0: కనుకనే ఏ తర్వాత ఆత్మ అనగా హృదయము, మనస్సు, వాక్కు, ఈ మూడింటి యొక్క తత్వము మానవత్వం.
1: దేర్ఫోర్ హ్యూమన్ క్వాలిటీ హ్యాస్ గాట్ దీస్ త్రీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్, ద సోల్, ద మైండ్ అండ్ ద.
0: ఈ మూడింటి యొక్క పవిత్రతను మనం చేసుకోవటమే త్రికరణ శుద్ధి.
1: Sanctifying these three is the real purity.
0: కనుక విష్ణువు వేరే ప్రదేశంలో లేడు.
1: విష్ణు ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్
0: మన మనసే విష్ణువు.
1: అవర్ మైండ్ ఇస్ విష్ణు.
0: విష్ణు అనేటువంటి ఈ మనసును పవిత్రమైనటువంటి, నిర్మలమైనటువంటి, నిశ్చలమైనటువంటి యొక్క స్వరూపంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: మైండ్ విచ్ ఇస్ విష్ణు షుడ్ బి షేప్డ్ ఇన్ ఎన్ ఐడియల్ వే దట్ ఈస్ స్టడీ ప్యూర్.
0: హృదయమే దీనికి ఈశ్వరత్వము.
1: హార్ట్ స్టాండ్స్ ఫర్ ఈశ్వర.
0: మన వాక్కే అనగా సంకల్పములే, తలంపులే బ్రహ్మత్వం.
1: దట్ ఈస్ బ్రహ్మ.
0: కనుక నీ వాక్కు నుంచి వచ్చినటువంటిదే ఈ బ్రహ్మతత్వం.
1: దేర్ ఫోర్ టాక్ సిగ్నిఫైస్ బ్రహ్మ.
0: కనుక ఈ బ్రహ్మను మనం ఏ విధంగా కొలుస్తూ వచ్చాం?
1: హౌ డు వీ వర్షిప్ దిస్ బ్రహ్మ?
0: శబ్ద బ్రహ్మమయీ,
1: ద సౌండ్
0: చరాచరమయీ,
1: మొబైల్ అని మొబైల్
0: జ్యోతిర్మయీ వాంగ్మయీ, జ్యోతిర్మయీ వాంగ్మయీ,
1: ద లైట్ అండ్ ద థాట్.
0: కనుక అట్టి మూడింటి యొక్క స్వరూపంలో ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటున్నది.
1: దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అట్టి మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: సచ్ ఎ హ్యూమన్ క్వాలిటీస్ ఫర్ గాటన్ టుడే.
0: ఏదో భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క కర్మలను మాత్రమే ఆచరిస్తూ ఉంటున్నాం.
1: వీఆర్ క్యారీడ్ అవే బై ది ఫిజికల్ ఎఫిమరల్ ట్రాన్సియెంట్ యాక్టివిటీస్.
0: ఇది కాదు మనం ఆచరించవలసినటువంటిది.
1: ఈజ్ నాట్ దట్
0: అంతర్భావంతో కూడినటువంటి యొక్క ఆచరణ అత్యవసరం.
1: యాక్టివిటీ విత్ ఇన్నర్ ఫీలింగ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: భావశుద్ధి లేక కేవలము మాట శుద్ధి మాత్రమే ఉపయోగించిన ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది ప్యూరిటీ ఆఫ్ థాట్ ఆఫ్ ద మైండ్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ మెయింటైనింగ్ ప్యూరిటీ ఇన్ వర్డ్.
0: ఈనాడు నూతన సంవత్సరం.
1: టుడే ఇస్ ద న్యూ ఇయర్.
0: ఈ సంవత్సరంలో పేరు ఈశ్వరనామ సంవత్సరము.
1: This year is called Ishwara year.
0: Ishwara anaga emti? Sakalaishwarya swarupudu.
1: Ishwara has got all the forms of wealth.
0: Idu kotta samvatsaramu manaku kotta vidhamainatundi oka sukamulu, aanandamulu, saubhagyamulu chekurustundani bhavistunnam.
1: We consider that new year will grant us new prosperity, new wealth.
0: Mana oka manchi chedalu kaani, paapa punyamulu kaani, keerti pratishthalu kaani samvatsaram manaku teesukoni raavatam ledu.
1: Good or bad, reputation or disrepute are not brought by the new year.
0: మానవుడు చేసినటువంటి యొక్క ప్రతి కర్మల యొక్క ఫలితమును మనకు క్షణ క్షణం కూడా అందిస్తూనే ఉంటున్నది.
1: These are all the results of our past actions.
0: సంవత్సరమునకు భగవంతుడు అని పేరు.
1: Year, samvatsara, is the other name of God.
0: అట్టి భగవంతుడు కాలముతో కూడినటువంటి వాడు కనుకనే కాలాత్మకుడు అని కూడా భగవంతుడికి మరొక పేరు.
1: God is time, time is God, కాలాత్మక.
0: కనుకనే కాలాత్మకుడైనటువంటి నూతన సంవత్సరము మనకు ఏదో మంచి చెడ్డలు తెస్తున్నదని, మంచి చెడ్డలు కాని, పాప పుణ్యములు కాని, కీర్తి ప్రతిష్టలు కాని సంవత్సరం మనకు తీసుకుని రావటం లేదు.
1: గుడ్ ఆర్ బ్యాడ్, రెప్యుటేషన్ ఆర్ డిస్రెప్యూట్

0: That new year is going to
1: manam
0: chesina
1: good and bad. Manchi chetula karma phalatamle manaku andistuntundali.
0: The good and bad are based on our own actions.
1: Kanaka samvatsaram nimittamai manam kaachukonakkaraledu.
0: We don't need to wait for the new year.
1: Nityam kudanu chanam kudanu manam nutramainatvanti chanamule.
0: Every moment is new for that matter.
1: Kanaka ee samvatsaramu ప్రపంచం ఏ పరిస్థితిలో ఉంటుందో, ఏ విధమైన కష్టములకు నష్టములకు గురి అవుతుందో అని అనేక మంది భావిస్తుంటారు.
0: మెనీ పీపుల్ స్టార్ట్ వండరింగ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ దిస్ న్యూ ఇయర్, ద హార్మ్ అండ్ ద డేంజర్ దట్ లై అహెడ్.
1: మన సుఖములకు కష్టములకు దుఃఖములకు ఆనందములకు సంవత్సరము కాదు కారణం.
0: ఫర్ అవర్ పెయిన్ అండ్ ప్లెజర్ ద ప్రాఫిట్ అండ్ లాస్ ఇయర్ ఇస్ నాట్ ద కాజ్.
1: మన యొక్క నడతలే దీనికి మూల కారణం.
0: అవర్ బిహేవియర్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: మనం మంచిగా నడుచుకుంటే మంచి ఫలితమే వస్తుంది.
0: యు ఆర్ గుడ్, యు విల్ హ్యావ్ గుడ్ రిజల్ట్స్.
1: దుర్గుణములతో మనం ప్రవేశించినప్పుడే దీనికి చెడు మనకు ప్రాప్తిస్తుంది.
0: అవర్ బ్యాడ్ క్వాలిటీస్ గివ్ అస్ బ్యాడ్ రిజల్ట్స్.
1: మంచి చెడ్డలు కేవలము కాలంలో ఉంటున్నవి కానీ కర్మలో ఉంటున్నవి కానీ అని భావిస్తున్నాము. కాదు కాదు.
0: వి థింక్ దట్ గుడ్ అండ్ బ్యాడ్ లైక్ ఇన్ ఎనీ ఇయర్, సర్టెన్లీ నాట్.
1: మన యొక్క సంకల్పములతోనే కూడి ఉంటున్నవి.
0: దే ఆర్ విత్ అవర్ థాట్స్.
1: కనుక సత్సంకల్పంలో మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
1: సత్ప్రవర్తనలో మనం ప్రవేశించాలి.
0: వి షుడ్ హావ్ గుడ్ కాండక్ట్.
1: సద్భావములను పెంచుకోవాలి.
0: వి షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్స్.
1: సత్సంగమును చేరాలి.
0: వి షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
1: ఈనాడు భారతదేశము బీదది అనుకుంటున్నాము.
0: వి థింక్ దట్ ఇండియా ఇస్ ఎ పూర్ కంట్రీ.
1: ఈ బీదరికానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద కాజ్ ఫర్ దిస్ పావర్టీ?
1: మన సోమరతనమే దీనికి మూల కారణం.
0: అవర్ లేజినెస్ ఈస్ ద కాజ్ ఫర్ దిస్.
1: ఈనాటి మానవుడు కాలం ఎంతో విలువైనటువంటిదిగా ఉంటుండాలి.
0: టైమ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: ఈ ఉన్న కాలము లోపల
0: ఇన్ ది ఎగ్జిస్టింగ్ టైం
1: 300 కాలమును మనం దుర్వినియోగం చేస్తున్నాము.
0: వీఆర్ వేస్టింగ్ 3 parts ఆఫ్ ఇట్.
1: 24 దినంగా ఉంటున్నటువంటి దానికి 23:55 దుర్వినియోగం చేస్తున్నాము. ఏదో అంతో ఇంతో సద్వినియోగం చేస్తున్నాము.
0: ఇన్ ఎ డే ఆఫ్ 24 hours వీఆర్ మిస్యూజింగ్ 23:55.
1: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: This is not the quality of a true human being.
1: కాలమునంతయ కూడాను సద్వినియోగపరచాలి.
0: A time must be used properly.
1: అది ఏ నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధాన ధర్మము.
0: That is the main quality of a human.
1: అది ఏ నిజమైన మానవుని విలువ.
0: That is the true human value.
1: కాలమును వ్యర్థం చేసుకుంటుంటే మన యొక్క కర్మలన్నీ వ్యర్థమైపోతాయి.
0: We waste time, you'll be wasting all the human activity.
1: కాలకాల ప్రబన్నానాం కాలకిమ్న కరిష్యతేని. కాలమును మనం ఏనాడు మనం గౌరవిస్తామో ఆనాడే కాలం మనల్ని గౌరవిస్తుంది.
0: The day when you value time, you will be valued.
1: కనుక కాలం చేత గౌరవింపబడేటువంటి మానవుడిగా నీవు తయారు కావాలి.
0: యూ షుడ్ బి మ్యాన్ హూ షుడ్ బి వాల్యూడ్ బికాస్ యూ వాల్యూ టైం.
1: కాలాన్ని నీవు దుర్వినియోగం చేసుకుంటే కాలం కూడా నిన్ను హింసిస్తుంది.
0: ఇఫ్ యూ వేస్ట్ టైం దట్ టైం ఆల్సో విల్ నాట్.
1: దేశం యొక్క మంచి చెడ్డ సౌభాగ్యములంతా కూడాను మానవుని యొక్క ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటున్నాయి.
0: ద ప్రాస్పెరిటీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ ఆఫ్ మ్యాన్.
1: దేశ ప్రజలన్నీ కూడాను దాన ధర్మముల చేత సత్య ప్రవర్తనల చేత ప్రవర్తించినప్పుడే దేశం మంచి సుభిక్షంగా ఉంటుంది.
0: The country will prosper and progress when people have the qualities like compassion, righteousness and truth.
1: భారతీయ ప్రధానమైన సంస్కృతి సత్యం వద ధర్మం చర. సత్యమును పలకటము ధర్మమును ఆచరించటం.
0: The culture of Bharat wants you to observe these two, speak truth and follow righteousness.
1: ఎందుకనగా ధర్మస్వరూపుడు నీ హృదయము.
0: Because your heart is very embodiment of righteousness.
1: Daya hrudaya adi eni yokka ishvara sthanam.
0: The heart, hrudaya, hrut plus daya is the center of God.
1: Manavudu dayamayuduga roopondali.
0: Man should be one of compassion.
1: Kathinudu kaakudadu.
0: He should not be stone hearted.
1: Karuka andaru endu undinatundi oke daya kanukane karuka ikkada unity anetundi danni mana Sivaram cheppadu.
0: Since the same compassion is uniformly present in everyone and is called unity by Sivaraj Patel.
1: Sivaraj Patel యూనిటీ కావాలి, ప్యూరిటీ కావాలి అన్నారు.
0: శివరాజ్ పాటిల్ ప్రేడ్ ఫర్ యూనిటీ.
1: యూనిటీ ప్యూరిటీ ఉండినంత మాత్రం చాలదు, దీనికి ప్రేమ కూడాను చేరాలి అన్నారు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ దేర్ ఇస్ ప్యూరిటీ అండ్ యూనిటీ.
1: యూనిటీ ప్యూరిటీ ప్రేమ మూడింటి యొక్క ఏకత్వం చేతనే డివినిటీ రూపొందుతుంది.
0: అవుట్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ యూనిటీ ప్యూరిటీ అండ్ లవ్ యూ హ్యావ్ ది డివినిటీ.
1: యూనిటీ
0: వేర్ ఇస్ యూనిటీ?
1: దేశమునకు దేశముకు మధ్య జగడం జరుగుతుండాలి.
0: వేర్ ఇస్ యూనిటీ ఇన్ దిస్ కంట్రీ?
1: ఇంటికి ఇంటికి మధ్య వ్యవహారం జరుగుతుండాలి.
0: దేర్స్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ.
1: స్టేట్ కు స్టేట్ కు మధ్య కూడాను కేవలం ద్వేషం జరుగుతుండాలి.
0: దేర్స్ హేట్రెడ్ బిట్వీన్ స్టేట్ టు స్టేట్.
1: ఒకే స్టేట్ లోపల కూడాను అనేక విధమైనటువంటి రూపొందుతున్నాయి జగడములు.
0: దేర్స్ సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఫైట్స్ ఇన్ ఎవ్రీ.
1: ఎక్కడ ఉంది యూనిటీ?
0: వేర్ ఇస్ యూనిటీ?
1: మహారాష్ట్ర దేశం అనుకుంటే కర్ణాటక దేశంలో ఒక బార్డర్ దగ్గర జగడం వస్తుండాలి.

0: దేర్ ఇస్ బోర్డర్ డిస్ప్యూట్ ఎవ్రీవేర్ బిట్వీన్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక.
1: కర్ణాటక అనుకుంటే ఆంధ్ర స్టేట్ కు మధ్య బార్డర్ లకు జగడం వస్తుంది.
0: దేర్ ఇస్ బోర్డర్ డిస్ప్యూట్ బిట్వీన్ కర్ణాటక
1: రాష్ట్రము ఒక్కొక్క దీనిగా ఉండేటువంటి వీరికే ఇన్ని విధమైనటువంటి దేశంగా ఉంటే దేశమంతా ఎంత యూనిటీగా వస్తుంది.
0: వెన్ దేర్ ఇస్ హేట్రెడ్ ఇన్ దీస్ ప్రావిన్సెస్ హౌ డు ఎక్స్పెక్ట్ యూనిటీ ఇన్ ది ఎంటైర్
1: మనం అందరూ కూడా ఒక అన్నదమ్ములమే.
0: We are all brothers.
1: మనమందరం మానవ స్వరూపులమే.
0: We are all the reformer.
1: మనం ఏకత్వాన్ని పొందాలి.
0: We should develop unity.
1: దేశమునకు విశాలమైనటువంటి ఒక కీర్తిని సంపాదించాలి.
0: We should bring good name to this country.
1: అలాంటి ఒక ఏకత్వ భావము అందరూ పెంచుకోవాలి.
0: We should have that united feeling.
1: ఎవరు కూడా ఈ స్టేట్ ని పుట్టించలేదు.
0: నో వన్ ఇస్ ద కాస్ ఫర్
1: ఎవరు ఈ స్టేట్ ను ఒక విధమైన కొనుక్కోలేదు.
0: నో వన్ పర్చేజ్ ఎనీ
1: సర్వులకు సమానమైన హక్కు ఉంటుండాలి.
0: ఆల్ హ్యావ్ ఈక్వల్ రైట్.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: There is only one spirit present in all the of the
1: ilanti vishalamaina bhavanni manam avriti pachukunte ee jagadamulaku avakasame untundadu.
0: When we develop such broad feelings and thoughts
1: kevalam swarthamu swarthamu swarthamu
0: everywhere we find selfishness.
1: Ee swartham chetane inni vidhamainatundi kalahamulu ee prapanchamulo avriddhi avutunnayi.
0: It is the selfishness which is the main cause for all infights.
1: Andaru manavulame.
0: All are human beings.
1: Caste of humanity.
0: The caste of humanity.
1: Religion of love.
0: Religion of
1: language
0: love.
1: Of the heart.
0: The language of the heart.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోవాలి.
0: We should know this truth.
1: నీ యందు పంచభూతములు ఉన్నవి, నా యందు పంచభూతములు ఉన్నవి.
0: Five elements are in you. So
1: మనం ఇరువురు సమానమే.
0: Both are equal.
1: ఇంకా భేదం ఎందుకు?
0: Then why should there be difference?
1: మనిషికి మనిషికి మధ్యలో ఎందుకు ఈ భేదములు?
0: Why should there be differences between man to man?
1: ఇది ఏ మానవత్వంతో కోల్పోయి పశుత్వంగా అనుభవిస్తున్నాం.
0: This is the reason why we lost the human quality and become an animal.
1: కనుక మనం సంవత్సరముల కోసమని మనం ప్రాకులాడనక్కర్లేదు.
0: సో వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ న్యూ ఇయర్.
1: మనలో సద్భావములు ఆవిర్భవించినప్పుడు జగత్తంతే కొన్ని సన్మార్గములు కనిపిస్తుంది.
0: ద డే వెన్ న్యూ థాట్స్ అరైజ్ విత్ ఇన్ ఎవ్రీ వన్ ఇట్ ఇస్ ఎ న్యూ ఇయర్.
1: ఎక్కడ చూసినా భక్తులుగా కనిపిస్తూనే ఉన్నారు.
0: ఎవ్రీవేర్ వీ ఫైండ్
1: డివోషన్. అందరూ భక్తులైతే ఈ కలహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దే ఆర్ ఆల్ ట్రూ డివోటీస్ వై షుడ్ బి ఫైట్.
1: ఈ వేగమంతా ఎక్కడి నుంచి పుడుతున్నాయి?
0: వేర్ ఇస్ ది స్కోప్ ఫర్ హేట్రెడ్.
1: ఈ అసూయలు ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి?
0: వై షుడ్ దేర్ బి జెలసీ అట్ ఆల్?
1: కాదు కాదు.
0: నో,
1: భక్తులు మనం అనుకుంటున్నారే కానీ అది వాళ్ల భ్రమ.
0: దే థింక్ దే ఆర్ డివోటీస్ దట్స్ ఆల్ దేర్ ఇమాజినేషన్.
1: భక్తులకు తగినటువంటి యొక్క గుణములు మనలో ఉంటుందాయా లేదా అని విచారణ చేసుకోవాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ ఇన్వెస్టిగేట్ వెదర్ వన్ హ్యాస్ ది క్వాలిటీస్ ఆఫ్ ది ప్రపంచం
1: నుంచి ఈ సమాజం నుంచి నాకేమి ఉపకారం అని ప్రతి వ్యక్తి కూడా అరువులు చాచుతున్నాడు.
0: ఎవ్రీ వన్ వెయిట్స్ ఫర్ ద రిటర్న్స్ ఫ్రమ్ ద సొసైటీ.
1: నా నుంచి ఈ సమాజములకు సహాయం ఏమిటి, నా నుంచి ఈ సహాయములకు ఈ సమాజములకు ఉపయోగం ఏమిటి అని ఎవరు కూడా ప్రశ్న వేసుకోవటం లేదు.
0: నో వన్ పుట్స్ ఎ క్వశ్చన్ దిస్ వే, వాట్ సార్ట్ ఆఫ్ ఎ హెల్ప్ దట్ ఐ కెన్ డూ రెండర్ టు ద సొసైటీ.
1: కనుక నీవు సమాజములకు తగినటువంటి హెల్ప్ గా నీవు ప్రారంభించు.
0: సో వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ డే టు హెల్ప్ ద సొసైటీ.
1: కానీ ఎక్కడ పోయినప్పటికీ సమాజం నుంచి నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి.
0: బట్ ఎవ్రీవేర్ ఎవ్రీ టైమ్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద సొసైటీ.
1: అందులోన ఇప్పుడు కలి ప్రభావం చేత
0: because effects of
1: రెండు విధమైనటువంటి రోగములు మితిమీరి పోతున్నాయి.
0: Two types of diseases are ever on the rise.
1: Dhanadahamu.
0: Thirst for money.
1: ఈ సిటీలో పోతే ఎక్కడ చూసినా ఒకే రష్ గా ఉంటుంటారు. ఇక్కడ పోయే కారు, అక్కడ పోయే కారు, ఇక్కడ పోయే మనిషి, అక్కడ పోయే మనిషి, అంతా బిజినెస్.
0: There in the city you find a heavy rush.
1: ఎందు చూసినా కానీ ధనం కోసం ప్రాకులాడుతున్నాడు, ధనం కోసం ఆరాట పడుతున్నాడు, ధనం కోసం సంచరిస్తున్నాడు, ధనం కోసమే జీవిస్తున్నాడు.
0: ఆల్ ద టైమ్ హీ స్పెండ్స్ ఇన్ బిజినెస్ యర్నింగ్ పైనింగ్ ఫర్ మనీ.
1: ధనము కావాల్సిందే,
0: మనీ ఇస్ నెసరీ,
1: కానీ మనకి ఎంతనో అంతవరకు కావాలి.
0: బట్ ఇట్స్ నీడెడ్ టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్.
1: మితిమీరిన ఆశపోవటం చేతనే మతి తప్పిపోతున్నాడు మానవుడు.
0: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ హీ బికమ్స్ మ్యాన్.
1: ఈ మానవుడు దానవుడిగా రూపొందుతున్నాడు.
0: మానవ మ్యాన్ బికమ్స్ దానవ ద డెమన్.
1: కనుక ప్రతి మనిషి కూడాను ధనము ధనము ధనము ధనం, ఇది ఒక పిచ్చి మాది తయారైపోతుంటుంది.
0: థర్స్ట్ ఫర్ మనీ హాస్ బికమ్ ఎ సార్ట్ ఆఫ్
1: మ్యాడ్నెస్. ఈ మనీ ఏమైనా సద్వినియోగం చేస్తున్నారా? ఏమాత్రమో చేయటం లేదు.
0: ఈజ్ హీ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ మనీ? నో.
1: తుదకు దొంగలకిత్తురో దొరలకవును.
0: వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టేకెన్ అవే బై థీవ్స్ ఆర్ సంబడీ.
1: ధనమును ఆశించు, ఆ ధనమును సద్వినియోగం గావించు.
0: Earn money and make proper use.
1: సమాజం నుంచి పొందినటువంటి నీ ధనమును సమాజమునికే ఉపయోగించు.
0: Having received money from the society, make use of it.
1: అది ఏ మానవునికి ప్రధానమైన విలువ.
0: That is the main human
1: value. రెండవది అధికార దాహము.
0: The second, the thirst for position, authority.
1: అధికారం అధికారం అధికారం దాహం. ఎంత నీరు తాగినా, గంగను తాగినా కానీ తృప్తి లేదు అతనికి.
0: Even if he drink the whole Ganges, his thirst is not quenched.
1: ఈ విధమైనటువంటి పిచ్చులు మానవునికి ప్రవేశించి జగత్తంతైకును ఒక పిచ్చి జగత్తుగా మార్చుతుంటారు.
0: దీస్ టూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మ్యాడ్నెస్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్.
1: కనుక ప్రతి వ్యక్తి ఎందుకు ఆశ ఉండాలి.
0: ఎవరి ఇండివిజువల్
1: ప్రతి వ్యక్తి కూడా ధనం కావాలి.
0: ఎవరిని ఇండివిజువల్ నీడ్స్
1: ప్రతి వ్యక్తి కూడా అధికారం చెలాయించాలి.
0: ఎవరి వన్ షుడ్ హావ్ పొజిషన్
1: తప్పు లేదు.
0: నో మనీ
1: బట్ సక్రమమైన మార్గంలో ప్రవేశించు.
0: బట్ ఇట్ షుడ్ బి అబ్టైన్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే.
1: నీవు ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానానికి తగినటువంటి గౌరవాన్ని నువ్వు సాధించు.
0: You should achieve, accomplish appropriately the position you occupy.
1: Prime Minister ki enta adhikaramo cheppu kutteetundi variki tana pallo tanaku anta adhikaram untundali.
0: Just as the Prime Minister has got his own right, every cobbler has got his own right.
1: Nee duty nu sakramanga cheyi.
0: Do your duty.
1: Nee chinna vaadu vaadu pedda vaadanu bhavinchakoddu.
0: There is nothing like small and big.
1: Nee pani neeku pedda, adana pani athaniki pedda.
0: Your job is great. To you.
1: Kanaka, do your duty sincerely.
0: Do your duty sincerely.
1: Ee vidhamainatundi bhavani prathi manavudu kodunu kaligi undali.
0: This sort of feeling should be there in everyone.
1: Naa pani nenu cheskovali.
0: I should do my work.
1: Naa panilo etti doshamulu lekunda chusukovali.
0: I should see that there will be no defect at all.
1: Kani okkoka vyakti kodunu tana yokka pani yokka saddanu abhiruddhi parchukunnappudu andaru kodunu loka samastha sukino bhavantu.
0: If everyone acts sincerely without any mistake, the whole world will progress.
1: Loka samastha sukino bhavantu antunnamu.
0: We say that you are to be
1: samacharam ye matram vicharinchatam ledu,
0: but we are not bothered what
1: tana lokame tanaku.
0: He thinks of his own self.
1: Enta sankuchitamaina bhavamuto manavudu chanchalichunnadu.
0: Man is moving about today with a narrow feeling.
1: Kaadu kaadu, idi ishwara nama samvatsaramu.
0: This year is ishwara year.
1: Kalukari ee samvatsaramlonaina kodanu andarki ishwara bhavamu kaligi andaru aikamatyanga untundi anyonya cheta mana kartavya karmalanu nirvartinchali.
0: As this year is named as Ishwara year, everyone should carry the divine thoughts, divine feelings and stand united.
1: Kanaka prathi manavuni endukodunu divine anaga divyattam anetundi untundadu.
0: There is divinity in every man.
1: Prathi manavudu uhinchavalsindi okati naa hrudayame Ishwarudu.
0: Everyone should feel like this.
1: Ishwarudu naa hrudaya sthayi.
0: Ishwara dwells in my heart.
1: Aa Ishwara yokka sankalpame manasu.
0: And the mind is nothing.
1: Ee manase Vishnuvu.
0: This mind is Vishnu.
1: Kaduka Vishnu ainatundi vaani enta gauravinchalo manasunu kuda anta gauravinchali.
0: Just as you respect Lord Vishnu, you should respect your
1: manasunu tuchyamainatundi karmala paina pravesha pettakoodu.
0: We should not allow our mind to be on
1: the wrong path.
0: We should never use it in a mean way.
1: Endukanaga manasu Vishnu swaroopudu.
0: Because mind is a very form of Lord Vishnu.
1: కనుకనే మనసును విష్ణువుగా భావించాలి.
0: కన్సిడర్ యువర్ మైండ్ యాస్ విష్ణు.
1: ఈ విష్ణువు యొక్క నాభి నుండి ఉద్భవించినటువంటి వాడే బ్రహ్మ.
0: అండ్ బ్రహ్మ హాస్ టేకెన్ బర్త్ ఫ్రమ్ ద నావెల్ ఆఫ్ విష్ణు.
1: అనగా విష్ణువు యొక్క నాభి నుండి వచ్చినటువంటి ఏమిటది? అదే వాక్.
0: వాట్ ఇస్ దట్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ ద నావెల్ ఆఫ్
1: కనుకనే వాక్కే బ్రహ్మ.
0: సో ద వెరీ స్పీచ్ ఫ్యాక్టర్
1: మనసే విష్ణువు.
0: మైండ్ ఇస్ విష్ణు.
1: హృదయమే ఈశ్వరుడు.
0: హార్ట్ ఇస్ విష్ణు.
1: ఈ త్రిమూర్తులంతా నీలోనే ఉంటున్నారు.
0: ఆల్ ది త్రీ ట్రినిటీ ఆర్ ఇన్ యూ.
1: ఆ విధమైనటువంటి నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే మన దృష్టి బహిర్ముఖంగా పోకుండా అంతర్ముఖంలో అభివృద్ధి అవుతుంది.
0: When you have full conviction in such a truth, you will turn inward.
1: ఈశ్వరుని చూడాలని కైలాసం పోయేది.
0: You see, ఈశ్వర you go to Kailasa.
1: ఎక్కడ ఉంది కైలాసము?
0: Where is Kailasa?
1: నీ హృదయమే కైలాసం.
0: Your very heart is Kailasa.
1: ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాం మనం. దేవాలయముకంతా తిరుగుతున్నాము. యాత్రలంతా చేస్తున్నాము. ప్రయోజనం ఏమిటి?
0: We go around pilgrim centers. We visit many temples. What's the use?
1: ee naadu science kudunu adhe reethiga ayyipothundali.
0: That is the situation with science.
1: Lakshala mailu antarikshayanam chestunnada kani aashinchemaina hrudayantaranni pothunnada?
0: They undertake space travel to lakhs and lakhs of miles, but would he ever travel
1: half? Ee naadu bhaktulu kudunu yatralu chestunnadu ee matamu aa matamu aa matamu.
0: Today
1: enni matamulu tirigi prayojanam emiti?
0: Today the devotee goes around all ashram centers.
1: నీ హృదయంలోనే ఉంటున్నాడు.
0: In fact, God dwells in your heart, within you.
1: కనుక నీ హృదయ స్థాయిని నువ్వు చూసుకో.
0: కన్సిడర్ యువర్ ఓన్
1: నీ హృదయం లోపల ఎలాంటి భావములు ఆవిర్భవిస్తున్నాయో విచారణ చేసుకో.
0: ఎంక్వైర్ వాట్ థాట్స్ కమ్ దేర్.
1: అప్పుడే నీవు సరి అయిన మార్గంలో ప్రవేశిస్తావు.
0: దెన్ యూ కెన్ ట్రెడ్ అలాంగ్.
1: హృదయంలో చూస్తే మాలిన్యము.
0: హార్ట్ ఇస్ డర్టీ, పొల్యూటెడ్.
1: బయట చూస్తే మాధవ నామం.
0: Outside they chant the name of God.
1: సరి అయిన భక్తియే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్ ప్రొసీజర్.
1: మొట్టమొదటి నీవు బయట నీవు ప్రదర్శించకపోయినప్పటికీ హృదయంలో నీవు పవిత్రం గావించుకో.
0: Even if you don't turn outwards, turn inward and inquire.
1: Kanuka bhagavad chintana anetundi hrudayamunandu chakkari pavitramainatundi gunamulaga penchukovali.
0: You should think of God in a sacred way within.
1: Ee manavata gunamulu.
0: These are human values.
1: Daivam sarvatra untunnadu.
0: God is everywhere.
1: ఎందు చూసినా కనిపిస్తూనే ఉన్నాడు.
0: యూ కెన్ సీ హిమ్ ఎనీవేర్.
1: సహస్ర శీర్ష పురుష ఇవంతా కూడా దైవ స్వరూపాలే.
0: ఆల్ ఆఫ్ యూ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
1: ఋషికేశ జీవనం దైవ దర్శనం అనగా ఋషికేశ దర్శనం. సర్వులు కూడా ఋషికేశులే.
0: ఆల్ ఆర్ డివైన్.
1: ఋషిక ఈశ ఋషికేశ. కనుక ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపమే.
0: సో ఎవ్రీవన్ ఇస్ ఎన్ ఎంబోడిమెంట్ ఆఫ్ గాడ్.
1: ఎవరికి మనం ద్రోహం చేయకూడదు.
0: వి షుడ్ నాట్
1: ఎవరికి మనం మోసం చేయకూడదు.
0: వి షుడ్ నాట్ డిసీవ్ ఎనీబడీ.
1: ఎవరిని మనసును నొప్పించకూడదు.
0: వి షుడ్ నాట్ హర్ట్ ఎనీ.
1: నీవు నొప్పించకుండా ఉండాలి.
0: అండ్ సీ దట్ యు ఆర్ నాట్ హర్ట్.
1: కనుకనే ఈ పవిత్రమైనటువంటి గుణాలను మనం పెంచుకుంటే ఇంతకంటే మించిన భక్తి మరొకటి లేదు.
0: అండ్ వన్స్ వి డెవలప్ ది సీక్రెట్ క్వాలిటీస్ దెన్ నథింగ్ మచ్ మోర్ దాన్ దిస్.
1: 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు
0: Vyasa, who has composed 18 epics,
1: kattagalabutuku ee puranamulu chadivetunte vaadu ekkada unnadu.
0: Where are those people who can go through all this?
1: Meekinte vishranthi kuda ledu.
0: I have no time to read.
1: Chaala mandi anukuntaru edo puranam chadavali anukunte naaku kaalam takkuvaga undi.
0: They say, we have no time to read an epic.
1: ఏదైనా వ్రతము చేయాలంటే నాకు సమయమే చిక్కటం లేదు.
0: ఐ హావ్ నో టైమ్ టు డూ జప.
1: నాకు ఆఫీస్ పనులంతా ఉంటున్నాయి.
0: ఐఎమ్ బిజీ.
1: నాకు బిజినెస్ పనులంతా ఉంటున్నాయి.
0: బిజినెస్ షెడ్యూల్.
1: నాకు చదువుకునే పనులంతా ఉన్నాయి.
0: హావ్ టు స్టడీ.
1: ఈ విధంగా వారి వారి స్థాయికి తగినటువంటి రీతిగా వారు చెప్పుకుంటూ వస్తుంటారు.
0: ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ ఎక్స్క్యూజ్ టు సే.
1: ఇది కేవలము ఒక అసత్యంతో కూడినటువంటి పలుకులే.
0: ఇట్ ఈస్ నాట్ ట్రూ.
1: నిజం కాని సత్యం కాని దైవ చింతన చేయాలనుకుంటే కావాల్సినంత టైం ఉంటుంది అది నీకు.
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యూ వాంట్ టు థింక్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ టైం.
1: ఆఫీస్ నుంచి వస్తాడు, టైర్డ్ అయిపోయినాలని చైర్ పైన కూర్చుంటాడు.
0: హీ రిటర్న్స్ సేయింగ్ దట్ హీస్ టైర్డ్ అండ్ రిలాక్సెస్ ఆన్ ద చైర్.
1: నూతన సంవత్సరము ఇంత పూజా మందిరానికి పోయి వస్తామంటే అబ్బే నాకు టైం లేదు, నేను చాలా టైర్డ్ అయిపోయినాను అంటాడు.
0: ఎనీవన్ సేస్ దిస్ బీయింగ్ న్యూ ఇయర్స్ డే లెట్స్ గో టు ద టెంపుల్, హీ సేస్ ఐ
1: హావ్ సో మరీ.
0: ఇస్ ఎ పక్కా లేజీ మ్యాన్.
1: చైర్ పైన కూర్చున్నటువంటి వాడు రెస్ట్ తీసుకుంటున్నాడా లేదే టీవీ వేసుకుని కూర్చుంటాడు.
0: ఈజ్ హీ రిలాక్సింగ్ ఆన్ ఈజీ చైర్? నో, హీ వాచెస్ టీవీ.
1: టీవీ చూడటానికి వీడు టైర్డ్ కాలేదా?
0: ఆర్ యూ నాట్ టైర్డ్ టు వాచ్ టీవీ?
1: లేకపోతే క్లబ్కు పోయి కార్డు రావడానికి టైర్డ్ కాలేదా?
0: ఆర్ నాట్ టైర్డ్ టు ప్లే కార్డ్స్?
1: ఇది ఆ చెప్పేటువంటిది నాకు సమయం లేదని. కావాల్సినంత సమయం ఉంది.
0: లాట్ ఆఫ్ టైం.
1: సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
0: యు ఆర్ వేస్టింగ్ టైం.
1: కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
0: యు ఆర్ మిస్యూజింగ్ టైం.
1: కనుక ఆ వ్యర్థం చేసే దాంతో సార్థకం గావించుకోండి.
0: అండ్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూస్.
1: అది నిజమైనటువంటి మానవతా విలువ.
0: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ వాల్యూ.
1: కాలమును మనం పవిత్రం చేసుకోవాలి.
0: వి షుడ్ సంక్
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ఈజ్ గాడ్.
0: Don't waste time. Time waste is life waste. Time is God.
1: కనుక టైంను మనం సరైన రీతిగా ఉపయోగించుకోవాలి.
0: వి షుడ్ మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ టైం.
1: అది ఏ నిజమైన సంవత్సర స్వరూపుడు.
0: దట్ గాడ్ ఈస్ టైం.
1: కనుక అట్టి సంవత్సర స్వరూపుని కోసము మనం ఒక సంవత్సరం అంతా వెతుకునక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ గాడ్ ఫర్ హోల్ వన్ ఇయర్.
1: క్షణ క్షణం కూడా నువ్వు దైవానికి ప్రార్థన చూసుకోవాలి.
0: ఎవ్రీ మూమెంట్
1: ఏ పని చేసినా కూడా నువ్వు ఇది భగవత్ కర్మగానే భావించుకోవాలి.
0: వాట్ ఎవర్ యూ మే డూ ఇట్ టేక్ ఇట్ టు గాడ్.
1: నీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకో, ఇది భగవత్ కర్మని.
0: క్లీన్ యువర్ ఓన్ హౌస్, టేక్ ఇట్ డివైన్.
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన.
0: బాడీ ఇస్ ద టెంపుల్, గాడ్ ఇస్ ఇన్ డ్వెలర్.
1: దేవుడు తిరుపతిలో ఉన్నాడు, దేవుడు వైకుంఠంలో ఉన్నాడు, దేవుడు బద్రిలో ఉంటున్నాడు, దేవుడు అమర్నాథ్లో ఉన్నాడు. ఈ విధంగా ఇంతకాలం ఎందుకు నువ్వు తిరగాలి?
0: వై డూ గో అరౌండ్ ది ప్లేసెస్ థింకింగ్ దట్ గాడ్ ఇస్ దేర్?
1: ఇంత సంకుచితమైపోయి ఉంటుంది.
0: హ్యూమన్ మైండ్ హస్ బికమ్ సో నారో.
1: బద్రీనాథ్కైనా ప్రయాణం చేస్తాడు, అమర్నాథ్కైనా ప్రయాణం చేస్తాడు, కానీ సమీపంలో ఉన్నటువంటి హృదయం వైపు నీ తన మనసు తిప్పటం లేదు.
0: హీ గోస్ టు బద్రీనాథ్ అండ్ అమర్నాథ్, హీ డజంట్ గో ఇన్ ఇంటు హిస్ హార్ట్.
1: హృదయంలో ఉన్నటువంటి భగవంతుని చూడలేనటువంటి వాడు ఏ దేవాలయంకి వెళ్ళినప్పటికీ వాడు కేవలం ఒక విధమైన కాలం వ్యర్థం చేసిన వాడే.
0: ద వన్ హూ కెనాట్ సీ గాడ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్ విల్ బి వేస్టింగ్ టైమ్ బై గోయింగ్ అరౌండ్ ద పిల్గ్రిమ్ సెంటర్.
1: దైవం ఎక్కడికున్నా బయట లేదు.
0: గాడ్ ఈజ్ నాట్.
1: నీవే దైవము.
0: యు ఆర్ గాడ్.
1: నీ హృదయమే నీ దైవ మందిరము.
0: యువర్ హార్ట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కనుక నీ బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: Body is the temple of God.
1: కరుకు ఇంత పవిత్రమైన మానవత్వం మనకు ప్రసాదించినప్పటికీ మనం దీనిని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవటం లేదు.
0: Though sacred human life is gifted to us, we are not making proper use of it.
1: మానవునిగా ప్రవర్తించకుండా పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
0: We are not conducting ourselves like a human being.
1: పశువు కన్నా నియమనిష్టలు ఉంటున్నాయి.
0: At least animal has got some discipline.
1: ఇలాంటి మానవునికి నియమము లేదు, నిష్ట లేదు.
0: Man has no discipline, no
1: కేవలం వాడి ఇష్టమే. నిష్టను పక్కకు తిప్పాడు. ప్రవేశపెట్టాడు.
0: హీ ఫాలోస్ హిజ్ ఓన్ లైట్స్.
1: ఏమిటి నీ ఇష్టము?
0: వాట్ ఆర్ యువర్ లైఫ్?
1: తుచ్చమైన క్షణికమైన అస్థిరమైనటువంటి యొక్క జీవితం కోసం నీవు ఇంత ప్రాకులాడటమా?
0: వై షుడ్ యూ స్ట్రగుల్ ఫర్ దిస్ లైఫ్ విచ్ ఇస్ ఆఫ్టర్ ఆల్ టెంపరరీ?
1: సత్యమైనటువంటి దైవత్వం కోసం నీవు ప్రాకులాడు.
0: వర్క్ అండ్ స్ట్రగుల్ ఫర్ గాడ్.
1: సమాజం సేవ చేయి.
0: సర్వ్ సొసైటీ.
1: సజీవులను నీవు పూజించు.
0: అండ్ యూ వర్క్
1: నిర్జీవమైనటువంటి రాత్రులను నీవు పూజించవద్దు.
0: And you don't need to worship anyone.
1: ఈనాటి మానవుడు నిర్జీవమైనటువంటి శిలను పూజిస్తున్నారే కానీ సజీవమైనటువంటి మానవుడిని గౌరవించడం లేదు.
0: Man today is not respecting a human being. On the other hand, you worship
1: మానవుని గౌరవించలేనటువంటి పూజలు ఇది ఒక పూజలా?
0: If you cannot respect a fellow human being,
1: మానవుని గౌరవించి వారికి తగినటువంటి సాయం చేయలేనటువంటి దానము దానములా?
0: If you cannot help a fellow human being,
1: కాదు,
0: can you call yourself a devotee?
1: మానవుడు దైవ స్వరూపంలో ఉంటున్నాడు.
0: Human
1: దైవం మానవ స్వరూపంలో ఉంటున్నాడు.
0: God is present in a human being.
1: Kanukane vedamu daivam manusha rupena ani.
0: Therefore Veda says God takes human form.
1: మనుషులకు నమస్కారం చేయొచ్చునా అనుకుంటారు చాలా మంది.
0: కెన్ వీ సే దట్ వీ కెన్ వీ డూ నమస్కార్ టు అనదర్ మ్యాన్?
1: ఇంకెవరికి చేయాలి నీవు నమస్కారము? దయ్యాలకు చేయాలనా?
0: ఆర్ యూ గోయింగ్ టు రెస్పెక్ట్ డూ నమస్కార్ టు?
1: ఒకానొక సమయం లోపల అశోక చక్రవర్తి మంత్రితో కూడి విహారం చేస్తూ పోయాడు.
0: అట్ వన్ టైమ్ ఎంపరర్ అశోక్ అలాంగ్ విత్ మినిస్టర్.
1: మధ్య మార్గంలో ఒక బుద్ధ గురువు వచ్చాడు.
0: ఆన్ ద వే దే మెట్ ఎ సాధు ఆఫ్ బుద్ధిజం.
1: ఈ అశోక చక్రవర్తి పరిగెత్తిపోయి తన శిరస్సు ఆ బుద్ధ గురువు యొక్క పాదముల పైన పెట్టాడు.
0: ఎంపరర్ అశోక ప్రాస్ట్రేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ సాధు బుద్ధిస్ట్ మంక్.
1: మంత్రి చూచాడు.
0: మినిస్టర్ సా దిస్.
1: చాలా కష్టపడ్డాడు.
0: హి ఫెల్ సో సాడ్.
1: అశోక చక్రవర్తి యొక్క శిరమును విలువైనటువంటి శిరమును ఆ సన్యాసి యొక్క పాదముల పైన పెట్టడమా?
0: ది హెడ్ ఆఫ్ ది ఎంపరర్ జస్ట్ ప్రాస్ట్రేటెడ్
1: ఇన్
0: ఫ్రంట్ ఆఫ్ దట్ మంక్.
1: చాలా కష్టపడ్డాడు ఈ మంత్రి.
0: ది మినిస్టర్ ఫెల్ వెరీ సాడ్.
1: తాను మంత్రి మాత్రమే కానీ సంకుచితమైన బుద్ధుడు.
0: Being a minister he has got narrow mind.
1: ఆ విశాలమైనటువంటి బుద్ధి లేదు ఆ మంత్రికి.
0: He has no broad feelings.
1: సమయం చూచాడు.
0: He waited for time.
1: ఇంటికి వెళ్ళిన తర్వాత మహారాజా నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాడు.
0: Having returned he said, oh king, I don't understand
1: what happened. మంత్రి దేనికోసం నీకు కష్టంగా ఉంది?
0: The king asked, why are you worried?
1: అశోక చక్రవర్తి మహా విలువైనటువంటి శిరస్సు.
0: The head of that emperor Ashoka is highly valuable.
1: అట్టి విలువైనటువంటి శిరస్సును ఒక సన్యాసి పాదముల పైన పెట్టటమా?
0: Such a valuable head of the emperor cannot be there on the feet of a monk.
1: Ashoka Chakravarti jawab ivvaledu.
0: Emperor didn't reply.
1: Navinadu veliku vellaadu.
0: He simply smiled and left.
1: Ee samayaniki kaachukoni untunnadu Ashoka Chakravarti.
0: Emperor is waiting for the proper time.
1: Konni dinamulu jarigin tarvata
0: after a few days
1: mantri itra annadu.
0: And he summoned the minister.
1: Naaku moodu sirasulu kavali annadu.
0: He said, I want three heads.
1: Emiti swami tappaga nenu teesukoni vastanu annadu.
0: He said, what are they? I'll certainly bring.
1: ఒకటి మేక శిరస్సు.
0: వన్ దట్ ఆఫ్ ఎ గో.
1: రెండవది టైగర్ శిరస్సు.
0: దట్ ఆఫ్ ఎ టైగర్.
1: మూడవది మనిషి శిరస్సు.
0: థర్డ్ వన్ ది హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్.
1: ఈ మూడు తీసుకుంరా అన్నాడు.
0: బ్రింగ్ ది త్రీ హెడ్స్.
1: వెళ్ళాడు.
0: హి వెంట్.
1: ఏదో ఒక దగ్గరికి వెళ్ళాడు, మేకతో కొట్టాడు, ఒక శిరస్సు తెచ్చాడు.
0: హి బ్రాట్ ది హెడ్ ఆఫ్ ఎ గోట్.
1: అడవికి వెళ్ళాడు, వేటాడాడు, పులి శిరస్సు తీసుకుని వచ్చాడు.
0: హి వెంట్ టు ది ఫారెస్ట్, బ్రాట్ ది హెడ్ ఆఫ్ ఎ టైగర్.
1: శ్మశానానికి వెళ్ళాడు, గుర్తున్నటువంటి ఒక శవం యొక్క శిరస్సును తీసుకుని తీసుకొచ్చాడు.
0: అండ్ హస్ బిహేడెడ్ బ్రాట్ ది హెడ్ ఆఫ్ ఎ డెడ్ బాడీ.
1: ఈ మూడు తీసుకుని వచ్చి రాజుకు చెప్పాడు. రాజా నీ ఆజ్ఞ ప్రకారం నేను తీసుకుని వచ్చాను. మంచిది, ఈ మూడింటిని రేపు మార్కెట్ తీసుకుని అమ్ముకుని రా అన్నాడు.
0: అండ్ దిస్ ఇస్ గుడ్, సెల్ దమ్ అవుట్ దేర్ ఇన్ ద మార్కెట్.
1: మార్కెట్ కి పోయిన తక్షణమే మేక శిరస్సు ఎవరో బిర్యానీ కొనుక్కున్నారు, తిండి పోతున్నారుగా కొనుక్కున్నారు.
0: ది హెడ్ ఆఫ్ ఎ గోట్ వాస్ ఇమీడియట్లీ పర్చేస్డ్ దేర్ ఇన్ ద మార్కెట్, సోల్డ్ అవుట్.
1: ఈ పులి శిరస్సు దీన్ని కూడా కొనుక్కుని స్టఫ్ గా చేసుకుని డోర్ పైన వేసుకుందామని దాన్ని కూడా కొనుక్కున్నారు.
0: ది హెడ్ ఆఫ్ a tiger was also purchased.
1: Kaani manishi rasuni evaru konaledu.
0: Human head was not bought by anybody.
1: Tirigi velukuku vachadu.
0: He returned.
1: Chakravarti garu ee sirasuni evaru konaledu annadu.
0: Oh emperor, nobody purchased the human
1: head. Sare konakapothe oorike ichesi raapu annadu.
0: He said, just give it free of cost.
1: Free.
0: Free, give it.
1: No cost.
0: No cost. No
1: ఇచ్చేసి రా అన్నాడు.
0: Yes, give it to him free of cost.
1: దీన్ని కూడా ఎవరు అంగీకరించలేదు.
0: Nobody was prepared to receive.
1: అప్పుడు తిరిగి వచ్చి మహారాజా ఊరికి ఇచ్చినా కూడా ఎవరు తీసుకోవటం
0: లేదన్నారు.
1: జీవం ఉండినంత వరకు ఈ శిరస్సుకు నువ్వు విలువ.
0: ది హెడ్ హాస్ గాట్ ది వాల్యూ సో లాంగ్
1: ఇట్ లైఫ్. జీవం పోతానే ఈ శిరస్సుకు ఆ శిరస్సు వెళ్ళనే వస్తుంది అన్నాడు.
0: ద మూమెంట్ లైఫ్ ఇస్ గాన్ ది హెడ్ ఆల్సో లూజెస్ ఇట్.
1: కనుకనే విలువ ఉండినప్పుడే మహనీయుల యొక్క పాదములు పుట్టి ఆ పాదముల పైన శిరస్సును పెట్టి ఆ పవిత్రతను నీవు అందుకో.
0: దేర్ఫోర్ వైల్ అలైవ్ బెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది నోబుల్ సోల్స్ అండ్ బి బెనిఫిటెడ్ బై ద టీచింగ్.
1: జీవం ఉండినప్పుడే ఈ శిరస్సును సద్వినియోగం చేసుకోవాలి.
0: మేక్ యూజ్ ఆఫ్ దిస్ హెడ్ వైల్ అలైవ్.
1: పెద్దలకు నమస్కారం చేస్తే ఏం తప్పు వచ్చింది?
0: వాట్ మిస్టేక్ ఈస్ దేర్ ఇఫ్ యూ
1: పేర్? అనేక మంది నాస్తికులు కానీ యాస్తికులు కానీ దీనికి విమర్శిస్తూ ఉంటారు.
0: And atheists criticize such a trend.
1: ఇది కేవలం తెలివి తక్కువ పని.
0: ఇట్ ఇస్ ద ఫూలిష్ వే ఆఫ్ థింకింగ్.
1: శరీరంకు కావలసినటువంటి గౌరవం ఇదే. పెద్దల పాదదర్శనమే సరైన విలువ.
0: We should certainly pay our respects to the feet of the noble souls.
1: కనుక శిరస్సు అంటే ఏమిటి?
0: What is head?
1: శిరస్సు అంటే సంపూర్ణ తెలివితేటలతో కూడినటువంటిది.
0: ఇట్ ఇస్ కాంప్రిహెన్సివ్ ఇంటెలిజెన్స్.
1: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: అండ్ దిస్ ఇస్ ప్రజ్ఞాన అవేర్నెస్ బ్రహ్మ.
1: ప్రజ్ఞానంతో కూడినటువంటి శిరస్సు
0: ఇస్ వన్ స్పిరిచువల్ అవేర్నెస్.
1: ఎంతవరకు ప్రాణం ఉండినంత వరకే ప్రజ్ఞానం.
0: అండ్ దిస్ ప్రజ్ఞాన ఇస్ దేర్ సో లాంగ్
1: ప్రాణం పోతానే ప్రజ్ఞానం లేదు.
0: ద మూమెంట్ లైఫ్ ఇస్ గాన్ దేర్ ఇస్ నో మోర్ ప్రజ్ఞాన. సమయంలో
1: పాండవులు కౌరవులు యుద్ధం జరిగింది.
0: అట్ వన్ టైమ్ దిస్ వార్ బిట్వీన్ పాండవ అండ్ కౌరవ.
1: దుర్యోధన్ని కింద పడగొట్టారు.
0: అండ్ దుర్యోధన ఫెల్. ఆన్ ద బ్యాక్
1: దేవునికి పాత కోపం అంతా కూడా తీర్చుకోవడానికి చాలా కోపంగా వస్తున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఫైట్ ఆఫ్ ద ఎర్లియర్ టైమ్స్ ద రివెంజ్ వాస్ డన్.
1: కొంత ప్రాణం ఇంకా ఉంటుందని దుర్యోధనికి.
0: సన్ లైఫ్ ఇస్ స్టిల్ లాస్ట్.
1: అప్పుడు భీముడు వచ్చి తన కాలుతో ఆ శిరస్సును తన్నుతున్నాడు.
0: అండ్ దెన్ భీమా కేమ్ స్టార్టెడ్ హిటింగ్ ది హెడ్ ఆఫ్ దుర్యోధన విత్ హిస్ లెగ్.
1: దుర్యోధన చెప్తున్నాడు,
0: దుర్యోధన స్టార్టెడ్
1: భీమా నా ప్రాణం ఉండినప్పుడు నీవు తన్నింటే అప్పుడు నేను చూచింది.
0: సో లాంగ్ ఐఎమ్ అలైవ్ ఇఫ్ యు స్టార్ట్ డూయింగ్
1: దట్. పడినప్పుడు నీవు పాదంతో తన్నటం గొప్పతనమా?
0: As I fell down on the battlefield,
1: నీవే కాదు కొన్ని నిమిషంలో తర్వాత కాకులు గద్దలు కూడా నన్ను కాళ్ళతో దంతాయన్నాడు.
0: నాట్ ఓన్లీ యూ, ఈవెన్ ద క్రోస్ అండ్ ద ఈగల్ ఆల్సో విల్ హిట్ మీ.
1: ప్రాణం ఉండినప్పుడు శిరస్సును కాపాడుకోవాలి.
0: వైల్ అలైవ్ వి షుడ్ ప్రొటెక్ట్ ఇట్.
1: ప్రాణం ఉండినప్పుడు ఈ శిరస్సుకు విలువను అందించుకోవాలి.
0: సో లాంగ్ దేర్ ఇస్ లైఫ్ వి షుడ్ కన్సిడర్ ద హెడ్ వాల్యుబుల్.
1: శిరస్సు మహనీయుడు యొక్క పాదముల పైన పట్టి దాని ద్వారా ఈ శిరస్సును పవిత్రం గావించుకోవాలి.
0: సో వి షుడ్ బెండ్ అవర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎల్డర్స్.
1: సా అష్ట అంగము అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ సా అష్ట అంగ.
1: కనుక మనకు మనము పవిత్రమైనటువంటి భావాన్ని పెంచుకుని హృదయాన్ని అభివృద్ధి పరచుకొని దివ్యమైనటువంటి ప్రేమతో మనం జీవించాలి.
0: సో వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్ అండ్ ద డివైన్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్, లీడ్ ద డివైన్ లైఫ్.
1: కనుక ఈ యొక్క జీవితం ఉండినంత వరకే బంధువులందరూ మన వెంట వస్తారు.
0: సో లాంగ్ వీ ఆర్ అలైవ్ వీ హావ్ అవర్ రిలేషన్.
1: బంధువులందరూ వాకిటి దాకను వల్లకాటికే వత్తురు.
0: All our relations will fall out to the doorstep into the burial ground.
1: Bandhamanchin baayani aapat bandhu bhagavan naamemara.
0: The only the refuge of the forlorn, the God's name will be there. Ekkadi
1: nina venta janta ninta kanta undi kaapadeetuntu vaadu bhagavantude.
0: Only God who will protect you is with you, above you, below you, in you, around you.
1: కానీ బంధువులంత ప్రాణం ఉన్నంత వరకు చూసుకోవచ్చు.
0: రిలేషన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. తర్వాత
1: వరకు కూడా చూడరు.
0: లేటర్ నోబడీ విల్ బి బాదర్డ్.
1: కనుక నీ ప్రాణం సత్యం కాదు.
0: లైఫ్ ఇస్ నాట్ ట్రూ.
1: జీవితం శాశ్వతం కాదు.
0: లైఫ్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: మనం చేసిన కర్మలే సత్యమైనటువంటివి, శాంతమైనటువంటివి.
0: అవర్ యాక్షన్స్ ఆర్ పర్మనెంట్.
1: కనుక మనం శాంతము సత్యము గుణము మన యొక్క కర్మల ద్వారానే మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ ద ట్రూత్ అండ్ పీస్ అండ్ వర్చ్యూ కెన్ బి
1: దైవానికి అత్యంత సమీపులు కావాలి. మనము
0: వన్ షుడ్ బి వెరీ క్లోజ్ టు గాడ్.
1: అగ్నికి దగ్గర పోతే వేడి మాత్రం తగ్గుతుంది కానీ మనం అగ్నిగా రూపొందము.
0: వెన్ యూఆర్ నియర్ ద ఫైర్ యూ విల్ ఫీల్ ద హీట్ బట్ యూ డోంట్ బికమ్ ఫైర్.
1: ఆ అగ్నితో మనం సంబంధంగా చేరినప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఆ అగ్ని ఈ బొగ్గులో కూడా చేరి తప్పక అగ్నిగా మారిపోతుంది.
0: దెన్ వన్స్ యు ఆర్ ఇన్ ద ఫైర్ ద కోల్ బికమ్స్ ఫైర్ ఆటోమేటికలీ.
1: కనుక మనము దైవ సన్నిధితో చేరి
0: సో వీ షుడ్ బి
1: మనం కూడా దైవ స్వరూపులుగా రూపొందాలి.
0: వీ షుడ్ ఆల్సో
1: పత్రిని పెంచుకుంటే నేను దైవము దైవము అనుకుంటావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గాట్ సిన్సియర్ డివోషన్ యూ విల్ ఫీల్ యువర్ సెల్ఫ్ గాడ్.
1: కనుక నీవు మానవుడు అనుకోవటం సత్యం కాదు.
0: సో దే ఫీలింగ్ ఆఫ్
1: బీయింగ్ భ్రమ
0: ఇస్ యువర్ ఇమాజినేషన్.
1: నేను దైవము అనుకోవటమే సత్యం.
0: ద ట్రూత్ ఈస్ టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్
1: అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మాస్మి. ఐఎమ్ గాడ్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ.
1: తత్ త్వం అసి.
0: తత్ త్వం అసి.
1: అది నేనే.
0: ఐఎమ్ దట్.
1: ఈ విశాలమైనటువంటి ధైర్యము సాహసము ప్రీతి ఈ యొక్క విశ్వాసం రావాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కరేజ్ ఇన్ ద వ్యాలర్ అండ్ ద కన్విక్షన్ అండ్
1: స్టేట్మెంట్. అస్ట్రాలజర్ వచ్చి ఏదో చెప్పినాడంటే దానికి ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంటావు.
0: ఇఫ్ అస్ట్రాలజర్ టెల్స్ యూ సంథింగ్ యూ విల్ బిలీవ్ ఇట్.
1: దీంట్లో కూడా నువ్వు ఒక న్యాక్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ సమ్ న్యాక్ హియర్.
1: ఒక పెద్ద ఆఫీసర్ వెళ్ళాడు.
0: ఎ బిగ్ ఆఫీసర్.
1: ఒక అధికారి వెళ్ళాడు.
0: హి వెంట్ దేర్.
1: శ్రీమంతుడు వెళ్ళాడు.
0: ఎ రిచ్ మ్యాన్ వెంట్
1: అస్ట్రాలజర్ దగ్గరికి.
0: దే కన్సల్టెడ్ అస్ట్రాలజర్.
1: అంతా బాగా చెప్తున్నాడని అంత ప్రచారం జరిగింది.
0: బికాస్ దేర్ వైడ్ పబ్లిసిటీ అబౌట్ హిస్ ఫోర్కాస్ట్.
1: ఆ యొక్క ప్రచారం చేత రాజు కూడా అస్ట్రాలజర్ని తన యొక్క ప్యాలెస్ చూపించాడు.
0: బికాస్ ఆఫ్ వైడ్ పబ్లిసిటీ ఈవెన్ కింగ్ వాంటెడ్ టు కన్సల్ట్ అస్ట్రాలజర్.
1: ఈ అస్ట్రాలజర్ వచ్చాడు మంచి రాజుగారు పిలిపించాలనే అహంకారము.
0: బికాజ్ హీ వాస్ హైలీ ఈగోయిస్టిక్ సిన్స్ హీ వాస్ ఇన్వైటెడ్ బై కింగ్.
1: అస్ట్రాలజర్స్ కారు నుంచి తల వరకు పెద్ద అహంకారమే.
0: ఆల్ అస్ట్రాలజర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఈగో ఫ్రమ్ టాప్ టు టో.
1: ఇంత తప్ప వాళ్ళకి వేరే ప్రాపర్టీ ఏమి ఉండదు.
0: దే డోంట్ హావ్ ఎనీ అదర్ ప్రాపర్టీ.
1: అహంకారమే శాశ్వత ప్రాపర్టీ వాళ్ళకు.
0: ఈగో ఈజ్ దేర్ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: అక్కడికి పోయేటప్పటికి
0: వెన్ హీ హాస్ గాన్ దేర్
1: చూచాడు. జాతకం చూచాడు.
0: హస్ గాన్ త్రూ ఆల్ దాట్.
1: ఈ గర్వం చేత ఏ విధంగా చెప్పాలి ఏ విధంగా పలకాలి అనేటువంటి విజ్ఞానం శూన్యమైపోయింది.
0: హి హస్ నో కామన్ సెన్స్. హీ కుడ్ నాట్ టెల్ వాట్ ఈస్ టు బి టోల్డ్.
1: చూచాడు రాజా.
0: హీ సా ద హారోస్కోప్ అండ్ సెడ్ ఓకే.
1: నీ కుమారులందరూ త్వరగానే చచ్చిపోతారు అన్నాడు.
0: యువర్ సన్స్ విల్ డై వెరీ సూన్.
1: రాజుకు కోపం వచ్చింది.
0: కింగ్ వాజ్ యాంగ్రీ.
1: వచ్చేసేసి ఇంత గర్వపోతా వీడు, నా కుమారులంతా త్వరలో చచ్చిపోతారంటున్నాడే అని అతను తీసుకుపోయి జైల్లో పెట్టమన్నాడు.
0: ద కింగ్ వాస్ ఫెల్ట్ లైక్ దిస్. హౌ ఇస్ దిస్ అస్ట్రాలజర్ సో ఈగోయిస్టిక్ అండ్ సో హీ ఇంప్రిజన్ హిమ్.
1: కానీ అది నిజమే.
0: Yes, it is true.
1: ఆ నిజమైన కూడాను చెప్పవలసిన రీతిలో చెప్పాలి.
0: Even the truth has
1: you cannot always verbalize, but you can speak always verbalizingly.
0: Even the truth should be said in an acceptable way. You cannot always oblige.
1: ఇంకొక అస్టాలజీ ని పిలిపించాడు.
0: He summoned another
1: astrologer. నిజమా కాదా అని తెలుసుకోవడానికి.
0: He wanted to verify the truth.
1: ఆ అస్టాలజర్ చుట్ట వినయంగా వచ్చాడు.
0: That astrologer came in all humility.
1: చూచాడు.
0: He saw the horoscope.
1: జాతకం చూచాడు.
0: He saw the horoscope.
1: మహారాజా,
0: ఓకే,
1: నీకు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
0: యూ విల్ లివ్ లాంగ్.
1: దానిని ఈ విధంగా మార్పు చెప్పి తెచ్చాడు.
0: హీ జస్ట్ చేంజ్డ్ దిస్ వే.
1: మీరు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
0: యూ విల్ లివ్ లాంగ్.
1: అయితే మీరు జీవించినంత కాలం మీ పిల్లలు జీవించరు అన్నాడు.
0: హౌఎవర్ యువర్ చిల్డ్రన్ విల్ నాట్ లివ్ దట్ లాంగ్ యాజ్ యూ లివ్.
1: ఇది కొంతవరకు అతనికి తృప్తికరంగా ఉంటుంది.
0: ఇట్ ఈస్ లిటిల్ బిట్
1: సాటిస్ఫై. చెప్పే మాటల లోపలనే ఉంటుంది అది మాధుర్యం.
0: ద స్వీట్నెస్ ఇన్ అవర్ టాక్.
1: మొదటి వచ్చినటువంటి వాడు మీ పిల్లలందరూ చచ్చిపోతారు, నీవు చాలా కాలం ఉంటావు అన్నాడు.
0: ఫస్ట్
1: ఎంత కఠినంగా ఉంటా చెప్పండి.
0: ఫస్ట్ అస్ట్రాలజర్ సెడ్ యువర్ సన్స్ విల్ డై సూన్, యూ విల్ లివ్ లాంగ్.
1: కనుక ఉన్న సత్యమైన కూడాను ప్రీతికరంగా కూడాను హితకరంగా కూడాను బోధించాలి.
0: దో ఇట్స్ ట్రూత్ ఇట్ హస్ టు బి కన్వేడ్ ఇన్ అక్సెప్టబుల్ స్వీట్ వే.
1: మనలో దోషం ఉంటుంటాది.
0: దేర్ ఇస్ మిస్టేక్.
1: ఇప్పుడు అక్కడ గుడ్డివాడు ఉంటాడు.
0: హియర్ ఇస్ ఎ బ్లైండ్ మ్యాన్.
1: అతన్ని మనము గుడ్డివాడు నిజమే.
0: He's blind man, it's true.
1: ఓ గుడ్డివాడా రా అంటే వాడికి చాలా కష్టమేస్తుంది, కొంచెం బాధపడతాడు.
0: వీ కాంట్ సే ఓ బ్లైండ్ మ్యాన్ గెట్ అప్, హీల్ ఫీల్ సాడ్.
1: అట్టు కాకుండా
0: అదర్వైజ్
1: దగ్గరికి వెళ్ళి ఓ సూర్యదాసు రండి అంటే ఎంత ఆనందిస్తుంది.
0: అండర్ దాన్ ఇఫ్ యూ గో క్లోజ్ 3 minutes, ఓ సూర్యదాస్ ఫాలో మీ, హీల్ బి హ్యాపీ.
1: కనుకనే పలకవలసినటువంటి పలుకులు కూడా చాలా మధురంగా ఉంటుండాలి.
0: అవర్ వర్డ్స్
1: ప్రీతికరంగా ఉంటుండాలి.
0: అవర్ వర్డ్స్ షుడ్ బి సాఫ్ట్.
1: ఆ ప్రీతికరం రావాలంటే హృదయంలో ప్రేమ ప్రారంభం కావాలి.
0: దేర్ షుడ్ బి లవ్ ఇన్ అవర్ హార్ట్, సో హస్ టు స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్.
1: కనుకనే ప్రేమను పెంచుకున్నటువంటి వాడే మానవుడు.
0: ఈజ్ ఓన్లీ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ డెవలప్స్ లవ్.
1: ప్రేమ లేనటువంటి మానవుడు ప్రేతము.
0: And the man without love is a dead body, corpse.
1: కనుక మనం ప్రతిదానికి తొందరపాటు పడకూడదు.
0: So we should not be in a hurry for everything.
1: మనమే దైవం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం దినదిన అభివృద్ధి గావించుకోవాలి.
0: Realize the feeling and the thought of divinity within you.
1: కనుక ఈనాడు కొత్త సంవత్సరము.
0: Today is a new year.
1: ఈశ్వర నామ సంవత్సరము.
0: Called ఈశ్వర.
1: సకలైశ్వర్య స్వరూపమైన సంవత్సరము.
0: It has got all forms of wealth.
1: దివ్యమైనటువంటి యొక్క హృదయానికి చేరినటువంటి సంవత్సరము.
0: ఇట్ ఇస్ వన్ రిలేటెడ్ టు ది డివైన్ హార్ట్.
1: కనుక ఈనాడు హృదయాన్ని ఏదో అంతో ఇంతో మాలిన్యంగా ఉంటే పరిశుద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: లెట్ అస్ క్లెన్స్ అవర్ హార్ట్స్ ఇఫ్ ఇట్ హ్యాస్ డర్ట్ ఎ ఫ్రాక్షన్.
1: ఎట్ట దీన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
0: We have to re-examine ourselves.
1: దైవ చింతన ఒకటి.
0: We should think of God.
1: సమాజ సేవ మరొకటి.
0: We should serve society.
1: ఈ రెండింటి ద్వారానే మన యొక్క చిత్తశుద్ధి కలుగుతుంది.
0: With these two we can have purity.
1: దైవ ప్రేమను మనం సాధించినామంటే సర్వమును సాధించిన వారం అయిపోతాం.
0: If you win the love of God you can achieve anything.
1: ఎందుకంటే నీ ఎందుకు ప్రేమ ఉంటుండాలి.
0: Because there is love within you.
1: ఆ ప్రేమను ప్రేమ నిమిత్తమై మనం ప్రార్థించాలి.
0: Love should be spent for love.
1: ఈ ఆత్మ స్వరూపులారా,
0: embodiment.
1: లోకంలో అనేక మంది దైవాన్ని ప్రార్థిస్తుంటారు.
0: Many pray to God in this world.
1: కానీ దేనికోసం ప్రార్థిస్తున్నారు?
0: What for? They
1: pray. లౌకికమైన భౌతికమైన ప్రాకృతమైన కోరికలు సంసిద్ధి కావడం కోసం.
0: They pray to God for the fulfillment of mundane physical worldly desire.
1: అది కాదు సరైన జవాబు.
0: It's not the proper thing.
1: దేవుని ఎందుకోసం ప్రార్థిస్తున్నావు?
0: Why should you pray to God?
1: ఇవన్నీ కావాలని కాదు నేను కోరేది.
0: Not for these things.
1: ఆ దేవుని ప్రేమ కోసం నేను ప్రార్థిస్తున్నాను.
0: You should pray to God for the divine love, God's love.
1: ఆ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటిది.
0: The divine love is permanent.
1: దేవుని యొక్క ప్రేమ అమరమైనటువంటిది.
0: Divine love is immortal.
1: దేవుని యొక్క ప్రేమ అఖండమైనటువంటిది.
0: Divine love is
1: అఖండ ప్రేమను కావాలని ప్రార్థిస్తున్నాను అని కోరాలి.
0: Pray to God for the infinite divine love.
1: ఇంకా దేవునికి రెండవ గుణము.
0: God has second attribute.
1: ఆనందమయుడు.
0: Is one of bliss.
1: సచ్చిత్ ఆనంద స్వరూపుడు.
0: Is embodiment of
1: bliss. భగవంతుని ప్రార్థిస్తున్నావు ఎందుకంటే ఆ ఆనందం నాకు పంచమని కోరుతున్నాను.
0: యూ ప్రే టు గాడ్ సో హస్ టు బి బ్లిస్ఫుల్ స్టే.
1: ఈ భౌతికమైన ఆనందాలు కాదు.
0: ఇట్స్ నాట్ ఎ వరల్డ్లీ హ్యాపీనెస్.
1: వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి.
0: వరల్డ్లీ హ్యాపీనెస్ కమ్స్ అండ్ గోస్.
1: పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కనుక పర్మనెంట్ క్లౌడ్ నాకు కావాలి.
0: ఐ వాంట్ ది
1: భగవంతుని ఎవరు ప్రార్థించినప్పటికి నీ ప్రేమ కావాలి, నీ ఆనందం కావాలని ప్రార్థించిన వాడే నిజమైన భక్తుడు.
0: A true devotee is the one who prays to God like this.
1: Not
0: oh God, I want your love. I want your bliss.
1: వాడు భక్తుడే కాదు.
0: If he plays for worldly mundane things,
1: వచ్చిన స్థాయిలో మనకు తప్పింది కాదు.
0: You cannot escape from the conflict.
1: ఈ వచ్చిన ఎంతకాలం ఉంటాయి?
0: How long they come?
1: ఇవి కాదు మనం కోరవలసింది.
0: It's not the one that you should.
1: నిత్యమైన సత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క దీనిని మనం ఆశించాలి.
0: You should aspire for that which is permanent.
1: కనుక భక్తి అంటే భగవంతుని ప్రేమను కోరాలి.
0: Devotion means
1: భగవంతుని ఆనందాన్ని ఆశించాలి.
0: Pray for love.
1: భగవంతుని దివ్యత్వాన్ని మనం ఆవిర్భవింప చేసుకోవాలి.
0: Your divine feelings within
1: you. మనలో ఆ దివ్యత్వం ఆవిర్భవిస్తే జగత్తంతా బ్రహ్మమయమే, జగత్తంతా ఆనందమయమే.
0: When once the divinity is awakened within you, the whole universe is full of divinity.
1: కనుక నీ జగత్తు యొక్క ఆనందాన్ని కోరిన వారం అయిపోతాం మనం.
0: Desire for the bliss and happiness of the world.
1: కనుక నీవు ఆనందాన్ని అనుభవించి ఈ ఆనందాన్ని తిరిగి అందరికీ పంచు.
0: Enjoy the bliss within you and share this bliss with everybody.
1: ఈ ఆనందం అనేటువంటి నేత్రంతో నీవు చూస్తే సర్వము ఆనందంగానే కనిపిస్తుంది.
0: And once you have that vision of bliss, everything would be
1: ద్వేష నేత్రంతో చూస్తే జగత్తంతా ద్వేషంగానే మారిపోతుంది.
0: When you look to the world full of hatred, everything would be like
1: that. మొట్టమొదట మీ దృష్టిని మార్చుకోండి.
0: First, change your vision or
1: outlook. నీవు సృష్టిని మార్చడానికి ప్రయత్నం చేయవద్దు.
0: You don't need to change the creation.
1: సృష్టి భగవంతుని యొక్క సృష్టియే.
0: It's God's creation.
1: దాన్ని ఎవరూ మార్చలేరు.
0: No one can change.
1: కనుక నీవు మార్చుకోవాల్సింది నీ దృష్టియే.
0: What you have to change is your outlook.
1: మార్చుకోవాలి. ఈ పాడు దృష్టి, పీడ దృష్టి, చెడ్డ దృష్టిని నీవు నిర్మూలం గావించుకుని ప్రేమ దృష్టి, శాంతి దృష్టి, సహన దృష్టి, ఆనంద దృష్టిని పెంచుకోవాలి.
0: యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్ లుక్స్, యూ షుడ్ చేంజ్ యువర్ వికెట్ లుక్స్, యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్.
1: అప్పుడు జగత్తంతా కూడా నువ్వు అదే రూపంగా రూపొందుతుంది.
0: దెన్ వన్స్ దే టర్న్ గుడ్, ద హోల్ వరల్డ్ వుడ్
1: నీవు రెడ్ గ్లాసెస్ వేసుకో, జగత్తంతా రెడ్గా కనిపిస్తుంది.
0: దెన్ వన్స్ యూ పుట్ ఆన్ రెడ్ గ్లాసెస్,
1: నీవు బ్లూ గ్లాసెస్ వేసుకో, జగత్తంతా బ్లూగా కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ వేర్ బ్లూ గ్లాసెస్ ద హోల్ వరల్డ్ లుక్స్ బ్లూ.
1: కనుకనే నీ యొక్క హృదయము ప్రేమమయమైనప్పుడే నీ దృష్టి బ్రహ్మమయంగా మారిపోతుంది.
0: దెన్ వన్స్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, ద హోల్ యూనివర్స్ వుడ్ బికమ్ బ్రహ్మన్.
1: కనుకని సర్వులు బ్రహ్మమయంగా మనం భావించాలి.
0: కన్సిడర్ ఎవ్రీవన్ యాస్ ది
1: డివైన్. ఎవరు మనకు విరోధులు లేరు.
0: దేర్ నో ఎనిమీస్.
1: ఎవరు మనకు దేశులు కారు.
0: వి డోంట్ నీడ్ హేట్ ఎనీబడీ.
1: అందరూ నా స్వరూపులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్. ఆల్ ఆర్ ఫార్మ్స్.
1: ఆ భావాన్ని దిరిదిన అభివృద్ధి గావించుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ దట్ కన్విక్షన్. ఎన్ని
1: సంవత్సరం మనం చేసినప్పటికీ ఈ విశాల హృదయం మనకు రావటం లేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ ఇయర్స్ ఆఫ్ డివోషన్ వి డోంట్ డెవలప్ దట్ బ్రాడ్.
1: విశాల హృదయమే లైఫ్.
0: The broad feelings is the
1: life. The హృదయమే చావు.
0: The narrow mindedness is death.
1: కనుకనే కంట్రాక్షన్ లవ్ అనేటువంటి చావు. ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
0: కంట్రాక్షన్ ఆఫ్ లవ్ ఇస్ డెత్. ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్ ఇస్ లైఫ్.
1: కనుక ఎక్స్పాన్షన్ లవ్ విశాలమైనటువంటి యొక్క ప్రేమను పెంచుకోవాలి.
0: ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్.
1: ఎవరైనా ఏమైనా అనుకోని
0: దట్ ఎనీ వన్ థింగ్
1: ఐ కేర్ చేయనక్కర్లేదు.
0: డోంట్ బి బాదర్.
1: ఎందుకు మనలో దోషం లేదు.
0: దేర్ నో మిస్టేక్.
1: మనం మంచి మార్గంలో పోతున్నాము.
0: ఐఎమ్ స్టడీ
1: భయం ఎందుకు.
0: దెన్ వై షుడ్ యూ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ.
1: దీనికి భయపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫియర్.
1: మనం ధైర్యంగా ఉంటుండాలి.
0: Have all courage.
1: ఎప్పుడు ధైర్యం వస్తుంది?
0: When can you be courageous?
1: మంచి పని చేసినప్పుడే మనకు ధైర్యం వస్తుంది.
0: When you do good deeds, you'll be courageous.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: so embodiments of love,
1: మీరందరూ కూడా ప్రేమను పెంచుకోండి.
0: Develop love, grow love.
1: ఈ క్షణభంగురమైనటువంటి ప్రేమ కాదు మనకు కావాల్సింది.
0: It's not momentary love.
1: శాశ్వతమైనటువంటి ప్రేమ కావాలి.
0: ఆ
1: సత్యమైన ప్రేమ మనకు కావాలి.
0: That love which is truth.
1: అది ఏ శాశ్వతంగా ఉంటుంది? అదే అమృతత్వము. అదే అమృతత్వము.
0: That love is immortal, that is permanent.
1: ప్రేమ ముదిత మనసిక

0: రేడియో సాయి నౌ ప్రెసెంట్స్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది 28th ఆఫ్ జనవరి 1982 అట్ ముంబై.
1: ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన ఖండ ఖండాంతర

స్వాతంత్రమునుగన్న సమరభూమి. పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరతభూమి, సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపిన దివ్య భూమి, చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరతభూమి యందు జననమొంది. భరత మాత ధర్మ భాగ్యంబు కాపాడా బాధ్యత.

తుప్పు పట్టినచు దాని తులుపవచ్చు. పొట్టు గింజల నుండి పోగొట్టవచ్చు పొట్టు.

0: If anything gets rusted, it can be cleaned up. If there is husk on the seed, it can be removed. If there is ignorance and if you so desire, it can be driven out. But to correct a foolish person on this earth is impossible.
1: ప్రేమ స్వరూపులార, మానవ నిర్మాణమే విశ్వ నిర్మాణం.
0: ప్రేమ స్వరూప, టు బి ఏబుల్ టు క్రియేట్ గుడ్ పీపుల్ ఈజ్ క్రియేటింగ్ ది గుడ్ యూనివర్స్.
1: మనుషుడు బాగుపడినప్పుడే దేశం బాగుపడుతుంది.
0: వెన్ ది హ్యూమన్ బీయింగ్స్ కెన్ బి వెల్, ది కంట్రీ విల్ బి వెల్.
1: వ్యక్తి మారినప్పుడే సమాజం కూడాను మారుతుంది.
0: Only when the individual changes, the community will also change.
1: Aite manavuni yokka parinamamu ee parinamamulo bhashyamainatundi yokka sthitulu marinanta maatramana jagattu baagupadaledu.
0: But with regard to the transformation of a human being, if only the external changes appear, the world cannot change.
1: Kevalamu tindi vastramula chetane మానవుని యొక్క సమస్యలు తీరిపోవు.
0: జస్ట్ బై ఫుడ్ అండ్ క్లోదింగ్ మ్యాన్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి సాల్వ్.
1: రాజకీయ పరిణామము, విజ్ఞాన పరిణామము, భౌతిక పరిణామము, సాంఘిక పరిణామము, ఆర్థిక పరిణామములతో పాటు మానసిక పరిణామం కూడాను అత్యవసరం.
0: Along with political changes and improvement, along with scientific transformation, along with worldly transformation, and along with economic changes, mental changes, changes of attitudes are also necessary.
1: Manasika parivartan leka enni parinamamulu jagattunandu jariginappatikini ivi manavatvanni kontavarakunu nilabetteetuvanti paristhitilo poonukonavu.
0: Without a change in the mental attitudes, whatever changes may come about in this world, they are not going to produce lasting results.
1: Manava jeevitamunaku nadataye pradhana sutramu.
0: Conduct is the main thing for man's life.
1: Deeniki gunam kudanu atyavasaramu.
0: For this, character is also essential.
1: Manavudu maraninchina tarvata kudanu tana yokka manchitanam jagattunandu nilchiye untuntadi.
0: After an individual passes away, his goodness still remains in this world.
1: Yeta vata manavattvamlo unnatundi guname pratuku aneetundi okka satyamunu nirupistu vastundi.
0: Be that as it may, the good quality that is present in man's life is counted as living, as true life.
1: Aneka mandi jagattunandu gnanamunaku minchina balamu ledani cheppuchunduru.
0: Many people say that in this world there is no power greater than the power of knowledge.
1: Kaadu kaadu,
0: that is not so.
1: Gunamunaku minchina balamu marokati ledu.
0: There is no strength greater than the strength of good quality.
1: Ee gunamu mundu dhanamu kaani vidya kaani vijnanamu kaani balamu kaani nirattakamainatundi.
0: In the presence of such good quality, wealth, education or scientific knowledge, they are useless.
1: కనుకనే మానవత్వములో దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించుటకు ఐకమత్యమే మానవుని ప్రధాన సూత్రము.
0: దిస్ ఈజ్ వై ఇన్ హ్యూమన్ లైఫ్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ డివినిటీ, యూనిటీ అండ్ వన్నెస్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: సామూహిక కృషినే మానవ అభివృద్ధికి మార్గము.
0: ఇట్ ఈస్ ది కంబైన్డ్ ఎఫర్ట్ టువర్డ్స్ ప్రోగ్రెస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
1: 70 కోట్ల భారతీయులు యందు ఒకరికొకరు ఐకమత్యము లేక, అన్యోన్యత లేక, సహనభావము లేక, ప్రేమతత్వము లేక ప్రవర్తిస్తుండటం చేతనే మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోతున్నారు.
0: Amongst the 70 crores of citizens of India, since there is no unity, since there is no forbearance, and since there is no love between one and another, they are unable to progress and do any good.
1: Yenu yeto hechinste a 2 avutundi.
0: If a is multiplied by a, it becomes a raised to the power of 2.
1: Adhe vidhamugane 70 kotla mandi bharatiyulu yendu okkokka bharatiyuniki madhyalo plus plus plus plus ani hechinchukuntu pote bharat desame kaaka యావత్ ప్రపంచం కూడాను సాధించవలసినటువంటి యొక్క బాధ్యతను, అనుభవించవలసినటువంటి ఆనందాన్ని అందుకోగలుగుతారు.
0: Thus, if amongst the 70 crores of the citizens of Bharat, if we go on adding plus plus from one to another, we will be able to acquire strength by which not only improve this country, but also be helpful to the whole world.
1: Ee manavattvam nandu swarthamu, ahankaramu, asuya, ee moodu paisachikamainatvanti yokka pravartulu tirasunandu cheri manavattvanni mantagalaputunnavi.
0: In human life today, demoniac qualities like selfishness, ego and jealousy entering their conduct and their head, they are ruining the very human life.
1: Manavudu swartharahitamainatunti yokka sevaliyandu tana yokka kayamunu tana yokka karmanu tana yokka kalamunu kudanu sarthakamga avinchukovali.
0: Man should be able to sanctify in his selfless work his body, his work and his thought.
1: దేశమనగా కేవలము మనతో మాట్లాడలేనటువంటి యొక్క భూమి మాత్రమే కాదు.
0: ఎ కంట్రీ ఇస్ నాట్ జస్ట్ ది సాయిల్ అండ్ ది ఎర్త్ ఆఫ్ ది కంట్రీ విచ్ కెనాట్ స్పీక్ టు అస్.
1: మనకు ప్రత్యక్షముగా సజీవమైనటువంటి సమాజమే దేశము.
0: వాట్ ఈస్ ఎవిడెంట్ టు అస్ యాజ్ ఎ లివింగ్ కమ్యూనిటీ ఈజ్ ది కంట్రీ.
1: సమాజం యొక్క క్షేమమునందే మన యొక్క క్షేమం ఇమిడి ఉంటున్నది.
0: Our own welfare is contained in the welfare of the community.
1: నా యొక్క శక్తిని, నా యొక్క బుద్ధిని, నా యొక్క యావత్ పవిత్రమైనటువంటి భావములను తన నిమిత్తమే కాకుండా సమాజ నిమిత్తం కూడా నువ్వు దారబోస్తున్నాననేటువంటి సత్యాన్ని గుర్తించటము మానవుని ప్రధాన కర్తవ్యం.
0: Man's primary duty is to recognize that his strength, his wisdom and his sacredness are being used for the purpose of others and the community as well.
1: ఉపయోగించకుండా పోయినప్పుడు ఒక యంత్రమైనా తుప్పు పట్టిపోతుంది.
0: When it is not used, even a machine gets rusted.
1: మానవుడు కర్మలను ఆచరించక, సమాజ సేవలు చేయక, కేవలము సుఖముతో సోమ్మేరిపోతూ వలె కూర్చోవటం చేత వాడు కేవలము తుప్పు పట్టిన జీవుడనే చెప్పవచ్చు.
0: Man, if he does not work, if he does not do service to the community, if he is lazy and sits idle, we can compare him to a rusted machine.
1: నాడి ఆడినంత మాత్రమే బ్రతికి ఉండినట్టుగా మనం భావించరాదు.
0: జస్ట్ బికాస్ ది పల్స్ ఇస్ బీటింగ్ వీ షుడ్ నాట్ థింక్ దట్ వీఆర్ అలైవ్.
1: కర్మలు ఆచరించినటువంటి వాడే బ్రతికినటువంటి మానవుడు.
0: ఓన్లీ వన్ హూ డస్ హిస్ వర్క్ ఈజ్ ఎ లివింగ్ పర్సన్.
1: కేవలము లోడింగ్ అన్లోడింగ్ తినటము బ్రతకటము ఇంత మాత్రమే ఉండటం చేత మానవత్వము నిర్జీవమైనటువంటి జీవతత్వమే.
0: Eating and living, loading and unloading, if that is all what we do, human life is as if it is lifeless.
1: Leka paralam chuchi asuya paytamu manavattama.
0: To service to the community, if he is lazy and sits idle, we can compare him to a rusted machine.
1: Naadi aadinanta maatramune bratiki undinattuga manam bhavincharadu.

0: జెలస్ ఇస్ ఇట్ హ్యూమన్?
1: లేక ఇతరులను చూచి దూషించడము ఇది మానవత్వమా?
0: లుకింగ్ ఎట్ అదర్ పీపుల్ అండ్ బ్లేమింగ్ దెమ్ ఇస్ దట్ హ్యూమన్ నేచర్?
1: స్వార్థము మానవత్వమా?
0: ఇస్ సెల్ఫిష్నెస్ ఎ హ్యూమన్ క్వాలిటీ?
1: అహంకారము మానవత్వమా?
0: ఇస్ ఈగో ఎ హ్యూమన్ క్వాలిటీ?
1: క్రోధము మానవత్వమా?
0: ఇస్ యాంగర్ ఎ హ్యూమన్ క్వాలిటీ?
1: కాదు కాదు, ఇవి పశు లక్షణములు.
0: దీస్ ఆర్ అనిమల్ క్వాలిటీ.
1: మానవ లక్షణములు అనగా కరుణ, సానుభూతి, త్యాగము, ఇవి పవిత్రమైనటువంటి మానవుని యొక్క గుణములు.
0: హ్యూమన్ క్వాలిటీస్ కంపాషన్ అండ్ ఎబిలిటీ టు హెల్ప్ అండ్ కైండ్నెస్ అండ్ ఫర్బేరెన్స్ సాక్రిఫైస్ దీస్ ఆర్ హ్యూమన్ క్వాలిటీస్.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను ఈనాడు వెలిపింపు చేయటానికి తగిన ప్రయత్నము చేయాలి మానవుడు.
0: సో ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ఫోర్త్ దీస్ డివైన్ క్వాలిటీస్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ వన్ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్.
1: పవిత్రమైనటువంటి హృదయాత్మ స్వరూపులారా, ముఖ్యముగా జీవితం చాలా విలువైనటువంటిది.
0: సేక్రెడ్ డివోటీస్ ఇంపార్టెంట్లీ లైఫ్ ఇస్ ఎ వెరీ వాల్యుబుల్ థింగ్.
1: ఈ జీవితంలో ఆధారమైనటువంటిది ప్రాణము.
0: ది బేసిస్ ఫర్ దిస్ లైఫ్ ఈస్ ది లివింగ్ ఫోర్స్ ఇన్
1: ఇది మరింత విలువైనటువంటిది.
0: దిస్ లివింగ్ ఫోర్స్ ఈజ్ ఈవెన్ మోర్ వాల్యూ.
1: కానీ మన జీవితంలో లక్ష్యమును సాధించే నిమిత్తమై అనేక విధములుగా కూడా జీవితమును త్యాగము చేయవలసి వస్తుంటాది.
0: ఇన్ అవర్ లైఫ్ ఇన్ ఆర్డర్ టు అటైన్ ది ఆబ్జెక్టివ్ ఇన్ మెనీ వేస్ వీ విల్ హావ్ టు సాక్రిఫైస్ అవర్ లైఫ్.
1: కేవలం ఒక్కదాన్ని సాధించినంత మాత్రమున తృప్తి పొందేటువంటి ఒక స్వభావం కాదు మానవత్వము.
0: మ్యాన్స్ నేచర్ షుడ్ నాట్ బి వన్ దట్ హీ సాటిస్ఫైడ్ బై అటైనింగ్ జస్ట్ వన్.
1: ఇంకా ఇంకా ఇంకా ఎన్నో సాధించాలి అనేటువంటి ఒక భ్రాంతితోనే మానవుడు ఉంటాడు.
0: Man usually has the ambition to attain more and more and more than he has actually attained.
1: Asantruptiye manaviki santrupti.
0: Dissatisfaction is man's satisfaction.
1: Kanuka ee manavattamlo manamu konni vidhamainatundi tyagamu unnainatundi manamu abhiruddhi gavinchukovali.
0: In this human life we shall have to promote what we may call sacrifice.
1: Sekarincheetundi swabhavame kaligineetundi samudramu kudanu అట్టడుగున పడి ఉంటుంటుంది.
0: ది ఓషన్ విచ్ హ్యాస్ ది నేచర్ ఆఫ్ అక్వైరింగ్ మోర్ అండ్ మోర్ విల్ ఆల్వేస్ బి అట్ ది లోయెస్ట్ లెవెల్.
1: త్యాగభావము కలిగినటువంటి యొక్క మేఘములే పైకి పోయి గర్జించుతూ ఉంటాయి.
0: ది క్లౌడ్స్ విచ్ హ్యావ్ ది ఫీలింగ్ నేచర్ ఆఫ్ సాక్రిఫైసింగ్ దే గో హై అప్ అండ్ దే మేక్ సౌండ్స్.
1: కనుక మనలో త్యాగభావము ఏనాడు మనలో అభివృద్ధి అవుతుందో ఆనాడే మనం ఉన్నత స్థాయిలో మనం ఉత్తీర్ణులైపుతాం.
0: In that comparison, only when we have the feeling of sacrifice, we will be able to rise high like the cloud.
1: Ponga tana mukkuto tana pottanu maatrame nippukunnattuga manavudu kevalam tana sukhamunaku maatrame tana aanandamunaku maatrame tana yokka saukhyamunaku maatrame taanu paatu padakoodadu.
0: Man, like filling his own stomach through his mouth, he should not all the time be working for his own happiness and for his own comfort.
1: Tana valana aneka mandi sukhapadeetvanti oka margaanni manam vetiki kanukoni danni aacharinchali.
0: Each one should find out the path through which by him others will be benefited and others will be happy.
1: Manavuniki manavuniki madhyanunna sambandha bandhavyanni gurtinchi vartinchadaniki prayatninchali.
0: One should make an attempt to recognize the connection between one man and another and conduct himself according to that.
1: Kaani ee naadi manavattamlo కృతజ్ఞత అనేటువంటిది మనకు కంటి కనిపించడం లేదు.
0: టుడే ఇన్ హ్యూమన్ లైఫ్ వీ డూ నాట్ ఫైండ్ గ్రాటిట్యూడ్ అట్ ఆల్.
1: ఏ వ్యక్తి ద్వారా మనం ఆనందాన్ని అనుభవిస్తున్నామో, ఏ వ్యక్తి ద్వారా మనం సుఖాన్ని అనుభవిస్తున్నామో ఆ యొక్క వ్యక్తిని ఈనాడు మర్చిపోతున్నాం.
0: బై విచ్ ఇండివిజువల్ వీఆర్ హ్యావింగ్ హ్యాపీనెస్, బై విచ్ ఇండివిజువల్ వీఆర్ హ్యావింగ్ సాటిస్ఫాక్షన్, వీఆర్ అన్గ్రేట్ఫుల్ అండ్ వీ ఫర్గెట్ హిమ్.
1: కృతజ్ఞత లేకుండా పోవటము క్రూర మృగముల లక్షణం.
0: విదౌట్ హ్యావింగ్ ఎనీ గ్రాటిట్యూడ్ is the quality of cruel animals.
1: Krura mrugamulu nirantaram kodanu chanchalattam tone untuntai.
0: Cruel animals are always shaking and forgetting.
1: Pilli, koti, kiruta, puli ilantivi mundu moodu adugulu vesi veliku tirugu chustu untai.
0: Cat, monkey, cheetah, tiger, they all move forward 3 feet.
1: Karanam emi?
0: And look back. What's the reason?
1: Tanalo kruratvam anetundi undatam chetane స్థిరత్వం అనేటువంటిది కాని నిశ్చలత్వం అనేటువంటిది కాని శూన్యమైపోతుండాలి తమయందు.
0: బికాస్ ఇన్ సచ్ అనిమల్స్ దేర్ ఇస్ క్రూయల్టీ, నైదర్ స్టెడ్ ఫస్ట్నెస్ నార్ బీయింగ్ స్టడీ ఈస్ ప్రెసెంట్ ఇన్ దెమ్.
1: కనుకనే ఈనాటి మానవత్వం కూడాను

0: అనేక విధముల యందు అనేక రంగముల యందు మానవుడు పాల్గొంటూ కూడాను నిరంతరము అశాంతి అశాంతి అశాంతికి గురి అయిపోతున్నాడు.
1: దిస్ ఈస్ ద రీజన్ వై టుడే హ్యూమన్ బీయింగ్స్ వైల్ పార్టిసిపేటింగ్ ఇన్ సెవరల్ స్పియర్స్ ఆఫ్ యాక్టివిటీ యట్ హీ ఈస్ ఆల్వేస్ సబ్జెక్టెడ్ టు ల్యాక్ ఆఫ్ పీస్.
0: శాంతి లేకపోవట కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ అబ్సెన్స్ ఆఫ్ పీస్?
0: తాను నిరంతరము ప్రోగు చేసుకునేటువంటి మార్గమునందే తన జీవితమును అంకితం చేస్తున్నాడు, కానీ త్యాగం చేసేటువంటి దాని ఎందు ఏమాత్రం కూడా ముందే చెప్పేయటం లేదు.
1: ద రీజన్ ఫర్ దిస్ ఈస్ హీ ఈస్ డెడికేటింగ్ హిస్ లైఫ్ ఆల్ ది టైమ్ ఫర్ అక్వైరింగ్ థింగ్స్ అండ్ కీపింగ్ దెమ్ విత్ హిమ్. హీ ఈస్ నాట్ ట్రైయింగ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ వాట్ హీ హ్యాస్.
0: మన మార్చెంట్ చెప్పినట్టుగా నిరంతరము కూడాను ప్రోగు చేసి ధనమును ఆర్జించి అనే విధములుగా కూడబెట్టినప్పటికీ పోయేటమేలో ఒక్క కాసైనా కూడా తన వెంట రాదు.
1: యాజ్ అవర్ మర్చెంట్ హెస్ సెడ్, ఆల్ ది టైమ్ అక్వైరింగ్ కలెక్టింగ్ అండ్ ఎర్నింగ్ మనీ, నాట్ ఈవెన్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, నాట్ ఈవెన్ ఎ పైసా ఆఫ్ ఇట్ విల్ కమ్ విత్.
0: తల్లి గర్భము నుండి ధనము తేరెవ్వడు, వెళ్లిపోయేడు నాడు వెంట రాదు.
1: On the day when he leaves this world, he does not take the wealth with him.
0: లక్షాధికారైన లవణ మన్నమే కాని మెరుగు బంగారము బ్రింగబోడు.
1: Even a millionaire will eat his food with salt, but he is not going to eat gold.
0: విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు.
1: You can earn money and feel proud of it, but what you have earned will not come with you when you leave.
0: ముందుగా మొరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి దాచి,
1: without gifting and without giving for the benefit of others, keep it in the earth and close it and protect it and
0: kadaku dongala kitturo doralakavunu.
1: In the end, whether that money will be taken by the government or will be stolen by the thieves, one does not know.
0: Tene junti galiyava tiruvarulaku, tene yokka igalu అనేక పుష్పముల నుండి కూడా ప్రోగు చేసుకుంటూ వచ్చి తన తేనెను ఒక్క చోట ప్రోగు చేసి కట్టకడప్పటికీ ఎవరో దానిని చంపిపోతుంటారు.
1: ది హనీ బీ విచ్ కలెక్ట్స్ ది హనీ ఫ్రమ్ వేరియస్ ఫ్లవర్స్ అండ్ గ్యాదర్స్ ఇట్ ఇన్ వన్ ప్లేస్, సంబడి ఎల్స్ టేక్స్ ఇట్ అవే ఫ్రమ్ ది హనీ బీ అండ్ ఎంజాయ్స్ ది హనీ.
0: తీరి కోసం కాదు మనం ధనమును ఆర్జించటము.
1: ఇట్ ఈస్ నాట్
0: త్యాగము త్యాగము త్యాగము, త్యాగే నైకే అమృతత్వ మానసు, త్యాగములోనే అమృతత్వం మనకు ఉంటుండాలి.
1: It is not to follow this path that we should earn money. It is for sacrifice and for sacrifice.
0: Vishala bhavanni manamu vidrumbimpa chesukovali.
1: In sacrifice there lies immortality.
0: Nirantaramu jeevitamu sankuchitamu sankuchitamu sankuchitamu manamu kulli poradu.
1: At all times we should not ruin our life in narrow mindedness. We should develop broad mindedness.
0: Kanukani manavattam anaga kevalamu pavitramainatunti yokka karuna సానుభూతుల యొక్క లక్షణములే మానవత్వం సరి అయిన నేత్రములు.
1: ది కరెక్ట్ అండ్ ట్రూ ఐస్ ఫర్ హ్యూమన్ లైఫ్ ఆర్ ది టూ క్వాలిటీస్, ఫర్బేరెన్స్ అండ్ సాక్రిఫైస్.
0: నిజముగా ఇక్కడ భగవంతుడు ఎవరు?
1: ట్రూలీ హూ ఈస్ గాడ్ హియర్?
0: ప్రత్యక్షమైనటువంటి యొక్క ప్రకృతియే భగవంతుని యొక్క స్వరూపం.
1: What appears to us directly as creation, as nature, that is God.
0: ఈ ప్రకృతి అనేటువంటిది నిరంతరము నిర్విరామ కృషి చేత తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ త్యాగము గావిస్తూ ఉంటుంది.
1: దిస్ క్రియేటెడ్ వరల్డ్ అట్ ఆల్ టైమ్స్ డూయింగ్ ఇట్స్ డ్యూటీ అండ్ ఫుల్ఫిలింగ్ ఇట్స్ డ్యూటీ ఈజ్ సాక్రిఫైసింగ్ ఇట్ ఎవ్రీ మోమెంట్.
0: ఒక్క చిన్న ఉదాహరణ,
1: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: గంటకు 1000 మైళ్ళ వేగముచే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుండాలి.
1: ది ఎర్త్ is rotating round itself with a speed of 1000 miles per hour.
0: ఈ విధముగా చుట్టడం చేత ఎవరికి సుఖం కలుగుతుందా?
1: By rotating in that manner, who is being benefited?
0: రాత్రిం పగళ్ళు ఏర్పడుతుండాయి.
1: We get the night and day out of such rotation.
0: ఈ రాత్రిం పగలు చేత మానవుడు దానిని సుఖపడుతున్నాడు.
1: By the formation of the night and day, man is being benefited.
0: ఎంత త్యాగమైనటువంటి కర్మలు ఆచరిస్తుండాలి భూదేవి.
1: What a sacrificing work the earth is doing.
0: Inte kaadu tana chuttu taanu tirugutu kudanu gantaku 66000 mile vegamto soorini chuttu kuda tirugutu untadi.
1: Not only this, in addition to revolving round itself, going round the sun with a speed of 66,000 miles per hour.
0: Ee vidhamuga tirugatam cheta rutuvulu yerpadutunnayi.
1: బై సచ్ మోషన్ ఆఫ్ ది ఎర్త్ వీఆర్ గెటింగ్ సీజన్స్.
0: ఈ ఋతువుల వల్ల వర్షం కురుగుతూ ఉండాలి.
1: బై దీస్ సీజన్స్ వీ గెట్ రెయిన్.
0: ఈ వర్షము చేత పంటలు పండుతున్నాయి.
1: త్రూ ది రెయిన్ వీ గెట్ అవర్ హార్వెస్ట్.
0: ఈ పంటల చేత పొట్టలు నిండుతున్నాయి.
1: త్రూ అవర్ హార్వెస్ట్ వీ ఫీడ్ అవర్ సెల్ఫ్.
0: ఈ భూమి చేసినటువంటి యొక్క త్యాగము ఎంత గొప్ప త్యాగముగా ఉంటుంది.
1: ది సాక్రిఫైస్ దట్ ఈస్ బీయింగ్ డన్ బై దిస్ ఎర్త్
0: తన చుట్టూ తాను తిరగటం చేత కానీ లేక తాను సూర్యుని చుట్టూ తిరగటం చేత కానీ తనకు వచ్చిన ఫలితం ఏమాత్రము లేదు.
1: By going round itself or by going round the sun, the earth itself does not benefit itself in any way.
0: అదే విధముగానే ఆ భూమాత అయినటువంటి యొక్క ప్రకృతిని ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి యొక్క పార్థులు అందరూ కూడాను పృథ్వీ పుత్రులైనటువంటి మీరందరూ కూడాను ఆమెను అనుసరించడానికి ప్రయత్నం.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ మదర్ ఎర్త్ టు ఫాలో దిస్ కాండక్ట్ ఆఫ్ మదర్ ఎర్త్ ఇన్ ఎ సాక్రిఫైసింగ్ వర్క్.
0: ఈ విధమైనటువంటి దీనిని మనం ప్రకృతిలో పుట్టినందుకు దీని యొక్క త్యాగాన్ని మనం అనుభవించి ఆచరించి ఆనందించినప్పుడే మన మానవత్వం సార్థకమవుతుంది.
1: హావింగ్ బోర్న్ ఇన్ దిస్ క్రియేషన్ ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ టేక్ ది లెసన్ ఆఫ్ సాక్రిఫైస్ ఫ్రమ్ మదర్ ఎర్త్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ అవర్ లైఫ్ విల్ బికమ్.
0: కానీ ఈనాడు చెప్పటం కృష్ణార్పణం కృష్ణార్పణం.
1: బట్ టుడే వీ సే ఇన్ వర్డ్స్ దట్ వీఆర్ గివింగ్ ఆఫరింగ్ టు కృష్ణ.
0: అనుభవించడం తృష్ణార్పణం తృష్ణార్పణం.
1: ఇన్ ప్రాక్టీస్ వీ సింప్లీ ఫీడ్ అవర్ సెల్ఫ్.
0: మన క్రికెట్ ప్లేయర్ మర్చెంట్ చెప్పాడు, చక్కగా జోక్ చేశాడు.
1: అవర్ క్రికెట్ ప్లేయర్ మర్చెంట్ సెడ్ ఇన్ ఎ వెరీ నైస్ జోక్.
0: దేవాలయముకు పోయినప్పుడు కూడాను కుడి చెయ్యి పర్స్ పైన, ఎడమ చెయ్యి తన బిడ్డలను ఎత్తుకోవడం.
1: ఈవెన్
0: నిరంతరము కూడాను ధన చింత ధన చింత ధన చింత ధన చింత.
1: ఈవెన్ వెన్ యూ
0: దైవం దగ్గరికి పోయి కూడాను ధన చింతతోనే మనం జీవితాన్ని వ్యక్తం చేసుకుంటున్నాం.
1: వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ మనీ. ఈవెన్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ మనీ, పుటింగ్ ది హ్యాండ్ ఆన్ ది పర్స్, వన్ హ్యాండ్ ఆన్ ది పర్స్ అండ్ ది అదర్ హ్యాండ్ విత్ యువర్ చిల్డ్రన్.
0: ధనము కావాలి,
1: వీ వాంట్ మనీ.
0: కానీ ఎంత వరకు అంత అవసరం.
1: బట్ టు ది ఎక్స్టెంట్ టు విచ్ ఇట్ ఇస్
0: మితిమీరిన ధనము మతి హాని కలిగిస్తుంది.
1: టూ మచ్ వెల్త్ ఈస్ గోయింగ్ టు రూయిన్ యువర్ మైండ్.
0: ఈనాడు మానవత్వంలో అహంకారానికి మూల కారణం ధనమే.
1: The main reason for ego in human life today is wealth.
0: ఈ యొక్క అహంకారం అనేటువంటిది కేవలము మృగ లక్షణాలుగా రూపొందుతున్నాయి.
1: This ego and pride are taking the form of animal
0: humble, humble. వినయ విధేయతలు మానవుని యొక్క ప్రధానమైన గుణములు.
1: Humility and obedience are important qualities for man.
0: ఈ వినయ విధేయతలే ఈనాడు ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: Humility and obedience are not to be found anywhere today.
0: తండ్రిని చూస్తే కుమారునకు వినయం లేదు.
1: When he looks at his father, the son is not humble.
0: భర్తను చూస్తే భార్యకు లేదు, గురువును చూస్తే శిష్యునికి లేదు.
1: The wife has not the humility when she looks at the husband. The student has not the humility when he looks at the teacher.
0: నిరంతరము కూడాను అశాంతి అశాంతి అశాంతి అనేటువంటి దీని లోపల జీవితం అనేటువంటి దాన్ని వ్యర్థం గావిస్తున్నారు.
1: At all times in the field of lack of peace, lives are being wasted.
0: సారము లేని ఎట్టి భవసాగరమందున మునిగి తేలుచును దారియం తెన్నియును గనక తత్తరముందడి మానసంబా.
1: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ వేర్ దేర్ ఇస్ నో ఎసెన్స్ యు ఆర్ స్విమ్మింగ్ విదౌట్ నోయింగ్ యువర్ ఆబ్జెక్టివ్ ఓ మైండ్ ఇన్ ఎ టెరిబ్లీ.
0: నీ ఓరిమి ఇంచుకంత భగవంతుని భక్తిని గొంతువేని శ్రీకారుడు ప్రేమరూపుడు నినుగు అంచగా వచ్చిడినా ఒక అంతరే.
1: ఇఫ్ యువర్ బోట్ విత్ ఎ లిటిల్ డివోషన్ థింక్ ఆఫ్ గాడ్, God will come to your help and will put you in the direction.
0: Sarvula yendu kudanu daivattam untundadi.
1: Divinity is present in all people.
0: Ee vidhamainatundi yokka satyanni manam gurtinchi sarvulanu manam gauravinchali.
1: Recognizing such truth, we should respect everyone.
0: Okka chinna udaharanamu Bhagavad Gita yendu.
1: There is one small example from Bhagavad Gita.
0: Bhagavad Gita yendu bijam mam sarvabhutanam annadu.
1: In the Bhagavad Gita it has been said, I am the seed that is present in all beings.
0: Okka vittanamu okka maamidi vittanamu bhoomilo paatinaam.
1: One seed, one mango seed, we put it in the earth.
0: Okka 10 samvatsaramulaku pedda vrutshamaindi.
1: After 10 years it becomes a big tree.
0: Konni vandala kaayalu andulo kaachayi.
1: There will be hundreds of fruits on that tree.
0: Anni kaayalu kosi pandinchaamu.
1: We cut all the fruit from the tree and make it ripe.
0: ఒక్కొక్క పండు లోపల కూడా నువ్వు తిరిగి ఒక్కొక్క విత్తనం పోయి చేరి.
1: ఇన్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ ఫ్రూట్స్ దేర్ ఇస్ అగైన్ వన్ సీడ్.
0: పాతినది ఒకే విత్తనము.
1: వాట్ యు హావ్ పుట్ ఇన్ ది సాయిల్ ఇస్ వన్ సీడ్.
0: కానీ ఇన్ని ఫలములలో ఇన్ని ఇత్తనాలు ఏ రీతిగా పోయి చేయండి?
1: బట్ ఇన్ సో మెనీ ఫ్రూట్స్ సో మెనీ సీడ్స్ హౌ డిడ్ దే కమ్?
0: అదే విధముగానే దైవము అనేటువంటిది ఒక్క విత్తనము నుంచి విశ్వము అనేటువంటిది పెద్ద వృక్షమైంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఫ్రమ్ ది సీడ్ ఆఫ్ గాడ్ దిస్ ఎంటైర్ క్రియేషన్ ఇస్ ఎ బిగ్ ట్రీ.
0: ఈ వృక్షమునందు మానవత్వం అనేటువంటి జీవరాశులు అన్ని కూడా కాయలుగా తయారైనాయి.
1: ఇన్ దిస్ ట్రీ ఆఫ్ క్రియేషన్ వాట్ వీ కాల్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లైక్ ఫ్రూట్స్.
0: ఒక్కొక్క మానవత్వంలో కూడా దైవత్వం అనే విత్తనం పోయి చేరి ఉంది.
1: ఇన్ ఈచ్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ ది సీడ్ ఆఫ్ డివినిటీ ప్రెసెంట్.
0: కేవలము ఒకడు బీదవాడు కావచ్చు, ఇంకొకరు కోటీశ్వరుడు కావచ్చు.
1: వన్ మే బి ఎ పూర్ మ్యాన్, అనదర్ మే బి ఎ మిలియనేర్.
0: ఏ చిన్న కాయ కావచ్చు, పెద్ద కాయ కావచ్చు.
1: ఇట్ మే బి ఎ స్మాల్ ఫ్రూట్, ఇట్ మే బి ఎ బిగ్.
0: ఏ సైజులు వ్యత్యాసమైనప్పటికీ జాతి ఒకే విత్తనమే చేరిపోయింది.
1: వాట్ ఎవర్ ది సైజ్ మే బి, ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫరెన్స్, వన్ కామన్ సీడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కనుకనే రిలీజన్ ఆఫ్ లవ్ అని.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ రిలీజన్ ఆఫ్ లవ్.
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అని.
1: వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈ రెండింటినీ మనము చక్కగా నడుచుకోవాలి.
1: వీ షుడ్ ఫాలో దీస్ టూ స్టేట్మెంట్స్.
0: అనేక మంది ధనవంతులు ఉంటున్నారు జగత్తులో.
1: దేర్ మెనీ వెల్తీ పీపుల్ ఇన్ ది వరల్డ్.
0: అనేక మంది విద్యావంతులు ఉంటున్నారు.
1: దేర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ది వరల్డ్.
0: అనేక మంది బలవంతులు ఉంటున్నారు.
1: దేర్ మెనీ స్ట్రాంగ్ పీపుల్ ఇన్ ది వరల్డ్.
0: అనేక మంది గుణవంతులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ గుడ్ క్వాలిటీ.
0: కానీ శాంతిని మాత్రం నోచుకోలేకపోతున్నారు.
1: బట్ నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్?
0: నడతలో ఉండినటువంటి దోషమే.
1: It is the blemish that is present in their conduct. And
0: vaadu manavudiga pravartinchatam ledu.
1: He is not conducting himself as a human being.
0: Dhanam unnadi kada ani cheppani kannulu paina pettukoni nadustunnadu.
1: He thinks he is wealthy and he has his eyes.
0: Nenu vidyavantunni kada ani cheppani ahankaramto pravartistunnadu.
1: He feels he is an educated man and is proud.
0: Nenu balavantunni kada ani cheppani tana balam paina ne pasubalanni upayogapettunnadu.
1: He feels he is physically strong and behaves like an animal.
0: Ivanni enta kaalam?
1: How long will they last?
0: ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్.
1: దీస్ ఆర్ ఆల్ పాసింగ్.
0: కదిలిపోయే మేఘములే.
1: దీస్ ఆర్ మూవింగ్ క్లౌడ్స్.
0: స్థిరమైనటువంటివి కాదు.
1: దే ఆర్ నాట్ స్టేషనరీ.
0: కనుకనే అనేక లక్షల మంది నా దగ్గరికి అంతా వచ్చి, స్వామి స్వామి స్వామి, ఐ వాంట్ పీస్, ఐ వాంట్ పీస్.
1: దిస్ ఈస్ వై మిలియన్స్ ఆఫ్ పీపుల్ కమ్ టు మీ అండ్ సే, స్వామి స్వామి, ఐ వాంట్ పీస్.
0: నేను చెప్తుంటాను, నీ ప్రశ్నలోనే ఉంటుండది ఆన్సర్ అంటాను.
1: ఐ టెల్ దెమ్, in your question lies the answer to your question.
0: Ikkada I want peace enni unnai, moodu padamulu untunnai.
1: There are three words here. I want peace.
0: I want peace, moodu padamulu.
1: There are three words. I want peace.
0: I ego.
1: I is the ego.
0: Want desire.
1: Want is the desire.
0: Ee rendintini trunchi vesthe peace nilustundi.
1: Remove the ego and the desire, peace will remain.
0: ఈనాడు ఈగో కావలసినంత పెట్టుకుని డిజైర్స్ తల నిండుకు నింపుకొని పీస్ పీస్ పీస్ ఎక్కడుంచి ఇంత పీసెస్ పీసెస్.
1: టుడే విత్ సో మచ్ ఈగో అండ్ విత్ ది డిజైర్ ఫుల్ ఆఫ్ యువర్ హెడ్ యూ వాంట్ పీస్. హౌ కెన్ యూ గెట్ పీస్? ఇట్స్ ఆల్
0: కావలసినంత మాత్రమే మానవునికి అత్యవసరం.
1: వాట్ ఈస్ రిక్వైర్డ్ అండ్ ఇస్ ఎసెన్షియల్ ఈస్ నీడెడ్ బై మ్యాన్.
0: ఈనాడు మితిమీరినటువంటి ప్రోగు చేసుకోవటం చేతనే జగత్తంతా కూడా చాలా పూర్తి అశాంతితో నిండిపోయింది.
1: బికాస్ అక్వైరింగ్ థింగ్స్ బియాండ్ ఆల్ లిమిట్స్ అండ్ నీడ్ ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్.
0: మానవత్వం కలిగినటువంటి వాడు మాత్రమే దైవత్వాన్ని తెలుసుకోవడానికి అర్హుడవుతాడు.
1: వన్ హూ హ్యాస్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ హిమ్ అలోన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు అండర్స్టాండ్ డివినిటీ.
0: మ్యాన్ కైండ్ అలోన్ కెన్ థింక్ అబౌట్ గాడ్.
1: మ్యాన్ కైండ్ అలోన్ కెన్ థింక్ ఆఫ్ గాడ్.
0: ఈనాడు మానవత్వం అనేటువంటిది మనలో లేకుండా దైవత్వాన్ని తెలుసుకోవటానికి పోతే వానికి ఏం తెలుస్తుంది? దయ్యమే తెలుస్తుంది, కానీ దైవం తెలియదు.
1: Without human qualities in us, if we go to find out and experience divinity, how can he understand? He will only know the demon.
0: కనుకని ఈనాడు మానవత్వంలో ప్రేమ ప్రేమ ప్రేమ.
1: Today in human life, what is needed is love.
0: సహనం కావాలి.
1: Forbearance is needed.
0: సానుభూతి ఉండాలి.
1: Understanding is needed.
0: ఒక కష్టపడేటువంటి వ్యక్తిని చూసి
1: a man in trouble should create compassion in him.
0: ఈనాడు జాలి అనేటువంటిది ఏ మాత్రం కూడా నువ్వు కనిపించడం లేదు.
1: Today kindness and compassion for the suffering is not present.
0: మన కంటి ఎదురుగా అనేక అవస్థలకు గురి అవుతున్నటువంటి వ్యక్తిని చూసి విసుగు చెందుతున్నాము.
1: In your direct presence, if there is one who is suffering in many ways, we simply get
0: ఈ గతి ముందుకు ఏ రీతిగా వస్తుందో.
1: What will be your future?
0: ఈనాడు మనం ఒకరిని ఆనందపరిచినప్పుడే, సానుభూతి చూపినప్పుడే రేపు తిరిగి మనకు అట్టి సానుభూతి లభిస్తుంది.
1: when we can show happiness to another person and tolerate him, then only in future you will be tolerated. For every action there is a reaction.
0: ప్రతి సౌండ్ కూడాను రీసౌండ్ ఉంటుండాలి.
1: ఫర్ ఎవరీ సౌండ్ దర్ ఇస్ అ రీసౌండ్.
0: కనుకని ప్రతి కర్మకు కూడాను ప్రతి ఫలం అనేటువంటిది ఉంటుండాలి.
1: ఫర్ ఎవరీ వర్క్ దర్ ఇస్ అ రిజల్ట్.
0: ప్రేమ స్వరూపులారా, ఏదో మీరు చేస్తున్నాము ఎవరికి తెలియకుండా మేము అనుభవిస్తున్నాము అని మీరు అనుకోవచ్చును.
1: ప్రేమ స్వరూప, యూ మే థింక్ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్.
0: ఇతరుల కన్నులు మీరు కట్టవచ్చును.
1: You may blind the other people.
0: సర్వవ్యాపి అయినటువంటి భగవంతుని కన్నులు కట్టలేరు.
1: బట్ యూ కెనాట్ క్లోజ్ ది ఐస్ ఆఫ్ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్.
0: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది అనుభవించినా వాటి రియాక్షన్లు నీకు తప్పవు.
1: వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ ఎక్స్పీరియన్స్ అండ్ వాట్ ఎవర్ యూ సే, యూ కెనాట్ ఎస్కేప్.
0: దీనినే భగవద్గీత యందు కర్మ ఫలము అన్నారు.
1: దిస్ హెస్ బీన్ టర్మ్డ్ ఇన్ భగవద్గీత యాజ్ ది ఫ్రూట్ ఆఫ్ యువర్ వర్క్.
0: ఈ కర్మ ఫలం అనేటువంటి దానిని నాస్తిక, యాస్తిక, ఆస్తిక, ఆస్తిక, నాస్తిక ఎటువంటి స్థాయి అయినటువంటి వాడైనా కూడాను దీనిని అనుసరించక తప్పదు.
1: ఇట్ ఈస్ ఇనెవిటబుల్ దట్ ది రిజల్ట్ ఆఫ్ యువర్ ఓన్ వర్క్ షుడ్ బి ఎక్స్పీరియన్స్ వెదర్ యువర్ ఎ బిలీవర్ ఆర్ ఎ నాన్ బిలీవర్ ఆర్ ఎ బిలీవింగ్ నాన్ బిలీవర్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: దిస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక అద్దము ముందు పోయి నీవు చక్కగా నమస్కరించు నగుముఖంతో.
1: యూ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ మిర్రర్ అండ్ సే నమస్కార్ విత్ ఎ స్మైలింగ్ ఫేస్.
0: ఈ నమస్కారం ఎవరికి వస్తుంది? అద్దం నుంచి తిరిగి నీకే వస్తుండాలి.
1: హూ విల్ గెట్ దిస్ నమస్కార్? ది మిర్రర్ విల్ గివ్ ఇట్ బ్యాక్ టు యూ.
0: లేక అద్దం ముందరికి పోయి కోపంగా దానిని దూషించు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ అండ్ బీ యాంగ్రీ అండ్ బ్లేమ్ ది మిర్రర్.
0: తిరిగి ఆ యొక్క యాక్షన్ తిరిగి నీకే వస్తుంటుండాలి.
1: ది రిటర్న్ బ్లేమ్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ ది మిర్రర్.
0: అదే విధంగానే ఈ ప్రకృతి అద్దము వంటిది.
1: In the same manner, this creation is like a mirror.
0: ఈ ప్రకృతి అనేటువంటి అద్దం ముందు నీవు ఎట్టి కర్మలు ఆచరిస్తున్నావో తిరిగి వాటిని యొక్క రియాక్షన్ నీకు వస్తుంటాయి, తత్ఫలితము నీవు అనుభవిస్తావు.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ మిర్రర్ ఆఫ్ క్రియేషన్ ది కైండ్ ఆఫ్ వర్క్ యూ డూ.
0: ఏడు కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా ఇంకా పది సంవత్సరములకైనా ఇవి తప్పినది కాదు.
1: ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టుడే టుమారో అట్లీస్ట్ 10 years లేటర్ దిస్ ఈస్ ఇన్ఎస్కేపబుల్.
0: కనుకనే మనము ఈ యొక్క వర్తమానం నుండి బి గుడ్, do good and see good, this is the way to go.
1: So at the present time, in the present time, be good, do good, see good, that is the way to God.
0: ee vidhamainatundi karmalo manam oka vishwasanni balaparchukovali.
1: In doing such work we will have to develop strong faith.
0: ee vishwasam anetundi danini manam oka vidhamainatundi tyaga bhavamulo dinini pravesha pettali.
1: We should enter and promote this faith with a feeling of sacrifice.
0: ide manaku nijamainatundi shanti.
1: This is true peace for us.
0: ఒక గడియారం, టైం పీస్ ఉంటుంటది.
1: We look at a clock.
0: ఇందులో ఎప్పుడు చూసినా టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ అని నడుస్తూ ఉంటుంది.
1: In this clock, the hand will be moving all the time, producing the sound.
0: ఎవరైనా దీనిని ప్రశ్న వేసినప్పుడు, అయ్యా ఈ గడియారం ఏమైనా విశ్రాంతి ఉందా అనేది, అబ్బే విశ్రాంతి లేదంటాం.
1: If anyone asks the question, has this clock got any rest? We say, no, the clock has no rest.
0: చాలా పొరపాటు.
1: దిస్ ఈస్ వెరీ రాంగ్.
0: నిరంతరము నిర్విరామ కృషి ఆచరించుతున్నటువంటి యొక్క ఈ గడియారము ఎంత పని చేస్తుండదో అంతకాలం దానికి రెస్ట్ కూడా ఉంటుంది.
1: ది టైమ్ విచ్ దిస్ క్లాక్ స్పెండ్స్ ఇన్ డూయింగ్ వర్క్ ఈజ్ ఆల్సో ది టైమ్ ఫర్ విచ్ ఇట్ హ్యాస్ రెస్ట్.
0: ఎట్లా?
1: హౌ ఈస్ దిస్ పాసిబుల్?
0: టిక్ టిక్ టిక్ టిక్, రెండు టిక్కులకు మధ్యలో ఒక విశ్రాంతి కాలం ఉంటుండాలి.
1: Between one tick and the succeeding tick, there is an interval which is a time of rest for the clock.
0: Oka tick, ee tick anetundi daniki aa vishranthi chalada?
1: One tick, another tick. Between the two is not the time sufficient for it to get rest.
0: Ade daniki vishranthi.
1: That is its rest.
0: Ade vidhamugane, manam paraloku chesetundi oka upakaram anetundi karmale manaku vishranthi.
1: In the same manner, the good work that we do to help others is our rest.
0: Ide nijamaina samaja seva.
1: This is true service to the community.
0: ఈ సమాజ సేవని ఈనాడు కోల్పోవటం చేతనే సరియైనటువంటి మానవత్వం మనకు లభించటం లేదు.
1: Because we have lost the sense of such service to the community, we are unable to enjoy the human nature.
0: ఉత్తమ భావములచే,
1: with great ideas,
0: ఆదర్శవంతమైనటువంటి యొక్క గుణములచే,
1: with exemplary qualities,
0: ప్రవర్తించేటువంటి మానవుడు ఈనాడు కరువైపోయాడు.
1: Man who conducts himself in that manner is very rare today.
0: 10 mandito koodi aacharinchinatundi panulu endi manaku aanandam labhistuntundali.
1: We get our happiness in the work that
0: we do. Marchipothunnamu.
1: We forget our troubles.
0: Deeniki chinna udaharanam.
1: There is an example for this.
0: Oka nadi odduna leka samudram odduna మనం ఒక 5 మైళ్లు వాక్ చేశాము.
1: ఆన్ ది బ్యాంక్ ఆఫ్ ఎ రివర్ ఆర్ ఆన్ ఎ సీ షోర్ వీ వాక్ 5 మైల్స్.
0: ఒంటరిగా మనం 5 మైళ్లు ప్రయాణం చేసినప్పుడు కాళ్ల నొప్పులు వస్తాయి, చాలా విసుగు వేస్తుంది.
1: వెన్ వీ వాక్ 5 మైల్స్ అలోన్ అవర్ లెగ్స్ విల్ బిగిన్ టు పెయిన్ అండ్ వీ గెట్ టైర్డ్.
0: అదే 5 మైళ్లు అదే కాళ్ళు 10 మందితో చేరి నడుచు.
1: ది సేమ్ 5 మైల్స్ విత్ ది సేమ్ లెగ్స్ యూ వాక్ విత్ 10 అదర్ పీపుల్ ఇన్ కంపెనీ.
0: కాళ్ళు నొప్పి రాదు.
1: యూ వోంట్ గెట్ యువర్ లెగ్స్ ఇన్
0: ఆనందంతో శ్రమను మర్చిపోతావు.
1: విత్ హ్యాపీనెస్ యూ ఫర్గెట్ ది ట్రబుల్.
0: కనుకనే 10 మందితో చేరి కూడినటువంటి ఒక సమాజ సేవ ఎందు మనకు దుఃఖములు కాని విచారములు కాని కష్టములు కాని మర్చిపోతాం.
1: సో ది సర్వీస్ యూ డూ టు ది కమ్యూనిటీ ఇన్ ది కంపెనీ ఆఫ్ 10 అదర్ పీపుల్.
0: ఈనాడు మానవుడు పవిత్రమైనటువంటి యొక్క మంచి మార్గమును అనుకరించటం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఫాలోయింగ్ ది సేక్రెడ్ గుడ్.
0: ఎక్కడ చెడ్డవి, ఎక్కడ అన్యాయంవి, ఎక్కడ అక్రమంవి, ఎక్కడ అనాచారంవి జరుగుతుందో దాన్ని సులభంగా ఆచరించడానికి ప్రయత్నిస్తాడు.
1: వేర్ దర్ ఇస్ ఇన్జస్టిస్, వేర్ దర్ ఇస్ అన్ట్రూత్ అండ్ వేర్ దర్ ఇస్ హార్మ్, మ్యాన్ టేక్స్ టు దట్ పాత్ వెరీ ఈజీ.
0: ఎన్ని మంచి మాటలు మనం వినటం లేదు.
1: ఆర్ వీ నాట్ హియరింగ్ మెనీ గుడ్ వర్డ్స్?
0: ఇవన్నీ మనం అనుకరణలో పెడుతున్నామా?
1: ఆర్ వీ పుట్టింగ్ దెమ్ ఇన్ టు
0: ప్రాక్టీస్? ఏదైనా ఒక చెడ్డ మాట వింటేనే దాన్ని నమ్ముతాం.
1: ది మోమెంట్ వీ హియర్ సంథింగ్ బ్యాడ్ వీ ఇమీడియట్లీ బిలీవ్ ఇట్.
0: దీనికి కారణం ఏమిటి?
1: The reason for this.
0: నీవు పరమ చెడ్డవాడు కనుకనే చెడ్డ మాటను నీవు అనుసరిస్తున్నావు.
1: The reason is you are very bad person and so you follow bad.
0: కనుకనే మనలో మంచివే ఉంటుంటే తప్పక మంచిని మనం అనుసరిస్తాం.
1: If there is good in us, we will follow good at once.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There is an example.
0: ఒక విత్తనము మట్టిలో పెట్టాము.
1: We put a seed in the earth.
0: దానికి నీవు ఎరువు వేశాము.
1: We give it manure.
0: నీరు పోసాము.
1: We give water.
0: గాలి చక్కగా వచ్చేటట్టుగా అనుకూలపరిచాము.
1: We also give it sufficient breeze.
0: అయితే ఆ విత్తనము మట్టిగా మారుతుందాదా?
1: Is that seed changing itself into the earth?
0: లేక గాలిగా మారుతుందాదా?
1: Or is it changing into breeze?
0: లేక నీరుగా మారుతుందాదా?
1: Or is it becoming water?
0: లేక ఎరువుగా మారుతుందాదా?
1: Or is it becoming manure?
0: లేదు లేదు.
1: No.
0: మట్టిలో ఉన్న సారాన్ని తీసుకు.
1: It is extracting the
0: essence.
1: It is taking the strength from the water.
0: ఎరువులో ఉన్నటువంటి శక్తిని తీసుకుంటుంది.
1: It is the strength from the manure.
0: గాలిలో ఉన్న ప్రాణవాయువు తీసుకుంటుంది.
1: It takes the life.
0: తన స్వభావాన్ని తాను అభివృద్ధి పరచుకుంటుంది.
1: It promotes its own natural quality.
0: అదే విధంగాని మనం ఎటువంటి సంఘములో పోయినా కానీ వారిలో ఉన్నటువంటి మంచిని మాత్రమే మనం తీసుకొని మన స్వభావాన్ని మనం పెంచుకోవాలి. అంతేకాని వాడికి నీవు బానిస కాకూడదు.
1: In the same manner, whatever company you may go, you should absorb the good in that company and promote with the help of that good what is in you.
0: Inadu anukarana anukarana anukarana vaadini chusi veedu veedini chusi vaadu.
1: Today imitation looking at another man he imitates, looking at a third man
0: vaade evado konchi gaddam pettukunna ante veedu gaddam pettukovali.
1: If someone else has got a beard, you also want to grow a beard.
0: Ingode evado bell bottom vesukunna ante veedu bell bottom vesukovali.
1: If another person is wearing bell bottoms, you also want to wear bell bottoms.
0: Side burns. Burns pettukunna ante veedu pettukovali.
1: If one other person has side burns, you also want to have side burns.
0: Ee balahinata enta pirikitanama.
1: What weakness, what cowardice.
0: Ida manavattam yokka lakshanalu.
1: Is this the quality of human beings?
0: Nee swabhavani nee penchuko.
1: Promote your own nature.
0: నీ గుణాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
1: ప్రమోట్ యువర్ క్వాలిటీ.
0: నీ త్యాగభావాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
1: యూ బ్రాడన్ యువర్
0: ప్రేమతత్వంలో విశాలమైన హృదయాన్ని చేసుకో.
1: హ్యావ్ ఎ బ్రాడ్ హార్ట్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ లవ్.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వంలో మనం ఏనాడు అభివృద్ధి చెందుతామో ఆనాడే మన భారతదేశము తిరిగి యథాస్థితి లోపల ఆదర్శవంతమైన దేశంగా తయారవుతుంది.
1: That day when we can promote our human qualities in this manner, again our country Bharat will become an ideal country.
0: పరమ

0: Forbearance is our beauty in this sacred land of Bharat.
1: Vratamulanniti yandu vanne gaanchina yetti gana satya silame kadina tapamu.
0: Amongst all the vratas known to this country, adherence to truth is the greatest vrata which has been given.
1: Madhura bhavam vedi mana desamandanna matrubhavamu kanna manyameddi.
0: What is the sweetest idea in our country? The sweetest idea is no greater than the
1: pranambu kantenu manam meghanamanu manadese neetini mantagalpi.
0: The moral code of our country, which tells us that more than life, our own honor is greater, that kind of conduct. We have borrowed the moral conduct from other countries.
1: Vese vichitra svechayanu vichukatte.
0: Wanting to have the so-called freedom.
1: Aura yemandu Bharata palanambu.
0: How shall I describe the rule of this country?
1: Yenu gettula tana balam erugaledo.
0: Like the elephant which does not know its own strength.
1: Attulainaru mana Bharatilu nedu.
0: So have become the citizens of Bharat today.
1: మన యొక్క శక్తిని మనం నమ్మలేకపోతున్నాం.
0: We are unable to believe the strength that is present in us.
1: వరుని మాటను నమ్ముతున్నాం.
0: We believe others' words.
1: ఇది ఆ మానవత్వము.
0: Is this human quality?
1: ఈ చెవులు కోసి పారవి.
0: Cut away your ears.
1: పరుని చూచినటువంటి దాన్ని నీవు విశ్వసిస్తున్నావు. నీ కన్నులు ఎందుకు పుచ్చుకొని చంపుకో.
0: You are believing in what others have seen. What is the use of your eyes?
1: నీ కన్నులతో నీవు చూడు.
0: Look at it with
1: your
0: own eyes.
1: నీ చెవులతో నీవు విను.
0: Listen with your ears.
1: నీ హృదయంతో నీవు అనుభవించు.
0: Experience with your heart.
1: ఇది నీ మానవత్వం.
0: This is your human quality.
1: అంతేకాని పిరికి పందవలే ఇతరులను మనం అనుసరించడానికి ప్రయత్నించకూడదు.
0: But like a coward, we should not try and imitate others.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి బలహీనతని.
0: This is a weakness.
1: మానవుడు మానవుడు మానవుడు మానవ.
0: There are three letters describing a man. మానవ.
1: మా అజ్ఞానము.
0: మా is ignorance.
1: నా లేకుండా.
0: నా వితౌట్.
1: వా వర్తించటం.
0: వా కండక్ట్ యువర్
1: సెల్ఫ్. అజ్ఞానం లేకుండా వర్తించినటువంటి వాడు మానవుడు.
0: వన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ వితౌట్ ఇగ్నోరెన్స్ ఈజ్ మ్యాన్.
1: ఇది నిజమైనటువంటి మానవత్వం.
0: దిస్ ఈజ్ ట్రూ హ్యూమన్ నేచర్.
1: ఒక విధమైనటువంటి దురాశకు మనం లోబడిపోతున్నాము.
0: వీఆర్ సబ్మిటింగ్ అవర్ సెల్ఫ్.
1: దుర్భావంలో మునిగిపోతున్నాము.
0: వీఆర్ ఇమ్మర్సింగ్ ఇన్ బ్యాడ్ ఐడియా.
1: దురహంకారంలో తేలిపోతున్నాము.
0: In ego, we are floating.
1: కనుకనే మంచి కూడా నువ్వు చెడ్డగా మనకు కనిపిస్తుంటుండాలి.
0: సో గుడ్ అపియర్స్ యాజ్ బ్యాడ్ టు అస్.
1: కనుకనే మంచి పవిత్రమైన హృదయం కలిగినటువంటి వాడు నిరంతరము పైచూపులో ఉంటాడు.
0: వన్ హూ హాజ్ అ సేక్రెడ్ హార్ట్ విల్ ఆల్వేస్ బి లుకింగ్ అప్.
1: ఆహా, నక్షత్రాలు సూర్యచంద్రాదులు ఎంత ప్రకాశంగా ఉంటున్నాయి.
0: హౌ బ్యూటిఫుల్ ది సన్ అండ్ ది మూన్.
1: కేవలం స్వార్థపరుడు,
0: ఎ సెల్ఫిష్ పర్సన్,
1: క్రింద చూపులో ఉంటాడు.
0: విల్ ఆల్వేస్ బి లుకింగ్ డౌన్.
1: ఎప్పుడూ చీకటే వాడికి.
0: He is always seeing darkness.
1: ఎప్పుడూ మట్టే కనపడుతుంటాడు.
0: He always looks at dark.
1: పవిత్రమైన హృదయములో ఉండేటువంటి వాడికి గులాబి పుష్పాన్ని చూస్తుంటాడు.
0: వన్ హూ హాజ్ అ సేక్రెడ్ హార్ట్ లుక్స్ అట్ ది ఫ్లవర్, ది రోజ్ ఫ్లవర్.
1: నిరాశపరుడు దాని క్రింద ఉన్నటువంటి ముండలు మాత్రమే చూస్తుంటాడు.
0: వన్ హూ హాజ్ నో హోప్ లుక్స్ అట్ ది థార్న్, అట్ ది రోజ్ ఫ్లవర్.
1: ఆశపరుడు, ఇది టంబ్లర్ లో హాఫ్ నీరు ఉంటుండాలి, అర్థం నీరు ఉంటుండాలి.
0: దేర్ ఈస్ వాటర్ హాఫ్ ఫుల్ ఆఫ్ ది టంబ్లర్.
1: దీనిలో స్వార్థరహితమైనటువంటి వాడు అర్థం నీరు ఉంటుండాది అని అనుకుంటాడు.
0: One who is selfless says there is half full of water.
1: స్వార్థపరుడు ఏమంటాడు, అర్థము ఖాళీగా ఉంది అంటాడు.
0: One who is selfish says this tumbler is half empty.
1: వాడికి ఖాళీనే కనపడుతుంది కానీ నీరు కనపడదు.
0: He sees only the emptiness but not the water.
1: ఇక్కడ వ్యత్యాసం.
0: This is the difference.
1: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థమునకు నిస్వార్థమునకు ఉండేటువంటి భేదము ఈ విధమైన రీతిగా ఉంటాడు.
0: దిస్ డిఫరెన్స్ బిట్వీన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్లెస్నెస్ ఈజ్ ఇన్ దిస్ మ్యానర్.
1: కనుక సెల్ఫిష్నెస్, సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్, ఏది నిజమైన సెల్ఫ్?
0: వాట్ ఈస్ ది ట్రూ సెల్ఫ్ వెన్ యూ టాక్ ఆఫ్ సెల్ఫిష్నెస్?
1: సెల్ఫ్లెస్నెస్ సెల్ఫ్ ఈజ్ రియల్ సెల్ఫ్.
0: సెల్ఫ్లెస్ సెల్ఫ్ ఈజ్ రియల్ సెల్ఫ్.
1: మన సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ సెల్ఫ్ లో వచ్చినటువంటి ఫలితం ఏమి?
0: వాట్ ఈస్ ది ఫ్రూట్ వీ గెట్?
1: సెల్ఫ్ లివ్స్ బై getting and forgetting.
0: Self lives by getting and forgetting.
1: Love lives by giving and forgiving.
0: Love lives by giving and forgiving.
1: Love is selflessness.
0: Love is selflessness.
1: Self is lovelessness.
0: Self is lovelessness.
1: ఈ స్వార్థం అనేటువంటిది నిజంగా మానవుని యందు పూర్తిగా ఉండకూడదు. కొంతవరకు ఉండాలి.
0: this quality of selfishness should not be totally present in man. It may be present to some extent.
1: నేను బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలి, నా యొక్క బంధువులు బాగుండాలి, యావత్ జగత్తు సుఖంగా, ఇంత మాత్రం స్వార్థం తప్పదు.
0: I want to live. My family wants to live. My relation should be well.
1: నేను తినాలి, నేను ఉండాలి, ఇంతవరకు ఉండొచ్చు.
0: I should eat, I should live. To that extent it is tolerable.
1: కానీ మితిమీరినటువంటి ఆశకు పోతే ఈ స్వార్థం కూడా పెడమార్గం పడుతుంది.
0: But selfish desires beyond all limit will take the wrong path.
1: ఒక పశువు లేక ఒక మృగమునకైనా కూడాను ఒక సీజన్, ఒక రీజన్ ఉంటుండాలి.
0: An animal or a cattle has got some reason and some season.
1: కానీ మనిషికి ఈనాడు no reason, no season.
0: But man today has no reason, has no season.
1: ఎక్కడ ఉంది mankind?
0: Where is mankind?
1: మానవత్వం, మానవత్వం, మానవత్వం అంటుంటారు. మనం ఎక్కడ మానవత్వం కనపడుతుంటుందని?
0: We talk of human nature. Human nature, where is human nature? Where do we find human?
1: Human nature, human nature అంటారు కానీ ఏది human nature అని చెప్పి కూడాను వాళ్ళకి తెలియటం లేదు.
0: They keep on uttering the words human nature, but they do not know what human nature is.
1: దానిని మనం అర్థం చేసుకోవటం కంటే నడిచి చూపించటం చాలా అవసరం.
0: బెటర్ దాన్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఇట్ ఇట్ ఈస్ బెటర్ టు షో ఇట్ ఇన్ ప్రాక్టీస్.
1: మనలో ఉండినటువంటి యొక్క దివ్యత్వం, జంతువునాం నరజన్మ దుర్లభం.
0: ఆఫ్ ఆల్ ది అనిమల్స్ దట్ ఆర్ బోర్న్ టు బి బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద మోస్ట్.
1: మానవుడు ఇంత చదువు చదువుతున్నాడు,
0: మ్యాన్ ఈస్ అక్వైరింగ్
1: ఇంత విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో నిండి ఉంటున్నాడు,
0: హీఈస్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
1: కానీ ఒక మృగము కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడు.
0: బట్ హీఈస్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ వర్స్ దెన్ అన్ యానిమల్.
1: ఇక మానవత్వం ఎక్కడ? రూపం మానవత్వమే కానీ గుణంలో మానవత్వం లేదు.
0: ఫామ్ ఈస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ బట్ క్వాలిటీస్ ఆర్ నాట్ ఆఫ్ ఎ హ్యూమన్.
1: కనుకనే ఈనాడు ఉన్నత విద్యా సంస్థలు స్థాపించి అందులో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క క్వాలిటీ మానవుని యొక్క దివ్యమైనటువంటి యొక్క గుణములను అభివృద్ధి పరచాలనేటువంటిది సాయి సంకల్పం.
0: సో సాయి సంకల్ప టుడే ఈస్ టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రమోట్ వాట్ ఆర్ కాల్డ్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ దట్ ఎడ్యుకేషన్.
1: కేవలం కొంతమందికి అవి విరుద్ధంగా కనిపిస్తుంటాయి.
0: ఫర్ సమ్ పీపుల్ దే అపియర్ యాజ్ ఇఫ్ దే ఆర్ కాంట్రడిక్ట్.
1: కారణం తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఆ యొక్క పరిస్థితిలో ప్రవర్తి.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈస్ హిజ్ ఓన్ బ్యాక్గ్రౌండ్ హ్యాస్ టేకన్ సచ్ ఎ పాత్.
1: మంచి కూడా వారికి చెడ్డగా కనిపిస్తుంటది.
0: టు దెమ్ గుడ్ ఆల్సో అపియర్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ బ్యాడ్.
1: దీనికి మేము లెక్క చేయము.
0: వీ డు నాట్ కేర్ ఫర్ దిస్.
1: కానీ మా యొక్క సంస్థల యొక్క డిసిప్లిన్ ఈ క్రమశిక్షణ తూచా పాటించాలి.
0: బట్ ది డిసిప్లిన్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ హ్యాస్ టు బి ఫాలోడ్.
1: దీనికి కొంత కఠినమైన చర్యలే దీనికి అందించాలి.
0: We have to give some harsh
1: padarthamunaku taginatvanti prayogam acharinchali.
0: We will have to apply what is suitable to the matter.
1: Vennanu vreelitu kodte tunugutundi.
0: Butter can be broken with your finger.
1: Kaani inumunu suttone kottali.
0: But an iron has to be beaten with the hammer to break.
1: Kanukani kramashiksha tappipoyinappudu deeniki oka vidhamainatvanti oka చర్య తీసుకోవాల్సి వస్తుంది.
0: సో ఇఫ్ వన్ ట్రాన్స్గ్రెసెస్ డిసిప్లిన్ వీ హ్యావ్ టు టేక్
1: సమ్ సత్యసాయి సంస్థల యందు డిసిప్లిన్, డివోషన్ అండ్ డ్యూటీ.
0: ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ వీ గివ్ వాల్యూ టు డిసిప్లిన్, డివోషన్.
1: దేనిపైన డివోషన్?
0: డివోషన్ ఆన్ వాట్?
1: నీ డ్యూటీ పైన డివోషన్.
0: డివోషన్ ఆన్ యువర్ డ్యూటీ.
1: నీ డ్యూటీ పైన డిసిప్లిన్.
0: డిసిప్లిన్ ఆన్ యువర్ డ్యూటీ.
1: కానీ డ్యూటీనే లేకపోతే డివోషన్ ఎక్కడొచ్చింది?
0: బట్ ఇఫ్ దేర్ ఈస్ నో డ్యూటీ ఇట్ సెల్ఫ్ దేర్ ఈస్ డివోషన్.
1: డీప్ ఓషన్.
0: ఇట్స్ ఓన్లీ ఎ డీప్ ఓషన్.
1: మనం డివైన్, డివైన్, డివైన్, డివైన్ అంటున్నాం. ఎక్కడ డివైన్? చెప్పేదంత డివైన్ డీప్ వైన్ లో కూర్చోవటం.
0: వీ టాక్ ఆఫ్ డివైన్, డివైన్, డివైన్. వేర్ ఇస్ ది డివైన్? ఇట్ ఈస్ ఇన్ డీప్ వైన్ యూస్ ఇట్.
1: ఇదే నిజమైనటువంటి డివైన్ లక్షణాలు.
0: ఇస్ దిస్ ది ట్రూ క్వాలిటీ?
1: ఇదే మానవత్వానికి తగిన గుణాలు.
0: ఆర్ దీస్ ది క్వాలిటీస్ ఆఫ్ హ్యూమన్?
1: కాదు, కాదు, కాదు. కనుక పెద్దలను చూసి గౌరవించాలి.
0: We should respect when we look at
1: elders. ఇక్కులైనటువంటి వారిని తీరును చూసి ఆదరించాలి.
0: We should help and give help to people who are
1: బాధపడేటువంటి వారికి సహకారం అందించాలి.
0: People who are suffering should be helped.
1: ఇంకే విధమైన దుఃఖంతో ఉండేటువంటి వారికి సానుభూతిని తెలపాలి.
0: People who are in some other sorrow should be shown tolerance.
1: సర్వుల యొక్క సుఖాన్ని మనం కోరాలి.
0: We should desire the happiness of all people.
1: కనుకనే లోక సమస్త సుఖినో భవంతు.
0: That is why Vedanta has said all the people of the world should be happy.
1: కానీ ఈనాడు భక్త కోటి ఎందు కూడాను చెప్పేది భక్తి.
0: But today, even amongst the devotees, they preach
1: చేసే పనులంతా భక్తి.
0: The work they do is
1: హృదయం ఎందుకు రక్తి.
0: Simply to feed themselves and have
1: చెప్పేది విరక్తి.
0: బట్ దే టీచ్ డిటాచ్మెంట్
1: కాదు కాదు కాదు
0: నో మనం
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్
1: మన యొక్క భావములు మన యొక్క పలుకులు మన యొక్క చర్యలు మూడు ఏకమైపోవాలి
0: అవర్ థాట్ అవర్ వర్డ్స్ అండ్ అవర్ డీడ్స్ షుడ్ ఆల్ బి హార్మోనైజ్
1: దీనినే వేదాంతము మనస్ ఏకం వచస్ ఏకం కర్మణ్ ఏకం మహాత్మనం అన్న
0: దిస్ ఈస్ వాట్ ది వేదాంత హెస్ సెడ్ ఇఫ్ యువర్ థాట్ ఈస్ వన్ యాజ్ ది సేమ్ యాజ్ ది వర్డ్
1: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మణ్ అన్యత్ దురాత్మనం
0: ఇఫ్ యువర్ థాట్ ఈస్ డిఫరెంట్ ఇఫ్ యువర్ వర్డ్ ఈస్ డిఫరెంట్ అండ్ ఇఫ్ యువర్ యాక్షన్ ఈస్ స్టిల్ డిఫరెంట్ యు ఆర్ కాల్డ్ దురాత్మన
1: ఈనాడు ప్రపంచమంతా కూడాను ఈ పరిస్థితుల్లోనే ఉంటుంది
0: టుడే ది హోల్ వరల్డ్ ఈస్ ఇన్ దిస్ సిచ్యువేషన్
1: దివ్యాత్మ స్వరూపులారా కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి మానవత్వంలో ఉండేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోండి
0: దివ్యాత్మ స్వరూప రికగ్నైజింగ్ దిస్ ట్రూత్ అండర్స్టాండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ లవ్ దట్ ఇస్
1: దివ్యత్వాన్ని కూడా కొంతవరకు మీరు అర్థం చేసుకోండి
0: టు సమ్ ఎక్స్టెంట్ అండర్స్టాండ్ డివినిటీ
1: కేవలము నేను నీవు మానవుడు మానవుడిగా బ్రతుకు చాలు
0: యు జస్ట్ లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దట్ ఈస్ ఎనఫ్
1: నీవు మానవత్వం నుంచి దిగజారనక్కర్లేదు
0: డూ నాట్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది పొజిషన్ ఆఫ్ బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్
1: మన నడవడికల లోపల మన పవిత్రతను నిరూపించాలి
0: వీ షుడ్ ఎస్టాబ్లిష్ సీక్రెట్నెస్ ఇన్ అవర్ కాండక్ట్
1: కేవలం మాటలతో చెప్పి ప్రయోజనం లేదు
0: దేర్ నో యూస్ సింప్లీ అథరింగ్
1: ఈనాడు ప్రపంచం అంతా మాటల్లో హీరోస్ క్రియల్లో జీరోస్
0: ది హోల్ వరల్డ్ టుడే ఆర్ హీరోస్ ఇన్ దర్ వర్డ్స్ బట్ ఇన్ యాక్షన్ దే ఆర్ జీరోస్
1: ఈనాడు మనము యాక్షన్ లోపల హీరోస్ కావాలి
0: టుడే వీ షుడ్ బికమ్ హీరోస్ ఇన్ అవర్ యాక్షన్
1: మాటలు మాట్లాడేటువంటి వాడు పని చెయ్యడు
0: వన్ హూ సింప్లీ స్పీక్స్ డస్ నాట్ వర్క్
1: పని చేసేటువంటి వాడు మాట్లాడేకి టైం ఏమి ఉండదు
0: వన్ హూ వర్క్స్ హ్యాస్ నో టైమ్ టు స్పీక్
1: కనుకని ఈనాడు మనము పనులు చేయటం లోపల మనం అంతా కూడా ముందజ్జ వేసుకుని నడుముగట్టి సమాజంలో దిగాలి
0: సో టుడే ఇన్ డూయింగ్ వర్క్ ఆల్ ఆఫ్ అస్ టు టేక్ అ ఫార్వర్డ్ స్టెప్ అండ్ ఎంటర్ ది కమ్యూనిటీ
1: మన ఎముకలు అరిగేటట్టుగా మనం పనిచేస్తే దంతములు అరిగేటట్టుగా తినవచ్చు
0: ఇఫ్ యూ వర్క్ సో హార్డ్ దట్ అవర్ బోన్స్ విల్ గెట్ షార్పెండ్ దెన్ వీ కెన్ ఈట్ సో మచ్ సో వెల్ దట్ అవర్ టీత్
1: భగవంతుడు రెండు చేతులు అందించాడు
0: గాడ్ హెస్ గివెన్ అస్ టూ హ్యాండ్స్
1: రెండు చేతులను మాత్రం ముడుచుకొని నాకు పొట్ట నిండాలి పొట్ట నిండాలంటే ఎక్కడి నుంచి వస్తుంది
0: హోల్డింగ్ బోత్ యువర్ హ్యాండ్స్ అండ్ కీపింగ్ దెమ్ ఐడిల్
1: రెండు చేతులతో నీవు బాగా పనిచేస్తే ఒక్క పొట్ట నిండదా
0: ఇఫ్ యూ వర్క్ వెల్ విత్ టూ హ్యాండ్స్ కెన్ యూ నాట్ ఫీడ్ వన్
1: నీవు పని చేయటం లేదు కాబట్టి పొట్ట నిండటం లేదు
0: సిన్స్ యూఆర్ నాట్ డూయింగ్ ది వర్క్ యువర్
1: ఈనాడు లోకంలో పని చేయనటువంటి వాళ్ళు అధికమైపోతున్నారు
0: టుడే పీపుల్ హూ డూ నాట్ వర్క్ ఆర్ మెనీ
1: పొట్ట నింపుకునేటువంటి వాళ్ళు చాలా పెరిగిపోతున్నారు
0: దోస్ హూ వాంట్ టు ఫిల్ దర్ స్టమక్స్ ఆర్ మెనీ
1: అందువలననే ఇక్కడ ఆర్థికంగా కూడా దేశం దిగజారిపోతుంది
0: దిస్ ఈస్ ది రీజన్ వై ఎకనామికలీ ది కంట్రీ ఈస్ గోయింగ్ డౌన్
1: కనుకనే ప్రతి మానవుడు కూడా కష్టపడి పని చేయడానికి ప్రయత్నించాలి
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ వర్క్ హార్డ్
1: ఆ విధమైన యొక్క చెమటాచి మనం పనిచేసినప్పుడే మనం జీవితాన్ని సుఖంగా అనుభవించగలం
0: ఇఫ్ యూ కెన్ వర్క్ విత్ ఎ స్వెట్ ఆన్ యువర్ బ్రౌ యూ కెన్ ఎంజాయ్
1: ఎవరెవరి పని వారికి తగినట్టుగా మనం తీసుకోవాలి
0: వాట్ ఎవర్ వర్క్ ఈస్ ఆర్డైన్డ్ ఫర్ ఈచ్ పర్సన్
1: దీనినే సత్యసాయి సంస్థలు ఏదో వర్క్ ఈజ్ వర్షిప్ డ్యూటీ ఈజ్ గాడ్
0: దిస్ ఈస్ వై సత్యసాయి ఆర్గనైజేషన్స్ హావ్ బీన్ టోల్డ్ దట్ వర్క్ ఈజ్ వర్షిప్ డ్యూటీ ఈజ్ గాడ్
1: అంతేకాని కేవలం నీ యొక్క మనసు తెలియనట్లంతా నీవు పోకూడదు
0: ఆన్ ది అదర్ హ్యాండ్ యూ షుడ్ నాట్ మూవ్ అబౌట్ యాజ్ యువర్ మైండ్ గైడ్స్ యూ
1: నీవు విచారణాశక్తితో నీవు కొంతవరకు క్రియలు ఆచరించు
0: యూ షుడ్ హ్యావ్ ది ఎబిలిటీ టు డిస్టింగ్విష్ అండ్ విత్ దట్ ఎబిలిటీ టు ఎంక్వైర్ డూ యువర్
1: మనం ఆర్జించినటువంటి ధనాన్ని కొంతవరకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టండి
0: ది వెల్త్ విచ్ యూ హ్యావ్ ఎర్న్ పుట్ ఇట్ ఇన్ సమ్ సీక్రెట్ పాత్
1: దయ ధర్మము త్యాగము ఇవి మానవునికి సరి అయిన కీటుదాయి
0: కైండ్నెస్ గివింగ్ గిఫ్ట్ అండ్ సాక్రిఫైస్ ఆర్ ది త్రీ ఎసెన్షియల్ క్వాలిటీస్ ఫర్ మ్యాన్
1: అన్యాయము అక్రమము స్వార్థము అహంకారము అసూయ ఇవన్నీ కూడా లోభి యొక్క లక్షణాలు
0: ఇన్జస్టిస్ కాజింగ్ హర్ట్ టు అదర్స్ ఈగో అండ్ ప్రైడ్ దీస్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ గ్రీడీ పర్సన్
1: పరులను ఎప్పుడు కూడా మనం నిందించకూడదు ఇది మహాపాపం
0: వీ షుడ్ నెవర్ బ్లేమ్ అదర్స్ దిస్ ఈస్ ది గ్రేటెస్ట్ థింగ్
1: నీలో ఉన్నటువంటి దుర్గుణాలు నీవు చక్కదిద్దుకో
0: యూ కరెక్ట్ ది బ్యాడ్ క్వాలిటీస్ విచ్ ఆర్ ప్రెసెంట్
1: నీ నుండుకు కావలసినటువంటి దుర్గుణాలు పెట్టుకుని ఇతరులను అనేటువంటి అధికారం నీకు ఎక్కడ ఉంది
0: విత్ సో మెనీ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ యూ వాట్ రైట్ హ్యావ్ యూ టు ఫైండ్ బ్లేమ్ ఇన్ అదర్స్
1: నీ యొక్క దుర్గుణాలు నీవు చక్క చేసుకుని నీ మంచి గుణాలు నీవు అభివృద్ధి పరచుకో
0: కరెక్ట్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ప్రమోట్ యువర్ గుడ్ క్వాలిటీ
1: అప్పుడే మానవత్వం అభివృద్ధి చెందుతుంది
0: దెన్ హ్యూమన్ నేచర్ ఇన్ యూ కెన్ ప్రాస్పర్
1: ప్రేమ ప్రేమ ప్రేమ సత్యసాయి సంస్థల్లో ప్రేమనే ప్రధానమైన ప్రాణం.
0: ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్ లవ్ ఇస్ ది ఎసెన్షియల్.
1: ప్రేమనే ఒక భగవత్ స్వరూపము.
0: లవ్ ఇస్ ది ఫార్మ్ ఆఫ్
1: ప్రేమనే లేకపోతే ప్రపంచమే లేదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ దేర్ ఇస్ నో వరల్డ్.
1: ప్రతి మానవుని యొక్క జీవిత వృక్షం నందు కూడాను ప్రేమ అనేటువంటి ఫలం పండుతుండాలి.
0: ఇన్ ది ట్రీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ ది ఫ్రూట్ ఆఫ్ లవ్ ఈస్ ప్రెసెంట్.
1: ఈ ప్రేమ అనేటువంటి ఫలం పైన కొంత తృష్ణ అనేటువంటి చర్మం కప్పబడింది.
0: ఆన్ దిస్ ఫ్రూట్ ఆఫ్ లైఫ్ దర్ ఇస్ ఎ స్కిన్ విచ్ వీ మే కాల్ ది డిజైర్.
1: ఈ డిజైర్ అనేటువంటి చర్మము తీసివేయాలి.
0: వీ విల్ హావ్ టు రిమూవ్ ది స్కిన్ ఆఫ్ డిజైర్.
1: కొంత లోపలికి పోతానే అక్కడ అసూయ, అహంకారము, కోరిక అనేటువంటి కొన్ని విధమైన విత్తనాలు కూడా ఉంటాయి.
0: వెన్ వీ గో ఇన్ సైడ్ ది ఫ్రూట్ దేర్ వీ ఫైండ్ జెలసీ అండ్ ఈగో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సీడ్.
1: ఈ పైన ఉన్నటువంటి డిజైర్ అనేటువంటి చర్మమును లోపల ఉన్నటువంటి జెలసీ, అహంకారం అనేటువంటి యొక్క విత్తనాన్ని తీసివేస్తుగా ఆ రసాన్ని ఆనందంగా గ్రోలు.
0: వెన్ యూ రిమూవ్ ది స్కిన్ ఆఫ్ డిజైర్ అండ్ వెన్ యూ రిమూవ్ ది సీడ్స్ ఆఫ్ ఈగో అండ్ ప్రైడ్.
1: దీనిని ఉపనిషత్తునందు రసోవైసహాన్.
0: ఇట్స్ ఓన్లీ దెన్ దట్ యు కెన్ ఎంజాయ్ ది రస, ది జ్యూస్ ఇన్ ఇట్. దిస్ హెస్ బిన్ కాల్డ్ ఇన్ ది ఉపనిషత్ రసోవైసహ.
1: ఈ రసమును మనం ఆరగించినప్పుడే మానవత్వం అనేటువంటిది ఎంతైనా అభివృద్ధి అవుతుంది.
0: వెన్ యూ కెన్ ఎంజాయ్ దిస్ రస, దిస్ జ్యూస్, దెన్ హ్యూమన్ నేచర్ కెన్ బి ప్రమోటెడ్ టు ఎనీ ఎక్స్టెంట్ ఇన్ అస్.
1: దివ్యాత్మ స్వరూపులారా, దేశములో అనేక విధములైనటువంటి అశాంతులకు, అక్రమాలకు, అన్యాయములకు గురి అయినటువంటి ఈ సమయమునందు భక్తులైనటువంటి వారు, త్యాగులైనటువంటి వారు, మానవత్వాన్ని కలిగినటువంటి వారు ఈ దివ్య భావములను చూచుకొని అర్థము చేసుకుని చక్కగా ప్రవర్తించి అతి శీఘ్ర కాలమునంది భారతదేశమును పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైన దేశంగా తీర్చిదిద్దుతారని నేను ఆశిస్తున్నాను.
0: ది కంట్రీ విచ్ ఇస్ టుడే ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్జస్టిస్ అండ్ అన్ట్రూత్ వేర్ ఎవర్ యూ గో, ఐఎమ్ హోపింగ్ దట్ ది డివోటీస్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది సత్సాయి ఆర్గనైజేషన్స్ విల్ బి ఏబుల్ టు రిమూవ్ దీస్ థింగ్స్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: ఎప్పుడో మనం రిటైర్డ్ అయిన తర్వాత మనం పని చేసుకుందాము, సమాజ సేవ చేసుకుందాము, ఈ చిన్న వయసు లోపల సమాజ సేవ మనకెందుకు అని ఈ పిచ్చి భావంలో మీరు మునగకండి.
0: డూ నాట్ ఇమ్మర్స్ యువర్ సెల్ఫ్ ఇన్ ది ఫూలిష్ ఐడియా దట్ వీ విల్ డూ సర్వీస్ టు ది కమ్యూనిటీ సమ్ టైమ్ వెన్ వీ రిటైర్ సమ్ టైమ్ లేటర్ వై వైల్ వీఆర్ యంగ్.
1: ఆ రిటైర్ అయిన తర్వాత ఏమి చేస్తావు నువ్వు? నీకు ఇంకొకరితో సర్వీస్ చేయించుకోవాలి.
0: ఆఫ్టర్ రిటైరింగ్ వాట్ ఈస్ ది సర్వీస్ యూ కెన్ డూ? యూ విల్ హ్యావ్ టు గెట్ సర్వీస్ ఫ్రమ్ అదర్స్.
1: పద పద మంచు కింకరులు పాశములాగెడు వేళ.
0: When the messengers of death come to you and say, come along, your time is over, come, and when they drag you out.
1: Bandhuvul dabadaba baita bettudi niklaphamu ledani cheppu veda.
0: When your relations say that there is no further use, this man is going to die, put him outside the house.
1: Alu biddalun labalaba yetchu veda.
0: When your wife and children cry loudly.
1: Appudu neevu tarama harinamamu notanu balkai daram.
0: Then is it possible for you to utter the name of Hari?
1: No. Sari ainatvanti kaadu. Sharirikanga, manasikanga, anni vidhamulainatvanti yokka drudhatvamto undinappude manam service cheyali.
0: This is not possible. When your body is strong, when your mind is strong, we should do service.
1: Mana indriyalu nigrahapachukovali.
0: We should control our organs.
1: మన యొక్క శక్తిని అంతా కూడా సమాజ సేవలో దారబోయాలి.
0: We should use all our strength in the service to the community.
1: కనుకని సత్యసాయి సేవల యందు మానవ సేవనే మాధవ సేవ అని ప్రత్యేకమైనటువంటి యొక్క ఈ సర్వీస్ అనేటువంటి దానిని నియమిస్తూ వస్తున్నారు.
0: దట్ ఈస్ వై ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఇన్ ది బిలీఫ్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్.
1: ఈ సర్వీస్ అనేటువంటి దాంట్లో మన యొక్క బంధుత్వం పెరిగిపోతుంది.
0: ఇన్ సచ్ సర్వీస్ అవర్ రిలేషన్షిప్ విల్ బి ప్రమోటెడ్.
1: మానవత్వం అనేటువంటి దాని కూడా ఏకత్వంగా కూడుతుంది.
0: Human nature also will become one single human.
1: అనేకత్వంగా ఉండేటువంటి దానిని ఏకత్వంగా దర్శిస్తాం.
0: What we see in diversity, we will feel it as unity, one.
1: ఇదే నిజమైనటువంటి మానవత్వం.
0: This is true human quality.
1: ఒకదాన్ని అనేకంగా మనం చించకూడదు.
0: We should not diversify and make one thing into so many pieces.
1: కనుకని నేటి నుండి అయినా కూడాను శాంతి భావంతో, సత్య భావంతో, అనురాగ భావంతో, సమరస భావంతో మానవత్వం అనేటువంటి దాన్ని దివ్యత్వంగా అనుభవించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తాను.
0: సో అట్లీస్ట్ ఫ్రమ్ టుడే విత్ పీస్ ఇన్ యువర్ మైండ్ అండ్ విత్ ఫర్మ్నెస్ అండ్ విత్ ఫర్బేరెన్స్ ఐఎమ్ హోపింగ్ దట్ యు విల్ ఎక్స్పీరియన్స్ డివినిటీ ఇన్ ది కమ్యూనిటీ అండ్ ఐఎమ్ బ్లెస్సింగ్ యూ అండ్ ఐఎమ్ బ్రింగింగ్ దిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
1: ప్రేమ ముదిత మనసిక.

గుణములు సద్బుద్ధి సత్యనిరతి సద్గుణములు సద్బుద్ధి సత్యనిరతి భక్తి క్రమశిక్ష కర్తవ్య పాలనములు

0: primary virtues, the cleansed intellect, steady adherence to truth, devotion to God, disciplined senses, dedication to one's duty, these are the things that a teacher ought to seek in order to teach. And the pupil must learn these things in order to be a pupil.
1: ప్రేమ స్వరూపులైన అధ్యాపకులారా, విద్యార్థులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్,
1: విశాలమైన ఈ ప్రపంచమునందు అనంతమైన కాలము ప్రచండ మారుతం వలె అతి వేగంగా కదిలిపోతున్నది.
0: In this vast expanse of the world, times are becoming worse and great changes are happening very quickly.
1: Prema swaroopulaina adhyapakulara, vidyarthulara,
0: embodied

0: కర్తవ్యాన్ని గుర్తించుకొనక పూర్వమే కాయమును విసర్జించుతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ గివింగ్ అప్ హిస్ బాడీ ఈవెన్ బిఫోర్ హీ ఈజ్ ఏబుల్ టు రికగ్నైజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ.
0: కాయము ఏ నిమిత్తమై ఏర్పడినటువంటిదని ప్రతి వ్యక్తికిడను గుర్తించడం అత్యవసరం.
1: ఎవ్రీ పర్సన్ షుడ్ రికగ్నైజ్ హౌ ఇస్ ఇట్ ఆర్ వై ఇస్ ఇట్ దట్ హి హస్ బీన్ గివెన్ ది బాడీ.
0: పరోపకారార్థం ఇదం శరీరం.
1: ద బాడీ
0: ఒక కర్మాచరణ నిమిత్తమై మనకు ఈ కాయం ఏర్పడుతున్నది.
1: ద బాడీ హెస్ బీన్ గివెన్ టు అస్ ఇన్ ఆర్డర్ టు డూ సర్వీస్. In order to do work, this body has been endowed.
0: Karma ye nimittamai yerpadutunnadanaga kaalamunu pavitramu gaavinchukune nimittamai yerpadutunnadu.
1: And what is work? Work is to be done in order to make time sacred, sanctified.
0: Mana prati karma kudanu divyamainatuvanti yokka margam nandu pravesha pettutaku prayatninchali.
1: We must try to direct every work of ours in a holy path.
0: Prati karma kudanu aadhyatmikangane manamu uhistu raavali.
1: Every work has got to be looked upon as a spiritual task. Work has got to be transformed into worship.
0: Kanukane kayamu kaalamu karmamu ee moodinti yokka satyanni మొట్టమొదట అధ్యాపకులు గుర్తించాలి.
1: ది టీచర్స్ మస్ట్ ఫస్ట్ ఇవాల్యుయేట్ టైమ్ బాడీ వర్క్ ది హోలీనెస్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ.
0: కర్మాచరణ కోసం కాయము, కాలమును పవిత్రము చేసే నిమిత్తమై కర్మ అనేటువంటి రెండు పవిత్రమైనటువంటి ఒక అంశములను మనము నిరంతరము హృదయమునందు ఉంచుకోవాలి.
1: ద బాడీ హెస్ బీన్ గివెన్ ఫర్ ది సేక్ ఆఫ్ వర్క్ అండ్ వర్క్ హెస్ బీన్ ఈస్ టు బి డన్ ఇన్ ఆర్డర్ టు శాంక్టిఫై టైమ్. దీస్ టూ థింగ్స్ ఎవ్రీ పర్సన్ మస్ట్ ఇన్స్టిల్ ఇన్ టు హిస్ హార్ట్.
0: మానవుని ఉత్తమ గతికి గునిపోవునది లేక అధమస్థితికి త్రోయునది మానవుని యొక్క కర్మని.
1: ఇట్ ఈస్ ది వర్క్ దట్ మ్యాన్ డస్ దట్ ఐదర్ రైజెస్ హిమ్ to the spiritual height or lowers him to perdition.
0: Karma oka mirror vantidi.
1: Work is like a mirror.
0: Mana mundu pettinatvanti oka addamu mana yokka andachandamulu ye reetiga nirupistu unnado ade vidhamugane manavudu cheyu prati karma endukodanu manchi chedda anetvanti oka pratibimbalanu manaku అందిస్తూ ఉంటుండాలి.
1: జస్ట్ ఇస్ ఎ మిర్రర్, ఇఫ్ యు స్టాండ్ బిఫోర్ ఇట్ ఇట్ రివీల్స్ టు యు యువర్ ఫీచర్స్. సో టు ద వర్క్ దట్ యు డు రివీల్స్ టు అదర్స్ యువర్ క్యారెక్టర్ అండ్ యువర్ నేచర్.
0: కొంతమంది పనిలో ప్రారంభించుటకు పూర్వము పరమ శాంతంగా ఉండినట్టుగా కనిపిస్తారు.
1: సమ్ పీపుల్ బిఫోర్ దే బిగిన్ ఎనీ వర్క్ దే అపియర్ టు బి వెరీ కామ్ అండ్ పీస్ఫుల్.
0: పనిలో ప్రవేశించగానే కొన్ని విధములైనటువంటి యొక్క విసుగులు, కొన్ని విధములైనటువంటి యొక్క కోపములు ప్రదర్శిస్తుంటారు.
1: బట్ వన్స్ దే ఎంటర్ ఇంటూ వర్క్ దే బిగిన్ టు ఎగ్జిబిట్ ఎ సర్టన్ టైర్సమ్నెస్ ఆర్ వాంట్ ఆఫ్ ఎంథూజియాజం అండ్ ఈవెన్ సమ్ యాంగర్.
0: మరి కొంతమంది పనిలో ప్రారంభించక పూర్వము కొన్ని విధములైనటువంటి యొక్క అలజడతో నిండి ఉంటారు.
1: అదర్స్ before they start work they will have want of enthusiasm and they won't be very earnest about it.
0: Panilo kaamu praveshinchagane prashantamainatunti yokka karmalanu aacharistu pavitramainatunti bhavamula cheta danini anubhavistuntaru.
1: But after they enter the work they will do it with a calm and peaceful mind and very enthusiastically.
0: Kanuka panulu yende manavuni yokka pavitrata gaani అపవిత్రత కాని మనకు ప్రత్యక్షమవుతున్నది.
1: దేర్ఫోర్ అవర్ హోలీనెస్ ఆర్ అన్హోలీనెస్ ఈజ్ ఎవిడెంట్ ఇన్ ది వర్క్ దట్ వి డూ ఇన్ ది మేనర్ ఇన్ విచ్ వి డూ ది వర్క్.
0: కనుకనే భగవద్గీత యందు కర్మణ్యేవ అధికారస్య

0: మా ఫలేషు గదాచన.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ఇన్ ద గీత, ఫర్ వర్క్ అలోన్ యూ హ్యావ్ ద రైట్, యూ హ్యావ్ నో రైట్ ఫర్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ఫ్రూట్స్ దేర్ ఆఫ్.
0: మనము చేయు ప్రతి కర్మ యందు కూడాను ఒక విధమైనటువంటి యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి యొక్క గుణములు మనకు నిరూపిస్తూ వస్తుంటాయి.
1: ఎవ్రీ వర్క్ దట్ వి డూ హ్యాస్ గాట్ ఇన్ ఇట్ ది కాన్సిక్వెన్సెస్ దట్ విల్ కమ్ ఇన్ ద ఫ్యూచర్.
0: మొట్టమొదట మనము నిష్కామ కర్మలో ప్రవేశించడం అనేటువంటిది చాలా కష్టం.
1: Of course, it is very difficult in the beginning to enter into work about which we don't regard the consequence.
0: Dushta karma nunchi satya karma lo praveshinchi satkarma nunchi nishkama karma lo manam cheratam idi sariyaina margam.
1: We have got to enter into the real true work, and from good work we have got to proceed to work for which we don't desire the consequences.
0: కర్మ ఒక థర్మామీటర్ వంటిది.
1: వర్క్ ఈజ్ లైక్ ఎ థర్మామీటర్.
0: మానవుని యొక్క ఉష్ణము ఎంతవరకు ఉన్నది, ఎంతవరకు తగ్గినది అనేటువంటిది థర్మామీటర్ ఏ విధంగా చెప్పగలుగుతున్నదో అదే విధంగానే మానవుడు చేయు ప్రతి కర్మ కూడాను తనలో ఉన్నటువంటి తాపత్రయములు ఎంతవరకు చల్లారినవి, ఎంతవరకు అభివృద్ధి అయినవి, ఎంతవరకు కొంత నిల్చినవి అనేటువంటి యొక్క దీనిని నిరూపిస్తూ వస్తుంటాయి.
1: జస్ట్ ఇస్ ది థర్మామీటర్ షోస్ ది టెంపరేచర్ ఆఫ్ ది బాడీ, వెదర్ ఇట్ ఇస్ ఇంక్రీస్డ్ ఆర్ డిక్రీస్డ్. సో ఆల్సో ద వర్క్ దట్ ఎ పర్సన్ డస్ ఇండికేట్స్ ది ఇంక్రీజ్ ఇన్ వర్చ్యూ ఆర్ ఇన్ వైస్ ఆర్ హిస్ మోటివ్స్. ఇట్ కెన్ మెషర్ ది మోటివ్స్ అండ్ ది వైసెస్ అండ్ ది వర్చ్యూ.
0: కనుక మానవుడు సాత్విక గుణమునందున్నాడా లేక రాజసికమనందున్నాడా లేక తామసికమనందున్నాడా అనేటువంటి యొక్క నిర్ణయాన్ని మనం ఆచరించే కర్మలే నిరూపిస్తూ ఉన్నాయి.
1: The work that we do indicates whether a person has got a balanced mind or a passionate mind or a slothful, dull mind.
0: కనుకనే మానవుడు కర్మ ప్రవీణుడైపోయినప్పుడు, కర్మలో ప్రవేశించినప్పుడు, కర్మ సూర్యుడైనప్పుడే మన మానవత్వం యొక్క దివ్యత్వాన్ని నిరూపించుటకు వీలవుతుంది.
1: Therefore, it is only when a person becomes an expert in work or a heroic work or he takes up to sacred work that we can reveal our real inner nature.
0: మానవుడు పవిత్రమైనటువంటి కర్మల ద్వారా తన దివ్యత్వాన్ని దర్శించుకోవాలని కోరే అభిలషించేటువంటి మానవుడుకు మొట్టమొదట ఒక విధమైనటువంటి గుణము అవసరం.
1: ఫర్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు రివీల్ హిజ్ డివైన్ నేచర్, హిజ్ రియల్ నేచర్ త్రూ హిజ్ వర్క్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ మస్ట్ డెవలప్ వన్ పర్టిక్యులర్ క్వాలిటీ.
0: ఆ గుణమే శీలము.
1: దట్ క్వాలిటీ ఈజ్ వర్చ్యూ, వర్చ్యుయస్
0: క్యారెక్టర్,
1: వర్చ్యుయస్ క్యారెక్టర్.
0: ఇది చెడు తలంపులను ఏమాత్రం కూడా సహించదు.
1: ఇఫ్ యు గాట్ క్యారెక్టర్ you will never entertain any bad thought.
0: Antiye kaadu karma seelatvanni abhruddhi parichukuntu divya bhavalato taanu poshistu vastundi.
1: Not only that, it will make him do more and more work with greater and greater and better motives.
0: Antiye kaaka sanghika jeevitamunaku sarvottamainatundi sthananni kudanu అందిస్తుంది క్యారెక్టర్.
1: అండ్ క్యారెక్టర్ విల్ ఆల్సో ఎండవ్ హిమ్ విత్ ఎన్ ఎర్నెస్నెస్ ఇన్ సోషల్ వర్క్ అండ్ ఇన్ వర్క్ ఫర్ సొసైటీ.
0: ఇంతియే కాక అన్నమునకై జీవించుటకు ఇష్టపడక ఆశయాలకై జీవిస్తుంది క్యారెక్టర్.
1: అండ్ క్యారెక్టర్ ఆల్సో విల్ మేక్ ఎ పర్సన్ ఫీల్ దట్ యూ హావ్ టు లివ్ నాట్ ఫర్ ఫుడ్ బట్ ఫర్ సర్టన్ ఐడియల్స్.
0: ఈ విధమైనటువంటి క్యారెక్టర్ లేనటువంటి జీవితము కేవలము చీకటి మందిరంగా ఉంటాడు.
1: అండ్ లైఫ్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ లైక్ ఏ డార్క్ హౌస్.
0: త్రాడు తెగినటువంటి గాలిపటంగా ఉంటుంటది జీవితము.
1: ఇట్ విల్ బి లైక్ ఏ కైట్ విచ్ హస్ నో స్ట్రింగ్ అటాచ్డ్ టు ఇట్.
0: చల్లని రూపాయి వలె చలామణి అవుతుంటది క్యారెక్టర్ లేని జీవితం.
1: ఇట్ ఈస్ లైక్ ఎ కాయిన్, ఎ కౌంటర్ఫీట్ కాయిన్ దట్ వోంట్ బి యాక్సెప్టెడ్ బై ఎనీవన్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి క్యారెక్టరు ఈనాటి విద్యా బోధనలో కొంతవరకు సన్నగిల్లిపోవటం చేతనే విద్యా సంస్థలు విరివిగా విప్లవానికి గురి అవుతున్నవి.
1: ఇట్ ఈస్ బికాస్ ది ఎంఫసిస్ అపాన్ దిస్ క్యారెక్టర్ ఈస్ అబ్సెంట్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ నౌ వి హావ్ గాట్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఇన్ ది సొసైటీ.
0: ఇంతే కాక కేవలము విద్యావంతులమని విర్రవీగుచున్నామే కాని వివేక శూన్యులుగా చలాయన అవుతున్నాం.
1: Moreover, we pride ourselves as educated people and scholars, but we have not got character.
0: ఈనాడు విద్య యందు కేవలము గ్రంథ పరిచయం మాత్రమే మనం అనుభవిస్తున్నాము కాని ఆచరణమైనటువంటి యొక్క ప్రవర్తన యందు మనము అతి దూరంగా ఉంటున్నాం.
1: Today, the educated people are masters of so many books. But in actual practice of what the books contain and what they profess, they are failing badly.
0: Itti character nu manamu abhruddhi gavinche nimittamai Satya Sai Balavika, Satya Sai Vidya Vihar, Satya Sai Unnata Pathashala, Satya Sai Junior College, Satya Sai Degree College, ee vidhamainatundi perlato manamu అభివృద్ధి గావించుకుంటూ ప్రారంభం చేస్తున్నాం.
1: ఇట్ ఈస్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ క్యారెక్టర్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ దాట్ వీ హావ్ స్టార్టెడ్ బాల వికాస్, బాల విహార్, హై స్కూల్స్, జూనియర్ కాలేజ్ అండ్ అదర్ కాలేజెస్ ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
0: మనము ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ క్యారెక్టర్ అని అంటున్నాము, కానీ క్యారెక్టర్ అంటే ఏమిటో మనం తెలుసుకోవటానికి ప్రయత్నించడం లేదు.
1: వీ సే దట్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ క్యారెక్టర్. But what exactly is character, we have not yet understood.
0: Kevalam sakkarmala acharinchinanta matramana, bhajanalu chesinanta matramana, satsangamulo praveshinchinanta matramana, idi gunamulu yokka sahajamulu kaaneram.
1: It won't be a development of character if you partake in bhajan or if you join satsang, the company of others, and if you become a member of these organizations.
0: ఇవి ఒక విధమైనటువంటి క్యారెక్టర్ కు సంబంధించినటువంటివి కావు.
1: దీస్ ఆర్ నాట్ రిలేటెడ్ టు ది డెవలప్మెంట్ ఆఫ్ క్యారెక్టర్.
0: దుర్భావములు హృదయములో చేరకుండా చూసుకోవటం ఇది మొట్టమొదటి క్యారెక్టర్.
1: ది ఫస్ట్ స్టెప్ ఇన్ క్యారెక్టర్ ఈస్ టు సీ దట్ బ్యాడ్ ఐడియాస్ అండ్ థాట్స్ డు నాట్ ఎంటర్ అవర్ హార్ట్స్.
0: వాటిని క్రియాచరణలో దింపకుండా పోవటమే ఒక విధమైనటువంటి క్యారెక్టర్.
1: The character means that the words that you utter must be transformed into action.
0: Manamu edo oka paryayamu tappu chesinanta matramana adi tappu kaaneradu.
1: It doesn't matter, it is not a fault if once or you commit some fault.
0: Chesina tappune pade pade chesetvantide pedda tappu.
1: The greater mistake is to do the same fault again and again.
0: కనుక మనము తెలిసియో తెలియకయో పూర్వము మనము దుర్భావములను దుర్గుణములను కొంతవరకు విజృంభింపు చేసుకోవటం ఇది మానవుని యొక్క అసహజంగా ఉంటాడు.
1: ఇట్ ఈస్ కోర్స్ వెరీ అన్‌నేచురల్ ఫర్ ఎ పర్సన్ టు గో ఆన్ ఎంటర్టైనింగ్ ఐదర్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ బ్యాడ్ థాట్స్ ఇన్ హిస్ మైండ్.
0: కానీ ఇది తప్పు అని తెలుసుకున్న తర్వాత వాటిని తిరిగి ఆచరణ యందు పెట్టడానికి ఏమాత్రం కూడా మనము మనస్కరించకూడదు.
1: బట్ వన్స్ యూ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ బ్యాడ్ అండ్ దట్ ఇట్ షుడ్ నాట్ బి ఎంటర్టైన్డ్ యూ మస్ట్ సీ దట్ ఇట్ డజంట్ కమ్ అగైన్.
0: ఈనాడు మనం బాల వికాస్ నందు ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి గుణమును అభివృద్ధి పరిచేటువంటి మార్గాన్ని చేపట్టాలి.
1: టుడే ఇన్ ది బాల వికాస్ వీ మస్ట్ టేక్ అప్ దిస్ టాస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యారెక్టర్.
0: అయితే పిల్లలకు బోధించడానికి మనం ప్రయత్నం చేయటకు పూర్వము ఆ క్యారెక్టర్ ను మనము స్వజీవితములో ప్రదర్శించాలి, ప్రకటించాలి.
1: బట్ బిఫోర్ వి టీచ్ ఆర్ వి పర్సుయేడ్ ది స్టూడెంట్స్ టు డెవలప్ క్యారెక్టర్ వి మస్ట్ అవర్సెల్ఫ్ ఇన్ అవర్ ఓన్ లైఫ్ డెవలప్ ఇట్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
0: మనము అట్టి క్యారెక్టర్ ని నిత్య జీవితమునందు అనుభవించకుండా కేవలం పిల్లలకు మాత్రమే బోధించడానికి ప్రయత్నం చేస్తే ఇది ఏమాత్రం కూడా మనము దీని ఆశయాన్ని పూర్తి గావించలేము.
1: వి ఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ది ఐడియల్ ఇఫ్ వి డోంట్ అవర్ సెల్వ్స్ హ్యావ్ దట్ క్యారెక్టర్ బట్ ఇఫ్ యు గో ఆన్ టెలింగ్ ది స్టూడెంట్స్ టు హ్యావ్ దట్ క్యారెక్టర్.
0: మనం ఆచరించి పిల్లలకు అందించడానికి సంసిద్ధంగా ఉంటుండాలి అధ్యాపకుడు.
1: వి మస్ట్ ప్రాక్టీస్ ఇట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ దెన్ ఓన్లీ క్యాన్ వి కమ్యూనికేట్ ఇట్ టు ది స్టూడెంట్.
0: ఏ తప్పులు చేస్తే పిల్లలను మనం దండిస్తూ ఇది సరి అయినది కాదని వారిని మందలిస్తూ ఉంటున్నామో అలాంటి తప్పు మనము చేయకుండా చూసుకోవాలి.
1: వాట్ ఎవర్ మిస్టేక్స్ ఇఫ్ ది స్టూడెంట్స్ కమిట్ ఇఫ్ వి పనిష్ దెమ్ ఆర్ ఇఫ్ వి ఫైన్ ఫాల్ట్ విత్ దెమ్ వి మస్ట్ సీ దట్ వి డు నాట్ అవర్ సెల్వ్స్ కమిట్ దోస్ ఫాల్ట్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క నడవడికను పిల్లలకు అందించడంలోనే భవిష్యత్తు యొక్క క్షేమము ఆధారపడి ఉంటుండాలి.
1: The prosperity and peace of the future depends upon the students developing this kind of character and our practicing it.
0: ఈ ప్రపంచములో అన్నింటికంటే కూడాను విలువైనటువంటిది ఏమిటి అని మనం ప్రశ్నిస్తే కొంతమంది వెండి అనవచ్చు, కొంతమంది బంగారు అనవచ్చు, మరికొంతమంది వజ్రాలు అనవచ్చు.
1: What is the most precious thing in the world if you ask? Some people may say silver, some people may say gold, some others may say diamond.
0: Kani vendi bangaru diamonds kaadu viluvainatundi manavude viluvainatundi va.
1: But it is not silver or gold or diamond that is most precious. Man is the most precious thing in the world.
0: Manaku agocharamai apratyakshanga undinatundi yokka భూమి ఎందున్నటువంటి బంగారం కూడాను కనిపెట్టి దానిని పరిశుద్ధం చేసి విలువగా మార్చేటువంటి వాడు కూడాను మానవుడు.
1: ఇట్ ఈస్ మ్యాన్ హూ డిస్కవర్స్ ది వెయిన్స్ ఆఫ్ గోల్డ్ అండర్ ది ఎర్త్ అండ్ దెన్ టేక్స్ దెమ్ అవుట్ అండ్ ప్యూరిఫైస్ దెమ్ అండ్ బ్రింగ్స్ అవుట్ వాట్ ఈస్ వాట్ వి కాల్ వాల్యూ.
0: మొత్తుగా పడి ఉండినటువంటి ఒక స్టోన్ను తీసి అనేక విధములుగా దానిని కట్టింగ్స్ చేసి దానికి డైమండ్స్ గా మార్చి విలువను అందించేటువంటి వాడు మానవుడు.
1: ఇట్ ఈస్ మ్యాన్ హూ టేక్స్ ఎ లంప్ ఆఫ్ స్టోన్ అండ్ కట్స్ ఇట్ అండ్ మేక్స్ ఇట్ అండ్ రికగ్నైజెస్ ఇట్ ఈస్ డైమండ్ అండ్ మేక్స్ ఇట్ బ్రైట్ అండ్ షైనింగ్.
0: కనుక విలువైనటువంటి డైమండ్ కు విలువను అందించినటువంటి వాడు ఎవరు? మానవుడు.
1: హూ ఇస్ ఇట్ దేర్ఫోర్ దట్ హస్ గివెన్ వాల్యూ అండ్ ప్రైస్ టు ది డైమండ్? మ్యాన్.
0: కనుకనే అన్నింటికంటే విలువైనటువంటి వాడు మానవుడు.
1: Therefore, the most precious thing is man.
0: ఇటువంటి విలువైనటువంటి మానవ జాతిని మనము నిలుపుకొని దానిని కాపాడేటువంటి యొక్క ప్రయత్నము మానవుని యందు మాత్రమే ఉన్నది.
1: And man alone must substantiate this value and maintain it and prove that he is the most precious thing.
0: ప్రభుత్వము ప్రజల యొక్క క్షేమాన్ని కోరి అనేక శాసనాన్ని నియమించవచ్చు.
1: The government, in order to progress the prosperity of the country, makes a number of laws.
0: Manamuniki nitya jeevitamunaku sambandhinchinatundi sadupayamulu prabhutvam anekamuga erparchavachchu.
1: And they also can arrange for various things that are necessary for the daily living of man.
0: Pallala jeevitamulo aneka padugakka padutunnatundi variki చక్కని సదుపాయములు కూడా చేకూర్చవచ్చు.
1: అండ్ దే మే అఫోర్డ్ వేరియస్ ఆపర్చునిటీస్ అండ్ కంఫర్ట్స్ ఫర్ ద రూరల్ పీపుల్ హు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ పావర్టీ.
0: శాసనాలు ఎంత ఉత్తమమైనటువంటి అయినప్పటికీ దానిని ఆచరించేటువంటి ప్రజలు ఎందే ఉత్తమ భావములు లేకుండా ఇవన్నీ కూడా నిరుపయోగం.
1: బట్ వాట్ ఎవర్ ది మెషర్స్ అండ్ ది లాస్ దట్ ది గవర్నమెంట్ ఆర్ ది రూలర్స్ మైట్ బ్రింగ్ అబౌట్ the unless the people themselves have got the will to carry it out, it can't succeed.
0: Kanuka sadviniyoga parichetvanti yokka prajalu ee naadu entaina avasaram.
1: So what we want today are people who can make use, good use of the chances that
0: manavuniki kavalsinatvanti yokka sadupayamulu viriviga perugutunnayi.
1: Man has got all the things that are necessary for his happy life.
0: నిత్య జీవితమునకు సంబంధించినటువంటి సదుపాయములు కూడాను అనుకూలంలో అనేకంగా ఉంటున్నాయి.
1: And he has got many things that can give him a happy daily life.
0: చదువు సందేలయంద కావాల్సిన సమస్యలు ఏర్పడినాయి.
1: And you ask about education, there are so many institutions all over the world.
0: ధనార్జన మార్గముల కోట్లకు కలిగినవి.
1: And if you ask for means of earning money, you have got plenty.
0: కానీ మానవునికి ఏమాత్రం కూడాను తృప్తి శాంతి అనేటువంటిది కలగటం లేదు.
1: But in spite of all this, man has no contentment and man has no peace.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: అనగా తనలో ఉండినటువంటి యొక్క పవిత్రమైన మానవ గుణములు తాను అభివృద్ధి పరచుకోలేకపోవటం చేతనే సర్వ సదుపాయములు ఉండినప్పటికీ సంతోషాన్ని అనుభవించలేకపోతుంది.
1: It is because he has not developed the qualities of a human being that are latent in him that he suffers in spite of all these.
0: ఈనాడు మానవుని యొక్క మానవత్వాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి ఇది అవసరం.
1: Now what we must immediately attend to is the development of the humanness in man.
0: మనము పాశ్చాత్య దేశాల్లో అనేక విధముల సాంకేతిక విజ్ఞాన శాస్త్రము పెరిగిపోతున్నది.
1: ఇన్ ది వెస్టర్న్ కంట్రీస్ ది సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ వెరీ ఫాస్ట్.
0: చేపల వలె జలములో సంచరించడం కూడాను సులభంగా అభ్యసిస్తున్నాడు.
1: దే ఆర్ డెవలపింగ్ ది ఎబిలిటీ టు మూవ్ ఇన్ వాటర్ లైక్ ఎ ఫిష్.
0: పక్షుల వలె ఆకాశంలో సులభంగా ప్రయాణం చేయటం కూడాను తాను అభ్యసిస్తున్నాడు.
1: దే కెన్ ఫ్లై లైక్ బర్డ్స్ ఇన్ ది ఎయిర్.
0: కానీ మానవుని వలె భూమిపైన జీవించడానికి వాడు ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో అటెంప్ట్ టు లివ్ అపాన్ ది ఎర్త్ లైక్ మెన్.
0: మనము యొక్క భూమిపైన జీవించడానికి తగినటువంటి ప్రయత్నాన్ని మనం చెయ్యాలి. కానీ ఆకాశంలో సంచరించినా జలములో సంచరించినా మనం యొక్క జీవితము ఇది సరి అయినటువంటి యొక్క దీనిని అందుకోలేదు.
1: వి మస్ట్ ట్రై టు లివ్ అపాన్ ది ఎర్త్. దట్ ఈస్ వాట్ వీ షుడ్ ట్రై టు డూ అండ్ నాట్ ఫ్లై ఇన్ ది ఎయిర్ లైక్ ఎ బర్డ్ ఆర్ మూవింగ్ ది వాటర్. ముఖ్యంగా
0: ఈ మానవత్వం అంటే ఏమిటో మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దట్ యూ మస్ట్ ఐడెంటిఫై వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ మెంట్.
0: అప్పుడే మనము బాల వికాస్ బిడ్డలకు దీనిని బోధించడానికి ఒక విధమైన ధైర్యం ఏర్పడుతుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యూమన్నెస్ దట్ వీ క్యాన్ టీచ్ ది బాల వికాస్ పీపుల్.
0: మానవత్వం అంటే కేవలము తిండి నిద్రలతో జీవించుకుంటూ ఇంకా కొన్ని కొన్ని ఇంద్రియ భోగములను అనుభవించుకుంటూ ఏదో కాలమును వ్యర్థము గావించడం కోసం కాదు.
1: హ్యూమన్నెస్ డస్ నాట్ మీన్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ కేటరింగ్ టు ది సెన్సెస్ అండ్ సమ్ హౌ లివింగ్ అవుట్ దిస్ లైఫ్.
0: అయితే దీనిని మీరు కూడా చాలా మంది బైబిల్లో చదివి ఉంటుంటారు.
1: దిస్ యు మైట్ హావ్ రీడ్ ఇన్ ది బైబిల్ మెనీ ఆఫ్ యూ.
0: ఒకానొక సమయమునందు జీసస్ ఒక బజార్ లో నడుచుకుంటూ వెళుతున్నాడు.
1: వన్స్ జీసస్ వాస్ వాకింగ్ త్రూ ఏ బజార్.
0: ఒక కార్నర్ లోపల ఒక వ్యక్తి త్రాగి తాను మయమర్చి పడిపోయాడు.
1: And in one corner, he found a drunkard who had fallen senseless on the floor.
0: అతని దగ్గరికి జీసస్ వెళ్లి, నాయన, ఫ్రెండ్, ఏమిటి నీవు ఈ పరిస్థితిలో ఉంటున్నావు? ఎందుకు ఇంత త్రాగినా కూడాను ఇంత మయమర్చి త్రాగటం అనేటువంటిది ప్రమాదము, ఇది మంచిది కాదని బోధించాడు.
1: Then Jesus went to him and near him and said, Friend, how have you fallen like this? Even if you drink, you should not drink until you lose your consciousness.
0: అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ప్రభు, నాకు పూర్వము కన్నులు లేవు.
1: Then that person said, Lord, formerly I had no eyes, I was blind.
0: అప్పుడు జీవితం అంటే ఏమిటో నీకు అర్థం కాకుండా ఉండినాడు.
1: I didn't know what life means or meant.
0: అలాంటి పరిస్థితిలో మీరే నాకు ఈ కన్నులు ప్రసాదించారు.
1: At that time, you gave me eyes.
0: ఈ కన్నులు రావటం చేత ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భోగములంతా అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో నేను అనేక విధములుగా కూడాను త్రాగి దందనాలాడుతూ నా జీవితాన్ని ఈ విధంగా గడుపుతున్నాను.
1: యూ గేవ్ మీ ఐస్ అండ్ దెన్ ఆల్ ది జాయ్స్ అండ్ అదర్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ ఐ బికేమ్ కాన్షియస్ ఆఫ్ దెమ్ అండ్ దేర్ఫోర్ ఐ ఎంటర్డ్ ఇన్ టు దోస్ వరల్డ్లీ థింగ్స్.
0: చెప్పా అనుకున్నాడు జీసస్. మానవాతీతమైనటువంటి శక్తితో సహజ మానవునిగా చేసినందుకు వీడు మానవత్వాన్ని గుర్తించకుండా కేవలము త్రాగటం మాత్రమే మానవత్వం అనుకున్నాడా? ఛీ, ఇతని యొక్క జీవితము నా చేతులారనే పాడు చేశాను అని తనలో తాను చాలా బాధపడ్డాడు.
1: జీసస్ ఫెల్ట్ వాట్ ఐ యూజ్ మై సూపర్ హ్యూమన్ పవర్ ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ మ్యాన్ ఎ మ్యాన్ అండ్ దాట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ హిస్ బికమింగ్ లోవర్ దెన్ మ్యాన్. I should not have done this, merely giving him eyes.
0: Mari kontha dooram poyetappudiki maroka vyakti kaamandudai bazar nundi swechha viharam salputunnadu.
1: Another person, as he was going along the bazaar, he found a person who was mad after the senses,
0: lust,
1: who was suffering from lust and was moving about in a mad type of way.
0: Akkada suchadu Jesus nayana emti manavattam ante bazaar kukkala vale jeevinchatama manavattamu neevu ye vidhanga jeevisthunnavo adi street dogs kuda jeevinchadam leda emti nee vikaramo ani prashninchadu.
1: Then he went and told him, friend, what is this? Your life is worse than that of street dogs. How is it that this thing has happened to you?
0: అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ప్రభు, నాకు పూర్వము కుష్టి రోగం అనేటువంటిది ఉండేది.
1: Then he said, Lord, I was a leper once.
0: అది తమ యొక్క మానవాతీతమైన శక్తి ద్వారా దానిని నివారణ గావించారు.
1: Through your superhuman powers, I was relieved from that.
0: నేను కుష్టి రోగం ఉండినంత వరకు నా దగ్గరికి ఎవ్వరు కూడాను వచ్చేటువంటి వారు కాదు.
1: So long as I was a leper, nobody approached me.
0: అప్పుడు ఈ యొక్క ఇంద్రియముల యొక్క తత్వాన్ని నేను ఏ విధంగా కూడా అనుభవించడానికి వీలు కాక.
1: At that time, I could not enjoy my senses.
0: ఇప్పుడు చక్కని ఆరోగ్యాన్ని అందించటం చేత నేను ఈ మార్గంలో నేను జీవిస్తున్నాను.
1: Now you have given me very good health and therefore I am full of lust.
0: అప్పుడు జీసస్ అనుకున్నాడు, చీ, వీని రోగము నివారణ చేయటము ఈ విధమైనటువంటి యొక్క దుర్మార్గం అనుభవించుటక ఇది నా చేతులారానే ఇతని జీవితాన్ని నేను పాడు చేస్తున్నాను.
1: Then Jesus said, fie upon this. What? I have myself, out of my own hand, ruined this person.
0: అనగా జీవితం అంటే కేవలము ఇంద్రియ సుఖమును అనుభవించటం కాని లేక ఏదో త్రప్పత్రాగి ఈ ఆహార విహారములో జీవితమును అంతిమ గావించటం కాని కాదు.
1: Therefore, life does not mean merely catering to the senses or taking food and drink or living a life.
0: ఆకలి, దప్పులు, ఈ యొక్క ఇంద్రియముల ఆనందము, పసిపచ్చి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి. దీనికి మానవుడిగా ఎందుకు పుట్టాలి?
1: Even birds and beasts have got hunger and thirst and they cater to their senses. And animals. Why should we be born as men for this?
0: ఇంకా మానవుడిగా పుట్టి అనేక విద్యలు నేర్చి యూనివర్సిటీస్ కంతా పోయి ఉన్నత పట్టములు అందుకొని ఇంత విద్యావంతుడని పేరు పొంది కూడాను పశువుల వలె మనం జీవిస్తే ఇంకా మానవత్వం అనేటువంటిది ఏమిటి మనం?
1: అండ్ ఇఫ్ ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ యాజ్ మ్యాన్ అండ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ అండ్ గోయింగ్ టు యూనివర్సిటీస్ అండ్ గెటింగ్ ఎ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ అండ్ మూవింగ్ అబౌట్ లైక్ బిగ్ స్కాలర్స్, ఇఫ్ వీ డిసెండ్ టు దిస్ లెవెల్, what exactly is the purpose of life?
0: పశువులు ఏ హైస్కూల్ కు పోతున్నాయి, ఏ కళాశాలలో చదువుతున్నాయి?
1: Animals don't go to school or attend universities.
0: కనుక మనకంటే పశుపక్షి మృగాదులే చాలా బెటర్ గా కనిపిస్తున్నాయి.
1: Therefore it appears as if the animals are much better than ourselves.
0: పశుపక్షి మృగాదులకైనా ఒక సీజన్ ఒక రీజన్ ఉంది, కానీ ఈనాటి మానవులకు నో సీజన్ నో రీజన్.
1: ఈవెన్ బర్డ్స్ అండ్ అనిమల్స్ అండ్ బీస్ హావ్ గాట్ ఎ సర్టెన్ సీజన్ అండ్ సమ్ రీజన్, బట్ వి హ్యూమన్స్ హావ్ నో సీజన్ ఆర్ రీజన్.
0: ఇలాంటి సమయంలో మనము మానవులుగా పుట్టి మనము చేసేటువంటి పని ఏమిటి?
1: దేర్ఫోర్ అండర్ దీస్ కండిషన్స్ వాట్ ఆర్ వి డూయింగ్ హావింగ్ బీన్ బోర్న్ యాజ్ మ్యాన్.
0: ఈనాటి మానవ జాతిలో మూడు రకములైన యొక్క భావము కలిగినటువంటి వారి కలరు.
1: దెర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ మెన్ అట్ ది ప్రెసెంట్ టైమ్.
0: ఒక తరగతి వారు భక్తి రస భావముతో కూడి ఉంటారు.
1: వన్ టైప్ ఆఫ్ మెన్ హ్యావ్ గాట్ ద స్పిరిట్ ఆఫ్ డివోషన్,
0: ఇమోషనల్.
1: దే ఆర్ ఇమోషనల్, గవర్న్డ్ బై ఇమోషన్స్.
0: రెండవ తరగతి వారు క్రియాశీలులై ఉంటుంటారు.
1: ది అదర్ టైప్ ఆర్ యాంగ్షియస్ టు డూ వర్క్,
0: యాక్టివ్.
1: దే ఆర్ యాక్టివ్.
0: మూడవ తరగతి వారు నిరంతరము కూడాను విచారణత్వంలో ఉండి ఉంటారు.
1: ది థర్డ్ టైప్ ఆర్ ఇంటెలెక్చువల్ ఫర్ ఇన్క్వైరీ,
0: రేషనల్
1: అండ్ రేషనల్.
0: ఇమోషనల్, యాక్టివ్ అండ్
1: రేషనల్.
0: ఈ మూడు తరగతి వారిలో మొట్టమొదటి తరగతి వారు ఏదో ధ్యానము, భగవత్ చింతన, భజన, స్మరణ ఇత్యాది కార్యముల యందు తాము ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు.
1: అండ్ ది ఇమోషనల్ టైప్ ఆఫ్ పీపుల్, దే ఎంజాయ్ బ్లిస్ బై టేకింగ్ పార్ట్ ఇన్ భజన్ ఆర్ ఇన్ ది రెసిటేషన్ ఆర్ ది పిటిషన్ ఆఫ్ ది లార్డ్స్ నేమ్.
0: ఇంకా రెండవ తరగతి వారు కేవలము సేవకాభావమునందు నిరంతరము కర్మాచరణ యందే నిమగ్నులై ఉంటారు.
1: ది యాక్టివ్ టైప్ ఆఫ్ పీపుల్, దే టేక్ అప్ టు సోషల్ సర్వీస్ అండ్ వేరియస్ యాక్టివిటీస్ విచ్ విల్ ప్రొడ్యూస్ జాయ్ ఇన్ ది వరల్డ్.
0: ఇంకా మూడవ తరగతి వారు తమ యొక్క ధీశక్తి చేత తత్వ విచారణ యందే మునిగి ఉంటారు.
1: అండ్ రేషనల్ టైప్ ఆఫ్ పీపుల్, దే హావ్ గాట్ ది ఇంటెలెక్చువల్ ఫ్యాకల్టీ అండ్ దే వాంట్ ఇన్క్వైరింగ్ ఇన్ టు ది ట్రూత్.
0: ఈ మూడింటిని భక్తి, కర్మ, జ్ఞానము అనేటువంటి యొక్క మూడు మార్గములు యందు దీనిని ప్రచరిస్తూ వచ్చారు.
1: అండ్ దీస్ త్రీ టైప్స్ దే టేక్ అప్ టు ది భక్తి ఆర్ ద డివోషనల్ ఆస్పెక్ట్, ది కర్మ ఆర్ ది యాక్టివ్
0: వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్.
1: వర్క్ అండ్ దెన్ ది వర్షిప్ ఫర్ ది ఇమోషనల్, వర్క్ ఫర్ ది యాక్టివ్ అండ్ విజ్డమ్ ఫర్ ది రేషనల్.
0: అయితే ఈనాడు ఈ పదములకు ఈ కర్తవ్యములకు విపరీతమైనటువంటి అర్థములు మనము కల్పించి విపరీతమైన వికార మార్గమును అనుసరిస్తూ వస్తున్నాం.
1: బట్ అట్ ది ప్రెసెంట్ టైమ్ దీస్ వర్డ్స్ వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ హావ్ బీన్ డిస్ట్రాక్టెడ్ అండ్ గివెన్ ఈవెన్ ఆపోజిట్ మీనింగ్స్.
0: నిత్యానిత్య విషయ పరిశీలనయందు మాత్రమే విచారణ శక్తిని ప్రవేశపెట్టాలి.
1: ద రేషనల్ మైండ్ హస్ బి డివోటెడ్ టు ది డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది ట్రాన్సియంట్ అండ్ ది పర్మనెంట్.
0: సత్య సంకల్పము చేత విచారణ శక్తిని ప్రవేశపెట్టాలి.
1: In order to discover the truth, and that alone, the rational mind must
0: perceive. Aithe yinadu sankuchitamainatundi drishtito ee yokka vicharana shaktini prarambhisthunnaru.
1: But now intellectual inquiry is limited to low and narrow things.
0: Yinadu ee rational anetundi dantlo manamu swarthamainatundi margamunandu manam praveshapettunnam.
1: And the rational mind is now being devoted for selfish purposes.
0: వ్యక్తి యొక్క ఇష్ట అయిష్టములపైన మనము దీనిని ప్రవేశపెడుతున్నాం.
1: And the inquiry is dictated by the personal.
0: ఇక్కడ emotional, active, rational ఈ మూడు కూడాను మూడు భిన్నమైనటువంటివి కాదు.
1: But these emotional, active and rational are not three distinct and separate.
0: ఈ మూడు కూడాను ఒకదానినొకటి అనుసరించినటువంటివి.
1: They follow one the other.
0: ఈ మూడు కూడాను అవినాభావ సంబంధమైనటువంటివి.
1: They are three very much interrelated.
0: ఒకదానిని వదిలి మరొకటి ఉండుటకు వీలు కాదు.
1: You can't have one and the others separate.
0: కనుక ఎమోషనల్ అనేటువంటి భక్తి మార్గం నందు కూడాను కర్మ నేషనల్ అనేటువంటి కర్మ జ్ఞాన మార్గములు కూడాను ఇమిడి ఉంటున్నాయి.
1: Even in the emotional you have the active and the rational temperaments mixed.
0: ee active anetundi karma nendu kudanu ee yokka emotional rational rendu kudanu antarbhutamai untunnayi.
1: And in the activity that is being done by the active people, the emotional and the rational also.
0: ee rational nendu kudanu emotional and active rendu kudanu antarpravahanga untunnayi.
1: And in the rational also as an undercurrent you have got the emotional.
0: Kanuka rational anaga kevalamu కేవలం అతివాదులుగా మనం బయలుదేరటం అనేటువంటిది ఇది చాలా అపార్థం.
1: Therefore, if the rational people go on all by themselves without any emotional or active attitudes, that is also a wrong interpretation.
0: మనం రేషనల్ అనేటువంటిది పవిత్రమైనటువంటి దీశక్తిని ప్రకటించేటువంటిది.
1: Rational is, we must exhibit or develop.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: There is one example.
0: మనము ఒక స్టూల్ ఉంటుంటాది. స్టూల్.
1: There is a stool.
0: దానికి మూడు కాళ్ళు ఉంటుంటాయి.
1: It has got a three-legged stool.
0: ఈ మూడు కాళ్ళ లోపల కూడా ఒక కాలు లేకపోతే అది నిలచదు.
1: And if this three-legged stool has not got one leg, it can't stand.
0: అదే విధంగానే ఇందులో ఏ కాలు లేకపోయినా కానీ స్టూల్ పైన మనం కూర్చోటానికి వీలు కాదు.
1: And if there are no legs, we can't sit upon that stool.
0: ఇందులో మూడు కాళ్ళు ఏమిటంటే ఇమోషనల్, యాక్టివ్ అండ్ రేషనల్. ఈ మూడు మూడు కాళ్ళు.
1: These three, emotional, active and rational, are the three legs.
0: అనగా భక్తి, కర్మ, జ్ఞానము అనేటువంటి యొక్క మూడు పాదములు.
1: So work, worship and wisdom, these are the three legs.
0: దీనిపైన మరొకటి చక్కని నున్ను పైనటువంటి ఒక పలకను వేస్తాము.
1: And upon those three legs, we place a soft, fine, well-polished plank.
0: ఆ పీఠమే లేకపోతే మనం కూర్చోవటానికి వీలు కాదు.
1: If you have not got a plank over it, you can't sit on it.
0: కనుక ఎమోషనల్, యాక్టివ్, రేషనల్ అనే మూడు పాదముల పైన సర్వజన సమాన ప్రేమ అనేటువంటి ప్లేట్ను వేసినప్పుడే మనకు సరిగా దానికి స్థానం.
1: So upon these three legs, we must place the plank of love, equal for all.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆధారము కాళ్ళుగా తీసుకుని ఆదేయము పలకగా తీసుకున్నప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది దానిపైన విశ్రాంతి పొందడానికి వీలవుతుంది.
1: So if you got these three, active, emotional and rational as the legs, and if you got that universal love as the plank, then we can...
0: కనుక రేషనల్ యందు కూడాను ప్రేమ చాలా అవసరం.
1: Even the rational people should have...
0: యాక్టివ్ యందు కూడాను ప్రేమ అవసరం.
1: And in the active work also you must have love.
0: ఎమోషనల్ లో కూడాను ప్రేమ అవసరం.
1: And emotional also you must have
0: love. ఈ మూడింటి పైన ఈ ప్రేమ అనే ప్లేట్ను క్రూస్ వేసి బిగించినారు.
1: Because over all these you have got to screw the plate of the plank of love.
0: ee screw anetunte faith,
1: and the screw with which we fix this love is faith.
0: Prema anetunte palaka paina ee emotional, active, rational ane dantlo oka faith anetunte screw beginning.
1: And the more faith you have, the tighter the screw and the firmer it becomes.
0: ఈ ఫెయిత్ అనేటువంటిదేగిన లేకపోతే మూడు కాళ్ళు ఉండినా పలక ఉండినా ఎప్పుడో మన వల్ల పడద్రోస్తుంది.
1: If you have not got this faith which screws the whole thing, even if you have the three legs and even if you have the plank over it,
0: కనుక
1: you can't
0: confidence. ఈ యొక్క ఫెయిత్ అనేటువంటిది చాలా అవసరం.
1: Therefore this faith is a very important thing.
0: ఈ ఫెయిత్ అనేటువంటి దేనిపైన ఉంటుందంటే వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ మూడింటి పైన సమత్వమైనటువంటి విశ్వాసం ఉంటుందండి.
1: అండ్ వేర్ అపాన్ షుడ్ యూ హ్యావ్ ఫెయిత్ అపాన్? ఆల్ దీస్ త్రీ.
0: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ.
1: అనదర్ ఎగ్జాంపుల్.
0: ఫెయిత్ లేక అదే కాన్ఫిడెన్స్ లవ్ కు డిఫరెన్స్ ఉంది.
1: దేర్ ఈస్ లవ్. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్ అండ్ లవ్.
0: లవ్ ఉంటే చాలు కదా ఇంకా భగవంతుని పైన ఫెయిత్ ఎందుకు అని కూడా కొంతమంది వాదిస్తారు.
1: పీపుల్ మే ఆస్క్ ఇఫ్ ఇట్ ఈస్ లవ్ ఇస్ దట్ నాట్ ఎనఫ్, వై షుడ్ వి హ్యావ్ ఫెయిత్?
0: లవ్ వేరు, ఫెయిత్ వేరు, కాన్ఫిడెన్స్ వేరు.
1: లవ్ ఇస్ డిఫరెంట్, కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్.
0: ఏ విధంగా అని మనం
1: విచారించాం.
0: మన చిన్న బిడ్డ పైన చాలా ప్రేమ ఉంటుంటుంది తల్లికి.
1: వి హావ్ గాట్ గ్రేట్ లవ్ ఫర్ అవర్ లిటిల్ చైల్డ్ ద మదర్ విల్ హ్యావ్.
0: లవ్ ఉంది కానీ ఆ బిడ్డ చేతికి బంగారు గిన్నె అందించదు.
1: ఇట్ హస్ గాట్ లవ్ ఫర్ ది చైల్డ్ బట్ ఇట్ వోంట్ గివ్ ది చైల్డ్ ఎ గోల్డెన్ కప్.
0: కారణం ఏమిటంటే ఆ అమ్మాయి భద్రం చేసుకోలేదు అనేటువంటి ఒక ఆ కాన్ఫిడెన్స్ లేదు తల్లి.
1: బికాస్ ఇట్ ఇస్ నో కాన్ఫిడెన్స్ దట్ ది బేబీ విల్ హోల్డ్ దట్ థింగ్ సెక్యూర్లీ.
0: కనుక కాన్ఫిడెన్స్ వేరు, ఫెయిత్ ఒక లవ్ వేరు.
1: సో లవ్ ఇస్ డిఫరెంట్, కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్.
0: ఇక్కడ దైవత్వంలో ఏ రీతిగా ఉండాలంటే లవ్ అండ్ కాన్ఫిడెన్స్ రెండు కూడా ఉంటుండాలి.
1: బట్ ఇన్ ద డివైన్ వి మస్ట్ హావ్ బోత్ లవ్ అండ్ కాన్ఫిడెన్స్.
0: లవ్ అనేటువంటిది లౌకికమైనటువంటి దీంతో మనము అనుభవిస్తున్నాము.
1: లవ్ ఈజ్ నౌ బీయింగ్ ఎక్స్పీరియన్స్డ్ బై అస్ ఇన్ వరల్డ్లీ థింగ్.
0: ముఖ్యంగా సాయి సంస్థల వారు చక్కగా గుర్తించవలసినటువంటి విషయంలో ఇది చాలా ప్రధానం.
1: దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ ఇన్ ద సాయి ఆర్గనైజేషన్ టు రికగ్నైజ్.
0: సత్య సాయి ఆర్గనైజేషన్ లో సత్య, ధర్మ, శాంతి, ప్రేమ ఈ నాలుగు చాలా ప్రధానం అనుకుంటున్నాను.
1: ఇన్ ది సత్య సాయి ఆర్గనైజేషన్ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ,
0: ట్రూత్, రైటియస్నెస్, పీస్
1: అండ్ లవ్ ఆర్ ఎసెన్షియల్.
0: అయితే ఈ నాలుగు కూడాను గుణములకు సంబంధించినటువంటివా లేక గుణాతీతమైనటువంటివా అని విచారించాలి.
1: ఆర్ దీస్ ఫోర్ అటాచ్డ్ టు సమ్ క్వాలిటీ ఆర్ డు ఆర్ దే బియాండ్ క్వాలిటీ?
0: సత్యం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ ట్రూత్?
0: ట్రూత్ అంటే ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ.
1: ట్రూత్ ఈజ్ వన్ ఓన్లీ అండ్ నాట్ టూ.
0: ఈ ట్రూత్ దేనికి సంబంధించినటువంటిది?
1: టు వాట్ ఈస్ దిస్ ట్రూత్ రిలేటెడ్?
0: చూచింది చూచినట్టుగా, వినింది వినినట్టుగా, చెప్పింది చెప్పినట్టుగా, అనుభవించింది అనుభవించినట్టుగా చెప్పటం సత్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూత్ సింప్లీ టు సే టు రిపీట్ వాట్ యు హావ్ సీన్ ఆర్ టు రిలేట్ వాట్ యు హావ్ హెర్డ్ ఆర్ టు డిస్క్రైబ్ వాట్ యు హావ్ ఎక్స్పీరియన్స్డ్ కరెక్ట్లీ. సో దట్ ఈస్ నాట్ ట్రూత్.
0: కారణం ఏమిటనగా చూచిన కన్నులు కేవలము ఒక రోగముతో కూడిన జాండీస్ వస్తే అంత ఎల్లో కలర్ గా.
1: బట్ ఇఫ్ యు గెట్ జాండీస్ యు విల్ సీ ఆల్ కలర్స్ యాస్ యెల్లో.
0: కన్నులు కేవలం చూచిన దాన్ని చూచినట్టు చెప్తుంది గాని యథార్థాన్ని చెప్పటం లేదు.
1: ఐ కెన్ సీ ఓన్లీ స్పీక్ ఓన్లీ అబౌట్ వాట్ ఇట్ సీస్ అండ్ నాట్ అబౌట్ ట్రూత్.
0: కనుక కన్నులకు చెప్పేటువంటిది ట్రూత్ కాదు, టంగ్. ట్రూత్ కు టంగ్ కనెక్షన్.
1: ట్రూత్ ఇస్ కనెక్టెడ్ విత్ ది టంగ్.
0: అందువలనే సత్యం వదా, సత్యము చెప్పు. చెప్పటము నాలుగుకు మాత్రమే సంబంధం, కన్నులకు సంబంధం లేదు.
1: దట్ ఈస్ వై ది వేదాస్ సే స్పీక్ ది ట్రూత్ బికాస్ స్పీకింగ్ ఈస్ కనెక్టెడ్ విత్ ద టంగ్ నాట్ విత్ ది ఐ.
0: ఇంకా ధర్మము, సత్యము, ధర్మము. ధర్మము దేనికి సంబంధించింటే దేహానికి సంబంధించినటువంటిది, క్రియాచరణలో దాన్ని నిరూపించవలసినటువంటిది.
1: దెన్ వి కమ్ టు సెకండ్ రైచియస్నెస్ దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది బాడీ, ది ఎంటైర్ ఫిజికల్ బాడీ.
0: ధర్మము ధర్మమని ధర్మము చెప్పితే ప్రయోజనం లేదు. ధర్మం చరా, చేసి చూపించమన్నారు.
1: దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ సింప్లీ సేయింగ్. ఇట్ మస్ట్ బి యాక్టెడ్ దట్ ఈస్ వై ది వేదాస్ సే యాక్ట్ రైచియస్లీ.
0: ఇంకా శాంతి, శాంతి అనగా మనసుకు సంబంధించినటువంటి.
1: దెన్ వి హావ్ శాంతి దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది మైండ్.
0: ఇక్కడ వాక్, కాయ, మనస్సు, మనోవాక్ కాయములు ఈ మూడింటికి సంబంధించినటువంటివి సత్య, ధర్మ, శాంతి.
1: సత్య ఈజ్ ది వర్డ్ అండ్ ధర్మ ఈజ్ ది బాడీ అండ్ శాంతి ఈజ్ ది మైండ్.
0: కనుక త్రిపురణం, త్రికుణ, త్రికురణం.
1: సో ఇట్ ఈస్ ఏ ట్రిపుల్ ట్రినిటీ.
0: త్రీ థింగ్స్. సత్యము సాత్విక గుణం.
1: సత్యం ఈజ్ వాట్ వి కాల్ ది సాత్విక్ క్యారెక్టర్.
0: ధర్మమును ఆచరించేటువంటి దేహము రాజసిక గుణం.
1: ది బాడీ దట్ డస్ రైచియస్లీ ఈజ్ రాజసిక్, ఈజ్ యాక్టివ్.
0: మనసు తామసికము.
1: అండ్ మనస్ దట్ హెస్ గాట్ శాంతి ఈజ్ తామసిక్.
0: కనుక ఈ మూడు కూడాను సత్య, ధర్మ, శాంతి ఈ మూడు కూడాను సత్వరజో తమో గుణములకు సంబంధించినటువంటి.
1: సో ది సత్య, ధర్మ, శాంతి దీస్ త్రీ ఆర్ రిలేటెడ్ టు ది త్రీ క్వాలిటీస్ ఆఫ్ సత్వ, రజస్ అండ్ తమస్.
0: అయితే ఇంకా ప్రేమ ఏమిటి? ఈ మూడు గుణములకు అతీతమైనటువంటిది ప్రేమ.
1: దీస్ త్రీ క్వాలిటీస్, బట్ బియాండ్ దీస్ త్రీ క్వాలిటీస్ బియాండ్ వర్డ్ అండ్ బాడీ అండ్ మైండ్ వి హావ్
0: కనుకనే లవ్ ఈజ్ గాడ్ అన్నారు.
1: దట్ ఈస్ వై as God is above all qualities, love also is above all qualities, so love.
0: Kanuka manamu ee premanu gunamula daggariki, ee premanu dehamu daggariki, ee premanu manasu daggariki laakkovatam chetane ee prema kudanu maanijyam aipothundadi. మనోవాకాయములకు ఈ ప్రేమను ఆ స్థాయికి దిగజారి చేతనే మనము కొన్ని విధములైనటువంటి యొక్క అశాంతులకు గురి అయిపోతున్నాం. అది ఎప్పుడు కూడా ప్రేమ సాక్షిభూతమై ఉంటుండాలి.
1: యూనివర్సల్
0: ప్రేమ ఎప్పుడు దివ్యమైనటువంటిదిగానే ఉంటుండాలి.
1: దట్ డివైన్ లవ్ అండ్ యూనివర్సల్ లవ్ ఇస్ ఆల్వేస్.
0: నీ వాక్కును, నీ దేహమును, నీ మనస్సును ప్రేమ దగ్గరికి తీసుకుని పోవాలి, కానీ ప్రేమను నీ దేహం దగ్గరికి తీసుకురాకూడదు.
1: You take your word, your thought and deed higher up, raise it to the level of the universal divine love. Don't bring down the divine love to low level.
0: You may worship a picture as a god, but not God as a picture.
1: You may worship a picture as God, but don't make God a picture.
0: This tower, ee tavalu daivame ani pai pampinchu.
1: Call this tavel God and send it up. Higher up to God.
0: ఈ యొక్క స్పీకర్ ఒక దైవమే అని దీని దైవం దగ్గర తీసుకెళ్ళి
1: సప్లిమేట్ దిస్, రైజ్ దిస్ మై
0: చైర్ దైవమే అని తీసుకెళ్ళి.
1: చైర్ ఆల్సో ఇస్ గాడ్, బట్ డోంట్ బ్రింగ్ డౌన్ గాడ్ యాజ్ చైర్, బట్ ఎలివేట్ ది చైర్ యాజ్ గాడ్.
0: అంతేకాని దైవమే చైరు, దైవమే బట్ట, దైవమే స్పీకరు అని దైవాన్ని ఈ కింద స్థాయికి తీసుకురా.
1: డోంట్ బ్రింగ్ డౌన్ గాడ్ అండ్ సేయింగ్ గాడ్ ఈస్ ది చైర్, గాడ్ ఈస్ ది cloth, God is the mic.
0: కనుక మనము చిన్న దానిని కూడాను ఉన్నత స్థాయికి తీసుకుని పోవాలి, కానీ ఉన్నతమైనటువంటి దానిని దిగజ స్థాయికి తీసుకురాకూడదు.
1: ఆల్ లోవర్ థింగ్స్ మస్ట్ బి ఎలివేటెడ్ టు ది హైయెస్ట్ అండ్ నాట్ ది హైయెస్ట్ బ్రాట్ డౌన్.
0: కనుక సత్య సాయి యొక్క ఈ నాలుగు సత్య ధర్మ శాంతి ప్రేమలు ఈ నాలుగు పదములు కూడాను నాలుగు వేదముల యొక్క మహావాక్యముల వంటివి.
1: దీస్ ఫోర్ వర్డ్స్ సత్య ధర్మ శాంతి అండ్ ప్రేమ ఆర్ లైక్ ది ఫోర్ వేదస్, ది ఫోర్ గ్రేట్ యాక్సియమ్స్.
0: ఇది ఈ సత్య ధర్మ శాంతి మూడు కూడాను మనోవాక్యములకు సంబంధించినటువంటివి. ప్రేమ మాత్రము మూడింటికి అతీతమైనటువంటి.
1: అండ్ ది ఫస్ట్ త్రీ ఆర్ రిలేటెడ్ టు ద వర్డ్, ది థాట్ అండ్ ది డీడ్. బట్ లవ్
0: దీనిని మనం ఈనాడు పోల్చుకున్నప్పుడు ఇమోషనల్, యాక్టివ్, రేషనల్ ఈ మూడు కూడాను ఈ సత్య ధర్మ శాంతి.
1: నౌ ది ఇమోషనల్, ది యాక్టివ్ అండ్ ది రేషనల్, these are satya dharma shanti.
0: ఈ మూడు కూడాను కేవలం మూడు కాళ్ళ వంటివి.
1: అండ్ దీస్ ఆర్ ది త్రీ లెగ్స్.
0: దీని పైన ఉండినటువంటి యొక్క పేటే ఈ ప్రేమ.
1: అండ్ ది ప్లాంక్ అపాన్ దాట్ ఈస్ దిస్ యూనివర్సల్ లవ్.
0: ఈ విధముగా మనము ఆధ్యాత్మిక భావాన్ని లేక నైతిక గౌరవాన్ని, ప్రాపంచకము యొక్క తత్వాన్ని సమ్మిళితము గావించి తద్వారా మనము ప్రబోధ చేయడానికి ప్రయత్నించాలి.
1: We must try to teach this spiritual truth, this moral principle and these physical activities.
0: Mukhyanga manam adhyapakulam anetuvanti dantlo chaala takku sthayilo untunnattu variga manam bhavistunnam. Idi chaala porapatu.
1: We usually think that we teachers are a low profession.
0: Teachers anaga adhyapakulaku లోకములో ఉండిన అన్ని ఉద్యోగముల కంటే అధ్యాపక ఉద్యోగము చాలా ఉత్తమమైనటువంటిది, చాలా బాధ్యత కలిగినటువంటి.
1: Among all the professions that we have got in society, the teacher's profession is the noblest and the highest and the most important.
0: కారణం ఏమనగా భావి భారతోద్ధారకులుగా తయారు చేసేటువంటి వారు ఈ అధ్యాపకులు.
1: Because it is these teachers who shape the future and raise the level of the country.
0: భావి పౌరులుగా తయారు చేసేటువంటి వారు అధ్యాపకులు.
1: దే మేక్ ది ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ది వరల్డ్.
0: ప్రపంచమును పరిపాలన చేసేటువంటి యొక్క వీరులుగా తయారు చేసేటువంటి వారు అధ్యాపకులు.
1: దే మేక్ రెడీ ది హీరోస్ హూ విల్ గవర్న్ ది వరల్డ్ లేటర్ ఆన్.
0: ఈనాడు మనము లేత హృదయులైనటువంటి బాలబాలికలకు అధ్యాపకులు పవిత్రమైన భావములను వారికి బోధించటం చేత వారే భవిష్యత్తులో పరిపాలకులుగా కాబోతుంటారు.
1: If we only imbibe, make these tender hearts, imbibe noble ideals, then they will become the rulers of the world.
0: India lo meer vini untaru Balagangadhar Tilak.
1: In India you might have heard of Balagangadhar Tilak.
0: Aina ee yokka swarajyam yokka deenlo poratamulo undanje vestu poyadu.
1: He was one of the pioneers in the fight for independence of this country.
0: అలాంటి సమయంలో కొంతమంది మిత్రులు అతన్ని కూడి తిలక్ నీవు నిజంగా భారతదేశానికి స్వరాజ్యం వస్తే నీవు ప్రైమ్ మినిస్టర్ అవుతావా, లేక ఇంకేమైనా ప్రధానమైనటువంటి యొక్క మంత్రి పదవులు తీసుకుంటావా అని ప్రశ్నించారు.
1: At that time, some people asked him, Tilak, after getting independence, will you be the Prime Minister of this country or will you take up any other ministry?
0: అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఈ విధమైనటువంటి పరిపాలన అధికారిని కాను. కారణం ఏమనగా, నేను పరిపాలకునిగా తయారు చేసేటువంటి వాడినిగా తయారవుతాను అన్నాడు.
1: Then he said, no, I don't want to be one among the rulers. I want to prepare the rulers of the country.
0: పూనాలో నేను స్థాపించినటువంటి యొక్క హై స్కూల్లో నేను టీచర్ గా పోయి పనిచేస్తాను అన్నాడు.
1: I will be a teacher in one of the high schools in Pune city.
0: కారణం ఏమనగా, లేత హృదయులైన ఈ బాలబాలికలకు చక్కని తరబీదు ఇచ్చినప్పుడు, పరిపాలనా దక్షత వారి యందు ప్రవేశింపచేసినప్పుడే భవిష్యత్తులో మన భారతదేశము చక్కని ఆనందాన్ని అనుభవిస్తుంది అన్నాడు.
1: ఐ వాంట్ ఎన్ష్యూర్ ద ఫ్యూచర్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ బై టెలింగ్ ఆర్ టీచింగ్ దీస్ చిల్డ్రన్ గ్రేట్ ఐడియల్స్ అండ్
0: అదే విధముగానే కృష్ణుని యొక్క చరిత్ర యందు కూడాను, కృష్ణుడు మహావీరుడైనప్పటికీ, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అయినప్పటికీ అన్ని రాజ్యములు కూడాను జయించాడు, కానీ ఇతరులకు పట్టం కట్టుకుంటూ పోయాడు, కాని తాను ఒక రాజ్యానికి అధికారి కాలేదు.
1: సో ఆల్సో లార్డ్ కృష్ణ, దో హీ వాజ్ ఆమ్నిపొటెంట్, ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిషియంట్ అండ్ హూ న్యూ ఎవ్రీథింగ్, హీ ఎస్టాబ్లిష్డ్ ఎ నెంబర్ ఆఫ్ థ్రోన్స్ బట్ హీ నెవర్ ఆక్యుపైడ్ ఎ థ్రోన్.
0: అనగా తాను కింగ్స్ తయారు చేసినటువంటి కింగ్ మేకర్.
1: హీ వాజ్ నాట్ ఎ కింగ్, హీ వాజ్ ఎ కింగ్ మేకర్.
0: కింగ్ గొప్పవాడా, కింగ్ మేకర్ గొప్పవాడా?
1: ఇస్ ఎ కింగ్ గుడ్ గ్రేట్ ఆర్ ఇస్ ఎ కింగ్ మేకర్ గ్రేట్?
0: కింగ్ మేకర్ చాలా,
1: మేకర్ ఇస్ గ్రేట్.
0: అదే విధంగానే ఈనాడు అధ్యాపకులంతా కూడాను మనం పరిపాలకునిగా తయారు చేసేటువంటి వారు కనుక పరిపాలకుల కంటే అధ్యాపకులే గొప్పవారు.
1: సో బికాస్ ది టీచర్స్ ఆర్ ప్రిపేరింగ్ ద రూలర్స్ ఆఫ్ ది వరల్డ్ హియర్ ఆఫ్టర్, యూ ఆర్ గ్రేటర్ దెన్ ఈవెన్ ద రూలర్స్.
0: కనుక ఈ రూలర్స్ అంతా తయారు చేసేటువంటి వారు మీరు.
1: Therefore, you are the people who are preparing the rulers of the future.
0: Kanuka, mee prayatnam paina aadharapadi untundadi bhavishyat yokka desham yokka unnate.
1: On your efforts and efficiency depends the future of mankind.
0: Ee naadu meeru desham yokka pavitrata, desham yokka kshemamu, desham yokka saubhagyamu unnatamainatuntiga undalani meeru bhavinchetundi satyamaithe meeru ee karyamunandu deekshanu vahinchi sari ainatuvanti yokka పరిపాలకులుగా తయారు చేసేటువంటి బిడ్డలుగా మీరు తయారు చేయాలి.
1: ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దట్ యు ఆర్ ఎర్నెస్ట్ అబౌట్ క్రియేటింగ్ ఏ బెటర్ వరల్డ్, ఏ మోర్ పీస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ వరల్డ్, దెన్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు టీచ్ దీస్ చిల్డ్రన్.
0: వచ్చి చేరినటువంటి వారిలో ఎంతమంది నిజమైనటువంటి అధ్యాపకులుగా ఉంటారు?
1: అమంగ్ దోస్ పీపుల్ హూ ఆర్ హియర్, హౌ మెనీ ఆర్ ద రియల్ టీచర్స్?
0: కానీ అధ్యాపకులమని పేరు పెట్టుకుంటామే, కానీ అధ్యాపకులకు తగినటువంటి యొక్క ప్రయత్నములో పనిలో మనం పూర్తి నిమగ్నులు కావటం లేదు.
1: వి కాల్ అవర్సెల్వ్స్ టీచర్స్ బట్ వి ఆర్ నాట్ కంప్లీట్లీ ఇమర్స్డ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ దట్.
0: మీరు హృదయపూర్వకమైనటువంటి యొక్క మీ కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు హృదయపూర్వకమైనటువంటి ఫలితం కూడా మీకు లభిస్తుంటారు.
1: ఇఫ్ యూ డూ యువర్ డ్యూటీ విత్ యువర్ ఫుల్ హార్ట్ దెన్ యూ విల్ గెట్ ఆల్సో రిజల్ట్స్ దట్ విల్ సాటిస్ఫై యువర్.
0: ఉదాహరణ,
1: ఇవన్ ఎగ్జాంపుల్,
0: ఒక కాలేజీలో ఫుల్ టైం అపాయింట్ చేస్తాడు ఒక లెక్చర్ ను.
1: ఇన్ ఎ కాలేజ్ ఏ లెక్చరర్ ఇస్ అపాయింటెడ్ ఫుల్ టైం.
0: ఆ ఫుల్ టైం అపాయింట్ చేసినటువంటి వారికి ఫుల్ సాలరీ ఇస్తాం.
1: అండ్ హి ఇస్ గివెన్ ఫుల్ సాలరీ.
0: కానీ పార్ట్ టైం వర్క్ చేసేటువంటి వాడికి ఫుల్ సాలరీ ఇవ్వరు.
1: ది పార్ట్ టైం మ్యాన్ ఈస్ నాట్ గివెన్ ఫుల్ సాలరీ.
0: అదే విధంగానే మన ఫుల్ హార్ట్ తో మనం చేసినప్పుడు ఫుల్ గ్రేస్ అనేటువంటి సాలరీ వస్తుంది.
1: Therefore, if we do the work with full heart, we will get full grace.
0: అయితే మనం పార్ట్ టైం డివోషన్ గా చేస్తే పార్ట్ టైం సాలరీనే వస్తుంది.
2: You are listening to a divine discourse delivered by Bhagwan Shri Satya Sai Baba on the 1st of August 1981 during the Balvikas Gurus training camp.

0: స్వీటర్ దాన్ ద షుగర్, టేస్టియర్ దాన్ ద కర్డ్, టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ హనీ. టు అటర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇట్స్ రియల్లీ నెక్టరైన్. రిపీట్ గాడ్స్ నేమ్ ఓ మైండ్ ఎవ్రీ డే.
1: రామాయణం అనగా ఒక ఆదర్శమూర్తి అనేటువంటి మానవుని యొక్క తత్వమునే రామాయణమని పిలువబడుతూ వచ్చింది.
0: ఇట్స్ రామాయణ దట్ స్పీక్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ మ్యాన్.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శమూర్తి అయినటువంటి రాముడే.
0: ఎవ్రీ వన్ ఈజ్ ఎన్ టేస్టియర్ దాన్ దట్ ఆఫ్ హనీ. టు అటర్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఇట్స్ రియల్లీ నెక్టరైన్. రిపీట్ గాడ్స్ నేమ్ ఓ మైండ్ ఎవ్రీ డే.

0: తనను తాను విచారణ చేసుకున్నప్పుడు ఆ రాముని యొక్క ఆదర్శములు తన యందున్నవా అన్నటువంటి యొక్క విచారణ ప్రతి వ్యక్తి కూడా సల్పవలసినటువంటిది.
1: హౌఎవర్ వన్ హ్యాస్ టు డిస్కవర్ ఫైండ్ అవుట్ ఫర్ హిమ్సెల్ఫ్ వెదర్ దోస్ ఐడియల్స్ ఆఫ్ రామ ఆర్ ఇన్ హిమ్ ఆర్ నాట్.
0: వ్యక్తి ధర్మమును గురించి, కుటుంబ ధర్మమును గురించి, సామాజిక ధర్మమును గురించి, సర్వధర్మముల యొక్క ఏకత్వమే రామతత్వం అనేటువంటి సత్యాన్ని నిరూపించడమే రామాయణం యొక్క స్వరూపము.
1: Ramayana speaks of that eternal truth which speaks of the individual responsibilities, the family obligations and the social responsibilities, the essence in every aspect.
0: ఇది జరిగి వేల సంవత్సరముల పూర్వం అయినప్పటికీ,
1: though thousands of years passed,
0: ఇప్పటికి కూడాను అది క్షణ క్షణం కూడాను ఈ రామాయణం జరుగుతూనే ఉంటున్నది.
1: Ramayana is happening every moment, even this day.
0: రామతత్వం అనగా కేవలము శ్రీరామచంద్రుని యొక్క పేరును గురించి కాదు ఇది. రామ అనగా సీత, సీత యొక్క చరిత్రమునకే రామాయణము అని పేరు.
1: రామాయణ మీన్స్ ఇట్ ద హిస్టరీ ఆఫ్ సీత.
0: రమ అనగా స్త్రీ.
1: రమ ఈజ్ ఉమెన్.
0: ఈ స్త్రీ ఎవరు? సీతని.
1: దిస్ వెరీ ఉమెన్ ఈజ్ మదర్ సీత.
0: ఈ సీత భూజాత.
1: సీత ఈజ్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ఈ ప్రకృతి యందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని యొక్క తత్వమును సీతాతత్వంగానే మార్చుకోవాలి.
1: ఎవ్రీవన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు బి లైక్ సీత, హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్.
0: ప్రాకృత పుత్రుడైనటువంటి ప్రతి మానవుడు ఆదర్శమూర్తుడుగా తయారు కావాలి.
1: ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ షేప్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
0: వాల్మీకి రామును ఆదర్శమూర్తిగా మానవుడిగా విశ్వసించి రామాయణం రాస్తూ రాస్తూ కడపటికి రామచంద్రుడు సాక్షాత్ పరమాత్ముడే అని నిర్ణయం చేసుకున్నాడు.
1: వాల్మీకి ఇన్ హిస్ కంపోజిషన్ రామాయణ డిస్క్రైబ్డ్ రామచంద్ర యాజ్ అన్ ఐడియల్ పర్సన్, అల్టిమేట్లీ సెడ్ దట్ ఈస్ డివైన్ గాడ్ హిమ్సెల్ఫ్.
0: కానీ తులసిదాసు ఆ విధంగా కాదు.
1: But Tulsi Das did not do that way.
0: Ramule sakshat narayana murti ani prarambhinchi kattagadapatiki ee ramulu aadarsha murti ani ninnayinchukunnadu.
1: Tulsi Das in the beginning stated Rama is God himself and ended his composition work by telling that he is an ideal man.
0: Inga kamba narude narayundu, narayunde narudu. Ramule manavudu, manavude ramudu.
1: Kamba stated that the man is God and God is man.
0: ee vidhamuga aneka mandi aneka vidhamuluga kudanu rama charitramunu pavitram gaavinche nimittamai ee vidhamuga vrastu vacharu.
1: Like this, many of the compositions in Ramayana conveyed many of the sacred ideas.
0: ippati kala anugunyanga rama tattvamu prati vyaktiki kudanu atyavasarame.
1: The nature of Rama is most essential to every individual.
0: కోసల దేశంలో అయోధ్య అనేటువంటి పట్టణము చాలా ప్రధానమైనటువంటి పట్టణము.
1: అయోధ్య ఇస్ ద మెయిన్ సిటీ ఇన్ కోసల దేశ.
0: ఈ కోసల దేశంలో ముఖ్య పట్టణము అనగా కేంద్రము ఈ యొక్క అయోధ్య నగరము.
1: అయోధ్య ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ద కింగ్డమ్ కోసల.
0: ఇది మను చక్రవర్తి స్వయంగా నిర్మించినటువంటి యొక్క పట్టణము.
1: It is a city built by Manu emperor himself.
0: Inta sundaramainti pattanamu mari ye deshamunandu ekkada kudanu kanipinchadu.
1: Such a beautiful city you don't find anywhere in the world.
0: Aanade ee ayodhyalo yedantastulu enimidantastulu medalu undeetuntivi.
1: There in Ayodhya in those times you found mansions, seven storied buildings,
0: vishalamainti okka bazaarlu,
1: very wide streets.
0: ఆ బజారులు యందు అనేక విధములైనటువంటి సౌందర్యములు కల్పించి దీనిని మరింత ఆకర్షణీయంగా రూపొందింప చేస్తూ వచ్చారు అయోధ్యాపురవాసులు.
1: ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ అయోధ్య మేడ్ ఇట్ సో బ్యూటిఫుల్ విత్ ఆల్ ద డెకరేషన్ అరౌండ్.
0: ఆనాటి పరిస్థితులు యందు అయోధ్య అత్యంత సుందరముగా కనిపించేటువంటిది.
1: దోస్ సర్కమ్స్టాన్సెస్ అయోధ్య వాస్ వన్ ఆఫ్ బ్యూటీ అండ్ స్ప్లెండర్.
0: నీళ్లు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు.

0: ఈ భవనములు కేవలము రత్నముల చేత, ముత్యముల చేత కూర్పబడినటువంటి యొక్క అలంకారముల చేత కప్పబడినటువంటివి.
1: The building is decorated with all precious pearls and valuable diamonds.
0: ఈ రాజ్యమునకు దశరథుడు మహారాజు.
1: Dasharatha is emperor of this kingdom.
0: ఈ రాజు యొక్క ఆదర్శాన్ని ప్రజలు అనుభవిస్తూ వచ్చారు.
1: People experience all the ideals of that emperor Dasharatha.
0: దశరథుడు శాంతమూర్తి.
1: దశరథ
0: ప్రేమ స్వరూపుడు.
1: The one of peace and love.
0: నిర్మల నిష్కల నిలంకార స్వరూపుడు.
1: Is pure and selfless.
0: అతను ప్రజలే తన యొక్క ప్రాణములుగా భావించుకుని ప్రజోపకారాలను చేస్తూ వచ్చాడు.
1: దశరథ కన్సిడర్డ్ పీపుల్ హ్యాస్ వెరీ లైఫ్ అండ్ రెండర్డ్ ఆల్
0: పరిపాలన యందు తన బిడ్డల వలె భావిస్తూ వచ్చాడు దశరథుడు.
1: దశరథ కన్సిడర్డ్ పీపుల్ హ్యాస్ హిజ్ ఓన్ చిల్డ్రన్.
0: యథా రాజ తదా ప్రజాన, ఆనాటి ప్రజలు కూడాను ఈ దశరథుణ్ణి తండ్రి వలె విశ్వసించి ఇంత గొప్ప ఆదర్శమూర్తి మాకు లభ్యమైనాడని ఎంతో ఆనందించేటువంటి వారు.
1: పీపుల్ ఆల్సో హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దశరథ అండ్ దే వర్ సో హ్యాపీ టు హ్యావ్ హిమ్ యాజ్ ద కింగ్.
0: ఇంత పెద్ద రాజ్యమునకు 8 మంది మాత్రమే మంత్రులుగా నియమించుకున్నాడు.
1: సచ్ ఎ బిగ్ కింగ్డమ్ హ్యాడ్ ఓన్లీ 8 మినిస్టర్స్ టు అసిస్ట్ హిమ్.
0: వీరందరూ కూడా కేవలం భౌతికమైన వ్యవహారంలో మాత్రమే చూసుకుంటూ వచ్చేటువంటి వారు.
1: They only look after worldly matters.
0: వీరు సామాన్యమైనటువంటి మంత్రులు కాదు.
1: They are not ordinary ministers.
0: సకల శాస్త్రములను కూడా తెలిసినటువంటి వారు.
1: They are very well versed in texts.
0: గొప్ప విద్యావంతులు.
1: Highly educated.
0: గుణవంతులు.
1: One of virtue.
0: ఇంద్రియ నిగ్రహము గలవారు.
1: They have sense control.
0: స్వార్థ స్వప్రయోజనము లేనటువంటి వారు.
1: They have no selfishness and self-interest.
0: రాజు ఆజ్ఞను శిరసావహించి తమ ప్రాణములను అర్పించుటకు సంసిద్ధులయ్యేటువంటి వారు.
1: They are prepared to sacrifice their lives for the king and kingdom.
0: తమ బిడ్డలు ప్రజలు సర్వులు కూడాను ఏకంగా భావించుకుని వారిని పాలించేటువంటి వారు.
1: They consider the people around as their own children.
0: ఇంకా ఇరువురు పురోహితుడు.
1: దెన్ దేర్ ఇస్ పురోహిత్ ప్రీస్ట్.
0: వశిష్ఠుడు వామనుడు.
1: వశిష్ట
0: వామన్
1: వామన
0: వీరు కేవలము ధార్మికమైనటువంటి మార్గమును వైదికమైన మార్గములను ప్రబోధిస్తూ ప్రజల లోపల దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ప్రకటింపజేస్తూ వచ్చారు.
1: వశిష్ట అండ్ వామన ఆర్ ద టూ ప్రీస్ట్ దట్ హ్యావ్ షోన్ ది రైచువస్ పాత్ అండ్ ప్రొపగేటెడ్ ద వేదిక్ ప్రిన్సిపల్స్ టు ది ఎంటైర్ సొసైటీ దేర్.
0: ఈ విధముగా కూడాను అయోధ్య నగరమును అనేక విధములుగా ఆనందముతో ఉర్లూత రూగుస్తూ వచ్చారు.
1: ది ఎంటైర్ కింగ్డమ్ ఆఫ్ అయోధ్య ఇస్ ద వన్ ఆఫ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: ఎన్ని ఆనందములు, ఎన్ని అనుకూలములు, ఎన్ని సంతోషములు ఉండినప్పటికీ మహారాజుకు మాత్రము ఇంకా కొంచెం అసంతృప్తిగానే జీవిస్తూ వచ్చాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్ అండ్ హ్యాపీనెస్ అరౌండ్ స్టిల్ ద కింగ్ ఇస్
0: డిసాటిస్ఫైడ్. దశరథునకు చాలా బాధ కలిగిస్తూ వచ్చింది.
1: కింగ్ దశరథ వాజ్ ఫీలింగ్ సాడ్ అండ్ యాజ్ హి హాడ్ నో చిల్డ్రన్.
0: ఈ విధమైన విచారం జరుగుతుండగా సుమంతుడు రాజు దగ్గరికి వచ్చి రహస్యంగా కొన్ని విషయములు చెబుతూ వచ్చాడు.
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్ సుమంత అప్రోచ్డ్ ద కింగ్ అండ్ విస్పర్డ్ ఇన్ టు హిస్ ఇయర్ సర్టెన్ సీక్రెట్స్.
0: ప్రభు, అంగదేశం లోపల రోమర్షి అనేటువంటి ఒక రాజు ఉంటున్నాడు. రోమపాదుడు. రోమపాదుడు.
1: ఓ లార్డ్, దేర్ ఇస్ వన్ కింగ్ బై నేమ్ రోమపాద.
0: ఇతను అంగదేశమునకు రాజు.
1: హీఈస్ ది కింగ్ ఆఫ్ అంగదేశ.
0: ఈ రోమపాదుడు దశరథునకు చాలా మిత్రుడు.
1: రోమపాద ఇస్ ఎ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ దశరథ.
0: ఎన్నో సంవత్సరం నుంచి కూడాను ఒకరికొకరు స్నేహాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: దే ఆర్ ఇంటిమేట్ ఫ్రెండ్స్ ఫర్ లాంగ్ ఓవర్ ఇయర్స్.
0: ఆ రోమపాదునికి కూడాను పిల్లలు లేరు.
1: రోమపాద కింగ్ ఆల్సో హ్యాడ్ నో చిల్డ్రన్.
0: అందువల్ల అతను కూడాను విచారించుచుండగా మొట్టమొదట దశరథునకు కౌసల్యకు ఒక బిడ్డ పుట్టింది.
1: వెన్ రోమపాద వాజ్ ఆల్సో ఫీలింగ్ సో సాడ్, ఇట్ వాజ్ ఓన్లీ అట్ ద టైమ్ ద కౌసల్య బిగాట్.
0: ఆ బిడ్డ పేరే శాంతి.
1: ది నేమ్ ఆఫ్ ద డాటర్ ఇస్ శాంతి.
0: ఆ శాంతిని ఇంకా ముందుకు మనకు బిడ్డలు పుట్టగలరు అనేటువంటి విశ్వాసం చేత ఆ శాంతిని ఆ యొక్క రోమపాదునికి ఇచ్చాడు ఈ దశరథుడు.
1: శాంతి ది డాటర్ ఇస్ గివెన్ మ్యారేజ్ టు రోమపాద.
0: ఈ రోమపాదుడు ఆ శాంతిని అల్లారు ముద్దుగా పెంచి అనేక విధమైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు.
1: రోమపాద గేవ్ ఆల్ ది ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ టు దిస్ శాంతి అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్.
0: కనుక ఇతనికి బిడ్డలు లేకుండా పోవటం చేత ఈ శాంతి భర్త అయినటువంటి ఋషిసింహుడు అనేటువంటి మహాముని గొప్పవాడుగా ఉంటున్నాడు. అతన్ని పిలిపించి అశ్వమేధ యాగం చేయించటము చాలా ఉత్తమమని ఈ యొక్క సుమంతుడు బోధించాడు.
1: సుమంత సెడ్ దట్ అశ్వమేధ యాగ అన్ ఇంపార్టెంట్ సీక్రెట్ రిచువల్ హాస్ గాట్ టు బి పర్ఫార్మ్డ్.
0: మనసు చాలా విపరీతమైనటువంటి స్వరూపాన్ని ధరించేటువంటిది.
1: మైండ్ టేక్స్ ఎ వెరీ పెక్యూలియర్ ఫార్మ్.
0: ఎన్ని జన్మములు మారినప్పటికీ మనసు యొక్క స్వభావం మారదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ విల్ నాట్ చేంజ్.
0: మనం అనేక రూపములను మార్చుతున్నామే కానీ మనసు మాత్రం అన్ని రూపములు ఎందుకు ఒకే మనసే ఉంటుంటాది.
1: దో ద ఫార్మ్స్ చేంజ్ అగైన్ అండ్ అగైన్ బట్ ద మైండ్ రిమైన్స్.
0: ఈ మనసు ఎప్పుడు కూడా కోరికలు అనేటువంటి బీజములు నాటి
1: ద మైండ్ విల్ హ్యావ్ ది seed of desire sown,
0: కర్మలైన వృక్షములను పెంచి
1: and develop the tree of action,
0: అసంతృప్తి అనేటువంటి ఫలములను భుజించి
1: and we partake the
0: అశాంతిగా జీవితం గడిపేటువంటిది దీని స్వభావము.
1: And its nature is to confer, give us the restlessness.
0: కనుక ఈ మనసు యొక్క స్వభావం గుర్తించినటువంటి యొక్క సుమంతుడు,
1: సుమంత who has understood the nature of mind,
0: ఈ మహర్షిని పిలిపించి అశ్వమేధ యాగమును చేయించాలి అన్నాడు.
1: Summoned the sage and decided to conduct this Ashwamedha
0: Yaga. అనగా ఏమిటి అశ్వమేధ యాగం?
1: What is this Ashwamedha Yaga?
0: అశ్వం అనగా చెలించేటువంటిది.
1: అశ్వ, ద హార్స్ ఇస్ ద వన్ దట్
0: స్వేర్. మేధ అనగా బుద్ధి.
1: మేధ
0: చెలించేటువంటి మనసును స్థిరపరచుకోవటమే అశ్వమేధ యాగము.
1: To make that mind steady, which is wavering all
0: through. అశ్వమేధ.
1: అశ్వమేధ.
0: కనుక ఈ చెలించేటువంటి మనసును భ్రమింపచేయకుండా అరికట్టడమే ఈ అశ్వమేధ యాగము.
1: To control the mind, which is otherwise wavering.
0: ఇది బాహ్య రూపము లోపల అనేక విధములైనటువంటి మార్గములు బోధిస్తూ వచ్చాడు.
1: And this is taught in various ways.
0: కానీ ఈ మహారాజు తన యొక్క స్నేహితుడైనటువంటి అంగదేశపు రాజును పిలిపించాడు.
1: This king summoned the king of the Sangadesha.
0: ఈ రోమపాదుడు కూడాను ఇదే యుక్తిని ఈ యొక్క దశరథునికి ప్రబోధించాడు.
1: Romapada also taught in the same way to Dasharatha.
0: Maharaja,
1: O king,
0: na alludainatundi rishisimha untunnadu.
1: There's one rishisimha
0: anaga shanti bharta,
1: and who is the husband of
0: shanti. Adani pelipinchi neevu oka kratuvunu cheyali annadu.
1: You call him and you must conduct a ritual here.
0: Ee kratuvulopala putrakameshti kratuvu kudanu cheyavachunu annadu.
1: You can also perform another one called putrakameshti.
0: ఈ ఆశని పురస్కరించుకున్న దశరథుడు స్వయముగా సుమంతునితో చేరి అంగదేశమునకు వెళ్లాడు.
1: బేసింగ్ ఆన్ ది టీచింగ్ దశరథ వెంట్ అలాంగ్ విత్ సుమంత.
0: ఈ విధమైనటువంటి సమస్యలు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి మానవుని ఎందుకు ఇవి కలుగుతూనే ఉంటుంటాయి.
1: Such sort of problems have been seen right from the beginning.
0: చిత్తలేని మానవుడు జగత్తులో కానరాడు.
1: There is no one without anxiety, worry.
0: ఏదో ఒక విధమైనటువంటి చింత.
1: One sort of worry or other.
0: పుట్టుట ఒక చింత.
1: ద బర్త్ ఇస్ వరీ.
0: భూమి నుండుట చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: చెడుకు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్
0: ఒక చింత.
1: మిస్టరీ. ఇట్స్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ వరీ.
0: ఇన్ని చింతలతో కూడినటువంటి మానవుడు సంతోషంగా ఉంటుండాలంటే ఎలా సాధ్యమవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ కైండ్ టు బి హ్యాపీ విత్ ఆల్ దిస్ వరీస్ అండ్ ఎంగ్జైటీ?
0: ఈ చింతల నిమిత్తమే మానవత్వం ప్రాప్తించింది.
1: It's only because of this thought, the worry.
0: ఈ చింతలయందే సంతోషం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: There in this worry, there is happiness there.
0: సంతోషం అనేది ప్రత్యేకంగా మనకు కానరాదు.
1: You don't find happiness separate.
0: దుఃఖం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా లేదు.
1: Misery is not apart.
0: కష్ట సుఖమును రెండును కలిగియుండు.
1: It is a mixture, combination of pleasure and pain.
0: దీని విడదీయ ఎవ్వరి వశము కాదు.
1: No one can understand.
0: సుఖము ప్రత్యేకముగు ఎందు చూడబోము.
1: The pleasure is not separate.
0: కష్టము ఫలించనేని సుఖం బటందురు అని.
1: The fructification of the difficulty is the victory, happiness.
0: ఈ విధమైనటువంటి యొక్క చింతనతో దశరథుడు ఈ యొక్క అంగరాజుతో కూడి అనేక విధములుగా కూడాను ఊహలు పన్నుతున్నాడు.
1: దశరథ వాస్ ప్లానింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది కింగ్ ఆఫ్ దిస్ అంగరాజ్య.
0: ఇది ఈ విధంగా ఉండగా
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్
0: దేవతలు, సురులు, కిరులు, కింపురుషులు వీరందరూ కూడాను యోగులు కూడాను భగవంతుని దగ్గరికి వెళ్లి ప్రార్థనలు చేస్తూ వచ్చారు.
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్ ఆల్ ఏంజల్స్ సెలెస్టియల్ బాడీస్ ప్రే టు గాడ్.
0: అప్పుడు ఈ రావణ యొక్క ఘోరమైనటువంటి హింసలు అధికమవుతూ వచ్చాయి.
1: ద వికెట్ యాక్టివిటీ ఆఫ్
0: సాధువులను, మునులను, ఈ ఋషులను హింసించటము అధికమైపోయింది.
1: రావణ వాస్ హర్టింగ్ ఆల్ ద సేజెస్ అండ్ సెయింట్స్.
0: అప్పుడు వీరందరూ కూడాను బ్రహ్మ దగ్గరికి ప్రార్థించారు.
1: దే ఆల్ ప్రేడ్ టు బ్రహ్మ.
0: బ్రహ్మకుడను ఇచ్చినటువంటి వరాన్ని కొంచెం హెచ్చరింపజేశారు.
1: దే ఆల్సో రిమైండెడ్ హిమ్ ఆఫ్ ద బూన్ కన్సర్న్.
0: స్వామి, మీరు అతనికి ఏ విధమైన మరణము కలగకుండా ఉండేటట్టుగా అనుగ్రహించారు, కనుక అతన్ని ఏ విధంగా కూడా మరణించడానికి వీలవుతుంది.
1: ఆల్ సేజెస్ సెడ్ ఓ లార్డ్ యూ హ్యావ్ గ్రాంటెడ్ హిమ్ సో హ్యాస్ టు బి డెత్లెస్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దట్ హీ వుడ్ డై.
0: అప్పుడు బ్రహ్మ చెప్పాడు.
1: దెన్ బ్రహ్మ సెడ్,
0: పిచ్చివారలారా,
1: మ్యాడ్ పీపుల్,
0: నేనంత తెలివి తక్కువ వాడని కాదు.
1: ఐఎమ్ నాట్ దట్ ఫూలిష్.
0: వాడు అడగటం, నేను అనుగ్రహించటము, ఇది నిజమే.
1: His request and my boon are quite true.
0: ఆనాటి నుండి రావణునకు మానవులంటే కేవలం ఒక చిన్న పురుగుల వలె భావించేటువంటి వాడు.
1: సిన్స్ దట్ టైమ్ రావణ కన్సిడర్డ్ హ్యుమానిటీ యాజ్ ఇన్సెక్ట్స్.
0: దేవతల వల్ల కాని, సురుల వల్ల కాని, కిన్నుల వల్ల కాని, కింపురుషుల వల్ల కాని, ఎవరి వల్ల కూడాను నాకు మరణం రాకుండా ఉండాలి అని ఆశించాడు.
1: హీ థాట్ దట్ హీ విల్ నెవర్ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనీ మ్యాన్ ఆర్ ఏంజల్ ఆర్ ఎనీ సెలెస్టియల్ పర్సన్.
0: కానీ మానవుల వల్ల నాకు మరణం రాకూడదు అని వాడు ప్రార్థించలేదు.
1: బట్ దేర్ ఇన్ హిస్ ప్రేయర్ హీ డిడ్ంట్ ప్రే దట్ హీ విల్ నాట్ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్.
0: కనుక నేను అతన్ని ఏ విధంగా కూడా సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
1: హీ సెడ్ ఐ విల్ సర్టన్లీ సీ టు కిల్ హిమ్.
0: స్వామి, మీరు భగవంతుడు కదా, మానవులు అనేటువంటి స్వరూపాన్ని మీరు ఏ రీతిగా ధరించగలరు?
1: దెన్ దే సెడ్ ఓ గాడ్ యు ఆర్ వెరీ డివైన్ హౌ డు యూ టేక్ ద హ్యూమన్ ఫామ్.
0: దైవం మనుష్య రూపేణ,
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్.
0: నేను మనుష్య రూపమును ధరించి అయోధ్యలో ఉద్భవించి ఆ రాక్షసును సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
1: హీ సెడ్ దట్ ఐ విల్ టేక్ హ్యూమన్ ఫామ్ ఇన్ ది సిటీ ఆఫ్ అయోధ్య అండ్ కిల్ ఆల్ ద డీమన్స్ అరౌండ్.
0: ఇంకా ఎవరి వల్ల కూడాను రావణుడు మరణించడానికి అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ రావణ టు డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్
0: మానవ స్వరూపం చేతనే రావణు యొక్క మరణం ఇమిడి ఉంటున్నది.
1: రావణస్ డెత్ ఈజ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్ ఓన్లీ.
0: ఈ రెండింటికి సరి అయినటువంటి సంబంధ బాంధవ్యం ఏర్పడిపోయింది.
1: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ.
0: దశరథుడు యజ్ఞం యాగం చేయడానికి ప్రయత్నించడము,
1: దశరథ మేకింగ్ ప్రిపరేషన్,
0: దేవతలు కోరినటువంటి యొక్క దీనిని ఫలింపజేయడానికి ఈ విష్ణు అంగీకరించటము,
1: అండ్ లార్డ్ విష్ణు యాక్సెప్టింగ్ ద ప్రేయర్ ఆఫ్ రిషీస్,
0: ఇవి రెండు కూడాను మరొక వైపున ఒకదాని ఒకటి అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ వర్ ఆన్ ద రైజ్.
0: ఈ రిషీస్ నుండి వచ్చేసి అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా సల్పాడు.
1: ఋష్యసింహ కండక్టెడ్ దీస్ టూ థింగ్స్, అశ్వమేధ యాగ అండ్ ఆల్సో పుత్రకామేష్టి యాగ.
0: దశరథ యొక్క భక్తి ప్రపత్తుల చేత దైవ అనుగ్రహం తాను కటాక్షించి తాను ప్రత్యక్షమై పాయసాన్ని అందించాడు.
1: బికాస్ ఆఫ్ డివోషన్ స్టెడ్ఫాస్ట్నెస్ ఆఫ్ ఎంపరర్ దశరథ, హీ వాజ్ ద రెసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: భక్తావిష్టమును అనుగ్రహింపు చేసేటువంటి దాంట్లో భగవంతుడు చాలా సులభుడు.
1: ఇట్స్ క్వైట్ ఈజీ టు హ్యావ్ గాడ్ అవుట్ ఆఫ్ డివోషన్.
0: నిజమైన భక్తులు మాత్రం కనిపించడం లేదు, కానీ భగవత్ అనుగ్రహం సర్వత్రా ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ట్రూ డివోటీ యాజ్ సచ్, బట్ గాడ్స్ గ్రేస్ ఇస్ ఆల్ ప్రొవైడెడ్.
0: కానీ ఆనాటి దశరథుడు నిజమైనటువంటి భక్తుడు.
1: దోస్ టైమ్స్ దే వర్ ప్రెజెంట్ ట్రూ డివోటీ,
0: నిర్మల హృదయుడు,
1: ప్యూర్ హార్టెడ్,
0: నిస్వార్థపరుడు,
1: సెల్ఫ్లెస్.
0: దైవాన్ని హృదయమునందు ఇమిడ్చుకుని నిరంతరం కూడా దైవ చింతనలో కాలం గడిపేటువంటి వాడు.
1: దే స్పెంట్ ఆల్ ద టైమ్ థింకింగ్ చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్
0: సత్య ధర్మములే తన యొక్క నేత్రములు,
1: దేర్ ఐస్ హ్యాపెన్ టు బి ద
0: శాంతి ప్రేమలే తన యొక్క సూత్రములు,
1: ద పీస్ అండ్ లవ్ ఆర్ ప్రిన్సిపల్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క మాత్రం ఒక సూత్రంలో పెట్టుకుని తాను సర్వ శాస్త్రములు కూడాను ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: విత్ దీస్ ప్రిన్సిపల్స్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్స్ ఆర్ టాక్ టు ద వరల్డ్.
0: శాస్త్రం అనగా ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై సీక్రెట్?
0: శాసించినదంతా ఇను శాస్త్రమే.
1: దట్ విచ్ కమాండ్స్ ఈ శాస్త్ర,
0: ఏమి శాసించాడు?
1: వాట్ ఈజ్ ఇట్ కమాండెడ్?
0: ఈ యొక్క దశరథ రాజ్యమునందు సర్వ మానవులు కూడాను సమబుద్ధిని వహించాలి.
1: ఇన్ దిస్ కింగ్డమ్ ఆఫ్ దశరథ everybody should have the spirit of equality.
0: Dharmame manuvunika pradhana sutramga teeskovali.
1: They should go by the principle of righteousness.
0: Haschamunukaina asatyam aadakudadu.
1: They should never utter a lie even for
0: pedalukudanu attivare.
1: People who are of that sort.
0: Mantrukudanu maha pavitrule.
1: Ministers are sacred no doubt.
0: Yenaadaina kudanu ye rajyam naina kudanu ramarajyamga maarchalanukunte.
1: If you want to confer make any kingdom ramarajya.
0: Dasaratanu anti raju.
1: A king of the type of Dasharatha.
0: ఈ అష్టమంత్రుల వంటి మంత్రులు,
1: ministers of that type,
0: వశిష్ట వామన వంటి పురోహితులు ఉండినట్టే ఏ రాజ్యమైనా మనము రామరాజ్యంగా మార్చవచ్చు.
1: ఇఫ్ యూ హ్యావ్ ది ప్రీస్ట్ ఆఫ్ ది టైప్ ఆఫ్ వశిష్ట వామన, ఎనీ కింగ్డమ్ ఫర్
0: నాడు నేను ఏనాటికైనా కూడా రామరాజ్యంగా మనం రూపొందింపవచ్చు.
1: ఎనీ కింగ్డమ్ కెన్ బి షేప్డ్ ఇన్ టు రామరాజ్య.
0: కానీ రావణుని యొక్క గుణములు హృదయం నందు నాటుకుని రామరాజ్యమును స్థాపించాలంటే ఎలా సాధ్యమవుతుంది?
1: బట్ హ్యావింగ్ ఆల్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది రావణ, హౌ డు యు ఎక్స్పెక్ట్ టు హ్యావ్ రామరాజ్య?
0: కనుకనే ఈనాడు మనము సత్య ధర్మములను సరి అయిన మార్గంలో మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అడిహర్ టు ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: దశరథుడు ఈ విధమైనటువంటి క్రతువును పన్ని తద్వారా అనుగ్రహాన్ని అందుకున్నాడు.
1: దశరథ పర్ఫార్మ్ దిస్ రిచువల్ అండ్ వాస్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: అనేక మంది పండితులు, అనేక మంది మహనీయులు ఈ పాయసమును పంచేటువంటి విధానంలో అనేక రీతులుగా బోధిస్తూ వచ్చారు.
1: The scholars interpreted in various ways as the way how this pudding, payasa, is distributed.
0: ఇది ఏ కంప్యూటర్ కూడా సరైనటువంటి ఒక ఆన్సర్ ఇవ్వదు.
1: No one can give correct answer.
0: కానీ అది చాలా అసత్యం.
1: But that's all false.
0: దశరథుడు ముగ్గురు భార్యలు ఎందుకును సమానమైనటువంటి భావం నుంచుకున్నటువంటి వాడు.
1: Dasharatha had equal love towards all the three wives.
0: ముగ్గురికి సమానంగా పంచించాడు.
1: He distributed to all the three equally.
0: ఒకరికి అర్థమని, ఒకరికి కాలు భాగమని, దాంట్లో మరొక భాగం కోరికని ఏమిటేమిటో ఇవంత లెక్కలు రాస్తూ వచ్చారు.
1: పీపుల్ వెంట్ ఆన్ క్యాలిక్యులేటింగ్ దట్ హాఫ్ ఈస్ గివెన్ టు 1/3, 1/4.
0: ఈ విధమైనటువంటి భేద బుద్ధుడు దశరథుని ఎందుకు ఏనాడు లేదు.
1: Dasharatha had no differences of that sort.
0: ముగ్గురు భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయులు కూడా అన్యోన్యంగా ఒక తల్లి బిడ్డల వలె జీవిస్తూ వచ్చేవారు.
1: కౌసల్య, సుమిత్ర, కైకేయ, ఆల్ ద త్రీ వాయిస్ కండక్ట్ దెమ్సెల్ఫ్స్
0: వీరు జీవించినటువంటి వారు కాదు.
1: దేవర్ నాట్ సెపరేట్ ఎనీవే, నో డిఫరెన్సెస్.
0: రాసేటువంటి వారి యొక్క భేదభావాలను పురస్కరించుకుని రామాయణంలో అనేక లోపములు మనకు కనిపిస్తూ వచ్చాయి.
1: బేసింగ్ ఆన్ ద రైటర్స్ యూ ఫైండ్ సర్టన్ మిస్టేక్స్ దేర్.
0: కానీ పవిత్రమైన చరిత్రలు యందు ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రం కూడా లేవు.
1: బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇన్ ద సీక్రెట్ హిస్టరీ దేర్ ఇస్ నో మిస్టేక్ ఆర్ డిఫెక్ట్ ఈదర్.
0: సహజమైన, సంపూర్ణమైన, సంతోషకరమైనటువంటి యొక్క భావం నందు అందరి యందు కూడా సమత్వమే వహిస్తుంది.
1: In respect of natural total happiness, that all are same there.
0: Aa yogame samatvanni kudanu penchutundi.
1: And this very principle will help us to develop this yoga principle.
0: Kaika ee payasamunu aanandanga andukundi.
1: And the pudding is received happily by them.
0: Karanam em anaga?
1: Reason.
0: Kaikanu vivaham aadeka puramu,
1: prior to marrying Kaika,
0: Gargulu purohithuduga vachi,
1: గర్గ్య కేమ్ ఎస్ ద ప్రీస్ట్,
0: కైకకు పుట్టేటువంటి కుమారునికే రాజ్యం పట్టాభిషేకం చేయాలని ఈ యొక్క వాగ్దానం ఇచ్చినప్పుడే ఈ యొక్క కైక వివాహం ఆడుతుంది అన్నాడు.
1: గర్గ్య ద ప్రీస్ట్ సెడ్ దట్ కైక వుడ్ మ్యారీ దశరథ ఇఫ్ ఓన్లీ ద సన్ షీ వుడ్ బి గెట్ వుడ్ బి మేడ్ ఎ కింగ్.
0: కానీ పతులకు, సతులకు యొక్క ప్రాణం కూడాను అర్ధ భాగమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద హాఫ్ ఆఫ్ ద షేర్ గోస్ టు ద రెస్ట్ ఆఫ్ ది టూ.
0: కనుక దశరథుడు అక్కడ ఏ మాటను ఇవ్వడానికి పూనుకొనక ఇంటికి వచ్చి కౌసల్య, సుమిత్రను కొంతవరకు సంప్రదించాడు.
1: దశరథ డిడ్ నాట్ మేక్ ఎనీ ప్రామిస్, హీ కన్సల్టెడ్ కౌసల్య అండ్ సుమిత్ర.
0: కౌసల్య, సుమిత్రలు హృదయమును పుంపొందింపజేసుకుని అత్యంత ఆనందం చేత, నాథ మీరు ఏ బాధను పెట్టుకు పెట్టకండి, మనకు పుట్టేటువంటి కుమారులు భేద బుద్ధులు ఉండేటువంటి వారు పుట్టరు.
1: కౌసల్య, సుమిత్ర సెడ్, డోంట్ వరీ, ద చిల్డ్రన్ వీ వుడ్ హ్యావ్ ఇన్ ఫ్యూచర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ డిఫరెన్సెస్.
0: కైకను వివాహం ఆడి పుత్ర సంతానమును కనవన్నారు.
1: బెటర్ యు మ్యారీ కైక అండ్ హ్యావ్ చిల్డ్రన్.
0: అప్పుడే కైకతో వివాహం జరిగింది.
1: ఇట్ వాజ్ అట్ దట్ టైమ్ కైక వాస్ మ్యారీ.
0: ఆ వాగ్దానమును పురస్కరించుకుని కైకకు పుట్టేటువంటి వానికే ఈ రాజ్యం పట్టాభిషేకం చేస్తారని కైక చాలా సంతోషించింది.
1: కైక వాస్ వెరీ హ్యాపీ బికాస్ ఆఫ్ ద ప్రామిస్ మేడ్ దట్ ద ఫ్యూచర్ సన్ వుడ్ బి మేడ్ ద కింగ్.
0: కౌసల్య ప్రథమ భార్య కనుక పట్టపురాణి, ఆమెకు పుట్టినటువంటి పుత్రునికే జ్యేష్ఠ పుత్రుడు, అతనికే పట్టాభిషేకం అర్హత అన్నారు.
1: బట్ ఇట్ ఈస్ సెడ్ కౌసల్య బీయింగ్ ద క్వీన్ హర్ సన్ బీయింగ్ ది ఎల్డెస్ట్ షుడ్ బి కరోనేటెడ్.
0: కానీ సుమిత్రకు ఎట్టి ఆశలు లేవు.
1: సుమిత్ర హ్యాడ్ నో డిజైర్ ఎనీథింగ్.
0: ఎట్టి వాంఛలు లేవు.
1: నో ఆస్పిరేషన్.
0: ఆమె అందరితో కూడా మైత్రిగా ఉండేటువంటిది.
1: షీ వాజ్ ఎ ఫ్రెండ్ టు ది రెసిడెంట్స్.
0: ఆమె మనసు ఏ విధమైనటువంటి చలంపులు కూడాను చలించటకు కూడాను అవకాశం లేదు.
1: అట్ ద టైమ్ షీ హ్యాడ్ నో వేవరింగ్ మైండ్ ఎనీథింగ్.
0: ఆశ నిరాశలకు అతీతమైనటువంటి యొక్క మనసు ఆమెది.
1: హర్ మైండ్ ఇస్ బియాండ్ అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్.
0: సుఖ దుఃఖములకు కూడాను అతీతమైనటువంటి మనసు.
1: హర్ మైండ్ ఇస్ ట్రాన్సెండెంటల్ బియాండ్.
0: కనుక తనకు కుమారులు కావాలని కూడా తాను ఆశించలేదు.
1: హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ హర్ సన్ టు బి మేడ్ ఎ కింగ్.
0: అందరి ఎందుకు సౌమైత్రిగా ఉండటం చేతనే ఈమెను సౌమిత్రి అన్నారు, సుమిత్రి అని అన్నారు.
1: బికాస్ షీ హ్యాడ్ గాట్ దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ ఫ్రెండ్షిప్ విత్ ఆల్, షీ ఇస్ కాల్డ్ సుమిత్ర.
0: ఆమె శిరస్నానం చేసి
1: ఆఫ్టర్ హెడ్ బాత్
0: మేడ పైన తన కురులను ఆర్పుకుంటూ పాయసం కప్పు అక్కడ పెట్టింది.
1: షీ వాజ్ డ్రైయింగ్ హర్ హెయిర్ ఆన్ ద టెర్రస్.
0: ఈ లోపల ఒక గరుడ వచ్చి ఆ కప్పును ఎత్తుకుని పోయింది.
1: ఇన్ ద మీన్ టైమ్ ఎన్ ఈగిల్ కేమ్ అండ్ కాట్ హోల్డ్ ఆఫ్ దిస్ కప్ ఆఫ్ పుడింగ్.
0: ఇంకా తన పతి అయినటువంటి యొక్క దశరథుడు ఏ విధమైన కోపానికి గురి అవుతుందో అనేటువంటి భయంతో కిందికి దిగి వచ్చింది.
1: She is fear stricken because of the reprimand that she would
0: జరిగిన విషయం అంతా కూడాను కౌసల్య కైకకు చెప్పింది.
1: She narrated all the episode to Kausalya and Sumitra.
0: ఆ యొక్క సతులు కూడాను చాలా గొప్ప గుణవంతులు.
1: They are one of virtue.
0: నీ విచారపడకూడదు.
1: Don't worry, they said.
0: మేము దీన్ని సవరించుకుంటామని కైక కప్పులో భాగం అర్థము, కౌసల్య కప్పులో భాగం అర్థము, ఈమె కప్పులో పోసి ఈమె కూడాను సమర్థం చేశారు.
1: They said, don't worry, we will adjust now, rectify the defect. And Kaika gave half of her share, Kausalya gave half of her share.
0: కనుక కైక భాగంలో పుట్టినటువంటి వాడే ఈ యొక్క శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ది కైకాస్ హాఫ్ షేర్.
0: కౌసల్య భాగం నుంచి పుట్టినటువంటి వాడే లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హాఫ్ షేర్ ఆఫ్ కౌసల్య.
0: ఈ రామాయణమునకంతా కూడాను మూల నాయకుడు రాముడు.
1: ద మెయిన్ హీరో ఆఫ్ రామాయణ ఇస్ రామ.
0: కనుక ఈ రామునికి సరి అయినటువంటి యొక్క సారథి లక్ష్మణుడు.
1: ద కరెక్ట్ చారిటీయర్ టు రామ ఇస్ లక్ష్మణ.
0: ఉపనాయకుడు భరతుడు.
1: The next leader is Bharata.
0: భరతునకు సరైన సేవకుడు శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ ద ట్రూ సర్వెంట్ టు భరత.
0: కనుక శత్రుఘ్నుడు భరతుని ఆశ్రయిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న ఆల్వేస్ ఫాలోడ్ భరత.
0: లక్ష్మణుడు రాముని ఆశ్రయిస్తూ వచ్చాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఈ ఇరువురు సేవల ఎందుకూడను తమ యొక్క సత్యాన్ని తాము గుర్తించుకుంటూ వచ్చారు.
1: ఇన్ సర్వింగ్ దెమ్ దే హావ్ నోన్ దేర్ ట్రూ నేచర్.
0: ఈ పవిత్రమైన సేవలలో సార్థకం గావించుకునేటువంటి మహాపుత్రులను కన్నటువంటిదే ఈ సుమిత్ర.
1: Sumitra is the one who gave birth to these two, who could redeem their lives.
0: అదృష్టవంతురాలను నాకు పుట్టినటువంటి ఇరువురు కుమారులు కూడాను రామ భక్తుల యొక్క సేవలు చేస్తున్నారు.
1: ఐఎమ్ వెరీ లక్కీ, టూ ఆఫ్ మై సన్స్ సర్వ్ రామ అండ్ భరత.
0: ఇది రామాంశము, అది భరతాంశము.
1: వన్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ రామ, వైల్ ది అదర్ ఇస్ ది స్పార్క్ ఆఫ్ భరత.
0: ఏ అంశము ఆ అంశంలో చేరడానికి వీలవుతుంది.
1: నేచురలీ ది స్పార్క్ స్పార్క్.
0: మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు భగవంతుడు. అంత నా అంశములే.
1: దట్స్ వై గాడ్ సెడ్ ఇన్ గీత, ఎవ్రీథింగ్ ఈస్ ఓన్లీ మై స్పార్క్.
0: అంశములు తిరిగి ఏకం కావడం లోపల ఏమాత్రం ఆశ్చర్యం లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ సర్ప్రైజ్ ఇఫ్ ది స్పార్క్ మర్జెస్ ఇన్ టోటల్.
0: ఇది దీని యొక్క సహజము.
1: ఇట్స్ క్వైట్ నేచురల్.
0: కనుక లక్ష్మణుడు రామును అనుసరిస్తూ వచ్చాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఇంకా శత్రుఘ్నుడు భరతుని అనుసరిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: భరతుడు లేకపోతే శత్రుఘ్నుడు క్షణమైన నిలిచిలేడు.
1: శత్రుఘ్న విల్ నెవర్ లీవ్ ది కంపెనీ ఆఫ్ భరత.
0: శత్రుఘ్నుడు లేకపోతే భరతుడు కూడా నిద్రించలేడు.
1: భరత విల్ నెవర్ స్లీప్ వితౌట్.
0: అదే విధంగానే రామును లేకుండా లక్ష్మణుడు కూడాను ఒక క్షణమైనా ఉండలేడు.
1: లైక్ వైజ్ లక్ష్మణ కెన్ నాట్ బి.
0: లేకపోతే రాముని కూడాను క్షణమైనా నిద్రించలేడు.
1: సో ఆల్సో రామ విల్ నెవర్ స్లీప్ వితౌట్ లక్ష్మణ.
0: సంబంధం ఈ విధంగా మరి పెరుగుతూ వచ్చింది.
1: దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ హస్ గ్రోన్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: ఇది ఒకరు నేర్పితే కలిగేటువంటిది కాదు, వచ్చేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ టు బి టాట్.
0: ఇది దైవానుగ్రహం అనేటువంటిది, దైవం యొక్క పవిత్రమైన భావం అనేటువంటిది ఈ రీతిగా పెరుగుతూ వస్తుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ది డివైన్ గ్రేస్ అండ్ ది సాంక్టిటీ దట్ ఆర్
0: దైవ భావం అనేటువంటి చాలా చిత్ర విచిత్రములతో కూడేటువంటిది.
1: ది డివైన్ ఫీలింగ్ ఇస్ వెరీ మిస్టీరియస్.
0: దైవ భావం ఆశ్చర్యమైనటువంటి ఒక ఆనందాన్ని కూడా కలిగింపజేసేటువంటి.
1: ఇట్స్ ఓన్లీ ది డివైన్ ఫీలింగ్ దట్ గివ్స్ యూ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్ప్రైజ్. దీనిని
0: పురస్కరించుకొని యుద్ధములో లక్ష్మణుడు మూర్ఛిల్లిన సమయంలో రాముడు చెప్తున్నాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ వెన్ లక్ష్మణ ఫెయింటెడ్ రామ వెంట్ ఆన్ టెలింగ్.
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: ఈ విశాల ప్రపంచమనందు వెతికితే సీత వంటి భార్య అయినా చిక్కవచ్చును.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఏ వైఫ్ ఆఫ్ ది టైప్ ఆఫ్ సీత.
0: ఈ విశాల ప్రపంచం లోపల వెతికితే కౌసల్య వంటి తల్లి తల్లి అయినను లభించవచ్చును.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఏ మదర్ ఆఫ్ ది టైప్ ఆఫ్ కౌసల్య.
0: నా లక్ష్మణి వంటి సోదరుడు నాకు ఇంకా లభించడు అన్నాడు.
1: But yet it is impossible to get a brother of the type of
0: Lakshmana. అంత ప్రేమతో కూడినటువంటి వాడు రాముడు.
1: Rama had that sort of love.
0: ఈ విధమైనటువంటి సంబంధాలతో ఈ నలుగురు కూడాను నాలుగు వేద స్వరూపులై అభివృద్ధి చెందుతూ వచ్చారు.
1: ఆల్ దీస్ ఫోర్ బ్రదర్స్ హావ్ గ్రోన్ అలాంగ్ విత్ ద టైమ్స్ లైక్ వేదస్.
0: బాహ్యమైనటువంటి స్వరూపంలో
1: ఇన్ ది ఎక్స్టర్నల్ ఫామ్
0: వాక్కే ఉద్వేగము. వాక్
1: ద టాక్
0: ఉద్వేగము.
1: ఉద్వేగం ఋగ్వేదం.
0: మనస్సు యజుర్వేదము.
1: మైండ్ ఇస్ యజుర్వేద.
0: ఇంకా ప్రాణము సామవేదము.
1: లైఫ్ ఇస్ సమవేద.
0: బుద్ధి అధర్వణ వేదం,
1: ఇంటెలెక్ట్ ఇస్ అధర్వణ వేద.
0: ఈ నాలుగు వేదములు కూడాను రామ లక్ష్మణ భరత శత్రుగా వచ్చి పుట్టి దశరథుని గృహంలో నాలుగు వేదములు ఆడుకుంటున్నాయి.
1: All four Vedas have taken the form of these four brothers who are playing in the palace of Dasharatha.
0: ఈ నాలుగు వేదములను కూడాను ఎట్టి వేదములు కూడాను లేదు.
1: There is no difference among these four Vedas.
0: ఈ కేవలం రామ లక్ష్మణ భరత శత్రుగులు అనేటువంటి పిల్లలుగా మనం భావిస్తున్నాము.
1: వి కన్సిడర్ దెమ్ యాస్ చిల్డ్రన్ బాయ్స్.
0: సాక్షాత్ దైవ స్వరూపమే.
1: దే ఆర్ వెరీ డివైన్.
0: ప్రతి మానవుడు కూడా దైవ స్వరూపుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ డివైన్.
0: మానవాకారం ధరించినటువంటి మానవుడు దైవాను స్వరూపాన్ని పొందుతూ ఉంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ఓన్లీ హ్యూమన్
0: మానవుడు
1: అండ్ హీ థింక్స్ సో.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఈనాడు ఆదర్శమూర్తి అయిన రావునిగా విశ్వసించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ కన్సిడర్ దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ అన్ ఐడియల్ రామ.
0: పుట్టాడు, తన ఆదర్శాన్ని నిరూపించాడు, తిరిగి చాలించాడు తన కథను అనుకున్నంత మాత్రమున ఈ రామాయణం యొక్క అర్థము మనకు ఏమాత్రము బోధపడదు.
1: ఇఫ్ యూ థింక్ రామ ఇస్ బోర్న్ అండ్ హిస్ డెమోన్స్ట్రేటెడ్ ఐడియలిజం టు ద వరల్డ్ అండ్ హిస్ లైఫ్ ఎండెడ్,
0: రామును ప్రతి హృదయమునందు కూడాను రమించేటువంటి గుణంగా రూపొందుతూ ఉన్నాడు.
1: It's only Rama who has got all that blissful virtues.
0: Raminchetvanti atmane Rama swarupamu.
1: It's only that atma, the spirit, which is
0: Raminchetvanti hrudayam lenatvanti manavudu ee jagattulo kanaraadu.
1: In this world there is no one without the heart that is after bliss.
0: Kanuka idi aadhyatmika margamlo manam vicharana chesinappudu Ramulu anetunte vaadu pratyekaminchinatunte vaadu kaadu.
1: Therefore in spiritual path if we investigate Rama is
0: the Dasharathini kumarudu.
1: He is the son of Dasharatha.
0: Evaru ee Dasharathudu?
1: Who is Dasharatha?
0: Kosala deshamunaku raja.
1: Is it the king of Kosala kingdom?
0: ఇది కేవలం ఒక మహారాజా
1: ఆర్ ఎంపరర్?
0: కాదు కాదు, దశరథుడు.
1: దశరథ,
0: దశరథుడు అనగా దశేంద్రియములకు రథమైనటువంటిది ఈ దేహము.
1: దిస్ బాడీ ఇస్ ద చారియట్ ఆఫ్ 10 సెన్సెస్.
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు రెండు చేరినటువంటి దశేంద్రియములతో కూడినదే ఈ దేహం.
1: And five cognitive and cognitive senses, 10.
0: ఈ దశరథముతో కూడినటువంటి ఈ దేహమునకు పుట్టినటువంటి వారే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి కుమారులు.
1: So therefore Dasharatha, which is the body with all the 10 senses, has got four children.
0: కుమారులే ధర్మా అర్థ కామ మోక్షములు అనేటువంటి స్వరూపాన్ని ధరిస్తూ ప్రబోధిస్తూ వచ్చారు.
1: They represent the four objectives of life: dharma, righteousness, kama, desire, moksha, liberation.
0: ప్రతి మానవునకు ఈ జగత్తునందు జీవించాలంటే ధర్మార్థ కామ మోక్షములు అనేది ఈ పురుషార్థములు.
1: Therefore objectives of mankind are found in everybody.
0: ఈ పురుషార్థములు అనేటువంటిది లేకుండా వీడు పుణ్యుడు కాలేడు.
1: Without these objectives he will never be redeemed.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ ధర్మార్థకామ మోక్షం అనేటువంటి యొక్క మార్గమని శిరసావహించాలి.
1: Therefore everyone should follow these four principles, objectives.
0: ధర్మము మొట్టమొదటిది.
1: First one is righteousness.
0: రెండవది అర్థం అన్నారు.
1: Second is అర్థ.
0: ఈ అర్థము ధర్మరహితమైనటువంటిదిగా ఉండకూడదు.
1: The wealth should not be bereft of righteousness.
0: ధర్మముతో కూడినటువంటి అర్థాన్ని మనం అనుభవించాలి.
1: The wealth should be supported by dharma, righteousness.
0: ఇంకా కోరిక, ఈ కోరిక అనేటువంటిది కూడాను ధర్మమయమైనటువంటి దానితో మనం కోరాలి.
1: Kama, desire should also be righteous.
0: కనుకనే ధర్మ అర్థము, ధర్మ కామము, ధర్మ మోక్షము.
1: అండ్ దేర్ఫోర్ ద అర్థ వెల్ షుడ్ హావ్ ఫౌండేషన్ ధర్మ.
0: శ్రీరామచంద్రుడు
1: అండ్ శ్రీరామ ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ రైచ్.
0: రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు.
1: సో రామ ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ.
0: ఈ ధర్మమయమైనటువంటి దానిని మనము ఈ లోకమును అనుభవిస్తూ ధర్మమును ఆధారంగా తీసుకుని మన పురుషార్థములను మనము అనుభవించాలి.
1: Therefore we should lead our lives along the path of dharma and have various
0: ఈ ఈనాడు ప్రతి మానవునికి అత్యవసరం.
1: This is most essential to the modern man today.
0: ఈ పురుషార్థములు నాలుగు కూడాను కేవలము ఏ విధంగా కూడా చూడడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితిని పొందినాయి.
1: The present position is such that we don't have any idea of these four cardinal principles.
0: కనుకనే ధర్మార్థ కామ మోక్షమును మనం సాధించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: We should determine to accomplish, achieve all the four.
0: ధనము సంపాదించాలి.
1: We should earn money.
0: ఏ విధంగా సంపాదించాలి?
1: How should we earn?
0: ధర్మముతో ధనమును సంపాదించాలి.
1: We should earn righteously.
0: కోరికను నెరవేర్చుకోవాలి.
1: We should fulfill our desire.
0: ఏ విధంగా నెరవేర్చుకోవాలి?
1: How to fulfill?
0: ధర్మముతోనే మన వాంఛను నెరవేర్చుకోవాలి.
1: It is also through in the righteous path.
0: ధర్మమును విసర్జించి, ధర్మమును విసర్జించి కామం మనం పొందాలంటే అది సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు అచీవ్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్ లీవింగ్ గాడ్ అండ్ ధర్మ.
0: ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఈ ధర్మము ప్రకృతి యొక్క స్వరూపం.
1: దిస్ ధర్మ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ నేచర్.
0: ధర్మము తన యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వరూపాన్ని ధరించింది.
1: ధర్మ ఇస్ ఇన్ ఇట్స్ నేచురల్ ఫార్మ్.
0: ధర్మమునకు స్వతంత్రం లేదు.
1: ధర్మ ఇస్ నాట్ ఇండిపెండెంట్.
0: ధర్మమునకు నాయకుడు ఉన్నాడు.
1: ధర్మ హ్యాస్ ఎ మాస్టర్.
0: అతనే భగవంతుడు.
1: ద మాస్టర్ ఆఫ్ ధర్మ ఇస్ గాడ్.
0: కనుకనే ధర్మమునకు నాయకుడైన భగవంతుని విసర్జించి ధర్మమును ఆశించాలని అనగా ఆశించుతూ పోయాడు ఈ రావణుడు. ధర్మార్థ కామ మోక్షమునియందు
1: In these four objectives, dharma, arthakama, moksha.
0: Dharmamunu visarjinchi.
1: He has given up dharma.
0: Arthakamamunu matrame aashistu vacharu.
1: He is after the artha, the wealth and kama.
0: Anduvalane etanlo unnatundi durgunamulu dinadinamulaku abhirudhi avutu vachayi.
1: For that reason, the wicked qualities in Ravana were increasing day by day.
0: Ravana kodanu goppa vidyavantude.
1: Ravana is highly educated.
0: 64 vidyalu nechinatundi vaadu Ravulu.
1: He is an expert in 64 forms.
0: Ravana chustama 35 vidyalu nechinatundi vaadu.
1: Rama knows only 30.
0: Kani రామ విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టి జీర్ణింపజేసుకున్నాడు.
1: బట్ వాట్ ఆల్ దట్ రామ హాస్ లెర్న్డ్, హిస్ ప్రాక్టీస్ డైజెస్టెడ్ వాట్ ఆల్ హి రెడ్.
0: కానీ రావణుని విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా రూపొందినాయి.
1: యాజ్ రావణ డిడ్ నాట్ ప్రాక్టీస్ వాట్ ఆల్ హి రెడ్ అండ్ అక్వైర్డ్,
0: ఈ అజీర్ణ రోగం
1: డైజెషన్,
0: ఈ కామము,
1: దిస్ ఇండైజెషన్ ఇస్ దిస్ డిజైర్.
0: ఈ జీర్ణించుకున్నటువంటి యొక్క విద్యల యొక్క స్వరూపమే ధర్మము.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ధర్మ దట్ విల్ హెల్ప్ అస్.
0: ఇక్కడ ధర్మం వేరు కామం వేరు మారిపోయింది.
1: అండ్ టుడే ధర్మ అండ్ కామ ద డిజైర్ ఆర్
0: అపార్ట్. సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు, సాక్షాత్ కామస్వరూపుడు రావణుడు.
1: రామ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ, వైల్ రావణ ఇస్ ద ఫార్మ్ ఆఫ్
0: అధర్మము. కామము అధర్మము.
1: ద డిజైర్ ఇస్ అన్రైచువస్.
0: ఇది ధర్మము.
1: అండ్ దిస్
0: ఈ ధర్మాధర్మములు రెండింటికి పోటీలు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రైచియస్నెస్ అండ్ అన్రైచియస్నెస్.
0: రామును ధర్మమును అనుసరించడం చేత సత్యస్వరూపుడుగా రూపొందాడు.
1: యాజ్ రామ ఫాలోడ్ దిస్ రైచియస్నెస్ ఇస్ ది ట్రూ ఫార్మ్.
0: ధర్మాన్ని విసర్జించడం చేత రావణుడు అసత్య స్వరూపుడుగా మారాడు.
1: యాజ్ రావణ హాస్ గివెన్ అప్ ధర్మ ఇస్ వన్ ఆఫ్
0: ఫాల్స్. సత్యమున రెండింటికి ఎప్పుడు భేదం జరుగుతూనే ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్.
0: సత్యము నిత్యమైనటువంటిది.
1: ట్రూత్ ఇస్ ఎటర్నల్.
0: అసత్యము అశాశ్వతమైనటువంటిది.
1: ఫాల్స్హుడ్ ఇస్ టెంపరరీ.
0: నిత్య అశాశ్వతములు రెండింటి పోటీలు జరుగుతూనే ఉంటాయి.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ దట్ విచ్ ఇస్ టెంపరరీ.
0: కనుక ఈనాడు మనము సత్య ధర్మమును మనం పాటిస్తూ రావాలి.
1: సో వీ షుడ్ అబ్జర్వ్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ఈ సత్య ధర్మముల కంటే సాక్షాత్ పరమాత్ముడు మరొకడు లేడు.
1: దేర్ ఇస్ నో గాడ్ అదర్ దాన్ దీస్ టూ. సత్య
0: ఈ రామతత్వమునందు అనేక విధములైనటువంటి రహస్యములు ఉంటున్నవి.
1: దట్ సో మెనీ సీక్రెట్స్ ఆఫ్ దట్ సార్ట్.
0: ఈ ప్రాపంచికంగా లౌకికంగా ప్రాకృతికంగా మనం విచారణ చేసినప్పుడు,
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ఫ్రమ్ ది వరల్డ్లీ ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ,
0: ఈ కథ మనకు ఆదర్శవంతమైనటువంటి కథగా రూపొందుతుంది.
1: దెన్ ది స్టోరీ వుడ్ బి ఐడియల్.
0: ప్రతి మానవుడు కూడాను సమాజంలో ఏ విధంగా జీవించాలి,
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హౌ షుడ్ హి కండక్ట్ హింసెల్ఫ్,
0: కుటుంబంలో ఏ విధమైనటువంటి ఐకమత్యాన్ని మనం పొందాలి,
1: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీస్ టు బి అచీవ్డ్,
0: మానవత్వంలో వ్యక్తిత్వాన్ని ఏ రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి,
1: హౌ టు ఫాస్టర్ ది స్పిరిట్ ఆఫ్ ఇండివిజువాలిటీ,
0: ఇవన్నీ కూడా రామాయణంలో ఉన్నటువంటి మహాసూత్రములే.
1: ఆల్ దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ కంటైన్డ్ ఇన్ రామాయణ.
0: వ్యక్తిత్వంగా మనం రూపొందినప్పుడే,
1: when we shape ourselves as
0: kutumbamlo aadarshavantamainatundi vyaktiga manu roopondutamu,
1: then you'll be ideal in the family.
0: aadarshavantamainatundi yokka kutumbanni manu anusarinchinappude samajamlo manu aadarshaprayamainatundi mahaveerulu ga roopondutamu.
1: when there is ideal family there will be ideal society.
0: ఈ విధంగా నటించియే రాముడు ఆదర్శ పురుషుడుగా రూపొందాడు.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ దిస్ డైరెక్షన్ రామ ఈజ్ అన్ ఐడియల్.
0: ఆదర్శ మూర్తిగా ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
1: హియాస్ పబ్లిసైజ్డ్ వాట్ ఐడియలిజం ఈజ్.
0: సుఖ దుఃఖమును సమతత్వంతో బోధించుకుంటూ వచ్చాడు.
1: హి హాడ్ గాట్ ది ఈక్వానిమిటీ బిట్వీన్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: జగత్తునందు ఏకాత్మను ప్రబోధించుతూ వచ్చాడు.
1: హి టాట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ యూనిటీ టు ది వరల్డ్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ, అందరి ఎందు ఉండినటువంటి రమింపజేసేటువంటి రాముడు సర్వభూతములు ఎందు ఉంటున్నాడు.
1: రామ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: రాముడు అనగా కేవలం దశరథ కుమారుడు మాత్రమే కాదు.
1: వి షుడ్ నాట్ థింక్ దట్ హీస్ మేర్లీ సన్ ఆఫ్ ద
0: గాడ్. భౌతికంగా అతను ఒక స్వరూపమే.
1: ఫిజికలీ యాజ్ ఎ ఫామ్.
0: కానీ అంతర్ముఖంగా ఇతను అందరి హృదయం నందు కూడాను రమింపజేసేటువంటి దివ్య శక్తి స్వరూపుడే.
1: బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇస్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇలాంటి దివ్య శక్తిని మనము ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డివైన్ పవర్ టుడే.
0: దీనికి ఎన్నో యాగములు యజ్ఞములు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు follow different paths.
0: ప్రేమ తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: We should develop the spirit of love.
0: ఈ ప్రేమ తత్వం చేతనే ధర్మం అనేటువంటిది మనకు అవలంబిస్తుంది.
1: It's only out of love you will be righteous.
0: ఈ ధర్మమే సత్యంగా రూపొందుతుంది.
1: And that would become the truth.
0: కనుక నీ సత్య ధర్మ స్వరూపుడే ప్రేమ స్వరూపుడు.
1: Therefore it is one of truth and righteousness.
0: ఈ రెండింటి యొక్క జీవితత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand the nature of these two qualities.
0: కనుక రామ తత్వమునందు అమితమైనటువంటి యొక్క ధర్మము ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటిది.
1: దేర్ఫోర్ లాట్ ఆఫ్ ఇన్ఫినిట్ ధర్మ ఇన్ రామ దట్ వుడ్ హ్యాస్ టు బి ఎమ్యులేటెడ్.
0: ప్రతి వ్యక్తి కూడా ఒక విధమైనటువంటి ధర్మము ఏర్పడి ఉంటున్నది.
1: ఎవ్రీ పర్సన్ హెస్ ధర్మ.
0: అట్టి ధర్మం ఉండినటువంటి వాడే మానవుడు.
1: ద వన్ దట్ ఫాలోస్ ధర్మ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్.
0: అగ్నికి దహన శక్తి దాని ధర్మము.
1: అండ్ ది క్వాలిటీ ఆఫ్ బర్నింగ్ ఇస్ ది ధర్మ ఆఫ్ ఫైర్.
0: ఆ దహన శక్తియే లేకపోతే అది అగ్ని కాదు, అది బొగ్గవుతుంది.
1: ఇఫ్ ఇట్ డజన్ బర్న్ ఇస్ నో ఫైర్ ఇస్ కోల్.
0: ఇంకా ఐస్ మంచుగడ్డ, మంచుగడ్డ దీనికి చల్లదనం, దీని సహజ ధర్మము.
1: ఇట్స్ ఐస్ దట్ ఇస్ సో కోల్డ్.
0: కానీ ఈ ఐస్ ఈ చల్లదనం కోల్పోయింది ఏంటంటే ఇది ఐస్ కానేరదు.
1: ఇది ఐస్ ఇస్ నాట్ సో నాట్ కోల్డ్.
0: అదేవిధంగానే మానవుడు అంటే ఏమిటి, దీనికి సహజ ధర్మం.
1: So what is the natural quality of mankind?
0: హృదయాన్ని అనుసరించి సత్యాన్ని ప్రబోధించి దేహంతో కర్మలు ఆచరించడమే సహజ ధర్మం.
1: Therefore he has to follow his own heart, utter truth and follow righteous path.
0: త్రికరణ శుద్ధిగా ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడా ధర్మ స్వరూపమే.
1: Therefore whatever we do with all the purity of heart is bound to be righteous.
0: కనుక ఇట్టి ధర్మాన్ని ఆశ్రయించినటువంటిదే దివ్యమైనటువంటి మానవత్వం.
1: Therefore the divine human life is the one that adheres to
0: karma. మానవత్వమునకు ఈ ధర్మమునకు ఎట్టి సంబంధము లేకుండా ఉంది.
1: Today there is no relationship among different codes of
0: ధర్మము అనేటువంటి పదమును మాత్రమే ఉపయోగిస్తున్నామే కానీ ధర్మం అనేటువంటిది ఎట్టిదో ఏమో అని ఎవరికి అర్థం కావటం లేదు.
1: We just utter with our lips what dharma is, but we don't know its true nature.
0: ధర్మములు అనేక రకములైనటువంటి ధర్మములు ఉన్నాయి.
1: There are various types of dharma.
0: గృహస్థ ధర్మం ఉంటుండాలి.
1: వన్ ధర్మ ఆఫ్ హౌస్హోల్డ్.
0: గృహస్థ ధర్మం ఉంటుండాలి. బ్రహ్మచర్య ధర్మం ఉంటుండాలి. సన్యాసి ధర్మం ఉంటుండాలి.
1: సన్యాసి.
0: వ్యావహారిక ధర్మం ఉంటుండాలి.
1: వరల్డ్లీ.
0: ఇంకా ఫ్యామిలీ ధర్మము ఇలాంటివన్నీ ఎన్నో రకములుగా ఉంటున్నాయి.
1: Dharma is of various types, the one of the celibate, the one of ascetic, and the one of householder.
0: హృదయమునకు సంబంధించిన ధర్మమే మన యొక్క జీవిత ధర్మము.
1: బట్ ది ధర్మ ఆఫ్ ది హార్ట్ ఇస్ ఆఫ్ దట్ హోల్ లైఫ్.
0: దీనినే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నాడు.
1: దిస్ వాట్ ఈస్ సెడ్, ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: హృదయము మాట చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: Therefore our word, thought and deed should be united.
0: ఈనాడు ఈ మూడింటి యొక్క ఏకత్వం కనిపించడం లేదు.
1: Today we don't find that harmony, unity.
0: కనుక ఇట్టి మూడింటికి ఏకత్వానికి సరైన రామాయణం ఏమి ఆదర్శాన్ని ఇస్తుండాలి, అవకాశం ఉంటుండాలి.
1: There is a scope to recognize it today.
0: దివ్యత్వం లోపల మానవత్వము, మానవత్వంలో దివ్యత్వము, రెండింటి యొక్క ఏకత్వమే పరిపూర్ణత్వము అనేటువంటిది.
1: Therefore there is divinity in humanity, there is human quality in the divinity, the combination of the two is totality.
0: దీనినే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్మనముదచ్యతే అన్నారు.
1: It is said that this is full and this is also full.
0: ఈ పూర్ణత్వం అనేటువంటిది మానవత్వమే.
1: This human life is total, full.
0: కనుకనే మానవుడు ఇన్ని తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే రావణుడు మానవుడు అంటే ఒక పురుగు మాదిరి భావిస్తూ వచ్చాడు.
1: As Ravana did not understand this principle, he considered man as an insect.
0: లెక్కనే చేయలేదు.
1: He never bothered, neglected man.
0: కానీ సర్వశక్తులు మానవుని ఎందే ఉంటున్నాయి.
1: In fact, all powers are latent in man.
0: మానవుని ఎందు లేని శక్తులు ఎవరికి ఎక్కడికి ఉండలేదు.
1: There is no other power outside man.
0: దైవం అనగా మనుష్య రూపంలోనే ఉంటున్నాడు.
1: God is in human form.
0: ఈ మనుష్య రూపంలో ఉండినటువంటి సర్వ ధర్మములు కూడాను మన నిత్య జీవితంలో మనం అనుభవిస్తూనే ఉంటున్నాం.
1: We experience all codes of conduct in human life.
0: ఈ ధర్మం ఆచరించినప్పుడు మనకు కలిగేటువంటి ఆనందమే ఇది, నిజమైనటువంటి తృప్తి.
1: True satisfaction you will get it when you adhere to the path of righteousness.
0: అది మనలో ఆ తృప్తిని అభివృద్ధి కావిస్తుండాలి.
1: We should develop that spirit of satisfaction within.
0: ఈ తృప్తి,
1: what is this satisfaction?
0: దీంట్లో మనము ఇంకా అనేక విధములైనటువంటి సందేహములకు ఏమాత్రము అవకాశం ఉండదు.
1: We should never entertain any sort of doubt.
0: మానవత్వము కేవలము దైవత్వంతో కూడినటువంటిదే కానీ దేహాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని ఇది ఉపాధులు మాత్రమే మనం పెంచుకుంటూ దివ్యత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నాం.
1: We have forgotten the basic fact of the divinity latent in the human life, but we go by the vestige and form.
0: రామాయణం యొక్క ఒక చిన్న రహస్యంగా మనం బోధిస్తున్నాం.
1: This is taught as a secret in Ramayana.
0: కాని ఆ డీటెయిల్స్ అంతా కూడాను క్రమక్రమేణా మున్ముందు రామ అంటే ఏమిటి, లక్ష్మణ అంటే ఏమిటి, భరతుడు అంటే ఏమిటి, శత్రుఘ్నుడు అంటే ఏమిటి, ఈ యొక్క కౌసల్య, సుమిత్ర, కైకేయికులు అంటే ఎవరు, దశరథుడు అంటే ఎవరు అనేటువంటి విషయాన్నంతా మనం చక్కగా గుర్తించుకున్న తర్వాతనే రామాయణము సరి అయిన పరిపూర్ణ రామాయణంగా రూపొందుతుంది.
1: యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ రామాయణ దట్ టెక్స్ట్ ఇన్ ది కరెక్ట్ సెన్స్ ఇఫ్ యు నో హూ రామ ఇస్, హూ లక్ష్మణ ఇస్, హూ భరత ఇస్, అండ్ హూ శత్రుఘ్న, అండ్ హూ ఆర్ దీస్ త్రీ క్వీన్స్.
0: అన్నింటి యందు ఉండినటువంటి ఏకాత్మ భావం ఒక్కటే.
1: In fact, there is only one spirit of unity, oneness in all.
0: వేరు వేరు భిన్న భిన్న రూపములు దాచినటువంటి చేతనే ఇది భిన్న భిన్నంగా రూపొందుతూ వస్తుండాలి.
1: Because of various vestures put on, we find the diversity.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: రామతత్వం అనేటువంటిది మహా చాలా రహస్యమైనటువంటిది.
1: The nature of Rama.
0: రామతత్వంతో మనం సాధించలేనటువంటి లోకంలో ఒక్కటి కూడా లేదు.
1: There's nothing that you cannot achieve with this principle of Rama.
0: ఇంత మహత్తరమైనటువంటి శక్తి కలిగినటువంటిది.
1: It's a mighty power.
0: కనుకని ఇన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ ఈనాటికి కూడాను భారతీయుల యొక్క హృదయాల్లో రామతత్వం అనేటువంటి పాతుకొని పోయింది.
1: Though thousands of years pass by, the story of Rama is imprinted in our hearts.
0: Enni deshivilo vachi dinni aneka rakamuluga maarchadaniki prayatincharu.
1: Many foreigners wanted to change the
0: maarchinappudigini ee Rama tattvam maatramu evvari endukunno maaratam ledu.
1: In spite of all changes around,
0: nitya nutanamainapudigi ee Rama tattvamu,
1: it remained quite novel and new, fresh.
0: Anantamainapudi rahasyamato koodinatundi ee Rama tattvamu,
1: and there are infinite secrets there.
0: Anuvulo ghanamuga ghanamulo anuvuga kudanu nirupincheetundi ee Rama tattvamu.
1: Is Rama's nature that proves the smallest of the small and the biggest.
0: సర్వుని యందు నిలిచినటువంటిది రామతత్వమే.
1: ఇట్స్ రామాస్ ప్రిన్సిపల్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఉపాధులు నశించినప్పటికీ రామతత్వము అమృతమయంగా నిరంతరము నిలిచే ఉంటుండాలి.
1: ద వెస్టర్ ద ఫార్మ్ మే గో ఆఫ్ బట్ యెట్ ది రామతత్వం రిమైన్స్ ఆల్ త్రూ డివినిటీ.
0: కనుకని రామతత్వం అనేటువంటిది కేవలం ఒక రూపంతో నామంతో పోల్చబడినటువంటిది కాదు.
1: సో వీ షుడ్ నాట్ గో బై ద నేమ్ అండ్ ఫార్మ్ రామ అలోన్.
0: దివ్యమైనటువంటి అఖండమైనటువంటి శక్తితో కూడినటువంటిది.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ డివైన్ మైటీ పవర్.
0: దీని ఆకారం ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్ ఇట్స్ ఫార్మ్ స్పెసిఫిక్ వే.
0: అలాంటి రామతత్వం నిరంతరం కూడాను మానవుని యందు ప్రకాశిస్తూ ప్రకటిస్తూ వికసిస్తూ విభజిస్తూ వస్తుండాలి.
1: Therefore the principle of Rama is latent within every one of us. It blossoms, it manifests. When this truth is recognized by
0: manavattam ante emite anetundi valaku artham avutundi.
1: They will understand what human life is.
0: Adarsha manavattvanni manam pondalanukunnappudu,
1: in order to have the ideal human life,
0: avatara tattvamunu manam anusarinchali.
1: We have to follow that principle of incarnation.
0: Avataramunu kodanu kevalam manava aakaramu dharinchavachunu.
1: God takes human form.
0: ఆకారం చూచి మాత్రం మనం మోసపోకూడదు.
1: We should not be deceived, go by the form alone.
0: ఆకారం మానవాకారములుగా ఉండవచ్చును కానీ
1: ఇట్ ఈస్ జస్ట్ ఎ హ్యూమన్ ఫామ్.
0: మాతో పాటు అది కూడా సమానమైనటువంటి యొక్క దీన్ని మనం భావించరాదు.
1: బట్ వీ షుడ్ నెవర్ టేక్ దట్ సేమ్ యాజ్ అవర్ బాడీ.
0: ఈ యొక్క మానవత్వం రెండు కూడా ఒకే రకంగా ఉంటుంటాయి.
1: బోత్ ద ఫార్మ్స్ లుక్ అలై.
0: పటికి రాయి రూపు చూచి కలకండని నమలవద్దు.
1: వాచింగ్ ఇట్ దిస్ that little morsel of very salt you should not take it as candy.
0: Cherakani neevu tinavaddu.
1: Don't mistake that as the form.
0: Roopu chusi mosapoku. Roopu chusi mosapoku.
1: Don't be deceived by the form.
0: Daivame nije mana roopamu.
1: It's only God.
0: Ee manusha roopamane ikkada daiva roopame.
1: Therefore human form has got a divinity.
0: Kaayin chusi maamidi ani balchavaddu.
1: So don't be deluded by the form alone.
0: Muragakaya కనుకనే మనం రూపాన్ని మాత్రమే చూచి మనం మోసపోతున్నాం.
1: డోంట్ బి డిసీవ్డ్ బై ద ఫార్మ్ అలోన్.
0: ఆకారం మానవాకారంగా ఉండవచ్చును.
1: ఇన్ ఫార్మ్ ఇస్ హ్యూమన్ నోట్.
0: ఎందుకోసం మానవాకారంలోనే అవతరించాలి భగవంతుడు?
1: బికాస్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ యాజ్ హ్యూమన్ ఓన్లీ.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: మానవుని ఎందే అన్ని ధర్మములు తప్పిపోయినాయి.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్ దట్ హెస్ గోన్ అవే ఫ్రమ్ దిస్ పాత్.
0: మానవుని ఉద్ధరింపచేయాలంటే మానవాకారంతోనే రావాలి దైవం.
1: ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ హ్యుమానిటీ గాడ్ షుడ్ టేక్ హ్యూమన్.
0: పశువులు పక్షులు క్రిమికీటకాదులంతా కూడా సహజ ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి.
1: The animals and birds and insects follow their own natural dharma.
0: దానికి అవతారం అక్కర్లేదు.
1: Incarnation is not
0: needed. సర్వధర్మమును విస్మరించి
1: all dharma
0: పెడమార్గమును పట్టి మానవత్వాన్ని కూడా మంటగలిపి దివ్యత్వాన్ని విస్మరించి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వాడు మానవుడే.
1: ఈ ఓన్లీ మ్యాన్ హూ హెస్ గాన్ అస్ట్రే ఫ్రమ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్ హూ హెస్ ఫర్గోటెన్ ది
0: మానవుని. సరిదిద్దాలంటే మానవాకారంతోనే రావాలి.
1: టు కరెక్ట్ మ్యాన్ కైండ్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఆనాడు కూడాను రామావతారం మానవావతారం రావడానికి కారణం ఇదే.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ గాడ్ హెస్ టేకెన్ హ్యూమన్ ఫామ్ బై నేమ్ రామ.
0: ఈ యుగములు ఎందంతా కూడాను మానవుని మాత్రమే మనం ఉద్ధరించటం.
1: It's only emancipation of humanity which is required.
0: ఈ పశుపక్షులు గాదులను కూడా నువ్వు ఉద్ధరించడం లేదు.
1: Not for beasts and birds and insects.
0: మానవులే ధర్మం తప్పిండేది.
1: It's only man that has gone.
0: మానవులే అసత్యంలో ప్రవేశిస్తుండేది.
1: Man is treading on the path of lies.
0: మానవత్వం యొక్క ధర్మములన్నీ కూడా నువ్వు మానవుడే విసర్జించాడు.
1: Only human quality is totally forgotten.
0: విసర్జించినటువంటి దానిని మనం చేకూర్చి
1: to acquire all that is lost and forgotten.
0: మానవునిగ రూపొందింప చేయడానికి ప్రయత్నించాలి.
1: And he has to shape himself into a human.
0: పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
1: To protect the pious people.
0: ఈ సాధుత్వాన్ని మనం రక్షించాలి.
1: We have to protect this pious.
0: ఈ సాధుత్వం మానవుని యందే ఉంటుండాలి.
1: It is latent in man.
0: అట్టి సాధుత్వాన్ని మానవుడు గుర్తించలేకపోతున్నాడు.
1: That pious quality is forgotten, lost.
0: కేవలం పశువుల వలె రాక్షసుల వలె ప్రవర్తిస్తున్నారు.
1: He behaves like an animal and a demon.
0: కనుక ఈ మానవత్వాన్ని మానవత్వంగా మనం సర్దిద్దుకోవాలి.
1: దేర్ఫోర్ హ్యూమన్ క్వాలిటీ హ్యాస్ టు బి షేప్డ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: కనుక ఈ మానవత్వం మానవత్వంగా ఏ రీతిగా సర్దిద్దుకోవాలి?
1: హౌ టు షేప్ ది హ్యూమన్ క్వాలిటీ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు డివైన్.
0: ఇంకా మున్ముందు దీన్ని విడివిడిగా ధరించి విడివిడి రూపంలో మీకు ప్రబోధించి ఈ నిజతత్వాన్ని కొంతవరకు గుర్తింపు చేయడానికి ప్రయత్నిస్తాను.
1: భగవాన్ హాస్ గ్రేషియస్లీ కన్సెంటెడ్ టు డీల్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద కమింగ్ డేస్.
0: కాన రామాయణం అనగా కేవలము ఒక చరిత్రగా మనం విశ్వసించరాదు.
1: సో వీ షుడ్ నాట్ థింక్ దట్ రామాయణ ఇస్ మియర్లీ హిస్టరీ.
0: ప్రతి మానవునికి ఒక ప్రాణతత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ టేక్ ఎవ్రీ పర్సన్ యాజ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఇది ప్రాణ సమానమైనటువంటిదే రామాయణము.
1: రామాయణ ఇస్ ఈక్వల్ టు యువర్ లైఫ్.
0: ఇప్పుడు కేవలం ఆర్టిఫిషియల్ లైఫ్ తో మనం జీవిస్తున్నాము.
1: టుడే వీ స్పెండ్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే అప్పుడే రామ లైఫ్ లో మనం అనుభవించవచ్చు.
1: వెన్ వీ నో దిస్ ట్రూత్ యాక్చువల్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద లైఫ్ ఆఫ్ రామ.
0: దీన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ నో దిస్.
0: గుర్తించిన తర్వాతనే వర్తించడానికి వీలవుతుంది.
1: ఆఫ్టర్ నోయింగ్ యూ కెన్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: అయితే రామ్ రామ్ రామ్ రామ్ అని కొంటూ పోతే ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ రిపీటింగ్ రామాస్ నేమ్.
0: రామ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: వీ షుడ్ నో ద క్వాలిటీ ఆఫ్ రామ.
0: ఆ తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరణలో మనం పెట్టాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ రామ అండ్ ప్రాక్టీస్
0: లేటర్. రామ తత్వం కూడా ఒక ప్రేమ తత్వంలోనే మనకి ఇమిడి ఉంటుండాలి.
1: ఇట్స్ పాసిబుల్ టు ఫాలో ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ లవ్.
0: కనుక ప్రేమతత్వం చేత ఈ రామతత్వాన్ని మనం ప్రేమమయంగా మార్చుకుని తదుపరి మనం కూడా ఒక రామస్వరూపంగా మనం రూపొందాలి.
1: దేర్ఫోర్ విత్ దిస్ లవ్ వీ కెన్ అండర్స్టాండ్ రామ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్ లవ్.
0: ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ గోయింగ్ త్రూ టెక్స్ట్,
0: ఎన్ని వేదములు మనం ఉచ్చరించినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటింగ్ వేద,
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్,
0: మానసిక పరివర్తన లేకుండా ఇవి ఏమాత్రం కూడా మనం సాధించలేము.
1: వెన్ దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ ది హ్యూమన్ మైండ్ ది అదర్ థింగ్స్ ఆర్ యూజ్లెస్.
0: కనుక మానసిక పరివర్తన మనలో కలగాలి.
1: మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇస్ నెసెసరీ.
0: ఈ మనసే సర్వమునకు మూల కారణమని మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ బిలీవ్ దట్ మైండ్ ఇస్ ద కాజ్.
0: ఈ మనస్సును మాధవ స్వరూపంగా మార్చాలి.
1: ది వెరీ మైండ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద డివైన్.
0: దానికి మొట్టమొదటి నామం కూడా ఆధారమే.
1: Therefore, it is that which is the basis in the beginning.

0: gold look alike.
1: కాని కంచు శబ్దము ఘనముగా ఉంటుంది.
0: The sound
1: కనక శబ్దము చాలా శబ్దరహితంగా ఉంటుంది.
0: The brass makes too much of sound that you don't get it out of gold.
1: కనుక ఈనాటి విద్యార్థులు ఆడంబరమైనటువంటి యొక్క మాటలు అణగచెత్తువలు.
0: Therefore, the students today should keep under check all that show.
1: You cannot always oblige. You can speak always obligingly. నీవు గొప్ప విలువను సంపాదించనక్కర్లేదు. నీవు ఘనముగా గౌరవంగా పలుకులు పలికి విద్యార్థి అనేటువంటి ఒక సార్థక నామాన్ని నిలుపుకోవాలి.
0: You need not use high-sounding words. It is enough if you talk in a respectful way, in a courteous way.
1: Not smooth and sweet.
0: Smooth and sweet.
1: మన మాటలు మధురంగా వినయంగా విధేయతతో మనము ప్రకటింప చేయాలి.
0: Our words should reflect all the humility and obedience, and they have got to be sweet also.
1: ఈనాడు భగవంతుడు ప్రసాదించినటువంటి ముఖ్యమైనటువంటి గుణములు, వీటిని మనము ఏ విధంగా వినియోగించుకుంటున్నాము?
0: How are we making use of these God's gifts?
1: మతి, ఈ మనస్సును మనం ఏ విధంగా మనం ఉపయోగించుకుంటున్నాము?
0: How are we making use of our mind?
1: గతి, స్థితి, సంపత్తి, ఈ నాలుగు కూడా భగవంతుని యొక్క అనుగ్రహమే.
0: All these four, the mind, the destination, the position and the wealth are God's gift.
1: ee naati matini manamu durmatiga bhavistunnamu upayogistunnamu.
0: We are making use of our mind in a wrong way.
1: Matini kevalamu unmattuniga maarchutu vastunnadi.
0: It's only the mind that gets intoxicated and gets lost.
1: Ee matiye madonmattuniga maarustundadi.
0: And it's only the mind that turns proud.
1: Matini సద్వినియోగపరుచుకుంటూ రావాలి.
0: We have to make proper use of our mind.
1: మతి కలిగినటువంటి వాడే మతమును ఆశిస్తుంటాడు.
0: The one with mati, the mind, will have the matamu and the religion.
1: కనుక జగత్తునందున్నటువంటి సర్వ మతములు కూడాను మతిని పురస్కరించుకొని ఏ ప్రవర్తిస్తున్నవి?
0: All religions are based on the mind.

0: All religions teach good and noble things only. You have to conduct yourself with all the intelligence and the skills. When all our minds are good, which religion is bad?
1: సత్యమనే బోధిస్తున్నాయి.
0: ఆల్ రిలిజన్స్ అడ్వకేట్ ట్రూత్.
1: అన్ని మతములు కూడాను ధర్మముని ఆచరింపచేస్తున్నాయి.
0: ఆల్ రిలిజన్స్ వాంట్ అస్ టు ప్రాక్టీస్ ధర్మ.
1: అన్ని మతములు కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురువుని గౌరవించమనే బోధిస్తుంటాది.
0: ఆల్ రిలిజన్స్ వాంట్ అస్ టు కన్సిడర్ మదర్ యాస్ గాడ్, ఫాదర్ యాస్ గాడ్ అండ్ ద ప్రిసెప్టర్.
1: పెద్దలను గౌరవించమని, కీర్తి మర్యాదలను ప్రతిష్ఠ చేసుకోమని అన్ని మతములు కూడాను సువిశాలమైనటువంటి భావముల్ని ప్రబోధిస్తూ ఉన్నాయి.
0: ఆల్ రిలిజన్స్ టీచ్ బ్రాడ్ ఫీలింగ్స్ దట్ యూ షుడ్ రెస్పెక్ట్ ది ఎల్డర్స్ అండ్ యూ షుడ్ ఎర్న్ గుడ్ నేమ్ అండ్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
1: కానీ మన మతుల్లో ఉన్నటువంటి యొక్క దోషము చేతనే మతములు కూడాను దోషంగా భావిస్తున్నాం.
0: బికాస్ ఆఫ్ అవర్ డిఫెక్టివ్ మైండ్ వీ కన్సిడర్ రిలిజన్స్ ఆల్సో బ్యాడ్.
1: కనుక రిలిజన్ అనేటువంటిది రియలైజ్ ఈజ్ రిలిజన్.
0: రియలైజ్, టు రియలైజ్ ఈజ్ రిలిజన్.
1: రిలిజన్ ఆఫ్ లవ్,
0: రిలిజన్ ఆఫ్ లవ్.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క సూక్తులనే ప్రతి మతమునందు కూడాను ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: ఎవ్రీ రిలిజన్ అడ్వకేట్స్ దీస్ సేక్రెడ్ టీచింగ్స్ అండ్ ప్రిన్సిపల్స్.
1: కనుక మానవుడు మానవత్వంగా జీవించడానికి తగిన కృషి చేయాలి.
0: Every man should make every effort to lead a human life.
1: ఈనాటి మానవుడు మాధవుడు కాకపోయినను పర్వాలేదు, మానవుడు మానవుడిగా జీవించాలి.
0: Doesn't matter if man doesn't turn to divine or divinity, but he should lead a human life.
1: కనుక లోకములో వినయ విధేయతలతో జీవించదగినటువంటి వాడే మనిషి అని ప్రబోధించింది మన యొక్క ఉపనిషత్తులు.
0: Our Upanishads teach this principle. The one who conducts himself with humility and obedience is a true human.
1: Kavim, Puranam, Anushasita, Tanuraniyam Samaswarajya, Sarvasya, Dataram Chintarupam Adityavarnam, Tamasa Parasthar. Kavim, Yavaru Kavi, Manavuda Kavi, Kad.
0: Who is the poet, composer? Is the human? No.
1: Kevalam Padamalu. చేర్చేటువంటి వాడే మానవుడు.
0: మ్యాన్ ఓన్లీ కంబైన్స్ వర్డ్స్.
1: ఈ పదములు స్వచ్ఛంగా ఉండినప్పుడే కదా ఆ పదములు తాను చేర్చగలుగుతున్నాడు.
0: బికాస్ ద వర్డ్స్ హావ్ గాట్ ఆల్ ద క్లారిటీ.
1: మానవుని కంటే ముందుగానే పుట్టినవి పదములు.
0: ది వర్డ్స్ వర్ బోర్న్ ఈవెన్ బిఫోర్ మ్యాన్.
1: కనుక ఈ పదములను అమర్చినటువంటి వాడు భగవంతుడే.
0: ఓన్లీ గాడ్ హూ క్రియేటెడ్ దీస్ వర్డ్స్.
1: ఈ కవి ఏ రీతిగా ఉంటుండాలి?
0: హౌ షుడ్ హీ బీ?
1: త్రికాల భాగ్యం కవి, త్రికాల దర్శనం కవి, మూడు కాలములను దర్శించినటువంటి వాడు కవి.
0: హీఈస్ ఓన్లీ ట్రూ కంపోజర్ ద పోయట్. హీ నోస్ హూ హ్యాస్ ద విజన్ ఆఫ్ ఆల్ ద త్రీ
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములను కూడాను తాను చూడగలిగినటువంటి వాడే కవి.
0: హీ షుడ్ బి ఏబుల్ టు సీ ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్.
1: కనుక ఈ కవి ఎవరనగా? భగవంతుడే.
0: గాడ్ ఈజ్ ద సుప్రీం పోయట్.
1: పురాణం, పురాణం అనగా ఏమిటి? రామాయణము, మహాభారతము, మహాగ్రంథము ఇలాంటివంతా పురాణములు కాదు.
0: పురాణ డస్ మీన్ ఎపిక్స్ లైక్ రామాయణ, భారత, భాగవత.
1: పురాణము అనగామా శరీరం అనే పురమునందు నకశిఖ పర్యంతము సంచరించేటువంటి ఏ చైతన్య శక్తి కలదో దానికే పురాణము అని పేరు.
0: దిస్ బాడీ ఈజ్ ద పురా అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్ దట్ మూవ్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈజ్ దిస్ పురాణ.
1: కనుకనే ప్రతి మానవుని ఎందు కూడాను చైతన్యమైనటువంటి యొక్క శక్తితో తాను మెలుగుతూ ఉన్నాడు కనుకనే అతనే పురాణుడు.
0: సిన్స్ గాడ్ మూవ్స్ అబౌట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్ ఆల్ ఓవర్ అవర్ బాడీ, హీ ఇస్ పురాణం.
1: ఇతను సమష్టి స్వరూపుడు.
0: హీస్ కాస్మిక్ ఫార్మ్.
1: వ్యష్టి స్వరూపుడు కాదు.
0: హీస్ నాట్ ఇండివిజువల్.
1: ఏదో ఒక వ్యక్తి ఎందు మాత్రమే ఉన్నటువంటి వాడు కాదు.
0: వీ కెనాట్ లిమిట్ హిమ్ టు ఎన్ ఇండివిజువల్.
1: అందరి ఎందు కూడాను సమత్వంగా ఉండేటువంటి ఒక చైతన్యమే ఈ యొక్క దివ్యత్వము.
0: గాడ్ ఈజ్ అవేర్నెస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుకనే ఈశ్వర సర్వభూతానాం అందరి ఎందు ఉండేటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్.
1: అతన్నే పురాణము అని చెప్తూ వచ్చారు.
0: గాడ్ ఈజ్ దిస్ పురాణం.
1: అనుశాసితం అనగా లోకము లోపల కొన్ని కొన్ని తప్పులకు, కొన్ని కొన్ని దోషములకు కొన్ని కొన్ని పాపములకు కొన్ని కొన్ని విధములైనటువంటి యొక్క శిక్షణలు ఉంటూ ఉంటాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ వి ఆర్ బౌండ్ టు బి పనిష్డ్ వెన్ వి కమిట్ సర్టెన్ ఎర్రర్స్ ద మిస్టేక్స్ అండ్ సిన్స్.
1: కానీ భగవంతుడిది అది కాదు. శాశ్వర్వచనం ఇది శాస్త్రం, శాసించినటువంటిది శాసనం.
0: ది కమాండ్ ఇస్ ది శాస్త్ర.
1: ఒకరెవరైనా దొంగతనము చేసినప్పుడు అతన్ని తీసుకెళ్లి పోలీసులు జైల్లో పెట్టి లాక్ చేస్తారు.
0: If anyone commits theft, the police will put him in prison.
1: శరీరమును బందికానాలో పెట్టి లాక్ చేసినారే కానీ తన మనసును ఎవరూ లాక్ చేయడానికి వీలు కాదు.
0: Body is imprisoned, but it's impossible to imprison the mind.
1: తన మనసు సర్వత్రా సంచరిస్తుంది, తన ఇంటికి పోతుంది, బజారుకు పోతుంది, తన మిత్రుల ఇంటికి పోతుంది, ఎక్కడ చూసినా సంచరిస్తుంది ఈ మనసు.
0: But the mind moves about. The mind goes to one's own home and visits friends' residences.
1: కనుకనే శరీరమును బంధించేటువంటి వాడు శాసనుడు, మనస్సును బంధించేటువంటి వాడు అనుశాసితుడు.
0: ద వన్ హూ కంట్రోల్స్ ద మైండ్ ఈజ్ అనుశాసిత,
1: అనగా అతను దైవమే.
0: దట్ అనుశాసిత ఈజ్ గాడ్ హింసెల్ఫ్.
1: కవిం పురాణం అనుశాసిత రణో రణీయాంశ స్మరజ్య సర్వస్య తాతారం చుంచ మాధుత్య వర్ణం తమస పరస్తాత్. అతను ఏ విధంగా ఉంటున్నాడు? ఆదిత్యవర్ణం తమస పరస్తాత్, సూర్యకాంతితో ఉంటున్నాడు.
0: ఈజ్ ఆఫ్ ది బ్రిలియన్స్ ఎఫల్జెన్స్ ఆఫ్ సన్ లైట్,
1: సర్వుల మనస్సునందుకును ప్రకాశవంతుడై బుద్ధి స్వరూపుడై ప్రకాశిస్తూ ఉన్నాడు.
0: ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఇంటెలెక్ట్ ఇన్ ఎవ్రీవన్ షైనింగ్ ఆల్ ద టైమ్.
1: వేదాహవేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్. ఋషులు ఆనాడు తపస్సులు చేసి జగత్తునకు వచ్చి వేదాహవేతం పురుషం మహాంతం భగవంతుణ్ణి మేము కనుక్కున్నాం అన్నారు.
0: The rishis, the ancient sages, having done penance, they returned back and said,
1: kunnaru.
0: We have seen God. Where have they seen?
1: Tamasa parastat. Ee tamasu ko avana kanukunnam.
0: Beyond that pitch darkness, they could see the divine.
1: Darkness of ignorance.
0: Darkness of ignorance.
1: Kanuka, ee telivitetalainatundi dani yokka cheekatiki venukula mem bhagavantunni telusukunnam.
0: We could see God beyond this darkness of ignorance as effulgence.
1: లౌకిక ప్రపంచమునందు కాదు.
0: Not in this physical
1: world. లౌకిక ప్రపంచమునందు కాదు.
0: Not in this world.
1: ఈ ప్రాకృత ప్రపంచమునందు కాదు. ఈ స్థూల ప్రపంచమునందు కాదు. అంతర్ ప్రపంచమునందు అంతర్భావంలో మేము గుర్తించాము.
0: It's not in this physical world. It's not in this outer world. It's not in this gross world. We have seen God within.
1: కనుకని ప్రతి మానవుని యందు కూడాను ఆ అజ్ఞానం అనేటువంటి దాని వెనుకల తేజోవంతుడైపోయి ప్రకాశిస్తున్నాడు భగవంతుడు.
0: God shines as brilliant light beyond this darkness of ignorance.
1: కనుకనే మానవుడు మానవునిగా బ్రతికినప్పుడు మానవునిగా జీవించినప్పుడు తానే మాధవుడైపోతాడు.
0: Therefore, if man leads a human life, he would become God himself.
1: అప్పుడే తాను కనకం వలె చెడని పదార్థంగా రూపొందుతాడు.
0: Then he will remain as a precious gold, changeless.
1: నీవు పిత్తళం తీసుకుని వచ్చి పెట్టేస్తే అది కొంతకాలంలో కొంత మార్పు రావచ్చును.
0: You may bring here the brass, it may change after some time.
1: కానీ కనకము ఎంతకాలం భూమిలో మట్టిలో ఉండినప్పటికీ ఇది మారేటువంటిది కాదు.
0: The gold may be there for long and over years.
1: ఎంత కాల్చినప్పటికీ ఇది అపరంజిగా మారుతుందే కానీ ఇది మాలిన్యము కాదు.
0: The more and more you burn gold, it shines brilliantly more and more.
1: కనుక మానవుని యొక్క మనస్సును ఎంత సంస్కరించినప్పటికీ అది మరింత మరింత మరింత పవిత్రమైపోతుందే కానీ దీని యొక్క ప్రకాశము తగ్గేటువంటిది కాదు.
0: Therefore, as the mind is put under control and check and spiritual endeavor, it will shine more and more.
1: కనుక సంస్కారం అయ్యే కొలది కూడాను దీని యొక్క పవిత్రత పెరుగుతూ వస్తుంది.
0: As mind is processed or cultured, it will improve.
1: కానీ బ్రాస్ ఆ విధంగా కాదు.
0: It's not so with brass.
1: ఇలాంటి పరిస్థితులు చూచేకి మాత్రం రెండు ఒక్కటిగానే ఉంటుంది.
0: Apparently both are alike.
1: ఉప్పు కర్పూరము ఒక్క రీతిగా నుండు చూడ చూడ రుచులు జాడవేరు.
0: Camphor and salt look alike, but the taste differ.
1: కనుకనే మనము చూపులకు మాత్రమే మనుషులు మనుషుల మాదిరి మనం భావించరాదు.
0: By mere looks we should not consider everyone human.
1: జగతిని జీవించువాడు మనుజుడు కావాల మొదట.
0: In this world, one should be a true human first.
1: మనుషుని దుష్కృతులనెల్ల పొగడుతుండు వాడే చెవట.
0: The one who praises all wicked actions is a dunce and a fool.
1: Atma vidya nerchita adhyatmanu kanugunuta.
0: The only one should know the knowledge of the spirit, which is spiritual knowledge.
1: సర్వములకు మూలములకు బాట ఇది ఏ శృతులు చెప్పు మాట.
0: ఇట్ ఈస్ ద డిక్లరేషన్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెస్ట్ దట్ వుడ్ షో ద రాయల్ పవర్.
1: శృతులంతకుడు ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి.
0: ఆల్ సీక్రెట్ టెక్స్ గేవ్ దిస్ సీక్రెట్ టీచింగ్.
1: సర్వ మార్గములకు ఇదియే మూలము.
0: ఇట్ ఈస్ ది గోల్ ఆఫ్ ఆల్ పాత్స్.
1: సర్వ జీవములకు ఇదే ఆధారము.
0: ఇట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ఆల్ క్రీచర్స్.
1: సర్వ సృష్టికి ఇదే కీలకము.
0: This is the secret of the entire creation.
1: Vitti manastattvani ee naadu manavudu gurtinchadaniki prayatninchali.
0: Man should make every attempt to know the mystery of the mind.
1: Manavudu manavudu gaane bratakadaniki taginatundi krushi cheyali.
0: Man should lead the life of a human in true spirit.
1: Aakara manavudu maatrame kanipistunnadu kaani aachara manavudu kanipinchatam ledu.
0: He is only a human being in form but not by conduct.
1: కనుక మనం ఆచార మానవులుగా ప్రయత్నపూర్వకంగా జీవించాలి.
0: So we should be humans in practice.
1: మన యొక్క రూపము, మన యొక్క భావము, మన యొక్క క్రియలు స్వచ్ఛమైనటువంటివిగా ఉండాలి, అమూల్యమైనటువంటివిగా ఉండాలి.
0: అవర్ ఫామ్, అవర్ ఫీలింగ్స్, అవర్ యాక్షన్స్ షుడ్ బి హైలీ వాల్యుబుల్. దే షుడ్ బి సెక్రెట్.
1: శీలవంతమైనటువంటివిగా ఉంటుండాలి.
0: దే షుడ్ బి వన్ ఆఫ్ క్యారెక్టర్.
1: సౌజన్యము, సౌశీల్యము, సౌభాగ్యంగా ఉండాలి.
0: ఇట్స్ వన్ దట్స్ ఆల్ రిచ్నెస్ ఆఫ్ ది క్యారెక్టర్ అండ్ గుడ్ ఫీలింగ్స్ అండ్ వర్చ్యూస్.
1: ఇలాంటి మానవత్వాన్ని ఈనాడు పెంచుకునేదానికి చదువు అవసరం.
0: టు డెవలప్ దట్ హ్యూమన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్ ఎసెన్షియల్.
1: విత్ విత్ విత్ విత్ విత్ అనగా ప్రకాశము.
0: విత్ మీన్స్ ఎఫల్జెన్స్.
1: ఇట్టి ప్రకాశాన్ని అందించేటువంటిది మానవత్వం అనేటువంటి విద్య.
0: ది ఎడ్యుకేషన్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ గివ్ అస్ దట్ బ్రిలియన్స్.
1: ఈనాటి ఎడ్యుకేషన్ లోపల ఎడ్యుకేషన్ ఉంది కానీ ఎలివేషన్ లేదు.
0: ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ there is education but there is no elevation.
1: Elevation chala avasaram.
0: Elevation is necessary.
1: Ekkada chuchina gaani agitation, agitation, agitation.
0: Everywhere education and education only.
1: Idi vidyarthi yokka laksham kaaneru.
0: This is not the quality of a student.
1: Kevalamu somari pootulu yokka lakshanam.
0: It is the quality of a lazy fellow.
1: Laziness is rust and dust.
0: Laziness is rust and dust.
1: Realization is the best and rest.
0: Realization is best and rest.
1: కనుక లేజినెస్ ని మనం ఏ మాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
0: So we should never give any scope for this laziness.
1: చదవడానికి చాలి ఒక వీలు పడనటువంటి వాడే ఈ ఎడ్యుకేషన్ లో ప్రవేశిస్తుంటాడు.
0: The one who has no time to study and becomes lazy.
1: No time kada, time is there, lot of time.
0: A lot of time is there, he doesn't study, therefore he is lazy.
1: కాలం ఎంత వ్యర్థము.
0: He wastes his time.
1: ధనం ఎంత వ్యర్థము.
0: Money is wasted.
1: ఎనర్జీ ఎంత వ్యర్థము.
0: Energy is wasted.
1: తల్లిదండ్రులకు ఎంత యాంగ్జైటీ.
0: The parents will be too anxious about his future.
1: Kanuka, not anxiety, anxiety.
0: Anxiety, full of anxiety.
1: Maa pillavaadu em avutunnadu, cycle chestunnarata, maa pillavaadu em avutadu ani tallidandru enta baadha padtaru.
0: Parents are full of anxiety, what is going to happen to their children.
1: Mee nunchi tallidandrulaku sariyain skirtin sampayinchali.
0: You should bring a good name to your parents.
1: Mee blood,
0: your blood.
1: Mee food,
0: your food.
1: Mee head,
0: your head.
1: Mee duddu,
0: your
1: parents
0: money.
1: Gift
0: or parents gift.
1: కనుక నీ పేరెంట్స్ కు మొట్టమొదటి గ్రాట్యుట్యూస్ మీరు ఇవ్వాలి.
0: సో యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుట్యూడ్ టు యువర్ పేరెంట్స్ ఫస్ట్.
1: పేరెంట్స్ ఏ విధమైనటువంటి యాంగ్జైటీ యాంగ్జైటీ ఉండకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ద కాజ్ ఫర్ ఎనీ యాంగ్జైటీ టు యువర్ పేరెంట్స్.
1: ఇలాంటి విద్యార్థులుగా తయారు కావాలి.
0: యూ షుడ్ బి సచ్ స్టూడెంట్స్.
1: ఐడియల్ విద్యార్థులుగా తయారు కావాలి.
0: యూ షుడ్ బి ఐడియల్
1: వారే వారిని నేను అప్పుడప్పుడు బంగారు బంగారు బంగారు అని పిలుస్తాను.
0: స్వామి విల్ అడ్రెస్ సచ్ ఐడియల్ స్టూడెంట్స్ యాజ్ బంగారు గోల్డ్.
1: అందరూ గోల్డ్ కావాలి.
0: Everybody should be gold.
1: Elanti gold.
0: What sort of gold?
1: Gold gold kaadu.
0: Not
1: pure gold kavali.
0: Not rolled gold but pure gold.
1: Ee vidhanga swachchamainatundi hrudayanga undali.
0: You should have a pure heart.
1: Pavitramaina bhavamga undali.
0: You should have sacred thoughts.
1: Nityamainatundi jeevithanga adarshanni andinchali.
0: You should lead an eternal life following eternal principles.
1: Trikarana shuddhiga untundali.
0: You should have purity of heart, thought, word and deed.
1: కనుకని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: కనుక ఈ కైండ్నెస్ మనలో రావాలి. మ్యాన్ కైండ్
0: ఇన్ దిస్
1: మ్యాన్ అనగా కైండ్నెస్ కంపాషన్ లో ఉండాలి.
0: దిస్ వెరీ వర్డ్ మ్యాన్ కైండ్ యూ షుడ్ హ్యావ్ దిస్ కైండ్నెస్ కంపాషన్.
1: మ్యాన్ కైండ్
0: మ్యాన్ కైండ్
1: యు ఆర్ నాట్ ఓన్లీ మ్యాన్ మ్యాన్ కైండ్
0: యు ఆర్ నాట్ ఓన్లీ మ్యాన్ బట్ యు బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
1: కంపాషన్ మనలో ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ కంపాషన్.
1: అందువల్లనే మ్యాన్ కైండ్ అని పిలిచాడు.
0: దేర్ ఫోర్ వీ బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
1: ఈనాడంతా కూడాను అది కేవలము ఒక విధమైనటువంటి పదంగా ఉపయోగించుకుంటూ కాలం వ్యక్తం చేసుకుంటున్నాం, అర్థాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వి జస్ట్ యూజ్ దిస్ వర్డ్ వితౌట్ నోయింగ్ ఇట్స్ మీనింగ్ అండ్ వేస్ట్ ద టైం.
1: కనుక మన గుణముల చేతనే భగవంతుడు మనమే కాగలము.
0: బై యువర్ క్యారెక్టర్ అండ్ వర్చ్యూస్ యూ యువర్ సెల్ఫ్ కెన్ ట్రాన్స్ఫార్మ్.
1: భగవంతుడు వేరే చోటు లేడు.
0: God is not separate from you.
1: నీవే భగవంతుడవు.
0: You are God.
1: నీవు పవిత్రమైనటువంటి చిత్తంతో కలిగినప్పుడు నీకంటే భగవంతుడు మరొకటి లేడు.
0: If you have got sacred heart, there is no other God other than you.
1: తన చిత్తమునందే భగవంతుడు అభివృద్ధి పొందుతుంటాడు.
0: You will find the divinity dancing in your heart.
1: నీ చిత్తమునందే భగవంతుడు పైలట్ గా నీ చిత్తాన్ని డ్రైవ్ చేస్తుంటాడు.
0: God will be pilot in your heart, driving you, speeding ahead of time.
1: కనుక భగవంతుడు ఓనరు కాదు.
0: God is not the owner.
1: You are the owner.
0: You are the owner.
1: భగవంతుడు ఈజ్ ఓన్లీ పైలట్.
0: గాడ్ ఈజ్ ఓన్లీ పైలట్.
1: అందువల్లనే పార్థ సారథి అన్నారు.
0: సో ఈజ్ ది డివైన్ పైలట్.
1: ఎవరు కృష్ణుడు? ఎవరికి సారథి? పార్థునికి సారథి.
0: కృష్ణ ఈజ్ ది చారిటేర్ ఆఫ్ పార్థ అర్జున హింసెల్ఫ్.
1: కాబట్టి కృష్ణుడు అక్కడ ఓనర్ కాదు.
0: కృష్ణ ఈజ్ ది ఓనర్, నాట్ ది ఓనర్.
1: పార్థుడు అక్కడ ఓనర్.
0: పార్థ అర్జున ఈజ్ ది ఓనర్.
1: కృష్ణుడు కేవలం ఒక డ్రైవర్.
0: కృష్ణ ఇస్ ఓన్లీ డ్రైవర్.
1: అదే రీతిగానే మీ యొక్క చిత్తము, మీ యొక్క పవిత్రమైన భావము, అది మీ ఓనర్షిప్.
0: దేర్ఫోర్ యువర్ హార్ట్, ద సీక్రెట్ ఫీలింగ్,
1: భగవంతుడు దీనికి
0: బిలాంగ్ టు యు.
1: ఊరికి డ్రైవ్ చేస్తూ పోతున్నాడు.
0: గాడ్ ఈస్ మియర్లీ ఎ డ్రైవర్.
1: కనుక అతన్ని డ్రైవర్ గా మీరు భావించుకొని, అతని డ్రైవర్ గా మీరు ఎన్నుకొని మీ జీవిత ప్రయాణం సాగించండి.
0: టేక్ గాడ్ యాజ్ యువర్ డ్రైవర్ అండ్ క్యారీ ఆన్ దిస్ లైఫ్ సోజర్న్.
1: షిర్డీలో 90 సంవత్సరముల పూర్వము నామ్దేడ్ అనేటువంటి గ్రామం నుండి ఒక భక్తుడు వచ్చాడు.
0: దేర్ ఇన్ షిర్డి 90 ఇయర్స్ బ్యాక్ ఏ డివోటీ కేమ్ ఫ్రమ్ ఎ విలేజ్ బై నేమ్ నామ్దేడ్.
1: అతను గొప్ప శ్రీమంతుడే.
0: ఇస్ ఎ వెరీ రిచ్ మ్యాన్.
1: వాడియా అని అతని పేరు.
0: హిస్ నేమ్ ఇస్
1: వాడియా.
0: హిస్ నేమ్ ఇస్ వాలియా.
1: వాడియా.
0: వాడియా. వాడియా.
1: కనుక అతను షిర్డికి పోవాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉండినాడు.
0: హి వాస్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు రీచ్ షిర్డి.
1: కానీ అతనికి దాస్ గన్ చాలా స్నేహితుడు.
0: బట్ హిస్ క్లోజ్ ఫ్రెండ్ ఇస్ దాస్ గన్.
1: దాస్ గన్ దగ్గరికి వెళ్లి, సార్ నేను షిర్డీకి పోవాలని ఉంటున్నాను, ఏ విధంగా పోవాలి? ఇది ప్రథమం నేను షిర్డీ సంకల్పం నాలో రావటం. నేను వెళ్లాలనుకుంటున్నాను, నాకు బిడ్డలు లేరు, కావలసినంత ధనం ఉంటుండాలి, ఏమి చేతు నేను? కనుక నేను షిర్డీకి పోయేటువంటి విధానంలో మీరు ఏదైనా కొంచెం గైడెన్స్ కావాలి అన్నాడు.
0: హి అప్రోచ్డ్ ఫ్రెండ్ దాస్ గన్ అండ్ సార్ and said, sir, I want to go to Shirdi. I have got a lot of money. I have no children. This is my father.
1: అదే గ్రామంలోని సత్యచిత్తుడు అనగా చాలా పవిత్రమైన హృదయం కలిగేవాడు.
0: In the same village, there is another one by name Satchit.
1: అతను చాలా కష్టించి పనిచేసేటువంటి వాడు.
0: He works very hard.
1: అతను సాధు హృదయుడు.
0: He is pious hearted.
1: అందరూ కూడాను ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడాను అతనికి సాధుస్వామి సాధుస్వామి అని పిలిచేవారు.
0: Everyone will call him as a pious man, సాధుస్వామి.
1: అతను కూలి పని చేసి బ్రతికేటువంటి వాడు.
0: He worked as a daily casual labor.
1: కానీ అందరికి మంచి బోధ చేసేటువంటి వాడు.
0: But he gives good teaching to everybody.
1: ఏ ఒక్కటి కూడాను తాను ఆచరించినటువంటివి చెప్పేటువంటి ఆచరించి బోధించేటువంటి వాడు.
0: He never taught anything which he has not practiced himself.
1: ఈ మౌలి కొన్ని దినములు ఏ పని లేకుండా పోవటం చేత పాపం బలహీనుడైపోయాడు.
0: As he didn't find any of the work, he was weak.
1: ఈ కూలి స్వామి ఒక గట్టు కింద పడుకున్నాడు పాపం.
0: And this Swami was taking rest.
1: ఎవ్వరూ అతన్ని మాట్లాడించలేదు.
0: Nobody spoke to him.
1: ఒకనాడు,
0: one day,
1: ఈ యొక్క టౌకారి ఉన్నాడు చూడండి,
0: this rich man,
1: వాడియా.
0: వాడియా.
1: అతను పోతూ పోతూ జట్కాలో అంటే టాంగా టాంగా నుంచి చూచాడు.
0: He was passing by in his tanga and he saw him.
1: అతను చాలా బలహీనంగా ఉంటున్నాడు.
0: He saw him very weak.
1: బిడ్డలు లేరు కనుక వాడియాకు కొంచెం దయా దాక్షిణ్యము ఉంటుండాలి.
0: He is one of compassion.
1: ఒక హోటల్ వాడికి చెప్పాడు, ఇతనికి ఏమి కావాలో తిండి నీవు పెట్టి ఈ దినము అన్నాడు.
0: He spoke to the hotel proprietor there and find out what he really wants that day.
1: తరే పెట్టించాడు. తినేటప్పటికి అతను భగవంతునికి థ్యాంక్స్ చెప్పాడు. God is great అన్నాడు.
0: All that he wanted was served and he said God is great.
1: దిక్కులేని వాని దేవుడోము.
0: He is only the refuge of the forlorn.
1: అడవుల యందున్న.
0: Either in the forest.
1: ఆకాశమునున్న.
0: Or in sky.
1: గుట్ట మీదనున్న.
0: Mountain top.
1: నట్టేటబడి ఉన్న.
0: Or mid sea.
1: పట్టణమునున్న.
0: City.
1: పల్లెనున్న.
0: Or village.
1: ఎచ్చటున్నను.
0: Wherever you are.
1: లేని వాడు దేవుడోము.
0: God will be with you. He will never forget you.
1: అనుకున్నాడు తనలో పాపం.
0: He thought within himself like that.
1: ఈ పెట్టినటువంటి వాడిని కూడాను థాంక్స్ చెప్పాడు, కృతజ్ఞతను అందించాడు.
0: He also expressed his thanks, gratitude to him.
1: ఈ దాసుగను చెప్పిన తర్వాత ఇతను వాడియా షిర్డీకి ప్రయాణమయ్యాడు.
0: Vadiya started journeying to Shirdi.
1: భార్యను తీసుకున్నాడు, షిర్డీకి వెళ్ళాడు.
0: He was accompanied by his wife.
1: షిర్డీకి వెళ్లి బాబా దర్శనం చేసేటప్పటికి బాబా అడిగాడు, హే 5 కాసులు ఇచ్చే నాకు, అనగా 5 రూపాయలు నాకు ఇవ్వమని చెప్పాడు. దక్షిణ
0: The moment he reached Shirdi, Baba asked him, come on, give me 5 coins, 5 rupees, says Dakshina.
1: 5 rupayalu naaku dakshini annadu.
0: He said, give me 5 rupees, 5 coins.
1: Itaru srimantude emi venuku jagaledu. Teesadu, appudu 5 rupayalu notelu levu, 1 rupayi notelu levu, 2 rupayalu, anta coins. He
0: is quite rich man, there is no shortage of money anyway. There were no currency notes in those times.
1: Manchi long coat vesukunnadu kabatti pedda jobilanta untunnayi, dantlo nunchi kaasulu teesadu. 5 rupayalu ఇచ్చేయకపోయాడు.
0: As he has put on long coat, he was carrying coins in his very broad long pockets.
1: చెప్పాడు,
0: he could easily collect and give.
1: బాబా,
0: బాబా,
1: వాడియా, ఇప్పుడు నీకు 5 కాసులు నాకు అక్కర్లేదు, 1 రూపాయి 2 అణాలు నాకు ఇచ్చేసేయి.
0: వాడియా, ఐ డోంట్ వాంట్ 5 రూపీస్ నౌ, ఐ వాంట్ 1 రూపీ 2 అణాలు.
1: 3 రూపాయల 14 అణాలు ముందే ఇచ్చేసినావు నాకు.
0: యూ పేడ్ 3 రూపీస్ 14 అణాలు బిఫోర్.
1: దీనికి ఏం అర్థం కాలేదు.
0: He didn't understand.
1: ఈ బాబా బాబా అని చెప్తున్నారు, గొప్పవాడా, ఇది లేక ఏమైన పిచ్చివాడా, ఎప్పుడు నేను వచ్చాను, ఇదే ప్రథమ టైం నేను షిర్డీకి రావటము, నేను చూడటమే మొట్టమొదటి చూపు, అలాంటి సమయంలో నాకు 3 రూపాయల 14 అణాలు ముందుగా ఇచ్చినావు అని అంటున్నాడే, ఎవరు పిచ్చిగా ఉంటున్నాడు అనుకున్నాడు పాపం.
0: దిస్ మ్యాన్ థాట్ పీపుల్ సే బాబా ఇస్ గ్రేట్ వన్ అండ్ గ్రేట్ మ్యాన్, పర్హాప్స్ ఇస్ క్వైట్ మ్యాన్. దిస్ మై ఫస్ట్ విజిట్, దిస్ ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ హిమ్. హౌ ఇస్ దట్ ఐ పేడ్ 3 రూపీస్ 14 అణాలు. I never met him.
1: Shirdiki raavatame idi modalu.
0: His first visit to Shirdi.
1: Nenu eppudu ichanu 3 rupayala 14 anaalu.
0: When did I pay 3 rupees 14 anas?
1: Sari edo bodle vachanu darshinchukunnanu annadu. 1 rupayi 2 anaalu ichadu.
0: Somehow I came here and he paid his balance 1 rupee.
1: Veldinaadu.
0: And he returned.
1: Ekkadiki?
0: Where has he gone?
1: Namdev. Namdev.
0: Namdev.
1: Akkadiki velutane rendo dinamu.
0: Following day.
1: Dasgan vachadu.
0: Dasgan
1: Shirdiki poyavu kada em yepu. పాపం ఈ వాడియా అంత తృప్తిగా లేడు.
0: దాస్గన్ సెడ్, యూ విజిటెడ్ షిర్డి, వాట్ హ్యాపెండ్? దిస్ వాడియా ఇస్ నాట్ సాటిస్ఫైడ్ కంప్లీట్లీ విత్ హిస్ విజిట్.
1: దాస్గన్,
0: దాస్గన్,
1: నాకు అతని మహనీయుడిగాలే నాకు కనిపించటం లేదు.
0: హీ డిడ్ లుక్ లైక్ ఏ నోబుల్ సోల్, గ్రేట్ మ్యాన్.
1: ఏదో పిచ్చివాడి వలె కనిపిస్తుంది అది.
0: హీ లుక్ లైక్ ఏ మ్యాడ్ మ్యాన్.
1: ఆ పిచ్చి మనిషిలో కూడా ఒక విధమైనటువంటి భగవశక్తి ఉండవచ్చు.
0: దేర్ ఇస్ డివినిటీ ఈవెన్ ఇన్ దిస్ మ్యాడ్ పర్సన్.
1: కానీ నేను అతన్ని అంత ఎక్కువగా గౌరవించి రాలేదు అన్నాడు.
0: Somehow I could not pay total respect.
1: ఏమి జరిగిందో చెప్పమన్నాడు.
0: దాస్గన్ వాంటెడ్, వాట్ హ్యాపెన్?
1: నేను వెళ్లిన తక్షణమే 5 రూపాయలు దీనికి సుంకం ఇవ్వమన్నాడు.
0: ద మూమెంట్ ఐ రీచ్ దేర్ హీ ఆస్క్ ఫర్ 5 రూపీస్ 5 కాయిన్స్.
1: అదే నా దక్షిణ అన్నాడు.
0: హి సెడ్ దట్స్ ద ఆఫరింగ్, దక్షిణ.
1: ఇస్తూ ఉండగానే,
0: వైల్ వాస్ గివింగ్,
1: 3 రూపాయల 14 అణాలు ముందుగానే ఇచ్చేసావు, ఇప్పుడు 1 రూపాయి 2 అణాలు నాకు ఇచ్చేసే చాలు అన్నాడు.
0: ద మూమెంట్ ఐ వాస్ అబౌట్ టు గివ్, హి సెడ్, యూ పేడ్ 3 రూపీస్ 14 అణాలు బిఫోర్, నౌ గివ్ ద బ్యాలెన్స్.
1: బాబానే చూడలేదే, ఎందుకు ఈ విధంగా అడుగుతున్నాడు, ఎందుకు ఈ విధంగా అన్నాడు.
0: ఐ నెవర్ మెట్ బాబా బిఫోర్, వై ఇస్ ఇట్ దట్ హిస్ ఆస్కింగ్ లైక్.
1: దాస్గన్ బాబాకు మహాభక్తుడు.
0: దాస్గన్ ఇస్ అన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ బాబా.
1: యోచించాడు.
0: హి థాట్ ఓవర్.
1: బాబా ఎప్పుడు లేని పలకడానికి వీలు కాదు.
0: బాబా విల్ నెవర్.
1: సర్వత్రా ఉంటుండేటువంటి వాడు బాబా.
0: బాబా ఇస్
1: సర్వ జీవులు ఎందు ఉండేటువంటి బాబా.
0: ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
1: అలాంటి బాబా ఈ విధంగా అడగడంటే నీవు చాలా పొరపడుతున్నావు.
0: ఇఫ్ యూ సే సో,
1: నీదే దోషం, కానీ బాబాలో దోషం లేదు.
0: ఇట్ ఇస్ యువర్ మిస్టేక్, నథింగ్ రాంగ్ విత్ బాబా
1: అని మరి పిలిచి, నీవెవరికైనా ఈ మధ్యలో నీవెవరికైనా దానమో ధర్మమో ఏమైనా చేశావా అని అడిగాడు దాస్గన్.
0: దాస్గన్ ఆస్క్డ్, ఇన్ ద రీసెంట్ టైమ్స్ డిడ్ యూ ఆఫర్ ఎనీ మనీ ఇన్ చారిటీ టు ఎనీబడి ఆన్ ద వే?
1: షిర్డీకి పోయే 3 దినాల ముందుగా నేను టాంగాలో వస్తుంటే ఒకరు ఉన్నాడు, ఒకరు మన గ్రామంలోనే ఉంటున్నాడు, కూలిస్వామి, కూలిస్వామి.
0: వైల్ ఐ వాస్ ప్రొసీడింగ్ టు షిర్డీ ఇన్ టాంగా, ఐ సా ఆన్ ద వే అవర్ లోకల్ రెసిడెంట్ కూలిస్వామి.
1: అతనికి ఇంత అన్నం పెట్టించాను హోటల్ వాడితో చెప్పి.
0: I asked that proprietor of the hotel to serve food. I did not offer money in charity to
1: anybody
0: other than this. I did not offer money in charity to anybody other than
1: this. దానికి ఎంత అయింది అన్నాడు.
0: Then what is the cost of the food served for that kulibaba swami?
1: తర్వాత ఎవనో జవాను పంపించి అక్కడ అడిగిచ్చాడు.
0: He sent his few.
1: 3 రూపాయల 14 అణాలు అయింది అన్నాడు.
0: He said the price of the food served to this kulibaba swami is 3 rupees 14 anas.
1: తెలుసావా? ఆ 3 రూపాయల 14 అణాలు నువ్వు బాబాకి ఇచ్చినట్టు, ఎవరికిచ్చినా బాబాకి ఇచ్చినట్టే.
0: 3 rupees 14 anas paid to him amounted the payment to Baba himself. You may pay anybody.
1: Kada Baba sankalpam lekunda edi jaragadu.
0: Without Baba's will nothing can happen.
1: Kada duni du sankalpam lenide gaddi pochayunu karana karana.
0: Without your will even a grass blade will not move. You are the cause of the causes.
1: Adi nidunanaga nele pipila kadi brahma paryantamu nive. అది ఎరుంగరు, మది గడంగరు, ముదిమి చెందరు, భువిని కొందరు, వివేకమున వర్తించదనేవి కడువిర్ర వీగెదరు. కానీ చివరికి వీళ్ళకేది సంభవించును తెలియజాలదెంత వారలైనా. కదలదు నీ సంకల్పము లేనిదే గడ్డిపోచయును. అది ఇది అని ఒక్క చెప్పడానికి అవుతుంది. అంతా భగవంతుని యొక్క ఇదే.
0: హౌ డు యు డిసైడ్ దట్ దిస్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్?
1: అందరి ఎందు భగవంతుడు ఉన్నాడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: నీవు ఏది చేసినా భగవంతుడికి చేసినట్టే.
0: వాట్ ఎవర్ యు మే డు ఇట్ అమౌంట్స్ టు ది యాక్టివిటీ
1: ఆఫ్ గాడ్. ఇది భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి ఒక సూత్రము.
0: దిస్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: అన్ని మతములు కూడాను దానిని అంగీకరిస్తూ వచ్చాయి.
0: ఆల్ రిలీజియన్స్ యాక్సెప్ట్ దిస్ వ్యూ.
1: కనుక అతనికి 3 rupees 14 anas ఇచ్చావు.
0: యు పేడ్ 3 rupees 14 anas టు ద
1: పర్సన్. ఆ 3 rupees 14 anas బాబాకి చేరిపోయింది.
0: This 3 rupees 14 anas.
1: అతను అడిగినటువంటి 5 rupees లోపల 1 rupees 2 anas మాత్రమే నీతో తీసుకున్నాడు.
0: సో హీ కలెక్టెడ్ 1 rupee 2 anas ఫ్రమ్ యూ.
1: చూసావా, భగవంతుని యొక్క చరిత్రలు ఇంత విచిత్రంగా ఉంటుంటాయి.
0: The history and the stories of God are so mysterious.
1: కనుక నీవు బాబాను ఇంకొక రీతిగా భావించవద్దు.
0: Don't consider Baba in a different way. అనేటప్పటికి
1: ఆ వాడియాకు చాలా గొప్ప ఆశ్చర్యం వేసింది.
0: Vadiya was very much astonished.
1: 3 rupees 14 anas. 1 rupees 2 anas అడిగాడు. కరెక్ట్ గానే ఉంటుంది అది.
0: And the total is exact.
1: నా బుద్ధి తక్కువ ఈ విధంగా పోయింది.
0: This is exact total 3 rupees 14 anas.
1: రెండవ దినమే.
0: Second day.
1: తిరిగి భార్యను పిలుచుకున్నాడు.
0: Along with his wife.
1: మహాలస్పతితో వెళ్ళాడు.
0: He went along with మహల్సాపతి.
1: ఇంకా మహాలస్పతి వస్తున్నాడు అని భార్యతో పోవటం కదా కొంచెం ఆలస్యంగా ఉంటుంటది.
0: మహల్సాపతి కేమ్ రాదర్ లేట్.
1: ఒంటరిగా ఉంటే సరాసరి పోవచ్చును.
0: ఇస్ అలోన్ హీ కెన్ గో.
1: ఆడవారు ఉన్నప్పుడు కొంచెం బంధకాన కొంచెం నిదానం అవుతుంది ప్రయాణం.
0: బికాజ్ విమెన్ ఆల్సో ఫాలో ఇట్ లీడ్స్ టు డిలే.
1: మహాలస్పతి ముందుగానే వెళ్ళాడు.
0: మహాలస్పతి వెంట్ బిఫోర్ హిమ్.
1: మహాలస్పతి దాస్గన్.
0: హీ సెడ్ దాస్గన్.
1: దాస్గన్.
0: దాస్గన్.
1: ఏం చెప్పాడు వాడియా?
0: వాట్ ఇస్ దట్ వాడియా టోల్డ్ యూ?
1: ఆ కూలి స్వామికి ఎంత ఇచ్చాడట? ఇవన్నీ అడుగుతూ వచ్చాడు.
0: హీ వెంట్ ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్. హౌ మచ్ మనీ ఇస్ పెయిడ్ టు కూలీ స్వామి?
1: వాడియా విన్నాడు.
0: వాడియా హెర్డ్ దిస్.
1: దాస్గన్ తన వెంటనే వచ్చాడు. తాను ముందుగా పోయి ఏమి చెప్పలేదు.
0: దాస్గన్ కేమ్ అలాంగ్ విత్ ఇమీడియట్ ఇన్ఫార్మ్.
1: బాబా నన్ను క్షమించు అని వచ్చి పాదాల పైన పడ్డాడు.
0: హీ సాట్ హిస్ పార్డన్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ బాబా.
1: అప్పుడు చౌకారి పెద్ద బుట్టడు పండ్లు తీసుకెళ్లాడు.
0: రిచ్ మ్యాన్ బీయింగ్ ఎ రిచ్ మ్యాన్ బ్రాట్ ఎ బాస్కెట్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్.
1: అందులో అరటి పండ్లు గులే ఉంటుండాలి.
0: He was carrying plants and bunch.
1: ఈ ప్లాంటన్స్ లో 4 తీశాడు.
0: He collected 4.
1: ఆ వాడియా భార్యను పిలిచాడు, ఈ 4 ఇచ్చాడు.
0: He called the wife of Vadiya and gave these 4 plants.
1: స్త్రీలు చేతులతో తీసుకునేటువంటి వారు కాదు.
0: Those days women never పట్టేటువంటి వారు. They will stretch their sari and receive fruits there.
1: అప్పుడు ఆ సారీ లోపల ఈ 4 పండ్లు వేశారు.
0: And Baba placed all these 4 fruits there.
1: ఈ 4 నీవే తినాలి.
0: He said you only should eat these.
1: ఎవరికి ఇవ్వకూడదు.
0: You should not give to anybody.
1: నీకు 4 పుత్రులు అవుతారు అన్నాడు.
0: You will have 4 sons.
1: అంతకు పురము వాడియా చాలా మంది ఈ యొక్క సన్యాసుల దగ్గర సాధువుల దగ్గర పోవటమే కాకుండా ఈ అస్ట్రాలజర్స్ ఉంటారు చూడండి, వీళ్ళకి మంచి గిరాకీ. ఏదో ఒకటి చెప్పటము, ఈ గ్రహం లేదు, ఆ గ్రహం లేదు, ఈ శూన్యం లేదు, ఇది లేదు, అది లేదని దండిగా డబ్బులంతా సంపాదించుకున్నారు. చక్కబడలేదు. కరెక్ట్ కరెక్ట్ బాబా నీకు 4 కొడుకులు అవుతారన్నాడు.
0: వాడియా కన్సల్టెడ్ మెనీ అస్ట్రాలజర్స్, లాస్ట్ లాట్ ఆఫ్ మనీ, బట్ బాబాస్ వర్డ్ కేమ్ ట్రూ.
1: ఆ 2వ సంవత్సరము అతనికి చక్కని పండు వంటి కొడుకు పుట్టాడు.
0: ఫాలోయింగ్ ఇయర్ వెరీ గుడ్ సన్.
1: అక్కడికి ఆ కుమారుని తీసుకుని వెళ్లి
0: అండ్ హి టుక్ హిస్
1: బాబా పాదాల పైన వేసి
0: మేడ్ హిమ్ ఫాలో.
1: ఆనాడు వచ్చేటువంటి భక్తులకు ఏమీ వసతులు లేవు.
0: దేర్ వర్ నో ప్రొవిజన్స్ కన్వీనియన్సెస్.
1: మొట్టమొదటనే వాడియా గేమని ఓటి వాడియా ఇల్లు అని కట్టాడు.
0: ఫస్ట్ టైం ద వాడియా రెసిడెన్స్
1: కూడా ఉంటుండదు ఇంకా అక్కడనే.
0: ఇట్ ఈస్ దేర్ ఈవెన్ నౌ. ఇట్ ఈస్ నౌ ఇట్ ఈస్ దేర్ ఈవెన్ నౌ.
1: పాత పడిపోయింది పాపం.
0: ఇట్స్ వెరీ ఓల్డ్.
1: ఆనాడు ఈ విధంగా కాంక్రీట్ ఇంక్రీట్ వేసేటువంటిది కాదు.
0: దేర్ వర్ నో కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్ ఇన్ దోస్ డేస్.
1: కనుక ఆ విధంగా భగవంతుని యొక్క విషయములు ఎలాంటివి, ఎట్టివి, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా జరుగుతుందని ఎవరు కూడా తెలుసుకోవడానికి సాధ్యం కాదు.
2: నోబడీ కెన్ సే, నోబడీ కెన్ ఎవర్ కాంప్రిహెండ్ గాడ్స్ విల్, గాడ్స్ యాక్షన్స్.
1: కనుక మొట్టమొదట మనం మానవుడు అనుకున్నందుకు, మనం మానవుడిగా జీవించినప్పుడు మన యొక్క గుర్తు భగవంతుడే కనిపిస్తాడు.
2: వెన్ వి లీడ్ ఎ ట్రూ హ్యూమన్ లైఫ్, గాడ్ విల్ సర్టెన్లీ
1: నో. మీ మనస్సు మంచి పరిశుద్ధమైనటువంటి అద్దం వలె ఉంటుండాలి.
2: అవర్ మైండ్ షుడ్ బి ప్యూర్ అండ్ క్లీన్ లైక్ ఎ మిర్రర్.
1: కంచు మ్రోగినట్టు కనకంబం మ్రోగదు. నీవు కేవలం ఆడంబరానికి నీవు వెళ్ళొద్దు.
2: యూ షుడ్ నెవర్ బి ఆఫ్టర్ షో.
1: నిజమైన ఆనందాన్ని నీవు ఆశించు.
2: యూ రియలీ బి ఆఫ్టర్ ట్రూ బ్లిస్.
1: నీవు కేవలం ఆర్టిఫిషియల్ మనిషిగా ఉండవద్దు.
2: నెవర్ లీడ్ అన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
1: హార్ట్ఫుల్ మనిషిగా ఉంటుండు.
2: యూ షుడ్ బి హార్ట్ఫుల్ మ్యాన్.
1: అప్పుడే నీకు అన్ని విధమైనటువంటి సమస్తము నీకు సమకూరుతాయి.
2: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: విద్యార్థుల్లో కూడా కొంత కొంత సమయంలో ఈ వయసు అలాంటిది.
2: దిస్ ఏజ్ ఇస్ సచ్.
1: అప్పుడప్పుడు కొన్ని విధమైనటువంటి పొరపాట్లు జరుగుతుంటాయి.
2: అట్ టైమ్స్ యూ కమిట్ సర్టన్ మిస్టేక్స్.
1: ఆ పొరపాటును తిరిగి తాము సర్దిద్దుకొని తిరిగి రెండో పర్యాయం ఆ పొరపాటు రాకుండా చూసుకోవాలి.
2: యూ హావ్ టు కరెక్ట్ దోస్ మిస్టేక్స్ అండ్ సీ దట్ యూ డోంట్ రిపీట్.
1: చేసిన పొరపాటే జీవితం అంతా చేస్తూ పోకూడదు.
2: యూ షుడ్ నాట్ కంటిన్యూ టు డూ మిస్టేక్స్.
1: తెలియక పొరపాటు చేయవచ్చును.
2: అన్ నోయింగ్లీ యు మైట్ హావ్ డన్.
1: తిరిగి తెలుసుకున్న తర్వాత ఆ పొరపాటు నీవు తిరిగి కాలు పెట్టకూడదు.
2: హావింగ్ నోన్ యూ షుడ్ నెవర్ రిపీట్ ఇట్.
1: కనుకనే తెలిసి మెలగాలి.
2: దెర్ఫోర్ నో ఇన్ ఫుల్ అవేర్నెస్ నాలెడ్జ్.
1: చూచి రొక్కు.
2: వాచ్ యువర్ స్టెప్.
1: తెలిసి రొక్కు.
2: అండ్ ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫర్ యువర్ ఒబిసాన్స్.
1: చూచి త్రొక్కు. ఇదేం రాయా లేక పేడనా లేక ముల్లా లేక ఉట్ర ఏమిటని చూచి త్రొక్కు. తెలిసి మృక్కు.
2: వాచ్ యువర్ స్టెప్ వెదర్ యూ ఫైండ్ ఆన్ యువర్ వే ద డంగ్ ఆర్ థార్న్ ఆర్ వాట్ ఈస్ దేర్.
1: తెలుసుకోకుండా నీవు ఏ విధంగా కూడా పొరపాటుకు ప్రవేశించవద్దు.
2: నెవర్ కమిట్ ఎనీ మిస్టేక్.
1: కనుకని త్యాగరాజు కూడా చెప్పాడు.
2: త్యాగరాజు ఆల్సో సెడ్,
1: తెలిసి వెలగాలి నాన్న.
2: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్.
1: భగవంతుని నామాన్ని కూడా తెలిసి పలకమన్నాడు.
2: యూ షుడ్ చాంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్.
1: నీవు అర్థం చేసుకుని భగవత్ నామాన్ని స్మరించమని చెప్పాడు.
2: నో ది మీనింగ్ ఆఫ్ గాడ్స్ నేమ్ అండ్ చాంట్ టు సింగ్ హిస్ గ్లోరీ.
1: ఊరికి కేవలం టేప్ రికార్డ్ మాదిరి నువ్వు పాడవద్దు.
2: యూ షుడ్ నాట్ సింగ్ లైక్ టేప్ రికార్డ్.
1: గ్రాండ్ ఫోన్ ప్లేట్ వలే నువ్వు పాడవద్దు.
2: నార్ లైక్ ఎ గ్రాండ్ ఫోన్ ప్లేట్.
1: కనుక తెలిసి నీవు భగవంతుని స్మరించు.
2: Know the meaning and chant his glory.
1: హృదయపూర్వకంగా నీవు స్మరించు.
2: Sing his glory wholeheartedly.
1: కంఠంతో కాదు, హృదయంతో ఉండాలి.
2: Not lip service, it will full of heart.
1: ఇదే పరిశుద్ధమైనటువంటి యొక్క గోల్డ్ వంటి.
2: This is pure gold.
1: ఈ పలికినట్టుగా నీవు నడుచుకో.
2: You conduct yourself as
1: నడిచినట్టుగా నీవు పలుకు.
2: And you say the way how you behave.
1: పలికినట్టుగా నడుచు, నడిచినట్టుగా పలుకు.
2: Conduct yourself the way you declare and you say how you behave.
1: ఇది యొక్క పరిశుద్ధతకు మూల సూత్రము.
2: దిస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ క్యారెక్టర్.
1: ఇలాంటివి ఈ వయసు లోపల మీరు అభివృద్ధి పరచుకుంటే భవిష్యత్తు మంచి రాజబాటగా, పూలబాటగా రూపొందుతుంది.
2: ఇఫ్ యూ డెవలప్ దీస్ నోబుల్ ఫీలింగ్స్ అండ్ నోబుల్ థాట్స్ రైట్ నౌ, యువర్ ఫ్యూచర్ లైఫ్ విల్ బి ఎ రాయల్ రోజ్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: కుల మత భేదములకు అవకాశం ఇవ్వకండి.
2: నెవర్ హ్యావ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ రిలీజియన్ అండ్
1: కమ్యూనిటీ.
2: ఆల్ బిలాంగ్ టు మీ.
1: అందరూ బ్రదర్స్.
2: ఆల్ ఆర్ బ్రదర్స్.
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
2: Brotherhood of man, fatherhood of God.
1: ఈ రెండింటిని తీసుకొని help ever, hurt never. అదే భారతీయ సంస్కృతి యొక్క ప్రమాణం.
2: The culture of Bharat lies in these two principles, help ever, hurt never.
1: ఈ విధంగా జీవిస్తే భారతదేశమునికే కాదు ఇతర దేశములకు కూడా మీరు మంచి ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
2: If you lead such a life, you will be models to the entire world.
1: ఆ విధంగా బ్రతకాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ కంచు వలే కాకుండా కనకం వలె మీరు తయారు కావాలని నేను ఆశిస్తున్నాను.
2: భగవాన్ వాంట్స్ అస్ టు బి లైక్ గోల్డ్ బట్ నాట్ లైక్ ఎ బ్రాంజ్.
3: భజన వినాశుక

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 23rd డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 4th సెప్టెంబర్ 1984. In this beautiful discourse, Bhagavan talks about one of the most important qualities a devotee should possess, which is contentment. Bhagavan also throws light on something which is more important for a devotee than his love of God. You might be wondering what could be more important for a devotee than his own love of God. Well, listen and find out for yourself. Sai Bhagavan Uvacha.
1: జాయతే మ్రియతే. ఇది సాంఖ్యయోగంలోని ప్రాణము, ప్రధానము, ప్రమాణం.
2: దిస్ ఈస్ ద వెరీ ప్రూఫ్, బేసిస్ అండ్ అల్టిమేట్ ఎక్స్పోజిషన్ ఇన్ సాంఖ్యయోగ.
1: నజాయతే, జననం ఉన్నదంటే దానికే మరణం కూడా ఉంటుంటుంది.
2: దట్ విచ్ హ్యాస్ బర్త్ అలోన్ హ్యాస్ డెత్.
1: జనన మరణములు ఉన్నటువంటి వాటికే మధ్య కూర్పబడినటువంటి ఈ షడ్వికారములు.
2: దట్ విచ్ హ్యాస్ బర్త్ అండ్ డెత్ హ్యాస్ ఆల్సో ద సిక్స్ టైప్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ బిట్వీన్.
1: నజాయతే, జననమే లేనటువంటినప్పుడు ఈ షడ్వికారముల యొక్క స్వభావములు మనకు అక్కరలేదు.
2: If it doesn't have birth alone, then the question of having six types of change would not arise.
1: దేనికి జననము లేదు? ఆత్మకు.
2: What does not have birth? Atma does not have it.
1: Atma nirvikaram.
2: Atma doesn't undergo any modification.
1: కారణము నజాయతే, దీనికి జననము లేదు కనుక ఇది నిర్వికారం.
2: The reason for not going undergoing any modification is it doesn't have birth.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం, ఇదే ఆత్మ యొక్క తత్వం.
2: ది రియల్ నేచర్ ఆఫ్ ఆత్మన్ ఇస్ దట్ ఇట్ డజంట్ హ్యావ్ అట్రిబ్యూట్స్, ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ ఇమ్యూటబుల్, ఇట్ డజంట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్, ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్.
1: జాయతి, దేహమునకే జననము, దేహమునకే షడ్వికారములు, దేహమునకే మరణము.
2: ఓన్లీ బాడీ హ్యాస్ బర్త్, బాడీ హ్యాస్ సిక్స్ టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్స్, బాడీ హ్యాస్ డెత్.
1: కనుకనే ఇది దేహి ఆత్మతత్వం.
2: దేర్ఫోర్ ద ఇన్డ్వెలర్ ఆఫ్ ద బాడీ హ్యాస్ టు బి టేకన్ యాజ్ ఆత్మ.
1: దేహి నిరామయుండు.
2: ది ఇన్డ్వెలర్ ఈజ్ నిరామయ హింసెల్ఫ్.
1: ఇలాంటి ఆత్మతత్వమును గుర్తించుకున్నప్పుడు అన్నియు మనకు నశ్వరములుగానే తెలుస్తుంది.
2: వన్స్ యూ రికగ్నైజ్ దిస్ ప్రిన్సిపల్ అండ్ డాక్ట్రైన్ ఆఫ్ ఆత్మన్, వీ వుడ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ ఇంపర్మనెంట్.
1: కనుకనే ఆత్మను గుర్తించుటకై ప్రతి వ్యక్తి కూడాను మొదలు ప్రయత్నించాలి.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు ట్రై టు రికగ్నైజ్ ఆత్మన్.
1: నకాంచో ఏనకేనచిత్, అనగా ఆశను పెంచుకునరాదు. లభించిన దానితో తృప్తి నందుట ఇదే ఒక మహా సద్గుణం.
2: వన్ షుడ్ నాట్ డెవలప్ ద గ్రోత్ ఆఫ్ డిజైర్స్, వన్ షుడ్ బి కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ గెట్స్.
1: భక్తి యోగంలో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు. మామే ప్రియో నరః, ఇలాంటి వాడే నాకు ప్రియుడు అని కూడాను ఈ 26 గుణముల లోపల సంతుష్టి, నకాంక్ష, ఈ వాంఛ లేకుండా పోవటమే ఇది ప్రధానమైనటువంటి ఒక గుణంగా నిరూపిస్తూ వచ్చాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హ్యాస్ ప్రూవ్డ్ యాజ్ ఎక్స్పౌండెడ్ ఇన్ ద చాప్టర్ ఆఫ్ భక్తి యోగా దట్ దేర్ ఆర్ 26 qualities which a devotee should have to be liked and loved by the Lord, and of that contentment stands out to be one very important క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ డివోటీ.
1: ఎంత ఉండినప్పటికీ, ఎన్ని భోగములు అనుభవించినప్పటికీ, ఎంత సంపాదించినప్పటికీ ఇంకా చాలదు లేదు అనేటువంటి యొక్క ఆవేదన సాధకుని యందు ఉండరాదు.
2: ఎ సాధక షుడ్ నాట్ హ్యావ్ ద డిజైర్ టు ఎంజాయ్ థింగ్స్ ఆఫ్టర్ సీయింగ్ అండ్ ఆఫ్టర్ ఎంజాయింగ్ సో మెనీ టైప్స్ ఆఫ్ లగ్జరీ, సో మెనీ టైప్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్, సో మెనీ టైప్స్ ఆఫ్ థింగ్స్.
1: ఉన్నదానికి తృప్తి నుండి ఇదే సర్వస్వంగా భావించి సంతోషించినప్పుడే అతనికి శాంతి చేకూరుతుంది.
2: వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ పీస్ వెన్ వన్ ఈస్ కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ హ్యాస్ అండ్ థింగ్స్ దట్ విచ్ హీ హ్యాస్ ఈజ్ ఎవ్రీథింగ్.
1: సంతృష్టి లేనటువంటి వాని హృదయము కేవలము ఎదురు దెబ్బలతో అల్లబడినటువంటి గంపతో నీరు తోడినట్టుగా ఉంటుంటుంది.
2: The heart of one who does not have contentment may be compared to a basket which has a number of holes with the help of which
1: bamboo
2: basket with the help of which the water is tried to taken out.
1: Baavi nundi ee gampato neeru todinappudu paiki vacheteppudiki anta neeru kaari pothundi.
2: If you are drawing water through this bamboo basket from a well, by the time the basket comes up, all the water would have leaked out and gone.
1: Chukka neeraina kudanu aa gampalo niluvadu.
2: There would not be even a drop of water in that basket.
1: Adhe vidhamugane aasaliki guri ainatunte oka manavuni oka hrudayam kudanu kramakramena asantriptito ee tripti ainatuntidi kevalamu jari poi asantriptito kalamunu gadapavalasi vastundani. దీని యొక్క అంతరార్థం,
2: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈస్ ఇన్ ది సేమ్ వే యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ది బాస్కెట్ ద ఎనీ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఏ నంబర్ ఆఫ్ డిజైర్స్ అండ్ గ్రీడ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ కంటెంట్మెంట్ ఆల్ ది కంటెంట్మెంట్ గోస్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్ డిస్కంటెంట్మెంట్ విల్ బి లెఫ్ట్ విత్ హిమ్.
1: ఏమీ లేని మానవుడు ఏదో ఒక 100 రూపాయలన్నా చిక్కితే ఆనందాన్ని అనుభవిస్తానని ఆశిస్తాడు.
2: A person who does not have anything at all may feel happy, contented, if he gets 100 rupees.
1: 100 rupayalu labhinchina, ayyo, 1000 rupayalu labhisthe enta aanandanga untadi, ani maroka aasanu abhirudhi parchukuntadu.
2: The same person, when he gets 100 rupees, he would think, how nice it would be if I can get 1000 rupees.
1: Ee 1000 rupayalu labhinchina, 100 rupayalu kavali ani aashisthadu.
2: If he gets by chance 1000 rupees, he desires to have 1 lakh rupees.
1: ఈ 100 రూపాయలతో తాను తృప్తి పొందడు, నేను జమీందారు కావాలనుకుంటాడు.
2: He would not be content with obtaining 1 lakh rupees. He would be aspiring to become a landlord.
1: ఈ జమీందారు నుంచి తిరిగి మహారాజు కావాలని ఆశిస్తాడు.
2: From landlordship he wants to become a king, a ruler.
1: ఈ మహారాజు తత్వం నుంచి నేనే మాధవుడైపోవాలని ఆశిస్తాడు.
2: From that particular state of kingship he would like to obtain the state of madhavatva.
1: అయితే మాధవత్వం అనేటువంటిది ఈ ధనమూలంతో లభించేటువంటిది కాదు.
2: బట్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అటైన్ మాధవత్వ విత్ ద హెల్ప్ ఆఫ్ మనీ అండ్ వెల్త్.
1: ఈ విధంగా మానవుని యొక్క ఆశలు మితిమీరిపోవటం చేతనే మతి కేవలం అశాంతికి గురి అవుతుంది.
2: యాజ్ ది డిజైర్స్ ఆఫ్ మ్యాన్ ఆర్ క్రాసింగ్ ఆల్ లిమిట్స్ హీఈస్ బికమింగ్ ఎ లాట్ ఆఫ్ డిస్కంటెంట్.
1: లభించిన సంపత్తితో, లభించిన సుఖముతో, లభించిన భోగములతో సంతృప్తి పడేటువంటి విధానాన్ని గుర్తించాలి వ్యక్తి.
2: An individual has to recognize the method of obtaining contentment with whatever one has, with whatever wealth one possesses, with whatever wealth one gets.
1: దైవానుగ్రహంతో లభించినటువంటి యొక్క సుఖ సంతోషములను కాపాడుకునుటే వ్యక్తిత్వం యొక్క కర్తవ్యం.
2: The responsibility of every individual is to secure whatever he has got by the grace of God.
1: దైవము గొప్పవాడి అని అందరూ చెప్పగలరు.
2: All people can say that God is great.
1: కానీ ఇది ప్రధానం కాదు.
2: But this is not important.
1: దైవము నీవు గొప్పవాడు నాయన అని అతని నోటి నుంచి రావాలి.
2: God has to say, tell the devotee that you are great.
1: దైవమును అందరూ కూడాను ప్రేమిస్తారు.
2: ఆల్ పీపుల్ లవ్ గాడ్.
1: ఇందులో ఏమీ ప్రయోజనం లేదు.
2: బట్ దేర్ ఇస్ నో యూస్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాసెస్.
1: దైవము అందరినీ ప్రేమించుచున్నాడా అనే ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలి.
2: బై ది గ్రేస్ ఆఫ్ గాడ్,
1: దైవము గొప్పవాడి అని అందరూ చెప్పగలరు.
2: ఆల్ పీపుల్ కెన్ సే దట్ గాడ్ ఈస్ గ్రేట్.

0: దైవము నిత్యత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనము ఉచ్చరిస్తాము.
1: వి సే గాడ్ ఈజ్ ఎటర్నల్ ట్రూత్,
0: దైవము నావాడు అని మనం విశ్వసిస్తాము.
1: వి బిలీవ్ దట్ గాడ్ ఈజ్ అవర్స్,
0: కానీ దైవమే నీవు నావాడు నాయన అని చెప్పాలి. అది మనకు ముఖ్యమైనటువంటిది.
1: బట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ గాడ్ హ్యాస్ టు సే దట్ యు ఆర్ మైన్.
0: మనం ఒక రిజిస్టర్ రికవరీ పోస్ట్ చేసినప్పుడు ఇది మనం ఎవరికి అందాలనేటువంటి ఉద్దేశంతో రాశామో అది వారికి అందినట్టుగా ఒక అక్నాలెడ్జ్మెంట్ వచ్చినప్పుడే ఆ జాబు సార్థకత నొందుతుంది.
1: When we send a registered post to any person, once you get an acknowledgement from that particular person that he has received it, then only sending of the registered letter finds fulfillment.
0: దైవము గొప్పవాడు అని నీవు చెప్పినంత మాత్రమే చాలదు. ఇది కేవలం ఒక రిజిస్టర్ పోస్ట్ వేసినట్టు.
1: By merely telling that God is great, it may be compared to
0: నాయన నీవు గొప్పవాడు అనేటువంటి అక్నాలెడ్జ్మెంట్ అతని నుంచి రావాలి.
1: But from God we'll have to get the acknowledgement that ఓ చైల్డ్ యూఆర్ ఆల్సో గ్రేట్.
0: మీ ప్రియో నరహ, నీవు నావాడు నాయన, నీవు నాకు ప్రియుడు అనేటువంటి ఉద్దేశము అతని నుండి రావాలి.
1: ఫ్రమ్ హిమ్ ఎ వర్డ్ హ్యాస్ టు కమ్ దట్ యూఆర్ మై డియర్, యూఆర్ డియర్ టు మీ.
0: అది ఏ శాశ్వతమైనటువంటి,
1: దిస్ ఈజ్ పర్మనెంట్ ఎంటిటీ.
0: ఆ ఫలమును పొందే నిమిత్తమే సాధకుడు అనేక సాధనలు చేయాలి.
1: టు ఒబ్టెయిన్ దిస్ రిజల్ట్ ఎవ్రీ సాధక హ్యాస్ టు అండర్టేక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాధన.
0: అట్టి ఫలితమునే అనుభవించుకోనకపోయినా, అట్టి ఫలితమునే మనం అందుకొనకపోయినా మన సాధనలన్నీ కూడా వ్యర్థమే.
1: ఇఫ్ వీ కెనాట్ అటైన్ అండ్ ఒబ్టెయిన్ దట్ రిజల్ట్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ అండ్ సాధన వుడ్ బి ఎ వేస్ట్.
0: కనుక ఇన్ని సాధనల యొక్క ఫలితం ఏమిటంటే నీవు నావాడు, నీవు నాకు ప్రియుడవు అనేటువంటి యొక్క జవాబు దైవం నుండి మనం అందుకోవాలి.
1: ది hope and the expectation of all the fruits of all the sadhana would be to get from the Lord that, O child, you are mine.
0: Atti arhatana pondinatunti vaade Arjunudu.
1: Arjuna was one who got that eligibility and that qualification.
0: Ataniki aasalu enniyo undavachchu.
1: He might have had a number of desires.
0: Kaani anni kudunu tyajinchi kevalamu neeve tappa itapparam meruga neevu tappa naaku anyam akkaraledani kattagarappudu saranagatu dayyadu.
1: He renounced all his wants, desires, etc. and surrendered to the Lord and said, Swami, you are my all.
0: Nijamuga manaku kavalsinatvantidi, manam sadhinchavalsinatvantidi, mana gamyamu, mana punyamu, sarvamu atani yokka prema tattvame.
1: All that we'll have to attain, the goal, the object, the purpose is only to earn his grace.
0: Evaraina okaru swadesham nundi విదేశానికి ఎవరైనా ప్రయాణమై వెళ్లాలంటే అతను గొప్ప చదువరిగా ఉండవచ్చును, శ్రీమంతుడు కావచ్చును, అధికారి కావచ్చును, కానీ పాస్పోర్ట్ లేనిది అతన్ని పంపడానికి వీలు కాదు.
1: వెన్ ఎనీ పర్సన్ ఈజ్ గోయింగ్ అబ్రాడ్, బీ హీ ఏ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఏ మ్యాన్ ఆక్యుపైయింగ్ వెరీ హై పొజిషన్ ఇన్ లైఫ్, ఏ మ్యాన్ హూ ఈజ్ వెరీ వెల్తీ, బట్ హీ మస్ట్ హ్యావ్ ఏ పాస్పోర్ట్ టు గో అబ్రాడ్.
0: నేను గొప్ప పండితుడను, నేను గొప్ప విద్యావంతుడను, నేను శ్రీమంతుడను, నేను జమీందారును, నేను గొప్ప జన సహాయంతో కూడినటువంటి వాడను అని విర్రవీగినంత మాత్రమున ఆ యొక్క పాస్పోర్ట్ మనకు లభించదు.
1: ఇఫ్ ఏ పర్సన్ జస్ట్ సేస్ దట్ ఐఎమ్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఐఎమ్ హైలీ వెల్తీ పర్సన్, ఐఎమ్ ఏ జమీందార్, ఐ వుడ్ లైక్ టు జస్ట్ హ్యావ్ పాస్పోర్ట్ మియర్లీ బై టెల్లింగ్ లైక్,
0: అన్నీ కూడాను నీ వ్యక్తిగతమైనటువంటి శక్తి సామర్థ్యములు కావచ్చును, కానీ ఈ పద్ధతికి నీవు విదేశానికి వెళ్లాలంటే దానికి సంబంధించినటువంటి క్రమాన్ని నీవు అనుసరించాలి.
1: ఆల్ దీస్ థింగ్స్ మైట్ బి పర్సనల్ అకాంప్లిష్మెంట్స్ అండ్ అటైన్మెంట్స్, బట్ ఇఫ్ యూ వాంట్ గో అబ్రాడ్ దేర్ ఇస్ అ పర్టికులర్ ప్రొసీజర్ విచ్ విల్ హావ్ టు బి ఫాలోడ్.
0: దాని యందు విద్యాధికారి అని, విద్యాహీనుడని, కూటి పేదని, కోటీశ్వరుడని ఈ తారతమ్యం ఏమాత్రం కూడా అక్కడ ఉండదు.
1: ఇన్ ది ప్రొసీజర్ టు బి ఫాలోడ్ దేర్ కెనాట్ బి ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఎన్ ఎడ్యుకేటెడ్ వన్, ఎన్ అన్ఎడ్యుకేటెడ్ వన్, ఏ వెల్తీ వన్ అండ్ ఏ పూర్ వన్.
0: ఏదో ఒక బస్సులో, ఒక ట్రైన్లో, ఒక ప్లేన్లో పోవాలంటే కూడాను నీ శక్తి సామర్థ్యంలో వారు ఎవరో చూడరు, టికెట్ చూస్తారు ముందు.
1: ఈవెన్ ఇన్ ఏ స్మాల్ థింగ్ లైక్ గోయింగ్ బై బస్, గోయింగ్ బై ట్రైన్ ఆర్ గోయింగ్ బై ప్లేన్, నో వన్ వుడ్ లైక్ టు జస్ట్ సీ కేర్ ఫర్ యువర్ పొజిషన్ ఎట్సెట్రా.
0: నీ చేతిలో ఉన్నదా, నీ యొక్క అధికారము, నీ చదువులు, నీ యొక్క శిర్సంపదలు వారు ఏమాత్రమో పాటించరు, టికెట్ చూస్తారు, ఓ గెట్ అవుట్.
1: ఇఫ్ యూ హ్యావ్ ఎ టికెట్ విత్ యూ, దే డు నాట్ care to find out whether you are a wealthy person, educated person and all that. They would be happy.

0: యు ఆర్ హ్యావింగ్ ఎ టికెట్ విత్ యూ.
1: లేకుండినా మెడబట్టి బయటికి నెట్టుతారు.
0: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద టికెట్ యుల్ బి నెక్ డౌన్.
1: అదే విధముగానే మోక్ష సామ్రాజ్యంలో ప్రవేశించుటకు ఇక్కడ దైవానుగ్రహం అనేటువంటి దాన్ని పొంది నీవు నావాడు నాయన అనేటువంటి పాస్పోర్ట్ ని మనం అందుకోవాలి.
0: ఇన్ ద సేమ్ వే ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ యూ షుడ్ హ్యావ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దెన్ ఓన్లీ యుడ్ గెట్ ఎంట్రీ ఇన్ టు ఇట్.
1: ఈ పాస్పోర్ట్ ఉండినంత మాత్రము కూడాను మరి కొంతవరకును అభ్యంతరం జరుగుతుంది. దీనికి వీసా కూడా రావాలి.
0: ఇఫ్ యూ హ్యావ్ మియర్లీ పాస్పోర్ట్ దేర్ మే బి సమ్ అబ్జెక్షన్ సమ్ ప్రాబ్లమ్స్, యూ షుడ్ హ్యావ్ వీసా ఆల్సో.
1: దీనికే ఆత్మానుగ్రహము అనేటువంటిది కూడా ఒకటి అవసరం. ఎందుకంటే ఇచ్చేటువంటి వాడు ఇచ్చినప్పటికీ దాన్ని అందుకునేటువంటి వాడి చేతులు కూడాను సిద్ధంగా ఉంటున్నప్పుడే ఈ ఇచ్చే పదార్థం తానుకు చెందడానికి వీలవుతుంది.
0: ఇన్ అడిషన్ టు గ్రేస్ ఆఫ్ గాడ్ యూ షుడ్ హ్యావ్ గ్రేస్ ఆఫ్ ఆత్మన్ ఆల్సో. ది గివర్ మే బి రెడీ టు గివ్ బట్ ది పర్సన్ హూ ఈస్ రిసీవింగ్ షుడ్ హ్యావ్ ది కెపాసిటీ అండ్ విల్లింగ్నెస్ టు రిసీవ్ ఇట్.
1: దైవ ప్రేమ, సాధకుని యొక్క సద్గుణము, ఈ రెండింటి యొక్క సంబంధమే మనము మోక్షంలో ప్రవేశించడానికి మూలకం.
0: ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ యూ షుడ్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ యూ షుడ్ హ్యావ్ ద సాధన ఆఫ్ ద సాధక. వెన్ దీస్ టు గో టుగెదర్ దెన్ ఓన్లీ యు విల్ బి ఏబుల్.
1: కనుకనే సాధకునకు 26 సద్గుణములు అత్యవసరమని, ఈ 26 సద్గుణములో ఏ ఒక్కటైనా కూడాను ఉండినప్పటికీ తన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అర్హులమవుతామని కూడాను బోధించింది భగవద్గీత.
0: భగవద్గీత దట్ ఇస్ వై హెస్ టాట్ దట్ ఎనీ పర్సన్ హూ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ అండ్ మోక్ష షీ షుడ్ హ్యావ్ 26 క్వాలిటీస్ వర్చ్యూస్. ఈవెన్ ఇఫ్ షీ హాజ్ వన్ షీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ క్వాలిఫైడ్ టు గెట్ ఇన్ టు ద.
1: ఇందులో సంతృప్తి అత్యవసరమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కంటెంట్మెంట్.
1: అసంతృప్తో జిజో నష్ట అని, సంతృప్తి లేనిటువంటి వానికి ఏ విధమైనటువంటి సుఖశాంతులు ఉండవు.
0: ద వన్ హూ డస్ నాట్ హ్యావ్ కంటెంట్మెంట్ కెనాట్ హ్యావ్ జాయ్, హ్యాపీనెస్ అండ్ పీస్.
1: అతనే గొప్పవాడు.
0: ద వన్ హూ హ్యాస్ కంటెంట్మెంట్ అలోన్ ఇస్ గ్రేట్.
1: అతనే ఒక విధమైనటువంటి అధికారి.
0: హీ అలోన్ హ్యాస్ పొజిషన్ అండ్ క్వాలిఫికేషన్.
1: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, హూ ఇస్ ది గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్? హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ది గ్రేటెస్ట్ మ్యాన్.
0: Swami will be telling quite often, putting the question, who is the greatest man on earth? He says, who has the greatest satisfaction, he alone is the greatest.
1: Kanuka manalo santrupti anetundi danini abhirudhi chesukovali.
0: Therefore we have to develop satisfaction and contentment in our
1: jagattulo nashwaramaina yokka sukha shantulaku భోగ భాగ్యములకు అధికారములకు మనం అరులు జాచి వెర్రివారం కాకూడదు.
0: వీ షుడ్ నాట్ గెట్ లాస్ట్ ఇన్ ద వరల్డ్ ఆస్పైరింగ్ ఫార్ ఇంపర్మనెంట్ జాయ్స్, ఇంపర్మనెంట్ వెల్త్, ఇంపర్మనెంట్ పొజిషన్, లగ్జురీస్.
1: ఉండినంత వరకు మన సుఖ సంతోషములు అనుభవించవలసింది.
0: సో లాంగ్ యాజ్ వీ ఆర్ అలైవ్ వీ విల్ హావ్ టు ఎంజాయ్ ది జాయ్స్ విచ్ ఆర్ ఇన్సిడెంటల్.
1: దేహాభిమానం ఉండినంత వరకును ఈ దేశాభిమానం కూడా ఉండవలసింది.
0: సో లాంగ్ యాజ్ యూ హావ్ బాడీ అటాచ్మెంట్ యూ మే హావ్ అటాచ్మెంట్ టు ద ప్లేస్ ఇన్ ద కంట్రీ.
1: ఈ పంచభూతముల యొక్క సంబంధం కలిగినంత వరకు కూడాను ఈ పంచభౌతిక దేహాన్ని కాపాడుకోవాల్సింది.
0: సో లాంగ్ యాజ్ యూ హావ్ అసోసియేషన్ ఆఫ్ ది ఫైవ్ గ్రేట్ ఎలిమెంట్స్ యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది బాడీ విచ్ కన్సిస్ట్స్.
1: దీని ఎందే మన యొక్క జీవితం అంకితం కావించరాదు.
0: బట్
1: లక్ష్యమును మాత్రం దృష్టి ఎందుంచుకోవాలి.
0: But we should not waste our body and the time in this particular thing itself. We should remember always the goal.
1: Oka chinna udaharanam.
0: One small example.
1: Guppa srimantu undetundi vaadu.
0: There was a great wealthy man.
1: Atanu prapanchamanta chuttadu.
0: He traveled the world over.
1: Prapanchamulo lenatvantidi taanu choodanatvantidi evaru vinanatvantidi oka goppa bhavanam nirminchalani sankalpinchukunnadu.
0: He resolved to construct a house which is not obtained anywhere, which no one has heard of at any time.
1: Not heard, not seen, nothing.
0: Yes, it was not heard, not seen, and not even dreamt of.
1: Aithe dinni ye vidhanga cheyali enni kotta rupayalaina kodana sari em chesi shashvatamainatunte okka bhavanam nirminchalani sankalpinchukunnadu.
0: He resolved to construct a permanent house even if it costs crores of rupees.
1: లక్షలు ఖర్చు పెట్టి విదేశాల నుండి కూడాను గొప్ప గొప్ప ఇంజనీర్స్ పిలిపించారు.
0: ఏ నంబర్ ఆఫ్ ఇంజనీర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ వర్ కాల్డ్ ఫ్రమ్ వేరియస్ కంట్రీస్ ఫర్ దిస్ పర్పస్.
1: కట్టగడపటకు సుందరమైన భవనం నిర్మించాడు.
0: అల్టిమేట్లీ హీ కన్స్ట్రక్టెడ్ ఎ బ్యూటిఫుల్ మ్యాన్షన్.
1: అన్ని విధాల అనుకూలమైనటువంటిది, ఆకర్షణీయమైనటువంటిది, అందమైనటువంటిదిగా చూపరులకు చాలా ఉత్సాహాన్ని అందించేటువంటి భవనాన్ని నిర్మించాడు.
0: హీ కన్స్ట్రక్టెడ్ ఎ హౌస్ విచ్ సాటిస్ఫైస్ పీపుల్ ఫ్రమ్ ఆల్ పాయింట్స్ ఆఫ్ వ్యూ ఎక్స్టర్నలీ.
1: సరే, కోట్లకు ప్రజలు వచ్చారు, తిరిగి చూస్తున్నారు.
0: క్రోర్స్ ఆఫ్ పీపుల్ కేమ్ అండ్ యు కెన్ లుక్ అట్ ఇట్.
1: దీనికి ప్రారంభోత్సవం చేయడానికి గొప్ప ఏర్పాట్లు గావించాడు ఈ శ్రీమంతుడు.
0: దిస్ వెల్తీ మ్యాన్ మేడ్ ఆల్ అరేంజ్మెంట్స్ ఫర్ ఇనాగ్రేషన్ ఆఫ్ దిస్.
1: అయితే ఈ ప్రారంభించటకు పూర్వమే అనేక మంది వాస్తు శాస్త్రజ్ఞులు, ఇంజనీర్స్ ను రప్పించి ఇందులో ఏదైనా కొన్ని దోషములున్నవేమో అని పరిశీలించమని కోరాడు.
0: బిఫోర్ ఇనాగ్రేషన్ హీ కాల్డ్ ఎ నంబర్ ఆఫ్ ఇంజనీర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్ అండ్ ఆస్క్డ్ దెమ్ డూ యూ ఫైండ్ ఎనీ డిఫెక్ట్.
1: జోగులు, బోగులు, విరాగులు, బైరాగులు సర్వులను కూడా ఆహ్వానించాడు.
0: హీ ఇన్వైటెడ్ ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ వెల్తీ.
1: గొప్ప గొప్ప ఋషులందరూ కూడా ఆశీర్వాదం అందుకోవాలని పిలిపించుకున్నాడు.
0: హీ ఇన్వైటెడ్ గ్రేట్ రిషీస్ టు గెట్ దర్ బ్లెస్సింగ్స్.
1: ఇందులో స్థితప్రజ్ఞులు కూడా చేరిపోయారు.
0: అమంగ్ ది ఇన్వైటీస్ దేర్ వర్ స్థితప్రజ్ఞాస్ ఆల్సో.
1: గొప్ప వైభవంగా వీరందరికీ తగిన ఏర్పాట్లు గావించాడు. ఒక్కతూరి సభను జరిపించి అందరికీ నమస్కరించి ఈ భవనంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏ విధమైనటువంటి యొక్క భయములు లేకుండా స్వేచ్ఛగా చెప్పడానికి మీరు పూనుకోవాలని ప్రార్థించాడు.
0: ఆల్ గ్రాండ్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ ఫర్ దేర్ స్టే అండ్ ఆల్ దాట్. ఆఫ్టర్ దే అసెంబ్డ్ హీ ప్రేడ్ టు దెమ్, ఐ వుడ్ హంబ్లీ జస్ట్ ఆస్క్ యూ టు లెట్ మీ నో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డిఫెక్ట్స్ ఇన్ ది.
1: చేరిని ఇంజనీర్లు, గొప్ప గొప్ప వారందరూ కూడాను ఈ భవనములో లోపములు చూపించేటువంటి అధికారం ఎవరికి? ఎట్టి లోపము లేదు మహారాజా, ఇది చాలా గొప్పగా ఉంటుండాలి, దివ్యంగా ఉంటుండాలి, భవ్యంగా ఉంటుండాలి, నవ్యంగా ఉంటుండాలి అన్నారు.
0: ఇంజనీర్స్ హావ్ అసెంబ్ల్డ్ దేర్ డిక్లర్డ్ దట్ హూ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ జస్ట్ పాయింట్ అవుట్ ఎనీ ఫ్లా ఇన్ దిస్. ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్లాలెస్, ఇట్ ఇస్ వెరీ గ్రాండ్, వెరీ న్యూ అండ్ ఎక్స్ట్రీమ్లీ నోవెల్ అండ్ యునిక్.
1: ఏదో ఒక మూల నిలుచుకున్నటువంటి ఒక యోగి సమీపించి, రాజా, ఈ భవనంలో రెండు దోషములు ఉంటున్నాయన్నాడు ధైర్యంగా.
0: వన్ యోగి హూ వాజ్ స్టాండింగ్ ఇన్ ఎ కార్నర్ కేమ్ ఫార్వర్డ్ అండ్ పాయింటెడ్ అవుట్, ఓ కింగ్, దేర్ ఆర్ టూ ఫ్లాస్ ఇన్ దిస్ పర్టికులర్ బిల్డింగ్.
1: ఈ మాట వినేటప్పటికీ సభయందు చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. ఏమిటి ఈ దోషములు, మాకెక్కడా కనిపించడం లేదే అని ఈ దోషములు ఏంటో వినాలని చాలా కుతూహలంతో ముందుకొచ్చారు.
0: ఆల్ దోస్ పీపుల్ హూ హ్యాడ్ అసెంబ్ల్డ్ దేర్ వర్ సర్ప్రైజ్ అలాట్ అండ్ దే వర్ వెరీ క్యూరియస్ టు నో వాట్ దీస్ డిఫెక్ట్స్ వర్.
1: ఈ శ్రీమంతుడు చేతులుగా జోడించి, మహానుభావ, ఆ దోషములు ఏవో చెప్పితే తప్పక దీనిని సర్దిద్దుకుంటానన్నాడు.
0: దిస్ వెల్తీ మ్యాన్ ఫోల్డింగ్ హిస్ హ్యాండ్స్ told that particular gentleman, oh swami, you can just let us know what those defects are, I'll rectify.
1: Srimantuda, ee doshamunu nee chetha sarididukovadaniki chetha kaadu annadu.
0: That yogin said, oh wealthy man, it is not within your reach to correct those defects.
1: ee modati doshamu ee bhavanamu kaalaantramlo eppudu sidhilam aipothundi, ఇది మాత్రం తప్పింది కాదు, ఇది ఒక దోషం అన్నాడు.
0: వన్ డిఫెక్ట్ ఇస్ దట్ ఇన్ ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్ దిస్ విల్ బి దిస్ బిల్డింగ్ విల్ కమ్ టు డిస్ట్రక్షన్. దిస్ ఇస్ వన్ విచ్ కెనాట్ బి చేంజ్.
1: దీనిని కట్టినటువంటి యజమానుడు మరణం తప్పింది కాదు, ఏనాటికైనా మరణం తప్పింది కాదు, ఇది రెండవ దోషం అన్నాడు.
0: ద సెకండ్ డిఫెక్ట్ ఇస్ దట్ ద పర్సన్ హూ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ దిస్ పర్టికులర్ హౌస్ ఈస్ గోయింగ్ టు డై, దిస్ కెనాట్ బి ఎస్కేప్ ఈవెన్ ఓవర్ పీరియడ్ ఆఫ్.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోక నేనేదో గొప్పవాడిగానే నువ్వు భావిస్తున్నావు.
0: Not realizing this particular truth, you are thinking that you are really very great.
1: మృత్యువును మరచి భోగ వస్తువులనే సత్యముగా భావించేటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం అంతా ఈ రీతిగా ఉంటాయన్నాడు.
0: This would be the state of affairs of people who forget death and who think that they are going to be permanent.
1: నిత్యమైన సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని లక్ష్యం అందించుకున్నటువంటి వ్యక్తియే శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తాడు అన్నాడు.
0: Only that person who keeps in view the permanent entity of atman will be having contentment and joy and happiness.
1: Itti atmanu saudhame andamainatundi saudhamu, deeniki minchinatundi saudhamu ee lokamulo marokati levu annadu.
0: He also said such a mansion is the mansion of atman itself and there is nothing which can be compared to the mansion of atman.
1: Kanuka ee laukika jagattunandu నశ్వరమైనటువంటి యొక్క ఈ ప్రపంచమునందు మనం అనుభవించేటు అన్ని కూడాను ఇవి నశ్వరములేనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి సత్యమనేటువంటి ఒక ఆత్మతత్వం పైన లక్ష్యం నుంచి మనం గావించవలసినటువంటి సాధనలు, విచారణలు మనం సలుపుకోవాలి.
0: దేర్ ఫోర్ వీ హావ్ టు రికగ్నైజ్ దిస్ పర్టికులర్ ట్రూత్ దట్ ఇన్ ద వరల్డ్ దట్ మండేన్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపర్మనెంట్ కీప్ అవర్ సైట్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద పర్మనెంట్ ఆత్మన్ అండ్ డూ సాధనాస్ టు అచీవ్ దట్.
1: దీనిని ఆధారంగా చేసుకునే అర్జునుకు, అర్జున నీవు చంపేటువంటి వాడని, ఈ సైన్యము నీ బంధువులు మిత్రులు చచ్చేటి వారిని నువ్వు భావిస్తున్నావు. ఇది చాలా పొరపాటు, ఇది అనాత్మ భావము.
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ కృష్ణ టోల్డ్ అర్జున, అర్జున యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు కిల్ పీపుల్, దే దిస్ ఈస్ ఎ రాంగ్ ఫీలింగ్.
1: నీవు శాశ్వతుడవు,
0: యు ఆర్ ఎ పర్మనెంట్ ఎంటిటీ.
1: నీ యొక్క తత్వము మరణం కూడినటువంటిది కాదు.
0: ద ప్రిన్సిపల్ అండ్ ది డాక్టర్ విచ్ యు ఎంబాడీ ఈజ్ నాట్ అసోసియేటెడ్.
1: అదే విధముగానే ఇతరుల యొక్క ఆత్మతత్వం కూడా సత్యమైనటువంటిది.
0: ఇన్ ద సేమ్ వే ద ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ అసోసియేటెడ్ విత్
1: ఇది నజాయతే, ఇది పుట్టేటువంటిది కాదు.
0: దిస్ ఈజ్ నాట్ బీయింగ్ బోర్న్.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ సాంఖ్యయోగంలో నీవు అన్య విషయాల్లో ఏమాత్రం కూడా సందేహించుట అవకాశం లేదన్నాడు.
0: ఇఫ్ యూ కెన్ రికగ్నైజ్ దిస్ ట్రూత్ యూ విల్ నాట్ బి గెటింగ్ ఎనీ డౌట్స్ ఇన్ దిస్ పర్టికులర్ చాప్టర్ సాంఖ్యయోగ.
1: కనుక నీవు చచ్చేటివాడు కాని చంపేటివాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు, ప్రతి ఒక్క జీవతత్వమునందు కూడాను ఆత్మతత్వం నిత్యము సత్యమైనటువంటిది.
0: దేర్ఫోర్ యు ఆర్ నాట్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు డై, యు ఆర్ నాట్ ద వన్ హూ ఈస్ గోయింగ్ టు కిల్. సిమిలర్లీ అదర్ పీపుల్ ఇన్వాల్వ్ దే ఆర్ నైదర్ డైయింగ్ నార్ గోయింగ్ టు కిల్. దిస్ హ్యాస్ టు బి రికగ్నైజ్డ్.
1: కనుక ఈ సత్యాన్ని గుర్తించుకోమని చెప్పని బోధించి నీ కర్తవ్యాన్ని ఉన్నంత వరకు ఆచరించడం అత్యవసరం అన్నాడు.
0: They have Krishna taught Arjuna this particular principle, asking him to recognize this particular thing, and so long as he is alive, he has to discharge his duties.
1: అప్పుడు అతను చెప్పాడు, నకాంచు, ఈ విధమైనటువంటి నాకు ఆసన, ఈ విధమైన స్వర్గమైనా సరే నాకు ఏ విధమైనటువంటి రాజ్యం కూడా నాకు అక్కర్లేదని చెప్పని విచారించాడు అర్జునుడు.
0: Arjuna then just told, well, I don't have any desire at all. I am not even interested in heaven.
1: అయితే ఇది సత్యం ఎరిగి నీవు చెప్తున్నావా, లేక పిరికి పందవై నీవు ఆడుతున్న మాటలా ఇవి అన్నాడు.
0: కృష్ణ టోల్డ్ అర్జున, ఆర్ యూ టెలింగ్ దిస్ పర్టికులర్ థింగ్ రికగ్నైజింగ్ ది ట్రూత్ బిహైండ్ ఆర్ యాజ్ ఎ టిమిడ్ కవర్ ఆర్ యూ టెలింగ్ దిస్?
1: ఇక్కడ ఆత్మతత్వాన్ని గుర్తించి పలికేటువంటి మాటలు వేరు.
0: రికగ్నైజింగ్ ది ఎంటిటీ ది పర్మనెంట్ నేచర్ ఆఫ్ ఆత్మన్ ఇఫ్ యూ టాక్ ఇట్ విల్ బి
1: బలహీనుడై తమ బంధువులపై ఉన్నటువంటి యొక్క మమత్వం చేతను అభిమానం చేతను వారిని చంపుటకు కొంత మనస్కరించగా పలికేటువంటి పలుకులు వేరు.
0: వర్డ్స్ విచ్ ఆర్ అట్టర్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ టు ది రిలేటివ్స్ విత్ ఎ ఫీలింగ్ దట్ యూ వుడ్ బి కిల్లింగ్ దెమ్, దీస్ వర్డ్స్ వుడ్ బి డిఫరెంట్.
1: ఇవి అభిమాన పలుకులు గాని ఆత్మ పలుకులు కావన్నాడు.
0: దీస్ ఆర్ నాట్ వర్డ్స్ విచ్ ఆర్ కమింగ్ ఆర్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
1: నీవు ఆత్మసత్యాన్ని ఆత్మనిత్యత్వాన్ని నీవు గుర్తించినటువంటి వాడైతే నీకు ఏ విధమైనటువంటి దోషములు అంటవన్నాడు.
0: ఇఫ్ ఓన్లీ యూ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ ఆత్మన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ నో డిఫెక్ట్ నో.
1: కనుక భగవద్గీత యందు బోధించినటువంటి ప్రతి విషయమును కూడాను మనం అంతరార్థంగా మనం విచారించాలి.
0: All that has been taught in Bhagavad Gita therefore has to be understood in the inner meaning.
1: నీవు చంపేటువంటి వాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు అని చెప్పినటువంటి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుంటారు.
0: Everyone takes the fact and statement made here that you are not going to kill and they are not going to.
1: అయితే వీటిని ఆచరణలో ఉంచడానికి సిద్ధమవుతారా? కాదు.
0: But whether if you ask whether you are going to practice these things, they are not practicing them.
1: Oka hunter leka oka durmargudu aneka jeevulanu kontha himsinchadu.
0: A hunter or some bad or wicked person killed a number of
1: ee kramakramina kudanu manushula varaku vyapinchipoyindi.
0: It spread right up to the mankind.
1: దారిని పోయేటువంటి వ్యక్తులందరినీ కూడా సంహరించటము, వారి దగ్గర ఉండనటువంటి దండ కనుక వస్తువ అనాథులు అపహరించటము.
0: హీ బిగాన్ మర్డరింగ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ జస్ట్ గోయింగ్ బై ద వే అండ్ హీ బిగాన్ స్టీలింగ్ ఆల్ దోస్ థింగ్స్ విత్ దేవర్ క్యారీయింగ్ విత్ దెమ్.
1: ఇతనికి కట్టకడపటకు సుప్రీం కోర్టులో ఇతనికి ఉరి శిక్ష అనేటువంటిది ఇచ్చాడు జడ్జి.
0: జడ్జ్ గేవ్ ది పనిష్మెంట్ ఆఫ్ హ్యాంగింగ్ బై రోప్ ఫర్ దిస్ పర్టికులర్ పర్సన్ ఫర్ కమింగ్ దట్ కమిటింగ్ దట్
1: సేమ్ జడ్జ్మెంట్ జరుగుతుందని వీడికి కూడా బాగా తెలుసు.
0: హీ కేమ్ టు నో దట్ జడ్జ్మెంట్ వుడ్ బి గివన్ ద నెక్స్ట్ డే.
1: అప్పుడు భగవద్గీత ఒకటి జోబిలో పెట్టుకుని సుప్రీంకోర్టుకు వెళ్లాడు.
0: దిస్ పర్సన్ క్యారీ భగవద్గీత ఇన్ హిస్ ప్యాకెట్ అండ్ హీ వెంట్ టు సుప్రీం కోర్ట్.
1: జడ్జి చెప్పాడు, నాయన రేపటి దినం 7 గంటలకు నీకు ఊరు శిక్ష అని నిర్ణయం చేసుకున్నానన్నాడు.
0: జడ్జి డిక్లర్డ్ దట్ బై 7 o'clock tomorrow morning you will be hanged.
1: కారణం ఎందు ఏమిటి అని అడిగాడు. ఇతను
0: దిస్ పర్సన్ క్వశ్చన్ వాట్ ఇస్ ద రీజన్
1: నీవు పలాని వారిని చంపినావు గనుక నీకు ఈ శిక్ష విధించానన్నాడు.
0: Because you have murdered such and such people, this punishment has been awarded to you.
1: Jobi nunchi Bhagavad Gita teesadu.
0: He took out Bhagavad Gita from his packet.
1: Sir, Jedji, nenu champina vaadu kaadu, vaaru chachina vaadu kaadu. Bhagavad Gita ne deeniki pramaanam annadu.
0: He showed Bhagavad Gita and said, well sir, I am neither the killer of those people nor have they been killed.
1: Sakshat Bhagavantude cheppinatundi maatanu nee etta dikkaristavu అన్నాడు.
0: He asked the judge, how do you deny those statements made by God himself?
1: జడ్జీలు కూడా చాలా తక్కువైనటువంటి వారు కాదు, వారు అన్ని విధాలా ఆరితేరిన వారు.
0: Judges are also match for such people. They are in no way inferior to them.
1: నిజమే నాయన, నిజమే. నీవు చంపిన వాడు కాదు, వారు చచ్చిన వారు కాదు. ఇప్పుడు నా జడ్జిమెంట్ కూడా, నేను చంపిన వాడిని కాదు, నువ్వు చచ్చేవాడు కూడా కాదు, రేపటి సిద్ధంగానే వెళ్ళు అన్నాడు.
0: Judge said, well, you have not killed them, nor were they killed. Similarly, in my judgment also, I am not killing you, well, you will not be killed also. But be ready for the punishment tomorrow, he said.
1: Kanuka, manamu, avasaranni pattukoni, ee Bhagavad Gita na aadharanga teesukotamu, manchidi kaadu.
0: We cannot use Bhagavad Gita to suit to the circumstances for our convenience.
1: Atmatattvanni erigi, mana pravartanu gurtinchi, ee satyanni manamu, andukovadaniki siddhanga undali.
0: We have to take this the truth in the statements made in Bhagavad Gita after realizing the inner
1: ee Bhagavad Gita kevalam Arjunudiki maatrame bodhinchinatundi kaadu.
0: This Bhagavad Gita has not been taught only to Arjuna.
1: Tarthulu prithvi putrulainatundi varandarikini bodhinchinatundi oka dharmam idi.
0: This particular dharma has been taught to all the people born on earth.
1: Arjunudu nimitta maatranga pettukoni jagattukanta andinchadu ee geetanu.
0: This Gita has been given to the entire world, keeping Arjuna as only an instrument.
1: Aithe Arjunudu praja pratinidhi.
0: Arjuna stands as a representative of humanity.
1: Kanuka ee praja pratinidhiki bodhinchinatundi vishayamlu anni kudunu prajalaku sambandhinchinatundivi.
0: Therefore, all those things which have been taught to the representative of humanity are applicable to humanity itself.
1: Kanuka mottamodata manamu ee vanchanu kramakramena tagginchukoni aatmatattvanni కొంతవరకు విచారణ ద్వారా తెలుసుకుని మనము నిశ్చింతులమై ఉండడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore, we'll have to gradually reduce our desires and wants, understand the principle of Atman and reach the state of content.
1: సామాన్యమైనటువంటి మానవులు, సాధకులైనటువంటి యొక్క భక్తులకు నిత్య జీవితంలో అనుసరించవలసినటువంటి విధానాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
0: Ordinary people and sadhakas will have to just find out what are the things which will have to be practiced in daily life.
1: Yetti gunamulu kaliginappudu yetti satyanni manam gurtinchadaniki sadhyamavutundi aneetundi vidhananni manam vetakali.
0: We have to find out what truths will be revealed under what circumstances.
1: Bhagavad Gita loni 700 shlokalu manam kantastham chesinanta matramna manaku Bhagavad Gita saramu anubhavinchalemu.
0: By memorizing 700 shlokas of Bhagavad Gita, we will not be able to experience the truths behind them.
1: సామాన్యమైనటువంటి జీవితం లోపల, నిత్య జీవితం లోపల మన యొక్క కర్తవ్యం ఏ రీతిగా నిర్వర్తించాలి అనేటువంటి యొక్క సత్యం లోపల మనము అందుకోవాల్సిన గుణాలను, తెలుసుకోవాల్సిన గుణాలను మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
0: We have to recognize the qualities which will have to be understood clearly to be practiced in daily life while discharging our daily duties.
1: కనుక మొట్టమొదట రేపటి నుండి ఈ 26 గుణములు ఏవి సద్గుణములు, ఏ యొక్క భక్తునికి ఈ గుణములు ఉండవలసినటువంటివి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క దినం ఒక్కొక్క గుణాన్ని మనం తీసుకుని ఆ గుణముల ద్వారా మనము గమ్యాన్ని చేరడానికి, ధన్యులు కావడానికి, ఆత్మతత్వం అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We'll have to recognize what these 26 qualities are. We'll have to take up one by one and understand how these are going to help us in reaching the goal and sanctifying our own.
1: కనుక ఈనాడు మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది దురాశ, కాంక్ష, ఇచ్చ, ఈ విధమైనటువంటి ఆశలు క్రమక్రమేణ అదుపులో పెట్టుకుంటూ ప్రయత్నం చేయాలి.
0: Today we'll have to recognize that we'll have to keep under control desire and greed and thus reach a state of content.
1: దైవం యొక్క ప్రేమ తత్వాన్ని, దైవం యొక్క అంగీకారాన్ని మనం అందుకోవడానికి తగిన కృషి చేయాలి.
0: We have to make every effort to earn the love of God and to get his grace.
1: నీవు ప్రేమించినంత మాత్రమే ప్రయోజనం లేదు.
0: There is no use.
1: తన ప్రేమను నీపైన ప్రసరించేటట్టుగా చూచుకోవాలి.
0: దేర్ ఈస్ నో యూస్ మియర్లీ లవింగ్ ద లార్డ్ బై యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు జస్ట్ నో ది మెథడ్ ఆఫ్ గెటింగ్ హిజ్ లవ్ ఫర్ యూ.
1: నీవు దేవుడా నావాడు అని చెప్పి నీవు కేవలం కేకలు వేసినంత మాత్రం ప్రయోజనం లేదు. దైవమే అబ్బాయి నీవు నావాడు నాయన అని అతని నోటి నుంచి వచ్చేటువంటి యొక్క శబ్దమును మనం వినాలి.
0: There is no use in your shouting, saying that God is yours. You will have to aspire to hear from God, declaring that you are His.
1: Manam adhe sadhinchavalsinatundi.
0: That is what we will have to attain and we will have to achieve.
1: Atti sadhanaku taginatundi gunamulanu manam abhruthi parchukovali.
0: We have to develop qualities which will be in tune with that.
1: Adi ye gunamulu anetundi repati nunchi manam maatladukundam.
0: We will discuss and understand what those qualities are from tomorrow onwards.

0: ప్రేమస్వరూపులైన యువతి యువకులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ యంగ్ మెన్ అండ్ విమెన్,
0: భావి ప్రపంచ పౌరులారా,
1: ద సిటిజన్స్ ఆఫ్ ద ఫ్యూచర్ వరల్డ్,
0: పునర్విత్తం, ధనము పోయినను మనం దానిని సంపాదించుకునవచ్చు.
1: Even if you lose money, you can earn it back.
0: పునర్మిత్రం, మిత్రుడు పోయినప్పటికీ మరొక మిత్రుడిని మనం సంపాదించుకోవచ్చు.
1: Even if you lost a friend, you can have another.
0: పునర్భార్య, భార్య పోయినప్పటికీ మరొక వివాహం ఆడవచ్చు.
1: If the wife is gone and dead, you can marry again.
0: పునర్మహి, భూమిని కోల్పోతే తిరిగి మనము దానిని సంపాదించుకోవచ్చు.
1: If you lose land property, you can acquire it.
0: నా శరీరం, శరీరం పోతే తిరిగి మనం సంపాదించుకోలేము.
1: When once the body is gone, you cannot get it back.
0: అనంత జగత్తులో, అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నతుడు.
1: In this vast universe, the human being is the noblest and exalted one.
0: మానవుడు ఉత్కృష్టమైనటువంటి వాడు.
1: Man is noble.
0: సౌజన్య సౌశీతంతో కూడినటువంటి వాడు.
1: He is the one of character and nobility.
0: ఇట్టి మానవత్వాన్ని కోల్పోయినా ఇంకా తిరిగి మనకు లభ్యం కాదు.
1: If that humanness is gone, you cannot get it again.
0: యువతి యువకులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: ఈనాడు యావత్ ప్రపంచము, ఈ ప్రపంచం యొక్క సౌభాగ్యము, ప్రపంచం యొక్క ఉన్నతి ఈనాటి యువతి యువకుల యొక్క ప్రవర్తనలపై ఆధారపడి ఉన్నది.
1: The prosperity and the progress, welfare of the future rests on you.
0: యువతి యువకుల యొక్క ప్రవర్తన ఉత్తమమైనప్పుడే ఈ ప్రపంచం కూడాను ఉత్తమ ఆదర్శాన్ని అనుభవించగలదు.
1: Young men and women, when once you maintain very high code of ethics and nobility, the world also will maintain the standard. Character, the world will maintain it.
0: గడిచిపోయిన రాత్రి ఎంత మనం గడిబిడి చేసినప్పటికీ మనకు ప్రాప్తించదు.
1: The bygone day will never come back.
0: అనంతమైన సాగరంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి యమునానదిని మనం ఎంత పిలిచినను తిరిగి రాదు.
1: రివర్ యమున, when once it merges in the ocean, cannot come back.
0: మనము బాగుగా తిని నమిలి మృంగినటువంటి ఫలమును తిరిగి మనం వెనుకలకు తీసుకోలేము.
1: ద ఫ్రూట్ దట్ ఈస్ చూడ్ అండ్ ఈటన్ అండ్ స్వాలోడ్ కెనాట్ బి బ్రాట్ ఇన్ ఇట్స్ ఫామ్ బ్యాక్.
0: కానీ మానవుడు తన యొక్క రోజులను మోతులతో గడుపుకుంటున్నాడే కాని ముందు ఏమి జరుగునో అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఇస్ జస్ట్ స్పెండింగ్ ద డేస్ బట్ ఈస్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ హిమ్ ఇన్ ఫ్యూచర్.
0: సూర్యుడు తన కిరణముల ద్వారా జలమును ఆవిరి గావించుకుని తాను ఏ విధంగా దానిని హరిస్తున్నాడో,
1: just as the sun rays transform water into the vapor,
0: అదే విధముగానే రాత్రింపగలు మానవుని యొక్క ఆయు ప్రమాణమును అంత్యము గావించుకున్నటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Likewise, man is not able to realize how his lifespan is diminishing day by day.
0: జీవితము ఒక పెద్ద గడియారం వంటిది.
1: Life is like a big clock.
0: ఇందులో సంవత్సరములు, నెలలు, దినములు అనేటువంటి మూడు ముండ్లు బాగుగా తిరుగుతున్నవి.
1: This big clock has got the pins of the years, the months and the days.
0: పిన్నులు సక్రమంగా తిరుగుతున్నవని మనం ఆనందిస్తున్నామే కాని తిరిగి త్వరలోపలిని ఘన ఘనమని గంటలు మ్రోయిస్తూ ఉంటున్నది.
1: We are happy that the hands of the clock are moving fast, but you don't know there rings the final bell.
0: కానీ ఈ గంటల విషయాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: We don't know, we are not mindful aware of the hours pass by.
0: దినములే నిమిషముల యొక్క పిన్ను.
1: The days are the results of the movement of the hands of the minutes.
0: నెలలే గంటల యొక్క పిన్ను.
1: The hands of the months reflect of the hands of the day.
0: గంటలే మన యొక్క సంవత్సరం యొక్క పిన్ను.
1: Hours constitute an year.
0: కనుక మనము ఈ దినములు నెలలు గంటలు తిరుగుచున్నటువంటిది చూస్తున్నామే కాని దీనిలో తరిగిపోయేటువంటి ఆయు ప్రమాణాన్ని మనం గుర్తించడం లేదు.
1: We just pass through the days, months and hours, but we don't recognize how the lifespan is diminishing.
0: ఈ కాలము గడువక పురమే. కర్తవ్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: Before the time passes off, let us conduct ourselves in full realization of the responsibility.
0: మానవుడు ఈ జగత్తు నుండి అవతరించడానికి మూల కారణం ఏమిటి?
1: What is the main cause for the birth of mankind?
0: ఈ మానవుని యొక్క కర్తవ్య ధర్మం ఏమిటి?
1: What are the responsibilities of the human society?
0: ఇలాంటి కర్తవ్యాన్ని మనం గుర్తించి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
1: We have to recognize the truth and responsibilities and spend our life.
0: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వము పవిత్రాన్ని మనము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not recognizing the sanctity and the divinity inherent in our lives.
0: జీవితములో కాలము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: In this life, time is most important and highly valuable.
0: కానీ ఈ కాలమును ఈనాటి యువతీ యువకులు అమితంగా వ్యర్థము గావిస్తున్నారు.
1: But this time is wasted by men and women more and more.
0: దీన్ని వ్యర్థము గావించగా సార్థకం గావించడానికి ఈ కాలమును సద్వినియోగం చేసుకోవాలి.
1: They should not waste time and they should make proper use of the time given.
0: కాలమును వ్యర్థము చేయటం చేతనే మన జీవితం కూడాను వ్యర్థమైపోతున్నది.
1: As you waste your time, you'll be wasting your life.
0: కనుక కాలమును సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెట్టాలి.
1: Therefore, we should make proper use of the time.
0: మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు విలీనమై ఉంటున్నవి.
1: Man has got in him immanent two natures.
0: ఒకటి పశుత్వము.
1: One is animality.
0: రెండవది మానవత్వము.
1: Second, humanness.
0: కానీ ఈ మానవత్వము హర్షద్వర్గములైనటువంటి కామ క్రోధలో మోహమనోవాత్సల్యమైనటువంటి తత్వములతో లీనమై.
1: This humanness has got with it all the six weaknesses like anger, the lust and greed and so on and so forth.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క తనమును ధనమును మనము సద్వినియోగపరచుకునక.
1: We are not making use of the body and the wealth gifted by God.
0: ఈ మనసు యొక్క తత్వాన్ని కూడా మనం చక్కగా గుర్తించక.
1: We are not realizing the nature of the mind.
0: స్థితి గతి మతి సంపత్తిని కూడాను దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: Further, we are misusing, wasting our position, our destiny and our possession.
0: తద్వారా మానవత్వాన్ని తాను కోల్పోతున్నాడు.
1: By this, he is losing the very human nature quality.
0: దుర్వ్యసనములకు లోనై.
1: He subjects himself to
0: vice. దురభ్యాసములకు బాడై.
1: He cuts himself spoiled because of bad habits.
0: పతనమై పశువు వలె చీలించిపోతున్నాడు.
1: He ruins himself and comes down to the level animal.
0: ఇదియే మన యందున్నటువంటి పశుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఫలితం.
1: This is the result of the animal behavior in us.
0: అట్టు కాకుండా.
1: It should not be so.
0: మది స్థితి గతి సంపత్తిని సద్వినియోగపరచి.
1: On the other hand, we should make use of our mind, our position, the plight, destiny.
0: సదాచార సంపన్నుడై.
1: We should be one of good character.
0: సద్గుణములను పోషించుకొని.
1: We should develop virtues.
0: ధర్మ మార్గములు ప్రవేశించి.
1: Proceed along the righteous path.
0: తన జీవితమును మానవత్వంగా మార్చుకోవటమే కాకుండా మాధవత్వంగా కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: Should lead the life of a true human being and should even become divine.
0: ప్రపంచంలో ఉండినటువంటి సమస్త పదార్థములు కూడాను మనం సద్వినియోగం చేసుకోవాలి.
1: ఎవ్రీ మెటీరియల్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ బి ప్రాపర్లీ మేడ్ యూజ్ ఆఫ్.
0: ఒక కత్తి ఉన్నది.
1: హియర్ లైస్ ది పీస్ ఆఫ్ వుడ్.
0: ఈ కత్తితో కూరగాయలు తరుచుకుని తరువాత దానిని కూరగా వండుకుని మనం సుఖంగా భుజించవచ్చు.
1: హియర్ వీ హ్యావ్ ద నైఫ్, యూ కెన్ కట్ ద వెజిటబుల్స్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: అదే కత్తితో ఫలములను తరుగుకొని సుఖంగా భుజించి ఆనందాన్ని పొందవచ్చు.
1: With the same knife, you can cut even the fruit and eat and enjoy the sweetness.
0: కానీ అదే కత్తితో ఎదుటివారి గొంతును కోసి మానవత్వాన్ని కోల్పోయి రాక్షసత్వంగా కూడా మనము నిరూపించవచ్చు.
1: విత్ ది సేమ్ నైఫ్ యూ కెన్ ఈవెన్ కట్ ద థ్రోట్ ఆఫ్ అనదర్ మ్యాన్ అండ్ యాక్ట్ లైక్ ఎ డెమన్.
0: దీనికి కత్తి కాదు కారణం.
1: ఫర్ దిస్ నైఫ్ ఈజ్ నాట్ ద కాజ్.
0: మానవుని యొక్క మతియే దీనికి గతి.
1: ఇట్ ఇస్ ది హ్యూమన్ మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ పొజిషన్.
0: మతిని బట్టి గతి, గతిని బట్టి స్థితి.
1: Basing on the mind is the destiny and the
0: position. ఈ స్థితిని బట్టి సంపత్తి.
1: Basing on the position, all his possession.
0: కాని ఈనాటి మానవుడు సంపత్తి నిమిత్తమై ప్రాకులాడుతున్నాడు.
1: Man today is struggling for possessions, money.
0: కానీ తన యొక్క స్థితిని తాను గుర్తించుకోవటం లేదు.
1: He is not recognizing his true position.
0: ఈ స్థితిని గుర్తించుకోవటంకి తన యొక్క గతి సరైన రీతిగా మార్చుకోవాలి.
1: He has to transform his mind in order to reach proper destiny.
0: దీన్ని సరైన రీతిగా మార్చుకోవటానికి మతి సరి అయినటువంటి స్థితిలో పెట్టుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు చేంజ్ హిస్ పొజిషన్ హీ షుడ్ కీప్ హిస్ మైండ్ ప్రాపర్.
0: దీనినే వేదాంతము యత్ భావం తద్ భవతి అన్నారు.
1: వేదాంతిక్ పార్లన్స్ ఇట్ ఇస్ స్టేటెడ్ యాజ్ ఇస్ ద మైండ్ సో ఈజ్ ది పొజిషన్.
0: మన భావములు పురస్కరించుకుని మన యొక్క ప్రవర్తన కొనసాగుతూ వస్తుండాలి.
1: అవర్ బిహేవియర్ డిపెండ్స్ ఆన్ అవర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్.
0: ఒక న్యూస్ పేపర్ ఉంటుండాలి.
1: Here is a newspaper.
0: ఆ న్యూస్ పేపర్ ను మనం చూసినప్పుడు ఏ విధమైనటువంటి యొక్క దుర్గంధం కానీ సుగంధం కానీ అందులో మనకు గోచరించదు.
1: As you go through the newspaper, you don't feel the smell, good or foul as the case may be.
0: కానీ ఆ న్యూస్ పేపర్ లోపల జాస్మిన్ ఫ్లవర్స్ పొట్టం కట్టినప్పుడు మల్లె పువ్వులు.
1: On the other hand, if the same newspaper is used to make a pack of jasmine flower,
0: ఆ యొక్క మల్లె పుష్పముల వల్ల ఈ న్యూస్ పేపర్ కూడాను మల్లె పుష్పంలో వాసన పొందుతుంది.
1: బికాస్ ఆఫ్ ది అసోసియేషన్ విత్ ది జాస్మిన్ ఫ్లవర్స్ ది న్యూస్ పేపర్ ఆల్సో స్మెల్స్ లైక్ దట్ జాస్మిన్.
0: అదే న్యూస్ పేపర్,
1: ద సేమ్ న్యూస్ పేపర్
0: మనము పకోడాలతో పొట్టం కట్టినప్పుడు
1: ఇస్ యూస్డ్ టు ప్యాక్ ద పకోడా.
0: ఆ న్యూస్ పేపర్ కూడాను పకోడా వాసన వస్తుంది.
1: ది న్యూస్ పేపర్ ఆల్సో విల్ స్మెల్ లైక్ దట్ ఆఫ్ పకోడా.
0: అదే పేపర్ లోపల మనము డ్రై ఫిష్ పొట్టం కట్టినప్పుడు ఆ డ్రై ఫిష్ వాసన ఆ పొట్టంలో చెందుతుంది.
1: ఇట్ ది సేమ్ న్యూస్ పేపర్ ఈజ్ యూస్డ్ టు ప్యాక్ డ్రై ఫిష్ ఇట్ స్మెల్స్ లైక్ దాట్.
0: కనుకనే మన యొక్క హృదయం అనేటువంటిది పవిత్రమైనటువంటిది, ఎట్టి దుర్గంధములు లేనటువంటి యొక్క న్యూస్ పేపర్ వంటిది.
1: లైక్ వైజ్ హ్యూమన్ హార్ట్ ఈజ్ సీక్రెట్ విదౌట్ ఎనీ ఫౌల్నెస్ దేర్.
0: ఇందులో ఏ విధమైనటువంటి యొక్క అభ్యాసమును ఏ విధమైనటువంటి యొక్క తలంపులను ఇందులో మనం ప్రవేశపెడుతుమో దాని యొక్క ప్రభావమే ఈ హృదయాన్ని పొందుతుంది.
1: డిపెండింగ్ అపాన్ థాట్స్ అండ్ ఎమోషన్స్ దట్ యు క్యారీ ఇన్ ద హార్ట్ యువర్ క్యారెక్టర్ అండ్ ద బిహేవియర్ డిపెండ్ ఆన్.
0: కనుకనే వేదాంతం చెప్పింది.
1: సో వేదాంత సేస్
0: సో ఎస్ఓడబ్ల్యూ సో
1: సో ఎస్ఓడబ్ల్యూ
0: ఎన్ యాక్షన్
1: సో ఎన్ యాక్షన్ రీపే రీపే ట్రైట్ ఫర్ టెండెన్సీస్
0: టెండెన్సీ
1: టెండెన్సీ
0: ఏ టెండెన్సీ రీపే హ్యాబిట్
1: so a tendency reap a habit,
0: a habit reap a character,
1: so a habit and reap a character,
0: a character reap a destiny,
1: so a character and reap a destiny.
0: So you are the maker of your destiny.
1: Know that you are the maker of your destiny.
0: Or you do or undo it.
1: You can make or mar, you can do or undo it.
0: కనుకనే మన యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క భావములపైనే ఆధారపడి ఉంటుండాలి.
1: Therefore good and bad depend on our thoughts.
0: మన యొక్క యాక్షన్ పైనే ఆధారపడి ఉంటుండాలి.
1: They depend on our actions.
0: కనుకనే మన యొక్క ప్రవర్తనలు చాలా ఉత్తమమైనటువంటివిగా ఉండాలి.
1: Therefore our conduct behavior should be noble.
0: మానవత్వంలో ఎంతయో దివ్యత్వం ఇమిడి ఉంటుంది.
1: There's divinity in humanity.
0: ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మానవుల యొక్క ప్రవర్తనలపైనే ఆధారపడి ఉంటున్నది.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్ డిపెండ్ అపాన్ ద కాండక్ట్ బిహేవియర్ ఆఫ్ ద హ్యూమన్ సొసైటీ.
0: ఈనాడు జగత్తులో ఎందు చూచినప్పటికీ దుఃఖములు, భయములు, అశాంతి అనేక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములుగా మనకు కనిపిస్తున్నది.
1: ఆల్ ఓవర్ ద వరల్డ్ యు ఫైండ్ మిజరీ, ఫియర్, రెస్ట్లెస్నెస్.
0: ఇట్టి పరిస్థితికి మూల కారణం ఏమిటి?
1: What is the main cause behind it?
0: ఏ దేశములో ఉత్తమ గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులుందరో ఆ దేశము నిరంతరము కూడా పవిత్రంగానే ఉంటుంది.
1: That country with young men and women with perfect character will be noble and great.
0: ఈనాడు దేశం యొక్క పరిస్థితి ఈ దుస్థితికి రావడానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద మెయిన్ కాజ్ ఫర్ ది ప్రెసెంట్ ప్లైట్ ఆఫ్ ది కంట్రీ?
0: ప్రజలలో ఉత్తమ గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులు లేకపోవటమే మూల కారణం.
1: అమంగ్ పీపుల్ దెర్ ఆర్ నో గుడ్ యంగ్ మెన్ అండ్ విమెన్.
0: దేశమును రక్షించడానికి అస్త్రశస్త్రములు కాదు ప్రధానము.
1: ఇస్ నాట్ ద వెపన్రీ దట్ ప్రొటెక్ట్స్ ఎ కంట్రీ.
0: ఆటం బాంబులు కాదు ప్రధానము.
1: నాట్ ది ఆటం బాంబ్.
0: గుణశీలురైనటువంటి యొక్క స్త్రీ పురుషులు అత్యవసరము.
1: ది కంట్రీ నీడ్స్ మెన్ అండ్ విమెన్ ఆఫ్ పర్ఫెక్ట్ క్యారెక్టర్.
0: ప్రపంచం యొక్క మంచి చెడ్డలు యువతి యువకులపైనే ఆధారపడి ఉంటున్నది.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ దిస్ వరల్డ్ డిపెండ్ అపాన్ ద మెన్ అండ్ విమెన్.
0: కనుక ఈనాటి యువతి యువకులు పవిత్రమైన భావముల చేత, నిర్మలమైన చిత్తము చేత, నిస్వార్థమైనటువంటి సేవలో ప్రవేశించి దేశమునకు ఆనందాన్ని అందించాలి.
1: Therefore, young men and women should have a sacred heart, pure mind, selfless service.
0: సత్సంగములో ప్రవేశించాలి.
1: They should join good company.
0: సత్సంగమనగా మంచి వారి యొక్క స్నేహం అనుకుంటారు. కాదు కాదు.
1: Good company you mean association with good people? No.
0: Sat అనగా దైవత్వమే.
1: Sat means divinity.
0: అది ఏ బీయింగ్.
1: That is being.
0: అది ఏ శాశ్వతమైనటువంటిది.
1: That is permanent.
0: దానితో మన యొక్క సంఘాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: With the divinity you can develop your company association.
0: ఇందువల్ల చేదు పోగుటకు, తీపి అభివృద్ధి గావించడానికి ఇది ఒక పెద్ద ఆధారము.
1: This will help us to get rid of all this bitterness and grow in sweetness.
0: పాపములు కరుగుటకు, శాపములు తరుగుటకు కూడాను ఈ యొక్క సత్సంగమే ఆధారము.
1: It is association with the divine, the sat, that will help you free from all the sins and the curses.
0: ఇట్టి పవిత్రమైనటువంటి సత్సంగం ఈనాడు ప్రపంచం కోల్పోయినది.
1: The world has lost such sacred good company today.
0: మానవత్వం అనేది మంటగలిపినది.
1: The human quality is totally gone, burned to flame.
0: పాప భీతి లేక పామరత్వము పట్టి.
1: Because of the ignorance of no fear of sin.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి, దైవ ప్రీతి లేని దాని పట్టి.
1: For the reason that they have no love of God.
0: మానవత్వమనగేం మానవులందున.
1: Among human society, the human values are totally gone.
0: విశ్వశాంతికిదియే విప్లవంబు.
1: This is the cause for the world revolution today.
0: ఈనాటి ప్రపంచము ఈ విప్లవానికి గురి కావడానికి కారణమేమిటి?
1: What are the main cause behind this revolution world over?
0: పాప భీతి కోల్పోయినారు.
1: There is no fear of sin today.
0: దైవ ప్రీతిని కూడా కోల్పోయినారు.
1: They have no love for God either.
0: ఈ రెండు కోల్పోయిన తర్వాత శాంతి ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: When once these two are gone, how do you expect to be peaceful?
0: కనుక మొట్టమొదట పాప భీతి దైవ ప్రీతిని మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, first of all, we should have these two, fear of sin and love of God.
0: మనము సంఘమునందే పుట్టాము.
1: We are born in society.
0: సంఘమునందే పెరిగాము.
1: We grow in society.
0: సంఘం నుంచినే మనం కీర్తి ప్రతిష్టలను అందుకున్నాం.
1: We have earned all the reputation, name and fame in society.
0: సంఘం నుంచినే అనేక విద్యలను మనము నేర్చుకున్నాము.
1: We are educated in this society.
0: తెలివితేటలను పెంచుకున్నాము.
1: We have grown in intelligence.
0: మేధావులని కీర్తిని పొందాము.
1: We got the name that we are intelligent.
0: ఇవన్నీ ఎక్కడి నుంచి మనకు ప్రాప్తించింది?
1: Where from you got all these things?
0: సమాజం నుండి మనకు ప్రాప్తించింది.
1: You got them out of society alone.
0: కానీ ఇన్ని విధములైనటువంటి యొక్క ఉన్నత స్థితులను, గతులను, మతులను మనం ఈ సమస్త నుంచి మనం పొందినాము.
1: We have got all these heights out of this society only.
0: ఇన్ని సమాజం నుంచి మనం అందుకున్నటువంటి యువతి యువకులు ఏ ఒక్కరైనా కూడాను ఈ సమాజమునకు మనం ఏ విధంగా మనం ఉపయోగించాలి, దీని కృతజ్ఞత ఏ విధంగా తీర్చాలి అనేటువంటి ఒక దీంతో విచారణ చేస్తున్నారా?
1: Having got all these things, having risen to heights out of the society, young men and women here, have any one of you thought to express your gratitude to the society?
0: Inni pavitramainatundi okka sadgunamulu manam andukunnanduku samajamunaku memu ee seva chestunnamu.
1: Having been the recipient of all the good out of the society, how are you
0: ee vidhamainatundi pratibhalanni manam samajamunaku andistunnamu?
1: How are you expressing your gratitude?
0: Ee vidhamga tamaku taamu prashna vesukunte ee maatramu kudanu jawabu raavatam ledu.
1: If you put a question to yourself, you don't get an answer.
0: Idiye pedda dosham.
1: This is a big mistake.
0: ప్రతి మానవుడు కూడాను కృతజ్ఞత అనేటువంటిది ఉండాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ నెసెసరీ హ్యావ్
0: దేని నుండి మనం ఏ ఫలితాన్ని పొందినామో ఆ ఫలితమునకు ప్రతిత్యముగా ఈ యొక్క కృతజ్ఞతను మనం చూపాలి.
1: హావింగ్ బీన్ ద బెనిఫిషరీస్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్.
0: ఆ కృతజ్ఞత చూపే నిమిత్తమై సమాజంలో నిస్వార్థమైన సేవ చేయాలి.
1: యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ టు యువర్ గ్రాటిట్యూడ్ యూ షుడ్ రెండర్ సెల్ఫ్లెస్ సర్వీస్.
0: ఆ నిస్వార్థమైన సేవనే ఈ సమాజమునకు మనం అందించేటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యము, ఒక విధమైనటువంటి ఒక సేవ.
1: సెల్ఫ్లెస్ సర్వీస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ ద ట్రూ సర్వీస్.
0: ఈ కారణమును పురస్కరించుకునియే సమాజ సేవ అనేటువంటి దాన్ని ప్రారంభించాం.
1: బేసింగ్ ఆన్ దిస్ ద సోషల్ సర్వీస్ టు సొసైటీ ఈ స్టార్టెడ్.
0: కానీ ఈ సోషల్ సర్వీస్ అనేటువంటిది ఈనాడు ఎక్కడా మనకు కనిపించడం లేదు.
1: దిస్ సోషల్ సర్వీస్ ఇస్ నాట్ సీన్.
0: ఈ సర్వీస్ ద్వారా కూడా నువ్వు తిరిగి పేరు తెచ్చుకునే పొందుతున్నామే కానీ తమ యొక్క అంకితాన్ని మనం ఏమాత్రము అనుభవించడం లేదు.
1: ఈవెన్ దిస్ సర్వీస్ ఇస్ రెండర్డ్ ఫర్ పర్సనల్ గెయిన్ ఆఫ్ నేమ్ అండ్ ఫేమ్, నాట్ ఇన్ స్పిరిట్ ఆఫ్ సెల్ఫ్లెస్నెస్.
0: శరీర మాధ్యం కనుధర్మ సాధకం. శరీరము సమాజములకు అంకితంగా ఇచ్చే నిమిత్తమే ఏర్పడినటువంటిది.
1: బాడీ ఈస్ గిఫ్టెడ్ టు డెడికేట్ టు ద సొసైటీ.
0: కారణం,
1: ద రీజన్,
0: ఈ యొక్క మానవత్వము ఈ సమాజం నుండియే పోషింపబడుతున్నది.
1: ద హ్యూమన్ బాడీ ఈస్ సస్టైన్డ్ బై ద సొసైటీ.
0: ఈ యొక్క పోషింపబడేటువంటి ఈ దేహము లోపల సద్గుణముల చేత సమాజం యొక్క సరి అయిన సేవ చేయాలి.
1: హావింగ్ సస్టైన్డ్ అండ్ మెయింటైన్ బై ద బాడీ,
0: సమాజం సంక్షేమాన్ని గుర్తించాలి.
1: We have to render service to the society and recognize this basic fact.
0: ee naadu ekkada chusinappudikani padavulu endu kaani adhikaramulu endu kaani vyaparam nandu kaani rajakeeyam nandu kaani palakulu endu kaani ee maatram kodanu sari ainaatundi oka tyagam anetundi kanipinchadam ledu.
1: Today among the people in high positions, authority, business, political and otherwise, there is no spirit of sacrifice at all.
0: ee anni rangamulu endu kodanu ee naadu oka vidhamainaatundi oka కఠినమైనటువంటి యొక్క కలుషం ప్రారంభమైంది.
1: ఇన్ ఎవ్రీ హార్ట్ యు ఫైండ్ పొల్యూషన్, ద స్టోన్ హార్టెడ్, సో టఫ్ అండ్ రఫ్.
0: కనుక ఈ యొక్క మాలిన్యమును మనము తుడచడానికి తగిన కృషి చేయాలి.
1: సో వీ హ్యావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు వైప్ అవుట్ దిస్ డర్ట్.
0: ప్రతి అధికారి ఎందు కాని, ప్రతి మాతాపితరులు ఎందు కాని, ప్రతి మేధాశక్తులు ఎందు కాని, ఏ యొక్క విద్యావంతుని ఎందు కాని, అధ్యాపకులు ఎందు కాని, ఈ విధమైనటువంటి కాలుష్యము నిండిపోయినది.
1: This kind of pollution is there among people in authority, among parents, intellectuals, educated people and teachers as well.
0: గొప్ప గొప్ప మేధావులమని గర్వించుతున్నారే కాని ఆ మేధావులో ఉండవలసినటువంటి వినయ విధేయతలు కనిపించడం లేదు.
1: They pride themselves because of their intellect, but they have no trace of humility.
0: గొప్ప విద్యావంతుడని గర్వించుతున్నారే కాని ఆ విద్యకు సంబంధించినటువంటి త్యాగం అతనిలో కనిపించడం లేదు.
1: He prides himself because of very high education he acquired, but there is no sacrifice.
0: నేను గొప్ప అధికారిని గర్విస్తున్నాడే కాని అధికారికి సంబంధించినటువంటి ఆచరణలు ఏమాత్రమూ కనిపించడం లేదు.
1: He is egoistic because of position, but his behavior does not reflect
0: what is expected of him. పాప భీతి, దైవ ప్రీతి ఈ రెండు కూడాను ఉండాలి.
1: In every aspect these two are important. We should have fear of sin and love of God.
0: దైవాన్ని ప్రేమించినప్పుడు జగత్తునే ప్రేమింపబడుతున్న వాడవుతాడు.
1: అండ్ వన్స్ యూ లవ్ గాడ్, యుల్ బి లవింగ్ ద వరల్డ్ బై అండ్ లార్జ్.
0: ఎవరిని మనం దండించినప్పటికీ, ఎవరు మనల్ని హింసించినప్పటికీ మనం దానిని స్వీకరించాలి.
1: ఎనీవన్ మే పనిష్ యూ, హార్మ్ యూ, బట్ యూ షుడ్ హ్యావ్ ఆల్ ద పేషెన్స్ అండ్ బేరెన్స్.
0: ఉదార చరితానాం,
1: యూ షుడ్ హ్యావ్ ఆల్ దట్ ఫర్ బేరెన్స్.
0: ప్రపంచమంతా కూడా ఒక కుటుంబంగా మారిపోవాలి.
1: అండ్ ద హోల్ వరల్డ్ షుడ్ బి వన్ ఫ్యామిలీ.
0: ప్రపంచమంతా ఒక గృహము.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ వన్ హోమ్.
0: ప్రతి మానవుడు కూడాను అందులో సోదరుడే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హియర్ ఈజ్ ఎ బ్రదర్ టు అనదర్.
0: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
1: దిస్ ఈస్ ది స్పిరిట్ ఆఫ్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
0: అంతా తానే అనేటువంటి ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఎక్స్పీరియన్స్ ది స్పిరిట్ ఆఫ్ వన్నెస్.
0: ఈ ఏకత్వం గుర్తించినప్పుడు ఇతరులు కూడాను మనం బాధించడానికి ప్రయత్నించము.
1: When once there is the spirit of unity, no one will ever harm you.
0: Tana mettani nalukanu tana gatti pandu karustayi.
1: The soft tongue is hurt by the sharp teeth around.
0: Kani ee pandu nalukanu karchindi kadani nalukulku manu emaina shikshinistunnama.
1: For the simple reason that the tongue is hurt by the teeth, are you going to punish any here?
0: ఇవ్వటం లేదు.
1: నో, యూ డోంట్ పనిష్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: నాలుక నాదే, పండు నావి.
1: ద రీజన్ ఈస్ ద టంగ్ అండ్ ద టీత్ బిలాంగ్ టు మీ.
0: అందువల్ల అదేవిధంగా ఇతరులు మనం హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, బాధించినప్పటికీ మనం వారిని క్షమించడానికి ప్రయత్నించాలి.
1: Likewise, others may harm you, accuse you, yet you should pardon them.
0: ఈ యువకుల యందు క్షమాగుణము అత్యవసరమైనటువంటిది.
1: Among young people, this spirit of forgiveness is very important.
0: ఈ వయసులో ఉడుకు రక్తం ప్రవహిస్తూ ఉంటుంది.
1: At this age, you'll have hot blood.
0: ఎవరేమన్నను చాలా క్రోధం ఆవిర్భవిస్తుంది.
1: If anyone says anything, you'll be full of fury and anger.
0: చాలా తప్పు.
1: It's a big mistake.
0: మానవునికి ఉండవలసినటువంటి గుణం కాదు ఇది.
1: It is not a human quality.
0: శాంతముగా సహనముతో దానిని సాధించడానికి ప్రయత్నించాలి.
1: విత్ ఆల్ ది పీస్ అండ్ పేషెన్స్ యూ షుడ్ డెవలప్.
0: క్షమ సత్యము.
1: ఇట్ ఈస్ ఫర్ బ్యారెన్స్ దట్ ట్రూత్.
0: క్షమ ధర్మము.
1: ఫర్ గివ్నెస్ ఇస్ ధర్మ.
0: క్షమ వేదము.
1: అండ్ దిస్ పేషెన్స్ ఇస్ వేద.
0: క్షమ అహింస.
1: అండ్ ఫర్ బ్యారెన్స్ ఇస్ నాన్ వైలెన్స్.
0: క్షమ యజ్ఞం బౌ.
1: అండ్ దిస్ ఫర్ బ్యారెన్స్ ఇస్ సేక్రెడ్
0: రిచువల్. క్షమ సంతోషము సర్వము.
1: ఇట్ కన్ఫర్స్ హ్యాపీనెస్ అండ్ ఎవ్రీథింగ్.
0: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
1: ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ కాస్మాస్.
0: ఈ క్షమను ప్రతి యువతి యువకులు కూడాను ఆచరణ లోపల సాధించడానికి ప్రయత్నించాలి.
1: ది స్పిరిట్ ఆఫ్ ఫర్గివ్నెస్ షుడ్ బి కల్టివేటెడ్ ఇన్ ప్రాక్టీస్ బై ఎవ్రీబడి.
0: ఇటువంటి సహనతత్వాన్ని ఆచరించడమే నిజమైన ధర్మము.
1: కల్టివేషన్ ఆఫ్ సచ్ ఫర్బేరెన్స్ ఈస్ ట్రూ ధర్మ ఆర్ సీక్రెట్ ప్రాక్టీస్.
0: ఇటువంటి ధర్మ సంబంధమైనటువంటి ఒక మార్గం నందు మానవత్వాన్ని ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ దిస్ పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ బి ఎ ట్రూ హ్యూమన్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవత్వంలో ఎంత పవిత్రమైనటువంటి గుణములు ఉన్నవి అనేది మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో ద సీక్రెట్ క్వాలిటీస్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అషద్వర్గములైనటువంటి కామక్రోధ లోభ మోహ మానవత్వములు ఇవన్నీ కూడా మృగ లక్షణములే.
1: ద యాంగర్, ద లస్ట్ అండ్ గ్రీడ్, ఆల్ ద వీక్నెసెస్ ఆర్ నాట్ ద హ్యూమన్ క్వాలిటీస్, దే ఆర్ అనిమల్ క్వాలిటీస్.
0: ఈ యొక్క మానవత్వం లోపల ఉండవలసినటువంటి లక్షణములు కాదు.
1: దే ఆర్ నాట్ ది క్వాలిటీస్ టు బి ప్రెజెంట్ ఇన్ మ్యాన్.
0: భయపెట్టేది మృగము, భయపడేది పశువు.
1: It is only the animal that makes everyone fear-stricken and is afraid of in turn.
0: Neevu mrugamu kaadu, pasivu kaadu.
1: You are not animal, you are not a beast.
0: Neevu bhayapettakoodu, bhayapadakoodu.
1: You should never be afraid of anybody. You should be fearless.
0: Ee rendintiki atheetamainatunte manavudiga neevu pradarshinchali.
1: You should transcend these two and conduct yourself
0: as a human being. Ee yuga lopala pradhanamainatunte gunamunu penchukovali.
1: You should develop these chief qualities.
0: Evvarini neevu bhayapettavaddu.
1: Never create fear in others.
0: ఎవరి దేనికి నీవు భయపడవద్దు.
1: Don't be afraid of anybody.
0: దేనికి భయపడాలి?
1: Why should you be afraid?
0: పాపమునకు భయపడాలి.
1: You should have fear when it's a matter of sin.
0: దైవమును ప్రేమించాలి.
1: Love God.
0: ప్రేమించవలసినటువంటి దైవమే తప్ప అన్యము కాదు.
1: There is only one whom you should love, God alone, none else.
0: ఈనాడు లోకములో తల్లి ప్రేమ ఉన్నది.
1: Today we have
0: తండ్రి ప్రేమ ఉన్నది.
1: Also Father.
0: సోదరుల ప్రేమ ఉన్నది.
1: Brothers.
0: మిత్రుల ప్రేమ ఉన్నది.
1: ఫ్రెండ్స్.
0: బంధువుల ప్రేమ ఉన్నది.
1: రిలేషన్స్.
0: ఈ ప్రేమ యందు అంతో ఇంతో కూడా స్వార్థం అనేటువంటిది ఉంటుండాలి.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆఫ్ లవ్, ద వరల్డ్లీ లవ్, క్యారీస్ విత్ ఇట్ సెల్ఫిష్నెస్.
0: కానీ ఎట్టి స్వార్థములైనటువంటి యొక్క ప్రేమ, దైవ ప్రేమ ఒక్కటే.
1: ద సెల్ఫ్లెస్ లవ్ ఈజ్ ఓన్లీ ద డివైన్ లవ్.
0: దైవము మీ నుండి దేనిని కోరడు.
1: గాడ్ డస్ నాట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ.
0: దైవం మీ నుండి ఏది ఆశించడు.
1: హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ.
0: తనకు కాదు పాదం మొదలుకొని తల వరకును నిస్వార్థమే, నిస్వార్థమే.
1: గాడ్ ఫ్రమ్ టాప్ టు టో ఈజ్ సెల్ఫ్లెస్.
0: పూర్ణమైనటువంటి ప్రేమనే.
1: ఇట్స్ ఎ టోటల్ లవ్.
0: అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుని మాత్రమే ప్రేమిస్తూ రావాలి.
1: గాడ్ ఈజ్ లవ్ అండ్ యూ షుడ్ లవ్ హిమ్.
0: అది పాప భీతి.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆఫ్ లవ్, ద వరల్డ్లీ లవ్, క్యారీస్ విత్ ఇట్ సెల్ఫిష్నెస్.
0: కానీ ఎట్టి స్వార్థములైనటువంటి యొక్క ప్రేమ, దైవ ప్రేమ ఒక్కటే.
1: ద సెల్ఫ్లెస్ లవ్ ఈజ్ ఓన్లీ ద డివైన్.

0: దిస్ ఫియర్ ఆఫ్ సిన్ యు విల్ సర్టన్లీ లవ్ గాడ్.
1: అట్టి ప్రీతిగల మానవుణ్ణి సమాజము గౌరవిస్తుంది.
0: సచ్ ఎ మ్యాన్ విల్ బి రెస్పెక్టెడ్ బై ది సొసైటీ.
1: కనుక ఈనాడు సమాజంలో మనం గౌరవాన్ని పొందవాలంటే
0: ఇన్ ఆర్డర్ టు ఎర్న్ ఎస్టీమ్ ఇన్
1: దైవ ప్రేమనే మనం సాధించాలి.
0: ఇట్ ఇస్ ఇట్ ద లవ్ ఫర్ గాడ్ దట్ ఇస్
1: దైవ ప్రేమను సాధించవాలంటే పాప భీతిని మనం పెంచుకోవాలి.
0: టు కల్టివేట్ లవ్ ఫర్ గాడ్ యూ షుడ్ హ్యావ్ దిస్ ఫియర్ ఆఫ్ సిన్.
1: ఎట్టి పాపమునకు మనము ఏమాత్రము ప్రవేశించకూడదు.
0: వీ షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ సిన్.
1: పాపం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ సిన్?
1: మన యొక్క భారతీయ సంస్కృతి యందు
0: యాజ్ పర్ ద కల్చర్ ఆఫ్ భారత్
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
0: సర్వీస్ టు అదర్స్ ఇస్ ద మెరిట్, హార్మింగ్ అదర్స్
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: అయితే ఏది పాపం?
0: దెన్ వాట్ ఈస్ ద సిన్?
1: దేహమునే తానుగా భావించి
0: ఐడెంటిఫైయింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్ విత్ ద బాడీ,
1: దేహం యొక్క సదుపాయాల నిమిత్తమై
0: ఫర్ ది కంఫర్ట్స్ ఆఫ్ ద బాడీ,
1: దేశం యొక్క అనుకూల నిమిత్తమై
0: ఫర్ ది కన్వీనియన్సెస్ ఆఫ్ ద బాడీ,
1: ఆ విధమైనటువంటి యొక్క స్వార్థం చేత మనం కొన్ని మార్గములను ప్రవేశిస్తున్నాము.
0: అవుట్ ఆఫ్ అటర్ సెల్ఫిష్నెస్ వీ రిజార్ట్ టు సర్టన్ ప్రాక్టీసెస్.
1: పర ఉపకార అని మూడు పదములు.
0: హియర్ దర్ త్రీ వర్డ్స్, పర ఉప కర.
1: పర అనగా ఆత్మ.
0: పర మీన్స్ ఆత్మ.
1: ఉప మీన్స్ సమీపం.
0: ఉప మీన్స్ ప్రాక్సిమిటీ.
1: కరణం చేయటం.
0: కరణ ఇస్ డూయింగ్ ఇట్.
1: ఆత్మకు సమీపంగా పోయేటువంటిదే పుణ్యము అన్నారు.
0: ఇట్ ఈస్ ద వర్చ్యూ ద ట్రూ మెరిట్ గోయింగ్ నియర్ క్లోజ్ టు
1: అనగా దైవత్వానికి సమీపంగా పోవటమే పుణ్యము అన్నారు.
0: మెరిట్ మీన్స్ ప్రాక్సిమిటీ టు ద డివినిటీ.
1: పర పీడనం అన్నారు.
0: దెన్ పర పీడనం.
1: పర అనగా పరమాత్మనే.
0: పర మీన్స్ గాడ్.
1: పీడనం.
0: పీడనం
1: అనగా పరమాత్మ తత్వాన్ని విస్మరించడమే పాపం అన్నారు.
0: ఫర్గెటింగ్ ద నేచర్ ఆఫ్ డివినిటీ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
1: కనుక నీ దివ్యత్వాన్ని మర్చిపోవటమే పాపమని, దివ్యత్వాన్ని స్మరించడమే విశ్వసించడమే పుణ్యమని దీని యొక్క అంతరార్థం.
0: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఈస్ టు బి అవేర్ ఆఫ్ ది డివినిటీ ఈస్ ద మెరిట్, టు ఫర్గెట్ ఇట్.
1: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడాను దైవత్వాన్ని మనము విశ్వసిస్తూ రావాలి.
0: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివినిటీ ఆఫ్ ఎవ్రీవన్.
1: అది ఏ దేశమునకు కాని పాపమునకు కాని అవకాశం ఉండదు.
0: దెన్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ హేట్రెడ్.
1: కానీ ఈనాటి యువతి యువకులు తమ యొక్క వయ ప్రభావం పురస్కరించుకుని
0: యంగ్ మెన్ అండ్ విమెన్ బికాస్ ఆఫ్ ది ఏజ్
1: ఓపికను కోల్పోతున్నారు.
0: దే లూజ్ ఆల్ పేషెన్స్.
1: క్షమను తప్పిపోతున్నారు.
0: దే హావ్ నో సెన్స్ ఆఫ్ ఫర్గివ్నెస్.
1: తద్వారానే ద్వేషము అసూయ అహంకారములు అభివృద్ధి అవుతున్నాయి.
0: Therefore, there is wide scope for jealousy, ego and hatred.
1: ప్రేమ స్వరూపులైన యువతి యువకులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్ ఎంబాడీమెంట్స్ ఆఫ్ లా,
1: ఈనాడు లోకములో ఏ వైద్యమునకును నివారణ కానటువంటి ఒక రోగము అందరి యందు ఉంటున్నది.
0: టుడే ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ అన్ ఇన్క్యూరబుల్ డిసీజ్ ఇన్ ఎవ్రీవన్.
1: కొందరి యందు తక్కువగా ఉండవచ్చు, కొందరి యందు ఎక్కువగా ఉండవచ్చు.
0: ఇట్ మే బి లెస్ ఇన్ సమ్ అండ్ మోర్ ఇన్ అదర్స్.
1: కానీ క్వాంటిటీ డిఫరెన్స్ గా ఉంటుండొచ్చు, కానీ క్వాలిటీ ఒక్కటే.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది ఇంటెన్సిటీ ద క్వాంటిటీ బట్ ద క్వాలిటీ బీయింగ్
1: ఆ రోగం ఏమిటి?
0: వాట్ ఈస్ ద డిజీజ్?
1: అది అహంకారము.
0: That incurable disease is the sense of ego.
1: ఈ అహంకారం అనేటువంటి రోగము ఏ వైద్యమునకును ఇది నివారణ కాదు.
0: The disease of ego cannot be cured by any school of medicine.
1: ఈనాడు ప్రపంచమంతా ఇక్కడను
0: today in this world
1: అనేక విధమైనటువంటి జబ్బులతో పీడింపబడేటువంటి ఒక రోగిగా కనిపిస్తూ ఉంటుండాలి.
0: Man looks fully afflicted with so many diseases.
1: అన్ని డిసీజుల కంటే కూడాను ఈ అహంకారము చాలా హీనమైనటువంటి రోగం.
0: Of all the diseases, ego is the worst of all.
1: ఈ యొక్క అహంకారం అనేటువంటిది అజ్ఞానం చేత ప్రారంభమయ్యేటువంటిది.
0: Ego is born out of ignorance.
1: ఈ అజ్ఞానం అనేటువంటిది కేవలము మానవుని యొక్క అవివేకంతో ప్రారంభమయ్యేటువంటిది.
0: This ignorance is due to innocence.
1: కనుక ఈ అజ్ఞానం అనేటువంటిది పోవాలంటే అవిద్య పోవాలి.
0: In order to give up this ignorance, we should be away from
1: ఇల్లు పోయినప్పుడే అహంకారం నిర్మూలమవుతుంది.
0: When once you get out of the ignorance, why do you pride yourself?
1: యువతి యువకులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్,
1: దీనికి రెండు రకములైనటువంటి మార్గములు ఉంటున్నవి.
0: There are two paths here.
1: అహంకారం నిర్మూలం గావించుకోవటానికి రెండు ప్రశ్నలు మనం వేసుకోవాలి.
0: To kill ego, we have to put ourselves two questions.
1: ప్రపంచమంతా కూడా ఎంతో పెద్ద గ్లోబ్ గా కనిపిస్తుంది.
0: The whole world is a very big globe.
1: ఇంత పెద్ద ప్రపంచం లోపల
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్
1: ఇండియా ఎంత చిన్నదిగా ఉంటుండాలి.
0: ఇండియా హౌ స్మాల్ ఇట్ ఈస్.
1: ఈ ఇండియా లోపల
0: హియర్ ఇన్ ఇండియా
1: ఆంధ్రప్రదేశ్ ఎంత చిన్నదిగా ఉంటుంది.
0: ఆంధ్రప్రదేశ్ ఇస్ స్టిల్ స్మాల్.
1: ఈ ఆంధ్రప్రదేశ్ లోపల
0: ఇన్ ఆంధ్రప్రదేశ్
1: అనంతపురం జిల్లా ఎంత చిన్నదిగా ఉంటుంది.
0: అనంతపురం డిస్ట్రిక్ట్.

0: ఇట్ ఈస్ స్టిల్ స్మాల్.
1: ఈ అనంతపురం జిల్లా లోపల
0: ఇన్ దిస్ డిస్ట్రిక్ట్
1: ప్రశాంతి నిలయం ఎంత చిన్నదిగా ఉంటుందో,
0: ప్రశాంతి నిలయం హౌ స్మాల్ ఇట్.
1: ఈ ప్రశాంతి నిలయం లోపల
0: ఇన్ ప్రశాంతి నిలయం
1: నీవు ఎంతటి వాడవు.
0: వాట్ ఆర్ యూ ఆఫ్టర్ ఆల్, వాట్ ఆర్ యూ?
1: ఇంత అల్పమైనటువంటి మానవుడు అనంతమైనటువంటి ప్రపంచాన్ని చూసి అహంకార పట్టంలో ఇది పెద్ద అజ్ఞానమే కదా.
0: మ్యాన్ బీయింగ్ సో సింపుల్ అండ్ సో సటిల్ అండ్ లిటిల్, వై షుడ్ హీ బి ఈగోయిస్టిక్.
1: మరొక మార్గంలో మనం ఆధ్యాత్మిక రంగంలో మనం ప్రవేశించినప్పుడు,
0: ఇఫ్ యూ థింక్ స్పిరిచువల్లీ,
1: ఈశావాస్యం విదం జగత్,
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ గాడ్,
1: సర్వం కలువిదం బ్రహ్మ,
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్,
1: ఎక్కడ చూసినా కూడా నువ్వు దైవత్వమే,
0: యు ఫైండ్ డివినిటీ ఆల్ ఓవర్,
1: ఈశావాస్యం అందరి యందు నివసించేవాడు భగవంతుడే,
0: గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్
1: అనేటువంటి ఏకత్వ భావాన్ని మనం గుర్తించినప్పుడు,
0: అండ్ రికగ్నైజ్ దిస్ యూనిటీ ఆన్ డివినిటీ,
1: ఎవరిపైన నీవు గర్వపడ్డాం?
0: For whose sake? What
1: అందరి ఉన్న శక్తి,
0: ద సేమ్ డివైన్ పవర్ ఇస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: అనేక బల్బులంతా మనకు కనిపిస్తున్నాయి,
0: సో మెనీ బల్బ్స్,
1: బల్బులు వేరువేరుగా ఉంటున్నాయి,
0: బల్బ్స్ ఆర్ డిఫరెంట్,
1: కానీ అన్నింటి ఎందు ఉన్న కరెంట్ ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తిస్తే,
0: when once you know the truth, the current is same in all the bulbs,
1: ee difference manaki ematramu undadu,
0: you are not mindful of the differences.
1: Kanuka aadhyatmika margamlo అంతా ఒక్కటే అని ఏకాత్మ భావాన్ని గుర్తించాలి.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ యూ షుడ్ నో ద వన్నెస్ ఆర్ యూనిటీ.
1: వ్యవహారిక దృష్టి లోపల ఇంత ప్రపంచము నేను ఒక అల్పుడను అని గుర్తించాలి.
0: ఫ్రమ్ ది వరల్డ్ వ్యూ పాయింట్ యూ షుడ్ నో దిస్ ఇస్ ద వాస్ట్ వరల్డ్ అండ్ టైనీ క్రియేటర్.
1: అయితే ఆధ్యాత్మిక తత్వంలో అనోరణీయాన్ మహతో మహీయాన్.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ ఇట్ ఈస్ సెట్ స్మాలెస్ట్ టు ద స్మాల్ అండ్ ద బిగ్.
1: ఎలాంటి పరిస్థితులు సంభవించినప్పటికీ మన దివ్యత్వాన్ని మాత్రం ఏమాత్రం కూడా మార్చుకోరాదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ ఇమ్మనెంట్ లేటెంట్ డివినిటీ.
1: ఎక్కువ సంపదలు వచ్చిన కానీ,
0: ద ప్రాస్పెరిటీ మే కమ్,
1: ఏనుగు గుర్రములు ఎక్కిన గాని,
0: యు మే బి రైడింగ్ ఆన్ ఎ హార్స్,
1: పిచ్చోడిని లోకం మెచ్చిన గాని,
0: ద వరల్డ్ మే బ్లేమ్ యూ దట్ యు ఆర్ ఎ మ్యాడ్ క్యాప్,
1: అందరూ నిన్ను మెచ్చిన గాని,
0: ఆల్ పీపుల్ మే ప్రైజ్ యూ,
1: మంచిని మరువకురా,
0: నెవర్ ఫర్గెట్ గుడ్,
1: దేవుని విడువకురా,
0: నెవర్ గివ్ అప్ గాడ్.
1: ఇవి రెండింటిని మనం చక్కగా గుర్తులో పెట్టుకోవాలి.
0: రిమెంబర్ దీస్ టూ థింగ్స్ క్లియర్లీ, ఫర్మ్లీ.
1: మంచిని మర్చకూడదు,
0: నెవర్ ఫర్గెట్ గుడ్,
1: దేవుణ్ణి విడవకూడదు,
0: నెవర్ గివ్ అప్ గాడ్.
1: ఎలాంటి పరిస్థితులు ప్రాప్తించినప్పటికీ,
0: ఇట్ మే అండర్ ఎనీ సర్కమ్స్టాన్స్,
1: దీనిని సరైనటువంటి ఒక దీంతో దృఢ నిశ్చయంతో ఉండాలి.
0: యూ షుడ్ అప్ హోల్డ్ ఫర్మ్లీ.
1: అది ఈనాటి యువకుల లోపల కొంత అభివృద్ధి కావాలి.
0: This should develop among young men and women in particular.
1: ఈ ప్రపంచమునకు సరైన నాయకులు, సరైన రక్షకులు, సరైన పోషకులు ఈనాటి యువతి యువకులే.
0: For this world, the protectors and the one who will uphold the prestige of this country are young men and women alone.
1: నీ ప్రవర్తనను పవిత్రమైన ప్రవర్తనగా మార్చుకోవాలి.
0: Make your behavior sacred.
1: దైవం యొక్క ప్రేమను మీరు అనుభవించాలి.
0: Experience the love of God.
1: అది ఇందులాషా చెప్పాడు. My life is my message ani swami cheppetundi prathi vikritam kodanu ee yokka aadarshamle.
0: That's what Indulalsha mentioned. My life is my message, whatever swami says, they are ideals only.
1: Aadarshanni manam vadalakoddu.
0: You should never give up ideals in life.
1: Kaani ee naati prapanchamlo,
0: but in today's world,
1: aasalu penchukuntunnamu.
0: We have many desires.
1: Aadarshalu marchipothunnam,
0: we are forgetting ideals.
1: స్వార్థమును పెంచుకుంటున్నాము,
0: వర్ ఇంక్రీజింగ్ డెవలప్మెంట్
1: మర్చిపోతున్నాము,
0: అండ్ వర్ ఫర్గెటింగ్ ది స్పిరిచువాలిటీ.
1: దేహాభిమానాన్ని పెంచుకుంటున్నాము,
0: అటాచ్మెంట్ టు ది బాడీ,
1: దేశాభిమానాన్ని విస్మరిస్తున్నాము,
0: వి హావ్ ఫర్గాటెన్ ది సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం.
1: ఇంకా ఏ రీతిగా మనం జీవితాన్ని గడపవచ్చు?
0: హౌ కెన్ వి లీడ్ అవర్ లైవ్స్ దెన్?
1: దేశాన్ని మరవకూడదు,
0: నెవర్ ఫర్గెట్ యువర్ కంట్రీ.
1: మర్చిదే దేహాన్నైనా మర్చు.
0: ఫర్గెటింగ్ దేశ ద కంట్రీ అమౌంటింగ్ ది ఫర్గెటింగ్ యువర్ ఓన్ బాడీ.
1: మహర్షులు,
0: ఏన్షియంట్ సేజెస్,
1: ప్రాచీనపు మన పెద్దలు,
0: ఏన్షియంట్ ఎల్డర్స్,
1: ఆదర్శమైనటువంటి జీవితాన్ని అందిస్తూ వచ్చారు.
0: దే లెడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: త్యాగానికి పట్టాభిషేకం చేశారు.
0: దే హావ్ కారోనేటెడ్ దిస్ సాక్రిఫైస్.
1: న్యాయానికి కంకణం తొడిగారు.
0: దే హావ్ డిటర్మిన్డ్ టు అప్హోల్డ్ జస్టిస్.
1: సత్యాన్ని స్వాగతం చేశారు.
0: దే హావ్ వెల్కమ్డ్ ది ట్రూత్.
1: త్యాగాన్ని విశ్వసించారు.
0: అండ్ దే హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ సాక్రిఫైస్.
1: ఇది ఆనాటి పెద్దల యొక్క ఆచరణ.
0: దాట్ వాస్ ద ప్రాక్టీస్ అమంగ్ ఎల్డర్స్ దెన్.
1: అందువల్లనే ఆనాటి పెద్దలంతా కూడా ఏ విధమైన అశాంతికి కానీ కష్టములకు కానీ గురి కాలేదు.
0: దట్స్ వై ఎల్డర్స్ నెవర్ సఫర్డ్.
1: నిరంతరం శాంతి భద్రతతో జీవిస్తూ వచ్చారు.
0: దేర్ వాస్ పీస్ అండ్ సెక్యూరిటీ ఆల్ ది టైమ్.
1: ఈనాటి మానవులు క్షణ క్షణములకు కూడా విచారం లేదు.
0: వేరేస్ ద ప్రెసెంట్ హ్యూమన్ సొసైటీ ఇస్ ఫుల్ ఆఫ్ మిజరీ అండ్ యాంగ్జైటీ. వై?
1: వారి ఎందు త్యాగం లేదు.
0: బికాస్ దే హావ్ నో సాక్రిఫైస్.
1: ధర్మము లేదు.
0: దేర్ ఇస్ నో రైచియస్నెస్.
1: సత్యము లేదు.
0: దేర్ ఇస్ నో ట్రూత్.
1: ఈ రెండూ లేనప్పుడు శాంతి ఏ రీతిగా ప్రాప్తిస్తుంది?
0: సో దీస్ థింగ్స్ హౌ డు ఎక్స్పెక్ట్ టు బి పీస్ఫుల్?
1: కనుకనే ఈనాటి యువతి యువకులంతా
0: సో యంగ్ మెన్ అండ్ విమెన్ టుడే,
1: త్యాగానికి పట్టాభిషేకం కట్టాలి హృదయంలో.
0: దే షుడ్ కారనేట్ సాక్రిఫైస్ ఇన్ దేర్ హార్ట్స్,
1: న్యాయం అనేటువంటి కిరీటాన్ని ధరించాలి.
0: దే షుడ్ వేర్ ద క్రౌన్ ఆఫ్ జస్టిస్,
1: సత్యం అనేటువంటి యొక్క ఖడ్గమును పూనుకోవాలి.
0: దే షుడ్ బి రెడీ విత్ ద స్వోర్డ్ ఆఫ్ ట్రూత్,
1: ఇది మన సంరక్షణ కాని దేశ సంరక్షణ కాని ప్రధానమైనటువంటి ఆయుధములు.
0: దిస్ ఈస్ ద వెపన్రీ దట్ ప్రొటెక్ట్స్ యువర్ బాడీ అండ్ ద కంట్రీ బై అండ్ లార్జ్.
1: ఈనాడు ఇట్టి పరిస్థితులకు సరైనటువంటి ఆదర్శంగా లేకపోవడం చేతనే ప్రపంచమంతా కూడా కుళ్ళి కుమిలి కూలిపోతుండాలి.
0: బికాస్ ద అబ్సెన్స్ ఆఫ్ సచ్ ఐడియలిజం ఐడియల్స్ టుడే ద హోల్ వరల్డ్ ఇస్ పుట్ టు రూయిన్.
1: ప్రతి మానవుడు కూడా సుఖంగా ఉండినట్టు నటిస్తున్నాడే కానీ హృదయమంతా మాలిన్యంతోనే దుఃఖములతోనే కుమిలిపోతుండాలి.
0: ఎవ్రీవన్ ప్రిటెండ్స్ యాజ్ ఇట్ ఈస్ హ్యాపీ బట్ ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ మిజరీ అండ్ యాంగ్జైటీ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను లోపల ఉన్న ఆనందాన్ని బహిర్గతం గావించుకోవాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ ఎక్స్ప్రెస్ ద లేటెంట్
1: హ్యాపీనెస్. మనం ద్వేషించరాదు.
0: వి షుడ్ నాట్ హేట్ ఎనీబడీ.
1: దైవాన్ని ప్రేమించాలి.
0: వి షుడ్ లవ్ గాడ్.
1: దైవాన్ని ప్రేమించినప్పుడు ఇతరులపై ద్వేషం అనేది ఏనాటి రాదు.
0: ఇఫ్ యు హావ్ లవ్ ఫర్ గాడ్ యు విల్ నెవర్ హేట్ ఎనీబడీ.
1: కనుక
0: సో
1: యువతి యువకులు
0: యంగ్ మెన్ అండ్ విమెన్
1: ఏ విధమైనటువంటి జీవితాన్ని గడపాలని
0: ద సార్ట్ ఆఫ్ లైఫ్ దే వాంట్ టు లీడ్,
1: వారి యొక్క జీవితం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటని
0: దే షుడ్ నో ద పర్పస్ ఆఫ్ లైఫ్
1: తాము గుర్తించడానికి పూనుకోవాలి.
0: దే షుడ్ డిటర్మిన్ టు నో దీస్ థింగ్స్.
1: హృదయంలో ఉండినటువంటి మాలిన్యాన్ని కడిగి వేయండి.
0: దే షుడ్ క్లియర్ క్లెన్స్ ది ఇన్నర్ పొల్యూషన్ ఇన్ ద హార్ట్.
1: అప్పుడే ఈ పాత్రలో ఏమైనా నింపుకోవచ్చు.
0: దెన్ యూ కెన్ ఫిల్ దిస్ టంబ్లర్ ఆఫ్ ద హార్ట్.
1: ఏమి లేని పాత్రనైనా ఏమైనా నింపుకోవచ్చు.
0: ఇఫ్ ది టంబ్లర్ ఇస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్ యూ వాంట్.
1: ఏమేమో నిండి ఉన్నా తలబుర్రది ఖాళీ అగునా.
0: And that head which is fully stuffed with all the dirt, can you fill it up with anything? Unless the head is empty, you can never fill it up with the spirituality.
1: కనుకని మొట్టమొదట మన హెడ్ లో ఉన్నటువంటి యొక్క దుర్గుణములను దురాలోచనలు మనం దూరం చేయాలి.
0: So we should empty our head by removing, by giving up all the vices and wicked thinking.
1: నిర్మలమైన చిత్తమును,
0: pure heart,
1: నిస్వార్థమైన చేతిని మనం అనుభవించాలి.
0: అండ్ దెన్ సెల్ఫ్లెస్ సర్వీస్ యు షుడ్ ఎక్స్పీరియన్స్.
1: మనం ఎక్కడ ఉండినప్పటికీ ఒక సర్వీస్ సర్వీస్ సర్వీస్ సేవగా మనం భావించాలి.
0: యు మే బి ఎనీవేర్ టేక్ టు సర్వీస్.
1: దానిని హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
0: దట్స్ వాట్ భగవాన్ సెడ్, హ్యాండ్స్ ఇన్ సొసైటీ హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
1: అదే రియల్ రెస్ట్.
0: దట్ ఈస్ ద రియల్ రెస్ట్.
1: కనుక మనము ఏ సేవలో పాల్గొన్నప్పటికీ,
0: ఎనీ సర్వీస్ యు మే డూ,
1: ఈ హృదయంలో కానీ తల లోపల కానీ ఏ విధమైనటువంటి విచారానికి అవకాశం అందించకూడదు.
0: యూ షుడ్ నెవర్ ఫిల్ యువర్ హార్ట్ ఆర్ ద మైండ్ విత్ దీస్ వరీస్ అండ్ ట్రివియాలిటీస్.
1: కనుక
0: సో
1: అచంచలమైనటువంటి బుద్ధిని
0: విత్ అన్వేవరింగ్ మైండ్,
1: నిశ్చలమైనటువంటి దృష్టిని
0: విత్ స్టడీ విజన్
1: ఈనాటి నుంచి మనం పెంచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ ఫ్రమ్ టుడే.
1: అప్పుడే దివ్యత్వమైనటువంటి ఈ ప్రపంచంలో దైవత్వంగా రూపొందుతుంది.
0: దెన్ ఓన్లీ ది డివినిటీ విల్ ఎక్స్ప్రెస్.
1: బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి.
0: The knower of the Brahman becomes Brahman in turn.
1: నీవు దైవ భావమును పొందినప్పుడు నీవు దైవంగానే మారుతావు.
0: When once you entertain divine thoughts, you become divine.
1: నీవు కేవలం మృగ భావమునంత పెట్టుకోవటంల నీవు మృగంగానే మారిపోతావు.
0: With animal thoughts, you become animal. All the thoughts and the vices and wicked thinking and maneuvering today does not speak of any human nature.
1: అన్ని దేశముల వారికి కూడాను అందులో భారతదేశం వారికి మరింత బాగా అనుభవము.
0: People of all countries and people of Bharat in particular, they know this.
1: రామాయణమునందు మహాగొప్ప విద్యావంతుడు రావణాసురుడు.
0: ఇన్ ద సీక్రెట్ ఎపిక్ రామాయణ, రావణ ఇస్ హైలీ ఎడ్యుకేటెడ్.
1: అంతటి విద్యావంతుడే రాముడు కూడాను.
0: రామ ఇస్ ఆల్సో ఎడ్యుకేటెడ్ హైలీ.
1: విద్యలు చదువుతున్నాం మనము.
0: టుడే వీ థింక్ ఆఫ్ దిస్ స్టడీ ఎడ్యుకేషన్.
1: కానీ ఇరువురు కూడాను విద్యను అభ్యసిస్తూనే ఉన్నారు.
0: బోత్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్.
1: మంచివాడు చదువుతున్నాడు, చెడ్డవాడు చదువుతున్నాడు.
0: ద గుడ్ అండ్ బ్యాడ్ స్టడీ ఈక్వలీ.
1: కానీ ఇక్కడ రెండు విధమైనటువంటి విషయాలు మనం విచారించాలి.
0: హియర్ వీ షుడ్ నో టూ
1: ఆస్పెక్ట్స్. నేను గొప్పవాడు కావాలని కొంతమంది ఆశిస్తుంటారు.
0: సమ్ వాంట్ టు బికమ్ గ్రేట్.
1: నేను మంచివాడు కావాలని మరికొంతమంది వాదిస్తుంటారు.
0: సమ్ వాంట్ టు బికమ్ గుడ్.
1: ఈ మంచికి గొప్పకు ఉండినటువంటి డిఫరెన్స్ ఏమిటి?
0: వాట్ ఇస్ ది డిఫరెన్స్ బిట్వీన్ గుడ్నెస్ అండ్ గ్రేట్నెస్?
1: మంచివానికి గొప్పవానికి చాలా వ్యత్యాసం ఉంటుండాలి.
0: దిస్ వైట్ గల్ఫ్ బిట్వీన్ ద గుడ్ అండ్
1: గ్రేట్. తల్లిదండ్రులు కూడాను మా కుమారుడు గొప్పవాడు కావాలి అనుకుంటారు.
0: ఆల్ పేరెంట్స్ వాంట్ దేర్ చిల్డ్రన్ టు బి గ్రేట్.
1: ఎంతో గొప్ప కావాలి.
0: ఇన్ వాట్ ఆస్పెక్ట్
1: వారికి తెలియదు.
0: దే డోంట్ నో.
1: ఏదో గొప్ప చదువు చదవాలి, గొప్ప ఉద్యోగం చేయాలి, గొప్ప ధనమును సంపాదించాలి, ఇది గొప్పతనం అని భావిస్తున్నారు.
0: పేరెంట్స్ కన్సిడర్ దట్ ఎడ్యుకేషన్ అండ్ ఆక్యుపైయింగ్ హై పొజిషన్స్ ఆర్ ద సింబల్స్ ఆఫ్ గ్రేట్నెస్.
1: కానీ మంచివాడు కావాలని ఆశించడంలో ఏది మంచిది?
0: ఇఫ్ యూ వాంట్ బి గుడ్ వాట్ ఈస్ దట్స్ రియలీ గుడ్.
1: కానీ ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: నో వన్ ఈస్ మేకింగ్ ఎఫర్ట్ టు నో.
1: నారాయణుని యందు నరుణ్ణి దర్శించినటువంటి వాడు గొప్పవాడు.
0: The one who finds the human nature and the human quality in the divinity and vice versa is the noblest.
1: నరుని యందు నారాయణుని దర్శించినటువంటి వాడు మంచివాడు.
0: And the one who feels, sees the divinity in man is good man.
1: కనుకనే నరుని యందు నారాయణుని దర్శించేస్తే అది మంచితనం.
0: So it is a sign of goodness to see God in a human being.
1: నారాయణుని యందు కూడాను నరుని నరుని దర్శించిన వాడు గొప్పవాడు అనుకోవచ్చు.
0: You may consider great if he sees man in God.
1: మంచితనం లేకుండా గొప్పతనం ఉండి ప్రయోజనం లేదు.
0: Without goodness, there is no use of any greatness.
1: కాబట్టి మంచితనమే మనం సంపాదించాలి, కానీ గొప్పతనం మనకు అక్కర్లేదు.
0: So you must be good first, nothing to do with greatness.
1: ఈనాడు ఎంతమందో గొప్పవారంతా ఉన్నారు.
0: There are many great people.
1: వారి వల్ల దేశం కలిగినటువంటి ఉపయోగం ఏమిటి?
0: What is the use to this country?
1: కనుకని రావణుడు చదివాడు.
0: రావణ was educated.
1: రాముడు చదివాడు.
0: Rama also.
1: కానీ
0: but
1: ఇందులో మంచివాడు రాముడు, గొప్పవాడు రావణుడు.
0: Rama is good, Ravana is great.
1: Great. అయితే ఏ విధంగా గ్రేట్?
0: In what
1: గొప్ప తపస్సు చేశాడు.
0: He did penance.
1: కానీ చదివిన చదువును తాను జీర్ణించుకోలేదు.
0: He could not digest, assimilate all the knowledge that he acquired.
1: ఈ జీర్ణించుకోలేకపోవడం చేత
0: as he could not assimilate,
1: అజీర్ణ రోగం అతనికి ప్రారంభమైంది.
0: He suffered from indigestion.
1: ఈ అజీర్ణ రోగమే అజ్ఞానము.
0: This indigestion is ignorance.
1: ఈ అజ్ఞానం నుండి ఆరంభమైనటువంటివి ఈ దుర్గుణములు.
0: Because of the ignorance, the other vices follow.
1: తన వాంఛనను తాను నిర్మూలం గావించుకోలేక
0: he could not control his desire.
1: వంశమునే నాశనం చేసుకున్నాడు.
0: He has ruined the entire clan.
1: తలంపులను తాను అరికట్టుకోలేక
0: he could not control his
1: తన తమ్ముళ్ళనే చంపుకున్నాడు.
0: He was responsible for the death of his brothers.
1: కోరికలను అదుపులో పెట్టుకోలేక
0: he could not control
1: his కొడుకులను కూడా చంపుకున్నాడు.
0: And he was responsible for the death of his sons.
1: రాగమును అదుపులో పెట్టుకోలేక రాజ్యాన్నంతా భస్మం చేసుకున్నాడు.
0: Because he could not control raga, the attachment, he lost rajya, the kingdom.
1: ఈ కారణం ఏమిటి?
0: What is the reason behind it?
1: కనుకనే ఈ చదువుకున్నటువంటి వాడైనప్పటికీ ఇతనిలో దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు ఈ విధంగా ఉంటున్నాయి.
0: Though he is highly educated, he has in him all bad thoughts, bad feelings and emotions.
1: రాగములే లేకపోతే రాక్షసులే నశించి ఉండరు.
0: Had there been no attachment, the
1: rakshasas would not have been killed.
0: Had there been no desire at all, the clan would not have been lost.
1: ఈ తలంపులే తనలో లేకుండా ఉంటుంటే తమ్ముళ్ళను కూడాను చంపుకొని ఉండరు.
0: Had there been no thoughts at all, the brothers would not have died.
1: ఈ కోరికని రావణులో లేకపోతే కొడుకులను చంపుకొని ఉండడు.
0: Had there not been desires, the sons would not have died.
1: కనుకనే ఈ కోరికలు, రాగములు, తలంపులే మానవుని ఇంత రాక్షసునిగా రూపొందింపజేస్తుంది.
0: Therefore, man becomes a demon because of the desire, attachment and thought.
1: కనుక ఉండవలసింది ఒక కోరిక.
0: We should have only one desire.
1: అదే దైవ ప్రీతి.
0: That is love of God.
1: అదే పాప భీతి.
0: That is the fear of sin.
1: ఈ రెండింటిని మనం చక్కగా తీసుకుంటే ఎంతటి గొప్పవారైనా కూడా కావచ్చును.
0: With these two, you can become very great.
1: కానీ రాముడు సత్యానికి అంకితమైపోయాడు.
0: బట్ రామ డెడికేటెడ్ హిమ్
1: ధర్మానికి అంకితమైపోయాడు.
0: హి ఇస్ డెడికేటెడ్ టు ధర్మ.
1: సత్యం వద, ధర్మం చెర.
0: స్పీక్ ట్రూత్, ఫాలో ధర్మ.
1: సత్యాన్ని చెప్తూ వచ్చాడు.
0: హి స్టార్టెడ్ స్పీకింగ్.
1: ధర్మాన్ని అనుసరిస్తూ వచ్చాడు.
0: హి ఫాలోడ్ ధర్మ.
1: అందువల్లనే అతను గొప్పవాడై కాకుండా మంచివాడిగా అయ్యాడు.
0: దేర్ఫోర్ హి హస్ బికమ్ గుడ్.
1: ఎన్ని వేల సంవత్సరాలు జరిగినప్పటికీ ఇప్పటికి కూడాను రామ అంటే గౌరవాన్ని అందుకోగలుగుతున్నాడు.
0: థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ బై, yet Rama is respected today.
1: Manavuni endukudanu madhavatvanni chupinchadu Ramudu.
0: Rama has shown the divinity in a human being.
1: Daivam manusha rupena,
0: God comes in human form.
1: Adi manchitanam,
0: that is goodness.
1: Devudulo narunni chuttamu adi goppatanam kaadu.
0: To see man in God, nothing great about it.
1: Adi nee yokka vaancha.
0: That's your desire.
1: నీ యొక్క ఇమాజినేషన్.
0: That's your imagination.
1: నీ యొక్క రిఫ్లెక్షన్.
0: That's your
1: రియాక్షన్.
0: That's your reaction.
1: నీ యొక్క రీసౌండ్.
0: That's your resound.
1: నీవు మానవుడిగా ఉంటున్నావు, అతన్ని మానవుడిగా తెలుసుకున్నావు.
0: Because you are at the level of a human being,
1: దైవంలో మానవుడిగా ఉంటున్నావు. నీ గొప్పతనం ఏముంటుంది?
0: What is greatness in seeing human in the divine?
1: కాదు కాదు, మానవుని ఎందుకు దైవాన్ని చూడాలి?
0: You should see God in man.
1: అది మంచితనం.
0: That is goodness.
1: కనుక మంచితనంకు గొప్పతనంకు ఉండినటువంటి ఒక వ్యత్యాసాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
0: We should know clearly the difference between goodness and greatness.
1: మనము మంచివారు కావాలా కానీ గొప్పవారు కానక్కర్లేదు.
0: We should be good and not great.
1: ఏమిటి గొప్పవారు?
0: What is that?
1: గొప్ప ధనం ఉండవచ్చును.
0: He has got lot of wealth.
1: గొప్ప విద్య ఉండవచ్చును.
0: Maybe highly educated.
1: గొప్ప బలం ఉండవచ్చును.
0: He may be strong physically.
1: కానీ గొప్ప సైన్యం ఉండవచ్చును. గొప్ప అధికారం ఉండవచ్చును.
0: Position.
1: కానీ ఇది ఎంతవరకు?
0: How long they last?
1: నీకు ఆ అధికారం ఉండినంత వరకు.
0: They last until you are in position.
1: ఎవరు కూడా ఇంటిలో వారు కూడా నిన్ను గౌరవించరు.
0: Later even house people, their residents,
1: ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ గా ఉంటుండి
0: వన్ మే బి ప్రైమ్ మినిస్టర్
1: ఆ పదవి ఉండినంత వరకు అనేక మంది అతని ఇంటి చుట్టూ తిరుగుతారు
0: సో లాంగ్ హీస్ ఇన్ పొజిషన్ పీపుల్ విల్ గో రౌండ్ హిస్ రెసిడెన్స్
1: ఆ పదవి నుండి రిటైర్ అయిపోయిన తక్షణమే
0: ద మూమెంట్ హీ రిటైర్
1: రిక్షా వాడు కూడా అమ్మ డబ్బు ఇచ్చేసేయండి అంటారు
0: ఈవెన్ రిక్షా ఫెలో డిమాండ్ మనీ
1: గౌరవించడు
0: నో వన్ విల్ రెస్పెక్ట్ హిమ్
1: ఇది ఆ గొప్పతనము
0: ఇస్ దిస్ సైన్ ఆఫ్ ఈ
1: గొప్పతనం అనేటువంటి నేడు ఉంటుంది రేపు పోతుంది
0: ద గ్రేట్నెస్ ఇస్ దిస్ సార్ట్ మేడ్ కానీ
1: మంచితనం అనేటువంటి శాశ్వతంగా ఉంటుంది
0: బట్ గుడ్నెస్ ఇస్ పర్మనెంట్
1: అందువల్లే
0: సో
1: మంచికి మనం జీవితాన్ని అంకితం చేయాలి
0: వి షుడ్ డెడికేట్ అవర్ లైఫ్స్ టు బి గుడ్
1: మంచితనం అంటే ఏమిటి
0: వాట్ ఇస్ గుడ్నెస్
1: ధర్మంగా ఉండటము
0: టు బి రైట్
1: న్యాయంగా జీవించటము
0: ఫుల్ ఆఫ్ జస్టిస్
1: కేవలం అందరినీ ప్రేమించటము
0: టు లవ్ ఆల్
1: దైవత్వాన్ని మనం విశ్వసించటము
0: హావ్ ఫెయిత్ ఇన్ గాడ్
1: దీనులను ప్రేమించటము
0: లవ్ పీపుల్
1: తిక్కులేని వారిని ఆదరించటము
0: రెండర్ సర్వీస్ టు
1: మంచితనం యొక్క
0: హోల్ ఆన్ దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ గుడ్నెస్
1: కనుకనే ఈనాడు మంచి గుణములు మంచి పవిత్రమైన చర్యలను మనం అభివృద్ధి పరచుకోవాలి
0: వి షుడ్ డెవలప్ all good feelings good actions and sacred thoughts
1: yuvati yukulara
0: young men and women
1: ee naadu prarambhotsavam jarigindi kanukane
0: today is inaugural session
1: ee naadu kevalam oka master plan maadri ee vidhanga undali etta undali anukunte maatrame ee naadu vicharinchukundam
0: we have only understood the master plan today this morning
1: munmundu
0: in future meer
1: cheyavalsinatundi oka baadhyatalu కర్తవ్యాలు కర్మలు ఆచరణలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి ముచ్చటించుకుందాం
0: యూ షుడ్ డిస్కస్ ఇన్ ఫుల్ యువర్ యాక్షన్ ప్లాన్ ద ఫ్యూచర్ యాక్టివిటీస్
1: అన్నింటికి ప్రధానమైనటువంటిది
0: మోస్ట్ ఇంపార్టెంట్
1: ఆధ్యాత్మిక మార్గంలో
0: ఇన్ స్పిరిచువల్ పాత్
1: నామస్మరణే
0: యూ షుడ్ చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్
1: భగవంతుని యొక్క నామం చేతనే నామినికులను పొందవచ్చు
0: బై సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యూ కెన్ ఎంజాయ్ గాడ్
1: కనుక నామస్మరణను మనము ఆ విధంగా పెంచుకోవాలి
0: దేర్ఫోర్ వీ షుడ్ సింగ్ హిస్ గ్లోరీ
1: ఆ నామస్మరణ కూడా ప్రేమతో పెంచాలి
0: వీ షుడ్ డెవలప్ ఇట్ ఇన్ ఫుల్ ఫెయిత్ అండ్ లవ్
1: ప్రేమ ముదిత మనసే కపో

యూ హ్యావ్ జస్ట్ హర్డ్ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 16th of July 1997 ఆన్ ది ఇనాగ్రల్ డే ఆఫ్ ద వరల్డ్ యూత్ కాన్ఫరెన్స్ హెల్డ్ అట్ ప్రశాంతి నిలయం.

0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, సర్వం కల్విదం బ్రహ్మ, విశ్వం విష్ణుస్వరూపం, ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు అండ్ గాడ్ ఈజ్ ఫౌండ్ ఎవ్రీవేర్. భాస్కర బింబే దీప్తం దైవం, సూర్యుని యొక్క కిరణముల యొక్క ముందు ప్రకాశించేటువంటి వాడు, ప్రకటించేటువంటి వాడు దైవమే.
1: గాడ్ ఈజ్ ద వన్ హూ షైన్స్ అండ్ డిక్లర్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద రేస్ ఆఫ్ సన్.
0: లోచన మధ్య సుప్తం దైవం, ప్రతి మానవుని యొక్క నేత్రముల మధ్య జగత్తును చూపించి ప్రకటింపజేసి వికసింపజేసి ప్రకాశింపజేసేటువంటి వాడు దైవం.
1: గాడ్ ఈజ్ ద వన్ హూ మేక్స్ ద ఐ ఫంక్షన్ అండ్ సీ అండ్ ఎంజాయ్ ది మేనిఫెస్టెడ్ ఫార్మ్ ఆఫ్ గాడ్ అండ్ దట్ ఈస్ ద వరల్డ్.
0: చితకర మండల గుప్తం దైవం, చంద్రుని మధ్య ఉన్నటువంటి యొక్క చల్లదనము, తెల్లదనము, లోక శాంతిని అందించేటువంటి యొక్క దివ్యత్వము దైవమే.
1: ద కూల్నెస్, ద వైట్నెస్ అండ్ ద ఇమెన్స్ పీస్ విచ్ మూన్ కన్ఫర్స్ ఆన్ ద వరల్డ్ ఈజ్ ఆల్సో గాడ్.
0: త్రిగుణిత భవన వ్యాప్తం దైవం, త్రికాలాత్మకమైనటువంటి ఈ జగత్తునందు, త్రిమూర్తాత్మకమైనటువంటి ఈ జగత్తునందు త్రిగుణ స్వరూపములో ప్రకటించేటువంటి యొక్క దివ్యత్వం భగవంతమే.
1: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ టైమ్స్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అండ్ త్రీ మూర్తిస్ ట్రినిటీ, ఇట్ ఈస్ గాడ్ హూ ఎక్స్ప్రెసెస్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రీ క్వాలిటీస్.
0: ప్రకృతి యొక్క చిత్రము మహావిచిత్రము.
1: ద నేచర్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ రాదర్ వండర్ఫుల్.
0: ఎవరూ దీనిని గుర్తించలేరు.
1: నో వన్ క్యాన్ రియలైజ్ దిస్.
0: ముంచిన, తేల్చిన, అనుగ్రహించిన, ఆగ్రహించిన ప్రకృతి.
1: ఇట్ ఈస్ ది నేచర్ విచ్ కెన్ గివ్ యూ కన్ఫర్ ఆన్ యూ గ్రేస్ or which can show its own anger, which can confer everything on the man.
0: Jeeva koti paina adhipathyam prakruti di.
1: Nature exercises its own mastery over man.
0: Ee prakruti trigunatmakamainatundi.
1: This nature and creation consists of three qualities.
0: Ee trigunatmakamainatundi prapanchame త్రిమూర్తి స్వరూపము.
1: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ క్వాలిటీస్ ఈజ్ ఆల్సో ది ఫార్మ్ ఆఫ్ ట్రినిటీ.
0: ఇవి ఏ సృష్టి స్థితి లయమునకు త్రిగుణములే మూల కారణం.
1: ఫర్ ది క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ డిసొల్యూషన్ ఇట్ ఈస్ దీస్ త్రీ క్వాలిటీస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: త్రిగుణముల యొక్క స్వరూప స్వభావాలతో
1: the form and the nature of these three qualities,
0: vishesha vikaralato,
1: the special features and the way that they function,
0: sarasa sallapalato,
1: the joy and the sorrow they are capable of conferring,
0: lokaralo prakashinchetundi prakatimpajesetundi trigunamdi.
1: It is these three very qualities which fill the world with all these things and which make the creation express itself in all this variety.
0: Manavudu digga jeevitam kosam kaadu aashinchavalsinadi, divya jeevitam kosam aashinchali.
1: What man should aspire for is not for a long life but for divine life.
0: Divyamainatunte ee prakruti yandu divyamainatunte manavattamu divyattanni pondatame pradhana kartavyam.
1: The most important duty of humanity is to see that they become divine as they are living in the divine nature.
2: సృష్టి యొక్క రహస్యము సృష్టికర్తకు తప్ప అన్యులకు అర్థం కాదు.
1: The secret of creation is known to the creator alone, to none else.
2: సృష్టి యొక్క రహస్యమును గుర్తించడానికి ప్రయత్నించేటువంటి వారే ఈ సైంటిస్ట్.
1: The scientists are those who try to understand the secrets of nature.
2: ఈ సృష్టి యొక్క రహస్యమును కూడాను పరిపూర్ణంగా ఎవరు కూడాను గుర్తించలేరు.
1: No person would be able to understand the secrets and the mystery of nature in all its fullness.
2: ఈ వైజ్ఞానమునందు ఈనాటి పరిశోధన రేపటికి పాతదైపోతుంది.
1: In science, today's research becomes outdated tomorrow.
2: రేపటి దినము యొక్క పరిశీలన ఎల్లుండికి పాతదైపోతుంది.
1: And tomorrow's research get exploded.
2: కానీ ఈ వైజ్ఞానిక వ్యక్తి యందు పాతదంతా రోతదిగా భావించుకుంటూ పోతుంటాడు.
1: In the science, what happens is everything old is considered as out of fashion.
2: కనుక సృష్టి అంతయి కూడాను కేవలము క్షణ క్షణములకును మార్పు చెందినటువంటిది.
1: సృష్టి, ది క్రియేషన్ అండర్గోస్ కంటిన్యూస్ చేంజ్.
2: ఇది నిత్యమైనది సత్యమైనటువంటిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ పర్మనెంట్ అండ్ దిస్ ఇస్ నాట్ ఎటర్నల్.
2: నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క తత్వము సృష్టికర్తనే.
1: ఇట్ ఈస్ ది క్రియేటర్ హూ ఈస్ పర్మనెంట్, హూ ఈస్ ఎటర్నల్ అండ్ హూ ఈస్ ట్రూత్.
2: సృష్టికర్తను పరిశీలన చేసి పరిశోధన చేసి సృష్టికర్తను పొందేటువంటిదే ఆధ్యాత్మిక మార్గం.
1: స్పిరిచువాలిటీ ఈజ్ దట్ పాత్ విచ్ మేక్స్ యూ ఫస్ట్ ఇన్వెస్టిగేట్ ఇన్ టు ద క్రియేటర్ అండ్ అండర్స్టాండ్ క్రియేటర్ అండ్ దెన్ గో ఫర్ క్రియేషన్.
2: ఈ చరాచర ప్రపంచమంతా కూడాను కేవలం త్రిగుణాత్మకమై ఉన్నటువంటిది.
1: ద ఎంటైర్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అలోన్.
2: కనుక గుణాతీతమైనటువంటి తత్వాన్ని గుర్తించేటువంటి వ్యక్తిత్వమే నిజమైనటువంటి మానవత్వం.
1: ద రియల్ హ్యూమానిటీ కన్సిస్ట్ ఆఫ్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ట్రాన్సెండెంటల్ ట్రూత్ రాదర్ దాన్ ద ట్రూత్ విచ్ ఇస్ సబ్జెక్ట్ టు ది చేంజెస్.
2: భగవంతుడు ఆత్మస్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
2: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అని బ్రహ్మమన్నా సత్యమన్నా అనంతమన్నా ఆత్మ అన్నా భగవంతుడన్నా దేవుడన్నా ఇవి అన్ని కేవలము ఒక్క పదము యొక్క పర్యాయములే.
1: ట్రూత్, విజ్డమ్, ఇన్ఫినిటీ, డివినిటీ, ఆల్ దీస్ ఆర్ ఆల్ సినోనిమ్స్.
2: కనుక మొట్టమొదట ఆత్మ నుండి పంచభూతములు ఆవిర్భవించాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ టేకన్ దేర్ బర్త్ ఫ్రమ్ ఆత్మ.
2: అయితే పంచభూతముల యందు పంచతత్వముల యొక్క తత్వాన్ని ఇముడ్చుకుని ఉంటున్నాయి.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ హ్యావ్ ఇంబెడెడ్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్ ద ఫైవ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపుల్స్.
2: ఈ పంచభూతముల నుండి కూడాను పంచీకృతము ఆరంభమైంది.
1: పంచీకృత హ్యాస్ ఎమనేటెడ్ ఫ్రమ్ these five elements.
2: ఈ పంచీకృత భావము నుండి ఆవిర్భవించినటువంటివే ఈ త్రిగుణములు.
1: These three qualities have taken their birth from this panchikruta.
2: ఈ త్రిగుణముల యొక్క ఆకారమే ఈ విశ్వము.
1: This world is the very form of these three qualities.
2: ఈ విశ్వమునందు సత్వ రజో తమో గుణములు అనేటువంటి త్రిగుణాత్మక స్వరూపము నిండి ఉంటున్నది.
1: This world is full of these three qualities alone, sattva, raja and tam.
2: ఈ సత్వ సృష్టి యొక్క రహస్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: In the very first instance, we should understand the quality of sattva.
2: సత్వ సృష్టి యొక్క సమస్తి యొక్క సత్యాంశమే అంతఃకరణ.
1: అంతఃకరణ is the manifestation of the collectivity of the creation.
2: పంచభూతముల యొక్క సమష్టి సత్వాంశమే ఈ అంతఃకరణ.
1: This అంతఃకరణ is an expression of సత్వ అసోసియేటెడ్ విత్ 5 ఎలిమెంట్స్.
2: అయితే ఈ ఆకాశము నుండి కూడాను సప్త సృష్టి అయినటువంటి యొక్క ఇది వ్యష్టి సత్తాన్ని అనుభవిస్తూ వచ్చింది.
1: ఫ్రమ్ దిస్ ఈథర్ స్కై వాట్ హాస్ ఎమినేటెడ్ యాజ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రియేషన్ హ్యాస్ ఎంజాయ్డ్ ఆల్వేస్ దిస్ సత్వ క్వాలిటీ ఇట్సెల్ఫ్.
2: ఈ పంచభూతములో ఆకాశము మొదటిది.
1: అమంగ్ ద 5 ఎలిమెంట్స్ ఈథర్ ఇస్ ద ఫస్ట్ వన్.
2: ఈ ఆకాశం యొక్క వ్యక్తితత్వం నుండి కూడాను శుద్ధ సత్వం అనేటువంటి యొక్క అంశం ఒకటి బయలుదేరింది.
1: ద ప్యూర్ సత్వ హ్యాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఆకాశ ఆర్ స్కై.
2: ఇదియే మానవ ఆకారమునకు ప్రథమ స్థానం.
1: దిస్ ఈస్ ది బేసిస్ ఆఫ్ ద హ్యూమన్ ఫార్మ్స్ ఇన్ ది వెరీ
2: మానవత్వమునకు ఈ విధమైన అంశముల యొక్క ప్రభావము ప్రసక్తి పరిపూర్ణతను ప్రారంభం కావటం.
1: ది ఫుల్నెస్ అండ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది హ్యూమన్ ఆస్పెక్ట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ దిస్ అలోన్.
2: కనుక ఆకాశం యొక్క వ్యష్టి సత్వము నుండి కూడాను చెవి అనేటువంటిది పుట్టింది.
1: ఫ్రమ్ ద ఇండివిజువల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఈథర్ అండ్ ఫ్రమ్ సత్వ దిస్ శరీర్ హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్. ద ఇయర్ హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్.
2: ఇంకా రెండవదైనటువంటిది గాలి. ఇది రెండవ భూతము పంచభూతముల్లో.
1: ద సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఎయిర్.
2: ఈ గాలి నుండి వ్యష్టి సత్వమైనటువంటి యొక్క అంశమే చర్మము.
1: ద ఇండివిజువలైజ్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఎయిర్ ఈజ్ ద స్కిన్.
2: మూడవదైన అగ్ని.
1: ద థర్డ్
2: అగ్ని యొక్క వ్యష్టి సత్వాంశమే కన్ను.
1: ది ఇండివిజువలైజ్డ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫైర్ ఈజ్ ది ఐ.
2: నాలుగవదైనటువంటి యొక్క నీరు. దీని వ్యష్టి యొక్క సత్వాంశమే నాలుక.
1: ది సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండివిజువలైజ్డ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ వాటర్ ఈజ్ ద టంగ్.
2: ఐదవదైనటువంటి యొక్క భూతము కేవలము ప్రకృతి.
1: ద ఫిఫ్త్ ఎలిమెంట్ ఈజ్ ప్రకృతి నేచర్.
2: ప్రకృతి యొక్క వ్యష్టి సత్వాంశమే ముక్కు.
1: ది ఇండివిజువలైజ్డ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ నేచర్ ఈజ్ ద నోస్.
2: కనుక శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటువంటి యొక్క ఈ ఎలిమెంట్స్ భూతములు ఈ యొక్క ప్రథమం నందు సాత్వికమైనటువంటి యొక్క శుద్ధ సత్వము నుంచి ఆరంభమైనాయి.
1: దీస్ 5 ఆస్పెక్ట్స్ ద సౌండ్ ద టచ్ ది టేస్ట్ ద స్మెల్ అండ్ ది
2: అయితే
1: ఆల్ దీస్ హావ్ కమ్.
2: ఒక్కొక్క భూతమునకు వ్యష్టి భూతము కనుక ఆ వ్యష్టి నుండి ఆవిర్భవించినటువంటి ఈ అంగములు ఒక్కొక్క పనికి మాత్రమే ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.
1: ఇన్ ఇండివిజువల్ దేర్ ఆర్ దీస్ 5 సెన్సెస్. ఈచ్ సెన్స్ కెన్ బి యూస్డ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్.
2: ఆకాశం యొక్క గుణము శబ్దము.
1: ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఈథర్ ఇస్ సౌండ్.
2: శబ్దమునకు చిహ్నము చెవి.
1: ది సింబల్ విచ్ ఇస్ అసోసియేటెడ్ ఆర్
2: చెవి కేవలము వినుట మాత్రమే తప్ప అన్యము ఎరుగదు.
1: ద సెన్స్ మెంట్ ఫార్ హియరింగ్ ది సౌండ్ ఈజ్ హియర్. దిస్ కెన్ హియర్ అలోన్ అండ్ నథింగ్ ఎల్స్ కెన్ బి డన్ బై దాట్.
2: అదే విధముగానే రెండవ భూతమైనటువంటి గాలి. ఇది స్పర్శ. ఇది కేవలము చర్మము.
1: ది సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఎయిర్ అండ్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ టచ్.
2: ఇది స్పర్శ తప్ప ఇది శ్రవణం చేయటం వీలు కాదు.
1: స్కిన్ ఈజ్ మెంట్ ఫార్ ఎక్స్పీరియన్సింగ్ టచ్.
2: దీనికి శ్రవణ శక్తి లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ ది పవర్ ఆఫ్ హియరింగ్.
2: మూడవది అగ్ని.
1: ది థర్డ్ వన్ ఈజ్ ఫైర్.
2: ఇది కన్ను, దీని అంశము.
0: దిస్ ఆస్పెక్ట్ ఈజ్ ఎక్స్ప్రెస్
2: ఇది చూడగలదే కానీ పరించలేదు.
0: ఐ కెన్ సీ బట్ కెనాట్ ఎంజాయ్ టచ్.
2: నాలుగవది నీరు, ఇది జిహ్వ, నాలుక.
0: టంగ్ ఈజ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ వాటర్.
2: నాలుక రుచి చూడగలదే కానీ వ్యక్తిని చూడలేదు.
0: ఇట్ కెన్ ఎంజాయ్ టేస్ట్ బట్ ఇట్ కెనాట్ సీ ది ఫార్మ్ ఆఫ్ ఎ పర్సన్.
2: ప్రకృతి యొక్క అంశము ముక్కు.
0: నోస్ ఈజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్,
2: ఇది వాసన చూడగలదే కానీ రుచిని చూడలేదు.
0: ఇట్ కెన్ స్మెల్ బట్ కెనాట్ టేస్ట్.
2: అయితే ఇవి అంశముల యొక్క ప్రతిబింబములు కౌట చేత ఒక్కొక్క గుణము మాత్రమే ఇది స్వీకరిస్తూ వచ్చింది.
0: As these five senses are only a reflection of the five elements, each
2: ఐతే సమష్టి స్వరూపమైనటువంటి పంచభూతముల యొక్క స్వరూపమే అంతఃకరణ.
0: బట్ అంతఃకరణ ఈజ్ ది కలెక్టివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
2: అంతఃకరణకు శబ్ద స్పర్శ రూప రసగంధములు అన్నింటినీ అనుభవించేటువంటి అధికారం ఉంటుంది.
0: అంతఃకరణ హ్యాస్ ద పవర్ టు ఎంజాయ్ ఆల్ దీస్ సౌండ్స్, టచ్, స్మెల్, ఫార్మ్ అండ్ టేస్ట్.
2: కనుకని అంతఃకరణ అనగా ఇవి కేవలము శబ్ద స్పర్శ రూప రసగంధాదులు జ్ఞానేంద్రియములకు మాత్రమే సంబంధించినటువంటిది.
0: These five aspects which are associated with antahkarana are enjoyed through inner sense organs.
2: Aithe ee gnanendriyamulu dehamunaku velupuluva leka lopalavya ani vicharisthe ivi antar bahir swaroopalu.
0: These five senses gnanendriyas, when one inquires whether they are external to man or internal to man, they are having both the aspects.
2: Andre karmendriyam lenatundi chevu maatrame untundi, gnanendriyam anetundi vinishakti lekapoyinappudu chevu undi prayojanam ledu.
0: If there is a sense organ ear but does not have the power of hearing, this ear is useless.
2: Gnanendriyam anetundi vinishakti undi karmendriyam ane chevu lekapothe idi kudunu vinaledu.
0: This ear, again, if it exists but it doesn't have the power of hearing, which is given by gnanendriya,
2: gnanendriya karmendriyam yokka sammirtamaina swaroopame ee yokka vesti yokka tattvam.
0: The aspect of individual is a combination of the both karmendriyas and gnanendriyas.
2: Loud speakers baita pettaru.
0: The loud speaker is kept outside of the
2: loud speaker untundi ikkada mic lekapothe loud speaker prayojanam ledu.
0: If there is no mic but there is a loud speaker, it is useless.
2: అక్కడ స్పీకర్ ఉండి ఇక్కడ స్పీకర్ లేకపోతే ప్రయోజనం లేదు. లౌడ్ స్పీకర్ ఉంటే ప్రయోజనం లేదు.
0: ఇఫ్ దేర్ ఇస్ ఓన్లీ మైక్ వితౌట్ స్పీకర్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్లెస్.
2: స్పీకర్ ఉండి లౌడ్ స్పీకర్ లేకపోతే ప్రయోజనం లేదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో స్పీకర్ అండ్ నో లౌడ్ స్పీకర్ ఆల్సో దే ఇట్ ఇస్ యూజ్లెస్.
2: కనుక ఇక్కడ మైక్ స్పీకర్ రెండింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే ఇక్కడ తత్వాన్ని అక్కడికి, అక్కడ తత్వాన్ని ఇక్కడికి ప్రసరింపచేస్తుంది.
0: It is a combination of the speaker and the mic which can produce a sound and relay it through loud speaker.
2: Kanukane ee shuddha sattvamainatundi yokka satta guna sampattiye shabda sparsha roopa rasagandhadu.
0: These aspects of sound, touch, form, taste and hearing, all these are the aspects of
2: shuddha gunamku maatrame sambandhinchinatundi.
0: All these relate to the quality of sattva alone.
2: Rajogunam yokka samasti panchabhutamul yokka swaroopame pranam.
0: The aspect of rajo quality and in its all in its collective form is the form of prana.
2: Satta gunam yokka panchabhuta swaroopamainatundi antakarana ite rajogunam yokka పంచభూతము యొక్క సమష్టి స్వరూపము ప్రాణంగా నిలిచి.
0: ది కలెక్టివ్ ఫైవ్ ఎలిమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ సత్వగుణ ఈజ్ అంతఃకరణ. ది కలెక్టివ్ ఫైవ్ ఎలిమెంటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రజోగుణ ఈజ్ ప్రాణ ఆర్ లైఫ్.
2: రజోగుణం యొక్క సృష్టి యందు పంచభూతముల యొక్క వెస్టి సృష్టి ఆకాశం యొక్క సృష్టి కన్ను.
0: అమంగ్ దిస్ ఫైవ్ ఎలిమెంట్స్ విత్ రెఫరెన్స్ టు రజోగుణ, the five elements manifest itself in the form of the eye.
2: Inka rendav bhutamainatundi yokka vayu, ee vayu yokka vesti swaroopam yokka binduvu cheyi.
0: Hand is the
1: హ్యాండ్ ఇస్ ది ఇండివిజువలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ రజోగుణ.
2: రజోగుణ సృష్టి యందు మూడవదైనటువంటి యొక్క వ్యష్టి స్వరూపమైనటువంటి అగ్ని యొక్క సృష్టి కాలు.
1: అమంగ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ విత్ రెఫరెన్స్ టు రజోగుణ ద ఇండివిజువల్ ఆస్పెక్ట్ ఆర్ లిమ్ విచ్ రిప్రజెంట్స్ దట్ ఈస్ లెగ్.
2: నాలుగు ఐదు అయినటువంటి యొక్క గాలి ప్రకృతి యొక్క వ్యష్టి యొక్క సృష్టి మలమూత్రములు విసర్జించు ప్రదేశములు.
1: ది అదర్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎయిర్ అండ్ నేచర్ అమంగ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ విత్ రెఫరెన్స్ టు రజోగుణ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇన్ ది ఆర్గన్స్ ఆఫ్ ఎక్స్క్రీషన్.
2: ఇక్కడ చక్కగా గుర్తించవలసినటువంటి విషయం,
1: దేర్ ఈస్ ఎ పర్టికులర్ థింగ్ విచ్ యూ హాట్ వెరీ కేర్ఫుల్లీ అండర్స్టాండ్.
2: సప్తగుణ సృష్టి యందు వ్యష్టి సృష్టిగా వచ్చినటువంటి ఆకాశం యొక్క మొదటి సృష్టి చెవి.
1: ఇన్ విత్ రెఫరెన్స్ టు సత్వగుణ రిప్రజెంటింగ్ ఈథర్ ఈస్ ద హ్యాండ్ ఇయర్ ఇయర్.
2: రజోగుణమునందు వ్యష్టి సృష్టి అయినటువంటిది ఆకాశం యొక్క సృష్టి, ఇది కన్ను.
1: వెన్ ఇట్ కమ్స్ టు రజోగుణ ద ఇండివిజువలైజ్డ్ లిమ్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ అవుట్ ఆఫ్ ద ఈథర్ ఇస్
2: వాచ. ఆ యొక్క ఆకాశమునకు ఇద్దరు బిడ్డలు, రజోగుణం యొక్క బిడ్డ కన్ను, సత్వగుణం యొక్క బిడ్డ చెవి.
1: ఫర్ ది ఈథర్ త్రూ సత్వగుణ ఈజ్ బోర్న్ ఇయర్, త్రూ రజోగుణ ఈజ్ బోర్న్ ఐ.
2: ఆకాశం యొక్క మొదటి బిడ్డ చెవి, రెండవ బిడ్డ కన్ను.
1: ద ఫస్ట్ చైల్డ్ ఆఫ్ ఇథర్ ఈజ్ ఇయర్, ద సెకండ్ చైల్డ్ ఈజ్ ఐ.
2: మొదటి బిడ్డ అయినటువంటి యొక్క చెవి బయట విషయాన్ని లోపలికి స్వీకరిస్తుంది.
1: ఇయర్ ఈజ్ మెంట్ అబ్జార్బింగ్ వాట్ ఎవర్ ఈజ్ ఎక్స్టర్నలీ మేడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సౌండ్.
2: రెండవ బిడ్డ అయినటువంటి కన్ను స్వీకరించిన దానిని బయటకు విడిచిపెడుతుంది.
1: The eye is meant to leave out what is taken through the ear. The second aspect of the mouth, the world,
2: is సత్వగుణం యొక్క వాయు యొక్క బిడ్డ చర్మము.
1: The first child of సత్వగుణం is skin.
2: రజోగుణం యొక్క వాయు బిడ్డ చేయి.
1: The second child of air through rajoguna is hand.
2: ఎక్కడైనా దేహం పైన ఒక చీమ పారాడుతూ ఉంటుంటే ఈ స్పర్శ తెలుసుకుంటుంది చర్మం.
1: The power of touch will make you know even if there is an ant crawling on
2: it. తెలుసుకున్న తక్షణమే చేయి తీసి పారవేస్తుంది.
1: The moment you come to know of an ant on your body, the hand takes it away and throws it out.
2: ఏతావాత సత్వగుణం యొక్క అంశములు స్వీకరించటము.
1: ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ ది థింగ్స్ అసోసియేటెడ్ విత్ సత్వగుణ రిసీవ్ థింగ్స్.
2: రజోగుణం యొక్క సంతతి దానిని విసర్జించటం.
1: ద చిల్డ్రన్ ఆఫ్ రజోగుణ హెల్ప్ ఇన్ టేకింగ్ దట్ అవుట్ ఆఫ్ యువర్ సిస్టమ్.
2: కనుక ఈనాడు లోకము ఏ రీతిగా ఉన్నదంటే రజోగుణము స్వీకరిస్తా ఉంది, సత్వగుణం విసర్జిస్తా ఉంది. దీనికి ఉల్టా సీద్ అంటారు, విరుద్ధంగా నడుస్తూ వస్తుంటారు.
1: టుడేస్ పొజిషన్ ఈజ్ కాంట్రరీ టు ఇట్స్ నేచురల్ వే. రజోగుణ ఈజ్ అబ్జార్బింగ్ అండ్ సత్వగుణ ఈజ్ థ్రోయింగ్ అవుట్.
2: సృష్టి యొక్క రహస్యము, నిజస్వరూపము సత్వగుణం మాత్రమే స్వీకరించాలి.
1: ది నేచర్ అండ్ ది మిస్టరీ అండ్ ది సీక్రెట్ ఆఫ్ నేచర్ ఈజ్ దట్ సత్వగుణ షుడ్ రిసీవ్ థింగ్స్.
2: రజోగుణం యొక్క తత్వమునే విసర్జించాలి.
1: రజోగుణ షుడ్ త్రో ఇట్ అవుట్ ఆర్ గివ్ అప్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ అబ్జార్బ్ బై సత్వగుణం.
2: కనుక మొట్టమొదటి ఈ ప్రకృతికి సత్వగుణమే మొట్టమొదటి పదము.
1: ద ఫస్ట్ వర్డ్ అసోసియేటెడ్ విత్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ సత్వగుణ.
2: ఈ ప్రకృతికి స్త్రీ అని ఒక పేరు.
1: వన్ ఈక్వల్ అండ్ వన్ మీనింగ్ ఆఫ్ దిస్ క్రియేషన్ ద నేచర్ ఈజ్ ఇట్ ఈస్ ఎ ఉమన్. స్త్రీ,
2: స్త్రీ అనగా సకార తకార రకారములతో కూడినటువంటిదే స్త్రీ.
1: ది స్త్రీ కన్సిస్ట్ ఆఫ్ త్రీ సిలబల్స్, సకార, తకార అండ్ రకార.
2: అనగా సకార, తకార, రకారం అనగా ఏమిటంటే మొట్టమొదట సాత్వికము స్వీకరించాలి.
1: దీస్ త్రీ సిలబల్స్ సకార తకార రిప్రజెంట్ త్రీ థింగ్స్. సాకార రిప్రజెంట్స్ యూ షుడ్ రిసీవ్.
2: రెండవది తకారమనే తమో గుణమును అనగా మర్యాదగా వినయగా ఈ విధమైనటువంటి యొక్క అనకుగా ఉండేటువంటి గుణములను అభివృద్ధి పరచుకోవాలి.
1: దిస్ తకార రిప్రజెంట్స్ తమో గుణ. యు షుడ్ బి హంబుల్, ఒబీడియంట్.
2: రకారమనేటువంటిది కట్ట కదపడది.
1: రకార ఈజ్ ది లాస్ట్ అమంగ్ ద త్రీ సిలబల్స్.
2: ఇక్కడ కొన్ని సమయములందు కొన్ని దీక్షను, కొన్ని ప్రతిజ్ఞలను, కొన్ని విధమైనటువంటి యొక్క కఠినమైనటువంటి యొక్క చర్యలను తీసుకోవాల్సి వస్తుంది.
1: సర్టన్ సర్కమ్స్టెన్సెస్ నెసెసిటేట్ టేకింగ్ ఎ ఫ్యూ వోస్ అండ్ టేకింగ్ ఎ ఫ్యూ రెజల్యూషన్.
2: కనుక రజోగుణం అనేటువంటిది విధి లేనటువంటి పరిస్థితి యందు కట్టకడపటికి స్వీకరించవలసినది కానీ మొట్టమొదటి స్వీకరించవలసింది కాదు.
1: దిస్ క్వాలిటీ ఆఫ్ రజోగుణ అండర్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్ అండ్ కంపెలింగ్ సర్కమ్స్టెన్సెస్ అలోన్ మస్ట్ బి యాక్సెప్టెడ్, అదర్వైజ్ ఇన్ ది నార్మల్ కోర్స్ రజోగుణ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ప్లేస్.
2: ప్రకృతి యొక్క రహస్యమునందు ప్రప్రథమములో ప్రారంభమయ్యేటువంటిది సకారమే. సకారమే
1: ఇన్ ది
2: అదే సాత్వికము.
1: ఇన్ అండర్స్టాండింగ్ ది మిస్టరీ ఆఫ్ నేచర్ వన్ హాస్ టు సీ దట్ నేచర్ స్టార్ట్స్ విత్ సకార అండ్ సత్వగుణ.
2: కనుక ప్రతి మానవుడు కూడాను సత్వగుణ అంశమునందు, సత్వగుణ ప్రక్రియందు, సత్వగుణ బింబమునందు, సత్వగుణ తేజస్సునందు, సత్వగుణ మార్గమునందు, సత్వగుణ ప్రవర్తమునందు మానవత్వము అభివృద్ధి గావించుకోవాలి.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు డెవలప్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ ద నేచర్ ఆఫ్ సత్వగుణ, ఇట్స్ రెస్ప్లెండెన్స్, ఇట్స్ గ్రేట్ క్వాలిటీస్, ఇట్స్ సేక్రెడ్ క్వాలిటీస్.
2: ఇంకా తమో గుణం యొక్క సృష్టి ఏ విధంగా ఉంటుండాలంటే పంచభూతముల యొక్క మిశ్రమమై ఉంటుండాలి.
1: వెన్ యూ కమ్ టు తమో గుణ యూ హ్యావ్ ఎ కాంబినేషన్ ఆఫ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ ఆల్ ది క్రియేషన్ అసోసియేటెడ్ విత్ తమో గుణ.
2: ఇక్కడ పంచభూతములు పరిపూర్ణ భూతములు ఇక్కడ మిశ్రమం కాలేదు.
1: ది ఫుల్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ మిక్స్డ్ ఆర్
2: పంచీకృతములు ఇక్కడ చేరిపోయాయి.
1: ఇట్ ఈస్ దీస్ పంచీకృతస్ విచ్ హావ్ కమ్ టుగెదర్ అండ్ ఫార్మ్డ్ ఇంటూ తమో గుణ.
2: అనగా దీనికి ఒక చక్కని, ఇది అందరికీ అర్థమయ్యేటువంటి విషయం కాదు కాబట్టి అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత ప్రాపంచిక సంబంధమైన విషయంలో మీకు ఒక ఉపమానాన్ని చెప్తా.
1: దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ రాదర్ డిఫికల్ట్ ఫర్ ఎవరీ వన్ టు అండర్స్టాండ్. ఇన్ ఆర్డర్ టు మేక్ థింగ్స్ సింపుల్ అండ్ క్లియర్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఎ వర్లీ ఎగ్జాంపుల్ అండ్ మేక్ ఇట్ క్లియర్.
2: ఇక్కడ ఆకాశము, వాయువు, అగ్ని, జలము పూర్ణ భూతములు ఇక్కడ మిశ్రమం కాలేదు.
1: ది ఫుల్ ఎలిమెంట్స్ ఆర్ నాట్ మిక్స్డ్
2: పంచీకృతములు ఇక్కడ చేరిపోయాయి.
1: ఇట్ ఈస్ దిస్ పంచ

0: ఈథర్, ఎయిర్, ఫైర్, వాటర్ అండ్ ఎర్త్, దీస్ ఆర్ ఆల్ ఫైవ్ ఇండివిజువల్ ఎంటిటీస్.
1: ఈ ఐదు మంది ఒక చోట కూడినారు.
0: లెట్ అస్ జస్ట్ సే దీస్ ఫైవ్ పీపుల్ రిప్రజెంటింగ్ దీస్ ఫైవ్ హావ్ కమ్ టుగెదర్.
1: ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రూపాయి ఉంటున్నది.
0: ఈచ్ వన్ హ్యాస్ వన్ రూపీ విత్ హిమ్.
1: ఈ ఆకాశం అనేటువంటి వాడు తన రూపాయిని చిల్లరగా మార్చాడు.
0: దిస్ ఇండివిజువల్ కాల్డ్ ఈథర్ కన్వర్టెడ్ దిస్ రూపీ ఇన్ టు స్మాల్ చేంజెస్.
1: అర్ధ రూపాయి తన దగ్గర పెట్టుకుని రెండు రెండు అణాలు నలుగురికి పంచుతూ వచ్చాడు.
0: హీ రిటైన్డ్ విత్ హిమ్సెల్ఫ్ హాఫ్ ఎ రూపీ. ద రిమైనింగ్ హాఫ్ ఎ రూపీ హీ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వలీ అమంగ్ ది రిమైనింగ్ ఫోర్.
1: అదే విధంగా రెండో భూతమైనటువంటి యొక్క వాయువు కూడాను దాని తన రూపాయిని చిల్లర చేసి అర్ధ రూపాయి తన దగ్గర పెట్టుకుని తాను కూడాను రెండు రెండు రూపాయలు నలుగురికి పంచుతూ వచ్చాడు.
0: సిమిలర్లీ ది ఎయిర్ డివైడెడ్ ఇట్స్ రూపీ ఇన్ టు టూ హాఫ్స్, రిటైన్ హాఫ్ విత్ ఇట్ అండ్ రిమైనింగ్ హాఫ్ ఎ రూపీ వాస్ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ ది అదర్ ఫోర్. ఇదే పద్ధతిని మూడవ
1: అగ్ని కూడాను అనుసరిస్తూ వచ్చింది.
0: ద సేమ్ థింగ్ వాస్ ఫాలోడ్ బై ఫైర్ ఆల్సో విత్ ఇట్స్ రూపీ.
1: తిరిగి జలము కూడాను ఇదే పద్ధతిని అనుసరిస్తూ వచ్చింది.
0: సేమ్ థింగ్ వాస్ ఫాలోడ్ బై వాటర్ ఆల్సో.
1: వృద్ధి కూడాను అంతే ఈ పద్ధతిని అనుసరిస్తూ వచ్చింది.
0: ఆల్సో ఫాలోడ్ ది సేమ్.
1: ఈ విధంగా అనుసరిస్తూ రావటం చేత కట్టకటప్పటికి ఏమైపోయింది, అందరి దగ్గర రూపాయి రూపాయి రూపాయిగానే మిగిలింది.
0: బై దిస్ ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అట్ ది ఎండ్ ఆఫ్ ఆల్ డిస్ట్రిబ్యూషన్ ఈచ్ వన్ హ్యాడ్ వన్ రూపీ.
1: అయితే ఈ రూపాయిలు ఏ విధంగా ఒక్కొక్క రూపాయిగా మిగిలినాయి? పూర్వము గట్టి అయినటువంటి ఒకే రూపాయి ఉండినది, ఇప్పుడు చిల్లరతో కూడినటువంటి రూపాయిగా మారిపోయింది.
0: అర్లియర్ దెర్ వాస్ ఎన్ అన్డివైడెడ్ సింగిల్ రూపీ విత్ ఈచ్ వన్, బట్ నౌ ఈచ్ వన్ ఈస్ హావింగ్ రూపీ బట్ ఇన్ చేంజెస్ స్మాలర్ కాయిన్స్.
1: అనగా పూర్వం ఉండినటువంటి యొక్క పంచభూతములు అనేటువంటిదే గట్టి రూపాయి, ఈ చిల్లర రూపాయలే పంచీకృతములు అని.
0: దిస్ పంచభూతాస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ దిస్ అన్డివైడెడ్ రూపీస్ యాజ్ సచ్. బట్ వెన్ దే వర్ కన్వర్టెడ్ ఇన్ టు చేంజెస్
1: పంచీకృతంతో కూడినటువంటి మానవత్వము చిల్లర రూపాయలుగా చలావణి అవుతుంటుండాలి.
0: ద హ్యూమన్ బీయింగ్స్ విచ్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ దిస్ పంచీకృత ఆర్ లైక్ ది చేంజెస్ కమింగ్ టుగెదర్ అండ్ బికమింగ్ వన్ రూపీ.
1: అనగా భిన్న భిన్న భావములతో కూడి వస్తుండాలి.
0: దట్ మీన్స్ టు సే దట్ దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఫీలింగ్స్ అసోసియేటెడ్ విత్ ఎలిమెంట్.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా భావించింది.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ యూనిటీ ఈస్ పర్సీవ్డ్ యాజ్ డైవర్సిటీ.
1: పూర్వము అనేకత్వమైనటువంటి ఏకత్వంగా ఉండేటువంటిది.
0: అర్లియర్ వితౌట్ డైవర్సిటీ దర్ వాజ్ యూనిటీ, టోటల్ యూనిటీ.
1: అదే రూపాయికి 16 అణాలు అనేది పూర్వం.
0: దట్ మీన్స్ దట్ వన్ రూపీ హ్యాడ్ 16 అణాస్ అర్లియర్.
1: ఇక్కడ మనిషికి 16 గుణాలు అని.
0: హియర్ మ్యాన్ హ్యాస్ 16 క్వాలిటీస్.
1: వీటిని ఆధ్యాత్మిక తత్వం నందు షోడశ కళలు అన్నారు.
0: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ 16 ఆస్పెక్ట్స్.
1: ఈ 16, ఈ 18 కళలు ఏమిటివి?
0: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
1: 16 కళలు,
0: 16 ఆస్పెక్ట్స్.
1: ఇక్కడ 5 పంచేంద్రియములు,
0: 5 సెన్సెస్,
1: 5 జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు,
0: 5 ది ఆర్గన్స్ ఆఫ్ యాక్షన్, 5 ది ఆర్గన్స్ ఆఫ్
1: ఈ ఉద్భవించినటువంటి యొక్క పంచభూతములు 5,
0: అండ్ 5 ఎలిమెంట్స్.
1: ఇక్కడ మనస్సు ఒక్కటి, ఇవే 16 కళలు,
0: అండ్ వన్ మైండ్. టుగెదర్ బికమ్ 16.
1: ఇవి కేవలం భగవంతుని యందే 16 కళలు ఉంటున్నాయని భావించడం చాలా వెర్రితనం.
0: ఇట్ ఈస్ రాదర్ రాంగ్ అండ్ మిస్టేకన్ నోషన్ టు కన్సిడర్
1: వ్యక్తి కూడాను 16 కళలతో ఉంటున్నాడు.
0: నాట్ మెర్లీ గాడ్, ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ దీస్ 16 ఆస్పెక్ట్స్.
1: కనుకనే ఈశావాస్యం ఇదం సర్వం. ఈశావాసుకోపనిషత్తును ఈశ్వరుడు సర్వత్రా ఉంటుండేటువంటి వాడు. ఈశ్వర సర్వభూతానాం.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ గాడ్ పర్మియేట్స్ ఎవ్రీథింగ్, గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ బీయింగ్.
1: ఈ మానవుడు ఏకత్వాన్ని అనేకత్వంగా మార్చడానికి వచ్చిన కారణమేమిటి?
0: వై ఇస్ ఇట్ దట్ ఇండివిజువల్ ఈజ్ పర్సీవింగ్ ది డైవర్సిటీ ఇన్ యూనిటీ?
1: దీనికి అభిష్టములే మూల కారణం.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ డిజైర్.
1: ఈ అభిష్టములు కూడాను

0: క్రమేణా కూడాను మితిమీరిపోతూ వచ్చాయి.
1: ఈవెన్ దీస్ డిజైర్స్ గ్రాడ్యువల్లీ బికమ్ ఎక్సెసివ్ అవుట్ ఆఫ్ లిమిట్స్.
0: ఈ పంచభూతములకు సంబంధించినటువంటి యొక్క వాంఛలు అత్యవసరమే.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ డిజైర్స్ అసోసియేటెడ్ విత్ 5 ఎలిమెంట్స్.
0: ఇవి క్రమక్రమేణా మితిమీరిపోవటం చేత మతిభ్రమణ జరిగింది.
1: బట్ అన్ అకౌంట్ ఆఫ్ ఎక్సీడింగ్ ఆల్ లిమిట్స్ దేర్ ఈస్ సర్టన్ అమౌంట్ ఆఫ్ కన్ఫ్యూజన్.
0: ప్రతి ఒక్కటి అప్పటికప్పటికే ఫలితం లభించాలి.
1: హీ వాంట్స్ ఇమ్మీడియట్ రిజల్ట్స్, స్పాంటేనియస్.
0: కాలం కోసం కూడా తాను కాచుకోడు.
1: హీఈస్ నాట్ ప్రిపేర్ టు వెయిట్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
0: త్రికాల స్వరూపమైనటువంటిది ఈ త్రిగుణము.
1: ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ త్రీ టైమ్స్.
0: ఈ కాలం వచ్చిందంటే ఏది కూడాను ఎవరు కూడాను ఆపడానికి వీలు కాదు.
1: వెన్ ది టైమ్ కమ్స్ నో వన్ కెన్ స్టాప్ థింగ్స్.
0: రోకన్మానదు దేహం ఎవ్విధము నన్ను పోషించి రక్షించినను, రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యము నన్ను దాగినను.
1: వాట్ ఎవర్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యూ టేక్ టు ద బాడీ, ఎ డే కమ్స్ వెన్ దిస్ బాడీ విల్ హ్యావ్ టు గో అండ్ యూ కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ ది ఓల్డ్ ఏజ్, డిసీజ్ అండ్ సచ్ అదర్ థింగ్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకున్న వ్యక్తులు ఏదో ఆతృత పడుతుంటారు. అక్కడికి పోతే తప్పుతుందో ఏమో మా ప్రమాదం, ఇక్కడ ఉంటే నాకు లభిస్తుందో ఏమో ఆదాయము అని అనుకుంటుంటారు.
1: ఆఫ్టర్ నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ స్టిల్ మ్యాన్ గెట్స్ డెల్యూడెడ్ ఇఫ్ ఐ గో టు దట్ పర్టికులర్ ప్లేస్ ఐ మే అవాయిడ్ ది డేంజర్.
0: వచ్చేది రాక తప్పదు.
1: వేర్ ఎవర్ యు గో వాట్ హ్యాస్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్.
0: పురుష ప్రయత్నం అత్యవసరం.
1: బట్ హ్యూమన్ ఎఫర్ట్ ఈజ్ స్టిల్ ఎసెన్షియల్.
0: ఉండాది తట్టలో పొటాటో చపాతి.
1: దేర్ ఈస్ పొటాటో అండ్ చపాతి ఇన్ ద ప్లేట్.
0: లభించింది.
1: And you have got it now.
0: కానీ తట్టలో ఉండేటువంటిది పొట్టలేక చేరాలంటే నోటికి చేతికి పని పెట్టాలి. ఇదే పురుష ప్రయత్నం.
1: ఇన్ ఆర్డర్ దట్ ఇట్ గోస్ ఇన్ టు ద స్టమక్ యూ హావ్ టు గివ్ వర్క్ ఫార్ యువర్ మౌత్ అండ్ హ్యాండ్. దట్ ఈస్ పురుష ప్రయత్న, ది ఎఫర్ట్ ఆఫ్ మ్యాన్.
0: కలియుగ ప్రభావం చేత,
1: అన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ కలి,
0: కోరికల యొక్క బలము చేత,
1: అన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్స్,
0: మానవత్వాన్ని విస్మరించి,
1: గివింగ్ అప్ ది హ్యూమన్ నేచర్,
0: అభిష్ట జీవితాన్ని అభిలషించి,
1: అండ్ హీఈస్ ఆస్పైరింగ్ టు హ్యావ్
0: అత్యంత ఉన్నత స్థాయికి పోవాలని చెప్పినది, అతి శీఘ్రంగా పోవాలని షార్ట్ కట్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు.
1: మ్యాన్ ఈస్ ట్రైంగ్ టు ఫైండ్ ఎ షార్ట్ కట్ టు రీచ్ ది హైయెస్ట్ లెవెల్ వెరీ షార్ట్లీ ఇన్ ఎ నేరో వే.
0: షార్ట్ కట్ చాలా త్వరగా చేరొచ్చు అనుకుంటారు.
1: You one thinks but by shortcut one can reach very fast.
0: Chudadaniki distance daggariga kanipistundi.
1: To see the distance appears to be very short.
0: Kani aa shortcut lopala aneka raallu mundu kampalu aneka rakamainatvanti baadalato koodi untuntadi.
1: But if one wants to go through shortcut there are innumerable problems.
0: Ivanni tappinchukoni aa yokka main road ku cheradanikini మెయిన్ రోడ్ లో ఇప్పుడు దానికంటే నాలుగింతలు అధికమైనప్పటికీ అది సులభంగా నడిచి అందులో చేరడానికి టైం ఒక్కటే అవుతుంది.
1: ది టైం టేకన్ టు గో ఇన్ ది మెయిన్ రోడ్ అండ్ ది షార్ట్ కట్ ఈస్ వన్ అండ్ ది సేమ్ బికాస్ అవర్ ట్రాలీ హ్యాస్ టు ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ గోయింగ్ ఇన్ ద షార్ట్ కట్. ఇఫ్ హీ గోస్ ఇన్ ద మెయిన్ రోడ్ హీ విల్ నాట్ ఫేస్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్.
0: కానీ మానవుడు ఏదో ఒక త్వరగా చేరేటువంటి ఒక స్థానాన్ని మార్గాన్ని వెతుకుతూ వస్తుంటాడు.
1: బట్ మ్యాన్ ఈస్ టెంప్టెడ్ టు ఫైండ్ a shortcut all the same.
0: ఇది సరి అయినటువంటిది కాదు.
1: బట్ దిస్ ఈస్ నాట్ కరెక్ట్.
0: దూరం అయినప్పటికి మంచి రాజమార్గంలో మనం ప్రవేశించాలి.
1: ఈవెన్ ది డిస్టెన్స్ ఈజ్ మోర్ బెటర్ ఫాలో ది రైట్ రాయల్ పాత్.
0: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి.
1: హియర్ ఈస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: స్వర్గమునకు పోయేటువంటి యొక్క రోడ్డు చాలా చిన్నదిగా ఉంటుందట.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ది రోడ్ లీడింగ్ టు హెవెన్ ఈజ్ వెరీ వెరీ నేరో.
0: నరకములకు పోయేటువంటి రోడ్ చాలా పెద్దదిగా కనిపిస్తుంటాదట.
1: ది రోడ్ లీడింగ్ టు హెల్ ఇట్ అపియర్స్ ఇస్ వెరీ బ్రాడ్ అండ్ వైడ్.
0: ఇంత పెద్ద రోడ్డు మెయిన్ రోడ్ గా ఉంటుంటుండాది, ఇది ట్రంక్ రోడ్ గా ఉంటుండాది, దీనికి ఇంత పెద్ద రోడ్డు ఎందుకు, భగవంతుని దగ్గర పోవడానికి ఇంత చిన్న రోడ్డు ఎందుకు అని మనం ప్రశ్నించవచ్చును మన యొక్క బుద్ధిని అనుసరించి.
1: ఆన్ ది బేసిస్ ఆఫ్ అవర్ ఓన్ లిమిటెడ్ అండర్స్టాండింగ్ వి పుట్ ఏ క్వశ్చన్, హౌ ఇస్ ఇట్ దట్ దేర్ ఇస్ సచ్ ఎ నారో రోడ్ లీడింగ్ టు గాడ్, సచ్ ఎ బ్రాడ్ ట్రంక్ రోడ్ లీడింగ్ టు
0: భగవంతుని యొక్క సృష్టి, అనేక రకములైనటువంటి యొక్క విచారణ సలిపి వివేక భావంతో విజ్ఞాన హృదయంతో విశాల తత్వముతో నేర్పరిచినటువంటివి.
1: గాడ్స్ క్రియేషన్ ఈస్ డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాంప్రహెన్సివ్ థింకింగ్, టోటల్ విజ్డమ్ అండ్ ఫుల్ అండర్స్టాండింగ్.
0: నరకమునకు పోయేటువంటి వారు లక్షల మంది. వీళ్ళందరికీ నడచడానికి పెద్ద రోడ్డు కావాలి.
1: Lakhs of people want to go to hell. There is a need for a very broad road so that so many lakhs of people.
0: సర్గమునకు పోయేటువంటి వారు ఒకరో ఇద్దరో నూటికి ఒక్కరో కోటికి ఒక్కరో, వారికి పెద్ద రోడ్డు అవసరం లేదు, చిన్న రోడ్లోనే వెళ్ళొచ్చు.
1: 100 or 1 in 1 crore are likely to go to heaven, therefore a narrow road is sufficient for them.
0: అదే విధంగానే భగవంతుడు ప్రతి ఒక్కటి కూడాను తన యొక్క సంకల్పంలో యోగక్షేమం వహామ్యహం, అన్నిటి యొక్క క్షేమాన్ని గురించి నిమిత్తమై అన్ని రకమైనటువంటి సృష్టిని ఆచరిస్తుంటాడు,
1: విశ్వంటాడు. Wishing the welfare of the entire creation, God would have taken appropriate steps for their welfare in his creation.
0: ఒక భక్తుడు తాను శ్రీమంతుడు కావాలని ఆశించి లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: One devotee aspiring to become rich and wealthy prayed to goddess Lakshmi.
0: భౌతిక వాంఛలు నెరవేర్చుకునే నిమిత్తమై భక్తుడు ఎంతటి శ్రమలకైనా ఓర్చుకుంటాడు.
1: Man is prepared to undergo any troubles,
0: ఎన్ని కష్టములైనా సహిస్తాడు.
1: He is prepared to bear any difficulties,
0: ఎన్ని నిందల నిష్ఠూరములకైనా గురి అవుతాడు.
1: He is prepared to bear any criticism, censure and condemnation.
0: పారమార్థిక మార్గమునకు ప్రయత్నించేటువంటి భక్తుడు ఏ చిన్న కష్టం జరిగినా కూడాను తాను భరించుకోలేడు.
1: బట్ ఫర్ ఎ పర్సన్ హూ ఈజ్ ఆస్పైరింగ్ టు గో టు ది స్పిరిచువల్ పాత్, ఈజ్ నాట్ ప్రిపేర్డ్ టు బేర్ ఈవెన్ ఎ స్మాల్ డిఫికల్టీ.
0: దీనిని పట్టి భౌతిక వాంఛలపైన మానవులకు అమితమైనటువంటి అభిమానం ఉంటుండాలి.
1: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దాట్ మ్యాన్ హ్యాస్ అన్లిమిటెడ్ డిజైర్ ఫర్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ హ్యాపీనెస్.
0: ఈ భక్తుడు లక్ష్మీ కటాక్షము కోసమని గాఢ ఘోరమైన తపస్సు చేశాడు పాపం.
1: He did very rigorous penance aspiring to have the grace of Lakshmi.
0: లక్ష్మి ప్రత్యక్షమైంది.
1: Lakshmi appeared before him.
0: నాయనా నీకేం కావాలి?
1: What do you want, child? She asked.
0: నీవే కావాలి తల్లి అన్నాడు.
1: I want you, mother, he said.
0: అయితే నేను సర్వాలంకార భూషితురాలనై నీ వెంటనే వస్తాను, నీవు ముందు నడుచు.
1: విత్ ఆల్ ద జ్యూయల్స్ పుట్ ఆన్ మీ ఐ విల్ ఫాలో యూ, యూ గో ఫస్ట్ ఐ విల్ బిహైండ్ యూ.
0: ఇంటికి వచ్చి ఈ యొక్క నగలన్నింటినీ నీకు అక్కడ విసర్జించి వస్తాను. నేను
1: ఐ విల్ కమ్ విత్ యూ అప్ టు యువర్ హోమ్, లీవ్ ఆల్ దీస్ జ్యువెలరీ విత్ యూ అండ్ దెన్ గో బ్యాక్.
0: కానీ అక్కడ ఒక్క నియమాన్ని మాత్రం పాటించాలని కోరింది ఆమె.
1: షీ సెడ్ బట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ వన్ ఇంపార్టెంట్ కండిషన్.
0: నీవు ముందు మాత్రమే వెళ్ళు, వెనుకకు మాత్రం తిరిగి చూడకూడదు. వెనుక తిరిగి చూస్తే నేను అక్కడే నిలిచిపోతానని సత్యమే చెప్పింది పాపం.
1: షీ టోల్డ్ ది ట్రూత్ అండ్ దట్ కండిషన్ ఈస్ యూ షుడ్ బి ఆల్వేస్ లుకింగ్ టు ద ఫ్రంట్, యూ షుడ్ నాట్ లుక్ బ్యాక్. ఇఫ్ యూ లుక్ బ్యాక్ ఐ విల్ స్టే స్టిల్ దేర్ ఇట్ సెల్ఫ్.
0: ఆనంద హృదయుడై ఉల్లాసముతో ఉరుకుతూ ఉన్నాడు ముందుకు, ఎప్పుడెప్పుడు నేను ఇంటికి పోయి చేరుతానా అని.
1: హీ వాజ్ ఫుల్ ఆఫ్ జాయ్, ఓవర్వెల్మ్ విత్ జాయ్. హీ వాజ్ థింకింగ్ వెన్ వుడ్ ఐ బి ఏబుల్ టు రీచ్ మై హోమ్.
0: పోయేటప్పటికి చాలా శబ్దాలు ఇస్తున్నారు ఈమె, ఏ ఏ నగలు ధరించిందో ఏమిటో చూడాలని ఒక్క తూరికి వెనక్కి తిరిగి చూచాడు.
1: ఆఫ్టర్ గోయింగ్ ఎ లిటిల్ డిస్టెన్స్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ సౌండ్ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై ది జ్యువెలరీ, లెట్ మీ హ్యావ్ ఎ లుక్ వాట్ టైప్ ఆఫ్ జ్యువెలరీ షీఈస్ వేరింగ్. హీ టర్న్ బిహైండ్.
0: ఇంటికి పోయేంత వరకు ఓపిక లేకపోయింది పాప ఈ ఆశ.
1: లుక్ అట్ దిస్ మ్యాన్, హీ డిడ్ నాట్ హావ్ పేషెన్స్ అంటిల్ హీ రీచ్డ్ హోమ్.
0: తిరిగి చూచేటప్పటికి ఆయన అక్కడే నిలిచిపోయింది, ఇంటికి పోలేదు.
1: ది మొమెంట్ హీ టర్న్ బ్యాక్ షీ స్టూడ్ స్టిల్, షీ డిడ్ నాట్ గో.
0: ఆశ యొక్క ప్రభావం.
1: కెన్ యూ సీ,
0: అనుగ్రహాన్ని పొంది కూడాను తాను అనుభవించలేకపోతున్నాడు.
1: ది రిజల్ట్ ఆఫ్ దిస్ ఎక్సెసివ్ గ్రీడ్ ఈజ్ ఈవెన్ ఆఫ్టర్ ఒబ్టైనింగ్ హి హస్ నాట్ బీన్ ఏబుల్ టు ఎంజాయ్ ఇట్.
0: కనుక భగవత్ అనుగ్రహం అనేటువంటిది నిండుగా దండిగా ఉండినప్పటికీ అనుభవించేటువంటి యొక్క శక్తిని కూడాను మనం సంపాదించాలి.
1: గాడ్స్ గ్రేస్ ఈజ్ ఓవర్ ఫ్లోయింగ్ ఫుల్ అండ్ కంప్లీట్, బట్ ఈవెన్ టు ఎంజాయ్ గాడ్స్ గ్రేస్ one should be really fortunate.
0: అది అనుభవించేటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలంటే ఆజ్ఞను పాలించాలి.
1: If you really want to earn the capacity to enjoy God's grace, implicitly obey God's command.
0: ఆ లక్ష్మి యొక్క ఆజ్ఞను సరిగా పాలించింటే ఆ లక్ష్మి తనకు వచ్చి చేరిండేటువంటిది కదా.
1: If only he had followed the command of Lakshmi, she would have come to the home and got all the జ్యువెలరీ.
0: ఆజ్ఞను మీరటం చేతనే లభించినటువంటి లక్ష్మిని కూడా నువ్వు కోల్పోయాడు.
1: అన్ అకౌంట్ ఆఫ్ వయలేషన్ ఆఫ్ అవర్ కమాండ్ హీ లాస్ట్ వాట్ హీ గెయిన్ బై వే ఆఫ్ గ్రేస్.
0: లోకము యొక్క స్థితి ఈ రకంగా ఉంటుంటాయి.
1: దిస్ సిచ్యుయేషన్ ఇన్ ద వరల్డ్ ఈస్ ద సేమ్.
0: లోకమంతా కూడాను సత్వ రజోతమో గుణముల యొక్క ప్రభావమై ఉంటుండాలి.
1: ది వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ దీస్ గుణ సత్వ రజ అండ్ తమో గుణ.
0: ఈ సత్వ రజోతమో గుణముల యొక్క సృష్టి కూడాను మన యొక్క దృష్టి ఎందు కూడాను చేరి ఉంటుండాలి.
1: ఈవెన్ అవర్ విజన్ ఈస్ పర్మియేటెడ్ బై దీస్ త్రీ క్వాలిటీస్ సత్వ రజ అండ్ తమో.
0: మన దృష్టి, మన నేత్రం చూడండి చక్కగా పరిశీలన చేసి.
1: వాచ్ యువర్ ఓన్ ఐ.
0: మొట్టమొదట కొసలేకొస్తానే రెడ్ కలర్, ఇదే రజోగుణం.
1: ఇన్ ది బార్డర్ యు హావ్ గాట్ ది రెడ్ కలర్ దట్ రిప్రజెంట్స్ రజోగుణం.
0: అది దాటుతానే సాత్వికము.
1: వన్స్ యూ క్రాస్ దాట్ దెర్ ఈస్
0: ఆ సాత్వికులకు మధ్యలోపలనే రాజసికం ఉంటుంది, తామసికం ఉంటుండాలి.
1: అండ్ దెన్ ఇన్ ది సెంటర్ దెర్ ఈస్ తమో గుణం.
0: అదే నలుపు,
1: దట్ ఈస్ బ్లాక్.
0: కనుక తెలుపు, ఎరుపు, నలుపు ఈ మూడింటి యొక్క గుణములు మూడు కూడా మన దృష్టి ఎందు కూడా ఉంటున్నాయి.
1: యూ కెన్ సీ ది క్వాలిటీస్ అండ్ కలర్స్ అసోసియేటెడ్ విత్ ద క్వాలిటీస్ వైట్నెస్, రెడ్నెస్ అండ్ బ్లాక్నెస్, ఆల్ దీస్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ది ఐ ఆల్సో అండ్ ఇన్ ది విజన్ ఆల్సో.
0: దైవం అంటే ఎక్కడ ఉన్నాడు, ఎట్లా ఉంటాడు అని విచారణ చేస్తే మనకు ప్రత్యక్ష స్వరూపకంగా ప్రకృతియే మనకు అనుసరిస్తుంటుండాలి.
1: If you ask a question, where does God stay? Nature gives the appropriate answer.
0: Suryodayamu suryastam garistundadi.
1: The sunrise and sunset may be observed.
0: Ee suryoday suryastamala valla dinamulu yerpadutunnayi.
1: The day is formed by the dawn and the dusk.
0: Ee dinamulu valla nelalu nelala valla samvatsaramulu jarugutunnayi.
1: By this process, days, months and years are formed.
0: ఇది జరగడానికి కారణం ఏమిటి?
1: What is the basis of this?
0: భూమి తన చుట్టూ తాను గంటకు 1000 మైళ్ల వేగంతో నడుపుతూ ఉండాలి.
1: The earth rotates round itself at the speed of 1000 miles per hour.
0: భూమి తన చుట్టూ తాను మాత్రమే గంటకు 1000 మైళ్ల వేగంతో తిరుగుతూ ఉండాలి.
1: It is going round itself at the speed of 1000 miles per hour.
0: తిరగటం చేతనే సూర్యోదయ సూర్యాస్తమం జరుగుతున్నాయి.
1: On account of this kind of movement, sunrise and sunset
0: కేవలం సూర్యోదయ సూర్యాస్తమం జరిగినంత మాత్రం మనకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
1: What is it that you are going to achieve by the sunrise and sunset?
0: కానీ భగవత్ యొక్క సంకల్పం చాలా విశాలమైనటువంటిది.
1: But God's will is rather,
0: ఎవరు దీనిని అర్థం చేసుకోలేరు.
1: No one would be able to understand.
0: అదే భూమి తిరిగి సూర్యుని చుట్టూ కూడాను గంటకు 66,000 మైళ్ల వేగంతో తిరుగుతుండాలి.
1: The same earth is revolving round the sun at the speed of 66,000 miles per hour.
0: చూసా, తన చుట్టూ తాను 1000 మైళ్ల గంటకు తిరుగుతూ ఉంటే సూర్యుని చుట్టూ 66,000 మైళ్లు తిరుగుతుంటుండాలి.
1: When it is going round itself at the speed of 1000 miles an hour, it is going round the sun at the speed of 66,000.
0: సూర్యుని చుట్టూ తిరగటం వల్ల ఏమైపోతుంది? ఋతువులు ఏర్పడుతున్నాయి.
1: On account of the movement of earth around the sun, seasons are formed.
0: ఈ ఋతువుల వల్ల వర్షములు లభిస్తున్నాయి, పంటలు పండుతుండాలి, వంటకు ఏమీ తక్కువ లేకుండా ఉంటుండాలి.
1: On account of the formation of seasons, there is rain, crops and food for partaking by the man.
0: కనుక మన యొక్క ఆహార విహారములకు ఈ యొక్క భూమి యొక్క తత్వము ఎంత ఉపకారంగా ఉంటుండాలి.
1: The nature and the way that earth rotates itself is giving us food. How useful it is for us.
0: Idiye pratyaksha devam.
1: This is the pratyaksha, the direct God.
0: Prachanna pichana pasati moodho anindi vedam. Pasanna pichana pasati moodho. Neevu bhagavantunni chustu kudanu neenu chudaledu chudaledu chudaledu anukuntunnav chaala porapaatu. Ee prakrutiye paramaatma swaroopam.
1: You are seeing God but telling yourself that you are not seeing God at all. This nature itself is God. If you say that, it is a big mistake.
0: ఈ ప్రకృతి వల్ల మనం గుర్తించవలసినటువంటిది ఏమిటి? క్రియాశీలత.
1: What is it that you will have to understand through nature? And that is the integrity of action.
0: మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి.
1: That means we should discharge our duties.
0: ప్రకృతి తన కర్తవ్యాన్ని తాను పాటిస్తుంటే చేతనే ఇంత పవిత్రమైనటువంటిది జగత్తుకు ఉపకారం చేయగలుగుతుండాలి.
1: As nature discharges its duties meticulously, it has been able to confer so many benefits on man.
0: కనుకనే సృష్టి యొక్క రహస్యము కర్తవ్యాచరణే.
1: డిశ్చార్జింగ్ వన్స్ డ్యూటీస్ ఇస్ ద సీక్రెట్ అండ్ మిస్టరీ ఆఫ్ క్రియేషన్.
0: ఏ కర్మలో నీవు ప్రవేశిస్తున్నావో ఆ కర్మను నీవు శ్రద్ధాభక్తితో చేయి.
1: వాట్ ఎవర్ యాక్షన్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్, డూ ఇట్ విత్ ఫుల్ హార్ట్ అండ్ ఫుల్ ఇంట్రెస్ట్.
0: అంతేకాని మానవు ఏదో సుఖించాలి సుఖించాలి సుఖించాలి ఈ సుఖము కోసమని అనేక రకమైనటువంటి పెడమార్గములు పడుతున్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు ఆస్పైర్ టు హ్యావ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ హీ ఈస్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్.
0: ఈ ఆధునిక యుగమునందు,
1: ఇన్ ది మోడర్న్ ఏజ్,
0: ఆంగ్ల విద్యా ప్రభావమునందు,
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ వెస్ట్రన్ ఎడ్యుకేషన్,
0: విద్యార్థుల యొక్క తత్వములు,
1: ది ప్రిన్సిపల్స్ షుడ్ బి ఫాలోడ్ బై
0: విద్యావంతుల యొక్క ప్రభావములు,
1: ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ది ఎడ్యుకేటెడ్,
0: వికార మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్.
0: మీకందరికీ తెలుసు,
1: ఆల్ ఆఫ్ యూ నో దిస్.
0: అనేక మంది అధికారులు ఆఫీసుకు వెళుతుంటారు, ధనవంతులు తమ తమ యొక్క ఆఫీసులకు తాము పోతుంటారు, తమ తమ పనులు తాము చేస్తుంటారు, ఏదో పెద్ద శ్రమ పడి వచ్చినట్టుగా ఇంటికి వస్తారు.
1: ఆఫీస్ ఇట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్, ఆఫీసర్స్ గో టు దర్ ఆఫీసర్స్ వర్క్ దేర్, ద ఇండస్ట్రియలిస్ట్ అండ్ వెల్తీ పీపుల్ గో టు దర్ బిజినెస్ ప్లేసెస్ అండ్ వర్క్ దేర్, దే థింక్ యాజ్ దే హావ్ అకాంప్లిష్ సంథింగ్.
0: మాకు సుఖం లేదు, శాంతి లేదు, ఈ ఆఫీసు పనులు చేసి మా వ్యాపార పనులు చేసి మా కర్తవ్య కర్మలు ఆచరించి మాకు ఏమాత్రము సుఖము శాంతి లేకుండా ఉంటుండదని ఆపోతుంటారు.
1: Their complaint is they go to the offices, work so hard, but there is no happiness, no peace, and they feel
0: intiki vachi happy nimittamai tava dressulu tam visarjinchi inkoka dressulu swekarinchi club ku vellutaru.
1: They come home, change their dress in order to get happiness. They go to club
0: deni kosam vellutunnaru, peace of mind, happy kosam, santosham kosam pothunnam, kocha rest kavali.
1: Why are they going to club? Club will give them happiness. It will give them a little relaxation.
0: Nijanga akkada happy unnada? Nijanga akkada shanti unnada? Nijanga akkada sukham unnada?
1: Truly speaking, do you get happiness? Do you get peace? Do you get joy in the club?
0: Aa club ku povatamu, cards aadatamu, bottles teeskovatamu, shantiga prapanchanni marchipoyi kurchovatamu.
1: Going to the clubs, playing cards, drinking intoxicants and forgetting the world.
0: Inka madhya madhya paniyam samapayami ememo chestuntaru.
1: In the middle they go on doing many other things.
0: Ivanni kudunu kevalamu sukha shanti nimittamai aacharincheetundi satkarmalaga bhavistunnaru.
1: They think that this is all action meant to give them joy, happiness and peace.
0: Idi chaala durmargamainatundi margam.
1: This is rather wicked path, evil path.
0: ee sukham sukham anetundi aapechito dukkhanni valukuntunnaru.
1: In the expectation of happiness they are only getting sorrow.
0: Varini varu chedipotame gaakunda vaari yokka samajanni kuda chedagortunnaru.
1: Not merely they are spoiled and ruining the society.
0: ee vidhamainatundi margamu motta motta prarambham lopala chaala sukhangaane kanipinchavachchu.
1: In the beginning this path seems to confer really happiness.
0: Potu potu potu potu potu kramakramina ekkadiki digutundi.
1: As you go on this path gradually where
0: first,
1: you land yourself.
0: The man drinks the wine.
1: In the first place man takes
0: second food. The wine drinks the wine.
1: Second wine
0: third drink. Wine drinks the man. Idi jarugutundi inka.
1: This is what happens at the end. Wine drinks man.
0: Kevalu taanu taanu teeskuntunnanani bhramistunnadu kaadu ade tanam teeskuntundadu.
1: He is deluding himself that he is drinking the wine, but wine is drinking him.
0: Ee vidhamainatundi oka shantini kori pedamargamunu patti jeevitanni brashtu pattinchukuntunnaru.
1: Aspiring to get happiness by this particular path, he is only ruining himself and destroying his own real happiness.
0: Sukhamunu anubhavinchalanukunte
1: really
0: service chey, public service.
1: Really one wants to enjoy happiness and peace, undertake
0: samajamlo praveshinchu,
1: enter into society.
0: Dinuluku dikkulainatundi varini poshinchu.
1: The poor and the forlorn could be taken care of by you.
0: Danilo nee yokka energy kudunu abhirudhi avutundi.
1: Through that your energy also gets charged.
0: Manasika shanti kudunu labhistundi.
1: You get peace of mind.
0: Neevu chesinatundi pani manchideni nee conscience kuda neeku tripti padutundi.
1: Your conscience also declares to you that what you have done is for your own good.
0: ఈ రకమైనటువంటి మార్గమునందు ప్రవేశించడానికి ఈ ధనవంతులకు కాని అధికారులకు కాని బుద్ధి పుట్టదు.
1: వెదర్ ఇట్ ఈస్ ది వెల్తీ పీపుల్ ఆర్ పీపుల్ ఇన్ పవర్ అండ్ అథారిటీ డూ నాట్ అన్ఫార్చునేట్లీ గెట్ దిస్ కైండ్ ఆఫ్ థాట్స్.
0: విద్యార్థులు మున్ముందు దీనిని లక్ష్యంలో ఉంచుకొని తమ శక్తిని తమ యొక్క పవిత్రతను తాము అనుభవించుటే కాకుండా సమాజానికి కూడా దాన్ని వినియోగించాలి.
1: డియర్ స్టూడెంట్స్, యు షుడ్ రిమెంబర్ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్ ఆల్ యువర్ కెపాసిటీస్ అండ్ యువర్ సేక్రెడ్నెస్ మస్ట్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఫర్ ద వెల్ఫేర్.
0: కారణమేమనగా నీవు కూడా సమాజంలో ఒక వ్యక్తివి.
1: ది రీజన్ ఈస్ యు ఆర్ ఎ మెంబర్ ఆఫ్ ది సొసైటీ.
0: నీవు సమాజంలోకి దూరంగా లేవు.
1: యు ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ది సొసైటీ.
0: కనుక నీ క్షేమం అంతా సమాజ క్షేమం పైన ఆధారపడి ఉంటుంది.
1: యువర్ వెల్ఫేర్ డిపెండ్స్ అపాన్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
0: అప్పుడే నీ క్షేమం కూడాను అభివృద్ధి అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్ వెల్ఫేర్ ఆల్సో గ్రోస్.
0: ఇది నిజమైన మానవుని కర్తవ్యం.
1: దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్.
0: ఈ కర్తవ్యాన్ని విస్మరించి
1: గివింగ్ అప్ దిస్ సేక్రెడ్ డ్యూటీ,
0: దుర్భావంతో దుర్భావమును విశ్వసించి
1: హ్యావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్ బ్యాడ్,
0: దుర్మార్గంలో ప్రవేశించడం చేతనే
1: entering into the wrong evil path,
0: shanti sukamulaku dooramaipothunnadu manavudu.
1: He is becoming distant to peace and happiness.
0: Kanuka bhagavantudu neeve,
1: you are God.
0: Nee yokka tattvame bhagavatyokka shakti.
1: Your power is the power of God.
0: Deenine energy annaru.
1: That is me energy.
0: Aithe manaku telivitetalu adhikanga untunnayi.
1: We are having a lot of cleverness.
0: ఈ తెలివితేటలంత కూడాను ఈ యొక్క దుర్వినియోగం చేస్తున్నారు ఈ ఎనర్జీని.
1: We are misusing on account of our cleverness all our
0: తెలివితేటలు ఉండి కూడాను ఆ తెలివితేటను సక్రమమైన మార్గంలో ప్రవేశించకుండా పోతే ఆ తెలివితేట నిరుపయోగమైపోతాయి.
1: You may have cleverness and intelligence. If you do not use them well,
0: తెలివితేటలు లేకుండా నీవు కార్యంలో ప్రవేశిస్తే ఆ కార్యంలో నిష్ప్రయోజనమైపోతుంది.
1: Without cleverness and intelligence, if you undertake action, you are not likely to succeed either.
0: Knowledge without action, foolishness. Foolishness.
1: Knowledge without action is foolishness.
0: Action without knowledge, useless.
1: Action without knowledge is useless.
0: ఈ knowledge మన యాక్షన్ రెండింటిని ఏకం చేయాలి.
1: యూ షుడ్ కంబైన్ అండ్ యునైట్ నాలెడ్జ్ అండ్ యాక్షన్.
0: ఇది దివ్యత్వము ప్రకృతి తత్వము రెండింటి యొక్క ఏకత్వం.
1: దట్ ఈస్ కంబైనింగ్ ద డివినిటీ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ క్రియేషన్.
0: కనుక ఈ యొక్క క్రియేషన్ ప్రత్యేకంగా భగవంతునికి వేరుగా లేదు.
1: క్రియేషన్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
0: భగవంతునితోనే కూడి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ అసోసియేటెడ్ ఇన్ ఇంటిగ్రల్ వే విత్ గాడ్.
0: అందుకోసమనే జీవ ఈశ్వర ప్రకృతి అని త్రిమూర్తాత్మక స్వరూపం.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెట్ ద ఇండివిజువల్ సౌల్ ఈశ్వర.
0: ఈ మూడు వేరు కాదు.
1: దిస్ ఆర్ నాట్ త్రీ డిఫరెంట్ ఎంటిటీస్.
0: వేరు వేరు రూపం నామంగా మనకు గోచరిస్తుండే కానీ మూడు చేరి ఒక్కటే.
1: ది ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ బట్ ఎసెన్షియల్ అండ్ బేసికలీ ది ఆర్ వన్ అండ్ ద సేమ్.
0: ఇది ఏమిటి? ఇది వస్త్రం.
1: దిస్ ఈస్ ఎ క్లాత్.
0: అయితే ఇది వస్త్రం ఎట్లయిపోయింది? దారముల యొక్క చేరికతో వస్త్రమైంది.
1: బై ది థ్రెడ్స్ దిస్ హెస్ బికమ్ ఎ క్లాత్.
0: ఈ దారములు ఎట్లయినాయి? ప్రతి ఒక్క దీనితో దారములుగా ఏర్పడినాయి.
1: బై కన్వర్టింగ్ కాటన్ యు గాట్ ద థ్రెడ్స్.
0: ప్రతి లేక దారం కాలేదు, దారం లేక వస్త్రం కాలేదు.
1: వితౌట్ కాటన్ యు డిడ్ నాట్ హ్యావ్ థ్రెడ్స్, వితౌట్ థ్రెడ్స్ యు డిడ్ నాట్ హ్యావ్ క్లాత్.
0: కనుకనే ప్రతి దారము వస్త్రము మూడు ఏకమే.
1: ఇన్ ద సేమ్ వే ది క్లాత్, ది థ్రెడ్స్ అండ్
0: మన వినియోగాలు దీనికి రూపనామములు వేరువేరుగా వచ్చాయి.
1: ది నేమ్ అండ్ ఫామ్ ఆర్ డిఫరెంట్ ఫర్ దిస్.
0: కనుకనే త్రిగుణం త్రిదళాకారం, త్రినేత్రం చ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం అన్న ముఖ్యమైనటువంటి మన త్రిగుణముల యొక్క తత్వము ఏకత్వమైన సత్యతత్వంతో కూడి ఉంటుండాలి.
1: ది బేసికలీ దీస్ ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ యునైటెడ్ ఇన్ వన్ క్వాలిటీ అండ్ దట్ ఈస్ ట్రూత్.
0: విద్యార్థులారా, ఏ సాధనలు మనం చేయకపోయినప్పటికీ,
1: స్టూడెంట్స్ యూ మే నాట్ డూ ఎనీ సాధన,
0: భగవత్ ప్రేమను అమితంగా మనం పెంచుకోవాలి.
1: డెవలప్ ఇన్ గ్రేట్ క్వాంటిటీస్ లవ్ ఫర్ గాడ్.
0: ఆ ఒక్క నిర్మలమైన నిశ్చలమైన యొక్క ప్రేమను మనం పెంచుకుంటే మనకు సర్వము లభ్యమైపోతుంది.
1: ఇఫ్ యూ హ్యావ్ ప్యూర్ అండ్ స్టడీ లవ్ ఫర్ గాడ్, యూ గెట్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్ అండ్ బికమ్ మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: వాల్మీకి యౌవని వంశమంగలివాడు.
1: ఇన్ విచ్ లీనియేజ్ డిడ్ వాల్మీకి టేక్ హిస్ బర్త్?
0: వాల్మీకి యౌవని వంశమంగలివాడు. నందుందు ఏ పల్లె ఎందు పుట్టే.
1: ఇన్ విచ్ విలేజ్ వాస్ నంద బార్న్?
0: వసుధ ధ్రువుండెంత వయసు కలిగి ఉండే. శబరి ఎంతటి శక్తి కలిగి ఉండే.
1: ధ్రువ వాట్ ఏజ్ డిడ్ హీ హ్యావ్? వాట్ కెపాసిటీ డిడ్ శబరి హ్యావ్?
0: విదురునికెంతటి వితరణ మతి ఉండే. తిమ్మనికెంతటి తెలివి ఉండే.
1: What extra quality did Vidura have? What extra quality, special quality which Hanuman have?
0: Pedda chanchalattundo puttini illu pettini peru koti hanumantudiki.
1: A monkey Hanuman is known for the wavering nature.
0: Atadu ramunuku priyamaina near and dear annitikini taru mukhyamainatundi vaaduga undalante deeniki kaaranam emti?
1: What is it that made Hanuman nearest and dearest to Rama in all the things?
0: చిన్న విషయాన్ని తన తెలివితేటల యొక్క తత్వాన్ని మీరు చక్కగా గుర్తించవచ్చు.
1: యూ కెన్ అండర్స్టాండ్ ది టైప్ ఆఫ్ క్లవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ విచ్ హనుమాన్ హ్యాడ్.
0: పరమ భక్తియే పవిత్రమైనటువంటి శక్తిని అందిస్తుంది.
1: ఇట్ ఈస్ ది సేక్రెడ్ డివోషన్ విచ్ కన్ఫర్స్ ఎక్స్ట్రాడినరీ పవర్ ఆన్ యూ.
0: ఇతను రామ ఆజ్ఞను శిరస్సా వహించి ఎన్ని కష్టములకైనా ఎన్ని బాధలకైనా కూడా తాను సహించి ఆ రామాజ్ఞను నేను శిరసా వహించడమే నా యొక్క ప్రధాన కర్తవ్యం అని విశ్వసించాడు.
1: హి ఆల్వేస్ ఫర్మ్లీ బిలీవ్ క్యారీయింగ్ అవుట్ ద కమాండ్ ఆఫ్ రామా వాజ్ ద ప్రైమ్ డ్యూటీ ఆఫ్ హనుమాన్.
0: ఆజ్ఞ ఇచ్చినటువంటి భగవంతుడు శక్తిని కూడా తానే ఇవ్వగలడు.
1: గాడ్ హూ గివ్స్ ద కమాండ్ కన్ఫర్స్ ఆల్సో.
0: ఈ సీతాన్వేషణకై నన్ను పంపుతున్నాడు, ఆ అన్వేషణ శక్తి కూడా తానే ఇవ్వగలడు.
1: He is giving me the task of
0: searching for Sita.
1: Without giving the capacity and power, he would never give me any command.
0: కనుక ఆ విశ్వాసంతో తాను పూనుకున్నాడు సీతాన్వేషణకు.
1: He undertook quest for Sita with that firm faith.
0: లంకలో ప్రవేశించాడు.
1: He entered into Lanka.
0: విభీషణతో స్నేహం చేసుకున్నాడు.
1: He made friendship with Vibhishana.
0: వారిద్దరి సంభాషణలు జరుగుతుండాలి.
1: There was conversation, dialogue going on between Vibhishana and Hanuman.
0: నీవెంత అదృష్టవంతుడోయి అంటున్నాడు విభీషణుడు.
1: Vibhishana told Hanuman, how lucky and fortunate you are, Hanuman.
0: శ్రీరామ దర్శనము నీవు చేసుకున్నావు, శ్రీరామ సేవను నీవు సలుపుతున్నావు, కాని నేను ఎంతో కాలం నుంచి కూడాను రామచింతన చేస్తున్నాను, కాను నాకు రామదర్శనం కలగలేదు.
1: You have the fortune of serving Rama directly. But I am chanting the name of Rama for such a long time. I did not have his vision, his darshan at all.
0: దీని కారణం ఏమిటో నీవు గుర్తించుకున్నావా విభీషణ అన్నాడు.
1: హనుమాన్ asked విభీషణ, have you been able to find the reason for this?
0: ఇంతటి కారణం తెలుసుకునేటువంటి వ్యక్తిని నేనైతే నాకు దర్శనం కాలేదనేటువంటి విచారం నేను చేసే ఉండును.
1: If only I had the capacity to find out the reason, I would
0: have. హనుమంతుడు చెప్పాడు, నీవు రామచింతన చేస్తున్నావే కాని రామకార్యంలో పాల్గొంటున్నావా?
1: యు ఆర్ ఓన్లీ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామ అండ్ రిమెంబరింగ్ హిమ్, బట్ ఆర్ యూ అండర్టేకింగ్ టు పార్టిసిపేట్ ఇన్ రామాస్ మిషన్?
0: ఈనాడు భగవత్ అని భగవత్ చింతన చేస్తున్నారే కాని భగవత్ కార్యాలలో ఏమైనా పాల్గొంటున్నామా?
1: టుడే వీఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ గాడ్, బట్ ఆర్ వీ పార్టిసిపేటింగ్ ఇన్ హిస్ వర్క్?
0: నేను రామ చింతన చేయటమే కాకుండా రామ కార్యంలో నా జీవితాన్ని అంకితం చేశాను.
1: నాట్ మెర్లీ డూ ఐ గో ఆన్ రిమెంబరింగ్ కాన్స్టెంట్లీ రామ, ఐ అండర్టేక్ టు డూ రామ.
0: రాములు నన్ను దగ్గర చేర్చుకోవటానికి తగినటువంటి అర్హత నాకు.
1: దాట్ ఈస్ వై రామ హాస్ టేకన్ మీ సో నియర్.
0: నేను ఏ వేదము, ఏ శాస్త్రము, ఏ ఉపనిషత్తు, ఏ దిక్కు నేను వల్లించలేదు, నేర్చుకోలేదు.
1: ఐ హావ్ నాట్ రెడ్ ఎనీ స్క్రిప్చర్, ఎనీ వేద, ఎనీ ఉపనిషత్ ఆర్ ఎనీ శాస్త్ర.
0: కనుక ఆ రామచింతనతో పాటు రామ కార్యంలో నా జీవితాన్ని అంకితం చేశానన్నాడు.
1: అలాంగ్ విత్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామ ఐ ఆఫర్డ్ మై సెల్ఫ్ టు సర్వ్ రామ పార్టిసిపేటింగ్ ఇన్ హిస్ మిషన్ అండ్ యాక్షన్.
0: తదుపరి హనుమంతుడు ప్రశ్నించాడు.
1: దెన్ హనుమాన్ క్వశ్చన్
0: విభీషణ, తల్లి సీతమ్మను చూచావా నువ్వు అన్నాడు.
1: హ్యావ్ యూ సీన్ మదర్ సీత విభీషణ?
0: చూచాను హనుమంత.
1: వెల్ ఐ హావ్ సీన్ హనుమాన్.
0: మరి ఆ సీత యొక్క విడుదల కోసం విముక్తి నిమిత్తమై నీవేమైనా ప్రయత్నం చేశావా?
1: హ్యావ్ యూ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు గెట్ హర్ లిబరేటెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్?
0: చెయ్యలేదు.
1: నో, యు హావ్ నాట్ డన్ ఎనీథింగ్.
0: రామభక్తి రామభక్తి అని అనుకుంటున్నావు, రామ పత్ని అయినటువంటి యొక్క సీతని ఇన్ని కష్టాలు పడుతుంటే ఆ రామను చింతకు చేర్చడానికి తగినటువంటి కృషి నువ్వు చేయలేదు.
1: యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ రామ, యు హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు టేక్ సీత అండ్ పుట్ హర్ బ్యాక్ టు రామ.
0: అయితే ఇందులో మనం ఇద్దరు కూడాను ఒక విధమైనటువంటి యొక్క స్నేహంతో ఒక విధమైనటువంటి సమన్వయం అవుదాం.
1: నౌ లెట్ అస్ జస్ట్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ అస్.
0: నీవు అమ్మను చూచావు, నేను అప్పను చూచాను.
1: యు హావ్ సీన్ మదర్, ఐ హావ్ సీన్ ఫాదర్.
0: కనుక నీవు నాకు అమ్మను చూపించు, నేను నీకు అప్పను చూపిస్తానన్నాడు.
1: యు షో మీ మదర్, ఐ విల్ షో యూ ఫాదర్.
0: అప్పుడు ఇరువురు కూడాను అమ్మ అప్పలను చూచినటువంటి వారం అవుతాం.
1: Then both of us will have the vision of mother as well as father.
0: ఈ విధంగా ఇరువురు కూడాను ఒక కార్యంలో ఒక నిర్ణయానికి వచ్చారు.
1: That was the contract entered into by them. And
0: మరి ఒక సందర్భం లోపల హనుమంతుడితో మాట్లాడుతూ విభీషణుడు అంటున్నాడు.
1: In another context, while talking to Hanuman, Vibhishan addressed him thus.
0: Hanumanta, నేను ఎక్కడున్నాడని మీకు తెలియదా? కేవలము సూటి అయినటువంటి యొక్క పొదల వంటి అంబుల పొదల వంటి యొక్క దంతముల మధ్య నాలుక ఉండినట్టుగా ఈ క్రూర రాక్షసుల మధ్య నేను నిలిచి ఉంటున్నాను. రామచింతన చేయడానికి కూడా నాకు సదవకాశం లభించటం లేదు అన్నాడు.
1: విభీషణ టోల్డ్ హనుమాన్, హనుమాన్, ఐఎమ్ లైక్ ద టంగ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ది షార్ప్ టీత్. ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ దిస్ రాక్షసస్ ఐ డు నాట్ హ్యావ్ ద టైమ్ ఈవెన్ టు థింక్ ఆఫ్ రామా, హీ సెడ్.
0: హనుమంతుని యొక్క తెలివితేటలు ఎంత గొప్పవో, ఆ రామానుగ్రహం వల్ల కలిగినటువంటి యొక్క ఈ శక్తి సామర్థ్యం ఎంత గొప్పవో విద్యార్థులు చక్కగా గుర్తించవచ్చు.
1: స్టూడెంట్స్ కెన్ కేర్ఫుల్లీ అండర్స్టాండ్ ద టైప్ ఆఫ్ విజ్డమ్ అండ్ షార్ప్ నాలెడ్జ్ హీ హ్యాడ్ బై ది గ్రేస్ ఆఫ్ రామ.
0: ఈ మాట విన్నంతనే హనుమంతుడు చెప్తున్నాడు, విభీషణ, పండ్లు ముందు రాలుతాయా నాలుక ముందు రాలుతుందా?
1: The moment he, Hanuman, heard these words from Vibhishana, he questioned back. Well, Vibhishana, would teeth fall off first or
0: ముందు పండు రాలుతాయి నాలుక రాలదు?
1: Teeth will fall first.
0: కనుక నీవు దంతమునకు మధ్య ఉండినట్టుగా నీవు రామచింతన చేస్తూ ఉంటున్నావు ఈ రాక్షసులకు మధ్య. రాక్షసులు ముందు కూలిపోతారు.
1: You are considering yourself like a tongue in the midst of these demons.
0: నీవు పోషింపబడతావు.
1: The demons will die.
0: దీనికి
1: and you will be protected. There is nothing to be bothered about by you. You are safe.
0: కనుక హనుమంతుని యొక్క గుణము ఎంత సూక్ష్మంగా ఉంటుందో యోచించండి.
1: What subtle power of understanding Hanuman had, you can see.
0: కనుకనే ఆ విభీషణుడు శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు అని వర్ణిస్తూ వచ్చాడు.
1: That Vibhishana began describing Hanuman as the one who is full of peace, full of power, full of understanding.
0: ఈ శాంతి గుణము బలము అన్ని మనకు ఒక్క ప్రేమ ద్వారానే లభ్యమవుతాయి.
1: ఆల్ దిస్ పీస్, వర్చ్యూ, పవర్, కెపాసిటీస్ వీ కెన్ గెట్ త్రూ వన్ థింగ్ అండ్ దట్ ఈస్ లవ్.
0: భగవత్ ప్రేమ సంపూర్ణమైన హృదయంతో ఉండిన సర్వము మనకు లభ్యమైపోతుంది.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ ఫుల్ లవ్ ఫర్ గాడ్, యూ గెట్ ఎవ్రీథింగ్ యాడెడ్ అన్ టు యూ.
0: కనుక భగవత్ ప్రేమను మనము అనుభవించినట్టమే త్రిగుణముల యొక్క స్వాధీనం మనకు జరుగుతుంది.
1: యాజ్ వీఆర్ నాట్ ఎంజాయింగ్ ద లవ్ ఆఫ్ గాడ్, యు బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్.
0: త్రిగుణాన్ని సాధించినటువంటి వ్యక్తి త్రిలోకాన్ని కూడా సాధించగలడు.
1: ఎ పర్సన్ హూ కాంకర్స్ దీస్ త్రీ క్వాలిటీస్ కెన్ కాంకర్ ద త్రీ వరల్డ్.
0: వాటిని సాధించక ఇంక ఎన్ని సాధించకాని ఏమి ప్రయోజనం?
1: వితౌట్ కాంకరింగ్ దెమ్, వాట్ ఎవర్ ఎల్స్ ఇస్ కాంకర్డ్ బై యూ.
0: చిన్న విద్యార్థి ప్రహ్లాదుడు పెద్ద హిరణ్యకశిపుడైన తండ్రికి బుద్ధి చెప్తున్నాడు.
1: ప్రహ్లాద్ హు వాస్ సచ్ ఎ స్మాల్ స్టూడెంట్ వాస్ ఏబుల్ టు గివ్ ప్రాపర్ లెసన్స్ టు హిస్ ఫాదర్ హు వాస్ సచ్
0: లోకములన్నీయున్ గడి

0: చేయలేవు. ఓ తండ్రి, ఇన్ని లోకాలు నీవు సాధించావు, ఎందరు రాజ్యాలను నీవు పొందినావు, ఎందరు రాజును నీవు పరాభవం గావించావు, కానీ నీ యొక్క ఇంద్రియాల్ని మాత్రం నీవు జయించుకోలేకపోతున్నావు. ఎన్ని జయించి ప్రయోజనమేమి?
1: ఓ ఫాదర్, యూ హ్యావ్ కాంకర్డ్ ఎ నంబర్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ ఎ నంబర్ ఆఫ్ వర్ల్డ్స్ అండ్ డిఫీటెడ్ ఎ నంబర్ ఆఫ్ కింగ్స్, బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ యువర్ ఓన్ సెన్సెస్ అండ్
0: కనుక బయట రాజ్యాన్ని జయించినటువంటి వాడు రాజు కావచ్చు.
1: The one who has conquered the external kingdoms may be a king.
0: ఇంద్రియాన్ని జయించినటువంటి వాడు రాజనికి రాజ మహారాజ రాజ.
1: But the one who has conquered the senses is the emperor.
0: అతను చక్రవర్తి కాగలడు.
1: He will become an emperor.
0: అనగా మన రిజిస్టర్ చక్రవర్తి కాదు, హృదయ సామ్రాజ్యములకు చక్రవర్తి అవుతాడు.
1: He will become an emperor of the heart.
0: కనుక విద్యార్థులు ఇంద్రియములను అరికట్టి పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి మీ కర్తవ్యాన్ని నిర్వర్తించుటకు కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్, టేక్ ఎ వౌ టు కంట్రోల్ యువర్ సెన్సెస్ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ ప్రాపర్లీ.
0: ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి విద్యార్థులు.
1: స్టూడెంట్స్, ఆఫర్ యువర్ లైఫ్స్ యాజ్ అన్ ఐడియల్ అండ్ మోడల్.
0: హృదయాన్ని విశాలముగా ఉంచుకోండి.
1: బ్రాడన్ యువర్ హార్ట్.
0: ఈనాడు ప్రపంచంలో ఎక్కడ చూసినప్పటికీ వాతావరణము మాలిన్యంగా ఉంది.
1: టు విచ్ ఎవర్ సైడ్ యు టర్న్ దిస్ వరల్డ్,
0: ఆహారం మాలిన్యంగా ఉంటుంది.
1: ఎన్వైరన్మెంట్ ఈస్ పొల్యూటెడ్, ఫుడ్ ఈస్ పొల్యూటెడ్.
0: తినేటువంటి పదార్థం మాలిన్యంగా ఉంటుంది.
1: ది ఫుడ్ దట్ యు పార్టేక్ ఈస్ పొల్యూటెడ్.
0: సర్వము మాలిన్యమయంగా ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ ఈస్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
0: దీనిని మనము ఏ విధంగా మనం పరిశుద్ధం చేయాలి?
1: హౌ కెన్ వీ క్లీన్స్ ఇట్?
0: ఒక్క ప్రేమభావాన్ని మీరు అభివృద్ధి పరచుకుని సమాజంలో ప్రవేశించండి.
1: డెవలప్ లవ్ ఇన్ యూ అండ్ ఎంటర్ ఇన్ టు సొసైటీ.
0: మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి సర్వ విధములు కూడా మీ విజయాన్ని సాధించడానికి తగిన శక్తిని అందిస్తాడు భగవంతుడు.
1: గాడ్ విల్ గివ్ యూ ది పవర్ టు అచీవ్ విక్టరీ అండ్ సక్సెస్ ఇన్ ఆల్.
0: విశ్వాసాన్ని మీరు మొట్టమొదట బలపరచుకోవాలి.
1: That faith must be developed.
0: త్యాగాన్ని స్వార్థాన్ని త్యాగం చేయండి.
1: Sacrifice your selfishness.
0: పరార్థాన్ని ప్రేమించండి.
1: Love the transcendental God.
0: దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి, ఈ మూడింటిని మీరు అభివృద్ధి పరచాలి.
1: Develop in you love for God, fear of sin and societal morality in you.

డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 9th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 11th ఆగస్ట్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ విచ్ హెస్ అ లాట్ ఆఫ్ వెరైటీ, భగవాన్ టీచెస్ అస్ కాన్సెప్ట్స్ యాజ్ కాంప్లెక్స్ అస్ ద్వైత, విశిష్టాద్వైత అండ్ అద్వైత, along with things as simple yet important as tips to control one's anger. Sri Bhagwan Vacha.

0: జయేత్ కామం. క్రోధం కామ వివర్జతి. సంకల్పరహితుడైనటువంటి వాడే కోరికను సాధించగలడు, కామమును జయించగలడు, మోహమును దాటగలడు. ఓన్లీ ద వన్ who is bereft of his thoughts can overcome desire, can control anger, not anger, can overcome desires.
1: ఇట్టి కామమును సాధించినటువంటి వ్యక్తియే క్రోధమును కూడాను సాధించగలడు.
0: That one who has conquered the desires can only conquer anger.
1: అసంకల్ప జయేత్ కామం. క్రోధం కామ వివర్జనాం. సంకల్పరహితుడే కామమును క్రోధమును జయించగలడని దీని యొక్క అర్థం.
0: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ వన్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ది థాట్ ప్రాసెసెస్ can alone conquer the desires and also anger.
1: ఇది కేవలం సాధకులకే కాక సామాన్య ప్రజలకు కూడాను ఇది సమన్వయం కావస్తుంది.
0: This is applicable not merely for sadhakas but even for ordinary people.
1: భక్తి యోగములో దీనిని ప్రధానంగా సాధకులకు మాత్రమే కేటాయింపబడింది.
0: This has been allocated in the yoga of devotion, bhakti yoga, especially for sadhakas.
1: Sankalpamu sajeevamainatundi.
0: Thoughts are full of life.
1: Idi raati mukka kante kathinamainatundi.
0: This is stronger than a stone.
1: Manushi maraninchina sankalpamu sajeevamulai untayi.
0: Even after the death of persons, the thoughts will be permanent and full of life.
1: Idi ati sukshmamainatundi.
0: This is extremely subtle.
1: Idi aharamu chetane albhavampabadutundi.
0: This arises on account of food.
1: Kanuka pavitramainatundi aharamu cheta పవిత్రమైనటువంటి సంకల్పములు అభివృద్ధి అవుతాయి.
0: దేర్ఫోర్ బై సేక్రెట్ ఫుడ్ యూ కెన్ గెట్ సేక్రెట్ థాట్స్.
1: ఇట్టి పరిపూర్ణ సంకల్పములు కలిగినటువంటి మానవుడు పరిపూర్ణ జ్ఞానముతో తను పలికేటువంటి పలుకులు గాని చేసేటువంటి పనులు కాని పవిత్రమైనటువంటివిగా రూపొందుతాయి.
0: ఓన్లీ వెన్ ఏ పర్సన్ is full of sacred thoughts, all his actions will be sacred and all his works will be sacred.
1: Sankalpamu padulu pettina katti vanti.
0: Thoughts may be compared to sharp knife or sword.
1: Idi durgunamulanu duralochanalanu durbhavamulanu kanipetti క్షణంలో వాటిని ఖండించడానికి ప్రయత్నిస్తుంది.
0: దిస్ క్యాన్ రికగ్నైజ్ అండ్ ఫైండ్ అవుట్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ యాక్షన్స్ అండ్ కట్ దెమ్ టు పీసెస్.
1: అది ఏ మాలిన్యమైనటువంటి ఆహారంను స్వీకరించినటువంటి మానవుని హృదయమునందు దుర్గుణములను దురాలోచనలను దుర్బుద్ధులను అభివృద్ధి గావిస్తుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫుడ్ విచ్ ఇస్ టేకన్, bad qualities, bad feelings, bad actions are encouraged.
1: Nijamuga ee sankalpamulu yokka prabhavam chetane kama krodhamulu adhikamai manavudi yendu vata pitta sheshadulanu abhivruddhi parachi jataragnini champi vestundi.
0: An account of the bad thoughts, one would lose the power of digestion.
1: ఇక్కడ మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని పోషించుటకు దేహము కూడాను పటుత్వమై పవిత్రమై పరిశుద్ధమై ఉండాలని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు.
0: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఫార్ ది ప్రాస్పరిటీ అండ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఆల్రెడీ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్, ఏ స్ట్రాంగ్ బాడీ అండ్ ఎ ప్యూర్ బాడీ ఆర్ వెరీ ఎసెన్షియల్.
1: సంకల్పముల యొక్క చేరికనే మనస్సు యొక్క ప్రభావం.
0: The very influence on the very forum of mind is the addition of the thoughts and thought processes.
1: Itti manasu nirantaramu bhutakashamaina drishyakalpitamaina
0: the phenomenal world and the things relating to this world as such.
1: Ee bhutakashamaina jagattunaku సంపద ధనము ఐశ్వర్యమును ఆధారము చేసుకుని జీవిస్తూ ఉంటాడు.
0: ఫర్ దిస్ వరల్డ్, ద ఫెనామినల్ వరల్డ్ ఇన్ విచ్ వి లివ్, ప్రాస్పరిటీ, వెల్త్ అండ్ ప్రాపర్టీస్ ఆర్ ది వెరీ బేసిస్ ఆఫ్ లైఫ్.
1: సంపద అనగా ఈనాటి మానవులు యందు బిడ్డలు, గోవులు, ఇంకే విధమైనటువంటి జీవులు ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధికి కారణ స్వరూపాలని భావిస్తుంటారు.
0: The world's wealth is usually mistaken as the cows, the properties and the children that one possesses.
1: Dhanam anaga bhoomulu, indlu, currency notes, bangaru, ityadi sthirasthulu yokka swabhavamunaku dinni samanvayam chesukuntaru.
0: Dhanam or wealth again means it refers to the fixed properties like lands and the actual cash, gold, etc.
1: ఐశ్వర్యం అనగా కీర్తి ప్రతిష్టలు, పదవి స్థానములు ఇలాంటి వాటిని ఐశ్వర్యములుగా భావిస్తుంటారు.
0: Another word, ఐశ్వర్యం, refers to the name, fame, position and stage in life, etc.
1: కానీ భగవద్గీత ఈ మూడింటిని అంగీకరించడం లేదు.
0: But Bhagavad-gita does not accept all these three things.
1: Nijamainatunte sampada satyalame ani bochinchindi.
0: It has declared that it is character, fixed properties like lands and the actual cash, gold, etc.
1: Aishwaryam anaga keerti pratishthalu padavi sthanam.

0: ధనముగా రూపొందింప చేసింది.
1: గుడ్ బిహేవియర్ ఈజ్ డిస్క్రైబ్డ్ అండ్ రికగ్నైజ్డ్ యాజ్ వెల్త్.
0: ఆత్మ జ్ఞానమే ఐశ్వర్యముగా నిరూపించింది.
1: నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ వెల్త్.
0: సత్శీలమే సంపద.
1: క్యారెక్టర్ ఈజ్ సంపద.
0: సదాచారమే ధనము.
1: గుడ్ బిహేవియర్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ వెల్త్.
0: ఆత్మజ్ఞానమే ఐశ్వర్యము. ఈ మూడు సాధకులకు అత్యవసరం.
1: నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలాంగ్ విత్ దీస్ అదర్ టూ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ సాధక.
0: అయితే లౌకిక సంబంధమైనటువంటి యొక్క సంపద, ధనము, ఐశ్వర్యము జీవితకాలం నుండే కోల్పోతూ ఉంటారు. జీవిత తదనంతరము వీటికి వాటికి అతనికి ఎట్టి సంబంధం ఉండదు.
1: ఓన్లీ వెల్త్, ప్రాపర్టీ, నేమ్ అండ్ ఫేమ్ ఆర్ ఎఫెమెరల్. దే విల్ బి లాస్ట్ ఈవెన్ డ్యూరింగ్ ది వెరీ లైఫ్ టైమ్ ఆఫ్ ఎ పర్సన్.
0: బ్రతికినప్పుడే దరిద్ర దేవత తాండవమాడి అనేక బాధలకు గురి అయి సంపదను కోల్పోతుంటారు, ఐశ్వర్యాన్ని వీడుతుంటారు.
1: ఈవెన్ డ్యూరింగ్ ది వెరీ లైఫ్ టైమ్ ఆఫ్ ఎ పర్సన్ అన్ అకౌంట్ ఆఫ్ పావర్టీ, sometimes on account of their bad luck they lose their property, they lose their wealth, they lose their name, fame.
0: Itti sampadalu, itti dhanamu, itti aishwaryamu jeevitam tadarantaram atanato ematramu sambandham undadu.
1: These properties, movable, immovable, name and fame will have no connection whatsoever after the death.
0: Kani satyilamu, sadacharamu, jnanamu జీవిత పర్యంతమే కాకుండా మోక్ష పర్యంతము కూడాను అతని వెంటనే ఉండి అతని సాయుధ్యములో చేర్చుతాయి.
1: క్యారెక్టర్, గుడ్ బిహేవియర్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, విజ్డమ్ ఆర్ నాట్ నియర్లీ గోయింగ్ టు హెల్ప్ ఎనీ పర్సన్ డ్యూరింగ్ హిస్ లైఫ్ టైమ్, ఈవెన్ ఆఫ్టర్ హిస్ డెత్. అంటిల్ హీ రీచెస్ ద లార్డ్ అండ్ మర్జెస్ ఇన్ హిమ్, ఆల్ దీస్ ఆర్ గోయింగ్ టు బి ఆఫ్ ఇమెన్స్ హెల్ప్.
0: మానవుని యొక్క కీర్తి రూప సౌందర్యములతో లేదు.
1: The fame of a man is not associated with the physical beauty and charm.
0: Dhana kanaka vastuvahanalato raadu.
1: It is not even associated with the property, the wealth and other things which he possesses.
0: Idi kevalam seelamato maatrame praaptistundi.
1: This one can get only through good character.
0: Kanuka manavudu satchiludai sadaacharudai ఆత్మజ్ఞానమునకు అన్వేషణ జరపడానికి ప్రయత్నించాలని ప్రబోధించింది గీత.
1: దేర్ఫోర్ గీత హ్యాస్ డిక్లర్ దట్ ఏ మ్యాన్ టుడ్ ఆస్పైర్ ఫార్ గుడ్ క్యారెక్టర్, గుడ్ బిహేవియర్ అండ్ విజ్డమ్.
0: భౌతిక బలమును, భౌతిక శక్తిని ఆధారం చేసుకున్నటువంటి విశ్వామిత్రుడు, బ్రహ్మజ్ఞాని అయినటువంటి వశిష్ఠుల పైన కక్షను సాధించడానికి పూనుకున్నాడు.
1: విశ్వామిత్ర, బేస్డ్ అపాన్ హిస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ ప్రోవెస్, వాంటెడ్ టు టేక్ రివెంజ్ ఆన్ బ్రహ్మజ్ఞాని వశిష్ఠ.
0: ఈ వశిష్ఠుడు ఇతనితో పోరాడుటకు ఒక్క బ్రహ్మతత్వము తప్ప అన్యము నాకే బలము లేదని బ్రహ్మతత్వమును ఆధారంగా చేసుకుని బ్రహ్మజ్ఞానమునే కవచంగా ధరించాడు.
1: Vasishtha based his entire prowess only on the principle of Brahman, and she wore the cloth of Brahma principle itself to fight against Vishwamitra.
0: Vishwamitra vesinatvanti baanamulu kevalam oka parvatamunaku kutchukunnatvanti ambula vale nirveeryamaina nishakti ayipoyina.
1: The arrows which Vishwamitra left on Vasishtha became absolutely powerless, like arrows hitting the mountain as such.
0: Sarvastramulu kudanu chinna bhinnamai mukkala mukkalaga koolipoyayi.
1: All the weapons which were employed were reduced to pieces by touching Vasishtha.
0: Deenini chusi Vishwamitrudu, chhatrabalam durbalam

0: విశ్వామిత్ర సా దిస్ పర్టికులర్ థింగ్ అండ్ సే దట్ షేమ్ అండ్ ది పవర్ అండ్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ద ఫిజికల్ పవర్.
1: భౌతిక బలము దుర్బలం.
0: ది ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇస్ యాక్చువల్లీ ఏ వీక్నెస్ ఓన్లీ.
1: బ్రహ్మ బలమే నిజ బలం.
0: పవర్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ బ్రహ్మన్ ఇస్ ట్రూ స్ట్రెంగ్త్.
1: ధర్మ బలమే ధనబలం అని భావించుకుంటూ వచ్చాడు.
0: ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది రైచియస్నెస్ ఇట్సెల్ఫ్ ఇస్ ట్రూ స్ట్రెంగ్త్.
1: ఈ సత్యాన్ని గుర్తించి విశ్వామిత్రుడు తపస్సును ఆచరించి వశిష్ఠుల వారి స్థానమును అందుకునవలనని ఎన్నో శ్రమల కోర్చి కడకు బ్రహ్మజ్ఞానిగా రూపొందాడు.
0: విశ్వామిత్ర ఆఫ్టర్ రియలైజింగ్ దిస్ పర్టికులర్ థింగ్ అండర్టుక్ గ్రేట్ పెనన్స్. హీ వాంటెడ్ టు రీచ్ ది స్టేజ్ ఆఫ్ వశిష్ట అండ్ ఆఫ్టర్ పెనన్స్ హీ అక్వైర్డ్ ది నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్.
1: ధనబలము జనబలము భుజబలమును ఆధారం చేసుకున్నటువంటి దుర్యోధనుడు ధర్మమూర్తులైనటువంటి పాండవులపైన కచ్చన పోని కడకు తండ్రికి పిండములైనా విడిచుటకు దిక్కు లేకుండా శిథిలమైపోయారు.
0: దుర్యోధన అండ్ బ్రదర్స్ హూ బేస్డ్ దేర్ స్ట్రెంగ్త్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మనీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ఫిజికల్ పవర్, స్ట్రెంగ్త్ ఆఫ్ హిజ్ ఓన్ పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ హిమ్, లెఫ్ట్ హిజ్ ఫాదర్ విత్ నో సన్ ఈవెన్ టు పర్ఫార్మ్ ది లాస్ట్ సెరిమనీస్ అవుట్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్.
1: రాయబారమునకు పూర్వము దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుణ్ణి సందర్శించిన సమయం నందు కేవలం భౌతిక బలమైనటువంటి సైన్యమును భౌతిక బలమైనటువంటి యొక్క ఆయుధములను మాత్రమే దుర్యోధనుడు ఆశించాడు.
0: బిఫోర్ గోయింగ్ టు కృష్ణ ఆస్కింగ్ ఫార్ హెల్ప్ టు వేజ్ అ వార్, హీ ఎంటైర్లీ బిలీవ్డ్ ఇన్ ద ఫిజికల్ పవర్ అండ్ ది పవర్ ఆఫ్ మనీ, ద పవర్ ఆఫ్ పీపుల్.
1: అర్జునుడు నాకు కృష్ణ బలమే సర్వబలమని ఒక్క కృష్ణుని మాత్రమే ఆశించాడు.
0: అర్జున ఆన్ ది అదర్ హ్యాండ్ బిలీవ్డ్ ఇన్ ది స్ట్రెంగ్త్ అరైజింగ్ అవుట్ ఆఫ్ సరెండరింగ్ టు కృష్ణ అండ్ హీ సాట్ ఓన్లీ ద హెల్ప్ ఆఫ్ కృష్ణ.
1: కృష్ణుని పాదముల పైన పడి అర్జునుడు ప్రార్థించిన సమయంలో కృష్ణుడు వెన్ను నిమిరి లెమ్ము ధనుంజయ.
0: వెన్ అర్జున ఫెల్ అండ్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ as surrendering and praying to Krishna, Krishna was pleased with him and Krishna lifted him up and just said, get up, O Dhananjaya.
1: Vidhi baliyamu.
0: Fate is very powerful.
1: Nyayamu gelchu.
0: Justice always wins.
1: Nasinchu swarthamu.
0: Selfishness shall perish.
1: Sada yuga dharma midi ekadoi.
0: This is always the dharma of yuga.
1: Kanugunnika.
0: Therefore, realize this.
1: Noor Guru Pitala Tandrikaina,
0: the father who has got 100 children,
1: Anchambuna,
0: at the last,
1: Pindamidu Dikku Kalagarakata Prarabdhama Deemitu.
0: He would not have even one to perform the last rites. What a fate it is.
1: Anadi, Krishnudu Arjunaku Telipadu.
0: That very day, Krishna told Arjuna,
1: Karanam Emiti, Kevalamu, Bhautika Balamunu, ఈ యొక్క భౌతిక శక్తిని ఆశ్రయించుకున్నటువంటి మానవునకు దైవానందం అనేటువంటిది కానీ దైవానుగ్రహం అనేటువంటిది కానీ దైవజ్ఞానం అనేటువంటిది కానీ లభించుట దుర్లభమని బోధించాడు.
0: ది రీజన్ ఈజ్ వాట్ ఇస్ ది రీజన్ యూ ఆస్క్ ఇట్స్ క్లియర్ ఫ్రమ్ దట్ దోస్ పీపుల్ వుడ్ నాట్ టేక్ షెల్టర్ అండ్ రిఫ్యూజ్ ఇన్ ద లార్డ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు విన్ ద గ్రేస్ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ డూ ఎనీథింగ్ సక్సెస్ఫుల్.
1: కనుకని దైవానుగ్రహమును పొందకూరునటువంటి సాధకుడు మొట్టమొదట ఈ లౌకిక సంబంధమైనటువంటి యొక్క భౌతిక భావముల యొక్క వాంఛలను అరికట్టుకున్నటకు ప్రయత్నించవలెను.
0: దేర్ఫోర్ ద సాధక హూ వాంట్స్ టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ లార్డ్ హస్ టు కంట్రోల్ ఆల్ ద వరల్డ్లీ డిజైర్స్ అసోసియేటెడ్ విత్ ద వరల్డ్ యాజ్ సచ్.
1: భూతాకాశము యొక్క ఫలితములు స్వప్న దృశ్యములు.
0: The results which arise out of the contact with Bhutakasha are merely sights which are through only of dream or in dream.
1: Kalalo chuchina medalu midyalu kannulu vichina levu kada.
0: The mansions and the big bungalows which you see in dream are not real once you open your eyes and you become awake.
1: స్వప్నమునందు అనుభవించినటువంటి ప్రతి అనుభూతులు కూడాను జాగ్రత్తలో అదృశ్యమైపోతున్నాయి.
0: All the experiences which you have just undergone during your dream stage become absolutely, they disappear during your waking.
1: జాగ్రత్తలో అనుభవించినటువంటి అనుభూతులన్నీ కూడాను స్వప్నములో శూన్యమైపోతున్నాయి.
0: Experiences of the waking stage do not appear, they become a nullity during your dream stage.
1: కనుక భూతాకాశం యొక్క సూక్ష్మ స్వరూపమే చిత్తాకాశమని, చిత్తాకాశం యొక్క అతి సూక్ష్మ స్వరూపమే చిదాకాశమని, కనుక చిదాకాశమే శాశ్వతమైనటువంటి యొక్క కారణ స్వరూపమని కూడాను నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
0: భగవద్గీత హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ దట్ చిత్తాకాశ ఈజ్ ఓన్లీ ఎ ఫార్మ్ ఆఫ్, ఎ సటిల్ ఫార్మ్ ఆఫ్ భూతాకాశ, అండ్ చిదాకాశ ఈజ్ వెరీ సటిల్ ఫార్మ్ ఆఫ్ చిత్తాకాశ, అండ్ ఇట్ ఈస్ ది వెరీ కాజ్ అండ్ వెరీ పర్మనెంట్.
1: ఈ చిదాకాశం అనేటువంటిది అనోరణీయాన్ మహతోమయ్య, సర్వత్రా కూడా అణుస్వరూపమై ఘనస్వరూపమై వ్యాపించి ఉంటుండాలి.
0: దిస్ చిదాకాశ ఈజ్ ఆల్ పర్మేసివ్, ఇట్ ఈస్ ది స్మాలెస్ట్ ఇన్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద బిగ్, దస్ ఇట్ ఈస్ ఆల్ పర్మేసివ్.
1: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు, నేటి వస్తువునందున నేటి అగుచు, సర్వం వ్యాప్తి ఉన్నట్టి సర్వభూతి సాక్షిభూతి, బ్రహ్మయే ఆత్మ, ఆత్మయే బ్రహ్మ.
0: Brahma or Atma is subtlest of the subtle and the smallest of the small. It pervades all the small things. In the same way, among the mighty ones, it pervades all the mighty ones being the mightiest. And this is truth, and this is Brahman, and this is Atma.
1: Aite, itti Atma tattvamunu, itti Brahmasthayini, pondagore itunte sadhakunu, ninnati dinamu cheppinattuga, dasoham, dasoham, dasoham. ఈ దాసోహం స్థాయిలో మన యొక్క ప్రయాణం ప్రారంభించాలి.
0: దోస్ పీపుల్ హూ ఆర్ డిజైరస్ ఆఫ్ రీచింగ్ దిస్ గోల్ ఆఫ్ బ్రహ్మతత్వ హ్యావ్ టు కమెన్స్ దర్ జర్నీ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ దాసోహం యాజ్ ఎక్స్ప్లెయిన్ యెస్టర్డే.
1: ఇది ద్వైత స్థానం.
0: దిస్ ఈజ్ ది స్టేజ్ ఆఫ్ డ్యువలిజం,
1: ప్రాథమిక స్థానం.
0: దిస్ ది వెరీ ప్రైమరీ స్టేజ్.
1: ఇందులో ప్రారంభించి క్రమక్రమేణ ఈ దా అనేటువంటి పదమును స్వస్తి చెప్పి సోహం సోహం సోహం అనేటువంటి విశిష్ట అద్వైతములో ప్రవేశించాలి.
0: వన్ హ్యాస్ టు స్టార్ట్ హిస్ జర్నీ ఫ్రమ్ దాసోహం అండ్ గ్రాడ్యువలీ హీ హ్యాస్ టు ఓవర్కమ్ దట్ పర్టికులర్ వర్డ్ దా ఇన్ దట్ వర్డ్ దాసోహం అండ్ హ్యాస్ టు ఎంటర్ ఇన్ టు ద స్టేజ్ ఆఫ్ విశిష్ట అద్వైత విచ్ ఈస్ ది సేమ్ యాజ్ సోహం.
1: ఈ సోహములో మనము పరిపూర్ణమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులతో సాధన కలిపినప్పుడు పుండు మాని పొక్కు రాలిపోయినట్టుగా క్రమక్రమేణ సో కూడాను దూరమైపోతుంది.
0: ఇఫ్ వన్ కంటిన్యూస్ టు డూ సాధన ఇన్ దిస్ పర్టికులర్ స్టేజ్ ఆఫ్ సోహం అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ దట్ పర్టికులర్ సిలబల్ సో ఆల్సో గోస్ అండ్ హమ్ అలోన్ రిమైన్స్ జస్ట్ యాజ్ వెన్ ది వూండ్ ఈజ్ క్యూర్డ్ the cover automatically drops down.
1: ee so kudanu duram aipotam cheta nilchetundidi hum.
0: Once one overcomes even that syllable, so the only thing that remains is hum.
1: Ide advaitam.
0: This is advaita non dualism I principle.
1: Nenu nene,
0: I am I.
1: నేను బ్రహ్మను అనేటువంటి విశిష్ట అద్వైతములో ద్వైతం ఉంటుందాది.
0: ఇన్ దిస్ స్టేజ్ వేర్ వన్ డిక్లర్స్ యాజ్ ఐఎమ్ బ్రహ్మ ఇట్ ఈస్ విశిష్టాద్వైత ఇన్ ఎ వే దేర్ ఆర్ టూ ఎంటిటీస్
1: ఐ పూర్ణాద్వైతము కానేరదు.
0: దిస్ ఈస్ నాట్ కంప్లీట్ అద్వైతం.
1: నేను బ్రహ్మ అనుకున్నప్పుడు నేను బ్రహ్మ రెండు ఉంటుండాలి.
0: వెన్ యూ సే ఐఎమ్ బ్రహ్మ దేర్ ఆర్ టూ ఎంటిటీస్ ఐ అండ్ బ్రహ్మ.
1: ఇది విశిష్ట అద్వైతం అయినప్పటికీ అద్వైతమని సమన్వయం చేయడానికి వీలు కాదు.
0: దిస్ ఈజ్ విశిష్టాద్వైత క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం.
1: నేను నీ దాసుడను అనుకున్నటువంటి స్థాయిలో ప్రభువు వేరు దాసుడు వేరుగా ఉంటాడు.
0: దెన్ యూ సే దట్ ఐ ఆమ్ యువర్ సర్వెంట్, ది లార్డ్ ఈజ్ డిఫరెంట్ అండ్ ది సర్వెంట్ ఈజ్ డిఫరెంట్.
1: కనుక ఇది స్థానములు కూడాను వ్యత్యాసంగా ఉంటుంటారు.
0: ది స్టేజెస్ ఆల్సో ఆర్ డిఫరెంట్.
1: నేను బ్రహ్మము అని అనుకునే సమయం లోపల బింబం యొక్క ప్రతిబింబంగా రూపొందుతుంది.
0: వెన్ హీ జస్ట్ సేస్ ఐ యామ్ బ్రహ్మన్, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ది ఫైండింగ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్.
1: ప్రతిబింబము వేరుగా కనిపించినప్పటికీ రెండింటికి లింకు పాదముల చెంత చేరి ఉంటాయి.
0: ది రిఫ్లెక్షన్ మే బి సీన్ సెపరేట్లీ, బట్ షీ ఈజ్ ఫేస్ టు ఫేస్ ద లార్డ్, షీ ఈజ్ క్లోజ్ టు ద ఫీట్ ఆఫ్ ద లార్డ్.
1: వ్యక్తులు వేరువేరుగా ఉండినప్పుడు ప్రతిబింబములు కూడా వేరువేరుగా ఉంటాయి.
0: వెన్ ది పీపుల్ పర్సన్స్ ఆర్ డిఫరెంట్ దేర్ రిఫ్లెక్షన్ దేర్ ఇమేజ్ ఆల్సో బి డిఫరెంట్.
1: వ్యక్తి ఒకడైనప్పుడు బింబము ప్రతిబింబము వేరుగా ఉండినా గాని ఈ యొక్క బింబమును సమన్వయమైనటువంటి ప్రతిబింబంగానే రూపొందుతుంది. ఇదే విశిష్ట అద్వైతం.
0: ఇన్ విశిష్టాద్వైత వెన్ దర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ హీ సీస్ హిజ్ ఓన్ ఇమేజ్ ది ఓన్లీ ది థింగ్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ బిట్వీన్ ద మిర్రర్ దట్ సెపరేట్ అదర్వైజ్ హీ ఇస్ అలోన్.
1: బింబమే సర్వవ్యాపకమైనప్పుడు ప్రతిబింబమునకు స్థానమే లేదు.
0: వెన్ ది ఆబ్జెక్ట్ ఈస్ ఆల్ పర్వేసివ్ దర్ ఇస్ నో నీడ్ ఫార్ ఇట్స్ ఇమేజ్ అట్ ఆల్.
1: సర్వత్రా నిండినటువంటి యొక్క పరమాత్మతత్వమునకు ఇంక వేరు ప్రదేశం ఎక్కడ ఉంటుంటారు?
0: వెన్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్ దర్ ఇస్ నో ప్లేస్ వేర్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్.
1: విశ్వమంతా ప్రాణ విభిని మందిరమైన వీధివాకిలి ఎక్కడ?
0: వెన్ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద మ్యాన్షన్ ఆఫ్ ద ఆల్ పర్వేసివ్ లార్డ్, వేర్ ఇస్ ద డోర్ ఫర్ దిస్ మ్యాన్షన్?
1: వీధి అనేటువంటి ఒక ప్రదేశం ఉంటే కదా దానికి వీధి వాకిలి అని ఒకటి పెట్టాలి.
0: ఇఫ్ దెర్ ఇస్ ఎ స్ట్రీట్ దెన్ దెర్ ఇస్ ద డోర్ విచ్ ఈస్ ఓపెన్ టు ద స్ట్రీట్ యాజ్ సచ్.
1: వీధికి స్థానమే లేదు.
0: దెర్ ఇస్ నో స్ట్రీట్ అట్ ఆల్.
1: సర్వత్రా నిండి నిమిడీకృతమైనటువంటి ఒక భగవత్తత్వమునకు ఇంకా ప్రతిబింబములకు ఎక్కడ స్థానం ఉంటుండాలి?
0: దెన్ ది ఆల్ పర్వేసివ్ గాడ్ ఇస్ సీన్ ఎవ్రీవేర్, వేర్ ఇస్ ది ప్లేస్ వేర్ యూ ఫైండ్ ది ఆబ్జెక్ట్ యాజ్ సచ్?
1: కనుకనే ఈ సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క బ్రహ్మతత్వమును పూర్ణాద్వైతమని కూడా పిలుచబడుతూ వచ్చింది.
0: దేర్ఫోర్ దిస్ ఆల్ పర్వేసివ్ కంప్లీట్ అద్వైత, దిస్ ఇస్ కాల్డ్ కంప్లీట్ అద్వైతం.
1: కనుకనే పురుష సూక్తములో పాపోహం పాపకర్మాహం పాపాత్మ అని పలుకుతూ వస్తుంటారు పూజలో. పాపోహం నేను పాపిని, నా ఆత్మ పాపము అని అనుకోవటంలో ఎంత బలహీనత ఉంటుంటుంది. నేను పాపకర్మలు చేస్తున్నాను.
0: ఇన్ ద రిచువల్ వర్షిప్ పీపుల్ విల్ బి టెల్లింగ్ దట్ వైల్ ఇన్ ది క్రాస్ ఆఫ్ వర్షిప్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్, మై ఆత్మ ఇస్ సిన్నింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ యాక్ట్స్ విచ్ ఆర్ సిన్. వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ సిన్నింగ్ అట్ ఆల్?
1: కనుక ఈ పదములు ఈ భావములు సాధకునకు సరి అయిన ఉత్సాహ ప్రోత్సాహములు అందించటకు సరి అయినవి కాదని తెలుసుకుని భగవంతుడు అచ్యుతోహం అనంతోహం గోవిందోహం అని సదా శివోహం అని బోధిస్తూ వచ్చాడు.
0: రియలైజింగ్ దట్ దీస్ వర్డ్స్ అండ్ దీస్ ఫీలింగ్స్ లైక్ ఐ హావ్ ఎ సిన్నర్ అండ్ ఐ హావ్ కమిటింగ్ సిన్ ఎట్సెట్రా ఆర్ నాట్ ఎన్కరేజింగ్ టు ద గివింగ్ ఎనీ ఎన్కరేజ్మెంట్ టు సాధక. ఇట్ ఈస్ సెట్ దట్ వన్ హ్యాస్ టు థింక్ దట్ ఐ హావ్ అచ్యుత, ఐ యామ్ గోవింద, ఐ యామ్ అనంత, ఐ యామ్ శివ హింస.
1: కనుక మనము ఉన్నత లక్ష్యమును మన యొక్క భావమునందు ఉంచుకొని సరి అయినటువంటి స్థితిలో దైవత్వమునకు సమీపించేటువంటి యొక్క మార్గమును అవలంబించటము ఇది సరి అయినటువంటి పద్ధతి.
0: దేర్ఫోర్ కీపింగ్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ థాట్స్ విత్ అస్, ఇట్ ఈస్ అప్రోప్రియేట్ దట్ యు షుడ్ ట్రై టు రీచ్ ది గాడ్.
1: అద్వీష్ట సర్వభూతానాం, ఇక్కడ సుఖ దుఃఖములు కూడాను సమత్వంగా భావించినటంలో అద్వేష్ట అనేటువంటి పదమునకు అవకాశములే ఉండవు.
0: ఇఫ్ ఎ పర్సన్ క్యాన్ ఫీల్ హ్యాపీనెస్ అండ్ మిజరీ విత్ అన్ ఈక్వల్ మైండెడ్నెస్, ది క్వశ్చన్ ఆఫ్ అద్వేష్ట డజంట్ అరైజ్ అట్ ఆల్.
1: నీ ఎందు నా ఎందు ఉండినటువంటి పరతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వారు ఇంక ఇతరులను ద్వేషించడానికి అవకాశం లేదు.
0: ఇఫ్ ఎ పర్సన్ రికగ్నైజ్ that the transcendental principle which is embodied in him as well as in the others is the same, there is no question of, there is no room for
1: alanti sthitilo itarulu dveshinchavaddu ani cheppadaniki kuda avasaram ledu. చెప్పడం కూడా అవసరం లేదు.
0: ఇన్ సచ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్ వేర్ ఇస్ రూమ్ ఫర్ టెలింగ్ దట్ యు డోంట్ హేట్.
1: అయితే ఎవరికి అద్వేష్ట సర్వభూతానాం, ఏ భూతమును కూడా నువ్వు ద్వేషించవద్దు అని చెప్పటంలో ఒక అంతరార్థం ఉంటుంది. నీవు భగవంతునకు వేరుగా ఉన్నావు, నీ యందు ఇతరులు యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి సత్యము తెలియనటువంటి వారికి అద్వేష్ట సర్వభూతానాం అన్నారు.
0: ఇన్ దట్ కేస్ దిస్ సెంటెన్స్ అద్వేష్ట సర్వభూతానాం ఫర్ హూమ్ ఇస్ ఇట్ మెంట్ అండ్ ఇట్ ఇస్ మెంట్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ నాట్ రియలైజ్ దట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఇన్ ఎవ్రీ వన్ ఎల్స్ ఈజ్ నాట్ ద సేమ్. ఓన్లీ ఫర్ సచ్ పీపుల్ దిస్ హెస్ బీన్ డిక్లార్డ్.
1: అయితే కొన్ని కొన్ని సందర్భముల్లో దాసోహం దాసోహం అనేటువంటిది భక్తులకు ప్రీతిని అందిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది.
0: ఇన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ దేర్ ఇస్ ఎక్స్ట్రాడినరీ జాయ్ విచ్ పీపుల్ గెట్ బై ది యాటిట్యూడ్ ఆఫ్ ఐఎమ్ దై సర్వెంట్ ఈ గెట్స్ ఎక్స్ట్రాడినరీ బ్లిస్.
1: కారణం ఏమనగా నేనే బ్రహ్మను అనేటువంటి భావము స్థితికి వచ్చినప్పుడు తాను ఈ బ్రహ్మతత్వాన్ని అనుభూతిలో ఆనందంగా అనుభవించడానికి అవకాశం ఉండదని భావం.
0: ది ఫీలింగ్ ఇస్ దట్ వన్స్ హీ రీచెస్ ది స్టేట్ ఆఫ్ ఐఎమ్ బ్రహ్మన్ ఇట్సెల్ఫ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ అండ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఆఫ్ ద లార్డ్ హిమ్సెల్ఫ్.
1: ఎట్లనగా చక్కెరకు చక్కెర యొక్క తీపి అర్థం కాదు, తెలియదు.
0: టు అండర్స్టాండ్ దిస్ యు కెన్ టేక్ షుగర్. షుగర్ డస్ నాట్ నో ద స్వీట్నెస్ ఆఫ్ షుగర్.
1: దాసుడు దాసోహం అనేటువంటి వాడు చక్కెర యొక్క మాధుర్యాన్ని అనుభవించేటువంటి స్థాయిలో ఉండేటువంటి వాడు.
0: ఎ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ దాసోహం కెన్ బి కంపేర్డ్ టు వన్ హూ ఈస్ ఏబుల్ టు ఎంజాయ్ ద స్వీట్నెస్ ఆఫ్ షుగర్.
1: కనుక నేను నిరంతరం కూడాను చక్కెరను భుజించేటువంటి వాడిగానే ఉండాలి, కానీ నేను చక్కెర రూపం నాకు అక్కరలేదు అనేటువంటి యొక్క స్థాయి సోహం.
0: దిస్ దాసోహం రెఫర్స్ టు ద స్టేజ్ వేర్ I would like to be continuously to be a person who like to enjoy the sweetness of sugar rather than become sugar itself.
1: Hanumantudu tana jeevita paryantam kudanu dasoham kosalendrasya nenu eppudu kudanu ramuni yokka dasudani ani bhavistu aacharistu aanandani anubhavistu vachadu.
0: Hanuman for example throughout his life was enjoying this particular feeling and having the experience of bliss
1: సోహములో అత్యధి కాదు, దైవంతోనే ఏకం కావటం వల్ల దైవం యొక్క ఎడబాటు అనేటువంటి బాధ అతనికి ఏమాత్రం కూడా తెలియదు.
0: ఇన్ ది స్టేజ్ ఆఫ్ సోహం the question of separation doesn't arise at all because he is one with the Lord. He will not be put to any suffering.
1: Dasohamulo prabhukunu bhaktulaku edabatu untundadi.
0: In the stage of dasoham there is a room for separation between the Lord and the servant.
1: Sohamulo prabhuku dasunaku etti edabatu kudanu undadi.
0: In the stage of soham there cannot be any question of సెపరేషన్ బిట్వీన్ ద లార్డ్ అండ్ సర్వెంట్.
1: ఎడబాటు లేనటువంటి స్థితిలో ఆనందము కూడా ఏంటి అభ్యంతరము ఉండదు.
0: దేర్ విల్ నాట్ బి ఎనీ డిస్కంటిన్యూటీ ఇన్ ది స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ సోహం బికాస్ దర్ ఇస్ నో సెపరేషన్ అట్ ఆల్.
1: కనుక ముఖ్యంగా ఈ యొక్క దివ్యతత్వాన్ని పొందగోరినటువంటి సాధకుడు వాంఛలను క్రోధమును మొట్టమొదట అరికట్టుకోవాలి.
0: పర్టికులర్లీ people who want to really reach the ultimate they should have some control over their desires.
1: Sankalpamulu prarambhinchina tachaname idi etti sankalpamulu ani okka thuri danni vicharinchali sadhakudu.
0: The moment a thought occurs to a sadhaka he has to inquire into what type of thought is it.
1: Idi మంచి థాట అనగా మంచి సంకల్పమా లేక చెడు సంకల్పమా అని తక్షణమే గుర్తించి చెడు సంకల్పమే అయినా తక్షణమే దానిని దూరం చేసుకోవాలి.
0: హి హాస్ టు ఎన్క్వైర్ ఇంటూ అండ్ ఫైండ్ అవుట్ వెదర్ ఇస్ ఎ డిజైరబుల్ థాట్ ఆర్ ఎన్ అన్డిజైరబుల్ వన్. ఇప్పుడు ఇది అన్డిజైరబుల్ వన్ హి హాస్ టు ఎలిమినేట్.
1: ప్రారంభంలోనే ఈ దుర్భావములను దుస్సంకల్పములను మన హృదయంలో చేరకుండా చూసుకున్నటకు సాధకుడు అతి జాగ్రత్తగా ఉంటుండాలి.
0: స sadhakas should be extremely careful right from the very beginning to see that such bad thoughts do not
1: sankalpamle lekunda chesukunnataku evariki sadhyam kaadu.
0: It is impossible for anyone not to have thoughts at all.
1: Kani sankalpamnu satsankalpamuga maarchukuneetundi adhikaramu sadhakulakunnadi.
0: Sadhakas have got every right to transform thoughts into good thoughts.
1: Manamu cheseetundi sarva panulu kudanu భగవత్ సేవలుగా మనము మార్చుకునేట కూడాను మనకు తగినటువంటి అవకాశం ఉంటుండాలి.
0: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఆల్ ద వర్క్ దట్ వీ డూ ఇంటూ వర్క్
1: ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
0: వర్క్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
1: ఈ విధంగా మనం భావించటం చేత మనము ఈ యొక్క వాంఛలను కూడాను క్రమక్రమేణ పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది.
0: బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎంటర్ ఇన్ టు ఏ సీక్రెట్ పాత్.
1: ఈ విధమైనటువంటి వాంఛలను అరికట్టుకోవడానికి పూనుకున్నప్పుడు క్రోధము కూడాను సులభంగా కూడాను మనము అరికట్టుకోవడానికి వీలవుతుంది.
0: ఇఫ్ వీ కెన్ కంట్రోల్ అవర్ థాట్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే ఇట్ వుడ్ బి పాసిబుల్ ఫర్ అస్ టు కంట్రోల్ ఈవెన్ యాంగర్.
1: కోపం వచ్చినప్పుడు మానవుడు ఏ విధంగా దీనిని అరికట్టుకోవాలి, దీనికి సులభోపాయం ఏమిటి అని అనేక మంది చింతిస్తూ ఉంటారు.
0: Quite a few people will be thinking and worrying themselves as to what is the best way of controlling anger when the anger tries to overpower us.
1: దీనికి సులభమైనటువంటి మార్గములు భగవద్గీతనే బోధించింది.
0: The easiest path and easy ways have been explained in
1: కోపము వచ్చిన ఇది కోపము అని నీకు తెలిసిన తక్షణమే పక్కున నవ్వు.
0: The moment you get anger, the moment you become aware of the fact that it is anger, you just laugh loud.
1: లేక తక్షణమే నీవు బాత్రూంకు వెళ్లి చల్లటి నీటితో స్నానము చేయి.
0: ఆర్ యూ కెన్ గో టు బాత్రూమ్ అండ్ హ్యావ్ ఎ కూల్ బాత్.
1: ఇంకా నీకు మరొక మార్గం ఏమైనా అవసరమైతే చల్లని నీరు ఒక గ్లాసు నీరు త్రాగి నీ ఒక ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చో.
0: స్టిల్ ఇఫ్ నెసెసరీ యూ కెన్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కోల్డ్ వాటర్ అండ్ దెన్ రిలాక్స్ ఇన్ ఎ కూల్ ప్లేస్.
1: కోపం వచ్చినా ఆ స్థానము తక్షణమే నీ వదిలి మరొక స్థానము నీ వెళ్ళు.
0: ద మొమెంట్ గెట్ యాంగర్ లీవ్ దట్ ప్లేస్ ఇమీడియట్లీ గో టు అనదర్ ప్లేస్.
1: ఇంకా నీకు కోపం అరికట్టుకోవడానికి ప్రయత్నం చేయాలనుకుంటే అద్దం ముందు పోయి నీవు నిలుచుకో.
0: స్టిల్ యూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ యాంగర్ గో అండ్ స్టాండ్ బిఫోర్ మిర్రర్.
1: నీ రూపాన్ని నీవు చక్కగా పరీక్ష చేయి.
0: యూ ఎగ్జామిన్ యువర్ ఓన్ ఫామ్ యువర్ ఓన్ ఫేస్.
1: ఛీ, నేనెంత వికారుణిగా మారిపోయాను అని తనలో తాను తన యొక్క ఆకారంలో విసుగు చెంది కోపంలో కంట్రోల్ చేసుకోవడానికి వీలవుతుంది.
0: వెన్ యూ హ్యావ్ ఎ లుక్ అట్ యువర్ ఓన్ ఫేస్ ఇన్ ద మిర్రర్ యూ గెట్ డిస్గస్టెడ్ అట్ ది అపియరెన్స్ ఆఫ్ యువర్ ఓన్ ఫేస్ ఇన్ ద మిర్రర్ అండ్ యూ బి ఏబుల్ జస్ట్ కంట్రోల్ యాంగర్ దట్ వే.
1: ఈ విధంగా కోపమును అరికట్టుకోవడానికి అనేక విధములైనటువంటి ఉపాయములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ వేస్ అండ్ మెథడ్స్ బై విచ్ యూ కెన్ కంట్రోల్ యువర్ యాంగర్.
1: మరొక ఉపాయం ఏమనగా ఈ కోపం వచ్చింది, ఈ కోపమునకు సరైన రీజన్ ఉందా, ఏ కారణం చేత నేను కోపపడుతున్నాను, ఈ కోపము ఒక ధర్మరీతిగా కోపడుతున్నానా లేక అధర్మరీతిగా నేను కోపపడుతున్నానా అని కొంత విచారించి ఈ విచారణ ద్వారా కోపం సహజంగా తగ్గిపోతుంది.
0: ఎందుకంటే అందులో యూ కెన్ జస్ట్ ఎంక్వైర్ ఇన్ టు వాట్ ఇస్ ది కాజ్ అండ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. ఈజ్ ఇట్ జస్టిఫైడ్? Am I having any justifiable reason for this particular thing? In this way, if you reflect and take a little time,
1: నా కోపము న్యాయమైనటువంటిదా అన్యాయమైనటువంటిదా, నా కోపం చేత ఇతరులు బాధించటము ఒకవేళ ఇది అన్యాయమే అయితే ఇతరులు బాధించటం మహాపాత పాపము కదా అని తనలో తాను విచారిస్తూ వస్తాడు.
0: He has to go on introspecting whether his anger is justified, whether there are justifiable reasons or no. If there are no justifiable reasons, if he is going to put some people to some hurt and harm on account of his anger, he is going to commit a sin, and that is not for his own good.
1: Inta aalochana cheyatamu enni vidhamainatundi parikaramulu manam techi pettukotamu idi samanyamainatundi variki idi asadhyam kanuka motta motta kopam vachina takshaname narukoku ekku pani ivvadu.
0: Probably to undertake all these processes and all these methods may be difficult for an ordinary man, but don't let your tongue into action immediately after that anger.
1: Ee kopamu aneka vidhamuluga balaheenuni gaavistundi.
0: యాంగర్ వీకన్స్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ ఎనీ పర్సన్ హూ ఈ
1: బలహీనుడు ఏ విధమైనటువంటి సాధనను చేయలేకపోతున్నాడు.
0: దిస్ వీక్లింగ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు డూ ఎనీ సాధన.
1: క్రమక్రమేణా ఈ కోపంను అరికట్టుకోవటం చేత శరీరము ఒక విధమైనటువంటి బలముని చేకూరుతుంది.
0: బై స్టడీ కంట్రోల్ ఆఫ్ యాంగర్ వన్స్ బాడీ గెట్స్ స్ట్రెంగ్త్.
1: అప్పుడు మనసుకు కూడా ఒక బలం ఏర్పడుతుంది.
0: మైండ్ ఆల్సో గెట్స్ స్ట్రెంగ్త్.
1: అందుకోసమని గీత యందు నాయమాత్మ బలహీనైన లభ్య అన్నాడు. బలహీనుడైనటువంటి వారికి ఆత్మప్రాప్తి లభ్యం కాదన్నాడు.
0: దట్ ఈస్ వై ఇన్ గీత ఇట్ హెస్ బీన్ డిక్లర్డ్ ఎ వీక్లింగ్ అండ్ వీక్ పర్సన్ కెన్ ఎవర్ గెట్ ఆత్మ.
1: ఆత్మ బలమును చేకూర్చుకునే నిమిత్తమే ఈ రాగద్వేషములను మొట్టమొదట అరికట్టుకోమని బోధించాడు.
0: టు అక్వైర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ దేర్ఫోర్ ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ వన్ హెస్ టు కంట్రోల్ వన్స్ అటాచ్మెంట్.
1: సాధకుడికి మాత్రమే కాక సర్వసామాన్యమైనటువంటి మానవులకు కూడా ఇది అత్యవసరం.
0: దిస్ ఈజ్ ఎసెన్షియల్ నాట్ మెర్లీ ఫర్ సాధక బట్ ఫర్ క్వైట్ ఆర్డినరీ పీపుల్.
1: కనుక మనము భగవద్గీతలో ఉండినటువంటి యొక్క ఈ అధ్యాయంలో ఈ యొక్క ఘట్టము చాలా ప్రధానమైనటువంటి దానిగా మనము స్వీకరించాలి.
0: ఇన్ భగవద్గీత దిస్ పర్టికులర్ స్టేజ్ విల్ హావ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ.
1: ఈనాడు లోకములో జరిగేటువంటి అల్లకల్లోలములకు కానీ అశాంతికి కానీ విప్లవానికి కానీ దుర్మార్గములకు కానీ ఆత్మ విశ్వాసం కోల్పోవటం కానీ ఈ రెండే మూల కారణంగా ఉంటున్నాయి.
0: దీస్ టూ ది అటాచ్మెంట్ అండ్ యాంగర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ఆల్ ద టైప్స్ ఆఫ్ టర్మాయిల్ ద ప్రాబ్లమ్ ద యాంగర్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద వరల్డ్.
1: నీవు ప్రశాంత చిత్తుడై పవిత్రమైనటువంటి భావంతో నీ యొక్క హృదయమును వికసింపచేసినప్పుడు ఆ హృదయం యొక్క పరిమళము సర్వత్రా కూడాను అందిస్తుంది. ఆ పరిమళాన్ని నీవు కూడాను అనుభవిస్తావు.
0: ఇఫ్ యూ కెన్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ ఇన్ యువర్ ఓన్ మైండ్ అండ్ యూ బి ఏబుల్ టు ఎంజాయ్ సచ్ ఎ పీస్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ యూ బి ఏబుల్ టు స్ప్రెడ్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దట్ పీస్ ఆల్ అరౌండ్ యూ.
1: దుర్భావములతో దుశ్చింతలతో ఒక విధమైనటువంటి దుష్టేచ్ఛలతో ఈ హృదయము వికసించినప్పుడు ఈ యొక్క దుర్భావముల యొక్క పరిమళం కూడాను దుర్భావం యొక్క వాసన కూడాను దుర్గంధం కూడాను ఇతరులకు కూడాను అందిస్తుంది. నీవు కూడాను అనుభవించవలసి వస్తుంది.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ ఎంటర్డ్ ఇన్ యువర్ హార్ట్ ది సేమ్ విల్ బి స్ప్రెడ్ ఆల్ అరౌండ్ యూ అండ్ దట్ విల్ బి జస్ట్ సీన్.
1: మంచి కానీ చెడ్డ కానీ ఈ సంకల్పములతో శిక్షింపబడి కొంతవరకు ఆ గుణములను తనకు తన వారలకు తన యొక్క చుట్టూ చేరినటువంటి వారికి కూడాను ఇది అందించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంటుంది.
0: బి ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ వన్స్ ఇట్ టేక్స్ షెల్టర్ ఇన్ యువర్ హార్ట్ ఇట్ ఈస్ లైక్లీ దట్ వన్స్ మోర్ నియర్ టు యూ అండ్ ఆల్ అరౌండ్ యూ విల్ బి స్ప్రెడింగ్ ద సేమ్ థింగ్.
1: ఈ మంచి చెడ్డల యొక్క గంధమునకు ఏమాత్రం కూడాను భేదం ఉండదు.
0: యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ డిస్టింగ్విష్ అట్ సచ్ ఎ టైమ్ ఎనీ ది గుడ్ ఫ్రమ్ ద బ్యాడ్.
1: మంచి గులాబీ పుష్పము నీవు కుడి చేతిలో పెట్టుకున్నప్పుడు ఆ గులాబీ పుష్పం యొక్క సుగంధము నీకు చేరుతుంది. నీ చుట్టూ పరిసర ప్రాంతముల వారికి కూడాను ఆ యొక్క పుష్పం యొక్క సుగంధము చేరుతుంది.
0: ఇఫ్ యూ హోల్డ్ ఎ రోజ్ ఇన్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దట్ రోజ్ విల్ రీచ్ యూ అండ్ విల్ రీచ్ పీపుల్ హూ ఆర్ ఇన్ దట్ సరౌండింగ్ ఏరియా.
1: అదే యొక్క పుష్పము ఎడమ చేతి ఎందు ఉంచుకున్నా కూడాను ఆ యొక్క సుగంధము అందరికీ అందిస్తుంది నీకును అందిస్తుంది.
0: ద సేమ్ రోజ్ ఈవెన్ ఇఫ్ యు కీప్ ఇట్ ఇన్ లెఫ్ట్ హ్యాండ్ ద ఫ్రాగ్రెన్స్ విల్ బి ద సేమ్ ఇట్ విల్ రీచ్ యూ అండ్
1: నీకు కుడి ఎడమల వ్యత్యాసం ఉన్నది కానీ సుగంధముల కుడి ఎడమల అనేటువంటి వ్యత్యాసం లేదు.
0: ఫర్ యూ దెర్ ఇస్ డిఫరెన్స్ లైక్ రైట్ హ్యాండ్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ అండ్ లెఫ్ట్ బట్ ఫర్ ఫ్రాగ్రెన్స్ దెర్ ఇస్ నో సచ్ డిస్టింక్షన్ అండ్ డిఫరెన్స్.
1: కనుక నాస్తికుడ ఆస్తికుడ అనేటువంటి భావము నీ యొక్క దృష్టికి మాత్రమే వ్యత్యాసం కానీ దైవ దృష్టిలో మంచి పని చేస్తే నాస్తికుడు కూడా తన ప్రియుడే.
0: లేదా యు ఆర్ ఎ థియస్ట్ ఆర్ ఎన్ ఏథియస్ట్ ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ యువర్ ఓన్ ఫీలింగ్ బట్ సో ఫర్ ఎస్ గాడ్ గోస్ యూ హ్యావ్ గాట్ గుడ్ యాక్టివిటీ ఈవెన్ ఎన్ ఏథియస్ట్ ఈస్ దియర్ థింగ్.
1: కనుకని ఈ రాగద్వేషములను అరికట్టుకున్నటువంటి వాడు ఎవడైనా సరియే నా పరమ ప్రియుడని కూడాను చెప్తూ వచ్చాడు గీతాచార్యుడు.
0: గీతాచార్య హాస్ డిక్లర్డ్ హూ ఎవర్ హీఈస్ హీ ఈస్ డియర్ టు మీ ఇఫ్ హీ హాస్ కంట్రోల్ ఓవర్ ది రాగద్వేష అటాచ్మెంట్ అండ్ యాంగర్.
1: ఆస్తిక నాస్తిక ఆస్తిక నాస్తిక ఈ మూడు తత్వములు ఎందు ఉండినటువంటి యొక్క రహస్యము కేవలము గుణముల యొక్క స్వభావ స్వరూపములే.
0: ఇన్ దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆస్తిక నాస్తిక అండ్ ఆస్తిక నాస్తిక ఇట్ ఈస్ ది డిఫరెన్స్ ఇన్ ద క్వాలిటీస్
2: విచ్ విల్ ఫార్మ్ ద బేసిస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్.
1: ఈ ఊరికి కూడాను అతీతమైనటువంటి మరొకరుకున్నాడు, వాడే యాస్తికుడు అన్నాడు.
2: ద వన్ హూ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ త్రీ ఈజ్ యాస్తిక.
1: ఆస్తికుడు అనగా ఆత్మవిశ్వాసం కలవాడు.
2: ఆస్తిక రెఫర్స్ టు ఎ పర్సన్ హూ హస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: నాస్తిక అనగా అట్టి విశ్వాసం లేనివాడు.
2: నాస్తిక ఈజ్ వన్ హూ డస్ నాట్ హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆస్తిక నాస్తిక అనగా కర్మ సమయం నందు ఆస్తికత్వము, ఇంకే విధమైన యొక్క సుఖం సమయం నందు నాస్తికత్వము. ఇది ఆస్తిక నాస్తికత్వం, రెండింటితోనూ తాను అనుభవిస్తూ ఉంటాడు.
2: ఆస్తిక నాస్తిక స్టేజ్ ఇస్ వన్ వేర్ ఇన్ వెన్ యూఆర్ ఇన్ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ యూ డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్ అండ్ ప్రే టు హిమ్ అండ్ వెట్ యూ డు నాట్ హ్యావ్ వెన్ యూఆర్ హ్యాపీ యూ ఫర్గెట్ అబౌట్ గాడ్. ఈజ్ ఆస్తిక.
1: ఆస్తిక అనగా కేవలము ఒక ప్రహ్లాదుని వంటి వాడు.
2: బట్ యాస్తిక స్టేజ్ మే బి కంపేర్డ్ టు ద స్టేజ్ ఇన్ విచ్ యూ కెన్ ఫైండ్ ప్రహ్లాద.
1: ఇది కేవలము జన్మతో ప్రారంభమైనటువంటి యొక్క పవిత్ర భావము.
2: దిస్ పర్టికులర్ ప్రిన్సిపుల్ కమెన్సెస్ ఇస్ అసోసియేటెడ్ రైట్ ఫ్రమ్ ద బర్త్ ఇట్సెల్ఫ్.
1: ఒకరి బోధన చేత కాని ఒకరి నిర్బంధము చేత కాని ఇది ప్రారంభించినటువంటిది కాదు.
2: This astika stage is not acquired or not started.
1: స్వాభావికమైనటువంటి యొక్క తత్వం చేత స్వస్వరూపాన్ని సందర్శించుకోగలిగాడు ప్రహ్లాదు.
2: ప్రహ్లాద్ వాజ్ ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్ ద బ్లిస్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్ అండ్ ఆత్మ సాక్షాత్.
1: హృదయవాసి అయినటువంటి యొక్క పరమాత్ముని తాను నిరంతరం కూడా అనుభవిస్తూ ఉండటం చేతనే ఆనందానికి గురి అయ్యాడు.
2: He was able to enjoy the bliss because continuously he was enjoying the existence of the Lord in his own heart.
1: Anduvalane ataniki prahlada aneetunte peru saarthakamaindi.
2: Therefore the name prahlada is totally justified in case of him.
1: Prahlada adi prahlada nirantaram kunnu aanandamto undeetunte vaadu kanaka ataniki prahlada ane peru undi.
2: Prahlada means the one who is continuously and continually very happy.
1: Prahlada. Prahlada managa aanandam. Aahlada managa aanandam.
2: Aahlada refers to joy or bliss.
1: Prahlada vikasham.
2: Prah refers to the blossoming of it.
1: Prah panchamu annaru. Anaga panchabhootamulato koodi prakashinchetundide idi prapanchamu ani.
2: Prapancha world. It refers to the one which is based and which is based upon the five elements.
1: Adi vidhamga prahlada anante aanandamto vikasinchabadinatundi vaade prahladudu ani.
2: Prahlada means the one who has blossomed his heart on the basis of ananda bliss.
1: Kanuka nirantaram daiva chintana cheyatam cheta manalo atti aanandam anetundi chechirilletundi.
2: Therefore if one goes on continuously thinking of the Lord, such feelings and such joy will emanate.
1: Mana vachasse maripothundi.
2: Our very splendor will
1: change. Brahmaiva bhavati ani brahma tattvamto ekamaipothundi.
2: Based upon the principle of brahma with brahmaiva bhavati, will become one with brahma itself.
1: Kanuka mottamodata manaku ee prathama sthayi endu raga deshamulanu sadhyamainta varaku kudanu ప్రయత్నపూర్వకంగా అరికట్టుకున్నటకు పూనుకోవాలి.
2: Therefore, in the very first place, in the very primary stage, with a little effort, we should be able to control attachment and hatred.
1: ఇది అన్ని విధములు కూడాను మానవత్వాన్ని రాణింపజేస్తుంది. అన్ని విధములా ఇది మానవత్వాన్ని రాణింపజేస్తుంది.
2: This will make the entire humanity, principle of humanity shine.
1: రాగద్వేషములు ఎట్టి వారికి కూడాను మంచిది కాదు.
2: Attachment and hatred are not good for anyone.
1: Desire
2: and hatred are not good for anyone.
1: Desire and anger
2: are not good for anyone.
1: కనుక ఈ కామక్రోధాలను అరికట్టుకునేటకు తగినటువంటి యొక్క ప్రయత్నం చేయటమే సాధకుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
2: Controlling desire and anger, therefore, is the primary responsibility and purpose of every sadhaka.
1: ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసి తదుపరి నీవు ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఒక సార్థకత నొందుతావు గాని వీటిని మాత్రం అరికట్టుకొనక ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం శూన్యం.
2: బేస్డ్ అపాన్ దిస్ వెన్ యూ స్టార్ట్ యువర్ సాధన యూ బి ఏబుల్ టు జస్టిఫై యువర్ లైఫ్ అండ్ రీచ్ ద గోల్. అదర్వైజ్ వాట్ ఎవర్ యూ ఎఫర్ట్ ఈస్ మేడ్ ఇట్ విల్ బి యూజ్లెస్.
3: That was the 9th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 11th August 1984, you just heard Bhagavan teaching us the concepts of Dvaita, Vishishta Dvaita and Advaita.
4: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagavan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్,
0: కలలు కంటున్నంత వరకు అన్నీ సత్యమనే అనిపిస్తాయి, వినిపిస్తాయి, కనిపిస్తాయి.
1: ఎవ్రీథింగ్ కెన్ బి సీన్, హర్డ్ అండ్ లిజన్ టు.
0: అటులని రాగద్వేషాలతో కూడిన సంసారము, జ్ఞానోదయములకు పూర్వము సత్యముగానే గోచరిస్తుంది.
1: ఇన్ ద సేమ్ వే, బిఫోర్ రియలైజేషన్ లైక్స్ అండ్ డిస్లైక్స్ లుక్ అలైక్.
0: పరమార్థ దశలో ప్రవేశించినప్పుడు ప్రపంచమంతయు కూడాను స్వప్నతుల్యమవుతుంది.
1: వన్స్ యు గెట్ ద విజన్ ఆఫ్ గాడ్, ది ఎంటైర్ వరల్డ్ బికమ్స్ ఎ డ్రీమ్.

0: పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశవాది పంచమహాభూతముల యొక్క సమ్మేళనమే ఈ యొక్క శరీరం.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద ఫైవ్ గ్రేట్ ఎలిమెంట్స్ అర్త్, వాటర్, ఫైర్, ఎయిర్ అండ్ ఈథర్.
0: ఇవి క్రమమైన పాళ్లతో కూడి ఉంటుంది.
1: దీస్ హ్యావ్ గాట్ సమ్ రెగ్యులేటెడ్ స్టాండర్డ్స్.
0: దీనిని భౌతిక శరీరం అని చెప్పబడుతుంది.
1: దిస్ ఈజ్ కాల్డ్ ద ఫిజికల్ బాడీ.
0: సమస్త ప్రపంచమునకు సంబంధ బాంధవ్యమును కల్పించినది ఈ శరీరమే.
1: ఇట్ ఈస్ దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఎస్టాబ్లిషెస్ ఆల్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ విత్ ద వరల్డ్.
0: దీనిని పంచీకరణము అని కూడా పిలువవచ్చు.
1: అనదర్ నేమ్ ఫర్ దిస్ ఈజ్ పంచీకరణ.
0: ఇందులో ఆత్మ జాగ్రత్త అవస్థలో కూడి ఉంటుంది.
1: ఇన్ దిస్ ఆత్మ వుడ్ బి ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: సర్వేంద్రియములు కూడాను పరిపూర్ణంగా పనిచేస్తుంటాయి.
1: ఆల్ ది ఫైవ్ సెన్సెస్ విల్ బి ఫంక్షనింగ్ ఫుల్లీ.
0: ఈ శరీరమే సుఖ దుఃఖములకు నిలయము.
1: దిస్ బాడీ ఇట్సెల్ఫ్ ఈజ్ ద హోమ్ ఫార్ జాయ్ అండ్ సారో.
0: ఇది మూడు భాగములుగా విభజించబడినది.
1: దిస్ హెస్ బీన్ డివైడెడ్ ఇంటూ త్రీ డివిజన్స్.
0: స్థూల, సూక్ష్మ కారణములు అని.
1: అండ్ దట్ ఈజ్ గ్రాస్, సటిల్ అండ్ కాజల్.
0: ఈ శరీరము కేవలము అన్నమయ ప్రాణము.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఫుడ్.
0: ఇది పరిపూర్ణ జడము.
1: దిస్ ఈజ్ ఇనర్ట్ టోటలీ.
0: ఇది కేవలము ఒక పనిముట్టు వంటిది.
1: దిస్ ఈజ్ ఓన్లీ an instrument.
0: Manaku kanipinchunadi ee sthoola shariramu.
1: What we see is this physical body.
0: Deenini satyamani nityamani vishwasinchi,
1: considering this as truth and eternal,
0: sarvasvamainatundi oka atma tattvanni vismaristunnadu manavu.
1: Man is giving up the principle of atma, which is really eternal and permanent.

0: పంచ ప్రాణములు, మనోబుద్ధి, దశేంద్రియముల యొక్క చేరికే సూక్ష్మ శరీరం.
1: ద సటిల్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ 5 లైవ్ బ్రెత్స్, మైండ్, ఇంటలెక్ట్ అండ్ 10 సెన్సెస్.
0: దీనిని స్వప్న స్థితి అని కూడాను చెప్పవచ్చు.
1: దిస్ మే ఆల్సో బి కాల్డ్ డ్రీమ్ స్టేట్.
0: ఇందులో వ్యక్తి అంతర్భూతమై ఉంటుంది.
1: ది పర్సనాలిటీ ఈజ్ నాట్ సో వెరీ విజిబుల్ ఇన్ దిస్ కేస్.
0: ఈ సూక్ష్మ శరీరమునందు మానవత్వము కేవలము ఒక నూతన ప్రపంచముగా కల్పించుకుంటుంది.
1: ఇన్ దిస్ పర్టిక్యులర్ స్టేట్ ఆఫ్ సటిల్ బాడీ, మైండ్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ న్యూ వరల్డ్.
0: ఇది తనకు తానే ప్రమాణముగా నిలుస్తుంది.
1: ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ ఆఫ్ ప్రూఫ్ బై ఇట్ సెల్ఫ్.
0: ఇది ఎవ్వరితో కూడా సంబంధ బాంధవ్యం లేకుండా పరిమితమై ఉంటుంది తనకు తానే.
1: ఇట్ ఈస్ ఎ వరల్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ స్వప్నావస్థ యందు సమస్తమును తానే కల్పించుకుంటుంది.
1: ఇన్ ది డ్రీమ్ స్టేట్ ఇట్ క్రియేట్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ బికమ్స్ ఇట్ సెల్ఫ్ మెనీ థింగ్స్ ఇట్ ఎక్స్పీరియన్సెస్.
0: రూపము కాని రూపమును.
1: ఇట్ ఈస్ ఎ ఫామ్ వితౌట్ ఫామ్.
0: వినికిడి కాని వినికిడిని.
1: ఇట్ ఈస్ ఎ హియరింగ్ వితౌట్ హియరింగ్.
0: రుచి కాని రుచిని కూడాను తానే సృష్టించుకుంటుంది.
1: ఇట్ క్రియేట్స్ ఆల్సో ఎ టేస్ట్ వితౌట్ బీయింగ్ ఎనీ టేస్ట్ దేర్.
0: కానీ ఈ సృష్టి అంతా కూడాను తనకు తానే పరిమితమై ఉంటుంది.
1: బట్ దిస్ ఎంటైర్ క్రియేషన్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు దట్ ఇండివిజువల్స్ ఎక్స్పీరియన్స్ అలోన్.
0: ఈ స్వప్నమునందు 10 మంది ఒక రూములో పవడించినప్పటికీ ఎవరి కలలు వారివి, ఎవరి అనుభూతి వారిది, ఎవరి కర్మ వారిది.
1: ఇన్ దిస్ డ్రీమ్ స్టేట్ ఈవెన్ వెన్ దెర్ ఆర్ 10 పీపుల్స్ లివింగ్ ఆర్ స్లీపింగ్ ఇన్ ద సేమ్ రూమ్, ఈచ్ వన్స్ డ్రీమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్స్. ఈచ్ వన్స్ ఎక్స్పీరియన్స్ ఈజ్ వెరీ యునిక్ అండ్ రెస్ట్రిక్టెడ్.
0: ఈ స్వప్నములకు జాగ్రత్తకు ఏమాత్రము కూడా సంబంధము ఉండదు.
1: దెర్ ఇస్ నో రిలేషన్షిప్ వాట్స్ ఎవర్ టు దిస్ డ్రీమ్ స్టేట్ అండ్ ది వేకింగ్ స్టేట్.
0: ఒక వ్యక్తికి స్వప్నములో తన మిత్రుడు తనను అనేక విధములుగా హింసించినట్టుగా కలలు కంటాడు.
1: వన్ పర్సన్ మే డ్రీమ్ దట్